0: కల్చర్.
1: ధర్మం అనేటువంటిది ఒక దేశములకు, ఒక కాలములకు, ఒక దీనికి మాత్రమే పరిమితమైనటువంటిది కాదు.
0: Righteousness is not confined to a particular nation, to a particular time.
1: కాల పరిస్థితుల ప్రభావంలో అతీతమైనటువంటిది భారతీయ సంస్కృతి.
0: Indian culture transcends all the limitations of time.
1: దాని గురించి క్రమక్రమేణ ఈ 15 దినముల లోపల మనం చక్కగా పరిపూర్ణ స్వరూపాన్ని గుర్తించడానికి ప్రయత్నించవచ్చు.
0: We will make efforts to understand in all its fullness the Indian culture and its glory.
1: మన వైస్ ఛాన్సలర్ సరాఫ్ ప్రారంభంలో అందరినీ స్వాగతించేటువంటి సమయంలో శరీరమును, ఇంద్రియములను, మనసును, ఆత్మ దీనిని ఐదింటి యొక్క ప్రభావాన్ని, విశిష్టతను, దాని యొక్క స్వరూపాన్ని వివరించాలని తాను ప్రార్థిస్తూ వచ్చాడు.
0: Our vice chancellor Saraf, while welcoming, mentioned that the details and the secrets and subtleties relating to the physical body, the sense organs, the mind and the intellect and the atma,
1: ee naadu nijamuga vidyarthulaku idi atyavasaram.
0: This is extremely necessary for the
1: anavaru telusukunaka baita prapanchanni telusukunataku prayatnistunnadu.
0: Today's student is trying to understand the external world without knowing who he really is.
1: తనను తాను తెలుసుకోవడానికి తగిన ప్రయత్నం చేయాలి.
0: మేక్ ఎఫర్ట్ టు నో హూ యూ రియలీ ఆర్ ఇన్ ది ఫస్ట్ ఇన్స్టెన్స్.
1: కనుక తన దేహమును, తన మనస్సును, తన ఇంద్రియములను, తన యొక్క ఆత్మతత్వాన్ని మొట్టమొదటి గుర్తించడానికి తగిన కృషి చేయాలి.
0: ఇన్ ది వెరీ ఫస్ట్ ఇన్స్టెన్స్ దేర్ ఫోర్ యూ షుడ్ మేక్ ఎన్ ఎఫర్ట్ టు నో యువర్ ఫిజికల్ బాడీ.
1: జగత్తుని జీవించువాడు మనుషుడు కావాలి మొదట.
0: ఎ పర్సన్ హూ ఈజ్ లివింగ్ ఇన్ దిస్ ఎర్త్ must first become a human being.
1: Danujula duskrutane ella pagadutundu vaade chavata.
0: He is a fool who goes on describing various other people.
1: Brahmagnanam nerchichita aatmagnanam telusukuntaru.
0: After knowing brahmagnana you will be able to also understand the aatmagnana.
1: Ee manava jeevitamunu raja baata.
0: This is the royal road to human life.
1: ee baatanu mottha mottha manam gurtinchali.
0: We have to recognize and identify.
1: ee baatanu manam nerchali.
0: We have to learn.
1: ee maatalo manam ankitam kavali.
0: We have to become one with this particular thought.
1: ee pavitramaina annintiki ni saramaitvanti veda ootanu manam golali.
0: We have to drink the nectar and sweetness and the root of everything in the veda.
1: ee pavitramaina kaalamunu, pavitramaina bhavamu cheta mana hrudayalu nimpukoni
0: during these 15 days we have to fill our hearts with sacred thoughts. ee
1: vidyarthi vidyarthini andaru kodanu vishalamaina bharat desamunandu deeni yokka prachara prabodhamulaku tagineatundi krushi cheyali.
0: The students, both boys and girls, should undertake to spread the true meaning of the culture to the entire country.
1: Annintikante mukhyamu bhakti, bhakti daiva bhakti atyavasaram.
0: Devotion is the most important thing and the very basis of
1: daiva bhaktiye lekundina manam denini kudunu manam sadhinchalemu.
0: Without devotion to God you cannot achieve anything.
1: Nenu sadhistunnanu, nenu sadhi, idi kevalamu ahankaram yokka vikara swaroopame.
0: Many a time you think that you have been able to achieve many things. It is only a perversion of your own human thinking.
1: Atmavishwasanni manam avriddhi parchukovali.
0: You have to develop confidence in self.
1: ఆత్మవిశ్వాసాన్ని మనం బలపరుచుకున్నప్పుడు ఇంకా అన్ని కూడా మనం సాధించినటువంటి వారం అవుతాం.
0: Once you have self confidence everything will be added unto you.

0: How do you find the sunrise and sunset happening most regularly every day? How do you find the stars hiding themselves during the daytime while they glitter and shine every night?
1: Prema sarupulara.
0: Embodiments of love.
1: Yuga yugabula nundi, tara taramula nundi, ఉగాది యొక్క ఆనందమును అనుభవిస్తూ వస్తున్నారు.
0: We have been experiencing the celebration of the dawn of the new year, Ugadi, over ages and generations.
1: భారతీయులు అన్ని దేశములకు కూడాను ఆధ్యాత్మిక తత్వ ప్రభావము చేత శాంతి భద్రతను చేకూరుస్తూ వచ్చింది.
0: Bharat has been conferring the peace and security and spiritual happiness to the entire world.
1: Kanukane naati modalu neeti varaku loka samasta sukhino bhavantu annatvanti sukti bharatiyulu anni desamulaku kudanu sustiramainatundi shanti baddhatalanu chekurustu vachindi.
0: It's for that reason it has been the fervent prayer since then that we pray for the welfare and peace and prosperity of the whole world.
1: Kani ee naati manavudu bhautikanga laukikanga ento pragatini pondinaru.
0: Man has progressed physically and the worldly sense.
1: Kani naitikanga manavudu kshatra vimarsalanu sankuchita bhavamenu arikattukona lekapothunnadu.
0: But ethically speaking, he has come down to low desires and he is narrow minded.
1: Deeniki karanam emani evariki varu తమ హృదయ పరిశీలన జరిపినప్పుడు గాఢముగా కూడుకున్నటువంటి యొక్క తన హృదయం నుంచి స్వార్థ సప్రయోజనములే దీనికి మూల కారణములని గుర్తించడానికి వీలవుతుంది.
0: వన్ ఇన్వెస్టిగేట్స్ ద రీజన్ బిహైండ్ దిస్ ఫాల్ ఈజ్ దాట్ హిస్ హార్ట్ ఈస్ ఫుల్ ఆఫ్ సెల్ఫిష్నెస్ అండ్ సెల్ఫ్ ఇంట్రెస్ట్.
1: ఈనాటి మానవుడు వస్తువుల నిమిత్తమై వస్తువులను ప్రేమించటం లేదు.
0: Man is not loving, is not after the objects, material things, for their sake.
1: Vyaktulu nimittamai vyaktulanu preminchatam ledu.
0: He doesn't love anyone for anybody.
1: Desakshema nimittamai desamunu aaradhinchatam ledu.
0: He is not loving his country, thinking of its plenty and prosperity.
1: Edi chuchina, edi cheppina, edi talanchina అంతా ఇప్పుడు తన స్వార్థం కోసమని ఉపయోగిస్తున్నాడు.
0: Perhaps all his actions, all that his utterances, all his thought center around the selfishness.
1: ఈ సంకుచితమైన భావములను ఏనాడు మానవుడు దూరము గావించునో ఆనాడే ఉగాది యొక్క ఫలితము మనం అనుభవించిన వారమవుతాం.
0: In fact, we will certainly reap the benefit of the celebration of Ugadi the day when we give up the narrow mindedness and selfishness.
1: ee naadu tellavaru legane abhyanga snanamulu aacharinchi nootana vastramulu dharinchi inti yandu konni deepa vastramulu anubhavistu vastunnaru.
0: Right from the dawn we are very busy this day with head bath, wearing the new clothes and engaged in good preparations at home.
1: కానీ బయట శుభ్రము బయట నూతన వస్త్రములు ధరించటం మాత్రమే సులభం కానీ తన అంతర్ముఖమునందు అంతర్భావములు యందు అతి అమూల్యమైనటువంటి యొక్క హృదయాన్ని చెడుపుకుంటూ దుర్భావముల చేత దుర్గుణముల చేత దురాలోచనముల చేత హృదయాన్ని మాలిన్యము గావించుకుంటున్నారు.
0: టు హ్యావ్ దిస్ క్లీన్లీనెస్, external cleanliness, and to wear new robes is quite easy, But inwardly, our heart is full of maneuvering, manipulation, ill feelings.
1: తన హృదయాన్ని ఏనాడు మానవుడు పరిశుద్ధము గావించును, పవిత్రము గావించుకును, స్వార్థరహితమైనటువంటి యొక్క భావమును అభివృద్ధి పరుచుకును, ఆనాడే మానవుడు ఉగాదిని అనుభవించినటువంటి వాడు ఉత్తముడుగా రూపొందుతాడు.
0: We can truly celebrate this Ugadi and claim the benefits of it the day we cleanse our hearts, the day when we make our heart sacred and selfless.
1: మానవుని యొక్క హృదయము చాలా పవిత్రమైనటువంటిది.
0: The human heart is highly sacred.
1: మానవ జీవితం కూడాను దుర్లభమైనటువంటిది.
0: And the human life is the rarest of all.
1: జంతువునాం నరజన్మ దుర్లభం. ఈ దుర్లభమైనటువంటి మానవ జన్మం ఎత్తి కూడాను మానవుడు మానవుడిగా జీవించడానికి తగిన కృషి చేయటం లేదు.
0: Having had this rare gift of human life, we are not leading a human way of life anyway.
1: Manavudanaga korikala yokka moota ani deeniki artham.
0: The human, we can understand by the word, is the bundle of desire.
1: Ee naati manavudu kaalu modalu tala varaku kudanu korikala chetane kaalamunu gaduputu vastunnadu.
0: Man today is spending his time full of desires from top to toe.
1: కోరికలు తీరటం ఆనందమని భావిస్తున్నాడు. కాదు కాదు.
0: హీ ఫీల్స్ సో హ్యాపీ ఇఫ్ హిస్ డిజైర్స్ ఆర్ ఫుల్ఫిల్డ్ బట్ సర్టన్లీ నాట్.
1: కోరికలు ఆరటమే ఆనందమనేటువంటి సత్యాన్ని గుర్తించాలి.
0: డిజైర్లెస్ స్టేట్ కన్ఫర్స్ ద ట్రూ బ్లెస్.
1: ఏనాడు మానవుని యొక్క హృదయంలో కోరికలు ఆరునో ఆనాడే తన కోరికలు తీరినటువంటి వాడవుతాడు.
0: ద డే వెన్ ద డిజైర్స్ ఆర్ గివెన్ అప్ అండ్ పాసిఫైడ్, you can aspire to be blissful.
1: Prema swarupulara,
0: embodiments of love.
1: Yugamulu gadichinappatikini jagamulu kadilinappatikini manavuni yokka hrudayamu maratam ledu.
0: Though ages have passed, generations have left, human heart has not yet been transformed.
1: Sadavulu mitimiri pothunnavi.
0: We find education on the ever rise.
1: Vidyalu chala allolamulaka gaavistunnavi.
0: The education is adding to the confusion and agitation.
1: ఈ విద్యల వల్ల మానవుని యొక్క హృదయము మారుతుందని భావిస్తున్నారు.
0: We think that there will be reformation in human heart by education.
1: నిజమే మారును మారుతున్నవి. ఏ విధంగా మారుతున్నవి?
0: It is changing, no doubt, but how is it happening?
1: అతి విచిత్రమైనటువంటి మార్గమును అవలంబిస్తున్నవి.
0: It is following a distorted, perverted way.
1: మానవుడు నేర్చుకోవలసినటువంటి విషయాలు నేర్చుకోవటం లేదు.
0: Man is not acquiring, is not learning what
1: he's supposed to do.
0: Developing the animal trait.
1: రాక్షసకృత్యమును పవిత్రం చేసుకుంటూ.
0: Entertaining demonic attitude.
1: మానవత్వాన్ని వ్యర్థము గావించుకుంటున్నాడు.
0: Wasting the human life altogether.
1: ఇది కాదు మన యొక్క పండుగలు.
0: This is not what we are supposed to do.
1: ఇది కాదు మన ఒక పూర్వ యొక్క సంస్కృతి.
0: This is not our nature
1: anymore. భారతీయ సంస్కృతి,
0: the culture of Bharat.
1: అనేకత్వంలోని ఏకత్వాన్ని గుర్తించి మానవత్వాన్ని సార్థకం కావటమే ఇది పవిత్రమైన సంస్కృతి.
0: Wants us to realize the unity in diversity and work for the liberation of one's own self.
1: కానీ ఈనాడు దానిని విరుద్ధమైన మార్గంలో అవలంబిస్తున్నాడు.
0: But we are following the contradictory procedure.
1: ఏకత్వాన్ని అనేకత్వంగా విభజిస్తున్నాడు.
0: In fact, we are fragmenting the one into multiplicity.
1: ఏకత్వాన్ని అనేకత్వంగా విభజించేటువంటి యొక్క మేధావులు విద్యావంతులు దినదినములకు పెరిగిపోతున్నారు. కానీ అనేకత్వంలో ఉన్నటువంటి ఏకత్వాన్ని గుర్తించి వర్తించేటువంటి వ్యక్తులు తరిగిపోతున్నారు.
0: We find more and more of intellectuals, educated people who can watch the plurality, multiplicity in unity. But there are none who observe the unity in diversity.
1: భారతీయ సంస్కృతి ఎంత ఉన్నతమైనటువంటిదో, ఎంత పవిత్రమైనటువంటిదో, ఎంత సార్థకమైనటువంటిదో భారతీయులే గుర్తించుకోలేకపోతున్నారు.
0: The inhabitants of Bharat, Bharatiyas, are not able to know the nobility and the greatness of the Indian culture.
1: సర్వ యొక్క క్షేమాన్ని, సమస్త యొక్క సంక్షేమాన్ని అభివృద్ధి పరుచుకొని ఆనందించేటువంటి జీవితము భారతీయుల యొక్క జీవితము.
0: The life of Bharatiyas is to live in happiness when others are happy, when the whole world is rejoicing.
1: ఇంతటి విశాలమైన హృదయము కానరాదు.
0: Such broad mindedness is missing today.
1: ఇంతటి పవిత్రమైన భావములు కానరావు.
0: Sacred feelings are missing.
1: కానీ ఇట్టి ఉన్నతమైనటువంటి భావములు, పవిత్రమైన భావములు మానవునియందు ఉంచుకొని కూడాను తాను దానిని అనుభవించలేకపోతున్నాడు.
0: The sacred thoughts, the good feelings are latent, immanent man. He is not able to recognize and experience.
1: కాలము చాలా పవిత్రమైనటువంటిది.
0: Time is highly sacred.
1: ఇట్టి పవిత్రమైనటువంటి కాలమును ఎంత వ్యర్థం గావించుకుంటున్నారో యోచించుకోవచ్చు.
0: Just you can think for yourself how this valuable time is wasted.
1: కాలము గడిచిన తిరిగి రాదు.
0: As the time passes by, it will never
1: come back. మంది కాదు.
0: The future is uncertain.
1: ఉన్నటువంటి కాలమును సార్థకంగా గావించుకోవటమే మానవుని యొక్క ప్రధానమైనటువంటి కర్తవ్యమని భారతీయ సంస్కృతి ఉద్భవిస్తున్నది.
0: It is the teaching of Bharat that one should live in the present, make best use of the moment.
1: కనుకనే వేదమనందు కూడాను కాలాయ నమః, కాలకాలాయ నమః, కాలదర్పదమనాయ నమః, కాలాతీతాయ నమః, కాలస్వరూపాయ నమః, కాల నియమితాయ నమః అని కాలమును ఇంత ప్రమాణము ప్రధానమైనటువంటి యొక్క విలువను అందిస్తూ వచ్చింది.
0: ఇట్ ఇస్ ఫర్ ద టైమ్, ఫర్ దట్ రీజన్ ద టైమ్ ఇస్ ఎక్స్టోల్డ్ ఇన్ డిఫరెంట్ వేస్. ద టైమ్ ఇస్ గాడ్, గాడ్ ఇస్ ద మాస్టర్ ఆఫ్ టైమ్, గాడ్ ట్రాన్సెండ్స్ ద లిమిటేషన్స్ ఆఫ్ టైమ్.
1: ఇంతే కాదు, సహస్ర శిష్య పురుష సహస్రాక్ష సహస్రపాత్.
0: God dwells in all of the beings, all hands are His, all legs are His.
1: ప్రజలతో కూడినటువంటి యొక్క భారతీయులు వేద సంస్కృతిని మాత్రం విశ్వసించక దివ్యమైన భావములతో భవ్యమైనటువంటి నడకలతో కాలమును సార్థకంగా గావించుకుంటూ వచ్చాడు పూర్వీకులు.
0: The ancients spent their time in full comprehension of the unity and diversity, enjoying the divinity which is novel and ever fresh.
1: ఈనాటి మాధునిక యుగము రాక పూర్వమే,
0: ప్రయర్ టు ది బిగినింగ్ ఆఫ్ దిస్ మోడర్న్ ఏజ్,
1: ప్రాచీనపు ఋషులు, ప్రాచీనపు సంస్కృతులు, ప్రాచీనపు పెద్దలు అనేక విధములుగా అందరి యొక్క అన్యోన్యతను ఐకమత్యను ఆశించుకుంటూ వచ్చారు.
0: ప్రయర్ టు దిస్ మోడర్న్ ఏజ్ ది ఏన్షియన్స్, ది సేజెస్ అండ్ సీయర్స్ అండ్ ద కల్చర్ వాంటెడ్ ఎ కైండ్ ఆఫ్ హార్మనీ అండ్ యూనిటీ ఇన్ ది కమ్యూనిటీ.
1: కలిసిమెలిసి తిరుగుదాం,
0: లెట్స్ మూవ్ టుగెదర్.
1: కలిసి మెలిసి పెరుగుదాం,
0: లెట్స్ గ్రో టుగెదర్.
1: కలిసి మెలిసి తెలుసుకున్న తెలివిని పోషించుదాం,
0: లెట్స్ గ్రో ఇన్ ఇంటెలిజెన్స్ టుగెదర్.
1: కలిసి మెలిసి కలతలేక చెలిమితో జీవించుదాం అన్నది భారతీయ సంస్కృతి.
0: ద కల్చర్ ఆఫ్ భారత్ వాంటెడ్ us టు గ్రో లివ్ టుగెదర్ వితౌట్ ఎనీ కాన్ఫ్లిక్ట్ ఆర్ ఇన్ ఫైటింగ్.
1: ఇక్కడ ఎట్టి కలిసి మెలిసి ఉండటము కనిపించడం లేదు.
0: వీ డోంట్ ఫైండ్ ఎనీ హ్యాపీ మింగ్లింగ్ టుగెదర్.
1: ఒక ఇంటిలో నలుగురు ఉంటే నలుగురికి నాలుగు భావములు వేరువేరుగా ఉంటాయి.
0: The four residents at home have different
1: opinions. ఐకమత్యమే మానవ జీవితము.
0: Unity is a human life.
1: ఆచరణే దాని యొక్క గమ్యము.
0: And that he happens to be his goal.
1: అట్టి దివ్యమైనటువంటి యొక్క ఐకమత్యమును ఈనాడు కోల్పోతున్నాం.
0: Such divine unity is lost today.
1: పవిత్రమైన భారతీయులారా,
0: the sacred inhabitants of
1: భారతీయ సంస్కృతి యొక్క విలువ ఎవ్వరు కూడా ఇంతవరకు కూడా పూర్ణ అర్థం గావించుకోలేదు.
0: None have understood till this day in fullness the meaning of Bharat culture.
1: Bharatiyulaku shakti samarthyamulu amitamainatuntivi.
0: The capacities and the potentiality of the Bharatiyas are beyond
1: measure. Anandama parimitamainatuntidi.
0: And it is limitless.
1: Ee naatu prati manavudu kudanu aanandam aanandam aanandam aanandam kavalani aashisthunnadu.
0: Every man aspires to be blissful today. Ee
1: aanandam nirtavai aneka gandhamunu patisthunnadu.
0: To be happy, he goes through many books.
1: అనేక యాత్రలు చేసి పెద్దలను దర్శిస్తున్నారు, వారు బోధించేటువంటి బోధనలు వింటున్నారు.
0: He goes on pilgrimage and listens to noble souls.
1: ఎన్ని పూజలు చేస్తున్నారు,
0: he also worships.
1: ఎన్ని జపములు ఆచరిస్తున్నారు,
0: he does penance.
1: ఎన్ని తపములో ఉన్నచున్నారు,
0: and he thinks of God.
1: కానీ ఇందులో ఆనందం ఏమాత్రం కూడా లేదు.
0: But there is no trace of bliss in these activities.
1: మానవుని యొక్క దేహమునందు పంచకోశములు ఉన్నవి.
0: The human body has got 5 sheets.
1: Annamaya kosamu,
0: the sheath of food.
1: Pranamaya kosamu,
0: the sheath of life.
1: Manomaya kosamu,
0: the sheath of mind.
1: Anandamaya kosamu,
0: the sheath of bliss.
1: Vijnanamaya kosamu, anandamaya kosamu,
0: the sheath of wisdom and the sheath of bliss.
1: Kani anandamaya kosam aneetundi kanipistundadi kani aanandam andulo shunyam.
0: We have the sheath of bliss, but the bliss is totally absent.
1: ఆనందమే లేకుండా ఉంటున్నది.
0: There is no trace of bliss at all.
1: ఈనాటి మానవుడు అనుభవించేటువంటి ఆనందములన్నీ కూడాను
0: all the ways of pleasure happiness that we experience today
1: కేవలం పరిమితముతో కూడినటువంటివి.
0: Is all under certain limits.
1: తాను పడేటువంటి సుఖములంతా కూడాను ఆనందంతో కూడినటువంటి కాదు.
0: ఆల్ ది హ్యాపీనెస్ దట్ హీ పాసెస్ త్రూ కెనాట్ బి రేటెడ్ అస్ బ్లెస్
1: చేరినటువంటివి.
0: ఇన్ ఫ్యాక్ట్ దేర్ ఆల్ సర్టెన్ లిమిటేషన్స్.
1: ఏ విధమైనటువంటి యొక్క ఆస్తిపాస్తులు సంపాదించినప్పటికీ అవి కూడా పరిమితంలో ఉన్నటువంటివి.
0: ఆల్ ద ప్రాపర్టీ దట్ యు అక్వైర్ అండ్ ద వెల్త్ దట్ యు అమాస్
1: ఈ ఆస్తిపాస్తులు ఆనందములు సుఖ సౌఖ్యాలు కూడాను మానవునికి ఆనందం అందిస్తున్నాయని భావిస్తున్నారు. ఇది మూర్ఖత్వం.
0: It is a sign of foolishness if you think that wealth and prosperity and the property will give you the bliss, safety and security.
1: ఈ సుఖము మనకు నిజమైనటువంటి ఆనందాన్ని అందించటం లేదు.
0: This sort of security and happiness will never come.
1: ఈ సౌఖ్యాలు మనకు పరిమితమైనటువంటి ఆనందాన్ని అందిస్తున్నాయి.
0: That gives you only a limited happiness.
1: కానీ ఆనందం అనేటువంటిది అపరిమితమైనటువంటి ఆనందము.
0: But the true bliss is beyond all measure.
1: అది ఎక్కడి నుంచి వస్తుంది? అది
0: where from you
1: get. ఇది బయట నుంచి వచ్చేటువంటిది కాదు.
0: It's not from outside.
1: మన హృదయం నుంచి ఆవిర్భవించేటువంటిది.
0: It comes from within.
1: హృదయము దైవస్థానము.
0: The heart is the dwelling place of God.
1: సర్వనే ఆ దైవస్థానం నుంచి వచ్చేటువంటిది ఆనందము.
0: Let us think of the altar of God, the human heart.
1: ఈ ఆనందమునకు మొట్టమొదటి మానవుడు గాఢమైన విశ్వాసాన్ని పెంచుకోవాలి.
0: To begin with, man must develop a strong faith.
1: ఈ విశ్వాసం ద్వారానే మానవునకు ప్రేమ లభిస్తుండాలి.
0: Through faith only he can experience love.
1: ఈ ప్రేమ వల్లనే మానవుడికి ధర్మం ఆచరిస్తున్నాడు.
0: అండ్ అవుట్ ఆఫ్ దిస్ లవ్ హీ కెన్ బి హ్యాపీ.
1: ఈ ధర్మం ద్వారానే సత్యం ఆవిర్భవిస్తుండాలి.
0: అండ్ అవుట్ ఆఫ్ దిస్ రైచియస్నెస్ హీ ఫైండ్స్ ద వే టు ట్రూత్.
1: సత్యం ద్వారానే దైవము సాక్షాత్కరిస్తున్నాడు.
0: అండ్ బై ఫాలోయింగ్ ద పాత్ ఆఫ్ ట్రూత్ హీ కెన్ హ్యావ్ ద మానిఫెస్టేషన్ ఆఫ్ గాడ్. ఆనందం
1: లభ్యమవుతుండాలి.
0: అండ్ త్రూ దట్ ఓన్లీ ఇస్ పాసిబుల్ త్రూ లవ్.
1: ఆనందమునకు మూల కారణము దైవమే.
0: Therefore, the foundation for bliss is God.
1: దైవమునకు మూల కారణము సత్యమే.
0: And it is the truth that takes you to God.
1: మూల కారణము ధర్మమే.
0: And it is dharma that takes you to
1: God. ధర్మమునకు మూలాధారము ప్రేమనే.
0: And it is the love that is the foundation for dharma.
1: ప్రేమ మూలాధారం విశ్వాసమే.
0: And they all rest on faith.
1: ఈనాటి మానవుని యందు తనపైన తనకూడను విశ్వాసం లేదు.
0: Man today has no faith in himself.
1: శ్వాసము లేనటువంటి జీవుగా బ్రతుకుతూ ఉన్నాడు.
0: It is almost a life without breath.
1: విశ్వాసమే కోల్పోతున్నాడు.
0: హీ ఇస్ లూజింగ్ ఫెయిత్ ఆల్ టుగెదర్.
1: ప్రాచీన ఋషులందరూ కూడా విశ్వాసం విశ్వాసం నమ్మకము నమ్మకము నమ్మకము.
0: ఏన్షియంట్ రిషీస్ స్ట్రెస్డ్ ఆన్ ఫెయిత్.
1: నమ్మకమను రెండు నయనమ్ము లేని అంధులైరి నేడు అవని ఎందు.
0: ద మోడర్న్ పీపుల్ హ్యావ్ లాస్ట్ బోత్ ది ఐస్ ఆఫ్ ఫెయిత్. And
1: ఈ రెండు నేత్రములు కూడా మానవునికి కనిపించడం లేదు.
0: ఇన్ ఫ్యాక్ట్ హి డజంట్ ఫైండ్ ఎనీథింగ్.
1: ఏమిటి ఈ రెండు నేత్రములు?
0: వాట్ ఆర్ దీస్ టూ ఐస్?
1: ఒకటి శాస్త్రము ఒకటి ధర్మము.
0: And one is the scripture, other is righteousness.
1: కాని ఇలాంటి శాస్త్ర సంబంధమైనటువంటి బ్రాహ్మణులు కూడాను ఈనాడటి ధర్మమును విస్మరిస్తున్నారు.
0: The priest class also has neglected the reading of the scripture.
1: ఎప్పుడు సత్యముగా ఎంచు వేద సంబంధముగా విప్రులారా.
0: The priestly class should consider the scripture as truth.
1: దేశంబు కొరకునై దేహమర్పణ చేయు రహిమించి రాజాది రాజులారా.
0: ఇట్ ఇస్ ఓన్లీ ది వారియర్ కమ్యూనిటీ క్షత్రియ హు ఆర్ రెడీ టు సాక్రిఫైస్
1: ధన ధాన్యములు కలిగి ధర్మ గుణముతో వరలుచుండేటి ఆర్య వైశ్యులారా.
0: ద వైశ్య ద బిజినెస్ కమ్యూనిటీ రన్స్ ది ఎకానమీ ఆఫ్ ది కంట్రీ.
1: వ్యవసాయ వృత్తి చే వర్ధిల్లు చుండియో సుఖజీవనము చేయు శూద్రులారా.
0: ద శూద్ర కమ్యూనిటీ టేక్స్ కేర్ ఆఫ్ ది అగ్రికల్చర్.
1: కాలమంతా ఊరక గడపనేలా.
0: వై షుడ్ యు వేస్ట్ యువర్ టైం.
1: ఇదంతా కూడా కాలంని వ్యర్థం గావిస్తున్నారు.
0: వీ హావ్ బీన్ వేస్టింగ్ టైం.
1: దీనివల్ల మనకి ఏమాత్రం కూడా అణుమాత్రమైన కూడా సుఖశాంతులు మనకు లభ్యమవటం లేదు.
0: ద ప్రజెంట్ డే లైఫ్ డజన్ కన్ఫర్ ఈవెన్ ఎ ఫ్రాక్షన్ ఆఫ్ హ్యాపీనెస్.
1: మానవునికి ప్రధానమైనటువంటి గుణము భగవంతుడు అనుగ్రహించినటువంటి గుణము కృతజ్ఞత.
0: ద మెయిన్ క్వాలిటీ దట్ గాడ్ హాస్ గిఫ్టెడ్ అస్ ఇస్ దిస్.
1: సూర్య నమస్కారం లోపల భారతీయ సంస్కృతిని పురస్కరించుకుని
0: బేసింగ్ ఆన్ ది ఏన్షియంట్ కల్చర్ ఆఫ్ భారత్
1: నమస్కారం చేసేటువంటి వారు సూర్య నమస్కారములు.
0: వీ ఆఫర్ అవర్ సల్యూటేషన్ నమస్కార టు సన్ గాడ్.
1: అందులో ఒక పదం ఏర్పడినటువంటిది.
0: దేర్ వీ హావ్ వన్ ఇంట్రెస్టింగ్ వర్డ్
1: కృతజ్ఞాయ నమః అన్నారు.
0: దేర్ వన్ ఇంట్రెస్టింగ్ వర్డ్ కృతజ్ఞాయ నమః
1: అనగా సూర్యుని యొక్క తేజస్సు అణుమాత్రమైన భావంతో మానవుని యొక్క నేత్రముల లోపల చేరి ఉంటుండాలి.
0: ఇన్ ఫ్యాక్ట్ యూ ఫైండ్ ద లైట్ విత్ ఇన్ ది ఐ ఆఫ్ ఎవ్రీ హ్యూమన్ బీయింగ్.
1: చంద్రమా మనసో జాత చచ్చో సూర్యో అజాయత.
0: మైండ్ ఈస్ ద ప్రిసైడింగ్ డైటీ. ద మూన్ ఈస్ ద ప్రిసైడింగ్.
1: ఏ మానవుడు చేసిన మేలుకు మర్చిపోయి కృతజ్ఞుడుగా రూపొందుతాడో అటువంటి వాడి నేత్రము ఉండి ప్రయోజనం లేదన్నారు.
0: ద మ్యాన్ హూ ఫర్గెట్స్ ఆల్ ది హెల్ప్ గివెన్ రెండర్డ్ టు హిమ్ ఈజ్ అన్ అన్గ్రేట్ఫుల్ రిచ్ అండ్ బికమ్స్ బ్లైండ్.
1: అట్టివాడు లోకము లోపల అంధుడనే చెప్పవచ్చు.
0: వీ కెన్ కాల్ దెమ్ టోటలీ బ్లైండ్ పీపుల్ అన్గ్రేట్ఫుల్.
1: సూర్యుడే తన నేత్రం నుంచి వదిలిపోతున్నాడు.
0: And in fact, sun withdraws light from the eyesight.
1: ప్రతి మానవుని కూడాను ఎవరైనా కూడా సరే ఏమి చేసినప్పటికీ చేసిన మేలును మరవకుండా ఉండాలి.
0: Whosoever may be, one should not forget the help.
1: ప్రాణములైనను సులభంగా వదలవచ్చును కానీ ఈ కృతజ్ఞతను మనం మరవకూడదు.
0: You be prepared to give up life, but you should remain grateful.
1: ఎన్ని ఉపకారములో పొందుతున్నాము.
0: We receive help from every corner.
1: ఎన్ని సహాయములో అందుతున్నాము.
0: In fact, we receive all service.
1: కానీ మానవుడు దానిని కించిత్ కూడాను తలంచటం లేదు.
0: But man is not mindful of all the help and
1: service. స్వార్థము స్వార్థము స్వార్థము.
0: All his life is based on
1: selfishness. ఇలాంటి మూర్ఖత్వం జీవితమని గడుపుతూ ఉన్నాడు మానవుడు.
0: Man is leading such foolish life today.
1: ఇలాంటి మూర్ఖులకు మానవత్వం అని ఎట్ట చెప్పాలి?
0: How do you expect the human values?
1: అసలు ఆధ్యాత్మికమనగా ఏమి దీని అర్థం?
0: What is the meaning of spirituality?
1: ఏదో ఆది ఆత్మను స్మరించడమే ఆధ్యాత్మికమనుకుంటున్నారు.
0: We think the thinking of the constant self.
1: కాదు కాదు కాదు. మానవుని యందున్నటువంటి పశుత్వాన్ని హింసించి
0: One has to kill the animality.
1: మానవత్వాన్ని దైవత్వంగా మార్చుకోవటమే ఇది ఆధ్యాత్మికము.
0: Transform the human nature into the divine.
1: ఎక్కడ మార్చుకుంటున్నారు?
0: Where are we doing?
1: మానవత్వాన్ని పశుత్వంగా మార్చుకుంటున్నారు.
0: In fact, the human life has become demonic.
1: దైవత్వంగా మార్చుకోవడానికి తగిన కృషి చేయటం లేదు.
0: We are not making effort to transform
1: into
0: divine quality. In fact, that is true spirituality.
1: ఇలాంటి పవిత్రమైనటువంటి యొక్క ఆధ్యాత్మిక తత్వాన్ని ఈనాడు విస్మరిస్తున్నాడు మానవుడు.
0: Such beautiful nature, inborn nature, spirituality is forgotten.
1: ఆధ్యాత్మికమనగా ఏదో కొన్ని వంటలు వండుకోవటము భుజించటము ఈనాడు పండుగ అని దీని పండుగ రూపం లోపల వ్యర్థంగా వచ్చుకుంటుంది.
0: We consider spirituality as a matter of celebration with festivity and gaiety.
1: అది కాదు ఆధ్యాత్మికము.
0: దాట్స్ నాట్ స్పిరిచువాలిటీ.
1: ఏ పవిత్రమైన పర్వదినములు మనకు ప్రాప్తిస్తున్నాయో ఆ పర్వదినముల యొక్క ప్రధానమైనటువంటి లక్ష్యాన్ని చింతించుకుంటూ స్మరించుకుంటూ సార్థకం చేసుకోవాలి.
0: ఇన్ ఫ్యాక్ట్ వీ షుడ్ థింక్ ఆఫ్ దిస్ ఇన్నర్ సిగ్నిఫికెన్స్ ఆఫ్ ఎవ్రీ ఫెస్టివల్. థింక్ ఆఫ్ దెమ్, పాండర్ ఓవర్.
1: మానవుడను కాదు, నేను మానవత్వంతో కూడినటువంటి ఒక దైవత్వాన్ని అనుభవించాలి.
0: ఐఎమ్ నాట్ సింప్లీ హ్యూమన్, ఐ హావ్ గాట్ ది డివినిటీ విద్ ఇన్. దట్ షుడ్ బి అవర్ లైఫ్.
1: అప్పుడే తన ఎందున్నటువంటి పశుత్వము దూరం అవుతుంది.
0: దెన్ ఓన్లీ ది యానిమాలిటీ విల్ డిస్టెన్స్ ఇట్ సెల్ఫ్.
1: కనుక ఈనాడు తన మానవత్వాన్నే తాను మర్చిపోవటం చేతనే పశుత్వం పూర్తి ప్రబుద్ధి అవుతున్నది.
0: As the human being has forgotten his human nature, he has become bestial.
1: ప్రేమ స్వరూపులారా,
0: embodiments of love.
1: ఏ రాజ్యమైనా కానీ,
0: whatever may be,
1: ఏ రాష్ట్రమైనా కానీ,
0: whatever state,
1: ఏ దేశమైనా కానీ,
0: any country,
1: ఏ ప్రాంతమైనా కానీ,
0: any region,
1: ఏ లింగమైనా కానీ,
0: any
1: ఏ వ్యక్తి అయినా కానీ,
0: any person,
1: కానీ మానవుని యందు మానవత్వం అనేటువంటి దాన్ని మర్చిపోకుండా కాపాడుకోవాలి.
0: ఎట్ ఎనీ పీరియడ్ ఆఫ్ టైమ్, ఎనీవేర్, ఎనీ రీజియన్, ఎనీ స్టేట్, ఎనీ కంట్రీ, నో వన్ షుడ్ ఫర్గెట్ హిస్ హ్యూమన్ క్వాలిటీ.
1: వి షుడ్
0: కీప్ ఇట్ ఇన్ అవర్ వ్యూ.
1: కాలమును సార్థకం కావించుకోకుండా పోకూడదు.
0: అండ్ వి షుడ్ నెవర్ వేస్ట్ అవర్ టైమ్.
1: పరమాత్ముడు లోకము లోపల ఎవరు ఇందులో ప్రభుత్వమైనటువంటి వాళ్ళు, ఎవరు ప్రబుద్ధమైనటువంటి వాళ్ళు, ఎవరు ప్రసిద్ధమైనటువంటి వాళ్ళు అని వెతకడానికి నారదుని పంపించాడు.
0: గాడ్ హెస్ సెంట్ నారద to be in search of a true noble soul who is spending the time in a sacred way, leading a sacred life.
1: Swami etti varu nenu ennukovali annadu.
0: Narada wanted how to pick up such people.
1: Evadu tana hrudayam nundi Ramakrishna Govinda Narayana ani bhagavat naamamunu uchcharistuntado,
0: the one who repeats chants his name wholeheartedly,
1: athane nijamainatti manavudu.
0: He is a true human.
1: Manavudanaga parishuddhamaina hrudayam kalavadu.
0: Human being meant the one who has got
1: పరిశుద్ధమైన హృదయం నుంచి కూడాను పవిత్రమైనటువంటి యొక్క నామంలే రావాలి.
0: అండ్ అవుట్ ఆఫ్ దిస్ ప్యూర్ హార్ట్ హీ షుడ్ చాంట్ సీక్రెట్ నేమ్ ఆఫ్ గాడ్.
1: అలాంటి వాడే నిజమైన మానవుడు అన్నాడు.
0: He is such a man is the
1: లోక సంబంధమైన వ్యవహారం ఎన్నైనా చేసుకుని,
0: we can involve in worldly matters,
1: అది లౌకికమైన యొక్క వృత్తులు,
0: that's all worldly tendency,
1: దాని యందు నాకేమాత్రము లక్ష్యం లేదు.
0: అండ్ హీ ఇస్ నాట్ ఎ ట్రూ మ్యాన్ ఇస్ నాట్ centered around it.
1: అవి తాత్కాలికమైనటువంటి యొక్క సుఖములు,
0: ఇట్స్ ఆల్ టెంపరీ హ్యాపీనెస్.
1: కానీ పవిత్రమైనటువంటి పర్వదినములు యందు భగవత్ నామాన్ని స్మరించినటువంటి వాడు మూర్ఖుడు, అతనే మానవుడు కాదు అన్నాడు.
0: ద వన్ హూ డస్ నాట్ షంట్ ద గ్లోరీ ఆఫ్ గాడ్ ఆన్ సీక్రెట్ ఫెస్టివల్స్ ఆఫ్ దిస్ టైప్ ఈజ్ నాట్ హ్యూమన్ అట్ ఆల్.
1: దీనిని మనసు ఎందుకుని నారదుడు చెప్పాడు.
0: నారద హోల్డింగ్ దిస్ వ్యూ,
1: స్వామి
0: సెట్, స్వామి
1: నిరంతరము గోవింద నారాయణ అని నామస్మరణ చేసుకుంటున్నానే.
0: I repeat your name, Govinda Narayana.
1: నామస్మరణ లేనటువంటి సమయం నాలో ఏనాటికను కనిపించడం లేదు.
0: In fact, there's no time when I have left chanting your name.
1: కాబట్టి నాకంటే గొప్ప భక్తుడు ఉన్నాడా అన్నాడు.
0: Is there any greater devotee than me?
1: ఇక్కడనే అహంకారం ప్రారంభమైంది.
0: There started ego.
1: నేనే భక్తుడు అని అనుకోవటమే ఒక అహంకారం.
0: To consider oneself as a devotee is a sign of ego.
1: ఇలాంటి భక్తులు లోకములు అనేక మంది ఉంటున్నారు.
0: లాట్స్ అండ్ లాట్స్ ఆఫ్ డివోటీస్ ఆఫ్ దిస్ టైమ్.
1: ఇంటింటికి చూసిన భక్తుడిగా ఉన్నాడు.
0: ఎవ్రీ
1: ఇంచించిలోనా భక్తుడిగా కనిపిస్తున్నాడు.
0: అట్ ఎవ్రీ ఇంచ్ ఇన్ ఎవ్రీ హోమ్
1: ఇది కాదు నిజమైన భక్తి.
0: దాట్స్ నాట్ ట్రూ డివోషన్.
1: హృదయంలో ఆవిర్భవించి
0: emanating out of heart,
1: సర్వత్రా ప్రసరింపజేసి
0: ఇట్ షుడ్ గో రౌండ్ ద బాడీ.
1: అన్ని కార్యములు ఎందుకు ఈ యొక్క ప్రబుద్ధి ప్రబుద్ధి కావాలి.
0: దిస్ శాంక్టిటీ, దిస్ సీక్రెట్ క్వాలిటీ షుడ్ ఎక్స్ప్రెస్ ఇట్ సెల్ఫ్ మేనిఫెస్ట్.
1: మనం భుజించిన ఆహారము
0: ద ఫుడ్ పార్టేకన్
1: ఉదరంలోకి చేరి
0: రీచ్ స్టమక్,
1: అది జీర్ణించిన తర్వాత
0: అండ్ ఆఫ్టర్ ఇట్ డైజెస్ట్
1: సారము సర్వాంగములకు సప్లై అయినట్టుగా
0: ద ఫుడ్ పార్టేకన్ ఇస్ డైజెస్టెడ్ ఇన్ ద స్టమక్ అండ్ ఇట్ సెన్స్ సప్లై.
1: హృదయంలో స్మరించినటువంటి భగవత్ నామము
0: అండ్ గాడ్స్ నేమ్ ఇన్ ద హార్ట్
1: కన్నుల్లో చేరాలి,
0: ఇట్ షుడ్ గెట్ చెవుల్లో
1: చేరాలి, నాలుగుపై చేరాలి, ముక్కులో చేరాలి, చేతుల్లో చేరాలి, పాదంలో చేరాలి, సర్వ అంగములు ఎందుకు ప్రసరించి చేయాలి.
0: ద డివినిటీ షుడ్ మెటీరియలైజ్, షుడ్ మేనిఫెస్ట్ ఇన్ ఆల్ అవర్ బాడీ.
1: మానవుడు దైవనామాన్ని స్మరించిన వాడవుతాడు.
0: Then only it amounts to chanting his name.
1: ఆ జీర్ణించినటువంటి ఆహారము కన్నుల్లో చేరినప్పుడు ఏమైపోతుంది? ఆ యొక్క ఆహారం యొక్క దృష్టి వస్తుంది.
0: And this the food of divinity, as it gets into the eye, it entertains the sight of divinity. దృష్టి
1: మనలో ప్రారంభమవుతుంది.
0: And there that begins the human activity. మనం వచ్చినప్పుడు
1: పవిత్రమైన పలుకే పలుకుతాము.
0: And your talk would be sacred.
1: మన చెవుల్లో చేరినప్పుడు పవిత్రమైన శబ్దమే వింటాము.
0: All that you listen to is bound to be sacred.
1: మన పాదంలో చేరినప్పుడు పవిత్రమైన ప్రదేశములకే మనం నడుస్తాము.
0: And you tread along the sacred path if the divinity gets into your feet. చేతుల్లో
1: చేరినప్పుడు ఈ చేతులంతా కూడా సాత్వికమైన పనులు చేస్తాయి.
0: Hands will do all fruitful activity when God gets into
1: them. సర్వాంగములు కూడా సాత్వికమైన పనికి ఆవించేటువంటి వాడే నిజమైన మానవుడు.
0: He is a true human if all his body, the different organs and the limbs get into the sacred activity.
1: చేర్చుకుని రామని చెప్పాడు.
0: This what is prescribed.
1: కాని నారదుడు సర్వత్రా సంచారం చేశాడు.
0: నారద మూవ్స్ అరౌండ్.
1: కాని అతని యందు ఉన్నటువంటి అహంకారము పోలేదు.
0: బట్ ఈగో హ్యాస్ నాట్ లెఫ్ట్ హిమ్.
1: తిరిగి వచ్చాడు.
0: హి రిటర్న్.
1: ఒక వస్తు ఉండగా ఒక అడవి లోపల
0: దెన్ ద ఫారెస్ట్
1: ఒక కిల్లర్ అనగా అడవి జాతి వాడు.
0: హి మెట్
1: కంటలు కొట్టి జీవించుకునేటువంటి వాడు.
0: అండ్ ఈజ్ ఆల్ వెరీ పూర్ మ్యాన్ హూ క్యారీస్ హిస్ లైవ్లీహుడ్.
1: అతను ఒక దగ్గర
0: సెల్లింగ్ ఫైర్ వుడ్,
1: కన్నులు మూసుకుని నామస్మరణ చేస్తున్నాడు.
0: హీ వాజ్ చాంటింగ్ గాడ్స్ నేమ్.
1: నారదుడు వెళ్ళాడు.
0: నారద అప్రోచ్ నేమ్.
1: ఏమండి ఎవరు మీరు అన్నారు.
0: హీ సెడ్ హూ ఆర్ యూ సార్.
1: స్వామి నేను ఒక వేటగాడు.
0: హీ సెడ్ అండ్ దిస్ ఇస్ ఎ హంటర్.
1: నేను ఒక పరమాత్మని యొక్క పరమ భక్తుడను.
0: ఐఎమ్ ఎన్ ఆర్డినరీ డివోటీ.
1: అనేటప్పటికీ నారదుడికి ఆశ్చర్యం వేసింది.
0: నారద వాజ్ సర్ప్రైజ్డ్.
1: నీవు పరమ భక్తుడా?
0: Are you a devotee?
1: పరమ భక్తు అయితే నీ చేతిలో కత్తి ఎందుకు ఉండాలి?
0: If you are such a great devotee, how do you then hold an axe?
1: చంపడానికి కోసం నువ్వు పెట్టుకున్నావు.
0: What for? You are having that axe on hand.
1: కాదు స్వామి, కాదు కాదు.
0: No, not for violence.
1: ఈ కత్తితో నేను నాలుగు పనులు చేయాలని సంకల్పించుకున్నాను.
0: With this sword on hand, I want to do four things.
1: ఏమిటి ఆ నాలుగు పనులు?
0: What are they?
1: మొట్టమొదట ద్రౌపదిని చంపాలి అన్నాడు.
0: First, I want to kill ద్రౌపది.
1: ద్రౌపది పరమ భక్తురాలే.
0: ద్రౌపది ఇస్ ఎ గ్రేట్ డివోటీ.
1: కృష్ణ కృష్ణ కృష్ణ కృష్ణ అని కృష్ణనామంనే నిరంతరం స్మరించేటువంటి కదా.
0: ద్రౌపది థింగ్స్ ఆఫ్ గాడ్ కృష్ణ.
1: ఆమె భక్తికి మెచ్చి భగవంతుడే ఒలువులు ఇచ్చాడు కదా.
0: అండ్ గాడ్ హింసెల్ఫ్ కేమ్ టు హర్ రెస్క్యూ.
1: కాబట్టి ఆమెను చంపడానికి కారణమేమిటి అన్నారు.
0: వై డూ యూ వాంట్ టు కిల్ హర్?
1: భక్తురాలే.
0: షీఈస్ ఎ డివోటీ.
1: కానీ ఒకనొక సమయం లోపల నా కృష్ణుడు భుజించుతున్న సమయం లోపల కృష్ణాన్ని పిలిచింది. ఆ భోజనం కింద వదిలాడు. కృష్ణుడు వెళ్ళాడు. నా స్వామికి ఒక ఆహారం కూడా అందించుకోకుండా చేసింది.
0: అట్ వన్ టైమ్ వెన్ కృష్ణ వాజ్ పార్టేకింగ్ హిస్ ఫుడ్, ద్రౌపది కాల్డ్ హిస్ ఫర్ హిస్ హెల్ప్ అండ్ రిఫ్యూజ్ అండ్ దెర్ఫోర్ కృష్ణ డ్రాప్ ద ఫుడ్ అండ్ ran ఆల్ ద వే.
1: కాబట్టి ఈమెను చంపాలి అన్నాడు.
0: సిన్స్ షీ డిడ్ నాట్ అలౌ హిమ్ టు హ్యావ్ హిస్ ఫుడ్, ఐ వాంట్ టు కిల్ హర్.
1: సరే చూస్తామని ఇంకా వెళుతూ ఉన్నాడు.
0: దెన్ హీ వాజ్ స్టిల్ ప్రొసీడింగ్.
1: ప్రహ్లాదుడు కనిపించాడు.
0: దెన్ హీ కేమ్ అక్రాస్ ప్రహ్లాద్.
1: హరే నామ హరే నామ హరే నామ ఇవి కేవలం కలవు నాస్తేవ నాస్తేవ తెలియట.
0: ఇట్ ఈస్
1: నారాయణ నారాయణ నారాయణ అని స్మరిస్తున్నాడు.
0: ప్రహ్లాద వెంట ఆన్ చాంటింగ్ నారాయణస్ నేమ్.
1: వెళ్ళాడు.
0: యు వెంట్ దేర్.
1: నాయన నీవు నారాయణ స్మరణ చేస్తున్నావు.
0: నో డౌట్ యు ఆర్ చాంటింగ్ హిస్ నేమ్.
1: కానీ నీ యొక్క పని ఏమిటి?
0: బట్ వాట్ ఇస్ యువర్ యాక్షన్?
1: నారాయణ నామస్మరణ చేయటం వల్ల
0: బై జస్ట్ చాంటింగ్ హిస్ నేమ్
1: నారాయణ నిద్రాహారం లేకుండా చేస్తున్నావు.
0: యు ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ గాడ్స్ రెస్ట్లెస్నెస్.
1: నీ తండ్రి గారు నిన్ను ఏనుగుతో తొక్కించే సమయం లోపల
0: at every time
1: narayan annaru.
0: You said narayana.
1: Kani narayunde enul kinda padi taanu enul chethi tokkipabaddadu.
0: And narayana should allow himself to be trampled under the feet of the elephant.
1: Neevu narayanu chesinatundi upakaram idiya?
0: This is the help that you render to narayana.
1: Kaku narayanu champali annadu.
0: And therefore I should kill him, he said.
1: ఇంకా మూడవది ఎవరు ఉన్నారు?
0: హూ ఇస్ థర్డ్ వన్?
1: ఒకడున్నాడు నారదుడు.
0: దేర్ ఇస్ వన్ పర్సన్ నారద.
1: అతను తంబూరు తీసుకుంటాడు.
0: హీ హ్యాస్ తంబూరు.
1: నారాయణ్ నారాయణ్ నారాయణ్ అని స్మరిస్తున్నాడు.
0: హీ గోస్ ఆన్ రిపీటింగ్ నారాయణ. స్నేహ
1: కానీ అతని స్వార్థ భక్తియే కానీ పరార్థమైనటువంటి యొక్క ప్రేమ భక్తి కాదు.
0: హిస్ డివోషన్ ఇస్ నాట్ స్పిరిచువల్, ఇట్ ఇస్ అటర్లీ సెల్ఫిష్.
1: అతన్ని చంపాలి అన్నాడు.
0: సో ఐ షుడ్ కిల్ హిమ్.
1: తనకు భయమే పడిపోయింది.
0: దెన్ హీ వాస్ నారాయణ వాస్ అఫ్రైడ్ ఆఫ్.
1: ఇది నా అహంకారమే ఈ పతనానికి మూల కారణం అనుకున్నాడు.
0: హీ సెడ్ దట్ దిస్ ఇస్ ఆల్ డ్యూ టు మై ఈగో.
1: మీరా ఉన్నది.
0: దెన్ మీరా.
1: ఆ మీరా
0: దట్ మీరా
1: ఎప్పుడు చూసినప్పుడు గిరిధర నాగర్ గిరిధర గిరిధర నాగర్ గిరిధర నాగర్ ఈ గిరిధర గిరిధర గిరిధర అని గిరిధరిని మాత్రమే స్మరిస్తున్నారు.
0: మీరా రిపీటెడ్ ద నేమ్ ఆఫ్ లార్డ్ గిరిధారి గిరిధర నాగర రిపీటెడ్లీ.
1: ఎంత స్మరణ చేసినప్పటికీ గిరిధరుని యొక్క ప్రేమతత్వాన్ని తాను అనుభవించుకోలేకపోతుంది.
0: ఇన్ స్పైట్ ఆఫ్ ఆల్ దాట్ రిపీటింగ్ గాడ్స్ నేమ్ షీ కుడ్ నాట్ ఎక్స్పీరియన్స్ ది బ్లెస్.
1: గిరిధరానికున్నప్పుడంతా కూడాను అత్త కొట్టిన దేబలంతా కూడాను కృష్ణునికి తగులుతూ ఉన్నాయి.
0: And as she was telling Giridhara's name, all the slaps on the cheek went to Giridhara.
1: ఈ విధంగా తగులుతున్న చేత
0: because of this
1: ఆ భగవంతుని బాధించినటువంటిదిగా ఉంటుండాలి.
0: It amounted to hurting God himself.
1: కాబట్టి ఆమెను మొట్టమొదటి చంపాలి.
0: Therefore I should kill Meera.
1: కాయిపోయింది. వైకుంఠం చేరాడు.
0: And he reached Vaikuntha.
1: స్వామి
0: స్వామి
1: అన్ని విచారించాను.
0: I investigated.
1: భగవంతుని స్మరించేటువంటి వాడు కూడాను దుర్మార్గుడే అని చెప్పని చెప్పాడు.
0: ఐ కుడ్ ఫైండ్ మెనీ మెనీ వికెట్ పీపుల్ హూ రిపీట్ యువర్ నేమ్.
1: నీవు చాలా పొరబడుతున్నావు నారద.
0: అండ్ విష్ణు సెడ్ భగవంతుని
1: ప్రేమోల్లాసం చేతనే భగవంతునికి ఈ విధమైనటువంటి హింసలు పెడుతున్నాడని భావిస్తున్నారు.
0: యు ఆర్ థింకింగ్ ద గాడ్ ఈస్ పుట్ టు సఫరింగ్. నో యు ఆర్ మిస్టేకెన్.
1: భగవంతుని నిద్రాహారం లేకుండా చేస్తున్నాడు.
0: You think that you are making God restless.
1: భగవంతుని యొక్క సుఖమే నా సుఖము.
0: In fact, my happiness is God's happiness.
1: భగవంతుని సర్వకాల సర్వావస్థలు ఎందుకు కూడాను ఆనందంగా ఉంటుండాలి.
0: God should be happy, blissful at all periods of time.
1: బాధలు కూడాను మనసుకు కానీ దేహములకు కానీ సంభవించకూడదు.
0: She should not be put to any inconveniences, physical or mental.
1: అలాంటి భగవంతునికి తగినటువంటి సుఖాన్ని అందించేటువంటి వాడే నిజమైన భక్తుడు.
0: You are a true devotee if you see God happy all the time.
1: అప్పుడు నారదుడు గుర్తించాడు.
0: Then Narada recognized.
1: స్వామి నా అహంకారం ఈనాడు చంపే నిమిత్తమై నాకు ఈ పని పెట్టావు.
0: You have given me this task so as to kill my ego.
1: ఈ విధంగా భారతీయులకి చరిత్రలు
0: that's the history of bhag
1: enni pavitramaitvati kadalthono
0: it has got full of sacred stories
1: jagatanta kudunu vyapti gavinchukuntu vachindi
0: and it has spread the message to the
1: mukhyanga entati bhakti undinappudikini భగవంతుని మనసుకు మాత్రం కించిత్ కూడా కష్టం కలిగించకూడదు.
0: ఇన్ స్పైట్ ఆఫ్ ద డివోషన్ దట్ వీ హ్యావ్ వీ షుడ్ నాట్ మేక్ గాడ్ ఇన్కన్వీనియంట్.
1: లోపల బాధపడినా అది నీకు బాధనే.
0: ఇఫ్ గాడ్ ఇస్ డిసప్పాయింటెడ్ డిస్ప్లీజ్డ్ విత్ యూ యూ విల్ బి హర్ట్.
1: కనుక నీ భగవంతుని సుఖమే నా సుఖము.
0: సో గాడ్స్ హ్యాపీనెస్ ఇస్ మై
1: హ్యాపీనెస్ నా సుఖమే భగవంతుని యొక్క సుఖము.
0: మై హ్యాపీనెస్ ఇస్ గాడ్స్
1: హ్యాపీనెస్ రెండింటికి ఏకత్వాన్ని భోవించాలి.
0: వీ షుడ్ హ్యావ్ ది స్పిరిట్ ఆఫ్ వన్నెస్ ఇన్ బౌత్.
1: ఐ అండ్ గాడ్ ఆర్ వన్.
0: All are one.
1: ఈ ఇద్దరు యొక్క సంబంధ బాంధవ్యమే గుర్తింపు చేయాలి అన్నాడు.
0: వీ షుడ్ రికగ్నైజ్ ఎక్స్పీరియన్స్ ద యూనిటీ ది హార్మనీ ఆఫ్ ది టూ.
1: కనుక ఈనాటి భక్తులందరూ కూడాను ఎట్టి భక్తిని ఆచరిస్తున్నారు.
0: మోడర్న్ డివోటీస్ వాట్ పాత్ దే ఫాలో.
1: తన స్వార్థ భక్తిని అనుసరిస్తున్నారు.
0: హీఈస్ ఆల్వేస్ సెల్ఫిష్.
1: తన సుఖమే తన సుఖము.
0: హీస్ థింగ్స్ ఆఫ్ హిస్ హ్యాపీనెస్.
1: దైవం ఏ విధమైనటువంటి దీంట్లో పోయినప్పటికీ పర్వాలేదు.
0: లెట్ ఎనీథింగ్ హ్యాపెన్ అవుట్ సైడ్.
1: కనుక దైవం ప్రేమ స్వరూపుడు.
0: గాడ్ ఈస్ ఎంబాడీమెంట్
1: ఆఫ్ లవ్. ప్రేమ అందరి యందు ఉంటుండాలి.
0: అండ్ దట్ ఈస్ ఇన్ ఎవరీవన్.
1: ఆ ప్రేమను ఏమాత్రం కూడా అభ్యంతరం కలగకుండా చూసుకోవాలి.
0: అండ్ వీ షుడ్ నాట్ ఇంటర్ఫేర్ విత్ ద డివైన్ లా.
1: ఆ ప్రేమను మనం కూడా పంచుకోవాలి.
0: అండ్ వీ షుడ్ షేర్ ద సేమ్.
1: ఇది భగవంతుని యొక్క ప్రధానమైనటువంటి యొక్క సంకల్పము.
0: దిస్ ది మెయిన్ విల్ ఆఫ్ గాడ్.
1: భారతీయులు ప్రాచీన కాలం నుండి కూడాను
0: భారతీయ సిన్స్ ఏన్షియంట్ టైమ్స్
1: ఈ పవిత్రమైనటువంటి సంస్కృతిని
0: ది సీక్రెట్ కల్చర్
1: అన్ని దేశాలకు కూడా అందిస్తూ వచ్చారు.
0: హాస్ బిన్ ప్రాపగేటింగ్ ఆల్ ఓవర్ ది వరల్డ్.
1: భగవంతుని ఒక్కడిగా భావించలేదు.
0: ఇట్ హాస్ నాట్ కన్సిడర్డ్ గాడ్.
1: సహస్ర శీర్ష పురుష సహస్రాక్ష సహస్రపాద్ అనేక వేల శిరస్సులతో ఉన్నాడు భగవంతుడు.
0: గాడ్ ఈజ్ వ్యూడ్ అండ్ ఎక్స్పీరియన్స్ ఇన్ మెనీ.
1: అనగా ఒక్కడే కాదు భగవంతుడు.
0: గాడ్ ఈజ్ నాట్ మెనీ వన్.
1: శిరస్సు అంతా కూడా భగవంతుని యొక్క శిరస్సులే.
0: ఇట్స్ ద మేనిఫెస్టేషన్ ఆఫ్ వన్ ఇన్ మెనీ.
1: ప్రతి శిరస్సులో కూడా భగవంతుడు ఉన్నాడు.
0: గాడ్ ఈజ్ ప్రెసెంట్ ఇన్ ఎవ్రీ హార్ట్.
1: ఈ శిరస్సును ధరించినటువంటి ప్రతి హృదయం నందు కూడా భగవంతుడు ఉన్నాడు.
0: గాడ్ ఈజ్ ప్రెసెంట్ ఇన్ ఎవ్రీ హార్ట్.
1: కనుక భగవంతుడు ఏదో ఒక చోట ఒక పూజా మందిరం లోపల ఒక చర్చ లోపల ఒక మసీదు లోపల ఒక మందిరం లోపల ఉన్నాడని భావించకూడదు.
0: వీ షుడ్ నాట్ రెస్ట్రిక్ట్ గాడ్ టు ఎనీ శాంక్టమ్ శాంక్టోరమ్ లైక్ ఎ చర్చ్ ఆర్ ఎ టెంపుల్.
1: భగవంతుడు ఉన్నాడు.
0: ఇన్ ఫ్యాక్ట్ ఎవ్రీ హ్యూమన్ హార్ట్ ఇస్ ద రెసిడెన్స్ ఆఫ్ గాడ్.
1: మానుష రూపేణ
0: గాడ్ ఈజ్ ఇన్ హ్యూమన్ ఫామ్.
1: భగవంతుడు మనుష్య స్వరూపుడే.
0: God is in human form.
1: కానీ ఏ రూపంలో ఉన్నాడని గుర్తించుకోకుండా అతన్ని దూషిస్తుంటాం మనము.
0: But we go on criticizing him, forgetting his true form.
1: ఇతన్ని వర్ణిస్తుంటాం కొంతము.
0: We make fun of others.
1: అప్పుడు చెప్పింది వేదము.
0: Then Veda tells.
1: ఎవరిని దూషిస్తున్నావు?
0: Whom are you accusing?
1: ఎవరిని పూజిస్తున్నావు?
0: Whom are you ridiculing?
1: మొట్టమొదటి యోచన చేసుకో.
0: If you think well.
1: నీ ద్వేషం దూషిస్తున్నావు అంటున్నావు.
0: You think you are hating your enemy.
1: నీ ప్రేమికుని కలిగినటువంటి వాడిని పూజిస్తున్నావు అనుకుంటున్నావు.
0: You go on criticizing the enemy.
1: కాదు కాదు కాదు.
0: No, not so.
1: నిన్ను నీవే దూషించుకోవటము.
0: You are criticizing yourself.
1: నిన్ను నీవే హింసించుకోవటము.
0: And you are hurting yourself.
1: ఆ పూజింపబడే దేవుడు నీ యందు కూడా ఉంటున్నాడు.
0: In fact, the God whom you worship is in you.
1: ప్రతి వాడిని దూషించినప్పుడు నిన్ను నీవు దూషించుకునేవాడే అవుతావు.
0: If you accuse the man in front, it amounts to accusation of yourself.
1: ప్రతి వాడిని ప్రేమించినప్పుడు నిన్ను నీవు ప్రేమించిన వాడిగా అవుతావు.
0: If you love the other man, you love yourself.
1: కనుక ఎవరిని మనం దూషించకూడదు.
0: Therefore, we should not accuse
1: anybody.
0: సో ఇట్ కమ్స్ బ్యాక్ టు యూ.
1: కనుక ఎవరిని దూషించినప్పటికీ దైవాన్ని దూషించినట్టుగా భావించాలి.
0: ఇఫ్ యూ రిడిక్యూల్ ఎనీబడి అండర్స్టాండ్ దట్ యు ఆర్ క్రిటిసైజింగ్ గాడ్.
1: సర్వవేళయందు సర్వత్రా కూడాను వ్యాపించినటువంటి వాడు.
0: గాడ్ ఈజ్ ఓమ్నిషియంట్ అండ్ ఓమ్నిప్రెసెంట్.
1: సర్వజీవ నమస్కారం కేశవం ప్రతిగచ్చతి అన్నాడు.
0: హూమ్ సో యూర్ యూ సాల్యూట్ నమస్కార్ ఐ గోస్ టు గాడ్. It is the main aim in the goal.
1: ఎవరికి ఏమండి నమస్కారం అని చెప్తే ఆ నమస్కారం ఆ వ్యక్తికి కాదు పోయేది, దైవానికి పోయి చేరుతుంది.
0: If you respect anybody in all humility, it reaches God.
1: సర్వజీవ తిరస్కారం కేశవం ప్రతిగచ్చతే. ఎవరిని మనం దూషించినప్పటికీ అది భగవంతుడికే పోయి చేరుతుండాలి.
0: If you deny anybody, it amounts to total denial of the divinity.
1: ఏదో నేను ఆయన్ని దూషిస్తున్నాను, ఈమెను దూషిస్తున్నాను, ఇతన్ని దూషిస్తున్నాను, నేను భ్రమిస్తున్నాం కానీ ఇతరులు కాదు, నేను నీవే దూషించుకోవటం.
0: యు ఆర్ అండర్ ద మిస్కన్సెప్షన్
1: దూషించుకోవటం.
0: యు ఆర్ అండర్ ద మిస్కన్సెప్షన్ దట్ యు ఆర్ హేటింగ్ సమ్వన్ ఎల్స్. నో, యు ఆర్ హేటింగ్ యువర్ సెల్ఫ్. ట్రూలీ స్పీకింగ్,
1: ప్రేమ స్వరూపులారా,
0: ఎంబాడ్మెంట్స్ ఆఫ్ లవ్.
1: ఈనాడు ఉగాది.
0: Today is Ugadi.
1: యుగమునకు ప్రతిదినమైనటువంటిది కాబట్టి యుగ ఆది అన్నారు.
0: యాజ్ ఇస్ ది బిగినింగ్ ఆఫ్ ది టైమ్, ఇట్ ఇస్ కాల్డ్ యుగాది.
1: కనుక ఈ ఉగాది అనేటువంటిది ఏనాటి నుంచినో జరుగుతూ వస్తుంటుండాలి.
0: దిస్ హాస్ బీన్ ది సెలబ్రేషన్ సిన్స్ ఏన్షియంట్ టైమ్.
1: కానీ ఎన్ని ఉగాదులు జరిగినప్పటికీ
0: ఏజెస్ హావ్ పాస్డ్ బై.
1: మన హృదయంలో ఉన్నటువంటి దుర్భావం ఏమాత్రము కదిలిపోవటం లేదు.
0: ది ఇల్ ఫీలింగ్స్ ఇన్ అవర్ హార్ట్ హావ్ నాట్.
1: ఏనాడు మానవుని హృదయము పరిశుద్ధం గావించుకొని,
0: దట్ డే విన్ ది హార్ట్ ఈస్
1: పవిత్రమైన భావములను పెంచుకొని,
0: దట్ డే విన్ ది హార్ట్ ఎంటర్టైన్
1: ప్రేమతత్వమును నింపుకొని,
0: విత్ ఫుల్ ఆఫ్ లవ్
1: త్యాగభావం పంచినప్పుడే,
0: అండ్ వెన్ వీ షేర్ విత్ సాక్రిఫైస్
1: నిజమైనటువంటి ఉగాది.
0: దట్ ఈస్ ద ట్రూ సెలబ్రేషన్ ఆఫ్ ఉగాది.
1: తినేటువంటిది, తిరిగేటువంటివి, ధరించేటువంటివి కాదు ఉగాది యొక్క లక్ష్యాలు.
0: ఇట్స్ నాట్ సింప్లీ సెలబ్రేషన్ విత్ ఫెస్టివిటీ.
1: షర్ట్
0: షర్ట్ ఈస్ వాన్.
1: కానీ ఎంతకాలం అది కొత్తది?
0: హౌ లాంగ్ డస్ ఇట్
1: లాస్ట్? పాతదే.
0: ఇట్ బికమ్స్ ఓల్డ్ బై టుమారో.
1: అదే రీతిగానే
0: సిమిలర్లీ
1: ఈనాడు ఒక న్యూస్ పేపర్ మనం చదువుతున్నాము.
0: టుడే వీ గో త్రూ ద న్యూస్ పేపర్.
1: కానీ చదివిన పేపరే చదివి ఎవరు కూడా చదవరు కదా.
0: యూ డోంట్ రీడ్ ది సేమ్ ఓల్డ్ న్యూస్ పేపర్.
1: ఈనాడు చదివినటువంటి పేపర్ రేపు వేస్ట్ పేపర్ అయిపోతుంది.
0: టుడేస్ న్యూస్ పేపర్ ఈస్ టుమారోస్ వేస్ట్ పేపర్.
1: కానీ
0: బట్
1: మనము అట్టి న్యూస్ పేపర్ ను ఏనాటికి చదువుతున్నాం, ఎప్పటికీ చదువుతున్నాం అనుకుంటాం, అది చదవడానికి వీలు కాదు.
0: ఇట్స్ నాట్ పాసిబుల్ టు రీడ్ ద సేమ్ ఓల్డ్ న్యూస్ పేపర్.
1: ఒక్కతోరి మనకి ఈ జన్మం లభించింది.
0: లైఫ్ ఇస్ గిఫ్టెడ్ టు అస్.
1: ఈ జన్మం మనం అనుభవించాము.
0: వీ షుడ్ ఎక్స్పీరియన్స్.
1: సారీ, ఇంకా
0: దాట్స్ ఆల్.
1: వచ్చే జన్మమే మనకు అక్కర్లేదు.
0: లెట్స్ నాట్ హ్యావ్ ద నెక్స్ట్ లైఫ్.
1: ఇంకొక న్యూస్ పేపర్ మనం తీసుకొని అక్కర్లేదు.
0: లెట్స్ నాట్ ఎక్సెప్ట్ అనదర్ న్యూస్ పేపర్.
1: దీన్ని మనం చదివినాము, దీన్ని అనుభవించాము, ఆనందించాము, దుఃఖపడ్డాము, విచారపడ్డాము, అన్ని పదాలు మనం అనుభవించాము.
0: దిస్ ఈజ్ ఎనఫ్, దిస్ ఈజ్ ఫైనల్. వీ హావ్ గాన్ త్రూ ద న్యూస్ పేపర్, వీ హావ్ గాన్ త్రూ వేరీడ్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ ప్లెజర్ అండ్ పెయిన్. దట్ ఈస్ ఎనఫ్ ఫర్ ద
1: భగవంతుడా, ఈ న్యూస్ పేపర్ నాకు ఈనాడు ఇచ్చావు.
0: God, you have given me this newspaper.
1: అన్ని అనుభవించవలసినంత అనుభవించాను.
0: I went through all experiences.
1: రెండో న్యూస్ పేపర్ నాకు అక్కర్లేదు.
0: I don't want this same old paper again. I don't want next life.
1: పునః జన్మ నవిజ్యతే అన్నాడు.
0: And let me not have rebirth.
1: పునరపి జన్మం, పునరపి మరణం, పునరపి జనని జఠరే శయనం, ఇహ సంసారే బహు దుఃఖారి, కృపయాపారే పాహి మురారే అన్నాడు శంకరుని వారు.
0: Adi Shankara said, man is born again and again, lying in the womb of the mother and passing on the experience of pain and pleasure.
1: Ee Shankara varu chadavanaatvanti granthamulu levu.
0: In fact, Shankara is all
1: rayanaatvanti shlokamulu levu.
0: And he has composed all shlokas.
1: Oka Ganga nadi teeramlo kuda oka chettu kinda ekaantanga kurchunnadu.
0: And he noticed a person sitting under a tree near the shore of Ganges.
1: గణిత శాస్త్రము.
0: అండ్ వన్ పర్సన్ వాజ్ రైటింగ్ ద రూల్స్ ఆఫ్ గ్రామర్.
1: రాస్తున్నాడు రాస్తున్నాడు, ఎంతమంది పోతున్నారు, ఎంతమంది వస్తున్నారు, ఎవరిని లక్ష్యం పెట్టడం లేదు.
0: అండ్ హీ వాజ్ నాట్ మైండ్ఫుల్ ఆఫ్ ద మెనీ పీపుల్ పాసర్స్ బై.
1: శంకరులు వారు 11 మంది శిష్యుని తీసుకుని
0: శంకర అకంపనీడ్ బై డిసైపుల్స్
1: కూడా గంగా స్నానానికి వెళుతున్నాడు.
0: హి వాస్ గోయింగ్ టువర్డ్స్ గంగెస్ టు హ్యావ్ గాడ్ డిప్.
1: చెట్టు కింద కన్నులు మూసుకుని ఆ బ్రాహ్మణుడు డుక్కుం కరణి అని స్మరిస్తున్నాడు.
0: ద స్కాలర్ సిట్టింగ్ అండ్ ద ట్రీ విత్ ది ఐస్ క్లోజ్డ్ స్టార్టెడ్ రిపీటింగ్ ద రూల్స్ ఆఫ్ గ్రామర్ డుక్కుం కరణి.
1: చూచాడు శంకరుల వారు తాను బాలుడే అప్పుడు.
0: And Shankara was quite young at
1: that. 11 మంది శిష్యుల్లో ఒకని పంపించాడు ఏమి చదువుతున్నాడు చెప్పమని.
0: And he sent one of his disciples to know.
1: పాణిని గ్రంథాన్ని తాను ఉచ్చరిస్తున్నాడు అన్నాడు.
0: And the disciple reported the scholar was repeating the rules of grammar.
1: తిరిగి శిష్యుడు వచ్చి శంకరుల వారికి చెప్పాడు.
0: The same thing was reported to Shankara.
1: చెప్తే అప్పుడు తాను వెళ్ళాడు.
0: And then Shankara went.
1: నాయన ఈ గ్రంథం యొక్క సారం ఏమిటి?
0: What is the essence of all that you read?
1: అని చెప్పి
0: And he said so.

0: He said, "Oh foolish man, chant the glory of God, Govindam. Oh foolish mind, this is not the way. Chant His glory, repeat His name."
1: Sampratye sannihite kale.
0: At the time as the end approaches.
1: Nahi, nahi, nahi rachati dukrum karane.
0: Nothing will come to your refuge. Nothing will come to
1: nee,
0: your refuge.
1: Nee dukrum karane netu dani smaristunnav. Idi anchamalo neeku ye matram kuda addu raadu.
0: This rule of grammar, dukrum karane, will not save you from death.
1: Bhaja govindam.
0: So chant, repeat His name.
1: Nivu bhagavantuni bhajinchu.
0: Sing His glory.
1: కనుకనే ఈనాడు మనకు కావాల్సింది శంకరాచార్య వారు చాలా వేదాంత గ్రంథాలు రచించారు.
0: శంకర కంపోజ్ మెనీ వేదాంతిక్ టెక్స్ట్.
1: తాను కూడా భక్తి మార్గంలో కట్టగడపటికి ప్రవేశించాడు.
0: హీ ఆల్సో ఫాలోడ్ ద పాత్ ఆఫ్ డివోషన్.
1: నామస్మరణ నామస్మరణ నామస్మరణ
0: నామస్మరణ రిపీటింగ్ గాడ్స్ నేమ్.
1: తాను కూడా భగవత్ నామస్మరణ భజ గోవిందం అందరికి బోధిస్తూ వచ్చారు.
0: సో దట్ వాజ్ ది మెయిన్ టీచింగ్ ఆఫ్ ఆదిశంకర.
1: ఏమి ప్రయోజనము ఈనాడు నామస్మరణ అందరు కూడా చేస్తున్నారు.
0: టుడే ఆల్సో వి సింగ్ గ్లోరీ ఆఫ్ గాడ్.
1: ఏదో నామస్మరణ చేస్తున్నారే కానీ
0: వీ డూ ఇట్
1: నామ యొక్క సారాన్ని తాను చూడటం లేదు.
0: బట్ ఇన్ ఫ్యాక్ట్ వీఆర్ నాట్ ఎక్స్పీరియన్సింగ్ ది ఎసెన్స్ ఆఫ్ ఇట్.
1: ఎందుకు ఇలాంటి జన్మము?
0: వాట్ ఫోర్ ఇస్ ద లైఫ్?
1: పునరపి జననం పునరపి మరణం.
0: ఓన్లీ టు బి బోర్న్ అగైన్ అండ్ అగైన్ టు డై అగైన్ అండ్ అగైన్
1: జకరేసయన్
0: and to lay in mother's womb again and again, life after life. It is so difficult to cross this ocean of life. Oh God, be graceful unto me, help me to cross this life. What's all
1: that?
0: The world many
1: ఎన్నో
0: things
1: చేస్తున్నాము.
0: We do many.
1: ఎన్నో అనుభవిస్తున్నాము.
0: We experience.
1: ఏ మాత్రము ఆనందాన్ని చేకూరటం లేదు.
0: There is no trace of happiness in it.
1: కనుకనే ఆనందం అనేటువంటి మనకు లభ్యం కావాలంటే
0: in order to acquire this bliss,
1: ఈ ప్రకృతి వస్తు వాహనాదుల వల్ల కాదు.
0: It's not possible in the world.
1: ప్రకృతి యొక్క కార్యకర్మరాదుల వల్ల కాదు.
0: It's not by any way.
1: గ్రంథ పఠనం చేత కాదు.
0: Not by scholarship.
1: పెద్దల దర్శన స్పర్శన సంభాషణ వల్ల కాదు.
0: It's not by kind of vision or
1: touch. హృదయాన్ని పవిత్రం గావించుకున్న దినమే నీకు భగవంతుడు సాక్షాత్కరిస్తాడు.
0: That day when you make your heart sacred, you can experience
1: God. అందర్ని ప్రేమించు.
0: Love all.
1: అందర్ని విశ్వసించు.
0: Have faith in everyone.
1: అందర్ని ఆనందపరచు.
0: Make everybody happy.
1: అప్పుడే నీకు ఆనందం లభ్యమవుతుంది.
0: That makes you happy ultimately.
1: ఇతరులకు ఆనంద పెట్టకుండా నీవు మాత్రం ఆనందపడాలంటే అది సాధ్యమవుతుందా?
0: When others are not happy, you cannot be happy.
1: కాదు కాదు,
0: it is impossible.
1: కనుకని మనం ఈ ఉగాది దినము మనం చేయవలసిన పని ఏమిటి?
0: On this day ఉగాది, what should we do?
1: ఈనాటి నుండి మన హృదయాన్ని పవిత్రం గావించుకునేటువంటి పద్ధతిలో మనం ప్రయత్నం చేయాలి.
0: We should do any activity beginning from this day as to make our heart
1: జరిగిపోయినవి జరిగిపోయినవి.
0: Past is past.
1: తిరిగి రావవి.
0: It won't come back.
1: నడుచుకొని వచ్చిన రోడ్డు చూసుకుని వచ్చావు. ముందు రోడ్డు చూడాలి కానీ వెనుక రోడ్డు ఎందుకు?
0: Having walked the cross, you don't need to go
1: future
0: back.
1: Future is not sure.
0: Future is not sure.
1: అది మనకు సత్యమైనటువంటిది కాదు.
0: ఫ్యూచర్ ఇస్ నాట్ సర్టెన్.
1: క్షణంలో గడిచిపోతుండాలి.
0: అండ్ ఇట్స్ పాస్ట్ టైం.
1: ఎప్పటి వరకు ఉంటామనేటువంటి నమ్మకం ఎక్కడ?
0: And what will happen tomorrow?
1: Kalakani future nu chintinchavaddu.
0: So if you do not
1: past nu talanchavaddu.
0: Don't brood over the past.
1: Present nu chintinchukuntunna.
0: Live in the moment. Live in the present.
1: Present e pradhanamainatundi.
0: The present is the foundation.
1: This is not ordinary present.
0: It's not ordinary present.
1: This is omnipresent.
0: The present is omnipresent.
1: Kanuka emti nu present nu పవిత్రం గావించుకుంటూ పోయినప్పుడే నీకు పాస్ట్ కూడా పవిత్రమైపోతుంది, ఫ్యూచర్ కూడా పవిత్రమవుతుంది.
0: మేక్ ద ప్రెసెంట్, మేక్ ద మూమెంట్, మేక్ దిస్ ఎగ్జిస్టెన్స్ సీక్రెట్, దెన్ ఫ్యూచర్ విల్ టేక్ కేర్ ఆఫ్ ఇట్ సెల్ఫ్.
1: ప్రేమ స్వరూపులారా,
0: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
1: ఈనాడు
0: టుడే
1: ఆంధ్రుడు నూతన దిన సంవత్సరం అని,
0: టుడే ఇస్ న్యూ ఇయర్ ఆఫ్ ఆంధ్ర.
1: రేపటి దినము తమిళ వారు న్యూ ఇయర్ అని,
0: టుమారో ద న్యూ ఇయర్ ఫర్ తమిళియన్.
1: మొన్నడు మరా ఒక కేరళ వాళ్ళ విషు అని, దినదినము ఒక్కొక్క పండుగలుగా వస్తున్నాయి.
0: We have got festival one after another.
1: పండుగలకు ఏమీ తక్కువ లేదు.
0: We don't run short of festivals.
1: పండుగలు ఉంటున్నాయి.
0: We got so many festivals.
1: కానీ పండుగలు అనుభవించేటువంటి బుద్ధి మనలో ప్రారంభం కావాలి.
0: In fact, we should experience the depth of festival.
1: ప్రేమ స్వరూపులారా,
0: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
1: నేటి నుండి,
0: ఫ్రమ్ టుడే,
1: ఈ క్షణము నుండి,
0: ఫ్రమ్ దిస్ మోమెంట్,
1: మీలో ఉన్నటువంటి దుర్భావములను, దుర్గుణములను, దురాచారములను దూరం చేసి,
0: ఆల్ ది బ్యాడ్ హ్యాబిట్స్, బ్యాడ్ థాట్స్,
1: హృదయాన్ని
0: should be given. And we should make our hearts
1: అప్పుడే మీకు ఆనందం ప్రాప్తిస్తుంది.
0: And then only will be blissful.
1: కేవలం ఎన్ని గ్రంథములు చదివినా కూడా ప్రయోజనం లేదు.
0: The scholarship will not help you.
1: ఎంతమంది పెద్దలను దర్శించినప్పటికీ ప్రయోజనం లేదు.
0: Your visits of the noble soul.
1: నీ హృదయాన్ని మొట్టమొదట శుభ్రం చేసుకో.
0: First sanctify your heart.
1: నీవు పవిత్రంగా ఉంటుండు.
0: You be sacred.
1: నీ పనులను పవిత్రమైనట్టు చేయి.
0: Let all your activity be noble.
1: అప్పుడే నీకు సార్థకం అవుతుంది.
0: Then only your work for redemption.
1: ఇది ఉగాది యొక్క ప్రధానమైనటువంటి యొక్క సంస్కృతి.
0: This is the significance of ఉగాది.
1: రేపటి దినము
0: tomorrow
1: తమిళ వాళ్ళు న్యూ ఇయర్ ఉంటుండది.
0: Is the New Year's Day of Tamilians.
1: మద్రాస్ నుంచి చాలా మంది వచ్చినారు.
0: Madras, many people have come here.
1: ఈ మద్రాస్ ఈనాటి మద్రాస్ కాదు. ఇది
0: మద్రాస్ ఈజ్ నాట్ ఆఫ్ టుడే.
1: అనాది కాలం నుండి కూడాను
0: సిన్స్ లాంగ్
1: భారతీయులకు మద్రాస్ అనేటువంటి ముఖ్య పట్టణంగా పెట్టుకున్నారు.
0: మద్రాస్ హ్యాపెన్ టు బి ది క్యాపిటల్.
1: కానీ ఈనాడు ఏదో ఈ రాజకీయ తంత్రముల వల్ల విభాగములైపోయినారు.
0: We know the states have been bifurcated later.
1: కానీ నాకు మాత్రం ఎవరితోనా వియోగం లేదు.
0: And Swami has not separated
1: himself. నాకందరితోనూ సంయోగమే.
0: Swami is always after a union.
1: All are one, be alike to everyone.
0: All are one, be alike to everyone.
1: కనుకనే ఆ మద్రాస్ లోపల శ్రీమంతులు ధనం కొని తీసుకుని మంచి నీరు త్రాగుతున్నారు.
0: అండ్ ఇన్ ఫ్యాక్ట్ రిచ్ పీపుల్ బై డ్రింకింగ్ వాటర్.
1: కానీ ఈ పిచ్చిగాళ్ళు లేక బీదవాళ్ళు ధనం చేత లేకుండా ఆ నీటిని బలీజ్ అయినటువంటి నీటిని అశుద్ధమైనటువంటి నీటిని త్రాగి రోగాలకు గురి అవుతున్నారు.
0: బట్ ద పూర్ పీపుల్ హూ కెనాట్ అఫర్డ్ దే ఆర్ డ్రింకింగ్ గట్టర్ వాటర్ ఇంప్యూర్ వాటర్.
1: వీళ్ళకి పరిశుద్ధమైన నీరు అందించి
0: and they should have pure drinking water.
1: ఆరోగ్యాన్ని పవిత్రమైనట్టుగా కాపాడుకొని
0: and see that they maintain their
1: health. తరతరములకు కూడాను దీన్ని అభివృద్ధి పరుచుకొని ఆనందించాలనే ఉద్దేశంతో
0: with the desire that they should lead a happy life, healthy life.
1: నేను దీన్ని సంకల్పించుకున్నాను.
0: భగవాన్ విల్
1: ఈ విధమైనటువంటి సేవ
0: దిస్
1: ఏ లోకంలో కూడా ఏ దేశంలో కూడా మేము వినలేదు కనలేదు.
0: This sort of service of Bhagavan is unheard in the history of mankind.
1: సాయి బాబా ఫ్రీగా ఎక్కడో ఉన్నటువంటి మద్రాస్ కు ఈ విధమైనటువంటి నీరు అందిస్తున్నారంటే
0: ద డ్రింకింగ్ వాటర్ ఇస్ సప్లైడ్ టు మద్రాస్ ఎట్ ఎ డిస్టెన్స్ ప్లేస్.
1: చూడండి ఉగాది దినము
0: దిస్ ఇస్ న్యూ ఇయర్
1: పవిత్రమైన భావములకు పవిత్రమైన ఫలితములే వస్తుంటాయి.
0: ద సీక్రెట్ ఫీలింగ్ విల్ గివ్ గుడ్ రిజల్ట్.
1: కనుకనే మనము ప్రతి పని కూడాను పవిత్రమైన హృదయంతో చేస్తే తక్షణమే పవిత్రమైన ఫలితం వస్తుంది.
0: ఇఫ్ యు ఆర్ మోటివేటెడ్ బై సీక్రెట్ థాట్స్ you will have wonderful results.
1: దీనికి ఎవరినో మనం సాక్ష్యంగా తీసుకోనక్కర్లేదు.
0: In fact, you don't need any evidence.
1: నేనే సాక్ష్యం.
0: Bhagavan is the living proof here.
1: నేను చేసేటువంటి ప్రతి పని కూడాను
0: ఎవ్రీ టాస్క్ ఆఫ్ భగవాన్
1: నిస్వార్థంగా చేస్తాను.
0: He is totally selfless.
1: స్వార్థం అనేటువంటిది ఏ పక్కన లేదు.
0: There is no trace of selfishness in him.
1: అన్ని పరోపకార నిమిత్తమే చేసేది.
0: Everything for the benefit of the society.
1: ఈ సత్యాన్ని చాలా మంది గుర్తించుకోవడానికి ప్రయత్నించడం లేదు.
0: This truth is not realized by many.
1: ఏదో ఫలితం కోసం చేస్తున్నారనుకుంటారు.
0: దే థింక్ దట్ ఇస్ డన్
1: నాకు వచ్చే ఫలితం ఏమీ లేదు. నాకు వచ్చే ఫలితం ఒక్కటే
0: ఓన్లీ వన్.
1: అందరూ ఆనందించినప్పుడు నేను ఆనందిస్తాను.
0: వెన్ ఆల్ ఆర్ హ్యాపీ భగవాన్ ఇస్ ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ.
1: కనుక మీరు కూడాను సాయి భక్తులైనందుకు ఈ విధమైన సాయి మార్గాన్ని తప్పక తూచి అనుభవించుకుంటూ రండి, ఆచరించుకుంటూ రండి.
0: సాయి డివోటీస్ షుడ్ ఫాలో ద పాత్ ఆఫ్ భగవాన్ సాయి సో దట్ యుల్ హావ్ వండర్ఫుల్ పాజిటివ్ రిజల్ట్.
1: మీరు కూడా నా నడకని నడిచినప్పుడు మీరు కూడా ఈ విధమైనటువంటి పవిత్రమైనటువంటి ఫలితాన్ని పొందుతూ వస్తారు.
0: ఇఫ్ యూ ఆల్సో ఫాలో ద పాత్ లేడ్ బై భగవాన్
1: పవిత్రమైనటువంటి సార్థక నామాన్ని అందుకుంటారు.
0: అండ్ యుల్ హావ్ వెరీ గుడ్ నేమ్.
1: క్షణాల వరకు కూడా మీరు కాచుకోనక్కర్లేదు.
0: యు డోంట్ నీడ్ టు వెయిట్ ఫర్ ఎ ఫ్రాక్షన్ ఆఫ్ ఎ సెకండ్.
1: ఒక్కసారి చెప్తే తప్పక అది కూడా ఫలించుకుంటూ వస్తుంది.
0: అండ్ వన్స్ భగవాన్ సేస్ ఇట్స్ బౌండ్ టు హ్యాపెన్.
1: కనుకనే సాయి భక్తులు ఏటువంటి వారు
0: సాయి డివోట్
1: స్వార్థాన్ని కొంతవరకు త్యజించి
0: సాక్రిఫైస్
1: పరార్థాన్ని వరించి
0: అండ్ దే షుడ్
1: ప్రేమతో జీవితాన్ని గడపండి.
0: అండ్ దే షుడ్ సర్వ్ ఎవ్రీబడి
1: మానండి. పరదూషణ మానండి.
0: అండ్ డు నాట్ క్రిటిసైజ్ ఎనీబడీ.
1: మన మానండి.
0: అండ్ గివ్ అప్ ఆల్ దట్
1: అక్యుజేషన్. ఏ చేసినటువంటి వాడు కూడాను చూచిన తక్షణమే నమస్కారం చెప్పండి.
0: అండ్ యు ఆఫర్ యువర్ సాల్యుటేషన్ రెస్పెక్ట్ టు ఎవ్రీబడీ.
1: మనలో ఎంత ద్వేషం ఉంటుందో అంత మనం కృంగిపోతాం.
0: సో లాంగ్ దేర్ ఇస్ హేట్రెడ్ ఇన్ యూ, యుల్ రూయిన్ యువర్ సెల్ఫ్.
1: ద్వేషం చాలా చెడ్డది.
0: హేట్రెడ్ ఇస్ వెరీ బ్యాడ్.
1: ఈ ద్వేషానికి మనం ఏమాత్రం కూడా గురి కాకూడదు.
0: యూ షుడ్ నాట్ హ్యావ్ ది ఫీలింగ్స్ ఆఫ్ మ్యాన్.
1: ప్రేమను పెంచుకోండి.
0: డెవలప్
1: ప్రతి వ్యక్తిని కూడా ప్రేమించండి.
0: లవ్ ఎవ్రీ వన్.
1: బీదలు ఉంటుంటారు అలాంటి వాళ్ళకి మన చేతన ఎంత కించిత్తైనా సహాయం చేయండి.
0: వీ షుడ్ హెల్ప్ దెమ్ టు ది ఎక్స్టెంట్ పాసిబుల్.
1: అది హెల్ప్ ఎవర్ హర్ట్ నెవర్.
0: హెల్ప్ ఎవర్ హర్ట్ నెవర్.
1: పుణ్యాయ పాపాయ పరపీడనం అని వ్యాసుల వారు ఈ యొక్క భగవద్గీత లోపల చెప్తూ వచ్చారు.
0: దట్స్ వాట్ ఈస్ సెడ్ బై వ్యాస హింసెల్ఫ్. హెల్ప్ ఎవర్ హర్ట్ నెవర్.
1: ఏటిది
0: What is that?
1: భారతీయ సంస్కృతి అందు ప్రధానమైనటువంటి ఘట్టము.
0: That is the main principle according to భారతీయ culture.
1: పరోపకార పుణ్యాయ పాపాయ పరపీడనం.
0: It is a merit if you help others. It is a sin if
1: you harm others. నీవు పరులు పీడించినప్పుడు నిన్ను నీవు పీడించుకోవటమే.
0: If you harm others, you are harming yourself.
1: పరులకు మనం ఎంత సాయం చేస్తామో అంత పదింతలు మనకు సహాయం అవుతుంది.
0: The more you help, you will receive help tenfold.
1: పరులకు మనం ఎంత కీడు చేస్తామో అంత పదింతలు నీకు కీడు కలుగుతుంది.
0: If you harm others, you will be put to harm 10 times more.
1: ఈ దృష్ట్యాన్ని మనం మనసులో ఉంచుకోవాలి.
0: This we should always hold on in
1: view. కనుక నేటి నుంచి అందరూ ప్రేమ స్వరూపులైపోయి,
0: from this day we should ప్రేమమయులైపోయి,
1: ప్రేమ హృదయులైపోయి,
0: ఫుల్ ఆఫ్ లవ్ ఇన్ అవర్ హార్ట్,
1: ఈ ప్రేమ చేతనే పవిత్రమైన కార్యంలో ప్రారంభించండి.
0: అండ్ విత్ దిస్ లవ్ లెట్ us అండర్టేక్ ఆల్ సీక్రెట్ యాక్టివిటీ.
1: ప్రేమ ముదిత మనసే కహో.

మేరుగ ఆనందమబ్బును తత్వమెరుగకున్న తాపమబ్బు ఆత్మతత్వమెరుగ ఆనందమబ్బును తత్వమెరుగకున్న తాపమెబ్బు

0: అట తెలుపుచున్న మాట.
1: ఇఫ్ వన్ కెన్ కాంప్రహెండ్ ద ప్రిన్సిపల్ ఆఫ్ ఆత్మ, హీ వుడ్ గెట్ ద సుప్రీం డిలైట్. ఇఫ్ వన్ డస్ నాట్ నో వాట్ ఇట్ ఈస్, వన్ కెన్ ఓన్లీ హ్యావ్ ఎక్స్ట్రీమ్ థర్స్ట్. ఇఫ్ వన్ నోస్ బ్రహ్మన్, వన్ బికమ్స్ బ్రహ్మన్ హిమ్సెల్ఫ్. దిస్ ఈజ్ అ మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్ అండ్ ట్రూత్ విచ్ ఈస్ కన్వేడ్ టు యూ.
0: మృత్పింహమేకం బహుభాండరూపం, మృత్పిండమేకం బహుభాండరూపం, సువర్ణమేకం బహుభూషణాని, గోక్షీరమేకం బహుదేనుతాప. ఏకం పరాత్మ బహుదేనవర్తి. మట్టి ఒక్కటే కాని కుండల రూపములు భిన్నములు. సువర్ణము ఒక్కటే కాని ఆభరణములు వివిధమైనటువంటి రూపములు ధరిస్తుంది. గోవుల రంగులు భిన్నములు కాని గోవు యొక్క క్షీరము పవిత్రము, అనగా తెలుపు రంగు. ఆత్మ ఒక్కటే అయితే మానవత్వమునందు భిన్నత్వమైనటువంటి రూపమునందు ఏకత్వంగా ప్రకటిస్తూ ఉంటుంది.
1: మడ్ అండ్ ద ఎర్త్ ఈజ్ వన్, బట్ ద పార్ట్స్ విచ్ ఆర్ మేడ్ అవుట్ ఆఫ్ ఇట్ ఆర్ డిఫరెంట్. గోల్డ్ ఈజ్ వన్, బట్ ది జ్యువెలరీ మేడ్ అవుట్ ఆఫ్ గోల్డ్ మే బి డిఫరెంట్. ది కలర్స్ ఆఫ్ ద కౌస్ ఆర్ డిఫరెంట్, బట్
0: డిఫరెన్స్ ఆఫ్ కలర్స్
1: దేర్ ఇస్ అ డిఫరెన్స్ ఆఫ్ కలర్స్ ఇన్ కౌస్ బట్ మిల్క్ ఈజ్ వన్. సిమిలర్లీ
0: వన్ కలర్,
1: ది మిల్క్ హ్యాస్ ఓన్లీ వన్ కలర్. సిమిలర్లీ పరమాత్మ ఈజ్ వన్, బట్ ది వే దట్ హీ మేనిఫెస్ట్ హిమ్సెల్ఫ్ ఇన్ డిఫరెంట్ ఫార్మ్స్ ఆఫ్ హ్యూమన్ బీయింగ్స్ దే ఆర్ మెనీ అండ్ డిఫరెంట్.
0: ఏకో దేవో సర్వభూతేషు గూఢ, ప్రతి భూతమునందును అంతర్భూతముగా ప్రకటించేటువంటి దేవుడు ఒక్కడే.
1: దేర్ ఇస్ ఓన్లీ వన్ గాడ్ హూ ఈజ్ మేనిఫెస్టింగ్ హిమ్సెల్ఫ్ యాజ్ ఎన్ ఇన్వెలర్ ఆఫ్ ఆల్ ద లివింగ్ బీయింగ్స్.
0: అతడే సత్యస్వరూపుడు,
1: హీఈస్ ది వెరీ ఎంబాడిమెంట్ ఆఫ్ ట్రూత్.
0: అతనే అనంత ప్రభావుడు,
1: హీఈస్ ద వన్ హూ హ్యాస్ ఎక్స్ట్రాడినరీ పవర్ అండ్ ఇంపాక్ట్.
0: కానీ సత్యం ఒక్కటైనప్పటికీ,
1: ఆల్ ద వర్డ్ ట్రూత్ ఈజ్ వన్,
0: అనుభవజ్ఞుడు దానిని అనేకంగా అనుభవిస్తూ వచ్చారు.
1: ది నాలెడ్జబుల్ పీపుల్ హ్యావ్ ఎక్స్పీరియన్స్డ్ ది సేమ్ ట్రూత్ ఇన్ డిఫరెంట్ వేస్.
0: ఏకం సత్ విప్ర బహుధా వదంతి, ఉన్న సత్యం ఒక్కటైనప్పటికీ వారి వారి అనుభూతులను వారి వారి అనుభవములను పురస్కరించుకుని భగవంతునకు అనేక విధములైనటువంటి రూపనామములను కల్పించుతూ వచ్చారు.
1: దేర్ ఈజ్ ఓన్లీ వన్ ట్రూత్, బట్ ఇన్ ది లైట్ ఆఫ్ డిఫరెంట్ ఎక్స్పీరియన్సెస్ ఆఫ్ పీపుల్ దే హావ్ బీన్ గివింగ్ డిఫరెంట్ నేమ్స్ అండ్ ఫార్మ్స్ టు ద వన్ గాడ్ డివినిటీ.
0: మూలాధారమును ఎవ్వరూ మార్చలేరు లేక కూర్చలేరు.
1: నో వన్ వుడ్ బి ఏబుల్ టు చేంజ్ ద బేసిక్ ట్రూత్, ద బేసిక్ సపోర్ట్ అండ్ ది బేసిక్ ఎలిమెంట్.
0: ఈనాడు భగవంతుని యొక్క తత్వాన్ని అర్థం చేసుకుని లేని వారు అనేకులు.
1: దెర్ ఆర్ ఇన్యూమరబుల్ పీపుల్ టుడే హూ హావ్ నాట్ అండర్స్టూడ్ ద ప్రిన్సిపల్ ఆఫ్ గాడ్.
0: అర్థం చేసుకున్నట్టుగా అభినవం చేసేటువంటి వారు మరింత అధికులు.
1: దేర్ ఆర్ క్వైట్ ఎ ఫ్యూ పీపుల్ హూ ప్రిటెండ్ టు హ్యావ్ అండర్స్టూడ్ గాడ్,
0: కానీ దైవత్వమును ఎవరు కూడాను ఏనాటికి పరిపూర్ణంగా అర్థం చేసుకునలేరు.
1: బట్ ఇట్ ఈస్ ఇంపాసిబుల్ ఫర్ ఎనీ వన్ టు కాంప్రహెన్సివ్లీ ది ప్రిన్సిపల్ ఆఫ్ గాడ్.
0: యథోవాచ నివర్తంతే అప్రాప్య మనసాసః, మనస్సునకు కాని వాక్కునకు కాని అతీతమైనటువంటి దివ్యత్వాన్ని పవిత్రతను ఏ రీతిగా వారు వర్ణించగలరు, ఏ రీతిగా వారు చిత్రించగలరు?
1: హౌ కెన్ ఎనీవన్ డిస్క్రైబ్ అండ్ ఎక్స్ప్లెయిన్ ద ప్రిన్సిపల్ విచ్ ట్రాన్సెండ్స్ ద మైండ్ అండ్ ద వర్డ్.
0: మానవులకు అవసరమైనటువంటి వస్తువు అన్నింటినీ భగవంతుడు ఉచితముగా సృష్టిస్తూ వచ్చాడు.
1: గాడ్ హ్యాస్ క్రియేటెడ్ ఆల్ ద రిక్వైర్మెంట్స్ ఆఫ్ మ్యాన్ ఫ్రీ.
0: మట్టి, నిప్పు, నీరు, గాలి, సూర్యకాంతి,
1: ఇట్ ఈస్ ది ఎర్త్, ద వాటర్, ద ఫైర్, ద ఎయిర్ అండ్ సన్ లైట్.
0: కానీ భగవంతుడు అనుగ్రహించి ప్రసాదించిన ఈ పదార్థముల నుండి వ్యక్తి, వైజ్ఞానికుడు అనేక విధములైనటువంటి రూపనామములను సృష్టిస్తూ వస్తున్నాడు.
1: Men, especially scientists and technologists, have been making use of those articles which have been freely bestowed by God and creating different forms and different items.
0: Kani ee vaidyanikudu ee padarthamunu srushtinchinattuga bhramistunnadu.
1: Scientists, they delude themselves that they are creating all these objects.
0: Leni padarthamunu ee vyakti kudanu srushtinchaledi.
1: No individual can create an object which is not existing.
0: Unnadaniki kanna roopamulanu yerparachi binna binnamainatunti margamunandu prabodhisthu ostundaru.
1: They have been only transforming one the existing things into different shapes and different objects.
0: Neerulo nippunnadi,
1: there is fire in water.
0: Kani vaigyanikudu tana vigyana shakti cheta దాని నుండి విద్యుత్ శక్తిని కూడాను ప్రసరింపచేస్తున్నాడు.
1: సైంటిస్ట్ హ్యావ్ బీన్ ఏబుల్ టు ప్రొడ్యూస్ ఎలక్ట్రిసిటీ అవుట్ ఆఫ్ వాటర్.
0: కానీ ఈ విద్యుత్ శక్తి ఈ వైజ్ఞానికుడు సృష్టించినటువంటిది కాదు.
1: ట్రూలీ స్పీకింగ్ దే హావ్ నాట్ క్రియేటెడ్ ఎలక్ట్రిసిటీ.
0: ఇది అగోచరమై గుప్తంగా ఉండినటువంటి ఒక శక్తిని తాను వ్యక్తం చేసుకుంటూ వచ్చాడు.
1: ద ఓన్లీ థింగ్ దట్ దే హావ్ డన్ ఇస్ దే హావ్ బీన్ ఏబుల్ టు మానిఫెస్ట్ ద ఇన్విజిబుల్ పవర్ విచ్ వాస్ ఆల్రెడీ దేర్.
0: ఈ నీరు నుండే ఈ యొక్క విద్యుత్ శక్తి లేకుండా తాను ఏమాత్రం కూడాను దీనిని సృష్టించలేడు.
1: ఇఫ్ ఓన్లీ ఎలక్ట్రిసిటీ వాజ్ నాట్ దేర్ ఇన్ వాటర్, హీ వుడ్ నాట్ హావ్ క్రియేటెడ్ ఎలక్ట్రిసిటీ అవుట్ ఆఫ్ వాటర్.
0: ప్రతి పదార్థమునందును ఉక్తముగా గోప్యముగా ఉండినటువంటి యొక్క తత్వమును వ్యక్తీకరింపచేసేటువంటి వ్యక్తులు ఈనాడు అధికమైపోతూ వచ్చారు.
1: ది పీపుల్ హూ హ్యావ్ బీన్ ఏబుల్ టు మేనిఫెస్ట్ ది ఇన్హెరెంట్ పవర్స్ ఆఫ్ ది ఆబ్జెక్ట్స్ దే ఆర్ గ్రోయింగ్ ఇన్ నంబర్.
0: దీనిని ఆధారముగా కొని వైజ్ఞానిక శాస్త్రము విరివిగా పెరుగుతున్నదని మనం విశ్వసిస్తూ ఉన్నాము.
1: ఆన్ ద బేసిస్ ఆఫ్ దిస్ వీఆర్ బిలీవింగ్ దట్ సైన్స్ ఈస్ గ్రోయింగ్ ఫాస్ట్.
0: కానీ ఈ యొక్క ఉత్పత్తి మానవుడు ఒక ప్రత్యేకముగా తాను లేనటువంటి దానిని సృష్టించినట్టుగా భ్రమించటము, ఇది అజ్ఞానము.
1: ఇట్ ఈస్ ఇగ్నోరెన్స్ ఆన్ ద పార్ట్ ఆఫ్ మ్యాన్ టు థింక్ దట్ హీఈస్ క్రియేటింగ్ సంథింగ్ అవుట్ ఆఫ్ నథింగ్.
0: భూమిలో అట్టడుగున జలమున్నది.
1: ఇన్ ది బౌల్స్ ఆఫ్ ఎర్త్ దేర్ ఈస్ వాటర్.
0: కానీ ఉన్న జలమును ఈ వైజ్ఞానికుడు ఈ వైజ్ఞానిక శాస్త్రంగా సాంకేతిక విజ్ఞానంగా దీనిని పైకి తెప్పిస్తూ ఉన్నాడు.
1: ఆల్ దాట్ the scientists and the technologists have been able to do is to bring water out.
0: Kani puram unnade kani vidu pratyekanga nootananga srushtinchaledu.
1: He has not created water. Water was already there in earth.
0: Leka unna yokka moola dhatuvunu taanu samharam cheyaledu.
1: He cannot even destroy the existing basic elements.
0: Idi nirmoolamu gaavinchatam kani nirmanamu gaavinchatam kani ఇది మానవుని చేతిలో లేదు.
1: ఇట్ ఈస్ నాట్ విత్ ఇన్ ది హ్యాండ్స్ ఆఫ్ మ్యాన్ ఎయిదర్ టు క్రియేట్ ఆర్ డిస్ట్రాయ్ బేసిక్ థింగ్స్.
0: ఈ యొక్క దివ్యతత్వాన్ని ప్రతి వ్యక్తి కూడాను గుర్తించినప్పుడే ఈ యొక్క దైవత్వం అనేటువంటిది సర్వత్రా వ్యాపించినదనేటువంటి సత్యాన్ని అర్థం చేసుకోగలడు.
1: ఓన్లీ వెన్ ఎవ్రీవన్ రియలైజెస్ దిస్ బేసిక్ ట్రూత్ వన్ వుడ్ బి ఏబుల్ టు అండర్స్టాండ్ ది ఆల్ పర్వేసివ్నెస్ ఆఫ్ డివినిటీ.
0: మ్యాన్ కెన్ నెవర్ బి క్రియేటెడ్ నా కెన్ ఇట్ బి డిస్ట్రాయిడ్.
1: మ్యాటర్ కెన్ నెవర్ బి క్రియేటెడ్ నార్ కెన్ ఇట్ బి డిస్ట్రాయిడ్.
0: మానవుని చేత ఇది కేవలం సృష్టించటమో లేక దీనిని సంహరించటమో జరుగుతున్నదని మనం భావిస్తున్నాము.
1: వీఆర్ బిలీవింగ్ దాట్ థింగ్స్ హావ్ బీన్ క్రియేటెడ్ ఎయిదర్ బై మ్యాన్ ఆర్ దే హావ్ బీన్ డిస్ట్రాయిడ్ బై హిమ్.
0: ఇది కేవలము మానవుని యొక్క ఊహలు మాత్రమే.
1: దిస్ ఈజ్ ఓన్లీ ఎన్ ఇమాజినేషన్ ఆఫ్ మ్యాన్.
0: ఇట్టి దివ్యత్వం అనేటువంటిది అనాది నుండి కూడాను మనకు అగోచరంగా ఉంటూనే ఉన్నది.
1: దిస్ డివినిటీ హ్యాస్ బీన్ ఎగ్జిస్టింగ్ ఫ్రమ్ క్వైట్ లాంగ్ ఏన్షియంట్ డేస్.
0: భూమికి ఆకర్షణ శక్తి ఇది సహజమైనటువంటిది.
1: పవర్ ఆఫ్ అట్రాక్షన్ ఈజ్ నాచురల్ ఫర్
0: కానీ న్యూటన్ పరిశోధన చేత దీనిని వ్యాప్తి చేసుకుంటూ వచ్చాడు, ప్రకటితం గావిస్తూ వచ్చాడు.
1: న్యూటన్ హ్యాస్ ఓన్లీ డిక్లేర్డ్ ఇట్ అండ్ అనౌన్స్డ్ ఇట్ by discovering this particular truth.
0: ee yokka aakarshana shakti newton prakatanam cheyaka puram kudalu ee yokka bhoomi endu unnadi.
1: This power of gravitation was there to earth even before newton discovered it.
0: ade vidhamugane daiva shakti aneetundi guptamuga gopyamuga sarvatra undinappatikini వారి వారి సాధనా సంపత్తి ద్వారా దానిని సాక్షాత్కరించుకోగలుగుతున్నారు.
1: ఇన్ ద సేమ్ వే ద డివైన్ పవర్ ఈస్ దే ఇన్హెరెంట్ అండ్ సటిల్ ఇన్ ఎవ్రీథింగ్. బట్ ఓన్లీ థింగ్ ఈస్ పీపుల్ బై సాధన హ్యావ్ బీన్ ఏబుల్ టు ఎక్స్పీరియన్స్ వాట్ ఈస్ ఆల్రెడీ ప్రివలెంట్ అండ్ ఆల్ పర్వేసివ్.
0: మానవుని యందు అనేక తెగలుగా అనేక మతములుగా అనేక కులములుగా అనేక వర్ణములుగా ఉండేట్టుగా మనము భావిస్తున్నాము.
1: We are believing that there are different types of castes, communities, and such kind of differences between
0: man and man.
1: All these are a type of illusions on the part of man.
0: ఈ భ్రమను మానవుని యందు ఉండినంత వరకు కూడాను బ్రహ్మను తాను కరించలేదు, దర్శించలేదు.
1: As long as man suffers from these illusions, he would not be able to get a vision of Brahma.
0: సత్యము.
1: Truth.
0: సత్యము ఒక్కటి.
1: ట్రూత్ ఈజ్ వన్.
0: కానీ ఇది బ్రాహ్మణుల సత్యము, క్షత్రియుల సత్యము, భారతీయుల సత్యము, అమెరికా వారి సత్యము, రష్యా వారి సత్యము అని ఈ సత్యాన్ని ఒక్క దేశమునకు, ఒక్క కాలమునకు, ఒక్క తెగకు, ఒక్క కులమునకు ఇది ఏమాత్రం పరిమితం చేయలేరు కదా.
1: ట్రూత్ కెనాట్ బి సెపరేట్ ఫర్ బ్రాహ్మిన్స్, కెనాట్ బి సెపరేట్ ఫర్ క్షత్రియస్, అండ్ ఇట్ కెనాట్ బి సెపరేట్ ఫర్ భారతీయస్ అండ్ ఫర్ అమెరికన్స్ అండ్ సో ఆన్. వీ కెనాట్ సెపరేట్ ట్రూత్ అండ్ మేక్ దట్ పర్టికులర్ ట్రూత్ యాజ్ యూనిక్ ఫర్ వన్ క్యాస్ట్ క్రీడ్.
0: అదే విధముగానే నిప్పు నీరు యొక్క తత్వం కూడాను ఇది బ్రాహ్మణుల నిప్పు, ఇది శూద్రుల నిప్పు, ఇది క్షత్రియుల నిప్పు, ఇది భారతీయుల నిప్పు, ఇది విదేశీయుల నిప్పు అని దీనికి కూడా ఎట్టి భేదములు కూడా లేవు కదా.
1: ది సేమ్ థింగ్ ఈస్ ట్రూ ఆఫ్ ఫైర్ అండ్ వాటర్. దెర్ ఇస్ నథింగ్ లైక్ ఫైర్ విచ్ ఈస్ ఎక్స్క్లూజివ్లీ ఫర్ బ్రాహ్మిన్స్ ఆర్ ఫర్ క్షత్రియాస్ ఆర్ ఫర్ భారతీయాస్ ఫర్ అమెరికన్స్ అండ్ ఫర్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పీపుల్ and different times.
0: Ganga dekulamu, gali dekulamu, andaru anubhavistunnam kada.
1: The same thing is true of water and also air. All of us are sharing a common
0: ide vidhamugane daivattam anetundi ekattamai undinappatikini mana yokka bhramtulu cheta binnattanga vibhajinchi danini bhramtitoni anubhavistunnam.
1: In the same way, although divinity is one, by our own illusions we have been dividing that into different things and experiencing differently.
0: ఇది కేవలము దైవత్వాన్ని జాతి మత దేశ కాలమునకు ఏమాత్రం కూడా మనము దీనిని పోల్చుకొనరాదు.
1: We cannot associate divinity exclusively to a particular nation, to a particular region, caste, community or time.
0: ఒక కృష్ణుని విషయం చూడండి.
1: Let us take the instance of Krishna.
0: కృష్ణుడు ఏ తెగకు చేరినటువంటి వాడు, చెందినవాడు?
1: To which particular caste did Krishna belong?
0: ఇది బ్రాహ్మణులకు కులదేవత కాదు.
1: It is not to Brahmins.
0: క్షత్రియులకు ఒక సంపద కాదు.
1: This is not exclusive wealth of Kshatriyas.
0: వైశ్యులకు ఇది ఒక ఐశ్వర్యం కాదు.
1: దిస్ నాట్ ది వెల్త్ ఫార్ వైశ్యాస్ ఐదో.
0: ఇది లోక సంరక్షణకై అవతరించినటువంటి యొక్క స్వరూపము.
1: దిస్ ఈస్ ఇన్కార్నేషన్ విచ్ హెస్ కమ్ డౌన్ ఫర్ ది ప్రొటెక్షన్ ఆఫ్ ది ఎంటైర్ హ్యుమానిటీ.
0: ఈ కృష్ణుడు నావాడు నీవాడు అని అనుకోవటము కేవలం ఒక విధమైనటువంటి యొక్క మమకారమే, అభిమానమే.
1: టు థింక్ కృష్ణ యాజ్ బిలాంగింగ్ ఎక్స్క్లూజివ్లీ టు వన్ ఆర్ ది అదర్ ఈజ్ ఓన్లీ అన్ అటాచ్మెంట్.
0: కృష్ణుడు కేవలం మావాడు అని అనుకోవటం చేతనే యాదవుల లోపల ముసలం పుట్టి యాదవులందరూ కూడా క్షీణించిపోయారు.
1: యాదవాస్ కేమ్ టు రూయిన్ అండ్ దే వర్ డిస్ట్రాయిడ్ బికాస్ దే ఫెల్ట్ దట్ కృష్ణ వాజ్ దేర్స్ ఎక్స్క్లూజివ్లీ.
0: కనుక దైవత్వం అందరి వాడు, ఏ ఒక్కరి వాడు మాత్రమే కాదు.
1: We have to understand that divinity is for all. He is not exclusively meant for one.
0: Unnadi okkate okkade daivamu.
1: There is only one God who is existing.
0: Ee okkade netunte devamu daivamu pekkuga roopamulanu pondi aneka vidhamainatunte yokka bhrantulanu santrupti paristhu vastunnadu.
1: But he is manifesting himself in different forms and names in order that many people may derive satisfaction.
0: ఇలాంటి దైవత్వాన్ని మనం అర్థం చేసుకోవాలంటే కేవలం సాధన మాత్రమే కాదు, విచారణ కూడా అత్యవసరము.
1: ఇఫ్ యూ వాంట్ టు రియలీ అండర్స్టాండ్ దిస్ యునిక్ ఫార్మ్ ఆఫ్ డివినిటీ, ఈ సాధన అలోన్ ఈజ్ నాట్ సఫిషియంట్, ఎన్క్వైరీ ఈజ్ ఎసెన్షియల్.
0: ఈనాడు భిన్నత్వమును ప్రోత్సహించి అభివృద్ధి పరిచేటువంటి వారు అధికమైపోతున్నారు.
1: టుడే పీపుల్ హూ ట్రై టు బ్రింగ్ అబౌట్ డిఫరెన్సెస్ ఆర్ ఇంక్రీజింగ్ ఇన్ నంబర్.
0: ఏకత్వమును అనేకత్వంగా భావిస్తూ వస్తున్నారు.
1: దే ఆర్ ట్రైన్ టు టేక్ ది సింగిల్ యూనిటీ ఇన్ టు డిఫరెంట్.
0: కనుకనే దివ్యత్వం అనేటువంటిది మరింత అడుగున పడిపోతున్నది.
1: దట్ ఈస్ వై డివినిటీ హాస్ నాట్ బీన్ ఎక్స్పీరియన్స్డ్ ప్రాపర్లీ.
0: లౌకిక సంబంధమైనటువంటి యొక్క వ్యామోహముల చేతను,
1: బై అటాచ్మెంట్స్ అండ్ ఇన్ఫాచుయేషన్ రిలేటింగ్
0: వ్యాపారముల చేతను,
1: బై సచ్ బిజినెస్ అప్రోచ్,
0: ఈ దైవత్వాన్ని వేరువేరుగా విభజిస్తూ వస్తున్నారు.
1: They are trying to differentiate and divide this divinity.
0: దీని వలనని దైవత్వం యొక్క నిజతత్వాన్ని మానవులు గుర్తించలేకపోతున్నారు.
1: That is the reason why man has not been able to understand the truth behind divinity.
0: తద్వారా ధర్మం ఏమిటో అధర్మం ఏమిటో గుర్తించుకోలేకపోతున్నారు.
1: On account of that, he has not been able to understand what is righteous conduct and what is unrighteous.
0: ఏ దేశమున ధర్మదేవత, శాంతి దేవత కలకలలాడుచుండును, ఆ దేశమునంది సంపత్తి కిలకలలాడుతూ ఉంటారు.
1: ఇన్ విచ్ ఎవర్ కంట్రీ ది గాడెస్ ఆఫ్ ధర్మ అండ్ గాడెస్ ఆఫ్ శాంతి ఆర్ ఫ్లరిషింగ్, దే అలోన్ విల్ బి హావింగ్ ఆల్ ప్రాస్పెరిటీ అండ్ ప్లెంటీ.
0: ఈనాడు ధర్మమునకు విరుద్ధముగా,
1: టుడే పీపుల్ ఆర్ గోయింగ్ అగెన్స్ట్ ధర్మ,
0: నీతికి విరుద్ధముగా,
1: దే ఆర్ ఆల్సో గోయింగ్ కాంట్రరీ,
0: జాతిని ఆధారం చేసుకుని,
1: దే ఆర్ బేసింగ్ ది ఎంటైర్ థింగ్ ఆన్
0: దేశమునందు అనేక విధములైన అశాంతిని అభివృద్ధి పరుస్తూ ఉన్నారు.
1: దే ఆర్ గివింగ్ ఆల్ సార్ట్స్ ఆఫ్ స్ట్రైఫ్ అండ్ అగ్ని అండ్ ప్రాబ్లమ్స్ టు ఎవ్రీ కంట్రీ.
0: ఇలాంటి అధర్మమును అభివృద్ధి పరిచేటువంటి వ్యక్తులను అనేక మంది పెద్దలైనటువంటి వారు చూస్తున్నారు.
1: గ్రేట్ పీపుల్ ఆర్ ఆల్సో మియర్లీ వాచింగ్ దీస్ పీపుల్ హు ఆర్ ఫాలోయింగ్.
0: జ్ఞానులు పండితులు దీనిని కూడా పరికిస్తూ ఉన్నారు.
1: స్కాలర్స్ అండ్ లీడర్స్ ఆల్సో ఆర్ మియర్లీ వాచింగ్ దిస్.
0: గొప్ప గొప్ప ఉన్నత స్థాయి ఉన్నటువంటి యొక్క అధికారులు కూడా దీన్ని చూస్తూ ఉన్నారు.
1: పీపుల్ హు ఆర్ ఆక్యుపైయింగ్ హై పొజిషన్స్ ఆఫ్ అథారిటీ ఆర్ ఆల్సో మియర్లీ వాచింగ్.
0: కానీ ఎవరు కూడా దీనిని అరికట్టలేకపోతున్నారు.
1: బట్ నో వన్ హెస్ బీన్ ఏబుల్ టు స్టాల్ అండ్ కంట్రోల్ దిస్.
0: ఇది అధర్మము అని ఎదుర్కోలేకపోతున్నారు.
1: దే హావ్ నాట్ బీన్ ఏబుల్ టు అపోజ్ స్టేటింగ్ దట్ దిస్ ఇస్ అధర్మ అండ్ అన్రైచియస్.
0: కనుకనే వీరి జ్ఞానము, వీరి స్థానము, వీరి బుద్ధి కుశలత కూడా కేవలం నిర్మూలమైపోయినట్టుగా చూస్తున్నారు.
1: దట్ ఈస్ వై దే ఆర్ ఆల్సో లూజింగ్ ఆల్ దేర్ పవర్స్ అండ్ ఆల్ దేర్ స్కిల్స్ ఆఫ్ అండర్స్టాండింగ్.
0: ఇట్టి వారు అధర్మమును ఆచరించకపోయినను అధర్మాన్ని ప్రోత్సహించేటువంటి వారిగా తోస్తూ ఉంటున్నారు.
1: దీస్ పీపుల్ హూ ఆర్ మియర్లీ వాచింగ్ may not be doing adharma but encouraging adharma.
0: దీనికి ఒక చిన్నది ఉదాహరణ.
1: There is a good example for
0: మహాభారతం నందు.
1: ఇన్ మహాభారత్
0: ఈ యుద్ధం అనేటువంటిది ప్రపంచమునకి చాలా ప్రమాదం కలిగించేటువంటిదని గుర్తించి ధర్మజుడు కృష్ణుణ్ణి రాయబారంగా అంపాడు.
1: ధర్మజ రికగ్నైజింగ్ దట్ వార్ వుడ్ బ్రింగ్ గ్రేట్ కెలామిటీస్ టు ద వరల్డ్ prayed to Krishna and asked him to go on a mission of peace.
0: Nindu sahalopala Krishnudu praveshinchi deeni valana jarigetunti yokka pramadamulu ee yokka పరిస్థితులు కూడాను చక్కగా వర్ణించాడు.
1: కృష్ణ ఎంటర్డ్ ద ఫుల్ కోర్ట్ ఆఫ్ దుర్యోధన అండ్ ఎక్స్ప్లెయిన్ ఎలాబొరేట్లీ ద ఇంప్లికేషన్స్ అండ్ ది కాన్సిక్వెన్సెస్ ఆఫ్ దిస్ వార్.
0: కానీ ఈ విషయములను మహాజ్ఞాని అయినటువంటి భీష్ముడు, ద్రోణాచారి, కృపాచారి, అశ్వత్థామ ఇలాంటి పండితోత్తములు కూడాను చక్కగా వింటూ ఉన్నారు.
1: గ్రేట్ ప్రిసెప్టర్స్ అండ్ వైస్ పీపుల్ లైక్ భీష్మాచార్య, ద్రోణాచార్య, కృపాచార్య అండ్ అశ్వత్థామ వర్ ఆల్ దేర్ లిజనింగ్.
0: కానీ వీరు విని కూడాను ఏ విధమైనటువంటి ఉపయోగం లేకపోయింది.
1: దే హర్డ్ ఆల్ ద ఎక్స్ప్లెనేషన్ బట్ దేర్ వాజ్ నో యూస్.
0: దుష్టులు దుర్మార్గులైనటువంటి కౌరవుల యొక్క చెంత చేరటం చేతనే, వారి సహవాసం చేతనే వీరు కూడాను దానిని ప్రోత్సహించేటువంటి వ్యక్తులుగా తయారయ్యారు.
1: అన్ అకౌంట్ ఆఫ్ దేర్ అసోసియేషన్ విత్ వికెట్ కౌరవాస్ దే ఆల్సో బికేమ్ ఎ పార్టీ టు ది ఎంటైర్.
0: ఈ అధర్మమును అర్థమును గుర్తించినటువంటి విదురుడు దానిని ఎదుర్కొనుటకు ప్రయత్నించాడు.
1: విదుర హూ రికగ్నైజ్ దిస్ అధర్మ అండ్ అన్రైచియస్ యాక్ట్ హీ వాంటెడ్ టు అపోజ్ దిస్.
0: ఇది మంచి కాదని కృష్ణ పరమాత్మ యొక్క పవిత్రమైనటువంటి సూక్తులను మనము ఆచరణయందు ఉంచి దీనికి తగినటువంటి పరిహారము గావించవరనని అనేక విధములుగా నచ్చ చెప్పాడు.
1: హీ టోల్డ్ ఇన్ ఎ నంబర్ ఆఫ్ వేస్ స్టేటింగ్ దట్ విల్ హావ్ టు ఫాలో ది వర్డ్స్ ఆఫ్ విజ్డమ్ కమింగ్ ఫ్రమ్ కృష్ణ అండ్ వీ షుడ్ గివ్ అప్ వార్.
0: కానీ ప్రయోజనం లేకపోయింది.
1: బట్ ఇట్ వాజ్ ఆల్ ఫ్యూటైల్.
0: ఈ దుష్టులు దుర్మార్గులైనటువంటి వారి చేత ఉండటం కంటే ఏదైనా యాత్ర పోవటం మంచిదని విదురుడు ఆ రాజ్యముని విసర్జించిపోయాడు.
1: విదుర వాజ్ లిటిల్ ఫ్రస్ట్రేటెడ్ అండ్ హీ సెడ్ దట్ ఐ వుడ్ గో ఆన్ ఎ పిల్గ్రిమేజ్ రాదర్ దాన్ స్టే ఇన్ దిస్ పర్టికులర్ కంట్రీ వేర్ దేర్ ఇస్ నో రైచియస్నెస్.
0: ఈ భీష్ముడు, ద్రోణాచారి, కృపాచారి వీరందరూ కూడాను పాండవుల యొక్క పప్పు పులుసు తినటం చేతనే వారికి ఏదో ఒక విధమైనటువంటి ఒక సహాయకారులుగా ఉండాలని, వారి రాజ్యంలో మేము జీవించినామనేటువంటి అభిమాన మమకారం చేత ఈ దుష్టులైనటువంటి వారి యొక్క దీని ఎందే వారు జీవిస్తూ వచ్చారు.
1: భీష్మాచార్య, ద్రోణాచార్య, కృపాచార్య హూ ఏట్ ది ఫుడ్ ప్రొవైడెడ్ బై కౌరవాస్ వాంటెడ్ టు జస్ట్ పే బ్యాక్ దర్ గ్రాటిట్యూడ్ బై సపోర్టింగ్ దెమ్ ఇన్ వన్ వే ఆర్ ది అదర్.
0: అందరూ గొప్ప ఆచార్యులే.
1: ఆల్ దోస్ త్రీ వర్ గ్రేట్ ప్రిసెప్టర్స్ అండ్ ఆచార్య.
0: అందరికీ ధర్మాధర్మం విషయం గుర్తించినటువంటి వారే.
1: దే న్యూ వాట్ వాజ్ ధర్మ అండ్ వాట్ వాజ్ అధర్మ.
0: నిత్యానిత్య విషయం పరిశీలించినటువంటి వారే.
1: దే ఆల్సో హ్యాడ్ దట్ పవర్ ఆఫ్ డిస్క్రిమినేషన్.
0: ప్రయోజనం ఏమిటి?
1: బట్ వాట్ ఈస్ ది యూజ్?
0: ఆచరణలో లేనటువంటి యొక్క ఈ జ్ఞానములన్నీ కూడా నిరుపయోగములైపోయాయి.
1: ఆల్ ద విజ్డమ్ విచ్ ఇస్ నాట్ పుట్ ఇన్ టు ప్రాక్టీస్ ఈస్ యూజ్లెస్.
0: కనుకనే కట్టకడపటికి యుద్దము లోపల కౌరవులు ఏ విధంగా మరణించారో అదే విధంగానే ఈ ఆచార్యులు కూడా మరణించారు.
1: అల్టిమేట్లీ దే వర్ ఆల్సో పార్టీ టు ద వార్. దే కేమ్ టు ది సేమ్ బ్యాడ్ స్టేట్ ఆఫ్ డెత్ ది వే దట్ అదర్స్ వెంట్ ఇన్ ద వార్.
0: అన్యాయమును అక్రమమును ధిక్కరించి దానిని సరిచేసేటువంటి శక్తి సామర్థ్యములు ఉండి కూడాను దానిని ఎవరు సరిచేయుటకు ప్రయత్నించరో వారు కూడా దుష్టులతో సమానమనే భావిస్తూ వచ్చాడు కృష్ణుడు.
1: కృష్ణ బిలీవ్ దట్ ఈవెన్ ఇఫ్ ది పీపుల్ ఆర్ గుడ్ పీపుల్ ఇఫ్ దే డు నాట్ అపోజ్ అన్రైచియస్నెస్ అండ్ ఇంప్రాపర్ థింగ్స్ దే మే బి కన్సిడర్డ్ యాజ్ అ పార్టీ టు ద హోల్ ఎపిసోడ్.
0: మన కంటెదుట ఇంత అన్యాయములు, అక్రమములు, అనాచారములు జరుగుతున్నప్పటికీ మనం చూస్తూ కేవలం దానిని ఏమాత్రం కూడా ఎదుర్కొనలేక దాన్ని సరిదిద్దలేకపోయినటువంటి యొక్క వ్యక్తులు కూడాను ఆ దుర్మార్గంలో కూడినటువంటి వ్యక్తులుగానే తయారవుతున్నారు.
1: ఆల్ దోస్ పీపుల్ హూ వాచ్ హెల్ప్లెస్లీ ఆల్ ద బ్యాడ్ థింగ్స్ అండ్ అన్రైచియస్ థింగ్స్ విచ్ ఆర్ గోయింగ్ ఆన్ దే మే బి కన్సిడర్డ్ యాజ్ ఎ పార్టీ టు ది ఆల్ ది వికెడ్ యాక్ట్స్ ఆల్సో.
0: కనుకనే దుర్మార్గుల యొక్క ఫలితాన్ని కూడా వీరు కూడా అనుభవించవలసి వస్తుంది.
1: దే విల్ ఆల్సో షేర్ ది ఫ్రూట్స్ ఆఫ్ అండ్ ది కాన్సిక్వెన్సెస్ ఆఫ్ బ్యాడ్ యాక్ట్స్.
0: సహవాసమే ప్రోత్సాహం మూల కారణం.
1: ఇట్ ఈస్ ది అసోసియేషన్ ది కంపెనీ విచ్ హెస్ ఎన్కరేజ్డ్ దెమ్ టు ఇండల్జ్ ఇన్ సచ్ బ్యాడ్.
0: లౌకికంగా మన నిత్య జీవితంలో అనుభవించేటువంటి కొన్ని ఉదాహరణలు.
1: A few examples from day to day life can be taken to illustrate this.
0: రాత్రి వేళలందు మనలను ఏదో ఒకటో రెండో దోమలు కుడతాయి.
1: In nights, one or two mosquitoes might bite us.
0: నల్లులు కరుస్తాయి.
1: Bed bugs may give trouble.
0: కానీ ఈ బాధను సహించుకోలేక మనము ఏదో ఒక విషసం సంబంధమైనటువంటి స్ప్రేను మనం చేస్తాము.
1: ఇన్ ఆర్డర్ టు డిస్ట్రాయ్ దెమ్ వి మే స్ప్రే సమ్ ఇన్సెక్టిసైడ్.
0: కానీ కుట్టినది కొన్ని దోమలైతే చచ్చేది అన్ని దోమలు చస్తాయి.
1: ఇట్ మే బి వన్ ఆర్ టూ మస్కిటోస్ విచ్ మైట్ హావ్ గివెన్ యూ ట్రబుల్ బట్ ఆల్ ది మస్కిటోస్ ఆర్ డిస్ట్రాయ్డ్.
0: కరిచినది ఏ ఒకటో రెండో నల్లులైతే దాని సమీపంలో ఉండేటువంటి అనేక నల్లులు కూడా చచ్చిపోతాయి.
1: ఇట్ ఇస్ నాట్ మేర్లీ దోస్ వన్ ఆర్ టూ మస్కిటోస్ విచ్ హావ్ గివెన్ యూ ట్రబుల్ విచ్ విల్ బి డైయింగ్. ఆల్ ది అదర్ మస్కిటోస్ ఆల్సో విల్ బి ఎ ప్రే టు.
0: కానీ కరిచిన దాన్నే చంపుతున్నామా, కుట్టిన దాన్నే చంపుతున్నామా?
1: Are we killing only one or two mosquitoes which have bitten us, or the bugs?
0: అదే విధముగాని దుష్టులు దుర్మార్గుల యొక్క చెంత మనము కూడాను మన జీవితాన్ని గడపటం చేతను, ఆ యొక్క దుష్ట సంబంధమైనటువంటి దానిని అరికట్టలేకపోవడం చేతను మనకు కూడాను ఆ ప్రభాదములో ఒక భాగం ఉంటుంటుంది.
1: ఇన్ ద సేమ్ వే, ఇఫ్ వి డు నాట్ కంట్రోల్ ద వికెడ్ పీపుల్స్ యాక్షన్, వీ విల్ ఆల్సో హ్యావ్ ఎ షేర్ ఇన్ ది వికెడ్నెస్ అండ్ ది ఫ్రూట్స్ విచ్ దోస్ వికెడ్ పీపుల్ విల్ బి రీపింగ్.
0: దైవము కూడాను అన్యాయ అక్రమ అనాచారములు జరుగుతున్నటువంటి సమయం నందు దానిని ఆదరించి దాని అరికట్టలేని వ్యక్తులను, దానిని ఎదుర్కోలేని వ్యక్తులను కూడా సమంగా కూడా దుష్ట సంహారంగా చేస్తూ వస్తాడు.
1: గాడ్ ఆల్సో విల్ కన్సిడర్ ఆల్ దోస్ పీపుల్ హూ డు నాట్ కంట్రోల్ సచ్ వికెడ్నెస్ అండ్ సచ్ అన్రైచియస్.
0: వీడు పండితుడే, వీడు పామరుడే అని కానీ, వీడు జ్ఞాని అజ్ఞానే అని కానీ ఏమాత్రం కూడా చూడడు.
1: హీ విల్ నాట్ సే దట్ హీఈస్ అ స్కాలర్ అండ్ ఈస్ అన్ ఇగ్నోరెంట్ పర్సన్. హీఈస్ అ
0: జ్ఞాని అయితే దీనిని ఎందుకు ఎదుర్కోలేకపోతే,
1: if only you were a wise person, why did you not
0: ఎందుకు తెలిసినటువంటి సత్యాన్ని వానికి బోధించలేకపోతే,
1: why did you not teach those people the truth which you knew?
0: ఆ యొక్క దోషం ఈ నీలో కూడా ఉంటుందని,
1: an account of this particular defect,
0: దోషించిన దోషునికి సరైనటువంటి బోధన చేయలేనటువంటి దోషమే నీ దోషం.
1: Your defect is not controlling the defect and
0: కనుకనే సమాజంలో జరుగుతున్నటువంటి అన్యాయ అక్రమ అనాచారములంతా కూడా సాధ్యమైనంత వరకు మనం దాన్ని ఎదుర్కొని దాన్ని సరిచేసేటువంటి యొక్క విషయంలో మనం పాల్గొన్నప్పుడే నిజముగా మనము ధర్మ సంస్థాపనకు కొంత తోడ్పడినటువంటి వారం అవుతాం.
1: దేర్ఫోర్ ఓన్లీ వెన్ వి అపోజ్ ఆల్ ది అన్రైచియస్ యాక్ట్ అట్రాసిటీస్ దట్ హవ్ బీన్ టేకింగ్ ప్లేస్ ఇన్ ద సొసైటీ కెన్ వి రైట్లీ సే దట్ వి ఆర్ ఆల్సో పార్టిసిపేటింగ్ ఇన్ ధర్మ సంస్థాపన.
0: త్రేతాయుగం నందు కూడాను రావణుడు చేయుచున్నటువంటి అన్యాయ అనాచారములన్నీ కూడా చూస్తున్నటువంటి సోదరుడు విభీషణుడు సహించుకోలేకపోయాడు.
1: ఈవెన్ ఇన్ త్రేతాయుగ Vibhishana did not tolerate all the unrighteous acts of his own brother Ravana.
0: Aneka vidhamulaga daniki addu tagali tana sodaraniki chaala vidhamulaga bodhisthu vachadu.
1: In a number of ways he opposed that and taught what was right to his own brother.
0: Kaani mitimiri poyetam vitiki ee vibhishanudu inka aa sthanam nande undutaku ishtapadaleka dharmamurti ayinatundi ramuni yokka paadamulu pattadu.
1: When all the limits were crossed he did not want to associate with Ravana. He left the court and joined Rama.
0: కానీ దోషములు గావించినటువంటి వాడు రావణుడు ఒక్కడే.
1: బట్ ది పర్సన్ హూ హాస్ కమిటెడ్ ది అట్రాసిటీస్ ఓన్లీ,
0: ఈ దోషుడైనటువంటి రావణుడికి అనేక విధమైన ఉత్సాహం ఇచ్చినటువంటి రాక్షసులు కూడా ఈ యుద్ధంలో మరణించవచ్చు వస్తుంది.
1: ఇట్ ఈస్ నాట్ మెయిన్లీ రావణ హూ డైడ్ ఇన్ ద వార్, ఆల్ దోస్ డెమన్స్ హూ గేవ్ ఎ లాట్ ఆఫ్ సపోర్ట్ అండ్ ఎన్కరేజ్మెంట్ ఆల్సో,
0: తాను చేసినటువంటి దోషములంతా కూడా మెచ్చుకుంటూ వచ్చారు ఈ రాక్షసులు.
1: His demons gave a lot of encouragement and appreciation for all the acts.
0: Mechukoni ee rakshasa kodunu chichanu puchukoduka tappadu.
1: For giving all that appreciation you have to receive the punishment.
0: Mana bandhulu kani mana putrulu kani mana yokka sanheetamainatundi sambandhulu kani doshamunu aacharinchinappudu aa doshamunuku sariyainatundi shikshanu isthu danni edurukuntu aa doshamunu sarichiddutuku manam prayatninchinappude manam dosharahitulu kavalu kani dosharahitulu avudunu kani దోషమును ప్రోత్సహించుకుంటూ దాన్ని సవరించుకుంటూ వచ్చినటువంటి వాడు వీడు కూడాను పరమ దోషుడే.
1: వెదర్ హీఈస్ ఎ రిలేటివ్, ఎ ఫ్రెండ్ ఆర్ ఎ సన్, వెన్ హీఈస్ కమిటింగ్ సమ్ మిస్టేక్ యూ హావ్ టు అపోజిట్ కరెక్ట్ ఇట్ అండ్ రెక్టిఫై ఇట్, అదర్వైజ్ యూ విల్ ఆల్సో బికమ్ ఎ పార్టీ టు ది ఎంటైర్ ప్రాసెస్ ఆఫ్ కమిటింగ్ మిస్టేక్స్ అండ్ ఫాల్ట్స్.
0: కనుక మనం దోషరహితుడుగా ఉండవలనన్న, దోషమును చూచిన, దోషమును విన్న, దోషమును అనుభవించేటువంటి స్థానంలో ఉండిన దానిని సరైన రీతిగా ఎదుర్కొని ఆ దోష పరిహారార్థమయ్యే కొంత ప్రయత్నం చేయాలి.
1: Whenever any person sees an unrighteous act is being done, he should not merely see, he should oppose it, and then only you will have done the correct thing.
0: Kani purvakalamunandu,
1: but in the olden days,
0: Duryodhanudu Duryodhanuga, Shakuni Shakuniga, Dharmajudu Dharmajuniga prakatistu undetunte varu.
1: Duryodhana was behaving like Duryodhana himself, and so also Shakuni and other wicked people.
0: Kani ee naadu ధర్మజుడు దుర్యోధనుడుగా ప్రకటన చేస్తున్నాడు.
1: బట్ టుడే ధర్మజ ఇస్ బిహేవింగ్ లైక్ దుర్యోధన.
0: పేరు ధర్మజుడు,
1: నేమ్ ఇస్ ధర్మజ.
0: వారి యొక్క వినయ విధేయతలు చూస్తే చాలా ధర్మంగా కనిపిస్తాయి.
1: హిజ్ ఓన్ హ్యూమిలిటీ అండ్ ఒబీడియన్స్ విల్ మేక్ ఎనీ
0: మనోభావములు ప్రవర్తన చూస్తే శకునిగా గోచరిస్తాయి.
1: బట్ ఇఫ్ యు ఓన్లీ అబ్జర్వ్ హిజ్ ఇన్నర్ ఫీలింగ్స్ హిజ్ ఎ శకుని.
0: అందరూ భక్తులుగానే కనిపిస్తారు.
1: All people appear to be devotees.
0: దుష్ట రక్తులతో కూడినటువంటి యొక్క వ్యక్తులే కానీ భక్తులు కాదు అనేటువంటి యొక్క స్పష్టమైనటువంటి నడవరకల్లో కనిపిస్తుంటాయి.
1: బట్ ఇన్ ది కాండక్ట్ దే షో
2: they exhibit and expose
0: నిజముగా భక్తులైతే భక్తులు చేయవలసినటువంటి పనులు చేస్తున్నారా?
2: If you are really devotees, are they performing the acts which would be
0: పేరుకు భక్తులే
2: which would be performed by the devotees by name?
0: తెలుగులో ఒక సామెత ఉన్నది.
2: There is a proverb
0: మా బజార్ అంతా బ్రాహ్మణులే కోడి పెట్ట కనిపించలేదు అన్నారట. బజార్ అంతా బ్రాహ్మణులు అయితే కోడి పెట్ట ఎక్కడ పోతుంది?
2: In our bazaar, only Brahmins are residing, but a chicken has disappeared suddenly. If what
0: is Niyamula Bhaktulegenaite, akkada ee vidhamainatunte achantikkani, durmargamulu kani, dushanakku kani, avakashamulu yerpadtaya?
2: If it were to be the Brahmins, how would such a knack happen of disappearing?
0: Kanaka manam bhaktulamu anukunnappudu, bhakti pravartanalata manam nirupinchali.
2: If we call ourselves devotees, we'll have to prove by action our own devotion and
0: surrender. అప్పుడే సర్వత్రా ఉండినటువంటి యొక్క దైవత్వము మనకు వ్యక్తమవుతుంది.
2: Then only the divinity which is all pervasive manifests.
0: ఎటు చూచినప్పటికీ ఏకత్వమే దృక్పథమై ఉండాలి.
2: Wherever you look to, you should experience the oneness and unity.
0: ఏ ప్రదేశమునందైనా కూడాను తన విశ్వాసం విశ్వాసముగానే ప్రకటితం కావాలి.
2: In whichever place be, his faith must be firm and strong.
0: కానీ ఈనాటి యొక్క భక్తి తత్వములు విరుద్ధముగా మారుతూ ఉన్నవి.
2: బట్ టుడేస్ డివోషన్ ఈస్ టేకింగ్ ది ఆపోజిట్ ట్రెండ్ ఇన్ ద డైరెక్షన్.
0: కనుకనే దైవత్వాన్ని అర్థం చేసుకోలేనటువంటి మూర్ఖులుగా తయారవుతున్నారు.
2: దట్ ఈస్ వై పీపుల్ ఆర్ బికమింగ్ ఫూల్స్ హూ కెనాట్ అండర్స్టాండ్.
0: దీనికి కారణము స్వార్థము స్వప్రయోజనమే.
2: ది మోస్ట్ ఇంపార్టెంట్ రీజన్ ఫర్ దిస్ పర్టికులర్ స్టేట్ ఆఫ్ అవేర్స్ ఈస్ సెల్ఫిష్నెస్.
0: దురాశ అహంకారమే దీనికి మూల కారణములు.
2: ఇట్ ఈస్ గ్రీడ్ విచ్ ఇస్ రెస్పాన్సిబుల్ ఫర్ దాట్.
0: మానవుడి యందు దుష్టబుద్ధులు ప్రవేశించినప్పుడు ఎట్టి మార్పునైనప్పుడు చేసుకోవడానికి వీలవుతుంది.
2: వెన్ వికెట్ థాట్స్ ఎంటర్ ది మైండ్స్ ఆఫ్ పీపుల్, దేర్ విల్ బి నో అబ్స్ట్రక్షన్ ఫర్ దర్ యాక్ట్స్.
0: ఎంత క్రూరుగానైనా కూడా తయారు కావడానికి సిద్ధమవుతారు.
2: పీపుల్ ఆర్ ప్రిపేర్ టు బికమ్ వెరీ క్రూయల్ పీపుల్.
0: ఇది కాదు మానవత్వం యొక్క విశిష్టత.
2: దిస్ ఈస్ నాట్ ది స్పెషల్ క్యారెక్టరిస్టిక్.
0: ఇది దివ్యత్వం యొక్క పవిత్రతను మనం చవిచూడటానికి తగినటువంటి కృషి చేయాలి.
2: వీ హావ్ టు మేక్ ఎఫర్ట్స్ టు అండర్స్టాండ్ ది సీక్రెట్నెస్ ఆఫ్ డివినిటీ.
0: ఇలాంటి తత్వం నందు
2: ఇన్ దిస్ పర్టికులర్ ప్రిన్సిపల్
0: మన ప్రాపంచిక సంబంధమైనటువంటి యొక్క దివ్యత్వాన్ని కూడా నువ్వు ప్రకటన చేయాలి.
2: వీ హావ్ టు ఆల్సో ఎక్స్ప్రెస్ ది డివినిటీ విచ్ ఈస్ ఇన్ ఓన్లీ
0: ఏక కాలమునందు
2: అట్ ద సేమ్ టైమ్
0: అనేక విధములైనటువంటి యొక్క వ్యక్తిత్వమును
2: పర్సనాలిటీ విచ్ హెస్ గాట్ డిఫరెంట్ డైమండ్
0: ప్రకటితము అయినప్పుడు
2: వెన్ ఇట్ ఈస్ ఎక్స్ప్రెస్
0: దీనిని భౌతికవాదులు అంగీకరించరు.
2: దిస్ ఈస్ నాట్ believed by the materialists.
0: భౌతికవాదుల యొక్క విశ్వాసము చాలా కొంత అదుపులో ఉండేటువంటిది అదుపులో ఉండేటువంటిది.
2: మెటీరియలిస్ట్ ఫెయిత్ అండ్ బిలీఫ్ హ్యాస్ ఎక్స్ట్రాడినరీ లిమిటేషన్.
0: ఒక్కొక్కరి యొక్క విశ్వాసములు ఒక్కొక్క పరిమితిలో ఉంటాయి.
2: ఈచ్ వన్స్ ఫెయిత్ హ్యాస్ సర్టన్ లిమిట్స్.
0: ఒక రసాయన శాస్త్రజ్ఞుడే ఉన్నాడు.
2: వన్ పర్సన్ మే బి ఏ కెమిస్ట్రీ ప్రొఫెసర్.
0: తన యొక్క సబ్జెక్ట్ లోపల చాలా ఉత్తీర్ణుడు చాలా గొప్ప వ్యక్తి.
2: He has mastered his subject and accomplished
0: గొప్ప పరిశీలన చేసినటువంటి యొక్క అనుభవజ్ఞుడు.
2: He has got a lot of experience in that particular subject.
0: కానీ రసాయన శాస్త్రజ్ఞుడుకు పదార్థ విజ్ఞాన శాస్త్రము అంతగా తెలియదు.
2: బట్ ఏ కెమిస్ట్ మే నాట్ బి నోయింగ్ మచ్ ఆఫ్ ఫిజిక్స్.
0: అంత మాత్రం చేత పదార్థ విజ్ఞానాన్ని విమర్శించడానికి వీలవుతుందా?
2: జస్ట్ బికాస్ హీ డస్ నాట్ నో కెన్ హీ గో ఆన్ క్రిటిసైజింగ్ ఫిజిక్స్.
0: ఒక ఎంబీబీఎస్ చదివేటువంటి డాక్టరు ఇంజనీర్ యొక్క విషయం లోపల తనకేమాత్రం కూడా అర్థం కాకపోవచ్చు.
2: ఏ పర్సన్ హూ హాస్ పాస్డ్ హిస్ ఎంబీబీఎస్ మే నాట్ అండర్స్టాండ్ ఎనీథింగ్.
0: తన తెలివితేటలు తన యొక్క విద్య ఎందు మాత్రమే అభివృద్ధి గావించుకోవచ్చు.
2: ఆల్ హిస్ క్లెవర్నెస్ అండ్ ఇంటెలిజెన్స్ మైట్ హావ్ బ్లాజమ్డ్ ఇన్ వన్ పర్టికులర్ ఏరియా.
0: మరొక విషయం తన యొక్క తెలివితేటలు ఏమాత్రం కూడా పనికిరావు.
2: బట్ ఇన్ అనదర్ ఏరియా హిజ్ ఓన్ ఇంటెలిజెన్స్ అండ్ ఎక్స్పీరియన్స్ మే నాట్ బి యూస్ఫుల్.
0: అదే విధముగానే భౌతిక శాస్త్రజ్ఞుల యొక్క విశ్వాసం యొక్క పరిమితి ఆధ్యాత్మిక విశ్వాసం యొక్క దీనితో పోల్చుకున్నట్టుకు వీలు కాదు.
2: ఇన్ ద సేమ్ వే మెటీరియలిస్ట్ మే బి హావింగ్ గుడ్ నాలెడ్జ్ ఆఫ్ ది మెటీరియలిజం.
0: అది చాలా అల్పమైనటువంటి స్థితి.
2: బట్ దే మే నాట్ బి నోయింగ్ ఎనీథింగ్ ఆఫ్ స్పిరిచువాలిటీ.
0: అలాంటి వారు అధికమైనటువంటి యొక్క తత్వాన్ని గుర్తించుకోవటం సాధ్యమవుతుందా?
2: మెటీరియలిస్ట్ హావ్ ఏ నారో వ్యూ. హౌ కెన్ దే అండర్స్టాండ్ బ్రాడ్ వ్యూ ఆఫ్ ది స్పిరిచువాలిటీ?
0: ఒక చిన్న ఉదాహరణ,
2: వన్ స్మాల్ ఎగ్జాంపుల్.
0: ఈనాడు
2: టుడే
0: మోడర్న్ ఏజ్ అనగా ఆధునిక యుగము.
2: నౌ వి ఆర్ హావింగ్ మోడర్న్ ఏజ్.
0: సాంకేతిక విజ్ఞాన శాస్త్రం విలుసిల్లునట్టి కాలం.
2: వి హావ్ డెవలప్డ్ టెక్నాలజీ టు ఎ గ్రేట్ ఎక్స్టెంట్.
0: ఈ సమయమునందు కొన్ని కొన్ని ఉదాహరణగా మనం తీసుకుంటే దీనిని మనం విశ్వసిస్తూ ఉన్నాము.
2: ఆన్ లిమిటెడ్ ఎక్స్పీరియన్స్ వీఆర్ బిలీవింగ్ సర్టన్ థింగ్స్.
0: ఒక ఢిల్లీ లోపల,
2: ఇన్ ఢిల్లీ,
0: ఆకాశవాణిలో,
2: ఇన్ రేడియో స్టేషన్,
0: ఒక వ్యక్తి తన పాటలు మాటలు ప్రసరించుతూ ఉన్నాడు.
2: వన్ ఇండివిజువల్ ఈస్ గివింగ్ ఎ పర్ఫార్మెన్స్ ఇన్ రేడియో స్టేషన్ ఇన్ ఢిల్లీ.
0: ఢిల్లీలో ఈ వ్యక్తి పాట పాడుతుంటే కొన్ని లక్షల మంది తమ తమ ఇండ్ల ఎందు కూర్చొని రేడియో ద్వారా దీనిని వింటూ ఉన్నారు.
2: ద సాంగ్ విచ్ ఇస్ గివన్ ఇన్ ద రేడియో స్టేషన్ ఇన్ ఢిల్లీ ఈజ్ హర్డ్ బై లాక్స్ ఆఫ్ పీపుల్ సిట్టింగ్ ఇన్ దర్ హోమ్స్ త్రూ దర్ రేడియోస్.
0: ఢిల్లీలో పాట పాడేటువంటి విషయం లోపల ఆ శృతి, లయ, రాగ చాలా బద్దమైనటువంటి రీతిగా మన ఇంటిలో కూడా మనం వింటున్నాము. ఏ మార్పు కూడా లేదు.
2: We have been able to hear the song in all its aspects, in terms of tune, tone, everything, the same way as is given in Delhi.
0: Adhe vidhamugane Delhi lopala television lopala evaro oka vyakti maatladutundaru.
2: In the same way, another person is giving a performance in television.
0: Aa vyakti manam inta dooramlo undinappudikini mana intilo video lunchi manam chustunnamu.
2: Although we may be at such a long distance as in Puttaparthi, we still
0: manavalane aneka kotla mandi kuda chustunnaru.
2: Crores of people will have been able to witness
0: Delhi lo paata paadeetunte paatanu, Delhi lo maatlaadeetunte vyaktini mani intilo valane andar indallo kodanu choodagalugutunnaru, vinagalugutunnaru.
2: The song given in Delhi and a television program given in Delhi has been heard and seen in various houses, in a number of lakhs of houses.
0: Eka kaalamulo
2: simultaneously
0: binna binna pradeshamunandu
2: in different places
0: ade vyakti ade maatalanu ee reetiga vinagalugutunnaru ee reetiga chudagalugutunnarani prashnisthi deeniki vaigyanika shastranga aneka vidhamaina samadhanalu tarambhamavutunnayi.
2: When you ask a question, how so many people have been able to listen simultaneously the same song and performance in different places, they give an explanation in terms of science and technology.
0: Adiye aanati gopalakrishnudu 16,000 గోపికల ఇంట ఎందు ఒకే పర్యాయము దర్శనమిచ్చాడు, ఒకే పర్యాయం అతను చూడగలిగినాము అని చెప్పితే దీనికి అనేక విధమైనటువంటి ప్రశ్నలు.
2: బట్ వెన్ యూ సే దట్ ఇన్ దోస్ డేస్ ఆఫ్ త్రేతా ఏజ్ కృష్ణ వాజ్ ఏబుల్ టు అపియర్ ఇన్ 16,000 హౌసెస్ ఆఫ్ గోపికాస్,
0: ఇది సాధ్యమా అని కొన్ని విధమైనటువంటి విమర్శలు.
2: దే క్రిటిసైజ్ హౌ ఇస్ ఇట్ పాసిబుల్.
0: ఈనాడు ఈ మంత్రశక్తికే ఈ విధమైన శక్తి లేదని వీరు విశ్వసించేటువంటి వారు యంత్రశక్తికి ఏ రీతిగా కలిగింది?
2: ఇఫ్ పీపుల్ క్వశ్చన్ ది కెపాసిటీ ఆఫ్ మంత్ర, హౌ కెన్ ది బిలీవ్
0: ఒక యంత్రశక్తి ఏంటి, ఇంత పవర్ ఉండినప్పుడు ఈ మంత్రశక్తిలో ఎందుకు ఉండకూడదు?
2: ఇఫ్ దర్ ఇస్ సచ్ ఎక్స్ట్రాడినరీ పవర్ ఇన్ ఎ మెషిన్ అండ్ యంత్ర, వై షుడ్ నాట్ బి దేర్
0: ఇంతే కాక దీనికి అంతరార్థాన్ని కూడా గుర్తించుకోలేని వ్యక్తులు మూర్ఖులుగా దీనిని విమర్శిస్తూ వస్తుంటారు.
2: People who do not understand the inner significance and meaning of all this go on criticizing foolishly.
0: Aa akashavani lo undinatvanti oka shabda tarangamulu ye vidhanga manaki ikkadiki vastunnayi.
2: How have you been able to get the sound waves here from
0: ee shabda tarangamulu anni kudanu vidyut shakti tarangamulato leenamayi?
2: All these sound waves are merging themselves into electric waves.
0: Ee vidyut shakti tarangamulu anni kudanu anithyamainatvanti nityamuga mari
2: these electrical waves are transforming themselves.
0: అశాశ్వతమైనటువంటి ఈ తరంగమంతా శాశ్వతమైన రూపంలో ధరించి
2: దే గెట్ ది ఫార్మ్ ఆఫ్ ఎ పర్మనెంట్ స్టేటస్.
0: సర్వత్రా ఈథర్ అనేటువంటి దీంట్లో సంచారం జరుపుతూనే ఉంటాయి.
2: ఆల్ దీస్ థింగ్స్ ఎంటర్ ఇన్ టు ఈథర్ అండ్ బికమ్.
0: ఈనాడు మనం రేడియోను గుర్తించిన తర్వాత ఢిల్లీలో ఉండినటువంటి పాటలు మనం ప్రశాంతంలో వింటున్నామని చెప్పి ఈనాడు చెప్పగలుగుతున్నామే కానీ ఇవి ఆనాడు కూడాను ఈ విద్యుత్ శక్తి తరంగం లోపల ఈ శబ్ద తరంగంలో లీనమై ఉంటున్నాయి.
2: బికాస్ వీ హావ్ బీన్ ఏబుల్ టు అండర్స్టాండ్ హౌ దీస్ వేవ్స్ గెట్ ట్రాన్స్ఫార్మ్ అండ్ గెట్ ట్రాన్స్మిటెడ్ ఇన్ టు ది రేడియో ఇన్ యువర్ ప్లేస్ హియర్, యూ హావ్ బీన్ ఏబుల్ టు అండర్స్టాండ్. బట్ ఇన్ ది సేమ్ వే ఈవెన్ దోస్ డేస్ దిస్ పర్టికులర్ థింగ్ వాస్ పాసిబుల్.
0: దీనికి ఒక జీవితం ఉండనక్కర్లేదు. జీవిత తదుపరి కూడా దీనిని మనం అనుభవించడానికి వీలవుతుంది.
2: This is possible to experience even after death. It is not necessary.
0: ఎట్టనగా దీనికి మరొక ఉదాహరణము.
2: There is another example for this.
0: Gantasala shavyanga paadetunti vaadu.
2: Gantasala used to sing melodiously.
0: Kaani atanu gatinchi maraninchi bhasmi bhootamayyadu.
2: He is dead and gone.
0: Kaani ee naati kudanu atani yokka swaramulu swachhanga manam vinagalutunnam.
2: But even today after his death we have been able to hear his sound.
0: Ye Madras radio lokamlo atani yokka tape record vesthe danni ikkada kuda manam vinagalutunnamu.
2: If we play the record in Madras station, we have been able to hear it here.
0: దీనికి కారణం ఏమిటి?
2: వాట్ ఈస్ ది
0: ఈ శబ్ద తరంగములు విద్యుత్ తరంగములతో కూడి ఉంటున్నాయి.
2: వాట్ ఈస్ ది రీజన్ ఫర్ దిస్? ఇట్ ఈస్ బికాస్
0: ఈ తరంగములు ఏనాటికైనా కూడా ఎన్ని యుగములకైనా నిలిచిపోతుంటాయి.
2: దిస్ సౌండ్ వేవ్స్ దే మర్జ్ ఇంటూ ఎలక్ట్రికల్ వేవ్స్ అండ్ దెన్ దే
0: వీరు కనిపెట్టక పూర్వం కూడా ఈ తరంగములు ఉంటున్నాయి.
2: దే గెట్ పర్మనెంట్లీ రికార్డెడ్ ఇన్ ఎథర్ అండ్ దే ఆర్ అవైలబుల్ అట్ ఎనీ టైమ్ లేటర్ ఆన్.
0: అన్ని తరంగములు కూడా సర్వత్రా వ్యాపించి ఉంటున్నాయి.
2: ఆల్ దీస్ వేవ్స్ ఆర్
0: అన్ని తరంగములు కూడా సర్వత్రా నిండి ఉంటున్నాయి.
2: ఆల్ దీస్ సౌండ్స్ ఆర్ అవైలబుల్ ఎవ్రీవేర్.
0: అయితే ఎవరి చిత్తము పరిశుద్ధముగా ఉంటుందో అక్కడ మాత్రమే ఈ తరంగములు వినపడుతుంటాయి, కనిపిస్తుంటాయి.
2: ఓన్లీ దట్ పర్సన్ హూస్ చిత్త అండ్ హార్ట్ ఈస్ ప్యూర్ వుడ్ బి ఏబుల్ టు ట్యూన్ హిమ్సెల్ఫ్ అండ్ రిసీవ్ దీస్ సౌండ్స్.
0: ఈ ఢిల్లీలో పాడేటువంటి పాటలు రేడియోలో లేనటువంటి ఇంట్లో వినిపిస్తున్నాయా?
2: సాంగ్స్ విచ్ ఆర్ సంగ్ ఇన్ ఢిల్లీ ఆర్ నాట్ హర్డ్ ఇన్ ఎ హౌస్ వేర్ దర్ ఇస్ నో రేడియో.
0: ఓన్లీ రేడియో ఉండినటువంటి ఇంటిలో కూడాను ఢిల్లీలో పాడుతున్నటువంటి స్టేషన్ వేయకుండా మెడ్రాస్ స్టేషన్ వేస్తే వినిపిస్తుండదా?
2: ఈవెన్ ఇఫ్ యూఆర్ హ్యావింగ్ ఎ రేడియో ఇన్స్టెడ్ ఆఫ్ ట్యూనింగ్ ఢిల్లీ స్టేషన్ ఇఫ్ యూ ట్యూన్ మెడ్రాస్ స్టేషన్ వుడ్ యూ బి ఏబుల్ టు హియర్ ద సాంగ్ ఫ్రమ్ ఢిల్లీ?
0: కనుక ఏ స్టేషన్ లో పాడుతున్నాడో ఆ స్టేషన్ ఆ సరైనటువంటి ట్యూన్ లో మనం పెట్టి ఇది చేసినప్పుడే మనం వినగలుగుతున్నాము.
2: యూ వుడ్ బి ఏబుల్ టు హియర్ ద సాంగ్ ఓన్లీ వెన్ యూ ట్యూన్ ది రేడియో టు ది కరెక్ట్ స్టేషన్.
0: అదే విధముగానే సర్వత్రా వ్యాపించినటువంటి యొక్క దైవత్వాన్ని మన చిత్తము అనేటువంటి రేడియో ఎందు ఏకాగ్రత అనేటువంటి స్విచ్ని వేసి దివ్యత్వమనేటువంటి యొక్క ఆనందంలో మనం మునిగినప్పుడు ఆ దివ్యతత్వం అనేటువంటి మనకు అర్థమవుతుంది.
2: ఇన్ ద సేమ్ వే if we can purify our heart and tune the radio of our heart to the proper tune, if we concentrate well and contemplate and meditate, would we be able to get the divinity which is all pervasive? Delhi station, if you tune metro station, would you be able to hear the song from Delhi?
0: Kaluka ye station lo paadutunnado aa station aa sarayina kunchi tune lo mana petti idi chesina

0: అండ్ మెడిటేట్ వుడ్ బి ఏబుల్ టు గెట్ ది డివినిటీ విచ్ ఇస్ ఆల్ పర్వేసివ్.
1: కనుక మన యొక్క శబ్ద తరంగంలో ఒక్కటైన కూడా నువ్వు వ్యర్థం కావటం లేదు.
0: Therefore, we should know that none of our words
1: ee shabda tarangamlo sarvatra nindi untunnavi.
0: These sounds are prevalent all over.
1: Dalni manu jyoti tarangamulaga marchukovali.
0: We have to transform them into jyoti.
1: Adiye dhyana shakti.
0: This you can get only
1: yoga shakti
0: through the power of meditation.
1: Itti shaktini varu anubhavinchi aanandinchatam chetane gopikalaku ee vidhamainatundi darshanamu praaptinchagaligindi.
0: As gopikas had this power of meditation and yoga shakti, they were able to get this experience.
1: Kanuka vaari chittamunu eppudu kudanu భగవంతుని యొక్క రూపంతోనా నామంతోనా హత్తుకుని పోయి ఉన్నాయి.
0: దేర్ హార్ట్స్ వర్ ఆల్వేస్ సాచురేటెడ్ విత్ ద ఫామ్ అండ్ ద నేమ్ ఆఫ్ గాడ్.
1: కనుక ఈ విధమైనటువంటి భక్తి తరంగములకు ఏమాత్రం కూడా రీజన్ అనేటువంటి మనం వెతకడానికి అధికారం లేదు.
0: వీ డు నాట్ హ్యావ్ ఎనీ రైట్ టు ఫైండ్ ది కాజ్ ఫర్ దిస్ కైండ్ ఆఫ్ డివోషన్.
1: ఇలాంటి అనుభూతులు బియాండ్ రీజన్.
0: దిస్ కైండ్ ఆఫ్ ఎక్స్పీరియన్సెస్ విల్ ఆల్వేస్ బి బియాండ్ రీజన్.
1: అన్నింటికి ప్రత్యక్ష ప్రమాణములు వీలు కాదు.
0: It is impossible to get direct experience and proof for everything.
1: ప్రాపంచక సంబంధమైనటువంటి చిన్న చిన్న విషయములకే ప్రత్యక్ష ప్రమాణములు ఏమాత్రం కూడా పనిచేయలేనప్పుడు దివ్యత్వమైనటువంటి ఆత్మతత్వమైన భగవత్ తత్వానికి ఏ రీతిగా ప్రమాణములు గురి కావాల్సి వస్తాయి?
0: If direct experience and proof are not possible for many worldly things, how can you apply this?
1: ఇది కేవలం ఆధ్యాత్మిక యొక్క తత్వము.
0: This is the principle of ఆత్మా.
1: కనుక ఈ ఆధ్యాత్మిక తత్వమును అర్థం చేసుకున్నటువంటి వాడు ఈ విధమైనటువంటి వ్యర్థ మార్గంలో ప్రవేశించడు.
0: A person who has understood the principles of spirituality would never take a wrong and useless
1: yavarevari bhavamu varike telusunu.
0: Each one knows what
1: yavarevare bhakti prapattulu varike artham avutayi.
0: Each one understands his own devotion and his own
1: bhakti prapattulu marokariki artham chesukotam chaala kashtam.
0: One would not be able to understand the other person's devotion and
1: kanuka prachina kalam nundi kudanu aneka maharshulu aneka yogulu అనేక దివ్య పురుషులు కూడాను ఇలాంటి దర్శనములు అనుభవించి ఆనందించి తాను అనేక విధములుగా కూడా ప్రపంచానికి పంచుతూ వచ్చారు.
0: ఇన్ ద ఏన్షియంట్ డేస్ ఆల్సో మెనీ ఆఫ్ ది సేజెస్ సియర్స్ అండ్ సెయింట్స్ ఎక్స్పీరియన్స్ దిస్ కైండ్ ఆఫ్ డివినిటీ అండ్ షేర్డ్ దేర్ ఎక్స్పీరియన్స్ విత్
1: ఇలాంటి అనుభూతులు అన్ని మతములు ఎందుకు కూడా ఉంటున్నవి.
0: దిస్ కైండ్ ఆఫ్ ఎక్స్పీరియన్సెస్ ఆర్ ఫౌండ్
1: క్రిస్టియన్ మతములందు కూడా ఇలాంటి దర్శనములు గావించినటువంటి సందర్భములు ఎన్నో ఉన్నవి.
0: Even in Christian religion also, you have instances of this kind, but the experience is the same among all religions. This must be correctly understood.
1: ఇలాంటి స్థాయికి రాకపోవటము మన యొక్క దోషములే కాని దైవం యొక్క అనుగ్రహములో ఏమాత్రం కూడా లోటు లేదు.
0: If we have not been able to reach that stage, the defect lies with us. There is nothing wrong
1: with the divine. ఒక్క చుక్కైనా అందులో ప్రవేశించదు.
0: If there is a continuous downpour, if you keep the pot topsy-turvy, not even a drop of water can collect.
1: వర్షమునకు ఎదురుగా తన యొక్క కుండను మూతిగా పెట్టినప్పుడు ఏ కొన్ని చుక్కలైనా అందులో ప్రవేశిస్తాయి.
0: If you keep the pots properly, the mouth upwards, at least a few drops
1: are ఈనాడు భగవత్ అనుగ్రహం అనేటువంటిది సర్వత్రా దండిగా నిండుగా ఉంటున్నదే ఉన్నది.
0: Today, God's grace is abundantly available all over and at all times.
1: కానీ దానికి సూటిగా మన హృదయాన్ని తిప్పటం లేదు.
0: But we have not been able to open our hearts properly to receive the grace.
1: ఆ పవిత్రమైనటువంటి దివ్యత్వాన్ని మన హృదయములో నిండుగా నింపుకోలేదు.
0: We have not been able to fill our hearts with the sacred grace of the divine.
1: కనుకనే అడుగడుగునా మనకు అనుమానములే.
0: That is why at every step we are facing doubts.
1: క్షణ క్షణము కూడాను మనకు సందేహములే.
0: Every minute we are having some kind of doubt.
1: తనను తానే నమ్మలేకపోతున్నాడు మానవుడు.
0: Man has not been able to have faith in himself.
1: 4 నిమిషాలు నరుణ్ణి నమ్మలేనిటువంటి వాడు నారాయణుని నమ్మగలడా?
0: If a person cannot have faith in himself, how can he have faith in God?
1: కనుక మన నమ్మకంలో ఉండినటువంటి దోషములే కాని దైవంలో ఎట్టి విధమైనటువంటి మార్పులు గాని కూర్పులు గాని రావు లేవు.
0: All these are defects in our own faith. You cannot find any defect in God and his own grace.
1: విశ్వాసము దృఢమైనటువంటి విశ్వాసం కలిగి ఉండాలి.
0: You should have firm and strong faith.
1: క్షణ క్షణముకు కూడాను మనం మార్పు చెందరాదు.
0: మొమెంట్ టు మొమెంట్ షుడ్ నాట్ గో ఆన్ చేంజింగ్.
1: ఇలాంటి చిత్తశుద్ధి లేనటువంటి వానికి ఎంత కాలము తిరిగినప్పటికీ ఎన్ని విధమైన సాధన చేసినప్పటికీ దైవానుగ్రహం ఏమాత్రం కూడా అందుకునలేడు.
0: ఫర్ వన్ హూస్ హార్ట్స్ ఇస్ నాట్ ప్యూర్, వన్ హూ గోస్ ఆన్ డూయింగ్ సాధన వితౌట్ ప్యూరిటీ ఆఫ్ హార్ట్, ఇట్ ఈస్ యూజ్లెస్. దే వుడ్ నాట్ బి ఏబుల్ టు గెట్ ద గ్రేస్.
1: హృదయాన్ని మాత్రమే పరిశీలన చేయగలడు కానీ నీ యొక్క పూజలు పునస్కారములు ఏమాత్రం కూడా తాను చూడగలడు.
0: God only examines the purity of our heart. He doesn't care for the type of work.

0: దట్ యు ఆఫర్ వితౌట్
1: ఏ పూజను నీవు చేయకపోయినప్పటికీ, ఏ ధ్యానమును చేయకపోయినప్పటికీ, నీ చిత్తశుద్ధిని నీవు సరైన రీతిలో ఉంచుకున్నప్పుడే దైవం అందులో ప్రవేశిస్తాడు.
0: ఈవెన్ ఇఫ్ యు ఆర్ నాట్ ఆఫరింగ్ ఎనీ టైప్ ఆఫ్ వర్షిప్ అండ్ నాట్ అండర్టేకింగ్ ఎనీ టైప్ ఆఫ్ మెడిటేషన్, ఇఫ్ యువర్ హార్ట్ ఈస్ ప్యూర్, గాడ్ ఈస్ ప్రిపేర్డ్ టు ఎంటర్ ఇన్ టు యువర్ హార్ట్.
1: మన విద్యార్థి చెప్పినట్టుగా మొట్టమొదట నీవు నావాడు.
0: జస్ట్ యాజ్ వన్ స్టూడెంట్ ఎక్స్ప్లెయిన్ యెస్టర్డే, యు ఆర్ మైన్ ఇన్ ద ఫస్ట్ ప్లేస్.
1: రెండవది కాదు కాదు, నీవు నావాడైతే నేను అహంకారిగా మారగలను.
0: ఇన్ ద సెకండ్ స్టేజ్ ఇట్ ఇస్ యు ఆర్ నాట్ మైన్. ఇఫ్ ఐ సే దాట్
1: నేను నీవాడు,
0: ఇట్ విల్ బి ఎన్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఈగోటిజం అండ్ దేర్ ఫోర్ ఇట్ విల్ బి ఐ ఆమ్ యువర్స్ ఇన్ ద సెకండ్ స్టేజ్.
1: గోపికలు మేము మీ వారము అని ప్రార్థించారు.
0: గోపికాస్ ఆల్వేస్ సెడ్ దట్ వీఆర్ యువర్స్.
1: యాదవులు కృష్ణుడు మావాడు అని విశ్వసించారు.
0: యాదవాస్ ఫర్మ్లీ బిలీవ్డ్ కృష్ణ
1: ఈ మావాడు అనేటువంటి యొక్క విశ్వాసం చేతనే అహంకారం పెరిగిపోయింది.
0: అన్ అకౌంట్ ఆఫ్ ది ఫీలింగ్ దట్ యువర్ అవర్స్ దే డెవలప్డ్
1: అహంకారం ఎక్కడ ఉంటుందో వారు అతపతనం అయిపోతాడు.
0: వేర్ దెర్ ఇస్ ఈగో దే కమ్ టు రూయిన్ అండ్ డిస్ట్రక్షన్.
1: కనుకనే యాదవ కులంలో ముసలం పుట్టింది.
0: దట్ ఈస్ వై ది యాదవాస్ డెవలప్డ్ దట్ కైండ్ ఆఫ్.
1: ఎంతకాలమైనప్పటికీ స్వామి మేము మీ వారమని ప్రార్థించినటువంటి గోపికలకు ఎప్పటికీ క్షేమ సంతోషాన్ని అనుభవించారు.
0: గోపికాస్ హూ పర్ఫెక్చువలీ ప్రేడ్ దట్ దే ఆర్ కృష్ణాస్ దే ఎంజాయిడ్ ఆల్ ద బ్లిస్.
1: కనుకనే పిల్లలకంతా కూడా నేను మూడు ముచ్చటైనటువంటి మాటలతో చెప్పాను మొన్న.
0: దట్ ఇస్ వై స్వామి సెడ్ త్రీ ఇంపార్టెంట్ థింగ్స్ టు ఆల్ ద చిల్డ్రన్ విత్ అ లాట్ ఆఫ్ లవ్.
1: నీవు నా ముందు నీవు నడచడానికి ప్రయత్నం చేయవద్దు.
0: యూ డోంట్ ట్రై టు గో ఇన్ ఫ్రంట్ ఆఫ్ మీ.
1: డోంట్ వాక్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ మీ.
0: ఫస్ట్ వన్ ఈస్ డోంట్ వాక్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ మీ.
1: ఐ మే నాట్ ఫాలో.
0: ఐ మే నాట్ ఫాలో యూ.
1: డోంట్ వాక్ బిహైండ్ మీ.
0: సెకండ్ వన్ ఈస్ డోంట్ వాక్ బిహైండ్ మీ.
1: ఐ మే నాట్ లీడ్.
0: ఐ మే నాట్ లీడ్ యూ.
1: వాక్ స్టిల్ వాక్ బిసైడ్ మీ.
0: Still walk beside me
1: and be my friend.
0: And you be my friend.
1: నా ముందు నీవు నడచడానికి ప్రయత్నం చేస్తేవా నీవు నాకు కూడాను తప్పు మార్గము చూపవచ్చు. మార్గము నీకు తెలియదు.
0: If you walk in front of me, you may also lead me on the wrong path because you do not know the correct path.
1: పోని నాకు వెనకలేమే నన్ను అనుసరించడానికి ప్రయత్నం చేస్తేవంటే నన్ను తప్పించుకుని నీవు వెళ్ళొచ్చు.
0: సపోజ్ యు ఆర్ వాకింగ్ బిహైండ్ మీ, యు మే లీవ్ మీ అండ్ గో అవే.
1: నాకు ప్రక్కలోనే రా. తప్పించుకోవటం కానీ ముందు నీవు తప్పు మార్గం పోవటం కానీ అవకాశం ఉండదు.
0: బికాస్ ఐ ఆమ్ విత్ యూ.
1: నేను నీ వెంటనే ఉన్నాను.
0: ఇఫ్ యు ఆర్ వాకింగ్ బిసైడ్ మీ, నైదర్ యు ఆర్ గోయింగ్ ఆన్ ద రాంగ్ పాత్ నార్ యు ఆర్ ఎస్కేపింగ్.
1: అనగా దీని యొక్క అంతరార్థం ఏమిటంటే నీవు నేను ఒక్కటిగానే ఉన్నాం. అనగా దైవత్వం సర్వత్రా ఉంటున్నాడు.
0: ద ఇన్నర్ మీనింగ్ ఆఫ్ దిస్ ఈజ్ యు ఆర్ అండ్ ఐ ఆర్ వన్ అండ్ గాడ్ ఈజ్ ఆల్ పర్వేసివ్.
1: ప్రతి శరీరమునందు కూడా నువ్వు శరీరి అయి ఉన్నాడు.
0: గాడ్ ఈజ్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ ఇన్డ్వెలర్ ఇన్ ఎవ్రీ
1: దేహమునందు దేహి అయి ఉన్నాడు.
0: ఇన్ ఎవ్రీ బాడీ ఈజ్ ఆల్సో ద ఇన్డ్వెలర్.
1: అలాంటి సమయంలో నీవు ముందు పోవటం కానీ వెనుక రావటం కానీ వీలు కాదు.
0: If that is so, it is not possible for you to walk before me or to walk behind me.
1: కనుకని దైవత్వాన్ని నీతో కూర్చుకొని రావాలి.
0: Therefore, you will have to take divinity with you.
1: దైవాన్ని నీతో చేర్చుకొని రావాలి.
0: You should take divinity in you.
1: ఇది నిజమైన సాధకుని యొక్క లక్షణం.
0: This is a good characteristic.
1: ఎక్కడ ఉండినా కానీ స్వామి సేవ మేము చేసుకుంటాము అని అనుకోవచ్చును, కానీ అంత విశాల హృదయం తనలో లేదు కదా.
0: Wherever I am, I will serve Swami, you may say. But do you have that broad heart?
1: ఇది కేవలము స్వార్థపరుని యొక్క మూర్ఖత్వం.
0: This is foolishness of a selfish man.
1: ఇలాంటి పరిస్థితి యందు తాము అనేక విధమైనటువంటి దోషములను కప్పిపుచ్చుకునేటువంటి యొక్క దీనితో తన జీవితాన్ని వ్యర్థం చేసుకుంటాడు.
0: This is a method by which he covers many of the defects and wastes his life.
1: అంత పరిపూర్ణమైనటువంటి విశ్వాసం ఉండినటువంటి వానికి ఏ విధమైనటువంటి వాంఛలు ఉండవు.
0: ఇఫ్ ఎ పర్సన్ హ్యాస్ సచ్ ఫుల్ ఫెయిత్ హి విల్ నాట్ హ్యావ్ ఎనీ డిజైర్.
1: అట్టి స్థితిని మనకు లభించేంత వరకు కూడాను మనం అనుసరించక తప్పదు.
0: అంటిల్ వి రీచ్ దట్ స్టేట్ వి హావ్ టు ఫాలో.
1: కృష్ణుడు కూడాను రాములు కూడాను గురువుల దగ్గర అనేక విధమైనటువంటి విద్యలను అభ్యసించి వారిని ఆనందపరిచేటువంటి ఒక దీనిలో వారు ప్రయత్నం పూర్వకంగా సాధించారు.
0: Even incarnations like Rama and Krishna approached a preceptor, served him, learned from him, and made efforts to satisfy him.
1: Kalukane guru tattvanni varu chakkaga shishyulaku bodhisthu vacharu.
0: That is why they were able to just teach the principle
1: anubhavinchi aanandinchi 10 mandiki panchali.
0: One should enjoy, experience, and then share it with others.
1: ఈ దుష్టవాంఛలు అభివృద్ధి కావటం చేతను
0: అన్ అకౌంట్ ఆఫ్ డెవలపింగ్ వికెట్ థాట్
1: లౌకికమైనటువంటి జీవితం పెంచుకోవటం చేతను
0: అన్ అకౌంట్ ఆఫ్ డెవలపింగ్ వరల్డ్లీ లైఫ్
1: ప్రాపంచికమే సత్యమని విశ్వసించడం చేతను
0: అన్ అకౌంట్ ఆఫ్ బిలీవింగ్ వరల్డ్ టు బి ట్రూ
1: ఈ విధమైనటువంటి దుష్ట బుద్ధులు పెడమార్గం పడుతుంటాయి.
0: దిస్ కైండ్ ఆఫ్ బ్యాడ్ థాట్స్ సెంటర్ ఇన్
1: ఎన్ని విద్యలు నేర్చి ఏమి ఫలము?
0: వాట్ ఈస్ ది యూజ్ ఆఫ్ లెర్నింగ్ నంబర్
1: నసటవాత తప్పింప ఎవరి తరము?
0: Who can save you from the fate?
1: Chatta buddhulu tala cherineni.
0: If bad ideas and thoughts were to enter into your head,
1: endabarunu buddhulu bendubaru.
0: All your intelligence goes dry.
1: Bandabaru.
0: They become barren.
1: Ilanti buddhulaku inka daivatvamu ee reetiga artham chesukogalaru.
0: Such people, how can they understand divinity?
1: Ilanti murkulunu kuda manam chatta chestukoni variki thotpaatuga manamu anusaristhunnamu.
0: We are also entertaining those people and associating
1: వారికి తగినటువంటి బుద్ధిని చెప్పి వారి తగిన మార్గంలో ప్రవేశపెట్టడానికి ప్రయత్నించకపోవటమే మీ దోషము.
0: యువర్ డిఫెక్ట్ ఈస్ నాట్ టు టీచ్ దెమ్ వాట్ ఈస్ రైట్ అండ్ నాట్ టు కరెక్ట్ దెమ్.
1: కనుకనే ఆ దోషములు నీకుడును దోషములుగా ఏర్పడతాయి.
0: దిస్ డిఫెక్ట్ విల్ బికమ్ యువర్ ఓన్ డిఫెక్ట్ ఆల్సో.
1: కనుక సమాజంలో ప్రవేశించి జరుగుతున్నటువంటి దోషములను జరుగుతున్నటువంటి అన్యాయములను అక్రమములను అనాచారములను సాధ్యమైనంత వరకు మనం ఎదుర్కొని దాన్ని సరిచేయడానికి తగినటువంటి కృషి చేయాలి.
0: Therefore we have to enter into the society and oppose all the defects, all the mistakes, all the sins and all the unrighteous conduct and set them right. This is the effort which will have to
1: be done. అర్హత ఉండినటువంటి వాడే సమాజ సేవకు సరైనటువంటి అధికారి.
0: ఓన్లీ దట్ పర్సన్ హూ హ్యావ్ దిస్ క్వాలిఫికేషన్ కెన్ సర్వ్ ది సొసైటీ ప్రాపర్లీ.
1: కనుక అధికారంను మనం సంపాదించాలి.
0: Therefore you will have to acquire this particular authority.
1: ఎట్టి ప్రమాదములు వచ్చినప్పటికీ మనం భయపడనక్కర్లేదు.
0: Whatever difficulties and
1: ఎట్టి నిందలు మనకు వచ్చినప్పటికీ మనం వెరవనక్కర్లేదు.
0: You need not be afraid of anything at all.
1: నిందలు నిష్ఠూరములు జగత్తుకు మాత్రమే.
0: The criticism is only to the world.
1: నీకు కాదు.
0: They do not touch you at all.
1: నీవు నిత్యుడు సత్యుడు.
0: You are a permanent entity and a true entity.
1: అలాంటి వాడు నిందలు నిష్ఠూరములకు భయపడనక్కర్లేదు.
0: Such a person need not be afraid of criticism.
1: దైవం విశ్వాసాన్ని దృఢముగా చేసుకుని
0: డెవలప్ ఫర్మ్ ఫెయిత్ ఇన్ గాడ్.
1: ఆ విశ్వాసాన్ని మనం ఆచరణలో ఉంచి
0: ప్రాక్టీస్ దట్ పర్టికులర్ ఫెయిత్
1: ఆనందాన్ని అనుభవించినప్పుడు
0: వెన్ యూ ఎక్స్పీరియన్స్ ది డిలైట్ కమింగ్
1: ఈ ఏనుగులంత బలం కూడా నీకు లభిస్తుంది.
0: యూ గెట్ ది స్ట్రెంగ్త్ ఆఫ్ 1000.
1: ధైర్యం సర్వసాధకం.
0: త్రూ గాడ్ యూ కెన్ అచీవ్.
1: నేను చెప్పాను
0: ఎస్టర్డే స్వామి సెడ్
1: మన శీలత్రయములు అని.
0: The trinity of silas.
1: Mana parishuddham anaga pavitramu,
0: purity,
1: sahanamu,
0: patience,
1: oka dhairyamu,
0: perseverance.
1: Ee oka deenini manam sadhinchinappudu ennintinina manam sadhinchavachchu.
0: If we can achieve these three, we can achieve
1: any purity. Pavitramu lenatundi vaadike ee vidhamaina sahanam lekunda potundi.
0: A person who does not have purity alone will not have patience.
1: Sahanamu lenatundi vaadike dhairyamu chaladu.
0: A person without patience cannot have perseverance and courage.
1: ఈ ధైర్యము లేనప్పుడు వాడు మహాబలహీనుడైపోతాడు.
0: If one doesn't have perseverance and courage, he becomes a weakling.
1: తాను చెదటమే కాకుండా పరిసర ప్రాంతములు కూడా చెడగొడతాడు.
0: Not merely will he be spoiled, he will pollute the entire environment.
1: ఇలాంటి జీవితము మానవ జీవితమే కాదు.
0: That kind of life cannot be called a human being's life at all.
1: కనుక మనము బాగుపడి
0: పది
1: మందిని బాగు చేయడానికి తగినటువంటి కృషి చేయాలి.
0: వీ హావ్ టు సేవ్ అవర్ సెల్ఫ్ అండ్ బీ గుడ్ అండ్ మేక్ మెనీ అదర్ పీపుల్ గుడ్.
1: మనం ఈ విధమైనటువంటి మార్గంలో ఏకత్వమైనటువంటి దైవత్వాన్ని మనం విశ్వసించి
0: వీ హావ్ టు ఫాలో దిస్ పాత్ అండ్ హావ్ ఫర్మ్ ఫెయిత్ ఇన్ ది యూనిటీ ఆఫ్
1: సర్వమును. కోల్పోయినా కూడా పర్వాలేదు, దైవాన్ని మాత్రం కోల్పోరాదు.
0: వీ విల్ లూజ్ ఎవ్రీథింగ్ ఎల్స్ బట్ నెవర్ లూజ్ గాడ్.
1: అలాంటి నిత్యమైనటువంటి సత్యమైనటువంటి యొక్క దీనిపైన విశ్వాసం అభివృద్ధి చేసుకోవాలని నేను ఆశిస్తూ ఆశీర్వదిస్తూ నా ప్రసంగాన్ని విరమిస్తున్నాను.
0: We have to develop such a strong and firm faith in that idea. Thus, Swami is bringing his divine discourse to a close.

0: During the months of August and September 1984, Satya Sai Krishna delivered the essence of his divine song Bhagavad Gita in the form of 34 discourses. Radio Sai brings you now the 29th discourse on Gita Bhagavan delivered on 11th September 1984. In this discourse, Bhagavan proves the absolute superiority of the power of Atma over physical strength and even intelligence of the mind. He emphasizes that developing atmic vision can alone save man from the trials and tribulations of worldly life. Sai Bhagavan Uvacha.
1: Nasti Jagarato Bhayam. ఎవరు జాగ్రత్తతో ఉంటుంటారో, ఎవరు విషయములందు వివేకమైనటువంటి భావము కలిగి ఉండుదో, అట్టివారికి దుఃఖం వలన ఎట్టి భయం కూడాను ఉండదు అని దీని యొక్క ఆదేశం.
2: ద మీనింగ్ ఈజ్ దట్ హూఎవర్ ఈజ్ వేక్ఫుల్, హూఎవర్ హ్యాస్ discrimination in the reality of the objects, he will not be suffering from sorrow and he will not be afraid of things.
1: Deha vimanamu vishyasakti undinatuvanti vyaktike dukkamanna bhayam erpadutundi.
2: Only that person who is having attachment to the body and attachment to the objects will be having the fear of suffering.
1: Kanukane Arjuna, niyu samyak drushtini abhiruddhi parchukomani cheppadu Krishnudu.
2: Krishna therefore commanded Arjuna to develop an integral vision.
1: Samyak drushti anaga idi dinni sudarshanamu ani kuda cheppavachchu.
2: Samyak drushti or integral vision also refers to sudarshana or good vision.
1: ee naadu manavunaku moodu vidhamulainatundi drushti kaladu.
2: Today's man has three kinds of vision.
1: Okati deha drushti.
2: One is the vision oriented from body.
1: Kevalam bahyamunu maatrame తన యొక్క రూప సౌందర్యములను మాత్రమే, తన యొక్క ఒడ్డు పొడుగును మాత్రమే చూచేటువంటి స్వభావం.
2: ది నేచర్ ఆఫ్ సచ్ పీపుల్ వుడ్ బి ఓన్లీ టు జస్ట్ సీ ఎక్స్టర్నలీ అండ్ రికగ్నైజ్ వన్స్ ఎక్స్టర్నల్ బ్యూటీ అండ్ ఆల్సో వన్స్ ఎక్స్టర్నల్ ఫీచర్స్ లైక్ హైట్.
1: కేవలము దృశ్య కల్పితమైనటువంటి యొక్క దృష్టి ప్రసారము.
2: This is a vision oriented towards phenomenal world.
1: Rendavadi manasika drushti.
2: The second one is mental vision.
1: Atani yokka bhavamulanu, atani yokka cheryalanu, atani yokka pravartananu kontha varakunu aadharam cheskoni ee yokka bhavamulu hrudayam nundi aavirbhavinchinatuvanti satyanni gurtistu untaru.
2: This person who is having mental vision tries to see the feelings, the thoughts and deeds and behavior and how these thoughts emanate from one's heart.
1: Manavuniki manasunandu unnatundi bhavamule cheryalu yandu kanipistuntai.
2: All the thoughts which are inherent in man's mind manifest themselves in the form of deeds.
1: Lopala undinatundi dani yokka pratibimbamule ee baita cheryalu.
2: The outward action is only
1: reflection
2: a reflection
1: of inner being.
2: Is reflection of inner being.
1: ఈ చర్యలను మాత్రమే దృష్టి అందించుకొని మానవుడు మెలగుతుంటాడు.
2: People will be conducting himself, keeping in view this particular fact.
1: మూడవ దృష్టి ఆత్మ దృష్టి.
2: The third one vision is atmic vision.
1: తన చర్యలను కాని, తన రూపరేఖలను కాని, తన యొక్క ఒడ్డు పొడువును కాని, తన యొక్క ప్రవర్తన కాని ఏమాత్రం కూడా యోచించడు, గుర్తించడు.
2: హీ డస్ నాట్ థింక్ or take cognizance of the deeds, the beauty, the behavior, the feelings and the external features alone.
1: రూప నామములు చర్య సిద్ధాంతములు ప్రత్యేకంగా ఉండినప్పటికీ అందరి యందు ఉండినటువంటి ఆత్మతత్వం ఒక్కటే అనే సత్యత్వాన్ని నిరూపించేటువంటిది.
2: దిస్ ప్రూవ్స్ ద ఇన్నర్ యూనిటీ ఆఫ్ ద ఆత్మన్ విచ్ ఇస్ పర్వేడింగ్ ఇన్ ఆల్ దో దేర్ మే బి డిఫరెన్సెస్ ఇన్ ద నేమ్ ఫార్మ్ బ్యూటీ అండ్ సచ్ అదర్ ఫ్యాక్టర్స్.
1: రూపములు కాని చర్యలు కాని మార్పు చెందినటువంటివి.
2: The form and the deeds undergo change.
1: పరిణామము కలుగునటువంటివి.
2: They undergo some transformation.
1: షడ్వికారములతో కూడినటువంటివి.
2: They are subject to six types of modification.
1: అనిత్యము అశాశ్వతము అసత్యమైనటువంటి చర్యలు యందు రూపములు యందు దృష్టిని అభివృద్ధి పరచుకోడు ఈ యొక్క సమ్యక్ దృష్టి కలవాడు.
2: The one who has got integral vision does not develop any liking and interest in the external deeds and such other thoughts etc.
1: కనుకనే ఇట్టి సుదర్శనము కలిగినటువంటి వాడే దైవాత్మ స్వరూపుడని కూడాను నిరూపిస్తూ వచ్చింది.
2: It also has been proved that a person who has got such good and sacred vision has oriented towards divinity.
1: మహావిష్ణువు హస్తమందు సుదర్శనం అనేటువంటి చక్రం ఉన్నది దీనికి ఒక గాథ.
2: There is a story which says that Mahavishnu has this disc which will be described as a sudarshan.
1: అనగా సమ్యక్ కలిగినటువంటి వాడు భగవంతుని హస్తంలో ఉంటుంటాడు అని దీని యొక్క అంతరార్థం.
2: The inner meaning of this is that a person who has integral and wholesome vision will be in the hands of God.
1: కేవలం భగవంతుని యొక్క స్వాధీనం నందు మాత్రమే కాకుండా భగవంతుడు కూడాను కాగలడు అనేటువంటిది కూడాను దీని యొక్క ప్రభావము.
2: The effect is that not merely will he be in the hands of God, he can even become God himself.
1: భగవత్ తత్వములు కలిగినటువంటి యొక్క వ్యక్తిత్వం కూడాను భగవత్ స్వరూపాన్ని కూడాను పొందగలడనేటువంటి యొక్క అంతరాత్మను ఆధారం చేసుకుని బ్రహ్మవిత్ బ్రహ్మైవ భవతి అన్నారు.
2: It is said that the one who realizes Brahma becomes Brahma itself on the basis of the fact that a person who gets the nature of divinity becomes divine.
1: కనుక స్థితప్రజ్ఞుడు కాగలిగినటువంటి వాడవు నీవు సుదర్శనమును అభివృద్ధి పరచుకోవాలి.
2: A person, if you want to become really sthitaprajna, you should develop integral vision.
1: Sudarshanam anaga anekatvam nundunnatundi ekatvanni gurtinchali.
2: Sudarshanam means recognizing the inner unity of the outer.
1: Ekatvam anetundi okka atma tattvam ku tappa anyam kaadu.
2: The unifying nature has been there only for atman and nothing else.
1: Kanuka drishtini atma vepana maralchamani bodhinchadu.
2: Therefore he has just commanded that turn your vision towards atman.
1: ప్రాచీన కాలము నుండి పల్లెలియందు పట్టణములియందు గొప్ప గొప్ప దేవాలయములియందు రథోత్సవములు అనేటువంటివి జరిగేటివి.
2: రైట్ ఫ్రమ్ ఏన్షియంట్ డేస్ ఇన్ ది విలేజెస్ అస్ వెల్ అస్ ఇన్ ది టౌన్స్ ఇన్ ది టెంపుల్స్ దేర్ యూస్ టు బి రథోత్సవాస్ కండక్టెడ్.
1: ఈ రథోత్సవం అనగా గొప్ప రథమును ఏర్పరచి దానిని చక్కగా అలంకారం చేసి అనేక విధములుగా కూడా ఆకర్షణీయవంతంగా తయారు చేస్తారు.
2: These car festivals or ratotsavas mean identifying a big chariot, decorating it beautifully and making it ready for a procession.
1: ఈ రథములకు ముందుగా అనేక నృత్యములు అనేక ప్రదర్శనలు కూడాను జరుపుతూ వెళ్తూ ఉంటారు.
2: When the chariot is moving, just before that, in front of it, there will be different types of dances and play going on.
1: జనులు వేలాది వేలు గుమికూడుతుంటారు.
2: Thousands of people gather.
1: అనేక మంది హారతులు ఇస్తుంటారు.
2: ఏ నంబర్ ఆఫ్ పీపుల్ ఆఫర్ హారతీస్.
1: ఈ విధముగా కూడాను ఈ జన కోలాహలముతో ఈ మహోత్సవాలు జరుగుతూ ఉంటాయి.
2: ఇన్ దిస్ వే దీస్ కార్ ఫెస్టివల్స్ ఆర్ బీయింగ్ కండక్టెడ్.
1: అయితే ఈ ఉత్సవంలో కూడాను మూడు విధములైనటువంటి వ్యక్తులు చేరుతుంటారు.
2: Even for these particular functions and festivals, three kinds of people come.
1: Kevalam rathamunu maatrame chustu rathamunaku yetparchinatunte alankaramu yende vaaru drushtini imirchukuntu untuntaru.
2: One kind of people concentrate all their attention on the chariot and its external appearance.
1: Mari kontha mandi ee ratham chuttu nrutyam chestu konni vidhamulainatunte pradarshanalu jarpatundeetunte vaari yende దృష్టిని అమరుస్తారు.
2: ఎ ఫ్యూ అదర్స్ కాన్సంట్రేట్ ఆల్ దర్ అటెన్షన్ అరౌండ్ ఆన్ పీపుల్ హూ విల్ బి పర్ఫార్మింగ్ డాన్సెస్ అండ్ సచ్ అదర్.
1: మరికొంతమంది ఈ రథమును లాగేటువంటి వారి యొక్క శక్తి సామర్థ్యములు ఎందే దృష్టిని అమర్చుకుంటారు.
2: ఎ ఫ్యూ అదర్ పీపుల్ కాన్సంట్రేట్ దర్ అటెన్షన్ ఆన్ పీపుల్ హూ పుల్ దిస్ చారియట్.
1: కానీ ఈ రథోత్సవం దేని నిమిత్తమే జరుగుతున్నది అనేటువంటి సత్యాన్ని గుర్తించేటువంటి వారు చాలా తక్కువ.
2: But it will be very few people who recognize the purpose for which this particular festival has been arranged.
1: రథమునందు యమర్చబడినటువంటి రథికుని ఎవ్వరు కూడా చూడరు.
2: No one cares to see the indweller, the person who is just being seated in the chariot.
1: దైవమనేటువంటి యొక్క విగ్రహమును రథములో అమర్చి తద్వారా రథోత్సవం జరుపుతున్నారే కాని లోపల విగ్రహమే లేకపోతే రథోత్సవం అనేటువంటిదే జరగదు.
2: Establishing the idol of God in the chariot, they are celebrating this festival, car festival. Without that particular idol of God,
1: he has to be daivam.
2: This, the indweller is God.
1: He daivam paina drishti maralichetunti varu chala takkuva.
2: There are very few people who turn their concentration towards God.
1: Kevalamu deham yokka rooparekhalanu.
2: Only towards the physical appearances of the body,
1: deeniki amarchetunti oka alankaramalanu
2: and the decorations and such other things,
1: deenini dharinchetunti dustulanu,
2: the clothes that are worn,
1: ee vidhamainatunti oka bahya drushti endu maatrame aneka mandi tama yokka drushtini abhirudhi parchukuntaru.
2: A large number of people concentrate their attention only on these externalities.
1: Mari kontha mandi దీని యొక్క అలంకారం కాకుండా ఈ రథమునకు తగినటువంటి గౌరవ మర్యాదలు చేసేటువంటి అనగా కొబ్బరికాయలు కొట్టి హారతులు ఇచ్చి ప్రదక్షిణలు చేసి ఈ విధమైనటువంటి ఒక చర్యలు మాత్రమే చూస్తుండేటువంటి వారు కొంతమంది.
2: A few other people pay attention to the offerings, the coconut and such other ritualistic worship.
1: అనగా వీరి భక్తి ప్రపత్తులను మాత్రమే కొంతవరకు గుర్తిస్తూ పోతుంటారు.
2: దే రికగ్నైజ్ ద డివోషన్ విచ్ ఇస్ ఎగ్జిబిటెడ్ దేర్.
1: ఇది కేవలము రథమును చూచేటువంటి వారికంటే చాలా తక్కువ మంది వీరు.
2: పీపుల్ హూ అండర్టేక్ దిస్ కైండ్ ఆఫ్ విజన్ అండ్ కాన్సన్ట్రేషన్ విల్ బి స్మాలర్ దాన్ పీపుల్ హూ జస్ట్ కాన్సన్ట్రేట్.
1: అంతకంటే చాలా తక్కువ మంది ఏదో వేళ్లతో ఎంచగలిగినటువంటి వారు మాత్రమే ఈ రథములో ఉండినటువంటి యొక్క రథికును చూస్తారు.
2: ది person who is driving this chariot is looked upon only by a small number of people who may be counted on fingers.
1: Ayyo rathamulo undinatundi yokka aa sundara vigraham kanipinchaledi aa murthini chudadaniki addanga untundadi ee alankaral cheyatam valla murthi kanipinchadam ledi ani parthapinchetundi varu chaala takkuva.
2: There will be very few people who just hanker after looking, having a look at the idol and just say that all these decorations etc. are coming in the way of our having a real look at the beautiful God and His idol.
1: Aithe, idi edi rathamu? Enni rathamulu?
2: Then what is this chariot? How many chariots there are?
1: Ee rathame manavuni yokka deham.
2: This chariot is human body.
1: ఇది ఒక రథము కాదు, కొన్ని కోట్ల రథములు.
2: దిస్ నాట్ వన్ చారియట్, దేర్ ఆర్ ఎ ఫ్యూ క్రోర్స్ ఆఫ్ చారియట్స్.
1: ఇవి నిత్యము కూడాను బజారునకు ఒక ప్రొసెషన్ లో వెళుతూనే ఉంటున్నాయి.
2: దీస్ చారియట్స్ విల్ బి గోయింగ్ ఎవ్రీ డే ఇన్
1: ప్రొసెషన్. ఇంటి ఇంటి అందు ఇది సంచారం సరుపుతూనే ఉంటుండాలి.
2: స్ట్రీట్ ఆఫ్టర్ స్ట్రీట్ అండ్ ఇన్సైడ్ ఎవ్రీ హౌస్ దీస్ చారియట్స్ విల్ బి మూవింగ్.
1: ప్రతి మానవుని యొక్క ఈ దేహం అనేటువంటి రథమును మాత్రమే చూడడానికి మన దృష్టిని అభివృద్ధి పరుచుకుంటున్నాం.
2: వీఆర్ డెవలపింగ్ విజన్ ఓన్లీ టు జస్ట్ లుక్ అట్ దిస్ బాడీ విచ్ విల్ బి కంపేర్ టు ఎ చారియట్.
1: ఇతను ఎలాంటి వాడు, ఇతని యొక్క అందచందములు ఏమిటి, ఇతని ఒడ్డు పొడువు ఏమిటి అని వీటి ఎందు మాత్రమే మన యొక్క దృష్టిని మరల్చుకుంటున్నాం.
2: We concentrate and turn our vision in understanding and knowing what is, who is this particular person.
1: ఇతని ఎందు ఉండినటువంటి యొక్క ఆత్మతత్వం ఏమిటి అనేటువంటి విచారణ చేసేటువంటి వారు చాలా అరుదు.
2: ఇట్ ఈస్ వెరీ రేర్ పీపుల్ హూ జస్ట్ కేర్ టు లుక్ ఇన్ టు ది ఆత్మ ప్రిన్సిపల్ విచ్ ఈస్ ఇన్హెరెంట్ అండ్ ఇన్సైడ్ హిమ్.
1: కేవలము మానవ దేహము మాత్రమే రథం కాదు, కుక్క, నక్క, పులి, సింహము, ఏనుగు ఇలాంటి జంతు జాలములన్నీ కూడా రథములే.
2: ఇట్ ఈస్ నాట్ మేర్లీ హ్యూమన్ బాడీ విచ్ ఇస్ చారియట్. ఇట్ ఈస్ ది బాడీస్ ఆఫ్ ఆల్ ఎనిమల్స్ లైక్ డాగ్ ఆర్ టైగర్ ఎలిఫెంట్ ఎవ్రీ బాడీ ఈజ్
1: ఒక చిన్న ఉదాహరణ మీరు యోచించేయండి.
2: వన్ స్మాల్ ఎగ్జాంపుల్ వీ కెన్ కాంటెంప్లేట్.
1: శివుడు నంది వాహనుడై బయలుదేరుతున్నాడు.
2: Shiva is riding over Nandi as a vehicle.
1: కనుక శివుని యొక్క రథం ఏమిటి? ఎద్దు.
2: వాట్ ఈస్ ది చారియట్ ఆఫ్ శివ? ఇట్ ఈస్
1: మనము ఎద్దును మాత్రమే చూస్తున్నాము.
2: We are just seeing only this.
1: శివుణ్ణి చూడటం లేదు.
2: We are not caring to see Shiva.
1: వినాయకుడు ఎలుక వాహనము.
2: వినాయక రైడ్స్ ఆన్ ది
1: ఎలుక. కుడును ఒక రథమే.
2: రాట్ ఈస్ ఆల్సో ఎ వెహికల్.
1: అదే విధంగా ఈ నవగ్రహముల లోపల కూడాను ఒక్కొక్క గ్రహమునికి ఒక్కొక్క వాహనంగా ఉంటున్నాయి జంతువులు కూడా.
2: ఇన్ ద సేమ్ వే ఫర్ ది నవగ్రహాస్ నైన్ గ్రహాస్
1: కుట వాహనం, కాకి వాహనము ఇలాంటివంతా కూడా, సింహ వాహనము.
2: దేర్ ఆర్ ది వెహికల్ ఆఫ్ లయన్, ద వెహికల్ ఆఫ్
1: కుక్కుట, కుక్క,
2: క్రో,
1: డాగ్ ఆల్సో.
2: డాగ్ ఆల్సో యాజ్ ఎ వెహికల్.
1: కనుక ప్రతి ఒక్క జీవి కూడాను దైవము ఊరేగించేటువంటి వ్రతమే.
2: దేర్ఫోర్ ఎవ్రీ లివింగ్ బీయింగ్ ఈజ్ ఎ చారియట్ విచ్ ఈస్ టేకింగ్ గాడ్ ఇన్ ప్రొసెషన్.
1: కనుక మనం ఈనాడు రథముని ఎందు మాత్రమే మనం దృష్టిని అభివృద్ధి పరచుకుంటున్నాం.
2: దీస్ డేస్ వీఆర్ డెవలపింగ్ విజన్ ఓన్లీ టువర్డ్ హావింగ్ లుక్ అట్ చారియట్.
1: రథమునకు అలంకరింపబడినటువంటి ఒక అలంకారం ఎందే మన దృష్టిని అభివృద్ధి పరచుకుంటున్నాం.
2: వీఆర్ డెవలపింగ్ ఆల్ అవర్ కాన్సన్ట్రేషన్ ఓన్లీ ఆన్ ది ఎక్స్టర్నల్ డెకొరేషన్స్.
1: ఈనాటి ఆధునిక యుగం లోపల రథమునకు అలంకారం చేయటం ఎందే ఆ కావలసినంత కాలమును కూడా వ్యక్తం చేస్తున్నాం.
2: ఇన్ ద మోడర్న్ ఏజ్ ఎంటైర్ టైమ్ ఆర్ ఆల్మోస్ట్ ఎవ్రీ ఎంటైర్ టైమ్ ఇస్ స్పెంట్ on decorating this chariot.
1: ఈ దేహం యొక్క అలంకారము, దేహం యొక్క అనుకూలము, దేహం యొక్క ఆనందముని లక్ష్యం నందించుకుని జీవిస్తున్నారు. కానీ దేహి యొక్క దర్శనము, దేహి యొక్క భావము, దేహి యొక్క పటుత్వమును మనం ఏమాత్రం కూడా గుర్తించడం లేదు.
2: ది కంఫర్ట్ ఆఫ్ ది బాడీ, ద ప్లెజర్స్ ఆఫ్ ద బాడీ అండ్ ది ఎక్స్టర్నల్ డెకరేషన్స్ ఆఫ్ ది బాడీ ఆర్ బీయింగ్ లుక్డ్ ఇన్ టు అండ్ నాట్ ద ఇన్ డ్వెల్లర్.
1: కనుకనే అర్జున, నీకు కంటికి కనిపించేటువంటి అన్ని కూడాను నీ తాతలు, నీ తండ్రులు, నీ తమ్ముళ్ళు, నీ భావమర్దులు, ఈ రథములు మాత్రమే నువ్వు చూస్తున్నావు.
2: దేర్ఫోర్ అర్జున, ఆల్ దోస్ పీపుల్ హూమ్ యూఆర్ సీయింగ్ ఆర్ ఓన్లీ చారియట్స్. దే మే బి గ్రాండ్ ఫాదర్, దే మే బి బ్రదర్స్ ఆర్ కజిన్స్ ఆర్ హూ ఎవర్ హీ బి.
1: తాతలు అనేటువంటి యొక్క ఈ రథములన్నీ కూడా నీవు దర్శిస్తున్నావు.
2: యూఆర్ టేకింగ్ ఎ విజన్ ఆఫ్ ఆల్ దీస్ చారియట్స్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ యువర్ గ్రాండ్ ఫాదర్ అండ్ వేరియస్ రిలేటివ్స్.
1: నీకు దేహ దృష్టి మాత్రమే అభివృద్ధి పరచుకుంటున్నావు.
2: యూఆర్ డెవలపింగ్ ది విజన్ ఆఫ్ ది ఎక్స్టర్నల్ బాడీ అలోన్.
1: నీ బోటి వాడు ఈ దేహ దృష్టిని ఏమాత్రం కూడా లక్ష్యం చేయకూడదు.
2: ఏ పర్సన్ లైక్ యూ షుడ్ నాట్ కేర్ సో మచ్ ఫార్
1: అందరి ఎందు ఉండినటువంటి ఒక దేహిని నీవు లక్ష్యం నందుంచుకో.
2: యూ మస్ట్ కాన్సన్ట్రేట్ యువర్ మైండ్ ఆన్ ద ఇన్ పిల్లర్ ఆఫ్ ఎవ్రీ హ్యూమన్ బాడీ.
1: అప్పుడే నీ దృష్టి సుదర్శనము కాగలదు.
2: దెన్ ఓన్లీ యువర్ విజన్ బికమ్స్ ఎ సేక్రెడ్ విజన్.
1: సుదర్శనమే నీ యొక్క విజయానికి మూల కారణం కాగలదు.
2: సచ్ ఎ సేక్రెడ్ విజన్ అలోన్ కెన్ బికమ్ ద బేసిస్ ఆఫ్ యువర్ విక్టరీ.
1: సుదర్శనము లేనటువంటి వానికి విజయం ఏమాత్రం కూడా సంభవించదు.
2: ఎ పర్సన్ హూ డస్ నాట్ హావ్ ఎ సేక్రెడ్ విజన్ కెనాట్ అచీవ్ విక్టరీ.
1: అర్జున, మానవునికి ఇచ్చినంత విలువ మానవుని యొక్క నీడకిస్తున్నారా?
2: అర్జున, ఆర్ పీపుల్ గివింగ్ ద సేమ్ వాల్యూ టు ది హ్యూమన్ బీయింగ్ యాజ్ మచ్ యాజ్ దే ఆర్ గివింగ్ టు ది షాడో?
1: బింబమునికి ఇచ్చినటువంటి విలువ ప్రతిబింబమునికి ఇస్తున్నారా?
2: డూ పీపుల్ గివ్ ద సేమ్ వాల్యూ టు ది ఆబ్జెక్ట్ అండ్ ఇట్స్ ఇమేజ్?
1: బింబము ఆత్మ.
2: ఆబ్జెక్ట్ ఈజ్ ఆత్మ.
1: ఈ దేహచర్యలు, దేహకాంతులు కూడాను ప్రతిబింబములు.
2: The external beauties of this body and all the beauty
1: ప్రతిబింబమునకు విలువిచ్చేటువంటి ఒక అర్జునుడు మా అవివేకి.
2: The Arjuna who gives so much of value only to the reflection must be extremely foolish.
1: అర్జునుడు మహాజ్ఞాని.
2: Arjuna is extremely wise person.
1: ఇతను కేవలం దరిద్రుడు కాదు.
2: He is not a poor.
1: లోభి కాదు.
2: He is not a miser.
1: కనుకని రెండవ అధ్యాయం లోపల ఈ యొక్క అర్జునుని వర్ణించేటువంటి విషయంలో చాలా చమత్కారంగా వర్ణిస్తూ వచ్చాడు కృష్ణుడు.
2: ఇన్ ది సెకండ్ చాప్టర్ వైల్ డిస్క్రైబింగ్ అర్జున, కృష్ణ హ్యాస్ బీన్ వెరీ
1: కృపణుడు అన్నారు. కార్పణ్య దోషం కలిగినటువంటి వాడుని.
2: హీ హాస్ డిస్క్రైబ్డ్ హిమ్ యాస్ కృపణ.
1: కృపణ అనగా ఏమిటి ఇక్కడ?
2: వాట్ ఈస్ ది మీనింగ్ ఆఫ్ ద వర్డ్ కృపణ?
1: అనేక అర్థములు ఉంటున్నాయి.
2: దేర్ ఆర్ ఎ నంబర్ ఆఫ్ మీనింగ్స్ ఫర్ దిస్ వర్డ్.
1: దరిద్రుడు అని ఒకటి అర్థం.
2: వన్ ఈస్ ఎ పూర్ పర్సన్.
1: అయితే అర్జునుడు దరిద్రుడు కాడే?
2: He is not a poor man.
1: అతను ధనం చేయుడే.
2: He is the one who has got plenty.
1: ప్రపంచమందున్నటువంటి సమస్త ధనములను కూడాను ఆర్జించినటువంటి వాడే.
2: He has acquired and amassed the entire.
1: ధనమునకు తక్కువ లేదు.
2: There is no depth of wealth.
1: కనుక అతను దరిద్రుడు ఎట్లవుతాడు?
2: He is not a poor person.
1: తనకు ఈ పదము అర్జునుడికి ఏమాత్రం కూడాను చెల్లదు.
2: Therefore this word is not applicable to Arjuna.
1: లోభి అని రెండవ అర్థము.
2: The second meaning is miser.
1: అర్జునుడు లోభి కాదు.
2: Arjuna is not a miser.
1: సర్వసంగ పరిత్యాగి.
2: He has renounced all the things.
1: కనుకనే అర్జును కృష్ణ నాకు ఈ రాజ్యం అక్కరలేదు. ముల్లోకములు తెచ్చిన హస్తమున నుంచినప్పటికీ నాకు దీన్ని నేను అంగీకరించను. భిక్షమైనా ఎత్తి నేను పొట్టను పోషించుకుంటాను కాని ఈ ప్రజలను చంపి ఈ రాజ్యం నాను పాలించనన్నాడు.
2: Therefore he has just declared, well Krishna, I do not want this kingdom, I do not want all the three worlds together, I am prepared to beg and eke out my livelihood and kill the people.
1: ee vidhamainatundi lobhi anetundi arthani kudanu arjunike emathram kudanu sambandham undi.
2: Therefore the word miser is also not applicable to Arjuna.
1: Aithe krupanudu anetundi daniki ee artham ante ikkada agnani annaru.
2: Then what is the correct meaning for this word krupana? It means he is an ignorant.
1: Ajnanam anetundi kudanu prakruta sambandhamainatundi ajnanam kaadu.
2: The ignorance also is not the worldly ignorance.
1: Laukika sambandhamainatundi ajnanam kaadu.
2: It is not relating to this world.
1: Paralaukika sambandhamainatundi ajnanam.
2: It is ignorance relating to the
1: anaga antardrishti yandu maatrame taanu kontha varaku venukonje vestunnadu.
2: He is only lagging behind in the inner vision.
1: ఇటువంటి వెనుకంజ వేసేటువంటి అంతర్దృష్టిని అభివృద్ధి పరిచే నిమిత్తమై అర్జున నీవు ఈ అజ్ఞానమునకు ఏమాత్రం కూడా గురి కాకూడదు.
2: ఇన్ ఆర్డర్ టు సేవ్ హిమ్ ఫ్రమ్ ద బ్యాక్వర్డ్ ఇన్నర్ విజన్ హీ జస్ట్ సెడ్ డు నాట్ బికమ్ ఎ విక్టిమ్ ఆఫ్
1: సచ్. నీ యందు వ్యవసాయాత్మక బుద్ధి ఉండాలి అన్నాడు.
2: దేర్ఫోర్ హి హస్ జస్ట్ సెడ్ దట్ యు షుడ్ హావ్ వ్యవసాయాత్మక బుద్ధి.
1: వ్యవసాయాత్మక బుద్ధి,
2: వ్యవసాయాత్మక బుద్ధి.
1: ఇక్కడ ఈ వ్యవసాయం అనేటువంటి విషయాన్ని మనం కొంత విచారించాలి.
2: వీ హావ్ టు ట్రై టు అండర్స్టాండ్ ఏ లిటిల్ మోర్ అబౌట్ దిస్ వర్డ్ వ్యవసాయ.
1: క్షేత్రమును పంట పండించే నిమిత్తమై రైతు ముందు ఎన్నో చేయవలసి వస్తుంటాది.
2: ఎ కల్టివేటర్ హ్యాస్ టు డూ ఎ లాట్ ఆఫ్ ప్రిపరేషన్స్ ఇన్ ఆర్డర్ టు రైజ్ ఎ క్రాప్ ఆన్ ద ఫీల్డ్.
1: అయితే సాధకుడు వ్యవసాయాత్మక బుద్ధి అంటే ఇక్కడ క్షేత్రం ఏమిటి?
2: If with reference to a sadhaka, what is this field?
1: Hrudaya kshetrani vyavasayam cheyali.
2: It refers to cultivation of the field of heart.
1: Prapanchikanga vyavasayam chesechuntadu mundu taanu cheyapettavalsinatundi vishayam emiti?
2: What are the things which will have to be prepared for in the cultivation of the land?
1: Ye bhoomilo ye vittanam naatali, ఏ విత్తనము నాటితే ఏ భూమిలో పైరు పండుతుంది అనేటువంటి విషయాన్ని మొట్టమొదట విచారణ చేయాలి.
2: The first thing is to recognize what type of seeds will have to be sown in what type of land.
1: ఎలాంటి విత్తనము నాటితే ఎలాంటి ఎరువులు వేయాలి, భూమిని ఏ విధంగా ముందుగా దీన్ని తయారు చేయాలి.
2: For sowing what kind of seeds, what kind of manure will have to be put and how to prepare the ground before.
1: కనుక మొట్టమొదట పంట పెట్టుటకు పూర్వము ఆ భూమిలో పనికిరాని మొక్కలు ముండ్ల చెట్లు ఇవన్నీ కూడా మొట్టమొదట తీసి పారవేయాలి.
2: Before you think of cultivating and raising any crop in the land, you'll have to take out the weeds and shrub.
1: దానిని దున్ని నీరు పెట్టి మెత్తపరచాలి.
2: Afterwards you'll have to plow it. So irrigate it and soften the whole land.
1: విత్తనములు నాటడానికి తగినటువంటి అనువుగా దాన్ని తయారు చేయాలి.
2: Have to prepare the land for the purpose of sowing seeds.
1: దీనికి విధ్వంసక మార్గము అన్నారు.
2: This particular thing has been described as విధ్వంసక మార్గ.
1: అనగా పంటకు పూర్వము పంటను అభివృద్ధి గావించడానికి తగినటువంటి సదుపాయములు చేసుకోవటం.
2: That is, before raising a crop, making the entire field ready for cultivation.
1: పనికి మాలినటువంటివి పంట కానటువంటివి మొట్టమొదట మొక్కలను తీసి పారవేయాలి.
2: Useless weeds and such other things will have to be taken out and thrown out.
1: తదుపరి ఎలాంటి విత్తనము నాటాలో బలహీనమైనటువంటివి కాకుండా మంచి బలమైనటువంటివి మంచి జాతి అయినటువంటి విత్తనములు అందులో నాటడానికి కొనుక్కోవాలి.
2: After doing this, you will have to just select the proper seed so that the crop would be appropriate.
1: దీనిని విధాయక మార్గము అన్నారు.
2: The second one has been described as విధాయక మార్గం.
1: కనుక పంటను పండించుకోవాలంటే విధ్వంసక మార్గము విధాయక మార్గము రెండు కూడాను అవసరం.
2: Therefore, in order to cultivate any crop, యు షుడ్ హ్యావ్ బోత్ ద మార్గాస్ విధాయక అండ్ విధ్వంసక.
1: అదే విధంగానే నీ హృదయంలో పూర్వం ఉండినటువంటి యొక్క తుచ్చ పాపములను, తుచ్చ చేష్టలను, కొన్ని అసంపూర్ణం కానటువంటి భావములను కూడా తీసి పారవేయాలి.
2: ఇన్ ద సేమ్ వే ఫస్ట్ థింగ్ దట్ విల్ హావ్ టు డూ ఈస్ విల్ హావ్ టు రిమూవ్ ఫ్రమ్ యువర్ హార్ట్ యూస్లెస్ థాట్స్, మీన్ థాట్స్ అండ్ అన్డిజైరబుల్
1: దుర్గుణ దురాలోచనలు కూడాను ఆ హృదయం నుంచి కూడా పెరికి పారవేయాలి.
2: యూ హావ్ టు రూట్ అవుట్ ఆల్ బ్యాడ్ థాట్స్ అండ్ బ్యాడ్ యాక్షన్స్.
1: ఇంతే కాదు, దుశ్చింతలను, దుశ్చేష్టలను కూడా తీసి పారవేయాలి.
2: నాట్ మెయిన్లీ దిస్ బ్యాడ్ ఐడియాస్ అండ్ బ్యాడ్ యాక్షన్స్ ఆల్సో హావ్ టు బి టేకన్ అవుట్.
1: తదుపరి ప్రేమ జలమును అందులో చక్కగా కట్టి పెట్టాలి.
2: ఆఫ్టర్ దాట్ యూ హావ్ టు ఇరిగేట్ ది ఎంటైర్ హార్ట్ విత్ ది వాటర్స్ ఆఫ్ లవ్.
1: అప్పుడే ఈ ప్రేమ జలము వల్ల హృదయం అనేటువంటిది చక్కగా మెత్తబడుతుంది.
2: విత్ వాటర్స్ ఆఫ్ లవ్ ద హార్ట్ బికమ్స్ సాఫ్ట్ అండ్ కల్టివబుల్.
1: సాధనా సంపత్తి అనేటువంటి దీంట్లో దాన్ని చక్కగా దున్నాలి.
2: విత్ ది హెల్ప్ ఆఫ్ దిస్ వెల్త్ ఆఫ్ సాధన యూ హావ్ టు ప్లౌ దిస్ హార్ట్.
1: అంతా బాగా కలిపి చక్కగా ఆ విత్తనము నాటడానికి తగినటువంటి అనువుగా చేర్చుకోవాలి.
2: యు హావ్ టు మేక్ ది ఎంటైర్ హార్ట్ రెడీ ఫర్ సోయింగ్ ఆఫ్ ది సీడ్స్.
1: తదుపరి విశ్వాసము అనేటువంటి వేరును చక్కగా చల్లాలి.
2: దెన్ యు హావ్ టు స్ప్రెడ్ ది మెన్యూర్ ఆఫ్ ఫెయిత్.
1: ఈ యొక్క విశ్వాసం అనేటువంటి ఎరువును చల్లిన తర్వాత అప్పుడు నామము అనేటువంటి విత్తనము నాటాలి.
2: ఆఫ్టర్ స్ప్రెడింగ్ ద మెన్యూర్ ఆఫ్ ఫెయిత్ యు హావ్ టు సో ద సీడ్ ఆఫ్ నేమ్.
1: హృదయ చిత్రము కేవలము ముండ చెట్టుతో నిండి గట్టి బారి ఏదో ఒక చౌడు భూమిగా తయారైనటువంటి దాంట్లో తీసుకుని పోయి నామం అనేటువంటి బీజం నాటితే ఇది ఏనాటికి అభివృద్ధి వస్తుంది, ఈ విధంగా ఫలాన్ని అందిస్తుంది.
2: వెన్ ది హార్ట్ ఈస్ ఫుల్ ఆఫ్ బ్యాడ్ వీడ్స్, బ్యాడ్ థాట్స్ అండ్ వెన్ ఇట్ ఈస్ బ్యారన్ అండ్ ఆల్సో వెరీ హార్డ్, హౌ కెన్ యూ సో ద సీడ్స్.
1: కనుకని ఈ దృష్టిని లక్ష్యం నందించుకుని కృష్ణుడు వ్యవసాయాత్మక బుద్ధి అన్నాడు.
2: కీపింగ్ ది ఆల్ దీస్ థింగ్స్ ఇన్ వ్యూ, కృష్ణ హాస్ యూజ్డ్ దిస్ వర్డ్ వ్యవసాయాత్మక బుద్ధి.
1: నీ హృదయం అనేటువంటి దాని యందు నీ వ్యవసాయం చేయి.
2: హి హాస్ సెడ్ ఇన్ ది ఫీల్డ్ ఆఫ్ యువర్ హార్ట్ యూ కల్టివేట్.
1: అందులోనే నా యొక్క నామం అనేటువంటి వృక్షం అభివృద్ధి కాగలదు.
2: ఇన్ దట్ పర్టికులర్ ఫీల్డ్ అలోన్ ది నేమ్ ఆఫ్ మై నేమ్,
1: అందులోని మోక్షమనే ఫలమును నీవు అందుకోగలవు.
2: యుల్ బి ఏబుల్ టు గెట్ ది ఫ్రూట్స్ ఆఫ్ మోక్ష లిబరేషన్.
1: కనుక హృదయాన్ని నీవు పరివర్తన గావించుకో.
2: దేర్ ఫోర్ ట్రాన్స్ఫార్మ్ యువర్ హార్ట్.
1: ఈ హృదయ స్థాయి ఉన్నటువంటి ఒక ఏకత్వాన్ని నీవు దృష్టి అందించుకో.
2: కీప్ ఇన్ యువర్ మైండ్ ది యూనిటీ విచ్ ఇస్ ఇన్హెరెంట్ ఇన్
1: బాహ్య దృష్టిని నీవు నిర్మూలన చేసుకో.
2: రూట్ అవుట్ యువర్ ఎక్స్టర్నల్
1: దైవతత్వాన్ని నిర్మాణం గావించుకో.
2: డెవలప్ ది లవ్ ఆఫ్ గాడ్.
1: అప్పుడే నీవు స్థితప్రజ్ఞుడు కాగలడు.
2: దెన్ ఓన్లీ యూ కెన్ బికమ్ స్థితప్రజ్ఞ.
1: అట్టి స్థితప్రజ్ఞుడు మాత్రమే నన్ను అనుభవించగలడు.
2: స్థితప్రజ్ఞ మ్యాన్ ఆఫ్ స్టడీ విజన్ అండ్ ఇంటెలిజెన్స్ అలోన్ కెన్
1: ఈ సుఖ దుఃఖములకు ఏమాత్రం కూడా నువ్వు కుంగి పొంగడు.
2: హీ వుడ్ నాట్ బి ఎలేటెడ్ బై ది జాయ్స్ అండ్ హీ వుడ్ నాట్ గెట్ షాంక్ బై ది సారోస్.
1: అభయుడు కాగలవు అన్నాడు.
2: దెన్ ఓన్లీ యూ కెన్ బి ఫ్రీ ఫ్రమ్ ఫియర్.
1: ఈ అభయమునకు, భయమునకు, నిర్భయమునకు చాలా వ్యత్యాసం ఉంటుంది.
2: దెర్ ఇస్ అ లాట్ ఆఫ్ డిఫరెన్స్ బిట్వీన్ దీస్ త్రీ వర్డ్స్, అభయ, నిర్భయ అండ్ భయ.
1: ఈ భయమునకు ఒక నిర్భయము అనేటువంటిది విరుద్ధమైన పదము.
2: ఫర్ దిస్ వర్డ్ భయ ఫియర్, నిర్భయ ఆర్ ల్యాక్ ఆఫ్ ఇట్, దిస్ ఈస్ ఆపోజిట్.
1: భయము లేనటువంటి, భయము పోయేటువంటిదే నిర్భయము అని.
2: రిమూవింగ్ ఆఫ్ ఫియర్ ఈస్ నిర్భయ.
1: దీనికి ఒక చక్కని ఉదాహరణ,
2: వన్ స్మాల్ ఎగ్జాంపుల్ ఫర్ దిస్.
1: దారిలో త్రాడుబడి ఉంటుండాలి.
2: దెర్ ఇస్ అ రోప్ లయింగ్ ఆన్ ద రోడ్.
1: కొంత చీకటి ఆవరించిన తక్షణమే ఆ తాను ప్రయాణమవుతూ ఆ త్రాడును చూచాడు.
2: When it was dark while he was walking on the road, he happened to see that rope.
1: ఈ త్రాడును చూచి ఈ వ్యక్తి పాము అని భయపడ్డాడు.
2: On seeing that rope, this person thought that it was a snake.
1: పాము అని భయపడ్డాడు, కానీ తక్షణమే ఒక టార్చ్ వేసి చూశాడు.
2: Fearing that it was a snake, he put on the torch and he observed.
1: ఇది పాము కాదు, త్రాడు అని తెలిసింది.
2: Immediately he realized that it was not a snake, it was only a rope.
1: భయం పోయింది.
2: The fear disappeared.
1: కనుక ఈ భయము రావటము, భయము పోవటము, ఇది కేవలము కొన్ని క్షణములు మాత్రమే ఉంటుంటది.
2: దిస్ గెటింగ్ ఫియర్ అండ్ గెటింగ్ రెడ్ ఆఫ్ ఫియర్ ఈజ్ ఓన్లీ మొమెంటరీ.
1: భయమునకును భ్రమనే.
2: ఫర్ ఫియర్ ఇట్ ఈస్ ఓన్లీ డెల్యూషన్.
1: నిర్భయమునకును భ్రమనే.
2: ఫర్ నిర్భయ ఆల్సో ఇట్ ఈస్ డెల్యూషన్.
1: అనగా వస్తువును వేరే రీతిగా భావించుకోవటమే భయం.
2: మిస్టేకింగ్ వన్ థింగ్ ఫర్ అనదర్ ఈజ్ ఇట్ లీడ్స్ టు ఫియర్.
1: ఇది వస్తువు యొక్క స్వరూపాన్ని గుర్తించుకోవటమే నిర్భయం.
2: రికగ్నైజింగ్ ది రియల్ నేచర్ ఆఫ్ ది ఆబ్జెక్ట్ ఫ్రీస్ యూ ఫ్రమ్ ఫియర్.
1: ఇది భయ నిర్భయములతో కూడినటువంటివి.
2: దీస్ టూ ఆర్ అసోసియేటెడ్ విత్ ఫియర్ అండ్ ఫ్రీడమ్ ఫ్రమ్.
1: కానీ అభయము ఈ రెండింటికి సంబంధం కానటువంటిది.
2: అభయ ఈజ్ నాట్ అసోసియేటెడ్ విత్ ఎనీ ఆఫ్ దీస్ టూ.
1: ఇది భయమునకు నిర్భయమునకు సంబంధం. భయమే లేదు.
2: దెర్ ఇస్ నో క్వశ్చన్ ఆఫ్ గెటింగ్ ఫియర్ అట్ ఆల్. ఇట్ ఈస్ నాట్ అట్ ఆల్.
1: నిరంతరము స్వస్వరూప సంధానంలో ఉంటున్నటువంటి వాడికి భయము నిర్భయముకు అవకాశమే లేదు. అక్కడ
2: కంటిన్యూస్లీ ఏ పర్సన్ హూ ఈస్ అవేర్ ఆఫ్ హిజ్ ఓన్ రియాలిటీ ది క్వశ్చన్ ఆఫ్ గెటింగ్ ఫియర్ అండ్ గెటింగ్ ఫియర్.
1: అభయత్వము అనేటువంటిది భయమునకు విరుద్ధమైనటువంటిదిగా మనం భావించరాదు.
2: హూ షుడ్ నాట్ కన్సిడర్ ఫియర్లెస్నెస్ యాజ్ అబ్సెన్స్ ఆఫ్ ఫియర్.
1: అనేకత్వమే లేదు ఈ అభయత్వంలో.
2: In fearlessness, he is not aware of the second entity.
1: ఇదు రెండో వస్తువు ఒకటి ఉన్నది అన్నప్పుడే మనకు ఒక భయం ఏర్పడుతుంది.
2: యూ గెట్ ఫియర్ ఓన్లీ వెన్ యూ థింక్ ఆఫ్
1: రెండవది. లేనే లేదు.
2: దెర్ ఇస్ నథింగ్ లైక్ సెకండ్ ఆబ్జెక్ట్.
1: అలాంటి స్థితి ఏంటి అభయము అని.
2: ఓన్లీ ఇన్ దట్ స్టేట్ యూఆర్ ఫియర్లెస్.
1: అభయమునకు నిర్భయమునకు చాలా వ్యత్యాసం ఉంటుంది.
2: దెర్ ఇస్ అ లాట్ ఆఫ్ డిఫరెన్స్ బిట్వీన్ ఫియర్లెస్నెస్ అండ్ అబ్సెన్స్ ఆఫ్ ఫియర్.
1: కనుకనే ఇది ఏకత్వంతో కూడినటువంటిది.
2: This fearlessness is associated with
1: unity. Ekam eva advitiyam brahma, not two, only one.
2: It refers to not there, no two, there is only one.
1: Inka bhayamunaku abhayamunaku anekattam untuntadi.
2: For abhaya and
1: anek bhayamunaku,
2: bhaya and abhaya, there are many things.
1: Tananu taanu marachinatunti vanike bhayam.
2: A person who forgets himself suffers from fear.
1: జగత్తును దృష్టి ఎందుంచుకున్నటువంటి వానికే భయం.
2: A person who remembers only the world suffers from fear.
1: విషయాపేక్ష కలిగినటువంటి వానికే భయం.
2: A person who has attachment and desire alone
1: will suffer. పదార్థములతో భ్రమించేటువంటి వానికే భయం.
2: A person who can be deluded by the objects alone can suffer from fear.
1: పరార్థములో మునిగినటువంటి వానికి ఏమాత్రమో భయం.
2: A person who is immersed in transcendental reality will never be afraid of anything.
1: ఇతని అభయం.
2: He will be always free from fear.
1: ఉన్నది ఒక్కటే.
2: దెర్ ఇస్ ఓన్లీ వన్ థింగ్.
1: కనుక అర్జున, నీవు ఈ దృశ్య కల్పితమైనటువంటి యొక్క స్వరూపాలపైన దృష్టిని అభివృద్ధి పరచుకోకు.
2: అర్జున, దేర్ ఫోర్ యూ విల్ హ్యావ్ టు డెవలప్ విజన్ ఆన్ ది ఫెనామినల్. యూ షుడ్ నాట్ డెవలప్ ఎనీ విజన్ ఆన్ ది ఫెనామినల్ వరల్డ్.
1: అందరి ఎందు ఉండినటువంటి యొక్క నా తత్వాన్ని నీవు గుర్తించుకో.
2: యూ రికగ్నైజ్ ద మై ప్రిన్సిపల్ విచ్ ఇస్ ఎగ్జిస్టింగ్ ఇన్ ఎవ్రీ వన్.
1: అందరి ఎందు ఒక్కటే ఉన్నది.
2: దెర్ ఇస్ ఓన్లీ వన్ థింగ్ ఇన్ ఎవ్రీ వన్.
1: దానిని నీవు లక్ష్యం అందించుకుంటే ఈ విధమైనటువంటి వికారములకు నీవు ఏమాత్రం కూడాను గురి కావు.
2: ఇఫ్ యూ రిమెంబర్ దిస్ ఫ్యాక్ట్, యూ విల్ నాట్ బి సబ్జెక్ట్ టు దిస్ కైండ్ ఆఫ్ చేంజ్.
1: ఈ వికార దృష్టి ఉండినంత వరకు నీకు ఆకారం లభ్యం కాదు.
2: సో లాంగ్ యాజ్ యూఆర్ హ్యావింగ్ దిస్ క్రూక్డ్ విజన్, యూ విల్ నాట్ బి హ్యావింగ్ ఎ రియల్ విజన్.
1: ఆకారాన్ని గుర్తించేంత వరకు నీకు ఈ భీతి పోదు.
2: సో లాంగ్ యాజ్ యూ రికగ్నైజ్ ది రియాలిటీ, యూ విల్ నాట్ బి ఫ్రీ ఫ్రమ్ ఫియర్.
1: కనుక స్థితప్రజ్ఞుడు కావాల్సినటువంటి వాడవు నీవు ఈ విధమైనటువంటి భ్రమలకు గురి కాకూడదు అని చెప్పాడు.
2: దేర్ఫోర్ హి హస్ జస్ట్ సెడ్ దట్ ఎ పర్సన్ లైక్ యు హూ షుడ్ బికమ్ స్థితప్రజ్ఞ షుడ్ నాట్ సఫర్ ఫ్రమ్ సచ్ ఫియర్స్.
1: కనుక ఇందులో మనం గుర్తించవలసినటువంటిది దేహ దృష్టిని చర్య దృష్టిని మనం కొంతవరకును అదుపులో నుంచుకొని ఆత్మ దృష్టిని మనం అభివృద్ధి పరచుకోవడానికి ప్రయత్నించాలి.
2: We will have to control the vision of the body and the vision of the deeds and mind, and we will have to develop the vision of Atman.
1: Sudarshanam annaru.
2: This has been described as Sudarshanam.
1: Manchi drushti.
2: Sacred vision.
1: దీనికి ఒక చిన్న ఉదాహరణ కూడా భాగవతంలో ఉంటుండాలి.
2: There is a good example in Bhagavata for this.
1: ఇక్కడ ఏనుగు ముసలితో పట్టుబడింది.
2: The elephant was caught by a crocodile.
1: Gajendra mochamo anetundi dantlo unnatundi ekka antarbhavam.
2: The inner meaning of what is inherent in Gajendra moksha.
1: Musalito poradi tanu tappinchukogalanu anetundi ahankaramu adhikanga untunnadi ee gajamunandu.
2: This elephant had a lot of egoism that it would be able to fight and free itself from the crocodile.
1: Indulo rendu vishayalanu manam chakkaga gurtinchali.
2: Two things will have to be recognized.
1: Musaliki neeti endunnappude balam.
2: Crocodile will have a lot of strength when it is in water.
1: Yenuku gattu pai unnappude balam.
2: Elephant will have a lot of strength only when it is on the back.
1: Yenuku jalamlo digite balam undadu.
2: When it enters the water, elephant will not have
1: strength. Musali gattu pai koste balam undadu.
2: Crocodile when it comes to the banks, it will not have
1: musali jalamlo untuntam cheta ఈ ఏనుగు కంటే అధికమైనటువంటి పట్టు పట్టింది.
3: As the crocodile was in water, it was able to exercise so much of
1: strength. ఈ ముసలి ఎక్కడ నా కాలంత కూడా లేదు ఇది ముసలి. అలాంటి దాంతో నేను పోరాడి తప్పక సాధించుకోగలనని అహంకారంతో ఉంటున్నాడు గజం.
3: This elephant was egoistically feeling arrogant that after all this crocodile is not equal to
1: జలములో ఉండినంత వరకు దీనికి అమితమైన బలం ఉండుననేటువంటి విషయము ఈ గజమునకు తెలియదు.
3: The elephant did not know that so long as the crocodile is in water, it will have a lot of strength.
1: పోరాడి పోరాడి పోరాడి కట్టకట్టకి అలసిపోయింది.
3: Fighting restlessly for a long time, the elephant got tired.
1: దేహం యొక్క బలము క్షీణిస్తూ వచ్చింది.
3: It lost all its physical prowess.
1: కొంతవరకు మనోబలమును ప్రవేశపెట్టింది.
3: It used all its mental power.
1: ఈ దేహ మనోబలము రెండు కూడాను కృషించిపోయాయి.
3: Both the physical and the mental power sank.
1: అప్పుడు ఆత్మబలాన్ని అన్వేషించేసింది.
3: Then it sought ఆత్మబల.
1: రావే ఈశ్వర, కావవే వరద, సంరక్షించు భద్రాత్మక, నీవే తప్ప ఇతరం వెరుగ. ఇంతకాలము దేహము మనస్సు అని ఏమేమో పాటు పడినటువంటి ఈ గజము నీవే తప్ప ఇంకా నాకు ఈ దేహబలం కాని మనోబలం కాని ఏది లేదు, నీవు తప్ప అన్యము నాకు లేదని సర్వము శరణాగతి పొందింది.
3: ఫర్ ఎ లాంగ్ టైమ్ ఇట్ హ్యాడ్ ఎ లాట్ ఆఫ్ కాన్ఫిడెన్స్ ఇన్ సోన్ ఫిజికల్ అండ్ మెంటల్ స్ట్రెంగ్. ఆఫ్టర్ ఎగ్జాస్టింగ్ ఆల్ దట్ ఇట్ బిగాన్ ప్రేయింగ్ టు ద లార్డ్, ఓ లార్డ్ ఎక్సెప్ట్.
1: దేహం పైన దృష్టి ఉండినంత వరకు దైవం పైన దృష్టి పోలేదు.
3: So long as it had its vision on its body, its vision did not go towards God.
1: మనోబలం పైన దృష్టి ఉండినంత వరకు దైవం పైన దృష్టి పోలేదు.
3: So long as it had its confidence on its mind, it did not turn towards God.
1: దేహ దృష్టి మనోదృష్టి ఉండినటువంటి గజం పైన భగవద్ దృష్టి కూడా ప్రసరించలేదు.
3: So long as the elephant had its own bodily vision and mental vision, God's grace did not descend.
1: కట్టకటప్పుడు దేహ మనో బలముల యొక్క కృష్కించిపోవటం చేతనే ఈ దృష్టి దేహం దైవం పైన పోయింది.
3: సో లాంగ్ యాజ్ సూన్ యాజ్ ఎలిఫెంట్ లాస్ట్ ఆల్ ఇట్స్ ఫిజికల్ అండ్ మెంటల్ పవర్, ఇట్ టర్న్స్ టువర్డ్స్ గాడ్.
1: తక్షణమే మహావిష్ణువు సుదర్శన చక్రమును పంపించాడు అని కథ.
3: ఇమ్మీడియట్లీ లార్డ్
1: దృష్టి ఉండినంత వరకు దైవం పైన దృష్టి పోలేదు.
3: సో లాంగ్ యాజ్ ఇట్ హ్యాడ్ ఇట్స్ విజన్ ఆన్ ఇట్స్ బాడీ, ఇట్స్ విజన్ డిడ్ నాట్ గో టువర్డ్స్ గాడ్.
1: మనోబలం పైన దృష్టి ఉండినంత వరకు దైవం పైన దృష్టి పోలేదు.
3: సో లాంగ్

0: చక్రమును పంపించాడు అని కథ.
1: ఇమ్మీడియట్లీ లార్డ్ విష్ణు హస్ సెంట్ ది సుదర్శన వీల్.
0: సుదర్శనం అనేటువంటిది చక్రం కాదది.
1: సుదర్శన డస్ నాట్ రెఫర్ టు ఎట్ దిస్.
0: భక్తుని యొక్క దృష్టి విష్ణువు పైన పడేటప్పటికి విష్ణువు దృష్టి అతని పైన పడేది, అదే సుదర్శనం. మంచి చూపు వచ్చింది భగవంతునకు.
1: సుదర్శన రెఫర్స్ టు సేక్రెడ్ విజన్. వన్స్ యూ టర్న్ యువర్ విజన్ టువర్డ్స్ గాడ్, గాడ్స్ విజన్ విల్ టర్న్ టువర్డ్స్ యూ అండ్ దే మీట్ ఈచ్ అదర్.
0: సుదర్శనం, దైవతృష్ దర్శనం అతనిపై, దృష్టి అతనిపైన పడింది.
1: సుదర్శన్ రెఫర్స్ టు గెటింగ్ ది గ్రేస్ అండ్ విజన్ ఆఫ్ లార్డ్ ఆన్ హిమ్.
0: ఎప్పుడు పడింది దైవం యొక్క దృష్టి?
1: When did you acquire?
0: సర్వమును త్యజించి ఈ గజము తన దృష్టిని దైవం పైన పెట్టినప్పుడే దైవం దృష్టి తన పైన పడింది.
1: After renouncing all the things that this elephant had, when it turns towards
0: నీ దృష్టి నా పైన పడినప్పుడు నా దృష్టి నీ పైన పడుతుంది.
1: Only when you turn your vision towards Swami,
0: ఒకవేళ నా దృష్టి నీ పైన ఉండినప్పటికీ నీ దృష్టి నా పైన పడినప్పుడు నీవు అది దాన్ని అర్థమే చేసుకోలేవు, దాన్ని అనుభవించలేవు.
1: Even when Swami's vision is on you, if you do not turn towards Swami, you will not be able to see and recognize the truth.
0: నీ దృష్టి అంతా దేహం పైన ఉంటుండాలి.
1: All your vision is concentrated on your body.
0: ప్రకాశించేటువంటి సూర్యుని యొక్క వెలుతురు సర్వత్రా ఉంటుండాలి.
1: The effulgence of the shining sun is all around.
0: కాని మన గదిలో మాత్రం ఆ యొక్క వెలుతురు కనిపించడం లేదు.
1: But that light has not entered into your own room.
0: కారణం ఏమిటి?
1: What is the reason for this?
0: మనము టాప్ వేసుకొని కూర్చున్నాం.
1: We have put a top.
0: ఈ యొక్క టాప్
1: we have put a
0: మూత వేసుకొని కూర్చున్నాము.
1: We have put a lid, we have put a terrace.
0: ఈ మూతను మనం కొట్టినప్పుడే ఆ సూర్యుని యొక్క వెలుతురు లోపల పడుతుంది.
1: ఓన్లీ వెన్ యూ బ్రేక్ ఇట్ ఓపెన్ విల్ బి ఏబుల్ టు గెట్ ది విజన్ ఆఫ్ ది ఎఫల్జెన్స్ ఆఫ్.
0: అదే రీతిగా అహంకారం అనే మూత వేసుకున్నాం.
1: సేమ్ వే వీ హావ్ కవర్డ్ అవర్ సెల్స్.
0: అభిమానములనే గోడలు కట్టుకున్నాం.
1: వీ హావ్ డెవలప్డ్ ది వాల్స్ ఆఫ్ డౌట్.
0: అనుగ్రహం అనేటువంటి కిరణములు మనలో పడకుండా ఉంటున్నాయి.
1: ద గ్రేస్, the rays of grace are not able to fall.
0: Suri kiranamulo raledhe raledhe ante etla vastayi?
1: If you say that I have not been able to get the rays of sun, how will you be able to get?
0: Okka oka chinna kontha kaalam munduga jarigineetundi vishayam.
1: There is a small incident which has happened a few days back.
0: Oka intilo,
1: in a particular house,
0: oka dukkamu,
1: a sorrow
0: kaligindi,
1: befell.
0: Anaga oka pedda vyakti aa intilo poyinadu.
1: An elderly person there, the master of the house probably died.
0: అప్పుడు ఆ ఇంటి ఇల్లాలు ఆ పిల్లలు చాలా ఏడ్స్తూ వచ్చారు.
1: The husband and the children cried.
0: భగవంతుడా, ఎందుకు మా పైన ఇంత చిన్న దృష్టి పెట్టావు? ఎందుకు మమ్మల్ని ఇంత దుఃఖంలో ఉంచిపోతున్నావు? నీవు ఏమాత్రం కూడా నువ్వు కరుణించలేకుండా పోతున్నావే, మా పైన ఇలాంటి కఠినమైన దృష్టి పెట్టడానికి, మమ్మల్ని మర్చిపోవడానికి ఏమి కారణం అన్నాడు.
1: They prayed to God, oh God,
0: ani edustunnaru.
1: They began crying and praying to God, oh God, why are you so cruel? Why are you not showering a little more grace?
0: Maani daivam marchipoyinadu.
1: God has forgotten us.
0: Daivam drishti maa kutumbam paina padaledu.
1: God's grace and his race are
0: kanukani maaki dukkham praaptinchindi.
1: That's why you have this great calamity has befallen our family.
0: Enduku marchinaavu swami mammalnu?
1: Why have you forgotten swami us?
0: అప్పుడు ఎక్కడి నుంచినో ఒక దైవవాణి వినిపించింది.
1: సడన్లీ ఎ డివైన్ వాయిస్ వాస్ హెర్డ్ దేర్.
0: అమ్మా, నీ దృష్టి నాపై ఎందుకు పడలేదు, నన్నెందుకు మరిచినావు అని దైవం చెప్పాడట.
1: గాడ్ టోల్డ్ హిమ్, అమ్మా, వై ఆర్ యూ నాట్ కాన్సన్ట్రేటింగ్ యువర్ విజన్ ఆన్ మీ? వై హావ్ ఫర్గాటన్ మీ?
0: దైవం మరిచినాడు అని అనంటున్నారు, కానీ దైవాన్ని వీరు మరిచినారు.
1: She is telling that God has forgotten them, but in fact they have forgotten
0: God. దైవం దృష్టి వీడిపైనే పడలేదు అనుకుంటున్నారు, వీరి దృష్టి దైవం పైనే పోలేదు.
1: They are telling that God's vision and his grace has not fallen on them, but on the other hand they have not
0: మరచినది నీది కానీ నేను కాదు.
1: You have forgotten not me.
0: నీ దృష్టి లేనిది నీది కానీ నాది కాదు.
1: You have not turned your vision towards me, but not me towards you.
0: అదే విధంగానే ఈనాడు మన దృష్టి దైవం పై లేనప్పుడు దైవం దృష్టి ఉండి కూడా మనం గుర్తించుకోలేము.
1: ఇన్ ద సేమ్ వే, వెన్ వీఆర్ నాట్ ఏబుల్ టు లుక్ టువర్డ్స్ గాడ్, వీ నాట్ ఏబుల్ టు
0: లేని స్థితి లోపల దైవం మనం చూడలేదనుకుంటారు.
1: అండ్ వితౌట్ రికగ్నైజింగ్ వీ జస్ట్ సే వీ ఆర్ నాట్ బీన్ ఏబుల్ టు సీ గాడ్.
0: దీనికి ఇంకొక చిన్న ఉదాహరణ.
1: వన్ మోర్ స్మాల్ ఎగ్జాంపుల్ ఫర్ దిస్.
0: నా ఎదురుగా నీవు వచ్చి నిల్చుకుని,
1: you are standing in front of me.
0: నీ ఎదురుగా నేను నిల్చుకున్నప్పుడు,
1: I am standing in front of you.
0: నీ కంటిలో ఎవరున్నారు?
1: Who do you see?
0: నేను ఉన్నాను.
1: You see me.
0: నా కంటిలో ఎవరున్నారు?
1: Who can be seen in my eyes?
0: ఉన్నావు.
1: You can be seen in my eyes.
0: ఒకరికొకరు ఎదురుగా నిల్చుకున్నప్పుడు ఒకరి కంటిలో ఒకరు ఉంటున్నారు. నా వెనుక పోయి నిల్చుకుంటే నా కంటిలో నువ్వెట్లా కనిపిస్తావు, నీ కంటిలో నేనెట్లా కనిపిస్తాను?
1: When we stand face to face, I can see my vision in you and you can see your vision in me. If you stand behind

0: How can you see my vision or your vision?
1: కనుక నాకు నీవు డైరెక్ట్ గా వచ్చి నాపైన నీ దృష్టి పెట్టు, నీపైన నా దృష్టి ఉంటాడు.
0: Therefore come directly and stand before me, concentrate your vision on me, my vision will
1: అదే విధంగా గజరాజ దృష్టి విష్ణు పైన పోయినప్పుడు విష్ణు దృష్టి గజరాజు పైన వచ్చింది.
0: ఇన్ ద సేమ్ వే వెన్ ది సైట్ ఆఫ్ ఎలిఫెంట్ వాస్ టర్న్ టువర్డ్స్ గాడ్, గాడ్స్ సైట్ ఆల్సో మెట్ విత్ ఇట్.
1: అప్పుడే ఈ గజరాజు యొక్క బాధ నివారణ అయింది.
0: దెన్ ఆటోమేటికలీ ఆల్ ది ప్రాబ్లమ్స్.
1: ఈ గజరాజు ఎవడు?
0: Who is this elephant?
1: ఇదని మదగజము, ఇదని మదము, అహంకారం.
0: This is the proud or elephant arrogance.
1: ఈ అహంకారి అయినటువంటి మానవుడు, మదగజం అనేటువంటి మనసు కలిగినటువంటి మానవునికి ఒక వాంఛ, అది కామము, అది డిజైర్, ఆ వాంఛలు కలుగుతాయి.
0: For a man who is full of arrogance, he gets a desire.
1: అదే దప్పి అన్నారు.
0: That may be compared to thirst.
1: ఈ దప్పి అనేటువంటి ఈ మదగజమునకు పుట్టిన తక్షణమే జలము, సంసారం అనేటువంటి జలం దగ్గరికి వెళ్ళాడు.
0: When this arrogant man developed thirst, he went to the waters of samsara.
1: ఈ సంసారం అనేటువంటి దానిలో అడుగు పెట్టినాడో పెట్టలేదో,
0: he has not completely entered into the waters of samsara.
1: ఈ మహా బలవత్తరమైనటువంటి మమత్వం అనేటువంటిది గట్టిగా పట్టేసింది.
0: This attachment has caught hold of him.
1: ఈ మమత్వం అనేటువంటిది ముసలి.
0: This attachment and possessiveness is
1: ఈ మమత్వం అనేటువంటి ముసలి పట్టేటప్పటికి ఇంకా భరించుకోలేకపోయాడు.
0: This attachment of crocodile, when it caught hold of him,
1: తనకు ఒక్కడే ఉండటం చేత తన కోసం తాను ఏడుస్తూ ఉండవచ్చును, ఎప్పుడో ఒక తూరి ఏడ్చవచ్చు.
0: When he was alone before entering the samsara, he was all alone. Once in a while probably he must have cried.
1: ఈ పెండి చేసుకున్న తక్షణమే భార్య కోసం ఏడ్చాలి, భార్య తల్లిదండ్రుల కోసం ఏడ్చాలి, బావమరుదుల కోసం ఏడ్చాలి, వాళ్ళకి ఎవరికి ఏ దుఃఖం వచ్చిందంటే వీడు ఏడ్చాలి. ఇవింత ఒకదానికొకటి ఒకదానికొకటి పెరుగుతూ పోతుంటాయి.
0: ఆఫ్టర్ ది మ్యారేజ్ దెర్ విల్ బి ఎ కంటిన్యూస్ గ్రోత్ ఆఫ్ అటాచ్మెంట్. యూ హ్యావ్ టు క్రై ఫర్ యువర్ ఓన్ వైఫ్ అండ్ పేరెంట్స్, బ్రదర్స్ ఇన్ లా అండ్ క్వైట్ ఏ ఫ్యూ ఆఫ్.
1: ఈ అభిమాన మమకారములు పెరిగే కొలది ఇతనికి చాలా బంధన ఏర్పడిపోయింది.
0: Once you develop egoism, interest, desire and attachment, all these bondage developed.
1: ఈ యొక్క బంధన ఏర్పడేటప్పటికి భగవంతుడు కనిపించాడు.
0: When this bondage developed, he was able to turn towards God.
1: అప్పుడు భగవంతుడు కనిపించినప్పుడే భగవంతుని యొక్క అనుగ్రహానికి గురి అవుతాడు.
0: Only when he looks at God, he would be able to earn.
1: ఈ భగవంతుని ముందుగానే కొంతవరకు ప్రయత్నపూర్వకంగా సాధించింటే ఈ బాధలే ఉండవు కదా.
0: If only he had earned the grace of God even before, there would not have been this.
1: కనుక అర్జున నీ ఈ బంధనకు మరి గురి కావద్దు.
0: Therefore Arjuna, do not become a victim of this bondage.
1: ఈ అందరి యందు ఉండినటువంటి ఒక ఏకత్వం అనేటువంటి ఆత్మతత్వాన్ని లక్ష్యం నందించుకో.
0: Keep in your mind the unifying principle of Atman, which is existing in all
1: humans. వ్యవసాయాత్మక బుద్ధి నీవు కలిగి ఉంటుండు.
0: Cultivated mind you
1: develop. హృదయ క్షేత్రంలో ఈ విధమైనటువంటి యొక్క ఉన్న చెట్టును పెంచుకోవద్దు.
0: Don't develop the weeds and shrubs in your own heart.
1: భగవద్ అనుగ్రహం అనేటువంటి పండ్ల చెట్టును పెంచుకో.
0: You grow the tree of grace of God in your heart.
1: నీ దృష్టిని దైవం పైన మరల్చు.
0: Turn your sight towards God.
1: ఇదే నీవు సాధించవలసినటువంటి
0: సాధన. This is what you will have to accomplish.
1: ఇదే నీ లక్ష్యము.
0: This must be your object.
1: ఇదే నీ గమ్యము.
0: This must be your.
2: That was the 29th in a series of 34 discourses Bhagavan delivered on Gita in 1984. In this discourse, which he delivered on 11th September 1984, Bhagavan proves the absolute superiority of the power of Atma over physical strength and even intelligence of the mind. You are tuned to Discourse Stream of Radio Sai, bringing you the divine message of Bhagwan Sri Satya Sai Baba, 24 hours a day, 7 days a week. Sai Ram and happy listening.

0: It is the mind which is the cause for man's respect, for his honor, for his deliverance. The same mind is responsible for bringing liberation. And manas, the mind itself, is responsible for taking him to hell, creating a hell for him and making him forget his own human nature.
1: Vidyarthulara.
0: Dear students.
1: Manomulam idam jagat. Jagatnu kani, indriyamulu kani, manase maranchutu untunnadi.
0: It is the mind which makes the world function and the senses also function.
1: Manoshakti valane indriyamulu kani, jagattu kani, kadalchunnadi.
0: It is by the power of the mind, the senses and the world, they are doing the duty.
1: Prapanchamantai kudanu panchabhutamulato nindinatunti swarupamu.
0: The world is essentially the form of five elements.
1: Prithvi, jalamu, agni, vayu, akasyam. Ivi okadanikante okati telikayai sukshmamai swarupane dharistunnavi.
0: Those five elements are earth, water, fire, wind and sky. Each one is steadily subtler than the previous one.
1: Prithvi kante jalamu ati sukshmamainatundi telikayainatundi.
0: Water is subtler and lighter than earth.
1: Neeti kante agni marinta sukshmamainatundi chala telikayainatundi.
0: Compared to water, fire is subtler and lighter.
1: Agni kante vayuvu marinta sukshmamainatundi.
0: So is the wind compared to fire.
1: Vayu kante akashamu marinta sukshmamainatundi.
0: Ether, sky, is the subtlest compared to any one of these things.
1: Yeta vata, prithvi, jalamu, agni, vayuvu, anikudanu akashamu nundi avirbhavinchinatundivi.
0: The sum and substance of this is earth, water, fire and wind have taken their birth from
1: ether. Akasham yokka chalanam chetane vayu yerpadutunnadi.
0: It is on account of the movement of sky the air takes its birth.
1: Vayu chetane agni sambhavistuntundadi.
0: Fire emanates from wind.
1: Vayuve lekundina agni abhrudhiye chendadu.
0: Without wind the fire will not develop fast.
1: Kalukune agni yokka chaladanam chetane neeru aarubhavistunnayi.
0: It is an account of the fire, the water also takes its birth.
1: Jalamu ghani bhutam kavatam chetane prithviga marutundadi.
0: The earth is the solidified form of water.
1: Ivanni kudunu kevalamu oka daivattam nunchi kudunu aarubhavinchinatundi bhutamule.
0: All these elements have taken or emerged from God.
1: ఈ అన్నింటికి మనసే మూల కారణము.
0: ఫర్ ఆల్ దీస్ థింగ్స్ ఇట్ ఈస్ మైండ్ విచ్ ఇస్ ది రూట్ కాజ్.
1: ఈ మనసు యొక్క స్థానం శరీరం లోపల చక్కగా విచారించినప్పుడు పంచకోశముల మధ్యలో నిలిచినటువంటిది ఈ మనసు.
0: ఇఫ్ యూ వాంట్ టు ఫైండ్ అవుట్ వేర్ ఎగ్జాక్ట్లీ ది మైండ్ డ్వెల్స్ ఇన్ ద బాడీ, ఇట్ ఇస్ ఇన్ ది మిడ్స్ ఆఫ్ ఫైవ్ షీట్స్.
1: అన్నమయ, ప్రాణమయ, మనోమయ, విజ్ఞానమయ, ఆనందమయం.
0: Those five sheets are annamaya, food sheet, pranamaya, the vital air sheet, and manomaya, mind sheet,
1: vijnanamaya,
0: wisdom sheet, and ఆనందమయ.
1: ఈ పంచకోశములందు మనసు ఎక్కడ ఉన్నది?
0: Then where does mind exist in the
1: మనస్సు? పైన ప్రాణము, క్రింద బుద్ధి.
0: Above mind is the life forces and below the mind is the intellect.
1: Pranamu, buddhi, endu agni swarupamulu, agni tattvamulu.
0: This principle of prana and this intellect, they are the form of ఫైర్.
1: మనస్సు జలతత్వము.
0: మైండ్ ఈజ్ ఏ మేనిఫెస్టేషన్.
1: మనస్సుకు అధిష్టాన దేవత చంద్రుడు.
0: మూన్ ఈజ్ ద ప్రిసైడింగ్ డైటీ ఆఫ్ మైండ్.
1: కనుకనే చల్లదనము మనసుకు స్వభావము.
0: Therefore, it is natural for the mind to be cool.
1: Aite deeniki paina pranamane agni krinda buddhi aneetunte agni undatam chetane manasu jalamga mari potundadi.
0: As it is sandwiched by these two principles of fire, prana and buddhi, then it becomes
1: jalam yokka swabhavamu. Pallamunaku pravahinchatame dani yokka swabhavam.
0: It becomes water, and one of the features of water is to flow always
1: downward.
0: It does not have the feature of earth.
1: Kanukane manasu nirantaramu kudanu vishesha sambandhamainti yokka margam nande idi prayanam salaputu untuntadi.
0: That is why mind always travels in search of some objects for enjoyment.
1: Prakrutamainti margamne idi anusaristu untadi.
0: It goes in the natural way, in the way of nature.
1: Pavitramaina uttamainti yokka urdha sthayiki idi e maatramo prayanam cheyaledu.
0: It is not natural for it to go upward to elevated space of atma.
1: Ee manasu yokka tattvamu urdha margamunaku pravesha pettavalanna deeniki aadhyatmika chittam athyavasaramu.
0: If you want to turn it towards the higher stages in life, then spiritual manavudu
1: aanandanne ఆశిస్తున్నాడు, అభిలషిస్తున్నాడు.
0: ఎవ్రీ మ్యాన్ ఈజ్ ఆస్పైరింగ్ ఫార్ బ్లిస్ అండ్ జాయ్.
1: అయితే ఈ ఆనందం ఏ రీతిగా మనకు ప్రాప్తి కాగలదు?
0: హౌ ఈజ్ ఇట్ పాసిబుల్ టు అక్వైర్ దిస్ బ్లిస్?
1: ఇది కేవలము పంచభూతములకు నివాసమైన, పంచభూతములకు నిలయమైనటువంటి ఈ యొక్క ఆత్మతత్వమును మనం కొంత అర్థం చేసుకోవాలి.
0: ఫర్ దిస్ వీ హావ్ టు అండర్స్టాండ్ ది ప్రిన్సిపల్ ఆఫ్ ఆత్మ, which is the basis for all this fire.
1: పంచభూతములకు అవకాశం అందించినదే ఆకాశం.
0: It is the sky which gives power to all the other four.
1: ఇది కేవలం ఆత్మతత్వం నుండినే ఆవిర్భవించినటువంటిది.
0: The sky itself has emerged from the principle of ఆత్మ.
1: కనుక ఆత్మతత్వాన్ని మనం చక్కగా అర్థం చేసుకున్నప్పుడు పంచభూతములు కానీ పంచకోశములు కానీ మన యొక్క స్వాధీనంలో ఉండగలవు.
0: If we can understand the principle of ఆత్మ, the five elements and five seeds will be under our control.
1: అప్పుడు మనం ఆనంద ప్రాప్తి చేకూరగలదు.
0: Then only we can enjoy bliss.
1: ఆనందం అనేటువంటిది సుఖములకు దుఃఖములకు అతీతమైనటువంటిది.
0: Bliss transcends sorrow and joy.
1: మానవునికి సుఖము దుఃఖము కూడాను మనసు యొక్క వికారములే కాని మనిషికి ఏమాత్రం కూడాను సుఖ దుఃఖములు ఏమాత్రం కూడా లేవు.
0: Joy and sorrow are two forms of the working of the mind.
1: ఈ సుఖ దుఃఖములకు అతీతమైనటువంటి ఒక స్థితియే ఆనందము.
0: Bliss is a state which transcends sorrow and joy.
1: అట్టి ఆనంద స్థితియే ప్రజ్ఞాతత్వము అన్నారు.
0: This state of bliss is ప్రజ్ఞాతత్వ, principle of ప్రజ్ఞ.
1: ఈ ప్రజ్ఞ అనేటువంటిది సర్వత్రా వ్యాపించినటువంటిది.
0: ప్రజ్ఞ is all pervasive.
1: ఇదే ప్రజ్ఞానం బ్రహ్మ అన్నారు.
0: That is the meaning of ప్రజ్ఞానం బ్రహ్మ.
1: ఈ ప్రజ్ఞానము సర్వత్రా వ్యాపించినటువంటిది అయినప్పటికీ దానిని గుర్తించడానికి కొన్ని విధమైన మార్గంలో మనము అనుసరించవలెను.
0: ఆల్దో దిస్ ప్రజ్ఞానం ఈజ్ ఆల్ పర్వేసివ్, దిస్ కాన్స్టెంట్ ఇంటిగ్రేటెడ్ అవేర్నెస్ ఈజ్ ఆల్ పర్వేసివ్, ఇట్ ఈజ్ నెసెసరీ టు మేక్ ఎఫర్ట్స్ టు రికగ్నైజ్.
1: దేహమునందును, మనస్సునందును, బుద్ధి అందును, అంతఃకరణ ఎందు కూడాను ఉండినటువంటి యొక్క సమతత్వం కలిగినే దీనికి ప్రజ్ఞ అని కూడాను ఒక చక్కని పేరు.
0: యాజ్ దిస్ ఆక్యుపైస్ ఆల్ ఆస్పెక్ట్స్ ఆఫ్ హ్యూమన్ బాడీ అండ్ హ్యూమన్ లైఫ్, this is appropriately called constant integrated awareness.
1: ilanti pragna yokka shabdamunu manamu anusarinchavalasi vastundi.
0: We have to follow the sound itself of this particular word.
1: Deenni antarvani ani cheptu vicharu.
0: This has been described as the inner voice.
1: Antarvaniki bhagavantunaku bhedam ledu.
0: There is no difference whatsoever between inner voice and God.
1: Antarvaniye bhagavantudu, bhagavantude antarvani.
0: Inner voice itself is God and God himself is inner voice.
1: Ayuka antarvanini manam anusarinchinappudu,
0: if we can follow the inner voice and conscience,
1: manaku aanandamu praptistundi.
0: We get bliss.
1: Aithe ee antarvanini ye reethiga manam anubhavinchali?
0: How to enjoy and follow this conscience, inner voice?
1: అంతర్వాణిని అనుభవించవలనన్న బహిర్ముఖమైనటువంటి ఒక ఇంద్రియముల యొక్క శక్తిని మనం అణుచుకోవాలి.
0: ఓన్లీ బై కంట్రోలింగ్ ది సెన్స్ ఆర్గన్స్ విచ్ గో అవుట్ వర్డ్స్ వీ కెన్ ఎంజాయ్.
1: అంతర్బహిర్ ఇంద్రియములను అడగదొక్కినప్పుడే ఈ అంతర్వాణి మనకు సుస్పష్టంగా వినిపించగలదు.
0: వెన్ వీ సబ్డ్యూ ది ఔటర్ అండ్ ది ఇన్నర్ ఆర్గన్ సెన్స్ ఆర్గన్ వీ విల్ బి ఏబుల్ టు హియర్ ది ఇన్నర్ వాయిస్ ప్రాపర్లీ.
1: బహిర్ముఖమైనటువంటి మనస్సులకే దీనికి మనస్సు అని పెట్టారు.
0: ది మైండ్ విచ్ గోస్ అవుట్వర్డ్ హెస్ బీన్ డిస్క్రైబ్డ్ యాజ్ మనస్.
1: అంతర్ముఖమైనటువంటి యొక్క దీనికే నమా అని పెట్టారు.
0: ద మైండ్ విచ్ గోస్ ఇన్ వర్డ్స్ హెస్ బీన్ డిస్క్రైబ్డ్ యాజ్ నమా.
1: అనగా మనస్సు కానటువంటిది ఇది అంతర్వాణి.
0: ది ఇన్నర్ వాయిస్ ఇస్ నాట్ మైండ్ ఇట్ సెల్ఫ్.
1: మనసు యొక్క ప్రభావం ఉండినంత వరకు కూడాను మనిషి అనేక రకములైనటువంటి యొక్క మార్గములను అనుసరిస్తుంటాడు.
0: మ్యాన్ ఫాలోస్ డిఫరెంట్ పాత్స్ వెన్ హీఈస్ అండర్ ది స్పెల్ ఆఫ్ మైండ్.
1: ఈ మనస్తత్వాన్ని మనం అణగదొక్కినప్పుడే అమనస్కమనేటువంటి స్వరూపాన్ని ధరిస్తాడు.
0: ఓన్లీ వెన్ వీ సబ్డ్యూ దిస్ మైండ్ అండ్ ఇట్స్ టెండెన్సీస్ వీ కెన్ గెట్ ది స్టేట్ ఆఫ్ అమనస్కత్వం.
1: అమనస్క స్థితి ఎందు మాత్రమే ఈ అంతర్వాణి మనకు ప్రాప్తిస్తుంది.
0: ఓన్లీ ఇన్ దట్ స్టేట్ ఆఫ్ మైండ్లెస్నెస్ విల్ బి ఏబుల్ టు గెట్ ది ఇన్నర్ వాయిస్.
1: ఈ అంతర్వాణి నిమిత్తమై మనం అనేక విధమైనటువంటి సాధనలు చేయవలసి వస్తుంది.
0: ఫర్ బీయింగ్ ఏబుల్ టు గెట్ ఇన్ టచ్ అండ్ ఎంజాయ్ దిస్ ఇన్నర్ వాయిస్ సర్టన్ ఎఫర్ట్స్ ఆర్ రిక్వైర్డ్.
1: దీనికే భక్తి ప్రపత్తులు అని పిలుస్తూ వచ్చారు.
0: దాట్ ఈస్ డివోషన్ అండ్ సరెండర్. భక్తి ప్రపత్తులు ఆర్ రిక్వైర్డ్ ఫర్
1: ఈ భక్తి ప్రపత్తుల యొక్క తత్వమును మనం అర్థం చేసుకోవాలన్నా భగవంతుని ప్రేమ అత్యవసరం.
0: ఓన్లీ బై హ్యావింగ్ లవ్ టువర్డ్స్ గాడ్ వీ కెన్ అండర్స్టాండ్ డివోషన్ అండ్ సరెండర్.
1: ఈ భగవంతుని ప్రేమను మనం పొందవాలన్నా సాకారం అనేటువంటిది అది సరి అయిన మార్గం.
0: టు గెట్ ద లవ్ ఆఫ్ గాడ్ వీ హావ్ టు రిసార్ట్ టు ది ఫారం ఫుల్ గాడ్.
1: ఈ సాకార భక్తి యందు అనేక విధమైనటువంటి మార్గములు ఉంటున్నవి.
0: డివోషన్ టు గాడ్ విత్ ఫార్మ్ దేర్ ఆర్ డిఫరెంట్ టైప్.
1: ఇందులో ప్రధానమైనటువంటి మూడు.
0: దేర్ ఆర్ త్రీ ఇంపార్టెంట్ వన్స్.
1: తామసిక రాజసిక సాత్వికమని.
0: దోస్ త్రీ ఆర్ తామసిక రాజసిక అండ్ సాత్విక.
1: ఈ తామసికమనేటువంటిది కేవలము
0: దిస్ తామసిక ఈజ్
1: హింస చేతను
0: అసోసియేటెడ్ విత్
1: క్రోధము చేతను
0: యాంగర్
1: ఆడంబరము చేతను
0: షో ఆస్టెంటేషన్.
1: మానవుడు దైవాన్ని ఆరాధిస్తుంటాడు.
0: మ్యాన్ వర్షిపింగ్ గాడ్ విత్ ఆల్ దీస్ థింగ్స్ ఈజ్ తామసిక.
1: ఆడంబరము చేత అహంకారం చేత కీర్తి ప్రతిష్టల నిమిత్తమై తాను ఆచరించడం అనేటువంటిది ఇది తామసిక భక్తిగా మారుతుంది.
0: దిస్ తామసిక టైప్ ఆఫ్ డివోషన్ ఈజ్ వన్ విచ్ ఈజ్ బేస్డ్ అపాన్ షో ఈగో అండ్ దట్ కైండ్ ఆఫ్ అప్రోచ్.
1: ఇంకా రాజసిక భక్తి అనేటువంటిది పేరు ప్రతిష్టల నిమిత్తమై అధికార నిమిత్తమై స్వభిష్యం లోపల సరైనటువంటి స్థితిని పొందాలనేటువంటి నిమిత్తమై తాను ప్రార్థిస్తుంటాడు భగవంతుణ్ణి.
0: ది రాజసిక టైప్ ఆఫ్ డివోషన్ ఈజ్ టు గెట్ పొజిషన్ పవర్ టు గెట్ నేమ్ అండ్ ఫేమ్ అండ్ టు గెట్ సెల్ఫిష్ ఇంట్రెస్ట్ ఫుల్ఫిల్డ్.
1: ఇంకా సాత్వికమైనటువంటి భక్తుడు
0: ది సాత్విక్ టైప్ ఆఫ్ డివోటీ
1: కేవలము ఒక విధమైనటువంటి ఒక శరణాగతి తత్వం ఉందు.
0: హీ ఫాలోస్ ది పాత్ ఆఫ్ సరెండర్.
1: సర్వకర్మలు కూడా నువ్వు భగవత్ ప్రీత్యార్థమై భ్రమించి
0: హీ డస్ ఆల్ ద వర్క్ ఫర్ ద సేక్ ఆఫ్ గాడ్ ఫర్ హిస్ ప్లెజర్.
1: సర్వత్రా భగవంతుడు ఒక్కడే ఉన్నాడనేటువంటి విశ్వాసం చేత
0: హీ హ్యావ్ ద ఫెయిత్ దట్ గాడ్ డ్వెల్స్ ఇన్ ఎవ్రీ ప్లేస్.
1: ఏది చేసినా భగవత్ సేవగా విశ్వసిస్తూ చేస్తుంటాడు.
0: హీ డస్ ఎవ్రీథింగ్ యాజ్ సర్వీస్ టు గాడ్ అండ్ డస్ ఎవ్రీ వర్క్ లైక్ దాట్.
1: అయితే ఈ మూడింటి భక్తి ఎందు కూడాను మరికొన్ని రకమైనటువంటి భక్తులు ఉంటున్నాయి. నిర్గుణ భక్తి.
0: ఇన్ అడిషన్ టు దీస్ త్రీ దెర్ ఈస్ వన్ మోర్ నిర్గుణ టైప్ ఆఫ్ డివోషన్ నిర్గుణ భక్తి.
1: ఇదే రాక్షస భక్తి, అసుర భక్తి, మోహ భక్తి అని.
0: దట్ ఈస్ రాక్షస భక్తి,
1: అసుర భక్తి,
0: అసుర భక్తి అండ్ మోహ భక్తి.
1: ఈ అసుర భక్తి అనగా
0: అసుర భక్తి ఆర్ అసుర డివోషన్ రిఫర్
1: ఆర్ ఒక్కడు మాత్రమే క్షేమంగా ఉండాలి.
0: ది ఎసెన్షియల్
1: తాను మాత్రమే ఆనందించాలి.
0: He alone should be happy.
1: తాను మాత్రమే ధన్యుడు కావాలి.
0: He alone should save himself.
1: కేవలం ఈ పరిపూర్ణమైనటువంటి స్వార్థంతో నిండినటువంటిది ఈ యొక్క అసుర భక్తి.
0: Devotion filled with selfishness is asura devotion.
1: తన యొక్క సహచరులు కాని, తన యొక్క కుటుంబం కాని, తన యొక్క తోటి మానవుల యొక్క క్షేమమును ఏమాత్రం కూడా ఆశించేటువంటి వాడు కాదు.
0: He is not willing to care for either his family, his surroundings, his society and anyone.
1: Rakshasa bhakti anaga himsadulu chetanu.
0: Devotion, rakshasa devotion.
1: Krodhamu chetanu.
0: Violence and
1: daya dakshinya rahitam chetanu.
0: Devoid of any compassion and kindness.
1: Jeevitulu gadupatu untuntadu.
0: అండ్ యూ బి లివింగ్ హిస్ లైఫ్ లైక్ ఆన్ దీస్ లైన్స్.
1: మోహభక్తి అనగా
0: మోహభక్తి
1: నిత్యానిత్య విషయ పరిశీలనాశీనుడై
0: హీ వుడ్ నాట్ కేర్ ఫర్ డిస్క్రిమినేషన్.
1: ఈ యొక్క విచారణ శక్తి శూన్యుడై
0: హీ వుడ్ బి నాట్ హ్యావింగ్ ద డిస్క్రిమినేషన్.
1: ఒకరిని బాధించాలనేటువంటి భావం లేకపోయినప్పటికీ
0: he may not have any intention to hurt any
1: other. ఇతరులకు బాధలు కలిగిస్తుంటాడు,
0: బట్ హీల్ బి హర్టింగ్ అదర్స్ ఆల్ ద సేమ్.
1: అలాంటి యొక్క తత్వమును
0: సచ్ ప్రిన్సిపుల్
1: అర్థం చేసుకునేటువంటి యొక్క శక్తి సామర్థ్యం కూడా నువ్వు కోల్పోతాడు.
0: హీ లూజెస్ ఈవెన్ దట్ పవర్ టు అండర్స్టాండ్ దిస్ డిస్క్రిమినేషన్.
1: ఈ మూవురికి కూడాను దైవభక్తి అనేటువంటిది ఏమాత్రము ఉండదు.
0: ఆల్ దీస్ త్రీ టైప్స్ ఆఫ్ పీపుల్ డూ నాట్ రియలీ హ్యావ్
1: దైవ చింతన అనేటువంటిది కూడా ఏమాత్రము ఉండదు.
0: దే డూ నాట్ ఈవెన్ థింక్ ఆఫ్ గాడ్.
1: పరోపకారతత్వం అసలే ఉండదు.
0: వెల్ఫేర్ ఆఫ్ అదర్స్ doing some service for
1: dayadakshina rahitulai untaru.
0: He will be absolutely not having any kind of
1: ilanti varu nirguna bhakti ani dinni prabodhistu untaru.
0: And these people will be explaining as if it is nirguna bhakti, this kind of
1: kevalamu oka vidhamaina rakshasa bhakti ane cheppavachunu.
0: Truly speaking, this is a demonic type of devotion.
1: ఇంక ఈ రెండింటికి నీ విరుద్ధమైనటువంటి భక్తులు రెండు ఉంటున్నాయి.
0: దేర్ ఆర్ టూ మోర్ టైప్స్ ఆఫ్ డివోషన్ అదర్ దాన్ దిస్.
1: విప్రక భక్తి అని ఒకటి,
0: విప్రక డివోషన్ ఈజ్ వన్.
1: సంకర్షక భక్తి అని ఒకటి,
0: ది అదర్ వన్ ఈజ్ సంకర్షక డివోషన్.
1: సంకర్షక భక్తి అనగా
0: సంకర్షక డివోషన్
1: కొన్ని వస్తువులను
0: ఇఫ్ యూ థింక్
1: దూరముగా ఉండే వస్తువులను సమీపింప చేసుకోవటం.
0: ఇట్ ఈజ్ మేకింగ్ థింగ్స్ విచ్ ఆర్ అట్ ఎ డిస్టెన్స్
1: దూరముగా ఉండేటువంటి వ్యక్తులను సన్నిహితము గావించుకోవటం.
0: ఇట్ ఈజ్ మేకింగ్ ఫ్రెండ్షిప్ విత్ పీపుల్ హు ఆర్
1: దూరముగా ఉండేటువంటి విషయములను తనకు చెందినట్టుగా భావించుకోవటం.
0: థింకింగ్ దాట్ థింగ్స్ విచ్ రియలీ డు నాట్ బిలాంగ్ టు హిమ్ అండ్ విచ్ ఆర్ అట్ ఎ డిస్టెన్స్.
1: అలాగా ఇది ప్రేమతత్వములకు సంబంధించినటువంటిది.
0: దిస్ పర్టికులర్ డివోషన్ ఇస్ బేస్డ్ అపాన్ లవ్.
1: దూరముగా ఉండిన వస్తువులు కానీ వ్యక్తులను కాని విషయములు కాని తన సన్నిహితంగా గావించుకోవటమే ఇది సంకర్షణ భక్తిని.
0: సంకర్షణ భక్తి ఈజ్ బేస్డ్ అపాన్ మేకింగ్ ఫ్రెండ్షిప్ విత్ ది ఆబ్జెక్ట్స్ అండ్ ది పీపుల్ అండ్ ద మ్యాటర్స్ విచ్ ఆర్ ఫార్ అవే.
1: కేవలం ఒక విధమైనటువంటి ఒక ఆకర్షణీయంగా ఉండేటువంటిది.
0: దిస్ ఈజ్ బేస్డ్ అపాన్ ఎ టైప్ ఆఫ్ అట్రాక్షన్.
1: ఇంకా రెండవది విప్రక భక్తి అనేటువంటిది, ఇది ద్వేషంతో కూడినటువంటిది.
0: దిస్ విప్రక భక్తి ఈజ్ బేస్డ్ అపాన్ హేట్రెడ్.
1: ఒక వస్తువు దగ్గర ఉన్నటువంటి దానిని దూరం చేసుకోవటం.
0: ఇట్ ఈజ్ మేకింగ్ ఎ థింగ్ విచ్ ఇస్ వెరీ క్లోజ్ డిస్టెంట్.
1: దగ్గర ఉన్నటువంటి వ్యక్తులను దూరం చేసుకోవటం.
0: ఇట్ ఈస్ ఆల్సో సెపరేట్ గెటింగ్ సెపరేటెడ్ ఫ్రమ్ పీపుల్ హు ఆర్ క్లోజ్ టు హిమ్.
1: దగ్గర ఉన్నటువంటి విషయాలను చాలా దూరంగా భావించుకోవటం.
0: మ్యాటర్స్ విచ్ ఆర్ వెరీ నియర్ హిమ్ ఆల్సో ఆర్ కన్సిడర్డ్ బై హిమ్.
1: ఇది కేవలము ఒక ద్వేషభక్తి అని కూడా చెప్పవచ్చు.
0: దిస్ టైప్ ఆఫ్ డివోషన్ మే బి డిస్క్రైబ్డ్ యాజ్ డివోషన్ బేస్డ్ అపాన్ హేట్రెడ్.
1: ఈ సంకర్షణ భక్తి అనేటువంటి దాంట్లో మూడు రకములు ఉంటున్నాయి.
0: ఇన్ దిస్ సంకర్షణ డివోషన్ దెర్ ఆర్ త్రీ టైప్స్.
1: తనకంటే అధికులను చూచి
0: లుకింగ్ అట్ పీపుల్ హు ఆర్ బెటర్ ప్లేస్ దాన్ హిమ్
1: గౌరవించటము,
0: షోయింగ్ దెమ్ రెస్పెక్ట్,
1: వారికి స్వాగతము చేయటము,
0: వెల్కమింగ్ దెమ్,
1: వారికి వినయ విధేయతలను ప్రకటించటము,
0: షోయింగ్ హ్యూమిలిటీ,
1: నమ్రతతో వారి యొక్క దీన్ని ఎందు అనుభవించటము,
0: ఎంజాయింగ్ దర్ కంపెనీ విత్ హ్యూమిలిటీ.
1: ఇది మొదటి తరగతికి చెందినటువంటి.
0: దిస్ ఈజ్ ఫస్ట్ టైప్ ఆఫ్ సంకర్షణ.
1: రెండవది,
0: ద సెకండ్ వన్ ఈజ్
1: తనకు సరి అయినటువంటి వారిని అనగా తనకు ఈడైనటువంటి వారిని,
0: దట్ ఈస్ పీపుల్ హు ఆర్ ఈక్వల్ టు హిమ్,
1: వారితో స్నేహము గావించుకోవటము,
0: మేకింగ్ ఫ్రెండ్షిప్ విత్ సచ్,
1: వారితో ప్రేమను పెంచుకోవటము,
0: డెవలపింగ్ లవ్ విత్ సచ్,
1: వారితో భయమును వీడి ఉండటము,
0: బీయింగ్ ఫ్రీ విత్ దెమ్.
1: ఇది రెండవ తరగతి భక్తి.
0: దిస్ ఈజ్ ది సెకండ్ టైప్ ఆఫ్ డివోషన్.
1: ఇంకా మూడవది, తనకంటే చిన్నవారిని చూచి,
0: ద థర్డ్ టైప్ ఆఫ్ డివోషన్ ఈజ్ బేస్డ్ అపాన్
1: దయ కరుణ.
0: పీపుల్ హు ఆర్ లెస్ ఫార్చునేట్ దాన్
1: జాలిని చూపి
0: షోయింగ్ కైండ్నెస్,
1: వారికి తగినటువంటి యొక్క మార్గమును ప్రబోధించటము,
0: అండ్ షోయింగ్ ఏ వే అప్రోప్రియేట్ టు పీపుల్ హు ఆర్ లెస్ ఫార్చునేట్.
1: అన్నింటికి అత్యుత్తమైనటువంటి యొక్క ప్రేమ మరొకటి ఉంటుండాలి.
0: దేర్ ఈజ్ వన్ టైప్ ఆఫ్ డివోషన్ విచ్ ఈజ్ అబవ్ ఆల్ దీస్ టైప్స్.
1: లోకములో చతుర్విధమైనటువంటి పురుషార్థములు ఉంటున్నాయని, ధర్మ అర్థ కామ మోక్షములని.
0: దేర్ ఆర్ ఫోర్ types of goals for human life, dharma, artha,
1: parama purushottamainatundi kudanu marakutunnadi anetundi satyanni gurtinchukolekapothunnaru.
0: Those people who expound this do not know that there is a fifth which transcends all these types of goals of life.
1: Annintikante adikulainatundi varu daivam.
0: The one who is supreme is God.
1: Alanti daivanni pondinappudu,
0: when you get such
1: alanti daivanni darshinchinappudu,
0: when you take darshan of
1: alanti daivam yokka sannidhi sambandha bandhavyanni yerparchukunnappudu,
0: when you have been able to establish close relations,
1: kaligeetvanti yokka aanandamu,
0: the joy which you derive by
1: saayudhyamu,
0: that kind of close
1: aa prema tattvamune maha parabhakti ani cheptu vacharu.
0: This type of love has been described as parabhakti.
1: Yeta vata parabhakti anaga saayudhyam ane cheppavachunu.
0: Parabhakti is another name for a state of saayudhya.
1: Ee saayudhyam anedi leenamu kavatame.
0: Saayudhya is merging into God.
1: Bhinnatvam leka,
0: there is no separateness.
1: Ekatvamlo anekatvamunu kuda kalpinchukoka.
0: There is no question of seeing many things in
1: anekatvamlo ekatvanni anubhavinchatame saayudhyam.
0: Enjoying many different things in one thing and that kind of unity
1: in diversity.
0: Unity in diversity, that is saayudhya.
1: Ilanti tattvalu pondetvante parabhakti.
0: Parabhakti is one which takes you to this state.
1: Ee parabhakti tattvam anetundi andarki praptinchetundi kaadu.
0: All people cannot attain this parabhakti state.
1: Aithe ఇది లభ్యం కానటువంటిదని మనము నిరుత్సాహములకు నిరాశకు నిస్పృహకు ఏమాత్రం కూడా దారివనక్కర్లేదు.
0: జస్ట్ బికాస్ ఆఫ్ దాట్ పీపుల్ నీడ్ నాట్ బికమ్ డెస్పరేట్ అండ్ డిస్కరేజ్ అబౌట్ దిస్.
1: దానికి తగినటువంటి కృషిని చెయ్యాలి.
0: పీపుల్ షుడ్ మేక్ ఎఫర్ట్స్ అప్రోప్రియేట్.
1: ఎంతకాలమైనా నీవు వేరు నేను వేరు అనేటువంటి ఒక దీని అందే భేదాభిప్రాయం అందే జీవితాన్ని వ్యర్థం గావించరాదు.
0: For any length of time one should not go on wasting on the basis that God is
1: the one. ఈ భేదభావం ఉండినంత వరకు కూడాను అనుమానములు ఆస్పదము కలుగుతుంటాయి.
0: As long as there is the difference, there will be room for doubt.
1: ఈ అనుమానాస్పదములు ఉండినంత వరకు కూడాను వాడు నిజమైనటువంటి యొక్క సత్యాన్ని గుర్తించుకోలేడు.
0: As long as there is room for doubt, one would not be able to get at truth.
1: ఈనాటి మానవుడు,
0: today's man,
1: ఎన్నో బోధిస్తూ ఉన్నాడు కానీ
0: has been teaching many things.
1: Bodhinchinatvanti vishayamulu tanakkudunu anvayistayi anetvanti oka satyanni marchipothunnadu.
0: But he is forgetting all those things which he is teaching are applicable to him also.
1: Itarulaku bodhinchetvanti oka vishayam lopala taanu enta varaku aacharistunnanu anetvanti oka vicharanni kuda nu taanu cheyatam ledu.
0: He is not even caring to think as to what extent he is practicing.
1: Idi kevalam aadambaramaina bhaktiga nirupistu untuntaru.
0: This kind of devotion is a
1: aadambaram kaani ahankaram kaani atapataram gaavistundi.
0: Ostentation, show and ego
1: bhagavantuni kuda dooram gaavinchukuntadu.
0: You will be become distant to God.
1: అలాంటి యొక్క దివ్య భావములను దూరం గావించుకునేటువంటి అనుమానాలకు మనం ఏమాత్రమో అవకాశం ఇవ్వకూడదు.
0: డూ నాట్ గివ్ రూమ్ ఫర్ డౌట్స్ విచ్ విల్ సెపరేట్ యూ అండ్ మేక్
1: స్వార్థము స్వప్రయోజనము దృష్టి అందించుకున్నటువంటి వానికే ఈ అనుమానాలు అధికంగా ఉంటాయి.
0: సెల్ఫిష్నెస్ అండ్ సెల్ఫ్ ఇంట్రెస్ట్ ఇఫ్ దే డామినేట్ హిమ్,
1: భగవద్ ప్రపత్తిని అనుభవించేటని ఆశించేటువంటి వానికి ఈ విధమైనటువంటి భేదములు ఏమాత్రము ఉండవు.
0: ఫర్ వన్ హూ ఎంజాయ్స్ devotion and love for the Lord will never entertain doubt.
1: Loka sambandhamaina vyavaharam nundi maatrame tana yokka bhakti prapattanu velladi chesukuntunnadu kaani daivattva sambandhamainatundi yokka aatma tattvam nundu tama bhakti prapattanu tamaku tamave sachiga untundali.
0: He is showing all this devotion expecting some worldly benefits and not for the sake of God himself.
1: Vidyarthulara,
0: dear students,
1: prakrutamaina ee jeevitam nundu,
0: in this worldly life,
1: ee jagat sambandhamainatundi vyavaharam enta kaalam,
0: for how long this world will last,
1: ee jagat sambandhamaina vyavaharam ee vidhamainatundi shanti santosham andistunnayi,
0: to what extent can they give you peace, happiness and
1: joy? Tadwara manavudu aneka vidhamaina ashantini pondagalugutunnadu.
0: Through that you can only get lack of peace, strife and lack of peace.
1: Artha balamu dhana balamu anga balamu అర్థబలము ధనబలము అంగబలము భక్తి ముక్తుల సాధింప పనికిరావు.
0: ద స్ట్రెంగ్త్ బేస్డ్ అపాన్ వెల్త్, ద స్ట్రెంగ్త్ బేస్డ్ అపాన్ ది సెన్స్ ఆర్గన్స్ అండ్ ద ఫిజికల్ బాడీ will not be able to help you to attain either devotion
1: or bhakti. అటులే విద్యాబలము కూడా.
0: సో ఈజ్ ఆల్సో ద స్ట్రెంగ్త్ ఆఫ్ ఎడ్యుకేషన్ స్కాలర్షిప్.
1: దైవ బలమొక్కటే మనుజుని ధన్యుజేయు.
0: ద ఓన్లీ స్ట్రెంగ్త్ విచ్ కెన్ శాంక్టిఫై మ్యాన్ ఈజ్ ది స్ట్రెంగ్త్ ఆఫ్ గాడ్.
1: జగత్తులో ఎన్ని బలములు ఉండినప్పటికీ అన్ని బలములు దుర్బలములే.
0: ఆల్ ద అదర్ టైప్స్ ఆఫ్ స్ట్రెంగ్త్ ఇన్ ద వరల్డ్ దే ఆర్ అబ్సల్యూట్లీ వీక్.
1: బలము ఒక్కటి మాత్రమే బలం అనుకుంటున్నారు జగత్తులో.
0: పీపుల్ థింక్ దాట్ ది పవర్ ఒబ్టైన్డ్ బై వెల్త్ ఈజ్ ద రియల్ పవర్.
1: కాదు, దైవ బలం ఒక్కటి ఏ ప్రధానమైన బలం.
0: ద మోస్ట్ ఇంపార్టెంట్ స్ట్రెంగ్త్ అండ్ పవర్ ఈజ్ ద పవర్ ఆఫ్ గాడ్.
1: శంకరులు కూడా చెప్పారు మా

0: குருதன ஜன யௌவன கர்வம்.
1: சங்கர் ஆல்சோ ஹேஸ் டிக்ளேர்ட் ஃபார் ஹவு லாங் will be strength based upon
0: dana jana yavana garvam anetundi oka kshana matramu minchu minchinattiga untuntadi.
1: Pride arising out of wealth and people and also the youth,
0: aithe dhanamu jadamainatundi.
1: Money is after all inert.
0: Ee jagattunandu ee jadamainatundi daliki ekkada undi balamu.
1: In this world how can such a inert entity have power?
0: Manishi endunnatundi manastattvam vallane deeniki balam kaani durbalam kaani yerpadutundadi.
1: The power is imparted to it only by the mind of the man.
0: Dhanam kaani vidya kaani inke vidhamaina yokka sampattulu kaani anni kudunu parishuddhamainatundi jalam vantivi.
1: All the other types of wealth, be it wealth, be it education, all these may be compared to river, pure water.
0: అయితే ఈ జలము ఏ రంగు బాటిల్లో చేరినప్పుడు ఆ యొక్క రంగు స్వరూపాన్ని పొందుతుంటాయి.
1: బట్ ది కలర్ ఆఫ్ ది వాటర్ విల్ డిపెండ్ అపాన్ ది కలర్ ఆఫ్ ది బాటిల్ ఇన్ విచ్ యూ పుట్ దిస్ వాటర్, ప్యూర్ వాటర్.
0: అదే విధంగానే ధనము కూడాను ఒక దుర్మార్గుడు అనేటువంటి వారిలో చేరిపోయినప్పుడు ఆ ధనం కూడాను దుర్వినియోగంగానే పోతుంటాయి.
1: When the money is at the command of a wicked fellow, it will be used for evil purposes.
0: ఆ ధనం కూడాను పవిత్ర హృదయం కలిగినటువంటి వారిలో చేరినప్పుడు అది పవిత్రమైనట్టుగానే రూపొందుతుంది. సత్కార్యములు ప్రవేశిస్తుంది.
1: When the wealth is at the command of a good person and a noble person, it will be used for noble purposes.
0: ధనము కాని విద్య కాని ఇంకే విధమైనటువంటి శక్తి సామర్థ్యము కూడాను మనిషి యొక్క స్వభావాన్ని పట్టే ఇవి ఆ యొక్క స్వరూపాన్ని చెందిపోతున్నాయి.
1: Whether it is money or education, they will be used depending upon the type of person with whom they are associated.
0: కనుక ధనము చెడ్డది కాదు, విద్య చెడ్డది కాదు, వినియోగ విధానము చెడ్డదిగా మంచిదిగా మారుతున్నాయి.
1: మనీ అండ్ ఎడ్యుకేషన్ బై దెమ్సెల్వ్స్ దే ఆర్ నాట్ బ్యాడ్.
0: అందరు ధనవంతులకు అహంకారం ఉండదు.
1: All wealthy people are not arrogant.
0: విద్యావంతులందరికీ కూడాను అహంకారం ఉండదు.
1: All educated people are not arrogant either.
0: కానీ వాని స్వభావ స్వరూపమును పురస్కరించుకుని మన యొక్క ప్రభావం కూడాను సంబంధం చేసుకుని వారి యొక్క మంచి చెడ్డలు మారుతున్నాయి.
1: బట్ డిపెండింగ్ అపాన్ ద టైప్ ఆఫ్ పర్సన్ విత్ హూమ్ దీస్ టూ ఐటమ్స్ ఆర్ దేర్, దే ఆర్ యూజ్ ఎయిదర్ ఫర్ గుడ్ పర్పసెస్ ఆర్ ఫర్ బ్యాడ్ పర్పసెస్.
0: కనుకనే మనస్సు యొక్క ప్రభావాన్ని మంచి మార్గంలో ప్రవేశపెట్టడానికి ఒక ఆధ్యాత్మిక మార్గమే సరైనటువంటి మార్గం.
1: ఇట్ ఈస్ ది ఓన్లీ స్పిరిచువల్ పార్ట్ విచ్ కెన్ మేక్ ద మ్యాన్స్ మైండ్ గో ఆన్ ద రైట్.
0: ఆధ్యాత్మిక మార్గంలో అనేక విధమైనటువంటి అడ్డు తగులుతూ ఉంటాయి.
1: క్వైట్ ఎ ఫ్యూ అబ్స్టికల్స్ మే బి ఫేస్ ఇన్ ది పార్ట్ ఆఫ్ స్పిరిచువల్.
0: మొట్టమొదటి అడ్డు వాసన.
1: ద ఫస్ట్ అబ్స్టికల్ ఈజ్ ది వాసన, ది డిజైర్.
0: అనగా ఈ వాసనలు అనగా అభిమాన మమకారములు.
1: This vasana, these desires are attached.
0: ఎలాంటి అభిమాన మమకారములు? ప్రాకృత సంబంధమైనటువంటి భోగభాగ్యములు, అనుకూలములు, ఆనందములు ఇలాంటివంతా కూడాను తాను ఒక విధమైనటువంటి సత్యంగా భావిస్తుంటాడు.
1: What type of attachment and what type of ego, and they are based upon the transient things will be considered by him as if they are permanent ones.
0: Bhagavat ajyanu sirasa vahinchi ఆ యొక్క కార్యమునందు దీక్షను పూని విజయమును సాధించవలనని ఆశించేటువంటి వ్యక్తులకు ఇది మొట్టమొదటి అడ్డు తగులుతుంటాయి.
1: ఫర్ పీపుల్ హూ వాంట్ టు ఫాలో ది కమాండ్ ఆఫ్ ద లార్డ్ అండ్ శాంక్టిఫై దియర్ లైఫ్, ద ఫస్ట్ అబ్స్టికల్ ఈజ్ దిస్.
0: నా బంధువులు ఏమనుకుంటారో ఏమో.
1: వాట్ మై పీపుల్ ఆర్ గోయింగ్ టు,
0: నా మిత్రులు ఏ విధంగా భావిస్తారో ఏమో.
1: వాట్ మై ఫ్రెండ్స్ విల్ థింక్ ఆఫ్ మీ.
0: సమాజంలో ఏ విధమైనటువంటి యొక్క పేరు ప్రతిష్టలు నాకు భంగమవుతుందో.
1: How am I lose my name and fame in society?
0: Ani kontha varaku sankuchita hrudayulai
1: with this kind of narrow mindedness people will approach.
0: Kevalam aadambaram nimittamai
1: for the sake of name,
0: gaurava maryadala nimittamai
1: name, fame and so
0: tatkarika sukshantara nimittamai
1: temporary joys
0: kontha varaku bhangapadi
1: and they yield to these temptations.
0: Daivadnanu ullanghistu untaru.
1: They disobey and go against the commands of the Lord.
0: రెండవది అరకంటే అధికులైనటువంటి వారిని చూచి అధిక విద్యావంతులో, అధిక శ్రీమంతులో, అధిక బలవంతులో ఇలా అధికమైనటువంటి వారిని చూచి ఇది అసూయభావం గుర్తిపడుతుంది.
1: జెలసీ టేక్స్ షేప్ ఇన్ ద మైండ్ ఆఫ్ మ్యాన్ వెన్ హీ సీస్ పీపుల్ హూ ఆర్ బెటర్ దాన్ హిమ్ ఎదర్ ఇన్ టర్మ్స్ ఆఫ్ వెల్త్, ఎడ్యుకేషన్, బ్యూటీ ఎట్సెట్రా.
0: ఆ అసూయభావంను కూడా చేరనివ్వకుండా చూసుకోవాలి సాధకులు.
1: సాధక షుడ్ టేక్ కేర్ టు సీ దట్ దేర్ ఇస్ నో రూమ్ ఫర్ జలసీ.
0: మూడవది అహంకార భావం.
1: ద థర్డ్ వన్ ఈజ్ ఈగో, అహంకారం.
0: ఈ అహంకారం అనేటువంటిది తనలో ఉండేటువంటి ఎన్ని దోషములైనా కూడాను అవి మంచివిగా భావిస్తాడు.
1: పర్సన్ విత్ ఈగో కన్సిడర్స్ ఆల్ హిస్ డిఫెక్ట్స్ యాజ్ స్ట్రాంగ్.
0: పనులు ఎందున్నటువంటి మంచిది కూడాను దోషముగా నిరూపిస్తాడు.
1: అండ్ ఈ థింగ్స్ ది గుడ్ థింగ్స్ ఇన్ అదర్స్ ఆల్సో యాజ్ బ్యాడ్ థింగ్స్.
0: తాను చేసేటువంటి దోషములంతా కూడా సమర్థించుకోవడానికి ప్రయత్నిస్తాడు.
1: హీ గోస్ ఆన్ డిఫెండింగ్ ఆల్ ద మిస్టేక్స్ హీ కమిట్.
0: సమాజమునందు కానీ,
1: బీట్ ఇన్ సొసైటీ,
0: మరే విధమైనటువంటి పార్టీలు ఎందు కానీ,
1: ఆర్ ఇన్ ఎనీ అదర్ పార్టీ,
0: తనకు పేరు ప్రతిష్టలు రావాలి.
1: హీ వాంట్స్ టు గెట్ నేమ్ అండ్ ఫేమ్.
0: దాని నిమిత్తమై
1: ఫర్ ద సేక్ ఆఫ్
0: దైవాజ్ఞను కూడా ఉల్లంఘిస్తూ ఉంటాడు.
1: హీఈస్ ప్రిపేర్డ్ టు డిసోబే ది కమాండ్.
0: అట్టివారు సరి అయిన భక్తులు కాదు.
1: He can never be a good devotee.
0: ఈ భక్తి కూడా సన్ని సంబంధ బాధ్యం కూడా ఉండదు.
1: Such devotion cannot be established with closeness.
0: దీనికి చక్కని ఉదాహరణము హనుమంతుడే.
1: ది బెస్ట్ ఎగ్జాంపుల్ ఫర్ దిస్ ఈజ్ హనుమాన్.
0: రామాజ్ఞను శిరసా వహించి
1: హీ ఒబే
0: సీతాన్వేషణ గావించి విజయాన్ని సాధించాలని సంకల్పించుకున్నాడు.
1: హీ రిజాల్వ్ to obey the law, the commands of Rama and search for Sita and get at her.
0: Rama agnam teesukoni vanara sainyamto taanu Sita anveshanalo praveshinchadu.
1: Accepting the commands of the Lord, accompanied by the monkey's army, he proceeded.
0: Akkada samudram oddu cheraadu.
1: He reached the ocean, shores of ocean.
0: ఈ వానరులందరూ కూడా ఈ సముద్రం అగాధమైన సముద్రం చూచేటప్పటికే అందరి గుండెలు జారిపోయాయి. ఏ రీతిగా దాటటం?
1: ది మంకీస్ గాట్ టెర్మినేట్ డిస్కరేజ్ ది మొమెంట్ దే సా ద
0: ఈ లంకను ఏ విధంగా ప్రవేశించటం?
1: హౌ కెన్ వీ క్రాస్? హౌ కెన్
0: వీ అసాధ్యము అసాధ్యమని అందరూ బలహీనుడయ్యారు.
1: ఎవ్రీ వన్ బికేమ్ వీక్ మైండెడ్ టెలింగ్.
0: కానీ ఒక హనుమంతుడు మాత్రమే ధీరుడై.
1: బట్ హనుమాన్ రిమైన్డ్ వెరీ కరేజియస్.
0: భగవత్ ఆజ్ఞను శిరసావహించి నెరవేర్చుకోవటం మన కర్తవ్యం.
1: ఇట్ ఈస్ మై డ్యూటీ టు ఒబే ది కమాండ్ ఆఫ్ ద లార్డ్.
0: కష్టము కాని, నష్టము కాని, నిష్ఠూరం కాని, నిందలు రాని, కారణమైనా పోని, కానీ దీన్ని నెరవేర్చడం మన కర్తవ్యం.
1: కమ్ వాట్ మే, ఈవెన్ అట్ ద కాస్ట్ ఆఫ్ మై ఓన్ లైఫ్, ఐ హావ్ టు అకాంప్లిష్ ది టాస్క్ గివెన్ టు మీ బై ది లార్డ్.
0: కనుక నేను దీంట్లో ప్రవేశిస్తాను.
1: ఐఎమ్ గోయింగ్ టు అండర్టేక్ దిస్ టాస్క్.
0: భగవంతుని కార్య విజయమును అందరూ సాధించిన వారిగా ఉండాలి, కానీ నేను ఒకడే సాధించాలనే అహంకారం నాకు రాకూడదు.
1: బట్ హీ సెడ్ ఐ షుడ్ నెవర్ గెట్ ది ఫీలింగ్ దట్ ఐ అలోన్ హావ్ అకాంప్లిష్డ్ ది కమాండ్స్ ఆఫ్ ద లార్డ్ అండ్ నన్
0: కనుక మీరందరూ కూడా నేను తిరిగి సముద్రం దాటి లంక నుంచి వెనుకకు వచ్చేంత వరకు మీరు కిష్కిందా పట్టణం రాముల దగ్గరికి మీరు పోకూడదు.
1: అంటిల్ ఐ కమ్ బ్యాక్ ఫ్రమ్ లంక ఆల్ ఆఫ్ యూ షుడ్ రిమైన్ హియర్.
0: ఇక్కడే నా నిమిత్తమే కాచుకుని ఉండాలన్నారు.
1: యూ షుడ్ కీప్ వెయిటింగ్ ఫర్ మై అరైవల్ బ్యాక్.
0: ఆ విధంగా వారిని శాసించి
1: హీ కమాండెడ్ దిస్ మంకీస్.
0: మొదటి పర్వతాన్ని ఎక్కాడు.
1: హీ క్లైంబ్డ్ ది ఫస్ట్.
0: ఏమిటి ఆ పర్వతము?
1: వాట్ ఈస్ దట్ మౌంటైన్?
0: నేను రామాజ్ఞ లోపల నా యొక్క ప్రాణమైన అర్పితం గావించి నేను అతని యొక్క ఆజ్ఞను శిరసావహించాలి.
1: ఈవెన్ అట్ ద కాస్ట్ ఆఫ్ మై లైఫ్.
0: ఇదే నా దీక్ష అని హృదయపూర్వకంగా ప్రమాణం చేసుకున్నాడు.
1: హీ ప్రామిస్డ్ అండ్ వౌడ్ టు హిమ్సెల్ఫ్ దట్ He is going to obey the commands of the Lord even at the cost of his own life.
0: Rendo parvatam ekkadu.
1: The second obstacle also he crossed.
0: Vaakuto kinda undinatunte vanaralakanta kudunu oka shasanam chesadu.
1: He gave a command to all those vanaras, monkeys.
0: Naa jeevitam Rama ajna lopala ankitam chestunnanu.
1: I am dedicating my life in obeying the command of the Lord.
0: Deenni sadhinchagalanu.
1: I can accomplish it.
0: తరలో ప్రతి విజయాన్ని తీసుకుని నేను వస్తున్నాను అని
1: చెప్పాడు. I am going to get back the news of victory in a short time, he said.
0: మరి మూడవ పర్వతం ఎక్కాడు.
1: The third obstacle also he.
0: ఇదిగో నేను ఇప్పుడు సముద్రాన్ని దాటుతున్నాను అని కుప్పించేశాడు.
1: He said that he is going to cross the ocean and he
0: అనగా భగవంతుని ఆజ్ఞను శిరసావహించడానికి త్రికరణ శుద్ధి అనగా మనస్సు యొక్క శుద్ధి మొదటిది, రెండవ శుద్ధి వాక్కుది, మూడవ శుద్ధి శరీరాన్ని. ఈ మూడింటి ఎందు త్రికర శుద్ధిగా తాను సముద్రంపై ఎగిరాడు.
1: టు ఒబే ది కమాండ్ ఆఫ్ ద లార్డ్ దెర్ ఇస్ నీడ్ ఫార్ ప్యూరిటీ ఆఫ్ త్రికరణ, బాడీ, మైండ్ అండ్ వర్డ్.
0: ఈ త్రికరణ శుద్ధి తోపల అనగా మనస్సులో దాని యొక్క దీక్షను పూనటము, వాకులో దాన్ని వెల్లడి చేయటము, శరీరంతో అనుభవించటం.
1: దట్ మీన్స్ హీ రిజాల్వ్ ఇన్ హిజ్ ఓన్ మైండ్ అండ్ హీ టోల్డ్ ద సేమ్ థింగ్ ఇన్ ది వరల్డ్ అండ్ హీ డిడ్ ఇట్ ఇన్ యాక్షన్. ఎంత
0: దూరం పోయేటప్పటికీ
1: when he was crossing
0: ఈ వాసనా స్వరూపమైనటువంటి మైనాకం వచ్చింది.
1: అండ్ దిస్ ఫారం ఆఫ్ వాసన ది డిజైర్ ఇన్ ది ఫారం ఆఫ్ మైనక మౌంటైన్ ఇట్ కేమ్ అప్.
0: తన తండ్రి అయినటువంటి వాయుదేవుని వల్ల రక్షింపబడినటువంటి కనుక మైనాకము.
1: దిస్ మైనాక మౌంటైన్ వాజ్ సేవ్డ్ బై హనుమాన్.
0: వాయుదేవుని పుత్రుడైన యొక్క హనుమంతులకు ఒక కృతజ్ఞత అందించాలని మంచి ఉద్దేశంతోనే వచ్చింది పాప.
1: అన్ అకౌంట్ ఆఫ్ ఆఫరింగ్ గ్రాటిట్యూడ్ టు ద సన్ ఆఫ్ వాయు హు హాడ్ సేవ్డ్ మైనాక.
0: మారుతి, నా పైన కొంతసేపు విశ్రాంతి తీసుకుని నా ఆదిత్యం పుచ్చుకుని వెళ్ళమని చెప్పిన కోరింది.
1: ఇట్ ప్రే టు హనుమాన్, ఓ హనుమాన్ టేక్ ఎ లిటిల్ రెస్ట్ ఆన్ మీ అండ్ గివ్ మీ సాటిస్ఫాక్షన్.
0: హనుమంతుడు చెప్పాడు, నేను వెందులు ఆరగించి నిమిత్తం రాలేదు.
1: హనుమాన్ టోల్డ్, ఐఎమ్ నాట్ హియర్
0: రామాజ్ఞ నేను పూర్తి చేసేంత వరకు నేను ఏ యొక్క నీరైనా కూడా త్రాగను.
1: అంటిల్ ఐ ఫుల్ఫిల్ ది కమాండ్ ఆఫ్ రామా ఐఎమ్ నాట్ గోయింగ్ టు టేక్.
0: భగవంతుని ఆజ్ఞనే నాకు ప్రధానము.
1: హిజ్ వర్డ్ ఈజ్ లా ఫర్ మీ.
0: నాకు ఈ శాంతి కానీ విశ్రాంతి కానీ నాకు అక్కర్లేదు.
1: ఎయిదర్ పీస్ ఆర్ ఎనీ కైండ్ ఆఫ్ రెస్ట్ ఐ డోంట్
0: నీడ్. సేవలో నేను అంకితమైపోయాను.
1: ఐ హావ్ డెడికేటెడ్ మై సెల్ఫ్ ఇన్ ద సర్వీస్ ఆఫ్ ద లార్డ్.
0: కనుక ఆ రామాజ్ఞను పూర్తి నెరవేర్చుకుని వచ్చేంత వరకు కూడా నీ యొక్క ఆదిత్యం నాకు అక్కర్లేదన్నాడు.
1: అంటిల్ ఐ ఫుల్ఫిల్ ది కమాండ్స్ ఆఫ్ మై లార్డ్ ఐఎమ్ నాట్ ప్రిపేర్ టు యాక్సెప్ట్ ది హానగారి.
0: రాఘవను ఉల్లంఘించాడు, ఈ సౌఖ్యమంతా తోసివేశాడు.
1: హీ త్రూ అవే, హీ సెట్ అసైడ్ ఆల్ దిస్ కైండ్ ఆఫ్ ఆబ్స్టికల్స్ అండ్ టెంప్టేషన్స్.
0: మరీ కొంత దూరం వెళ్లేటప్పటికీ అసూయ.
1: ఆఫ్టర్ హీ వెంట లిటిల్ వాయ్ దేర్ వాజ్ జెలసీ ఫేసింగ్ హిమ్.
0: అక్కడ సురసి వచ్చింది, అనగా ఒక రాక్షసి, అసూయ రాక్షసి.
1: అండ్ దట్ ఈస్ ది డెమన్ ఆఫ్
0: రాముడు. హనుమంతుడు ఎగిరిపోతుంటే ఆ నీడను కూడా పట్టి లాగిందన్నమాట.
1: వెన్ హనుమాన్ వాజ్ ఫ్లయింగ్ ది సురసి,
0: అనగా తనకంటే అధికులైనటువంటి వాడిని క్రిందికి లాగటమే తన యొక్క స్వభావం.
1: దట్ ఈస్ pulling down people who are better than it, that is the
0: nature of ఎక్కడ ఎవరు కనిపించలేదు.
1: హనుమాన్ లుక్ ఆన్ ఆల్ ద ఫోర్ సైడ్స్, హీ వాజ్ నాట్ ఏబుల్ టు సైట్ ఎనీవన్.
0: క్రింద చూచాడు,
1: హీ లుక్డ్ డౌన్.
0: ఇది ఒక రాక్షస కృత్యము, అసూయతో కూడినటువంటిది, నన్ను క్రిందికి లాగడం కోసం ఇంత ప్రయత్నం చేస్తున్నానని గుర్తించాడు.
1: హీ రికగ్నైజ్ ఎ డెమన్ ఫిల్డ్ విత్ జెలసీ ట్రైంగ్ టు బుల్ డౌన్ హనుమాన్ ఫ్రమ్ డౌన్ బిలో.
0: ఆ మరుక్షణంలోనే సురచి, ఓ హనుమంత నీవు నాకు ఆహారంగా మారిపోవాలి అన్నాడు.
1: సురసి సేడ్, ఓ హనుమాన్ యు షుడ్ బికమ్ ఫుడ్ ఫర్ మీ
0: చెప్పాడు. నీకు ఆహారంగా నేను అర్పితం కావటంలో ఏమాత్రం నేను సందేహించను.
1: ఐ హావ్ నో హెసిటేషన్ ఇన్ బికమింగ్ ఫుడ్ ఫర్ యూ.
0: అయితే ఒక్కటి నా ప్రతిజ్ఞ ఉంటుండాలి.
1: బట్ దెర్ ఈస్ అ వౌ విచ్ ఐ హావ్.
0: భగవంతుని ఆజ్ఞను పూర్తి నేను నెరవేర్చిన తర్వాత ఎవరికైనా సరే నేను ఆహారంగా ఉంటాను.
1: ఆఫ్టర్ ఫుల్ఫిలింగ్ ది కమాండ్ ఆఫ్ మై లార్డ్ ఐఎమ్ ప్రిపేర్ టు బికమ్ ఫుడ్ ఫర్
0: యూ. ఆజ్ఞను తీసుకుని పోయి సీతకు అందించి సీత యొక్క విషయం తిరిగి రామునికి అప్పచెప్పి నేను తిరిగి నీకు ఆహారంగా వస్తానన్నాడు.
1: ఆఫ్టర్ కన్వేయింగ్ ది మెసేజ్ ఫ్రమ్ రామా టు సీత అండ్ ఫ్రమ్ సీత టు రామా ఐఎమ్ ప్రిపేర్ టు కమ్ బికమ్ ఫుడ్ ఫర్ యూ.
0: పిచ్చివాడా, ఆఖరి నాకు ఇప్పుడవుతుంటే ఎప్పుడూ నీకు ఆహారంగా వస్తానంటే నాకు అది అక్కర్లేదు, ఇప్పుడే నాకు నీవు ఆహారంగా సిద్ధం కావాలన్నాడు.
1: ఓ పోలీస్ వన్, ఐ వాంట్ యూ టు బి బికమ్ ఫుడ్ జస్ట్ నౌ బికాస్ ఐఎమ్ హంగ్రీ, ఐఎమ్ నాట్ ప్రిపేర్ టు వెయిట్.
0: ఇది అసాధ్యము, నాకు భగవంతుని ఆజ్ఞనే నాకు ప్రధానము.
1: ఇట్ ఈస్ ఇంపాసిబుల్ లార్డ్,
0: నీవేమైనా తీసుకుంటాను, ఎన్ని విధమైనటువంటి హింస పెట్టినా కానీ ఆ హింసలో ప్రాణమునైనా వదులుతాను కానీ భగవత్ ఆజ్ఞ నేను విడువను.
1: వాట్ ఎవర్ డిఫికల్టీస్ అండ్ ట్రబుల్స్ విత్ యూ ఐఎమ్ ప్రిపేర్ టు బేర్, బట్ ఐ విల్ నెవర్ గివ్
0: అప్. తాను అనేక రకమైన రూపంలో దాల్చి హనుమంతుని మింగడానికి ప్రయత్నించింది.
1: సురసి బిగాన్ టేకింగ్ డిఫరెంట్ ఫార్మ్స్ అండ్ గల్ప్ డౌన్ హనుమాన్.
0: కానీ భగవత్ ఆజ్ఞను లక్ష్యం అందించుకున్నటువంటి హనుమంతుడికి ఎట్టి భయ ప్రాంతం లేకుండా ఆ సురసిని హింసించాడు, అనగా హతమార్చాడు.
1: హనుమాన్ హూ వాజ్ డెడికేటెడ్ హింసెల్ఫ్ ఫార్ ది కమాండ్ ఆఫ్ ద లార్డ్ హ్యాడ్ ది పవర్,
0: అనగా అసూయ అనేటువంటి గుణమును కూడాను ప్రాణం తీశాడు.
1: దట్ మీన్స్ హీ కిల్డ్ దిస్ పర్టికులర్ ఫీలింగ్ ఆఫ్ జెలసీ.
0: అక్కడ నుంచి లంకలో ప్రవేశించాడు.
1: హీ ఎంటర్డ్ లంక.
0: చూచాడు అతి సుందరమైనటువంటి ఈ లంకను. చూచి
1: హీ లుక్డ్ అట్ దిస్ బ్యూటిఫుల్ సిటీ.
0: ఆహా, నేను హనుమంతుని ఎప్పుడూ చూడలేదు, ఆ రావణ్ ఎప్పుడూ నేను చూడలేదు.
1: ఐ హావ్ నాట్ సీన్ అట్ ఎనీ
0: టైం. యొక్క భవనములే ఇంత మందిరంగా ఉంటున్నప్పుడు వీరి భావాలు ఎంత పవిత్రంగా ఉంటాయో ఏమో అనుకున్నాడు.
1: హీ ఫెల్ట్ దట్ వెన్ దేర్ బిల్డింగ్స్ ఆర్ సో బ్యూటిఫుల్ దేర్ ఫీలింగ్స్ ఆల్సో.
0: తక్షణమే రామాజ్ఞ జ్ఞాపకం వచ్చింది.
1: ఇమ్మీడియట్లీ హీ రిమెంబర్డ్.
0: వీడే నిజంగా పవిత్రుడైపోతే ఈ రకమైన అపవిత్రమైనటువంటి కార్యములు ఎందుకు చేస్తాడు.
1: ఇఫ్ ఓన్లీ హీ ఈజ్ ఎ సేక్రెడ్ అండ్ డివైన్ పర్సన్ హౌ వుడ్ హీ డూ సచ్ అన్సేక్రెడ్.
0: కానీ వీడి మంచి చెడ్డలు గుర్తించాలని చెప్పని అతి స్వల్ప స్వరూపాన్ని ధరించి లంకలో ప్రవేశించడానికి పోయాడు.
1: హీ టుక్ ఎ వెరీ స్మాల్ ఫామ్ అండ్ దెన్ హీ ఎంటర్డ్ లంక. హౌ టు అండర్స్టాండ్
0: దట్ అహంకారి అయిన లంకిణి ఉంటుండాలి.
1: దెర్ వాజ్ లంకిణి హూ ఈస్ ఫుల్ ఆఫ్ ఈగో.
0: సూచింది.
1: హీ లుక్డ్ అట్ హనుమాన్.
0: ఒరే కోతి, నన్ను కూడా మోసం చేసి దొంగతనంగా లోపల ప్రవేశిస్తున్నావా అని అరిచింది.
1: ఓ మంకీ, యూ వాంట్ టు డిసీవ్ మీ అండ్ సమ్హౌ ఎంటర్ ఇన్ టు లంకా, ఇస్ ఇట్?
0: హనుమంతుడు మండిపోయాడు.
1: హనుమాన్ వాస్ ఎన్రేజ్.
0: నేను దొంగనా?
1: డు యూ కాల్ మీ ఎ థీఫ్?
0: నేను దొంగగా ఈ యొక్క లంకలో ప్రవేశిస్తున్నానా?
1: డు యూ థింక్ దట్ ఐ వాంట్ టు ఎంటర్ ఇన్ ఎ స్టెల్తీ మేనర్?
0: మీ రాజు మా దొంగవాడు.
1: యు ఆర్ కింగ్ ఈజ్ ఎ గ్రేట్.
0: ఆ రాజుకు తగినటువంటి యొక్క రాక్షసులే మీరందరూ కూడాను.
1: అండ్ యు ఆల్
0: రాజు ప్రజాప్రజ.
1: All the demons are like the king himself.
0: మా ప్రభువు ధర్మస్వరూపుడు.
1: మై లార్డ్ ఈజ్ ది వెరీ
0: సత్యవాన్ పరిపాలకుడు.
1: హీ ఆల్వేస్ ఫాలో ది పాత్.
0: మా ప్రభు యొక్క శిష్యులైనటువంటి మేము కూడాను ధర్మస్వరూపులమే.
1: ఆల్ ఆఫ్ అస్ ది డిసైపుల్స్ ఆఫ్ సచ్ గాడ్.
0: మాలో ఇలాంటి దుర్గుణములు ప్రవేశించడానికి ఏమాత్రం కూడా అవకాశం లేదు.
1: దేర్ ఇస్ నో రూమ్ ఫర్ అస్ టు హ్యావ్ ఎనీ బ్యాడ్ థాట్స్
0: అని చాలా గర్జించాడు.
1: హీ రోర్డ్ విత్ దీస్ వర్డ్స్.
0: అప్పుడు రాక్షసి, మా మహారాజు దొంగనంటున్నావా అని చెప్పని అది రాక్షసి కూడా చాలా కోపం వచ్చింది.
1: ద డెమన్స్ ఆల్సో బికేమ్ వెరీ యాంగ్రీ. డూ యూ కాల్ అవర్
0: దొంగ కాకపోతే ఆ శ్రీరామచంద్రుడి యొక్క పత్ని అయినటువంటి సీతను దొంగతనంగా ఎక్క తెచ్చాడు. వాడు దొంగ కాక మరేవాడు ఉన్నాడు.
1: ఇఫ్ హీ ఈజ్ నాట్ ఎ థీఫ్, హౌ కుడ్ హీ హావ్ అబ్డక్టెడ్ సీత ఇన్ ఎ సచ్ ఎ స్టెల్తీ మేనర్?
0: ఈ విధంగా కూడా నువ్వు పోరాడేసేసి మొట్టమొదటి వాసనను, రెండవది అసూయను, మూడవది అహంకారాన్ని రూపుమాపాడు.
1: In this way, he overcame all these three obstacles.
0: ఇది భగవంతునికి భక్తులకు ప్రధానమైనటువంటి గుర్తులు అనేటువంటిది కూడా లోకానికి చాటుతూ వచ్చాడు.
1: He also showed and declared to the world,
0: నిజంగా భక్తులైనటువంటి వాడికి ఈ వాసనల కోసం ఏమాత్రం కూడా ప్రాకులాడకూడదు.
1: True devotees should not have these three defects.
0: ఇంకా ఆడంబరము, అసూయ అనేటువంటిది ఇందులో ఏమాత్రము ఉండకూడదు.
1: There should not be any room for either jealousy or
0: అహంకారం. అసలే తావివ్వకూడదు.
1: There should be no room whatsoever for
0: the devotee. భక్తుడైనటువంటి వాడు,
1: ఎ డివోటీ,
0: వాసనలను, అసూయను, అహంకారమును అణగదొక్కాలి.
1: There a devotee should subdue and control the vasana, the desire.
0: చూచిన తర్వాత ఆమె యొక్క భక్తి ప్రపత్తిని కూడా చక్కగా గుర్తిస్తూ వచ్చాడు.
1: ఆఫ్టర్ హీ సా సీత, హీ రికగ్నైజ్
0: భక్తుడికి ఉండవలసినటువంటి లక్షణాలు కూడా తాను కూడా తెలుసుకోవడానికి ప్రయత్నించాడు.
1: హీ వాంటెడ్ టు అండర్స్టాండ్ వాట్ ఆర్ ది క్వాలిటీస్ ఆఫ్ ఎ గుడ్ డివోటీ. ఫ్రమ్
0: నిరంతరము భగవంతుని చింతలో ఉండినటువంటి వాడు శరీరాన్ని పుష్కింపు చేసుకుంటాడు.
1: ఎ పర్సన్ హూ ఆల్వేస్ థింక్స్ ఆఫ్ ద లార్డ్ విల్ అలౌ హిస్ బాడీ టు ఫ్యామిష్.
0: నిజముగా దేహాన్ని పెంచుకున్నటువంటి వాడికి భక్తి అభివృద్ధి కాదు.
1: ఎ పర్సన్ హూ వాంట్స్ హిస్ ఫిజికల్ బాడీ టు గ్రో ఫ్లరిష్ హీ విల్ నాట్ హ్యావ్ డివోషన్.
0: భక్తి పెరిగినటువంటి వాడికి దేహం అభివృద్ది రాదు.
1: ఎ పర్సన్ ఫిల్డ్ విత్ డివోషన్.
0: ఇవి రెండింటికి చాలా భిన్న భేదంగా ఉంటుంటాయి.
1: దేర్ ఇస్ ఎ నెగటివ్ కారిలేషన్ బిట్వీన్ ది.
0: సీతను చూచాడు. ఆమె శరీరం చాలా శుష్కించిపోయింది.
1: సీత వాస్ ఫ్యామిష్. షీ వాస్ వెరీ థిన్.
0: ఇది ప్రతిభక్తి యొక్క ప్రధానమైనటువంటి యొక్క చిహ్నం అనుకున్నాడు.
1: హీ రికగ్నైజ్ దాట్ యాజ్ ఎ వెరీ ఇంపార్టెంట్ క్యారెక్టరిస్టిక్ ఆఫ్ ట్రూ డివోషన్.
0: దుఃఖంలో ఉండినటువంటి వాడు విందులు ఆరగించడు. కయ్యానికి కాలు తివ్వడు.
1: A person filled with sorrow could not go on taking feast.
0: కనుకన సీత తల్లి ఈ విధమైన దుఃఖంలో ఉండటం చేత తన యొక్క దేహ సంబంధమైనటువంటి యొక్క భ్రాంతిని కూడా వదిలిపెట్టింది.
1: మదర్ సీత హూ ఈ సఫరింగ్ దిస్ కైండ్
0: ఆఫ్ దైవం కావాలి, దైవం కావాలనే వాడికి దేహ చింత ఎక్కువగా ఉండకూడదు.
1: ఎ పర్సన్ హూ ఆస్పైర్స్ టు హావ్ గాడ్ షుడ్ నాట్ హ్యావ్ టూ మచ్ ఆఫ్ బాడీ.
0: సుఖములు, సంతోషములు, సౌభాగ్యములు ఏమాత్రం ఆశించరాదు.
1: హీ షుడ్ నాట్ ఆస్పైర్ టు హ్యావ్ ఫిజికల్ కంఫర్ట్, ఫిజికల్ జాయ్స్.
0: ఈ 10 నెలలు ఆమె ఉండటం చేత తన యొక్క శరీరం అంతా, తల అంతా కూడా ఒక్క అట్టగా చేరిపోయింది.
1: ది హోల్ హెయిర్ హెడ్ బికమ్ మ్యాటెడ్ అనకం.
0: ఏ యొక్క సంస్కారం కూడా ఆమె ఆశించలేదు.
1: హీ వాజ్ నాట్ ప్రిపేర్ టు ఈవెన్ హ్యావ్ ఎనీ.
0: రామ చింత తప్ప అన్ని చింతలు ఆమెలో లేవు.
1: There was no thought excepting the thought of
0: Rama. రెండవది ఏమంటే దృష్టి.
1: The second one is the vision, drushti, viewing.
0: తన యొక్క దృష్టి తన పాదముల పైన తప్ప అన్యుల యొక్క ముఖం చూచేటువంటిది కాదా అని.
1: Her vision was concentrated throughout on her feet.
0: తన కింది కొంచుకుని తన పాదమును మాత్రమే తాను చూస్తూ ఉంటుండాలి.
1: She was bending down her head and looking at her feet.
0: తన యొక్క మనస్సు భగవంతుని పాదారవిందముల పైన పెట్టడం.
1: keeping his one's mind at the lotus feet of the Lord.
0: మనసును భగవంతుని పైన, దృష్టిని తన పాదముల పైన పెట్టి దేహభ్రాంతి లేకుండా నిరంతరం కూడాను భగవంతుని చింత చేయటమే భక్తుని యొక్క ప్రధానమైన గుర్తులని గుర్తించాడు.
1: ద మోస్ట్ ఇంపార్టెంట్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ఎ ట్రూ డివోటీ ఇస్ ఫిక్సింగ్ వన్స్ మైండ్ ఆన్ ద లార్డ్, ఫిక్సింగ్ వన్స్ విజన్ ఆన్ ద ఫీట్ అండ్ మేకింగ్ ఫర్గెటింగ్ వన్స్ ఓన్ బాడీ కాన్షియస్నెస్. దీస్ ఆర్ ది ఎసెన్షియల్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ఎ గుడ్ డివోటీ. దట్స్ వాట్ హీ థాట్.
0: ఈ విధంగా సీతతో పరిచయం జరిగిన తర్వాత
1: ఆఫ్టర్ హీ
0: తల్లి నేనొక ప్రతిజ్ఞ చేసుకున్నాను.
1: Then he went to Sita and told her,
0: "Mother, దర్శనం అయ్యేంత వరకు ఆహార పానీయం నేను ముట్టకూడదు అనుకున్నాను.
1: I have taken a vow that until I have darshan of you, I will not take water. I have your darshan."
0: కనుక నేను తమ ఆజ్ఞిస్తే ఈ అశోకవనంలో అనేక పండుగ కనిపిస్తున్నాయి, వాటిని నేను కొంచెం భుజించి నా ఆకలిని తీర్చుకుంటానన్నాడు.
1: If you permit, I would like to quench my hunger by taking fruits in this ashoka.
0: అక్కడ కూడాను ఆమె యొక్క పవిత్రమైనటువంటి యొక్క ధర్మాన్ని చక్కగా నిరూపిస్తూ వచ్చింది.
1: ఈవెన్ దేర్ సీతాదేవి షోడ్ హర్ సేక్రెట్ అటాచ్మెంట్ టు ధర్మ.
0: హనుమంత, ఇది నాది నీది కాదు అడవి, ఈ యొక్క వనం.
1: దిస్ ఫారెస్ట్ నైదర్ బిలాంగ్
0: రావణం యొక్క అడవి.
1: టేకన్ అవౌ దట్ అంటిల్ ఐ హ్యావ్ దర్శన్ ఆఫ్ యూ ఐ
0: దర్శన్
1: వాటర్ ఐ హ్యావ్ యువర్ దర్శన్.
0: కనుక నేను తమను ఆజ్ఞిస్తే ఈ అశోక్

0: ఈ యొక్క వనం,
1: దిస్ ఫారెస్ట్ నైదర్ బిలాంగ్స్ టు
0: రావణం యొక్క అడవి,
1: నార్ బిలాంగ్స్ టు
0: వనం,
1: బిలాంగ్స్ టు రావణ.
0: ఇందులో వారి ఆజ్ఞ లేకుండా నీవు దీనిని అపహరించటము, దీనిని భుజించటము దొంగతనంగా మారుతుంది.
1: వితౌట్ హిస్ పర్మిషన్ పార్ట్ టేకింగ్ ఫ్రూట్స్ ఆఫ్ దిస్ పర్టికులర్ గార్డెన్ వుడ్ అమౌంట్ టు స్టీలింగ్.
0: క్రింద పడినటువంటి పండు కావాల్సింటే నీవు భుజించు అని చెప్పింది.
1: ఇఫ్ యూ వాంట్ టు ఈట్ యూ కెన్ టేక్ ది ఫ్రూట్స్ విచ్ ఆర్ డ్రాప్డ్ డౌన్ ఫ్రమ్ ద ట్రీస్.
0: కానీ తన ఆకలిని భరించుకోలేక చెట్టు ఎక్కాడు, అన్ని పండ్లు కోసి తిన్నాడు.
1: బట్ నాట్ బీయింగ్ ఏబుల్ టు బేర్ హంగర్ హనుమాన్ క్లైంబ్డ్ ది ట్రీస్ అండ్
0: తినటమే కాకుండా కొమ్మలు వేసి విరిచివేయటము, చెట్టంతా లాగివేయటము, ఈ కోతి చేష్టలు చేసుకుంటూ పోయాడు.
1: నాట్ మెయిన్లీ డిడ్ హీ పార్ట్ టేక్ ది ఫ్రూట్స్ విచ్ ఆర్ అవైలబుల్ దేర్ బట్ హీ బ్రోక్ ది బ్రాంచెస్
0: కావాలనే చేస్తూ
1: వచ్చాడు ది ట్రీస్ అండ్
0: ఎందుకంటే ఈ విధమైన పనులు చేసినప్పుడే నేను రావణ యొక్క సన్నిధికి పోవడానికి వీలవుతుంది.
1: హీ డిడ్ ఆల్ దీస్ థింగ్స్ ఇంటెన్షనలీ విత్ హిస్ ఇంటెన్షన్.
0: అప్పుడు వాడికి సరైనటువంటి బుద్ధి చెప్పడానికి సాధ్యమవుతుంది.
1: దెన్ ఓన్లీ రావణ వుడ్ క్యాచ్ మీ అండ్ టేక్ మీ టు కోర్ట్. దెన్ ఓన్లీ ఐ కెన్ టీచ్
0: ఈ విధంగా కూడా చెట్లు వీటంతా పెరిగి పారవేయటము, వేర్లు వరకు లాగివేయటము, ఈ విధమైనటువంటి చర్యలు చేస్తూ వచ్చాడు.
1: హీ బిగాన్ అప్రూటింగ్ ది ట్రీస్, బ్రేకింగ్ ది ట్రీస్, ది బ్రాంచెస్ ఎట్సెట్రా ఆర్ బ్రోకన్ డౌన్.
0: ఈ వార్త లంకలో అంతా ప్రాకిపోయింది, రావణ వరకు తెలిసిపోయింది.
1: దిస్ న్యూస్ స్ప్రెడ్ టు ది ఎంటైర్ లంకా సిటీ అండ్ వెంట్ రైట్ అప్ టు రావణ.
0: చాలా వీరులంతా పంపిస్తూ వచ్చాడు.
1: రావణ బిగాన్ సెండింగ్,
0: వచ్చిన వారందరినీ కూడా చక్కగా సరైనటువంటి ఒక పరిస్థితికి తెచ్చాడు.
1: హనుమాన్ బిగాన్ పనిషింగ్ ఆల్,
0: వారితో పోరాడి వారి ప్రాణమంతా తీసేశాడు.
1: హీ ఫాట్ విత్ దెమ్, కిల్ దెమ్.
0: ఈ విధమైనటువంటి ఒక క్రూర కృత్యం తాను తెలుసుకోవటం చేత రావణుడు మరింత ఉగ్రుడయ్యాడు.
1: రావణ వాజ్ ఫర్దర్ ఎన్రేజ్ వన్స్ హీ రియలైజ్డ్ దట్ హనుమాన్ వాజ్ కిల్లింగ్ సో మెనీ సోల్జర్స్.
0: తన కుమారుడిని పంపించాడు.
1: హీ సెంట్ హిస్ సన్.
0: అతను పోయేటప్పటికి కూడాను తాను కొంతవరకు లొంగినట్టుగా నటన చేశాడు.
1: హనుమాన్ యాక్టెడ్ యాజ్ ఇఫ్ హీ సబ్డ్యూడ్ బై
0: ఇంద్రజిత్తు అనేటువంటి వాడు ఎవరంటే కేవలం అనేక మోసములతో కూడినటువంటి వాడు.
1: దిస్ ఇంద్రజిత్ ఈజ్ ఫుల్ ఆఫ్ ట్రిక్స్.
0: వాడి పేరు ఇంద్రజిత్. అన్ని మోసములుగా చేసేటువంటి వాడు.
1: దిస్ ఇంద్రజిత్ నేమ్ ఇట్ సెల్ఫ్ షోస్ దట్ హీస్ వన్ హూ ఈస్.
0: అతని బలములకు అసాధ్యం కావటం చేత కొంతవరకును బ్రహ్మాస్త్రాన్ని కూడా వేశాడు.
1: యాజ్ ఇట్ వాజ్ నాట్ పాసిబుల్ ఫర్ ఇంద్రజిత్ టు కాన్కర్
0: హనుమంతుడు లొంగినట్టుగా తాను లొంగిపోయాడు.
1: హనుమాన్ బిహేవ్డ్ యాజ్ ఇఫ్ హీ సబ్డ్యూడ్ బై.
0: అతన్ని తీసుకుని పోయి రావణ్ ముందు నిలిపాడు.
1: ఇంద్రజిత్ టు హనుమాన్ అండ్ మేడ్ హిమ్ స్టాండ్ బిఫోర్.
0: అక్కడ కూడా హనుమంతుడు తన యొక్క దీంట్లో ఏమాత్రమూ తగ్గలేదు. రాముడు దగ్గర మాత్రమే తాను దాసుడు కాని రావణుడి దగ్గర మహావీరుడుగా నిలిచాడు.
1: హనుమాన్ బిహేవ్డ్ లైక్ ఎ సర్వెంట్ ఓన్లీ బిఫోర్ రామ. బిఫోర్ రావణ హీ వాజ్ క్వైట్ ప్రౌడ్.
0: తాను చెప్తూ వచ్చాడు, రాముల దగ్గర నేను దీనుడను, రాముడి దగ్గర మహావీరుడను అన్నాడు.
1: బిఫోర్ రామ ఐఎమ్ ఎ సర్వెంట్ హంబుల్ మ్యాన్ బట్ బిఫోర్ రావణ ఐఎమ్ ఎ హీరో, ఐ కెన్ నెవర్ బెండ్ డౌన్ మై హెడ్.
0: అక్కడ కూర్చోబెట్టేటప్పటికి రావణుడు అడిగాడు, నీవెక్కడి నుంచి వచ్చావు?
1: రావణ ఆస్క్ హనుమాన్ ఫ్రమ్ వేర్ ఇట్ యు కమ్.
0: నేను మా ప్రభు అయిన రామనాథ్ను నడుచుకునే నిమిత్తమే ఈ లంకలో ప్రవేశించానన్నాడు.
1: ఇన్ ఆర్డర్ టు కంప్లై విత్ ద కమాండ్ ఆఫ్ మై లార్డ్ ఐ హావ్ ఎంటర్డ్ లంక. దట్స్ వాట్ హనుమాన్ టోల్డ్ రావణ.
0: వచ్చావు కానీ ఫలములంతా ఎందుకు తిన్నావు అన్నాడు.
1: ఇట్స్ ఆల్ రైట్ యూ హావ్ కమ్ బట్ వై డిడ్ యూ ఈట్ ది ఫ్రూట్స్.
0: ఆకలి వేసింది తిన్నాను అన్నాడు.
1: ఐ వాజ్ హంగ్రీ దేర్ఫోర్ ఐ ఏట్.
0: ఆ పువ్వులు గీవులంతా కూడా ఎందుకు తీసి పారవేసేసావు అన్నాడు.
1: వై డిడ్ యూ రిమూవ్ ఆల్ దోస్ ఫ్లవర్స్ ఫ్రమ్ ద ట్రీస్.
0: అప్పుడు తాను చెప్పాడు, ఆ పువ్వులు నీవి నావి కాదు, నా ప్రభు సృష్టించినటువంటివి.
1: దోస్ ఫ్లవర్స్ బిలాంగ్ నైదర్ టు యూ నాట్ టు మీ.
0: నీకెంత అధికారం ఉందో నాకంత అధికారం ఉంది అన్నాడు.
1: ఐ హావ్ ఈక్వల్ రైట్స్ విత్ యూ.
0: అయితే ఈ చెట్లంతా ఎందుకు పెరిగి పారవేశావు అన్నాడు.
1: వై హావ్ యూ అప్రూటెడ్ సో మెనీ ట్రీస్ అండ్ త్రో దెమ్.
0: నా సహజము అన్నాడు.
1: సెడ్ ఇట్ ఇస్ న్యాచురల్ ఫర్ మీ.
0: అయితే మా యొక్క రాక్షసులందరినీ ఎందుకు చంపివేశావు అన్నాడు.
1: దెన్ వై డిడ్ యూ కిల్ సో మెనీ డెమాన్స్.
0: వారు నన్ను చంపడానికి వచ్చారు, నేను రక్షించుకోవటం నేను వారిని చంపానన్నాడు.
1: ఇన్ ఆర్డర్ టు డిఫెండ్ మై సెల్ఫ్
0: ఒక్కదానికి ఈ విధమైన సమాధానం ఇస్తూ వచ్చాడు హనుమంతుడు. ఏ ఒక్క పదమునందు కాని అసత్యము కాని ఇంకే విధమైనటువంటి మోసం కాని ఒక్కటి లేదు. రామాజ్ఞను శిరసావహించి సత్యవాక్ పరిపాలన చేస్తూ వచ్చాడు.
1: ఒబేయింగ్ ది కమాండ్స్ ఆఫ్ రామ హీ ఆల్వేస్ ఫాలోడ్ ది పాత్ ఆఫ్ ట్రూత్. హీ నెవర్ అటెంప్టెడ్ ఎ

0: నా ప్రభు శ్రీరామచంద్రమూర్తి.
1: మై లార్డ్ ఈజ్ శ్రీరామచంద్ర.
0: నేను అతని దాసుడను.
1: ఐఎమ్ హిస్ సర్వెంట్.
0: అతని ఆజ్ఞనే నాకు ప్రధానమైనటువంటిది.
1: హిజ్ కమాండ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్.
0: అని ఈ విధంగా భక్తి ప్రపత్తులు లోకానికి చాటినటువంటి వాడు హనుమంతుడు.
1: హనుమన్ వాజ్ వన్ హూ షో టు ద వరల్డ్ వాట్ డివోషన్ అండ్ సరెండర్ ట్రూలీ మీన్.
0: కనుక ఈనాడు ప్రభువు ఎలాంటి వాడో, దాసులు అలాంటి వారుగా తయారు కావాలి.
1: టుడే ఆల్సో ది డివోట్ డిసైపుల్
0: సాయి భక్తులు మనం చెప్పుకోవటము,
1: యూ సే దట్ యు ఆర్ ది
0: దానికి విరుద్ధమైన మార్గం అనుసరించటము,
1: యూ ఫాలో ది పాత్ కాంట్రరీ టు ఇట్,
0: ఇది కేవలము ఒక అసత్య మార్గమును ప్రవేశించిన వారం అవుతాం.
1: దిస్ వుడ్ బి ఫాలోయింగ్ అన్ అన్ట్రూ పాత్.
0: సాయి యొక్క ఆశయాలకు తగినట్టుగా మనం నడుచుకోవాలి.
1: ఫాలో అకార్డింగ్ టు ది ఐడియల్స్ ఆఫ్ సాయి.
0: ఆదర్శవంతమైన జీవితాన్ని మనం అందించాలి.
1: ఆఫర్ యువర్ లైఫ్ హ్యాస్ ఎన్ ఐడియల్
0: ఆర్డర్ వహించాలి.
1: ఫాలో ది కమాండ్.
0: ఎన్ని కష్టములైనా ఎన్ని దుఃఖములు వచ్చినప్పటికీ ఆ ఆజ్ఞను మనం నెరవేర్చుకోవటమే మన కర్తవ్యంగా భావించాలి.
1: వాట్ ఎవర్ బి ది నంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ యూ ఫేస్, యూ షుడ్ ఫాలో అండ్ ఇంప్లిమెంట్ ది కమాండ్.
0: ఆజ్ఞను ప్రవేశించే సమయంలో స్వార్థము స్వప్రయోజనములకు ఏమాత్రమూ అవకాశం ఇవ్వకూడదు.
1: వైల్ ఫాలోయింగ్ ది కమాండ్స్ ఆఫ్ ద లార్డ్ డోంట్ గివ్ రూమ్ ఫార్ సెల్ఫిష్నెస్.
0: అది భక్తికి సరైనటువంటి అర్థం.
1: దాట్ ఈస్ ది కరెక్ట్ మీనింగ్ ఆఫ్ ట్రూ డివోషన్.
0: కనుక త్రికరణ శుద్ధిగా మనం ఈ కార్యంలో మనం ప్రవేశించాలి.
1: ఎంటర్ ఇన్ టు దిస్ పాత్ విత్ ప్యూరిటీ ఆఫ్
0: ఏదో చెప్పినాడే అని ఈ యొక్క డిసిప్లిన్ అంతా కూడా నడుచుకోవాల్సి వస్తుంది, నడుచుకోకపోతే బయట పంపుతారో ఏమో, ఈ భయంతో భ్రాంతితో మాత్రం ఉండకూడదు.
1: డూ నాట్ ఫాలో ది డిసిప్లిన్ అవుట్ ఆఫ్ ఫియర్. యూ షుడ్ ఫాలో
0: నా జీవితం యొక్క కర్తవ్యము, ఇది నా లక్ష్యము అని భావించాలి.
1: యూ షుడ్ కన్సిడర్ దిస్ యాజ్ ది గోల్ ఆఫ్ యువర్ లైఫ్.
0: ఆ విధంగా బలవంతంగా మీరు ఆచరించేటువంటి సమయంలో ఇక్కడ ఉండి ప్రయోజనం లేదు.
1: If you are following this only with that kind of compulsion, it is no use.
0: మీకు శాంతి ఉండదు, మాకు సంతోషం ఉండదు.
1: Neither you will be happy nor will
0: happy. డిసిప్లిన్ సక్రమంగా ఇక్కడ ఆచరించేటువంటి పద్ధతి ఉండినప్పుడే హృదయపూర్వకంగా ఆచరించాలి.
1: You have to follow this discipline of the place with full heart.
0: అంతేకాని భయంతో గాని ఇంకే విధమైన దిగులతో కాని ఈ డిసిప్లిన్ లో ప్రవేశించకూడదు.
1: డూ నాట్ ఫాలో దిస్ డిసిప్లిన్ అవుట్ ఆఫ్ ఫియర్.
0: ఆ విధంగా వస్తే నీకు నీవు ద్రోహం చేసుకున్న వాడవే అవుతావు.
1: ఇఫ్ యూ డూ దట్ వే,
0: నిన్ను నీవు మోసం చేసుకున్న వాడే అవుతావు.
1: యూ హావ్ డిసీవ్డ్ యువర్ సెల్ఫ్.
0: నిన్ను ఎవరు మోసం చేయటం లేదు.
1: నో వన్ ఇస్ డిసీవింగ్ యూ.
0: కనుకనే తన ఆత్మద్రోహము తాను గావించుకున్న వాడు అవుతాడు.
1: యూ బి ట్రెచరస్ టు యువర్ సెల్ఫ్.
0: ప్రతి ఒక్క విషయమునంత కూడాను ఇది నా యొక్క భవిష్యత్తు లోపల పవిత్రమైనటువంటి మార్గమే అనేటువంటి సత్యాన్ని గుర్తించుకోవాలి.
1: యూ షుడ్ రికగ్నైజ్ ది ట్రూత్ దట్ ఆల్ దిస్ డిసిప్లిన్ ఇస్ మెంట్ ఫర్ ఎ హ్యాపీ ఫ్యూచర్.
0: భక్తి భక్తి అనుకోవటము,
1: ఇఫ్ యూ మియర్లీ అట్టర్ ద వర్డ్ డివోషన్,
0: అన్యుల మాటల లోపల నీవు ప్రవేశించటము.
1: బట్ ఫాలోయింగ్ ఎ కాంట్రరీ,
0: ఈనాడు లోకం ఎట్టుందంటే పవిత్రమైనటువంటి విషయాలైనా కూడా వాడు ఏమాత్రము యోచించడు.
1: టుడేస్ వరల్డ్ డస్ నాట్ సీమ్ టు
0: అపవిత్రమైన విషయాలకు త్వరగా చెవునిస్తూ ఉంటాడు.
1: పీపుల్ లెండ్ దేర్ ఇయర్స్ ఫర్ ఎనీథింగ్ అన్సేఫ్.
0: మంచి మాట వినరు మనసిచ్చి చెప్పిన.
1: వెన్ వీ టెల్ విత్ ఫుల్ హార్ట్ ఇఫ్ ఇట్ ఇస్ ఓన్లీ ఎ బ్యాడ్ థింగ్,
0: ఇట్టి వారు నన్ను ఎరుగంగా నేర్తురా,
1: హౌ కెన్ దీస్ పీపుల్ అండర్స్టాండ్ మీ,
0: ఎట్టి చదువులు ఉందా ఏమి ఫలం,
1: వాట్ ఈస్ ది యూజ్ ఆఫ్ హావింగ్ ఎనీ టైప్ ఆఫ్ ఎడ్యుకేషన్.
0: మంచి మాటలు మాత్రం వినరు.
1: యూ విల్ నాట్ అండర్స్టాండ్.
0: చెడ్డ మాటలు అయితే ఒక క్షణం లోపల చెవికి చేర్చుకుంటారు, చెవి నుంచి హృదయానికి చేర్చుకుంటారు, హృదయం నుంచి ఇంకా చేతిలో వచ్చేసేస్తుంది, పనిలో ప్రవేశిస్తారు.
1: ఆన్ ది అదర్ హ్యాండ్ ఇట్ ఇస్ ఎ బ్యాడ్ వర్డ్, మైండ్ హార్ట్ అండ్ యాక్షన్ ఎవ్రీథింగ్ విల్ ఫాలో వన్ అవుట్.
0: కనుకనే త్రికరణ శుద్ధి మనసునందును వాక్కునందును క్రియందుకును ఏకత్వాన్ని మనం నిరూపించాలి.
1: వీ హావ్ టు ప్రూవ్ దేర్ ఇస్ యూనిటీ ఇన్.
0: ఎంత కాలమైనప్పటికీ నేను భక్తులను భక్తులను భక్తులను అనుకోని జీవితమంతా భక్తి లోపలి జీవితం వ్యక్తం చేస్తే ఇంకా భక్తుడు ఎప్పుడు అవుతాడు?
1: ఇఫ్ యూ కాల్ యువర్ సెల్ఫ్ ఎ డివోటీ త్రూఅవుట్ యువర్ లైఫ్ అండ్ వేస్ట్ యువర్ లైఫ్ ఇన్ సాటిస్ఫైయింగ్ యువర్ ఓన్,
0: కేవలం సమాజాన్ని మోసగించేటువంటి పదవులు.
1: దిస్ డివోషన్ దెన్ వుడ్ బి టు డిసీవ్ ది సొసైటీ.
0: కనుక నీకు నీవు మోసగించుకుంటున్నావు.
1: యూఆర్ డిసీవింగ్ యువర్ సెల్ఫ్.
0: నీకు నీవు ఆనందించడానికి తగిన కృషి చేసుకో.
1: డూ ట్రై టు రియలీ సాటిస్ఫై యువర్ సెల్ఫ్.
0: ఈ పంచకోశంలో ఉన్నటువంటి యొక్క కడపటి అయినటువంటి ఆనందాన్ని నువ్వు అనుభవించడానికి ప్రయత్నించు.
1: ట్రై టు మేక్ ఎఫర్ట్ టు రీచ్ దిస్.
0: నీ అంతర్వాణం నీవు సరైన మార్గంలో నీవు ఉంచుకొని నీవు ఫాలో చేయి.
1: ఫాలో యువర్ ఇన్నర్ వాయిస్ అండ్ కాన్షియన్స్.
0: అదే కాన్షియన్స్,
1: దట్ ఈస్ కాన్షియన్స్.
0: ఈ కాన్షియన్స్ నువ్వు ఫాలో చేయాలి.
1: ఫాలో యువర్ ఓన్ కాన్షియన్స్.
0: నీకు నీవు సమర్థించుకోవడానికి ప్రయత్నించడం చేతను నిన్ను నీవు ద్రోహం చేసుకున్నవాడు అవుతావు.
1: ఇఫ్ యూ గో ఆన్ డిఫెండింగ్ యువర్ సెల్ఫ్,
0: నీలో ఉన్నటువంటి దోషాలను నీవు పూర్తి నిర్మూలం గావించడానికి పూనుకోవాలి.
1: యూ షుడ్ ట్రై టు డిస్ట్రాయ్ ఆల్ యువర్ డిఫెక్ట్స్
0: నీ దోషాన్ని సమర్థించుకోవడానికి ప్రయత్నించకూడదు.
1: డూ నాట్ గో ఆన్ ఫెండింగ్.
0: వాడే మహాద్రోహి.
1: అండ్ సచ్ ఎ
0: పర్సన్, అలాంటి వాడి వల్ల దేశం కూడా పాడైపోతుంది.
1: నాట్ ఓన్లీ హిమ్సెల్ఫ్, ది ఎంటైర్ కంట్రీ.
0: అలాంటి వ్యక్తులే అధికంగా కనిపిస్తున్నారు ఈనాడు.
1: టుడే సచ్ పీపుల్ ఆర్ ఓన్లీ సీన్ ఇన్ లార్జ్ నంబర్.
0: విద్యార్థులు,
1: స్టూడెంట్స్,
0: భావి భారత ఉద్ధారకులు,
1: దీస్ పీపుల్ ఆర్ గోయింగ్ టు
0: దేశం యొక్క సౌభాగ్యాన్ని ఆశించేటువంటి యొక్క వీరులు.
1: దీస్ ఆర్ ద హీరోస్.
0: లేత హృదయమైనటువంటి మీ అందు ఈ పవిత్రమైన భావములు ఈనాడు అభివృద్ది కావాలి.
1: ఇన్ టెండర్ హార్ట్ ఆఫ్ దీస్ స్టూడెంట్.
0: విద్యార్థులారా, భగవత్ ప్రేమను పెంచుకోలేనటువంటి ఒక హృదయము అది కేవలం మరుభూమి ఉంటుంది.
1: ఎ హార్ట్ విచ్ డస్ నాట్ హ్యావ్ ట్రూ డివోషన్.
0: దాంతో పవిత్రమైన మొక్కలు మచ్చడానికి వీలే ఉండదు.
1: ఇట్ ఈస్ ఇంపాసిబుల్ ఫార్ గుడ్ సాప్లింగ్స్ టు గ్రో ఇన్ ఎ డెజర్ట్.
0: కనుకనే ఆ ప్రేమ బీజములు నాటుకోండి.
1: సో ద సీడ్స్ ఆఫ్ లవ్,
0: సహన ప్రసూనములు వికసింప చేయండి.
1: లెట్ దర్ బి పేషెన్స్ అండ్
0: శాంతి ఫలములు సమాజమునకు అందించండి.
1: ఆఫర్ ద ఫ్రూట్ ఆఫ్ పీస్.
0: మీరు కూడా శాంతి జీవితం జరపండి.
1: లివ్ ఆల్సో లైవ్స్ ఫిల్డ్ విత్ పీస్.
0: అంతేకాని ఈ స్వార్థము చేత అనేక మందిని బాధించడానికి తగినటువంటి కృషి చేయకండి.
1: డూ నాట్ ట్రై టు గివ్ ట్రబుల్ టు అదర్స్.
0: నీకు నీవు బాధపడవద్దు.
1: డూ నాట్ ట్రబుల్ యువర్ సెల్ఫ్ ఆల్సో.
0: నీ నుంచి ఇతరులను బాధ పెట్టవద్దు.
1: డూ నాట్ ట్రబుల్ అదర్స్ ఆల్సో.
0: కనుక ఇదే భక్తులకు తగినటువంటి సరైనటువంటి లక్షణము.
1: దిస్ ఈజ్ ఎ ట్రూ క్యారెక్టరిస్టిక్ ఆఫ్
0: భగవద్గీత. హృదయంలో ఉంచుకొని
1: కీప్ గాడ్స్ నేమ్.
0: ఏ పని చేసినప్పటికీ అది ప్రేమమయంగానే మారుతుంది.
1: వాట్ ఎవర్ వర్క్ యూ డూ ఇట్ విల్ బి ఫిల్డ్ విత్ లవ్.
0: కనుకనే దైవనామాన్ని నిరంతరం కూడా స్మరిస్తూ చింతిస్తూ దృష్టిని దానిపై నిలిపి జీవితంలో సార్థకంగా గావించుకోండి.
1: చాంట్ ద నేమ్ ఆఫ్ ది లార్డ్ కంటిన్యూస్లీ. రిఫ్లెక్ట్ అండ్ థింక్ ఆఫ్ ద లార్డ్ ఆల్వేస్ అండ్ శాంక్టిఫై యువర్ లైఫ్.

ఇచ్చుకొనుడు సేవా, ఇచ్చుకొనుడు సేవా, పుచ్చుకొనుడు ప్రేమ, ఇచ్చుకొనుడు సేవా, పుచ్చుకొనుడు ప్రేమ, అటుల దైవ

0: చదువు చదువవలయు.
1: He should study that which will make him immortal, deathless.
0: ఇది భగవద్గీత యందు ఆధ్యాత్మ విద్య విద్య నాం. నేను ఆధ్యాత్మిక విద్యను అన్నాడు.
1: In Bhagavad-gita, God declares that He is the spiritual wisdom.
0: ఆధ్యాత్మ విద్య నేనే.
1: I am spirituality.
0: దీనికంటే మరొక ప్రత్యేకమైనటువంటి విద్యలు లేవు.
1: There is no separate form of education.
0: ఈనాటి విద్యలన్నీను ప్రాకృతమైనటువంటి విద్యలు.
1: All the present is secular knowledge.
0: ఇవన్నీ bookish knowledge.
1: That's all bookish knowledge.
0: కానీ ఆధ్యాత్మ విద్య అనేటువంటిది ప్రాక్టికల్ నాలెడ్జ్.
1: బట్ ది స్పిరిచువల్ నాలెడ్జ్ ఈజ్ ప్రాక్టికల్ నాలెడ్జ్.
0: కనుక ఈనాటి విద్యలన్నీ కూడాను కేవలము భౌతికమైన, లౌకికమైన, ప్రాప్తమైన, అనిత్యమైన, అశాస్త్రమైన, అసత్యమైనటువంటి విద్యలే.
1: Therefore, the modern education is purely temporary, worldly, physical and secular.
0: దీనిని విద్య అని చెప్పుటకూడను సరి అయినటువంటిది కాదు.
1: You cannot call this education vidya in the true sense of the word.
0: Vidya, vidya.
1: Vidya is vidya.
0: ఏది జ్ఞానమును కలిగించును అదియే విద్య.
1: That which inculcates wisdom is vidya.
0: Vidya, vid అనగా జ్ఞానము. Vidya ఏది, ఏది జ్ఞానమును కలిగించును అదియే విద్య.
1: That which instills wisdom is vidya.
0: కానీ అట్టి విద్యా స్వరూపుడైనటువంటి వాడే భగవంతుడు.
1: God is the very form of wisdom.
0: భగవంతుడు ప్రత్యేకంగా లేడు.
1: God is not separate.
0: మీరందరూ కూడాను భగవత్స్వరూపులే.
1: You are all divine forms.
0: నీవు దైవాన్ని కావాలని కోరటం లెక్కర్లేదు. నీవే దైవం.
1: You don't need to specially ask for God. You are God.
0: దీనికి నాకొస్తే ఏమిటంటే నీవు నిన్నెందుకు ఆశిస్తున్నావు?
1: Bhagavan's question is this. Why do you want yourself? Why do you want yourself?
0: Need.
1: Why do you need yourself?
0: Why do we need God ante? Why do you do yourself?
1: What do you mean when you say why do you, we need God? Why do you need yourself?
0: You are God.
1: You are God.
0: God is not separate from you.
1: God is not separate from you.
0: In you, with you, above you, below you, around you.
1: God is in you, with you, above you, below you,
0: you
1: around
0: you. You are God.
1: You are God.
0: ఈ సత్యాన్ని తెలిపేటువంటిది ఆధ్యాత్మిక విద్య.
1: దిస్ ట్రూత్ ఈజ్ టాట్ బై స్పిరిచువల్ ఎడ్యుకేషన్. స్పిరిచువల్ నాలెడ్జ్.
0: ఈ ఆధ్యాత్మికమైనటువంటిది ఎక్కడ అభివృద్ధి అవుతుంది?
1: వేర్ డూ యూ ఫైండ్ ది స్పిరిచువల్ నాలెడ్జ్? ద ప్లేస్ వేర్ ఇట్ డెవలప్స్.
0: విద్యార్థులారా,
1: స్టూడెంట్స్,
0: ఒక విత్తనము తీసుకుని వచ్చి
1: టు బ్రింగ్ ఎ స్మాల్ సీడ్,
0: టిన్నులో పెట్టి
1: పుట్ ఇట్ ఇన్ ఎ టిన్,
0: నీరు పోస్తే
1: వాటర్ ఇట్,
0: విత్తనము కూలిపోతుంది, మొక్క రాదు.
1: ద సీడ్ డికేస్.
0: అదే విధముగానే
1: లైక్ వైజ్
0: ఆధ్యాత్మమైనటువంటి దాని అందే ఈ ప్రేమ అనే బీజములు నాటినప్పుడే అది ఏ గొప్ప విశ్వం అనేటువంటి వృక్షంగా రూపొంది, ఆనందమనేటువంటి ఫలము మనకు అందిస్తుంది.
1: బట్ ఆన్ ద అదర్ హ్యాండ్, ఇఫ్ యు సో ది సీడ్స్ ఆఫ్ లవ్ ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ స్పిరిచువాలిటీ,
0: ఆధ్యాత్మిక భూమి యందు ఈ విత్తనము నాటినప్పుడు ఇది ఏమాత్రము అభివృద్ధి కాదు.
1: When the seeds are not sown in the field of spirituality, they will not grow.
0: సాధనమున్న పనులు సమకూరు ధరలోన.
1: It's only out of effort you will be successful on earth.
0: ప్రతి దానికి కూడాను సాధన చేయాలి.
1: For everything you should practice.
0: Practice. Walking practice, talking practice, eating practice, doing practice, reading practice, writing practice.
1: Walking, eating, writing, reading, everything is practice.
0: Talking practice.
1: Talking is practice.
0: అమ్మ నేర్పుతుంది, నాయన, అమ్మా, అప్ప అని నేర్పుతుంది. ఇవన్నీ ప్రాక్టీస్ వల్ల వచ్చినటువంటివి.
1: ఇస్ ఓన్లీ యువర్ మదర్ మేక్స్ యూ ప్రాక్టీస్ ది వర్డ్స్.
0: దీనిని గీత శ్రేయో హి జ్ఞానమభ్యాసాత్ జ్ఞానాధ్యానం విశిష్యతే జ్ఞానాత్ కర్మ ఫలత్యాగ త్యాగశ్చాంతి అనంతరం. మనకు శాంతి కావాలనుకున్నాం. శ్రేయో హి జ్ఞానమభ్యాసాత్ అభ్యాసం చేయి మొదలు.
1: You wanted peace. Gita says, practice it.
0: మీరు ఇక్కడ కూర్చున్నారు పద్మాసనం వేసుకుని.
1: యూఆర్ ఆల్ సీటెడ్.
0: ఈ పద్మాసనం వేసుకుని కూర్చోవటం అలవాటే లేకపోతే, అభ్యాసమే లేకపోతే మీరు కూర్చోలేరు.
1: If you don't practice how to squat on the ground, it's not so easy to sit like that.
0: కనుకనే కూర్చోవటం కూడాను ఒక ప్రాక్టీసే.
1: Sitting also needs practice.
0: జీవితమంతా కూడాను ఒక ప్రాక్టీస్.
1: The whole life is a matter of practice.
0: ఒక చిన్న డ్రామా వేయాలంటే ఒక 10 దినాలు ముందుగానే ప్రాక్టీస్ చేస్తూ వస్తుంటారు.
1: Even to enact a drama you start practicing earlier.
0: కాబట్టి ఇది world is like a stage.
1: World is like a stage.
0: All are actors. God is director. దీనికంటే ప్రాక్టీస్ కావాలి.
1: God is the director. You need practice for all.
0: దైవత్వం అనేటువంటిది ఆధ్యాత్మికమైనందు మాత్రమే మనకు అలవడుతుంది.
1: యు కెన్ ఓన్లీ నో గాడ్ ఇన్ స్పిరిచువల్ ఫీల్డ్.
0: ప్రతి మానవుని ఎందుకూడను మంచితనము అనేటువంటిది ఉన్నది.
1: ఎవ్రీ మ్యాన్ హ్యాస్ గాట్ దిస్ పోర్షన్ ఆఫ్ గుడ్నెస్.
0: మంచితనము అనేటువంటిది జ్ఞానాగ్ని.
1: అండ్ దట్ వెరీ గుడ్నెస్ ఇన్ హిమ్ ఇస్ ద ఫైర్ ఆఫ్ విజ్డమ్.
0: ఆ ఫైర్ అనేటువంటి దానిపైన మనం లక్ష్యంను విస్మరించి దానిని మర్చిపోవటం చేతనే ఆ ఫైర్ నుంచి యాష్ నిమురు కప్పుతూ ఉండాలి.
1: యాజ్ వీ హావ్ ఫర్గాటన్ ద ఫైర్ ఆఫ్ విజ్డమ్, యాజ్ వీ హావ్ నెగ్లెక్టెడ్ ఇట్, ఇట్ ఈస్ కవర్డ్ బై ది యాష్ అవుట్ ఆఫ్ ద ఫైర్.
0: ఈ యాష్ ఎక్కడ నుంచి వచ్చింది?
1: వేర్ ఫ్రమ్ హ్యాస్ ఇట్ కమ్?
0: ఫైర్ నుంచినే వచ్చింది.
1: ది యాష్ ఇస్ ద ప్రోడక్ట్ ఆఫ్ ద ఫైర్.
0: ఫైర్ నుంచి వచ్చినటువంటి యాష్ ఫైర్ ని కప్పివేసింది.
1: Having been born out of the fire, it covers the very fire.
0: కాబట్టి మన యందు ఉన్నటువంటి మంచితనమునకు దీన్ని ఏది కప్పివేస్తుంటారు?
1: గుడ్నెస్ విత్ ఇన్ అస్,
0: రాగద్వేషము ఈ అహంకారం అనేటువంటి ఫైర్ నుంచి వచ్చినటువంటి ఈ నిమురే కప్పివేస్తుంది.
1: దేర్ఫోర్ ద ఫైర్ ఆఫ్ గుడ్నెస్ లేటెంట్ విత్ ఇన్ యూ ఈస్ కవర్డ్ బై
0: వ్యక్తి
1: అటాచ్మెంట్ హేట్రెడ్ ఈగో
0: అనేటువంటిది ఉంటుండాలి.
1: దేర్ఫోర్ దేర్ ఇస్ గుడ్నెస్ ఇన్ ఎవ్రీబడి.
0: దీనిని ప్లేటో 3 పదములు చెప్పాడు.
1: ప్లేటో అటర్డ్ 3 వర్డ్స్:
0: ట్రూత్, గుడ్నెస్,
1: గుడ్నెస్
0: అండ్ బ్యూటీ.
1: Truth, goodness and beauty.
0: దీనిని భారతీయుల యొక్క ఉపనిషత్తు యందు సత్యం, శివం, సుందరం అన్న.
1: భారతీయస్ యాజ్ పర్ ఉపనిషత్ పార్లన్స్ దే కాల్ ఇట్ సత్యం, శివం, సుందరం.
0: ట్రూత్, గుడ్నెస్,
1: గుడ్నెస్
0: అదే బ్యూటీ.
1: దట్ ఈస్ బ్యూటీ.
0: కనుకనే ప్రతి మానవుని యందు కూడాను దైవత్వం అనేటువంటి యొక్క మంచితనం ఉంటుండాలి.
1: Therefore, within every man, there is present latent goodness in
0: him.
1: There is no man in this world without this goodness.
0: కాని దానిని కల్పించుకున్నటువంటి ఒక రాగద్వేషములు కప్పివేస్తున్నాయి.
1: However, because of his own acquired artificial traits, such as hatred and attachment,
0: ఆ దైవత్వాన్ని మనం గుర్తించుకోలేకపోతున్నాము.
1: For that reason, we are not able to recognize the latent divinity.
0: కనుక అట్టి దైవత్వాన్ని గుర్తించుకోవాలనుకున్నప్పుడు ఈ కప్పుకున్నటువంటి యొక్క అహంకారము లేక రాగము, ద్వేషము ఇత్యాది జూడిని మనము దూరం చేయాలి.
1: Therefore, what we have to do is we have to blow off the ash of ego, attachment and hatred.
0: విద్యార్థులారా,
1: స్టూడెంట్,
0: ఆధ్యాత్మికం అంత సులభమైన మార్గం మరొకటి లేదు.
1: స్టూడెంట్, స్పిరిచువాలిటీ ఈజ్ ఈజియెస్ట్.
0: ఇంతకంటే సులభమైనటువంటి లోకములు ఎక్కడ కూడా కనిపించదు.
1: ఇన్ దిస్ వరల్డ్ దేర్ ఇస్ నో అదర్ థింగ్ ఈజియర్ దెన్ దిస్.
0: ఈ గులాబీ పుష్పమునైనా నలపడం కొంచెం కష్టం కావచ్చు.
1: ఈవెన్ టు రబ్ దిస్ టెండర్ పెటల్ ఆఫ్ రోజ్ ఫ్లవర్ ఇస్ డిఫికల్ట్.
0: కానీ ఆధ్యాత్మికాన్ని అర్థం చేసుకోవటం అంత సులభం.
1: బట్ టు అండర్స్టాండ్ స్పిరిచువాలిటీ సో ఈజీ.
0: కారణం ఏమిటి?
1: వై?
0: తన యందే ఉన్నది.
1: ఇట్ ఈస్ లేటెంట్ ఇన్ యు.
0: వెతుకనక్కర్లేదు.
1: యు డోంట్ నీడ్ టు సర్చ్.
0: అన్వేషణ అనవసరము.
1: సర్చ్ ఈస్ నాట్ నీడెడ్.
0: అయితే ఎట్ట దీన్ని వెతకాలి?
1: How to search for it?
0: ఎక్కడో బయట ఉంటే కదా నీ వెతకాలి.
1: If it's present outside, you can search.
0: ఇది బయట లేదు.
1: It's not outside.
0: తన యందే ఉన్నది, తానేగానే ఉన్నాడు.
1: It is within you and you are God.
0: విద్యార్థులారా,
1: స్టూడెంట్స్,
0: మిమ్మల్ని మీరు ఎక్కడైనా బయట తట్టి వెతుక్కుంటారా?
1: స్టూడెంట్స్, do you search for yourselves anywhere outside?
0: మిమ్మల్ని మీరు ఎవరు వెతుక్కోలేరు.
1: నో వన్ విల్ సెర్చ్ ఫర్ వన్స్ ఓన్
0: సెల్ఫ్. తనను తాను వెతుక్కునేటువంటి వాడు మూర్ఖుడనే చెప్పవచ్చు.
1: ఎనీవన్ హూ సెర్చెస్ ఫర్ హిజ్ ఓన్ సెల్ఫ్ ఇస్ ఎ ఫూల్.
0: కాబట్టి నీవే దైవమై ఉన్నావు.
1: సో యూ ఆర్ గాడ్.
0: అది ఏ 3 అంకెలతో వైస్ ఛాన్సలర్ చెప్పాడు.
1: వైస్ ఛాన్సలర్ సెడ్ మీన్ 3 నంబర్స్.
0: జీవాత్మ, పరమాత్మ అని రామకృష్ణ పరమహంస ఏదో ప్రత్యేకంగా చెప్పాడని కొటేషన్ చెప్పాడు.
1: హీ కోటెడ్ రామకృష్ణ పరమహంస యాజ్ ది ఇండివిజువల్ సోల్ అండ్ ద కాస్మిక్ సోల్, జీవాత్మ అండ్ పరమాత్మ.
0: కానీ నా ఉద్దేశం మరొకటి.
1: Bhagavan's view is this.
0: Aham Dehatma.
1: Aham Dehatma.
0: Aham Jeevatma.
1: Aham Jeevatma.
0: Aham Paramatma.
1: Aham Paramatma.
0: Aham Dehatma.
1: Aham Dehatma.
0: Aa Dehatma nene. Anukotame ajnanamu.
1: To feel that you are the body is ignorance.
0: Ide dvaitamu.
1: This is dualism.
0: అహం జీవాత్మ. ఇది విశిష్టాద్వైతము.
1: టు కన్సిడర్ దట్ యువర్ ఎన్ ఇండివిజువల్ సోల్ ఈస్ క్వాలిఫైడ్ నాన్ డ్యువలిజం.
0: అహం పరమాత్మ.
1: అహం పరమాత్మ
0: ఇది అద్వైతం.
1: అహం పరమాత్మ ఇస్ నాన్ డ్యువలిజం.
0: అహం దేహాత్మ.
1: అహం దేహాత్మ
0: దీవన్ యూ థింక్ యు ఆర్.
1: అహం దేహాత్మ అమౌంట్స్ టు ద వన్ యూ థింక్ యు ఆర్.
0: అహం జీవాత్మ ది వన్ అదర్స్ థింక్ యు ఆర్.
1: అహం జీవాత్మ ది వన్ అదర్స్ థింక్ యు ఆర్.
0: అహం పరమాత్మ.
1: అహం పరమాత్మ
0: ఐ రియలీ ఆర్.
1: అహం పరమాత్మ ద వన్ యు రియలీ ఆర్.
0: వన్ రియలీ ఆర్
1: ద వన్ హూ రియలీ ఆర్.
0: ఈ తత్వాన్ని మనం చక్కగా అర్థం చేసుకున్నప్పుడు
1: దెన్ వీ నో దిస్ క్లియర్లీ.
0: దేహ ఆత్మ.
1: దేహ ఆత్మ
0: జీవ ఆత్మ.
1: జీవ ఆత్మ
0: పరం ఆత్మ.
1: పరం ఆత్మ
0: ఈ దేహం జీవం పరం మూడు వేరైపోయినాయి. ఆత్మ ఆత్మ ఆత్మ ఒక్కటే అయిపోయింది.
1: దేహం బాడీ జీవం ది ఇండివిజువల్ ద పరం స్పిరిచువల్ దే ఆర్ సెపరేట్. ఆత్మ
0: గాయత్రి మంత్రంలో అందు కూడాను ఓం భూర్ భువ స్వహ. ఓం భూర్ భువ స్వహ
1: ద సేమ్ థింగ్ ఇస్ స్టేటెడ్ గాయత్రి. భూర్
0: భూలోకము.
1: భూలోక
0: ఏమిటి ఈ భూలోకం అంటే?
1: వాట్ ఈస్ దిస్ ఎర్త్?
0: అంత పదార్థమయమైనటువంటిది ఈ భూలోకము.
1: హోల్ ఎర్త్ ఇస్ మెటీరియల్.
0: అంత మెటీరియలైజేషన్.
1: దిస్ ఇస్ ఆల్ మెటీరియలైజేషన్.
0: మెటీరియలైజేషన్ అదే బాడీ.
1: దట్ ఈస్ ద బాడీ.
0: భూమ్ అనగానే అదే బాడీ.
1: భూర్ మీన్స్ దట్ ద బాడీ.
0: ఓం భూర్ బాడీ.
1: ఓం భూర్ ద బాడీ.
0: భువః
1: భువః
0: ఈ బాడీని ఆడిస్తూ ఉంటుండాలి. అది ఏ జీవతత్వము?
1: The individual soul.
0: దాని వైబ్రేషన్.
1: దిస్ ఇస్ కాల్డ్ వైబ్రేషన్.
0: ఈ వైబ్రేషన్ అనేటువంటిది లోపల ఉంటుండగానే దేహమంతా సంచరిస్తూ ఉంటుండాలి.
1: As the vibration is present within, it makes the body.
0: Body materialization.
1: Body is materialization.
0: జీవుడు వైబ్రేషన్.
1: The individual soul is vibration.
0: ఆత్మ రేడియేషన్.
1: The real spirit is radiation.
0: Materialization.
1: Materialization.
0: Vibration.
1: Vibration.
0: Radiation.
1: Radiation.
0: ఈ మూడు మనయందే ఉంటున్నాయి.
1: All the three are within you.
0: ఇంకా ఎక్కడ నీవు వెతికేది?
1: Where do you search?
0: ఎందుకు వెతకాలి?
1: Why should you search?
0: ఈ సత్యాన్ని నీవు గుర్తించుకుంటే సర్వము నీవే అయిపోతావు.
1: When you know this truth, everything amounts to your own self.
0: అందువల్లనే ఒకానొక సమయమునందు
1: at one time
0: కబీర్.
1: కబీర్
0: బీదవాడు.
1: Poor man.
0: ఏదో పాప బట్టలు నేసి ఆ వచ్చిన డబ్బు తోపల ఏదో 10 మందికి అన్నం పెట్టి తాను తినేటువంటి వాడు.
1: హీఈస్ ఎ వీవర్. హీ వీవ్స్ యార్న్ అండ్ క్లాత్ అండ్ లీడ్స్ హిస్ డైలీ లైఫ్.
0: ఎప్పుడు చూసినా కూడా రామ్ రామ్ రామ్ రామ్ రామ్ రామ్ రామ్ రామ్ రామ్ రామ్ అని నేసేటువంటి వాడు నేత పని.
1: యాజ్ హీ వీవ్స్ హీ రిపీట్స్ గాడ్స్ నేమ్ రామ్ రామ్ వీవింగ్ వీవర్.
0: ఈ నామంతో నేసినటువంటి వస్త్రములకు ఎంతో విలువగా ఉండేటువంటిది.
1: As weaving process went on, he repeated God's name, therefore they were
0: కాని తాను ప్రాఫిట్ కోసం ఏమాత్రము కాచుకోవటం లేదు.
1: But he didn't do that for profit purpose.
0: దానికి ఎంత కాస్తు అంతకు మాత్రమే అమ్మేటువంటి వాడు.
1: But without any profit, he just sold it.
0: వారి స్థితిగతులు గుర్తించుకున్నట్టు సమయం లోపల చాలా బీదవారిగా ఉంటే ఊరికి ఇచ్చేటువంటి వాడు. ఆనాడు పస్తుపడి ఉండేటువంటి వాడు.
1: Sometimes he used to offer them free of cost if the poor people come to him.
0: ఒక చిన్న ఉదాహరణ.
1: A small example.
0: గ్రీక్ పీపుల్ ఇక్కడ ఉన్నారు. ఇప్పుడు
1: హియర్ డివోటీస్ ఫ్రమ్ గ్రీస్ ఆర్ హియర్.
0: 25 మంది గ్రీక్ పీపుల్స్ ఉంటారు కూడాను.
1: 25 గ్రీస్ పీపుల్
0: బెంగళూరులో ప్లేన్ లో దిగారు.
1: దే గాట్ డౌన్ దేర్ అట్ బెంగళూరు ఎయిర్పోర్ట్.
0: పెద్ద లగేజ్ నీపు కట్టుకున్నారు.
1: హ్యూజ్ లగేజ్ టైట్ టు దేర్ బ్యాగ్.
0: రెండు సంకల్లో కూడాను వాటర్ కావాలి వారికి నీరు. ఆ యొక్క నీరు బాటిల్స్ అంతా తగిలించుకున్నారు.
1: దే ఆల్సో వర్ క్యారింగ్ ది బిస్లేరీ బాటిల్స్ డ్రింకింగ్ మినరల్ వాటర్.
0: వారి భక్తి భక్తి.
1: That is their devotion.
0: Akkada nunchi by walk.
1: Right from the airport Bangalore, they started walking.
0: Om Sat Sai Ram Baba Namaha. Om Sat Sai Baba Namaha. Om Sat Sai Baba Namaha. Ani okkoka aduku kudanu Sat Sai Baba Namaha. Sat Sai Baba Namaha. Ani aa padam cheppi adukulu petti puttabattiki vachi cheraru.
1: Right from airport, right to this spot, they reached walking every step, repeating God's name, Om Sri Sat Sai Baba Namaha.
0: వస్తాను నేను చక్కగా దగ్గరికి వెళ్లి రిసీవ్ చేసుకున్నాను.
1: భగవాన్ అప్రోచ్ దెమ్ అండ్ బ్లెస్ దెమ్.
0: కాళ్ళు నొప్పిగా ఉందా అన్నాను.
1: యూ ఫీల్ పెయిన్ ఇన్ యువర్ లెగ్స్?
0: అయ్యో ఇంకా 10 మైళ్ళైనా మేము నడుస్తాం స్వామి, చాలా ఆనందంగా ఉంటుంది. అది మాకు ఒక ఛాన్స్ అన్నారు.
1: The devotees from Greece said, we can still walk further and further as this is a chance. Had we travelled by car, we wouldn't have chanted your name.
0: ప్రాచీన కాలంలో కష్టే ఫలి అన్నారు. కష్టపడినప్పుడే ఫలం మనకు.
1: Therefore, ancient said, unless you struggle hard,
0: అట్టనే కబీర్ కూడాను ప్రతి సమయం నందు కూడా అడుగు పెట్టేటప్పుడు రామ్ రామ్ రామ్ రామ్ రామ్ రామ్ అని ఆ విధంగా అడుగులు పెట్టి నడిచేటువంటి వాడు.
1: He also used to walk like that, every step repeating Ram's name.
0: ఇతని యొక్క భక్తి ప్రపత్తులంతా కూడాను దేశమంతా వ్యాప్తి అయిపోయింది.
1: His devotion and steadfastness are known everywhere, all over the country.
0: ఆ దేశపు రాజు కూడాను ఇది తెలుసుకున్నాడు.
1: The king also came to know of this.
0: పాపం చాలా బీదవాడు.
1: He is very poor.
0: ఇతనికి ఎవరూ దిక్కు లేరు.
1: He has no one to support.
0: అనాథి అనాథుడు అన్నాడు.
1: He is only alone.
0: అట్టి అనాథుని తీసుకుని పోయి, ఇదిగో ఈ పదార్థాలంతా ఇవ్వండిని, ఒక పెద్ద పల్లకి నిండుకు బట్టలు తినుబండారములు అన్ని నింపి ఆ యొక్క కబీర్ ఇంటికి పంపించాడు.
1: As he has none to support, the king sent in a palanquin the richest and so many pleasures.
0: నదికి వెళ్లి స్నానం చేసి వచ్చాడు కబీర్ చూచాడు.
1: Kabir had bathed there in the river and returned and saw.
0: Pallaki.
1: He saw big palanquin.
0: నలుగురు మోసుకుని వచ్చారు.
1: Four brought
0: కావలసినంత సామగ్రి అంతా అందులో నిండి ఉంటుండాలి.
1: So many articles are there.
0: ఆశ్చర్యంగా విచారించాడు ఈ నలుగురిని కూడా.
1: He asked them with utter surprise.
0: మా ఇంట్లో ఉండేది మేమిద్దరే.
1: Only two stay here at our home.
0: ఈ నలుగురు మోసే పల్లకి తీసుకుని వచ్చారే, మేము ఇద్దరు క్షేమంగానే ఉన్నాము అన్నారు.
1: Why have you brought this palanquin carried by four people? We two are fine here.
0: నలుగురు పీపుల్ మోసేటువంటి ఏమిటి? డెడ్ బాడీని.
1: Only dead body is carried by four people.
0: కాబట్టి మేము క్షేమంగా ఉన్నామని రాజు గారికి చెప్పండి అన్నాడు.
1: Please inform the king that we are fine, hale and healthy.
0: కాదు కాదు కబీర్ స్వామి.
1: They said, no కబీర్ స్వామి.
0: ఇదిగో మీరు చాలా బీదవారు.
1: యు ఆర్ వెరీ పూర్.
0: మీరు అనాథులు.
1: యు ఆర్ లెఫ్ట్ ఆల్ అలోన్.
0: రాజుగారి ఆజ్ఞ అదే.
1: దిస్
0: ఆ అనాథుని కొండ పోయి దీన్ని అందించండి అన్నాడు. అదే వర్డ్స్ యూజ్ చేశారు వీళ్ళు.
1: దే యూజ్ సేమ్ వర్డ్స్ సెడ్ బై ద కింగ్ హిమ్సెల్ఫ్. హీస్ అనాథ, లెఫ్ట్ విత్ నో సపోర్ట్, గివ్ హిమ్ దీస్ థింగ్స్.
0: ఓహో, రాజుగారు చెప్పారా, అనాథునికి ఇవ్వమని చెప్పారా? మంచిది, అయితే నేను అనాథుని కాదు.
1: King say that? I am not anatha, I am not forlorn,
0: భగవంతుడు రాముడు నాకు నాథుడిగా ఉన్నాడు.
1: I have got my master Rama.
0: నేను అనాథుడు కాదు.
1: I am not left alone.
0: రాముడే అనాథుడు, అతనికి ఇంకొక నాథుడు లేడు.
1: Rama has no other master about
0: him. ఇవన్నీ తీసుకుని అతనికి ఇచ్చేసేయండి అన్న.
1: Better you pass on all these things to Rama.
0: చూచారా కబీర్ ఆ పదములో ఎంత అర్థం ఉంటుండాలి.
1: Those words contain a lot of meaning.
0: ఎవరు జగత్తులో అనాథుడు లేడు.
1: In this world none are forlorn.
0: అనాథుడనగా ఎవరు? భగవంతుడు ఒక్కడే అనాథుడు.
1: God is only one left all alone.
0: అందరికీ ఒక్కొక్క మాస్టర్ ఉంటున్నాడు.
1: Everyone has.
0: కానీ గాడ్ కి ఇంకొక మాస్టర్ లేడు.
1: But there is no master to God.
0: అతను మాస్టర్ కాదు.
1: He is not master either.
0: అతను కింగ్ కాదు.
1: He is not a king.
0: అతను కింగ్ మేకర్.
1: He is not the king, but God is king maker.
0: కనుక అనాథుడు అనేటువంటి వాడు భగవంతుడు ఒక్కడే.
1: ఇఫ్ యూ టు సే ఫోర్ లాన్ ఇస్ గాడ్.
0: అనేక మంది అట్టంటుంటారు, స్వామి నన్ను అనాథుని చేయొద్దండి.
1: సమ్ ప్రే, స్వామి డోంట్ మేక్ మీ ఫోర్ లాన్, లెఫ్ట్ విత్ నో సపోర్ట్ ఈదర్.
0: నీవు కాదు నాయన అనాథుడు, నేను అనాథుడిని.
1: యు ఆర్ నాట్ అనాథ, ఇన్ఫాక్ట్ ఐఎమ్ అనాథ.
0: కనుక నీవు అనాథుడు అని చెప్పవద్దు అంటుంటా.
1: నెవర్ సే సో.
0: అదే విధంగానే ప్రతి ఒక్క భక్తుడు కూడాను దైవం యొక్క తత్వాన్ని, దైవం యొక్క యథార్థాన్ని గుర్తించుకునలేక అనేక విధములుగా అపోహలు పడతారు. వాళ్ళ ఆవేశం లోపల ఒక విధమైనటువంటి భావమును అనేక విధంగా పొంగింపజేసుకుంటారు.
1: As devotees are not able to understand the true nature of the divinity because of their temper and emotion, and they imagine different ways.
0: కాన భగవంతుని నమ్మినటువంటి వాడికి ఏ విధమైనటువంటి యొక్క లోటు ఉండదు.
1: The one who has got full faith in God will not have any shortage of
0: that. అటువంటి ఒక దివ్యత్వం అనేటువంటి జ్యోతి వెలగాలనుకుంటే మన యందు ఈ రాగ ద్వేషాన్ని ముందు దూరం చేయండి.
1: In order to illumine the latent divinity within you, give up all this attachment and hatred.
0: కనుక ప్రేమ తత్వాన్ని మనం అభివృద్ధి పరచుకోండి.
1: Develop love.
0: అహంకార మమకారం ఉండకు.
1: Do not have ego and
0: చిన్న ఉదాహరణ.
1: A small example.
0: దీనికంతా నేనే చక్కని ఆదర్శం.
1: Bhagavan sets the best ideal.
0: Ideal.
1: Ideal.
0: Yetla.
1: How?
0: మీరందరూ కూర్చున్న దగ్గరనే కూర్చోండి.
1: యు ఆర్ ఆల్ సీటెడ్ వేర్ యు ఆర్.
0: నేనే నడుచుకొని వచ్చి
1: భగవాన్ వాక్స్
0: నడుము వంచి
1: హి బెండ్
0: చెయ్యి చాపి
1: స్ట్రెచెస్
0: మీ దగ్గర నుంచి లెటర్స్ తీసుకుంటూ ఉంటుంటారు
1: అండ్ పిక్స్ అప్ లెటర్స్ ఫ్రమ్ యూ
0: లేకపోతే నేను అహంకారంతో ఒక దగ్గర కూర్చొని మీరందరూ వచ్చి నాకు లెటర్స్ ఇవ్వండి అంటే ఎందుకు ఇవ్వకూడదు మీరు ఇవ్వవచ్చు కాదని అహంకారం ఉండకూడదు నీవు ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్ళు వెళ్ళు వెళ్ళు అని చక్కగా ఆలస్యాన్ని అందించటమే సాయి యొక్క ఐడియా ఇన్ని వేల మంది ఇంత ప్రదేశం నుంచి ఇన్ని మైళ్ళ దూరం నడుచుకుని వచ్చినటువంటి వారి దగ్గర ఇంత స్వామి దగ్గరికి రాలేరా రాగలరు కానీ నాది అహంకారం లేదు అనేటువంటిది నిరూపించే నిమిత్తమై నేను ఈ విధమైనటువంటి ఒక కర్మను మీకు బోధిస్తూ ఉంటున్నాను
1: భగవాన్ టీచర్స్ త్రూ హిజ్ ఎగ్జాంపుల్ ద బెస్ట్ ఐడియల్ ఇన్ ఫ్యాక్ట్ హ్యాడ్ హీ వాంటెడ్ యూ టు కమ్ టు హిమ్ అండ్ గివ్ లెటర్స్ యూ వుడ్ హ్యావ్ డన్ ఇట్ బట్ టు షో దట్ హీ హస్ నో ఈగో అట్ ఆల్
0: వీరు నా వారు వారు నా వారు వీరు నా వారు ఈ అభిమానమే లేదు
1: భగవాన్ హ్యాస్ నో అటాచ్మెంట్ లైక్ మైన్ అండ్ థైన్
0: అందరూ నా వారే
1: ఆల్ బిలాంగ్
0: నేను మీ వాడని
1: అండ్ హీఈస్ యువర్స్
0: ఈ సత్యాన్ని ప్రతి భక్తుడు విద్యార్థుడును గుర్తించాలి
1: దిస్ ట్రూత్ మస్ట్ బి నోన్ బై ఎవ్రీ డివోటీ
0: మమాత్మ సర్వభూతాత్మ
1: బికాస్ ఇట్స్ ఓన్లీ గాడ్ స్వామి ప్రెసెంట్ ఇన్ ఎవ్రీ వన్ ఆఫ్ అస్
0: మమాత్మ
1: ఓన్లీ భగవాన్
0: సర్వభూతాత్మ
1: ప్రెసెంట్ ఇన్ ఆల్ క్రీచర్స్
0: అందరి ఎందు ఉన్నది ఒక్కటే
1: సేమ్ థింగ్ ఇస్ ప్రెసెంట్ ఇన్
0: ఆల్ ఎందుకు కనిపించకూడదు అందరికి
1: దెన్ వై నాట్
0: ఒకరు దగ్గరగా ఉంటారు ఒకరు దూరంగా ఉంటారు
1: వై సమ్ ఆర్ క్లోజ్ సమ్ ఆర్ డిస్టెన్స్
0: భగవంతుని యొక్క ఇది కాదు
1: ఇట్స్ నాట్ గాడ్స్ యాక్షన్
0: ఈ ప్రాకృతమైనటువంటి యొక్క వ్యామోహములు వారిని చుట్టి కట్టి పెట్టి ఉండటం చేతనే ఈ విధమైనటువంటి యొక్క దీంతో మునిగిపోతున్నారు
1: బికాస్ దే ఆర్ బౌండ్ అండ్ టైడ్ అప్ బై వరల్డ్లీ డిజైర్ దే కీప్
0: అందులో ఈనాటి యువకులకు
1: పర్టికులర్లీ
0: ఉడుకు రక్తము వేగంగా ప్రవహిస్తుంటాది
1: బాయిలింగ్ బ్లడ్
0: ఈనాటి మాటలు ఆటలు పాటలే వాళ్లకు మోజు పోజు
1: they have got all this liking mozu and they have got all the pose pose also because of the words of the pain upon their hands
0: vidyarthulu marigipovadam chetane ee naati pichi pichi paatalu pichi pichi aatalu pichi pichi maatalu like chestunnaru
1: and because of this pose they begin to like all the meaningless songs meaningless stories in the novels the material
0: daivattam ante
1: దేవునికి
0: దైవ చింతనంటే దైవ ప్రసంగములంటే దైవ భజనలంటే వారికి అంతా ఈ సూటిగా చేరవు
1: దే ఆర్ నాట్ రెడీ దే ఆర్ నాట్ ప్రిపేర్ టు హియర్
0: కొంతమందికి ఇక్కడ విని ఇక్కడ వెళ్లిపోతుంది
1: సమ్ హియర్ త్రూ వన్ ఇయర్ అండ్ లీవ్ ఇట్ త్రూ ది అదర్ ఇయర్
0: భోజరాజు సమయంలో
1: టైమ్స్ ఆఫ్ కింగ్ భోజ
0: శిల్పి
1: స్కల్ప్చర్
0: మూడు విగ్రహాలు తీసుకుని వచ్చి పెట్టాడు
1: బ్రాట్ త్రీ ఐడల్
0: శిల్పి చక్కగా మూడు కూడాను ఒకే విధమైనటువంటి రీతిగా చూడడానికి ఉంటున్నాయి
1: కల్చర్ కార్ ది త్రీ ఐడల్స్
0: అన్ని సుందరంగానే ఉంటున్నాయి
1: ఆల్ ది త్రీ ఆర్ బ్యూటిఫుల్
0: మంత్రిని పిలిచాడు
1: హి సమన్డ్ ది మినిస్టర్
0: మంత్రి
1: మినిస్టర్
0: ఇది ఏది చాలా ఫస్ట్ క్లాస్ సరైనటువంటి ప్రైజ్ అందించడానికి ఏది సరైనటువంటిది నీవు నిర్ణయించమన్నాడు
1: మినిస్టర్ డిసైడ్ నౌ ఆర్ ది త్రీ ఐడల్స్ హియర్ విచ్ వన్ ఈస్ ద బెస్ట్ టు రిసీవ్ ది అవార్డ్
0: ప్రభుజీ క్షమించండి ఐదు నిమిషాల్లో వస్తాను అన్నాడు
1: మినిస్టర్ ఓ లార్డ్ జస్ట్ ఎక్స్క్యూజ్ మీ ఐ విల్ బి బ్యాక్ ఇన్ 5 మినిట్స్
0: విగ్రహానికి ముందు ఇంకెందుకు ఐదు నిమిషాలు నీకు బాత్రూమ్ పోవాలా ఇంకే పని ఉంటుందా నీకు
1: వెన్ ఐడల్స్ ఆర్ హియర్ వై డు యూ నీడ్ 5 మినిట్స్ టైమ్ షుడ్ యూ గో టు బాత్రూమ్ ఆర్ వాట్
0: లోపలికి వెళ్ళాడు ఇంత కర్ర ఒక కడ్డి తీసుకుని వచ్చాడు ఇనప కడ్డి
1: హి వెంట్ ఇన్ అండ్ బ్రాట్ అండ్ ఎ వైర్
0: ఒక వైర్ తీసుకుని వచ్చాడు
1: ఎ వైర్
0: ఒక విగ్రహంలో షోలో పెట్టాడు
1: హి పియర్స్ ఇన్ టు ది ఇయర్
0: ఇక్కడ పెట్టేటప్పటికే ఇక్కడ వచ్చింది అది
1: అండ్ ది సేమ్ వైర్ కేమ్ అవుట్ ఆఫ్ ది అదర్ ఇయర్
0: ఇది వర్స్ట్ అన్న తీసుకెళ్ళి
1: ఇది వర్స్ట్ టైప్
0: రెండో విగ్రహంలో ఒక చెవిలో పెట్టాడు
1: ద సెకండ్ ఐడల్ ఓవర్ దేర్ ఇన్సర్టెడ్ ఇన్ వన్ ఇయర్
0: వచ్చింది
1: ఇట్ కేమ్ అవుట్ ఆఫ్ ది మౌత్
0: ఇది సెకండ్ ప్రైజ్ అన్నాడు
1: దిస్ ఈస్ ది సెకండ్ వన్
0: ఇంకొకటి విగ్రహంలో చెవులో పెట్టాడు
1: ఇన్ థర్డ్ ఐడల్ ఇస్ ఇన్సర్టెడ్ ది ఇయర్
0: అది లోపల పోయింది
1: ఇట్ హస్ గాన్ ఇన్సైడ్
0: ఇస్ ఫస్ట్ ది అన్నాడు
1: హి సెడ్ దిస్
0: ఇస్ ఫస్ట్ ప్రైజ్ అన్నాడు
1: దిస్ స్టాండ్స్ ఫర్
0: అనగా ఏమిటి
1: వాట్ డస్ ఇట్ మీన్
0: విన్న విషయాలు లోపలికి తీసుకోవటమే ఫస్ట్ ప్రైజ్
1: ఫస్ట్ ప్రైజ్ మీన్స్ ఆల్ దోస్ హర్డ్ మస్ట్ బి టేకెన్
0: కనుకనే ఈ విధమైనటువంటి యొక్క నవీన కాలం నందు ఆధునిక యుగమునందు కొందరు ఈ చెవితో వింటారు, ఈ చెవితో వేడవిస్తారు.
1: That's what is happening in this modern age. They listen with one ear.
0: కొంతమంది గ్రంథంలో చదివినటువంటివి, స్వామి చెప్పినటువంటివి వాక్కు లోపల ఉచ్చరిస్తారు చిలక పలకల వలె.
1: Some repeat like a parrot what all they hear from Bhagavan.
0: మరికొంతమంది విన్నటువంటి విషయాన్ని లోపల తీసుకుని జీర్ణించేసుకుంటారు.
1: Whereas some take it in the digest, assimilate.
0: దీనికంతా మార్గం ఏమిటి?
1: What's the path?
0: ఏది భేదము?
1: What's the body?
0: ప్రకృతి భేదమా? కాదు కాదు.
1: Is there a difference? No.
0: ప్రకృతి ప్రకృతిగానే ఉంటుందా?
1: The nature remains same.
0: నీ లైక్ లో ఉంటుందాది ఈ యొక్క మార్పు.
1: Every the change. That's the main.
0: ఈ లైక్ ఎక్కడి నుంచి వస్తుందాది?
1: Where from does it come?
0: సంఘ దోషం నుంచి చేరుతుందాది.
1: Because it depends on the company.
0: ప్రతి వ్యక్తి కూడాను నేను బాగుండాలి, నా కుటుంబం బాగుండాలి అని కోరుతుంటాడు.
1: Everyone desires to be happy at the individual level and also his family.
0: ఇది ఎంత పిచ్చితనము.
1: What madness is it?
0: ఓ పిచ్చివాడా,
1: ఓ మ్యాడ్‌క్యాప్,
0: నీవు బాగుండాలి, నీ కుటుంబం బాగుండాలి,
1: యువర్ ఫ్యామిలీ షుడ్ బి గుడ్
0: అంటున్నావు. నీవెక్కడున్నావు? ఎవరిపైన ఆధారపడి ఉన్నావు?
1: Where are you? On whom do you depend?
0: నీవు నీ కుటుంబం పైన ఆధారపడి ఉన్నావు.
1: You depend on your family.
0: నీ కుటుంబం ఎవరిపైన ఆధారపడి ఉంది?
1: On whom does your family depend?
0: సమాజం పైన ఆధారపడి ఉంది.
1: It depends on society.
0: సమాజం బాగుంటేనే కుటుంబం బాగుంటుంది, కుటుంబం బాగుంటేనే నీవు బాగుంటావు. కాబట్టి నీవు నీ కుటుంబమే కాదు, సమాజము.
1: If society is good, your family will be good. If your family is good, you will be good. Therefore, society is
0: important. సంక్షేమాన్ని మనం ఆశించినప్పుడే మన క్షేమము సంఘ క్షేమంలో ఆధారపడి ఉంటుంది.
1: So long you desire the welfare and the prosperity of the society, your prosperity in turn depends on that.
0: లోక సమస్త సుఖినో భవంతు.
1: Therefore, we pray that everybody
0: should
1: be happy.
0: అందరూ సుఖంగా ఉన్నప్పుడే మనము సుఖంగా ఉండగలము.
1: When everyone is happy, so do I.
0: ఈ విధమైనటువంటి యొక్క వేదాంత ప్రబోధలు ఇంత పవిత్రమైనటువంటి యొక్క మూల సూత్రాన్ని బోధిస్తూ వచ్చినాయి.
1: The Vedantic teachings speak of these primal principles.
0: కానీ ఈనాటి దురదృష్టవశాత్తు
1: unfortunately today
0: బోధకులు సరైనటువంటి బోధనలు చేయటం లేదు.
1: We don't have proper teachers.
0: వినేటువంటి వారికి సరైన ఇంట్రెస్ట్ లేకుండా ఉంటుంది.
1: And the listeners also don't have that
0: much interest. ఉంటుంటాదో అక్కడే మనకు లభ్యమవుతుంది.
1: వేర్ దేర్ ఇస్ ఇంట్రెస్ట్ దేర్ విల్ బి ఇంట్రెస్ట్.
0: కానీ ఈనాడు ఇంట్రెస్ట్
1: but today we don't have interest but we are interested.
0: Interest kavali.
1: Interest is necessary.
0: Adiye manlo man kavalsinatundi.
1: That's what is needed now.
0: Interest lo untunnadu anga sombari pothuga untunnadu.
1: But we are always in rest like a lazy man.
0: Idi manaku pariraadu.
1: Is that good?
0: Sangam manchilanto manam cherali.
1: We should be.
0: Tell me your company, I shall tell you what you are.
1: Tell me your company, I shall tell you what you are.
0: Nisangatvam nisangatve nirmohatvam nirmohatve nischayatvam nischayatve jeevanmukti. సత్సంగత్వే నిస్సంగత్వం. సత్సంగంతో మనం చేరాలి.
1: Therefore we should be in good company.
0: Good company.
1: Good company is needed.
0: ఏమిటి ఆ గుడ్ కంపెనీ?
1: What is this good company?
0: గుడ్ కంపెనీ అంటే ఏమి? విషయ సంబంధమైనటువంటి దాన్ని ఏమాత్రం కూడా అధికంగా పెట్టుకోకుండా దైవత్వాన్ని అధికంగా చింతించేటువంటిది గుడ్ అనేటువంటిది పెట్టారు.
1: Good company means which is away from the sensual pleasure.
0: కనుకనే ఎవరి గుడ్ వర్క్ ఈజ్ గాడ్ వర్క్ అన్నారు.
1: Therefore every good work is God's work.
0: ఎట్టి గాడ్స్ వర్క్ అన్నారు?
1: హౌ డు యూ కాల్ ఇట్?
0: GOOD. గుడ్.
1: ద స్పెల్లింగ్ ఆఫ్ గుడ్ ఈస్ GOOD.
0: నువ్వు చక్కగా విచారం చేసి
1: ఎంక్వైర్ క్లియర్లీ,
0: ఈ ప్రపంచం అంతా ఏమిటి?
1: వాట్ ఇస్ దిస్ ఆల్ దిస్ వరల్డ్?
0: ఏమీ లేదు.
1: నథింగ్. వాట్స్ హెవర్?
0: పునరపి జననం పునరపి మరణం. పుట్టడం చావటం పుట్టడం చావటం పుట్టడం చావటం.
1: ఇట్ ఇస్ ఓన్లీ లైఫ్ ఆఫ్టర్ లైఫ్, రిపీటెడ్ బర్త్ అండ్
0: పునరపి జనని జఠరే శయనం.
1: స్టేయింగ్ దేర్ ఇన్ మదర్స్ వూమ్ అగైన్ అండ్ అగైన్.

0: One finds it so difficult to cross this ocean of family life, and then he prays to God. Nothing whatsoever.
1: Rautam potam, rautam potam.
0: It's only coming and going.
1: Andu kosam nee deeniki jagat ani peru pettaru.
0: Therefore this is called jagat.
1: Jagat anaga emti? Jagat. Jagat. Jagat. Rautam potam, rautam potam em untundadi.
0: Jagat means ja coming, gat means going, coming and going.
1: Kanuka emi ledu indulo.
0: Nothing here.
1: Idantha otti zero.
0: Everything is zero.
1: Kabatti oka zero ni minus cheyi.
0: So deduct one zero.
1: G-O-O-D lo oka zero minus chesthe God ayipoyindi.
0: Now out of this G-O-O-D, minus one O is G-O-D God.
1: Kanukane manaku God ekkadundante jagat undinanta varaku good avutundi. Jagatnu kontha varaku manam chesthe God ayipoyindi.
0: So it is good so long you have got the feeling towards the nature.
1: Jagatunni vidivanakkarledu.
0: You don't need to give up nature.
1: Nee kutumbanni nu poshinchuko.
0: Take care of your family.
1: Nee kartavyalanu nu nirvartinchuko.
0: Do your duty.
1: Nee office work nu chusuko.
0: Attend to your office work.
1: Kaani banni kuda nu daivarpita bhavamto chusuko.
0: But take it with a spirit of total surrender to God.
1: Not surrender.
0: Look after work as if it's God's work.
1: Everything is God's work.
0: Everything is God's work.
1: Anduvalane manam edi chesina gaani work will be transformed into worship.
0: With this, work will be transformed into worship.
1: Akkada worship e lekapothe nee work kuda sarigu cheyalevu.
0: When there's no worship, you can't work properly.
1: Nee office work untundali. Aa office work paina oka vidhamainatundi worship e lekapothe office work nu alakshyam chestam.
0: If you don't have worship, a kind of devotion to your office work,
1: worship ante kevalam bhagavantuni
0: worship cheyadame
1: kaadu, work nu kuda worship cheyali.
0: Worship doesn't mean worshiping God. Work also you should worship.
1: Kaabatti prati work nu,
0: every work,
1: prati vishayanni,
0: every matter,
1: manu worship cheyali.
0: You have to worship.
1: Appude dani yokka phaltamu chakkaga manaku labhyam avutundi.
0: Then all the results will be positive.
1: Oka pani chestu dani paina manasu pettukundagine pothe aa pani paadaipothundi.
0: While doing some work, if you don't concentrate, it will get spoiled.
1: కనుకనే మనం వర్క్ పైనంతా వర్షిప్ చేయాలి.
0: సో వీ హావ్ టు వర్షిప్ అవర్ వర్క్.
1: కాబట్టి వర్షిప్ అంటే ఒక దేవుని మాత్రమే వర్షిప్ చేయటం కాదు.
0: వర్షిప్ డజంట్ మీన్ వర్షిప్
1: ప్రతి ఒక్కటి కూడా మానవుడు తెల్లవారి మొదలు రాత్రి పరుండనంత వరకు చేసి సర్వ పనులు కూడా వర్షిప్ లే.
0: రైట్ ఫ్రమ్ డాన్ టు డస్క్ ఎవ్రీ యాక్టివిటీ ఇస్ వర్షిప్.
1: పొట్ట కోసం తింటున్నాం.
0: వీ ఈట్ ఫర్
1: అగ్ని కూడా వర్షిప్.
0: దట్స్ ఆల్సో వర్షిప్.
1: బ్రహ్మార్పణం బ్రహ్మ హవిన్ బ్రహ్మాగ్ను బ్రహ్మనాహుతం బ్రహ్మైవతేమ గంతవ్యం బ్రహ్మకర్మ సమాధిన అంత బ్రహ్మార్పణం.
0: ఈవెన్ ఈటింగ్ ఈజ్ ఆఫరింగ్ టు గాడ్.
1: నీవు అక్కడ బ్రహ్మార్పణం అనేటువంటిది చేయకపోతే నీవు తిన్న అన్నం ఎట్ట నీకు జీర్ణమైపోతుంది.
0: ఇఫ్ యూ డోంట్ ఆఫర్ టు గాడ్ ద ఫుడ్ యూ ఈట్ హూ ఈస్ గోయింగ్ టు డైజెస్ట్ ఇట్.
1: అక్కడ లోపల ఉన్న అహం వైశ్యా నరో భూత్వ ప్రాణినాం దేహమాశ్రిత ప్రాణాపాన సమాయుక్త అచామ్యం చతుర్భం అహం వైశ్వానరో భూత్వ. అయ్యా నీ కడుపులో నేను వైశ్వానుడుగా ఉండి దాన్ని చక్కగా ఇడ్లీ పిండి రుబ్బినట్టుగా రుబ్బి చక్కగా దాన్ని మసం చేసి దాని సర్వాంగములకు సప్లై చేయటం వల్లే నువ్వు తిని తిరిగి మంత పుష్టిగా సంతృష్టిగా నువ్వు జీవించగలుగుతున్నావు.
0: యు గెట్ ది రిప్లై ఫ్రమ్ ఇన్ సైడ్. ఐఎమ్ ప్రెసెంట్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ వైశ్వానర్ ఇన్ యువర్ స్టమక్. ఐ గ్రైండ్ ఆల్ ద ఫుడ్ యూ ఈట్ మేకింగ్ ఇట్ ఇన్ ఎ సెన్స్ ఆఫ్ యువర్ బాడీ.
1: సప్లై చేసే వాళ్ళు ఎవరు?
0: Who is going to supply all the essentials?
1: నువ్వు ఏ విధంగా నువ్వు ప్రయత్నం చేస్తున్నావు?
0: What effort you are making?
1: ఏమీ చేయటం లేదు.
0: Nothing.
1: గుండె కొట్టుకుంటూ ఉంటుండాలి.
0: The heart beats.
1: దీనికి నీ ప్రయత్నం ఏమిటి?
0: What is your effort?
1: అదే దైవం యొక్క సంకల్పం.
0: That is God's will.
1: అయ్యో నా సంకల్పం లేకపోతే ఎట్ట జరుగుతుంది అని అహంకారి విరవీగుతాడు.
0: If you are egoistic,
1: నీ గుండె కొట్టుకోవడంలో నీ యొక్క ప్రయత్నం ఏమిటి ఉండాలి?
0: Yes, what attempt you are making to make your heart beat?
1: Blood circulation lopala nee prayatnam em untundadi?
0: What is your effort? What your activity there?
1: Nee pulse lopala nee oka prayatnam em untundadi?
0: Well, in the pulse rate, what is your attempt?
1: Nee emi ledu.
0: Nothing.
1: Anta daivam de.
0: Everything is divine.
1: Aa daivame ee yokka deennanta kudanu gunda naadistunnadu.
0: God is only God who makes the heart beat. And he pumps the heart.
1: Ee lungs lo vachi telke deeniki oxygen chestunnadu.
0: It's only God who purifies blood there.
1: Oxygen sarvanganiki supply chestunnadu.
0: And it's only God who supplies oxygen.
1: Import and export anta rendu kuda thane chestunnadu.
0: So God takes care of import and export all over the body.
1: Aa daivatvame lopala lekapothe nee ye pani cheyalevu.
0: Without the divinity within you, you cannot do anything.
1: కనుక ఆ దివ్యత్వాన్ని మొట్టమొదట మనం గుర్తించుకోవాలి.
0: సో వీ హావ్ టు నో దిస్ డివినిటీ ఇన్ ద ఫస్ట్.
1: మనం నమ్మినా నమ్మకపోయినప్పటికీ తన పనేమో తాను చేస్తున్నాడు.
0: బిలీవ్ ఇట్ ఆర్ నాట్ గాడ్ డస్ ఆన్ హిస్ ఓన్.
1: అయితే నమ్మి చేస్తే నీకు మరింత ఆనందం ఉంటుంది.
0: బట్ ఇఫ్ యు డు ఇట్ ఇన్ ఫుల్ ఫెయిత్ యు విల్ బి బ్లిస్ఫుల్.
1: తెలిసి మ్రొక్కు చూచి త్రొక్కు అన్నారు.
0: ఆఫర్ ఆల్ ప్రేయర్ ఇన్ ఫుల్ అవేర్నెస్ అండ్ వాచ్ యువర్ స్టెప్.
1: మనం ప్రతి ఒక్కటి తెలుస్తానని అనుభవించాలి.
0: వీ షుడ్ ఎక్స్పీరియన్స్ ఇన్ ఫుల్ నాలెడ్జ్.
1: అగ్ని ఉంది.
0: Here is fire.
1: అగ్ని ఉంటుంటే మనము తెలుసుకుంటే దానిపైన చేయి పెట్టాం మనం.
0: If you know there is fire, you don't touch it.
1: తెలుసుకోకుండా పోయినప్పుడు ఎక్కడో చూసుకుంటూ దానిపైన పెడితే కాలిపోతుంది.
0: But on the other hand, if you are not mindful of it, you will get

0: ఓ మైండ్ ప్రే టు ద లార్డ్ రామ ఇన్ ఫుల్ నాలెడ్జ్ ఇన్ ఫుల్ అవేర్నెస్
1: తెలిసి ఆ భగవత్ చింతన చేయి
0: ఇన్ ఫుల్ నాలెడ్జ్ థింక్ ఆఫ్ గాడ్
1: ఎట్లా
0: హౌ
1: సర్వము తనయందే ఉంటుంది
0: ఎవ్రీథింగ్ ఇస్ విత్ఇన్ యు
1: ఆ దైవాజ్ఞ లేకుండా
0: వితౌట్ గాడ్స్ విల్ నథింగ్ విల్
1: శ్రీమల్లో బ్రహ్మలో
0: రైట్ ఫ్రమ్ అండ్ టు బ్రహ్మ
1: శివ కేశవాదులలో
0: ఆల్సో ఇన్ శివ అండ్ కేశవ
1: ప్రేమ మీర వెలసియుండే

0: What for should I live? Is it for the praise of the world? Rama, come and
1: ఒక్కటి కూడాను దైవం యొక్క చేతనే అన్ని పరిపూర్ణమైన యొక్క స్వరూపాన్ని పొందుతున్నాయి.
0: Everything becomes total and holistic with the divine.
1: ఈ జ్ఞానాన్ని పొందే నిమిత్తమై విద్య కావాలి.
0: We need this vidya, the knowledge only to have this
1: Ramayana mantha mee vidya kosam cheptunnanu.
0: The whole thing is said, Bhagavan said only to teach you.
1: Yeah. Edi gnanaanni bodhisthunno adi vidya.
0: Vidya means that which teaches
1: you
0: wisdom.
1: Gnanam idi.
0: What sort of wisdom?
1: Padartha gnanama.
0: Material.
1: Padartha gnanam nandu kuda no reaction untundadi.
0: Even for material
1: annintiki andu reaction, resound and deflection.
0: Everything there is reaction, reflection and resound.
1: Ippudu idi oka padartham.
0: Here is matter.
1: Balla.
0: Table.
1: అనుకుంటున్నాను.
0: When you thump the desk, you will feel the pain.
1: నేను బల్లను కొట్టినాను అని నేను చెప్తున్నాను.
0: You say that you thumped the table.
1: బల్ల కూడా
0: stick with the divine.
1: ఈ జ్ఞానాన్ని పొందే నిమిత్తమై విద్య కావాలి.
0: We need this vidya, the knowledge only to have this.
1: రామాయణం అంతా మీ విద్య కోసం చెప్తున్నాను.
0: The whole thing is said. Bhagavan said only.

0: బల్ల కూడాను నిన్ను కొట్టింది.
1: ఇట్ ఆల్సో హస్ బీటెన్ యు.
0: చక్కగా పిల్లలు అర్థం చేసుకోవాలి.
1: బాయ్ షుడ్ అండర్స్టాండ్ దిస్ వెల్.
0: బల్లను కొట్ అనుకుంటా అనగా ఏమిటి? బల్ల కూడా నిన్ను కొట్టింది.
1: When you say that you feel painful.
0: మాత్రమే బల్లను కొట్టడం కాదు, బల్ల కూడా నిన్ను కొట్టింది.
1: You have not only thumbed the cane.
0: అక్కడ ఈ సౌండ్ రియాక్షన్ రిఫ్లెక్షన్ వస్తుంది.
1: Here you find all the three: reaction, reflection, resound.
0: కనుకనే మనం ఏమి చేస్తామో, ఏమి చెప్తామో, ఏమి తలుస్తామో అదంతా మనకు ఈ సౌండ్ గా రిఫ్లెక్షన్ గా రియాక్షన్ గా వస్తుంది.
1: సో వాట్ ఎవర్ వీ డూ, వాట్ ఎవర్ వీ సే, వాట్ ఎవర్ వీ లిసన్ టు,
0: కనుకనే మంచి చేసి, మంచి చూచి, మంచి విని, మంచి తలంచి, మంచిని అనుభవించు.
1: దేర్ఫోర్ లెట్ అస్ సీ గుడ్, లెట్ అస్ హియర్ గుడ్, లెట్ అస్ స్పీక్ గుడ్, లెట్ అస్ థింక్ గుడ్ అండ్ ఎక్స్పీరియన్స్ గుడ్.
0: అందువల్లనే మంచి పని చేసేది మానవత్వం యొక్క ప్రధానమైన లక్ష్యం.
1: Therefore, to do good is the main quality of mankind.
0: మానవుని యొక్క లక్ష్యం ఏమిటి?
1: What is the quality aim of man?
0: మానవుడై పుట్టి,
1: having been born a human,
0: గొప్ప తెలివితేటలు కలిగి ఉంటుండి,
1: being highly intelligent,
0: మేధాశక్తిగా భావించి,
1: an intellectual,
0: గొప్ప విద్యావంతుడని విశ్వసించి,
1: thinking highly educated,
0: గొప్ప ఉద్యోగంలో పనిచేస్తూ,
1: occupying a position of authority,
0: సామాన్యమైనటువంటి పసిపక్షులు కాదు వలె ప్రవహిస్తుంటే ప్రయోజనం ఏమిటి?
1: If one behaves like that of a beast, animal or bird or insect, what is the use?
0: నీకున్న ఆకలి చిన్న చీమకు కూడా ఉంటుంది.
1: ద హంగర్ యు హ్యావ్ ఈజ్ వెరీ సేమ్ యాజ్ ద హంగర్ ఆఫ్ ఎన్ యాంట్.
0: నీకున్నటువంటి భయము ఆ చిన్న చీమకు కూడా ఉంటుంది.
1: ద ఫియర్ ఇన్ యూ ఇస్ వెరీ మచ్ సేమ్ యాజ్ ద
0: డిజైర్స్ అనిమల్స్ అంతా ఉంటుంది.
1: ద డిజైర్స్ ఆర్ కామన్.
0: బజార్లో పోయే కాకులకు, గద్దలకు, కుక్కలకు, నక్కలకు, కోతులకు అన్నిటి కూడా ఉంటున్నాయి నీ యొక్క డిజైర్స్.
1: ద క్రోస్, ద ఫాక్స్, ద డాగ్స్ ఎవ్రీవేర్ అరౌండ్ హ్యావ్ డిజైర్స్.
0: నీవు మానవుడిగా పుట్టి,
1: and we be no born a
0: human, కేవలం పశుపక్షి మృగాదులు ఆంచల వలె నీవు కూడా కొన్ని వాంఛల లోపల మునిగిపోతే నీ యొక్క ప్రత్యేకత ఏమిటి?
1: Being a human being, if you drown yourself in desire like animals, birds, bees around you, at one time
0: Janaka Maharaju పెద్ద యాగం చేస్తున్నాడు.
1: King Janaka was performing a very big ritual yaga.
0: పండిత సమావేశం ఏర్పడించాడు.
1: He convened an assembly of scholars.
0: ఈ పండిత సమావేశం అని చెప్పని గొప్ప గొప్ప పండితులకు అందరికీ ఆహ్వానాలు పంపించారు.
1: Great scholars of those times were invited.
0: గొప్ప గొప్ప పేరు పొందినటువంటి పండితులందరూ అక్కడ ప్రవేశించారు.
1: Men of repute and fame and name.
0: కౌలందరూ ప్రవేశించారు.
1: One
0: శాస్త్రజ్ఞులతో ప్రవేశించారు.
1: ఆల్ శాస్త్రీ స్కాలర్స్ అటెండెడ్.
0: వేద శాస్త్రీ ఇతిహాస పురాణ ప్రమాణములు కూడా నిరూపించేటువంటి యొక్క శక్తులంతా వచ్చారు.
1: ది ఇంటెలెక్చువల్స్ ఆర్ ఎక్స్పర్ట్స్, ఎక్స్పోనెంట్స్ ఆఫ్ దేర్ బ్రాంచ్
0: గా కూర్చున్నారు అందరూ.
1: దే ఆర్ ఆల్ సిటింగ్ సైలెంట్.
0: ఆ సభ లోపల మధ్యలో ఒకడు వంకర టింకరి ఉండేటువంటి దేహంతో తాను నడుచుకుంటూ వస్తున్నాడు రాజు దగ్గరికి.
1: దేర్ ఇన్ ద మిడ్స్ట్ there came a person with full of bends all over the body and approaching the king.
0: అందరి దృష్టి అతని పైన పడింది.
1: All looked at him.
0: ఏదో సామాన్యంగా వస్తే పర్వాలేదు, వంకర టింకర దేహంతో వస్తే అందరూ దాన్ని చూడటానికి ఒక విచిత్రంగా ఉంటుంది.
1: If he is just normal, it would have been all right, but he has got so many bends and twists all over the body.
0: తక్షణమే అందరూ నవ్వారు.
1: Everybody laughed.
0: ఆ రూపాన్ని చూసేటప్పటికి అందరికి నవ్వు వచ్చింది.
1: ద వెరీ ఫార్మ్ వాస్ క్వైట్ ఫనీ.
0: వారందరూ ఎంత నవ్వినారో అంతకు పదింతలు ఆ వ్యక్తి కూడా నవ్వాడు.
1: దిస్ పర్సన్ ఆల్సో లాఫ్డ్ 10 times మోర్ దాన్ ది అదర్.
0: రాజు చాలా ఆశ్చర్యపడ్డాడు.
1: కింగ్ వాస్ సర్ప్రైజ్డ్.
0: రండి తమరు దయచేయండి, ఇంకో ఉన్నత ఆసనం ఇచ్చాడు.
1: హీ ఆస్క్డ్ హిమ్ ప్లీజ్ కమ్ ఇన్ అండ్ మేడ్ హిమ్ సిట్.
0: పండిత మహాశయ,
1: హిస్ ఎ గ్రేట్ నోబుల్ సోల్.
0: వీరందరూ నవ్వటంలో ఒక కారణం ఉంటుంది.
1: All people are laughing, there is some reason.
0: Endukaraga,
1: the reason is
0: mee dehamu chaala vankarluga tirigindi.
1: Your body is twisted with so many bends.
0: Mee pere emiti?
1: What's your name?
0: Naa peru Astavakrudu annadu.
1: He said my name is Astavakra.
0: Anaga 8 vompulu tirigindiatvantidi ee dehamu.
1: Astavakra means the body with 8 bends.
0: Deenini chuchi varanta panditulu navvaru.
1: All scholars laughed at him.
0: అప్పుడు అష్టావక్రుడు లేచాడు.
1: నేను అష్టావక్ర గోత.
0: ప్రభు,
1: ఓ లార్డ్,
0: మీరు పండిత సమావేశము అనేటువంటి వార్త నాకు పంపటం చేత నేను ఇక్కడికి వచ్చాను.
1: ఓ లార్డ్, ఐ హావ్ కమ్ హియర్ ఆన్ హియరింగ్ దట్ యు హావ్ కన్వీన్డ్ ఎ మీటింగ్ ఆఫ్ స్కాలర్స్.
0: పండితులే ఉంటారనేటువంటి ఒక పిచ్చి భావంతో నేను వచ్చాను.
1: ఐ కేమ్ విత్ ది మ్యాడ్ ఫీలింగ్ దట్ హియర్ వి ఫైండ్ ఆల్ స్కాలర్స్.
0: ఒక్కడైనా పండితుడు లేడు.
1: నాట్ ఈవెన్ వన్ స్కాలర్ ఇస్ హియర్.
0: చర్మకారులు ఉంటున్నారు అన్నాడు.
1: ఆల్ ఆర్ కాబ్లర్స్ హియర్.
0: చర్మకారులు అన్నాక చెప్పులు కుట్టేటువంటి వాళ్ళంతా వీళ్ళందరూ.
1: ఆల్ ఆర్ కాబ్లర్స్ హియర్.
0: ఎందుకు ఇంత పెద్దటి మాట అంటున్నావే?
1: వై షుడ్ యు
0: ఈ పండితులందరూ కూడా చెప్పులు కుట్టేటువంటి వాళ్ళ.

0: Do you think that all the scholars are cobblers?
1: చెప్పులు కుట్టేటువంటి వారికి చర్మం యొక్క ఇనిమి చక్కగా తెలుస్తుంది.
0: Only a cobbler know the nature of his skin.
1: కనుక వీళ్ళందరికీ నా స్కిన్ చూస్తున్నారు వాళ్ళు.
0: So all people here watch my skin.
1: నా హృదయాన్ని చూడటం లేదు.
0: They are not watching my heart.
1: నా పవిత్రతను చూడటం లేదు.
0: They don't know my sacredness.
1: కాబట్టి ఇలాంటి చర్మకారులకందరికీ పండితుని ఆహ్వానం చేశావా అని నాకు పెద్ద నవ్వు వచ్చింది అన్నాడు.
0: I laughed loudly repeatedly because this is not an assembly of scholars but an assembly of cobblers.
1: దృష్టి ఒక్కొక్క రకమైన పిటిదిగా ఉంటుంటది.
0: Each one thinks in one way or other.
1: ముండే మధ్య భిన్న ఒక్కొక్క దృష్టి ఒక్కొక్క రకంగా తోస్తుంటారు.
0: Taste vary, heads differ, thoughts differ.
1: కనుక ప్రపంచం లోపల ఇట్టి వికృతమైనటువంటి ఒక భావాలతో ఈ జీవితం జరుగుతూ ఉంటుండాలి.
0: We find in this world so many perverted notions.
1: ప్రతి ఒక్కరు కూడాను హృదయ తత్వాన్ని గుర్తించాలి.
0: Everyone should know one's own heart first.
1: గొప్ప పండితులు అనుకుంటారు,
0: one scholar,
1: గొప్ప కవులు అనుకుంటారు. భగవంతుడు ఈ పాండిత్యాన్ని ఈ కవిత్వాన్ని ఏమాత్రము ముట్టడు, కన్నుతో కూడా చూడడు.
0: God will never look at your scholarship. God will never be bothered of your poetry or composition.
1: Bhava priyude kani bahya priyudu kaadu.
0: God is carried away by your feeling, not by the external.
1: Ayya enta mandiki nee annadanam chesavu?
0: How many people you served food?
1: Nenu 5000 mandiki annadanam chesanu.
0: I served food to 5000 people.
1: 2000 mandiki cheralu ichanu.
0: I distributed sarees to
1: 2000.
0: After all,
1: దీన్ని పేరు పెట్టుకోవటమా? ఈ 2000 మందికి చీరలు ఇవ్వటము, 5000 మందికి అన్నదానం ఇవ్వటము, ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ దగ్గర పోయి నీవు అడ్వాన్స్ చెప్పించుకో, అంతేకాదు నా దగ్గర చెప్పనక్కర్లేదంటాడు భగవంతుడు.
0: గాడ్ విల్ టెల్ ద డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ సారీస్ టు 2000 అండ్ ఫీడింగ్ 5000 పీపుల్ యూ బెటర్ అకౌంట్ ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్
1: నాకు చూపనక్కర్లేదంటే.
0: యూ డోంట్ నో నీడ్ టు షో మీ ద అకౌంట్.
1: నాకు చూపోసింది నీ హృదయ పవిత్రమే చాలు.
0: వాట్ యూ షుడ్ షో మీ ఇస్ ద సాంక్టిటీ ఆఫ్ యువర్ హార్ట్.
1: కనుక హృదయ పవిత్రతను చూచేటువంటి వాడు భగవంతుడు కాని దీన్ని దాన్ని చూచేటువంటి వాడు కాదు భగవంతుడు.
0: గాడ్ విల్ లుక్ ఎట్ యువర్ హార్ట్ విచ్ ఇస్ సీక్రెట్, నథింగ్ ఎల్స్.
1: అది అష్టావక్రుడు చక్కగా ఈ ప్రజలకు ఈ పండితులకు బోధించినటువంటి ఒక బోధ.
0: దిస్ ఈస్ ది టీచింగ్ ఆఫ్ అష్టావక్ర టు ఆల్ పీపుల్ అండ్ ద స్కాలర్స్.
1: నా పాండిత్యాన్ని చూడమని.
0: సీ మై స్కాలర్షిప్.
1: పండితుడు అనగా ఏమిటి?
0: హూ ఈజ్ ఎ పండిట్ స్కాలర్?
1: పండిత సమదర్శన.
0: The equal minded.
1: Equal minded pandit.
0: Equal minded one is a pandit or scholar.
1: కాబట్టి ఎక్కడ ఉంది మీ దగ్గర ఈక్వల్ మైండ్?
0: Where is this equal mindedness?
1: పెద్ద శాలువలు కప్పుకొని కంకణాలు వేసుకుని మిట్టాసులు వేసుకుని వచ్చి కుట్టుతున్నారు ఫోటో కోసం.
0: You got only shawls and bracelets and come over there.
1: ఇది కాదు పండిత్యము.
0: It's not scholarship.
1: నీ హృదయమును విప్పి,
0: ఓపెన్ అప్ యువర్ హార్ట్,
1: జగత్ యొక్క సత్యాన్ని నిరూపించి,
0: ప్రూవ్ ది ట్రూత్ టు ది
1: దైవత్వం యొక్క నిత్యాన్ని మనం చాటాల్సి రాపో, అదే నిజమైనటువంటి పాండిత్యం.
0: అండ్ ఆల్సో పబ్లిసైజ్ హౌ ఎఫిమరల్ ట్రాన్సియెంట్ ది వరల్డ్ ఈజ్. దట్ ఇస్ ది క్వాలిటీ ఆఫ్ ఎ స్కాలర్.
1: అలాంటి పాండిత్యాన్ని మనం ఈనాడు ప్రకటించాలి, వికసింపజేయాలి, ప్రచార ప్రబోధన సల్పాలి.
0: వీ హావ్ టు డెవలప్ సచ్ ఎ స్కాలర్షిప్. వీ హావ్ టు బ్లాసమ్ విత్ సచ్ స్కాలర్షిప్, ప్రొపగేట్ అండ్ పబ్లిసైజ్.
1: విద్యార్థులారా,
0: స్టూడెంట్స్,
1: మీరు ఓ గ్రేడ్ తెచ్చుకోండి.
0: Secure O grade.
1: మంచిగా చదవండి.
0: రీడ్ వెల్.
1: గోల్డ్ మెడల్ తీసుకోండి.
0: సెక్యూర్ గోల్డ్
1: మెడల్. నాకు చాలా ఆనందమే. కానీ దానితో పాటు
0: అలాంగ్ విత్ దాట్
1: ఒక దైవ విశ్వాసాన్ని కూడా పెంచుకోండి.
0: డెవలప్ ఫెయిత్ ఇన్ గాడ్.
1: ఆ విశ్వాసమే లేకపోతే
0: విదౌట్ దట్ ఫెయిత్
1: దేనిని సాధించలేవు.
0: యు కెనాట్ అచీవ్.
1: దేనిని సాధించి ఏమి ప్రయోజనం?
0: వాట్ ఇస్ ది యూజ్ విత్ రెస్ట్?
1: ఇవన్నీ కూడా నువ్వు వ్యర్థమైన.
0: ఆల్ విల్ బీ ఇన్ వెయిన్.
1: ఈ అన్నింటితో పాటు
0: అలాంగ్ విత్
1: దైవానుగ్రహాన్ని కూడా పొందినప్పుడు నీవు సార్థకత పొందుతావు.
0: ఇఫ్ యూ ఆల్సో బి ద రెసిపియంట్ ఆఫ్ గాడ్స్ గ్రేస్ యూ విల్ రిడీమ్ యువర్ లైఫ్.
1: ఎన్ని ఉండినా దీనికి ప్రయోజనం లేదు.
0: With all the rest of things, without God, everything is useless.
1: తల్లి గర్భము నుండి జన్మించునప్పుడు,
0: at the time of birth,
1: కంఠమాలలవేమి కానరావు,
0: no gold chain is noticed,
1: మంచి ముత్యపు సరుల్ మచ్చునకును లేవు,
0: there are no good pearls around the neck,
1: మేల్మి బంగారు దండ మెడకు లేదు,
0: there is no gold chain around the neck,
1: ముత్యాల హారము మించగాలేదు, పచ్చల పెళ్లను పొతకలేదు,
0: there are no chains of pearls, diamonds or whatsoever,
1: రత్నాల హారము రంజిల్లగా లేదు, గోమేదికపు మాట కూడా లేదు,
0: దేర్ ఆర్ నో చైన్స్ ఆఫ్ ప్రెషస్ స్టోన్స్,
1: కలదు కలదొక్క మాల మీ కంఠమందు, కంఠమందు
0: హవెవర్ దేర్ ఇస్ వన్ చైన్ డెఫినెట్లీ రౌండ్ యువర్ నెక్. వెరీ
1: కలదు కలదొక్క మాల మీ కంఠమందు,
0: There is definitely a chain of
1: purva janmala karmalu pondu parachi.
0: The consequences of the actions of the past lives are brought together.
1: Manchi ayinanu chedugaina trunchakunda.
0: Without breaking good or bad.
1: Brahma meekichi pampenu baruvumala.
0: Brahma sends you into this world.
1: Mala prati okkani kantham andu untundadi.
0: That necklace everyone has.
1: Kani adi kanipinchadu.
0: But that's not seen outside.
1: కనిపించినటువంటి మాల ఉంటుండాలి మీలో.
0: దేర్ ఇస్ వన్ నెక్లెస్ చైన్ దట్ యు డోంట్ సీ.
1: మాల మంచి మాలగా ఉంటుండాలి.
0: ఇట్ షుడ్ బి గుడ్
1: వన్. సుగంధపు మాలగా ఉండాలి.
0: ఇట్ షుడ్ వన్
1: దుర్గంధపు మాలగా ఉండకూడదు.
0: ఇట్ షుడ్ నాట్ బి వన్ ఆఫ్ మిజరీ.
1: కనుక ఈ విషయ వాసనలు సాధ్యమైనంత వరకు చల్లబరచుకోండి.
0: Therefore, reduce your sensual pleasures.
1: వైరాగ్యం ఎట్ట రావాలి?
0: హౌ టు డెవలప్ డిటాచ్మెంట్.
1: చాలా మంది మా పిల్లలకంట అనుకుంటుంటారు, స్వామి దీనిపైన ఆశపోతుంది, దానిపైన ఆశపోతుంది, దీనిపై ఇవన్నిటిపైన వైరాగ్యం అత్యవసరం అన్నారు.
0: భగవాన్ సేస్ యూ షుడ్ డెవలప్ రెనన్సియేషన్ డిటాచ్మెంట్ వైల్ బాయ్స్ సే వి వాంట్ దట్.
1: మీరు విద్యావంతులు మనుషులు మానవులము మనం దైవభక్తి గలవారము అనేటువంటి భావమే దృఢంగా ఉంటే ఈ ఒక్క వైరాగ్యంతో మీ మనసు మారిపోతుంది.
0: ట్రూలీ స్పీకింగ్ ఇఫ్ యూ కాల్ యువర్ సెల్ఫ్ హ్యూమన్ బీయింగ్స్ ద స్టూడెంట్స్ అండ్ నేచురల్ విత్ దిస్ రెనన్సియేషన్ యూ విల్ గివ్ అప్ ఎవ్రీథింగ్.
1: ఏమిటి వైరాగ్యం అంటే?
0: వాట్ ఈస్ దిస్?
1: కక్కిన అన్నమును తిరిగి వాళ్ళు భుజించరు.
0: నో వన్ వుడ్ ఎవర్ ఈట్ ద వామిటెడ్ ఫుడ్.
1: ఈ కక్కిన అన్నమును ఏ విధంగా త్యజిస్తావో అట్టనే విషయాన్ని త్యజించాలి.
0: జస్ట్ యాజ్ యూ డోంట్ లుక్ ఎట్ దట్ ఫుడ్ విచ్ ఇస్ వామిటెడ్ అవుట్, యూ షుడ్ ఆల్సో
1: ఈ విషయవాసన ఏదైనా వస్తే ఇది నేను కక్కిన అన్నం,
0: దెన్ యూ షుడ్ టేక్ ఇట్ యాజ్ వామిటెడ్ ఫుడ్.
1: దీన్ని చూడకూడదు.
0: యూ షుడ్ నాట్ లుక్ ఎట్ ఇట్.
1: చూడటమే మనకి ఇష్టం ఉండదు.
0: యూ డోంట్ ఫీల్ లైక్
1: దాన్ని ఎట్ట భుజిస్తావు నీవు.
0: దెన్ హౌ డు యూ
1: ఎట్ట నీవు దాన్ని ఆరగిస్తావు?
0: హౌ డు యూ యాక్సెప్ట్ ఇట్?
1: కనుక నీ వైరాగ్యం అనేటువంటిది కక్కిన అన్నాన్ని విసర్జించినట్టుగా నీవు ఈ తుచ్చమైన భావాల్ని విసర్జించాలి.
0: జస్ట్ దిస్ వామిటెడ్ ఫుడ్ ఈజ్ జస్ట్ నెగ్లెక్ట్ అండ్ థ్రోన్ అవుట్.
1: ఏదైనా విషయ వాసన
0: వచ్చింది,
1: పిల్లలు చాలా జాగ్రత్తగా వినాలి. ఈ వయసు పిల్లలంతా చాలా చెడ్డ చెడ్డవన్నీ చూడటానికి ప్రయత్నిస్తుంటారు, చెడ్డ చెడ్డవన్నీ తలచడానికి ప్రయత్నిస్తుంటారు.
0: స్టూడెంట్స్ షుడ్ హియర్ వెరీ కేర్ఫుల్లీ బికాస్ దే
1: థాట్ వచ్చినప్పుడు తచ్చి ఇది నేను కక్కిన అన్నం.
0: వెన్ ఎవర్ సచ్ ఫీలింగ్ కమ్స్ ఇస్ వామిటెడ్ ఆఫ్ మిల్క్
1: గంధము,
0: ఇట్స్ ఫుల్ ఫౌల్ స్మెల్.
1: ఇది చాలా చెడ్డది,
0: ఇట్స్ వెరీ బ్యాడ్.
1: కడుపులో ఉండడానికే తనకి ఇష్టం లేకుండా కక్కి వేసేసాడు.
0: ఇట్ డజంట్ వాంట్ టు స్టే దేర్ ఇన్ ద స్టమక్, దేర్ ఫర్ ఇట్.
1: అలాంటి దాన్ని నేను ఎట్ట ఆశించగలను?
0: హౌ ఎమ్ ఐ టు ఆస్క్?
1: ఇది నిజమైన వైరాగ్యము.
0: దిస్ ది ట్రూ డిటాచ్మెంట్.
1: అప్పుడే మంచి పవిత్రమైన మార్గంలో ప్రవేశిస్తావు.
0: దెన్ యు స్టెప్ ఇన్ టు ద సీక్రెట్ పాత్.
1: ఆ పవిత్రమైన మార్గంలో వచ్చినప్పుడే దైవం నిన్ను ఆనందంగా దగ్గర చేర్చుకుంటాడు.
0: వెన్ యు ట్రెడ్ అలాంగ్ దట్ సీక్రెట్ పాత్ గాడ్ విల్ సెటిల్ ఎంబ్రేస్ యూ.
1: అంతకంటే సన్నిధి మరొకటి లేదు.
0: దేర్ ఇస్ నో అదర్ ప్రాక్సిమిటీ.
1: అంతకంటే పెన్నిధి మరొకటి లేదు.
0: దేర్ ఇస్ నో అదర్ వెల్త్ బియాండ్ దిస్.
1: అది ఏ నిజమైన జీవితానికి ఆశయము.
0: దట్ ఇస్ ది ట్రూ పర్పస్.
1: మానవుని యొక్క పర్పస్ ఆఫ్ లైఫ్ అదే.
0: దట్ ఇస్ ది పర్పస్ ఆఫ్ లైఫ్ ఆఫ్ మ్యాన్ కైండ్.
1: వచ్చినందుకు దాన్ని సాధించాలి.
0: లెట్ అస్ అచీవ్ ఇట్ ఫర్ హావింగ్ బీన్ బోర్న్.
1: మంచి పేరుని తెచ్చుకోవాలి.
0: గెట్ ఎ గుడ్ నేమ్.
1: గుడ్ నేమ్.
0: గుడ్ నేమ్.
1: గుడ్ నేమ్.
0: గుడ్ నేమ్ ఇస్ ఇంపార్టెంట్.
1: గోవింద కృష్ణ జై గోపాల కృష్ణ జై.

కించిత్ భగవద్గీతా పఠనము, కొంచెము గంగా తీర్థము పానము.

0: దివ్యాత్మ స్వరూపులారా, శంకరుల భక్తులైనటువంటి ఆనంద అనేటువంటి ఒక శిష్యునితో ఈ శ్లోకం ప్రారంభమైంది. అయితే ఈ ఆనందుడు అనేటువంటి వాడు మందబుద్ధుడవుట చేత తనతో కూడినటువంటి విద్యార్థులందరూ కూడాను ఈ మందబుద్ధికి తగినటువంటి అర్థము గిరి గిరి అని పిలుస్తూ వచ్చారు. గిరి అనగా మందబుద్ధి. అట్టి మందబుద్ధితో చేరినటువంటి ఆనందుడు కనుక ఇతనికి ఆనందగిరి అని కూడాను ఒక పేరు పెట్టినారు.
1: ఈవెన్ రెసిటేషన్ ఆఫ్ ఎ వెరీ స్మాల్ పోర్షన్ ఆఫ్ ది గీత, ఈవెన్ ఇఫ్ వీ టేక్ ఇన్ ఎ స్మాల్ క్వాంటిటీ ఆఫ్ ది సేక్రెడ్ వాటర్స్ ఫ్రమ్ ది గ్యాంజెస్, ఈవెన్ ఇఫ్ వీ పెర్ఫార్మ్ ది పూజ ఆఫ్ విష్ణు వన్స్ అలోన్, టు సచ్ ఎ పర్సన్ ఎట్ ది టైమ్ ఆఫ్ హిస్ డెత్ వాట్ క్యాన్ ది లార్డ్ ఆఫ్ డెత్ యమా సే? He cannot ask him any questions. Divyatma Swarupas, Shankara had, along with his disciples, given us the Bhajagovinda. One of his principal disciples, Ananda, gave this particular verse. Ananda was a dull-minded disciple. Therefore, he was being called by his associates by the name Giri. Giri means dull-minded individual. This got attached to his name Ananda and he became Anandagiri.
0: Aithe itti mandabuddhudainatvanti giri nirantaramu guru bhakti lopale munigi guru yokka sevalu maatrame salpuchu guru aagnalu sirasa vahinchi tana kaalamantai kudunu guruvunuku arpitam cheseetvanti chittamunandu tana yokka jeevitamunu గడుపుతూ వచ్చాడు.
1: దిస్ డల్ మైండెడ్ ఆనందగిరి వాజ్ హ్యావింగ్ ది సోల్ పర్పస్ ఆఫ్ సర్వింగ్ హిస్ గురు. హీ వాజ్ స్పెండింగ్ ఆల్ హిస్ టైమ్ విత్ హిస్ గురు. దిస్ వాజ్ ది ఓన్లీ ఎయిమ్ అండ్ హీ వాజ్ సర్వింగ్ హిస్ గురు ఎట్ ఆల్ టైమ్స్.
0: గురువు చెంత చేరినటువంటి మిగిలినటువంటి విద్యార్థులు గురువు చెప్పినటువంటి పాఠమును సాయంకాలమునకి అప్పజెప్పి గురువు యొక్క ఆశీర్వాదములు అందుకునేటువంటి వారు. కాని గిరి అట్లు కాక గురువు చెప్పినటువంటి పాఠములు ఎన్ని నెలలైనా కూడాను అప్పజెప్పడానికి సంసిద్ధుడు కాక గురువు యొక్క సేవలయందు మాత్రమే తన యొక్క కాలమును అంకితం చేస్తూ వచ్చాడు.
1: అదర్ ఫెలో స్టూడెంట్స్ హూ వర్ సిట్టింగ్ విత్ ది గురు వర్ సో అటెంటివ్ అండ్ క్లెవర్ దట్ వాట్ ఎవర్ లెసన్స్ వర్ గివెన్ టు దెమ్ దే వర్ ఏబుల్ టు గెట్ దెమ్ బై హార్ట్ and understand them and repeat them to the guru by the very evening. But Anandagiri was so dull that he could not get any of the lessons by heart or recite them as was desired. He was only spending all his time in doing service to the guru.
0: Aite guru nande tana chittamu ankitam cheyatam cheta guru anugraham kudanu konta kalamunaku atanipaina prasarinchi aa guru anugraham cheta తనకు ఎక్కడ లేనటువంటి శక్తి సామర్థ్యములు ప్రాప్తించి తోటక వృత్తములనేటువంటి వాటిని గురు స్తోత్రములుగా తాను లిఖించటం చేత అతనికి తోటకుడు అనేటువంటి పేరు కూడాను అందుకున్నాడు.
1: బికాజ్ హీ వాజ్ ఎట్ ఆల్ టైమ్స్ సర్వింగ్ ది టీచర్ ది గురు, ఆఫ్టర్ సమ్ టైమ్ ది టీచర్స్ గ్రేస్ వాజ్ గివెన్ టు హిమ్. యాజ్ ఎ రిజల్ట్ ఆఫ్ ది టీచర్స్ గ్రేస్ this Anandagiri acquired an extraordinary amount of strength and he was able to give a set of verses called the Totaka verses and therefore he has been referred to as the Totaka.
0: ee Totakunu yokka lakshyamu sarva vidyalu yokka saramu aatmanveshana aneetuvanti yokka satyamulo tana jeevithanni visvasinchukuntu vachadu.
1: The aim of putting up these verses, the Totaka verses, was that he would understand the essence of all disciplines and as a result he would go and understand the aspect of the Atma.
0: Migilina shishyulandaru kudanu పుస్తకంలో ఉన్నటువంటి విషయంలో మస్తకంలో చేర్చుకుని మస్తకమును కూడాను ఒక పుస్తకంగా మార్చుకున్నారు. కాని ఈ తోటకుడు అట్లు కాక గురువు అనుగ్రహం అనేటువంటి యొక్క సారమును హృదయ కమలము నుండి ఏ యొక్క తుమ్మెద పోయి ఆరగించునో ఆ విధముగా గురువు యొక్క హృదయము నుంచి ఆ అనుగ్రహం అనేటువంటి మకరందాన్ని గ్రోలినటువంటి వాడుగా తయారయ్యాడు.
1: ఆల్ ఆఫ్ ద డిసైపుల్స్ వర్ సచ్ దట్ దే వర్ రీడింగ్ సో మెనీ బుక్స్ అండ్ టేకింగ్ ది కంటెంట్స్ ఆఫ్ దోస్ బుక్స్ ఇన్ టు దేర్ హెడ్స్ సో మచ్ దట్ దే హెడ్ కన్వర్టెడ్ ఈచ్ వన్ ఆఫ్ దేర్ హెడ్స్ ఆల్సో ఇన్ టు ఏ బుక్. బట్ ఆనందగిరి వాజ్ నాట్ లైక్ దాట్. ఆనందగిరి వాజ్ సర్వింగ్ అండ్ వాజ్ attending on the guru in such a way that he turned himself into a bee which would go and take the sweet honey inside the heart, inside the flower, the heart flower of the guru.
0: దీనిని చదువులన్నీ చదివి చాలా వివేకి అయి మగడి తన్నెడుగురు మందమతుడు.
1: This is what is described by saying that the certain people whose minds are not very sharp, they go on reading all kinds of books, but they would not acquire any knowledge.
0: Yanta chaduvu chadivi yeniti unnanu heenuni gunambu manaledu.
1: However much may one go on reading from books, whatever he may have acquired by way of study, a bad man, a person who does not understand good behavior, he can never give up his bad behavior.
0: Tarachi chaduvu chaduva takka vadame kaani purna gnanam beppudu pondaledu.
1: Such a person by going on reading books can only develop his capacity to argue. He will become argumentative. He will never acquire the necessary knowledge.
0: Chaduvu chadivi chadivi chavanganeetiki chavuleni chaduvu chaduvavalayu ani artham chesukunnadu.
1: He understood that why should he go on reading books and read such books until you reach your death. It is much better to understand such education which will not lead you to death but which will give you immortality.
0: Anduvalane taanu pavitramainatvanti bharatiya samskruti yokka rasamunu grolinatvanti bhagavad geetanu okka pari manam patinchinappudu chaalannadu.
1: That is why Anandagiri in this verse said that Bhagavad Gita, which contains the essence of Indian culture, even if you read once a small portion of it is enough.
0: ఆకలైనటువంటి వ్యక్తికి ప్రపంచమునందు అభివృద్ధి అయినటువంటి పంటలన్నీ కూడాను తాను ఆరగించనక్కరలేదు. తన జానడు పొట్టకు పట్టెడు అన్నము చిక్కితే చాలు అనేటువంటి యొక్క లక్ష్యమునందు భగవద్గీతను అంతయును మనము ఉచ్చరించనక్కరలేదు, ఒక్క శ్లోకమును మనం ఆచరణలో పెడితే చాలని కూడాను ఆ తోటకుడు విశ్వసించాడు.
1: ఎ పర్సన్ హూ ఇస్ హంగ్రీ, ఇన్ ఆర్డర్ దట్ హీ మే రిలీవ్ హిస్ హంగర్, ఇట్ ఇస్ నాట్ నెసెసరీ ఫర్ హిమ్ టు గో అండ్ ఈట్ ఆల్ కైండ్స్ ఆఫ్ ఫుడ్స్ దట్ ఆర్ ప్రొడ్యూస్డ్ ఇన్ ది వరల్డ్. ఇట్ ఈస్ ఎనఫ్ ఇఫ్ హీ హ్యాస్ ఎ మార్సల్ ఆఫ్ ఫుడ్ విచ్ విల్ రిలీవ్ హిమ్ ఆఫ్ హిస్ హంగర్. ఇట్ ఈస్ ఇన్ దిస్ కాంటెక్స్ట్ దట్ ఆనందగిరి సెడ్ that you do not have to read all the verses of Bhagavad Gita. It is enough if you take one verse out of this and understand the significance of it.
0: Intiye kaadu rogam vachinatundi vyaktiki prapanchamulo kotla koladi perlato abhirudhi ayinatundi mandulantai kudunu araginchanakkaraledu. Tana rogamunuku taginatundi okka aushadamunu okka deenini araginchite chaalu tana rogam nivarana avutundi.
1: Not only this, a man who is sick and who wants some medicine to cure his sickness, he does not have to go and take all the different kinds of crores of medicines that are available in this world. He has only to take in that appropriate medicine which will cure his sickness.
0: Adine lakshyamunu unchukoni Gita gangodakam pitva punarjanmam navidyati annadu.
1: It is in this context, and having this in his aim, he said, if one can take in the sacred waters of the Ganges, then you will acquire the necessary knowledge.
0: Neeku dahamuga undinatvanti samayamunandu oka tumbler neeru taagite chaalu ganga nadinantha kudanu pottalo posukonakkarledu.
1: When you are thirsty, all that you need to do is to take one glass of water to quench your thirst. You don't have to drink up the entire Ganges river.
0: అదే విధముగానే ఈ తోటకుడు భగవత్ అనుగ్రహం అనేటువంటి కిరణము ఒక్కటి నా హృదయం పైన ప్రసరిస్తే చాలు, సర్వశక్తిమయుడనై నేను ఈ జగత్తునికంతా కూడాను ఒక ఆత్మస్వరూపునిగా నేను నిరూపణ చేయవచ్చును అనేటువంటి దృఢ విశ్వాసము ఆ యొక్క ఆనందగిరి యందు ఉండినటువంటిది.
2: ఇన్ ది సేమ్ మేనర్ తోటక బిలీవ్ దట్ ఇఫ్ వన్ సింగిల్ రే ఆఫ్ ది గ్రేస్ ఆఫ్ గాడ్ కుడ్ షైన్ ఆన్ హిస్ హార్ట్ దట్ ఈస్ క్వైట్ ఎనఫ్ ఫర్ హిమ్ టు డెమోన్స్ట్రేట్ టు ది వరల్డ్ ది నేచర్ ఆఫ్ ఆత్మ. హీ హ్యాడ్ సో మచ్ కాన్ఫిడెన్స్ ఇన్ హిమ్సెల్ఫ్ అండ్ ఇన్ దిస్ దట్ హీ బిలీవ్డ్ అండ్ ఆనందగిరి థాట్ దట్ వన్ రే ఆఫ్ ది గ్రేస్ ఆఫ్ గాడ్ ఈస్ క్వైట్ సఫిషియంట్ ఫర్ హిమ్.
0: అట్టి దృఢ విశ్వాసం కలిగినటువంటి యొక్క శిష్యుడు ఒకటి చేతనే తోటకుడిని బద్రి అనేటువంటి యొక్క స్థానమునకు పీఠాధిపతిగా నియమించాడు శంకరులు. బద్రి,
2: ఇట్స్ బికాస్ ది గురు హ్యాడ్ సచ్ ఎక్స్ట్రాడినరీ అమౌంట్ ఆఫ్ కాన్ఫిడెన్స్ ఇన్ దిస్ పర్టిక్యులర్ డిసైపుల్ తోటక, ది గురు ఎస్టాబ్లిష్డ్ ఏ పీఠ ఇన్ బద్రి అండ్ ఆస్క్డ్ తోటక టు బి ఇన్ చార్జ్ ఆఫ్ దిస్ పీఠ.
0: శంకరుల వారికి నలుగురు ప్రత్యేకించినటువంటి ప్రథమ శిష్యులుగా ఏర్పడినారు.
2: There were four principal disciples for Shankara.
0: Padmapadudu, Suresu, Totakudu, Astamalakudani, naluguru prathama shishyuluga nilcharu. Ee nalugurini mana Bharata deshamunaku nalumoolala oka aadhyatmika advaita siddhantamunu sthapinche nimittamai nalugu peethamuluga niyaminchi nalugu peethamulaku ee naluguru pratyekamainatundi shishyulnu adhikara sthanamlo unchadu.
2: Shankara had four principal disciples: Padmapada, Suresh, Totaka and Asthana. All these four disciples were chosen by Shankara to head four principal peethas all over this country.
0: Aa mandala misrunne Sureshudu ani kudanu pilustu vachadu.
2: The person whose name was Mandana Mishra was also called Suresh.
0: Ee mandala misrunu cheta Shankarulu varu anni rakamulainatvanti vidyalato tarkamulu gavinchi ఆ శాస్త్రమునందు విజయమును సాధించి ఆ మండన మిశ్రునితో వేసుకున్నటువంటి పోటీని జయించి ఆ మండన మిశ్రుని అయినటువంటి గృహస్థుడైనటువంటి మండల మిశ్రునికి సన్యాసాస్త్రం కూడా అందించాడు. అతని భార్యయే ఉభయ భారతి.
2: శంకర హ్యాడ్ సెవరల్ ఆర్గ్యుమెంట్స్ విత్ మండన మిశ్ర ఆన్ వేరియస్ రిలీజియస్ మ్యాటర్స్. After having these arguments, he was victorious in the contest which he had chosen with Mandana Mishra. Mandana Mishra was a family man. But after these arguments and acquiring victory, Shankara gave sannyasa to Mandana Mishra. Mandana Mishra's wife is called Ubhaya Bharati.
0: Mandana Mishra samasta shastramulu, samasta vedamulu kudanu chakkaga grahinchinatundi vadu. Nijamuga atadu ఒక జ్ఞాన స్వరూపుడని చెప్పవచ్చును, సర్వ విద్యా నిలయుడని కూడా అనవచ్చును.
2: మండన మిశ్ర వాజ్ అ వెరీ లర్నెడ్ మ్యాన్. హీ వాజ్ లర్నెడ్ ఇన్ ఆల్ ది శాస్త్రాస్, హీ వాజ్ లర్నెడ్ ఇన్ ఆల్ ది వేదాస్. ఇన్ ట్రూత్ వీ కుడ్ రిగార్డ్ హిమ్ యాజ్ ఎ వెరీ లర్నెడ్ పర్సన్ ఆర్ ఎ జ్ఞాని.
0: ఇట్టి పవిత్రమైనటువంటి శిక్షణను అందుకున్నటువంటి శిష్యుని యందు శంకరుల వారు అందించినటువంటి గురుబోధ ఎట్టిది అనేటువంటి దాన్ని మనం చక్కగా విచారించవలసినటువంటి అవసరం.
2: There is a need for us to understand clearly and know what is the kind of teaching which Shankara handed over to this sacred disciple whom he considered as a very important disciple.
0: Atti gurutvam kani eka chittulainatvanti shishyatvam kani nedu labhyamogatam lekapovata chetane itti paristhiti Bharat deshamunaku sampraptamainadi.
2: Because today we neither have such gurus as Shankara, nor do we have such single-minded disciples like Mandana Mishra. This is the reason why our country has come to this particular stage.
0: Bodhalu rendu rakamulu.
2: Teaching is of two kinds.
0: Notuto cheppi, manasunu marchi, pravartani yandu imitcheyatundi okati.
2: One of them is to teach with the mouth and convey it to your mind and change your outlook and put you on the right path.
0: Aithe bodhinchadam cheta shravanam chesi manasunu kontha varakunu marchukotaniki prayatnam salpavachunu adi kontha aacharana lek raavatam kashtam.
2: By listening to the various teachings which one gives, one can change to some extent one's mind and one's outlook, but to put them into practice is much more difficult.
0: Inka rendava margamu తాను చేసి ఇతరులకు చూపించి చేంజ్ చేయటువంటి దానికి ప్రయత్నం చేయటము రెండవ మార్గం.
2: A second kind of teaching consists in the guru himself doing certain things, show to others what has to be done and make others do what is right.
0: Manamu cheyatam cheta anusarinchetunte vaniki sarvangamulu kudanu andulo layamunachetunte yokka sadbuddhi kudanu kalugutundi. Cheppatam cheta kevalamu srotramulu maatrame aanandapadi hrudayam varaku cherchi tadupari danini antardhanam adarchintundi.
2: By the guru taking the second method of teaching, and that is himself doing and others watch him do a thing like that, will involve the entire system of organs of the disciple being attentive, and therefore there is some strength in this method of teaching. On the other hand, if one teaches only by word of mouth, the ears are only attentive. Other organs do not get involved in the process of teaching and learning.
0: Aithe Shankarulu varu తన శిష్యులు మహా బుద్ధి కుశలతతో ఏర్పరిచినటువంటి శ్లోకములను తాను సులభంగా అంగీకరించక, ప్రతి శ్లోకమునకు అంతరార్థం ఏమిటో, తన యొక్క ఉద్దేశం ఏమిటో తెలుసుకోవటానికి కూడాను పరీక్షిస్తూ వచ్చాడు శిష్యులను.
2: శంకర డిడ్ నాట్ రెడీలీ అక్సెప్ట్ ది వర్సెస్ దట్ హ్యాడ్ బీన్ కంపోజ్డ్ బై హిస్ డిసైపుల్స్. హీ యూస్ టు ఎగ్జామిన్ ది డిసైపుల్స్. హీ యూస్ టు ఆస్క్ ఫర్ ది ఇన్నర్ మీనింగ్ దట్ ఈస్ కంటైన్డ్ ఇన్ ది వర్డ్స్ బిఫోర్ హీ అక్సెప్టెడ్ దీస్ వర్సెస్ ఆఫ్ హిస్ డిసైపుల్స్.
0: ఆనందగిరిని దగ్గర పిలిచి, గిరి కించిత్ భగవద్గీత పఠనము అన్నావు, భగవద్గీత కొంచెము చదివితే చాలని చెప్పావే, ఇంత 700 శ్లోకములుగా ఉన్నటువంటి భగవద్గీతను కొంచెం చదివితే చాలని చెప్పావు, దీని ఉద్దేశం ఏమిటి, కొంచెం చదివితే నీ యొక్క మనస్సు సంస్కరింపబడుతుందా, లేక నీ హృదయము కొంతవరకు నువ్వు పరిశుద్ధమవుతుందా, లేక భగవద్గీత యందున్నటువంటి సర్వశాస్త్రముల యొక్క సారము, సర్వగమ్యముల యొక్క మూలము, సర్వధర్మముల యొక్క స్థారము కూడాను అందులో గ్రహించడానికి వీలవుతుందా, నీ ఉద్దేశం ఏమిటో తెలపమని కోరాడు.
2: శంకర కాల్డ్ ఆనందగిరి and addressed him, Giri, what is it you mean by saying in your verse that by reading even a small portion of the Bhagavad Gita, that would be enough to change your mind? Bhagavad Gita contains 700 verses. How can the reading of one small verse change your mind or change your heart? How is it possible that the Shastras and the essence that is contained of the Shastras in 700 verses be conveyed to you by reading only one single verse? Can you explain to me the inner meaning of what you said in this particular verse?
0: Anduku Anandagiri ముచ్చటైనటువంటి పలుకులు ముచ్చటించాడు. ఏమని, స్వామి, భగవద్గీత 700 శ్లోకములతో చేరినటువంటిది కనుక మొదటి అధ్యాయం నుంచి 18 అధ్యాయములు కూడా చదవండి అని చెప్పినప్పుడు మందబుద్ధులైనటువంటి నాబోటి వారు ఇంత పెద్ద గ్రంథము నేను చదవగలనా అని ప్రప్రథములోనే తాను దూరం కావచ్చును భగవద్గీతకు, కనుకనే మొట్టమొదట భగవద్గీతను చదవడానికి కొంచెమైనా ప్రారంభం చేస్తే ఆ అభిరుచి కొంతవరకును హృదయమునకు చేరి దినదినమును దానిని పఠించాలనేటువంటి అభిష్టము వారిలో కొంతవరకును అభివృద్ధి కావచ్చును. ఏ విధముగనగనగా చిన్న పిల్లవాడికి అన్నప్రాసం చేసే సమయం లోపల ఒకే తూరి అన్నము, మజ్జిగ, సాంబార్, రసం అంతా అందిస్తే తినలేడు, కనుక మొట్టమొదట తీయని పదార్థాన్ని మెత్తగా చేసి వారి నోటికి అందించినప్పుడు క్రమక్రమేణ ఆ రుచిని మరిగి తదుపరి తట్టలలో ఉన్నటువంటి పదార్థాన్ని కూడాను పొట్టన వేసుకోవటానికి ప్రయత్నం చేసినట్టుగా ఈ మందబుద్ధి కలిగినటువంటి వారికి భగవద్గీత పరిచయము కొంతైనా చేస్తే ఆ భగవద్గీత యొక్క తత్వాన్ని క్రమక్రమేణ వారు అభివృద్ధి పరచుకోవచ్చుననేటువంటి ఉద్దేశంతో కించిత్ భగవద్గీత పఠనం అని రాశాను అని చెప్పాడు.
2: Anandagiri gave a very sweet reply. The reply was indeed very attractive. Anandagiri said, yes, Bhagavad Gita is a very big text. It has 700 verses. It begins with the first chapter, ends with the 18th chapter. If I had told them to read the whole of Bhagavad Gita, dull-minded people like me would simply be frightened by the fact that they have to read 700 verses and 18 chapters. They would rather go away and not even make a beginning. On the other hand, when I tell them that it is enough, even if you read one verse, then they will read one verse because it is quite small, but they will develop a taste for Bhagavad Gita, and day after day, they may, of their own accord, begin to read other verses. This is like when we want to feed a small boy, when he begins to eat, we do not give him all at once food, buttermilk, sambar and all those things in one plate. We give a small amount of soft, sweet material and give him the taste. Once he gets the taste, afterwards he will, of his own accord, develop taste for food, for buttermilk, for sambar, and he will go and take the entire food that is contained in the plate.
0: Inka ganga jalam yokka saramunu manam grolinappudu అది కొంచెం మాత్రమే గ్రోలాలని చెప్పావే, ఇందులో ఉన్నటువంటి భావం ఏమిటి అని కూడాను తిరిగి శంకర్లు వారు ప్రశ్నించాడు.
2: అగైన్ శంకర ఆస్క్డ్ ది క్వశ్చన్, యూ సెడ్ దట్ వెన్ వీ వాంట్ టు టేస్ట్ గ్యాంజెస్ వాటర్ ఇట్ ఈస్ క్వైట్ ఎనఫ్ ఇఫ్ యూ టేస్ట్ అ స్మాల్ క్వాంటిటీ, వాట్ ఈస్ ది మీనింగ్ ఆఫ్ దిస్ స్టేట్మెంట్?
0: గంగ మహాపవిత్రమైనటువంటిది, భారతదేశ మాతృవర్తి, ప్రపంచ వ్యాప్తి పవిత్ర కీర్తిని ఆర్జించినటువంటిది గంగా మాత. ఆ గంగా జలము ఎన్ని సంవత్సరములు మనం పెట్టినప్పటికీ చెడిపోనటువంటి పదార్థము. ఇంతయే కాక ఆ జలమునందు పవిత్రమైనటువంటి కొన్ని అనగా కొన్ని ఆకుశక్తులు చేరటం చేత ఆ యొక్క జలము ఆరోగ్యమును కూడాను అందించటమే కాకుండా ఎన్ని దినములు పెట్టినప్పటికీ చెడిపోనటువంటి పదార్థముగా ఉండి ఈశ్వరుని యొక్క శిరస్సు నుండి, విష్ణువు యొక్క పాదముల నుండి ఉద్భవించినటువంటి యొక్క పవిత్ర భావముతో తాను ఒక్క డ్రాప్, ఒక్క చుక్క నీరు త్రాగినప్పటికీ చాలు అనేటువంటి యొక్క ఉద్దేశంతో తాను ఈ యొక్క పదమును ఉచ్చరించాడు.
2: గ్యాంజెస్ ఈజ్ అ వెరీ సేక్రెడ్ రివర్. సో ఫార్ అస్ అవర్ కంట్రీ ఈస్ కన్సర్న్, గ్యాంజెస్ ఈస్ ఇన్ ది పొజిషన్ ఆఫ్ ది మదర్ టు అవర్ సెల్వ్స్. ఇట్ హ్యాస్ స్ప్రెడ్ this feeling of being a mother to our country throughout the entire world. It has established our reputation and our traditions have been valued on account of the Ganges. Moreover, we know that the water from Ganges can remain unspoiled over any length of time. If we drink this water, it is so sacred and it contains certain elements that they give us the health and the strength. It comes from the head of Ishvara. It comes from the Vishnupada. This has such sacred history that even if you take one drop of this Ganges water, it is good enough. That is why I have said so.
0: Trikala Triloka Trigunamli Yandakudanu సజీవమైనటువంటి స్వరూపములో ప్రవహించేటువంటి యొక్క పవిత్రమైనటువంటిది ఈ గంగ. అనగా స్వర్గమునందు మందాకిని అనేటువంటి పేరుతో, భూలోకమునందు భగీరథి అనేటువంటి పేరుతో, పాతాళ లోకమునందు భోగవతి అనేటువంటి పేరుతో ఒకే గంగ ప్రవహిస్తూ ఉంటుండాలి. అనగా భూత, భవిష్యత్, వర్తమానములు ఎందుకని ఇంకా కొన్ని రకములైనటువంటి యొక్క ఉత్తమ, మధ్యమ, అధమ లోకములందు కాని, సత్వ, రజో, తమో గుణములు ఎందుకని ఏకత్వంగా ప్రవహించేటువంటి యొక్క భారతీయ సంస్కృతియే మహా పవిత్రమైనటువంటి గంగా ప్రవాహము అని కూడాను ఈ యొక్క ఆనందగిరి గురువుతో చెప్పాడు.
2: నాట్ ఓన్లీ దిస్, అట్ ఆల్ ది త్రీ పాసిబుల్ టైమ్స్, ఇన్ ఆల్ ది త్రీ పాసిబుల్ వర్డ్స్, విత్ ఆల్ ది త్రీ పాసిబుల్ క్వాలిటీస్ డస్ దిస్ సేక్రెడ్ గ్యాంజెస్ రివర్ ఫ్లో. Whether it is in the heaven, it flows with the name of Mandakini. On the earth, it flows with the name of Bhagirathi. Whereas in the nether lands or in Patala, it flows with the name of Bhogavati. With these three different names, it is the same river which is flowing either in heaven or on earth or in Patala. Similarly, whether it is the Sattvaguna or the Rajoguna or the Tamoguna, all the three gunas are contained in this river. In the same manner, whether it is in the past or the present or the future, all three possible divisions of time, it is the same river that is flowing. These are the extraordinary qualities of this Ganges river.
0: కానీ ఈ ఆనందగిరి యొక్క అంతరార్థము ఇంతటితో తృప్తి కాక శంకర్ల వారు మరింత లోతునకు అతన్ని విచారిస్తూ వెళ్లాడు.
2: శంకర వాజ్ నాట్ సాటిస్ఫైడ్ విత్ ది ఇన్నర్ మీనింగ్ దట్ హెస్ బీన్ ఎక్స్ప్లెయిన్డ్ బై ఆనందగిరి. శంకర వెంట్ ఫర్దర్ అండ్ బిగాన్ టు క్వశ్చన్ ఆనందగిరి విత్ అ వ్యూ టు గో డీపర్ ఇన్ ది కాంటెక్స్ట్ ఆఫ్ దిస్.
0: స్వర్గ, మధ్య, పాతాళ లోకములు మూడు ఉన్నవా? ఇవి ఏ రూపంలో ఉన్నవి? మానవునికి ఏ విధంగా అనుభవానికి వస్తాయి అని కూడాను మరి ప్రశ్నించాడు.
2: శంకర ఆస్క్డ్, ఇస్ దేర్ ఎ హెవెన్? ఇస్ దేర్ ఎ earth where people live? Is there a patala? In what manner does man experience these three different states? Shankara asked Anandagiri.
0: Appudu Anandagiri Pipilakadi Brahma Pariyantam Kudanu Ekatvamainatuvanti Atma Divyatvanga Prakashistunnadanetuvanti Satyanni Gurtinchinatuvanti Vyakti Swargalokavasiga Nenu Bhavistunnanu Anaga Nirantaramu Kudanu Shanti Sukhamulato Ananda Swarupudai Satya Bhavamunu Prema Kiranamul Dwara Araginchinatuvanti Yokka Vyaktiga Gurtinchinatuvanti Uttama Sthaname Swargamu Annadu.
2: Anandagiri gave the reply that whatever the being may be, starting from an ant, going up to the very creator, one who recognizes that the Atma that is present in all these beings is just one and the same, the one who recognizes at all times and is happy, he is having peace and he is in bliss, the one that recognizes this truth of oneness, he will be called the individual who is equivalent to Swarga or heaven.
0: పసి పక్షు మృగ క్రిమ కీటకాదుల యొక్క భేదభావములను పురస్కరించుకుని మానవుడు ప్రత్యేకించినటువంటి ఒక వ్యక్తిగా భావించుకున్నంత వరకు కూడాను వాడు నిత్యలోకమైనటువంటి మధ్యస్థానములకు చేరినటువంటి వాడన్నాడు.
2: సో లాంగ్ యాజ్ వన్ మేక్స్ ది డిస్టింక్షన్ బిట్వీన్ అనిమల్స్ బిట్వీన్ బర్డ్స్ బిట్వీన్ క్యాటిల్ బిట్వీన్ హ్యూమన్ బీయింగ్స్ అండ్ థింగ్స్ దట్ మ్యాన్ ఈజ్ ఎ సెపరేట్ సిగ్నిఫికెంట్ అండ్ డిస్టింక్టివ్ బీయింగ్ సెపరేట్ ఫ్రమ్ అనిమల్స్ అండ్ బర్డ్స్ హీ విల్ బిలాంగ్ టు ది ప్లేస్ వేర్ హ్యూమన్ బీయింగ్స్ లివ్ ది మర్త్యలోక.
0: ఇంకా పాతాళ లోకం అనేటువంటి దానికి చక్కని ఆధారాన్ని అందించాడు. మానవత్వమునే మరచి కేక ప్రకృతి యొక్క తత్వాన్ని కూడాను విస్మరించి వేదశాస్త్ర ఇతిహాస ప్రమాణములను ఏమాత్రము కూడాను లెక్కించక తన యొక్క స్వార్థమునే లక్ష్యమునందు ఉంచుకొని తన జీవితమే ఆధారమనేటువంటి యొక్క మార్గమునందు ప్రవర్తించేటువంటి వారు అందరూ కూడాను పాతాళ లోకవాసులేను అని కూడాను తాను ప్రబోధించాడు.
2: He then went on to say that if an individual forgets the human nature in him, he becomes an animal. He forgets the world. He does not pay any heed to the Vedas or to the Shastras. He is fully and entirely selfish. He lives for himself. Such people will be in the Patala.
0: Kana prati okka vishayamunandu kudanu manasunu yokka bhavamullone ee yokka sthanamulanta kudanu హెచ్చు పల్లములనేటువంటివి మనకు కనిపిస్తూనే ఉంటుంటాయి. మానవుని యొక్క దేహము ఏ రకముగా హెచ్చు పల్లములుగా ఉంటుండదో దానిలో నివసించేటువంటి మనస్తత్వం కూడాను అదే హెచ్చు పల్లములుగానే ఉంటుంటుంది. మనసు మనిషి హెచ్చు పల్లములు లేనటువంటిది లోకములో మనకు కనిపించదు.
2: ఆల్ అవర్ ఐడియాస్ వాట్ వి హ్యావ్ ఇన్ అవర్ మైండ్ జస్ట్ లైక్ అవర్ బాడీ యూ ఫైండ్ హై అండ్ లో యూ ఫైండ్ థింగ్స్ బీయింగ్ హై అండ్ లో సో వీ హ్యావ్ టు కన్క్లూడ్ either for a man's mind or for a man's behavior there is always high and low, it is not an even thing.
0: Oke manavuni yandu sattva rajas tamo gunamulu moodu kudanu nivasistu aaya samayamunu puraskarinchukoni aaya gunamulu vidrinbindindu undatamu manavuniki nityanubhavamulo satyamainatuvanti swaroopamulu.
2: It's a matter of daily experience to man. It is something which everyone understands that in him these three kinds of gunas, sattva, raja, tamo, are all present, and depending upon the time, depending upon the circumstances, what comes up will be decided by the environment. It may be a mixture of all these three gunas.
0: Anaga anandamuga sukhamuga undinatvanti samayam lopala sattvikamainatvanti shanta bhavamulu manavuniki కొంతవరకును పైకి రావటం తిరిగి తన అభిష్టమునకు విరుద్ధమైనటువంటి యొక్క క్రియలు జరిగినప్పుడు తాను ఉద్రేకవంతుడై తన యొక్క మానవత్వాన్ని కూడాను మరచి కొంతవరకును ఆవేశమునకు గురి కావటము లేక పొట్ట నిండుకు మెక్కినప్పుడు ఎట్టి పరిస్థితులు ఎందుకును తాను చింతించక తాను తమోగుణ స్థితుడైపోయి అనగా చల్లగా తాను నిద్రావస్థ ఎందు చేరటము ఒక్క మానవుని ఎందే ఈ మూడు గుణములు ఎట్టు నివసిస్తూ ఉన్నవో ఈ మూడు గుణములకు మూడు దేహములు ఎట్టు లేకుండా ఉన్నవో అదే విధముగానే మానవుని యందు స్వర్గ మధ్యలోకం పాతాళలోకములు అనేటువంటివి కూడాను మానసిక తత్వములను పురస్కరించుకుని బయలుదేరుతూ ఉంటాయి.
2: జస్ట్ యాజ్ వెన్ అ మ్యాన్ ఈజ్ ఇండీడ్ హ్యాపీ అండ్ వెన్ హీఈస్ ఇన్ గుడ్ సర్కమ్స్టెన్సెస్ హిజ్ ఐడియాస్ టూ విల్ బీ ఆఫ్ ది నేచర్ ఆఫ్ సత్వ హిజ్ ఐడియాస్ విల్ బి సాఫ్ట్ On the other hand, when something goes against his own wish, something bad happens, he gets immediately excited and the rajoguna appears. On the other hand, when he has eaten well, eaten heavily, he will slowly and quietly go to sleep and the tamoguna appears. In this way, all the three gunas are in the same man. Each guna does not have a separate body. In one body, all the three gunas coexist and they come up according to the situation and circumstances. So also, swarga, marcha, patala, the heaven, the earth and the patala, all the three are present in one and the same individual.
0: Dinine astika, yastika, ఆస్తిక నాస్తిక నాస్తిక అనేటువంటి యొక్క స్థానములు కూడాను దీన్ని విభజించినారు.
2: The same thing has been divided into so many parts, believing, non-believing, believing, non-believing and so on.
0: నీవు నాస్తికుడైనా కూడాను మంచిదే కాని ఆస్తిక నాస్తికుడు మాత్రం కాకూడదన్నారు.
2: You may be a non-believer. It is better to be a non-believer than being a believing non-believer.
0: కనుక నీవు రెండు గుర్రముల సవారి మాత్రం చేయటానికి నీవు ఏమాత్రం కూడా నువ్వు పూనుకోకు. గుర్రం సవారి నీకు తెలియనప్పుడు నీవు గుర్రమును ఎక్కకపోయినా పర్వాలేదు, లేక ఒంటి గుర్రమును ఎక్కినా మంచిదే. రెండు గుర్రముల పైన నీవు సవారి చేయటము చాలా ప్రమాదమని కూడాను ప్రబోధించాడు ఈ యొక్క శ్లోక అర్థం.
2: In this verse it has been conveyed that you should never ride two horses. If you do not know to ride a horse, it's better not to ride a horse. If you know how to ride a horse, you should ride one horse. But it is most dangerous to ride two horses at the same time.
0: ఇది అంతయ కూడాను మానవునిలో దివ్యత్వమైనటువంటి యొక్క ఆత్మ ప్రవాహమే ఈ గంగా ప్రవాహము అని. కనుక భారతదేశమునందు పవిత్రమైనటువంటి యొక్క గంగకును, మానవుని హృదయమునందు నిష్కల్మషమైనటువంటి యొక్క సత్యభావములకు ఇది సన్నిహిత సంబంధం ఏర్పడినటువంటిది. కనుక భారతీయుని ధర్మము గంగా ప్రవాహం వంటిది. కనుక అట్టి గంగా ప్రవాహం వంటి అనగా మాలిన్యపడక, అపవిత్రము కాక, చెడిపోక, నిత్య సత్య నిర్మలమైనటువంటి యొక్క ఆకారమును ధరించేటువంటి యొక్క స్వరూపమే భారతీయ ధర్మము. ఈ యొక్క లోకమునకు గంగా స్వరూపము లోపల దిగి వచ్చినటువంటిది.
2: All this relates to the connection of man to divinity. In man, the Atma is flowing like a clear stream, in the same manner in which water is flowing as a clear stream in the river Ganges. It simply means that the Indian culture is such and it has been flowing through people like water flows through Ganges and maintains itself in a clean manner. It does not get sullied very easily. It does not get impure and it flows permanently. That is how Indian culture has been flowing in the world, like the clear water of the Ganges River.
0: శంకరులు వారు అందించినటువంటి ఈ పవిత్రమైనటువంటి రత్నములలో స్వార్థరహితమైనటువంటిది ఏ విధముగానగా గంగా ప్రవాహము తనకు తాను ఆరగించేటువంటి యొక్క ప్రయత్నానికి పూనుకోదు. మంచి ఫలవృక్షము తన ఫలములను ఆ వృక్షమే తాను ఆరగించడానికి పూనుకోదు. అదే విధముగానే మహనీయులైనటువంటి వారు వారి యొక్క సర్వశక్తులు కూడాను వారి నిమిత్తమై వినియోగపరచక లోక కళ్యాణ నిమిత్తమై త్యాగము చేసినటువంటి మహామూర్తులు.
2: The verses that have been handed over to us by Shankara are clear in the sense that they are not at all selfish. How? The Ganges River, when it flows, it does not make any attempt to enjoy the sweet water that is flowing through itself. A good tree gives you fruits, but the tree never enjoys the fruits. In the same manner, all the great maharshis and all the great people of this country have given us all their strength for the purpose of benefiting others. They have never utilized anything of their own capacity for their own benefit.
0: Inka moodavadi Vishnu puja okapari kavinchina atanini yamudu emani సాధించును. అనగా అతనిని ఈశ్వరుడుగా అయినటువంటి వాడు, యమునితత్వంలో చేరినటువంటి వాడు ఏమని ప్రశ్నించడానికి ఆధారం ఉంటుండాలి. కనుక అతనితో యమునికి కూడాను తర్కించడానికి ఏమాత్రం కూడాను అధికారం లేదన్నాడు. ఆ విష్ణుత్వం అనగా దాంట్లో ఉన్నటువంటి అర్థము సర్వవ్యాపకత్వమే. విష్ణుత్వాన్ని ఒక్కతూరి నీవు చింతిస్తే, అనగా సర్వవ్యాపకత్వమును ఒక్కతూరి నీవు చింతిస్తే అంతే చాలు అన్నాడు.
2: ఇన్ ది థర్డ్ లైన్ ఆఫ్ ది వర్స్ ఆనందగిరి సెడ్, ఇఫ్ యూ పెర్ఫార్మ్ విష్ణు పూజ ఈవెన్ వన్స్ దెన్ యూ విల్ అటైన్ ఎ స్టేట్ వేర్ ది ఈశ్వర ఇన్ ది ఫార్మ్ ఆఫ్ ది లార్డ్ ఆఫ్ డెత్ Yama cannot come near you, cannot ask you any question. What is it that he is going to argue with you if you are really in one with the Vishnu Puja? Vishnu stands for omnipresence. It means if you understand even once the aspect of omnipresence, Yama cannot come and argue with you at all.
0: విష్ణు అనగా కేవలము శంఖ చక్ర గదా పద్మములతో చేరినటువంటి వాడు కాదు. విష్ణుత్వం అనగా సర్వవ్యాపకత్వం.
2: The word Vishnu does not mean here in this context one who has got the usual insignia, the Shankha, Chakra, Gada and Padma. Vishnu here stands for omnipresence.
0: Ataniki roopamu ledu kani ataniki swabhavam anetvantidi madhuramainatvantidiga untundadi.
2: He has no particular form, but his aspect, the idea associated with him is something exceedingly sweet.
0: మధురత్వమైనటువంటి యొక్క ఆనంద తత్వమే విష్ణుత్వం అనేటువంటి దానికి కూడా ఒక అర్థం.
2: ది బ్లిస్ దట్ వి విల్ ఎంజాయ్ యాజ్ ఎ స్వీట్ బ్లిస్ ఈజ్ ది ఆస్పెక్ట్ ఆఫ్ విష్ణు.
0: దీనికి ఆనందగిరి చక్కని ఒక ఉదాహరణను కూడా అందించాడు.
2: ఆనందగిరి గేవ్ ఎ వెరీ బ్యూటిఫుల్ ఎగ్జాంపుల్ టు ఎక్స్ప్లెయిన్ దిస్.
0: స్వామి, బియ్యమును పిండి చేసి మనము జిక్వయో ధరించినప్పుడు దానికి ఎట్టి రుచి కూడాను మనం అనుభవించుకోవటానికి అవకాశం లేదు. లేక గోధుమలను పిండి చేసి దానిని మనం రుచి చూడటానికి నాలుగు పైన పెట్టుకున్నప్పుడు అందులో కూడాను ఏమాత్రం కూడాను రుచి మనకు చిక్కదు. ఇంకా బేడలు పిండి చేసి ఆ పిండిని మనము జిహ్వలో ధరించినప్పుడు దానికి కూడాను ఏమాత్రం కూడాను రుచి చిక్కదు. అయితే చక్కెరను
2: విల్ ఎంజాయ్ యాజ్ ఎ స్వీట్ బ్లిస్ ఈజ్ ది ఆస్పెక్ట్ ఆఫ్ విష్ణు.
0: దీనికి ఆనందగిరి చక్కని ఒక ఉదాహరణను కూడా అందించాడు.
2: ఆనందగిరి గేవ్ ఎ వెరీ బ్యూటిఫుల్ ఎగ్జాంపుల్.

0: జిహ్వలో ధరించినప్పుడు దానికి కూడా నువ్వు ఏమాత్రం కూడా నువ్వు రుచి చిక్కదు. అయితే చక్కెరను బియ్యపు పిండిలో వేసి అనేక తీయనైనటువంటి పదార్థములుగా మనం చేసుకుంటూ దానికి రూపనామములు కల్పిస్తూ ఉంటున్నాము. ఇదే చక్కెరను మనము బేడల పిండిలో వేసి దానినే బూందీలని లాడని అనేక రకములుగా తీసుకున్నప్పుడు అందులో తన యొక్క స్వభావమైనటువంటి యొక్క మధురత్వం మనకు అందిస్తూ ఉంటుండాలి. గోధుమ రవ్వ లోపల ఈ చక్కెరను కలపటం చేత ఇది రవ్వలాడు అనేటువంటి రీతి కింద కూడా ఒక తయారవుతుండాలి. కనుక దానికి స్వభావమైనటువంటిది గోధుమలు ఎందు కాని బియ్యమందు కాని బెడల ఎందు కాని ఈ మధురత్వం లేకపోయినప్పటికీ ఈ మధురమును అందించేటువంటి యొక్క చక్కెర అందులో చేరటం చేత దానికి కూడా నువ్వు మధురత్వాన్ని అందిస్తూ వచ్చింది. కనుకనే విష్ణుత్వం అనేటువంటిది ఏ యొక్క జడమైనటువంటి పదార్థమునందు కూడాను మనము స్మరించటం చేత ఆ జడ పదార్థము కూడాను మధురమైనటువంటి యొక్క దైవత్వంగా కూడాను మనకు రూపొందుతుంది.
1: ఆనందగిరి సెడ్, ఇఫ్ యు టేక్ రైస్ అండ్ కన్వర్ట్ ఇట్ ఇన్ టు రైస్ ఫ్లోర్ అండ్ పుట్ ఇట్ ఆన్ యువర్ టంగ్, యూ డోంట్ ఫీల్ ది టేస్ట్ ఎట్ ఆల్. ఇఫ్ యు టేక్ వీట్, కన్వర్ట్ ఇట్ ఇన్ టు వీట్ ఫ్లోర్ అండ్ పుట్ ఇట్ ఆన్ యువర్ టంగ్, యూ డోంట్ గెట్ ఎనీ టేస్ట్ ఎట్ ఆల్. If you take some pulses and convert them into flour, put them on your tongue, you don't get any taste at all. But if you mix some sugar with either the rice flour or the wheat flour or the pulses and then make some kind of a sweet out of that, call it a laddu or call it a rava laddu or a bundi and so on, and put it on your tongue, then you get the natural sweetness given to the rice, given to the wheat, given to the pulses. Although there is no inherent sweetness in either rice, wheat or pulses, the moment you give sugar, sugar gives the taste to the rice flour and pulses as well. In the same manner, when the Vishnutva is joined, associated even to a lifeless thing in this world, then that gives you the feeling of Vishnu or omnipresence. This is how you can impart, Vishnu attitude can impart the omnipresence to lifeless things as well.
0: మనము ఆరగించేటువంటి తీపులకు అనేక రూపనామములు ఉండినప్పటికీ అన్ని తీపుల యందు కూడాను చక్కెర ఒక్కటి అనేటువంటి యొక్క సత్యం మనకు ఎట్లా మనం గుర్తిస్తున్నామో అదే విధముగానే జగత్తునందు అనేక రూపనామములు ధరించినటువంటి వ్యక్తులుగా ఉండినప్పటికీ సర్వుల యందు కూడాను విష్ణుత్వం అనేటువంటి యొక్క మధురమైనటువంటి ఆత్మతత్వము అందులో ఉండటం చేతనే ఈ యొక్క ప్రేమ అనేటువంటి యొక్క స్వరూపములో ఒకరికొకరు సంబంధము అనుబంధము ప్రతిబంధములకు కూడాను మూల కారణమైంది.
1: Although the sweets which we make and eat in this world have many different forms and many different names, the one truth is that all of them contain sugar. Just as we realize this truth, we should also realize that in this world there are so many individuals with different forms and different names. But the one truth that is contained in all of them is the Vishnu Tattva or the Atma Tattva which is present in all of them. It is the realization of this oneness that will enable you to develop prema between one individual and another. And that is responsible for all the connections, for all the affection or for all the disaffection that will come about between one and another.
0: ఈ మధురమైనటువంటి విష్ణుత్వమును మనము కొంతవరకును విచారణ చేసి కానీ లేక పెద్దల యొక్క ప్రబోధనల వల్ల కానీ గ్రంథ పఠనం వల్ల కానీ లేక సద్గురువుల యొక్క దర్శన స్పర్శన సంభాషణ చేత కానీ ఈ మధురత్వాన్ని కొంతవరకును అర్థం చేసుకుని సర్వవ్యాపకత్వం అనేటువంటి విష్ణుత్వాన్ని కూడా గుర్తించటము వ్యక్తిత్వానికి ప్రప్రథమంలో ప్రధానమైనటువంటిది.
1: ఇట్ ఈస్ ఎ నెసెసరీ థింగ్ ఫర్ ఎవ్రీ ఇండివిజువల్ టు రియలైజ్ దిస్ స్వీట్ ఆస్పెక్ట్ ఆఫ్ విష్ణుత్వ, దట్ ఈస్ ది ప్రెసెన్స్ ఆఫ్ ఆత్మ ఇన్ ఎవ్రీ వన్. Either you may realize it yourself or with the help of what the elders tell you or by reading books and shastras or by having darshana, sparshana and sambhashana of great people.
0: Itti dinini nardula varu kudanu okanoka samayamlo krishnuni chentaki velli krishna edo oka murkhamainatundi yokka bhavamato mudattamainatundi vishwasamato బృందావన గోపికలందరూ కూడాను నీ యొక్క తత్వమును గుర్తించక పెడమార్గములు పట్టి ఏదో వారి వ్యామోహము యొక్క దీని లోపల వారు బంధితులవుతున్నారు. తమరు సెలవిచ్చినా నేనొక్కతోరి బృందావనకు వెళ్లి వారికి కృష్ణతత్వమును చక్కగా వారికి బోధించారు.

0: వారి యొక్క హృదయములను జ్ఞానతత్వంగా మార్చడానికి నేను ప్రయత్నం చేయాలని సంకల్పించుకున్నాను. అందుకు తమ ఆజ్ఞను దయచేయాలి అని ప్రార్థించాడు.
1: ఆన్ వన్ అకేషన్ నారద వెంట్ టు కృష్ణ అండ్ టోల్డ్ కృష్ణ దట్ ఆల్ ది గోపికాస్ ఇన్ బృందావన్ సీమ్ టు బి హ్యావింగ్ సమ్ ఫూలిష్ ఐడియాస్ అబౌట్ యూ, సమ్ ఇర్రేషనల్ ఐడియాస్ అబౌట్ యూ. ఐ లైక్ టు గో అండ్ టెల్ దెమ్ వాట్ ది ట్రూత్ అబౌట్ యువర్ ఆస్పెక్ట్ ఈస్. దే ఆర్ గెటింగ్ అన్నెసెసరీ టైడ్ అప్. దే డూ నాట్ సీమ్ టు అండర్స్టాండ్ వాట్ ది మెయిన్ ఆస్పెక్ట్స్ ఆఫ్ యూ ఆర్. ప్లీజ్ గివ్ మీ పర్మిషన్ టు గో అండ్ ఎక్స్ప్లెయిన్ టు ది గోపికాస్ వాట్ ది ఎసెన్స్ ఆఫ్ కృష్ణ తత్వ ఈజ్.
0: దీనికి కృష్ణుడు తనలో తాను నవ్వుకున్నాడు. అయ్యో, భక్తి యందు మూఢత్వం అనేటువంటిది ఒకటి, లేక బుద్ధిమంతుని తత్వం అనేటువంటిది ఒకటి, రెండుగా ఉన్నదా? ఈ మూఢత్వంలో ఉన్నటువంటి యొక్క ఆనందము ఈ విచారణ తత్వంలో ఏమాత్రం కూడా నువ్వు తాను విచారణ చేయటం లేదు. కాని గోపికలు మూఢులని కాని లేక గోపికలు తెలియలేనటువంటి వారని కాని ఈ నారదుడు భావించుకోవటం నారదుని యొక్క మూర్ఖత్వము, నారదుని యొక్క మూఢత్వము. అంతేకాని గోపికలకు తెలిసినంత కృష్ణతత్వము మరొక్కరికి ఎవ్వరికి కూడా తెలియదు అనేటువంటి సత్యాన్ని తెలుసుకున్నటువంటి కృష్ణుడు ఈ నారదునికి గుణపాఠం నేర్చే నిమిత్తమై నారద తప్పక వెళ్లిరమ్మని ఆజ్ఞ ఇచ్చాడు.
1: కృష్ణ స్మైల్డ్ విత్ ఇన్ హింసెల్ఫ్ అండ్ హీ టోల్డ్ హింసెల్ఫ్ కెన్ దేర్ బి టూ కైండ్స్ ఆఫ్ భక్తి. In these two kinds of bhakti, one is appropriate to intelligent people and the other one is appropriate to foolish and irrational people. Narada seems to think that gopikas are foolish and irrational. Unfortunately, Narada is foolish in thinking so. There is no one who can exceed gopikas in the bhakti which they have developed. Let Narada go. I want to teach him a lesson. So Krishna said, yes, you think that gopikas are foolish. I want to teach you a lesson. I give you permission to go and tell the gopikas what you wish to.
0: Kudanu narudu raavatam cheta krishnuni yokka vaartalu emaina kudanu telustayo emo ane uddeshamto andaru daggara cheraru. Daggara cheretappatiki narudu ee krishna tattvanni varninchadaniki poonukunnadu. Oh moorkulaina gopikalara, krishna tattvam meeku teliyadu, ye shastramu kaani ఏ యొక్క వేదము యొక్క సారము కానీ మీకు అర్థం చేసుకునేటువంటి శక్తి సామర్థ్యంలో మీలో లేదు, కనుక మీరు కూర్చోండి, మీకు కృష్ణతత్వాన్ని చక్కగా బోధిస్తాను అని చెప్పాడు.
1: As soon as Narada got the permission from Krishna, he moved on and met the Gopikas. The Gopikas, seeing Narada, they were very anxious to know if he has brought any news about Krishna. They all came close to him and surrounded him. Narada then said, you are foolish women. You do not know the aspect of Krishna. You are too ignorant to understand the essence of Shastras and Vedas. I will teach you, sit down, the aspect of Krishna.
0: Andulo oka gopika lechi, Narada, kalamunu vyaktham chesukuneetvanti prayatnaniki neevu poonukovaddu. కృష్ణుని యొక్క వార్త ఏమైనా మా బృందావనంకు వచ్చేటువంటి యొక్క విషయం ఏమైనా ఉన్నదా లేదా అది ఒక్కటి మాత్రమే చెప్పి నీవు వెళ్లిపోమన్నారు.
1: వన్ ఆఫ్ ది గోపికాస్ గాట్ అప్ అండ్ టోల్ నారద, డూ నాట్ వేస్ట్ యువర్ టైమ్. దేర్ ఇస్ నో క్వశ్చన్ ఆఫ్ యువర్ టెలింగ్ అస్ ఎనీథింగ్ అబౌట్ ది కృష్ణ తత్వ. హ్యావ్ యూ ఎనీ న్యూస్ అబౌట్ కృష్ణ కమింగ్ టు బృందావన్? ఇఫ్ సో టెల్ అస్, అదర్వైజ్ యూ కెన్ గో యువర్ వే.
0: అందుకు నారదుడు, గోపికలారా, కృష్ణుని యొక్క తత్వమునే మీకు ప్రబోధించే నిమిత్తమై నేను వచ్చాను, కృష్ణుని రాక విషయం నాకు తెలియదు అన్నారు. అనేటప్పటికీ గోపికలందరూ లేచి నిరంతరము మధుర మృదురమైనటువంటి యొక్క నామముతో మా కాలమును ఎంత ఆనందముగానో గడుపుతున్నాము, అట్టి ఆనందమును నీవు వ్యర్థం చేసే నిమిత్తమై మా కాలమునకు అడ్డు తగులుతున్నావు నారద. నీవు వచ్చిన దారి పట్టుకుని వెళ్ళు. మా యొక్క చిత్తముల లోపల కృష్ణుని యొక్క ప్రేమ హత్తుకుని పోయింది. అలాంటి కృష్ణునికి మాకు ఏనాటికి కూడాను ఎడబాటు రాదు, కనుక అట్ని విష్ణుత్వాన్ని మేము గుర్తించాము అని కూడాను ఒక గోపిక లేచింది. అందరూ లేచి వెళ్లిపోయారు.
1: నారద రిప్లైడ్ దట్ హీ హాస్ కమ్ దేర్ ఓన్లీ టు టీచ్ దెమ్ ఇన్ అ ప్రాపర్ మేనర్ ది వేరియస్ ఆస్పెక్ట్స్ ఆఫ్ ది తత్వ ఆఫ్ కృష్ణ. He does not know anything about whether Krishna was going to come to Vrindavan and if so, when. Then the Gopika said, we are always happy and we are in bliss uttering the name of Krishna. Why do you waste our time with something else and prevent us from uttering the name of Krishna? In our minds, the Krishna Tattva has been imprinted firmly. You better go away and not waste our time. time.
0: అప్పుడు నారదుడు ఈ గోపికల యొక్క చిత్తము యొక్క తత్వాన్ని గుర్తించుకుని, చీచి నేనే మూర్ఖుడను, నిరంతరము తన హృదయమునందు భగవంతుని యొక్క చింతన గావించేటువంటి యొక్క సాత్విక భావం కంటే ఇంక కృష్ణతత్వం వేరొకటి ఉన్నదా? కృష్ణుడు సర్వవ్యాపకుడు, సర్వభూతాంతరాత్మ, అలాంటి సర్వజ్ఞత్వాన్ని గుర్తించుకోలేనటువంటి నేను వీరికి కృష్ణతత్వాన్ని బోధించటం అనేటువంటిది నా యొక్క బలహీనతే అని తనకు తాను చెంపలు వేసుకుని ఈ బృందావన గోపికల యొక్క దివ్య జ్ఞానమనేటువంటి యొక్క దీపికలు లోకమునకంతా కూడాను ప్రసరించుగాక అని ఆశీర్వదించి తాను తిరిగి మధురకు వెళ్లాడు.
1: నారద కుడ్ ఈజీలీ అండర్స్టాండ్ అండ్ రియలైజ్ దట్ హిస్ మైండ్ వాజ్ ఎ ఫూలిష్ మైండ్. He told himself, I seem to be the foolish person. The Gopikas know very well that God is present everywhere. God is in their heart. They have a sattvic feeling as a result of God being present always in their heart. The omnipresence of God has been realized by them and not by me. May this aspect, the realization of the omnipresence of God by the Gopikas, spread all over the world. And Narada left by giving that blessing.
0: వారి హృదయముల యందు కృష్ణుడు స్థిర నివాసుడై ఉండటం చేతనే ఆ గోపికలకు ఎట్టి భయము కాని, ఎట్టి అభిమానము కాని, ఎట్టి లోకముతో భేదభావములతో కూడినటువంటి క్రోధ తాపములు కాని వారి యందు చెలరేగేటువంటివి కాదు.
1: బికాస్ ఇన్ ది హార్ట్స్ ఆఫ్ ది గోపికాస్ కృష్ణ వాజ్ ఆల్వేస్ రిసైడింగ్, దీస్ గోపికాస్ నెవర్ హ్యాడ్ ఎనీ ఫియర్ ఆఫ్ ఎనీథింగ్. They were not worried about worldly matters. They never had hatred or jealousy between one another. This was because Krishna always lived in their hearts.
0: దీనిని పురస్కరించుకునే నారదుడు ఒక చిన్న శ్లోకంగా రాశాడు.
1: It is in this context that Narada wrote a small verse.
0: అత్తలు మొత్తుకున్న మరి బత్తలు కత్తులు నూరుచున్న నోరెత్తరు, కోపగించరు, ఎటకేగరు, బీతిలపోరు గోపికల్, పొత్తములందు చిత్తరువు బొమ్మల రీతిగా నుండి వారిలో కృష్ణుడు అన్నారు. అనగా ఒక పుస్తకము లోపల ఒక కాగితం పైన ఏదైనా ఒక కృష్ణుని యొక్క పిక్చర్ ఒక ఒత్తినప్పుడు ఆ యొక్క కాగితము కాని ఆ బొమ్మకు కాని వేరు చేయడానికి సాధ్యము కానట్టు రీతిగా ఈ గోపికల చిత్తమనేటువంటి యొక్క కాగితం పైన కృష్ణ అనేటువంటి బ్లాక్ ను ఒత్తినారట. కనుక అప్పుడు చిత్తమని కాని కృష్ణుడని కాని వేరు చేయటానికి సాధ్యము కానటువంటి స్థితిలో ఉంటున్నారట. అనగా అక్కడనే బ్రహ్మవిత్ బ్రహ్మైవ భవతి అనేటువంటి సత్యాన్ని గోపికలు లోకమునకు చాటినారు.
1: నారద ఇన్ దిస్ వర్స్ డిస్క్రైబ్ ది గోపికాస్ ఇన్ ది ఫాలోయింగ్ మేనర్. వెన్ దేర్ మదర్స్ ఇన్ లా బికమ్ యాంగ్రీ విత్ దెమ్ ఆర్ వెన్ దేర్ హస్బెండ్స్ ప్రిపేర్ టు హర్ట్ దెమ్, they do not raise their voice at all. They are not worried either at the anger of their mothers-in-law or of their husbands, because in their hearts Krishna has been imprinted in the following manner. As you would put a print of Krishna on a piece of paper, after doing that you cannot separate the print from the paper. The print and the paper go together. That is how Krishna's print and the hearts of Gopikas are inseparable. This can be explained by saying Brahmavit Brahmaiva Bhavati. One who knows Brahman, he is himself Brahman. The hearts of Gopikas are themselves Krishna.
0: అట్టి విష్ణుత్వాన్ని గుర్తించినటువంటి గోపికుల యొక్క తత్వాన్ని కూడాను ఈ యొక్క ఆనందగిరి గురువుల వారికి చక్కగా తెలిపాడు.
1: ఇట్ ఈస్ ది ఫ్యాక్ట్ దట్ దీస్ గోపికాస్ హ్యావ్ రియలైజ్డ్ దిస్ ఆమ్నిప్రెసెన్స్ ది విష్ణుత్వ, దిస్ ఈస్ వాట్ హ్యాస్ బీన్ కన్వేడ్ ఇన్ ఎ వెరీ నైస్ మేనర్ బై ఆనందగిరి టు ది గురు.
0: దీనిని పురస్కరించుకునే తిరిగి ఆనందగిరి మరొక శ్లోకాన్ని కూడా తెప్పుతూ వచ్చాడు.
1: It is in this context that Anandagiri gave also another verse.
0: Yachinta bhuvi putra pautra bharana vyapara sambhashane yachinta dhanadhanya bhoga yasasam labhe sada jayate kachinta bhuvi nandanandana pada dvandaravinde chane chane chane sachinta yamaraja bhima sadana dwara prayane prabhu annadu. Anaga ye yokka dhana dhanya bhoga yasasula nimittamai enta chinta chestunnaro manavudu, పుత్ర పౌత్ర భరణ వ్యాపారముల యొక్క నిమిత్తమై మానవుడు ఎంత చింత చేస్తున్నాడో ఆ కాలములో క్షణకాలము నందనందన పదద్వం ద్వారా విందే క్షణే క్షణి. క్షణము ఆ నందనందన యొక్క పదముల పైన ఆ చింతలు చేసేటువంటి కాలములు వెయ్యింట ఒక భాగమైన ఆ క్షణకాలాన్ని ఆ చింతలో మనం పెట్టితేమా? భీమసదన ద్వారా ప్రయాణే ప్రభో, భయంకరమైనటువంటి యొక్క యముని యొక్క ద్వారములు కూడాను తమంతట తామే తెరుచుకొని వారికి స్వాగతమును అందిస్తాయట. కనుక భగవత్ యొక్క భక్తి కాని, విష్ణుత్వంలో ఉన్నటువంటి యొక్క దివ్యత్వం యొక్క సారమును కాని తెలుసుకున్నటువంటి వ్యక్తికి ఎట్టి భయమును కాని, ఎట్టి చింతకు కాని, ఎట్టి విచారమును కాని అవకాశం లేదని కూడాను ఈ ఆనందగిరి బోధ చేశాడు.
1: ఆనందగిరి ఇన్ ది వర్స్ విచ్ హస్ జస్ట్ బీన్ రిఫర్డ్ టు సెడ్ దట్ వి స్పెండ్ సో మచ్ టైమ్ in thinking about our families, about our relations, about our children and about our grandchildren. We spend so much time and effort in thinking about the wealth that we have to amass, about the manner in which we have to keep this money and the way in which we should preserve this. If only we can spend a thousandth part of the time and effort which we put in thinking about our families, children, grandchildren, wealth and so on, about the Nandanandana, that is Krishna, and we can think of his feet, then all fears will go. For such people, even the most fearful area where Yama resides, such doors will be opened without any effort. People who have developed this aspect will have no fear at all about anything in this world.
0: ఈ కలియుగమునందు కాలము యొక్క విలువను గుర్తించుకోలేనటువంటి వ్యక్తులు అభివృద్ధి అవుతున్నారు. కారణమేమనగా అనిత్యము అశాశ్వతము అసత్యమైనటువంటి యొక్క విషయ సంబంధముల కోసమై యావత్ కాలమును కాయమును కూడాను అంకితం చేసి వ్యర్థులైపోతున్నారు. కనుక ఏ యొక్క చిన్న పవిత్రమైన కార్యం చేయాలన్నప్పటికీ వారికి వ్యవధి చిక్కదు. కాని అపవిత్రమైనటువంటి యొక్క పనులు యందు దినముల తరుబడి, వారముల తరుబడి, నెలల తరుబడి కూడాను వారు జీవితాన్ని గడుపుతూ ఉంటుంటారు. ఒక్క చిన్న ఉదాహరణ, ఇలాంటి సత్సంగం ఏమైనా జరిగిందంటే, అయ్యా అర్ధగంట సత్సంగంలో నువ్వు పాల్గొనడానికి వీలుంటాదా అనేటప్పటికీ, అబ్బా అర్ధగంట రావటం ఇక్కడే, అర్ధగంటకి నాకు టైం లేదు అంటారు. కానీ క్లబ్లో పోయి 6 గంటల నుంచి కూడాను తెల్లవారుజామున 3 గంటల వరకు కూడాను పేకాట ఆడటంలో వాళ్ళకి నిద్ర కూడా రాదు. ఇంతే కాకుండా మనము ఒక చిన్న ఒక ఇంచి సాలిగ్రహాన్ని మనం ఒక స్పూనుడు నీరుతో అభిషేకం చేయవయ్యా అంటే, ఆహా అది నాకు టైం లేదు, చిన్న సాలిగ్రహానికి స్పూను నీరు పోయడానికి మాత్రమే వ్యవధి లేదంటారు. కానీ దున్నపోతలను నీరు పోసి బాగా కడిగి కడిగి కడిగి కడిగి శుభ్రం చేయడానికి పూనుకుంటారు. వీడి తలవరాత ఆ రీతిగా ఉంటుంటుంది. కనుకనే మంచి కార్యముల యందు ఏమాత్రము కూడాను ఇచ్చిన శక్తి కలగదు, చెడ్డ కార్యము లోపల మహా ఉత్సాహమైనటువంటి శక్తి కూడాను కలుగుతూ ఉంటుంటుంది. అందువలననే మొన్న కూడాను నేను చెప్పాను, సత్యం జన విరోధాయ, అసత్యం జనరంజనం. సురా విక్రేయతే స్థానే దద్యాధికం క్షీరం గృహే గృహే అన్నారు. అనగా మనము పాలు పెరుగు అనేటువంటి వారు ఇంటింటికి తెచ్చి అమ్మినప్పటికీ మాకు వద్దులేండి వెళ్ళండి అంటారు. కానీ ఊరికి దూరంగా పెట్టుకున్నటువంటి మద్యపానం దగ్గరికి వీళ్లు కాళ్లతో నడిచి ఒక విధమైనటువంటి ఒక శమలైనా పడి అక్కడికి వెళ్లి ఆ చెడగొట్టేటువంటి ఒక పదార్థాన్ని గ్రోలి వస్తుంటారు. కనుక మానవుని యొక్క తత్వం అనేటువంటిది సత్యమేమిటి అసత్యమేమిటి, మానవుని యొక్క జీవితం లోపల ఇది ఏది మంచిది, ఏది ఉపేక్ష, ఏది అపేక్ష అనేటువంటి యొక్క విచారణ శక్తి శూన్యం కావటం చేతని మానవుడు కేవలము ఒక మానవత్వానికి సైగినటువంటి గౌరవాన్ని అందించలేకపోతున్నాడు.
1: ఇన్ దిస్ కలియుగ దేర్ ఆర్ మెనీ పీపుల్ హూ ఆర్ కమింగ్ అప్ హూ డూ నాట్ నో అండ్ రియలైజ్ ది వాల్యూ ఆఫ్ టైమ్. వీ స్పెండ్ సో మచ్ టైమ్ ఆఫ్టర్ గోయింగ్ టు ఫుల్ఫిల్ అవర్ వరల్డ్లీ డిజైర్స్. We do not find any time to do good things. We are willing to spend days, weeks, and even months in trying to do bad things. When someone comes and tells you to do something good, you say you have no time. For example, if someone comes and says, participate in a satsang like this for 30 minutes in the day, you say that you have no time. But you are willing to go to a club and spend the time in the club from 6 p.m. to 3 a.m. even if you do not have 30 minutes time for a good thing. In a house, if someone suggests that you have a spoonful of water and do abhishekam to a saligram, the general reply is, oh, there is no time for doing this. But they are willing to go and wash the buffaloes outside with water however large the surface for washing may be, this is their misfortune. For good things, we have no faith and we have no time. For doing bad things, we have faith and we have strength. That is why I said the other day that truth is something which is not welcomed by people generally. Untruth, they are willing to accept readily. For example, if someone is selling intoxicating liquids like toddy, even several miles away from your house, you are willing to walk all the way and pay a high price for it and drink the toddy. But if someone comes to your own house, wants to sell buttermilk or curd at cheap price, you would not look at it. This is the position by which man has mixed up truth and untruth. Man is not able to decide what is good and what is bad. That is the reason why we have landed ourselves into this pitiable position.
0: Kanuka manamu satya satyamulu yokka vishayanni manam gurtinchukoni ee vishtuttamaneetundi yokka sarvavyapakatvanni kodanu manam kontha varakunu anubhavinchukotaniki taginaatundi prayatnamu salpali atti prayatnamu salipinappude mana yokka jeevitham aneetundidi chakkaga manavatvaniki taginaatundi arthanni kodanu andistundi. అట్లు కాకుండా ఏదో సంసార సంబంధమైనటువంటి బాధ్యతలు అనేకంగా ఉన్నాయని, లేక వ్యవహార సంబంధమైనటువంటి బాధ్యతలు అంత అధికంగా ఉన్నాయని, ఇంకా ఉద్యోగ సంబంధమైనటువంటి యొక్క నిబంధనలు చాలా ఉన్నవని, అట్టి స్థితిలో నేను ఇట్టి సత్సంగములకు చేరడానికి సాధ్యం కాదని అనేక రకములైనటువంటి నెపమును చెప్పేటువంటి వ్యక్తులు కూడాను అనేక మంది ఉంటుంటారు. కానీ నిజముగా ఆ బాధ్యతలు ఇతన్ని బంధిస్తున్నవా, లేక ఇతనే ఆ బాధ్యతలను బంధించుకునేందుకు ప్రయత్నం చేస్తున్నాడా అనేటువంటి సత్యాన్ని కూడా మనం విచారణ చేయాలి.
1: Therefore, we must make an attempt and a sincere attempt to distinguish truth from untruth. We must realize the omnipresence of God, and an attempt made like that will make our life happy and purposeful. On the other hand, many people go on complaining that they have several family responsibilities, that they have lot of work of different kinds to do, that in their profession there are certain formalities and controls, therefore I cannot participate in a satsang. We have to make an inquiry here and understand whether really the controls and the responsibilities and the type of work is tying him down and preventing him from participating in satsang, or whether he himself is taking all these responsibilities and tying himself by his own effort so that he may not go and participate in these satsangs.
0: దీనికి ఒక చిన్న ఉదాహరణము.
1: There is a small example for this.
0: మన భారతదేశమందు కోతులను పట్టేటువంటి ఒక విచిత్రమైనటువంటి విధానం ఉంటున్నది.
1: ఇన్ అవర్ కంట్రీ దేర్ ఇస్ ఎ వెరీ పెక్యూలియర్ మెథడ్ ఆఫ్ గెటింగ్ ఎట్ ది మంకీస్.
0: ఒక పెద్ద కడవను మాత్రం తీసుకుని వచ్చి దానికి చిన్న మూతిగా ఉండేటువంటి యొక్క కడవను తయారు చేసి ఆ కడవ లోపల కోతికి అతి ఇష్టమైనటువంటి పదార్థాలంతా పెట్టడం. అప్పుడు కోతి వచ్చి ఆ పదార్థములు తీసుకుని నిమిత్తమై చెయ్యిని తాను లోపల పెట్టి ఆ చేతి నిండుకును ఆ పదార్థములు పట్టుకోవటం చేత ఆ యొక్క చెయ్యి మరి బయటకు రాకుండా పోతుంది. అప్పుడు కోతి భ్రమిస్తుందట, ఓ లోపల ఎవరో నన్ను బంధించారు అని ఆ కడవను కూడాను ఎత్తుకుని పోవటానికి చేతగానటువంటి స్థితి లోపల అక్కడే తబ్బిపోతుండగా దీనిని పట్టేటువంటి వాడు వచ్చి దాన్ని తన వల్ల వేసుకుని పోతుంటాడు. ఈ రకంగా కొన్ని అభ్యాసములు జరుగుతుంటాయి.
1: This is the process of catching monkeys. You take a big pot with a small mouth, and inside the big pot you put in something, some material which is of attraction to a monkey. The monkey will see that and puts its hand inside that vessel, catches hold of a considerable amount, a handful of this material which has been kept in the pot, and tries to pull its hand out. Because the hand is full, the mouth is narrow, the hand does not come out. Then the monkey begins to think, oh, someone inside this pot is tying me up to this pot. And then it makes an attempt to carry away the pot along with its hand and move away with the pot. It's not able to do so because the pot is heavy. The man who has laid the trap then comes and catches the monkey.
0: ఈ యొక్క పాత్రలో ఎవరు ఈ కోతిని బంధించలేదు, తానే ఆ పదార్థమును అధికంగా పట్టుకోవటం చేత బంధింపబడింది. ఆ పదార్థమును విడిచినా తాను బయట వస్తుంది.
1: No one has tied up this monkey in the pot. The monkey has used its hand, taken such a lot of material which it likes, the hand has become big and it has tied itself. The moment it just lets its hand go, the grip is loosened, it can free itself.
0: అదే విధంగానే ఈ బ్రహ్మాండమైనటువంటి పెద్ద పాత్ర లోపల సంసారమనేటువంటి చిన్న మూతిని పెట్టి అక్కడ సుఖ సంతోషమనేటువంటి యొక్క పదార్థములు వేయటం చేత ఈ వ్యక్తి ఆ సుఖ సంతోషముల నిమిత్తమై తాను అందులో చిక్కులుకొని పోతున్నాడే కాని తాను ఏమాత్రం కూడా తనను ఆ సుఖ సంతోషములు అనేటువంటిది బంధించటం లేదు. ఈ మానవుడు తానై తానే ఆ యొక్క పదార్థముల పైన పడి బంధితుడైపోతున్నాడు. అంతేకాని ఆ పదార్థములు కాని సంసారములు కాని బాధ్యతలు కాని ఇతన్ని ఏమాత్రము బంధించటం లేదు. దానిని వదలన తాను బయటపడిపోతాడు. అందువలననే ఈ విషయ సంబంధమైనటువంటి కర్తవ్య కర్మలు మనం చేసుకుంటూ మనస్సును మాత్రము ఆ భావమునందు ఇమిడ్చకుండా చేసుకునేటువంటి ప్రయత్నానికి పూనుకోవాలి.
1: ఇన్ దిస్ మేనర్ ఇన్ దిస్ బిగ్ పాట్ ఆఫ్ దిస్ వరల్డ్ విత్ ఎ నారో మౌత్ లైక్ ది ఫ్యామిలీ వన్ గెట్స్ ఇన్వాల్వ్డ్ in the pleasures of the world. As soon as he gets involved in the pleasures of the world, he is not able to free himself. It is not the individual, any other individual who is tying him up. His own attachment to the pleasures of the world in the narrow mouth of the family are tying him up. The moment he gives up these pleasures, he frees himself. There is no one tying him to this world. In this manner, if we want to free ourselves, we have to participate in these worldly pleasures, but not involve ourselves and keep our mind free. That is the way to be free from these bondages.
0: ide bandhanaku sariyainatunte artham andinchetunte gajendra mocham kudanu chakkaniga untundadi.
1: In the same manner, what gives you the true meaning of bondage, there is a good story, gajendra moksha.
0: anaga jeevitam anetunte daktamainatunte aranyamulo మదగజం వంటి మనస్సు స్వేచ్ఛా విహారం సలుపుతూ ఉంటుంటుంది.
1: దిస్ మీన్స్ ఇన్ ది థిక్ ఫారెస్ట్ ఆఫ్ లైఫ్ ఎన్ ఎలిఫెంట్ ఎ వైల్డ్ ఎలిఫెంట్ విచ్ ఇస్ ది మైండ్ విచ్ ఇస్ ది మ్యాన్స్ మైండ్ ఇట్ ఈస్ సింప్లీ రోమింగ్ అబౌట్ ఇన్ దిస్ థిక్ ఫారెస్ట్ ఆఫ్ లైఫ్.
0: ఆ యొక్క దట్టమైనటువంటి అరణ్యంలో స్వేచ్ఛా విహారం సలుపుతున్నటువంటి ఈ మదగజం వంటి మనస్సు విషయ సంబంధమైనటువంటి దాహము వేస్తుంది దానికి.
1: This mind, which is roaming about like a wild elephant in our life, which is like a thick forest, it becomes thirsty. Thirsty for what? Thirsty for sensuous pleasures.
0: అట్టి విషయ సంబంధమైనటువంటి దాహం వేసినప్పుడు ఈ సంసారం అనేటువంటి కొలం లోపల త్రాగడానికని ప్రారంభిస్తుంది.
1: When this wild elephant becomes thirsty for sensuous pleasures, it begins to drink in the lake of the family.
0: అందులోపల కాలు పెట్టే తప్పటికి తాను అభిమానము అనేటువంటి ముసలి దానిని పట్టేసేసిస్తుంది.
1: The moment this elephant puts its foot in this lake, then this attachment, a crocodile called the attachment, catches hold of its leg.
0: ఈ యొక్క అభిమానం అనేటువంటి యొక్క ముసలి పట్టిన తక్షణమే దాని నుంచి ఇంక ఇడిపించుకోవటానికి సాధ్యం కాదు ఈ మదగజం వంటి మనసుకు.
1: ది మోమెంట్ దిస్ అటాచ్మెంట్ ది క్రోకడైల్ ఆఫ్ ఎన్ అటాచ్మెంట్ క్యాచెస్ హోల్డ్ ఆఫ్ ఇట్స్ లెగ్ దిస్ వైల్డ్ ఎలిఫెంట్ కెనాట్ ఫ్రీ ఇట్ సెల్ఫ్ ఫ్రమ్ దిస్ ఫ్యామిలీ.
0: అప్పుడు కొంతకాలము ఆ యొక్క అభిమానంతో పోరాడి పోరాడి పోరాడి కట్ట కడపడకు నీవే తప్ప నీ తప్పరం బెరుగా ఓ భగవంతుడా ఇంక నాకు ఏమాత్రం కూడా ఈ సంసారంతో అక్కరలేదు నన్ను ఎట్లయినా రక్షించి ఈ కొల నుంచి ఈ యొక్క ముసలి యొక్క బాధ నుంచి నన్ను తప్పించమని తన దృష్టిని ఈశ్వరుని వైపు మరలుస్తాడు. అప్పుడు ఈశ్వరుని దృష్టి తనపైన మరలుస్తాడు. దీనినే సుదర్శనము అన్నారు. సుదర్శనమైనటువంటి చక్రము కాదు, సుదర్శనము మంచి దృష్టి. ఈశ్వర దృష్టి ఈ యొక్క గజమునకు వచ్చిన తక్షణమే ఈశ్వర దృష్టి గజముపైన ప్రాకింది. తక్షణమే బంధ విమోచన జరిగింది.
1: With this attachment in the family, when the crocodile of attachment has caught its leg, it struggles. The elephant struggles and fights with this attachment for some time until it becomes weak. When it becomes weak, he says, "Oh God, you are the only one who can now save me. I cannot save myself. Please save me from this crocodile." And the elephant then turns its vision to God. When the elephant turns its vision to God, God's vision is also turned towards this elephant. This process is referred to as Sudarshana. Sudarshana is not a chakra which is anything separate. It is good vision. As soon as the elephant turns its vision to God, then that is called Sudarshana.
0: Kanuka, Inadu Manamu, Sudrishti Ravale, Sudarshanam Kalagali. అప్పుడే ఆ భగవంతుని యొక్క అనుగ్రహ కిరణములు కూడాను మనపైన ప్రసరించడానికి వీలవుతుంటుంటది.
1: సో టుడే వీ షుడ్ గెట్ గుడ్ విజన్ సుదర్శన, వీ షుడ్ సీ అట్ ది లార్డ్, దెన్ ఓన్లీ ఇట్ ఈస్ పాసిబుల్ ఫర్ ది లార్డ్ టు స్ప్రెడ్ హిస్ గ్రేస్ టువర్డ్స్ అస్.
0: నేను అధిక కాలమును తీసుకుని మీకు శ్రమ పెట్టడానికి నేను ఏమాత్రం కూడాను ఒప్పుకోను. అయితే ఇది సమయం వచ్చినది కనుక ఈనాటి శ్లోకములకు పురస్కరించుకుని దానికి సంబంధించినటువంటిది ఏంటి కనుక ఒక్క ప్రపంచంలో గజేంద్ర మోక్షం వరకు మనం పోనక్కర్లేదు. ఒక వ్యక్తి తన జీవితమును సుఖము నుంచి తన వాంఛ నుంచి కట్ట కడపటి వరకు కూడాను ఏ విధంగా మారినాడు అనేటువంటిది స్వామి చింతనే అట్టి అనుభవానికి కూడాను ఒక ఆదర్శమైనటువంటి ఉపమానం ఉన్నది.
1: ఐ జనరలీ డు నాట్ లైక్ టు టేక్ టూ మచ్ ఆఫ్ యువర్ టైమ్ అండ్ టాక్ టూ లాంగ్. However, since the particular verse which we have been expounding is of relevance, there is no need to go as far as the story of Gajendra Moksha in this world. There is an individual case in my own experience and in the presence of Swami himself, how he has completely changed, how he was immersed in worldly pleasures and how he had completely changed his life. I would tell you this instance.
0: 20 సంవత్సరములకు పూర్వము ఒక విద్యార్థి నా దగ్గరికి వచ్చాడు.
1: 20 ఇయర్స్ అగో వన్ స్టూడెంట్ కేమ్ టు మీ.
0: స్వామి, నేను క్లాసులో ఫస్ట్ క్లాస్ రావాలి అని ప్రార్థించాడు.
1: హీ ప్రేడ్ దట్ హీ షుడ్ కమ్ ఫస్ట్ ఇన్ హిస్ క్లాస్.
0: మంచిది నాయన, నీవు చదవలసిన రీతిగా చదవాలి, నీ ప్రయత్నం కూడా ఉంటుండాలి, తప్పక యత్న ప్రయత్నములు మానవ ధర్మము జయాపజయములు దైవాధీనము, నీ యత్న ప్రయత్నములు పురస్కరించుకుని దైవానుగ్రహం కూడా ఉంటుంటాది, తప్పక నీ ప్రయత్నం చేయమని ధైర్యాన్ని అందించాను.
1: ఐ టోల్డ్ హిమ్ యెస్ ఇట్ ఈస్ గుడ్. ఐ గేవ్ హిమ్ కరేజ్. ఐ సెడ్ యెస్ దేర్ మస్ట్ బి యువర్ ఎఫర్ట్ ఆల్సో, ఎవ్రీ వన్ మస్ట్ మేక్ హిజ్ ఓన్ ఎఫర్ట్ అండ్ ఆఫ్టర్ మేకింగ్ ది ఎఫర్ట్ ది రిజల్ట్ ఈస్ ఇన్ గాడ్స్ హ్యాండ్స్, బట్ ఐ గివ్ యూ ది నెసెసరీ కరేజ్, మేక్ యువర్ ఓన్ ఎఫర్ట్.
0: తదుపరి తాను పాస్ అయ్యాడు. తాను చాలా సంతోషించి రెండవ సంవత్సరము, స్వామి నేను 6 నెలల నుంచి కూడా పాస్ అయ్యి డిగ్రీ చేతిలో పట్టుకుని నేను ఉద్యోగం లేక అవస్థ పడుతున్నాను, తమరు ఎట్లయినా అనుగ్రహించి నాకు ఒక ఉద్యోగం చిక్కేటట్టు చెయ్యాలి అని ప్రార్థించాడు.
1: హీ పాస్డ్ as he desired and he came after some time and said, I have passed and I have a degree in my hands for the past 6 months. I have been going about without a job. Please give me the blessing that I shall get a job.
0: తిరిగి అతని యొక్క అదృష్టవశాత్తు ఒక నెల లోపలనే ఉద్యోగం చిక్కింది.
1: By his good luck, within 1 month he got a job.
0: తిరిగి 3 నెలలకే మరి నా దగ్గరకు వచ్చాడు. ఏమైనా ఉద్యోగం చిక్కిందా అని ప్రశ్నించాను. చాలా సంతోషంగా మంచి ఉద్యోగమే చిక్కింది స్వామి, అయితే మా ఆఫీస్ లోపలనే ఒక టైపిస్ట్ ఉంటుండదే, ఆమె నేను పెళ్లి చేసుకోవాలని ఉంది అన్నాడు.
1: హీ కేమ్ బ్యాక్ టు మీ ఇన్ 3 మంత్స్ అండ్ ఐ ఆస్క్డ్ హిమ్ వాట్ హ్యాపెన్డ్, ఆర్ యూ హ్యాపీ, హ్యావ్ యూ గాట్ ఎ జాబ్. హీ సెడ్ యెస్ ఐఎమ్ వెరీ హ్యాపీ ఇండీడ్, ఐ గాట్ ఎ జాబ్ విద్ ఇన్ 1 మంత్. ఐ హావ్ కమ్ బ్యాక్ నౌ టు టెల్ యూ దట్ ఇన్ మై ఓన్ ఆఫీస్ దర్ ఇస్ ఎ టైపిస్ట్ గర్ల్ హూమ్ ఐ వాంట్ టు మ్యారీ.
0: నాయన, మీ తల్లిదండ్రులకు ఏమైనా ఇష్టం ఉన్నదా, లేక వారికి విరుద్ధమైనటువంటి రీతిగా పోవటం మంచిది కాదు అని అనేక రకములుగా కూడా అతనికి చాలా బోధించాను.
1: ఐ ఆస్క్డ్ హిమ్, మై డియర్ బాయ్, ఈస్ దిస్ అగ్రియబుల్ టు యువర్ ఫాదర్ అండ్ టు యువర్ మదర్? ఇట్ ఈస్ నాట్ డిజైరబుల్ దట్ యూ షుడ్ డూ సంథింగ్ విచ్ ఇస్ నాట్ అక్సెప్టెడ్ బై యువర్ పేరెంట్స్. ఇన్ సో మెనీ డిఫరెంట్ వేస్ ఐ టోల్డ్ హిమ్ ఎ ఫ్యూ గుడ్ థింగ్స్.
0: కానీ ఆ పిల్లవాడు ఏమాత్రం కూడా దారికి రాలేదు. విరుద్ధమైనా చేసుకుని పోయి ఆ యొక్క బిడ్డను పెళ్లి చేసుకోవటానికి సంసిద్ధుడై ఉంటున్నాడు. ఆ బిడ్డనే పెళ్లి చేసుకోకుని పోతే నేను ప్రాణమైన ఈడుస్తాననేటువంటి యొక్క మూర్ఖము లోపల ఉంటున్నాడు. అట్లైనప్పుడు నేను అతన్ని చాలా ఖండించి, తిరిగి సరే నాయన, నీవు కొంత విచారించి మీ తల్లిదండ్రులు ఎట్లయినా ఒప్పించడానికి నువ్వు పూనుకో, వారి ఇష్టమైనప్పుడు తప్పక నేను కూడా ఇష్టపడతాను, నా ఆశీర్వాదములు ఎప్పుడు కూడా ఉంటున్నాయని చెప్పి పంపించాను.
1: The boy was not inclined to listen to me. he was saying that even if his parents did not agree, even if it meant his transgressing what his parents desired, he would rather marry that particular girl. He would die if he would not marry that particular girl. Under those conditions, I no doubt criticized him, but I advised him that it is better he goes and speaks to his father and mother and convince them of the situation and then only go through the marriage.
0: Sorry. ఎట్లయినా మా తల్లిదండ్రులను ఒప్పించుకుంటానని చెప్పని వెళ్లినాడు. ఇంకా తల్లిదండ్రులకు అనేక హింసలంతా పెట్టడం చేత బిడ్డ యొక్క సుఖాన్ని కోరి ఎక్కడైనా ప్రాణం తీసుకుంటాడో ఏమోని వారు కూడా నిర్బంధంగా ఒప్పుకున్నారు పాపం.
1: He went back to his father and mother, and because he brought large amount of pressure of different kinds on the father and mother, they were rather afraid that this boy might kill himself if they did not agree. Somehow or other, they said, "All right, you can go and marry."
0: సరే, మ్యారేజ్ జరిగిపోయింది. తిరిగి ఒక సంవత్సరం అయిన తర్వాత మరి ఇద్దరు కలిసి వచ్చారు.
1: మ్యారేజ్ వాజ్ ఓవర్ అండ్ ఆఫ్టర్ అబౌట్ వన్ ఇయర్ బోత్ ఆఫ్ దెమ్ టుగెదర్ కేమ్ టు మీ.
0: ఏమైనా పెండ్లైందా? పెండ్లైంది స్వామి, కానీ ఒక కొడుకు కావాలా అని వచ్చాడు.
1: ఐ ఆస్క్డ్ దెమ్, ఇస్ ది మ్యారేజ్ ఓవర్ ఆర్ యు మ్యారీడ్? దే సెడ్ yes, we are married, but we are desirous of having a son.
0: సరే, మరి 2 సంవత్సరాల తర్వాత కొడుకు కూడాను పుట్టాడు. ఈ కొడుకు పుట్టేటప్పటికి ఆమె ఉద్యోగాన్ని వదిలిపెట్టింది పెళ్లైతానే. ఇంటిలో ఖర్చులు అధికమవుతూ వచ్చేసేసినాయి. అప్పుడు మరీ 3వ సంవత్సరం మరి నా దగ్గరకు వచ్చాడు. స్వామి, 6 ఏళ్ళు అయిపోయింది నేను ఉద్యోగంలో చేరి, నాకు ప్రమోషన్ రాలేదు, ప్రమోషన్ కావాలి అని వచ్చాడు.
1: ఆఫ్టర్ 2 ఇయర్స్ దే హ్యాడ్ ఎ సన్, బట్ దెన్ యాజ్ సూన్ యాజ్ దే వర్ మ్యారీడ్ దిస్ గర్ల్ గేవ్ అప్ హర్ జాబ్ and therefore their income became less and the family was growing, expenses were growing. So after 6 years they came back to Swami and they said, expenses have been growing and how can we meet this situation?
0: Aithe aa pillavadu ee yokka prapancha sambandhamainatundi vishayallo murkhanga undina Swami vishayamlo maatramu chaala bhakti shraddhalato undetundi vaadu.
1: When he came after 6 years asking for promotion, it was evident that while in regard to these worldly matters he was somewhat foolish, yet in regard to matters relating to Swami he was having considerable faith and he was having great respect.
0: Sari tirigi nayana edo nu baadalu padutunnavu tappaku nu manchiga nu nadchukuntundala ani cheppi nenu anugrahisthanu pomani cheppanu nee adrishtam kodanu cheralani tarigi vellin tachame promotion vachindi paapam.
1: I told him that anyhow you are having your own troubles in your family, but you are a good boy, I will certainly give you my blessing, you better go back. And he went back and he got his promotion.
0: తదుపరి ఒక 5 సంవత్సరములు రాలేదు.
1: After that he did not turn up for 5 years.
0: ప్రమోషన్ వచ్చినంత కొంత కాలం లోపల మాత్రం చాలా ఆనందంగా ఉంటున్నాడు. కానీ ఈ ఆఫీసులో ఎంత ప్రమోషన్ వచ్చిందో ఇంటిలో కూడా బిడ్డల ప్రమోషన్ కూడా ఎక్కువైపోయింది. 5 మంది పిల్లలు అయిపోయారు.
1: హీ వాజ్ క్వైట్ హ్యాపీ ఫర్ సమ్ టైమ్ ఆఫ్టర్ హీ గాట్ ప్రమోషన్, బట్ జస్ట్ యాజ్ హీ గాట్ ప్రమోషన్ ఇన్ హిస్ ఆఫీస్ వర్క్, సో ఆల్సో ఇన్ డొమెస్టిక్ మ్యాటర్స్ హీ వాజ్ గెటింగ్ ప్రమోషన్. ది నంబర్ ఆఫ్ చిల్డ్రన్ బికేమ్ 5.
0: సరే, తిరిగి 6 సంవత్సరాలు అయిన తర్వాత వచ్చాడు. స్వామి, నాకు ఈ సంసారమే వద్దు, నేను తమ ఆశ్రమంలో ఏదైనా చిన్న పని ఇస్తే నేను ఇక్కడ పని చేసుకుంటూ ఉంటాను, సంసారం చాలా కష్టంగా ఉంటుండాది, పిల్లల పోరు నేను భరించుకోలేను, ఈ భార్య నా పైన అనేక రకములైనటువంటి నిందలు మోపి మా ఇద్దరికి కూడా ఏమాత్రం కూడా సుఖం లేకుండా ఉంటుండదని చాలా ఏడ్చుకున్నాడు.
1: ఆఫ్టర్ 6 ఇయర్స్ హీ టర్న్డ్ అప్ అండ్ హీ సెడ్, స్వామి, ఐ డు నాట్ వాంట్ దిస్ ఫ్యామిలీ అట్ ఆల్. I want to get out of this family. I want to join your ashram. These children are giving me enormous amount of trouble. The wife is quarreling with me at every time and is accusing me of one thing and another.
0: Samsaram anetundi maha sarpanga pattukundi nannu ani annadu.
1: He said that the family had caught hold of him as if a serpent had caught hold of him.
0: అప్పుడు నేను చెప్పాను, నాయనా, నీవై నీవే కోరి ఆ సర్పాన్ని పట్టుకుంటావా లేక ఆ సర్పము నిన్ను వచ్చి పట్టిందా చెప్పమన్నాను.
1: I asked him, did you of your own accord go and catch hold of that snake, or did that serpent come and catch hold of you?
0: Kanuka ee yokka chinna vayasunandu manchi cheddalu aneetundi vichachana leka vivekam shunyam aipoyi nitya nitya vishaya parisilana cheyaledetundi yokka మూర్ఖత్వంలో పడిపోయి మనం అనేక రకములైన కష్టములకు దుఃఖములకు గురి అయిపోతున్నాం. కనుక మనం అట్టి మూర్ఖత్వానికి ఏమాత్రం కూడా నువ్వు గురి కాక దైవత్వమును విశ్వరించి కొంతవరకు విశ్వసించి తల్లిదండ్రుల యొక్క బాధ్యతలు కూడా నువ్వు గుర్తించి మన యొక్క గౌరవ మర్యాదలను కూడా నువ్వు నిలుపుకునేటువంటి యొక్క పరిస్థితికి మనము విద్యను గడుపుకోవాలి. కానీ విద్య విద్య విద్య అనుకుని కేవలం తల్లిదండ్రులను ధిక్కరించి నీతి నియమాలంతా కూడా నువ్వు విసర్జించి గౌరవ మర్యాదలను మంటగలిపి మన స్వార్థమునకే మన జీవితమును నిప్పులో వేసుకోవటానికి పూనుకోకూడదు.
1: Therefore, in this young age, you must learn to distinguish between good and bad. You must develop the capacity to see what is true and what is untrue. You must not become foolish. You must have some respect for divinity. You must also listen to what your parents say. You must lead a respectful life. You must use the education through which you are going for the purpose of developing faith in God, for the purpose of developing respect to your parents. You should not think that the entire education is only to overthrow what your parents tell you and develop disrespect for them and become selfish, ultimately land your life into foolish troubles.
0: మన యొక్క జీవితము నీతి నిజాయితీలపైన జీవించాలి.
1: అవర్ లైఫ్ షుడ్ రెస్ట్ ఆన్ మొరాలిటీ అండ్ ట్రూత్.
0: కనుక మన జీవితము రాని రాలని, ధనము చిక్కని చిక్కకపోయిని, మనీ కమ్స్ అండ్ గోస్, మొరాలిటీ కమ్స్ అండ్ గ్రోస్. నీవు ఆ నీతి నిజాయితీని పెంచుకోవటానికి ప్రయత్నం చేయాలి. కానీ మన యొక్క జీవితము లోపల గౌరవ మర్యాదలు పాడైపోయినా మన జీవితము లివింగ్ డెత్, జీవించి కూడాను తాను గతించినటువంటి వ్యక్తిగా తయారైపోతాడు.
1: అవర్ లైఫ్ మే ఆర్ మే నాట్ గో త్రూ. ఇట్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్ ఫర్ యూ టు రియలైజ్ దట్ దీస్ టూ ఎసెన్షియల్స్ కాన్స్టిట్యూట్ ది బేసిస్ అవర్ లైఫ్, మొరాలిటీ అండ్ ట్రూత్. మనీ కమ్స్ అండ్ గోస్, మొరాలిటీ కమ్స్ అండ్ గ్రోస్. యూ మస్ట్ రిమెంబర్ దట్ అన్లెస్ యూ రెస్పెక్ట్ దీస్ టూ ఎసెన్షియల్స్, మొరాలిటీ అండ్ ట్రూత్, లైఫ్ ఈజ్ నాట్ వర్త్ లివింగ్.
0: కనుక నీవు సత్య మార్గంలో ప్రవేశించి సహనము, త్యాగము, ఒక అన్యోన్యత అనేటువంటి దానిని అభివృద్ధి పరుచుకుని నీ యొక్క శీలమును అనగా గుణమును ప్రధానమైన లక్ష్యమునందు పెంచుకున్నప్పుడు తప్పక ఇహమును సుఖీంప హేమతారక విద్య, పరమును సుఖీంప బ్రహ్మ విద్య, ధర్మ విద్య బ్రహ్మ విద్యల ఎందు కూడాను నీవు చక్కని ఒక ఆదర్శప్రాయుడైనటువంటి వ్యక్తిగా తయారు అవుతావు.
1: యూ మస్ట్ దేర్ఫోర్ ఫాలో ది కరెక్ట్ పాత్. You must develop forbearance. You must know what sacrifice is. You must develop mutual respect. In this manner, if you can lead your life, adopting righteous conduct, that will help you in this world. Understanding Brahman, Atma, that will help you in the next world.
0: Kanuka, meeru vidyavantula ainappatikini, goppa goppa udyogamulu yelinappatikini, deshamunaku nayakulaga meeru tayarainappatikini, chala santoshame. అయినప్పటికీ మీ యొక్క హృదయాన్ని మాత్రము నిరంతరము పరిశుద్ధమైనటువంటి రీతి కింద ఉండి భగవత్ అనుగ్రహానికి సరి అయినటువంటి ప్రయత్నం లోపల, ప్రవర్తన లోపల మీ జీవితాన్ని అంకితం చేసుకోవాలి. ఎట్టి విద్యలు లేనటువంటి యొక్క ఆనందగిరికి గురు కటాక్షం చేత ఎట్టి మహాపండితుడుగా తయారైపోయి బద్రి ఆశ్రమానికి, బద్రి పీఠమునకు తాను అధిపతిగా కూడాను తయారయ్యాడు. కనుక గురు కటాక్షం కాని, భగవత్ అనుగ్రహం కాని పొందేటువంటి అవకాశములకు మీరు సరి అయినటువంటి ప్రయత్నాలు సలిపినప్పుడు ఎట్టి దాని ఎందు కూడాను మనము విజయాన్ని సాధించడంలో ఎట్టి సందేహము ఉండదు.
1: ఇట్స్ ఎ మ్యాటర్ ఆఫ్ ప్లెజర్ టు సీ దాట్ యూ గెట్ ఎడ్యుకేటెడ్. ఇట్ ఈస్ సర్టన్లీ ఎ మ్యాటర్ ఆఫ్ ప్లెజర్ వెన్ యూ ఆక్యుపై పొజిషన్స్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీ. యూ మే బికమ్ లీడర్స్ ఆఫ్ వేరియస్ ఆస్పెక్ట్స్ ఇన్ దిస్ కంట్రీ, బట్ ఇన్ ఆల్ దీస్ థింగ్స్ ట్రై అండ్ కీప్ యువర్ హార్ట్ clean and pure, then you will get the grace of God. Do you see that Anandagiri, though an uneducated and foolish person, he had the grace of Guru and the grace of God. He became a big scholar and he became the head of the Badri Pitha. Thus, grace of God can do everything for you.

0: that what you say is present is not there in the true sense. That what you deny is really present. It's only Brahman that exists all the time. And this universe, this world, is fleeting, transient. Know this.
1: Drishyamunaku, Adrishyamunaku, Prakriti Tattvamu, Bedamunu Istundi Kani, Adhyatmika Tattvamu, Drishya Adrishyamunaku, Rendintini Kudanu, Samatvangane Bhavistundi.
0: From the physical point of view, there is wide difference between that which is apparent and that which is not apparent. But in spiritual field, both are one, not much of a difference.
1: Prakriti drishtilo chuchinappudu, idi antai kudanu prakrutiga kanipistundi.
0: Physically, everything is nature.
1: Paratattvamto chuchinappudu, antai kudanu parabrahma swarupanga nirupistundi.
0: Spiritually, everything is the one of Parabrahman only.
1: Yavardi yetti drishtiyo, atti srishtiga kanipistundi.
0: As is your vision, so is the type of creation you experience.
1: Yavaru yetti rangu addalu vesukuntundo, atti variki atti rangu gane kanipistundi ee prapanchamu.
0: As is the color of the glasses you put on, so is the colored vision you have.
1: Prema drushtito chuchetundi prati vyakti kudanu bahya prapanchamu jnana drushti gane kanipistundi.
0: If you have the looks of love, naturally everything would appear to be the one of wisdom.
1: కనుకనే ప్రతి మానవుడు కూడాను ప్రేమ దృష్టిని అలవర్చుకోవాలి.
0: Therefore, everyone should develop this vision of love.
1: అవన్ అప్పుడే సర్వము బ్రహ్మమయంగా రూపొందుతుంది.
0: Then everything would appear to be the one of Brahman.
1: శంకర్ల వారు బ్రహ్మ సత్యం జగత్ మిథ్య అన్నారు.
0: Shankara said, Brahma is truth, while universe is mithya or illusion.
1: ఈ వేదాంత శిరోమణిని పఠించినటువంటి ఒక విద్యార్థి నా దగ్గరకు వచ్చి, స్వామి బ్రహ్మ సత్యం జగత్ మిథ్య అని శంకరులు వారు చెప్పారు, ఏది సత్యము ఏది మిథ్యము అన్నారు.
0: A student of philosophy came to Swami and said, Swami, it is Shankara who said that Brahman is all truth while this universe is illusion. What is correct?
1: పిచ్చివాడా, ఏది సత్యమో ఏది అసత్యమో ఈ ప్రకృతికి వదిలిపెట్టు, అదే నిర్ణయం చేస్తుంది. మొట్టమొదటి నీవు సత్యమా కాదా నీవు తెలుసుకోమన్నాడు.
0: స్వామి సెడ్, నో వాట్ ఈస్ ట్రూత్ అండ్ వాట్ ఈస్ ఫాల్స్, ఫస్ట్ నో వెదర్ యు ఆర్ దేర్ ఆర్ నాట్, వెదర్ యు ఆర్ ట్రూ ఆర్ నాట్.
1: అది ప్రకృతికి వదిలిపెట్టు,
0: లీవ్ దట్ టు ది నేచర్.
1: ప్రకృతి నిర్ణయం చేస్తుంది.
0: ది నేచర్ విల్ డిసైడ్.
1: ఈ యొక్క ప్రకృతి యొక్క తత్వం నీవు ఏమాత్రము విచారించనక్కర్లేదు.
0: డోంట్ బాదర్ అబౌట్ ది నేచర్.
1: వాదించనక్కర్లేదు.
0: డోంట్ ఆర్గ్యూ.
1: మొట్టమొదటి నీవు సత్యమో కాదు తెలుసుకోమని చెప్పారు.
0: ఫస్ట్ నో వెదర్ యు ఆర్ ట్రూ ఆర్ నాట్.
1: తాను సత్యమో కాదు అని తెలియనటువంటి ఒక వ్యక్తి ప్రపంచమంతా సత్యము మిథ్యము అని చెప్పడానికి ఏ విధంగా అర్హుడవుతాడు?
0: ద వన్ హూ డస్ నాట్ నో వెదర్ హీస్ ట్రూ ఆర్ నాట్, వాట్ రైట్ హ్యాస్ హీ టు డిసైడ్ ద రెస్ట్ ఆఫ్ ది థింగ్.
1: కనిపించే దేహమునే సత్యముగా భావిస్తున్నాడు.
0: హీ కన్సిడర్స్ ద ఫిజికల్ బాడీ విచ్ ఇస్ ఫాల్స్. ఫస్ట్ నో వెదర్ యు ఆర్ దేర్ ఆర్ నాట్, whether you are true or not.
1: అది ప్రకృతికి వదిలిపెట్టు,
0: లీవ్ దట్ టు ది నేచర్.
1: ప్రకృతి నిర్ణయం చేస్తుంది.
0: ద నేచర్ విల్ డిసైడ్.

0: body which is apparent.
1: కనిపించినటువంటి దేహిని అసత్యంగా విశ్వసిస్తున్నాడు.
0: బట్ ది ఇన్వెలర్ హు ఇస్ నాన్ అపేరెంట్ కన్సిడర్స్ ఇట్ అస్ ఫాల్స్.
1: కనిపించనిదే తినిపించును నీ కర్మల ఫలమును మర్మము జీవా. ఏది కనిపించదో అదే నీ యొక్క సుఖదుఖములకు మూల కారణము.
0: దట్ విచ్ ఇస్ నాట్ సీన్ ఇస్ ద మెయిన్ కాజ్ ఫర్ ద ప్లెజర్ అండ్ ద పెయిన్.
1: అందము ప్రాయము ఉంది శక్తి ఉందని నిక్క క్రూరన్నా. అందము ప్రాయము ఇంద్రియ శక్తి ఉందని నిక్క క్రూరన్నా.
0: ఓ మ్యాన్ డోంట్ ప్రైడ్ యువర్ సెల్ఫ్ బికాస్ ఆఫ్ యువర్ బ్యూటీ యూత్ అండ్ ఆల్సో ది సెన్సెస్ దట్ ఆర్ స్ట్రాంగ్.
1: ముందున్నదిరా తొందరలోని ముసలితనమ్మన ముసుళ్ల పండగ.
0: దేర్ లైస్ అహెడ్ ది అడ్వాన్సింగ్ ఓల్డ్ ఏజ్.
1: ఇప్పటికీ ఇది సత్యమని నీవు భావిస్తున్నావు.
0: యు కన్సిడర్ ది ప్రెసెంట్ యాజ్ ట్రూత్.
1: కొన్ని దినములకు ఇది సత్యమా అసత్యమా.
0: ఆఫ్టర్ సమ్ టైమ్ యు నో వెదర్ ఇట్స్ ట్రూ ఆర్ ఫాల్స్.
1: దృశ్యకల్పితమైన జగత్తంతా ఇప్పుడు మార్పు చెందినదే.
0: ఆల్ దట్ అపేరెంట్ వరల్డ్ చేంజెస్.
1: మార్పు చెందినది ఏదో అదే సత్యము.
0: దట్ విచ్ ఇస్ చేంజ్లెస్ ఇస్ ట్రూత్.
1: పిల్లలు చాలా మందికి ఈ యొక్క ఆధునిక యుగం లోపల ఇది ఒక గొప్ప ఫ్యాషన్ గా ఉంటుంది.
0: స్టూడెంట్స్ ఇన్ దిస్ మోడర్న్ ఏజ్ కన్సిడర్ దిస్ యాజ్ అ మ్యాటర్ ఆఫ్ ఫ్యాషన్.
1: ఒక సినిమా చూడటము లేక టీవీ చూడటము లేక వీడియో చూడటము ఇవి లేకపోతే వారు ఉండలేరు.
0: ద స్టూడెంట్స్ దే వాచ్ టీవీ వీడియో అండ్ సినిమా.
1: సినిమాలో టికెట్ తీసుకుని లోపల ప్రవేశిస్తారు.
0: దే పర్చేస్ ది టికెట్ అండ్ గెట్ ఇన్ ద థియేటర్.
1: పోయినది తచ్చడమే తెల్లటి ఒక పెద్ద స్క్రీన్ కనిపిస్తుంది.
0: దే ఫైండ్ దేర్ వెరీ వైడ్ బిగ్ వైట్ స్క్రీన్.
1: కానీ ఆ స్క్రీన్ పైన బొమ్మలు ఎప్పుడు వస్తాయా ఎప్పుడు వస్తాయా ఎప్పుడు వస్తాయా అని ఎదురు చూస్తుంటారు.
0: బట్ దే విల్ బి వెయిటింగ్ ఫర్ ద పిక్చర్స్ టు బి ప్రొజెక్టెడ్ ఆన్ ది స్క్రీన్.
1: బొమ్మలు వచ్చినా అతనికి ఆనందం ప్రాణం వచ్చినట్టుగా అనిపిస్తుంది.
0: ద మూమెంట్ ద పిక్చర్ స్టార్ట్ అపియరింగ్ ఆన్ ది స్క్రీన్ హిల్ బి ఎంథూజియాస్టిక్.
1: బొమ్మలు వచ్చినాయి
0: పిక్చర్స్ ఆర్ దేర్
1: వచ్చినాయని ఆనందిస్తున్నట్టుగానే ఆ బొమ్మలు పోతున్నాయి.
0: As he is happy watching them, they vanish in due course.
1: మరొక బొమ్మలు వచ్చి మరొక రీతిగా అందులో యాక్ట్ చేస్తుంది.
0: Other pictures follow and also end.
1: ఈ విధంగా వస్తుంది పోతుంది వస్తుంది పోతుంది ఈ బొమ్మలు.
0: The pictures come and go off and on.
1: కానీ అదే రీతిగాని ఈ జగత్ అనే దృశ్యము రావటము పోవటము జరుగుతుంది.
0: Likewise, this scene of this jagat world comes and goes.
1: ఈ రావటం పోవటం దేని ఆధారంతో మనం చూడగలుగుతున్నాము?
0: What is the basis for you to observe this?
1: Screenu aadharamto chudagalugutunnamu.
0: On the basis of the screen you'll be able to observe that.
1: Screenu raavatam ledu povatam ledu.
0: Screen neither goes nor comes.
1: Screenu satyamu bommalu mithyamu.
0: Screen is truth while pictures are false.
1: Aithe ade shankarla varu sarvam kalvidam brahma anta brahma swaroopame annaru.
0: But same Shankara said that everything is brahman only.
1: Aithe ee mithyamainatundi bommalu kudanu భగవత్స్వరూపమేనా?
0: దెన్ డూ యూ కన్సిడర్ ద పిక్చర్స్ దట్ ఆర్ ఫాల్స్ డూ యూ కన్సిడర్ ద డివైన్?
1: అవును.
0: ఎస్.
1: ఎట్లా?
0: హౌ?
1: సత్యమైనటువంటి ఒక స్క్రీన్ పైన మిథ్యమైన బొమ్మలు పడినప్పుడు ఈ బొమ్మలలో కూడా స్క్రీన్ ఉంటుండాలి.
0: వెన్ దీస్ పిక్చర్స్ ఆర్ ప్రొజెక్టెడ్ ఆన్ ది స్క్రీన్ విచ్ ఇస్ ఆల్ ట్రూ దేర్ ఈస్ ద స్క్రీన్ ఇన్ ద పిక్చర్ ఆల్సో.
1: లేకపోతే బొమ్మలే కనిపించవు.
0: వితౌట్ ది స్క్రీన్ యూ కాంట్ సీ ది పిక్చర్.
1: కనుకనే బొమ్మలకు ఆధారమైనటువంటిది స్క్రీనే. బొమ్మలలో కనిపించేటువంటిది స్క్రీనే.
0: దేర్ఫోర్ ఇట్ ఇస్ ద స్క్రీన్ విచ్ ఇస్ ద బ్యాక్గ్రౌండ్ బిహైండ్ ఆల్ దీస్ పిక్చర్స్ అండ్ దేర్ ద పిక్చర్ యూ ఫైండ్ ద స్క్రీన్ దేర్.
1: కనుకనే సర్వం కలివిదం బ్రహ్మ.
0: సో హీ సెడ్ సర్వం కలివిదం బ్రహ్మ.
1: ఇట్టి సత్యాన్ని గుర్తించుకునేటువంటి ఒక వ్యక్తిత్వము ఈనాటి ఆధునిక యుగంలో చాలా దిగజారిపోయింది.
0: దర్ ఆర్ వెరీ ఫ్యూ హూ అండర్స్టాండ్ ద ట్రూత్ బిహైండ్ ఇట్.
1: దేహము సత్యమని భావిస్తున్నారు.
0: దే కన్సిడర్ ద బాడీ ట్రూ.
1: దేహి అసత్యమని విశ్వసిస్తున్నారు.
0: దే కన్సిడర్ ఇండివిజువల్ ఫాల్.
1: కానీ దేహముతోనే దేహిని మనం కనుక్కోవాలి.
0: బట్ వీ హ్యావ్ టు థింక్ ఆఫ్ బోత్ ద బాడీ అండ్ ఇండివిజువల్.
1: దేహం ఎట్టిది?
0: వాట్ సార్ట్ ఆఫ్ బాడీ ఇస్ దిస్?
1: ఈ దేహమునకు మూడు విధములైనటువంటి స్థితులు ఉంటున్నాయి.
0: బాడీ హ్యాస్ త్రీ స్టేట్స్.
1: ఒక్కటి వాత.
0: The first one is vata. The air, bile and phlegm.
1: Vata, pitta, slesham, mukulu unnai.
0: The wind, bile and phlegm.
1: Ee vatam aneetundi prati manavunikini aa deham lopala 80 rakamulaina vyadhini teppistundali.
0: The wind, the vata is responsible for 80

0: types of diseases.
1: Paityamu, pittamanta dinni.
0: And the next one is the bile.
1: Idi 82 రకములైనటువంటి రోగములను ఈ దేహములో కలిగిస్తూ ఉంటుండాలి.
0: This is responsible for 82 types of diseases.
1: శ్లేషము,
0: phlegm.
1: ఇది 224 యొక్క రోగములను కల్పిస్తూ ఉంటుండాలి.
0: This is the cause for 224 types of diseases.
1: ఇవన్నీ చేరితే 386 రకములైనటువంటి యొక్క రోగములు మానవుల్లో ఉంటున్నాయి.
0: There are 386 types of diseases in mankind.
1: ఇన్ని రోగములతో కూడినటువంటి ఈ దేహం పైన ఎందుకు ఇంత భ్రాంతి?
0: Why do you have so much of attachment on this body which is full of diseases?
1: కనుకనే ఆనాటి మహర్షులందరూ కూడాను దేహం యొక్క తత్వాన్ని చక్కగా గుర్తించి ఈ దేహం పైన భ్రాంతిని వదలి క్రమక్రమేణ ఉన్నంత వరకు వీరి క్షేమాన్ని మాత్రం కాపాడుకుంటూ వచ్చారు.
0: Therefore sages and saints in those days have understood the nature of the body very well and how false it is, how fleeting it is, and they maintained it.
1: మనకు కనిపించే రోగములు ఏమి కావే? కొందరు చాలా హాయిగా ఉంటుంటారు, మంచి ఫుట్బాల్ మాదిరి ఉంటుంటారు, పకోడా వలె ఉంటుంటారు, రోడ్ రోలర్ వలె ఉంటుంటారు, కానీ రోగాలు మాత్రం కనిపించవు.
0: సమ్ అపియర్ టు బి వెరీ ఫైన్, వెరీ ఫ్యాటీ, లైక్ రోడ్ రోలర్ అండ్ పకోడా, బట్ యెట్ దే హ్యావ్ డిసీజెస్.
1: దాహము ఒక రోగమే.
0: థర్స్ట్ ఈజ్ ఎ డిసీజ్.
1: ఆకలి ఒక రోగమే.
0: హంగర్ ఇస్ ఎ డిసీజ్.
1: కదలిక ఒక రోగమే.
0: మూవ్మెంట్ ఇస్.
1: ఉచ్ఛ్వాస నిశ్వాసములు రోగమే.
0: బ్రీతింగ్ ప్రాబ్లమ్.
1: మాటలు రోగమే.
0: టాకింగ్.
1: పాటలు రోగమే. ఆటలు రోగమే. నడకలు రోగమే. నవ్వులు రోగమే. చిందులు నవ్వులే. అంత రోగములే.
0: ద హంగర్, ద థర్స్ట్, ద వాకింగ్, స్మైల్స్, ఎవ్రీథింగ్ ఇస్ డిసీజ్.
1: ఎక్కువ నవ్వద్దురా, గుండె పడుతుంది అంటారు. ఆ నవ్వుతోనే గుండెలు వస్తున్నాయి, నొప్పులు.
0: Say that don't laugh so much because you'll suffer the pain.
1: కనుక రోగం అనేటువంటిది ఏది రోగము ఏది ఆరోగ్యం అనేటువంటిది ఎవరు కూడా చెప్పడానికి వీలు కాదు.
0: So nobody can decide what is sickness and what is health.
1: రోగముల యొక్క గంప ఈ దేహం.
0: The body is just full of diseases.
1: అంతే కాదు, నిమిష నిమిషములకు నీచులూరునే కాని పురుగు జవ్వాజీలు పుట్టబోవు.
0: Minute to minute it emits foul smell but not the aroma and fragrance.
1: ఇలాంటి దేహం లోపల మలమూత్ర దుర్గంధ మాంసరక్తమే కాని పునుగు జవ్వాజీలు పుట్టబోవు.
0: It is full of urine, fecal matter and the blood but nothing scents whatsoever.
1: ఇది మానవుని యొక్క దేహం యొక్క స్వభావం.
0: This is the quality nature of human
1: దేహము body. పంచభౌతికము.
0: Body is full of sense.
1: దేహము కూలక తప్పదెప్పుడు.
0: It's bound to die one day or other.
1: ఇది కూలిపోయేటువంటిదే, రాలిపోయేటువంటిదే, కాలిపోయేటువంటిది.
0: ఇట్ ఇస్ షూట్ టు ఫాల్ డౌన్, ఇట్ షూట్ టు బి బర్న్డ్.
1: కానీ దేహి అనేటువంటి నిత్యము సత్యమై ఉండేటువంటిది.
0: బట్ ది ఇండ్వెలర్ ఇస్ ఎన్ ఎటర్నల్ ట్రూత్.
1: ఈ అనిత్యమైనటువంటి దేహం ద్వారా నిత్య సత్యమైనటువంటి ఆత్మను గుర్తించడానికి ప్రయత్నించాలి.
0: విత్ దిస్ టెంపరీ బాడీ వీ హావ్ టు అండర్స్టాండ్ ది ఇండ్వెలర్ దట్ స్టాండ్స్ ఫర్ ఎటర్నల్ ట్రూత్. దేహానికి
1: సంబంధించిన అనుకూలముల కోసమే మనం అనేక మితుగా పాటుపడుతున్నాము.
0: We struggle hard to provide conveniences to this body.
1: కాని దేహి యొక్క ఆనంద నిమిత్తమై మనం ఏ మాత్రమైనా మనం విచారం చేస్తున్నామా?
0: But do you ever bother about the delight and the joy?
1: నీ సంతోషం కోసమని, నీ అనుకూలం కోసమని, నీ ఆనంద నిమిత్తమై నీవు ప్రాకులాడుతున్నావే కాని దేహి యొక్క తృప్తి ఏమిటి? దైవం యొక్క తృప్తి ఏమిటి? దైవం యొక్క వాంఛ ఏమిటి? దైవం యొక్క లక్ష్యం ఏమిటి అనేటువంటిది ఏ మానవుడు కూడా విచారించడం లేదు.
0: You are simply bothered about your own happiness, your own joy and the conveniences. But have you ever thought of what is that makes God happy?
1: దైవం యొక్క హ్యాపీ ఏమిటి?
0: What is that makes him happy?
1: జీవుల యొక్క ఆనందమే దైవం యొక్క ఆనందము.
0: Your happiness is the happiness of God.
1: కనుక నీవు హ్యాపీగా ఉంటుండు.
0: So be happy.
1: I want happy అంటారు.
0: Everyone says I want to be happy.
1: ఎక్కడ నుంచి వస్తుంది?
0: Where from you get it?
1: వస్తువు నుంచి వస్తుందా? విషయం నుంచి వస్తుందా?
0: అవుట్ ఆఫ్ కన్వీనియన్స్?
1: కాదు కాదు. హ్యాపీనెస్ ఈజ్ యూనియన్ విత్ గాడ్.
0: ద ట్రూ హ్యాపీనెస్ లైస్ ఇన్ ది యూనియన్ విత్ గాడ్.
1: అక్కడ నుంచి వస్తుంది ఇదంతా.
0: దేర్ ఓన్లీ గెట్ దిస్ హ్యాపీనెస్.
1: అయ్యా ఈ బిల్డింగ్ కరెంట్ ఎక్కడ నుంచి వస్తుందా అంటే,
0: ఇఫ్ యూ జస్ట్ ఆస్క్ వేర్ ఫ్రమ్ యూ గెట్ దిస్ కరెంట్.
1: ఈ కరెంట్ ఎక్కడ నుంచి వస్తుందని ఆ బల్బ్ దగ్గర నుంచి నువ్వు ప్రయాణం చేసుకుంటూ వెళ్ళు.
0: యూ ట్రావెల్ రైట్ Right from the point of the bulb where it is put
1: there.
0: ఆ
1: వైర్ ఎక్కడ పోయి చేరుతుందో చూడు.
0: See where does it reach?
1: అక్కడ జనరేటర్ అక్కడ నుంచి వస్తుంది అది కరెంట్.
0: There is the generator behind from which you get the current.
1: కాబట్టి ఈ చేతులు కాళ్ళు ముక్కు నోరు చెవులు ఇవన్నీ కూడా బల్బుల వంటివి.
0: So all our hands, the legs, the nose, they're all like bulbs.
1: ఇవన్నిటిని నీవు ఆధారం చేసుకుని ప్రయాణం చేయి.
0: You travel facing on them.
1: ఎక్కడ పోయి చేరుతుంది?
0: Where do you go?
1: హృదయం దగ్గరికి పోయి చేరుతుంది.
0: They reach heart.
1: కనుకనే ఒక కారు ఉంటుండాలి.
0: హియర్ ఇస్ ఎ కార్.
1: కారుకు లైట్ కనిపిస్తున్నాయి.
0: యు ఫైండ్ ద లైట్.
1: హార్న్ వినిపిస్తుండాలి.
0: హార్న్ యు లిసన్.
1: టైర్ తిరుగుతుండాలి.
0: టైర్స్ మూవ్.
1: ఇంజన్ పని చేస్తుండాలి.
0: ఇంజన్ వర్క్స్.
1: అన్ని జరుగుతుంటుండాలి.
0: ఎవ్రీథింగ్ హ్యాపెన్స్.
1: దేని వల్ల జరుగుతుండాలని చక్కగా అన్ని వైర్లు గిని విచారణ చేస్తే అక్కడ ఒక బ్యాటరీ ఉంది. ఆ బ్యాటరీ కనెక్షన్ అయి ఉంటుండాలి.
0: If you begin to examine how the different parts of the car has been functioning, you'll find
1: the battery.
0: ఈ యొక్క హృదయము. దిస్ బ్యాటరీ ఇస్ ద హార్ట్.
1: ఆ హృదయ స్థాయిని ఈనాడు మర్చిపోతున్నారు.
0: వి హావ్ ఫర్గాటెన్ ద ఎగ్జాల్టెడ్ పొజిషన్ ఆఫ్ ది హార్ట్.
1: హృదయం ద్వారానే జరిగిపోతుంది.
0: ఎవ్రీథింగ్ హ్యాపెన్స్ అవుట్ ఆఫ్ ద హార్ట్.
1: ఈ మానవుడు హృదయము లేని అనగా ప్రేమ లేని ఒక విధమైనటువంటి బండ గుండుగలే కనిపిస్తుంటాడు.
0: టుడే మ్యాన్ ఇస్ లైక్ దాట్ విదౌట్ ఎనీ హార్ట్ ఎ స్టోనీ మ్యాన్.
1: ప్రేమ రహితమైనటువంటి మరుభూమిగా ఉంటుండాలి ఈనాటి మానవుని యొక్క హృదయాలు.
0: Human heart is like that without any love, a barren land.
1: ప్రేమ ఉండినట్టుగా కనిపిస్తుందే కాని నటిస్తున్నారే కాని ప్రేమ కించిత్ అయినా కూడా కనిపించటం లేదు.
0: They appear as if they have love, but not even a trace of love they have.
1: ఏదైనా కనిపించినప్పుడు నమస్కారం అండి అంటారు. నవ్వినట్టుగా ఉంటుంటాది.
0: They pretend and smile.
1: ఈ నవ్వులు హృదయం నుంచి వచ్చింది కాదు, సినిమా నవ్వులు. యాక్టింగ్ చేయటం.
0: But these smiles are artificial, cinematic.
1: లోపల నుంచి వచ్చేటువంటి ఒక ఆనందము హృదయం నుంచి చేరినటువంటి ఆనందము ముఖములో నిరూపిస్తుంది.
0: ద ఇన్నర్ జాయ్
1: రిఫ్లెక్షన్ ఆఫ్ ది ఇన్నర్ బీయింగ్.
0: ద ఇన్నర్ ఫీలింగ్ రిఫ్లెక్షన్ ఆన్ ది ఫేస్, రిఫ్లెక్షన్ ఆఫ్ ది ఇన్నర్ బీయింగ్.
1: ఈ విధమైనటువంటి యొక్క ఆనందమును మనం పొందే నిమిత్తమై మనం దేహిని మర్చిపోతున్నాము.
0: ఇన్ ఆర్డర్ టు బి హ్యాపీ వీ హావ్ ఫర్గాటెన్ ది ఇండ్వెలర్.
1: దైవం యొక్క తత్వాన్ని మనం చక్కగా గుర్తించాలి.
0: వీ హావ్ టు నో ది నేచర్ ఆఫ్ ది డివినిటీ.
1: ఈ దేహం యొక్క తత్వం ఇన్ని రోగములతో కూడినటువంటిది.
0: ద బాడీ ఇస్ ఫుల్ ఆఫ్ డిసీజెస్.
1: మనినపు కొంప.
0: ఇట్స్ డర్టీ.
1: రోగముల బ్రగ్గెడు సేవక గంప.
0: ఇట్స్ ఎ బాస్కెట్ ఆఫ్ డిసీజెస్.
1: జాత సంచలనము పొందు దుంప.
0: ఇట్ పెరినేట్స్ లైఫ్
1: ఆఫ్ అవసాగరమే దిగలేని కంప.
0: ఇట్ కెనాట్ క్రాస్ అక్రాస్ ది ఓషన్ లైన్. అమూల
1: పదలము మెప్పు దలంప.
0: ఇట్స్ ఫుల్ ఆఫ్ బోన్స్.
1: మే నిశ్చలమని నమ్మబోకు మనసా హరిపాదములు ఆశ్రయించవే అన్నాడు.
0: ఓ మైండ్ నెవర్ థింక్ దట్ దిస్ బాడీ ఇస్ పర్మనెంట్. సరెండర్ టు ది లోటస్ ఫీట్ ఆఫ్ గాడ్.
1: ఏమిటి ఈ దేహము?
0: వాట్ ఇస్ దిస్ బాడీ?
1: కుళ్లిపోయినటువంటి యొక్క ఉల్లిపాయ ఎంత కంపు కొడుతుందో అట్ట కంపు కొడుతుంది ఈ యొక్క దేహము.
0: ది బాడీ స్మెల్స్ ఫౌల్, సంథింగ్ లైక్ ఎన్ ఆనియన్ దట్ డికేస్.
1: రోగముల సేవక గంప. ఇదంతా అన్ని రోగములతో నింపుకున్నటువంటి ఒక గంప మాదిరి ఉంటుండాలి ఈ దేహము.
0: ద బాడీ ఇస్ లైక్ ఎ బాస్కెట్ ఆఫ్ డిసీజెస్.
1: ఇంకా అంబుల పదలంబు మన మెప్పు దలంప. ఎక్కడ చూసినా గానీ ఇక్కడ చూసిన ఎముకలు, అక్కడ చూసిన ఎముకలు, అక్కడ అంతా కూడా అంబుల పొదుల మాదిరి ఉంటుండాలి ఎముకలు.
0: దట్ ఇస్ ఫుల్ ఆఫ్ బోన్స్ పాసింగ్ అక్రాస్ దిస్ బాడీ.
1: ఏమిటి ఈ దేహంలో ఉండినటువంటి ప్రత్యేకత?
0: వాట్ ఇస్ ది స్పెషాలిటీ ఇన్ దిస్ బాడీ?
1: ఈ దేహంలో ఉండినటువంటి ప్రత్యేకత ఒక్కటే, ఆ దేహియే అన్నిటినీ సంరక్షిస్తుండాలి.
0: There is one thing that is special and particular, that is the indwella within the body.
1: Yemukannu poshistundadi.
0: It they sustain the bone.
1: Kandalaku balam istundadi.
0: It gives strength to the muscle.
1: Rakthani parishuddham chestundadi.
0: And blood is purified.
1: Nijanga deeni yokka vichitram chuste maha chitranga untadi.
0: It's mystery. It's stupendous grand.
1: Idi bhagavantuni yokka srishti sthiti layamulu yokka moola karanalu.
0: These are the characteristics, the features of the divinity.
1: Chitrambulu.
0: They're peculiar.
1: ఎంత చిత్రంగా ఉంటుందా?
0: హౌ పెక్యూలియర్ ఆర్ దే, వండర్ఫుల్.
1: లోక పవిత్రంబులు,
0: దట్ సీక్రెట్ టు ది వరల్డ్.
1: వరదలాల మిత్రంబులు,
0: అండ్ దర్శన్
1: మిత్రంబులు, ముని జన వన పౌత్రంబులు, విష్ణుదేవు చారిత్రంబులు.
0: స్టోరీస్ ఆఫ్ ది డివినిటీ ఆర్ సో నియర్ అండ్ డియర్, దట్ పెక్యూలియర్ అండ్ మిస్టీరియస్.
1: త్రైలోక్య పవిత్రంబులు, విచిత్రంబులు,
0: దట్ సీక్రెట్ టు ఆల్ ది త్రీ వరల్డ్స్ అండ్ వండర్ఫుల్.
1: ఇంత విచిత్రము, ఇంత పవిత్రము అయినటువంటి యొక్క దివ్యత్వాన్ని ఏ మానవుడైనా తెలుసుకోవాలని ప్రయత్నిస్తున్నాడా?
0: Is there any man who wants to know the divinity that is full of wonder and grandeur?
1: తొమ్మిది తిల్లుల తోలు చిత్తిని పట్టుకొని ఆట ఆడుతున్నావు.
0: He has got this just a bag with 9 holes.
1: అందుకోసమనే మహనీయులంతా ఆనాడు జాగ్రత్త జాగ్రత్త అని లేపుతూ వచ్చారు.
0: That's the reason why noble souls wanted you to get up, wake up from slumber.
1: తై తై తై తై తై బొమ్మాదిని తమాష జూడర తోలు బొమ్మ.
0: You're only a puppet just dancing like that.
1: ఏమిటి తమాష?
0: What is this?
1: కన్నులు మసకలు వస్తున్నాయి.
0: ఐస్ నేచురల్ దే సఫర్ ఫ్రమ్ కాంట్రాక్ట్.
1: నొసట మడతల పడుతున్నాయి.
0: యు ఫైండ్ రింకిల్స్ ఆన్ ద ఫేస్.
1: పళ్ళు ఊడుతున్నాయి.
0: అండ్ టీత్ ఆల్సో డ్రాప్ డౌన్. దెంతులు
1: నడుస్తున్నాయి.
0: అండ్ హెయిర్ టర్న్స్ గ్రే.
1: ఇది ఎవరి కారణము?
0: హు ఇస్ రెస్పాన్సిబుల్?
1: ఏది కారణము?
0: వాట్ ఇస్ ఇట్?
1: ఇవన్నీ రోగాలు కాదా?
0: ఆర్ దే నాట్ డిసీజెస్?
1: ఇవన్నీ రోగాలే.
0: దే ఆర్ ఆల్ డిసీజెస్.
1: కనుకనే ప్రతి దాని ఎందుకు నువ్వు ఈ దేహము అంత రోగములతో నిండినటువంటిది.
0: సో ఇన్ ఎవ్రీ మ్యాటర్ యుల్ అండర్స్టాండ్ ది బాడీ ఫుల్ ఆఫ్ డిసీజెస్.
1: ఈ రోగములను మంచి రోగంగా మనం ప్రయత్నం చేసుకోవాలి.
0: బట్ హౌఎవర్ వి హావ్ టు ట్రాన్స్ఫార్మ్ దెం ఇంటు గుడ్.
1: ఎట్టి రోగము?
0: వాట్ టైం?
1: దైవం వైపున మరల్చేటువంటి రోగాన్ని మనం చేసుకోవాలి.
0: వీ హావ్ టు డైవర్ట్ డైరెక్ట్ టువర్డ్స్ గాడ్.
1: దైవము కొందరిపైన అనుగ్రహం అధికంగా చూపుతుంటాడు.
0: God shows excess of grace towards
1: కొందరి పైన ఏదో చూపి చూపనట్టుగా ఉంటాడు.
0: ఇట్ అపియర్స్ యాజ్ దో హీ ఇస్ నాట్ షోయింగ్ ఇట్.
1: కొందరి పైన చూపనట్టుగానే కనిపిస్తాడు.
0: God appears as if he is not showering grace.
1: కానీ నీ భ్రాంతియే కానీ మరొకటి కాదు. దైవమునకు అందరూ సమానులే.
0: It's all your illusion. All are equal to God.
1: ప్రతి ఒక్కరు ఒక అద్దం పట్టుకుని పెట్టి చూడండి.
0: ఎవ్రీవన్ స్టాండ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ఎ మిర్రర్.
1: ఈ అద్దము చూసినప్పుడు దీని వెనుక వైపు కనిపిస్తుంటాయి, కానీ మీకు మీ ముఖం మీకు కనిపించదు.
0: You find if you stand in front of a glass, you'll find those things after.
1: ఆ గ్లాస్ మరొక వైపున ప్రేమ అనేటువంటి రసాయనము ఆ యొక్క మెర్క్యూరీ పూసినప్పుడు నీ ప్రతిబింబం అందులో కనిపిస్తుంది.
0: బట్ టు ద గ్లాస్ ఇఫ్ యూ స్మియర్ ద మెర్క్యూరీ ఆఫ్ లవ్, యూ విల్ బి ఏబుల్ టు సీ యువర్ రిఫ్లెక్షన్.
1: కాబట్టి ఎవరి హృదయానికి ఈ ప్రేమ అనేటువంటి మెర్క్యూరీ వెనకలు తగిలిచుంటారో వాళ్ళ దగ్గర మాత్రమే ఇది కనిపిస్తుంది.
0: దేర్ఫోర్ ద వన్ హూ అప్లైస్ దిస్ మెర్క్యూరీ ఆఫ్ లవ్ విల్ బి ఏబుల్ టు సీ.
1: ఇతరులు కనిపించలేదు అంటే కనిపించకపోవటం దైవం యొక్క దోషం కాదు, నీవు ఆ మెర్క్యూరీ పోయలేదు.
0: When some say that they have noticed it, means they have not applied love.
1: మరొక రోగం ప్రారంభమవుతుంది.
0: That leads to another disease.
1: ఏమిటి ఆ రోగము?
0: What's that?
1: Jealousy.
0: That leads to another disease called jealousy.
1: Asuya.
0: Jealousy.
1: పటేలు బాబా 10వ సంవత్సరం లోపల ఆ పిల్లవాడిని తీసుకుని వెంకుస దగ్గరికి వెళ్ళాడు.
0: పటేల్ asked Baba, age 10 at that time, and took him to
1: Patel. Ku swapnamlo vachindi.
0: Patel dreamt.
1: Patel, inka nee venta kalamu undavu.
0: I won't stay
1: long. Nee penchinatundi ee pachipallanu inki evaru saakaleru. Neevu palana chota Venkusa ane untuntadu, atan daggara teeskelli vadala pettamani chepparu.
0: Nobody can take care of him. Drop him there in the company of Venkusa.
1: Atanu oka guru vale పితల్లకంతా కూడా పిల్లలకంతా చాలా చక్కని ఆధ్యాత్మిక తత్వాలు ప్రబోధిస్తూ వచ్చేవారు.
0: వెంకూస వాస్ ఎ గ్రేట్ టీచర్ టీచింగ్ స్పిరిచువల్ థింగ్స్ టు ఎవ్రీబడీ అరౌండ్.
1: ఈ పిల్లవాడు వస్తూ ఉండగానే దారి కాచుకున్నట్టుగా కనిపించింది వెంకూస.
0: వెంకూస ఇట్ లుక్ యాజ్ దో హి హస్ బీన్ వెయిటింగ్ ఆల్ అలాంగ్.
1: అవుజీ అవుజీ అవుజీ అవుజీ అని పిలిచాడు.
0: హి సెడ్ ప్లీజ్ కమ్ అలాంగ్ హి సెడ్.
1: దగ్గర కూర్చోబెట్టుకున్నాడు.
0: హి మేడ్ హిమ్ సిట్ క్లోజ్ బై.
1: తల నిమిరాడు.
0: అండ్ హి ప్యాటెడ్ హిమ్.
1: భుజాలు నిమిరాడు.
0: And I'll touch his shoulders.
1: I
0: have been waiting for you so long.
1: అని అనేక విధములుగా అతన్ని చక్కగా ముచ్చట్లాడి లోపలికి వెళ్లి భోంచేసి రాపు.
0: He spoke to him for a long time and asked him to have his food and return.
1: సరే అప్పటి నుంచి ఈ పిల్లవాడిపైన వెంకుసాకు ప్రేమ అధికమవుతూ వచ్చింది.
0: వెంకుస హ్యాడ్ ఇంటెన్స్ లవ్ ఫర్ దిస్ బాయ్.
1: ఈ ప్రేమను చూచి ఇంకా ఉండినటువంటి విద్యార్థుల్లో గుసగుసలు ప్రారంభమైంది.
0: అదర్ స్టూడెంట్స్ స్టార్టెడ్ విస్పరింగ్ ఆన్ దిస్.
1: మేము ఇన్ని సంవత్సరం నుంచి ఇక్కడ ఉంటున్నామే, మా వైపును చూడటం లేదే, మాతో మాట్లాడటం లేదే, అప్పటికప్పటికే వచ్చాడు, ఈ పిల్లవాడితో ఎందుకు ఇంత మాట్లాడుతున్నాడు, ఇంత ప్రేమను చూపుతున్నాడు అని వీళ్ళలో వీళ్ళ కొంత కలతలు జరిగింది.
0: ది అదర్ బాయ్ స్టార్టెడ్ టాకింగ్ లైక్ దిస్ బాయ్ హు హావ్ బీన్ హియర్ ఓవర్ ఇయర్స్ బట్ హి నెవర్
1: కొంతమంది మంచి అభిప్రాయాన్ని అందించారు. ఏమో అతని అదృష్టము, అతని జన్మాంతర సుకృతము అని కొంతమంది అన్నారు.
0: సమ్ సెడ్ ఇట్స్ ఆల్ హిస్ గుడ్ ఫార్చ్యూన్ గుడ్ లక్.
1: కొంతమంది ఆ పటేలు ధనవంతుడు, అతని దగ్గర నుంచి ఏమైనా డబ్బు వస్తుంది అనుకోని ఏమైనా ఆశిస్తున్నాడు ఏమో అని మరి కొంతమంది విద్యార్థులు అన్నారు.
0: సమ్ స్టూడెంట్ సెడ్ దట్ పటేల్ ఇస్ ఎ రిచ్ మ్యాన్ పర్హాప్స్ వెంకూస ఇస్ ఎక్స్పెక్టింగ్ మనీ ఫ్రమ్ హిమ్.
1: ఈ విధంగా ఒక్కొక్కరు ఒకటి ముండే ముండే మతిర్ భిన్న. తలలు వేరు వేరైనప్పుడు తలంపులు వేరు వేరుగానే వస్తుంటాయి.
0: యాజ్ ద హెడ్స్ వేరీ థాట్స్ ఆల్సో వేరీ.
1: దీనిని తమిళ్లో కూడా చెప్తారు.
0: దిస్ ఇస్ సెడ్ ఇన్ తమిళ్.
1: ఎందుకంటే యద్భావం తద్భవతి సంస్కృతం ఇది.
0: ఇన్ సంస్కృత్ ఇట్ సెడ్ యాజ్ ఇస్ ది ఫీలింగ్ సో ఇస్ ది కాన్సిక్వెన్స్.
1: భావముల కొద్దీ కూడా మన యొక్క ఊహలు బయలుదేరుతుంటాయి.
0: వి స్టార్ట్ ఇమాజినింగ్.
1: లోకో భిన్న రుచి, లోకో భిన్న రుచి,
0: టేస్ట్ డిఫర్.
1: వారి వారి టేస్ట్ ని బట్టి ఈ యొక్క తెలివితేటలను వేస్ట్ చేసుకుంటారు.
0: బికాజ్ బేసింగ్ ఆన్ దేర్ టేస్ట్ దే వేస్ట్ దేర్ ఇంటెలిజెన్స్.
1: దీని దినానికి ఈ వెంకుసాకు ఈ బాబాకు సంబంధం అధికమవుతూ వచ్చింది.
0: వెంకూస అండ్ బాబా దే ఆర్ బికమింగ్ మోర్ అండ్ మోర్ ఇంటిమేట్ డే బై డే.
1: ఒకనాడు
0: వన్ డే
1: పిక్లారా అనేటువంటి అడవికి ఇద్దరు వెళ్లిపోతున్నారు.
0: వన్ డే దే ఆర్ ప్రొసీడింగ్ విత్ ఫారెస్ట్ బై నేమ్ పిక్లారా.
1: పోయిన తర్వాత ఈ పిల్లలంతా ఒక ప్లాన్ వేశారు.
0: ఇన్ ద మీన్ టైమ్ ద అదర్ బాయ్స్ ప్లాన్డ్
1: ఇప్పుడు సరి అయినటువంటి సమయం ఇది,
0: దిస్ ఇస్ ద రైట్ టైమ్,
1: ఈ పిల్లవాడిని చంపాలి అని ప్రయత్నం చేశారు.
0: దే వాంటెడ్ టు కిల్ దిస్ బాయ్.
1: అప్పుడు గాని ఈ వెంకుస మన పైన ఒక ప్రీతిని చూపడనుకున్నాడు.
0: ఇట్స్ ఓన్లీ దెన్ దే థాట్ దట్ వెంకుస విస్ లవ్ దెమ్.
1: అక్కడికి నడిచి నడిచిపోయారు.
0: దే వాక్ ద డిస్టెన్స్.
1: ఆ యొక్క ఒక గుడిసె ఉంటే గుడిసె ప్రక్కన కూర్చున్నారు అలసి.
0: As they were very much tired, they were sitting by the side of a hut nearby.
1: ఐదారు మంది పిల్లలు ప్లాన్ వేశారు.
0: 5 to 6 బాయ్స్
1: ఇది పూర్వమే ముందుగానే మాస్టర్ ప్లాన్ వేసుకుని ఉన్నారు.
0: దేర్ వాజ్ మాస్టర్ ప్లాన్ రెడీ ఈవెన్ ఎర్లియర్.
1: ఒక ఇటుకు తీసుకున్నారు, పెద్దగా విసిరాడు ఒక మంచి పెద్ద బలవంతుడైన విద్యార్థి.
0: ఫెలో విత్
1: స్ట్రెంగ్త్ బాబా శిరస్సుకు వచ్చేట్టుగా కనిపించింది.
0: అండ్ ది బ్రిక్ స్టార్టెడ్ ట్రైట్ అప్రోచింగ్
1: బాబా. ప్రాణము ఈ మహానస్పతికి వెంకుసాకు.
0: వెంకుసా లవ్స్ బాబా వెరీ మచ్
1: తక్షణ దాన్ని తన శక్తితో ఆ ఇటుకును తన వైపును తిప్పుకున్నాడు.
0: ఇమీడియట్లీ డైరెక్టెడ్ ది బ్రిక్ టువర్డ్స్ హిమ్.
1: అనగా ఎట్లా బాబాకు ముందుకు వచ్చి నిలుచుకున్నాడు. ఇక్కడ
0: మీనింగ్ హీ స్టూడ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ బాబా.
1: బాబాకు తగలవలసినటువంటిది వెంకుసాకు తగలట్లేదు.
0: ద స్టోన్ దట్ షుడ్ హావ్ హిట్ ద బాబా ఇట్ హెడ్ యాక్చువల్లీ హిట్ ద వెంకుస.
1: తక్షణమే రక్తం కారుతూ వచ్చింది.
0: బ్లడ్ స్టార్టెడ్ బ్లీడింగ్.
1: అప్పుడు బాబా కట్టుకున్నటువంటి ఒక దీంతో చించి దాన్ని తలకు కట్టాడు.
0: బాబా ఇమీడియట్లీ టోర్ ఎ పీస్ ఆఫ్ క్లాత్ ఆఫ్ దట్ వాట్ హీ వాస్ వేరింగ్.
1: ఈ విధంగా ఇరువురు కూడా ఈ రక్తాన్ని చూస్తుంటూ బాబా ఏం స్వామి గురుజీ నీకు ఇట్లా తగిలింది అని ఇద్దరు మాట్లాడుతూ ఉండగానే ఆ పిల్లవాళ్ళు ఇద్దరు పరిగెత్తి వచ్చారు ఒక డెడ్ బాడీని తీసుకుని.
0: వెన్ దే వర్ టాకింగ్ అబౌట్ దిస్ బ్లడ్ దట్ హస్ బీన్ బ్లీడింగ్ ఎట్ ద టైమ్ ద రెస్ట్ ఆఫ్ ద బాయ్స్ కేమ్ దేర్.
1: ఎవరు ఆ డెడ్ బాడీ?
0: దే బ్రాట్ ది డెడ్ బాడీ. వాట్ ఇస్ దట్?
1: బాబాను కొట్టడానికి ఎవరు ఇటుకు వేశాడు వాడే చనిపోయాడు తక్షణమే.
0: That boy who had pelted stones at Baba, that boy
1: chedapakura chedadavu,
0: never ruin, you will be ruined.
1: Parulo tittinanta papa phalam babbu,
0: if you accuse anybody you will be committing a sin.
1: Viduvadannatiki ni vegamandu,
0: you can never escape from that sin.
1: Parulu parulu kaadu paramaatmudagunayya,
0: the so called others are not others, they are divine.
1: Kanukane tachaname teeskovachetappudiki guruji maa doshanni chaminchamani paadala paina vesaru.
0: They sought pardon and they fell at his feet of the Guruji.
1: అప్పుడు వెంకుస చెప్పాడు.
0: Then Venkusa said,
1: Nayana, నేను వృద్ధాన్ని అయిపోయాను, వృద్ధుణ్ణి అయిపోయాను.
0: I am old.
1: నా యొక్క సర్వస్వం కూడాను ఈ యొక్క పిల్లవాడే అని ప్రేమిస్తున్నాను.
0: I consider this boy as my life.
1: కనుక ప్రేమ నిర్మలమైన ప్రేమ ఎక్కడ ఉందో అక్కడనే మిమ్మల్ని రక్షిస్తుంది, కానీ ఇంకొకరు దీన్ని రక్షించలేరు.
0: It is only pure love that will protect you, nothing else.
1: ఈ మాట వినేటప్పటికీ బాబా పాదాల పైన వేశారు ఆ చనిపోయిన పిల్లవాడిని.
0: అండ్ దే జస్ట్ కెప్ దిస్ డెడ్ బాడీ ఆఫ్ దిస్ బాయ్ ఎట్ ద ఫీట్ ఆఫ్ బాబా.
1: బాబా పక్కున నవ్వాడు.
0: బాబా స్మైలింగ్.
1: ఎందుకు నవ్వాడు? మాకు చంపాడే, చంపడానికి ప్లాన్ వేసినటువంటి వాడు చచ్చినాడేని ఆనందంతో కాదు.
0: నాట్ దట్ అవుట్ ఆఫ్ జాయ్ దట్ ది ఫెలో హూ పెల్టెడ్ స్టోన్స్ డైడ్.
1: శత వర్షముల దాకా మితము చెప్పిరి కానీ నమ్మరాదా మాట నెమ్మనమున.
0: దో 100 years లైఫ్ స్పాన్ ఇస్ ప్రిస్క్రైబ్డ్.
1: మానవునికి 100 సంవత్సరాలు అంటున్నారు. ఇది నమ్మరాని.
0: యు షుడ్ నెవర్ బిలీవ్ దిస్ స్టేట్మెంట్.
1: ఊరనో
0: ఏదర్ విలేజ్
1: అడవినో
0: ఫారెస్ట్
1: ఉదక మధ్యంబునో
0: మిక్స్డ్ వాటర్
1: ఎప్పుడో విడచేది ఎరుకలేదు.
0: వెన్ ది బాడీ డ్రాప్స్ నోబడీ కెన్ డిసైడ్.
1: బాల్యమందో లేక ప్రాయమందో లేక ముదిమియందో లేక ముసలియందో విడతీయది ఎరుకలేదు.
0: వెన్ వన్ వుడ్ డై నోబడీ కెన్ సే.
1: ఇదంతా కూడాను దేహం యొక్క లక్షణాలు ఇవి అని హాస్యంగా నవ్వినాడు.
0: హీ వాస్ స్మైలింగ్ బికాజ్ దట్స్
1: క్వైట్ నేచురల్. చిన్న వయసునకే అట్టి పరమ సత్యాన్ని గుర్తించినటువంటి వాడు
0: బాబా. రియలైజ్ దిస్ ట్రూత్ అట్ హిస్ దట్ టెండర్ ఏజ్ ఇట్సెల్ఫ్.
1: కానీ బాబాకు వయసు అక్కర్లేదు.
0: బట్ బాబా ఇస్ బియాండ్ ఏజ్.
1: తనకు మొదటి నుంచినే తెలుసు.
0: హీ నోస్ ఫ్రమ్ ద బిగినింగ్.
1: ఎందుకంటే సమస్త సృష్టిని హస్తమునందుంచుకున్నటువంటి.
0: బికాస్ ఎవ్రీ క్రియేషన్ ఎవ్రీథింగ్ ఈజ్ ఇన్ హిస్ హ్యాండ్స్.
1: తక్షణమే మీకేం కావాలనుకుని వచ్చారు? ఈ డెడ్ బాడీ రేపటి దినం ఇతను, నేడు రేపటి దినం మీరు.
0: హీ సెడ్ వాట్ ఫర్ హావ్ యూ కమ్ హియర్? వాట్ షల్ ఐ డు విత్ దిస్?
1: శాశ్వతం కాదు.
0: నో వన్ ఇస్ పర్మనెంట్.
1: అప్పుడు ఆ పిల్లలు చెప్పారు, మేము ఈ తల్లిదండ్రులకు ఏమని చెప్పాలి?
0: వాట్ రిప్లై షుడ్ వి గివ్ టు అవర్ పేరెంట్స్?
1: అప్పుడు బాబా చెప్పాడు, జరిగింది చెప్పండి అన్నారు.
2: బాబా సెడ్ టెల్ ది ట్రూత్ వాట్ హాడ్
1: హ్యాపెన్. జరిగింది చెప్తే అవమానము.
2: ఇట్స్ ఎ మ్యాటర్ ఆఫ్ షేమ్ టు టెల్ ది ట్రూత్.
1: జరగంది చెప్తే అసత్యము.
2: దే కెనాట్ టెల్ దట్ వాట్ హాడ్ నాట్ హ్యాపెన్ ఇట్స్ ఫాల్స్.
1: కనుక అసత్యాన్ని చెప్పమని బాబా చెప్పలేదు.
2: బాబా నెవర్ ఆస్క్డ్ దెం టు టెల్.
1: అవమానం జరిగించాలని కూడా బాబా కోరలేదు.
2: బాబా డజంట్ వాంట్ దెం టు బి హ్యూమిలియేటెడ్.
1: ఏమిటి
2: వాట్ ఇస్ టు బి డన్ వాట్ డు యు వాంట్.
1: ఈ పిల్లవాడిని బ్రతికించండి.
2: అండ్ బ్రింగ్ బ్యాక్ టు లైఫ్ దిస్ బాయ్.
1: తక్షణమే కూర్చొని ఆ పిల్లవాడి యొక్క తలను తన తొడపైన పెట్టుకున్నారు. తల నిమురుతూ ఉన్నాడు. పత్రిగ్రామ సముద్భూతం ద్వారకామాయి వాసినం భక్తాభిక్షం ప్రజం దేవం సాయినాథం నమామిహం. పత్రిగ్రామ సముద్భూతం, నేను పత్రిలో పుట్టినటువంటి వాణ్ణి.
2: ఐఎమ్ బోర్న్ ఇన్ దిస్ పత్రి విలేజ్.
1: పత్రిగ్రామ సముద్భూతం ద్వారకామాయి వాసనం, ఇప్పుడు ఉండేటువంటిది ద్వారకామాయిలో ఉన్నాను.
2: ద ప్రెసెంట్ ప్లేస్ ఇస్ ద్వారకామాయి.
1: భక్తాభిష్టం ప్రదం దేవం, మీ అభిష్టాన్ని నెరవేర్చడానికి నేను ఇప్పుడు పూనుకుంటున్నాను.
2: ఐ హావ్ డిసైడెడ్ టు ఫుల్ఫిల్ యువర్ డిజైర్.
1: భక్తాభిష్టం ప్రదం దేవం సాయినాథం నమామ్యం. సాయినాథనికి శరణొచ్చండి అన్నాడు.
2: సరెండర్ యువర్ సెల్ఫ్ టు సాయినాథ.
1: అప్పుడు అందరూ పాదాలపైన, తక్షణమే ఆ పిల్లవాడు లేచాడు.
2: ఆల్ ఫెల్ ఎట్ హిస్ ఫీట్. దెన్ దిస్ బాయ్ గాట్ అప్.
1: అప్పటి నుంచి
2: సిన్స్ దెన్
1: బాబా యొక్క ప్రభావ ప్రచారములన్నీ కూడాను లోకంలో అభివృద్ధి అవుతూ వచ్చాయి.
2: సిన్స్ దెన్ బాబా ఇస్ నోన్ ఎవ్రీవేర్, హిజ్ రెప్యుటేషన్ నేమ్.
1: కనుక ఈ జగత్తునందు సత్యం అనేటువంటిది ఎంతో కనిపించకుండా ఉంటుంటుంది.
2: ఇన్ దిస్ వరల్డ్ దర్ ఇస్ ట్రూత్ ఇన్ ఎ హిడెన్ వే.
1: విద్యార్థులారా,
2: స్టూడెంట్స్,
1: మనం నివసించేటువంటి ఈ భూమి అందు సర్వత్రా జలం ఉంటుండాలి.
2: దిస్ అర్త్ యు ఫైండ్ ది వాటర్ ఎవ్రీవేర్.
1: ఒక చోట చాలా లోతుగా ఉండవచ్చు, ఒక చోట చాలా పైన మనకు లభ్యం కావచ్చు.
2: వాటర్ మే బి ప్రెసెంట్ ఇన్ ది గ్రేట్ డెప్త్స్ ఆఫ్ ది గ్రౌండ్.
1: కానీ జలము లేనటువంటి భూమి ఎక్కడ కనిపించదు.
2: బట్ దట్ వాటర్ విచ్ ఇస్ ప్రెసెంట్ ఇన్ ది డెప్త్ యు డోంట్ సీ.
1: ఆ జలం మనకు కావాలంటే ఎట్లా?
2: హౌ టు డ్రా దట్ వాటర్?
1: జలం మన కంటికి కనిపించడం లేదు.
2: యు డోంట్ సీ.
1: కానీ జలం ఉంది.
2: బట్ దేర్ ఈస్ వాటర్.
1: ఏమి చేయాలి?
2: వాట్ ఈస్ టు బి డన్?
1: ఆ జలమునకు మన దృష్టికి మధ్యనున్నటువంటి మట్టిని తీసివేయాలి.
2: వీ హావ్ టు రిమూవ్ ఆల్ ద మడ్ దట్ అపియర్స్ బిట్వీన్ దట్ వాటర్ అండ్ యూ.
1: మట్టిని తీసివేస్తూ వస్తే జలం కనిపిస్తుంది.
2: ఇఫ్ యు గో ఆన్ రిమూవింగ్ ఆల్ ద మడ్ ఆన్ ద వే యు ఫైండ్ వాటర్.
1: అజ్ఞానము.
2: దట్ మడ్ ఇస్ ఇగ్నోరెన్స్.
1: ఆ మట్టియే అహంకారము.
2: ఈగో.
1: ఆ మట్టియే అసూయ.
2: దిస్ మడ్ ఆఫ్ జెలసీ.
1: ఈ మట్టియే రాగము. ఈ మట్టియే ద్వేషము.
2: హేట్రెడ్
1: సర్వము ఈ మట్టియే.
2: ఎవ్రీథింగ్ ఇస్ మడ్ ఓన్లీ.
1: అంతా మట్టి నుంచి పుట్టినటువంటిది.
2: ఎవ్రీథింగ్ ఇస్ బోర్న్.
1: అంతా మట్టిమయమే.
2: ఎవ్రీథింగ్ ఇస్
1: మన దేహమే మట్టిమయము.
2: ద బాడీ ఇస్ ద ప్రోడక్ట్ ఆఫ్ దిస్ మట్.
1: ఎచ్చట పుట్టే నచ్చటికి నే గుట్ట నైజమ పురాణి కోటికిన్.
2: ఇట్ ఈస్ క్వైట్ న్యాచురల్ ఫర్ ద మ్యాన్ కైండ్ టు రిటర్న్ టు ద ప్లేస్ ఆఫ్ ఆరిజిన్.
1: చిన్న ఉదాహరణము,
2: ఎ స్మాల్ ఎగ్జాంపుల్.
1: ఒక పాట్ నీ చేతిలో ఉంది, మట్టి పాట్.
2: యు హావ్ గాట్ ఎన్ ఎర్దన్ పాట్ ఆన్ హ్యాండ్.
1: ఆ పాట్తో పాటు నువ్వు నీళ్లు తీసుకుపోతున్నావు.
2: యు ఫెచ్ వాటర్.
1: వంటలు చేసుకుంటున్నావు.
2: అండ్ యు కుక్.
1: ఇంకా అనేక రకమైనటువంటి పదార్థాలు దాంట్లో నిల్వ చేస్తున్నావు.
2: యు ఆల్సో స్టోర్ మెటీరియల్.
1: కానీ నీవు నీరు తీసుకుపోతుంటే చేయి జారి కింద పడిపోయింది.
2: యాజ్ యువర్ క్యారింగ్ వాటర్ ఆన్ వన్ డే దిస్ పాట్ డ్రాప్డ్ ఆన్ ద గ్రౌండ్.
1: ముక్కలు ముక్కలు అయిపోయింది.
2: ఇట్ బ్రోక్ టు పీసెస్.
1: దాన్ని తీసుకుని పోతావా నీవు?
2: కెన్ యూ క్యారీ ది పీసెస్?
1: అక్కడే వదిలేస్తా.
2: యూ హావ్ టు లీవ్ దెమ్ దేర్.
1: వదిలేసినప్పుడు ఏమైపోతుంది?
2: దెన్ వాట్ హ్యాపెన్స్?
1: దానిపైన కార్లు, బస్సులు, లారీలు, మనుషులు అందరూ నడిచిపోవటం వల్ల ఇంకా ముక్కలు ముక్కలు, ఇంకా ముక్కలు ముక్కలు, ఇంకా ముక్కలు ఇంకా ముక్కలు ముక్కలు అయిపోయి కట్టకబడి మట్టిగా మారిపోతుంది.
2: యాజ్ ద కార్స్ అండ్ ద లారీస్ అండ్ యూ అండ్ ఐ స్టార్ట్ మూవింగ్ ఓవర్ దట్ దే గెట్ బ్రోకెన్ టు ఫర్దర్ పీసెస్, స్మాలర్ పీసెస్.
1: ఎక్కడ నుంచి వచ్చింది?
2: దట్స్ ఫ్రమ్ యు గాట్ ఇట్.
1: మట్టి నుంచి వచ్చింది.
2: దిస్ ఓన్లీ అవుట్ ఆఫ్ మడ్.
1: కట్టకబడి ఏమైంది? మట్టిగా పోయింది.
2: సో ఇట్ వాస్ మడ్ ఇన్ ద బిగినింగ్ అండ్ అల్టిమేట్.
1: ఒక విత్తనం భూమిలో నాటావు.
2: You have sown a seed in
1: the ground. విత్తనం నాటేటప్పటికి అక్కడ నుంచి ఒక మొక్క వచ్చింది.
2: There germinated a plant.
1: ఆ మొక్క నుంచి క్రమక్రమేణా వృక్షమైంది.
2: It has grown.
1: ఈ వృక్షం నుంచి కొమ్మలు రెమ్మలు అభివృద్ధి అయిపోయినాయి.
2: The tree has branches.
1: కొమ్మ కొమ్మలోన లక్షలు వేలు ఆకులు తయారైపోయినాయి.
2: Branches have lakhs and lakhs of
1: leaves. ఈ ఆకులాకులు మధ్య లోపల పువ్వులు పుడుతూ వచ్చాయి.
2: And they have flowers.
1: ఈ పువ్వులు ఒక్కొక్కటి రాలిపోయినప్పుడంతా పిండిగా తయారైనాయి.
2: And these flowers transform into unripe fruits.
1: ఈ పిండిలు, కాయలు, పువ్వులు, ఆకులు, కొమ్మలు, రెమ్మలు ఇవన్నీ ఏమిటి?
2: వాట్ ఆర్ దే యాక్చువల్లీ? ది లీవ్స్ అండ్ ది అండర్ ఫ్లవర్స్ అండ్ ది ఫ్లవర్స్ ది బడ్ అండ్ ది ఫ్రూట్, వాట్ ఆర్ దే?
1: అంతా మట్టియే.
2: ఎవ్రీథింగ్ ఇస్ మడ్ ఓన్లీ.
1: భిన్న రూపాలు గానీ కనిపిస్తున్నాయి కానీ అంతా మట్టిమయమే.
2: దే హ్యావ్ డిఫరెంట్ ఫార్మ్స్ యాజ్ యూ ఫైండ్ ఇట్ బట్ ఎవ్రీథింగ్ ఇస్ మడ్.
1: అదే విధంగానే ఈ జగత్ అంతా ఒక్కటే కట్టగలప్పటికీ రూపనామములు భిన్న భిన్నంగా కనిపించినప్పటికీ మట్టి మట్టే.
2: Though the names and forms vary,
1: matti galpunu janmambu manavundu,
2: and man ruins his life and becomes mud
1: ultimately. Matti nunchi vachinatundi vaade.
2: Yes, come out of the mud.
1: Etta vachinadu matti nunchi.
2: How does he come?
1: Oka chinna udaharanam.
2: A small example.
1: మనం ఒక మంట వేసుకున్నాం చలి కోసమని.
2: సపోజింగ్ యూ హావ్ గాట్ ద ఫైర్ ప్లేస్
1: వింటర్, కొన్ని చెత్తలు తెచ్చుకున్నాం, మంట వేసుకున్నాం.
2: యువర్ ఫైర్ ప్లేస్ దేర్ బీయింగ్ వింటర్.
1: ఎట్టి మంట,
2: యాజ్ ఇస్ ద ఫైర్,
1: అట్టి పొగ,
2: యాజ్ ఇస్ ద ఫైర్ సో ఇస్ ది స్మోక్, యాజ్ ఇస్ ది స్మోక్
1: అట్టి మేఘము,
2: సో ఇస్ ది క్లౌడ్,
1: ఎట్టి మేఘము,
2: యాజ్ ఇస్ ది క్లౌడ్
1: అట్టి వర్షము,
2: సో ఇస్ ద రెయిన్,
1: ఎట్టి వర్షము,
2: యాజ్ ఇస్ ది రెయిన్
1: అట్టి పంట,
2: సో ఇస్ ది క్రాప్,
1: ఎట్టి పంటను,
2: యాజ్ ఇస్ ద క్రాప్
1: అట్టి వంట,
2: సో ఇస్ ది ప్రిపరేషన్,
1: యాజ్ ఇస్ ద ఫుడ్,
2: సో ఇస్ ద బాడీ.
1: కాబట్టి ఎక్కడ నుంచి వచ్చింది ఇది? పంట నుంచి, మనం తిన్నటువంటి ఆహారం నుంచి ఈ దేహాలు పుట్టున్నాయి.
2: సో ఎవ్రీథింగ్ ఇస్ ద రిజల్ట్ ఆఫ్ ద ఫుడ్ దట్ వి హావ్ పార్టేకెన్.
1: కనుకనే ఫుడ్ నుంచి వచ్చింది ఇది, మట్టి నుంచి వచ్చింది ఇది, మట్టిలో కరిపోతుంది. ఆ ఫుడ్ ఎక్కడి నుంచి వచ్చింది? మట్టి నుంచినే వచ్చింది.
2: యు డ్రా గెట్ ద ఫుడ్ అవుట్ ఆఫ్ దిస్ మడ్, అల్టిమేట్ ది బాడీ గోస్ బ్యాక్ ఇన్ ది మడ్.
1: ఈ సత్యాన్ని గుర్తించినటువంటి మహనీయులే దేహాన్ని త్యాగం చేసి దైవాన్ని విశ్వసించి నిజమైనటువంటి దేహిని ఆరాధిస్తూ వచ్చారు.
2: ద సెయింట్స్ అండ్ సీయర్స్ హూ హావ్ రికగ్నైజ్డ్ దిస్ ట్రూత్, దే హావ్ సాక్రిఫైస్డ్ దేర్ బాడీ అండ్ సస్టైన్ ఇన్
1: ఐతే దేహాన్ని త్యాగం చేయమని నేను చెప్పడం లేదు.
2: భగవాన్ నెవర్ వాంట్స్ యు టు
1: సాక్రిఫైస్. ఇంత వరకు దీన్ని కాపాడుకోండి చక్కగా.
2: You have to protect and maintain.
1: సద్వినియోగం చేసుకోండి.
2: Make proper use of it.
1: సన్మార్గంలో ప్రవేశపెట్టండి.
2: See that it goes along the right path.
1: సత్కీర్తిని అందుకోండి.
2: Get a good name.
1: సదుద్దేశంతో నీవు జీవించండి.
2: Lead the life with good thoughts and
1: దీనిని చక్కని. అంతకుని చేతిలో కత్తి ఉంటే అందరి ప్రాణాలు తీస్తాడు.
2: If a person, the murderer, has got a knife on hand, he will kill everybody.
1: Doctor chetulo katti unte rogani nivarana chestadu.
2: But a doctor with his knife will cure the disease.
1: Kabatti katti dosham kaadu adi.
2: No mistake with the knife.
1: Danni pattina vaani dosham unda.
2: Is the one, the holder, the mistake lies with him.
1: Bazaar lo poye samayalo kottukottu vaadu okoka beedi kottu vaadu lekapothe photolu kottu vaadu oka mangal kottu vaadu okaru kori potladukoni konchi kottladukunnaru.
2: Along the street there are so many shops over there and they started fighting one day.
1: Edo chinnaga koncham cheti paina oka koncham gatla rasukundi katti.
2: There is a slight cut there.
1: Tatchane police vastadu case ni register chestadu vaani kondu jail lo vestadu.
2: Immediately police comes there and registers the case and put him in prison.
1: Chinnadi raktam kuda anta kanipinchatam ledu.
2: Not that much of blood is.
1: Daniki inta pedda police case ga vachindi.
2: But a big police case is registered.
1: Karanam emiti?
2: Why?
1: వీడికి కత్తితో కొట్టే అధికారం లేదు.
2: హి హస్ నో రైట్ టు హోల్డ్ ద నైఫ్.
1: ఒక డాక్టర్ ఉన్నాడు.
2: ఏ డాక్టర్ ఇస్ దేర్?
1: అయ్యా రేపటి దినము 9 గంటలకు మీ పొట్టకు వస్తాను, ఆపరేషన్ చేస్తాను అని ఇచ్చాడు, డిక్లేర్ చేశాడు.
2: డాక్టర్ డిక్లేర్ టుమారో ఐఎమ్ గోయింగ్ టు ఆపరేట్, ఐఎమ్ గోయింగ్ టు కట్ యువర్ స్టమక్ విత్ దిస్ నైఫ్.
1: బంధువులు మిత్రులు అందరూ వచ్చేసారు.
2: ఆల్ రిలేషన్స్ ఫ్రెండ్స్
1: ఆపరేషన్ రూమ్ లో తీసుకెళ్లారు.
2: ద బాడీ ఇస్ టేకెన్ ఆఫ్ ఇన్ థియేటర్.
1: కోశాడు బాగా.
2: హస్ కట్ ది స్టమక్.
1: అంతా కోశాడు. ఆ దోషం ఏమిటో నివారణ చేశాడు, కుట్లు వేశాడు, ఇంటెన్సికేషన్ లో పెట్టేసేసాడు.
2: అండ్ దెన్ ఆపరేషన్ ఇస్ కండక్టెడ్ సక్సెస్ఫుల్లీ, స్టిచ్చెస్ ఆర్ ఓవర్ అండ్ ద బాడీ ఇస్ కెప్ట్ ఇన్ ఇంటెన్సివ్ కేర్ యూనిట్.
1: బాగా అయిపోయింది
2: అండ్ ఎవ్రీథింగ్ ఇస్ రెక్టిఫైడ్.
1: చూచారా, చిన్నగు కొంచెం ఖర్చు పడేటప్పటికే వాడిని పోలీస్ స్టేషన్ లో పెట్టారు. 20 ఇంచులు కోసినటువంటి డాక్టర్ ని కూడా ఎందుకు పెట్టకూడదు?
2: ఎ స్లైటెస్ట్ సింపుల్ కట్ ఫర్ దట్ రీజన్ ఎ ఫెలో ఇస్ ఇంప్రెస్డ్.
1: ఈ డాక్టర్ మంచి చేశాడు.
2: డాక్టర్ హస్ డన్ గుడ్.
1: కానీ వాడు చెడ్డ చేశాడు.
2: చేసిన
1: పనుల్లో ఉంటుంది అది మంచి చెడ్డలు.
2: సో ఇట్ ఇస్ ఓన్లీ వర్క్ దట్ డిసైడ్.
1: హనుమంతుడు
2: హనుమాన్
1: వెళ్ళాడు.
2: ఈ వెండర్
1: సీతాన్వేషణ కోసం లంకలో ప్రవేశించాడు.
2: ఈ వెండర్ ఇన్ సచ్
1: దంతశాలలు వాడమేడలు దంతు చేసిన దంతవన్నను కాంతకేలి గృహములర్శనమని సంత సంబన వీధి వీధులు.
2: ఈ వెండర్ ఔండ్ ఎవ్రీ స్ట్రీట్
1: దంతశాలలు వాడమేడలు రంతు చేసడి ధనుజవర్ణను కాంతకేళి గృహంబులర్సెను అన్నింటికీ అగ్గిపెట్టాడు.
2: Yes, set everything on fire. All the mansions, the palaces, everywhere.
1: రాత్రంతా పట్ట పగులు వలె కనిపిస్తుంటుంది లంక.
2: That pitch dark night appeared to be as though it is bright.
1: కానీ అట్టి హనుమంతుని కూడాను హనుమంతుడు మహానుభావుడు అని నమస్కారం చేస్తున్నారు.
2: బట్ వీ డోంట్ నమస్కార్ టు హనుమాన్ హు హస్ సెట్ లంక ఆన్ ఫైర్. వై?
1: అతను చేసింది మంచిది.
2: బట్ హి హస్ డన్ గుడ్.
1: దుర్మార్గులను ఇన్ని విధాలుగా హింసించాడు.
2: And he has put these wicked people to suffering.
1: అది ఒక చిన్న పిల్లవాడు అమాయకుడు దోవలో పోతే పోతూ బీడు దాగేసేసి ఒక కుప్ప పైన వేస్తే ఆ కొట్టం అంటుకుంది.
2: On the other hand, an innocent boy while smoking his beedi or cigarette just throws it on a heap of grass.
1: హట్టు అంటుకునేటప్పటికి వీడు హట్టును కాల్చేసాడని వీడిని అందరూ పట్టుకుని బాధించారు.
2: Everybody will catch hold of this boy.
1: మంచిని కాల్చిన వాడు ఈ పిల్లవాడు, చెడ్డని కాల్చింది హనుమంతుడు.
2: ఇట్ వాజ్ ఓన్లీ హనుమాన్ హూ హాస్ పుట్ ఆన్ ఫైర్ ద బ్యాడ్.
1: కనుక మనలో ఉండినటువంటి చెడ్డని కాల్చండి.
2: సో లెట్ అస్
1: దుర్గుణములు,
2: పుట్టు దురాలోచనలు, దుర్బుద్ధులు,
1: దుశ్చింతలు, అసూయలు, క్రోధములు తాపములు ఇవన్నిటిని కాల్చివేసేయండి.
2: లెట్ us బర్న్ బ్యాడ్ థాట్స్ బ్యాడ్ ప్లాన్స్ బ్యాడ్ థింగ్స్.
1: సద్గుణము సదాచారము సత్ప్రవర్తన సత్శీలము ఇలాంటి దానిని పెంచండి.
2: లెట్ us డెవలప్ గుడ్ క్యారెక్టర్ గుడ్ ఫీలింగ్ గుడ్ సెంటిమెంట్.
1: అప్పుడు కూడా ఎంతో ఆదర్శవంతమైనటువంటి విద్యార్థులుగా రూపొందుతారు.
2: దెన్ యూ విల్ బి ఐడియల్ స్టూడెంట్స్.
1: ఒక కోతికి అంత ఘనకీర్తి వచ్చింది.
2: ఏ మంకీ కుడ్ గెట్ దట్ గుడ్ నేమ్.
1: వాని పేరేమిటి? వానరా.
2: Name is Vanara.
1: Vanara.
2: Vanara.
1: Chusava Vanara. Mudacharalu.
2: Vanara. Three lettered.
1: Manamiki va tisesaru vidu narayanadu.
2: Human being has got only nara without va.
1: Endukatanu vanarudu valamundi kabatti vanarudu annaru.
2: Why is he vanara? Va means valamu tail.
1: Meeku valam ledu kabatti nara annaru.
2: Since you have no valamu tail you are nara the human.
1: Kani chokapoyindi gari buddhulu inka poledu.
2: Though tail is not there, but the attitude of a monkey is still persisting.
1: ఎప్పుడు తోకపోయిందో అప్పుడు బుద్ధులు కూడా పోవాలి.
2: The moment there is no tail,
1: వానర కృత్యములన్నీ కూడా పోవాలి.
2: We should give up all monkey habits.
1: కృత్యములు రావాలి.
2: We should only
1: నర జీవితాన్ని జయించాలి.
2: We should conquer the
1: నర జన్మాన్ని సార్థకం చేసుకోవాలి.
2: We should redeem our lives, human life.
1: ఆదర్శవంతమైనటువంటి మహర్షులు ఆనాది కాలం నుండి భారతదేశంలో ప్రచార ప్రబోధన సరుపుతూ వస్తూ వచ్చారు.
2: దిస్ ఇస్ ది సీక్రెట్ టీచింగ్ గివెన్ టు మ్యాన్ కైండ్ బై ది సెయింట్స్ ఆఫ్ దోస్ డేస్.
1: కనుక మనము నరులము వానరులు కాదు.
2: వీఆర్ నరాస్ హ్యూమన్స్ నాట్ వానర్.
1: శివదేవాలయానికి మీరు వెళ్ళండి.
2: యు గో టు ఎనీ టెంపుల్.
1: శివుడు అక్కడ ఉంటే దానికి ఎదురుగా నంది ఉంటుంటాడు.
2: దేర్ ఇన్ శివ టెంపుల్ ఇన్ ఫ్రంట్ యు ఫైండ్ ఎ బుల్ నంది.
1: బుల్ నంది.
2: నంది
1: మొట్టమొదట అక్కడ శివదేవాలయం పోయిన వాళ్ళంతా నందికి నమస్కారం చేసుకుని ముందు లోపలికి వెళతారు.
2: ఫస్ట్ యూ డూ నమస్కార్ టు నంది ద బుల్ అండ్ దెన్ గెట్ ఇన్ టు శివాస్ టెంపుల్.
1: ఎందుకోసం ఈ ఎద్దుకు నమస్కారం చేయాలి?
2: వై షుడ్ డూ నమస్కార్ టు నంది బుల్?
1: అనగా దాని దృష్టి దైవం వైపు ఉంటుండాలి.
2: బికాస్ ద బుల్ హాస్ కాన్సన్ట్రేటెడ్ ఇట్స్ అటెన్షన్.
1: అది ప్రకృతి వైపును చూడటం లేదు.
2: ఇట్ డజంట్ లుక్ హిదర్ అండ్ థిదర్.
1: అంతా ఈశ్వరుని పైనే పెట్టింది.
2: ఇట్ కాన్సన్ట్రేట్స్
1: కలిగినటువంటిది కాబట్టి అనిమిలైన కూడా దానికి వందనం వచ్చేసింది.
2: యాజ్ దిస్ బుల్ హాస్ గాట్ గుడ్ లుక్స్ వీ వర్షిప్ ఇట్ ఆల్సో.
1: మన దృష్టి దైవం వైపును పెట్టినప్పుడు మనము ఒక ఆదర్శ పురుషులుగానే రూపొందుతాం.
2: వెన్ అవర్ లుక్స్ ఆర్ డైరెక్టెడ్ టువర్డ్స్ గాడ్ వీ బికమ్ ఐడియల్.
1: రామునుకు హనుమంతుడు సేవకుడు.
2: హనుమాన్ ఇస్ ది సర్వెంట్ ఆఫ్ రామ.
1: ఏ పని చెప్పినప్పటికీ కాదు అవును లేదు అనేటువంటి పదమే అతనికి రాదు.
2: హి నెవర్ సెడ్ నో ఆర్ యెస్ నెవర్ క్వశ్చన్డ్.
1: రామును చూస్తే హనుమంతుడు ఎంత దీనుడుగా నిలుస్తాడు.
2: ఇన్ ఫ్రంట్ ఆఫ్ రామ హనుమాన్ ఇస్ వెరీ వెరీ హంబల్.
1: ఇత్త కట్టుకోడు.
2: ఇస్ వెరీ వెరీ హంబల్.
1: దీనుడు.
2: హి కన్సిడర్స్ హింసెల్ఫ్ వెరీ లో.
1: రావణుడి దగ్గరికి పోయేటప్పటికి ధీరుడు.
2: But in front of Ravana is Dhira, the one of
1: valor. Chattavana daggara dheerudai nilchadu.
2: Before bad fellow is Dhira, the one of valor.
1: Dheerudai nilchadu.
2: Whereas before Rama is Dina, very humble.
1: Anduvalle Hanumantuni neevu Sita anveshana poi Rama ani cheppadu.
2: Therefore Hanuman is assigned this task to go in search of Sita.
1: Kani Hanumantudu ye matramu sandehaniki avakasam ivvaledu.
2: But Hanuman never doubted.
1: Daivagna.
2: It's God's command.
1: ఆ శక్తి నాకు ఇచ్చే నాకు చెప్పిన వాడు ఆ శక్తి కూడా తానే ఇస్తాడు.
2: ద వన్ హూ కమాండెడ్ మీ విల్ గివ్ మీ ది
1: విశ్వాసం. ఆ యొక్క హనుమంతునకు.
2: హనుమాన్ హస్ గాట్ దట్ టైప్ ఆఫ్ ఇంటెన్సిటీ ఆఫ్ ఫెయిత్.
1: కోతిని ఇన్ని మైళ్ళ దూరం లంకను దాటాలని ఈ సముద్రాన్ని దాటాలని నా చేత కాదే ఎందుకోసం నన్ను ఇట్లా బాధ పెడుతున్నాడు రాముడు అని ఏమాత్రము విచారం చేయలేదు.
2: హీ నెవర్ వరీడ్ వాట్ ఇస్ ఇట్ దట్ హీ హస్ సెంట్ మీ సో లాంగ్. ఐ హావ్ టు క్రాస్ సో మెనీ మైల్స్ హియర్. హూ కెన్ ఐ ఎవర్ రీచ్.
1: ఆజ్ఞ చేసిన రాముడు శక్తిని కూడా తానే ఇస్తాడు.
2: రామా హూ కమాండెడ్ విల్ గివ్ ది నీడెడ్ స్ట్రెంగ్.
1: నీ ఆజ్ఞని శిరసా వహించడమే నా యొక్క ప్రధాన ప్రమాణము.
2: I will follow your command. That is my life, most important.
1: నమస్కారం చేశాడు.
2: He did నమస్కార్.
1: వెళ్ళాడు.
2: And he started.
1: అనగా ఏమిటి? అంత విశ్వాసం, గాఢ విశ్వాసం.
2: He has got an intense faith, strong faith.
1: అయ్యో ఇలాంటిది ఎట్ట చేసేది? ఇలాంటి చేస్తానో చేయను, నాకు శక్తి ఉందో లేదు, నేను ఏ విధమైనటువంటి పరిస్థితికి పోతానో అని ఏమాత్రం సందేహానికి అవకాశం లేదు.
2: He never doubted whether you'd be successful or not, whether you're able to accomplish or not.
1: కానీ ఈనాటి ప్రజలంతా కూడాను.
2: Therefore people even today.
1: మంచి మాట వినరు.
2: They don't listen to good words.
1: మనసిచ్చి చెప్పినా
2: wholeheartedly even if you tell good things
1: latte cheviki jeru.
2: They are ready to hear all bad things.
1: Yetti varu nannu eruganga netura.
2: Such people, can they ever know me?
1: Yetti vidyalundi emi phalamu.
2: What is the value of this education?
1: Yetti varu.
2: Such people.
1: Yetti varu నన్ను ఎరుగంగానే ఎత్తురా ఎంత చదువు నుండి ఏమి ఫలము.
2: వాట్ ఇస్ ది యూజ్ ఆఫ్ ఆల్ దిస్ ఎడ్యుకేషన్? డూ యూ థింక్ దట్ సచ్ పీపుల్ విల్ ఎవర్ నో మీ?
1: మాట వినరు.
2: They don't listen to good words.
1: మనసిచ్చి చెప్పిన
2: ఈవెన్ హోల్ హార్టెడ్
1: ప్రేమతో మనసుతో చెప్పినప్పుడు ఆ మంచి మాటలు వినరు.
2: విత్ లవ్ హోల్ హార్టెడ్ ఈవెన్
1: మాటలంటే చెవిని చేయరు.
2: ఆల్ బ్యాడ్ థింగ్స్ విల్ గెట్ ఇన్ టు ఇయర్.
1: సూటిగా వెళ్లిపోతాయి.
2: ఇట్ విల్ గో స్ట్రైట్.
1: ఆ చెవిలో వెళ్లినటువంటి సూటిగా వెళ్లిన మాటలు హృదయాన్ని కుచ్చుకుంటాయి.
2: దే విల్ సడన్లీ గో స్ట్రైట్ ఇన్ యువర్ హార్ట్.
1: ఇలాంటి కలియుగ ప్రభావము ఇంతటి అనాగరికతగా ఉంటుండాలి.
2: దీస్ ఆర్ ది ఎఫెక్ట్స్ ఆఫ్ దిస్ ఏజ్ కలి.
1: దీని నాగరికత అని పేరు.
2: వి కాల్ ఇట్ నాగరికత సివిలైజేషన్.
1: సార్థకమైనటువంటిది కాదు.
2: ఇట్ ఇస్ నాట్ ద కరెక్ట్ నేమ్.
1: కలియుగం కాదు ఇది.
2: ఇట్ నాట్ కలి ఐదా.
1: కలహయుగము.
2: ఇట్ ఇస్ కలహయుగ.
1: కల్మషయుగము. కల్మషయుగము.
2: ఇట్ ఇస్ కల్మష పొల్యూటెడ్ ఫుల్ ఆఫ్ పాయిజన్.
1: కనుకనే ఇట్టి దీనిని మనము ఎంత సులభంగా సాధించాలి.
2: సో వీ హావ్ టు అకంప్లిష్ ఇట్ మై
1: ఈజీ. ఎట్ ది సులభము.
2: హౌ వుడ్ యు సే ఇట్స్ ఈజీ.
1: భగవత్ ప్రేమకు పాత్రులు కావాలి.
2: డిజర్వ్ when once you receive his love,
1: ఎంతటి ఘన కార్యమైన మనం సాధించవచ్చు.
2: యూ కెన్ అచీవ్ ఎనీ మైటీ థింగ్ ఫర్ దట్ మ్యాటర్.
1: ఇది చేత అవుతుంది ఇది కాదు అనే సందేహానికి అవకాశం ఉంటుంది.
2: నెవర్ డౌట్ వెదర్ యుడ్ బి ఏబుల్ టు డూ ఆర్ నాట్.
1: కనుక ప్రేమకు పాత్రులు కాదు.
2: రిసీవ్ be the recipient of God's love.
1: పాత్రులు కావాలి.
2: హౌ?
1: ఆ ప్రేమ మీ యందు కూడా ఉంటుండాలి.
2: దట్ లవ్ ఈస్ విత్ ఇన్ యూ.
1: ఆ రెండు ప్రేమల యొక్క ఏకత్వానికి మనం ప్రయత్నం చేయాలి.
2: యూనిఫై కంబైన్ బోత్ ది ఫార్మ్స్ ఆఫ్ లవ్.
1: ఐ అండ్ యూ ఆర్ వన్ అని.
2: That's what's the meaning. I and you are
1: rendu dehamulu okka pranam.
2: Bodies are two but one life.
1: Adi nijamaina aadarshamu.
2: That's a true ideal.
1: Ade ekaatma sarvabhootaatma.
2: It is only one spirit atma present everywhere in all creatures.
1: Ekaatma.
2: Only one atma.
1: Sarvabhootaatma.
2: It's present in all creatures.
1: Enta chakkaga untundadi.
2: How easy, how nice it is.
1: Sarvavedanta grandala saramanta.
2: The essence of all sacred important texts.
1: Okka vakyana cheppudu okka sari.
2: I'll tell you at one instance the essence of all the sacred texts.
1: Sarvavedanta గ్రంథాల సారమంత.
2: ది ఎసెన్స్ ఆఫ్ ఆల్ స్పిరిచువల్ వేదాంత టెక్స్ట్.
1: వాక్యాన చెప్పుదు ఒక్కసారి.
2: అట్ వన్ ఇన్స్టెన్స్ ఇన్ వన్ సెంటెన్స్ ఐ విల్ టెల్ యూ.
1: నీ అందు ఉండినటువంటి ఆత్మ నేను ఒక్కటే అని మనసున నిలుపవలయు.
2: ఆత్మ ఇన్ యూ ఇస్ భగవాన్ హింసెల్ఫ్. యూ హ్యావ్ ఇట్ ఇన్ యువర్ మైండ్.
1: ఆత్మ భగవాన్ నేనే ఒక్కటే.
2: Atma in you and Bhagavan are one and the same.
1: All are one, be alike to everyone.
2: All are one, be alike to everyone.
1: ఇట్టి తత్వాన్ని ఏనాడు కలుగుతుందో అప్పుడే ఇది ఏకత్వం మనకు ప్రాప్తిస్తుంది.
2: ద మూమెంట్ యు అండర్స్టాండ్ దిస్ ఎసెన్స్ నోయింగ్
1: వేదాంత గ్రంథాల సారమంతా.
2: దట్ ఈస్ ది ఎసెన్స్ ఆఫ్ ఆల్ స్పిరిచువల్ టెక్స్ట్.
1: ఒక్క వాక్యంలో నిలిచిపోయింది.
2: ఇట్స్ ఆల్ కంటైన్ ఇన్ వన్ సెంటెన్స్.
1: అందరందున్నటువంటి ఆత్మ నీవు ఒక్కటే అనేటువంటి సత్యాన్ని నీవు విశ్వసించి.
2: ఆత్మ ప్రెసెంట్ ఇన్ ఎవ్రీబడి ఈస్ వెరీ సేమ్ యాజ్ ఆత్మ ఇన్ యూ.
1: వాడే దైవాన్ని పొందడానికి అర్హుడు అవుతాడు.
2: హీ ఓన్లీ డిజర్వ్స్.
1: అప్పుడు దైవము అతనికే దాసుడైపోతాడు.
2: అండ్ గాడ్ బికమ్స్ హిస్ సర్వెంట్.
1: పూర్వమంతా కూడా భక్తుడు ఏ విధంగా ప్రార్థిస్తాడు?
2: వాట్ వాస్ ది ఎర్లియర్ ప్రేయర్స్?
1: దాసను దాసుడను కావలెనురా.
2: I should become servant of servants.
1: Neeni dasulaku sevane cheyavalera.
2: I should serve your servants.
1: Dasanu dasudanu kavalenura.
2: I should become servant of servants.
1: Neeni dasulaku sevane cheyavalera.
2: I should serve your servants.
1: Aalu biddalu koodi vela velala yandu.
2: The wife and children all the
1: అందరి కుటుంబమంతా కూడా చేరి ఒక్కతూరి వేళ వేళల్లో పడకూడదు. మీ యొక్క సేవ చేసుకుంటే ఆ మా కుటుంబమంతా కూడాను మీ యొక్క అర్పితమైపోతుంది.
2: ద వైఫ్ అండ్ చిల్డ్రన్ దే యాజ్ ఎ ఫ్యామిలీ యాజ్ ఎ గ్రూప్ యాజ్ ఎ హోల్.
1: అందువల్లనే భగవంతునికి భక్త పరాధీనుడు అన్నాడు.
2: గాడ్ సబ్మిట్స్ హింసెల్ఫ్ టు హిస్ డివోటీ.
1: భక్తునికి ఆధీనుడైపోతాడు.
2: హీ సబ్మిట్స్ హింసెల్ఫ్ టు ఎ డివోటీ.
1: ఒక్క నిమ్ము క్షణమైన కూడా తాను ఏమాత్రం భక్తుడు కోరంది ముందుగానే ఒక అడుగు వేయడు.
2: He will not proceed without asking.
1: అంతటి సులభప్రియుడు భగవంతుడు.
2: God is so simple and easy.
1: అంత చాలా ప్రసన్నుడైపోయేటువంటి వాడు.
2: He just appears in front of you.
1: వెన్ననైనా కాల్చాలంటే కొంచెం వేడి చూపించాలి.
2: To melt this butter you should.
1: కానీ భగవంతునికి ఏ వేడి చూపనక్కర్లేదు.
2: But such heat is not necessary.
1: కరిగిపోతాడు, కదిలిపోతాడు, కరిగి ప్రవహిస్తాడు.
2: God melts, God moves and proceeds much less.
1: ఆ ప్రేమకి.
2: What for? For that love.
1: ప్రేమ ముదిత మనసే కహో.

0: ప్రేమస్వరూపులార,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: నూనె యందు నూనె ఉండినట్టుగా,
1: జస్ట్ యాజ్ యూ హ్యావ్ ద ఆయిల్ ఇన్ టిల్ సీడ్స్,
0: క్షీర మధ్య యథాగృహం, పాలయందు నెయ్యి ఉండినట్టుగా,
1: యాజ్ ఘీ ఇస్ ప్రెసెంట్ ఇన్ మిల్క్,
0: పుష్ప మధ్య యథా గంధం, పూనందు సుగంధం ఉండినట్టుగా,
1: జస్ట్ లైక్ ద ఫ్రాగ్రెన్స్ ఇన్ ఎ ఫ్లవర్,
0: ఫల మధ్య యథా రసం, ఫలమునందు మధురమైన రసం ఉండినట్టుగా,
1: జస్ట్ యాజ్ ఎ స్వీట్ జ్యూస్ ఇన్ ఎ ఫ్రూట్,
0: కాష్టాగ్నివత్ ప్రకాశేన, కట్టెల యందు నిప్పు ఉండినట్టుగా,
1: యాజ్ యు ఫైండ్ ద ఫైర్ ఇన్ వుడ్,
0: తల్లింగం

0: దృశ్యకల్పితమైన ఈ జగత్తంతయు కూడాను భగవంతుడు నిండి ఉంటున్నాడు.
1: యు ఫైండ్ గాడ్ ఆల్ ఓవర్ దిస్ యూనివర్స్ విచ్ ఇస్ అపారెంట్ అండ్ ఫిజికల్.
0: ఇట్టి సర్వత్రా వ్యాపించినటువంటి భగవంతుని గుర్తించవలనన్నా మన జీవితంలో నిత్య జీవితంలో కూడాను మనం భగవంతుని యొక్క ఉనికిని మనం గుర్తించవచ్చు.
1: We can recognize the existence of the divinity all over the universe.
0: కన్నులయందు చూపు వచ్చినట్టుగా,
1: just as there's vision in our eye,
0: చెవులయందు శబ్దం వచ్చినట్టుగా,
1: just as you listen to the
0: దేహమునందు చైతన్య స్వరూపుడైన భగవంతుడు ప్రకటితమవుతున్నాడు.
1: God manifests himself by way of awareness in human body.
0: దైవము లేని స్థానం జగత్తునందు కానరాదు.
1: There's no place in this world where there's no God.
0: కనుకనే దైవము సర్వత్రా వ్యాపించి ఉండేటువంటి ఒక శక్తి.
1: The divine power is present all over the universe.
0: సృష్టి అనగా ఈశ్వరేచ్ఛక ప్రకటనయే.
1: Creation means the manifestation of the divine.
0: అనగా ఈశ్వర స్వరూపమే.
1: It is the very form of God.
0: దీని పేరే ప్రకృతి అని.
1: The name is prakriti or nature.
0: ప్రకృతి నందు పుట్టినటువంటి ప్రతి మానవుడు కూడాను ఈశ్వర స్వభావములే ఆవిర్భవించాలి.
1: Everyone born in this nature should carry the divine qualities.
0: ఇట్టి చైతన్య స్వరూపుని వ్యక్తీకరణ చేసే నిమిత్తమై మానవుడు ఆవిర్భవించాడు.
1: Man is born to express in the manifest the divine quality.
0: విత్తు నుండి మొక్క అలువడి తద్వారా సుగంధాన్ని అందించేటువంటి పుష్పము రూపొందినట్టుగా,
1: జస్ట్ యాజ్ ది సీడ్ జర్మినేట్స్ ఇన్ ది ప్లాంట్ దట్ ప్రొడ్యూసెస్ ది ఫ్లవర్స్ విత్ ఫ్రాగ్రెన్స్,
0: పువ్వులు కొమ్మలు కాయలు అన్నీ కూడాను ఈ పుష్పములకు ఆధారమైన పరిణామములు.
1: It's only change, the transformation of the flower that grows into a tender fruit and the fruit thereafter.
0: ఈ సమస్త సృష్టికి కూడాను భగవంతుడు బీజం వంటివాడు.
1: For the entire universe, God is the seed.
0: ప్రతి మానవుని యందు కూడాను ఈ సంకల్పం అనేటువంటి బీజము ఆవిర్భవించి తద్వారా కొమ్మలు రెమ్మలు

0: సత్యమనే చెప్పు.
1: స్పీక్ ట్రూత్.
0: ఇది నైతికమైన విలువ.
1: ఇట్స్ ఎ మోరల్ వాల్యూ.
0: ప్రియం బ్రూయాత్. ఈ సత్యము కూడాను ప్రియమైనటువంటి సత్యముగా నీవు ఉచ్చరించు.
1: ద స్పీక్ షుడ్ బి స్పోకన్ ఇన్ అన్ అక్సెప్టబుల్ వే.
0: ఇది ధార్మికమైనటువంటి యొక్క మానవత్వము.
1: ఇట్స్ ఎ రైచియస్ వే ఇన్ హ్యూమన్ లైఫ్.
0: బ్రూయాత్ సత్యం అప్రియం. అతనికి ప్రియము కదా అని అసత్యాన్ని చెప్పకూడదు.
1: జస్ట్ యాజ్ ఇట్ ఇస్ రిలీజ్డ్ నెవర్ అటర్ ఎ లై.
0: సత్యమైనటువంటిది ప్రియము చేతను, ఒక విధమైనటువంటి ఆకర్షణ చేతను, ఆనందము చేతను సత్యము ఆవిర్భవించింది.
1: ద ట్రూత్ హ్యాస్ గాట్ ఆల్ దట్ అక్సెప్టబిలిటీ, అట్రాక్షన్ అండ్ బ్లెస్.
0: కనుకనే అనుద్వేగకరం వాక్యం సత్యం ప్రీతి హితం చేతే. నైతికము, ధార్మికము, ఆధ్యాత్మికము మూడింటి యొక్క సమ్మిళితమైనటువంటి స్వరూపమే మానవుడు.
1: Man is the combination of these three aspects: morality, righteousness, and spirituality.
0: Atti pavitramaina manavudu ee naadu naitikamunu kolpoyi dharmikamunu visvarinchi aadhyatmikamunu ye maatram kudunu manasunandu talanchatam ledu.
1: Such a sacred man has forgotten today the morality and has lost all the righteous conduct, and there's no trace of spirituality.
0: మానవత్వం అనగా ఎంతటి పవిత్రమైనటువంటిదో విచారించినప్పుడు మానవులకు చాలా సిగ్గేస్తుంది.
1: ఇన్ ఫ్యాక్ట్ వెన్ వీ ఎన్క్వైర్ అండ్ ఫైండ్ అవుట్ హౌ సీక్రెట్ ద హ్యూమన్ లైఫ్, ఇట్ ఈస్ షేమ్ఫుల్ యాజ్ వీ ఫైండ్ టుడే.
0: ఈశ్వర సంకల్పంతో కూడినటువంటి యొక్క సచ్చిత్ ఆనందమైనటువంటి స్వరూపమే మానవుడు.
1: మ్యాన్ ఇస్ ద వెరీ ఫార్మ్ ఆఫ్ ట్రూత్, అవేర్నెస్ అండ్ బ్లెస్.
0: ఈనాటి మానవుడు తన మానవత్వాన్ని కూడా విస్మరించి కేవలం పశుత్వాన్ని వరించి దానవత్వాన్ని ప్రకటిస్తున్నాడు.
1: మ్యాన్ టుడే హ్యాస్ ఫర్గాటన్ హిస్ హ్యూమన్ క్వాలిటీ, హీస్ ఫాలోయింగ్ ద బీస్టియల్ టెంపర్మెంట్ అండ్ యాక్టింగ్ లైక్ ఎ డెమన్.
0: ఈనాటి పెద్దల యొక్క వాక్యములు కాని ఉపదేశములు కాని ఏమాత్రం కూడాను గౌరవించటం లేదు ఈనాటి మానవుడు.
1: మ్యాన్ టుడే ఈజ్ నాట్ రెస్పెక్టింగ్ ద టీచింగ్స్ ఆఫ్ ద నోబుల్ సోల్స్ ఎల్డర్స్.
0: ఈనాటి పెద్దల యొక్క పేర్లు అనేటువంటిది షేర్ మార్కెట్ గా పెట్టి విక్రయిస్తున్నారు.
1: ద టీచింగ్స్ ఆఫ్ ద ఎల్డర్స్ ఇస్ సోల్డ్ యాజ్ ఇన్ ఎ షేర్ మార్కెట్.
0: ఇది ఈనాటి మానవుని యొక్క ఫ్యాషన్.
1: దిస్ ఈస్ ది మోడర్న్ ఫ్యాషన్ ఆఫ్ ద మోడర్న్ మ్యాన్.
0: మానవుని గౌరవించినప్పుడే మానవత్వం అనేటువంటిది మనకు ఆవిర్భవిస్తుంది.
1: వెన్ మ్యాన్ ఇస్ రెస్పెక్టెడ్, ద హ్యుమానిటీ ఇస్ రెస్పెక్టెడ్ బై అండ్ లార్జ్.
0: కానీ ఈనాటి పెద్దల వాక్యములను ఏమాత్రం కూడా నువ్వు గౌరవించటం లేదు.
1: టుడే నో వన్ ఇస్ రెస్పెక్టింగ్ ద టీచింగ్స్ ఆఫ్ ఎల్డర్స్.
0: ఇది ఈనాటి మానవుని యొక్క ప్రధాన ధర్మం.
1: దిస్ ఈస్ ద మెయిన్ క్వాలిటీ దట్ మ్యాన్ షుడ్ కల్టివేట్.
0: సత్యము, ప్రేమ, సహనము, దయ, సానుభూతి ఇత్యాది గుణములతో వర్ధిల్లించినటువంటి యొక్క ఈ భారతదేశమునందు,
1: ఇన్ దిస్ భారత్ వేర్ దేర్ ఇస్ ట్రూత్, లవ్, ఫర్బేరెన్స్, కంపాషన్ అండ్ టాలరెన్స్,
0: నిర్దయ, స్వార్థము, కఠినము, మానవత్వం అనేటువంటిది ఏమాత్రం కూడా లేకుండా ప్రవర్తిస్తుండాలి ఈనాటి భారతదేశం.
1: టుడే వీ ఫైండ్ ఇన్ ది ప్లేస్ ఆఫ్ దోస్ వాల్యూస్ యు ఫైండ్ ద క్రూయల్టీ, ద సెల్ఫిష్నెస్, అబ్సెన్స్ ఆఫ్ కంపాషన్ ఆల్ ఓవర్.
0: ప్రేమ అనేటువంటిది ఎక్కడ కూడా కనిపించటం లేదు.
1: దేర్ ఇస్ నో లవ్ ఎనీవేర్.
0: ప్రేమ ఉండినట్టుగా నటిస్తున్నామే కానీ అది ప్రేమ కాదు.
1: We pretend as if there is love and is not true love at all.
0: Swarthamu saprayojana nimittamai upayoginchetuvanti yokka kuchitamainatuvanti yokka sankuchita bhavam.
1: It is a narrow mindedness, narrow way of expression, full of selfishness and self interest.
0: Ee naadu prapanchamulo mahaneeyula yokka vigrahalanu pratishthistunnaru.
1: Today we install the statues of noble people.
0: Vigrahalanu pratishtha chestunnare kaani ఆ మహనీయులు చెప్పినటువంటి వాక్యములను భూమిలో బూడ్చిపెడుతున్నారు.
1: ఇన్ ఫ్యాక్ట్ ఓన్లీ ఇన్స్టాలేషన్ ఆఫ్ స్టాచ్యూస్ ఇస్ టేకింగ్ ప్లేస్ బట్ దేర్ మెసేజ్ ఇస్ బరీడ్.
0: ఎందుకు ఈ విధమైనటువంటి యొక్క ఆడంబరమైనటువంటి యొక్క నాటకం?
1: వై దిస్ పాంప్ అండ్ షో, ద హోల్ డ్రామా?
0: విగ్రహములను పూజించటము, కేవలం వాక్యములను విస్మరించటము, ఇది మానవునికి సహజం కాదు.
1: ఇట్స్ నాట్ నేచురల్ టు మ్యాన్ కైండ్ to worship the statue and forget the teaching and
0: manavuniki manavuniki madhyanam unnatundi sambandha bandhavyanni gurtinchi vartinchadame nijamaina manavattam.
1: The true human quality

0: is in understanding the relationship between man to man.
1: Brahma Vishnu Maheshwara ni pilukutundam.
0: We speak of the Trinity, Brahma Vishnu
1: Maheshwara. Ee Brahma Vishnu Maheshwara anetunte varini aakara roopulainatunte varini ee jagattulo evvaru kudanu chudaledu.
0: We cannot see anyone without a form.
1: Aithe ee Brahma Vishnu Maheshwara yokku upadhulu emiti?
0: What is the vesture, the form of the Trinity?
1: Prati manavuni enduku kudanu undinatvanti yokka sattva rajo tamo gunamule ee Brahma Vishnu Maheshwara yokku upadhulu.
0: The Trinity, the Brahma Vishnu Maheshwara are the very three qualities, the attributes present in mankind.
1: Ishwarudu anaga evaru?
0: Who is Ishwara?
1: Anaga deenini vedamulu atma ani varnistu vachindi.
0: Veda refers to Ishwara as the soul or atma.
1: Hrudayamune atma ani prakatistu vachindi.
0: Hrudaya expresses atma.
1: Ee hrudayam anetuvantide Ishwara swarupam.
0: Hrudaya is the very form of Ishwara.
1: Ituvanti Ishwara sarvabhutanam అన్ని భూతములు ఎందుకు కూడా ఉన్నటువంటిది ఈ ఈశ్వరత్వమే.
0: ఈశ్వర ఇస్ ప్రెసెంట్ ఇన్ ఆల్ ఆఫ్ ది బీయింగ్.
1: అనగా హృదయమునకే ఈశ్వరుడు అని పేరు.
0: హృదయ ఇస్ కాల్డ్ ఈశ్వర.
1: కనుకనే అతనికి హృదయేశ్వర అన్నారు.
0: దేర్ఫోర్ గాడ్ ఇస్ కాల్డ్ హృదయేశ్వర.
1: ఈ హృదయం యొక్క సంకల్పమే మనసు.
0: అండ్ ద మైండ్ ఇస్ ద రిఫ్లెక్షన్.
1: ఈ మనసే విష్ణు స్వరూపుడు అన్నాడు.
0: మైండ్ స్టాండ్స్ ఫర్ విష్ణు.
1: విష్ణు అనగా సర్వవ్యాపకుడు అని దీని అర్థం.
0: Vishnu means that which is all pervasive.
1: Kanukane manasu kodanu sarvatra untundali.
0: Mind is present everywhere.
1: Manomoolam idam jagat. Jagatanta manasu yokka mayame.
0: The whole universe is full of mind.
1: Ee manasu nunchi vacheetundi sankalpamule Ishwarattamu.
0: The thoughts that originate of the mind speaks of Ishwara.
1: Adiye vaakku.
0: That is the speech faculty or talk.
1: Kanukane yeta vaata ఆత్మ అనగా హృదయము మనస్సు వాక్కు ఈ మూడింటి యొక్క తత్వము మానవత్వం.
0: దేర్ఫోర్ హ్యూమన్ క్వాలిటీ హ్యాస్ గాట్ దీస్ త్రీ ఇంపార్టెంట్ క్యారెక్టరిస్టిక్స్ ద సోల్ ద మైండ్ అండ్ ద
1: ఈ మూడింటి యొక్క పవిత్రతను మనం చేసుకోవటమే త్రికరణ శుద్ధి.
0: సాంక్టిఫైంగ్ దీస్ త్రీ ఈజ్ ద రియల్ ప్యూరిటీ.
1: కనుక విష్ణువు వేరే ప్రదేశంలో లేడు.
0: విష్ణు ఇస్ నాట్ ప్రెసెంట్ ఇన్
1: మన మనసే విష్ణువు.
0: అవర్ మైండ్ ఇస్ విష్ణు.
1: విష్ణు అనేటువంటి ఈ మనసును పవిత్రమైనటువంటి నిర్మలమైనటువంటి నిశ్చలమైనటువంటి ఒక స్వరూపంగా మనం తీర్చిదిద్దుకోవాలి.
0: మైండ్ విచ్ ఇస్ విష్ణు షుడ్ బి షేప్డ్ ఇన్ ఎన్ ఐడియల్ వే దట్ ఈస్ స్టడీ ప్యూర్.
1: హృదయమే దీనికి ఈశ్వరత్వము.
0: హార్ట్ స్టాండ్స్ ఫర్ ఈశ్వర.
1: మన వాక్కే అనగా సంకల్పంలే తలంపులే బ్రహ్మత్వం.
0: దట్ ఈస్ బ్రహ్మ.
1: కనుక నీ వాక్కు నుంచి వచ్చినటువంటిదే ఈ బ్రహ్మతత్వం.
0: దేర్ ఫోర్ టాక్ సిగ్నిఫైస్ బ్రహ్మ.
1: కనుక ఈ బ్రహ్మను మనం ఏ విధంగా కొలుస్తూ వచ్చాం?
0: హౌ డు వీ వర్షిప్ దిస్ బ్రహ్మ?
1: శబ్ద బ్రహ్మమయీ
0: ద సౌండ్.
1: చరాచరమయీ
0: మొబైల్ అని మొబైల్.
1: జ్యోతిర్మయీ వాంగ్మయీ. జ్యోతిర్మయీ వాంగ్మయీ
0: the light and the thought.
1: కనుక అట్టి మూడింటి యొక్క స్వరూపంలో ప్రతి మానవుని ఎందుకు కూడా ఉంటున్నది.
0: These three are present in every man.
1: అట్టి మానవత్వాన్ని ఈనాడు మర్చిపోతున్నాం.
0: Such a human quality is forgotten today.
1: ఏదో భౌతికమైన లౌకికమైన ప్రాకృతమైనటువంటి యొక్క కర్మలను మాత్రమే ఆచరిస్తూ ఉంటున్నాం.
0: We are carried away by the physical, ephemeral, transient activities.
1: ఇది కాదు మనం ఆచరించవలసినటువంటిది.
0: He is not that
1: అంతర్భావంతో కూడినటువంటి యొక్క ఆచరణలు అత్యవసరం.
0: యాక్టివిటీ విత్ ఇన్నర్ ఫీలింగ్ ఇస్ మోస్ట్ ఎసెన్షియల్.
1: భావశుద్ధి లేక కేవలము మాట శుద్ధి మాత్రమే ఉపయోగించిన ప్రయోజనం లేదు.
0: వితౌట్ ది ప్యూరిటీ ఆఫ్ థాట్ ఆఫ్ ద మైండ్ దేర్ ఇస్ నో యూజ్ ఇన్ మెయింటైనింగ్ ప్యూరిటీ ఇన్ వర్డ్.
1: ఈనాడు నూతన సంవత్సరం.
0: టుడే ఇస్ ద న్యూ ఇయర్.
1: ఈ సంవత్సరంలో పేరు ఈశ్వరనామ సంవత్సరము.
0: This year is called Ishwara year.
1: Ishwara anaga emti? Sakalaishwarya swarupudu.
0: Ishwara has got all the forms of wealth.
1: Idu kotta samvatsaramu manaku kotta vidhamainatundi oka sukamulu aanandamulu saubhagyamulu chekurustundani bhavistunnam.
0: We consider that new year will grant us new prosperity, new wealth.
1: Mana yokka manchi cheddalu kaani paapa punyamulu kaani keerti pratishthalu kaani samvatsaram manaku teesukoni raavatam ledu.
0: Good or bad, reputation or disrepute are not brought by the new year.
1: మానవుడు చేసినటువంటి యొక్క ప్రతి కర్మల యొక్క ఫలితమును మనకు క్షణ క్షణం కూడా అందిస్తూనే ఉంటున్నది.
0: These are all the results of our past actions.
1: సంవత్సరమునకు భగవంతుడు అని పేరు.
0: ఇయర్ సంవత్సర ఇస్ ది అదర్ నేమ్ ఆఫ్ గాడ్.
1: అట్టి భగవంతుడు కాలముతో కూడినటువంటి వాడు కనుకనే కాలాత్మకుడు అని కూడా భగవంతుడికి మరొక పేరు.
0: గాడ్ ఈజ్ టైమ్, టైమ్ ఈజ్ గాడ్, కాలాత్మక.
1: కనుకనే కాలాత్మకుడైనటువంటి నూతన సంవత్సరము మనకు ఏదో మంచి చెడు తెస్తున్నదని భావించకూడదు.
0: వి షుడ్ నాట్ కన్సిడర్ దట్ న్యూ ఇయర్ ఈస్ గోయింగ్,
1: మనం చేసినటువంటి మంచి చెడుల కర్మ ఫలితమే మనకు అందిస్తుంటుండాలి.
0: ద గుడ్ అండ్ బ్యాడ్ ఆర్ బేస్డ్ ఆన్ అవర్ ఓన్ యాక్షన్స్.
1: కనుక సంవత్సరం నిమిత్తమే మనం కాచుకోనక్కర్లేదు.
0: వీ డోంట్ నీడ్ టు వెయిట్ ఫర్ ద న్యూ ఇయర్.
1: నిత్యం కూడాను క్షణ క్షణం కూడాను మనం నూతనమైనటువంటి క్షణములే.
0: ఎవ్రీ మూమెంట్ ఈజ్ న్యూ ఫర్ దట్ మ్యాటర్.
1: కనుక ఈ సంవత్సరము ప్రపంచం ఏ పరిస్థితిలో ఉంటుందో, ఏ విధమైనటువంటి కష్టములకు నష్టములకు గురి అవుతుందో అని అనేక మంది భావిస్తుంటారు.
0: Many people start wondering what's going to happen in this new year, the harm and the danger that lie ahead.
1: Mana sukhamulaku kashtamulaku dukkhamulaku aanandamulaku samvatsaram kaadu kaaranam.
0: For our pain and pleasure, the profit and loss, here is not the cause.
1: Mana yokka nadathale deeniki moola kaaranam.
0: Our behavior is the main cause.
1: Mana manchiga nadchukunte manchi phalitame vastundi.
0: If you are good, you'll have good results.
1: Durgunamato mana praveshinchinappude deeniki చెడు మనకు ప్రాప్తిస్తుంది.
0: అవర్ బ్యాడ్ క్వాలిటీస్ గివ్ అస్ బ్యాడ్ రిజల్ట్స్.
1: మంచి చెడ్డలు కేవలము కాలంలో ఉంటున్నవి కానీ కర్మలో ఉంటున్నవి కానీ అని భావిస్తున్నాము. కాదు కాదు.
0: వి థింక్ దట్ గుడ్ అండ్ బ్యాడ్ లైక్ ఇన్ ఎన్ ఇయర్, సర్టెన్లీ నాట్.
1: మన యొక్క సంకల్పంలోనే కూడి ఉంటున్నవి.
0: దే ఆర్ విత్ అవర్ థాట్స్.
1: కనుక సత్సంకల్పంలో మనం అభివృద్ధి పరచుకోవాలి.
0: వి షుడ్ డెవలప్ గుడ్ థాట్స్.
1: సత్ప్రవర్తనలో మనం ప్రవేశించాలి.
0: వి షుడ్ హావ్ గుడ్ కండక్ట్.
1: సద్భావములను పెంచుకోవాలి.
0: వి షుడ్ హావ్ గుడ్ ఫీలింగ్.
1: సత్సంగమును చేరాలి.
0: వి షుడ్ బి ఇన్ గుడ్ కంపెనీ.
1: ఈనాడు భారతదేశము బీదది అనుకుంటున్నాము.
0: వి థింక్ దట్ ఇండియా ఇస్ ఎ పూర్ కంట్రీ.
1: ఈ బీదరికానికి మూల కారణం ఏమిటి?
0: వాట్ ఈస్ ద కాజ్ ఫర్ దిస్ పావర్టీ?
1: మన సోమరతనమే దీనికి మూల కారణం.
0: అవర్ లేజినెస్ ఈస్ ద కాజ్ ఫర్ దిస్.
1: ఈనాటి మానవుడు కాలం ఎంతో విలువైనటువంటిదిగా ఉంటుండాలి.
0: టైమ్ ఈస్ హైలీ వాల్యుబుల్.
1: ఈ ఉన్న కాలము లోపల
0: in the existing time
1: 300 కాలమును మనం దుర్వినియోగం చేస్తున్నాము.
0: We are wasting 3 parts of it.
1: 24 గంటల దినంగా ఉంటున్నటువంటి దానికి 23 గంటల 55 నిమిషములు దుర్వినియోగం చేస్తున్నాము. ఏదో అంతో ఇంతో సద్వినియోగం చేస్తున్నాము.
0: In a day of 24 hours we are misusing 23 hours 55 minutes.
1: ఇది కాదు మానవుని యొక్క ప్రధానమైనటువంటి లక్ష్యము.
0: This is not the quality of a true human being.
1: కాలమునంతయు కూడాను సద్వినియోగపరచాలి.
0: The time must be used properly.
1: అది ఏ నిజమైనటువంటి మానవుని యొక్క ప్రధాన ధర్మము.
0: దట్ ఇస్ ద మెయిన్ క్వాలిటీ ఆఫ్ ఎవ్రీ.
1: అది ఏ నిజమైన మానవుని విలువ.
0: దట్ ఇస్ ట్రూ హ్యూమన్ వాల్యూ.
1: కాలం వ్యర్థం చేసుకుంటుంటే మన యొక్క కర్మలన్నీ వ్యర్థమైపోతాయి.
0: వి వేస్ట్ టైం, యుల్ బి వేస్టింగ్ ఆల్ ది హ్యూమన్ యాక్టివిటీ.
1: కాలకాల ప్రబన్నానాం కాలాక్యం కరిష్యతే అని కాలమును మనం ఏనాడు మనం గౌరవిస్తామో ఆనాడే కాలం మనల్ని గౌరవిస్తుంది.
0: ద డే వెన్ యూ వాల్యూ టైం యూ విల్ బి వాల్యూడ్.
1: కనుక కాలం చేత గౌరవింపబడేటువంటి మానవుడిగా నీవు తయారు కావాలి.
0: యూ షుడ్ బి మ్యాన్ హూ షుడ్ బి వాల్యూడ్ బికాస్ యూ వాల్యూ టైం.
1: కాలాన్ని నీవు దుర్వినియోగం చేసుకుంటే కాలం కూడా నిన్ను హింసిస్తుంది.
0: ఇఫ్ యూ వేస్ట్ టైం ద టైమ్ ఆల్సో విల్ నాట్.
1: దేశం యొక్క మంచి చెడ్డ సౌభాగ్యములంతా కూడాను మానవుని యొక్క ప్రవర్తనపైనే ఆధారపడి ఉంటున్నాయి.
0: ద ప్రాస్పెరిటీ అండ్ వెల్ఫేర్ ఆఫ్ ద కంట్రీ డిపెండ్స్ అపాన్ ద బిహేవియర్ ఆఫ్ మ్యాన్.
1: దేశ ప్రజలన్నీ కూడాను దాన ధర్మముల చేత సత్య ప్రవర్తనల చేత ప్రవర్తించినప్పుడే దేశం మంచి సుభిక్షంగా ఉంటుంది.
0: ద కంట్రీ విల్ ప్రాస్పర్ అండ్ ప్రోగ్రెస్ దెన్ పీపుల్ హ్యావ్ ది క్వాలిటీస్ లైక్ కంపాషన్, రైట్నెస్ అండ్ ట్రూత్.
1: భారతీయ ప్రధానమైన సంస్కృతి సత్యం వద ధర్మం చెర. సత్యమును పలకటము, ధర్మమును ఆచరించటం.
0: ద కల్చర్ ఆఫ్ భారత్ వాంట్స్ యూ టు అబ్జర్వ్ దీస్ టూ, స్పీక్ ట్రూత్ అండ్ ఫాలో రైట్నెస్.
1: ఎందుకనగా ధర్మస్వరూపుడు నీ హృదయము.
0: Because your heart is very embodiment of righteousness.
1: Hrudnas daya hrudaya. Adi ye ni yokka Ishwara sthanam.
0: The heart, hrudaya, hrud plus daya is the center of God.
1: Manavudu dayamayudiga roopondali.
0: Man should be one of compassion.
1: Kathinudu kaakudadu.
0: He should not be stone hearted.
1: Karuka andari endu undinatvanti oke daya kanukane karukani ikkada unity anetvanti danni mana Sivaramu cheppadu.
0: Since the same compassion is uniformly present in everyone and is called unity by Sivaraj Patel.
1: Sivaraj Patel యూనిటీ కావాలి, ప్యూరిటీ కావాలి అన్నారు.
0: శివరాజ్ పాటిల్ ప్రేడ్ ఫర్ యూనిటీ.
1: యూనిటీ ప్యూరిటీ ఉండినంత మాత్రం చాలదు, దీనికి ప్రేమ కూడాను చేరాలి అన్నారు.
0: ఇట్స్ నాట్ ఎనఫ్ ఇఫ్ దేర్ ఇస్ ప్యూరిటీ అండ్ యూనిటీ.
1: యూనిటీ ప్యూరిటీ ప్రేమ మూడింటి యొక్క ఏకత్వం చేతనే డివినిటీ రూపొందుతుంది.
0: అవుట్ ఆఫ్ ది కాంబినేషన్ ఆఫ్ యూనిటీ, ప్యూరిటీ అండ్ లవ్ యూ హ్యావ్ ది డివినిటీ.
1: యూనిటీ
0: వేర్ ఇస్ యూనిటీ?
1: దేశమునకు దేశము మధ్య జగడం జరుగుతుండాలి.
0: వేర్ ఇస్ యూనిటీ ఇన్ దిస్ కంట్రీ?
1: ఇంటికి ఇంటికి మధ్య వ్యవహారం జరుగుతుండాలి.
0: దేర్ ఇస్ కాన్ఫ్లిక్ట్ బిట్వీన్ ఫ్యామిలీ టు ఫ్యామిలీ.
1: స్టేట్ కు స్టేట్ కు మధ్య కూడాను కేవలం ద్వేషం జరుగుతుండాలి.
0: దేర్ ఇస్ హేట్రెడ్ బిట్వీన్ స్టేట్ టు స్టేట్.
1: ఒకే స్టేట్ లోపల కూడా అనేక విధమైనటువంటి రూపు పొందుతున్నాయి జగడములు.
0: సో మెనీ కాన్ఫ్లిక్ట్స్ ఇన్ ఫైట్స్.
1: ఎక్కడ ఉంది యూనిటీ?
0: వేర్ ఇస్ యూనిటీ?
1: మహారాష్ట్ర దేశం అనుకుంటే కర్ణాటక దేశంలో ఒక బార్డర్ దగ్గర జగడం వస్తుండాలి.
0: దేర్ ఇస్ బార్డర్ డిస్ప్యూట్ ఎవ్రీవేర్ బిట్వీన్ మహారాష్ట్ర అండ్ కర్ణాటక.
1: కర్ణాటక అనుకుంటే ఆంధ్ర స్టేట్ కు మధ్య బార్డర్ దగ్గర జగడం వస్తుండాలి.
0: దేర్ ఇస్ బార్డర్ డిస్ప్యూట్ బిట్వీన్ కర్ణాటక.
1: ఒక్కొక్క రాష్ట్రము ఒక్కొక్క దీనిగా ఉండేటువంటి వీరికే ఇన్ని విధమైనటువంటి ద్వేషంగా ఉంటే దేశమంతా ఎంత యూనిటీగా వస్తుంది?
0: వెన్ దేర్ ఇస్ హేట్రెడ్ ఇన్ దీస్ ప్రావిన్సెస్ హౌ డు ఎక్స్పెక్ట్ యూనిటీ ఇన్ ది ఎంటైర్?
1: మనం అందరూ కూడా ఒక అన్నదమ్ములమే.
0: We are all brothers.
1: మనమందరూ మానవ స్వరూపులమే.
0: We are all reformable.
1: మనం ఏకత్వాన్ని పొందాలి.
0: We should develop unity.
1: దేశమునకు విశాలమైనటువంటి ఒక కీర్తిని సంపాదించాలి.
0: We should bring good name to this country.
1: అలాంటి ఒక ఏకత్వ భావము అందరూ పెంచుకోవాలి.
0: We should have that united feeling.
1: ఎవరు కూడా ఈ స్టేట్ ని పుట్టించలేదు.
0: No one is the cause for.
1: ఎవరు ఈ స్టేట్ ను ఒక విధమైన కొనుక్కోలేదు.
0: No one purchased any.
1: సర్వులకు సమానమైన హక్కు ఉంటుండాలి.
0: All have equal right.
1: ఏకాత్మ సర్వభూతాంతరాత్మ.
0: There's only one spirit present in all the creatures.
1: ఇలాంటి విశాలమైన భావాన్ని మనం అభివృద్ధి పరచుకుంటే ఈ జగడములకు అవకాశమే ఉంటుండదు.
0: When we develop such broad feelings and thoughts,
1: కేవలం స్వార్థము స్వార్థము స్వార్థము.
0: Everywhere we find selfishness.
1: ఈ స్వార్థము చేతనే ఇన్ని విధమైనటువంటి కలహములు ఈ ప్రపంచంలో అభివృద్ధి అవుతున్నాయి.
0: It is the selfishness which is the main cause for all infights.
1: అందరూ మానవులమే.
0: All are human beings.
1: Cost of humanity.
0: The cost of humanity.
1: Religion of love.
0: Religion of the
1: language of the heart.
0: The language of the heart.
1: ఈ సత్యాన్ని మనం గుర్తించుకోవాలి.
0: We should know this truth.
1: నీ యందు పంచభూతములు ఉన్నవి, నా యందు పంచభూతములు ఉన్నవి.
0: Five elements are in you. So
1: మన ఇరువురు సమానమే.
0: Both are equal.
1: ఇంకా భేదం ఎందుకు?
0: Then why should there be difference?
1: మనిషికి మనిషికి మధ్యలో ఎందుకు ఈ భేదములు?
0: Why should there be differences between man to man?
1: ఇది ఏ మానవత్వంతో కోల్పోయి పశుత్వంగా అనుభవిస్తున్నాం.
0: This is the reason why we lost the human quality and become an animal.
1: కనుక మనం సంవత్సరముల కోసం మనం ప్రాకులాడనక్కర్లేదు.
0: సో వీ డోంట్ నీడ్ టు వెయిట్ ఫర్ ఎ న్యూ ఇయర్.
1: మనలో సద్భావములు ఆవిర్భవించినప్పుడు జగత్తంతా కూడా సన్మార్గంలో కనిపిస్తుంది.
0: ద డే వెన్ న్యూ థాట్స్ అరైజ్ విత్ ఇన్ ఎవ్రీ వన్ ఇట్ ఇస్ ఎ న్యూ ఇయర్.
1: ఎక్కడ చూసినా భక్తులుగా కనిపిస్తూనే ఉన్నారు.
0: ఎవ్రీవేర్ వీ ఫైండ్
1: డివోటీస్. ఇంకా అందరూ భక్తులైతే ఈ కలహాలు ఎక్కడి నుంచి వస్తున్నాయి?
0: ఇన్ ఫ్యాక్ట్ ఇఫ్ దేర్ ఆల్ ట్రూ డివోటీస్ వై షుడ్
1: బి భేదములంతా ఎక్కడి నుంచి పుడుతున్నాయి?
0: వెర్ ఇస్ ది స్కోప్ ఫర్ హేట్రెడ్?
1: ఈ అసూయలు ఎక్కడి నుంచి ఆవిర్భవిస్తున్నాయి?
0: వై షుడ్ దేర్ బి జెలసీ అట్ ఆల్?
1: కాదు కాదు.
0: నో,
1: భక్తులు మనం అనుకుంటున్నారే కానీ అది వాళ్ల భ్రమ.
0: దే థింక్ దే ఆర్ డివోటీస్, దట్స్ ఆల్ దేర్ ఇమాజినేషన్.
1: భక్తులకు తగినటువంటి యొక్క గుణములు మనలో ఉంటున్నాయా లేదా అని విచారణ చేసుకోవాలి.
0: ఎవ్రీ వన్ షుడ్ ఇన్వెస్టిగేట్ వెదర్ వన్ హ్యాస్ ది క్వాలిటీస్.
1: ఈ ప్రపంచం నుంచి ఈ సమాజం నుంచి నాకేమి ఉపకారం అని ప్రతి వ్యక్తి కూడా అరువులు చాచుతున్నాడు.
0: ఎవ్రీ వన్ వెయిట్స్ ఫర్ ద రిటర్న్స్ ఫ్రమ్ ద సొసైటీ.
1: నా నుంచి ఈ సమాజములకు సహాయం ఏమిటి, నా నుంచి ఈ సహాయములకు ఈ సమాజములకు ఉపయోగం ఏమిటి అని ఎవరు కూడా ప్రశ్న వేసుకోవటం లేదు.
0: నో వన్ పుట్స్ ఎ క్వశ్చన్ దిస్ వే, వాట్ సార్ట్ ఆఫ్ ఎ హెల్ప్ దట్ ఐ కెన్ డూ రెండర్ టు ద సొసైటీ.
1: కనుక నీవు సమాజములకు తగినటువంటి హెల్ప్ గా నీవు ప్రారంభించు.
0: సో వీ షుడ్ స్టార్ట్ ఫ్రమ్ దిస్ డే టు హెల్ప్ ద సొసైటీ.
1: కానీ ఎక్కడ పోయినప్పటికీ సమాజం నుంచి నాకు కావాలి నాకు కావాలి నాకు కావాలి.
0: బట్ ఎవ్రీవేర్ ఎవ్రీ టైమ్ వీ ఎక్స్పెక్ట్ ఫ్రమ్ ద సొసైటీ.
1: అందులోన ఇప్పుడు కలి ప్రభావం చేత రెండు విధములైనటువంటి రోగములు మితిమీరిపోతున్నాయి.
0: Two types of diseases are ever on the rise.
1: Dhanadahamu.
0: First for money.
1: ఈ సిటీలో పోతే ఎక్కడ చూసినా ఒకే రష్గా ఉంటుంటారు. ఇక్కడ పోయే కారు అక్కడ పోయే కారు, ఇక్కడ పోయే మనిషి అక్కడ పోయే మనిషి, అంతా బిజినెస్.
0: There in the city you find a heavy rush.
1: ఎందుకు చూసినా కానీ ధనం కోసం ప్రాకులాడుతున్నాడు, ధనం కోసం ఆరాట పడుతున్నాడు, ధనం కోసం సంచరిస్తున్నాడు, ధనం కోసమే జీవిస్తున్నాడు.
0: ఆల్ ద టైమ్ హీ స్పెండ్స్ ఇన్ బిజినెస్ ఎర్నింగ్ పైనింగ్ ఫర్ మనీ.
1: ధనము కావాల్సిందే,
0: మనీ ఇస్ నెసరీ.
1: కానీ మనకి ఎంతనో అంతవరకు కావాలి.
0: బట్ ఇట్స్ నీడెడ్ టు లిమిటెడ్ ఎక్స్టెంట్.
1: మితిమీరిన ఆశపోవటం చేతనే మతి తప్పిపోతున్నాడు మానవుడు.
0: బికాస్ ఆఫ్ ఎక్సెస్ ఆఫ్ డిజైర్ హీ బికమ్స్ మ్యాన్.
1: ఈ మానవుడు దానవుడిగా రూపొందుతున్నాడు.
0: మానవ మ్యాన్ బికమ్స్ దానవ ద డెమన్.
1: కనుక ప్రతి మనిషి కూడాను ధనము ధనము ధనము ధనం, ఇది ఒక పిచ్చి మాదిరి తయారైపోతుండాలి.
0: థర్స్ట్ ఫర్ మనీ హాస్ బికమ్ ఎ సార్ట్ ఆఫ్
1: మ్యాడ్నెస్. ఈ మనీ ఏమైనా సద్వినియోగం చేస్తున్నారా? ఏమాత్రమో చేయటం లేదు.
0: ఈజ్ హీ మేకింగ్ ప్రాపర్ యూజ్ ఆఫ్ మనీ? నో.
1: తుదకు దొంగలకిత్తురో దొరలకవును.
0: వెదర్ ఇట్ ఈస్ గోయింగ్ టు బి టేకెన్ అవే బై థీవ్స్ ఆర్ సంబడీ.
1: ధనమును ఆశించు, ఆ ధనమును సద్వినియోగం గావించు.
0: Earn money and make proper use of it.
1: సమాజం నుంచి పొందినటువంటి నీ ధనమును సమాజమునికే ఉపయోగించు.
0: Having received money from the society, make use of it.
1: అది ఏ మానవునికి ప్రధానమైన విలువ.
0: That is the main human value.
1: రెండవది అధికార దాహము.
0: The second, the thirst for position, authority.
1: Adhikaram, adhikaram, adhikaram, dahum. Yanta neeru daagina, ganganu daagina gaane trupti ledu athaniki.
0: Even if he drink the whole Ganges, his thirst is not quenched.
1: Ee vidhamainatundi pichulu manavuniki praveshinchi jagat antaikunnu oka pichi jagatuga maarutundaru.
0: These two are responsible for the madness in the entire world.
1: కనుక ప్రతి వ్యక్తి ఎందుకు ఆశ ఉండాలి.
0: ఎవరి ఇండివిజువల్ హౌఎవర్
1: ప్రతి వ్యక్తి కూడా ధనం కావాలి.
0: ఎవరిని ఇండివిజువల్ నీడ్స్
1: ప్రతి వ్యక్తి కూడా అధికారం చెలాయించాలి.
0: ఎవరీవన్ షుడ్ హావ్ పొజిషన్.
1: తప్పు లేదు.
0: నో మనీ
1: బట్ సక్రమమైన మార్గంలో ప్రవేశించు.
0: బట్ ఇట్ షుడ్ బి అబ్టైన్డ్ ఇన్ ఏ ప్రాపర్ వే.
1: నీవు ఏ స్థానంలో ఉన్నావో ఆ స్థానానికి తగినటువంటి గౌరవాన్ని నీవు సాధించు.
0: You should achieve, accomplish, appropriate the position you occupy.
1: Prime Minister ki enta adhikaramo cheppukutteetundi valiki tana pannlo tanakanta adhikaram untundani.
0: Just as the Prime Minister has got his own right, every cobbler has got his own right.
1: Nee duty nu sakramanga cheyi.
0: Do your duty.
1: Nee chinna vaadu vaadu pedda vaadu ani bhavinchakoddu.
0: There is nothing like small and big.
1: Nee pani neeku pedda, adana pani athaniki pedda.
0: Your job is great. To you.
1: Kanaka do your duty sincerely.
0: Do your duty sincerely.
1: Ee vidhamainatundi bhavani prati manavudu kodunu kaligi undali.
0: This sort of feeling should be there in everyone.
1: Na pani nenu cheskovali.
0: I should do my work.
1: Na panilo etti doshamulu lekunda chusukovali.
0: I should see that there will be no defect at
1: all. Okkokka vyakti kodunu tana yokka pani yokka saddanu abhiruddhi parchukunnappudu andaru kodunu loka samasta sukino bhavantu.
0: If everyone acts sincerely without any mistake, the whole world will progress.
1: Loka samasta sukino bhavantu antunnamu.
0: We say that the universe should be happy.
1: లోకము సమాచారం ఏమాత్రం విచారించడం లేదు.
0: But we are not bothered what
1: తన లోకమే తనకు.
0: He thinks of his own self.
1: ఎంత సంకుచితమైన భావంతో మానవుడు చంచరిస్తున్నాడు.
0: Man is moving about today with a narrow feeling.
1: కాదు కాదు, ఇది ఈశ్వర నామ సంవత్సరము.
0: This year is ఈశ్వర year.
1: కనుక ఈ సంవత్సరంలోనైనా కూడాను అందరికీ ఈశ్వభావము కలిగి అందరూ ఐకమత్యంగా ఉంటుంది, అన్యోన్య చేత మన యొక్క కర్తవ్య కర్మలను నిర్వర్తించాలి.
0: As this year is named as Ishwara year, everyone should carry the divine thoughts, divine feelings and stand united.
1: Kanaka prati manavuni endukunu divine anaga divyatvam anetundi untundadu.
0: There is divinity in every man.
1: Prati manavudu uhinchavalsindi okati, naa hrudayame Ishwarudu.
0: Everyone should feel like this.
1: Ishwarudu naa hrudaya sthayi.
0: Ishwara dwells in my heart.
1: Ishwara yokka sankalpame manasu.
0: And the mind is nothing.
1: ఈ మనసే విష్ణువు.
0: This mind is Vishnu.
1: కనుక విష్ణు అయినటువంటి వాడిని ఎంత గౌరవించాలో మనసును కూడా అంత గౌరవించాలి.
0: Just as you respect Lord Vishnu, you should respect your
1: mind. మనసును తుచ్చమైనటువంటి కర్మలపైన ప్రవేశపెట్టకూడదు.
0: We should not allow our mind to be on the wrong path.
1: ప్రవేశపెట్టకూడదు.
0: We should never use it in a mean way.
1: ఎందుకనగా మనస్సు విష్ణు స్వరూపుడు.
0: Because mind is the very form of Lord Vishnu.
1: కనుక నీ మనసును విష్ణువుగా భావించాలి.
0: కన్సిడర్ యువర్ మైండ్ యాజ్ విష్ణు.
1: ఈ విష్ణువు యొక్క నాభి నుండినే ఉద్భవించినటువంటి వాడే బ్రహ్మ.
0: అండ్ బ్రహ్మ హాస్ టేకెన్ బర్త్ ఫ్రమ్ ద నావెల్ ఆఫ్ విష్ణు.
1: అనగా విష్ణువు యొక్క నాభి నుండి వచ్చినటువంటి ఏమిటది? అదే వాక్కు.
0: వాట్ ఇస్ దట్ హాస్ కమ్ అవుట్ ఆఫ్ ద నావెల్ ఆఫ్
1: విష్ణు? కనుక వాక్కే బ్రహ్మ.
0: సో ద వెరీ స్పీచ్ ఫ్యాకల్టీ.
1: మనసే విష్ణువు,
0: మైండ్ ఇస్ విష్ణు,
1: హృదయమే ఈశ్వరుడు,
0: హార్ట్ ఇస్ విష్ణు.
1: ఈ త్రిమూర్తులంతా నీలోనే ఉంటున్నారు.
0: ఆల్ ది త్రీ ట్రినిటీ ఆర్ ఇన్ యూ.
1: ఆ విధమైనటువంటి నమ్మకాన్ని మనం పెంచుకున్నప్పుడే మన దృష్టి బహిర్ముఖంగా పోకుండా అంతర్ముఖంలో అభివృద్ధి అవుతుంది.
0: When you have full conviction in such a truth, you will turn inward.
1: ఈశ్వరుని చూడాలని కైలాసం పోయేది.
0: You see, Ishwara, you go to Kailasa.
1: ఎక్కడ ఉంది కైలాసము?
0: Where is Kailasa?
1: నీ హృదయమే కైలాసం.
0: Your very heart is Kailasa.
1: ఎక్కడికెక్కడికో తిరుగుతున్నాం మనం. దేవాలయంకంతా తిరుగుతున్నాము, యాత్రలంతా చేస్తున్నాము, ప్రయోజనం ఏమిటి?
0: We go around pilgrim centers. We visit many temples. What's the use?
1: ee nadu science kudunu adhe reethiga ayyipothundari.
0: That is the situation with science.
1: Lakshala mailu antarikshayanam chestunnada kani aashinchemaina hrudayantaralanni pothunnada?
0: They undertake space travel to lakhs and lakhs of miles, but would he ever travel half?
1: Ee nadu bhaktulu kudunu yatram chestunnadu ee matamu aa matamu aa matamu.
0: Today
1: enni matamulu tirigi prayojanam emiti?
0: Today the devotee goes around all ashram centers.
1: Nee hrudayamlande untunnadu.
0: In fact, God dwells in your heart, within you.
1: కనుక నీ హృదయ స్థాయిని నీవు చూసుకో.
0: కన్సిడర్ యువర్ ఓన్
1: నీ హృదయం లోపల ఎలాంటి భావములు ఆవిర్భవిస్తున్నాయో విచారణ చేసుకో.
0: ఎంక్వైర్ వాట్ థాట్స్ కమ్ దేర్.
1: అప్పుడే నీవు సరి అయిన మార్గంలో ప్రవేశిస్తావు.
0: దెన్ యూ కెన్ ట్రెడ్ అలాంగ్.
1: హృదయంలో చూస్తే మాలిన్యము.
0: హార్ట్ ఈస్ డర్టీ, పొల్యూటెడ్.
1: బయట చూస్తే మాధవ నామం.
0: ఔట్ సైడ్ దే చాంట్ ద నేమ్ ఆఫ్ గాడ్.
1: సరి అయిన భక్తియే కాదు.
0: ఇట్ ఈస్ నాట్ ద ప్రాపర్ ప్రొసీజర్.
1: మొట్టమొదటి నీవు బయట నీవు ప్రదర్శించకపోయినప్పటికీ హృదయంలో నీవు పవిత్రం గావించుకో.
0: Even if you don't turn outwards, turn inward and inquire.
1: Kanuka bhagavad chintana anetundi hrudayamunandu chakkari pavitramainatundi gunamulaga penchukovali.
0: You should think of God in a sacred way within.
1: Ee manavata gunamulu.
0: These are human values.
1: Daivam sarvatra untunnadu.
0: God is everywhere.
1: ఎందు చూసినా కనిపిస్తూనే ఉన్నాడు.
0: యూ కెన్ సీ హిమ్ ఎనీవేర్.
1: సహస్ర శీర్ష పురుష, ఇదంతా కూడా దైవ స్వరూపాలే.
0: ఆల్ ఆఫ్ యూ ఆర్ ద ఫార్మ్స్ ఆఫ్ గాడ్.
1: ఋషికేశ ధీర్ణం దైవ దర్శనం, అనగా ఋషికేశ దర్శనం. సర్వులు కూడా ఋషికేశులే.
0: ఆల్ ఆర్ డివైన్.
1: ఋషిక ఈశ ఋషికేశ కనుక ప్రతి వ్యక్తి కూడాను దైవ స్వరూపమే.
0: సో ఎవ్రీవన్ ఇస్ అన్ ఎంబాడీమెంట్ ఆఫ్ గాడ్.
1: ఎవరికి మనం ద్రోహం చేయకూడదు.
0: వీ షుడ్ నాట్
1: హర్ట్ ఎవరికి మనం మోసం చేయకూడదు.
0: వీ షుడ్ నాట్ డిసీవ్ ఎనీబడీ.
1: ఎవరిని మనసు నొప్పించకూడదు.
0: వీ షుడ్ నాట్ హర్ట్ ఎనీ.
1: నీవు నొప్పించకుండా ఉండాలి.
0: అండ్ సీ దట్ యు ఆర్ నాట్ హర్ట్.
1: కనుకనే ఈ పవిత్రమైనటువంటి గుణాలను మనం పెంచుకుంటే ఇంతకంటే మించిన భక్తి మరొకటి లేదు.
0: అండ్ వన్స్ వీ డెవలప్ దీస్ సీక్రెట్ క్వాలిటీస్ దెన్ నథింగ్ మచ్ మోర్ దాన్ దిస్.
1: 18 పురాణములు రాసినటువంటి వ్యాసుడు,
0: వ్యాస హస్ కంపోజ్డ్ 18 ఎపిక్స్,
1: కట్టగలబడికి ఈ పురాణములు చదివేటువంటి వాడు ఎక్కడున్నాడు?
0: Where are those people who can go through all
1: this? విశ్రాంతి కూడా లేదు.
0: I have no time to read.
1: చాలా మంది అనుకుంటారు ఏదో పురాణం చదవాలనుకుంటే నాకు కాలం తక్కువగా ఉంది.
0: They say, we have no time to read an epic.
1: ఏదైనా వ్రతం చేయాలంటే నాకు సమయమే చిక్కటం లేదు.
0: I have no time to do japa.
1: నాకు ఆఫీస్ పనులంతా ఉంటున్నాయి.
0: I'm busy with
1: office work. బిజినెస్ పనులంతా ఉంటున్నాయి.
0: Business schedule.
1: నాకు చదువుకునే పనులంతా ఉన్నాయి.
0: హావ్ టు స్టడీ.
1: ఈ విధంగా వారి వారి స్థాయికి తగినటువంటి రీతిగా వారు చెప్పుకుంటూ వస్తుంటారు.
0: ఎవ్రీవన్ హాస్ గాట్ హిస్ ఓన్ ఎక్స్క్యూజ్ టు సే.
1: ఇది కేవలము ఒక అసత్యంతో కూడినటువంటి పలుకులే.
0: ఇట్ ఈస్ నాట్ ట్రూ.
1: నిజం గాని సత్యం గాని దైవ చింతన చేయాలనుకుంటే కావలసినంత టైం ఉంటుంది. అది నీకు
0: ట్రూలీ స్పీకింగ్ ఇఫ్ యూ వాంట్ థింక్ ఆఫ్ గాడ్ దేర్ ఇస్ లాట్ ఆఫ్ టైం.
1: ఆఫీస్ నుంచి వస్తాడు, టైర్డ్ అయిపోయినానని చైర్ పైన కూర్చుంటాడు.
0: He returns saying that he is tired and relaxes on the chair.
1: నూతన సంవత్సరము ఇంత పూజ మందిరానికి పోయి వస్తామంటే అబ్బే నాకు టైం లేదు, నేను చాలా టైర్డ్ అయిపోయినాను అంటాడు.
0: Anyone says this being New Year's day, let's go to the temple, he says
1: I'm not sober.
0: He's a pakka lazy man.
1: ఆ చైర్ పైన కూర్చున్నటువంటి వాడు రెస్ట్ తీసుకుంటున్నాడా లేదే టీవీ వేసుకొని కూర్చుంటాడు.
0: Is he relaxing on the easy chair? No, he watches TV.
1: టీవీ చూడడానికి మీరు టైర్డ్ కాలేదా?
0: Are you not tired to watch TV?
1: లేకపోతే క్లబ్ కు పోయి కార్డు రావడానికి టైర్డ్ కాలేదా?
0: ఆర్ నాట్ టైర్డ్ టు ప్లే కార్డ్స్?
1: ఇది ఆ చెప్పేటువంటిది నాకు సమయం లేదని. కావలసిన సమయం ఉంది.
0: లాట్ ఆఫ్ టైం.
1: సమయాన్ని దుర్వినియోగం చేస్తున్నారు.
0: యు ఆర్ వేస్టింగ్ టైం.
1: కాలాన్ని వ్యర్థం చేస్తున్నారు.
0: యు ఆర్ మిస్యూజింగ్ టైం.
1: కనుక ఆ వ్యర్థం చేసే దాంతో సార్థకం గావించుకోండి.
0: అండ్ యూ షుడ్ మేక్ ప్రాపర్ యూస్.
1: అది నిజమైన మానవత విలువ.
0: దట్ ఈస్ ది ట్రూ హ్యూమన్ వాల్యూ.
1: కాలమును మనం పవిత్రం చేసుకోవాలి.
0: వీ షుడ్ సాంక్
1: డోంట్ వేస్ట్ ది టైం. టైం వేస్ట్ ఈజ్ లైఫ్ వేస్ట్. టైం ఈజ్ గాడ్.
0: Don't waste time. Time waste is life waste. Time is God.
1: కనుక టైం ను మనం సరైన రీతిగా ఉపయోగించుకోవాలి.
0: వీ షుడ్ మేక్ ప్రాపర్ యూస్ ఆఫ్ టైం.
1: అది ఏ నిజమైన సంవత్సర స్వరూపుడు.
0: దట్ గాడ్ ఈస్ టైం.
1: కనుక అట్టి సంవత్సర స్వరూపుని కోసము మనం ఒక సంవత్సరం అంతా వెతుకునక్కర్లేదు.
0: వీ డోంట్ నీడ్ టు వెయిట్ ఫర్ గాడ్ ఫర్ హోల్ వన్ ఇయర్.
1: క్షణ క్షణం కూడా నువ్వు దైవానికి ప్రార్థన చూసుకోవాలి.
0: ఎవ్రీ మూమెంట్ యూ
1: ఏ పని చేసినా కూడా నువ్వు ఇది భగవత్ కర్మగానే భావించుకోవాలి.
0: వాట్ ఎవర్ యూ మే డూ ఇట్ టేక్ ఇట్ యాక్సెప్టబుల్ టు గాడ్.
1: నీ ఇంటిని నువ్వు శుభ్రం చేసుకో, ఇది భగవత్ కర్మనే.
0: Clean your own house. Take it divine.
1: దేహో దేవాలయ ప్రక్తు జీవో దేవ సనాతన.
0: Body is the temple. God is the indweller.
1: దేవుడు తిరుపతిలో ఉన్నాడు, దేవుడు వైకుంఠంలో ఉన్నాడు, దేవుడు బద్రిలో ఉంటున్నాడు, దేవుడు అమరనాథ్లో ఉన్నాడు. ఈ విధంగా ఇంతకాలం ఎందుకు నువ్వు తిరగాలి?
0: Why do you go around the places thinking that God is there?
1: ఇంత సంకుచితమైపోయి ఉంటుంది.
0: Human mind has become so narrow.
1: బద్రీనాథ్కైనా ప్రయాణం చేస్తాడు, అమరనాథ్కైనా ప్రయాణం చేస్తాడు, కానీ సమీపంలో ఉన్నటువంటి హృదయ వైపు ఇతను మనసు తిప్పటం లేదు.
0: హీ గోస్ టు బద్రీనాథ్ అండ్ అమర్నాథ్, హీ డజన్ గో ఇన్ ఇంటూ హిస్ హార్ట్.
1: హృదయంలో ఉన్నటువంటి భగవంతుని చూడలేనటువంటి వాడు ఏ దేవాలయంకి వెళ్ళినప్పటికీ వాడు కేవలం ఒక విధమైన కాలంను వ్యర్థం చేసిన వాడు.
0: ద వన్ హూ కెనాట్ సీ గాడ్ ఇన్ హిజ్ ఓన్ హార్ట్ విల్ బి వేస్టింగ్ టైమ్ బై గోయింగ్ అరౌండ్ ద పిల్గ్రిమ్ సెంటర్.
1: దైవం ఎక్కడికున్న బయట లేదు.
0: గాడ్ ఈజ్ నాట్.
1: నీవే దైవము.
0: యూ ఆర్ గాడ్.
1: నీ హృదయమే నీ దైవ మందిరము.
0: యువర్ హార్ట్ ఈస్ ద టెంపుల్ ఆఫ్ గాడ్.
1: బాడీ ది టెంపుల్ ఆఫ్ గాడ్.
0: Body is the temple of God.
1: కనుక ఇంత పవిత్రమైన మానవత్వం మనకు ప్రసాదించినప్పటికీ మనం దీనిని సరైనటువంటి మార్గంలో ప్రవేశపెట్టుకోవటం లేదు.
0: Though sacred human life is gifted to us, we are not making proper use of it.
1: మానవునిగా ప్రవర్తించకుండా పశువు కంటే హీనంగా ప్రవర్తిస్తున్నారు.
0: We are not conducting ourselves like a human
1: being.
0: At least animal has got some discipline.
1: మానవునికి నియమము లేదు, నిష్ఠ లేదు.
0: Man has no discipline, no
1: regulation. నిష్ఠను పక్కకి తిప్పాడు.
0: Yes, భ్రష్టాచారాన్ని
1: ప్రవేశపెట్టాడు.
0: He follows his own lights.
1: ఏమిటి నీ ఇష్టము?
0: What are your lights?
1: తుచ్చమైన క్షణికమైన అస్థిరమైనటువంటి యొక్క జీవితం కోసము నీవు ఇంత ప్రాకులాడటమా?
0: Why should you struggle for this life which is after all temporary?
1: నీ సత్యమైనటువంటి దైవత్వం కోసం నీవు ప్రాకులాడు.
0: Work and struggle for God.
1: సమాజమునకు సేవ చేయి.
0: Serve society.
1: సజీవులను నీవు పూజించు.
0: And you worship.
1: నిజీవమైనటువంటి రాత్రులను నీవు పూజించవద్దు.
0: And you don't need to worship anyone.
1: ఈనాటి మానవుడు నిత్యమైనటువంటి శిలను పూజిస్తున్నారే కాని సజీవమైనటువంటి మానవుడిని గౌరవించటం లేదు.
0: Man today is not respecting a human being. On the other hand, you worship
1: మానవుని గౌరవించలేనటువంటి పూజలు ఇది ఒక పూజలా?
0: If you cannot respect a fellow human being,
1: మానవుని గౌరవించి వారికి తగినటువంటి సాయం చేయలేనటువంటి దానము దానములా?
0: If you cannot help a fellow human being,
1: కాదు,
0: then you call it yourself a devotee.
1: మానవుడు దైవ స్వరూపంలో ఉంటున్నాడు.
0: Human
1: దైవం మానవ స్వరూపంలో ఉంటున్నాడు.
0: God is present in a human being.
1: కనుకనే వేదము దైవం మానుష రూపేణాని.
0: Therefore Veda says God takes human form.
1: మనుషులకు నమస్కారం చేయొచ్చునా అనుకుంటారు చాలా మంది.
0: Can we do namaskar to another man?
1: ఇంకెవరికి చేయాలి నీవు నమస్కారము? దయ్యాలకు చేయాలనా?
0: Are you going to respect do namaskar to
1: ఒక సమయం లోపల అశోక చక్రవర్తి మంత్రితో కూడి విహారం చేస్తూ పోయాడు.
0: At one time emperor Ashoka along with the minister.
1: మధ్య మార్గములో ఒక బుద్ధ గురువు వచ్చాడు.
0: On the way they met a sadhu of Buddhism.
1: ఈ అశోక చక్రవర్తి పరిగెత్తిపోయి తన శిరస్సు ఆ బుద్ధ గురువు యొక్క పాదముల పైన పెట్టాడు.
0: Emperor Ashoka prostrated in front of that sadhu, Buddhist monk.
1: మంత్రి చూచాడు.
0: Minister saw this.
1: చాలా కష్టపడ్డాడు.
0: He felt so sad.
1: అశోక చక్రవర్తి యొక్క శిరమును విలువైనటువంటి శిరమును ఆ సన్యాసి యొక్క పాదముల పైన పెట్టడమా?
0: The head of the emperor just prostrated.
1: చాలా కష్టపడ్డాడు ఈ మంత్రి.
0: The minister felt very sad.
1: తాను మంత్రి మాత్రమే కాని సంకుచితమైన బుద్ధుడు.
0: Being a minister, he has got narrow mind.
1: ఆ విశాలమైనటువంటి బుద్ధి లేదు ఆ మంత్రికి.
0: He has no broad feelings.
1: సమయం చూచాడు.
0: He waited for time.
1: ఇంటికి వెళ్లిన తర్వాత మహారాజా నాకు చాలా కష్టంగా ఉంటుంది అన్నాడు.
0: Having returned, he said, "O king, I don't understand
1: what happened." మంత్రి, దేనికోసం నీకు కష్టంగా ఉంది?
0: The king asked, "Why are you worried?"
1: అశోక చక్రవర్తి మహా విలువైనటువంటి శిరస్సు.
0: The head of the emperor Ashoka is highly valuable.
1: అట్టి విలువైనటువంటి శిరస్సును ఒక సన్యాసి పాదముల పైన పెట్టటమా?
0: Such a valuable head of the emperor cannot be there on the feet of a monk.
1: అశోక చక్రవర్తి జవాబు ఇవ్వలేదు.
0: Emperor didn't reply.
1: నవ్వినాడు, వెనక్కు వెళ్ళాడు.
0: He simply smiled and left.
1: ఈ సమయానికి కాచుకొని ఉంటున్నాడు అశోక చక్రవర్తి.
0: Emperor is waiting for the proper time.
1: కొన్ని దినములు జరిగిన తర్వాత,
0: after a few days,
1: మంత్రి ఇట్రా అన్నాడు.
0: And he summoned the minister.
1: నాకు మూడు శిరస్సులు కావాలి అన్నాడు.
0: He said, "I want three heads."
1: ఏమిటి స్వామి? తప్పక నేను తీసుకుని వస్తాను అన్నాడు.
0: He said, "What are they? I'll certainly bring."
1: ఒకటి మేక శిరస్సు.
0: One that of a goat.
1: రెండవది టైగర్ శిరస్సు.
0: That of a tiger.
1: మూడవది మనిషి శిరస్సు.
0: Third one, the head of a human.
1: ఈ మూడు తీసుకుని రా అన్నాడు.
0: Bring the three heads.
1: వెళ్ళాడు.
0: He went.
1: ఏదో ఒక దగ్గరికి వెళ్ళాడు, మేకతో కొట్టాడు, శిరస్సు తెచ్చాడు.
0: He brought the head of a goat.
1: అడవికి వెళ్ళాడు, వేటాడాడు, పులి శిరస్సు తీసుకుని వచ్చాడు.
0: He went to the forest, brought the head of a tiger.
1: శ్మశానానికి వెళ్ళాడు, బూస్తున్నటువంటి ఒక శవం యొక్క శిరస్సును తీసుకుని తీసుకొచ్చాడు.
0: And he has beheaded, brought the head of a dead body.
1: ఈ మూడు తీసుకుని వచ్చి రాజుకు చెప్పాడు. రాజా, నీ ఆజ్ఞ ప్రకారం నేను తీసుకుని వచ్చాను.
0: He told the king, "Here are the three heads brought to you as
1: a mantra." ఈ మూడింటిని రేపు మార్కెట్కి తీసుకుని అమ్ముకొని రా అన్నాడు.
0: And this is good, sell them out there in the market.
1: మార్కెట్కి పోయిన తక్షణమే మేక శిరస్సు ఎవరో బిరిని కొనుక్కున్నారు, తిండిపోతున్నారుగా కొనుక్కున్నారు.
0: ది హెడ్ ఆఫ్ ఎ గోట్ వాజ్ ఇమీడియట్లీ పర్చేస్డ్ దేర్ ఇన్ ద మార్కెట్, సోల్డ్ అవుట్.
1: ఈ పులి శిరస్సు దీన్ని కూడా కొనుక్కుని స్టఫ్ గా చేసుకుని డోర్ పైన వేసుకుందామని దాన్ని కూడా కొనుక్కున్నారు.
0: ది హెడ్ ఆఫ్ ఎ టైగర్ వాజ్ ఆల్సో పర్చేస్డ్.
1: కానీ ఈ మనిషి శిరస్సును ఎవరూ కొనలేదు.
0: హ్యూమన్ హెడ్ వాజ్ నాట్ బాట్ బై ఎనీబడీ.
1: తిరిగి వెనుకకు వచ్చాడు.
0: ఇ రిటర్న్
1: చక్రవర్తి గారు, ఈ శిరస్సును ఎవరు కొనలేదు అన్నాడు.
0: ఓ ఎంపరర్, నోబడీ పర్చేస్ ది హ్యూమన్.
1: సరే, కొనకపోతే ఊరికే ఇచ్చేసి రాపో అన్నాడు.
0: ఈ సెడ్, జస్ట్ గివ్ ఇట్ ఫ్రీ ఆఫ్ కాస్ట్.
1: ఫ్రీ
0: ఫ్రీ గివ్
1: నో కాస్ట్.
0: నో కాస్ట్
1: ఇచ్చేసి రా అన్నాడు.
0: జస్ట్ గివ్ ఇట్ టు హిమ్ ఫ్రీ ఆఫ్ కాస్ట్.
1: దీన్ని కూడా ఎవరు అంగీకరించలేదు.
0: నోబడీ వాజ్ ప్రిపేర్డ్ టు రిసీవ్.
1: అప్పుడు తిరిగి వచ్చి మహారాజా, ఊరికి ఇచ్చినా కూడా ఎవరు తీసుకోవటం
0: లేదన్నాడు.
1: ఈ జీవం ఉండినంత వరకు ఈ శిరస్సుకు నువ్వు విలువ.
0: The head has got the value so long
1: there is life. ఈ జీవం పోతానే ఈ శిరస్సు కూడా ఆ శిరస్సు వెళ్ళనే వస్తుంది అన్నాడు.
0: The moment life is gone, the head also loses its
1: value. కనుక విలువ ఉండినప్పుడే మహనీయుల యొక్క పాదములు పుట్టి ఆ పాదముల పైన శిరస్సును పెట్టి ఆ పవిత్రతను నీవు అందుకో.
0: Therefore, while alive, bend in front of the noble souls and be benefited by their teaching.
1: జీవం ఉండినప్పుడే ఈ శిరస్సును సద్వినియోగం చేసుకోవాలి.
0: మేక్ యూజ్ ఆఫ్ దిస్ హెడ్ వైల్ అలైవ్.
1: పెద్దలకు నమస్కారం చేస్తే ఏం తప్పు వచ్చింది?
0: వాట్ మిస్టేక్ ఈస్ దేర్ ఇఫ్ యూ?
1: దీన్ని అనేక మంది నాస్తికులు కానీ యాస్తికులు కానీ దీనికి విమర్శిస్తూ ఉంటారు.
0: And atheists criticize such a trend.
1: ఇది కేవలం తెలివి తక్కువ పని.
0: ఇట్ ఇస్ ద ఫూలిష్ వే ఆఫ్ థింకింగ్.
1: శరీరంకు కావలసినటువంటి గౌరవం ఇదే. పెద్దల పాదదర్శనమే సరైన విలువ.
0: వి షుడ్ సడన్లీ పే అవర్ రెస్పెక్ట్స్ టు ద ఫీట్ ఆఫ్ ద నోబుల్ సోల్స్.
1: కనుక శిరస్సు అంటే ఏమిటి?
0: వాట్ ఈస్ హెడ్?
1: శిరస్సు అంటే సంపూర్ణ తెలివితేటలతో కూడినటువంటిది.
0: ఇట్ ఇస్ కాంప్రిహెన్సివ్ ఇంటెలిజెన్స్.
1: దీనిని ప్రజ్ఞానం బ్రహ్మ అన్నారు.
0: అండ్ దిస్ ఇస్ ప్రజ్ఞాన అవేర్నెస్ బ్రహ్మ.
1: ప్రజ్ఞానంతో కూడినటువంటి శిరస్సు
0: ఇస్ వన్ ఆఫ్ స్పిరిచువల్ అవేర్నెస్.
1: ఎంతవరకు ప్రాణం ఉండినంత వరకే ప్రజ్ఞానం.
0: అండ్ దిస్ ప్రజ్ఞాన ఇస్ దేర్ సో లాంగ్
1: ప్రాణం పోతానే ప్రజ్ఞానం లేదు.
0: ద మూమెంట్ లైఫ్ ఇస్ గాన్ దేర్ ఇస్ నో మోర్ ప్రజ్ఞాన. సమయంలో
1: పాండవులు కౌరవులు యుద్ధం జరిగింది.
0: అట్ వన్ టైమ్ దిస్ వార్ బిట్వీన్ పాండవస్ అండ్ కౌరవ.
1: దుర్యోధనుని కింద పడగొట్టారు.
0: అండ్ దుర్యోధన ఫెల్ ఆన్ ద బ్యాక్.
1: భీముడికి పాత కోపం అంతా కూడా తీర్చుకోవడానికి చాలా కోపంగా వస్తున్నాడు.
0: బికాస్ ఆఫ్ ది కాన్ఫ్లిక్ట్ ఇన్ ద ఫైట్ ఆఫ్ ద ఎర్లియర్ టైమ్స్ ద రివెంజ్ వాస్ డన్.
1: కొంత ప్రాణం ఇంకా ఉంటుందని దుర్యోధనుకి.
0: సమ్ లైఫ్ ఇస్ స్టిల్ లాస్ట్.
1: అప్పుడు భీముడు వచ్చి తన కాలుతో ఆ శిరస్సును తన్నుతున్నాడు.
0: అండ్ దెన్ భీమా కేమ్ స్టార్టెడ్ హిటింగ్ ది హెడ్ ఆఫ్ దుర్యోధన విత్ హిస్ లెగ్.
1: దుర్యోధను చెప్తున్నాడు.
0: దుర్యోధన స్టార్టెడ్
1: భీమా
0: భీమా
1: నా ప్రాణం ఉండినప్పుడు నీవు తన్నింటే అప్పుడు నేను చూచింది.
0: సో లాంగ్ ఐఎమ్ అలైవ్ ఇఫ్ యూ స్టార్ట్ డూయింగ్
1: దట్ పడినప్పుడు నీవు పాదంతో తన్నడం గొప్పతనమా?
0: As I fell down on the battlefield,
1: నీవే కాదు కొన్ని నిమిషంలో ఇంత కాకులు గద్దలు కూడా నన్ను కాళ్ళతో దంతాయన్నాడు.
0: Not only you, even the crows and the eagle also will hit me.
1: ప్రాణం ఉండినప్పుడు శిరస్సును కాపాడుకోవాలి.
0: While alive, we should protect it.
1: ప్రాణం ఉండినప్పుడు ఈ శిరస్సుకు విలువను అందించుకోవాలి.
0: So long there is life, we should consider the head valuable.
1: శిరస్సు మహనీయుల యొక్క పాదముల పైన పట్టి దాని ద్వారా ఈ శిరస్సును పవిత్రం గావించుకోవాలి.
0: So we should bend our head in front of the elders.
1: సా అష్ట అంగము అన్నారు.
0: దిస్ ఈస్ కాల్డ్ సా అష్ట అంగ.
1: కనుక మనకు మనము పవిత్రమైనటువంటి భావాన్ని పెంచుకుని హృదయాన్ని అభివృద్ధి పరచుకొని దివ్యమైనటువంటి ప్రేమతో మనం జీవించాలి.
0: సో వీ షుడ్ డెవలప్ గుడ్ థాట్స్ అండ్ ద డివైన్ ఫీలింగ్స్ ఇన్ అవర్ హార్ట్ లీడ్ ద డివైన్ లైఫ్.
1: కనుక ఈ యొక్క జీవితం ఉండినంత వరకే బంధువులందరూ మన వెంట వస్తారు.
0: సో లాంగ్ వీ ఆర్ అలైవ్ వీ హావ్ అవర్ రిలేషన్స్.
1: బంధువులందరూ వాకిటి దాకను వల్లకాటికే వత్తురు.
0: All our relations will fall out to the doorstep into the burial ground.
1: Bandha manchinin bayani aapat bandhu bhagavan namemara.
0: The only the refuge of the forlorn, the God's name will be there. Yekkadi
1: kudu nee venta janta ninta kanta undi kaapadetunte vaadu bhagavantude.
0: Only God who will protect you is with you, above you, below you, in you, around you.
1: Kaani bandhuvulanta pranam unnanta varaku chusukovachunu.
0: Relations will take care of you.
1: Tarvata ravu varu kuda chudadu.
0: Later nobody will be bothered.
1: Kaluka nee pranam satyam kaadu.
0: Life is not true.
1: జీవితం శాశ్వతం కాదు.
0: Life is not permanent.
1: మనం చేసిన కర్మలే సత్యమైనటువంటివి శాంతమైనటువంటివి.
0: Our actions are permanent.
1: కనుక మనం శాంతము సత్యము గుణము మన యొక్క కర్మల ద్వారానే మనం పెంచుకోవాలి.
0: దేర్ఫోర్ ద ట్రూత్ అండ్ పీస్ అండ్ వర్చ్యూ కెన్ బి
1: దైవత్వానికి అత్యంత సమీపులు కావాలి మనము.
0: వన్ షుడ్ బి వెరీ క్లోజ్ టు గాడ్.
1: అగ్నికి దగ్గర పోతే వేడి మాత్రం తగ్గుతుంది కానీ మనం అగ్గిగా రూపొందము.
0: వెన్ యూఆర్ నియర్ ద ఫైర్ యూ విల్ ఫీల్ ద హీట్ బట్ యూ డోంట్ బికమ్ ఫైర్.
1: ఆ అగ్నితో మనం సంబంధంగా చేరినప్పుడు బ్రహ్మవిత్ బ్రహ్మైవ భవతి. ఆ అగ్ని ఈ బొగ్గులో కూడా చేరి తప్పక అగ్గిగా మారిపోతుంది.
0: దెన్ వన్స్ యూఆర్ ఇన్ ద ఫైర్ ద కోల్ బికమ్స్ ఫైర్ ఆటోమేటికలీ.
1: కనుక మనం దైవ సన్నిధితో చేరి
0: సో వీ షుడ్ బి
1: మనం కూడా దైవ స్వరూపులుగా రూపొందాలి.
0: వీ షుడ్ ఆల్
1: పత్రిని పెంచుకుంటే నేను దైవము దైవము అనుకుంటావు.
0: ఇన్ ఫ్యాక్ట్ యూ హావ్ గాట్ సిన్సియర్ డివోషన్ యూ విల్ ఫీల్ యువర్ సెల్ఫ్ గాడ్.
1: కనుక నీవు మానవుడు అనుకోవటం సత్యం కాదు.
0: సో దే ఫీలింగ్ ఆఫ్
1: అది నీ భ్రమ.
0: ఇస్ యువర్ ఇమాజినేషన్.
1: నేను దైవము అనుకోవటమే సత్యం.
0: ద ట్రూత్ ఈస్ టు కన్సిడర్ యువర్ సెల్ఫ్ ఎస్
1: అహం బ్రహ్మాస్మి.
0: అహం బ్రహ్మాస్మి ఐఎమ్ గాడ్.
1: ప్రజ్ఞానం బ్రహ్మ.
0: ప్రజ్ఞానం బ్రహ్మ.
1: అయమాత్మ బ్రహ్మ.
0: అయమాత్మ బ్రహ్మ.
1: తత్వం అసి.
0: తత్వం అసి.
1: అది నేనే.
0: ఐఎమ్ దట్.
1: ఈ విశాలమైనటువంటి ధైర్యము సాహసము ప్రీతి ఈ యొక్క విశ్వాసం రావాలి.
0: యూ షుడ్ హ్యావ్ దట్ కైండ్ ఆఫ్ కరేజ్ ఇన్ ద వ్యాలర్ ఇన్ ద కన్విక్షన్. అండ్ ఎవరైనా
1: అస్ట్రాలజర్ వచ్చి ఏదో చెప్పినాడంటే దానికి ఎంతో నమ్మకాన్ని పొందుకుంటాం.
0: ఇఫ్ అస్ట్రాలజర్ టెల్స్ యూ సంథింగ్ యూ విల్ బిలీవ్ ఇట్.
1: దీంట్లో కూడా ఒక న్యాక్ ఉంటుండాలి.
0: దేర్ ఇస్ సమ్ న్యాక్ హియర్.
1: ఒక పెద్ద ఆఫీసర్ వెళ్ళాడు.
0: ఎ బిగ్ ఆఫీసర్.
1: ఒక అధికారి వెళ్ళాడు.
0: హి వెంట్ దేర్.
1: శ్రీమంతుడు వెళ్ళాడు.
0: ఎ రిచ్ మ్యాన్ వెంట్
1: అస్ట్రాలజర్ దగ్గరికి.
0: దే కన్సల్టెడ్ అస్ట్రాలజర్.
1: అంత బాగా చెప్తున్నాడని అంత ప్రచారం జరిగింది.
0: బికాస్ దేర్ వైడ్ పబ్లిసిటీ అబౌట్ హిస్ ఫోర్కాస్ట్.
1: ఆ యొక్క ప్రచారం చేత రాజు కూడా అస్ట్రాలజర్ని తన యొక్క ప్యాలెస్ చూపించాడు.
0: బికాస్ ఆఫ్ వైడ్ పబ్లిసిటీ ఈవెన్ కింగ్ వాంటెడ్ టు కన్సల్ట్ అస్ట్రాలజర్.
1: ఈ అస్ట్రాలజర్ వచ్చాడు మంచి రాజుగారు పిలిపించాలని అహంకారము.
0: బికాస్ హీ వాస్ హైలీ ఈగోయిస్టిక్ సిన్స్ హీ వాస్ ఇన్వైటెడ్ బై కింగ్.
1: అస్ట్రాలజర్స్ కారు నుంచి తల వరకు పెద్ద అహంకారమే.
0: ఆల్ అస్ట్రాలజర్స్ ఆర్ ఫుల్ ఆఫ్ ఈగో ఫ్రమ్ టాప్ టు టో.
1: ఇంత తప్ప వాళ్ళకి వేరే ప్రాపర్టీ ఏమి ఉండదు.
0: దే డోంట్ హ్యావ్ ఎనీ అదర్ ప్రాపర్టీ.
1: అహంకారమే శాశ్వత ప్రాపర్టీ వాళ్ళకు.
0: ఈగో ఈజ్ దేర్ పర్మనెంట్ ప్రాపర్టీ.
1: అక్కడికి పోయేటప్పటికి
0: వెన్ హీ హాస్ గాన్ దేర్
1: చూచాడు. జాతకం చూచాడు.
0: హస్ గాన్ త్రూ ఆల్ దాట్.
1: ఈ గర్వం చేత ఏ విధంగా చెప్పాలి ఏ విధంగా పలకాలి అనేటువంటి విజ్ఞానం శూన్యమైపోయింది.
0: హి హస్ నో కామన్ సెన్స్. హీ కుడ్ నాట్ టెల్ వాట్ ఈస్ టు బి టోల్డ్.
1: చూచాడు రాజా
0: He saw the horoscope and said, O king,
1: మీ కుమారులందరూ త్వరగానే చచ్చిపోతారన్నాడు.
0: Your sons will die very soon.
1: రాజుకు కోపం వచ్చింది.
0: The king was angry.
1: వచ్చేసేసి ఇంత గర్వపోతా వీడు, నా కుమారులంతా త్వరలో చచ్చిపోతారంటున్నాడే అని అతను తీసుకుపోయి జైల్లో పెట్టమన్నాడు.
0: The king was felt like this. How is it this astrologer so egoistic? And so he imprisoned him.
1: కానీ అది నిజమే.
0: Yes, it is true.
1: ఆ నిజమైన కూడాను చెప్పవలసిన రీతిలో చెప్పాలి.
0: Even the truth has
1: you to cannot be always obliged, but you can speak always obligingly.
0: Even the truth should be said in an acceptable way. You cannot always oblige.
1: ఇంకొక అస్టాలజర్ ని పిలిపించాడు.
0: He summoned another astrologer.
1: నిజమా కాదా అని తెలుసుకోవడానికి.
0: He wanted to verify the truth.
1: ఆ అస్టాలజర్ చూస్తే వినయంగా వచ్చాడు.
0: That astrologer came in all humility.
1: చూచాడు.
0: He saw the horoscope.
1: జాతకం చూచాడు.
0: He saw the horoscope.
1: మహారాజా,
0: ఓ కింగ్,
1: నీకు దీర్ఘకాలం జీవిస్తారు అన్నాడు.
0: యు విల్ లివ్ లాంగ్.
1: దానిని ఈ విధంగా మార్పు చెప్పి తెచ్చాడు.
0: హి జస్ట్ చేంజ్డ్ దిస్ వే.
1: మీరు దీర్ఘకాలం జీవిస్తారు అన్నాడు.
0: యు విల్ లివ్ లాంగ్.
1: అయితే మీరు జీవించినంత కాలం మీ పిల్లలు జీవించరు అన్నాడు.
0: హౌఎవర్ యువర్ చిల్డ్రన్ విల్ నాట్ లివ్ దట్ లాంగ్ యాజ్ యు లివ్.
1: ఇది కొంతవరకు అతనికి తృప్తికరంగా ఉంటుంది.
0: ఇట్ ఇస్ లిటిల్ బిట్ సాటిస్ఫైయింగ్.
1: చెప్పే మాటల లోపలనే ఉంటుంది అది మాధుర్యం.
0: ద స్వీట్నెస్ ఇన్ అవర్ టాక్.
1: మొదటి వచ్చినటువంటి వాడు, మీ పిల్లలందరూ చచ్చిపోతారు, నీవు చాలా కాలం ఉంటావు అన్నాడు.
0: ఫస్ట్
1: ఎంత కఠినంగా ఉంటాది చెప్పండి.
0: ఫస్ట్ అస్ట్రాలజర్ సెడ్ యువర్ సన్స్ విల్ డై సూన్, యూ విల్ లివ్ లాంగ్.
1: కనుక ఉన్న సత్యమైనా కూడాను ప్రీతికరంగా కూడాను హితకరంగా కూడాను బోధించాలి.
0: దో ఇట్స్ ట్రూత్ ఇట్ హెస్ టు బి కన్వేడ్ ఇన్ అక్సెప్టబుల్ స్వీట్ వే.
1: మనలో దోషం ఉంటుంటాది.
0: దేర్ ఇస్ మిస్టేక్.
1: ఇప్పుడు అక్కడ గుడ్డివాడు ఉంటాడు.
0: హియర్ ఇస్ ఎ బ్లైండ్ మ్యాన్.
1: అతన్ని మనము గుడ్డివాడు నిజమే.
0: He is blind man, it's true.
1: Oh, gudoda raantunte vaadiki chaala kashtam isthundi, konchi baadha padtadu.
0: We can't say, oh, blind man, get up. He'll feel sad.
1: Attu kaakunda daggarku velli, oh, Suradasu, randi ante enta aanandam isthuntadu.
0: And then if you go close to him and say, oh, Suradas, follow me, he'll be happy.
1: Kalukune palakavalsinatti palukulu kudanu chaala madhuranga untundali.
0: Our words
1: sreetikaranga untundali.
0: Our words should be soft.
1: Aa sreetikaram raavalante హృదయంలో ప్రేమ ప్రారంభం కావాలి.
0: దేర్ షుడ్ బి లవ్ ఇన్ అవర్ హార్ట్, సో హస్ టు స్పీక్ సాఫ్ట్లీ అండ్ స్వీట్.
1: కనుకనే ప్రేమను పెంచుకున్నటువంటి వాడే మానవుడు.
0: ఈజ్ ఓన్లీ ట్రూ హ్యూమన్ ఇఫ్ హీ డెవలప్స్ లవ్.
1: ప్రేమ లేనటువంటి మానవుడు ప్రేతము.
0: అండ్ ద మ్యాన్ వితౌట్ లవ్ ఈజ్ ఎ డెడ్ బాడీ, కార్ప్స్.
1: కనుక మనం ప్రతిదానికి తొందరపాటు పడకూడదు.
0: సో వీ షుడ్ నాట్ బి ఇన్ ఎ హరీ ఫర్ ఎవ్రీథింగ్.
1: మనమే దైవం అనేటువంటి ఒక దివ్యత్వాన్ని మనం దినదిన అభివృద్ధి గావించుకోవాలి.
0: రియలైజ్ ది ఫీలింగ్ అండ్ ద థాట్ ఆఫ్ డివినిటీ విత్ ఇన్ యూ.
1: కనుక ఈనాడు కొత్త సంవత్సరము.
0: టుడే ఇస్ ఎ న్యూ ఇయర్.
1: ఈశ్వర నామ సంవత్సరము,
0: కాల్డ్ ఈశ్వర,
1: సకలైశ్వర్య స్వరూపమైన సంవత్సరము.
0: ఇట్ హస్ గాట్ ఆల్ ఫార్మ్స్ ఆఫ్ వెల్.
1: దివ్యమైనటువంటి యొక్క హృదయానికి చేరినటువంటి సంవత్సరము.
0: ఇట్ వన్ రిలేటెడ్ టు ద డివైన్ హార్ట్.
1: కనుక ఈనాడు హృదయాన్ని ఏదో అంతో ఇంతో మాలిన్యంగా ఉంటే పరిశుద్ధం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి.
0: లెట్ అస్ క్లెన్స్ అవర్ హార్ట్స్ ఇఫ్ ఇట్ హ్యాస్ డర్ట్ ఎ ఫ్రాక్షన్.
1: ఎట్ల దీన్ని పరిశుద్ధం చేసుకోవాలి?
0: We have to re-examine ourselves.
1: Daiva chintana okati.
0: We should think of God.
1: Samaja seva marokati.
0: We should serve society.
1: Ee renninti dwarane mana yokka chitta shuddhi kaligutundi.
0: With these two we can have pure
1: daiva premanu manu sadinchinamante sarvamunu sadinchina varame ipotha.
0: If you win the love of God you can achieve anything.
1: Endukati nee endukudunu prema untundali.
0: Because there is love within you.
1: Aa premanu prema nimittamai manu pratinchali.
0: Love should be spent for love.
1: Divyatma swaruplara
0: embodiment.
1: Lokamulo aneka mandi daivanni prarthistuntaru.
0: Many pray to God in this world.
1: కాని దేనికోసం ప్రార్థిస్తున్నారు?
0: వాట్ ఫార్ ద
1: ప్రాక్టికమైన భౌతికమైన ప్రాప్తమైన కోరికలు సంసిద్ధి కావడం కోసం ప్రార్థిస్తున్నారు.
0: వాట్ ఫర్ ద ఫుల్ఫిల్మెంట్ ఆఫ్ మండేన్ ఫిజికల్ వరల్డ్లీ డిజైర్.
1: అది కాదు సరైన జవాబు.
0: ఇస్ నాట్ ద ప్రాపర్ థింగ్.
1: దేవుణ్ణి ఎందుకోసం ప్రార్థిస్తున్నావు?
0: వై షుడ్ యూ ప్రే టు గాడ్?
1: ఇవన్నీ కావాలని కాదు నేను కోరేది.
0: నాట్ ఫర్ దిస్.
1: ఆ దేవుని ప్రేమ కోసం నేను ప్రార్థిస్తున్నాను.
0: ప్రే టు గాడ్ ఫర్ ద డివైన్ లవ్, గాడ్స్ లవ్.
1: ఆ దేవుని యొక్క ప్రేమ శాశ్వతమైనటువంటిది.
0: ద డివైన్ లవ్ ఇస్ పర్మనెంట్.
1: దేవుని యొక్క ప్రేమ అమరమైనటువంటిది.
0: డివైన్ లవ్ ఇస్ ఇమ్మోర్టల్.
1: దేవుని యొక్క ప్రేమ అఖండమైనటువంటిది.
0: డివైన్ లవ్ ఇస్
1: అఖండ ప్రేమను కావాలని ప్రార్థిస్తున్నాను అని కోరాలి.
0: ప్రే టు గాడ్ ఫర్ ద ఇన్ఫినిట్ డివైన్ లవ్.
1: ఇంకా దేవునికి రెండవ గుణము.
0: గాడ్ హస్ సెకండ్ అట్రిబ్యూట్.
1: ఆనందమయుడు.
0: ఇస్ వన్ ఆఫ్ ప్లేస్.
1: సచ్చిత్ ఆనంద స్వరూపుడు.
0: ఇస్ ఎంబాడీమెంట్ ఆఫ్
1: గాడ్. భగవంతుని ప్రార్థిస్తున్నావు ఎందుకంటే ఆ ఆనందం నాకు పంచమని కోరుతున్నాను.
0: యు ప్రే టు గాడ్ సో హస్ టు బి బ్లిస్ఫుల్ స్టే.
1: ఈ భౌతికమైన ఆనందాలు కాదు.
0: ఇస్ నాట్ ది వరల్డ్లీ హ్యాపీనెస్.
1: వస్తుంటాయి పోతుంటాయి, వస్తుంటాయి పోతుంటాయి.
0: వరల్డ్లీ హ్యాపీనెస్
1: కమ్స్ అండ్ గోస్. పాసింగ్ క్లౌడ్స్.
0: దే ఆర్ లైక్ పాసింగ్ క్లౌడ్స్.
1: కనుక పర్మనెంట్ క్లౌడ్ నాకు కావాలి.
0: ఐ వాంట్
1: భగవంతుని ఎవరు ప్రార్థించినప్పటికీ నీ ప్రేమ కావాలి, నీ ఆనందం కావాలని ప్రార్థించిన వాడే నిజమైన భక్తుడు.
0: A true devotee is the one who prays to God like this.
1: Not
0: oh God, I want your love. I want your bliss.
1: వాడు భక్తుడే కాదు.
0: If he prays for worldly mundane things,
1: వచ్చిన వస్తాయి ఎంతైనా మనకు తప్పింది కాదు.
0: You cannot escape from the consequences.
1: ఇవి వచ్చిన ఎంత కాలం ఉంటాయి?
0: How long they come?
1: ఇవి కాదు మనం కోరవలసింది.
0: It's not the one that you should.
1: నిత్యమైన సత్యమైన శాశ్వతమైనటువంటి యొక్క దీనిని మనం ఆశించాలి.
0: You should aspire for that which is permanent.
1: కనుక భక్తి అంటే భగవంతుని ప్రేమను కోరాలి.
0: డివోషన్ మీన్స్
1: భగవంతుని ఆనందాన్ని ఆశించాలి.
0: ప్రే ఫర్ లవ్
1: భగవంతుని దివ్యత్వాన్ని మనం ఆవిర్భవింపు చేసుకోవాలి.
0: యువర్ డివైన్ ఫీలింగ్స్ విత్
1: ఇన్ యు. ఆ దివ్యత్వం ఆవిర్భవిస్తే జగత్తంతా బ్రహ్మమయమే, జగత్తంతా ఆనందమయమే.
0: వెన్ వన్స్ ది డివినిటీ ఇస్ అవేకెన్డ్ విత్ ఇన్ యు, ద హోల్ యూనివర్స్ ఇస్ ఫుల్ ఆఫ్ డివినిటీ.
1: కనుక జగత్తు యొక్క ఆనందాన్ని కోరిన వారం అయిపోతాం మనం.
0: డిజైర్ ఫర్ ద బ్లిస్ అండ్ హ్యాపీనెస్ ఆఫ్ ద వరల్డ్.
1: కనుక నీవు ఆనందాన్ని అనుభవించి ఈ ఆనందాన్ని తిరిగి అందరికీ పంచు.
0: Enjoy the bliss within you and share this bliss with everyone.
1: ఈ ఆనందం అనేటువంటి నేత్రంతో నీవు చూస్తే సర్వము ఆనందంగానే కనిపిస్తుంది.
0: And once you have that vision of bliss, everything
1: will be beautiful. దేశ నేత్రంతో చూస్తే జగత్తంతా ద్వేషంగానే మారిపోతుంది.
0: When you look to the world full of hatred, everything will be like that.
1: కనుక మొట్టమొదట మీ దృష్టిని మార్చుకోండి.
0: First, change your vision or object.
1: నీవు సృష్టిని మార్చడానికి ప్రయత్నం చేయవద్దు.
0: You don't need to change creation.
1: సృష్టి భగవంతుని యొక్క సృష్టియే.
0: It's God's creation.
1: దాన్ని ఎవరూ మార్చలేరు.
0: No one can change.
1: కనుక నీవు మార్చుకోవాల్సిన నీ దృష్టియే.
0: What you have to change is your outlook.
1: మార్చుకోవాలి. ఈ పాడు దృష్టి, పీడ దృష్టి, చెడ్డ దృష్టిని నీవు నిర్మూలన గావించుకుని ప్రేమ దృష్టి, శాంత దృష్టి, సహన దృష్టి, ఆనంద దృష్టిని పెంచుకోవాలి.
0: యూ షుడ్ చేంజ్ యువర్ బ్యాడ్ లుక్స్, యూ షుడ్ చేంజ్ యువర్ వికెట్ లుక్స్, యూ షుడ్ చేంజ్ యువర్ బ్యాడ్.
1: అప్పుడు జగత్తంతా కూడా అదే రూపంగా రూపొందుతుంది.
0: దెన్ వన్స్ దే టర్న్ గుడ్, ద హోల్ వరల్డ్ వుడ్.
1: నీవు రెడ్ గ్లాసెస్ వేసుకో, జగత్తంతా రెడ్ గా కనిపిస్తుంది.
0: దెన్ వన్స్ యూ పుట్ ఆన్ రెడ్ గ్లాసెస్,
1: నీవు బ్లూ గ్లాసెస్ వేసుకో, జగత్తంతా బ్లూ గా కనిపిస్తుంది.
0: ఇఫ్ యు వేర్ బ్లూ గ్లాసెస్, ద హోల్ వరల్డ్ లుక్స్ బ్లూ.
1: కనుకనే నీ యొక్క హృదయము ప్రేమమయమైనప్పుడే నీ దృష్టి బ్రహ్మమయంగా మారిపోతుంది.
0: దెన్ వన్స్ యువర్ హార్ట్ ఈస్ ఫుల్ ఆఫ్ లవ్, ద హోల్ యూనివర్స్ వుడ్ బికమ్ బ్రహ్మన్.
1: కనుకనే సర్వులు బ్రహ్మమయంగా మనం భావించాలి.
0: కన్సిడర్ ఎవ్రీవన్ యాస్ ది
1: డివైన్. ఎవరూ మనకు విరోధులు లేరు.
0: దేర్ నో ఎనిమీస్ ఫర్
1: ఎవరూ మనకు దేశులు కారు.
0: వి డోంట్ నీడ్ హేట్ ఎనీబడీ.
1: అందరూ నా స్వరూపులే.
0: ఆల్ ఆర్ ద ఫార్మ్స్ ఆఫ్ గాడ్.
1: స్వరూపులే.
0: ఆల్ ఆర్
1: ఆ భావాన్ని దిరిదిన అభివృద్ధి గావించుకోవాలి.
0: వి షుడ్ డెవలప్ దట్ కన్విక్షన్. ఎన్ని
1: సంవత్సరం మనం చేసినప్పటికీ ఈ విశాల హృదయం మనకు రావటం లేదు.
0: ఇన్ స్పైట్ ఆఫ్ లాంగ్ ఇయర్స్ ఆఫ్ డివోషన్ వి డోంట్ డెవలప్ దట్ బ్రాడ్ ఫీలింగ్.
1: విశాల హృదయమే లైఫ్.
0: ద బ్రాడ్ ఫీలింగ్స్ ఇస్ ద
1: లైఫ్. సంకుచిత హృదయమే చావు.
0: ద నారో మైండెడ్నెస్ ఇస్ డెత్.
1: కనుకనే కంట్రాక్షన్ లవ్ అనేటువంటి చావు. ఎక్స్పాన్షన్ లవ్ ఇస్ లైఫ్.
0: కంట్రాక్షన్ ఆఫ్ లవ్ ఇస్ డెత్. ఎక్స్పాన్షన్ ఆఫ్ లవ్ ఇస్ లైఫ్.
1: కనుక ఎక్స్పాన్షన్ లవ్ విశాలమైనటువంటి యొక్క ప్రేమను పెంచుకోవాలి.
0: ఎక్స్పాన్షన్ ఆఫ్ లవ్.
1: ఎవరైనా ఏమని అనుకోని
0: దట్ ఎనీ వన్ థింగ్
1: కేర్ చేయనక్కర్లేదు.
0: డోంట్ బి బాదర్.
1: ఎందుకు మనలో దోషం లేదు.
0: దేర్ నో మిస్టేక్.
1: మనం మంచి మార్గంలో పోతున్నాం.
0: ఐఎమ్ స్టడీ.
1: భయం ఎందుకు?
0: దెన్ వై షుడ్ యూ బి అఫ్రైడ్ ఆఫ్ ఎనీబడీ.
1: దీనికి భయపడనక్కర్లేదు.
0: యూ డోంట్ నీడ్ టు ఫియర్.
1: మనం ధైర్యంగా ఉంటుండాలి.
0: Have all courage.
1: ఎప్పుడు ధైర్యం వస్తుంది?
0: When can you be courageous?
1: మంచి పని చేసినప్పుడే మనకు ధైర్యం వస్తుంది.
0: When you do good deeds, you will be courageous.
1: కనుక ప్రేమ స్వరూపులారా,
0: so embodiments of love,
1: మీరందరూ కూడాను ప్రేమను పెంచుకోండి.
0: Develop love, grow love.
1: ఈ క్షణభంగురమైనటువంటి ప్రేమ కాదు మనకు కావాల్సింది.
0: Not momentary love.
1: శాశ్వతమైనటువంటి ప్రేమ కావాలి. ఆ సత్యమైన ప్రేమ మనకు కావాలి.
0: That love which is truth.
1: అది ఏ శాశ్వతంగా ఉంటుంది? అదే అమృతత్వము.
0: That love is immortal. That is permanent.

0: sponsor.
1: The land of Bharat can be compared to an orange fruit.
0: Kanaga, jatulu, matamulu, tonalu kade.
1: The inside, the pieces which constitute the orange fruit may be compared to different types of castes and religions which are there.
0: Dhinna tegalunu, vruttulu avi enni unna.
1: There may be different types of people who follow different professions and different communities may be there.
0: Bharata deshana puttute bhagyamagunu. Kada mari?
1: Is it not a great good fortune to be born in the land of Bharat, to whichever community and religion and caste you belong to?
0: Aikamatyambu jnanamu nandajeyu divyajyotini veliginchu desamidiye.
1: This is the land which can make the unity and the divinity shine in its fullness.
0: Pavitramaina Bharatadeshamu అనాది కాలము నుండి ఆస్తిక్యాన్ని ప్రబోధిస్తూ ప్రచార ప్రబోధన చేత ఆచరణను అందిస్తూ వచ్చింది.
1: ఫ్రమ్ ది టైమ్స్ ఇన్ మెమోరియల్ భారత్ ఇస్ ద ల్యాండ్ విచ్ హెస్ బీన్ టీచింగ్ ఫెయిత్ ఇన్ గాడ్ అండ్ హెస్ బీన్ ప్రూవింగ్ బై బోత్ వర్డ్ ఆఫ్ మౌత్ అండ్ బై ప్రాక్టీస్.
0: లోక సమస్త సుఖినో భవంతు అన్నదే హైందవ సాంప్రదాయం యొక్క లక్ష్యము.
1: ద ట్రెడిషన్ ఆఫ్ Hindu land is that everyone in the world should be happy, all the world should be happy.
0: Itti pavitra Bharat deshamunandu janminchinatuvanti bharatiyulu yokka sukhamu adrishtamu entayo koniyadadaginadi.
1: In such a great land as Bharat, the people who have been born in that particular land, how fortunate they are.
0: Sahasra shirsha purushah సహస్రాక్ష సహస్రపాద్, అన్ని శిరస్సులు, అన్ని నేత్రములు, అన్ని పాదములు అతని యొక్క అంగములే.
1: ఆల్ ద హెడ్స్, ఆల్ ద ఐస్, ఆల్ ద ఫీట్ ఆర్ ద లింబ్స్ ఆఫ్ ద కాస్మిక్ పర్సన్.
0: విశ్వమే విష్ణు స్వరూపము.
1: ద వరల్డ్ ఇట్సెల్ఫ్ ఈజ్ ద మేనిఫెస్టేషన్ ఆఫ్ ద లార్డ్.
0: ప్రతి పదార్థమందు కూడాను అస్థి, భాతి, ప్రియ, నామ రూపములనేటువంటి ఐదు తత్వములు కూడి ఉన్నవి.
1: ఇన్ ఎవ్రీ ఆబ్జెక్ట్ దేర్ ఆర్ ఫైవ్ ప్రిన్సిపుల్స్, అస్థి, భాతి, ప్రియం, నామ అండ్ రూప.
0: మొదటివి మూడైనటువంటి సత్, చిత్, ఆనందములే మానవుని యొక్క నిజస్వరూపములు.
1: ద ఫస్ట్ త్రీ ప్రిన్సిపుల్స్ సత్, చిత్, ఆనంద్ ఆర్ ద రియల్ ఫామ్ ఆఫ్ ఎ హ్యూమన్ బీయింగ్.
0: నామ రూపములు కల్పితములు.
1: ది నేమ్ అండ్ ఫామ్ ఆర్ క్రియేటెడ్ వన్స్.
0: నిజముగా మానవుని యొక్క స్వభావము చాలా పవిత్రమైనటువంటిది.
1: ట్రూలీ స్పీకింగ్ ద నేచర్ ఆఫ్ హ్యూమానిటీ ఈజ్ మోస్ట్ సీక్రెట్.
0: నిర్మలమైనటువంటిది,
1: ఎక్స్ట్రీమ్లీ ప్యూర్,
0: నిస్వార్థమైనటువంటిది,
1: అబ్సల్యూట్లీ సెల్ఫ్లెస్.
0: కానీ ప్రకృత దోషములు కొట్టడం పడటం చేత మానవత్వంలో మాలిన్యం ఏర్పడుతూ వచ్చినది.
1: బట్ ఆన్ అకౌంట్ ఆఫ్ ద సూపర్ ఇంపోజిషన్ ఆఫ్ నేచర్ ఆన్ మ్యాన్ దేర్ ఆర్ డిఫెక్ట్స్ ఇన్ హిమ్.
0: మానవుని యందు ఆవిర్భవించినటువంటి ఈ సచ్చిత్ ఆనందం యొక్క తత్వాన్ని ప్రతి వ్యక్తి కూడా గుర్తించడం అత్యవసరము.
1: ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ షుడ్ బేసికలీ రికగ్నైజ్ ద ఫ్యాక్ట్ దట్ హీ కాన్స్టిట్యూట్స్ సచ్చిత్ అండ్ ఆనంద.
0: మానవుని ఆవరించినటువంటి ఈ అజ్ఞానం అనేటువంటిది కేవలం మాటలతో పోవున్నది కాదు.
1: ఇగ్నరెన్స్ విచ్ హెస్ ఎన్గల్ఫ్డ్ ద మ్యాన్ కెనాట్ బి రిమూవ్డ్ బై మియర్ వర్డ్స్.
0: ఎంత సంపద కలిగినప్పటికీ, ఎన్ని ఉత్తమమైనటువంటి యొక్క అధికారములు చేపట్టినప్పటికీ, ఎంత విద్యావంతుడైనప్పటికీ, మనసునందు ఆవరించినటువంటి ఈ అశాంతిని ఏమాత్రం కూడా తొలగించలేవు.
1: However much wealth one may possess, whatever high position one may occupy, and whatever high education one may have, it is not so easy to remove ignorance which is in one's heart.
0: ఈ అజ్ఞాన రోగమును తొలగించేటువంటి యొక్క దివ్యోషధము ఆత్మజ్ఞానం.

0: ఒక్కటి మాత్రమే. ఇట్ ఈస్ ఓన్లీ ది నాలెడ్జ్ ఆఫ్ ఆత్మ విచ్ కెన్ రిమూవ్ ఇగ్నోరెన్స్ ఫ్రమ్ ద హార్ట్.
1: ప్రేమ స్వరూపులారా, మానవులకు లభించేటువంటి యొక్క సంతోషము కాని ఆనందము కాని సుఖము కాని ఐశ్వర్యము కాని వీటిని చూచి మనం మురిసిపోరాదు.
0: ఎంబాడిమెంట్స్ ఆఫ్ డివైన్ లా, వీ షుడ్ నాట్ బి ఓవర్ జాయ్డ్ బై మియర్లీ లుకింగ్ అట్ ద వెల్త్ దట్ వన్ హ్యాస్ అండ్ ది జాయ్ దట్ వన్ మే గెట్ అండ్ ది హ్యాపీనెస్ దట్ వన్ మే గెట్ అండ్ ఈవెన్ దట్ కైండ్ ఆఫ్ టెంపరీ బ్లిస్ దట్ వన్ మే గెట్.
1: ఇది కేవలం వచ్చినవి మాత్రమే కాదు, పోవుట కూడా జరుగుతున్నది.
0: ఇట్ ఈస్ నాట్ మియర్లీ దట్ దీస్ హ్యాపెన్ టు కమ్ టు అస్ బట్ దే గో అవే ఫ్రమ్ అస్.
1: ఈ సుఖ దుఃఖములనేటువంటిది వచ్చిపోయే బంధువుల వంటివి మాత్రమే.
0: జాయ్ అండ్ సారో మే బి కంపేర్డ్ టు ద రిలేటివ్స్ హూ విజిట్ అస్ నౌ అండ్ దెన్.
1: కనుక మానవత్వంలో ఉండేటువంటి దివ్యత్వాన్ని విస్మరించక, క్షణికమైనటువంటి యొక్క లౌకిక భోగ భాగ్యములకు లొంగక, తన యొక్క స్వస్వరూపాన్ని తాను గుర్తించుకోవడానికి తగిన ప్రయత్నం చేయాలి.
0: దేర్ఫోర్ మ్యాన్ హాస్ టు మేక్ ఎన్ ఎఫర్ట్ టు సీ దట్ హిస్ రియల్ నేచర్ ఇస్ రికగ్నైజ్డ్ వితౌట్ ఫాలింగ్ ఎ ప్రే టు ద టెంపరీ జాయ్ దట్ మే బి దేర్. దేర్ఫోర్ హి హాస్ టు మానిఫెస్ట్ డివినిటీ విత్ ఇన్ హిమ్సెల్ఫ్.
1: మానవుని యొక్క దేహము నీటి బుడగ వంటిది.
0: మ్యాన్స్ బాడీ మే బి కంపేర్ టు ఎ వాటర్ బబుల్.
1: దీనిని ఆశ్రయించి మాత్రం మనం జీవించరాదు.
0: వి షుడ్ నాట్ టేక్ షెల్టర్ అండర్ దాట్ అండ్ గో ఆన్ లివింగ్ ఎ లైఫ్.
1: సుఖమునకు ఎట్టి వికారము, దుఃఖమునకు అట్టి వికారమే.
0: వాట్ ఎవర్ ది ఫామ్ దట్ యు గెట్ ఇన్ జాయ్ ద సేమ్ థింగ్
1: సుఖ దుఃఖములు రెండు కూడా వికారములతో కూడినటువంటివి.
0: జాయ్ అండ్ సారో ఆర్ ఫుల్ ఆఫ్ దేర్ ఆల్సో వన్ ఆఫ్ ది మేనిఫెస్టేషన్స్ ఆఫ్ హ్యూమన్ నేచర్.
1: ఇట్టి వికార స్వరూపమైనటువంటి యొక్క భావములను ఆవరించి వరించి సత్యమైనటువంటి యొక్క స్వభావమును తాను మరచడం మానవుని యొక్క కర్తవ్యము కానేరదు.
0: వన్ షుడ్ నాట్ ఫాల్ ఇన్ లవ్ విత్ దిస్ కైండ్ ఆఫ్ రాంగ్ హ్యూమన్ ఫామ్ దట్ వన్ ఈజ్ లైక్లీ టు గెట్ అండ్ వన్ షుడ్ నాట్ ఫర్గెట్ హిజ్ రియల్ నేచర్ అండ్ హిజ్ రియల్ డివినిటీ.
1: సర్వం నిత్యం సర్వగతం అనగా ఆత్మ అనేటువంటిది నిత్యమైనటువంటిది, సత్యమైనటువంటిది, దేశకాలమునకు అతీతమైనటువంటిది.
0: ఆత్మ ఈజ్ బేస్డ్ అపాన్ ట్రూత్ అండ్ పర్మనెంట్ ఎంటిటీ. ఇట్ ట్రాన్సెండ్స్ ఆల్ ద థింగ్స్ విచ్ రిలేట్ టు ఏ పర్టికులర్ సిచ్యువేషన్ అండ్ ఏ కంట్రీ.
1: ఆత్మజ్ఞాన విచారణమే సనాతన ధర్మము.
0: సనాతన ధర్మ ఈజ్ బేసికలీ ఎన్క్వైరీ ఇన్ టు ఆత్మజ్ఞాన.
1: ఇట్టి ఆత్మజ్ఞాన విచారణ స్వరూపమైనటువంటి యొక్క సనాతన ధర్మమును అనుసరించడమే జీవుని యొక్క కర్తవ్యము.
0: హ్యూమన్ ది రెస్పాన్సిబిలిటీ ఆఫ్ హ్యూమన్ బీయింగ్ ఈజ్ టు ఫాలో దిస్ సనాతన ధర్మ.
1: అంత అవంత ఇవే దుఃఖ దేహ. ఈ దేహము యొక్క తత్వం అనేటువంటిది అంతమయ్యేటువంటిది.
0: ద ప్రిన్సిపల్ ఆఫ్ ది బాడీ ఈజ్ వన్ దట్ కమ్స్ టు ఎన్ ఎండ్. ఇట్ ఇస్ నాట్ గోయింగ్ టు బి పర్మనెంట్.
1: మలినపు కొంప.
0: ఇట్ ఈస్ ఫుల్ ఆఫ్ డర్టీ ఓడర్స్.
1: రోగముల బ్రగ్గెడు సేవక గంప.
0: ఇట్ ఈస్ ఎ బాస్కెట్ విచ్ కన్సిస్ట్ ఆఫ్ ఎ నంబర్ ఆఫ్ డిసీజెస్.
1: జాత సంచలనము పొందు దుంప.
0: దిస్ ఇస్ ద వన్ విచ్ అండర్ గోస్ డిఫరెంట్ చేంజెస్ ఓవర్ పీరియడ్ ఆఫ్ టైమ్.
1: భవసాగర మీదగలేని కంప.
0: దిస్ ఇస్ ద వన్ విచ్ కెనాట్ హెల్ప్ యూ టు ట్రావెల్స్ ది టు క్రాస్ ది ఓషన్ ఆఫ్ భవ.
1: అమ్ముల పదలమ్ము మనం ఎప్పుదలంప.
0: ఇఫ్ యూ వాంట్ టు జస్ట్ థింక్ ఆఫ్ ఇట్ ఎ లిటిల్ కేర్ఫుల్లీ, దిస్ ఈస్ something which is pierced with all sorts of arrows.
1: Menu stilamani nammaboku manasa adi padamulu ashrayinchave annaru.
0: Oh mind, don't consider this body as a permanent thing. Take shelter under the feet of Hari.
1: Pancha bhutamulu pancha bhautika dehamulu maatrame badinchavachunu kani pancha bhutamulaku atheetamainatundi yokka aatma tattvanni ivi e maatram kodunu kadilinchalevu.
0: These five elements may cause pain to the body which consists of these five elements, but it cannot touch atma which transcends all these five elements.
1: Manavudu anaga vishwasam kaliginatunti vaadu.
0: Man essentially means one who has faith.
1: Vishwasinchadaginatunti manavattamu.
0: To have faith, that is the nature of humanity.
1: Pavitramainatunti manavattamu.
0: Humanity is essentially sacred.
1: జీవించదగినటువంటిది మానవత్వము.
0: హ్యుమానిటీ లివ్స్ ఫర్ ఎవర్.
1: లక్ష్యములు వీడక,
0: వితౌట్ ఫర్గెటింగ్ ద గోల్ ఆఫ్ లైఫ్
1: మానవత్వమును సార్థకం గావించుకోవటమే తమ యొక్క కర్తవ్యము.
0: యువర్ రెస్పాన్సిబిలిటీ ఈజ్ టు శాంక్టిఫై యువర్ లైఫ్ అండ్ శాంక్టిఫై యువర్ ఆపర్చునిటీ.
1: శరీరము మనసు ఆత్మల యొక్క కూడికనే మానవత్వము.
0: మానవత్వ ఆర్ హ్యూమన్ బీయింగ్ కన్సిస్ట్ ఆఫ్ ఎ కాంబినేషన్ ఆఫ్ అవర్ కమింగ్ టుగెదర్ ఆఫ్ బాడీ మైండ్ అండ్ ఆత్మ.
1: ఈ మూడు మానవుని యొక్క స్వభావం నిరూపించుచున్నది.
0: ఆల్ దీస్ త్రీ ప్రూవ్ ది హ్యూమన్ నేచర్.
1: మానవత్వాన్ని ఉన్నత స్థితికి గోనుకోవచ్చున్నది.
0: దీస్ త్రీ హెల్ప్ హ్యూమన్ బీయింగ్స్ టు ట్రావర్స్ అప్వర్డ్స్.
1: వీటిని చేయుట, తెలుసుకునుట, ఉండుట అని దీనికి ఒక అర్థము.
0: అనదర్ మీనింగ్ ఆఫ్ దిస్ ఈజ్ డూయింగ్, బికమింగ్ అవేర్ ఆఫ్ ఇట్ అండ్ రీచింగ్.
1: చేయుట అనగా శరీర మార్గం కలుధర్మ సాధకం. ఈ శరీరము చేతనే అన్ని కర్మ ధర్మములు కూడాను ఆవరించుచు, అనుసరించుచు, ఆచరించుచు వచ్చుచున్నది.
0: డూయింగ్ రిఫర్స్ టు ద యాక్టివిటీ ఆఫ్ ది బాడీ. ఆల్ ద డ్యూటీస్ విచ్ ఆర్ ఎంజాయిన్ ఆన్ ద హ్యూమన్ బీయింగ్ కెన్ బి పర్ఫార్మ్డ్ ఓన్లీ విత్ ద హెల్ప్ ఆఫ్ ద బాడీ.
1: దేహమే లేకుండినా ఎట్టి ధర్మ కర్మలు కూడాను ఆచరించటకు వీలు కాదు.
0: ఇఫ్ యూ డు నాట్ హ్యావ్ బాడీ, యూ కెనాట్ పర్ఫార్మ్ ఎనీ డ్యూటీస్ ఎంజాయిన్ ఆన్ ద హ్యూమన్ బీయింగ్.
1: కనుకనే సమస్త కర్మలకు ఆచరించడానికి అనుకూలమైనటువంటి యొక్క కరణము ఈ యొక్క దేహము.
0: దేర్ఫోర్ బాడీ మస్ట్ బి కన్సిడర్డ్ యాజ్ అన్ ఇన్స్ట్రుమెంట్ విచ్ హెల్ప్స్ యూ టు పర్ఫార్మ్ ఆల్ ది డ్యూటీస్ ఎంజాయింగ్ ఆన్ యూ.
1: ఇక రెండవది మనస్సు.
0: ద సెకండ్ వన్ ఇస్ మైండ్.
1: సంకల్ప వికల్పాత్మకం మనః.
0: మైండ్ కన్సిస్ట్ ఆఫ్ ఏ ప్రాసెస్ ఆఫ్ థాట్.
1: నిరంతరం కూడా సంకల్ప వికల్పం చేతనే కూడి ఉంటున్నది.
0: మైండ్ ఇన్ మైండ్ థాట్స్ విల్ బి అకరింగ్ అండ్ డిసపియరింగ్ కంటిన్యూస్లీ.
1: మనోమూలం ఇదం జగత్. జగత్ అంతయకుడును మనోమయంగానే ఉంటున్నది.
0: ద ఎంటైర్ వరల్డ్ కన్సిస్ట్ ఆఫ్ మైండ్ అలోన్.
1: మనస్సు లేనటువంటి యొక్క పదార్థం కాని, వ్యక్తి కాని, విషయము కాని ఇందులో కానరాదు.
0: ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ టు కమ్ అక్రాస్ ఎనీ పర్సన్ ఎనీథింగ్ విచ్ డస్ నాట్ హ్యావ్ ఎ మైండ్ అట్ ఆల్.
1: మంచి చెడ్డల విచారణ కూడాను మనస్సు ద్వారానే జరుగుతున్నవి.
0: ఇట్ ఈస్ ఓన్లీ త్రూ ద మైండ్ యూ కెన్ ఎన్క్వైర్ ఇన్ టు ది గుడ్ అండ్ ద బ్యాడ్ ఆఫ్ ద థింగ్.
1: నిత్యానిత్య విషయ పరిశీలన కూడాను మనసు వల్లనే జరుగుతున్నవి.
0: ఇట్ ఈస్ ఓన్లీ త్రూ మైండ్ యూ కెన్ ఫైండ్ అవుట్ అండ్ డిస్క్రిమినేట్ బిట్వీన్ పర్మనెంట్ థింగ్స్ అండ్ ఇంపర్మనెంట్ థింగ్స్.
1: కనుకని మనసు తెలుసుకునుట అని దీనికి ఒక అర్థము.
0: దట్ ఈస్ వై మైండ్ మే బి రెఫర్డ్ టు యాజ్ నోయింగ్ ఆర్ బికమింగ్ అవేర్.
1: ఇంకా ఆత్మ. ఇది నిత్యమై, సత్యమై, నిర్మలమై, నిస్వార్థమైనటువంటి యొక్క ప్రకాశవంతమైనటువంటి యొక్క స్వరూపము.
0: దెన్ నెక్స్ట్ ఈజ్ ఆత్మ విచ్ ఇస్ అ పర్మనెంట్ ఎంటిటీ విచ్ ఇస్ నెవర్ డైయింగ్ విచ్ ఇస్ ఎఫల్జెంట్.
1: ఇది ఎట్టి కూర్పుల చేత కాని, మార్పుల చేత కాని మార్పు చెందినది కాదు.
0: ఆత్మ ఈజ్ వన్ విచ్ డజంట్ అండర్గో ఎనీ చేంజ్ ఎయిదర్ బై అడిషన్ ఆఫ్ థింగ్స్ ఆర్ బై సబ్ట్రాక్షన్.
1: ఇది మానవుని అంతరాత్మ యందు పరంజ్యోతిగా వెలుగుతున్నది.
0: ఇన్ ది ఇన్నర్ కోర్ ఆఫ్ ద హార్ట్ ఆఫ్ మ్యాన్ దిస్ విల్ బి షైనింగ్ ఎఫల్జెంట్లీ.
1: దానిని దైవత్వం అని కూడా పిలుచబడుతున్నవి శాస్త్రములు.
0: ది స్క్రిప్చర్స్ హావ్ బీన్ డిస్క్రైబింగ్ దట్ యాజ్ డివినిటీ ఇట్సెల్ఫ్, గాడ్ హెడ్.
1: భారతీయుల పవిత్రమైన శాస్త్రములు, చరిత్రములు కూడాను ఇట్టి అంతరాత్మను ప్రబోధించడమే జరుగుతూ వస్తున్నది.
0: ద సేక్రెడ్ స్క్రిప్చర్స్ అండ్ హిస్టరీ ఆఫ్ భారత్ హెస్ బీన్ ఎక్స్పౌండింగ్ దిస్ కైండ్ ఆఫ్ సేక్రెడ్ థింగ్స్ అండ్ థాట్స్.
1: భగవంతుడు ఆత్మస్వరూపమని కూడాను శాస్త్రములు బోధిస్తూ వచ్చినవి.
0: స్క్రిప్చర్స్ హావ్ బీన్ ఆల్సో టీచింగ్ దాట్ లార్డ్ ఈజ్ ది వెరీ ఎంబాడిమెంట్ ఆఫ్ ఆత్మ.
1: హృదయ కుహరమునందు ఆత్మస్వరూపుడై ఉన్నాడు అని ఉపనిషత్తులు బోధిస్తున్నాయి.
0: ఉపనిషత్స్ హావ్ బీన్ ఎక్స్పౌండింగ్ ద ఫ్యాక్ట్ దట్ గాడ్ ఈజ్ లివింగ్ ఇన్ ద కేవ్ ఆఫ్ హార్ట్.
1: హృదయము పవిత్రమైనప్పుడే దైవత్వాన్ని పొందుటకు సాధ్యమవుతుందని బైబిల్ వర్ణిస్తూ వచ్చింది.
0: Bible has been describing that you will be able to just get divinity only when you purify your own heart.
1: Pavitra karyamulu acharinchi hrudayamunu nirmalamainatundi sthitilo unchukovatame divyattamainatundi daivattamu ani Muhammadiyulu anaga Quran bodhisthu vachinadi.
0: Quran also has been describing that by purifying your heart with such activity which can purify your heart, you can find divinity within yourself.
1: Sadbhavamula chetanu, సత్కర్మల చేతను, సత్ప్రవర్తన చేతను మానవత్వాన్ని నిరూపించడము హృదయమే ప్రధానమని చెప్పిన కూడాను గురునానక్ బోధిస్తూ వచ్చాడు.
0: గురునానక్ ఆల్సో హాస్ థాట్ దాట్ బై గుడ్ థాట్స్, గుడ్ డీడ్స్ అండ్ గుడ్ బిహేవియర్ యూ బి ఏబుల్ టు రీచ్ డివినిటీ.
1: ఏ తావాత సర్వ మతముల యొక్క సారము, సర్వ మార్గముల యొక్క కర్మము, ధమ్యము గమ్యము అన్ని కూడాను హృదయం యొక్క పవిత్రతనే నిరూపిస్తూ వచ్చినది.
0: The sum and substance of all this is that all the scriptures, all the religions, and everyone has been expounding the fact that one must have pure heart.
1: Kanuka prema annatvantidi leka satyamu annatvantidi dehamunku maatrame sambandhinchinadi kaadu hrudayamunku sambandhinchinatvantidi.
0: Love and truth are not so much with reference to the physical body as such, but they are essentially associated with one's heart.
1: Manavudu nijamuga atma swaroopude.
0: Truly speaking, man is the very embodiment of atma.
1: Aithe tana yokka itti swaroopanni marchipoyi chanikamainatvanti chudramainatvanti laukikamainatvanti ee bhoga bhagyamulaku murisipoyi bhagavantunni marchipothunnadu.
0: But being swayed by things which are temporary, which are worldly, he is forgetting his own true nature, unfortunately.
1: ee laukika sukamulanu aashinchu nimittamai aneka prayatnamulaku guri avutunnadu manavudu.
0: Desiring the happiness and joy of the world, he has been putting himself to innumerable problems and troubles.
1: Kadaku tana prayatnamulu phalinchaka sadhinchinatuvanti darini poorthiga anubhavinchaleka nirashache nispruhache అసంతృప్తితో జీవితాన్ని గడుపుతున్నాడు.
0: అట్ ద ఎండ్ ఆఫ్ ఇట్ ఆల్ హీస్ నాట్ బీన్ ఏబుల్ టు సాటిస్ఫైడ్ విత్ ఆల్ ది అంబిషన్స్, హీస్ నాట్ బీన్ ఏబుల్ టు రియలైజ్ దెమ్ అండ్ హీస్.
1: కానీ 190 వంతులు మానవులు నిర్విరామ కృషిచే నిరంతర తాపత్రయములతో అంతులేని ఆశలతో అర్థం కాని ఆవేదనలతో అప్రాప్త రూప ప్రాప్తికై ప్రాప్లాడుచూ తమ అశాంతిని అందుకుంటున్నారు.
0: మోర్ దాన్ 90% ఆఫ్ ద పీపుల్ ఆర్ సీజనస్లీ వర్కింగ్ ఫర్ things, not knowing what they will have to work for, not knowing what is correct, and in a confused state.
1: Intadito tana yokka prayatnamunu viraminchuta ledu.
0: Even with that, he is not putting an end to his own efforts.
1: Manavuni yendu undinatvanti manavatvanni daivatvanni marchipothunnadu.
0: He is forgetting the human nature which is embedded in him and also the divinity which he is.
1: Danavatvanni pempondimpa chesukuntunnadu.
0: He is developing the demonic nature in him.
1: తనకు తాను పతనమవుకుటయే కాక తోటి మానవులను కూడా పతనము గావించుతున్నాడు.
0: నాట్ మెయిన్లీ హీఈస్ డిస్ట్రాయింగ్ హిమ్సెల్ఫ్, హీఈస్ బికమింగ్ ది కాజ్ ఆఫ్ డిస్ట్రక్షన్ ఆఫ్ ఆల్ హిస్ బ్రదర్.
1: దీని అన్నింటికి మూల కారణము,
0: ద ప్రైమరీ రీజన్ అండ్ కాజ్ ఫర్ ఆల్ దిస్ ఈస్,
1: ధర్మబద్ధమైన నియమబద్ధమైనటువంటి యొక్క జీవితమును అలక్ష్యము చేయటమే.
0: ఇగ్నోరింగ్ ఎ లైఫ్ which is based upon right conduct and which is based upon some discipline.
1: Dharma eva ato moolam, dharmamu annintiki ni moolamainatundi.
0: It is dharma, the righteous conduct, which is the root and the foundation of all the other things.
1: Dharma me goppa sugunamu,
0: dharma is a great virtue.
1: Dharma managa kevalamu మానవుడు నిత్య జీవితంలో తమ తమ కర్తవ్యమును గుర్తించుకోవటము ఆచరించటం మాత్రమే కానేరదు.
0: ధర్మ డస్ నాట్ నెసెసర్లీ రిఫర్ టు ఓన్లీ ద కాండక్ట్ విచ్ ఈజ్ రెస్ట్రిక్టెడ్ టు డే లైఫ్.
1: అనేక మంది ధర్మం అనగా నీతికి పర్యాయ పదముగా భావిస్తూ వస్తున్నారు.
0: మెనీ పీపుల్ కన్సిడర్ ధర్మ యాజ్ ఎ సినానిమ్ ఆఫ్ మొరాలిటీ.
1: ఇది నిజమైన ధర్మము కానేరదు.
0: బట్ దిస్ ఈజ్ నాట్ ట్రూ ధర్మ.
1: మానవుని యందు ఆవిర్భవించేటువంటి చైతన్యమును ఏకంగా సత్యపరముగా పట్టి ఉంచటమే నిజమైన ధర్మము.
0: ద ట్రూ ధర్మ రిఫర్స్ టు ద కెపాసిటీ ఆఫ్ ద మ్యాన్ టు మేనిఫెస్ట్ ద డివినిటీ అండ్ ద లైఫ్ ప్రిన్సిపల్ విచ్ ఇస్ దేర్ ఇన్ హిమ్.
1: మానవుని యొక్క చైతన్యం తత్వమును అహంకార భావముచే అహంకార సూత్రముచే కట్టినప్పుడే ఇది త్రిగుణ స్వరూపమైనటువంటి ధర్మంగా ఏర్పడుతుంది.
0: వెన్ ద ప్రిన్సిపల్ ఆఫ్ చైతన్య విచ్ ఈస్ ఇన్ మ్యాన్ ఈజ్ బౌండ్ బై ద త్రీ గుణాస్ ఇన్ హిమ్, దెన్ ఓన్లీ హీ డెవలప్స్ ఆల్ సార్ట్స్ ఆఫ్ ప్రాబ్లమ్.
1: సృష్టి చైతన్యమునే ఈశ్వరబద్ధంగా మనం భావించినప్పుడు ఇదియే నిజమైన ఆత్మధర్మంగా రూపొందుతుంది.
0: ఇట్ బికమ్స్ ఆత్మధర్మ ఇఫ్ యూ ఓన్లీ రికగ్నైజ్ దాట్ ది నేచర్ క్రియేషన్ అండ్ ఎవ్రీథింగ్ ఈజ్ ఇన్ ట్యూన్ విత్ ది ఆత్మ ఇట్సెల్ఫ్.
1: ఏకాత్మ భావమును పొందటమే నిజమైన ధర్మము.
0: The true dharma is seeing the self in everyone.
1: భాష్యమైన లౌకికమైన ఈ జగత్ సంబంధమైనటువంటి యొక్క కర్తవ్యములన్నీ కూడాను ఇవి కేవలము త్రిగుణ స్వరూపమైనటువంటి ధర్మములే.
0: ఆల్ ది అదర్ డ్యూటీస్ విచ్ ఆర్ విత్ రెఫరెన్స్ టు ది ఎక్స్టర్నల్ వరల్డ్ ఆర్ అసోసియేటెడ్ విత్ త్రీ గుణాస్.
1: స్వధర్మము అనగా స్వ అనగా ఆత్మధర్మమే.
0: స్వధర్మ రిఫర్స్ టు ద ఆత్మధర్మ.
1: పరధర్మం అనగా దేహధర్మమే.
0: ది అదర్ పరధర్మ రిఫర్స్ టు ధర్మ రిలేటింగ్ టు ద బాడీ.
1: దేహధర్మములు అనిత్యములు.
0: ధర్మ రిలేటింగ్ ద బాడీ ఇస్ ఇంపర్మనెంట్.
1: మార్పులతో కూడినటువంటివి.
0: ఇట్ ఈస్ సబ్జెక్ట్ టు నంబర్ ఆఫ్ చేంజెస్.
1: యుగ యుగములందు కూడా ఇట్టి మార్పులు జరుగుతూనే వస్తున్నవి.
0: ఫ్రమ్ ఏజ్ ఆఫ్టర్ ఏజ్ అండ్ ఏజ్ టు ఏజ్ దెన్ వి చేంజెస్ ఇన్ దట్ కైండ్ ఆఫ్ ధర్మ.
1: కానీ ఇట్టి ధర్మములు ఆత్మధర్మములుగా మనం విశ్వసించరాదు.
0: సచ్ ధర్మ రిలేటింగ్ టు ద బాడీ విచ్ అండర్గోస్ చేంజ్ షుడ్ నాట్ బి కన్సిడర్డ్ యాజ్ ఆత్మధర్మ.
1: ఈ ధర్మములు ఎందే కూడాను గృహస్థ ధర్మములు, ఆశ్రమ ధర్మములు, వర్ణ ధర్మములు అనేటువంటి అనేక రకంగా ఉంటుంటాయి.
0: అమంగ్ ద ధర్మాస్ దేర్ ఆర్ ధర్మాస్ అసోసియేటెడ్ విత్ ది స్టేజ్ ఇన్ లైఫ్ లైక్ గృహస్థ ధర్మ.
1: ఇవి కేవలము మానవుని యొక్క జీవనోపాధి నిమిత్తమై ఏర్పడినటువంటివి మాత్రమే.
0: ఆల్ దీస్ ధర్మాస్ హ్యావ్ టేకన్ దర్ బాత్ ఇన్ ఆర్డర్ టు హెల్ప్ మ్యాన్ టు ఈక్ అవుట్ హిస్ లైవ్లీహుడ్.
1: జీవిత పరమావధి సంబంధమైనటువంటి యొక్క ఆత్మతత్వాన్ని ఆత్మధర్మాన్ని మనం అనుసరించాలి.
0: బట్ వీ హావ్ టు ఫాలో ఆత్మధర్మ విచ్ విల్ హెల్ప్ అస్ టు రీచ్ ది గోల్ ఆఫ్ లైఫ్.
1: కేవలం దేహధర్మములు మాత్రమే అనుసరించడం చేతనే మనం మృగములుగా తయారవుతున్నాము.
0: యాజ్ వీ హావ్ బీన్ ఫాలోయింగ్ ధర్మ రిలేటెడ్ టు ది బాడీ వీ ఆర్ బికమింగ్ ఎనిమల్స్.
1: ఇంకా మనోధర్మమును ఆచరించినప్పుడు ఇది కేవలము తాత్కాలికమైనటువంటి మానవత్వంగా నిరూపిస్తూ వస్తున్నది.
0: ఇఫ్ యూ ఫాలో ధర్మ విత్ రెఫరెన్స్ టు ద మైండ్ వీ మే బి ఏబుల్ టు జస్ట్ సాటిస్ఫై థింగ్స్ రిలేటింగ్ టు టెంపరీ
1: శారీరక మానసికములు రెండు కూడాను కూడి ఆత్మతో అనుబంధం చేర్చుకున్నప్పుడే ఇది దైవత్వాన్ని పొందింపచేస్తుంది.
0: ఓన్లీ వెన్ యూ జాయిన్ ద బాడీ అండ్ ద మైండ్ టు ఆత్మ యూ బి ఏబుల్ టు జస్ట్ పర్ఫార్మ్ ఆత్మధర్మ.
1: దేహము చేయుట, మనసు ఆలోచించుట.
0: మైండ్ బాడీ అండర్ టేక్స్ వర్క్. మైండ్ అండర్ టేక్స్ థింకింగ్.
1: ఆత్మ సాక్షిభూతమై ఉండుట.
0: ఆత్మ విల్ రిమైన్ యాజ్ విట్నెస్.
1: ఈ మూడింటి యొక్క కర్తవ్యం వివిధములుగా ఉండినప్పటికీ
0: ఆల్ దీస్ త్రీ మే బి అపీరింగ్ టు బి డిఫరెంట్ ఫ్రమ్ వన్ అనదర్.
1: ఇది వేరు వేరు మార్గములు ప్రవర్తించినప్పటికీ
0: దే మే బి టేకింగ్ త్రీ డిఫరెంట్ పాత్స్.
1: అన్నింటికి అన్యోన్యాశ్రయం అనేటువంటిది ఒకటి ఉన్నది.
0: బట్ దెర్ ఈస్ ఎ బేసిక్ రిలేషన్షిప్ బిట్వీన్ ఆల్ దీస్ థింగ్స్.
1: ఈ మూడు కూడా అవినాభావ సంబంధం అయినప్పుడే మానవత్వాన్ని సార్థకంగా గావించుకోవచ్చు.
0: ఓన్లీ వెన్ యూ ఇంటిగ్రేట్ ఆల్ దీస్ థింగ్స్ టుగెదర్ యూ బి ఏబుల్ టు జస్ట్ అచీవ్ ది ఆబ్జెక్ట్ ఆఫ్ హ్యూమన్ లైఫ్.
1: ఈ మూడింటి యొక్క ఏకత్వమే పూర్ణత్వం అనేటువంటి యొక్క మార్గమును అనుసరింపజేస్తుంది.
0: ఓన్లీ వెన్ యూ యూనిఫై దీస్ థింగ్స్ యూ బి ఏబుల్ టు రీచ్ ద ఫుల్నెస్.
1: ధర్మార్థ కామమోక్షములు పురుషార్థములు.
0: ధర్మ అర్థ కామ అండ్ మోక్ష ఆర్ ఫోర్ గోల్స్ ఆఫ్ హ్యూమన్ లైఫ్.
1: ఈ ధర్మం అనేటువంటి దీనితోనే అర్థం ఆశించాలి.
0: దిస్ ధర్మ హ్యాస్ టు బి అసోసియేటెడ్ విత్ అర్థ.
1: అర్థకామములు రెండు కూడా ధర్మమును అనుసరించినప్పుడే ఇవి సార్థకం అవుతుంది.
0: వెన్ అర్థ అండ్ కామ ఫాలో ధర్మ వెన్
1: ధర్మమును మాత్రం విసర్జించి అర్థకామములు ఎందే అరులు చాచినప్పుడు మన యొక్క జీవితం అనేటువంటిది అశాంతికి గురి అవుతుంది.
0: యూ గో against dharma and follow artha and karma we will be going on the wrong track.
1: artha kaamamulu anetundi dharmamulu aacharinchinappudu mocham manaku sahasiddhanga yerpadutundi.
0: when artha and kama follow dharma we will be able to reach moksha easily.
1: mohachayame mocham anetundi oka sulabha margaanni manamu anusarinchochu.
0: freedom from infatuation is moksha. this we can achieve by that path.
1: kanuka manavattam anetundi kevalamu ఈనాడు నూతనంగా ఏర్పడినటువంటిది కాదు.
0: హ్యూమన్ నేచర్ అండ్ హ్యూమానిటీ ఈజ్ నాట్ ద వన్ విచ్ ఇస్ ఫార్మ్డ్ టుడే.
1: మా అనగా కాదు.
0: మా రెఫర్స్ టు నో.
1: నవ అంటే క్రొత్తది.
0: నవ రెఫర్స్ టు
1: మానవ అంటే ఇది క్రొత్తది కాదు అని దీని అర్థము.
0: మానవ మీన్స్ దట్ దిస్ ఈజ్ నాట్ సంథింగ్ న్యూ.
1: ఎన్నో జన్మల నుంచి వచ్చేటువంటిది పాతదే, రోతదే.
0: దిస్ ఈజ్ ద వన్ which has been coming from a number of births, very old one.
1: kaniki enta kalamaina kudanu mana yokka manavatvanni patagane rotagane anubhavistunte inka nijamaina kunti yokka swaroopanni ee naadu manam anubhavinchedi.
0: if we go on enjoying this human nature in the old fashion and in the rotten fashion When are we going to follow the right path?
1: కనుకనే సర్వమును బ్రహ్మమయమైనటువంటి ఒక స్వరూపాన్ని మనం నిరూపించాలి.
0: Therefore, we have to undertake to prove the fact that everything consists of Brahma only. Everything is Brahma.
1: మన సమాజంలోనే సర్వస్వరూపమైనటువంటి ఈశ్వరత్వాన్ని ఆవిర్భవింప చేసుకోవాలి.
0: We have to manifest the ఈశ్వరతత్వ in the society itself.
1: కనుకనే ఈశావాస్యం ఇదం సర్వం.
0: That is why it is said that God exists everywhere.

0: the stars are Brahma, sun is Brahma, moon is Brahma.
1: Swargamananu Brahma, Vaikunthamadi Brahma,
0: water
1: Taliyananu Brahma, Tandri Brahma.
0: Water is Brahma, heaven is Brahma, Vaikuntha is Brahma, father is Brahma, mother also is Brahma.
1: Sampadantayu Brahma, Sarlabhyamadi Brahma.
0: Wealth is Brahma and good objects are Brahma.
1: Puttinchutadi Brahma, Poshinchutadi Brahma.
0: It is Brahma.
1: Vittinchutadi Brahma, Gruhini Brahma.
0: It is Brahma which causes birth. It is Brahma which protects you. It is Brahma which puts an end to the life.
1: Kalamantayu Brahma, Kayambuadi Brahma.
0: The entire time is Brahma. Your body itself is also Brahma.
1: Prakrutiyantayu Brahma, Pranambu Brahma.
0: The entire nature is Brahma. Life itself is Brahma.
1: Sarvamunu Brahma, Mariyu ee Sabhayu Brahma.
0: Everything is Brahma, and this assembly itself is Brahma.
1: Satyamunu Brahma,
0: Truth is Brahma.
1: Telupu ee Sai Brahma.
0: Sai, who is telling all this, is himself Brahma.
2: Sarvamunu Brahma Mayami.
0: Everything is full of Brahma.
2: Brahmaku వేరైనటువంటి ఒక పదార్థం మరొకటి లేదు.
0: దెర్ ఇస్ నథింగ్ విచ్ ఈస్ డిఫరెంట్ ఫ్రమ్ బ్రహ్మ.
2: సర్వము భగవత్స్వరూపకంగా ఉండినప్పుడు మనం వెతుకుట ఎక్కడ, తాను చిక్కుటెక్కడ?
0: వెన్ ఎవ్రీథింగ్ ఈస్ ద మేనిఫెస్టేషన్ ఆఫ్ బ్రహ్మ, వేర్ హ్యావ్ టు సర్చ్ బ్రహ్మ అండ్ హౌ కెన్ యూ బి ఫౌండ్ ఎల్స్వేర్.
2: విశ్వమంతా ప్రాణ విభుని మందిరమైన వీధి వాకిలి ఎక్కడ?
0: ఇఫ్ ద ఎంటైర్ వరల్డ్ ఈస్ an open building, how can you find a door for that?
2: Vishwamanta mandiram ainappudu veediki inkekkada sthanam unnadi? Veediye lenappudu inka vaakali deeneke enduku?
0: If the entire world is only a bungalow, where is the street for you? There is no street at all.
2: Vishwavibhude nee hrudayeshwarudu.
0: The lord of the universe is the lord of your heart also.
2: Veena tantrulu meedi prana tantrulu naati ఆనంద భాష్మముతో ఆత్మార్పణము చేయ, అది ఏ వైకుంఠము, అది ఏ దైవత్వము.
0: ఇఫ్ యూ ప్లే అపాన్ ద స్ట్రింగ్స్ ఆఫ్ యువర్ హార్ట్ యాజ్ ఇఫ్ యూఆర్ ప్లేయింగ్ ఆన్ ద స్ట్రింగ్స్ ఆఫ్ వీణా అండ్ ఆఫర్ యువర్ ఓన్ హార్ట్ టు హిమ్సెల్ఫ్, దెన్ యూ విల్ ఫైండ్ వైకుంఠ దేర్ ఇట్సెల్ఫ్.
2: భగవంతుని యొక్క సంపదలు కాని, భగవంతుని యొక్క ఐశ్వర్యములు కాని మనకు అనుకూలమైనటువంటి మార్గంలో అందిస్తూ వచ్చాడు.
0: God has been giving the entire wealth and prosperity relating to God in the way that it is most appropriate.
2: ఐశ్వర్యములకు వారసులే మీరందరూ.
0: You are all the heirs apparent for this particular wealth and prosperity of God.
2: ఐశ్వర్యం ఏమిటో మీరు గుర్తించడానికి ప్రయత్నించాలి.
0: But you have to make efforts to recognize what that real wealth is.
1: సాయికున్నట్టి ఐశ్వర్య సంపదలకు.
0: The wealth and properties of Sai.
1: ఐశ్వర్యమున్నది ఎచ్చోటనైనా.
0: The Sai's wealth and property.
1: Sai ఐశ్వర్యమేమన్నా స్వార్థరహిత నిత్య నిర్మల ప్రేమయే నిజము నిజము.
0: If you ask, what is the wealth and properties of Sai? It is only love.
2: Sai yokka aishwaryamulu ee bhavanamulu ee yokka mandiramulu ivi kaadu Sai aishwaryamulu. Sai yokka aishwaryam anetuvantidi nissarthamaina nirmalamaina pavitramaina prema okkati maatrame.
0: Sai
2: aa premaku meeru varasulai, aa premanu meeru anubhavinchi, ఆ ప్రేమని మీరు అందుకొని, ఆ ప్రేమని మీరు సరి అయినటువంటి రీతిగా జగత్తును చాటటమే ఇది మీ యొక్క ప్రధాన కర్తవ్యము.
0: సాయిస్ వెల్త్ అండ్ ప్రాపర్టీ డస్ నాట్ కన్సిస్ట్ ఆఫ్ ఆల్ దీస్ బంగ్లోస్ and temples. It is basically all his property is selfless, pure love. You have to accept this particular fact and
2: సర్వవ్యాపి సర్వజ్ఞుడైనటువంటి సర్వశక్తిమైనటువంటి భగవంతునికి మీరు అర్పితం చేసేది ఏమిటి?
0: God who is omniscient, omnipresent and omnipotent, what is there which can happen to such a one?
2: భ్రాంతి మాత్రమే మానసిక తృప్తి నిమిత్తమై మీరు ఇన్ని విధములైనటువంటి యొక్క అర్పితములు గావిస్తూ వస్తున్నారు.
0: All the things which you are offering is only an illusion which you are having. It is only for your own satisfaction that you are offering things to the Lord.
2: Brahmandamantata prabaluchundedi tanaku alayambunamarcha alaviyagunam.
0: For the one who occupies the entire cosmos, can you construct temples for such a one?
2: కోటి సూర్యుల కాంతి మేటి గల్గిన తనకు ప్రమిద ద్వీపమునెవరు పట్టగలరు.
0: హూ కెన్ హోల్డ్ ఎ స్మాల్ ల్యాంప్ టు ద వన్ హూ ఈజ్ ది వెరీ ఎంబాడిమెంట్ ఆఫ్ ఎఫల్జెన్స్ ఆఫ్ ఎ బిలియన్ సన్స్.
2: అజహరాదులకైన అలవి కాని తత్వము అలది రాజులకైన అందని వాడును తన రూపు గనుగొననెవరి తరము.
0: హూ కెన్ ఫైండ్ అవుట్ ద ఫార్మ్ విచ్ ఇస్ నాట్ యాక్సెసిబుల్ ఫార్ అజహ అండ్ హరా టు ఫైండ్ అవుట్.
2: సర్వజీవులయందు సంచరించడి తనకు సరి అయిన పేరిడ సాధ్యమగున.
0: ఈజ్ ఇట్ పాసిబుల్ టు గివ్ ఎన్ అప్రోప్రియేట్ నేమ్ ఫర్ ద వన్ హూ ఈజ్ మూవింగ్ ఇన్ ఆల్
2: బ్రహ్మాండమంతయు బొజ్జలోనున్నట్టి భక్ష్యభోజ్యము తనకు పెట్టదగున.
0: ఫర్ ద వన్ ఇన్ హూజ్ స్టమక్ ద ఎంటైర్ కాస్మాస్ ఇస్ దేర్ హౌ కెన్ యూ ఆఫర్ ఎనీ ఫుడ్ ఫర్ సచ్ ఎ వన్.
2: బ్రతుకు కోసము బహు బాధ బద్దులైరి.
0: ఇట్ ఈస్ ఓన్లీ ఫర్ ద సేక్ ఆఫ్ యువర్ ఓన్ లైఫ్ యు ఆర్ బౌండ్.
2: ఇది కేవలము మానవ జీవితం యొక్క ధన్యత కోసమై ఈ విధమైన మార్గమును అనుసరిస్తూ వస్తున్నారే కాని నిజముగా భగవంతుడు ఒక స్థానము ఒక పేరు ఒక రూపము అన్నటువంటిది ఎక్కడ కూడా కానరాదు.
0: ఇట్ ఈజ్ ఓన్లీ ఫర్ ద సాటిస్ఫాక్షన్ ఆఫ్ ది హ్యూమన్ బీయింగ్స్ దే గో ఆన్ డిస్క్రైబింగ్ గాడ్ అండ్ గివింగ్ ఎ నేమ్ గివింగ్ ఎ ప్లేస్.
2: సర్వత పాణిపాదం తత్సర్వతోచ్చి శిరోముఖం సర్వత శృతిమల్లోకి సర్వమా వృత్తిస్తతి. భగవంతుణ్ణి ఏ భావము చేత ఏ హృదయము చేత ఏ వాంఛన చేత ఆరాధింతురో ఆచరింతురో ఆశింతురో ఆ రూపనామముల్ని భగవంతుని యొక్క దీనిని గుర్తించడానికి వీలవుతుంది.
0: గాడ్స్ ఫామ్ ఈజ్ రికగ్నైజ్డ్ బై డిఫరెంట్ పీపుల్ డిపెండింగ్ అపాన్ వాట్ టైప్ ఆఫ్ యాటిట్యూడ్ దే హావ్ వాట్ టైప్ ఆఫ్ అప్రోచ్ దే హావ్ వాట్ టైప్ ఆఫ్ వర్షిప్ దే ఆఫర్.
2: భగవంతుడు కల్పవృక్షము కామధేనువు.
0: గాడ్ ఈజ్ విష్ ఫుల్ఫిలింగ్ ట్రీ అండ్ సెలెస్టియల్ కౌ.
2: ఎవరు ఆర్తి అర్థార్థి జిజ్ఞాసి జ్ఞాని తమ యొక్క స్థాయి నుండి తాము ఏ విధమైనటువంటి యొక్క దీనిని ప్రాప్తింపజేసుకుందరో దానిని తాను అనుగ్రహిస్తూ చేస్తున్నాడు.
0: గాడ్ ఈజ్ వన్ హూ గోస్ ఆన్ కన్ఫరింగ్ టు ఆల్ ద ఫోర్ టైప్స్ ఆఫ్ సీకర్స్ ఆర్తి అర్థార్థి జిజ్ఞాసు అండ్ గాని జ్ఞాని డిపెండింగ్ అపాన్ వాట్ ఆర్ యూ ఆస్కింగ్ ఫర్.
2: భగవంతుని సులభంగా పొందుటకు ఒక్క ప్రేమ మాత్రమే ప్రధానమైన మార్గము.
0: ఎంబాడిమెంట్స్ ఆఫ్ డివైన్ లవ్ టు రీచ్ గాడ్ ఇట్ ఈస్ ఓన్లీ లవ్ విచ్ ఈస్ ది మోస్ట్ అప్రోప్రియేట్ ఇన్స్ట్రుమెంట్.
2: ప్రకాశించేటువంటి యొక్క చంద్రుని మనం చూడవలనందే చంద్రుని యొక్క కాంతి చేతనే చంద్రుని చూడవచ్చును కాని ఆ చంద్రుని చూచుటకు ఏ పెట్రమాక్స్ లైటో ఏ అరికెన్ లైటనో ఏ టార్చ్ లైటో మనకు అవసరం లేదు.
0: ఇఫ్ యూ వాంట్ టు ఎంజాయ్ ద షైనింగ్ మూన్ దేర్ ఇస్ నో నీడ్ ఫర్ ఎనీ అదర్ టైప్ ఆఫ్ హెల్ప్ లైట్ ఎ టార్చ్ లైట్ ఆర్ ఎనదర్ ల్యాంప్ టు ఎంజాయ్ ది ఎఫల్జెన్స్ ఆఫ్ మూన్.
2: భగవంతుడు ప్రేమస్వరూపుడు కనుక ఆ ప్రేమస్వరూపుణ్ణి ప్రేమించడం ద్వారానే మనం గుర్తించడానికి ప్రయత్నించాలి.
0: As God is a very embodiment of love, you have to recognize God only through love.
2: కనుక ప్రేమనే మన యొక్క ప్రాణముగా మనం విశ్వసించాలి.
0: We have to firmly believe that it is the love which is our life.
2: మానవుని నుండి మొట్టమొదట ఆవిర్భవింపజేసేటువంటిది ఆవిర్భవించేటువంటి కూడా ఒక్క ప్రేమ మాత్రమే.
0: Right from the beginning, it is the only love which manifests itself.
2: తదుపరి అన్ని గుణములు కూడాను ఆవిర్భవిస్తున్నవి.
0: ఇట్ ఈస్ ఓన్లీ లేటర్ ఆన్ ది అదర్ క్వాలిటీస్ హావ్ ఎమర్జ్డ్.
2: కనుక ప్రేమరహితమైనటువంటి యొక్క హృదయములుగా ఉండకూడదు.
0: దేర్ ఫోర్ యువర్ హార్ట్ షుడ్ నాట్ బి ద వన్ విచ్ ఈస్ డివైడ్ ఆఫ్ లవ్.
2: ప్రేమమయమైనటువంటి యొక్క జీవితాన్ని గడపాలి.
0: యు మస్ట్ స్పెండ్ లవ్ లైఫ్ ఫుల్ ఆఫ్ లవ్.
2: మానవుని యొక్క భావములు అనేక విధమైనటువంటి రాగముల చేత కూడి ఉంటుంటాయి.
0: ది ఫీలింగ్స్ ఆఫ్ హ్యూమన్ బీయింగ్ ఆర్ ఫుల్ ఆఫ్ అటాచ్మెంట్స్.
2: రాగద్వేషములే మానవునికి ప్రధానమైనటువంటి యొక్క రాహుకేతువులు.
0: ది ట్రూ రాహుకేతుస్ ఫర్ హ్యూమన్ బీయింగ్స్ ఆర్ లైక్స్ అండ్ డిస్లైక్స్.
2: నవగ్రహములు నవగ్రహములని మనం భావిస్తున్నామే కాని ఇది భ్రాంతి మాత్రమే. రెండు గ్రహములే మనల్ని బాధిస్తున్నాయి, అదే రాగద్వేషములు.
0: వీఆర్ థింకింగ్ దట్ దేర్ ఆర్ 9 ప్లానెట్స్ నవగ్రహాస్, దే ఆర్ గివింగ్ అస్ ట్రబుల్. ఇట్ ఇస్ నాట్ దీస్ 9, ఓన్లీ 2, దట్ ఈస్ రాగ అండ్ ద్వేష.
2: శంకర వారి శిష్యుల్లో తోటకుడు అనేటువంటి వాడు ప్రశ్నిస్తాడు. ఒకటి
0: తోటక, ఎ డిసైపుల్ ఆఫ్ శంకర, క్వశ్చన్ శంకర దస్,
2: గురుదేవ, ఈ జగత్తులో దిగ్విజయమును సాధించినటువంటి వారు ఎవడు అన్నాడు.
0: హీ ఆస్క్, ఓ మాస్టర్, హూ ఇస్ ద పర్సన్ హూ హాస్ కాంకర్డ్ ద వరల్డ్.
2: కేవలం రాజ్యములు సాధించినటువంటి వాడు విజయుడు కానేరదు.
0: ద వన్ హూ హాస్ కాంకర్డ్ ఎ కింగ్డమ్ కెనాట్ బి కన్సిడర్డ్ విక్టోరియస్.
2: హిమాలయ పర్వతం నెక్కి మొట్టమొదట అక్కడ ఒక ఫ్లాగ్ ను చెక్కి ఇందులో గొప్ప వీరుడు అని భావించుకోవటము ఇది ఒక వీరత్వం కానేరదు.
0: టు గో అండ్ ఎస్టాబ్లిష్ ఎ ఫ్లాగ్, పుట్ ఎ ఫ్లాగ్ ఆన్ ద టాప్ ఆఫ్ హిమాలయ.
2: సముద్రంలో ఎదగలిగినటువంటి వాడు విజయాన్ని సాధించిన వాడు కానేరడు.
0: వన్ కెనాట్ బి డిస్క్రైబ్డ్ యాజ్ ఎ పర్సన్ హూ హాస్ అచీవ్డ్ ఆల్ సక్సెస్ ఇఫ్ హీ స్విమ్స్ ద ఓషన్.
2: ఆటల పాటల యందు విజయత్వాన్ని సాధించినటువంటి వాడు విజయుడు కానేరడు.
0: ఇట్ ఈస్ నాట్ ఈవెన్ ద వన్ హూ హాస్ won a number of prizes in games and sports.
2: Hiranyakashipudu samudramulandu digi danini sodinchinatvanti vadu.
0: Hiranyakashipu was one who entered into the depths of the ocean and conquered the oceans.
2: Ninnu nundi mannu mannu nundi minnunu kudanu jayinatvanti vadu.
0: He is the one who has conquered the earth and the sky together.
2: Kani sarvatra kudanu taanu sancharinchi daivatvanni గుర్తింపు చేయడానికి తగినటువంటి కృషిని చల్పినటువంటి వాడు.
0: హీ ఈస్ ద వన్ హూ వెంట్ రౌండ్ ఆల్ ద వరల్డ్స్ టు ఫైండ్ అవుట్ వేర్ డివినిటీ ఈజ్.
2: కానీ అట్టివాడు కూడాను విజయాన్ని సాధించలేకపోయాడు.
0: ఈవెన్ దాట్ వన్ వాజ్ నాట్ ఏబుల్ టు అచీవ్ సక్సెస్ అండ్ బికమ్ విక్టరీ.
2: నిజమైనటువంటి విజయుడు ఎవరు?
0: హూ ఈస్ ద వన్ హూ హాస్ అచీవ్డ్ రియల్ విక్టరీ?
2: ఇంద్రియములను నిగ్రహించినటువంటి వాడే నిజమైన విజయుడు.
0: ఓన్లీ ద వన్ హూ హాస్ కంట్రోల్డ్ హిస్ సెన్సెస్ ఈజ్ ద వన్ హూ హాస్ సక్సీడెడ్.
2: దారుడైనటువంటి ప్రహ్లాదుడు కూడాను ఇంత గొప్ప విజయాన్ని సాధించినటువంటి హిరణ్యకశిపునికు ఒక ప్రశ్న వేస్తున్నాడు.
0: ప్రహ్లాద హూ వాజ్ ఎ స్మాల్ బాయ్ పుట్ ఎ క్వశ్చన్ టు హిరణ్యకశిపు హూ హాడ్ కాంకర్డ్ ఎ నంబర్ ఆఫ్ కింగ్డమ్.
2: లోకములన్నీ గడియలోన జనించిన వాడవు, లోకములన్నీ గడియలోన జయించిన వాడవు, ఇంద్రియాలోకము చిత్తము గెలువ నేరవు.
0: యు ఆర్ ద వన్ హూ హాడ్ కాంకర్డ్ ఆల్ ద వరల్డ్స్ ఇన్ ఎ మ్యాటర్ ఆఫ్ ఎ మోమెంట్, బట్ యు హావ్ నాట్ బీన్ ఏబుల్ టు కాంకర్ యువర్ ఓన్ సెన్సెస్ అండ్ యువర్ ఓన్ చిత్త.
2: తండ్రి, క్షుద్రమైనటువంటి క్షణికమైనటువంటి ఈ రాజ్యమును నీవు సాధించడానికి జయించడానికి నీవు ప్రయత్నిస్తున్నావు.
0: ఓ ఫాదర్, యు హావ్ బీన్ ట్రైన్ టు కాంకర్ ద వరల్డ్స్ విచ్ ఆర్ టెంపరీ విచ్ ఆర్ ఆఫ్టర్ ఆల్.
2: యుద్ధములో అడవిలో సంచరించేటువంటి మృగమును కదా చంపినట్టుగా మానవుల్ని చంపినంత మాత్రమున వీరుడు కానేరడు.
0: వన్ డస్ నాట్ బికమ్ ఎ హీరో బై మియర్లీ కిల్లింగ్ పీపుల్ యాజ్ ఇఫ్ దే ఆర్ మియర్లీ ఎనిమల్స్ టు బి హంటెడ్ ఇన్ ఎ ఫారెస్ట్.
2: నీ యందు ఉండినటువంటి మృగమును నీవు సంహరించడానికి తగిన కృషి చేయమన్నాడు.
0: ఓన్లీ వెన్ యు డిస్ట్రాయ్ ద ఎనిమల్స్ ఇన్సైడ్ యువర్ ఓన్ హార్ట్ యు వుడ్ బి ఏబుల్ టు.
2: నీ దుర్గుణములు అనేటువంటి ఇంద్రియములు నీ మొట్టమొదట జయించమన్నాడు.
0: హీ ఆస్క్ హిస్ ఫాదర్ టు కాంకర్ ది బ్యాడ్ క్వాలిటీస్ ఇన్ హిమ్ అండ్ హిజ్ ఓన్ సెన్స్ ఆర్గన్స్.
2: లోని శత్రువులకు లొంగిపోయిన వాడు బయటరిపులనెట్లు పట్టగలడు.
0: ద వన్ హూ ఈస్ సబ్డ్యూడ్ బై ద ఇన్నర్ ఎనిమీస్ హౌ కెన్ హీ కాంకర్ ద ఔటర్ ఎనిమీస్.
2: లోపల శత్రువులకే లొంగిపోయినటువంటి వాడు బయట శత్రువులు ఏ రీతిగా తాను విజయం సాధించగలడు?
0: ఇఫ్ ఎ పర్సన్ ఇస్ డిఫీటెడ్ బై ది ఎనిమీస్ ఇన్ సైడ్ హౌ కెన్ హీ కాంకర్ ది ఎనిమీస్?
2: అసాధ్యము,
0: దిస్ ఇస్ ఇంపాసిబుల్.
2: లోని శత్రువులను సంహరించాలంటే, లోని శత్రువులను జయించాలంటే ఒక్క ప్రేమాస్త్రం మాత్రమే సరైనటువంటి ఆస్త్రము.
0: ఇఫ్ యూ వాంట్ టు డిఫీట్ ద ఇన్నర్ ఎనిమీస్ and establish your kingdom firmly, it is only through love you will be able to do it.
2: Kanuka prema chetane mana yokka jeevithamunu saarthakam gaavinchukoni prema chetane manaku addu tagileetuvanti yokka ee arshad vargamulanu jeyinchukoni divyattamaina daivattanni manam pondadaniki tagina krushi cheyatamu atyavasaramu.
0: Conquer all our inner enemies, and we will have to conquer the six enemies which face us and establish our own selves firmly.
2: Manuja anaga manu chakravarti yokka santati varu manujulu ani deeniki artham.
0: The word manuja tells us that
2: atani yokka santati varu atani yokka aastine manamu aashrayinchali.
0: We belong to the lineage of manu, and we have inherited all the wealth.
2: Dharmamu satyamu prema sahanamu sanubhutulu yokka gunamule atani swabhavamulu.
0: His nature is morality, truth, love, compassion, patience and perseverance.
2: Ilanti dinni manam anusarinchinappude atani santatiki atani viniki manam varasuluga avadaniki adhikaram untundi.
0: Only when we follow this particular path can we claim ourselves to be the inheritors of and the persons belonging to the lineage of Manu.
2: Prema swarupulara,
0: embodiments of divine love,
2: andaru bhagavantuni biddale,
0: all are the children of one God.
2: Roopa naamamulu endukani vesha bhashalu endukani veru veru margamulu anusarinchinappatikini andariki okka prabhu maatrame unnadu.
0: People may be following different faiths, people may be having different names and forms, but there is only one Lord.
2: Tandri okkade,
0: there is only one Father.
2: Kanukane brotherhood of man, fatherhood of God, ఈ రెండింటిని మనం సాధించాలి.
0: దట్ ఈస్ వై వీ హావ్ టు అచీవ్ ది బ్రదర్హుడ్ ఆఫ్ మ్యాన్ అండ్ ఫాదర్హుడ్ ఆఫ్ గాడ్.
2: లోకములో అనేక విధములైనటువంటి అశాంతిల చేత, అక్రమముల చేత, అనాచారముల చేత, అధర్మముల చేత మానవుడు కుళ్ళి కృశించి కురికిపోతున్నాడు.
0: టుడేస్ మ్యాన్ ఈజ్ సఫరింగ్ ఇన్ అన్టోల్డ్ ఆగునీ అరైజింగ్ అవుట్ ఆఫ్ ఆల్ ద కేఆస్, కన్ఫ్యూజన్, అన్రైచియస్ కాండక్ట్ అండ్ అజిటేషన్.
2: ఇలాంటి దుష్ట పరిస్థితి యందు మానవులు భగవత్ విశ్వాసమును అభివృద్ధి గావించుకుని మానవత్వాన్ని సార్థకం గావించుకునే నిమిత్తమే ప్రేమాశ్రమును చేతబట్టి దివ్యమైనటువంటి సమాజములో ప్రవేశించి సేవకావృత్తి యందు ఈ జీవితమును సార్థకం గావించుకోవాలని నేను ఆశిస్తున్నాను.
0: At such a time when the world is full of turmoil, you have to take up the instrument of love and use the instrument of love to serve humanity and remove all the lack of peace etc in the world.
2: Kevalam dehamune aashrayinchakandi,
0: don't take shelter only in the body.
2: Dehamunu maatrame kaaka manasunu kudanu meeru aashrayinchakandi.
0: You don't even accept the mastership of mind.
2: Deha manasulu yokka tattvam cheta aatmanu aashrayinchandi.
0: Taking body and the mind, take real shelter only under Atma.
2: Atte Atmanu aashrayinchinatundi vaade dhanyudu kaagaladu.
0: Only that one who takes refuge with Atma would be able to sanctify his own life.
2: Adi eenavadu manam cheyavalasinatundi, jarapavalasinatundi sevalu.
0: This is the real service which we'll have to undertake and perform.
2: మానవత్వంలో ప్రత్యేకమైనటువంటి సాధనలు చేకపోయినప్పటికీ సేవనాభావం అనేటువంటి దీంట్లో సేవకా వృత్తి లోపల జీవితాన్ని సార్థకం చేసుకోవాలి.
0: యూ మే నాట్ బి ఏబుల్ టు అండర్టేక్ ఎనీ అదర్ యాక్టివిటీ, బట్ శాంక్టిఫై యువర్ లైఫ్ అండర్టేకింగ్ సర్వీస్ యాజ్ ది యాక్టివిటీ.
2: నవవిధ మార్గముల్లో ప్రాణ సమానమైనటువంటిది, మధ్య స్థాయితో కూడినటువంటిదే ఈ సేవ.
0: అమంగ్ ద 9 టైప్స్ ఆఫ్ డివోషన్, ఇట్ ఈస్ ది సర్వీస్ which comes very close to the last one.
2: ee seva dwarane aatmaarpitam jarugutundi.
0: It is only through service one would be able to offer his own atma to the Lord.
2: ee aatmaarpitam jariginappude sneham prarambhamavutundi.
0: Only when one offers oneself completely one would be able to perform
2: ee sneham chetane aikyataku cherutundi.
0: Only through service one would be able to achieve unity.

0: Travanam, listening and hearing the stories of the Lord, singing the glory of the Lord, remembering the Lord, doing Father Seva and service of the lotus feet of the Lord, and offering Vandanam to the Lord, and worshipping the Lord, friendship to the Lord, and offering one's own Atma to the Lord.
1: Kanuka, Sarva Manamuli Yendu Kudanu, Prakashin Chetvanti Paratattamu, ఇది ఆత్మతత్వం అని విశ్వసించండి.
0: యు విల్ హావ్ టు ఫర్మ్లీ బిలీవ్ ఇట్ ఈస్ ఓన్లీ ది సేమ్ ఆత్మ విచ్ ఇస్ షైనింగ్.
1: ఎవరిని మీరు గౌరవించినప్పటికీ, ఎవరిని మీరు నమస్కరించినప్పటికీ, ఇది దైవమునికే చెందుతుందనేటువంటి భావాన్ని మీరు విశ్వసించాలి.
0: యు హావ్ టు ఫర్మ్లీ బిలీవ్ టు హూమ్ సో ఎవర్ యు ఆఫర్ వర్షిప్ ఆర్ ఒబేసన్స్ ఆర్ యు టు హూమ్ సో ఎవర్ యు.
1: ఇది భారతీయ శాస్త్రమునందు సర్వజీవ నమస్కారము కేశవం ప్రతిగచ్చతి అన్నారు.
0: ఇట్ ఈస్ ఇన్ దిస్ కాంటెక్స్ట్ ద స్క్రిప్చర్స్ ఆఫ్ భారత్ సే దట్ వెన్ యు ఆఫర్ ది నమస్కార్ టు పీపుల్ ఇట్ అల్టిమేట్లీ రీచెస్ కేశవ ఓన్లీ.
1: అదే విధంగానే సర్వజీవ తిరస్కారం కేశవం ప్రతిగచ్చతి, ఎవరిని మనం తిరస్కరించినప్పటికీ అది కూడా భగవంతునికి చేరుతుందన్నారు.
0: సిమిలర్లీ హూమ్ సో ఎవర్ యు క్రిటిసైజ్ ఇట్ విల్ అల్టిమేట్లీ రీచ్ ది సేమ్ గాడ్ అండ్ కేశవ.
1: కనుక వ్యక్తిగతమైనటువంటి అభిప్రాయ భేదములు, ద్వేషములు ఎన్ని ఉండినప్పటికీ ఆత్మతత్వాన్ని మాత్రము ఏకత్వంగా మనం భావించాలి.
0: దేర్ కుడ్ బి సమ్ కైండ్ ఆఫ్ ఇండివిజువల్ డిఫరెన్సెస్ బట్ యూ హ్యావ్ టు జస్ట్ రికగ్నైజ్ ద ఫ్యాక్ట్ ఆత్మ ఇన్ ఎవ్రీ వన్ ఈస్ ద సేమ్.
2: ప్రేమ ముదిత మనసే కహో.

0: సాత్మానం నచయేరత శివయేవ సదా జీవం. ప్రేమ స్వరూపులారు,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: జ్ఞానమనగా అనేక గ్రంథముల పరిచయం కాదు.
1: విజ్డమ్ డస్ నాట్ మీన్ ఫెమిలియారిటీ ఆఫ్ ద టెక్స్ట్.
0: ఈ ప్రాకృతమైనటువంటి యొక్క విషయములను సమస్తమును తెలుసుకోవటం కాదు.
1: విజ్డమ్ ఈజ్ నాట్ సెక్యులర్ నాలెడ్జ్.
0: జీవేశ్వరి ఏకత్వాన్ని గుర్తించినటువంటి వాడే నిజమైన జ్ఞాని.
1: ఈజ్ ద వన్ ఆఫ్ విజ్డమ్ హూ అండర్స్టాండ్ ద యూనిటీ ఆఫ్ ది ఇండివిజువల్ విత్ ద డివైన్.
0: వ్యక్తికి సమష్టికి మధ్య ఉన్నటువంటి యొక్క ఏకత్వమే నిజమైన జ్ఞానం.
1: ద ట్రూ విజ్డమ్ ఇస్ ద వన్ దట్ బ్రింగ్స్ యూనిటీ బిట్వీన్ ది ఇండివిజువల్ అండ్ ద కాస్మిక్ ఎంటిటీ.
0: మానవుడు తనలోని మానవత్వాన్ని గుర్తించలేనప్పుడు తన యందున్న దైవత్వాన్ని ఏ రీతిగా గుర్తించగలడు?
1: When man is not able to know the human quality, how do you expect him to know the divine nature within him?
0: కనుక ప్రప్రథమంలో మానవుడు తన యందున్న మానవత్వాన్ని గుర్తించాలి.
1: Therefore, in the first instance, one has to recognize the human quality within.
0: దీనిని పురస్కరించుకునియే బుద్ధుడు సమ్యక్ దృష్టి అన్నాడు. సమ్యక్ దృష్టి, పవిత్రమైన దృష్టి మానవునికి అత్యవసరం.
1: బేసింగ్ ఆన్ దిస్ బుద్ధ సెడ్ సమ్యక్ దృష్టి, ద గుడ్ విజన్, ద గుడ్ అవుట్లుక్.
0: మంచి చూపు ఉండినప్పుడే మానవుని అందలి మనోవాక్ కర్మల యొక్క మాలిన్యమును దూరం చేసుకోగలడు.
1: సో లాంగ్ దేర్ ఆర్ గుడ్ లుక్స్ యూ కెన్ ప్యూరిఫై యువర్ థాట్ వర్డ్ అండ్ డీడ్.
0: పవిత్రమైనటువంటి దృశ్యం ఉండినప్పుడే మానసిక మాలిన్యమును కర్మ మాలిన్యమును దేహ మాలిన్యమును కూడాను నిర్మూలము గావించుకోగలడు.
1: విత్ దీస్ గుడ్ లుక్స్ యూ కెన్ గివ్ అప్ ద మెంటల్ పొల్యూషన్ and also the pollution in human activity and the physical body.
0: Kanuka manavunaku mottamodata samyak drushti.
1: Therefore for man the good look, the good vision is needed.
0: Rendavadi samyak sankalpam, pavitramaina sankalpamlu undali.
1: The second, good thoughts, samyak sankalpa are needed.
0: సమ్యక్ దృష్టిని అలవర్చుకున్నటువంటి వ్యక్తికి మాత్రమే ఈ యొక్క సమ్య సంకల్పం పవిత్రమైన సంకల్పములు ఆవిర్భవించగలవు.
1: The one with good outlook can easily entertain good thoughts.
0: మానవునకు కనుక మానవునకు మొట్టమొదట సమ్యక్ దృష్టి.
1: Therefore for man the good look, the good vision is needed.

0: good outlook can easily entertain good thoughts.
1: మానవునకు సమ్యక్ దృష్టి సమ్యక్ సంకల్పంతో పాటు సమ్యక్ కర్మ పవిత్రమైన కర్మలు కూడాను ఆచరించాలి.
0: Along with the good looks, good thoughts, one has to involve in good activity.
1: ఈ పవిత్రమైన కర్మల ద్వారా మానవుడు తన మానవత్వాన్ని కొంతవరకు గుర్తించుకోగలడు.
0: The good actions will felicitate man to know the human quality latent.
1: మానవుడనగా కేవలము దేహధారి మాత్రమే కాదు.
0: A human being is not a human merely by form.
1: దివ్యమైన భావములతే దివ్యమైన సంకల్పములచే దివ్యమైన దృష్టిచే మానవత్వాన్ని మాధవత్వంగా మార్చుకోవడానికి అవకాశం ఉంటుంది.
0: There is every scope to transform the human into the divine if one develops sacred thoughts, the good outlooks, the good vision and good action.
1: నాలుగవది సమ్యక్ శృతి, మంచి పవిత్రమైనటువంటి విషయాలను వినాలి.
0: One has to listen to sacred things. Fourth thing.
1: అపవిత్రమైనటువంటి శ్రవణం చేసినప్పుడు మానవునకు అపవిత్రమైనటువంటి సంకల్పములే ఆవిర్భవిస్తాయి.
0: When he listens to unsacred things, naturally he develops unsacred thoughts.
1: ఐదవది సమ్యక్ జీవనం అన్నాడు.
0: The fifth one, సమ్యక్ జీవన, good life.
1: జీవితం అంటే ఏమిటి?
0: What is life?
1: కేవలము ప్రాకృతమైనటువంటి యొక్క జీవితమును గడుపుకోవటం, ప్రాకృతమైనటువంటి యొక్క సహవాసంతో మనం జీవితాన్ని అపవిత్రము గావించుకోవటం, ఇది కాదు జీవితం.
0: ద లైఫ్ డస్ నాట్ మీన్ క్యారింగ్ ఆన్ ద లైఫ్ సోజర్న్ ఆన్ దిస్ ఎర్త్.
1: అన్నింటి ఎందుకూడను ఆదర్శమైనటువంటి యొక్క కర్మల చేత మానవత్వాన్ని సార్థకం చేసుకోవాలి.
0: వన్ హ్యాస్ టు శాంక్టిఫై ద హ్యూమన్ లైఫ్ త్రూ గుడ్ సీక్రెట్ యాక్షన్, ఐడియల్ లైఫ్.
1: కనుక ఆదర్శవంతమైనటువంటి యొక్క నడతలు కలిగి ఉండాలి మానవుడు.
0: సో మ్యాన్ మస్ట్ పొజెస్ this ideal behavior, the conduct.
1: తదుపరి సమ్యక్ సౌకర్యం అనగా సాధనం అన్నారు. సమ్యక్ సాధనం, సాధనం అనగా ఒక విధమైనటువంటి మానవుని ఎందుండేటువంటి యొక్క దుర్భావమును దూరము చేసుకుని సద్భావమును పోషించుకోవటమే సాధన.
0: The next one is సమ్యక్ సాధన, which means giving up all the bad thoughts and developing, fostering good
1: thoughts. మనసునందరి మాలిన్యమును దూరం గావించుకోవటమే సాధన.
0: Giving up all that is polluted is the true sadhana.
1: సాధనగా జపము, ధ్యానము, భజన ఇత్యాది సత్కర్మలు మాత్రమే సాధన కాదు.
0: Spiritual pursuit does not mean going through a sacred text or doing bhajans.
1: మనసులో చేరిన మాలిన్యమును నిర్మూలం గావించుకోవటమే సాధన.
0: Removing all the dirt, the filth in the mind is the true spiritual pursuit.
1: దీని తరువాతనే సమ్యక్ సమాధి అన్నారు, నిర్వాణం.
0: The next comes సమ్యక్ సమాధి, నిర్వాణం.
1: సమాధి అనగా ఏమిటి?
0: What is meant by సమాధి?
1: సుఖదుఃఖే సమీకృత్వా లాభములా విజయాది, సుఖదుఃఖమును సమంగా భావించుకోవటమే సమాధి.
0: సమాధి ఈజ్ ఎ స్టేట్ when one develops equanimity during the times of pain and pleasure.
1: Samadhi, ide samadhi.
0: Samadhi means samadhi, equal mindedness.
1: Anaga chikati velugunu ninda stutulanu lava nashtamulanu sukha dukkhamulanu rendintini kudanu samatvanga bhavinchukovali.
0: Samadhi means to consider or to develop equal mindedness without any distinction in times of day and night, the profit and loss, the pleasure and the pain.
1: ఏకత్వ భావమును మానవుడు ఎప్పుడు కరుగునో ఇదియే నిర్వాణము అన్నారు.
0: This equal mindedness is the state of nirvana.
1: ఇట్టి పవిత్రమైన మానవుని ఎందుండినటువంటి యొక్క సర్వాంగముల యొక్క సార్థకతను గుర్తించుకోవటమే నిజమైన మానవత్వము.
0: Human life becomes really sacred if only it makes use of all the senses in the proper way.
1: మన మొట్టమొదట మన నాలుకను పవిత్రం గావించుకోవాలి.
0: First, we should make our tongue sacred.

0: ని సమ్యక్ వాక్కు అన్నారు.
1: మేకింగ్ ద టంగ్ సీక్రెట్ మీన్స్ టాకింగ్ గుడ్.
0: మన వాక్కును కూడాను అసత్యం ఆడకుండా, పరులను నిందించకుండా, పరులను దూషించకుండా ఈ నాలుకకు సరి అయినటువంటి ఒక దివ్యత్వాన్ని అందించాలి.
1: ఇట్ మీన్స్ వీ షుడ్ నెవర్ అటర్ ఎ లై, వీ షుడ్ నెవర్ బ్లేమ్, వీ షుడ్ నెవర్ క్రిటిసైజ్. దట్ మేక్స్ అవర్ టంగ్ సీక్రెట్.
0: మొట్టమొదటిది సమ్యక్ దర్శనం.
1: ద ఫస్ట్ వన్ సమ్యక్ దర్శనం.
0: పవిత్రమైన దానిని దర్శించాలి.
1: వీ షుడ్ సీ ఓన్లీ సీక్రెట్ థింగ్స్.
0: ఏది మన యొక్క కాన్షియన్స్ కు తృప్తిగా ఉంటుందో దానిని మాత్రమే మనం చూడాలి.
1: వీ షుడ్ సీ దాట్ విచ్ సాటిస్ఫైస్ అవర్ కాన్షియన్స్.
0: ప్రాకృతమైనటువంటి దృశ్యములంతా కూడాను దృశ్యములు కాదు.
1: ఆల్ ది వరల్డ్ ఈజ్ సినారియో ఆర్ నాట్ సీన్స్ ఇన్ ది స్ట్రిక్ట్ సెన్స్.
0: కనుక మొట్టమొదట బుద్ధుడు చాటినటువంటిది సమ్యక్ దృష్టి.
1: The teaching of Buddha in the first instance is good looks.
0: Samyak drushtini manam avalambinchinappudu samyak bhavamu manalo prarambham avutundi.
1: When once we have good outlooks, we will develop good thoughts thereby.
0: Samyak vak,
1: then good words.
0: Mana kannulu unnavi kadani andarni chudakoddu.
1: For the simple reason we have eyes, we should not look at everyone.
0: Annintini chudakoddu.
1: We should not see all.
0: Tadvara aneka vidhamulainti yokka doshamulu paapamulu kudanu manalo praveshistuntai.
1: By seeing, watching everyone around, naturally you carry the sin and the defect.
0: Kannulanu divyamainatunti yokka pavitramainatunti yokka saarthakamainatunti yokka drishyamunu maatrame manam chudali.
1: So eyes should watch all that is sacred and divine.
0: Anni avataramulu yendu kudanu aneka vidhamainatundi adarshalu bodhinchinappatikini ee naati manavulu avataramulu yokka janmadinotsavulu maatrame jarupukuntunnaru kaani avataramulu bodhinchinatundi yokka vakyamulanu aacharanalo pettatam ledu.
1: In all ages, divine incarnations have set an ideal and gave a sacred teaching. We celebrate their birthdays, but we don't follow their teaching.
0: Buddhudu yagnamulu yagamulu kratuvulu ityadi danni thanu visheshinchatam ledu.
1: Buddha had no faith in rituals like yagna and yaga.
0: Karanam emanaga mottamota manavuniki anugrahinchinatundi yokka ee panchendriyamulu kudanu pavitram gavinchukovali.
1: The reason is we have to make our five senses sacred first.
0: Kanukane buddhuniki mottamota మనోవికల్పం కలగడానికి మూల కారణమేమిటి?
1: వాట్ ద రీజన్ ఫర్ ది డిస్టార్షన్ ఆఫ్ ద మైండ్ ఆఫ్ బుద్ధ ఎట్ ద బిగినింగ్?
0: కష్టజీవులను చూచి తాను భరించలేదు.
1: హీ కుడ్ నాట్ బేర్ ద సఫరింగ్ ఆఫ్ పూర్ పీపుల్.
0: వృద్ధులను చూచి అనగా వయసైనటువంటి ఒక దేహములను చూచి తాను చాలా బాధపడేటువంటి వాడు.
1: హీ ఫెల్ సో సాడ్ వాచింగ్ ద ఓల్డ్ పీపుల్.
0: మృత్యుదేహమును చూచి తాను విస్మరించేటువంటి వాడు.
1: He was very much surprised looking at the dead body.
0: Lokamulo ee prakrutamainatundi oka sahajamulu tanaku e maatram kodanu manasunuku santrupti kaliginchaledu.
1: None of the natural things in the world ever satisfied him.
0: Tanaloni moola bhavamu surya chandradulu madakoni panchabhootamulu varaku kodanu unnatundi vanni kodanu prakrutamainatundi sahajamulu ani tanu visvasinchadu.
1: Buddha considered all the planets, the sun and the moon and the five elements are natural.
0: వీటికి అతీతమైనటువంటి ఒక తత్వాన్ని గుర్తించాలని అనేక సాధనలు సల్పాడు.
1: He has undertaken many spiritual practices to know the transcendental principle.
0: కడపటికి అతనికి విసుగు పుట్టి అనేక మహనీయులు కూడాను దర్శించి ఈ విధమైనటువంటి పరిహారమునకు ఆధారమును కోరాడు.
1: He was disgusted. Approach many people to know the primal principle.
0: ఎవ్వరూ అతని యొక్క సందేహమునకు తగినటువంటి సమాధానం అందించలేదు.
1: None could clarify his doubts.
0: కడపటికి గయను చేరి అక్కడ వటవృక్షం కింద కూర్చొని అనేక విధములుగా కూడాను తాను పరిశోధనలు విచారణలు సలుపుతూ వచ్చాడు.
1: Ultimately he reached Gaya, sat under the banyan tree and inquired.
0: కనుక ఒక వేదమును కాని యజ్ఞయాగాది కృతములు కాని తాను విశ్వసించకపోవటం చేత అందరూ కూడాను బుద్ధుని నాస్తికుడు అని పిలుస్తూ వచ్చారు.
1: As Buddha had no faith in Veda and spiritual rituals like yajna and yaga, people considered him an atheist.
0: ఇది పరమ అధర్మము.
1: It is wrong to say so.
0: బుద్ధుడు పవిత్రమైనటువంటి చిత్తం కలిగినటువంటి వాడు.
1: బుద్ధ హ్యాడ్ ఎ సీక్రెట్ హార్ట్.
0: అతనికి పుట్టినప్పుడే ఒక విధమైనటువంటి జ్యోతిష్యుడు వచ్చి ఇతను గొప్ప మహారాజైనా కావాలి లేక పూర్ణ వైరాగ్య అయినా కావాలి అని బోధించాడు.
1: At the time of his birth, an astrologer predicted that he would be a king in future or a renunciant.
0: ఈ విషయాన్ని విన్నటువంటి యొక్క శుద్ధోదనుడు ఈ యొక్క బుద్ధునకు అనేక విధమైనటువంటి ప్రాకృతమైనటువంటి వికారములు చూడకుండా ఉండేటువంటి పరిస్థితికి ఏర్పాటు చేశాడు.
1: Listening to this, the father Suddhodana has taken every precaution that Buddha would not see anything.
0: నిరంతరం కూడాను బుద్ధుడు ఇతరుల చేత హింసింపబడేటువంటి వారిని చూచి బాధపడేటువంటి వాడు.
1: బుద్ధ ఫెల్ సో సాడ్ వాచింగ్ ద సఫరింగ్ ఆఫ్ పీపుల్ అరౌండ్.
0: పెద్దలు చిన్నలను బాధించటము, అధికారులు తన యొక్క కింద వారిని బాధించటము, పెద్ద చేపలు చిన్న చేపలను మృంగటము ఇత్యాది వికారములన్నీ కూడాను అతని మనసును చాలా వికారం ఒక విధమైన విచారంలో ముంచాయి.
1: బుద్ధ ఫెల్ సో సాడ్ బికాస్ ఎల్డర్స్ మేడ్ యంగ్స్టర్స్ సఫర్, బాసెస్ మేడ్ దేర్ పీపుల్ సఫర్ అండ్ ఎ బిగ్ ఫిష్ స్వాలోయింగ్ ద స్మాలర్ వన్.
0: ఎవరిని హింసించకూడదు, ఇదియే నిజమైనటువంటి ధర్మము అని గుర్తించాడు.
1: నో వన్ షుడ్ హార్మ్ ఎనీ వన్, దిస్ ఇస్ ట్రూ రైచియస్నెస్.
0: కనుకనే అహింస పరమో ధర్మ అన్నాడు. నిజమైన ధర్మం ఏమిటంటే అహింసనే.
1: ద ట్రూ ధర్మ ఇస్ అహింస.
0: ఎవరిని కూడాను శారీరకంగా మాటక ఒక విధమైనటువంటి ఒక మనసుతో బాధించడానికి ప్రయత్నించకూడదు.
1: వి షుడ్ నాట్ హార్మ్ ఎనీబడి ఎయిదర్ ఎట్ ద ఫిజికల్ లెవెల్ ఆర్ బై వర్డ్ ఆర్
0: మనోవాక్ కర్మల చేత పరులను బాధించినటువంటిదే నిజమైన ధర్మము అన్నాడు.
1: ద ట్రూ ధర్మ ఇస్ ద వన్ విచ్ విల్ నాట్ అలవ్ యూ టు పుట్ సఫరింగ్ ఎనీ వన్ బై వర్డ్ థాట్ ఆర్ డీ.
0: సత్యమే భగవంతుడు.
1: ట్రూత్ ఇస్ గాడ్.
0: కనుక సత్యాన్ని మనము ఈ జగత్తులో చాటాలి, అనుభవించాలి అని బోధించాడు.
1: బుద్ధ టాట్ దట్ వీ షుడ్ అడ్హియర్ టు ట్రూత్ అండ్ ప్రాపగేట్ ప్రిన్సిపల్స్ ఆఫ్ ట్రూత్.
0: కనుక అతని యొక్క బోధన లోపల ప్రధానమైనటువంటిది సత్యము ధర్మము.
1: దేర్ఫోర్ ద మెయిన్ టీచింగ్స్ ఆఫ్ బుద్ధ ఆర్ దీస్ టూ.
0: ఆడిన మాట తప్పకూడదు, అహింస చేయకూడదు, ఇది సత్యం వద ధర్మం చెర అని వేదం కూడాను బోధించింది.
1: దేర్ఫోర్ వన్ షుడ్ నాట్ గో బ్యాక్ బై ద ప్రామిస్ గివెన్. వై వన్ షుడ్ హోల్డ్ ఆన్ టు ట్రూత్ అండ్ ఫాలో ధర్మ.
0: ఇతనికి మొట్టమొదట పుట్టినప్పుడు పెట్టినటువంటి పేరు సర్వార్థ సిద్ధుడు అని పేరు.
1: At the beginning he was christened like this as Sarvartha Siddha.
0: అప్పుడు సుప్రబుద్ధుడు అనేటువంటి యొక్క శుద్ధోదని బావమరిదిని కుమార్తెను తెచ్చి యశోధర అనేటువంటి అమ్మాయిని వివాహం చేశాడు శుద్ధోదనుడు.
1: శుద్ధోదన గాట్ బుద్ధ మ్యారీడ్ టు ద డాటర్ ఆఫ్ సుప్రబుద్ధ, ది బ్రదర్ ఇన్ లా ఆఫ్ శుద్ధోదన.
0: కారణమేమిటి?
1: What's the reason?
0: ఈ విధమైనటువంటి విచారణ చేత తాను ఒక విరక్తి కావచ్చును లేక వైరాగ్యం పూనవచ్చును అనేటువంటి భయం చేతనే శుద్ధోదనుడు ఈ బుద్ధునకు ఈ విధమైనటువంటి యొక్క వివాహం కట్టిపెట్టాడు.
1: ఫాదర్ గాట్ హిమ్ మ్యారీడ్ బికాస్ హీ థాట్ దట్ హీ వుడ్ బి డిటాచ్డ్ టోటలీ బై కాన్స్టెంట్ ఎంక్వైరీ.
0: కడపటికి సత్యాన్ని గుర్తించినటువంటి యొక్క బుద్ధుడు ఇది సరి అయినటువంటిది కాదు.
1: బుద్ధ రియలైజ్ ద ట్రూత్ అట్ ది ఎండ్ అండ్ ఫెల్ ద డిఫెక్ట్.
0: మానవుడు ఈనాటి లోకము లోపల అనేక విధమైనటువంటి బంధములకు మూల కారణము లోకమే.
1: మ్యాన్ ఇస్ పుట్ టు సఫరింగ్ బికాస్ హిస్ బౌండ్ బై దిస్ వరల్డ్.
0: బంధువులు మిత్రులే బంధములకు మూల కారణము.
1: ద ఫ్రెండ్స్ అండ్ రిలేషన్స్ ఆర్ ద కాజ్ ఫర్ ద బాండేజ్.
0: లోకములో ఉన్నటువంటి మానవులే ఈ దుఃఖములకు మూల కారణము.
1: ద కంపెనీ అండ్ ద పీపుల్ అరౌండ్ ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ ద మిజరీ.
0: కనుకనే తాను సర్వం దుఃఖం దుఃఖం అన్నాడు.
1: Therefore he declared everything is misery, sadness alone.
0: Sarvam chanikam chanikam chanikam annadu.
1: He said everything is fleeting, momentary.
0: Sarvam nasyam nasyam nasyam.
1: That everything is bound to perish.
0: Idi yedi kudunu satyam kadu.
1: Nothing is true.
0: Talli dandrulu pillalanu aneka vidhamulaitundi yokka margamlo pravesha petti variki aneka bandhamulaku kudunu katti petti taamu tama biddalu kudunu భరించలేని బాధలకు గురి అవుతున్నారు.
1: ద పేరెంట్స్ విల్ పుట్ దేర్ వాచ్ ద చిల్డ్రన్ టు వేరియస్ కైండ్స్ ఆఫ్ బాండేజ్ అల్టిమేట్లీ దేశ
0: ఒక వయసు వస్తానే పిల్లలకు వారికి వివాహం చేయాలి, వారిని ఒక బంధంలో ఉంచాలి అనేటువంటి ఒక దుర్గుణమైనటువంటి ఒక భావములు తల్లిదండ్రుల్లో ప్రారంభిస్తుంటాయి.
1: At the right age, the parents decide to get the son married.
0: ఈ మ్యారేజ్ వల్ల వచ్చేటువంటి సుఖం ఏమిటి అనేటువంటిది తల్లిదండ్రులకు కూడా తెలియదు.
1: Even parents do not know the happiness behind.
0: కారణం ఏమిటి? అదే పెద్ద అజ్ఞానం.
1: Because it's a big ignorance.
0: ఆ తల్లిదండ్రులు ఎంతవరకు సుఖం అనుభవించారు?
1: To what extent the parents
0: ఏ సుఖం అనుభవించారు?
1: What happiness they experienced?
0: శారీరక సుఖమా లేక మానసిక సుఖమా లేక ప్రాకృతిక సుఖమా?
1: Is it physical happiness or mental happiness? What kind of happiness?
0: ఎంతటి మేధావి అయినా కూడాను ఈ విషయాన్ని తాను తెలుసుకోవడానికి ప్రయత్నించడం లేదు.
1: One may be a great intellectual, but he doesn't make an attempt.
0: గొప్ప విద్యావంతుడు కూడాను ఇలాంటి అపవిత్రమైనటువంటి మార్గంలో ప్రవేశిస్తున్నాడు.
1: One may be highly educated, but he treads along the sacred path.
0: ఇంద్రియం సుఖంను మాత్రమే ఆశిస్తున్నాడు, కానీ ఇంద్రియాతీతమైనటువంటి ఒక దివ్యత్వాన్ని ఆశించడం లేదు.
1: He wants this fleeting pleasure, but not the transcendental.
0: నా తల్లి, నా తండ్రి, నా బంధువులు, నా ప్రజలు అందరూ చేరే నాకు ఈ బంధంను కట్టారు అని బుద్ధుడు చాలా విచారించాడు.
1: బుద్ధ ఫెల్ట్ సో సాడ్ దట్ హిస్ పేరెంట్స్ ద రిలేషన్స్ అండ్ ద పీపుల్ అరౌండ్
0: అర్ధరాత్రి సమయం లోపల యశోదరను రాహుల్ను త్యజించి తాను వెళ్లిపోయాడు.
1: He has given up his wife Yashodhara and the son Rahul in midnight and left the palace.
0: తన హృదయానికి బోధించుకున్నాడు, మాతా నాస్తి, పితా నాస్తి, నాస్తి బంధు సహోదర, అర్థం నాస్తి, గృహం నాస్తి, తస్మాత్ జాగ్రత్త జాగ్రత్త జాగ్రత్త.
1: He taught to himself this way, there's no mother, no father, no relation, no property, no family, nothing whatsoever, therefore one should be careful.
0: అతీతమైన తత్వాన్ని గుర్తించాలి అని ఒక విధమైనటువంటి సత్సంకల్పాన్ని అభివృద్ధి పాలించుకున్నాడు.
1: He has determined to know the transcendental principles behind this.
0: ఏమిటి ఈ జీవితం?
1: What is this life?
0: జన్మ దుఃఖం.
1: Life is misery.
0: జరా దుఃఖం.
1: Old age is sad.
0: జన్మ దుఃఖం, జరా దుఃఖం, రెండు దుఃఖములే.
1: The life, the birth and the old age, both give you the
0: pain. జయా దుఃఖం పునఃపునః.
1: And it is repeated time and again.
0: అంత్యకాలే మహా దుఃఖం, తస్మా జాగ్రత్త జాగ్రత్త జాగ్రత్త.
1: At the end you will face that infinite misery, therefore be careful.
0: ఏమిటి ఈ యొక్క సుఖము?
1: What is this?
0: సంసారంలో సుఖమా, ఉద్యోగంలో సుఖమా, వ్యాపారంలో సుఖమా, ఇంకే విధమైనటువంటి విద్యలో సుఖమా? దేంట్లో సుఖం లేదు.
1: Where is happiness? Is there happiness in family? ఇవన్నీ job or in business?
0: క్షణికమైనటువంటి సుఖములు.
1: That's all momentary.
0: మానవుడిగా పుట్టి మాధవత్వాన్ని తలయందు ఉంచుకొని ఈ అల్పమైన స్వల్పమైనటువంటి విషయాలకు అరులు చాచి జీవితాన్ని వ్యర్థం చేసుకుంటున్నాడు మానవుడు.
1: Having been born, one should become divine, but he wastes his life because of these mean things.
0: ఇది అంతై కూడాను మిథ్యము మిథ్యము మిథ్యము.
1: All this is illusion.
0: సత్యము ఒక్కటే.
1: Truth is one.
0: అది ఏ నిర్వాణం.
1: The truth is nirvana.
0: నిర్వాణం అనగా ఏమిటి?
1: What is nirvana?
0: ఏకాత్మతత్వమే నిర్వాణము అన్నాడు.
1: That unitedness, that single mindedness is nirvana.
0: ఈ మనస్సును దివ్యమైనటువంటి భావంలో ప్రవేశపెట్టడమే నిర్వాణం అన్నాడు.
1: Making our mind sacred and tread along that path is nirvana.
0: తాను కొన్ని గంటలలో నిర్మాణమయ్యేటువంటి స్థితి లోపల తన భావమైనటువంటి యొక్క ఆనంద బుద్ధుని దగ్గరికి వచ్చి తాను ఏడుస్తుంటే చెప్పాడు బుద్ధుడు.
1: Before attaining the state of nirvana a few hours before, he summoned his ananda buddha and told him.
0: తమ్ముడు.
1: He summoned his brother and told him.
0: తన పిల్లతల్లి అయినటువంటి యొక్క గౌతమి అతన్ని అనేక గారాహంగా పెంచింది.
1: And Gautami took care of him so much earlier.
0: బుద్ధుడు పుట్టినటువంటి ఏడవ దినమే మాయాదేవి మరణించింది.
1: On the very seventh day of the birth of Buddha, Mayadevi died.
0: శుద్ధోదనుడు రెండో భార్య అయినటువంటి యొక్క గౌతమే ఈ బుద్ధుడిని పెంచి పెద్ద చేసింది.
1: ఇట్ వాస్ గౌతమి ది సెకండ్ వైఫ్ శుద్ధోదన హూ హాస్ టేకెన్ కేర్ ఆఫ్ బుద్ధ.
0: కనుక గౌతమి పెంచటం చేత అతనికి గౌతమ బుద్ధుడు అని పేరు పెట్టారు.
1: బికాస్ హీ వాస్ ఫాస్టర్డ్ బై గౌతమి ఈస్ కాల్డ్ గౌతమ లేటర్.
0: 28వ వయసు లోపల సర్వసంగ పరిత్యాగై అరణ్యమునకు ప్రవేశించాడు.
1: At the age of 28, he left everything, sacrificed everything.
0: దీని యొక్క అంతరార్థం ఏమిటి?
1: What is the significance of all this?
0: సంఘం శరణం గచ్చామి. Hands in the society, head in the forest.
1: సంఘం శరణం గచ్చామి. hands in the society and head in the forest.
0: తాను ఫారెస్ట్ లో ఉన్నాడు.
1: He spent his life in the forest.
0: ఈ సంఘం యొక్క సుక్షేమం కోసమని అనేక విధమైనటువంటి యోచనలు చేస్తున్నాడు.
1: He made inquiry in depth for the welfare of the society.
0: ఫస్ట్ ధర్మం శరణం గచ్చామి.
1: First one has to surrender to
0: ధర్మం. ఏమిటి ధర్మము? ధర్మము.
1: What is this dharma?
0: అది ఏ అహింస పరమో ధర్మ.
1: That is ahimsa, non-violence.
0: ఎవరిని బాధించకూడదు.
1: Don't hurt anybody.
0: ఈ బాధించినటువంటి ఒక జీవితమే నిజమైన జీవితం అన్నాడు.
1: The life that would not make anyone suffer is the true life.
0: కనుక ఈ రెండింటి యొక్క మూల సూత్రములను ఆధారం చేసుకుని బుద్ధుడు యావత్ ప్రచారమంతా చేస్తూ వచ్చాడు.
1: Basing on these twin principles, Buddha propagated all over the world.
0: టిబెట్, చైనా, బర్మా, జపాన్ ఇత్యాది పెద్ద పెద్ద రాజ్యములు యందు కూడాను ఈ బుద్ధ సమాచారము ప్రచారం జరుపుతూ వచ్చింది.
1: The teachings of Buddha have spread all over, like Tibet, China, Burma, Japan.
0: Inte kaakunda taanu maraninchi nirvaanamaina tarvata ee buddhi oka jeethi lopala unnatundi vaaru okariki okariki desham kaliginchukoni.
1: Later what happened was there was infighting among the followers of Buddha.
0: Kramakramena buddhamatamunu chinimpa chestu vacharu.
1: And that was the cause for the decline of Buddhism.
0: Bhautikamainatundi vaatini aadharam chesukunnaru kaani
1: they have gone by the temporary ephemeral
0: buddhu cheppinatvanti yokka sakshat satyavakulanu evvaru kudanu pracharamlo pettaledu.
1: But no one observed in practice the true teaching of Buddha.
0: Drushti chuste chaala chedda drushtiliga roopantu vachayi.
1: If you take their outlooks, they are very bad.
0: Kalukune motta motta samyak drushti annadu taanu.
1: Therefore Buddha said, first have good looks.
0: దృష్టిని నీవు అదుపులో ఉంచుకుంటే సృష్టి అంతా నీ చేతిలో నిలిచిపోతుంది అన్నాడు.
1: When once you have got a control over your looks, you can control the whole creation.
0: కనుకనే మన దృష్టియే సృష్టి.
1: Therefore drushti vision is
0: సృష్టి
1: creation.
0: ప్రత్యేకంగా లేదు.
1: It is not separate.
0: నీవు చెడ్డ దృష్టి చూస్తే చెడ్డ ప్రకృతి.
1: If you have bad looks, the whole creation looks
0: మంచి
1: bad.
0: దృష్టి చూస్తే ఇది పవిత్రమైన ప్రకృతి.
1: If you have good outlook, everything is sacred.
0: కాబట్టి మంచి చెడ్డలు రెండు నీ దృష్టిలో ఉన్నావు కానీ సృష్టిలో లేవు.
1: So good and bad lie in your vision, not in creation as such.
0: కనుక ప్రతి మానవుడు కూడాను దృష్టిని సరైన అదుపులో ఉంచుకోవాలి.
1: Therefore every human being must exercise control
0: on his looks. మనోవా కర్మలంతా మాలిన్యమైపోతున్నాయి.
1: Because of the looks of the body, the mind and the word, they are all polluted, adulterated.
0: కనుక ఈ మాలిన్యంకు మూల కారణము మన దృష్టియే.
1: For all this pollution, it's only our vision that's the cause.
0: కనులను ఎందుకు ఇచ్చారు భగవంతుడు?
1: Why God has given us the eyes?
0: పవిత్రమైనటువంటి దీనిని పరీక్షించే కోసమని.
1: Eyes are gifted to see sacred things around.
0: అందరిని చూచే కోసం కాదు.
1: Not to see everybody.
0: ఈ విధంగా దృష్టిని అనేక విధములుగా కూడాను ప్రసరించేయటం చేతనే మానవుడు మాలిన్యుడైపోతున్నాడు.
1: Because of our looks, which are not proper, the human life itself is polluted.
0: దృశ్యములంతా కూడాను తనలో నిలిచిపోతున్నాయి.
1: All the outlooks, all the scenario is absorbed within.
0: కనుక మనం సరైన దృష్టిని అభివృద్ధి పరచుకోవాలి.
1: Therefore we should develop good looks.
0: ఈ దృష్టిని అభివృద్ధి పరచుకున్నప్పుడే సృష్టి అంతకుడును సార్థకమవుతుంది.
1: When once we develop good outlooks, the whole creation.
0: రెండవది వాక్ శుద్ధి.
1: The next one is
0: సమ్యక్ వాక్.
1: Next one is good words.
0: ఈనాడు ఎదురుపడినటువంటి వాడితో అంతా మాట్లాడటమే, ఎవడు చిక్కితే వాడితో అంతా మాట్లాడ, ఇది ఎంత చెడ్డ పని.
1: Today what we do is we talk to everybody that we meet on the way.
0: దివ్యత్వమైనటువంటి ఎనర్జీని ఎంత వేస్ట్ చేసుకుంటున్నావు.
1: You are wasting lot of divine energy.
0: అన్నెసరీగా ఎందుకు ఇతరితో నీకు మాటలు?
1: వై డు యూ టాక్ అన్నెసరీ విత్ అదర్స్?
0: నీ మాటల యొక్క శక్తిని నీవు అపవిత్రం చేసుకుంటున్నావు.
1: యు ఆర్ మేకింగ్ ద స్ట్రెంగ్త్ ఇన్ ద ఎనర్జీ
0: వల్ల మాటల వల్లని మనిషి రాక్షసునిగా మారిపోతున్నాడు.
1: బికాస్ ఆఫ్ దిస్ అన్నెసరీ గాసిప్ యూ బికమ్ ఎ డెమన్.
0: మనుష్యత్వంలో ఉండినటువంటి దివ్యత్వాన్ని మరచి పశుత్వాన్ని పెంచుకుంటున్నాడు.
1: ది డివినిటీ అండ్ హ్యుమానిటీ ఆర్ ఫర్గాటన్. యు షుడ్ బి రెడీ ఫర్ మోర్.
0: ఇది సత్సంకల్పం.
1: The next one is good thoughts, satsankalpa.
0: అది సమ్యక్ సంకల్పం.
1: That's good thoughts, సమ్యక్ సంకల్పం.
0: దీన్ని పురస్కరించుకుని సమ్యక్ సాధన అన్నారు.
1: Basing on this, good pursuit, good path.
0: ఈ సమ్యక్ సాధన అనేటువంటిది చాలా మానవునికి అత్యవసరము.
1: The good spiritual path is very essential.
0: తద్వారా మానవుని ఎందున్నటువంటి మానవతా గుణములు అభివృద్ధి అవుతాయి.
1: Because of this true spiritual path, the human qualities, values will improve.
0: మానవుని యొక్క మానవతా గుణములు అభివృద్ధి అయినప్పుడే మానవుని యందు దాగి ఉన్నటువంటి యొక్క దైవత్వం కూడా మనకు సాక్షాత్కరిస్తుంది.
1: Then once human values develop, the divinity will blossom.
0: మానవుని హృదయంలో ఉన్నటువంటి మానవతా గుణములే తన కనిపెట్టుకోలేనప్పుడు మాధవత్వాన్ని ఏ రీతిగా కనిపెట్టగలడు?
1: Then once the human values are not recognized, how do you expect him to know the divine?
0: అసలు మానవుడు అంటే ఏమిటి?
1: Then who is the human being?
0: ఇదియే సమ్యక్ దర్శనం.
1: This is what's called samyak darshana.
0: అనగా ఏంటి? The proper study of mankind is man.
1: It means proper study of mankind is man.
0: Thoughts, words, action. మూడింటిని అదుపులో ఉంచుకోవాలి.
1: It only means exercising control over our thoughts, words and deeds.
0: అప్పుడే వాడు నిజమైన మానవుడు.
1: Then he becomes true human.
0: దృష్టిని, వాక్కును, చేతులను సరైనటువంటి దీంట్లో పెట్టుకోకుండా పోవటం చేత వాడు మానవుడి కంటే దానవుడుగా మారిపోతున్నాడు. బుద్ధుడు లౌకికమైన సాధనలు, లౌకికమైన శాస్త్రములు, లౌకికమైన వేదములు తాను ఉచ్చరించలేదు.
1: బుద్ధ డిడ్ నాట్ స్టడీ ద వరల్డ్లీ నాలెడ్జ్, ద వరల్డ్లీ ఇన్ఫర్మేషన్.
0: ఇవన్నీ కూడా ప్రవృత్తి యొక్క లక్షణాలు.
1: దే ఆల్ రిఫ్లెక్ట్ ది అవుట్వర్డ్ ట్రెండ్.
0: కానీ అతని యొక్క హృదయము నివృత్తి దీంట్లో ప్రవేశించింది.
1: బట్ హిస్ హార్ట్ వాస్ ఆల్వేస్ ఇన్ వర్డ్.
0: ఒక్క దైవమని కానీ లేక ఒక విధమైనటువంటి ఒక శాస్త్రమని కానీ తాను ఉచ్చరించలేదు.
1: He did not refer to single God or a single sacred text.
0: యజ్ఞం అంటే ఏమిటని తాను భావించాడు.
1: He did not consider యజ్ఞ.
0: యజ్ఞం అనగా త్యాగమే అని విశ్వసించాడు.
1: He had full faith that యజ్ఞ is an act of sacrifice.
0: యజ్ఞం అంటే మంత్రాలు చేసి అర్పితం చేయడం కాదు.
1: యజ్ఞ is not offering with mantras.
0: త్యాగేనేకి అమృతత్వ మానసు.
1: యజ్ఞ మీన్స్ సాక్రిఫైస్ దట్ కన్ఫర్స్ ఇమ్మోర్టాలిటీ.
0: కనుక మానవుని యందు మొట్టమొదట త్యాగం అభివృద్ధి కావాలి.
1: సో మ్యాన్ హ్యాస్ టు డెవలప్ దిస్ సాక్రిఫైస్ ఫస్ట్.
0: దేనికి నీ త్యాగం చేయటం లేదు.
1: యు ఆర్ నాట్ సాక్రిఫైసింగ్ ఎనీథింగ్.
0: దేన్నైనా త్యాగం చేసినప్పుడే మానవుడు ముందుకు వెళ్ళగలడు.
1: యు కెన్ మార్చ్ అహెడ్ గో ఫార్వర్డ్ ఇఫ్ ఓన్లీ యు సాక్రిఫైస్.
0: ఉదాహరణ,
1: స్మాల్ ఎగ్జాంపుల్,
0: మానవుడు ఈత ఆడుతూ ఉంటాడు.
1: యు స్విమ్.
0: స్విమ్. అప్పుడు ముందున్నటువంటి యొక్క జలమును వెనుక్కు నెట్టినప్పుడే తాను ముందుకు పోగలడు.
1: You have to push all the water backward, then only you can go forward.
0: త్యాగము చేసినప్పుడే యోగం అనేటువంటి దానికి ముందుకు పోగలము.
1: When once you do this త్యాగ sacrifice, you will have yoga, the deservedness.
0: యోగమే నిర్వాణము.
1: And this yoga deservedness is nirvana.
0: ఈ నిర్వాణం అనే యోగములో ప్రవేశించాలంటే త్యాగం కావాలి.
1: For this nirvana, త్యాగ sacrifice is essential.
0: అన్నింటికి నీ ప్రేమ ప్రధానము.
1: For everything, love is most important.
0: ప్రేమ లేకుండా దేనిని మనం సాధించలేము.
1: Without love you cannot achieve anything.
0: ఎట్టి ప్రేమ?
1: What sort of love?
0: లౌకికమైన ప్రేమ?
1: Is it worldly love?
0: లేక భౌతికమైన ప్రేమ?
1: Or physical?
0: లేక ధార్మికమైన ప్రేమ?
1: Or anything of that?
0: లేక వైజ్ఞానికమైన ప్రేమ?
1: Or scientific?
0: కాదు కాదు.
1: No.
0: దివ్యమైన ప్రేమ.
1: It is divine love.
0: కనుక ఈనాడు బుద్ధుడు చెప్పిందంటే ప్రతి మానవుడు కూడాను ప్రతి వ్యక్తిని కూడాను బంధంలో ముంచుతున్నాడు కానీ అతనికి ఒక విముక్తిని కలిగించడం లేదు.
1: What Buddha says is this: we are putting everyone encased within the bondage.
0: పెద్దలంత పిల్లలను బంధ బాధనలో ముంచుతున్నారు.
1: The elders are responsible for the bondage.
0: అది ప్రేమ అని భావిస్తున్నారు.
1: They take it as love.
0: అది ప్రేమ కానే కాదు.
1: It's not love at all.
0: ఒక కుమారుడు ఉంటాడు.
1: It is a son.
0: నాయన నువ్వు పెళ్లి చేసుకో, పెళ్లి చేసుకో, పెళ్లి చేసుకో.
1: He insists that his son should get married. Is that love?
0: కాదు కాదు.
1: No.
0: వాడికి ఇష్టం ఉంటే వాడే చేసుకుంటాడు.
1: If he wants him to marry.
0: నీవెందుకు వాడిని ఫోర్స్ చేయటం?
1: Why should you force him?
0: ఈ ఫోర్స్ ఒక పెద్ద బంధన.
1: దిస్ సార్ట్ ఆఫ్ ఎన్ఫోర్స్మెంట్ ఇస్ బాండేజ్.
0: అవుట్ సైడ్ ఫోర్స్ ఉండకూడదు, ఇన్ సైడ్ సోర్స్ ఉండాలి.
1: దేర్ షుడ్ నాట్ బి అవుట్ సైడ్ ఫోర్స్, దేర్ షుడ్ బి ఇన్ సైడ్ సోర్స్.
0: అది ఏ బుద్ధుని యొక్క ప్రధానమైనటువంటి యొక్క బోధ.
1: ది ఇన్ సైడ్ సోర్స్ ఇస్ ద మెయిన్ టీచింగ్ ఆఫ్ బుద్ధ.
0: నా త్యాగమునకు అడ్డు తగిలి,
1: యు ఆర్ కమింగ్ ఇన్ ద వే ఆఫ్ మై సాక్రిఫైస్,
0: కేవలం నన్ను నాకు వివాహం చేసి,
1: యు గెట్ మీ మ్యారీడ్,
0: నన్ను ఈ బంధంలో ముంచినారు.
1: అండ్ యూ డ్రౌన్ మీ ఇన్ దిస్ బాండేజ్.
0: కనుక బంధువులు ఎవరిని నమ్మకూడదు.
1: సో వీ షుడ్ నాట్ బిలీవ్ ఎనీ రిలేషన్.
0: ఏమాత్రము నమ్మకూడదు.
1: వీ షుడ్ నాట్ హ్యావ్ ఫెయిత్ ఇన్ పీపుల్.
0: నువ్వు బంధంలో ముంచేటువంటి ఒక వ్యక్తిని.
1: దే విల్ టేక్ అస్ టు బాండేజ్.
0: కష్టకరపడికి శుద్ధోదన దగ్గరికి వచ్చాడు.
1: శుద్ధోదన కేమ్ అట్ ది ఎండ్.
0: శుద్ధోదనుడు బోధించాడు, నాయన నీవు మహారాజుగా రావాల్సినటువంటి వాడవు, నీవు ఈ బిచ్చం ఎత్తుకుని తిరగటం ఏమిటి?
1: ద ఫాదర్ సెడ్ యు ఆర్ ఎన్ ఎంపరర్, హౌ ఇస్ దట్ యు ఆర్ బెగింగ్?
0: నేను మహారాజును.
1: ఐ యామ్ ఎన్ ఎంపరర్.
0: నీవు బుచ్చగాడిగా ఉంటున్నావు.
1: You are leading the life of a beggar.
0: నీకు తగదు అని బోధించాడు తండ్రి.
1: Father says not proper on your part to be served.
0: అప్పుడు బుద్ధుడు చక్కని సూట్ అయినటువంటి ఆన్సర్ ఇచ్చాడు.
1: బుద్ధా గేవ్ హిమ్ స్ట్రైట్ ఆన్సర్.
0: అయ్యా నీవు బ్రహ్మనే, నేను బ్రహ్మనే.
1: He said you are divine, I am also divine.
0: నీవు తండ్రి కాదు, నేను కొడుకు కాదు.
1: You are not the father and I am not the son.
0: మన ఇద్దరు కూడా నువ్వు బ్రహ్మనే.
1: Both of us are divine.
0: అయితే ప్రాకృతమైనటువంటి జీవితంలో నీవు మహారాజ సంతతిలో పుట్టావు.
1: But from the worldly sense, you are born in the clan of kings.
0: నేను వైరాగ్య సంతతిలో నేను పుట్టాను.
1: I am born in the clan of renunciants.
0: కాబట్టి నా యొక్క ఆదర్శమైనటువంటి వారంతా కూడాను విరాగులే.
1: Therefore, all my ideals are one of renunciation.
0: నీ యొక్క వంశమంతా కూడాను రాగులే.
1: The whole of your clan is full of
0: రాగము, ఇది విరాగము.
1: That is raga attachment. This is viraga attachment. అదే ఒక పెద్ద రోగం. So this raga attachment is a roga disease.
0: Viraga ఉన్నటువంటి వారికి ఇదే ఒక పెద్ద నిర్వాణం.
1: This viraga detachment is nirvana, liberation.
0: ఈ విధంగా తండ్రిని, భార్య అయినటువంటి యశోదరును అందరినీ దగ్గరికి పిలిచి వారికి కూడా ఈ విధమైన బోధన చేశారు.
1: He taught his father and the wife యశోధర equally.
0: కనుక బుద్ధుడంటే కేవలము సామాన్యమైనటువంటి మానవుల లోపల ఏదో బుద్ధం శరణం గచ్చామి, సంఘం శరణం గచ్చామి, ధర్మం శరణం, ఇది కాదు ప్రధానము.
1: Buddhism, Buddha teaching should not be limited to these three sentences. Sangham saranam
0: gacchami. Buddham saranam gacchami. Mana buddhini ekkada deeniki saranagat cheyali.
1: Where should we surrender our intellect, buddhi?
0: Buddham saranam gacchami. Next, dharmam saranam gacchami. Dharmamulo ee buddhini pravesha pettali.
1: It means our intellect should follow the path of righteousness.
0: Tadupari em cheyali?
1: Then what should we do?
0: Ee yokka dharmam aneetundi dani kevalamu pravesha pettinanta maatramu chaladu.
1: It's not enough if we follow righteousness.
0: Sangham saranam gacchami. Ee dharmanni sanghamlo pravesha pettali.
1: This righteousness should be put to use in sangha.
0: Buddhini dharmamulo dharmamulo sanghamlo pravesha pettinappude ee sarthakam aipothundi.
1: Therefore buddhi intellect should follow dharma righteousness in sangha.
0: Sanghamanta kudunu pavitramaina roopanga pontundi.
1: Then the whole society will be sacred.
0: కనుకని సొసైటీలో మనం మెంబర్స్ గా ఉన్నాము.
1: వీఆర్ మెంబర్స్ ఇన్ దిస్ సొసైటీ.
0: సొసైటీ బాగుపడినప్పుడే మనం బాగుపడగలం.
1: ఇఫ్ సొసైటీ ఇస్ గుడ్, యూ విల్ బి గుడ్.
0: కనుక అవతార పురుషుల యొక్క తత్వాన్ని చరిత్ర చదివినంత మాత్రమున, వర్ణించినంత మాత్రమున, పారాయణం చేసినంత మాత్రమున చాలదు.
1: ఇట్స్ నాట్ ఎనఫ్ ఇఫ్ వీ గో త్రూ ద బయోగ్రఫీ ఆఫ్ ఇన్కార్నేషన్స్ రిపీట్ ఇన్ వెర్బాటమ్.
0: మనం ఆచరణలో పెట్టాలి.
1: వీ షుడ్ పుట్ దెమ్ ఇన్ టు
0: ప్రాక్టీస్. ఏ ఒకటి రెండైనా మనం ఆచరణలో పెట్టాలి.
1: అట్లీస్ట్ వీ షుడ్ ప్రాక్టీస్ వన్ ఆర్ టూ ఆఫ్ దేర్ టీచింగ్స్.
0: మనం క్రమక్రమేణ ప్రాకృతమైనటువంటి ప్రేమనే పెంచుకుంటున్నామే కానీ దైవ సంబంధమైన ప్రేమను పెంచుకోవటం లేదు.
1: వీ ఆర్ డెవలపింగ్ డే బై డే ద వరల్డ్లీ లవ్ బట్ నాట్ ద డివైన్ లవ్.
0: ఎన్ని దినములైనప్పటికీ ప్రాకృతమైన ప్రేమనే పెరిగిపోతుండాలి.
1: ఇన్ స్పైట్ ఆఫ్ ప్రొలాంగ్డ్ పీరియడ్స్ ఆఫ్ టైమ్ వీ ఆర్ అటాచ్డ్ టు ద వరల్డ్.
0: క్రమక్రమేణ కొంత వైరాగ్యములో మనం ప్రవేశించాలి.
1: Slowly we should develop detachment.
0: గ్రంథాలు చదవాలి.
1: We should go through the text.
0: చదివినంత మాత్రం చాలదు.
1: It's not enough if you read.
0: చదివిన దాన్ని అర్థం తెలుసుకోవాలి.
1: We should know the meaning well.
0: తెలుసుకున్నంత మాత్రం చాలదు.
1: Not enough if you know.
0: దాని సరైనటువంటి యొక్క మననం చేయాలి.
1: We should repeat, recapitulate.
0: మననం చేసినంత మాత్రం చాలదు.
1: It's not enough if you
0: recall. ప్రాక్టికల్ లో పెట్టాలి.
1: You should also put it into practice.
0: బుకిష్ నాలెడ్జి సూపర్ఫిషియల్ నాలెడ్జ్ గా మారిపోతుంది.
1: Because of this, the bookish knowledge becomes superficial knowledge.
0: అది ప్రయోజనం లేదు. ప్రాక్టికల్ నాలెడ్జ్ నీకు దింపాలి.
1: Bookish knowledge, superficial knowledge are useless.
0: పుస్తకం మస్తకంగా మారిపోతుంది. మస్తకం ప్రాక్టికల్ గా రేయవది.
1: Therefore, the book has become the head, but the head has not been put into practice.
0: And here, food, head and God.
1: And here we find the three steps: food, head, and God.
0: ఈ God, దైవం యొక్క తత్వాన్ని మనం పెట్టుకోవాలి.
1: We should know the nature of God very clearly.
0: God అంటే ఏమిటి?
1: Who is God then?
0: G O D.
1: God spelling G O D.
0: G అనగా ఏంటి?
1: What do you mean by G?
0: మనము ఎన్నో రకములుగా భావిస్తున్నాము.
1: We take it in a different sense.
0: కానీ G అంటే మనం సరైన అర్థాన్ని తెలుసుకోవాలి.
1: We should know the correct meaning of G.
0: G అంటే ఏమిటి?
1: What is G?
0: ఇది కేవలం సృష్టికి మూల కారణమైనటువంటిది.
1: It is the one, the cause for creation, generation.
0: Generation. కాబట్టి G అంటే జనరేషన్.
1: G stands for generation.
0: O అంటే ఆర్గనైజేషన్.
1: O stands for organization.
0: D destruction.
1: D destruction.
0: ఇది G O D.
1: This is G O D.
0: సృష్టి స్థితి లయము.
1: This is generation, organization, destruction. G O D, God.
0: కనుక ఈ తత్వాన్ని చక్కగా మనం గుర్తించినప్పుడే మనలో ఉండేటువంటి ఒక దివ్యత్వం ఆవిర్భవిస్తుంది.
1: When once we know this latent meaning, the divinity will blossom well.
0: సృష్టికి బ్రహ్మ అని, రక్షణకు విష్ణు అని, లయమునకు ఈశ్వరుడని ఈ బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ఎవ్వరూ చూడలేదు.
1: In fact, none of us have ever seen the creator Brahma.
0: ఈ మూడు కూడా మనందే ఉంటుంది.
1: The trinity
0: generation మనందే ఉంటుంది.
1: Generation is
0: within us. Organization మనందే ఉంటుంది.
1: Organization is
0: within us.
1: So also the destruction.
0: Destruction అనేటువంటి మనలోనే ఉంటుంది.
1: Destruction is within us.
0: కాబట్టి అంతా మనమే మనమే మనమే.
1: Everything.
0: హృదయమే దివ్యత్వము.
1: This is divinity.
0: ఆ యొక్క దివ్యత్వాన్ని మనం పూర్తిగా నమ్మాలి.
1: We should have full faith in this divinity.
0: అది నమ్మకుండా లోకాన్ని నమ్ముతున్నాము.
1: But we believe the world.
0: ఈ లోకమంతా కూడా కేవలము ఒక విధమైనటువంటి గాలి మేడలే.
1: This world is something like castles in the air.
0: ఇది కేవలము ఒక విధమైనటువంటి ఒక మిరాజ్. మిరాజ్.
1: The whole world is a mirage.
0: కంటికి కనిపిస్తుందా కానీ అక్కడ జలం లేదు.
1: You see with the eye, but there is no water there.
0: జలముందంటే కానీ కనిపిస్తుందా కానీ జలం కాదు అది.
1: It appears as though there is water, but
0: ఈ మ్యారేజ్ అనేటువంటిది మిరాజ్.
1: So marriage is a mirage.
0: దీన్ని పట్టుకొని మనం లేని అవస్థలకు గురి అయిపోతున్నాము.
1: Basing on this, we suffer.
0: ఎందుకు ఇంద్రియాన్ని నిగ్రహించుకోకూడదు?
1: Why don't you understand
0: this? నువ్వు మానవుడై పుట్టి పశువు కాదు కదా?
1: You're not an animal.
0: పశువులే నిగ్రహించుకుంటుంటే ఈనాడు మానవులు కూడా నిగ్రహించుకోవటం లేదు.
1: Animal has got some control.
0: ఎందుకు కాల్చనా?
1: Then why should you study?
0: తెలివితేటలు ఎందుకు కాల్చనా?
1: Why intelligence?
0: మీరు గొప్పతనం ఎందుకు కాల్చనా?
1: Why all this greatness?
0: ఇవన్నీ కూడా నువ్వు వ్యర్థమైనటువంటివి.
1: That's all a waste.
0: చదువు చదివి చదివి చావంగనేటికి.
1: Having studied and studied, ultimately you die.
0: చావు లేని చదువు చదవాలి.
1: You should study in such a way as to be immortal.
0: ఆ చదువు ఏమిటి? అదే నిర్వాణ చదువు.
1: వాట్ ఈస్ ద స్టడీ? దట్ ఇస్ ద స్టడీ ఆఫ్ లిబరేషన్.
0: ఏ స్కూలుకు పంపిస్తే బుద్ధుడు ఏమైపోతాడో అని శుద్ధోధనుడు ఎక్కడికి పంపలేదు.
1: శుద్ధోధన హ్యాస్ నాట్ సెంట్ బుద్ధ టు ఎనీ స్కూల్.
0: బయటికి పోతే ఏ యొక్క వృద్ధులు చూస్తాడో అని భయపడి చదివించలేదు.
1: హి వాస్ అఫ్రైడ్ బికాజ్ బుద్ధ మైట్ వాచ్ ఎనీ ఓల్డ్ మ్యాన్ ఆర్ ఎ డెడ్ బాడీ.
0: ఈ విధంగా సుఖంగా పెట్టి పెట్టి పెట్టి కట్టగడప్పటికి ఏమైపోయింది?
1: He was brought up in all comfort and pleasure. What
0: happened? Paasipaya annattuga moosipettam valla adi poorthi paasipoyindi.
1: All that is treasured becomes rotten.
0: కనుకనే జగత్తుకంత కూడా నువ్వు ఒక విధమైనటువంటి సత్యాన్ని బోధించడానికి కంకణం కట్టుకున్నాడు బుద్ధుడు.
1: బుద్ధ డిటర్మిన్డ్ టు ప్రొపగేట్ ద ప్రిన్సిపల్స్ ఆఫ్ ట్రూత్ ఇన్ ద వరల్డ్.
0: ట్రూత్ ట్రూత్ ట్రూత్.
1: హి టాట్ ట్రూత్ అండ్
0: సత్యాన్ని చాటాలి.
1: ట్రూత్ మస్ట్ బి
0: ప్రొపగేటెడ్. ఏంటి సత్యము?
1: వాట్ ఇస్ దిస్?
0: దైవం ఒక్కటే సత్యము.
1: గాడ్ ఇస్ ట్రూత్.
0: ఏది ధర్మము?
1: వాట్ ఇస్?
0: అహింసనే ధర్మము. ఎవరిని హింసించకూడదు. ఎందుకనగా అందరి యందు దైవమే ఉంది.
1: వి షుడ్ నాట్ హార్మ్ ఎనీబడీ, వి షుడ్ నాట్ హర్ట్ ఎనీబడీ, బికాస్ గాడ్ ఈజ్ ఇన్ ఎవరీవన్.
0: ఎవరిని హింసించినా దైవాన్ని హింసించినట్టే.
1: హూమ్ సో ఎవర్ యూ హార్మ్, ఇట్ అమౌంట్స్ టు హార్మింగ్ గాడ్.
0: కానీ దృష్టిని దైవం వైపు మరల్చు.
1: దేర్ఫోర్ టర్న్ యువర్ లుక్స్ టువర్డ్స్ గాడ్.
0: ఈ జగత్తు వైపు మరల్చకూడదు.
1: నాట్ టువర్డ్స్ ద వరల్డ్.
0: జగత్ అంతా కూడా కేవలం మార్పు చెందేటువంటిది.
1: ద హోల్ వరల్డ్ ఇస్ బౌండ్ టు చేంజ్.
0: ఈ జగత్ అంటే అర్థము.
1: వాట్ ఇస్ ద మీనింగ్ ఆఫ్ దిస్
0: జగత్?
1: జగత్.
0: Ja, coming.
1: Ja, coming.
0: Gat, going.
1: Gat, going.
0: Coming and going, coming and going, coming and going.
1: Jagat means that which is coming and going.
0: Ravatam, potam, ravatam, potame.
1: It comes and goes constantly.
0: Puttunnadu, chastunnadu, puttunnadu, chastunnadu.
1: He is born and he dies later.
0: Idiye Shankara varu kuda cheppadu.
1: This is the teaching of Shankara.
0: Punarapi.

0: Nothing, no one will ever come to your rescue. None can protect you. No use of learning
1: with them.
0: Do you think that you will be protected by these things? As you leave this world, what is that you carry? What is that follows you? No one will ever
1: protect
0: you. Nothing will follow you. You remain alone.
1: కంట ఉండేది, వెంట ఉండేది, జంట ఉండేది, దైవత్వం ఒక్కటే. కనుక దైవతత్వాన్ని చక్కగా మనం అర్థం చేసుకోవాలి.
0: యు హావ్ టు అండర్స్టాండ్ క్లియర్లీ ది నేచర్ ఆఫ్ డివినిటీ.
1: ఈ ప్రాకృతమైనటువన్నీ కూడాను మనమును ముంచేటువంటివి.
0: ది వరల్డ్లీ థింగ్స్ విల్ డ్రౌన్ యు ఇన్ సఫరింగ్.
1: కానీ మొట్టమొదట తీయగా కనిపిస్తుంది జగత్తు.
0: The world appears so fine externally.
1: ఎట్ట కనిపిస్తుంది?
0: How does it look?
1: తేనె పూసిన కత్తి వలె కనిపిస్తుంది.
0: As if like a sword smeared with
1: honey. తేనె నాకుతూ నాకుతూ పోతే నాలుగు కోసేస్తుంది.
0: As you go on licking the honey smeared over the sword, your
1: ఇది
0: tongue will become.
1: నిమురు గప్పిన నిప్పు వలె ఉంటుండాలి జగత్తు.
0: It is something like a fire covered by ash.
1: ఆ నిమురు ఉందని కదా చేయి పెడితే చేయి కాలిపోతుంది.
0: The moment you touch this ash, your hand gets
1: burned. ప్రాకృతమైనటువంటి దీంతో ఏది మనకు సుఖం లేదు.
0: So there's no pleasure in the world.
1: శరీర సుఖం అనుకుంటున్నాడు. ఈ శరీర ఇంద్రియములు అనుభవించే కొలది కూడాను వాడు బలహీనుడవుతున్నాడే కానీ బలవంతుడు కావటం లేదు.
0: యూ థింక్ ఆఫ్ ఫిజికల్ హ్యాపీనెస్ యాజ్ యూ ఎంజాయ్ దిస్ విత్ ఆల్ ది సెన్సెస్, యూ బికమ్ వీక్.
1: మనం ఏ విధంగా ఉంటుండాలి?
0: హౌ షుడ్ వి బి?
1: మన మానవుని యొక్క జీవితం ఎట్ట ఉండాలి?
0: హౌ షుడ్ బి అవర్ హ్యూమన్ లైఫ్?
1: వెన్నెల వంటి హృదయము.
0: Our heart should be like moonlight.
1: Venna vanti paluku.
0: Our words should be soft like
1: butter. Tene vanti shruti.
0: And then drishti
1: undali. Idi kavali. Venna vanti drishti undali.
0: We should have looks like that of a butter.
1: Vennala vanti hrudayam undali.
0: And heart should be like
1: tene vanti paluku undali.
0: Our words should be like
1: manavudu.
0: These are important.
1: Deenni abhivruddhi parchukovali.
0: We should develop.
1: Kaani ee naadu maata maatadte భయంకరమైనటువంటిగా మాట వస్తుంది.
0: టుడే యాజ్ వి స్పీక్ వి ఆర్ వెరీ హార్ష్ ఇన్ అవర్ వర్డ్.
1: హృదయములో ఏ మాత్రం కూడా ఒక విధమైన మెత్తదనం లేదు.
0: దేర్ ఇస్ నో సాఫ్ట్నెస్ ఇన్ అవర్ హార్ట్.
1: వెన్న వంటి హృదయంగా ఉండాలి.
0: అవర్ హార్ట్ షుడ్ బి సాఫ్ట్ లైక్ బట్టర్.
1: మెత్తగా ఉండాలి.
0: బి సాఫ్ట్.
1: పవిత్రంగా ఉండాలి.
0: ఇట్ షుడ్ బి సేక్రెడ్.
1: నిర్మలంగా ఉంటుంది.
0: ఇట్ షుడ్ బి ప్యూర్.
1: అది ఎక్కడ ఉంది?
0: వేర్ ఇస్ ఇట్?
1: కఠిన హృదయము.
0: ఇట్ సో స్ట్రాంగ్.
1: పాషాణ హృదయము.
0: లైక్ ఎ స్టోన్.
1: పాయిజన్ హృదయము.
0: ఇట్ ఇస్ లైక్ ఎ స్టోన్.
1: దీని హృదయం అని చెప్తామా?
0: కెన్ యు కాల్ ఇట్ ఎ హార్ట్?
1: దయా హృదయం. కరుణతో కూడినటువంటిది హృదయం.
0: హృదయ హార్ట్ మీన్స్ హృత్ ప్లస్ దయా.
1: కరుణ ఉండాలి మనలో.
0: దేర్ షుడ్ బి కంపాషన్.
1: కనుకనే ప్రతి ఆస్తికుడు కూడాను,
0: ఎవ్రీ థియస్ట్,
1: హృదయమును కరుణతో నింపుకోవాలి.
0: ఫిల్ హిస్ హార్ట్ విత్ కంపాషన్.
1: వాక్కును ఒక విధమైనటువంటి యొక్క మృదుమధురమైన వాక్కుగా ఉండాలి.
0: అవర్ వర్డ్ షుడ్ బి సాఫ్ట్ అండ్ స్మూత్ అండ్ స్వీట్.
1: కఠినమైన వాక్కుగా ఉండకూడదు.
0: షుడ్ నెవర్ బి.
1: మృదుమధురంతో పాటు సత్యం కూడా ఉంటుండాలి.
0: ద వర్డ్ షుడ్ బి సాఫ్ట్ అండ్ స్వీట్ అండ్ ఫుల్ ఆఫ్ ట్రూత్.
1: అప్పుడే మానవత్వం చెప్పడానికి వీలవుతుంది.
0: దెన్ ఓన్లీ కాల్ యువర్ సెల్ఫ్ ఎ హ్యూమన్.
1: ఎప్పుడు చూచినా కానీ అశాంతి అశాంతి అశాంతి.
0: వి ఫైండ్ రెస్ట్లెస్నెస్.
1: ఈ అశాంతికి ఎవరు కారణము?
0: హూ ఇస్ ద కాజ్?
1: మీ అశాంతికి నీవే కారణం.
0: యు ఆర్ ద కాజ్ ఫర్ ద
1: ఆల్ దిస్. కారణము
0: యువర్ రిజల్ట్స్.
1: మీ దుస్సంకల్పమే కారణం.
0: యువర్ బ్యాడ్ కంపెనీ.
1: దృష్టియే కారణం.
0: యువర్ బ్యాడ్ లుక్స్.
1: నీ సంకల్పాలతో కూడిన దృష్టి చేరటం చేతని అశాంతి మనలో ఆవిర్భవిస్తుంది.
0: బికాస్ ఆఫ్ ద బ్యాడ్ లుక్స్ అండ్ బ్యాడ్ థాట్స్ యువర్ లైఫ్ ఇస్ రెస్ట్లెస్.
1: బుద్ధ జగత్తుకు ఒక విధమైన సత్యాన్ని బోధిస్తూ వచ్చాడు.
0: బుద్ధ టాట్ ట్రూత్ టు దిస్ వరల్డ్.
1: ఈ వేదములు శాస్త్రములు చెప్పినటువంటి సత్యము ధర్మం కాదు.
0: ఇట్స్ నాట్ ద వన్ టాట్ బై వేద.
1: కనుక మనం ఈనాడు రెండు మనం దృష్టిలో పెట్టుకోవాలి.
0: టుడే వీ షుడ్ కీప్ ఇన్ యూ టూ ఇంపార్టెంట్ థింగ్స్.
1: అహింస పరమో ధర్మ. అహింస ఎవరిని మనసుకుతో కానీ దేహంతో కానీ కార్యంతో కానీ హింసించకూడదు.
0: అహింస నాన్ వయలెన్స్, నాట్ హర్టింగ్ ఎనీ వన్ బై థాట్ వర్డ్ అండ్ డీడ్.
1: మన నాలుగునిచ్చింది సత్యం సత్యం.
0: ద టంగ్ ఇస్ గిఫ్టెడ్ టు అటర్ ట్రూత్.
1: దీన్ని చైతన్యులు వారు కానీ మహనీయులు కానీ చెబుతూ వచ్చారు.
0: ద సేమ్ థింగ్ ఇస్ ప్రొపగేటెడ్ బై నోబుల్ సోల్స్ లైక్ చైతన్య.
1: జయదేవుడు చెప్పాడు.
0: జయదేవ్ సెడ్,
1: జిహ్వే రసగ్ని మధుర.

0: ఓ నాలుక,
1: ఓ టంగ్,
0: నీవు ఎందుకుంటున్నావు?
1: వై ఆర్ యు దేర్?
0: కేవలం రుచికరమైన పదార్థం తింట కోసమా?
1: ఇట్స్ ఓన్లీ టు టేక్ డెలీషియస్ ఐటమ్.
0: లేక పరులను నిందించే కోసమా?
1: ఆర్ ఆర్ యు దేర్ టు అక్యూజ్
0: అదర్స్? లేక పరదోషం చేసే కోసమా?
1: ఆర్ టు క్రిటిసైజ్?
0: కాదు కాదు కాదు కాదు. నీవు మధురమైనటువంటి దానివి.
1: యు ఆర్ సో స్వీట్.
0: గౌరవనీయమైనటువంటి దానివి.
1: రెస్పెక్ట్ఫుల్.
0: చాలా పవిత్రమైనటువంటి దానివి.
1: యు ఆర్ వెరీ సేక్రెడ్.
0: నీవు చేయవలసిన పని ఏమిటి?
1: వాట్ ఇస్ యువర్ జాబ్?
0: గోవింద దామోదర మాధవేతి.
1: యు షుడ్ చాంట్ ద నేమ్ ఆఫ్ గాడ్, సేక్రెడ్ నేమ్ ఆఫ్ గాడ్, గోవింద దామోదర
0: మాధవేతి. నీకు నాలుకనిచ్చావు.
1: ఇట్ ఇస్ ఫర్ దట్ పర్పస్ టంగ్ ఇస్ గిఫ్టెడ్.
0: తినటం కోసం కాదు.
1: నాట్ మియర్లీ టు పార్టేక్.
0: పరమ దూషించే కోసం కాదు.
1: నాట్ టు క్యూ.
0: పరమ నిందించే కోసం కాదు.
1: నాట్ టు బ్లేమ్.
0: నీవు నీ హృదయవాసి అయినటువంటి యొక్క దైవాన్ని స్మరించు.
1: థంగ్ ఈస్ గివెన్ టు చాంట్ ద గ్లోరీ ఆఫ్ గాడ్ హూ ఇస్ ద ఇండ్వెలర్.
0: ఎన్ని మతములైనప్పటికీ,
1: ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ నంబర్ ఆఫ్ రిలీజన్,
0: గమ్యము ఒక్కటే.
1: ఆల్ రిలీజన్స్ ఆర్ వన్.
0: మతములన్నీ చేరి మార్గంబు బోధించే, మతములన్నీ చేరి
1: ఆల్ రిలీజన్స్ టుగెదర్
0: మార్గంబు బోధించే,
1: టాట్ డిఫరెంట్ పాత్,
0: వస్త్ర భేదము వేరని వస్తువు తెలిపే.
1: దో యాన్ ఇస్ డిఫరెంట్, ద క్లాత్ ఇస్ వన్.
0: శృంగారములు వేరు బంగారం ఒక్కటే.
1: జ్యువెల్స్ ఆర్ మెనీ, గోల్డ్ ఇస్ వన్.
0: పశుల వన్నెలు వేరు పాలు ఒకటే.
1: ది కలర్ ఆఫ్ ది కౌస్ వేరే, బట్ ద మిల్క్ ఇస్ వన్.
0: జంతువులు వేరు జీవుండు ఒక్కడే.
1: ద బీయింగ్స్ ఆర్ మెనీ,
0: జాతి నీతులు వేరు జన్మం ఒకటే.
1: దెర్ మే బి డిఫరెంట్ స్పీషీస్ బట్ బర్త్ ఇస్ వన్.
0: పూల జాతులు వేరు,
1: ఫ్లవర్స్ ఆర్ మెనీ,
0: పూజలు ఒకటే.
1: వర్షిప్ ఇస్ వన్.
0: దర్శనములు వేరు,
1: పాత్స్ ఆర్ మెనీ,
0: దైవంబు ఒక్కడే.
1: గాడ్ ఇస్ వన్.
0: తెలియలేకను మానవులు తెలివి తప్పి.
1: Because man has lost all his intelligence.
0: Bratuku kosamu bahubada badulairi.
1: To carry out his daily living to earn
0: bratuku kosamu. It's ee tuchchamaina bratuku kosamu inni margalu pondutunnam.
1: For is this mean life, low life he leads such a life?
0: Ee bratuku, ee bratuku oka bratuka.
1: Is this a true life at all?
0: Kaadu kaadu.
1: No.
0: దైవాన్ని స్మరించిన బ్రతుకు బ్రతుక.
1: కెన్ యూ కాల్ ద ట్రూ లైఫ్ ఇఫ్ డస్ నాట్ థింక్ ఆఫ్ దివ్యత్వాన్ని
0: అనుభవించినటువంటి బ్రతుకు బ్రతుక?
1: కెన్ యూ కాల్ దట్ లైఫ్ ఇఫ్ డస్ నాట్ థింక్ ఆఫ్ దివ్యత్వాన్ని?
0: పవిత్రమైన జీవితాన్ని గడపనటువంటి బ్రతుకు బ్రతుక?
1: ఇస్ దట్ ద లైఫ్ ఎట్ ఆల్?
0: నీతి నిజాయితీ లేకుండా బ్రతికే బ్రతుకు బ్రతుక?
1: కెన్ యూ కాల్ ఇట్ ఎ లైఫ్ ఎట్ ఆల్? నో.
0: నీతి నిజాయితీలే నిర్వాణమునకు మూల కారణం.
1: యాక్చువల్లీ స్పీకింగ్, ఇస్ ద మొరాలిటీ అండ్ ఆనెస్టీ దట్
0: గివ్స్ యు నిజాయితీ. ద మొరాలిటీ అండ్ ట్రూత్.
1: ద మొరాలిటీ అండ్ ట్రూత్ విల్ గివ్ యు లిబరేషన్.
0: నిర్వాణం.
1: This is nirvana, liberation.
0: Rendittini vadalipettinaru ippudu.
1: We have given up these two now.
0: Emai pothundali? Nirvanam ledu, manamai pothundali.
1: There is no nirvana liberation, but mana character is gone.
0: Endukante andaru kuda avadhootalu kavali.
1: Everyone should become avadhoota.
0: Evaru avadhoota?
1: Who is an avadhoota?
0: Neeti nijayati galavade avadhoota.
1: The one who has got this morality and truth.
0: Yamadhootane.
1: Without these two, the morality and truth is not avadhuta, but is yamadhuta, the messenger of death.
0: Kanaka manam yamadhutalu kaakurdu avadhutalu kavali.
1: We should not be yamadhuta, the messenger of death, but we should be avadhuta, the
0: renunciate.
1: We should be
0: avadhutalu kavali.
1: We should be avadhuta.
0: Dayyalaku bhuta kaavakurdu.
1: We should not be messenger of demon or dayya.
0: Andike Jesus kudano, I am the messenger of God annadu.
1: So Jesus
0: dayavadhuta ga maaradu.
1: That he is the messenger of God.
0: కనుక మెసెంజర్ ఆఫ్ గాడ్ కావాలి.
1: సో వీ షుడ్ బికమ్ ద మెసెంజర్స్.
0: అందరూ మెసెంజర్స్ కావాలి.
1: ఆల్ షుడ్ బి ద మెసెంజర్స్ ఆఫ్ గాడ్.
0: అప్పుడే మానవత్వం సార్థకమవుతుంది.
1: దెన్ ఓన్లీ అవర్ హ్యూమన్ లైఫ్ ఇస్ రిడీమ్.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: ఈ పవిత్రమైనటువంటి బుద్ధ జయంతి దినము,
1: ఆన్ ది సీక్రెట్ డే ఆఫ్ బుద్ధ జయంతి.
0: కానీ ఇది బుద్ధ పౌర్ణిమ అని చెప్తూ వచ్చారు.
1: వి ఆల్సో కాల్ ఇట్ బుద్ధ
0: పౌర్ణిమ. పూర్ణిమ అంటే ఏమిటి? మొట్టమొదటి దాన్ని తెలుసుకోవాలి.
1: వాట్ ఈస్ పూర్ణిమ? ఫుల్ మూన్ డే.
0: పూర్ణమైనటువంటి ఒక తత్వమే పూర్ణిమ.
1: దట్ విచ్ ఇస్ టోటల్, దట్ విచ్ ఇస్ హోలిస్టిక్ ఈస్ పూర్ణ, ఫుల్.
0: హృదయం చంద్రమా మనసో జాత చచ్చో సూర్యోజాయత. మన మనసే చంద్రుడు.
1: అవర్ మైండ్ ఈస్ ద మూన్.
0: ఈ మనసు అనేటువంటిది పరిపూర్ణమైన ప్రేమతో ఉండినప్పుడు ఇది పూర్ణిమ.
1: దట్ డే విన్ ద మైండ్ ఈస్ ఫుల్ ఆఫ్ లవ్, దట్ ఈస్ ఫుల్ మూన్ డే, పూర్ణిమ.
0: మనసును అంధకారంలో ముంచుకొని,
1: విత్ ఆల్ దట్ డార్క్నెస్ విత్ ఇన్ ది హార్ట్.
0: పూర్ణిమ, పూర్ణిమ, పూర్ణిమ అంటే ఏమిటి? పూర్ణిమ,
1: వాట్ ఈస్ దట్ ఫుల్ మూన్ డే? దేవ్,
0: ఇది పూర్ణిమ కాదు.
1: ఇస్ నాట్ ఫుల్ మూన్.
0: పేరు పూర్ణిమ.
1: ఇస్ ద నేమ్ సే,
0: కానీ అనుభవానికి చీకటి.
1: బట్ ఇన్ ప్రాక్టీస్
0: అంధకారమే,
1: డార్క్నెస్ ఓన్లీ.
0: అంధకారాన్ని తీసుకోవాలి, దూరం చేయాలి.
1: దేర్ ఫోర్ వీ షుడ్ డిస్పెల్ ద
0: రామచరితంలో మీకు అందరికీ తెలుసును,
1: యు నో దిస్ ఇన్ రామచరిత.
0: హనుమంతుడు లంకకు అగ్గి పెట్టాడు.
1: హనుమాన్ హెస్ సెట్ లంక ఆన్ ఫైర్,
0: లంక అంతా కూడా మండిపోతుంటుండాలి.
1: ఫ్లేమ్స్ ఆల్ అరౌండ్ ఇన్ లంక,
0: లంకలో ఎక్కడ చూసినా గానీ పట్ట పగులు వలె కనిపిస్తుంది మంటలు.
1: Because the flames, the Lanka appeared as if it's a broad daylight.
0: Kani Lanka pattapagulu gale kanipistundadi kani Ravani hrudayam chimma chigidiga kammukundadi.
1: The whole Lanka was like broad day, but the heart of Ravana is pitch dark.
0: Chusara Lanka velugaipo em prayojanam?
1: What is the use of light outside?
0: Hrudayam velugu kavali.
1: The heart should be of light.
0: అది కాకుండా ఎన్ని దీపములు వెలిగించినా ప్రయోజనం లేదు.
1: వితౌట్ లైట్ ఇన్ ద హార్ట్ దేర్ ఇస్ నో యూజ్ ఇన్ లైటింగ్ ల్యాంప్స్.
0: మన హృదయములో ఆ దైవ చీకటిని వెలిగించాలి.
1: వీ షుడ్ లైట్ ద ల్యాంప్ ఆఫ్ ద డివినిటీ ఇన్ అవర్ హార్ట్.
0: ఆత్మీయమైనటువంటి యొక్క భావాలు కొంతవరకు దూరం కావాలి.
1: వీ షుడ్ గివ్ అప్ ద వరల్డ్లీ ఫీలింగ్స్ అండ్ థాట్స్.
0: ఈ ద్వేష అసూయలు కూడా రెండు పోవాలి.
1: వీ షుడ్ గివ్ అప్ ది హేట్రెడ్ అండ్ జెలసీ.
0: మానవునికి రెండే రెండు గ్రహములు.
1: దేర్ ఆర్ టూ ప్లానెట్స్.
0: రాగ ద్వేషములు రెండు గ్రహములు పట్టాయి.
1: దీస్ టూ ప్లానెట్స్ విల్ పుట్ అస్ టు సఫర్.
0: ఈ రెండు గ్రహములే మానవుని అనేక విధమైన అపమార్గంలో ప్రవేశపెడుతున్నాయి.
1: దీస్ టూ విల్ పుట్ అస్ అలాంగ్ ద రాంగ్ పాత్.
0: ఈ రెండు కూడా నువ్వు పోగొట్టుకోవాలంటే ప్రేమను పెంచుకోవాలి.
1: ఇన్ ఆర్డర్ టు డిస్కార్డ్ దెమ్ వీ షుడ్ డెవలప్ లవ్.
0: ప్రేమ

0: refers to the power of life.
1: జీవశక్తి ఉపాధులు దేహములు.
0: The manifestations of this power of life is bodies.
1: ఉపాధులను ధరించటం చేతనే దేహమునకు కర్మ అని పేరు.
0: As it has worn these bodies, it has been described as action.
1: కర్మానుసారంగా దేహములు ఏర్పడుచున్నవి.
0: Bodies are forming on the basis of action performed.
1: ఈ కర్మల యొక్క ఫలితమును అనుభవించే నిమిత్తమై కాయములు ధరిస్తున్నాయి.
0: We are taking human bodies in order to enjoy the fruits of action.
1: కనుకని కర్మానుబంధిని మనుష్యలోకి.
0: Therefore, it is said that I am bound, binding human beings by action.
1: మనుష్యత్వం అనగా కేవలము ముముచ్చోత్వంతో కూడినటువంటిది మాత్రమే కాక కర్మతో అనుబంధమైనటువంటిది కూడాను మనము గుర్తించాలి.
0: When we think of humanity, we have to think humanity as associated not merely with liberation of action, but also with action.
1: మానవత్వము కర్మపూరితమైనటువంటిది.
0: Humanity is associated essentially with action.
1: తాను పూర్వము చేసినటువంటి కర్మ యొక్క ఫలితమును అనుభవించే నిమిత్తమై తాను దేహమును ధరిస్తున్నాడు.
0: A person gets a human body in order to enjoy the fruits of actions performed in the
1: body. Yatavata karma anaga deham ane dini yokka artham.
0: The sum and substance of this is action means body.
1: Karma kshetram anaga dehame.
0: The field of action also is body.
1: Dharma kshetram anaga brahmame.
0: The field of dharma is brahman.
1: Desha kalamulu prakruti vikaramulu.
0: The time and place are associated with nature.
1: Samastamu kudanu karmamu yokka phaltamule.
0: All the things are the result of action.
1: Kanukani tasmai namaha karmane ani modalu karmaku namaskarinchalani upanishattu cheptu vachindi.
0: That is the reason why Upanishads have declared, offer your prostrations to karma.
1: Manchi kani chedda kani,
0: be it good or bad,
1: పాపం కాని పుణ్యం కాని,
0: బీ ఇట్ సిన్ ఆర్ వర్చ్యూ,
1: ఇవి రెండు కూడాను భగవత్ విభూతులే.
0: దీస్ ఆర్ ఆల్ మేనిఫెస్టేషన్స్ ఆఫ్ ది పవర్స్ ఆఫ్ ద లార్డ్.
1: కనుకని యోగి అయినటువంటి వాడు మంచి చెడ్డలను లక్ష్యం చేయక ఏది లభించినప్పటికీ అది భగవత్ విభూతిగానే భావించి తాను అనుభవించటకు సిద్ధముగా ఉంటాడు.
0: దట్ ఈస్ ద రీజన్ వై ఏ యోగి వితౌట్ కేరింగ్ వెదర్ ఇట్ ఇస్ అ గుడ్ థింగ్ ఆర్ అ బ్యాడ్ థింగ్ ఈస్ యాక్సెప్టింగ్ ఎవ్రీథింగ్ దట్ హ్యాపెన్స్ టు హిమ్ యాజ్ ద విష్ ఆఫ్ ద లార్డ్.
1: కర్మను ఆచరించడమే ప్రధానమైనటువంటి కర్తవ్యంగా గుర్తిస్తాడు.
0: హీ కన్సిడర్స్ పర్ఫార్మింగ్ యాక్షన్ యాజ్ హిస్ ప్రైమరీ డ్యూటీ.
1: ఈ కర్మాచరణ జన్మ సార్థకత కోసం.
0: Performing action is to sanctify one's life.
1: ఈ జన్మ సార్థకము భగవత్ అనుగ్రహం చేతనే లభిస్తుంది.
0: Getting sanctifying the capacity to sanctify life we can get by grace of God.
1: భగవత్ వాగామృతం చేతనే ఇది లభిస్తుంది.
0: Only by the teachings of the Lord one can get it.
1: కనుకనే మొట్టమొదట దీనికి భగవద్గీత అని ఒక పేరు వచ్చింది.
0: దట్ ఈస్ ది రీజన్ వై దిస్ పర్టికులర్ స్క్రిప్చర్ హెస్ గాట్ ద నేమ్ భగవద్గీత.
1: గీత అనగా పాట.
0: Gita refers to song.
1: Yavari paata bhagavantudu paade paata.
0: Whose song is this? It is the song of the Lord.
1: Ee paatanu vinna variki dukkha nivrutti aananda praapti ani ninnayinchindi.
0: It has also established that for people who listen to this particular song they would be able to overcome the grief and enjoy.
1: Ee paata rudra bhoomi yandu bhadra bhoomi yandu సర్వత్రా పాడేటువంటి పాట కనుకనే ఇవి రెండు కూడా విభూతుల యొక్క లక్షణాలే అని కూడా నిరూపించింది.
0: Whether it is in the battle field or in a field otherwise, this song is sung.
1: సర్వకర్మ భగవత్ ప్రీత్యార్థమని మనం ఏమి చేసినప్పటికీ భగవత్ ప్రీత్యార్థంగా చేసినప్పుడే అది యోగంగా మారుతుంది.
0: వాట్ ఎవర్ యాక్షన్స్ ఆర్ పర్ఫార్మ్ వెన్ దే ఆర్ ఆఫర్ టు గాడ్ ఇట్ బికమ్స్ యోగ.
1: తిరుత్తండాళ్వార్ ఒక విషయాన్ని హెచ్చరించాడు.
0: తిరుత్తండాళ్వార్ హ్యాస్ వార్న్ ఆర్ కాషన్డ్ అబౌట్ ఎ పర్టికులర్ థింగ్.
1: ఈశ్వర నా ఆత్మనే నీవు.
0: హీ సెడ్ దట్ ఓ లార్డ్ ఈశ్వర యు ఆర్ మై ఆత్మన్.
1: నా బుద్ధియే నీ అర్ధాంగి

0: నా పార్వతి.
1: మై ఇంటెలిజెన్స్ ఈజ్ యువర్ వైఫ్.
0: నా దేహమే నీ ఇల్లు.
1: మై బాడీ ఈజ్ యువర్ హౌస్.
0: నా నిత్య జీవితంలో ఆచరించేటువంటి సర్వకర్మలు కూడాను నీ పూజా విధానములు.
1: ఆల్ ది యాక్షన్స్ ఐ పర్ఫార్మ్ యాజ్ మై రొటీన్ డ్యూటీస్ ఆఫ్ ద డే, దే ఆర్ ఆల్ ఆఫరింగ్స్ అండ్ వర్షిప్.
0: నా ప్రాణములు నీ గణములు.
1: మై లైఫ్ బ్రెత్ ఇట్ సెల్ఫ్ ఈజ్ యువర్ ప్రేయర్.
0: నేను ఎక్కడ సంచరించినప్పటికీ నీ ప్రదక్షిణే.
1: Wherever I just go about, that is circumambulating yourself.
0: నా మాటలన్నీను నీ మంత్రములే.
1: Whatever word I utter, these are all
0: నా చర్యలన్నీను నీ పూజలే.
1: All my actions are worship for
0: you. ఈ విధముగా సర్వేంద్రియముల యొక్క చైతన్యములను భగవత్ అర్పితము గావించడం చేతనే తాను గొప్ప యోగిగా మారిపోయాడు.
1: He became a great yogi by offering all the actions performed by the sense organs as worship to the Lord.
0: మానవుడు చేసేటువంటి సర్వ కర్మలు కూడాను భగవత్ అర్పితముగా చేసినప్పుడు ఇది అనాసక్తి కర్మగా రూపొందుతుంది.
1: When man performs all actions as an offering to God, it becomes anasakti yoga.
0: అనాసక్తి యోగమునందే పవిత్రమైనటువంటి ఆత్మతత్వం ఇమిడి ఉన్నదని గుర్తించారు యోగులు.
1: Yogis have recognized that in anasakti yoga all the greatness is inherent.
0: ఒక చిన్న ఉదాహరణ.
1: One small example.
0: అర్జునుడు భగవత్ ఆజ్ఞను శిరసావహించి యుద్ధమును ఆచరించాడు.
1: Obeying the commands of the Lord, he has fought in the battlefield.
0: మామను స్మరయుజ్యచ అన్నాడు. నన్ను స్మరించుచునే నీవు యుద్ధము చేయమన్నాడు.
1: He has commanded, thinking continuously of me, you fight in the
0: ఏది చేసినా నాకు అర్పితమైనటువంటి భావంతో నీవు చేయమన్నాడు.
1: Whatever you do it as an offering to me. This was the command.
0: ఆ విధమైనటువంటి అర్పితము నాకు ప్రీతికరమవుతుంది అన్నాడు.
1: This particular offering I like.
0: భగవత్ ప్రీతి లేకుండా భక్తుడు ఏ విధమైనటువంటి యొక్క గమ్యతను చేరుకొనలేడు.
1: Without having love of the Lord, no devotee would be able to reach
0: the goal. భగవంతుని ప్రసన్నం చేయటమే భక్తుని యొక్క లక్షణము.
1: The most important goal of a devotee is to please the Lord.
0: భగవంతుని తృప్తిపరచటమే భక్తుని యొక్క ప్రధాన కర్తవ్యము.
1: The most important duty of a devotee is to satisfy the Lord.
0: కనుక నీ కర్తవ్యాలని నిర్వర్తించమని నా ఆజ్ఞను శిరసావహించమని బోధించాడు కృష్ణుడు.
1: కృష్ణ హస్ టాట్ పర్ఫార్మ్ యువర్ డ్యూటీస్, ఒబే మై కమాండ్స్.
0: ఈ విధమైనటువంటి ఆజ్ఞను శిరసావహించి యుద్ధము ఆచరించినప్పుడు ఈ యుద్ధమే ఒక యజ్ఞంగా రూపొందింది.
1: Obeying the commands of the Lord, when he fought in the war, it itself became a yagna.
0: Kani Dakshudu yagnamuto prarambhinchadu.
1: On the other hand, Daksha wanted to do yagna.
0: Ishwarunni tiraskarinchadu.
1: He disobeyed and disrespected Ishwara.
0: Rishula aagnanu kudanu ullanghinchadu.
1: He disobeyed and violated the commands of rishis.
0: Mamakara ahankaram cheta yagnam prarambhinchadu.
1: With a sense of egoism and attachment, he commenced the yagna.
0: Ee ahankara tattvam aneetundi idu oka yuddham ga maaripoyindi.
1: This egoism converted the yagna into a battle.
0: Bhagavat aagnate yuddhamu aacharinchinatvanti krishnuni arjunniki adi yagnamuga maaripoyindi.
1: Fighting became yagna for Arjuna, who obeyed the command and fought in the battle.
0: Bhagavat aagnanu ullanghinchi aacharinchinatvanti oka yagnamu yuddhamuga maaripoyindi.
1: For yagna which is performed violating the commands of the Lord, it became a battle.
0: Kanuka edi yuddhamu edi yagnamu.
1: What is the war and what is yagna?
0: భగవత్ అర్పితము గావించినటువంటి సమస్త కర్మలు కూడాను యజ్ఞముగానే రూపొందుతాయి.
1: ఆల్ ది యాక్షన్స్ పర్ఫార్మ్డ్ యాజ్ అన్ ఆఫరింగ్ టు ది లార్డ్ విల్ బికమ్ యజ్ఞ.
0: భగవత్ ఆజ్ఞను ఉల్లంఘించి
1: వయలేటింగ్ ది కమాండ్స్ ఆఫ్ ద లార్డ్,
0: శాస్త్ర విరుద్ధమైనటువంటి ప్రవర్తనలో ప్రవేశించి,
1: యాక్షన్స్ అండర్ టేకన్ వయలేటింగ్
0: అహంకార ఆడంబరముల చేత కర్మలు ఆచరించి,
1: యాక్షన్స్ పర్ఫార్మ్ విత్ సెన్స్ ఆఫ్ ఈగోయిజం అండ్ పాంపాసిటీ,
0: రాగద్వేషములను విజృంభింపజేసినప్పుడు,
1: when he allows his own hatred and attachment,
0: yagnamainappudiki ni yuddham gaane maarutundi.
1: Even if it is yagna, it becomes a war and a battle.
0: Tana hudayamunandunnatunti yokka paritapamule bahirmukhamainappudu idi oka vidhamainatunti yokka vaadopavaadamulaga roopondutundi.
1: When the anguish which is in the person takes the form of a word, it becomes an argument and counter argument.
0: Kanukane naa aagnanu sirasavahinchi neevu ఈ దేహాత్మ భావమును దూరం చేసుకోమన్నాడు.
1: ఒబేయింగ్ మై కమాండ్, remove yourself from the aspect of body consciousness or identifying oneself with body.
0: Arjuna,
1: Arjuna,
0: malamutra durganda mamsa raktamuto kudina,
1: this particular body full of mucus and
0: chanikamaina dehamu neevu kaadu.
1: You are not this body which is very temporary and transient.
0: Satchibhutudainatundi aatmane neevu.
1: You are only the witness which is in the form of aatman inside you.
0: Kevalamu aaru adugulu ettugaliginatundi okka deham ee astapanjaramu neevu kaadu.
1: This particular physical frame which is 6 feet tall, this is not yourself.
0: Vishvatmaka swaroopudu neevu.
1: You are a cosmic personality.
0: Chaavu puttukalato koodinatundi ఈ శరీరము నీవు కాదు.
1: దిస్ బాడీ విచ్ ఈజ్ సబ్జెక్ట్ టు డెత్ అండ్ బర్త్, యు ఆర్ నాట్ దిస్ బాడీ.
0: జనన మరణములు లేని శాశ్వత స్వరూపుడు అయినటువంటి ఆత్మవే నీవు.
1: యువర్ ఆత్మన్ విచ్ ఈజ్ బర్త్లెస్ అండ్ డెత్లెస్.
0: కాలము యొక్క చెప్పు చేతులలో కర్మలు ఆచరించేటువంటి యొక్క క్షుద్ర స్వరూపుడు నీవు కాదు.
1: యు ఆర్ నాట్ సచ్ ఎ మీన్ పర్సన్ హూ ఈజ్ సబ్జెక్ట్ టు ది యాక్షన్స్, సబ్జెక్ట్ టు ది ప్యాసేజ్ ఆఫ్ టైమ్.
0: కాలమును చప్పరించేటువంటి, కాయమును ధరించినటువంటి కాంతి స్వరూపుడు నీవు.
1: యు ఆర్ ది వెరీ ఎఫల్జెంట్ ఫారం విచ్ హస్ కాంకర్డ్ అండ్ విచ్ హస్ మాస్టర్డ్ ఇట్సెల్ఫ్.
0: ఈ అనిత్య నిత్యం యొక్క తత్వాన్ని బోధించి,
1: టీచింగ్ దిస్ పర్టికులర్ డిస్క్రిమినేషన్ ఆఫ్ పర్మనెంట్ అండ్ ఇంపర్మనెంట్,
0: జ్ఞానాజ్ఞానముల యొక్క తత్వమును విచారించమని,
1: ఆస్కింగ్ టు ఎన్క్వైర్ ఇన్ టు విజ్డమ్ అండ్ ఇగ్నోరెన్స్,
0: ఈ నిత్యానిత్య సత్యమును గుర్తించమని,
1: ఆస్కింగ్ హిమ్ టు రికగ్నైజ్ ది డిస్క్రిమినేట్ అండ్ డిస్క్రిమినేట్ బిట్వీన్,
0: అప్పుడే నీవు స్థితప్రజ్ఞుడు కాగలవని,
1: బిట్వీన్ ట్రూత్ అండ్ అన్ట్రూత్ దెన్ ఓన్లీ విల్ బికమ్ స్థితప్రజ్ఞ,
0: సుఖ దుఃఖములను సమత్వంగా భావించమని,
1: ఆస్కింగ్ హిమ్ టు ట్రీట్ ఈక్వలీ సారో అండ్ జాయ్,
0: నిందాస్తుతులు దేహమునికే గాని ఆత్మకు కావని,
1: సెన్షన్ అండ్ ప్రైజ్ ఆర్ అసోసియేషన్ విత్ ద బాడీ అండ్ నాట్
0: లాభ నష్టములు కర్మలతో కూడినటువంటివే కాని కాంతికి సంబంధించినవి కావని,
1: ప్రాఫిట్ అండ్ లాస్ ఆర్ అసోసియేటెడ్ విత్ activity and not with the atman.
0: Inte samattvamaina chittamunu abhirthi parchukomani,
1: asking him to develop this kind of equal mindedness,
0: appude nee kartavyamlo sarthakatanu sadinchagalavani,
1: then only you would be able to achieve fulfillment in your action.
0: Ee vidhamuga aneka vidhamuluga kudanu ఈ నిత్యానిత్య విషయ పరిశీలన యందు ఆ అర్జునుని ప్రవేశపెట్టాడు.
1: ఇన్ దిస్ వే హీ ఇంట్రడ్యూస్డ్ అర్జున ఇన్ టు ది డిస్క్రిమినేషన్ ఆఫ్ ట్రూత్ అండ్ అన్ట్రూత్, పర్మనెంట్ అండ్ ఇంపర్మనెంట్ థింగ్స్ ఇన్ నంబర్ ఆఫ్ వేస్.
0: కనుకని దైవము ఒక్క దేహముతో మాత్రమే కూడిన వాడు కాదని,
1: దేర్ ఫోర్ గాడ్ ఈజ్ నాట్ అసోసియేటెడ్ విత్ బాడీ అలోన్,
0: ఇది ఉపాధులతో కూడినటువంటి ఒక శక్తి కాదని,
1: God is not a power which is associated with only attributes.
0: Sarvatra undinatvanti yokka samatattvam ani,
1: this is a principle which is all pervasive and omniscient.
0: Idi kevalam devaki vasudevulaku puttinatvanti deham kadani,
1: this particular body is not merely born of devaki and vasudeva.
0: Dasaratha kauravulaku kausalyaku janminchinatvanti vaadu kadani,
1: this is not the body which is born of Dasaratha and Kausalya.
0: Ee upadhi maatrame neeku ఆదర్శప్రాయంగా నిరూపించుచున్నదని,
1: దిస్ బాడీ ఈజ్ ఓన్లీ హోల్డింగ్ ఇట్ సెల్ఫ్ యాజ్ అన్ ఎగ్జాంపుల్ ఫర్ యూ అండ్ మోడల్ ఫర్ యూ.
0: దైవత్వం సర్వత్వం అయినటువంటి ఆత్మతత్వం అని,
1: ది ప్రిన్సిపల్ ఆఫ్ డివినిటీ ఈజ్ ఆల్ పర్వేసివ్ అండ్
0: పదే పదే బోధిస్తూ వచ్చాడు.
1: రిపీటెడ్లీ అగైన్ అండ్ అగైన్ దిస్ హెస్ బీన్ టాట్ టు హిమ్.
0: అందువలనని అర్జున, నేను ఈ భగవద్గీతను పూర్వం సూర్యునకు బోధించాను.
1: That is why he addressed Arjuna and said, well Arjuna, I have taught this Bhagavad Gita in the first instance to
0: Surya dwara Manu vinagalagadu.
1: From sun god Manu heard.
0: Manu nunchi Ichchukudu vinnadu.
1: Ichchukudu came to know of this particular thing from
0: Akkada
1: Manu.
0: Akkada nunchi Rajayogula praveshamayindi.
1: From them onwards the royal
0: status came to know. Idi paduguna padindi.
1: Slowly and gradually this was hidden.
0: Vinadu. అట్టి పవిత్రమైనటువంటి యొక్క జ్ఞానమును నీకు ఉపదేశిస్తున్నానన్నాడు.
1: టుడే సచ్ ఎ సీక్రెట్ నాలెడ్జ్ ఐ ఎమ్ టీచింగ్ యూ, హీ టోల్డ్ అర్జున.
0: ఈ విషయం లోపల అర్జునునకు అనేక విధమైనటువంటి సందేహములు మనసులో చేరాయి.
1: వెన్ హీ హర్డ్ దిస్ అర్జున గాట్ ఎ నంబర్ ఆఫ్ డౌట్స్ ఇన్ హిస్ మైండ్.
0: సూర్యుడు ఏనాటి వాడు, కృష్ణుడు ఏనాటి వాడు, ఈనాటి కృష్ణుడు ఆనాటి అరుగు సూర్యునకు ఏ విధంగా బోధించాడు అని కొంత ఆలోచనలో మునిగాడు.
1: హీ బిగాన్ థింకింగ్ హౌ సన్ ఈజ్ అన్ ఏన్షియంట్ వన్, కృష్ణ ఈజ్ ఓన్లీ రీసెంట్లీ బోర్న్ వన్, హౌ కుడ్ కృష్ణ టీచ్ టు సన్ హూ ఈజ్ ద ఏన్షియంట్ వన్.
0: అర్జున, నీ సందేహం నాకు తెలుసు.
1: కృష్ణ ఇమ్మీడియట్లీ సెట్ వెల్ అర్జున, ఐ నో యువర్ డౌట్.
0: మనసు నెరిగిన మాధవుడు కనుక అతని చిరునవ్వు చేత, అర్జున, ఈ దేహం మాత్రమే నేను కాదు.
1: He said with a smile, as he knows all the minds and all the hearts, well, Arjuna, I am not this particular body.
0: Na nenu ajudu.
1: I am one who does not have birth.
0: Sarvantaryami.
1: I am omniscient.
0: Sarvajnudanu.
1: I am omnipresent.
0: Desa kalamunaku ematram kudanu baddudu kaanatuvanti vadanu.
1: I transcend all the time and place and space.
0: Sarva kalamulu yendu kudanu nenu unnanu.
1: I exist in all times.
0: Kevalam kayamunu matrame nevu pramanamga teesukoni ఈ ద్వాపర యుగమునకు చెందినటువంటి వాడుగా నీవు భావిస్తున్నావు.
1: బేసింగ్ యువర్ థాట్స్ ఆన్ ది ఆన్ మై బాడీ, యు ఆర్ థింకింగ్ దట్ ఐ బిలాంగ్ టు ద్వాపర ఏజ్.
0: యుగములన్నీ నాలోనే ఉన్నవి.
1: ఆల్ దీస్ ఏజెస్ అండ్ ఆల్ దీస్ ఏన్స్ ఆర్ ఇన్ మై సెల్ఫ్.
0: కనుక ఈ దేహమునకు ఆ కాలమునకు సంబంధం ఏమాత్రం కూడా జమకట్టకు.
1: డు నాట్ ట్రై టు ట్యాగ్ ఆన్ దిస్ పర్టికులర్ బాడీ టు ద టైమ్ ప్రిన్సిపల్.
0: కాయము మారుతుండవచ్చు,
1: బాడీ మే బి చేంజింగ్.
0: ఆ కాలమునందు నేను ఆయా కాలమును కాయములను ధరించి కర్మాచరణ నిమిత్తమై నేను ఇందులో ఉద్భవిస్తున్నాను.
1: అట్ డిఫరెంట్ టైమ్స్ ఐ టేక్ డిఫరెంట్ బాడీస్ అండ్ ఇన్ ఆర్డర్ టు పర్ఫార్మ్.
0: ఈ సత్యాన్ని గుర్తించినటువంటి అర్జునుడు దైవత్వం యొక్క సర్వజ్ఞత్వాన్ని కొంతవరకు అర్థం చేసుకున్నాడు.
1: ది మూమెంట్ హీ హర్డ్ దిస్ పర్టికులర్ థింగ్, హీ రికగ్నైజ్డ్ ప్రిన్సిపల్ ఆఫ్ డివినిటీ.
0: సర్వజ్ఞత్వం అర్థం చేసుకోవటం అందరికీ సాధ్యం కాదు.
1: ఆల్ పీపుల్ విల్ నాట్ బి ఏబుల్ టు అండర్స్టాండ్ ది ఆమ్నిసియన్స్ ఆఫ్ గాడ్.
0: కేవలము బాహ్యమైనటువంటి చర్యను ఆధారం చేసుకుని,
1: బేస్డ్ అపాన్ ఎక్స్టర్నల్ యాక్షన్స్ ఆఫ్ ద లార్డ్,
0: ఈ బాహ్య కర్మలను మాత్రమే మనం లక్ష్యంగా ఉంచుకొని,
1: కీపింగ్ అన్ వ్యూ ఓన్లీ ది ఎక్స్టర్నల్ యాక్షన్స్,
0: దీని యొక్క భవిష్యత్తును మనము ఆలోచిస్తున్నాము.
1: విల్ బి థింకింగ్ ది ఫ్యూచర్ ఆఫ్ దిస్ డివైన్ ప్రిన్సిపల్.
0: కాదు కాదు, నీవు విశాల హృదయుడై అభివృద్ధి కావాలి అన్నాడు.
1: ఈ సే కమాండెడ్ డెవలప్ ఎ బ్రాడ్ మైండ్ అండ్ దెన్ డెవలప్ యువర్ సెల్ఫ్.
0: మొదలు నీవు వ్యక్తితో ప్రారంభం కా.
1: యు స్టార్ట్ విత్ ఇండివిజువల్ పర్సనాలిటీ.
0: ఈ వ్యక్తిత్వం నుంచి సమాజంలో ప్రవేశించు.
1: ఫ్రమ్ ఇండివిజువల్ టు సొసైటీ యు ఎంటర్.
0: నిరంతరము కూడా నీ వ్యక్తిత్వంలోనే నీ జీవితం నిరంతరంగా చేయించుకునకు.
1: డూ నాట్ వేస్ట్ యువర్ ఎంటైర్ లైఫ్ థింకింగ్ ఆఫ్ ఓన్లీ అన్ ఇండివిజువల్.
0: ఈ వ్యక్తిత్వం అనేటువంటిది కేవలము ఒక రూపనామముతో మాత్రమే కూడి ఉంటుంది.
1: ఇండివిజువాలిటీ ఆర్ పర్సనాలిటీ ఆర్ అసోసియేటెడ్ విత్ నేమ్ అండ్ ఫామ్.
0: రూపనామమునకు అతీతమైనటువంటి ఒక విశాల తత్వాన్ని నీవు చేరాలి.
1: యు హావ్ టు రీచ్ దట్ పర్టికులర్ ప్రిన్సిపల్ విచ్ ట్రాన్సెండ్స్ నేమ్ అండ్ ఫామ్.
0: అక్కడి నుంచి సర్వాత్మ భావమైనటువంటి ఒక ధర్మస్వరూపాన్ని నీవు అనుభవించాలి.
1: యు షుడ్ దెన్ ఎక్స్పీరియన్స్ దట్ పర్టికులర్ ప్రిన్సిపల్ విచ్ ఇస్ ఫుల్ ఆఫ్ ధర్మ.
0: ఎప్పుడు నీవు ద్వైతంతోనే ఉండటం చేత నీ యొక్క జీవితము కేవలం ఒక విధమైన ద్వంద్వంతో కూడి ఉంటుంది.
1: యాజ్ యు ఆర్ సింప్లీ అసోసియేటింగ్ యువర్ సెల్ఫ్ విత్ డ్యూయాలిటీ, యువర్ లైఫ్ ఈజ్ ఆల్సో మేనిఫెస్టింగ్ ఇట్ సెల్ఫ్.
0: నీ ద్వైతం నుంచి విశిష్టాద్వైతంలో ప్రవేశించు.
1: ట్రావెల్స్ ఫ్రమ్ ద్వైత టు విశిష్టాద్వైత.
0: విశిష్టాద్వైతం నుంచి అద్వైతమే నీ గమ్యంగా భావించు.
1: కీప్ అద్వైత యాజ్ గోల్ ఫ్రమ్ విశిష్టాద్వైత.
0: కనుకని బుద్ధుడు కూడాను వేదం యొక్క విషయం తెలియకపోయినప్పటికీ వేదము యొక్క భావములను, వేదము యొక్క ఆశయాలను తాను ఆచరించి నిరూపించాడు.
1: బుద్ధ మైట్ నాట్ హ్యావ్ టోల్డ్ ఎనీథింగ్ అబౌట్ వేద, బట్ ద ఫీలింగ్స్ అండ్ ద ఇన్నర్ స్పిరిట్ ఆఫ్ వేద హీ ఎక్స్పీరియన్స్ అండ్ హీ డెమోన్స్ట్రేటెడ్.
0: బుద్ధం శరణం గచ్చామి అన్నాడు మొట్టమొదట.
1: ఇన్ ది ఫస్ట్ ఇన్స్టెన్స్ హీ సెడ్ బుద్ధం శరణం గచ్చామి.
0: ఇది కేవలము వ్యక్తిగతమైనటువంటిది.
1: దిస్ ఈజ్ ఇండివిజువలిస్టిక్.
0: క్రమక్రమేణ సంఘం శరణం గచ్చామి అన్నాడు.
1: Gradually he mentioned sangham saranam gacchami.
0: Kevalamu vyaktigatamainatunti yokka bhavamulu idi sankuchitamainatunti bhavamulaga untayi.
1: Feelings associated with individual and personal, they are merely selfish and narrow.
0: Ee sarvasvam ga nivu bhavinchaddu.
1: You should not consider this as all.
0: Samudramulo ye niti bindu vantido idi.
1: It is something like a drop in the ocean.
0: Kanuka sangham saranam gacchami. నీ సంఘం లోపల ఒక సంఘ స్వరూపుడుగా నీవు విశాల హృదయాన్ని ఏర్పరచుకోమన్నాడు.
1: దేర్ఫోర్ హీ కమాండెడ్ యూ డెవలప్ ఎ హార్ట్ విత్ ఎ బ్రాడ్ మైండెడ్నెస్ విత్ ఇన్క్లూడింగ్ ఎంటైర్ సొసైటీ విత్ ఇన్ యువర్ స్కోప్.
0: సంఘమునకు రూపము లేదు.
1: సొసైటీ డస్ నాట్ హ్యావ్ ఎ ఫామ్.
0: కేవలం వ్యక్తుల యొక్క సమూహమే సంఘం.
1: సొసైటీ కన్సిస్ట్ ఆఫ్ ఇండివిజువల్స్.
0: కనుక వ్యక్తిత్వం అనేటువంటిది అనేకత్వంగా చేరినప్పుడే ఇక్కడ సంఘము అనేటువంటి స్వరూపాన్ని ధరిస్తుంది.
1: వెన్ ఎ లార్జ్ నంబర్ ఆఫ్ ఇండివిజువల్ జాయింట్ టుగెదర్ ఇట్ బికమ్స్ సొసైటీ.
0: లైఫ్ ఇంటూ యూనిట్, ఒక విశాలమైనటువంటి ఆత్మతత్వాన్ని చేసుకున్నప్పుడు ఎంతో విశాలమైనటువంటి తత్వంగా రూపొందుతుంది.
1: వెన్ లైఫ్ ఈజ్
0: ఇన్ఫినిటీ అన్నారు. Life into infinity.
1: Life into infinity, it becomes very broad and it becomes divinity.
0: Idi daivatvam.
1: This is divinity, this is daivatvam.
0: Karukani sangham saranam gacchani. నీవు సంఘములో విశాలమైనటువంటి హృదయుడుగా కమ్మన్నాడు.
1: దేర్ ఫోర్ యూ సెడ్ ఇన్ ది సొసైటీ యూ డెవలప్ బ్రాడ్ మైండెడ్నెస్.
0: అయితే ఈ సంఘము ఏదో కొంత గుంపుతో మాత్రమే కూడి ఉంటాయి.
1: దిస్ సొసైటీ మే కన్సిస్ట్ ఆఫ్ ఎ ఫ్యూ ఇండివిజువల్స్.
0: ఒక దేశము సంఘము మరొక దేశములకు సంఘమునికి ఏమాత్రము సంబంధం ఉండదు.
1: సొసైటీ ఇన్ ఎ పర్టికులర్ కంట్రీ మే బి డిఫరెంట్ అండ్ ఇట్ మే హావ్ నథింగ్ టు డూ విత్ సొసైటీ.
0: ఒక పేరుతో ఉండినటువంటి సంఘము మరొక పేరుతో ఉండినటువంటి సంఘానికి సంబంధం ఉండదు.
1: A society by a particular name may have anything to do with society by another name.
0: కనుక సంఘము కూడాను ఒక విధమైనటువంటి యొక్క హద్దులు ఉంటుంటాయి.
1: There are limits even for society.
0: ఈ హద్దుతో కూడినటువంటి చేరినటువంటి ఈ సంఘములు అంత గొప్పవి కాదు.
1: Do not consider the society which has limits as very great.
0: కనుకని సర్వాత్మ భావమును ధరించినటువంటి యొక్క ధర్మం శరణం గచ్చామి అన్నాడు.
1: Therefore he said, take shelter in dharmam which has got a very broad connotation.
0: Dharayatiti dharmah, jagatune dharinchinatvanti ee dharmam.
1: Dharmam refers to the one which has borne the entire world.
0: Dharmam ante emiti aneetvanti manam kontha vicharisthe aa padarthamu yokka gunami.
1: When we try to find out the meaning of dharmam,
0: ee padarthamu yokka gunamu.
1: Dharmam refers to the nature of the object. Which object?
0: Padarthamu yokka guna gunamu idi yokka yadartham.
1: The real meaning of dharmam is the attributes of paramatma.
0: Parathame ee yokka vastuvu.
1: Parartham refers to this particular object.
0: Adhe parabrahma tattvamu.
1: This is the very principle of parabrahman.
0: Parabrahma tattvamunu aadharamuga chesukunnade dharmamu.
1: Dharma is based upon parabrahma tattva.
0: Mayopadi mayopadi bhagavantudani antaru kani kaadu dharmopadi bhagavantudu.
1: It is said that God has the body of maya, but he doesn't have the
0: body. Kanukane krishnudu dharma samsthapanaarthaya sambhavami yuge yuge annadu.
1: Dharma is the body of God and therefore he has just said, for establishing dharma I come again and again.
0: Kanukane dharma swaroopudu bhagavantudu.
1: God is the very form of dharma.
0: Kanuka dharma anaga vishalamainatvanti yokka daivatvanni nirupincheatvanti dharmamu.
1: Dharma is one which proves broad nature and aspects of divinity.
0: Kana నీవు ఈ వ్యక్తిత్వం నుండి కొంతవరకు కూడాను దివ్యమైనటువంటి భావములో ప్రవేశించమని చెప్పాడు కృష్ణుడు.
1: కృష్ణ హాస్ కమాండెడ్ ఫ్రమ్ దిస్ పర్టికులర్ ఫీలింగ్ ఆఫ్ పర్సనల్ ఇండివిజువాలిటీ.
0: ఈ దేహమును మాత్రమే నీ లక్ష్యం ఉంచుకోకు.
1: డూ నాట్ కీప్ దిస్ బాడీ యాజ్ ది ఎంటైర్ బేసిస్.
0: ఇది కేవలము నీ దృశ్యమునకు కనిపించేటువంటి ఒక ఉపాధి.
1: దిస్ ఇస్ ఓన్లీ ఎ ఉపాధి విచ్ యూ కెన్ సీ త్రూ యువర్ మార్టల్ ఐ.
0: నీ దృష్టిని విశాలము గావించుకోమన్నాడు.
1: బ్రాడన్ యువర్ విజన్ హీ కమాండెడ్.
0: దృష్టి బ్రహ్మమయమైనప్పుడే జగత్తు సర్వమయమైపోతుంది.
1: వెన్ ది విజన్ బికమ్స్ ఫుల్ ఆఫ్ బ్రహ్మన్ అండ్ ది ఎంటైర్ క్రియేషన్ బికమ్స్ ఫుల్
0: లేక నీ దృష్టి ధర్మమయమైనప్పుడే బ్రహ్మము సర్వమయమైపోతుంది.
1: వెన్ యువర్ విజన్ ఈజ్ ఫుల్ ఆఫ్ ధర్మం ది ఎంటైర్ క్రియేషన్ బికమ్స్ బ్రహ్మ ఫర్ యూ.
0: జగత్తును బ్రహ్మమయంగా నీవు చూడాలనుకున్నప్పుడు నీ దృష్టిని ధర్మమయం చేసుకోమన్నాడు.
1: ఇఫ్ యూ వాంట్ టు సీ ది ఎంటైర్ క్రియేషన్ ఇస్ ఫుల్ ఆఫ్ బ్రహ్మ యువర్ విజన్
0: నీ ధర్మం ఏమిటి?
1: యువర్ విజన్ మస్ట్ బి
0: వ్యక్తిగతంగా నీవు క్షత్రియుడవు.
1: ఇండివిజువలీ పర్సనలీ యు ఆర్ క్షత్రియ.
0: ఈ క్షత్రియత్వమునకు తగినటువంటి కర్తవ్యము యుద్ధమే.
1: Fighting and war, waging a war is
0: నీవు కాలంత్రుకి కయ్యాన్ని తీసుకోనక్కర్లేదు.
1: యూ నీడ్ నాట్ ఇన్వైట్ బ్యాటిల్.
0: కౌరవులే నీ కాలుందుక్కి కయ్యానికి సిద్ధమయ్యారు.
1: ఇట్ ఇస్ ది కౌరవాస్ హూ హావ్ డిక్లేర్డ్ ఎ వార్ అగెన్స్ట్ యూ.
0: కనుక నేను నీకు ఆజ్ఞాపించేటువంటిది నీ కర్తవ్యాన్ని నిర్వర్తించమన్నాడు.
1: మై ఓన్లీ కమాండ్ ఈస్ యూ ఫాలో యువర్ డ్యూటీ.
0: ఈ కర్తవ్యాన్ని నా యొక్క ఆజ్ఞను శిరసా వహించి నీవు చెయ్యాలి అన్నాడు.
1: ఈవెన్ వైల్ పర్ఫార్మింగ్ యువర్ డ్యూటీ, ఒబేయింగ్ మై కమాండ్ యూ పర్ఫార్మ్ యువర్ డ్యూటీ.
0: ఈ ధర్మం యొక్క స్వరూపాన్ని కూడా నిరూపించాడు.
1: హి హాస్ ఆల్సో ప్రూవ్డ్ ది వెరీ ఫార్మ్ ఆఫ్ ధర్మ.
0: అర్జున, అగ్నికి దహన శక్తి తాని ధర్మం.
1: అర్జున, ఇట్ ఈస్ ది నేచర్ ఆఫ్ ఫైర్ టు బర్న్.
0: దహన శక్తియే లేకుండా అది బొగ్గవుతుంది కాని అగ్ని కాదు.
1: ఇఫ్ ఫైర్ డస్ నాట్ హ్యావ్ ది పవర్ టు బర్న్ ఇట్ ఈస్ ఏ కోల్, ఇట్ ఇస్ నాట్.
0: మంచుకు చల్లదనము దాని యొక్క ధర్మము.
1: సిమిలర్లీ ఐస్ హ్యాస్ ది నేచర్ ఆఫ్
0: ఆ చల్లదనముని కోల్పోయినప్పుడు అది మంచు కానేరదు.
1: ఇఫ్ ఇట్ ఇస్ నాట్ కోల్డ్ యూ కెనాట్ కాల్ ఇట్ ఐస్.
0: అదే విధంగానే ప్రతి కాయమునకు కూడాను మరణం అనేటువంటిది దాని ధర్మం.
1: ఇన్ ది సేమ్ వే డెత్ ఈజ్ నేచురల్ ఫర్ ఎవ్రీ హ్యూమన్ బాడీ.
0: కనుక తాను సహధర్మాన్ని అనుభవించినప్పుడు దీనికి సంకోచం గాని విచారం గాని ఎందుకు?
1: When it takes its natural formal shape, why should one be worried about it?
0: చక్కెరకు తీపి దాని సహధర్మం.
1: It is natural taste and natural dharma for sugar.
0: ఈ తీపిని లేకపోతే అది ఉప్పు అవుతుంది.
1: If it is
0: చక్కెర కాదు.
1: If sweetness is not there for sugar, it may be salt, but it is certainly not sugar.
0: కనుకనే అగ్నికి దహన శక్తి ఎట్టిదో, మంచుకు చల్లదనం ఎట్టిదో, పుట్టినటువంటి దేహమునకు చావు అట్టిది.
1: Just as burning is natural for fire, coolness is natural for ice, so also death is natural for every human body.
0: కనుక నీ బంధువులు మిత్రుల యొక్క పరిస్థితిని ఏమాత్రము కూడాను లక్ష్యం నందు ఉంచుకొనక యుద్ధంలో ప్రవేశించు.
1: Without caring therefore about your the bodies of your relatives, you should enter into
0: ఏ విధంగా నీవు ప్రవేశించాలి ఈ స్థితప్రజ్ఞ లక్షణాన్ని దృష్టి యందు ఉంచుకో.
1: Keeping the various attributes of sthitaprajna,
0: ni mohamulu nirmolamu gavinchuko.
1: You destroy all your moha.
0: Nirmamo ni ahankara satanti madagacchati. Chanti anekvindi ni pondalanukunnappudu ee ahankaramu ee mohamu anekvindi nirmolamu gavinchukomannadu.
1: If you want to attain peace, you will have to destroy your ego, egotism and also attachment.
0: Kanuka daivatvanni neevu vismarinchaku.
1: Do not give up God.
0: దైవాజ్ఞను ఉల్లంఘించకు.
1: డు నాట్ డిసోబే ది కమాండ్ ఆఫ్ ద లార్డ్.
0: నీ మానవత్వాన్ని నీవు గుర్తించుకో.
1: రికగ్నైజ్ యువర్ హ్యూమానిటీ.
0: ఈ మానవత్వంలో ఉండినటువంటి మాయను నిర్మూలం గావించటమే.
1: ఆల్ దట్ ఈస్ ఇన్హెరెంట్ ఇన్ హ్యూమానిటీ ఈస్ టు డిస్ట్రాయ్ ది మాయ.
0: మొన్న చెప్పాను మానవత్వం అనగా ఎంఏఎన్ మ్యాన్.
1: ది అదర్ డే స్వామి హస్ జస్ట్ సెడ్ మానవత్వం రెఫర్స్ టు ఎంఏఎన్.
0: ఎం అనగా మాయా రిమూవ్.
1: ఎం స్టాండ్స్ ఫర్ రిమూవల్ ఆఫ్ మాయా.
0: ఏ ఆత్మ సీ.
1: ఏ స్టాండ్స్ ఫర్ సీయింగ్ ఆఫ్ ఆత్మన్.
0: ఎన్ నిర్వాణం అటైన్.
1: ఎన్ స్టాండ్స్ ఫర్ అటైనింగ్ నిర్వాణం.
0: మాయను నిర్మూలము గావించి
1: రిమూవింగ్ ద రూయినింగ్ ఐ మీన్ డిస్ట్రాయింగ్
0: దైవాన్ని దర్శించి
1: టేక్ దర్శన్ ఆఫ్ గాడ్.
0: నిర్వాణం అనే ఆత్మ ఆనందంలో లీనము కావటమే మానవత్వం యొక్క కర్తవ్యం.
1: మర్జింగ్ ఇన్ ద జాయ్ ఆఫ్ ఆత్మన్, దట్ ఈస్ ది వెరీ డ్యూటీ ఆఫ్ మ్యాన్.
0: దీనిని పదే పదే నీవు చింతిస్తూరా.
1: Repeatedly, again and again, you should contemplate on this.
0: Shanti anetundi manaku bazaarulo labhinche padartham kaadu.
1: Peace is not an object which is available in the market.
0: Leka nee rajyam lopala neevu sampadinchetundi kaadu.
1: Is not a thing which can be earned in your kingdom.
0: Leka nee bandhu mitrulu evaraina kuda neeku presentation chesetundi kaadu.
1: It is not a gift which can be given by your relatives.
0: Neeku kavalsinatundi shanti nee yende untunnadi.
1: Peace is inherent and it is within you.
0: Nee yende nee vetukunnappude neeku shanti labhistundi.
1: Only when you search for it within yourself you will be able to get it.
0: Kanuka నీవు లోక దృష్టిని ఏమాత్రం కూడా నీ ఉంచుకొనక అంతర్దృష్టిని అభివృద్ధి పరచుకోమన్నాడు.
1: దేర్ఫోర్ నాట్ హ్యావింగ్ ఎనీ టైప్ ఆఫ్ ఎక్స్టర్నల్ విజన్, యూ డెవలప్ ఇంటర్నల్ విజన్.
0: పశువు బయట దృష్టి కలిగినటువంటిది పశువు.
1: ఎక్స్ట్రావర్టెడ్ విజన్ ఓన్లీ అన్ ఎనిమల్ హ్యాస్.
0: అంతర్దృష్టి కలిగినటువంటి వాడే మానవస్సు.
1: ఎ మ్యాన్ హ్యాస్ ఇంట్రావర్టెడ్ విజన్.
0: కనుక ఈ మానవత్వాన్ని నీవు సార్థకం కావించుకోమన్నాడు.
1: He commanded, you sanctify, fulfill this particular aspect of humanity.
0: ఒకానొక సమయంలో,
1: once upon a time,
0: నారదుడు,
1: నారదు
0: ఎన్నియో విద్యలను అభ్యసించి,
1: after learning quite a few things,
0: 64 విద్యలనంతా అభ్యసించినాడు.
1: After practicing 64 types of learning,
0: ఇన్ని విద్యలు నేర్చినప్పటికీ,
1: even after learning all these 64 skills,
0: కానీ అతను నిరంతరం కూడాను ఏదో ఒక విచారగ్రస్తుడై ఉండేటువంటి వాడు.
1: కంటిన్యూస్లీ హీ వాస్ హావింగ్ సమ్ కైండ్ ఆఫ్ వరీ ఆర్ ది అదర్.
0: దుఃఖమునకు కానీ ఈ అశాంతికి కానీ కారణం ఏమిటని అనేక విధములుగా విచారిస్తూ వచ్చాడు.
1: హీ బిగాన్ థింకింగ్ వాట్ ఈస్ ద రీజన్ ఫర్ దిస్ కైండ్ ఆఫ్ వరీ అండ్ దిస్ కైండ్ ఆఫ్ ల్యాక్ ఆఫ్
0: సర్వ విద్యలకు నేను ఆలవాలమై ఉంటున్నాను.
1: I have mastered all the types of learning.
0: సమస్త విషయములు కూడాను నేను గుర్తించాను.
1: I have recognized all the aspects.
0: కానీ ప్రయోజనం ఏమిటి?
1: బట్ వాట్ ఇస్ ది యూజ్?
0: నా దుఃఖాన్ని నేను నివారణ చేసుకోలేకపోతున్నాను.
1: ఐ హావ్ నాట్ బీన్ ఏబుల్ టు రిమూవ్ మై ఓన్.
0: దీనికి ఏమి కారణమని సనత్ కుమారు దగ్గరికి వెళ్లాడు.
1: హి వెంట్ టు సనత్ కుమార్ అండ్ ఆస్క్డ్ హిమ్ వాట్ ఇస్ ది రీజన్ ఫర్ దిస్.
0: సనత్ కుమార్ చక్కగా సూటిగా తన హృదయానికి నాటుకుని పోయేటట్టుగా బోధించాడు.
1: సనత్ కుమార్ టాట్ ఇట్ ఇన్ సచ్ ఎ వే దట్ నారద వాస్ ఏబుల్ టు అండర్స్టాండ్.
0: నారద నీ క్వాలిఫికేషన్ ఏమిటి అన్నాడు.
1: సనత్ కుమార్ ఆస్క్డ్ నారద వాట్ ఆర్ యువర్ క్వాలిఫికేషన్స్.
0: సమస్త విద్యను నేను నేర్చుకున్నాను.
1: I have learned all the types of education.
0: నాకు తెలియనటువంటి విద్యలు ఏమిటి లేవు ఇంకా జగత్తులో.
1: There is nothing which I have not learned.
0: సనత్ కుమార్.
1: He said so far so good. Well, have you learned Atma Vidya?
0: అది తప్ప అన్ని నాకు తెలుసు అన్నాడు.
1: He said, accepting the Atman Arthic
0: education, you can get peace of mind only in the knowledge of Atman.
1: You can get peace of mind only in the
0: knowledge of Atman.
1: When you catch hold of that particular thing by holding which you held out,
0: దేనిని తెలుసుకోవాలో దానిని తెలుసుకున్న తర్వాతనే సర్వమును గుర్తించినటువంటి వారం అవుతాము.
1: If you learn a particular thing by learning which you have learned everything else, then only you would have learned.
0: తెలుసుకోవాల్సిన దానిని తెలుసుకోనకుండా అనవసరమైన ఎన్ని తెలుసుకోని కానీ ప్రయోజనం ఏమిటి?
1: వాట్ ఈస్ ది యూజ్ ఆఫ్ లర్నింగ్ మెనీ థింగ్స్ వితౌట్ అండర్స్టాండింగ్ అండ్ లర్నింగ్ ది థింగ్ విచ్ ఇస్ ఎసెన్షియల్.
0: ఒక గ్రామంలో,
1: ఇన్ ఎ పర్టికులర్ విలేజ్,
0: ఇరుగు పొరుగు ఇంటిలో,
1: ఇన్ ద నైబర్హుడ్
0: పెళ్లి ప్రారంభమైంది.
1: దేర్ వాజ్ ఎ మ్యారేజ్.
0: పక్కింటి ఆమెతో ఈ పెండింటి ఆమె చెప్తూ ఉండాలి.
1: దిస్ పర్టికులర్ లేడీ వేర్ ది మ్యారేజ్ ఇస్ సెలబ్రేటెడ్, షీ వాజ్ టెలింగ్ ది నైబరింగ్ లేడీ,
0: అమ్మా మేము పెళ్లి చాలా మా బిడ్డకు చాలా వైభవంగా చేయాలనుకుంటున్నాము.
1: అమ్మా, వీ వాంట్ టు సెలబ్రేట్ ది మ్యారేజ్ ఇన్ ఎ గ్రాండ్ వే.
0: గొప్ప గొప్ప తంజావూరు బ్యాండ్ అంతా పిలిపించాము.
1: వీ హావ్ ఇన్వైటెడ్ తంజావూరు బ్యాండ్ సెట్.
0: గొప్ప గొప్ప ఎంఎస్ సుబ్బలక్ష్మి ఇట్లాంటి వాళ్ళంతా మ్యూజిక్ మేము పిలుచుకున్నాము.
1: వీ ఇన్వైటెడ్ గ్రేట్ నంబర్ ఆఫ్ లర్నెడ్ మ్యూజిషియన్స్ లైక్ ఎంఎస్ సుబ్బలక్ష్మి.
0: సౌత్ కెనడా నుంచి వచ్చారు మాకంత మంచి మంచి వంట వాళ్ళు. మంగళూరు బ్రాహ్మణులంతా వచ్చారు.
1: The cooks have come from South Kerala, Mangalore Brahmins have come.
0: Meer kudanu maa inti bhojananiki raavali.
1: She invited her also. You please
0: maa bidda vaibhavalanta meeru chudali.
1: So just enjoy all the grandeur.
0: Goppa vishalamaina pendalanta vestunnamu.
1: We are going to put on a very big pendal.
0: ఆ పక్కింటాను అన్ని బాగానే ఉంటుండాలి. అబ్బాయి ఏ ఊరు వాడు, ఏం చదివాడు అని ప్రశ్నించింది.
1: ఆఫ్టర్ హియరింగ్ ఆల్ దీస్ థింగ్స్ ది నైబరింగ్ లేడీ షీ క్వశ్చన్ హూ ఇస్ ది బ్రైడ్ గ్రూమ్.
0: అదే ఇంకా నిర్ణయం కాలేదు.
1: And this lady said, well, that is not yet fixed.
0: పెళ్లికి పెళ్లి కొడుకు చాలా ప్రధానం.
1: ఫర్ ద మ్యారేజ్ బ్రైడ్ గ్రూమ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్.
0: పెళ్లి కొడుకును నిర్ణయించుకోకుండా బ్యాండ్లు వంట వాళ్ళు పెండాలు వేసి ఎవరికి పెళ్లి చేస్తారు?
1: Without fixing the bride groom, whom are you going to just marry?
0: అదే విధంగానే మానసికమునందు శాంతి లేకుండా ఎన్ని విద్యలు చదివితే గాని వచ్చిన ఫలితం ఏమిటి?
1: ఇన్ ద సేమ్ వే, వితౌట్ హ్యావింగ్ పీస్ ఆఫ్ మైండ్, వాట్ ఇస్ ది యూజ్ ఆఫ్ లర్నింగ్ సో మెనీ స్టడీస్.
0: కనుకని నీకు శాంతి అనేటువంటిది ఒక ఆధ్యాత్మిక మార్గంలో ఆత్మభావమునందు మాత్రమే తప్ప అన్య మార్గంలో నీకు లభించదని శరత్ కుమారుడు నారదుని బోధించాడు.
1: శరత్ కుమార్ టాట్ నారద ఓన్లీ ఇన్ బై అక్వైరింగ్ ఆత్మిక్ నాలెడ్జ్ అండ్ ఓన్లీ బై అక్వైరింగ్.
0: మానవుడు,
1: టుడేస్ మ్యాన్
0: రాగద్వేషములకు గురి కావచ్చు.
1: హీ సబ్జెక్ట్ టు అటాచ్మెంట్ అండ్ హేట్రెడ్,
0: మమకార అభిమానములతో కూడటం చేత.
1: హీ ఈజ్ ఆల్సో సబ్జెక్ట్ టు పొసెసివ్ నేచర్ అండ్
0: తాను ఏం చేస్తున్నాడో,
1: వాట్ హీఈస్ డూయింగ్,
0: ఏ విధమైన స్థితిలో ఉంటున్నాడో,
1: ఇన్ వాట్ స్టేట్ హీఈస్,
0: తాను ఏమాత్రం కూడా విచారించలేకపోతున్నాడు.
1: హీ హాస్ నాట్ బీన్ ఏబుల్ టు థింక్ ఎనీథింగ్ అబౌట్ దీస్ థింగ్స్.
0: అంతటికీ తానే గొప్పగా భావిస్తున్నాడు.
1: హీ ఈస్ కన్సిడరింగ్ హిమ్సెల్ఫ్ టు బి ది మోస్ట్ ఇంపార్టెంట్.
0: నాకు మించినటువంటి శక్తి మరొకటి లేదని భ్రమిస్తున్నాడు.
1: హీ డెల్యూడ్స్ హిమ్సెల్ఫ్ విత్ ద ఫీలింగ్ దట్ దేర్ ఇస్ నో గ్రేటర్.
0: ఈ భ్రమ చేత నిత్యానిత్య విజ్ఞానం కోల్పోతున్నాడు.
1: ఆన్ అకౌంట్ ఆఫ్ దిస్ డెల్యూషన్ హీ ఈస్ లూజింగ్ హిస్ డిస్క్రిమినేటింగ్ పవర్.
0: అంతా నేనే చేస్తున్నానని భావిస్తాడు.
1: హీ కన్సిడర్ దట్ హీ ఈస్ డూయింగ్ ఎవ్రీథింగ్.
0: ఏదో ప్రపంచాన్నంతా తానే అద్దెకు తీసుకున్నట్టుగా అనుకుంటాడు.
1: హీ థింక్స్ యాజ్ ఇఫ్ హీ హాస్ హర్డ్ ది ఎంటైర్ వరల్డ్.
0: ప్రపంచాన్ని నడిపేటువంటిది తాను కాదు.
1: ఇట్ ఈస్ నాట్ హీ హూ ఈస్ గోయింగ్ టు రన్ ది వరల్డ్.
0: ప్రపంచం యొక్క మంచి చెడ్డలను తీర్చేటువంటి అధికారం తనకు లేదు.
1: హీ డస్ నాట్ హ్యావ్ ది పవర్ టు ఫర్ ది గుడ్ ఆఫ్ ద బ్యాడ్ ఆఫ్ ద వరల్డ్.
0: ఎవరు దీనికి సృష్టికర్తనో,
1: హూ ఎవర్ ఈస్ ది క్రియేటర్ ఆఫ్ దిస్ పర్టికులర్ వరల్డ్.
0: ఎవరు దీనికి రక్షణకర్తనో,
1: హూ ఎవర్ ఈస్ ద ప్రొటెక్టర్ ఆఫ్ దిస్ వరల్డ్.
0: ఎవరు దీనికి యజమానుడో,
1: హూ ఎవర్ ఈస్ ద మాస్టర్ ఆఫ్ ద వరల్డ్.
0: ఎవరు దీనికి నాథుడో,
1: హూ ఎవర్ ఈస్ ది,
0: ఎవరు దీనికి పితనో,
1: హూ ఎవర్ ఈస్ ద ఫాదర్ ఆఫ్ దిస్ వరల్డ్.
0: అతనికి ఈ అధికారం ఉంటుంది.
1: ఓన్లీ హీ హ్యాస్ ద పవర్ అండ్ అథారిటీ ఫర్ దిస్.
0: పితాసి లోకస్య చరాచరస్య అని చరాచర జగత్తును కూడాను నాథుడు ఒక్కడే ఉంటున్నాడు.
1: ఫర్ ది మూవబుల్ అండ్ ఇమూవబుల్ వరల్డ్ దేర్ ఇస్ ఓన్లీ వన్ మాస్టర్.
0: ఇట్టి సత్యాన్ని మానవుడు గుర్తించాలి.
1: దిస్ ట్రూత్ ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ హాస్ టు రికగ్నైజ్.
0: తాత్కాలికమైనటువంటి యొక్క ఆవేశములకు కానీ,
1: ఫర్ టెంపరీ ఎక్సైట్మెంట్స్,
0: తాత్కాలిక సంబంధమైనటువంటి యొక్క క్రోధములకు కానీ,
1: ఫర్ యాంగర్ విచ్ ఇస్ టెంపరీ,
0: మానవుడు బలహీనుడు కారాదు.
1: వన్ షుడ్ నాట్ గివ్ వన్ సెల్ఫ్.
0: ఇది తరతరముల నుండి మానవుల్లో అణిగిపోయినటువంటి ఒక బలహీనత.
1: ఫర్ జనరేషన్స్ టుగెదర్ దిస్ ఈస్ ఎ గ్రేట్ వీక్నెస్.
0: కష్టములు,
1: వెన్ దెర్ ఆర్
0: నష్టములు,
1: సారోస్
0: బాధలు,
1: పెయిన్
0: విచారములు,
1: వరీస్,
0: మనకు పరీక్షా ఘట్టములు.
1: దిస్ ఆర్ ఆల్ టెస్టింగ్ ఇన్స్టెన్సెస్.
0: మన ఎందున్నటువంటి ఒక బలహీనత బయటపడడానికి ఇది ఒక కారణములు.
1: ఇన్ ఆర్డర్ టు త్రో అవుట్ ఆల్ ద వీక్నెస్.
0: ఇలాంటి పరిస్థితులలో నీ ఓపికను, నీ ధైర్యమును, నీ నమ్మకాన్ని నీవు నిలబెట్టుకుంటావా లేదా అనేటువంటిది పరీక్షా ఘట్టంగా ఉంటుంటాయి.
1: ఆల్ దీస్ థింగ్స్ ఆర్ టెస్ట్ విచ్ టెస్ట్ వెదర్ యు ఆర్ హావింగ్ ద ఫర్మ్ ఫెయిత్, వెదర్ యు ఆర్ హావింగ్ పేషెన్స్.
0: కనుక కళాశాల పరీక్షల్లో లేక కాలే ఇంకే విధమైన విద్యా సంస్థల్లోని పరీక్షల్లో మనం పాస్ అయినంత మాత్రమే ప్రయోజనం కాదు.
1: దేర్ ఇస్ నో యూజ్ మియర్లీ బై పాసింగ్ ది ఎగ్జామినేషన్స్ కండక్టెడ్ బై ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ అండ్ యూనివర్సిటీస్.
0: కనుకనే చిన్నటి ఉపమానంగా చెప్తూ వచ్చాడు వేమన.
1: దట్ ఈస్ వై వేమన హాస్ గివెన్ ఎ వెరీ గుడ్
0: చదువులన్నీ నేర్చి చాలా వివేకి అయి మగిడి తన్నెరుగుడు మందమతుడు.
1: It is the fools who will not be able to recognize their own mind after learning all types of things.
0: Enta chadavu chadivi ee niti unnanu heenuni gunambu manaledu.
1: Whatever learning one might have, a mean person will not be able to have good
0: knowledge. Tarachi chadavu chadava tarkavadame gaani poorna gnanam eppudu pondaledu.
1: After learning a lot of education, there could be only arguments and counter arguments.
0: Chadavu chadavu chadivi chavanganeetiki chaavuleni chadavu chadavu valiyunnadu.
1: What is the use of studying so much which does not have any value at all? It is better we learn which does not have death.
0: Kanuka chaavuleni chadavu emiti?
1: What is that education which does not have
0: death? Adhe aatma chadavu.
1: That is authentic knowledge.
0: Daniki chaavu ledu.
1: It does not have death.
0: Puttukunte kada daniki chaavu.
1: As there is no birth, there is no death also.
0: Kanuka puttukundinatvanti prati padarthamunaku kunanu మార్పు ఉంటుండాలి.
1: ఎవ్రీ ఆబ్జెక్ట్ విచ్ హాస్ బర్త్ దేర్ ఇస్ మోడిఫికేషన్.
0: ఈ ప్రపంచం అంతా కూడా ఒక ఆకారంతో కూడినటువంటిది.
1: దిస్ ఎంటైర్ వరల్డ్ హ్యాస్ ఎ పర్టికులర్
0: ఆకారమునకు ఏనాడైనా కూడా భిన్నం కలగక తప్పదు.
1: యాజ్ ఇట్ హ్యాస్ ఎ ఫారం దేర్ విల్ బి చేంజ్ అండ్ దేర్ విల్ బి మోడిఫికేషన్.
0: కనుక ఎట్టి ఆకారము లేనిటువంటి యొక్క ఆత్మతత్వాన్ని మనం లక్ష్యంగా ఉంచుకున్నప్పుడే దీనికి ఎట్టి మార్పు కూడా లేనటువంటి ఒక పరిస్థితిని మనం పొందగలుగుతాం.
1: వుడ్ బి ఏబుల్ టు రీచ్ ఏ స్టేట్ వేర్ దేర్ ఇస్ నో చేంజ్ అట్ ఆల్ ఓన్లీ వెన్ వి కీప్.
0: ఏమీ తెలియనటువంటి ఒక పల్లెటూరు మనిషి రైల్లో ప్రయాణమై ఎక్కడో వెళ్ళడానికి వచ్చాడు.
1: ఎ పర్టికులర్ పర్సన్ ఎ విలేజర్ హూ ఇస్ వాజ్ ఎ లిటిల్ ఇగ్నోరెంట్ హి వాంటెడ్
0: ఏనాడు ఈ యొక్క ప్రయాణికుడు రైలు ఎక్కినటువంటి వాడు కాదు.
1: దిస్ పర్టికులర్ పర్సన్ హడ్ నాట్ ట్రావెల్డ్ బై ట్రైన్ ఎర్లియర్.
0: ఒక పెద్దగా పెట్టెలు కనిపించుకుని వచ్చింది ఒక రైలు.
1: ఎ ట్రైన్ కేమ్ విత్ ఎ నంబర్ ఆఫ్ బోగీస్ అండ్ వ్యాగన్స్.
0: బా ఇది ఎంత పెద్దది, ఇన్ని పెట్టెలు కనిపించుకొని కన్నులతో చూసుకుంటూ లైన్ పైన వెళ్లిపోతుండాలని చాలా ఆశ్చర్యపడ్డాడు పాపం.
1: హి వాస్ సర్ప్రైజ్డ్ అట్ దిస్ పర్టికులర్ థింగ్, హి థింకింగ్ దట్ దిస్ ఈస్ హావింగ్ ఎ నంబర్ ఆఫ్ క్యారేజెస్.
0: మనిషి కూడాను ఆ రైలు పైన కన్నీల పైన సరిగా నడచడానికి వీలు కాదే, ఈ జడమైనటువంటిది ఎంత కరెక్ట్ గా నడుచుకుని పోతుండాలని ఆశ్చర్యపడ్డాడు.
1: హి వాస్ సర్ప్రైజ్ ఈవెన్ ఎ హ్యూమన్ బీయింగ్ వుడ్ నాట్ బి ఏబుల్ టు గో ఆన్ దోస్ రైల్స్.
0: ఈ రైల్లో ఎక్కడానికి నూర్ల మంది ప్రయాణికులు స్టేషన్ లో కాచుకొని ఉంటున్నారు.
1: హండ్రెడ్స్ ఆఫ్ ప్యాసింజర్స్ ఆర్ వెయిటింగ్ టు బోర్డ్ ద ట్రైన్.
0: వాళ్ళ లగేజ్ అంతా చూస్తే ఓ పెద్ద పెద్ద లారీలకు తగినట్టుగా లగేజ్ గా ఉంటుండాలి.
1: ద లగేజెస్ విచ్ దీస్ ప్యాసింజర్స్ హడ్ బ్రాట్ వర్ వెరీ హ్యూజ్. అండ్
0: తనలో తాను అనుకుంటున్నాడు,
1: హీ వాస్ థింకింగ్ విత్ ఇన్ హిమ్సెల్ఫ్,
0: ఇంత మందిని ఎక్కించుకొని ఇంత సామాను అందులో పెట్టుకుని ఎట్లా మోస్తుంది ఇది అని యోచన చేస్తున్నాడు.
1: హీ వాస్ వండరింగ్ హౌ దిస్ ట్రైన్ వుడ్ బి ఏబుల్ టు క్యారీ సో మెనీ ప్యాసింజర్స్ అండ్ సో మచ్ ఆఫ్ లగేజ్.
0: ఈ ప్రయాణికులు తక్కువ సామాన్యంగా తీసుకుని ఉండకూడదా, పాపం ఈ రైలుకి ఎందుకు ఇంత బాధ పెడుతున్నారు అని ఆలోచన చేసుకున్నాడు.
1: హీ వాస్ ఆల్సో థింకింగ్ విత్ ఇన్ హిమ్సెల్ఫ్, వై షుడ్ దీస్ ప్యాసింజర్స్ గెట్ సో మచ్ ఆఫ్ లగేజ్.
0: ఇంతమంది లోపల నేను కూడా దానికి ఎందుకు బాధ పెట్టాలని చెప్పని ఆ రైల్లో అందరూ ఎక్కుతుంటే తాను ఎక్కాడు. అందరూ ఎక్కడ సామాన్లు అక్కడ పడేసేసారు.
1: All those he also entered the train along with so many passengers. The passengers kept the luggages in the train.
0: Evaru paatiki vaaru seat paina pallukunnaru.
1: They began relaxing in the seats.
0: Enta nirdayulu ee prayanikulu.
1: How cruel these passengers are.
0: Inta saamaanu daaniki అడ్డగట్టి వారు నిశ్చింతగా నిద్రపోతున్నారని తాను తెచ్చుకున్న సామాన్ తన తలపైన పెట్టుకుని కూర్చున్నాడు.
1: హీ వాస్ వండరింగ్ వై దిస్ పీపుల్ షుడ్ గివ్ సో మచ్ ఆఫ్ బర్డెన్ టు ద ట్రైన్ బై థ్రోయింగ్ ది లగేజెస్ ఇన్ ద కంపార్ట్మెంట్ అండ్ రిలాక్సింగ్.
0: ఎందుకంటే నా బరువు దానికి ఏమాత్రం ఇవ్వకూడదు అనుకున్నాడు.
1: హీ కెప్ట్ ది ఎంటైర్ లగేజ్ ఆన్ హిజ్ ఓన్ హెడ్ థింకింగ్
0: నా సామాను నేనేం వస్తున్నానని భ్రమించాడు పాపం.
1: హీ డెలివర్డ్ హిమ్సెల్ఫ్ దట్ హీ వాస్ క్యారీయింగ్ ఆల్ హిస్ లగేజ్.
0: ఎవరో ప్రక్కన ఉన్నటువంటి వ్యక్తి హెచ్చరించాడు, ఏమిటయ్యా నీ అవస్థ, ఈ సామాన్ నీ తలపైన పెట్టుకోవటం ఏమిటి, కింద పెట్టకూడదా అన్నాడు.
1: ద కో ప్యాసింజర్ ఆస్కర్ యూ, సార్ వై ఆర్ యూ క్యారీయింగ్ దిస్ పర్టికులర్ లగేజ్ ఆన్ యువర్ ఓన్ హెడ్, వై షుడ్ యూ నాట్ కీప్ ఇట్ డౌన్.
0: అయ్యో ఇంత సామాను మోస్తుంటే నా సామాను కూడా దానికి ఎందుకు బరువు పెట్టాలని నేను మోస్తున్నానన్నాడు.
1: When the train is carrying so much of luggage, I do not want to add my own luggage also.
0: ఇవాడ నిన్ను నీ సామాను అన్నింటినీ మోసేటువంటి ఈ రైలు నీ తలపైన పెట్టుకున్నంత మాత్రం ఆ బరువు రైలుకి ఏమాత్రం సంబంధం లేకుండా ఉందా?
1: ఓ స్ట్రేంజ్ పర్సన్, ఇట్ ఇస్ ది ట్రైన్ ఇస్ క్యారీయింగ్ యూ అండ్ యువర్ లగేజ్ బై కీపింగ్ ది లగేజ్.
0: దయాదాక్షిణ్యం ఉన్నది కానీ వివేకం లేదు పాపం ఆ యొక్క మానవుని యందు.
1: హీ హాస్ కైండ్నెస్ అండ్ కంపాషన్ బట్ హీ డస్ నాట్ హ్యావ్ ఇంటెలిజెన్స్ అండ్ డిస్క్రిమినేషన్.
0: అదే విధంగా అర్జున, నీకు అనేక విధమైనటువంటి శక్తి సామర్థ్యం ఉంటున్నాయి.
1: ఇన్ ద సేమ్ వే అర్జున, యు ఆర్ హావింగ్
0: గొప్ప విద్యావంతుడవే,
1: యు ఆర్ హైలీ ఎడ్యుకేటెడ్,
0: ఇన్ని నిగ్రహం కలగాడవే,
1: యు హావ్ గాట్ సెల్ఫ్ కంట్రోల్,
0: మహాశక్తిని సాధించినటువంటి వాడవు,
1: యు హావ్ అకాంప్లిష్డ్ గ్రేట్ టాస్క్.
0: దైవత్వాన్ని మాత్రం అర్థం చేసుకోలేకపోతున్నావు.
1: బట్ యు ఆర్ నాట్ బీన్ ఏబుల్ టు అండర్స్టాండ్ డివినిటీ.
0: ఈ దైవత్వాన్ని అర్థం చేసుకోలేనంత వరకు కూడాను నీకు ఈ విషాదం తప్పింది కాదు.
1: యాజ్ లాంగ్ యాజ్ యూ డు నాట్ అండర్స్టాండ్ దిస్ డివినిటీ, యూ కెనాట్ బి ఫ్రీ ఫ్రమ్ సారో.
0: నీవి విషాదాన్ని తప్పించుకుని నీ కర్తవ్యాన్ని ఆచరించాలంటే మొట్టమొదట నా యొక్క అనుగ్రహానికి పాత్రుడై నా ఆజ్ఞను శిరసావహించన్నాడు.
1: ఇఫ్ యూ వాంట్ టు ఫ్రీ యువర్ సెల్ఫ్ ఫ్రమ్ సారో అండ్ అర్న్ ద గ్రేస్ ఆఫ్ ద గాడ్, దెన్ యు విల్ హావ్ టు ఒబే మై కమాండ్.
0: దేహము నీవు కాదు,
1: యు ఆర్ నాట్ ది బాడీ.
0: ఇంద్రియాలు నీకు సంబంధించినటువంటివి కాదు.
1: ది సెన్స్ ఆర్గన్స్ హావ్ నో కనెక్షన్ విత్.
0: ఇంద్రియాలు దేహంతో కూడినటువంటివి.
1: దే ఆర్ అసోసియేటెడ్ విత్ ద బాడీ. సెన్స్ ఆర్గన్స్
0: దేహము కర్మతో చేరినటువంటిది.
1: బాడీ ఇస్ అసోసియేటెడ్ విత్
0: కర్మ. ఫలితమే ఈ దేహము.
1: బాడీ ఇస్ ది రిజల్ట్ ఆఫ్ యాక్షన్.
0: కర్మను ఆచరించుకుంటున్న దేహం సార్థకం కాదు.
1: ఇఫ్ బాడీ డస్ నాట్ పర్ఫార్మ్ యాక్షన్, ఇట్ ఇస్ నాట్
0: కర్మణ్యేవ అధికారస్య. ఈ కర్మను ఆచరించడంలోనే నీకు అధికారం ఉంటున్నది.
1: యూ హావ్ ఎవ్రీ రైట్ టు పర్ఫార్మ్ యాక్షన్.
0: మిగిలినవన్నీ నువ్వు నాకు అర్పితం చేయి.
1: ఆల్ ది రెస్ట్ యూ ఆఫర్ ఇట్ టు మీ.
0: లెమ్ము,
1: గెట్ అప్, అరైజ్.
0: లెమ్ము ధనుంజయ,
1: అరైజ్ ఓ ధనుంజయ.
0: ఇది బలీయము.
1: ఫేట్ ఇస్ వెరీ పవర్ఫుల్.
0: న్యాయము గెలుచు, న్యాయము గెలుచు.
1: జస్టిస్ ఆల్వేస్ ట్రింప్స్.
0: నశించు స్వార్థము,
1: సెల్ఫిష్నెస్
0: సదా యుగ ధర్మం ఇదే కదోయి.
1: దిస్ ఇస్ ది
0: ధర్మగమ్మిక.
1: ఫ్రమ్ ఏజ్ ఆఫ్
0: నూరు గురు బిడ్డల తండ్రికైనా
1: ఈవెన్ ఫర్ ఎ పర్సన్
0: అంత్యమున పిండమిలో దిక్కు గలగరక్త ప్రారంభములు ఏమిటో.
1: అట్ ద ఎండ్ దెర్ ఇస్ నాట్.
0: నా యాజ్ఞను నీవు శిరసా వహిస్తే ఈ కౌరవుల యొక్క విషయం నేను చూసుకుంటాను.
1: ఇఫ్ యు ఒబే మై కమాండ్, ఐ నో హౌ టు టేక్ కేర్ ఆఫ్.
0: నూరు మంది బిడ్డలు ఉండినటువంటి యొక్క ధృతరాష్ట్రునికైనా కట్టగడబటికి ఇంత పిండం ఇచ్చేటువంటి దిక్కు కూడా లేకుండా పోతారు.
1: For a person like Dhritarashtra who has 100 sons, in the end he will not be having even one to perform the
0: karanam entanaga.
1: What is the reason for this?
0: Dhritarashtruni biddalu,
1: because these are the children of
0: Dhritarashtra. Iti hi Dhritarashtram, tanadi kaanatvanti dani tanadiga bhavinchukuneetunte vaadu Dhritarashtra.
1: Dhritarashtra is one who considers things which are not his as his.
0: నీవు కూడా అతనికి సోదరుడుగా తయారవుతున్నావు.
1: యు ఆర్ ఆల్సో బికమింగ్ ఎ బ్రదర్ టు హిమ్.
0: దేహము నీవు కానటువంటి వాడు నాది అనేటువంటి దీంతో నువ్వు భ్రమిస్తున్నావు.
1: యు ఆర్ డెల్యూడింగ్ యువర్ సెల్ఫ్ విత్ ద బాడీ వెన్ ది బాడీ ఇస్ నాట్ యువర్స్ రియలీ.
0: దేహము కానటువంటి నీవు దేహమును అని భావించుకోవటమే నీవు ధృతరాష్ట్రం యొక్క దృష్టి అన్నాడు.
1: యు ఆర్ డెవలపింగ్ ది విజన్ ఆఫ్ ధృతరాష్ట్ర బై థింకింగ్ దట్ యు ఆర్ ద బాడీ వెన్ ది బాడీ ఇస్ నాట్ రియలీ.
0: అజ్ఞానము,
1: దిస్ ఇస్ ఇగ్నోరెన్స్.
0: ఈ అజ్ఞానం దూరం చేసుకుంటే గానీ ఈ జ్ఞానం ఇందులో ప్రవేశించదు.
1: అన్లెస్ యు డ్రైవ్ అవే ఇగ్నోరెన్స్ యుల్ నాట్ బి ఏబుల్ టు గెట్ విజ్డమ్.
0: ఈ ప్రవేశించడానికి నీవు కొంతవరకు నువ్వు విచారణ శక్తి చేయాలి అన్నాడు.
1: యూ హ్యావ్ టు డెవలప్ డిస్క్రిమినేషన్ అండ్ ఎంక్వైరీ. ది విజ్డమ్ షుడ్ ఎంటర్ యూ.
0: హృదయముండు దేహమందు,
1: హార్ట్ ఈజ్ విత్ ఇన్ ద బాడీ.
0: జీవుడుండు దేహమందు,
1: ది ఇండ్వెలర్ ఈజ్ ఆల్సో ఇన్ ద బాడీ.
0: హృదయమందు దేవుడుండు,
1: ఇన్ ది హార్ట్ దేర్ ఇస్ గాడ్.
0: రెండు కూడి ఆటలాడి
1: these two will be playing together.
0: ఒకరినొకరు వీడుచుందరు.
1: They will be living separate.
0: ఆటలాటల బొమ్మలాటలు ఆడించే
1: there is one who makes this play.
0: సూత్రధారి ఒకడు కలడు.
1: There is a director who conducts this play.
0: మంచి చెడ్డ బొమ్మలుండు.
1: There will be bad and good which will be.
0: రెండులోనే ఒకటి ఉండు అన్నాడు.
1: Inside both good and bad there is only one entity.
0: కనుక జీవుడుండు దేహమందు, హృదయమందు దేవుడుండు, ఈ రెండు కూడా ఒక చోటనే ఉంటున్నాయి.
1: There is the indweller jiva inside the body, there is God inside the heart, both are there in the body.
0: దేహాన్ని నీవు ఆధారంగా చేసుకుని నువ్వు వారిని అనుభవిస్తున్నావే కానీ దేహమే ఆధారం లేకపోతే వాళ్ళు సర్వాత్మక భావంతో ఉంటారు.
1: You are enjoying them on the basis of the body. If there is no body at all, they are all
0: పరిగణ. దేహ ప్రాంతిని దూరం చేసి
1: if you remove the delusion
0: జీవ బ్రహ్మ ఐక్యాను సంధానములో
1: if you want to bring about the unity of jiva
0: nityanandam anubhavinchamannadu
1: you have to enjoy the eternal bliss
0: brahmanandamulo cheramannadu
1: enter into the ananda
0: advaita anandanni artham cheskomannadu
1: understand the ananda of advaita
0: ee vidhanga bodhinchi kattagadapatiki ataniki oka vidhamainatundi chita pragna drushtini andinchadu
1: after teaching in this particular way he has been able to impart the
0: chita pragnulo undinatundi pradhana lakshanalu ఏకాత్మభావమే.
1: ఫీలింగ్ ఆర్ సెన్స్ ఆఫ్ సేమ్ ఎంటిటీ ఆల్ ఓవర్, దిస్ ఇస్ ది
0: ఇంద్రియాలకు ఏమాత్రం కూడా వశం కాక,
1: నాట్ బీయింగ్ సబ్జెక్ట్ టు ది సెన్సెస్,
0: సమాధి చిత్తుడై,
1: హావింగ్ ఎన్ హార్ట్ ఆఫ్
0: సుఖ దుఃఖములను,
1: సారో అండ్
0: మానాభిమానములను,
1: అటాక్
0: నిందాస్తులను,
1: సెన్సర్ అండ్ ప్రైజ్
0: ఒక్కటిగా భావించుకునేటువంటిది.
1: దట్ ఈస్ ఎ ఫీలింగ్ ఆఫ్ ట్రీటింగ్ ఆల్
0: ఈ అన్ని కూడా భగవత్ విభూతులుగా విశ్వసించేటువంటిది.
1: Believing firmly that all these are the manifestations of divinity.
0: Attivade nijamaina sthitapragnudu.
1: Satya person alone is real sthitapragna.
0: Itvanti sthitapragnudai na aagna neevu tirashavadinchamannadu.
1: You become such a sthitapragna and carry out my command, he said.

యువకులైన వారు యుక్తగతిని చిత్తమునకు స్థిత చేకూరకున్నచో

చిత్తమునకు స్థిరత చేకూరకున్నచో వ్యర్థ జీవుడగును వ్యథలనందు లేత వయస్సునందు ఈ తరుణమునందు యువకులైన వారు యుక్తగతిని చిత్తమునకు స్థిరత చేకూర్చకున్నచో వ్యర్థ జీవుడగును వ్యథలనుందు.

0: at this tender age, at this moment, youth, in a proper direction, if they do not have steady mind, they'll be wasting their life, ruins their life, and will be facing many difficulties.
1: Divyatma Swarupunana Vidyarthi Vidyarthini Yulara.
0: Embodiments of divine Atma, students, men and women.
1: Chittam yokka nischalatvamuniki maroka peru shanti ani.
0: The steadiness of mind has another name, peace.
1: Ee shanti atma swarupame.
0: The peace is very form of the self.
1: Shanti pavitramainatunti yokka sugunamu.
0: Peace is a sacred virtue.
1: ఇది దివ్య మానవులకు ఆభరణము.
0: దిస్ ఇస్ ఎ ప్రెషస్ జ్యువెల్ టు డివైన్ హ్యూమన్ బీయింగ్స్.
1: ఇది స్వార్థపరులను చూడలేదు.
0: ఇట్ విల్ నెవర్ బి దేర్ విత్ సెల్ఫిష్ పీపుల్.
1: నిస్వార్థుల యొక్క హృదయమే దీని నిలయము.
0: ద సెంటర్ ఆఫ్ దిస్ ఈస్ ద హార్ట్ ఆఫ్ ది సెల్ఫ్లెస్ పీపుల్.
1: ఇట్టి నిత్య సత్యమైనటువంటి శాంతిని, పవిత్రమైన ఆభరణమును మానవుడు ఈనాడు కోల్పోయి అనేక విధములైనటువంటి యొక్క అశాంతులకు గురి అవుతున్నాడు.
0: దిస్ ఎటర్నల్ పర్మనెంట్ ట్రూత్, ద ప్రెషస్ జ్యువెల్ ఈజ్ లాస్ట్ అండ్ దేర్ఫోర్ ద హ్యూమన్ బీయింగ్స్ ఆర్ రెస్ట్లెస్. సీక్రెట్ వర్చ్యూ.
1: ఇది దివ్య మానవులకు ఆభరణము.
0: దిస్ ఈస్ ఎ ప్రెషస్ జ్యువెల్ టు డివైన్ హ్యూమన్ బీయింగ్స్.
1: ఇది స్వార్థపరులను చూడ

0: eternal, permanent truth, the precious jewel, is lost, and therefore the human beings are restless.
1: ఈ దృశ్య కల్పితమైన ఈ ప్రపంచము,
0: this world which is temporary,
1: త్రిగుణాల వికారము చేతనే సృష్టింపబడి పోషింపబడి సంహరింపబడుతున్నది,
0: is created, sustained and annihilated because of the three attributes.
1: ఈ మాయా లీలావతి అయిన ఈ ప్రపంచమునకు ఈ త్రిగుణములే ప్రాణములు.
0: This world which is full of illusion, the three attributes are the very life.
1: ఈ ప్రపంచం యొక్క కార్యకలాప సముదాయం అంతా కూడాను ఈ త్రిగుణములపైననే ఆధారపడి ఉంటున్నది.
0: All the activities in this world, they are based on the three attributes.
1: కాని మానవుడు దుష్ట గుణములైన ఈ త్రిగుణములను విశ్వసించి కేవలం మిత్రుని గావించుకొని తన యొక్క దివ్యమైన ఆభరణం అనేటువంటి శాంతిని కోల్పోతున్నాడు.
0: Man realizes he has full faith on these three attributes and he forgets the true self, the peace.
1: మానవుడు దుస్సంగమునకు అతి దూరముగా ఉండుటకు ప్రయత్నించాలి.
0: Man should make an attempt to be away from the bad company.
1: తేజ దుర్జన సంసర్గం భజ సాధు సమాగమం త్యజ దుర్జన సంసర్గం భజ సాధు సమాగమం.

0: He is only a true human being when he has got this unity between what he says and what he does.
1: Manasuloni mata, matalo kriyayulu, chetu yandu chetcha, cheru manishi.
0: What is there in the mind, what he says must be there in action.
1: Manasu mata chayi, moodu ekam kavali.
0: There should be perfect unity between the thought, the word,
1: and deed.
0: This is the good quality of a good
1: man.
0: He is a true human being.
1: The proper study of mankind is man.
0: That's what Swami says, proper study of mankind is man. Youth today, develop divine feelings. Have new thoughts.
1: పవిత్రమైనటువంటి క్రియల్లో పాల్గొని
0: పార్టిసిపేట్ ఇన్ సెక్యులర్ యాక్టివిటీ
1: ఆదర్శవంతమైన జీవితాన్ని అందించాలి.
0: అండ్ యూ షుడ్ లీడ్ అన్ ఐడియల్ లైఫ్.
1: కానీ దుష్ట సంబంధమనేటువంటిది వ్యక్తులతో కూడినంత మాత్రమే కాదు.
0: ద బ్యాడ్ కంపెనీ డజంట్ మీన్ మియర్లీ అసోసియేషన్ విత్
1: భావములను చేర్చుకోవటం కూడా దుష్ట సంఘమే.
0: టు హ్యావ్ బ్యాడ్ ఫీలింగ్స్ ఇన్ ద మైండ్ ఈస్ బ్యాడ్ కంపెనీ.
1: అహంకారము, ఆడంబరము, అసూయ, అసత్యము ఇత్యాది దుష్టభావములను కూడాను హృదయంలో చేర్చుకున్నట్టుకు విద్యార్థులు ఏమాత్రం కూడాను ప్రయత్నించకూడదు.
0: స్టూడెంట్ షుడ్ నెవర్ గివ్ స్కోప్ టు ఎంటర్టైన్ దీస్ ఫీలింగ్స్ ఈగో, పాంప్, జెలసీ అండ్ లైస్.
1: దుష్టభావములు మానవునికి ప్రధానమైన శత్రువులు.
0: బ్యాడ్ ఫీలింగ్స్ ఆర్ ద మెయిన్ ఎనిమీ టు ఎ హ్యూమన్ బీయింగ్.
1: ఈ శత్రుత్వములు పూర్తి నిర్మూలము గావించినప్పుడే మానవత్వం రాణిస్తుంది.
0: వెన్ యు కిల్ ది ఎనిమీ టోటలీ the human life will shine.
1: Kanukane chatru seshamu agni seshamu runa seshamu roga seshamu lekunda chuchukomani cheppin bodhinchindi Vedantam.
0: Therefore Vedanta said you should not have any enemy, you should not have any remains of fire, any remnant of loan or disease.
1: Runamanta teerinappatikini ye koddi matramu undinappudu kramakramena idi vaddi roopamulo perigi tirigi swasthanam cherutundi.
0: If the loan is not entirely paid back, if something is remaining still, it will increase because of interest. You should pay back the loan completely. There shouldn't be left any trace.
1: Roga nivarana ayi aspatri yandu untundi doctor yokka salahato aushadhamu sevinchi nivarana ainadani ye koddi matramo jwaram undinappudu intiki vaste apathyam chesi alachyam chesi tirigi rogam prarambham kavachchu.
0: Similarly, when one is treated because of a sickness in the hospital, and when he is cured, and if he has got some trace of the disease still left, and when he is discharged from the hospital, man should return from the hospital after total cure.
1: Agni anta challarina.
0: The fire is extinguished, put off. If little fraction of the fire is left, as the wind is blown, it may again burn.
1: కనుక అగ్నిశేషం కూడాను ఉండకూడదు.
0: Therefore there shouldn't be remnants of fire.
1: మూడవది శత్రు శేషం.
0: Third enemy remaining.
1: శత్రుత్వం అనేటువంటి దాన్ని పూర్తి నిర్మూలము గావించినప్పుడే మానవుడికి శాంతి చేకూరుతుంది.
0: When you remove the enmity in full, man will be peaceful.
1: శాంతి అనగా ఏమిటి?
0: What do you mean by peace?
1: ఈ మూలాధారమైనటువంటి యొక్క సత్వరజో తమగుణములు అణుచుకొనుకు చేసినప్పుడు అణిగించుకున్నప్పుడే శాంతి మనలో ఆవిర్భవిస్తుంది.
0: పీస్ రియల్లీ ఒరిజినేట్స్ విత్ ఇన్ అస్ వెన్ వీ సబ్డ్యూ దీస్ త్రీ అట్రిబ్యూట్స్ ద పాయస్ డల్నెస్ అండ్ ప్యాషన్.
1: ఈ మూడు గుణములపైన
0: బేసింగ్ ఆన్ దీస్ త్రీ
1: విరక్తి, ఉపేక్ష, అనాసక్తి ఈ మూడింటిని మనం పెంచుకుంటూ ప్రయత్నించాలి.
0: దెన్ వీ షుడ్ ట్రై టు డెవలప్ దీస్ త్రీ క్వాలిటీస్ డిటాచ్మెంట్ అండ్ ద నెగ్లెక్ట్ అండ్ ఆల్సో ఇంట్రెస్ట్.
1: సర్వ పదార్థములు కూడాను భయమును చేకూర్చుతున్నవే కాని ఒక్కటి మాత్రమే అభయాన్ని అందిస్తుంటుండాలి.
0: ఎవ్రీథింగ్ గివ్స్ ఫియర్, ఓన్లీ వన్ గెట్స్ హ్యాపీనెస్.
1: అది ఏ వైరాగ్యము,
0: దట్ ఈస్ డిటాచ్మెంట్.
1: వైరాగ్యంతో భయం ఏమాత్రము ఉండదు. రాగము కలిగినటువంటి వానికే ఈ భయభ్రాంతులు.
0: ద వన్ విత్ అటాచ్మెంట్ విల్ హ్యావ్ దిస్ ఫియర్ అండ్ ఇల్యూజన్.
1: ఎందుకు ఇది భయం చేకూర్చుతున్నది?
0: వై ఈస్ ఈ ఫియర్ స్ట్రికెన్?
1: ఈ రాగముగా ప్రారంభమై క్రమక్రమేణ రోగంగా రూపొందుతున్నది.
0: ఇట్ స్టార్ట్స్ విత్ అటాచ్మెంట్ రాగ, ఎండ్స్ విత్ రోగ డిజీజ్.
1: కనుక కామక్రోధములు అనేటువంటివి చిన్న చిన్న అలలుగా ఉండినప్పుడే దానిని అణచివేయటానికి ప్రయత్నించాలి.
0: దేర్ఫోర్ వెన్ దే స్టార్ట్ ఎ స్మాల్ వేవ్స్ వీ మస్ట్ హావ్ ఫుల్ కంట్రోల్.
1: వాటిని మనం మొదటినే అలక్ష్యం చేసినప్పుడు అది క్రమక్రమేణ ఒక సముద్రంగా రూపొందుతుంది.
0: వెన్ వీ నెగ్లెక్ట్ దెమ్ ఎట్ ద బిగినింగ్ లేటర్ దే షేప్ ఇంటూ ఎ మైటీ ఓషన్.
1: చిన్నదాండి మొక్క వంగనప్పుడు చెట్టై వంగుతుందా అంటారు. కనుకనే మొక్కగా ఉండినప్పుడే దాని చక్కనైన మార్గంలో ప్రవేశపెట్టాలి.
0: When it is a tender plant, you should keep it straight. Later,
1: ఇది
0: you cannot correct it.
1: పెద్ద వృక్షమైన తర్వాత దీనిని ఏమాత్రం కూడా మనము అదుపులో పెట్టుటకు వీలు కాదు.
0: When it grows into a gigantic tree, it is impossible to control it.
1: కనుకని లేత వయసునందు ఈ తరుణమునందే యువకులైన వారు యుక్తమైన.
0: So at this tender age, at this moment, the modern youth in the proper way.
1: ఈ చిత్తమును కొంతవరకును అదుపులో పెట్టుకున్నటకు తగిన కృషి చెయ్యాలి. అది నిజమైన విద్యా విధానం.
0: దే షుడ్ హ్యావ్ ద స్టెడీనెస్ ఇన్ ద మైండ్. దట్ ఇస్ ది ట్రూ ఎయిమ్ ఆఫ్ ఎడ్యుకేషన్.
1: విద్య అనగా ఏమిటి?
0: వాట్ డూ మీన్ బై ఎడ్యుకేషన్?
1: జ్ఞానము అనుకుంటారు.
0: వి థింక్ ఇట్స్
1: కాదు కాదు, చిత్తమును శిక్షింప చేసుకోవటమే విద్య.
0: ఇట్ ఈస్ ది ట్రైనింగ్ ఆఫ్ ది మైండ్.
1: ఎన్ని విద్యను నేర్చి ఎంత మేధాశక్తిని సంపాదించుకుని ఎంత ఉన్నత స్థాయిని మీరు సాధించినప్పటికీ చిత్తము స్వాధీనము లేకుండా ఈ జీవితం అంతా వ్యర్థమైపోతుంది.
0: యు మే అక్వైర్ ఆల్ ఫార్మ్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ విత్ ఆల్ ఇంటెలెక్ట్, యు మే ఆల్సో ఆక్యుపై ఎగ్జాల్టెడ్ పొజిషన్. ఇఫ్ యు నో కంట్రోల్ ఆఫ్ ద మైండ్, ఇట్ ఆల్వేస్
1: చిత్తశుద్ధి లేని శివ పూజ ఏటికి.
0: దేర్ఫోర్ ఇస్ ద ప్యూరిటీ ఆఫ్ ద మైండ్ వాట్ ఫార్ ఇస్ వర్త్.
1: ఆత్మశుద్ధి లేని పాకమేళ.
0: Without the cleanliness of the container, why cooking?
1: ఆత్మశుద్ధి లేని ఆచారం అది ఎలా?
0: Without the purity of the self, why tradition?
1: కనుక మొట్టమొదట మనము చిత్తశుద్ధి గావించుకోవాలి.
0: Therefore, we should have purity of mind.
1: దుర్భావములను, దురాలోచనలను, దుశ్చింతలను హృదయములో ప్రవేశించకుండా చూసుకోవాలి.
0: We should take care to see that there will not be bad feelings and bad thoughts in our heart.
1: మనమున్న గది లోపల విషపురుగు సంచరిస్తుంటే మనం ఏమాత్రమైనా మనం శాంతితో మనం జీవించగలమా?
0: When poisonous snakes move about in our room, can you ever have a sound sleep?
1: కాదు కాదు, దానిని పట్టి బయటైనా పంపించాలి, లేక కొట్టి దానిని ప్రాణమైనా తీయాలి.
0: Either we should catch hold of it and throw it out or kill it completely.
1: కనుక చిత్తం అనేటువంటి విషపురుగు మన యొక్క హృదయంలో సంచరిస్తూనే ఉంటుండాలి.
0: Therefore, this mind which is a poisonous germ is moving about.
1: దీనిని మనము కొంతవరకు దూరం గావించుకున్నట్టు తగిన కృషి చేయాలి.
0: We should make an effort to keep it at a distance.
1: ఈనాటి యువకులు,
0: the youth today,
1: చిత్తం అంటే ఏమిటో, హృదయం అంటే ఏమిటో, మనసు అంటే ఏమిటో, మనిషి అంటే ఏమిటో అని కూడా తెలుసుకోలేకపోతున్నారు.
0: The modern youth are not able to understand what is meant by the mind, the heart and man.
1: ఎవరు ఈ మనిషి?
0: Who is man?
1: మనసు గలవాడే మనిషి.
0: The one with mind is a human being.
1: ఈ మనసు అంటే ఏమిటి?
0: What do you mean by mind?
1: సంకల్ప వికల్పం యొక్క స్వరూపమే మనసు.
0: The mind is a bundle of thoughts.
1: ఈ సంకల్పము ఎట్టివో మన ప్రవర్తన అట్టివిగా ఉంటాయి.
0: As is the thoughts, so is our behavior.
1: కనుకనే సత్సంకల్పమును మనం అభివృద్ధి గావించుకున్నప్పుడు మన నడతలు సరియైనటువిగా ఉంటాయి.
0: Therefore, when we develop good thoughts, our behavior will be corresponding.
1: కాని హృదయం పవిత్రమైనప్పటికీ దుస్సంగము చేత అనేక విధమైనటువంటి దుర్గుణములను ప్రవేశిస్తాయి.
0: The heart may be pure. Because of bad company, bad thoughts begin.
1: ఇది నిప్పు.
0: This is fire.
1: ఇది బొగ్గు.
0: This is coal.
1: ఇది బొగ్గు బొగ్గుగానే ఉంది, నిప్పు నిప్పుగానే ఉంటుంది.
0: ఫైర్ అండ్ కోల్ రిమైన్ యాజ్ దే ఆర్.
1: ఇది దగ్గర చేర్చినప్పుడు,
0: వెన్ యు బ్రింగ్ దెం టుగెదర్,
1: ఈ బొగ్గులో ఉండినటువంటి యొక్క అంధకారం పోయి నిప్పు యొక్క ప్రకాశం అందులో ప్రవేశిస్తుంది.
0: ద బ్లాక్ కలర్ ఆఫ్ ది కోల్ విల్ గో అండ్ ద రెడ్ కలర్ ఆఫ్ ద ఫైర్ విల్ ఎంటర్.
1: అయితే ఎంతవరకు ఇది ప్రవేశిస్తుంది?
0: టు వాట్ ఎక్స్టెండ్ ఎంటర్?
1: ఈ నిప్పుతో ఎంతవరకు కలిసి ఉన్నదో అంత మాత్రమే ఇది నిప్పుగా మారుతుంది.
0: ద పార్ట్ ఆఫ్ ద కోల్ విచ్ ఇస్ ప్రెసెంట్ విత్ ద ఫైర్ ఓన్లీ కన్వర్ట్.
1: పైన మనం ఫ్యాన్ వేసినప్పుడు బొగ్గు నిప్పు రెండు ఒకటైపోతాయి.
0: వెన్ యు పుట్ ఆన్ ద ఫ్యాన్ అబౌవ్, ద కోల్ అండ్ ఫైర్ బికమ్ వన్.
1: దీనిని బ్రహ్మ విత్ బ్రహ్మైవ భవతి అన్నారు.
0: This is called the knower of Brahman.
1: Satsangamulandu ee vidhamainatundi oka sadbhavamulu yerpadutuntai.
0: In good company you will have good feelings.
1: Satsangamulaku samipudu kavali.
0: One should be close to good company.
1: Samipudainanta maatrame kaadu satsangaanni preminchali.
0: Is not enough if you are close to good company, you should love good company.
1: Kanukane near ఫ్యాన్ డియర్ నియర్ అండ్ డియర్ గా ఉండినప్పుడే బ్రహ్మ విత్ బ్రహ్మైవ భవతి అవుతుంది.
0: దేర్ఫోర్ టూ షుడ్ బి నియర్ దే షుడ్ బి డియర్ దెన్ ద నోర్ ఆఫ్ బ్రహ్మ విత్ బ్రహ్మ.
1: దుస్సంగం కూడా ఆ విధంగా జరుగుతుంది.
0: ఇట్ హ్యాపెన్స్ ఇన్ ది కేస్ ఆఫ్ బ్యాడ్ కంపెనీ.
1: ఒక పుష్పమును మన చేతిలో పెట్టుకున్నాం.
0: యు హావ్ ఫ్లవర్ ఆన్ హ్యాండ్.
1: ఆ పుష్పములో సుగంధమే ఉంటుంటే
0: ఇఫ్ దేర్ ఇస్ ఫ్రాగ్రెన్స్ ఇన్ ద
1: ఫ్లవర్ ఆ సుగంధము మన చేతులకు మన వస్త్రములకు మన ఇంటిలోని గోడలకు కూడాను ఈ సుగంధం ప్రవేశిస్తుంది.
0: ఇఫ్ ద ఫ్లవర్ హ్యాస్ గాట్ గుడ్ స్మెల్ ద సేమ్ స్మెల్ విల్ హ్యావ్ టు ద హ్యాండ్ అండ్ ది క్లాత్ అండ్ ఆల్ ద వాల్.
1: దుర్గంధంగా ఉంటున్నప్పుడు
0: ఇఫ్ ఇట్ ఇస్ ఫౌల్ స్మెల్
1: ఆ దుర్గంధం మన వస్త్రములకు మన దేహములకు మన ఇంటిలోని గోడలు కూడాను ప్రవేశిస్తుంది.
0: ద సేమ్ ఫౌల్ స్మెల్ విల్ గో టు అవర్ బాడీ ది హ్యాండ్
1: కనుక మంచి చెడ్డలు రెండు కూడాను ఈ విధమైనటువంటి ప్రసరింపజేసేటువంటి ఒక శక్తి కలిగినటువంటివి.
0: Therefore, good and bad has got the property of percolation.
1: నీవు దుష్టుడైనావంటే దీనికి కారణం ఏమిటి? దుష్టంగమే దీనికి మూల కారణం.
0: When you are bad, what is the reason? Bad company.
1: నీవు ఎలాంటి వాడివో చెప్పాలనుకుంటే నీవు సంఘం ఎలాంటిదో తెలుసుకుంటే నీ యొక్క గుణము చెప్పవచ్చును.
0: To decide what you are, it can be said. Taking care of your company.
1: కనుకనే ఐన్స్టీన్ చెప్పాడు, tell me your company, I shall tell you what you are అని.
0: So Einstein said, tell me your company, I shall tell you what you are.
1: కనుక మన యొక్క మంచి చెడ్డలు మన సంఘముతోనే ఏర్పడుతుంటుండాలి.
0: Therefore our good and bad rest on the company.
1: భుజబలంబు మంచి బుద్ధి బలంబుండి దైవ బలము లేక దాసుడగును.
0: With all the strength of the body, with all the strength of the intellect, if he has no power of God, he becomes a slave.
1: Karnudantati vaadu kadapatike vayye.
0: Such a mighty one, Karna, what happened ultimately?
1: Marachi pokuditti manchi maata.
0: Never forget such good word.
1: Marachi pokudu itti manchi maata.
0: Do not forget this good word.
1: Karnudu mahabalasali.
0: Karna is mighty powerful.
1: Mahabuddhimantudu.
0: He is intelligent.
1: Mahavidyashaktivantudu.
0: He is highly educated.
1: కానీ దుష్టుల సంగత్వం చేతనే
0: బికాస్ ఆఫ్ బ్యాడ్ కంపెనీ
1: దుర్మార్గుడైనటువంటి దుర్యోధన దుశ్శాసనం యొక్క సహవాసం చేతనే
0: బికాస్ ఆఫ్ ఫ్రెండ్షిప్ విత్ వికెట్
1: దైవాన్ని విస్మరించి
0: హి ఫర్గాట్ గాడ్
1: దుస్సంగాన్ని విశ్వసించి
0: హ్యాడ్ ఫెయిత్ ఇన్ బ్యాడ్ కంపెనీ
1: దుష్ట పేరులో ఒక్కడైపోయాడు.
0: హి బికేమ్ వన్ అమంగ్ ది ఫోర్ వికెట్
1: దైవమును దూరం గావించుకున్నాడు.
0: హి ఇస్ అవే ఫ్రమ్ గాడ్
1: దైవ బలం ఉండినప్పుడే సర్వ బలములు కూడా చేకూరుతాయి.
0: ఇఫ్ హస్ గాట్ స్ట్రెంగ్త్ ఆఫ్ గాడ్
1: ధర్మ బలం ఉండినప్పుడే సర్వ బలములు కూడా మనకు చేకూరుతాయి.
0: డివైన్ పవర్ ద అదర్స్ విల్ ఫాలో.
1: కానీ దైవ బలమును ధర్మ బలమును ఈనాడు దూరం గావించుకుంటున్నారు విద్యార్థులు.
0: అండ్ టుడే వీ డు నాట్ హావ్ స్ట్రెంగ్త్ ఆఫ్ గాడ్ అండ్ ద స్ట్రెంగ్త్ ఆఫ్
1: దుష్ట బలములను పెంచుకుంటున్నారు.
0: వీ డెవలప్ ది స్ట్రెంగ్త్ ఆఫ్ ద బాడీ
1: దురాలోచనలో మునుగుతున్నారు.
0: వీ డ్రింక్స్ అవర్ సెల్ఫ్ ఇన్ బ్యాడ్
1: థాట్స్ దుష్ప్రవర్తనలో సంచరిస్తున్నారు.
0: వీ హావ్ బ్యాడ్ బిహేవియర్
1: జీవితమే ఒక విధమైనటువంటి దుర్గంధమైనటువంటి ఒక రూపాన్ని ధరిస్తుండాలి.
0: ద లైఫ్ హస్ బికమ్ ఎ ఫౌల్ లైఫ్.
1: ఇది కాదు మానవుని యొక్క వికాసం.
0: దిస్ ఇస్ నాట్ బ్లాసమింగ్ ఆఫ్ హ్యూమన్.
1: ఇది కాదు మానవుని యొక్క ప్రకాశము.
0: దిస్ ఇస్ నాట్ ద లైట్ ఆఫ్
1: లైఫ్. ఇది కాదు మానవుని యొక్క విశిష్టత.
0: దిస్ నాట్ గ్రేట్నెస్ ఆఫ్ లైఫ్.
1: మానవత్వం అనగా దివ్యత్వాన్ని పెంచుకునేటువంటి ఒక స్థితిలో మానవుడు అభివృద్ధి కావాలి.
0: హ్యూమన్ లైఫ్ మెంట్ డెవలపింగ్ ద డివినిటీ విత్ ఇన్.
1: శాంతి
0: పీస్
1: ఎప్పుడు మనకు చిక్కుతుంది శాంతి?
0: వెన్ కెన్ యూ హ్యావ్ పీస్?
1: ఈనాటి ప్రతి సమావేశములందు కూడాను ప్రతి సభల ఎందు కూడాను లోకములో శాంతి కావాలి శాంతి కావాలి శాంతి కావాలి.
0: ఇన్ దిస్ వరల్డ్ ఇన్ ఎవ్రీ కాన్ఫరెన్స్ పీపుల్ సే వీ వాంట్ పీస్.
1: శాంతి
0: వేర్ ఇస్ దిస్ పీస్?
1: అస్తమున అణుబాంబు ఉంచుక
0: హోల్డింగ్ ఆటమ్ బాంబ్ ఆన్ హ్యాండ్
1: అరచుచుందురు శాంతి శాంతిని.
0: పీపుల్ షౌట్ పీస్ ఇన్ పీస్.
1: చంద్రు చేయడగ కలిగి కూడాను చంద్రజాలను శాంతి సుఖములు.
0: దే రీచ్ మూన్ బట్ యట్ దే డోంట్ హ్యావ్ పీస్ అండ్ సెక్యూరిటీ.
1: ఏమిటిది? దుర్మార్గం అనేటువంటి దుష్టభావం హస్తంలో ఉంచుకుని శాంతి శాంతి శాంతి ఎట్లా చిక్కుతుంది శాంతి?
0: హావింగ్ ఆల్ బ్యాడ్ ఫీలింగ్స్ ఆన్ హ్యాండ్ స్టిల్ దే షౌట్ ఫర్ పీస్.
1: దుష్టభుణములు విసర్జించినప్పుడే శాంతి మనలో ప్రవేశిస్తుంది.
0: వెన్ యూ డ్రాప్ బ్యాడ్ క్వాలిటీస్ యూ విల్ హ్యావ్ పీస్.
1: కనుక మొట్టమొదట వ్యక్తి శాంతి స్వరూపాన్ని పొందాలి.
0: Therefore, individual must have peace.
1: వ్యక్తిలో ఉండేటువంటి దుష్టగుణాలను దూరం చేయవ గావించుకోవాలి.
0: You should get away from all bad qualities.
1: వ్యక్తి శాంతిమయుడైనప్పుడే గృహం కూడాను శాంతిమయంగా అవుతుంది.
0: When the individual is at peace, there will be peace at home.
1: కనుక మొట్టమొదట వ్యక్తి యొక్క శాంతిని గృహములో ప్రసరింపచేయి.
0: Therefore, peace at the individual level must go to the family.
1: గృహం అంతా శాంతిగా ఉండినప్పుడు ఈ శాంతిని నీ యొక్క గ్రామంలో ప్రవేశపెట్టవచ్చు.
0: When there is peace in the family, it will go to the village.
1: గ్రామములన్నీ కూడాను శాంతిమయంగా ఉండినప్పుడు రాష్ట్రమంతా శాంతిమయం అవుతుంది.
0: If their entire village is at peace, the whole state is
1: peaceful. శాంతిగా ఉండినప్పుడు దేశం శాంతి స్వరూపాన్ని ధరిస్తుంది.
0: When states are peaceful, the country will have peace.
1: కానీ ఈనాడు ఇట్టి శాంతిని దేశవ్యాప్తిగా ప్రసరింపచేయడానికి పూనుకోవటం లేదు.
0: But today we are not spreading the peace at the
1: country. Tarakeerina vyaktiki ashanti kaligithe aa ashanti inti anta kudunu ashanti mayam chestuntadu.
0: The restlessness of the individual spreads to the family.
1: Aa illu ashanti mayamainappudu gramam anta ashanti mayanga kanipistundi.
0: When the family is disturbed, the whole country is disturbed.
1: Inaati manavudu, inaati vidyavantudu, inaati vidyadhikarulu kudanu kevalam ashantini prasarimpa chestunnare kaani shanti sukhamulanu prasarimpa cheyataniki tagina krushi cheyatam ledu.
0: Therefore human beings, the educated people, people in authority spread restlessness, not peace.
1: Kanuka inaati vidyarthulu bhavi bharatodharakulu.
0: Therefore students today are the leaders tomorrow.
1: ఈ విద్యార్థులు ఈనాడు శాంతి భద్రతలకు తగినటువంటి కంకణం కట్టుకోవాలి.
0: స్టూడెంట్స్ టుడే షుడ్ డిటర్మిన్ టు ఎస్టాబ్లిష్ పీస్ అండ్ సెక్యూరిటీ.
1: దేశం యొక్క మంచి చెడ్డలన్నీ కూడా విద్యార్థుల యొక్క తలవ్రాతపైన ఆధారపడి ఉంటుంది.
0: ది గుడ్ అండ్ బ్యాడ్ ఆఫ్ దిస్ కంట్రీ రెస్ట్ ఆన్ ది షోల్డర్స్ ఆఫ్ ది యూత్.
1: కనుక ఈనాటి విద్యార్థులు
0: స్టూడెంట్స్ టుడే
1: మనస్సును అదుపులో ఉంచుకొని
0: కంట్రోలింగ్ ద మైండ్
1: సత్యభావమును అభివృద్ధి పరుచుకుని
0: డెవలపింగ్ గుడ్ థాట్
1: నిత్య జీవితంలో తన యొక్క సక్రమాన్ని తాను సాధించుకుంటూ పోవాలి.
0: హీ షుడ్ క్యారీ ఆన్ ద డైలీ రొటీన్.
1: విద్యార్థులకు కర్తవ్యమే ప్రధానమైనటువంటి ధర్మము.
0: దిస్ ఈస్ ది మెయిన్ రైచస్ క్వాలిటీ ఆఫ్ స్టూడెంట్స్.
1: కానీ ఈనాటి విద్యార్థులు
0: బట్ స్టూడెంట్స్ టుడే
1: కర్తవ్యాన్ని విస్మరించారు.
0: దే హావ్ ఫర్గాటన్ దట్
1: రైట్ కై ఫైట్ పడుతున్నారు.
0: దే ఆర్ ఫియర్ స్ట్రికెన్.
1: విద్యార్థులారా, విద్యార్థినీయులారా, మానవులకు అధికారం అనేటువంటిదే లేదు.
0: Students, men and women, man has no authority.
1: ee adhikaram anetundi manaku manave panchukuntunname kaani manavuniki kartavyame pradhanamaitundi yokka dharmam.
0: Authority is the one that we develop ourselves.
1: Adi ye nijamainatundi yogamu.
0: That is true yoga.
1: Kanukane kartavyam yogam ucchati.
0: Discharging duty is yoga.
1: Kartavyanni vismarinchi
0: forgetting the duty
1: adhikaranni viswasinchi
0: having faith on the position
1: manavatvanni pedamargam pattistunnaru.
0: Human life is on perversion.
1: Kaadu kaadu kaadu.
0: No,
1: mana kartavyanni chakaga nirvartinchukuntu pote adhikaram manamalle varistundi.
0: When we discharge our duty properly, the positions will run after you.
1: Right and responsibility rendu kudalu pachiki rendu rekkala vantivi.
0: Right and responsibility are the pair of wings of a bird.
1: రథములకు రెండు చక్రముల వంటివి.
0: దట్ టూ వీల్స్ ఆఫ్ ఎ చారియట్.
1: అదే మానవ జీవితానికి కూడా ఒక ఆధారమైనటువంటి ఒక ధర్మ సూత్రములు.
0: దట్ ఈస్ ది ప్రిన్సిపల్ ఆఫ్ రైట్నెస్ ఫర్ హ్యూమన్ లైఫ్.
1: రైట్ అండ్ రెస్పాన్సిబిలిటీ రెండు ఉంటుండాలి.
0: సో రైట్ అండ్ రెస్పాన్సిబిలిటీ షుడ్ బి దేర్.
1: కానీ ఈనాడు రెస్పాన్సిబిలిటీ అనే రెక్కను తెగొట్టారు.
0: బట్ టుడే వి హావ్ కట్ ఆఫ్ ద వింగ్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీ.
1: కర్తవ్యాన్ని ఏమి చేస్తున్నాం మనం?
0: What responsibility we discharge?
1: కర్తవ్యాన్ని పూర్తి విస్మరిస్తున్నాము.
0: We have forgotten responsibilities totally.
1: Right, right, right అని ఫైట్ చేస్తున్నాము.
0: We fight for rights.
1: ఇది కేవలం అధర్మం సంబంధమైనటువంటి ఒక యుద్ధమే.
0: This is unrighteousness battle.
1: ఈ రైట్ కు ఫైట్ చేయడానికి నీకు అధికారమే లేదు.
0: You have no right to fight for rights.
1: నీవు అధికారాన్ని సంపాదించాలంటే
0: if you want position,
1: నీ కర్తవ్యాన్ని నీవు నిర్వర్తించు.
0: You must do your duty.
1: ఏమిటి నీ కర్తవ్యము?
0: What is your responsibility?
1: మానవత్వాన్ని సమాజం స్థితికి వరకు కూడా తీసుకుని పోవాలి.
0: టు టేక్ ది హ్యూమన్ లైఫ్, ది హ్యూమన్ నేచర్ టు ది స్టేట్ ఆఫ్ ఈక్వాలిటీ.
1: నా కుటుంబం అనేటువంటి యొక్క సంకుచితమైన మార్గంలోనే నిలిచిపోరాదు.
0: యూ షుడ్ నెవర్ రిమైన్ స్టేబుల్ బిట్వీన్ ఐ అండ్ మై ఫ్యామిలీ.
1: దీని సమాజం వరకు కూడా మన యొక్క ప్రారంభం నడక ప్రారంభం కావాలి.
0: వీ షుడ్ ట్రావెల్ టు ద పొజిషన్ ఆఫ్ సొసైటీ.
1: సమాజం నుంచి కూడా మనం దేశంలో ప్రవేశించాలి.
0: రైట్ ఫ్రమ్ సొసైటీ వీ షుడ్ గో టు ద కంట్రీ.
1: అప్పుడే మన యొక్క మానవత్వము సార్థకం చేసుకున్న వారమవుతాం.
0: దెన్ హ్యూమన్ లైఫ్ ఆబ్జెక్టివ్ విల్ బి ఫుల్ఫిల్డ్.
1: శరీరవాద్యం కలు ధర్మ సాధకం. ధర్మ సాధనలో మనం ప్రవేశించాలి.
0: బాడీ ఇస్ ఫార్ రైచస్ యాక్షన్స్.
1: శరీరం ఎందుకోసం వచ్చింది?
0: వాట్ ఫార్ ద బాడీ ఇస్ గిఫ్టెడ్.
1: మనం కర్మాచరణ కోసం వచ్చింది.
0: టు డిశ్చార్జ్ ది డ్యూటీ.
1: అందువల్లనే బుద్ధుడు కూడా చెప్పాడు మొట్టమొదట.
0: ఇట్స్ దట్ రీజన్ బుద్ధ ఆల్సో సెడ్ ఇన్ ద బిగినింగ్.
1: ఏమిటి? ధర్మం శరణం గచ్చామి.
0: ద ఫస్ట్ థింగ్, ధర్మం శరణం గచ్చామి.
1: ఇది కట్టకనపడది.
0: దిస్ ది అల్టిమేట్.
1: ఎప్పుడు మనం ధర్మం కోసం మనం ప్రవేశించాలి?
0: When should we take this righteous act?
1: ధర్మం శరణం గచ్చామి. మొట్టమొదట నీవు బుద్ధికి శరణాగతుడు కావాలి.
0: First you should surrender to the intellect.
1: ఈ బుద్ధిని పవిత్రమైనటువంటి యొక్క చిత్తంగా మార్చుకోవాలి.
0: యూ షుడ్ మేక్ దిస్ ఇంటెలెక్ట్ సీక్రెట్.
1: అప్పుడే నీవు బుద్ధిమంతుడవుతావు.
0: దెన్ ఓన్లీ యూ విల్ బి ఇంటెలిజెంట్ వన్.
1: ఈ బుద్ధిని సరైన మార్గంలో పెంచుకున్న తర్వాత సంఘం శరణం గచ్చామి. ఈ బుద్ధిని సంఘములో ప్రవేశపెట్టాలి.
0: ఆఫ్టర్ డెవలపింగ్ ది ఇంటెలెక్ట్ యూ షుడ్ మేక్ యూజ్ ఆఫ్ ఇట్ ఇన్ సొసైటీ.
1: ఈ సంఘములో సమాజాన్ని సక్రమైన రీతిగా తీర్చిదిద్ది తదుపరే నీవు ధర్మం శరణం గచ్చామి.
0: After shaping the society along the righteous way, ee samajam
1: dharma margamulo pravesh pettali.
0: This in society there should be righteousness.
1: Kanuka motta motta buddhi
0: First intellect.
1: రెండవది సమాజము.
0: Second society.
1: మూడవది ధర్మము.
0: Third righteousness.
1: శరీర మార్గము కలు ధర్మ సాధకము. ధర్మములో ప్రవేశించాలంటే దీనికి ముందుగా కర్మములో ప్రవేశించాలి.
0: Therefore, if the body is to go into righteousness, it should enter into
1: కర్మ. దీనిని ఉపనిషత్తులన్నీ కూడాను.
0: Therefore, all Upanishads.
1: ఈ కర్మమునకు ప్రధానమైనటువంటి ఒక స్థానం అందించారు.
0: I've given special place to karma, action.
1: ఈ కర్మమును ప్రధానమైనటువంటి యొక్క దీనిని అందించడంలో ఉండేటువంటి అంతరార్థం ఏమిటి?
0: What is the significance by giving special place to action?
1: ధర్మం అంతా కూడా కర్మమయంగా ఉంటుండాలి.
0: The entire righteousness is full of action.
1: ఆతో బ్రహ్మ జిజ్ఞాస అనింది.
0: You think of Brahman after.
1: Brahma jignasa manaku kavalante munduga manam em tayar cheskovali.
0: You have the inquiry of Brahman, what is it you should have in the beginning?
1: Oka pelliki manam povali anukuntunte edo koni nagalu ustralu koni bag lo enna pettukoni manam tayar avutunnam.
0: To attend a wedding we get ready with a bag carrying the jewelry and the clothes.
1: Oka cinema kaina vellalante edo 5 rupayalo 10 rupayalo jobilo pettukoni siddham avutunnam cheppulu dharinchi.
0: To go to cinema we carry in our pocket 5 rupee or 10 rupee
1: varying footwear. Nee walking aina manam cheyalanukuntunte cheppulu walking stick aina manam chethilo pettukoni daniki siddham avutunnamu.
0: Even for walking you need a walking stick and also chappal.
1: Ee naadu neevu pendiki povalanukunte ishtam lekapothe cancel chesukovachu.
0: We don't want to attend wedding, you can cancel as well.
1: Lek cinema ku povalanu sankalpinchukunte neevu postpone chesukochu rep dinam povachunani.
0: When you want to go to cinema you can postpone either.
1: Kaani ivanni kudunu పోస్ట్పోన్ చేసుకోవచ్చును, క్యాన్సిల్ చేసుకోవచ్చును. అంత్య ప్రయాణానికి మీరు ఏ విధంగా చేస్తున్నారు ప్రసిద్ధము?
0: దీస్ థింగ్స్ యూ కెన్ ఐదర్ పోస్ట్పోన్ ఆర్ క్యాన్సిల్ ఫర్ ద లాస్ట్ జర్నీ. లాస్ట్ జర్నీ.
1: యాచింతాభూ పుత్ర మిత్ర భరణ వ్యాపార సంభాషణి.
0: That kind of thought you have got on the business and the daily life, on the family and
1: యాచరితా ధన ధాన్య భోగయస్య సాభయ సదా జాయతి.
0: You always think of the family and the reputation, the wealth.
1: కాచింతా యవరాజ భీమ సద్వార ప్రయాణే ప్రభో.
0: At the time of last journey.
1: కాచింతా భువి నందనందన పదద్వంద్వార విందే క్షణే క్షణే క్షణే.
0: Out of all that, if we spend for a moment.
1: సంబంధమైన యొక్క విషయములను సాధించే నిమిత్తమై నీవు ఎంత శ్రమ పడుతున్నావు?
0: How much you exert yourself?
1: ఎన్ని బాధలు అనుభవిస్తున్నావు?
0: How you suffer?
1: ఎన్ని విధమైనటువంటి ప్రయత్నాలు చేస్తున్నావు?
0: How much of effort?
1: ఎంత కాలాన్ని వ్యర్థం చేస్తున్నావు?
0: How much of time you're wasting?
1: కానీ భగవంతుని చింత చేయటానికి రెండు నిమిషాలైనా కూడా నువ్వు దాన్ని వ్యక్తం చేయటం లేదు, అనగా సార్థకం గావించుకోవటం లేదు.
0: టు థింక్ ఆఫ్ ద లార్డ్ యు డోంట్ స్పెండ్ ఈవెన్ టూ ప్రెషస్ మూమెంట్స్.
1: ఎంత కాలమో వ్యర్థం చేస్తున్నావు.
0: సో మచ్ ఆఫ్ టైం.
1: ఎంత ధనమునో వ్యర్థం చేస్తున్నావు.
0: యు వేస్ట్ మనీ.
1: ఎంత శ్రమలో నీవు అనుభవిస్తున్నావు.
0: యు సఫర్.
1: కానీ భగవంతుని పొందడానికి ఏ కించిత్తైనా కూడా నీవు దీనికి త్యాగం చేయటం లేదు.
0: టు హ్యావ్ గాడ్ యు ఆర్ నాట్ సాక్రిఫైసింగ్ ఈవెన్ ది లీస్ట్.
1: కనుక నీ ఈ ప్రాకృతమైనటువంటి అనిత్యము అశాశ్వతము అసత్యమైనటువంటి యొక్క ఈ జగత్ వ్యవహారములు ఎందు మాత్రమే మన కాలమును కర్మను కార్యమును కూడాను అంకితం చేస్తున్నావు.
0: Therefore we dedicate our body, the time and the activity only for this eternal momentary life.
1: విద్యార్థి విద్యార్థినియులారా.
0: Therefore students, men and women.
1: నీ జీవితము క్షణభంగురమైనది కాదు.
0: Your life is not momentary.
1: Long journey. దీర్ఘ ప్రయాణము.
0: Your life is a long journey.
1: దేహాలు మారినా కూడాను జీవుడు మారటం లేదు.
0: Bodies may change but beings won't change.
1: ఈ దేహములు అనేటువంటి వస్తువులుగా విడిచిపెట్టున్నావు.
0: Bodies you just drop like
1: clothing. Death is the dress of the life.
0: Death is the dress of life.
1: దీన్ని మార్చుకుంటున్నావే కానీ నీ జీవిత ప్రయాణం మాత్రం నిలిచిపోవటం లేదు.
0: You change but your life journey won't come to an end.
1: సాగిపోతుంటుంది.
0: It goes on.
1: కనుకని ఈ దీర్ఘ ప్రయాణము లోపల మనం ఏమి చేయాలి? సులభంగా ప్రయాణం సాగాలనుకుంటే,
0: ఇన్ దిస్ లాంగ్ జర్నీ టు ట్రావెల్ ఈజీలీ, వాట్ షుడ్
1: యు డు? లగేజ్ని తక్కువ చేసుకోవాలి.
0: యు షుడ్ హావ్ లెస్ లగేజ్.
1: లెస్ లగేజ్ మోర్ కంఫర్ట్ మేక్ ట్రావెల్ ఎ ప్లెజర్ అంటారు.
0: లెస్ లగేజ్ మోర్ కంఫర్ట్ మేక్ ట్రావెల్ ఎ ప్లెజర్.
1: ఈ లగేజ్ ఏమిటి?
0: వాట్ ఈస్ దిస్ లగేజ్?
1: డిజైర్స్ ఏ లగేజెస్.
0: Desires are luggages.
1: మన డిజైర్స్ ని తగ్గించుకోవాలి.
0: We should reduce our desires.
1: క్రమక్రమేణ ఎంత అవసరమో అన్ని డిజైర్స్ మనకు ఉండవచ్చును.
0: We should have the desires necessary.
1: ఇది మితిమీరిపోవటం చేతనే అశాంతికి గురి అయిపోతున్నాము.
0: Because of excessive desire we are restless.
1: మానవుడు ఆశలను అదుపులో ఉంచుకోవాలి.
0: Man should have a control over the desires.
1: నీకు జీవితముకు అవసరమైనటువంటి ఆశలను నువ్వు పెంచుకోవచ్చు, తప్పులేదు.
0: You can have the desires needed for life.
1: దురాశలుగా మారకూడదు.
0: It should not be excessive.
1: కనుకనే శంకరుల వారు కూడా చెప్పాడు.
0: సో శంకర ఆల్సో సెడ్,

0: Oh man, you will never quench the thirst for wealth.
1: ఎంతవరకు దరదాహం ఉంటుండాలి? కొంతవరకు మాత్రమే ప్రయాణం చేయాలి ధనములు.
0: To satisfy the thirst of wealth, you should have the liberty.

0: Have satisfaction with all the lot you have. O foolish man, repeat Lord's name, Hari Govinda, Hari Govinda.
1: మనం ఏమి చేస్తున్నాం? డుక్కుంకరణే డుక్కుంకరణే అని పాండిత్యాన్ని ప్రచారం చేస్తున్నాడు ఒక పండితుడు.
0: వాట్ ఆర్ వీ డూయింగ్? ద స్కాలర్ ఈస్ రిపీటింగ్ డుక్కుంకరణే.
1: దగ్గరికి పోయి ఇదే చెప్పాడు భజ.

0: नहि नहि नहि रक्षति दुक्करणे भज गोविंदम.
1: That's what he said to the scholar. Chant the name of the Lord, Bhaja Govindam, O foolish man, at the time of death, at the last journey, at the last minute, this grammar will not come to your rescue. At the last moment, no one will come.
0: నీవు చేసినటువంటియొక్క మంచి కార్యమే నీకు అదుపులో ఉంచుకొని దీన్ని సాక్షాత్కరిస్తుంది.
1: It's only good you have done will manifest in front of you.
0: కనుక ఈ విద్యలన్నీ కూడాను కేవలం ప్రాకృతమైనటువంటి విద్యలే.
1: All the education is worldly.
0: ఇవన్నీ కూడాను ఈ జగత్తునకు మాత్రమే జీవించడానికి అనుపాయం చేసేటువంటివి.
1: దే మేక్ యూ టు క్యారీ ఆన్ ఏ లివింగ్.
0: ఇవన్నీ అవిద్యలే కాని విద్యలు కావు.
1: దే ఆర్ జస్ట్ అవిద్య, నో ఎడ్యుకేషన్ బట్ నాట్ ట్రూ ఎడ్యుకేషన్.
0: కానీ ఆత్మవిద్యను కూడా నీవు కొంతవరకు అభ్యసించాలి.
1: బట్ యూ షుడ్ లెర్న్ ద నాలెడ్జ్ ఆఫ్ ద సెల్ఫ్.
0: ఆత్మవిద్యను చేకూర్చున్నటువంటిది ఈ పవిత్రమైనటువంటి సద్భావములు.
1: ది ఎడ్యుకేషన్ ఆఫ్ ద సెల్ఫ్ విల్ గివ్ యూ గుడ్ థాట్స్.
0: ఇవన్నీ కూడాను ఆ లౌకిక విద్యలు తనతో చేరినటువంటివి.
1: ఆల్ దిస్ వరల్డ్ ఎడ్యుకేషన్ రిలేట్ టు ద హెడ్.
0: ఆత్మ విద్యలు హృదయంతో కూడినటువంటివి.
1: ఎడ్యుకేషన్ ఆఫ్ ది సెల్ఫ్,
0: ప్రతి మానవుడికి హృదయము తల రెండు ప్రధానమైనటువంటివి.
1: సో ఫర్ ఎవ్రీ మ్యాన్ హెడ్ అండ్ హార్ట్ ఆర్ ఇంపార్టెంట్.
0: తలతో వచ్చినటువంటివి ప్రవృత్తులు.
1: ద హెడ్ ఈస్ అవుట్ వర్డ్.
0: హృదయంతో పుట్టినవన్నీ నివృత్తులు.
1: ద హార్ట్ ఈస్ ఇన్ వర్డ్.
0: ఈ ప్రవృత్తి నివృత్తుల యొక్క సమ్మిళితమైనటువంటి భాగమే మానవ జీవితము.
1: ద హ్యూమన్ లైఫ్ ఇస్ ద కాంబినేషన్ ఆఫ్ అవుట్ వర్డ్ అండ్ ఇన్ వర్డ్.
0: కనుక కామ క్రోధ లోప మోహమద మాత్సల్యములు అన్ని కూడాను ఈ యొక్క ప్రవృత్తి మార్గంలో పుట్టున్నాయి.
1: Therefore anger and the lust and the greed, they are outward.
0: ప్రేమ సత్యము త్యాగము సహనము సానుభూతి ఇవన్నీ కూడాను హృదయం నుండి ఆవిర్భవిస్తున్నాయి.
1: లవ్ కంపాషన్ ట్రూత్ సాక్రిఫైస్ దే కమ్
0: ఫ్రమ్ ద హార్ట్. హృదయం నుండి ఆవిర్భవించేటువంటి యొక్క సద్గుణములను మనం సాధనంగా తీసుకున్నప్పుడే ఈ ప్రవృత్తిలో మనం సార్థకతను మనం పొందవచ్చును.
1: When we take these virtues that come out from within, then we can enter into the outer world.
0: Kanuka pravutti kudanu manaku undavalsindi.
1: Therefore the outer world is also necessary.
0: Ishamuna sukimpa hematarak vidya paramuna sukimpa brahma vidya.
1: To enjoy the world of knowledge, we should learn all these things, and to enjoy thereafter brahma knowledge.
0: Uttirudu kavali.
1: We should be successful in both the aspects.
0: Uttirudu kavalante manam em chestunnamu?
1: What should we do to pass?
0: అనేక శ్రమల చేత మనము చదవటం ప్రారంభిస్తున్నాము.
1: వి ఎగ్జర్ట్ అండ్ స్టార్ట్ రీడింగ్.
0: ఇది కాదు,

0: Having learnt a lot, the foolish one does not know his own true self.
1: ఎంత చదువు చదివి ఏ నీతి ఉన్నను హీనుని గుణంబు మానలేడు.
0: With all the education he may be in any way, the mean man will never leave his mean quality.
1: తరచి చదువు చదువ తర్కవాదమే కాని.
0: If we inquire, the education is merely argumentation.
1: పూర్ణ జ్ఞానం ఎప్పుడు పొందలేడు.
0: You will never have comprehensive knowledge.
1: చదువు చదువు చదివి చావంగ నేటికి చావు లేని చదువు చదువవలయు.
0: వై షుడ్ వీ స్టడీ అండ్ డై? వీ షుడ్ స్టడీ టు రీచ్
1: ఇమ్మోర్టాలిటీ. చదువులు సత్యే చదువులే.
0: ఆల్ దిస్ ఎడ్యుకేషన్,
1: చావటం అంటే ఏమిటి?
0: వాట్ ఈస్ డెత్?
1: నేర్చినవన్నీ మర్చిపోతున్నాం.
0: ఆల్ దట్ వీ లెర్న్ వీ ఫర్గెట్.
1: ఏది ప్రాణంతో ఉండేటువంటివి కాదు.
0: నథింగ్ ఈజ్ ఇన్ ద టైమ్.
1: కానీ చావని చదువు ఏమిటి?
0: వాట్ ఈస్ దట్ ఎడ్యుకేషన్?
1: సోహం. సోహం, ఆ విద్యను నేర్చుకోవాలి.
0: వీ షుడ్ నో దట్ ఎడ్యుకేషన్, సోహం.
1: ఏమిటి ఈ విద్య యొక్క అంతరార్థము?
0: వాట్ ఇస్ ది సిగ్నిఫికెన్స్ ఆఫ్ దిస్ ఎడ్యుకేషన్?
1: సోహం. సోహం, నేనే అది, తత్వం.
0: సోహం, ఐఎమ్ దట్ తత్వం.
1: నేనే దైవము, నేనే దైవము, నేనే దైవము. ఈ సహజమైనటువంటి విద్య నీకు స్వస్వరూపంగా నీవు వెలుగుచుతూ ఉంటుండాలి.
0: ఐఎమ్ గాడ్, ఐఎమ్ గాడ్, దిస్ ఎక్స్ప్రెసెస్ నాచురలీ.
1: ఈ ఐఆమ్ గాడ్ అనేటువంటిది ఎన్ని పర్యాయములు నీకు ప్రబోధిస్తుండాలి.
0: హౌ మెనీ టైమ్స్ దిస్ లెసన్ దట్ ఐఎమ్ గాడ్ ఇస్
1: దినమునకు 21,600 పర్యాయములు నేనే దైవము, నేనే దైవము, నేనే దైవని ఉచ్ఛ్వాస నిశ్వాసంతో నీకు ప్రబోధిస్తుండాలి.
0: Every day 21,600 times this lesson that I am God is taught.
1: కాని ఈ విద్యను నీవు అభ్యసించడానికి పూనుకోవటం లేదు.
0: బట్ యు ఆర్ నాట్ లెర్నింగ్ దట్ ఎడ్యుకేషన్.
1: ఈ బుకిష్ నాలెడ్జ్ను మనం తీసుకుని తద్వారా నీ వాదోపవాదంలో ప్రవేశిస్తున్నావు.
0: బేసింగ్ ఆన్ ది బుకిష్ నాలెడ్జ్ యు స్టార్ట్ ఆర్గ్యూయింగ్.
1: ఇది కాదు నీకు ప్రధానమైన విద్య.
0: This is not true education.
1: Practical knowledge kavali.
0: You need practical knowledge.
1: Nitya jeevitamlo aanandanni andinche vidya kavali.
0: You need education that confers
1: ee bhautika vidyato paatu atma vidyanu kuda nuvu abhyasinchali.
0: Along with formal education you need education of the self.
1: Kanuka ee vidyalannitiki kuda nu laukika vidyalaku manase kaaranamu.
0: For the worldly knowledge mind is responsible.
1: Atma vidyaku premane kaaranam.
0: The knowledge of the self relates to love.
1: Ee prema tattvanni manam penchukovali.
0: We should develop love.
1: ప్రేమ ఎక్కడ ఉంటుందో అక్కడ ద్వేషం ఉండదు.
0: వేర్ దెర్ ఇస్ లవ్ దెర్ ఇస్ నో హేట్రెడ్.
1: ద్వేషము లేని చోటు ప్రశాంతత ఏర్పడుతుంది.
0: వేర్ దెర్ ఇస్ నో హేట్రెడ్ దెర్ ఇస్ నో దేర్.
1: ఆ ప్రశాంతిని మనం జగత్తుకంతా కూడాను పంచిపెట్టాలి.
0: దట్ వీ షుడ్ షేర్ ఆల్ ఓవర్ ది వరల్డ్.
1: ఈనాడు దేశం ప్రశాంతంగా ఉండాలనుకుంటే మన ప్రేమతత్వాన్ని పెంచుకోండి.
0: ఎస్టాబ్లిష్ పీస్ ఇన్ ద కంట్రీ.
1: ప్రేమతత్వము హలో హలో హలో హలో ఇది కాదు ప్రేమతత్వము.
0: The nature of love is not merely saying hello hello.
1: ఏకాత్మ భావాన్ని మనం పెంచుకోవాలి.
0: We should develop the feeling of oneness.
1: అందరి యందు ఉండినటువంటి యొక్క ఆత్మ తత్వం ఒక్కటే అనేటువంటి దాని ఆత్మను ప్రేమిస్తివా సర్వుల్ని ప్రేమించిన వాడవుతావు.
0: Knowing fully well the same self is in everyone. If you love that then you can love everyone.
1: దీనిని ఉపనిషత్తులందు కూడాను
0: this Upanishad
1: sarva jeeva namaskaram keshavam pratigacchate anindi. Anaga evariki neevu namaskaram chesina కేశవుడికి నమస్కారం చేసినట్టి. ఎందుకంటే అతని యందు ఈ కేశవుడు ఉంటున్నాడు.
0: ది ఉపనిషత్స్ సే హూమ్ సో ఎవర్ యు ఆఫర్ యువర్ సాల్యుటేషన్స్ దే గో టు లార్డ్.
1: మానవుడి యందు కూడాను ఆత్మస్వరూపుడిగా ఉంటున్నాడు భగవంతుడు.
0: గాడ్ ఈస్ ప్రెసెంట్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ సెల్ఫ్ ఇన్ ఎవ్రీ హ్యూమన్ బీయింగ్.
1: నీవెవరికో వ్యక్తికి నీవు నమస్కరిస్తున్నావని భావించకూడదు.
0: వీఆర్ నాట్ పేయింగ్ అవర్ రెస్పెక్ట్స్ టు ఎన్ ఇండివిజువల్.
1: ఆ దేహం అనేటువంటి ఒక దేవాలయంలో నివసించేటువంటి ఆత్మకు నేను నమస్కరిస్తున్నాను.
0: వీఆర్ ఆఫరింగ్ అవర్ సెల్యుటేషన్స్ టు ద సెల్ఫ్ ఇన్ ద బాడీ దట్ ఇస్ ద టెంపుల్.
1: ఈ దేహం అనేటువంటి దేవాలయం కూడా స్థిరమైన దేవాలయం కాదు.
0: దిస్ బాడీ విచ్ ఇస్ ద టెంపుల్ ఈస్ నాట్ స్టడీ.
1: మూవింగ్ టెంపుల్, కదిలిపోయేటువంటి దేవాలయం.
0: బాడీ ఈస్ ఎ మూవింగ్ టెంపుల్.
1: కనుక స్థిరమైన దేహంతో రాళ్లతో మట్టితో సున్నంతో కట్టినటువంటి దేవాలయములు మనం ప్రదర్శన చేసే బదులు సజీవమైనటువంటి ఒక దేహానికి మనం ఎంత సేవ చేయొచ్చు?
0: ఇన్స్టెడ్ ఆఫ్ గోయింగ్ రౌండ్ ద టెంపుల్ మేడ్ అప్ ఆఫ్ రాక్ అండ్ స్టోన్ అండ్ ద మోర్టార్, వై డోంట్ యు గో ఆఫ్ ద లైఫ్ టెంపుల్?
1: దానికంటే సజీవమైనటువంటి ఒక జీవులను మనం పోషించడానికి సేవించడానికి తగిన కృషి చేయాలి.
0: వి షుడ్ మేక్ ఎన్ ఎఫర్ట్ టు సర్వ్ అండ్ వర్షిప్ ది లివింగ్ గాడ్ ఇన్ హ్యూమన్ ఫామ్. ఈ
1: విద్యార్థులలో ఈ జాతీయత భావం అనేది క్షీణించిపోయింది.
0: ద ఫీలింగ్స్ ఆఫ్ నేషనలిజం ఆర్ లాస్ట్ అమంగ్ ద యూత్.
1: మన దేశము,
0: అవర్ కంట్రీ,
1: మన మతము, మన మానవత్వము అనేటువంటి యొక్క దివ్యత్వంగాన్ని మనం పెంచుకోవాలి.
0: వీ షుడ్ డెవలప్ ద డివినిటీ. వీఆర్ హ్యూమన్ బీయింగ్స్.
1: అందరూ మానవులందరూ కూడా ఒక మతం వారే.
0: ఆల్ హ్యూమన్ బీయింగ్స్ బిలాంగ్ టు అస్.
1: మనమందరూ ఈ పవిత్రమైన భారతదేశంలో పుట్టినటువంటి వారమే.
0: వీఆర్ ఆల్ బోర్న్ హియర్.
1: అట్టి జాతీయత భావము విద్యార్థులలో తరిగిపోతుండాలి, దినదినములకు క్షీణించిపోతుండాలి.
0: ద నేషనల్ ఫీలింగ్స్ ఆర్ ఆన్ డిక్లైన్ అమంగ్ ది యూత్ టుడే.
1: మంచిది కాదు,
0: ఇట్స్ నాట్ గుడ్.
1: ఏ దేశంలో పుట్టాము, ఈ దేశంలో పెరిగాము, ఈ దేశంలో జీవిస్తున్నాము, ఆ దేశానికి తగిన గ్రాటిట్యూడ్ కృతజ్ఞతను మనం అందించాలి.
0: You should show gratitude to the country in which you are born, in which you are grown, in which you live.
1: ఈ విశాలమైనటువంటి భావాలు విద్యార్థుల్లో ఈనాడు అభివృద్ధి కావాలి.
0: So among students, broad feelings should develop.
1: అందువల్ల ఏ దేహంలో ఉండేటువంటి ఆత్మకు నీవు నమస్కారం చేసినా పరమాత్మకి నమస్కారమే.
0: Therefore, if you offer salutations to the self in any body, it goes to God.
1: ఉపనిషత్తు మరొకటి కూడా చెప్పింది, సర్వజీవ తిరస్కారం కేశవం ప్రతిగచ్చితే. ఎవరిని మనము తిరస్కరించినప్పటికీ మనం భగవంతుని తిరస్కరించినటువంటి వారమే అవుతాం.
0: సేమ్ ఉపనిషత్ సెడ్ ఇన్ ద సేమ్ టోన్, హూమ్ సో ఎవర్ రిజెక్ట్ ఆర్ హూమ్ సో ఎవర్ డిజెక్ట్ ఇట్ అమౌంట్స్ టు డిజెక్ట్ టు ద లార్డ్.
1: ఈ మధ్య లోపలే మన జీవిత ప్రవాహం జరిగిపోవాలి.
0: అవర్ లైఫ్ ఫ్లో షుడ్ గో ఇన్ బిట్వీన్ ద టూ.
1: భగవద్గీత కూడా ఇదే బోధించింది.
0: భగవద్గీత ఆల్సో టాట్ ద సేమ్ థింగ్. వాట్
1: జీవితం అంటే గొప్ప ప్రవాహంతో సమానము.
0: The human life is a flow.
1: ఈ ప్రవాహం అనేటువంటిది ఏ యొక్క అనుగ్రహం అనే సాగరంలో చేరడానికి ప్రయత్నించిపోతుండాలి.
0: This flow of the river may merge in ocean grace.
1: కానీ దీనికి హద్దులు లేకపోతే ఇవి గ్రామములంతా ముంచి వేస్తుంది ఈ జీవితం అనే ప్రవాహము.
0: If it has no boundaries, the whole thing will be flooded.
1: మానవత్వాన్ని కూడాను నశింపజేస్తుంది.
0: The entire human quality will be lost.
1: కనుక ఈ ప్రవాహములకు ఇటువైపున అటువైపున రెండు గట్లు కట్టుకోమని చెప్పింది.
0: Therefore, we should have bunds on either side of the edges.
1: ఏమిటి ఒకవైపున గట్టు మరొక వైపున గట్టు?
0: What are these two bunds on either side?
1: శ్రద్ధావాం లభతే జ్ఞానం అష్టాక్షరనామం ఒకవైపున గట్టు.
0: The one bund is eight-headed.
1: శ్రద్ధావాం లభతే జ్ఞానం ఈ ఎనిమిది అక్షరాలతో కూడిన శ్రద్ధతో మనము జీవితాన్ని ప్రవహింపచేసుకోవాలి.
0: We should allow this life flow with all sincerity, steadfastness.
1: ఇది ఒకవైపున హద్దు.
0: This bond on one side.
1: రెండవది సంశయాత్మ వినశ్యతే. సంశయాత్మ వినశ్యతే అష్టాక్షర రావు మరొక వైపున.
0: Another side, the eight-lettered one, సంశయాత్మ వినశ్యతే.
1: దేనిని మనం సంశయించకూడదు.
0: We should not doubt anything.
1: నమ్మకము కలిగినటువంటి వాడే మానవుడు నరుడు.
0: The one with faith is a human being, man.
1: నమ్మకం లేకపోతే క్షణమైనా మనం ఈ జగత్తులో మనం ఉండలేము.
0: If we have no faith, we cannot live for a moment.
1: అన్ని నమ్మే జీవిస్తున్నాం.
0: You live in full faith.
1: మార్కెట్ కి పోయి కూరగాయలు తీసుకుని వస్తా అంటే కూరగాయలు తీసుకుని నేను ఇంటికి వస్తాను అని నమ్మకమే లేకపోతే నువ్వు మార్కెట్ కే పోలేవు.
0: You go to the market with full faith that you would return with vegetables.
1: ఏ చిన్న పని చేసినా నువ్వు నమ్మి చేస్తున్నావు.
0: Everything you do in faith.
1: భగవంతుని నమ్మడానికి మాత్రం మనం వెనుకంజ వేస్తాం.
0: But we just go backward in relation to God.
1: ఈ మనలో ఉండేటువంటి బలహీనత.
0: This is weakness among us.
1: భగవంతుడు లేక ఏమీ లేదు ఈ జగత్తులో.
0: In this world there is nothing without God.
1: విశ్వమంతా విష్ణుమయమే.
0: The entire universe is the form of God.
1: సర్వము భగవంతుని యొక్క స్వరూపమే.
0: Everything is the form of God.
1: కనుకనే ఇలాంటి సర్వత్రా ఉండేటువంటి భగవత్ తత్వాన్ని నమ్మలేకపోతున్నాం.
0: We are not able to believe all pervasive divinity.
1: అల్పమైన తుచ్ఛమైన విషయాలను మనం నమ్మి జీవిస్తున్నాము.
0: We carry our daily life having in full faith the routine, mean, low thing.
1: జగత్తు
0: the universe.
1: ఇదంతా కూడా దైవముగా భావించుకోవాలి.
0: We have to take the universe as the
1: నీవే దైవము.
0: You are God.
1: ఈ కంటే ప్రత్యేకమైన దైవం మరొకటి లేదు.
0: There is no separate God far from you.
1: సుగుణాలను పెంచుకుంటే నీవే దైవం.
0: If you develop, you are God.
1: ఆ యొక్క సుగుణములు నీలో లేకపోతే నీవే దయ్యం.
0: When you don't develop virtues in you, you are the demon.
1: దయ్యము నీవే, దైవము నీవే.
0: You are the demon and you are God.
1: సత్గుణములే దైవములకు సాక్షి.
0: Virtues are the witness
1: to demon. దయ్యానికి సాక్షి.
0: Bad qualities are the witness to demon.
1: దయ్యం కావాలన్నా దైవం కావాలన్నా నీ యొక్క సాధనలు సరైన గుణములు సరైనట్టుగా ఉంచుకోవాలి.
0: Therefore, to become a demon or God, your habits should be proper.
1: విద్యార్థులారా,
0: student,
1: దైవ చింతన మాత్రం దూరం చేయకండి.
0: Never be away from thinking of
1: సర్వములకు దైవమే సాక్షి.
0: God is eternal witness.
1: దైవమే మూలము.
0: God is the basis.
1: దైవాన్ని ప్రేమించండి.
0: Love God.
1: సర్వులను ప్రేమించండి.
0: Love everybody.
2: You just heard Bhagwan Baba revealing the means to achieve something which everyone wants. Peace. It was a summer course test course Bhagwan delivered on 26th May 1993.

0: విద్యార్థులారా,
1: స్టూడెంట్స్,
0: అధ్యాపకులారా, విద్యార్థినియులారా, విద్యాబోధకులారా,
1: టీచర్స్, స్టూడెంట్స్, ద మెన్ అండ్ విమెన్,
0: మానవుడు రాత్రింపగలు శరీర సుఖముల నిమిత్తమై అనేక శ్రమలు పడుతున్నాడు.
1: Man struggles day and night for the comfort of the body.
0: ఆత్మ శరీరము కంటే భిన్నమైన సత్యాన్ని గుర్తించినటువంటి వ్యక్తి ఈ బాధలకు గురి కాడు.
1: An individual who recognizes the self, Atma, is separate from the body will never suffer this way.
0: నిజముగా ప్రపంచంలోని ప్రతి మానవుడు తన యొక్క మానవత్వాన్ని, తమ మానవతకు అర్థమును చక్కగా గుర్తించిన ఈ విధమైనటువంటి శ్రమలే జగత్తులో ఉండేటువంటివి కాదు.
1: ఇఫ్ మ్యాన్ రికగ్నైజ్ ద వెరీ పర్పస్ ఆఫ్ హిస్ లైఫ్ అండ్ ద మీనింగ్ ఆఫ్ హ్యూమన్ వాల్యూ, హీ విల్ నాట్ సఫర్ ఇన్ దిస్ వరల్డ్.
0: మానవ జీవితంలందే పుట్టి, మానవ జీవితంలందే పెరిగి, మానవ సమాజంలందే జీవితాన్ని అనుభవిస్తూ మానవుడు అనే పదమునకు అర్థము తెలుసుకోనకుండినా అట్టి మానవుడు పశుపక్షి మృగాదుల కంటే హీనమని కూడాను ఉపనిషత్తులు బోధిస్తూ వచ్చాయి.
1: Having been born as a human being, having been brought up in human society, if he does not realize the meaning of a human being, the Upanishad says that is much worse than the beasts and birds.
0: మానవత్వం అద్భుతమైనటువంటిది,
1: అనంతమైనటువంటిది,
0: అర్థవంతమైనటువంటిది.
1: Human life is mysterious, excellent and meaningful.
0: మానవుడనగా కేవలం భౌతిక శరీరధారి మాత్రమే కాదు.
1: Human being does not mean the one with the physical body alone.
0: శరీరము, మనసు, ఆత్మల యొక్క చేరికే మానవత్వం.
1: The human life is the combination of the body, mind and the self, Atma.
0: శరీరంతో కర్మలు ఆచరించటం, మనసుతో దానిని తెలుసుకోవటం, ఈ రెండింటికి సాక్షిభూతగా ఆత్మ ఉండటం, ఈ మూడింటి యొక్క చేరికే మానవత్వం.
1: The human life, the meaning is that the activity must be undertaken by the body and it should be comprehended by the mind while the self remains a witness.
0: చేయుట, తెలుసుకొనుట, ఉండుట, ఈ మూడు యొక్క త్రిశక్తి యొక్క బాధ్యతే, అవ్యక్తమే ఈ యొక్క మానవత్వము.
1: The human life has got in it the hidden meaning, that is doing, knowing and remaining existence.
0: కనుక మానవత్వం అనగా కేవలం ఏదో శరీరధారి మాత్రమే అని భావించటం పూర్ణ అజ్ఞానము.
1: It is absolute ignorance to think that human life is just the body.
0: మానవుడు తన యొక్క మానవత్వాన్ని ఏ విధంగా వ్యక్తం చేసుకోవాలి, ఏ విధంగా గుర్తించాలి, ఏ విధంగా వర్తించాలి అనేటువంటి త్రిమార్గములను ప్రప్రథమములో విద్యార్థులు గుర్తించాలి.
1: The students in the first instance should realize how a human being should recognize the conduct and behave himself as a human being.
0: మొదటిది మనస్సు. ఈ మనస్సు కలవాడే మనిషి.
1: First one is manas, the mind. The one with manas, the mind, is manava, the human being.
0: Yat bhavam tad bhavati hini. Manasu ettido manishi attivadu.
1: As is the mind, so is the human being.
0: దీనిని ఆంగ్లం నందు కూడాను సో థింక్ ఎట్ ది మ్యాన్ సో ఈజ్ ది మ్యాన్ అన్నారు.
1: దిస్ ఇన్ ఇంగ్లీష్ ఆల్సో సెడ్ ది హ్యూమన్ బీయింగ్ విల్ బి యాజ్ హి థింక్స్.
0: కనుక మానవత్వం యొక్క విశిష్టత ఎంత విశాలమై ఉన్నదనేటువంటి సత్యాన్ని విద్యార్థులు గుర్తించాలి.
1: Henceforth, students will have to recognize the significance of the human life.
0: మానవుడు అన్నమయ కోశము, ప్రాణమయ కోశము, మనోమయ కోశము, ఆనందమయ కోశము, విజ్ఞానమయ కోశము, ఈ ఐదు కోశముల చేతనే కప్పబడి ఉంటున్నాడు.
1: Man is encased by five sheets, the food sheet, the life, the mind, the bliss and the wisdom sheet.
0: భౌతికమైన శరీరము ఆహారం చేత నిర్మింపబడుతూ వచ్చింది.
1: The physical body is out of the food.
0: కనుకనే దీనికి స్థూల శరీరం అని పేరు పెట్టారు.
1: So it is called the gross body.
0: రెండవది ప్రాణమయ, మనోమయ, విజ్ఞానమయ కోశములు మూడింటి యొక్క ఏకత్వం చేతనే సూక్ష్మ శరీరము ప్రకటింపబడుతూ వచ్చింది.
1: The next aspect is the combination of the life sheet, the sheet of the mind and the sheet of the wisdom, which is the subtle body.
0: Idiye manavuni yokka sukadukkamulaku aadharam.
1: This is the basis for the pleasure and the pain of man.
0: Manavudu anubhavinchetuvanti sarvaanubhavamunu kudanu ee sukshma shariram dwarane anubhavistunnadu.
1: Man experiences of all sorts out of this subtle body.
0: దీని తరువాత ఆనందమయ కోశం.
1: నెక్స్ట్ ఈజ్ దట్ ఆఫ్ ద షీట్ ఆఫ్ బ్లెస్.
0: ఇది ప్రపంచమునకే మూలాధారమైనటువంటిది.
1: దిస్ ఇస్ ది వెరీ బేసిస్ ఫర్ ది ఎంటైర్ వరల్డ్.
0: ఏ విధముగా అనగా
1: హౌ?
0: అన్నమయ కోశమునందు చైతన్యములో ప్రకాశించేటువంటి ఆత్మతత్వములకు
1: ద సెల్ఫ్ ద సైన్సెస్ అవేర్నెస్ the self in the sheath of food,
0: bodily consciousness annaru,
1: is called body consciousness.
0: Anaga shariramunandu kudanu atma prakashistune untunnadi,
1: meaning the self shines in the body also.
0: Ika prana chetanamunandu meligetuvanti yokka atmaku bodily consciousness annaru.
1: That the self which is present in the sheath of the life sheath is called bodily consciousness.
0: దీనిని nervous consciousness అని కూడా అన్నారు.
1: This is also called nervous consciousness.
0: ఇది కేవలము ఒక ప్రాణతత్వమును మాత్రమే గుర్తించడం కాక ప్రాణాధారం యొక్క తత్వాన్ని కూడాను తాను ప్రకటిస్తూ వస్తుంది.
1: This not only expresses the life source and also speaks of the basis of life.
0: మూడవది మానసిక చేతనమునందు మెలిగేటువంటి యొక్క ఆత్మ.
1: ద నెక్స్ట్ వన్ ఈస్ ద సెల్ఫ్ దట్ షైన్స్ ఫోర్త్ ఇన్ ద
0: అన్నారు.
1: దట్ ద సెల్ఫ్ విచ్ ఇస్ ప్రెసెంట్ ఇన్ ద షీత్ ది లైఫ్ షీత్ ఈస్ కాల్డ్ బాడీలీ కాన్షియస్నెస్.
0: దీనిని నర్వస్ కాన్షియస్నెస్ అని కూడా అన్నారు.

0: చేతనమునందు మెలిగేటువంటి యొక్క ఆత్మ.
1: ద నెక్స్ట్ వన్ ఈస్ ద సెల్ఫ్ దట్ షైన్స్ ఫోర్త్ ఇన్ ద రెల్మ్ ఆఫ్ ద మైండ్.
0: దీనిని శారీరకమైనటువంటి ఒక చైతన్య తత్వము అన్నారు.
1: దిస్ ఇస్ కాల్డ్ అవేర్నెస్ రిలేటింగ్ టు ద బాడీ.
0: ఇంకా నాలుగవది విజ్ఞానమయ కోశం.
1: ద ఫోర్త్ వన్ ఈస్ ది షీత్ ఆఫ్ విజ్డమ్.
0: ఇది ప్రపంచమునకి మూలాధారమైనటువంటిది.
1: దిస్ ది వెరీ బేసిస్ ఫర్ ది ఎంటైర్ వరల్డ్.
0: ఇది చిత్ తపస్సుతో కూడినటువంటిది.
1: దిస్ హ్యాస్ గాట్
0: దీనిని సర్వ చైతన్యాకృతము అని కూడాను పేరు పెట్టూ వచ్చారు.
1: దిస్ హెస్ గాట్ టూ ఆస్పెక్ట్స్, ద చిత్ అవేర్నెస్ అండ్ ద తపస్ పెనెన్స్.
0: దీనిని మరొక విధంగా కూడా మనం విచారణ చేసినప్పుడు,
1: వెన్ వి ఎంక్వైర్ ఇన్ ద అదర్ వే,
0: ఇది సర్వత్రా వ్యాపించినటువంటి యొక్క దివ్య శక్తిగా రూపొందుతూ వస్తుంది.
1: ఇట్ షేప్స్ ఇట్ సెల్ఫ్ యాజ్ ది ఆల్ పర్వేసివ్ పవర్.
0: ఇలాంటి తత్వమును ఈనాడు మానవుడు గుర్తించడానికి తగిన ప్రయత్నం చేయటం లేదు.
1: మ్యాన్ టుడే ఈజ్ నాట్ మేకింగ్ ఎన్ ఎఫర్ట్ టు అండర్స్టాండ్ ద నేచర్ ఆఫ్ దిస్ ఆస్పెక్ట్.
0: దీని తరువాత
1: లేటర్
0: ది ప్యూర్ డివైన్ సెల్ఫ్ అన్నారు. ఇదియే పవిత్ర పురుషార్థము అన్నారు.
1: లేటర్ కమ్స్ ద ప్యూర్ డివైన్ సెల్ఫ్ విచ్ ఇస్ ద మెయిన్ ఆబ్జెక్టివ్ ఆఫ్ హ్యూమన్ లైఫ్.
0: ఇందులో ఒక విధమైనటువంటి యొక్క విశ్వాధారమైనటువంటి శక్తి కూడా ఇమిడి ఉంటున్నది.
1: హియర్ ఎ సార్ట్ ఆఫ్ పవర్ ఫర్ ది ఎంటైర్ యూనివర్స్
0: ఆల్ ఎఫెక్టివ్ సోల్ అన్నారు.
1: దిస్ ఇస్ కాల్డ్ ఆల్ ఎఫెక్టివ్ సోల్
0: ఇన్ఫినిట్ ఆల్ ఎఫెక్టివ్
1: ఇన్ఫినిట్
0: విల్ ఆల్ ఎఫెక్టివ్ విల్
1: ఆల్ ఇన్ఫినిట్ విల్.
0: ఈ తత్వమే లోకమును సంరక్షిస్తూ వస్తున్నది.
1: ఇట్ ఈస్ దిస్ దట్ ప్రొటెక్ట్స్ ద వరల్డ్.
0: దాని తరువాత
1: లేటర్
0: ఇట్టి ఆనందమయ కోసమును కూడాను గుర్తించడానికి తగిన ప్రయత్నం చేస్తూ వచ్చారు మహర్షులు.
1: సెయింట్స్ స్టార్టెడ్ మేకింగ్ ఎఫర్ట్ టు నో ద నేచర్ ఆఫ్ ది షీత్ ఆఫ్ బ్లిస్.
0: ఈ ఆనందం అనేటువంటి దానిని ప్రతి మానవుడు కూడా ఆశిస్తున్నాడు.
1: దిస్ బ్లిస్ ఇస్ ఎస్పైర్డ్ ఫర్ బై ఎవ్రీ హ్యూమన్ బీయింగ్.
0: ఈ ఆనందం ఏ రీతిగా మనకు ప్రాప్తిస్తుంది?
1: హౌ కెన్ వి అక్వైర్ దిస్ బ్లిస్?
0: మొట్టమొదట మనము మానవుడు అనే పదమునకు చక్కగా అర్థం తెలుసుకోవాలి.
1: ఇన్ ద ఫస్ట్ ఇన్స్టెన్స్ వి షుడ్ నో క్లియర్లీ ద మీనింగ్ ఆఫ్ దిస్ వర్డ్ మానవ హ్యూమన్.
0: మానవ మానవుడు అనగా ఆత్మ అనే అర్థం.
1: మానవ హ్యూమన్ బీయింగ్ మెన్ సెల్ఫ్ ఆత్మ.
0: ఈ ఆత్మ నుండి ఆవిర్భవించినటువంటివే ఆకాశాది పంచభూతములు.
1: అవుట్ ఆఫ్ దిస్ సెల్ఫ్ ఓన్లీ ఇమనేటెడ్ ద ఫైవ్ ఎలిమెంట్స్.
0: ఈ పంచభూతములను మానవుడు స్వాధీనమునందించుకున్నాడు.
1: Man has under his control all the five elements.
0: కనుకనే మానవుడు మాస్టర్ కాగలిగాడు.
1: So man could become master.
0: ఈనాటి మానవుడు మానవత్వం యొక్క అర్థాన్ని గుర్తించుకోలేకపోవటం చేతనే ఈ యొక్క ఐదు ఇంద్రియములకు కూడాను దాసుడైపోతున్నాడు.
1: As man could not know the mere meaning of his life, he has become a slave to his senses.
0: మానవ పదములకు అర్థము తెలుసుకున్నటువంటి వాడే మాధవత్వాన్ని తెలుసుకోవటానికి శక్తి కలిగినటువంటి వాడవుతాడు.
1: యు హ్యావ్ ద రియల్ కెపాసిటీ టు నో ద వెరీ క్వాలిటీ ఇఫ్ హి నోస్ ది మీనింగ్ ఆఫ్ దిస్ వర్డ్ మానవ.
0: వేదాంతమునందు తన్ను తాను తెలుసుకున్నటువంటి వాడే సర్వమును ఎరిగినటువంటి వాడవుతాడు.
1: దిస్ ఇన్ వేదాంత సెట్ వన్ వుడ్ బి ఏబుల్ టు నో ఎవ్రీథింగ్ ఇఫ్ హీ ఈస్ టు నో హిస్ ఓన్ సెల్ఫ్. నిన్ను
0: తెలుసుకున్నట్టు తగిన కృషి చేయాలి.
1: యు షుడ్ మేక్ ఎన్ ఎఫర్ట్ టు నో థై సెల్ఫ్.
0: నీవనగా ఎవరు?
1: హు ఆర్ యు?
0: ఇది బహిర్దృష్టిని మనం దూరపరచుకోవాలి.
1: వీ షుడ్ బి అవే ఫ్రమ్ దిస్ ఎక్స్టర్నల్ వ్యూ.
0: కన్నులతో చూచినది, చెవులతో విన్నది, మనస్సుతో అనుభవించినది, చిత్తంతో ఆనందించినది ఇవన్నీ కూడా కేవలము బాహ్యమైనటువంటి యొక్క అనుభూతులే.
1: ఆల్ దట్ సీన్ విత్ ది ఐ, ఆల్ దట్ హర్డ్ త్రూ ద ఇయర్, ఆల్ దట్ హస్ బీన్ ఎక్స్పీరియన్స్డ్ విత్ ద మైండ్, they are all external.
0: ivanni kudunu kevalamu elevation annaru. Lopana unnatundi yokka divya shakti yokka pratibimbamule.
1: All this come under one aspect, elevation, which is the reflection of the inner one.
0: Ilanti deenini manu satyam ani gurtinchi satyamainatundi yokka divyatvanni vismarinchi manavattamu vyartham cheskuntunnadu.

0: Man is wasting his life taking this as the truth, forgetting the divinity.
1: కనుక మానవత్వము మనసు ద్వారా ఈ దివ్యత్వాన్ని గుర్తించడానికి ప్రయత్నించాలి.
0: So effort should be made to know the divinity in this human life through the mind, with the mind.
1: మనసే హేతు.
0: The mind is the reason.
1: మనుజుని మనుగడకను దుఃఖమునకు మాన్యతకును.
0: Mind is responsible for the name, for the pain and the pleasure.
1: మనసే ముక్తికి మూలము.
0: Mind is the cause for liberation.
1: మనసే నరకంబు దెచ్చు మైమరపించు.
0: Is the mind that gives all the pleasure, makes you forget yourself.
1: ఈ మనస్సు యొక్క తత్వమే మానవత్వంగా మారి, మానవత్వమే ఒక దివ్యత్వాన్ని మరిపించి ఈ యొక్క జగత్తును సత్యముగా విశ్వసింపజేస్తున్నది.
0: ఇట్స్ ఓన్లీ ది మైండ్ దట్ టేక్స్ ది మ్యాన్ టు ద స్టేట్ ఆఫ్ డివినిటీ అండ్ మేక్స్ యూ ఫర్గెట్ ది ఎంటైర్ వరల్డ్.
1: కనుక ఈ యొక్క జగత్తు అనేటువంటిది, ఈ పదమునందే కూడాను దీని అర్థం కూడాను ఏమిటి ఉంటున్నది.
0: జగత్ యూనివర్స్ హ్యాస్ గాట్ ది మీనింగ్ ఇన్ దట్ వెరీ వర్డ్ ఇట్స్
1: సత్యము కాదు.
0: ఇట్స్ నాట్ ట్రూ.
1: జగత్ వచ్చి పోయేటువంటిది, రాకపోకలతో కూడినటువంటిది ఈ జగత్.
0: జగత్ యూనివర్స్ ద వర్డ్ సేస్ జ దట్ విచ్ కమ్స్ గత్ దట్ విచ్ గోస్.
1: రాకపోకలు లేనటువంటి వాడు మానవుడు.
0: హ్యూమన్ బీయింగ్ ఇస్ ద వన్ హూ నేదర్ కమ్స్ నార్ గోస్.
1: ధరించిన దేహము మార్పు చెందవచ్చును.
0: ద బాడీ దట్ హీ హాస్ మే చేంజ్.
1: క్షీణించవచ్చును.
0: మే డికే.
1: కానీ మానవుడు మార్పు చెందేవాడు కాదు, నశించేటువంటి వాడు కాదు.
0: బట్ హ్యూమన్ బీయింగ్ షల్ నెవర్ పెరిష్. హీ షల్ నెవర్ చేంజ్.
1: కనుకనే అతనికి నరహ అన్నారు.
0: సో హీ ఈజ్ ఆల్సో కాల్డ్ నరహ.
1: రహ అనగా నాశనము.
0: రహ మీన్స్ దట్ డిజనరేషన్.
1: నా అనగా లేనటువంటి వాడు.
0: నా ద వన్ హూ హాస్ నో డెత్.
1: నరహ అనగా నాశనము లేనటువంటి వాడే నరుడు.
0: నరహ మీనింగ్ ద వన్ హూ హాస్ నో డెత్. హీ ఈజ్ హ్యూమన్ బీయింగ్ నర.
1: అట్టి నాశనము లేనటువంటి ఒక తత్వమే ఆత్మతత్వము.
0: That which is deathless is the nature of the self, Atma.
1: కనుకని మానవుడనగా ఆత్మస్వరూపుడే కాని కేవలము భౌతిక శరీరధారి కాదు.
0: So when he says manava, human being, he is the very true self, not the body.
1: ఇది మనస్సు యొక్క ప్రభావము చేతనే అనేక విధములైనటువంటి యొక్క మార్పులు చెందుతూ ఉంటున్నది.
0: The very same thing changes differently because of the effects of the mind.
1: ఈ మనసు కూడాను నాలుగు విధమైనటువంటి స్థితిలో ఉంటుంటాది.
0: ద మైండ్ ఆల్సో ఎగ్జిస్ట్ ఇన్ ఫోర్ డిఫరెంట్ పొజిషన్స్.
1: మొదటిది సూపర్ మైండ్ అన్నారు.
0: ద ఫస్ట్ ఈజ్ సూపర్ మైండ్.
1: రెండవది హైయర్ మైండ్ అన్నారు.
0: ద సెకండ్ హైయర్ మైండ్.
1: మూడవది ఇల్యూమినేటెడ్ మైండ్ అన్నారు.
0: థర్డ్ వన్ ఇల్యూమినేటెడ్ మైండ్.
1: ఇంకా నాలుగవది ఓవర్ మైండ్ అన్నారు.
0: ద ఫోర్త్ వన్ ఓవర్ మైండ్.
1: ఈ నాలుగింటి యొక్క రహస్యాన్ని మానవుడు గుర్తించినప్పుడే మానవుడు అనగా ఎవరు అనేటువంటిది తాను అర్థం చేసుకోగలడు.
0: ఇఫ్ మ్యాన్ రికగ్నైజెస్ ద మీనింగ్ ఆఫ్ దీస్ ఫోర్, హీ విల్ అండర్స్టాండ్ హూ ఈజ్ మానవ, ద హ్యూమన్ బీయింగ్.
1: సూపర్ మైండ్.
0: ద ఫస్ట్ సూపర్ మైండ్.
1: ఇది అంతర్దృష్టితో మనము విచారం చేయడానికి ప్రయత్నం చేయాలి.
0: బట్ టు మేక్ ఎన్ ఎఫర్ట్ టు ఎంక్వైర్ విత్ ది ఇన్నర్ వ్యూ విజన్.
1: అనగా తన యొక్క భావమును, తన యొక్క దృష్టిని బహిర్ముఖములో విస్మరించి అంతర్ముఖంతో విశ్వసించి అందులో విచారణ జరపడానికి తగిన కృషి చేయాలి.
0: అప్రోప్రియేట్ ఎఫర్ట్ హ్యాస్ టు బి మేడ్ టు ఫర్గెట్ ది ఎక్స్టర్నల్ వ్యూ అండ్ షుడ్ హ్యావ్ ది ఇన్నర్ విజన్ అండ్ థింక్ ఆఫ్ ది ఫీలింగ్స్ విత్ ఇన్.
1: మనము చేయవలసినటువంటి ఎంక్వైరీ అంతా కూడాను లోపల కానీ బయట కాదు.
0: ఆల్ ద ఎంక్వైరీ దట్ వి హావ్ టు డూ ఈజ్ విత్ ఇన్, నాట్ అరౌండ్.
1: ఇన్నర్ డివైన్.
0: దట్ ఈస్ ద ఎంక్వైరీ ఆఫ్ ది ఇన్నర్ డివైన్.
1: అనగా దేహమా నేను కాదు.
0: Meaning, are you the body? No.
1: దేహం ఒక జడమైనటువంటిది.
0: Body is inert.
1: మనసా నేను కాదు.
0: Am I the mind? No.
1: ఇది ఒక ప్రతిబింబంతో కూడినటువంటిది.
0: This is just a reflection.
1: ఇవన్నింటి యొక్క రిఫ్లెక్షన్ రియాక్షన్ త్రీ సౌండ్స్ లే చిత్తము బుద్ధి అహంకారములు.
0: The reaction, reflection is sound. All these three make the
1: కనుక బహిర్మైనటువంటి కూడాను మార్పు చెందేటువంటిది.
0: So all that is external is bound to change.
1: ఇలాంటి మార్పు చెందినటువంటిది ఒకటి ఆధారమై ఉంటున్నది.
0: However, there is a basis which is changeless.
1: ఆ యొక్క అంతర్భావంతో కూడినటువంటి దివ్యత్వమే దీనికి ప్రధానము అని మొట్టమొదట ఊహించాలి.
0: వన్ హ్యాస్ టు ఇమాజిన్, వన్ హ్యాస్ టు వ్యూ దట్ దిస్ ఇన్నర్ డివినిటీ ఈజ్ ద మెయిన్ వన్.
1: ఇలాంటి రెండవ తత్వం లోపల తిరిగి కాస్మిక్ డిజైన్ అనేటువంటిది ఉంటారు, డివైన్.
0: లేటర్ కమ్స్ ద సెకండ్ ఆస్పెక్ట్, the cosmic divine.
1: Anaga నా ఎందుండినటువంటి యొక్క దివ్యతత్వమే చైతన్యమే నా ఎదుటి వ్యక్తి ఎందు కూడా ఉంటున్నది.
0: మీనింగ్ ద డివినిటీ అండ్ అవేర్నెస్ ఇన్ మీ ఆర్ వెరీలీ ప్రెసెంట్ ఇన్ ద మ్యాన్ ఇన్ ఫ్రంట్.
1: మా ఇరువురి ఎందు ఉండినటువంటి యొక్క దివ్య శక్తియే విశ్వమునందంతా ఉంటున్నది.
0: ద డివైన్ పవర్ ప్రెసెంట్ ఇన్ బోత్ ఆఫ్ us ఇస్ ఆల్ pervasive ఇన్ ద యూనివర్స్.
1: సర్వత్రా ఉండినటువంటి యొక్క దివ్య శక్తి ఒక్కటే.
0: ద డివైన్ పవర్ ఇస్ వన్ అండ్ ద సేమ్.
1: దీనికంటే మరొకటి లేదు.
0: దేర్ ఇస్ నో సెకండ్.
1: దేహములు బల్బుల వలె భిన్న భిన్నంగా ఉండవచ్చును.
0: బాడీస్ మే బి డిఫరెంట్ లైక్ బల్బ్స్.
1: కానీ అన్నింటి యందు ఉండినటువంటి ఒక చైతన్య శక్తి ఒక్కటే, అది విద్యుత్ శక్తి.
0: దట్ అవేర్నెస్ ది ఎలక్ట్రిసిటీ ఇస్ వన్ అండ్ ద సేమ్ ఇన్ ఆల్.
1: ఈ యొక్క తత్వాన్ని గుర్తించడానికి ప్రయత్నించినప్పుడే ఇది కాస్మిక్ డివైన్ అంటారు.
0: వెన్ వీ ట్రై టు అండర్స్టాండ్ దిస్ వీ కాల్ ఇట్ యాజ్ కాస్మిక్ డివైన్.
1: దాని తరువాత
0: ద నెక్స్ట్ వన్,
1: కేవలం నీవు మాత్రమే నీ స్వరూపాన్ని గుర్తించినంత మాత్రం చాలదు.
0: ఇస్ నాట్ ఎనఫ్ ఇఫ్ యు నో యువర్ ఓన్ సెల్ఫ్.
1: నీ ముక్తిని నీవు మాత్రం కోరటం వల్ల సాధ్యం కాదు.
0: ఇస్ నాట్ పాసిబుల్ టు లిబరేట్ యువర్ సెల్ఫ్ బై ఎస్పైరింగ్ ఫర్ ఇట్.
1: భిన్న స్వరూపంతో ఉండినటువంటి విశ్వ స్వరూపాన్ని కూడా నీవు ఏకంగా భావించాలి.
0: యూ షుడ్ ఆల్సో అండర్స్టాండ్ దట్ యూనివర్సల్ ఫామ్, కాస్మిక్ ఫామ్ ఇన్ డిఫరెంట్ ఫార్మ్స్.
1: కనుకనే ఈ ఏకత్వాన్ని మనం విశ్వసించినప్పుడే,
0: when we believe in that oneness,
1: mana manavattam manaku chakkaga artham avutundi,
0: we can understand the human life in full.
1: Kani ee naati parinamam manavuni yokka parinamamu padarthamulu pranamu deham varike prayanam chestu unnadi.
0: But today all the material, all the thoughts just travel up to the body only today.
1: Deeni taruvata ee prayanam stambinchi pothundadi.
0: Beyond this, the travel comes to a total halt.
1: Manasu varaku maatrame manavudu prayanam chestunnadu.
0: Man travels up to the position of mind.
1: Kani over mind. Aa manasuku atheetamainatundi oka sthitini kudanu manam pondali.
0: But there is another, something beyond the mind, over mind, that we should imagine.
1: Ee manasu enta varaku prayanam cheyagaladu?
0: How far the mind can travel?
1: Manomoolam idam jagattu. జగత్తు వరకు ప్రయాణం చేయగలదు.
0: ద మైండ్ కెన్ ట్రావెల్ అప్ టు ది యూనివర్స్.
1: ఈ జగత్తులో ఉండేటువంటి యొక్క వస్తువులను, వాహనములను, వ్యక్తులను, విషయములను కూడా గుర్తించడానికి మనసు ఆధారం కావాలి.
0: మైండ్ షుడ్ బి ది బేసిస్ టు అండర్స్టాండ్ ద వేరియస్ ఆస్పెక్ట్స్ రిలేటింగ్ టు ద ఆబ్జెక్ట్స్ అండ్ డిఫరెంట్ థింగ్స్ ఇన్ ద వరల్డ్.
1: మనసుతో వర్తించేంత వరకు కూడా మానవుడుగానే ఉంటాడు.
0: సో లాంగ్ హీ కండక్ట్స్ హిమ్సెల్ఫ్ విత్ ద మైండ్, హీ రిమైన్స్ అట్ ది లెవెల్ ఆఫ్ ఎ హ్యూమన్ బీయింగ్.
1: కానీ ఇది అమనస్కుడు కావాలి.
0: But he should withdraw the mind, amanaska.
1: Amanaskudanaga emi manasuku atheetamainatundi sthitiki povali.
0: Amanaska means one should reach the state beyond the mind.
1: Super mind lo praveshinchali.
0: He should step into super mind.
1: Ee super mind anetundide sukshma dehamulaku sambandhinchinatundi.
0: This super mind is related to the subtle body. Ee
1: yokka sukshma dehamulandu maatrame ivanni kudanu shariramu ఇంద్రియములు, మనస్సు, బుద్ధి, చిత్తము, అహంకారము ఇవి ఏవీనూ లేక,
0: ఇన్ ది సెటిల్ బాడీ థింగ్స్ లైక్ ద బాడీ, ద సెన్సెస్, ద మైండ్, ద ఈగో ఆర్ నాట్ ప్రెసెంట్.
1: కేవలం చేతనా శక్తుడై ఉంటుంటాడు.
0: ఈజ్ జస్ట్ ద అవేర్నెస్.
1: దీనికి కూడా అతీతమైనటువంటి కారణ దేహాన్ని మనం ప్రవేశించాలి.
0: బట్ వీ షుడ్ ఆల్సో స్టెప్ ఇన్ టు దాట్ విచ్ ఇస్ బియాండ్ దిస్, ద కాజల్ బాడీ.
1: ఈ కారణ దేహం అనేటువంటి దాని ఎందే,
0: ఇన్ దిస్ కాజల్ బాడీ,
1: శరీరము, మనస్సు, ఇంద్రియములను, బుద్ధిని అన్ని కూడా కంట్రోల్ చేసేటువంటి పవర్ ఉంటుండాలి.
0: దిస్ కాజల్ బాడీ హెస్ గాట్ దట్ కంట్రోలింగ్ పవర్ ఆఫ్ ద బాడీ, ద సెన్సెస్, ద మైండ్, ఈగో.
1: ఏ తర్వాత సర్వశక్తులు కూడా మానవుని ఎందే ఇమిడి ఉంటున్నవి.
0: ఇట్ ఆల్ సెడ్ అండ్ డన్ ఆల్ కెపాసిటీస్ ఆర్ లేటెంట్.
1: మానవుడు అనంతమైనటువంటి శక్తి కలగాడు.
0: మ్యాన్ హెస్ గాట్ ఇన్ఫినిట్ పవర్.
1: మానవుడు అద్భుతమైనటువంటి యొక్క శక్తి కలవాడు.
0: Man has got excellent power.
1: Manavulaku arthamu kaanatunte vishayamulu jagattulo levu.
0: In this world there is nothing that man cannot comprehend.
1: Kanukane adbhutamaina anantamaina arthavantamainatunte vaadu manavudu.
0: So man is mysterious, infinite, and that is meaningful.
1: Kaani ee naati manavudu,
0: but man today,
1: goppa vidyavantudai,
0: being highly
1: vantudai, vaigyanavantudai, sarvashaktimayuduga రాణిస్తూ ఉంటున్నాడు.
0: మ్యాన్ టుడే షైనింగ్ యాజ్ అ హైలీ ఎడ్యుకేటెడ్ ఇంటెలెక్చువల్ సైంటిఫిక్ వన్.
1: కానీ ఇవి కాదు వాని యొక్క భౌతికమైనటువంటి యొక్క ఆత్మతత్వాన్ని ప్రకటించేటువంటివి.
0: But these secular, physical, worldly things will never manifest, express
1: themselves.
0: They only express, manifest the worldly powers.
1: కానీ అంతర్శక్తులను ప్రకటించేటువంటి ఒక తత్వము ఒకటి అగాధమై, అగమ్యమై, అగోచరమై, అనంతమై, అవ్యక్తమై ఉంటుండాలి.
0: But the self, which is hidden, latent, which is hidden in secret, which cannot be expressed.
1: అది మానవుని అందునటువంటి కాస్మిక్ పవర్ అంటారు.
0: దట్ ఈస్ ది కాస్మిక్ పవర్ ఇన్
1: యూనివర్సల్ శక్తి.
0: దట్ ఈస్ యూనివర్సల్ పవర్.
1: సర్వత్రా ఉండేటువంటి యొక్క శక్తియే మన యందు ఉన్నటువంటి యొక్క శక్తియే సర్వత్రా కూడా ఉంటుండాలి.
0: ద పవర్ ప్రెసెంట్ ఆల్ ఓవర్ ది యూనివర్స్ ఈస్ విత్ ఇన్ అస్ అండ్ ద పవర్ విత్ ఇన్ అస్ ఈస్ ప్రెసెంట్ ఎవ్రీవేర్.
1: కానీ ఆకారంను పురస్కరించుకుని ఇది అణువుగాను, విశాలతను పురస్కరించుకుని ఇది అంత్యముగాను మనం భావిస్తున్నాం, అనంతముగాను భావిస్తున్నాం.
0: బట్ బేసింగ్ ఆన్ ఇట్స్ ఫామ్ వి టేక్ ఇట్ యాస్ మైక్రోకాజం అండ్ ద మాక్రోకాజం.
1: సర్వత్రా వ్యాపించినటువంటి గాలిని ఒక బెలూన్ లో కట్టి దాన్ని ఊపి పెట్టినప్పుడు ఈ అనంతమైన గాలి బెలూన్ లో ఒక లిమిట్ గా ఉంటుండాలి.
0: ద ఇన్ఫినిట్ ఎయిర్ ప్రెసెంట్ ఆల్ ఓవర్ వెన్ ఇట్స్ బ్లోన్ ఇన్ టు ద బెలూన్ ఇట్ విల్ బి ఇన్ ఎ లిమిటెడ్ ఫామ్.
1: కానీ అనంతమైన గాలిలో ఇది మర్జి కావటం లేదు.
0: బట్ ఇట్ డజంట్ మర్జ్ ఇన్ టు ది ఇన్ఫినిట్ ఎయిర్ అరౌండ్.
1: ఎప్పుడు ఇది అనంతమైనటువంటి గాలిలో ఏకమైపోతుంది?
0: When does it become one with the infinite air?
1: ఈ గాలిని మరింత ఊది ఊది ఊదినప్పుడు ఈ ఆకారమైనటువంటి బెలూన్ బస్ట్ అయిపోతుంది.
0: When you blow up this balloon more and more, the balloon bursts.
1: ఇది బస్ట్ అయినప్పుడు ఇందులో అణుమాత్రంగా ఉండినటువంటి యొక్క గాలి అనంతములో ఏకమైపోతుంది.
0: When the balloon bursts, this air which is so small and little would merge into the infinite air around.
1: కనుక మన దేహములే ఒక బెలూన్ వంటివి.
0: So our bodies are a sort of balloon.
1: ఇందులో నింపుకున్నటువంటి యొక్క అనంత శక్తిగా ఉండేటువంటి యొక్క గాలి అణువుగా మనం భావిస్తున్నాం.
0: The infinite air present within us, we take it as a fraction, as an atom.
1: కానీ ఈ అణువే ఘనములో ఉన్నటువంటి అంశమే.
0: This atom is just a part of the mighty one.
1: అణు రణీయాన్ మహతో మహీయాన్. ఈ రెండింటి యొక్క ఏకత్వం ఒక్కటే.
0: There is oneness in both the microcosm and the macrocosm.
1: కానీ మనసు చేసే చింతన,
0: but the thinking of the mind,
1: చేసే పని,
0: the action of the body,
1: ఆత్మ చూచే సాక్షిభూతము,
0: and the self which is
1: witness, భిన్న భిన్నంగా కనిపిస్తాయి.
0: They appear to be different.
1: కాదు కాదు, ఇది ఒకదానితో ఒకటి ఏకమై ఉంటుంటాయి.
0: No, they are interrelated.
1: ఆకారములో భిన్నమే కాని,
0: they may be different in form.
1: ఆనందములో ఏకమే,
0: but in bliss just one.
1: దీనిని ఉపనిషత్తులు,
0: this ఉపనిషత్స్,
1: అనంతములోని ఏకత్వమే, అనేకత్వములోని ఏకత్వమే అని విశ్వసిస్తూ వచ్చారు.
0: Upanishads taught that this is unity in diversity.
1: కనుక మానవత్వం అనగా,
0: so human life,
1: దైవత్వానికి భిన్నమైనటువంటిది కాదు.
0: So humanity is in no way different from divinity.
1: మానవత్వము దివ్యత్వము రెండు ఒక్కటే.
0: The humanity and the divinity are one and the same.
1: కనుక రెండవ స్థాయి లోపల ఈ విశాలమైనటువంటి యొక్క భావాన్ని మనం అభివృద్ధి పరచుకున్నప్పుడు,
0: in the second stage when we develop that broad feeling,
1: దేవుడైన నేను, దేవుడైన విశ్వము రెండు కూడాను ఒక్కటే అనేటువంటి సమత్వానికి వస్తుంది.
0: ఇట్ కమ్స్ టు దట్ వన్నెస్, ది ఈక్వాలిటీ. ఐ యామ్ గాడ్, ది యూనివర్స్ ఇస్ గాడ్, బోత్ ఆర్ వన్.
1: ఇది డివైన్ యూనివర్సల్ ఫామ్ అన్నారు.
0: దిస్ ఈస్ కాల్డ్ డివైన్ యూనివర్సల్ ఫామ్.
1: ఈ యూనివర్సల్ ఫామ్ అనేటువంటిది ఎట్లా చేరింది?
0: హౌ డు యూ గెట్ దిస్ యూనివర్సల్ ఫామ్?
1: వస్తువుల యొక్క భిన్నత్వంతో కాదు.
0: ఇస్ నాట్ అవుట్ ఆఫ్ డిఫరెన్స్.
1: శక్తి యొక్క ఏకత్వంతోనే.
0: It's only of oneness, unity.
1: కనుక శక్తి తత్వాన్ని మనము క్వాలిటీగా తీసుకోవాలి.
0: So we should take this power as quality.
1: దేహములు కేవలము ఒక క్వాంటిటీగా భావించాలి.
0: We should take the body as quantity.
1: క్వాంటిటీ కావలసినంత ఉండవచ్చును.
0: There may be plenty of quantity.
1: క్వాలిటీని మనం ప్రధానంగా తీసుకోవాలి.
0: But we should take quality as the chief
1: one. అదే ప్రతి మానవుని యందు ఉండినటువంటి ఒక చైతన్యము, కాన్షియస్నెస్.
0: It is the consciousness in every man.
1: కనుక ఈ కాన్షియస్నెస్ అనేటువంటిది,
0: this consciousness,
1: sarvatra vyapinchinatundi,
0: is present everywhere.
1: Manu gaalini teesukuntunnamu,
0: we breathe.
1: Ee gaali neeku pratyekanga, itaniki pratyekanga, ataniki pratyekanga raavatam ledu.
0: The breath, this air, is not separate to each and
1: everyone
0: here.
1: Sarvatra undinatundi gaali lopalle evari capacity ki taginattiga vaaru teesukuntunnaru.
0: The air present all over is just inhaled depending on capacity.
1: Ee dehamulaku sambandhinchinatundi oka limit ga vishwasistunnamu.
0: That we breathe into our body, we take it as limited capacity.
1: కనుకనే మానవత్వము చాలా అణుమాత్రంగా భావించి, అల్పంగా భావించి, కేవలము తాను ఒక దీనుడిగా విశ్వసిస్తున్నాడు.
0: Taking this, he considers himself very humble, is very simple.
1: కాదు కాదు, మానవుడు అల్పుడు కాదు, అనంతుడు.
0: But man is not so limited, but he is infinite.
1: కనుకనే అట్టి ఇన్ఫినిట్ గా ఉండినటువంటి మానవత్వాన్ని,
0: that human life which is infinite,
1: ఈనాడు మనం దేహరీతిగా దానిని అదుపులో ఉంచటం చేతనే,
0: బికాస్ వీ లిమిట్ టు ద బాడీ,
1: ఈ దివ్యత్వమైనటువంటి యొక్క విశాలత్వాన్ని మనము అర్థం చేసుకోలేకపోతున్నాం.
0: వీఆర్ నాట్ ఏబుల్ టు అండర్స్టాండ్ దిస్ బ్రాడ్ ఐడెంటిటీ విత్ ద డివినిటీ.
1: మొట్టమొదట నీ దివ్యత్వాన్ని నీవు గుర్తించాలి.
0: ద ఫస్ట్ ఇన్స్టెన్స్ అండర్స్టాండ్ యువర్ డివినిటీ.
1: నీవెవరో నీవు అర్థం చేసుకోవాలి.
0: అండర్స్టాండ్ హూ యు ఆర్ ఫస్ట్.
1: కానీ ఈనాటి విద్యా విధానం లోపల,
0: బట్ ఇన్ ద మోడర్న్ ఎడ్యుకేషన్
1: సిస్టమ్, వదలి
0: leaving one's own self,
1: విశ్వాన్ని గుర్తించడానికి ప్రయత్నిస్తున్నాడు.
0: They make an effort to understand universe.
1: ఇది ఏ పెద్ద అజ్ఞానం.
0: This is big ignorance.
1: ఈనాడు విజ్ఞానం ఎంత పెరిగినదో,
0: today the science has progressed.
1: ఎంత విశాలమైనదో,
0: it is so vast.
1: ఎంత విజృంభించినదో,
0: it has spread far and wide.
1: దాని ప్రక్కలో అజ్ఞానం కూడాను అంత విజృంభిస్తూ వస్తుండాలి.
0: But in same hand, along with that, ignorance is also on the rise.
1: ఈ అజ్ఞానమును చూడటం లేదు మానవుడు.
0: Man is not understanding this ignorance.
1: తాను తాను గుర్తించినటువంటి ఒక విజ్ఞానమును మాత్రమే దృష్టి ఎందుకుంటున్నాడు.
0: He keeps in view all his achievements in the field of science.
1: ఇది నిజమైన విజ్ఞానము కాదు.
0: This is no true wisdom.
1: ఇది అజ్ఞానంలోని ఒక భాగమే.
0: Just a part of ignorance.
1: ఎంతవరకు మానవులకు భేదములు, భిన్నత్వములు, శరీరం యొక్క కృషులు ఉంటున్నాను, అంతవరకు వీడు అజ్ఞానియే కాని విజ్ఞాని కాదు.
0: So long man has got the feelings of differences and diversities. He is just ignorant, but not the one of wisdom.
1: He over mind. ఈ యొక్క లిమిట్ ను మనం దాటిపోవాలి.
0: So he should reach that state over mind, from finite to infinite.
1: ఇది సాధ్యమా అని ప్రశ్నించవచ్చు.
0: One may question, is that possible?
1: తప్పక సాధ్యమే.
0: Certainly it is possible.
1: మానవుడు సాధించలేనిటువంటిది జగత్తులో ఒక్కటి లేవు.
0: There is nothing in this world that man cannot accomplish.
1: సర్వమును సాధించవచ్చును.
0: Everything he can accomplish.
1: కాని అట్టి విశ్వాసం మానవుల్లో లేకపోవటం చేతనే సాధించలేకపోతున్నాడు.
0: As man has no such confidence within him, he is not able to achieve.
1: ఈ శరీరం యొక్క పరిమితిని మాత్రమే భ్రమించి,
0: he goes by the limited body.
1: ఈ పరిమితమైన దేహంతో నేను ఇంత ఘన కార్యం చేయగలనా అని కొంతవరకు సందేహిస్తున్నాడు.
0: He doubts, is that possible to understand the infinite with this finite body?
1: నీవు పరిమితమే కాని నీవు పరిమితుడు కాదు, అపరిమితుడవు.
0: Body is limited, but you are limitless.
1: కనుక నేను నేను అనేటువంటిది అపరిమితమైనటువంటి యొక్క శక్తి.
0: So this I is infinite power.
1: నేను అనేటువంటి అపరిమితమునకు,
0: this I which is infinite,
1: ప్రక్కలో దేహము అనేటువంటిది పెట్టినప్పుడు,
0: when we keep the body by its side,
1: నేను దేహము అయిపోతున్నాడు.
0: Then it becomes I am the body.
1: దేహము పరిమితమైనటువంటిది.
0: Body is limited.
1: నేను అపరిమితమైనటువంటిది.
0: I am limitless.
1: కాబట్టి అపరిమితమైనటువంటి దానికి ప్రక్కలో పరిమితమైన దానిని పెట్టుకుని పరిమితమనే విశ్వసించి అపరిమితమును తాను విసర్జిస్తున్నాడు.
0: Keeping the limited by the side of limitless, he forgets the limitless aspect and goes by this limited aspect only.
1: మన బలహీనతలకు,
0: for all our weakness,
1: మన సందేహములకు,
0: for doubts,
1: మన యొక్క డౌట్స్ కు అన్నింటికి మూల కారణము ఈ దేహమే.
0: For all our doubts, for all our questions, body is the cause.
1: కనుక దేహము పాంచభౌతికము.
0: Body has got all the five senses.
1: దేహము కూలక తప్పదెప్పుడు.
0: Body is bound to fall.
1: దేహి నిరామయుండు.
0: But indweller has
1: left. గణితింపకు దేహికి చావు పుట్టుకలు మోహ నిబంధ బంధనాల ముద్రలు లేవు.
0: The indweller has neither birth nor death.
1: నిజము చూడా.
0: Truly?
1: ఆ దేహియే దేవదేవుడు.
0: That indweller is verily God.
1: నీవు దేహివి కానీ దేహం కాదు.
0: You are the indweller but not the body.
1: నీవు శరీరి కానీ శరీరం కాదు.
0: You are the indweller in the body but not the body.
1: నీవు ఆత్మవే కానీ క్షేత్రజ్ఞుడే కానీ క్షేత్రం కాదు.
0: You are the knower but not the known.
1: కానీ క్షేత్రజ్ఞుడే లేకపోతే క్షేత్రం అంటే పేరు ఎట్లొస్తుంది?
0: When you are not the knower, how do you get this name, the kshetra?
1: కనుకనే బాడీ క్షేత్రము.
0: Body is kshetra.
1: ఈ క్షేత్రం అనే పేరు దేనికి వచ్చింది?
0: How do you get this name, kshetra?
1: ఏదో ఒక దివ్యమైనటువంటి ఒక శక్తి అందులో ఉండటం చేతనే దీనికి క్షేత్రం అని పేరు వచ్చింది.
0: బికాస్ ఆఫ్ ద డివైన్ పవర్ లేటెంట్ ఇట్ హాస్ ద నేమ్ క్షేత్ర.
1: తిరుపతి క్షేత్రము.
0: ద క్షేత్ర తిరుపతి.
1: తిరుపతిలో వెంకటేశ్వరుడు దివ్యంగా ఉండటం చేతనే దీనికి ఒక క్షేత్రం అని పేరు వచ్చింది.
0: బికాస్ ఆఫ్ ద డివినిటీ వెంకటేశ్వర ఇట్ ఇస్ కాల్డ్ క్షేత్ర.
1: బద్రీ క్షేత్రము, అమర్నాథ్ క్షేత్రము.
0: బద్రీ క్షేత్ర, అమర్నాథ్ క్షేత్ర.
1: ఇలాంటి క్షేత్రాలకంతకును ఒక దివ్యమైన శక్తి అక్కడ ఆధారమై ఉంటున్నది.
0: ఇన్ ఆల్ దీస్ క్షేత్ర పిల్గ్రిమ్ సెంటర్స్ దిస్ డివైన్ పవర్.
1: అదే విధంగానే దేహం ఒక క్షేత్రము.
0: బాడీ ఇస్ క్షేత్ర.
1: ఈ క్షేత్రమునికి ఎవరో ఒకడు ప్రధానుడు ఒకడు ఉండాలి కదా, క్షేత్రజ్ఞుడు.
0: దేర్ మస్ట్ బి ది క్షేత్రజ్ఞ. ద
1: నోవర్ ఇస్ ఇంపార్టెంట్. క్షేత్రజ్ఞుడు అతనే ఆత్మస్వరూపుడు.
0: ఈ క్షేత్రజ్ఞ ద నోవర్ ద సెల్ఫ్ ఆత్మ.
1: ఆ క్షేత్రజ్ఞుడు ఉండచేతనే ఈ దీనికి క్షేత్రం అనే పేరు వచ్చింది.
0: బికాస్ ఆఫ్ ద నోవర్ విత్ ఇన్ దిస్ ఇస్ కాల్డ్ క్షేత్ర.
1: కనుక విద్యార్థులు మొట్టమొదట క్షేత్రజ్ఞుడిని గుర్తించాలి.
0: సో స్టూడెంట్స్ షుడ్ అండర్స్టాండ్
1: క్షేత్రజ్ఞుని యొక్క విశ్వాసాన్ని అభివృద్ధి పరచుకోవాలి.
0: దే షుడ్ డెవలప్ ద ఫుల్ ఫెయిత్ ఇన్ క్షేత్రజ్ఞ.
1: ఆత్మవిశ్వాసం ఉండినప్పుడే సర్వం కూడా మనకు లభ్యమవుతాయి.
0: When they have that self confidence, they can accomplish anything.
1: ఆత్మవిశ్వాసము లేనటువంటి వాడికి ఏది కూడా సాధ్యము కాదు.
0: Without self confidence, nothing is possible.
1: ఏ కార్యము కూడా చేయలేడు.
0: He cannot do anything.
1: కనుకనే ఆత్మవిశ్వాసము విద్యార్థులకు అత్యవసరం.
0: So this self confidence is most essential to students.
1: ఈ ఆత్మవిశ్వాసం అనేటువంటిది నేనే ఆత్మను అనేటువంటి విశ్వాసం గాఢంగా రావాలి.
0: This self confidence means I am the true self.
1: నాకు నా ఎదుటి వ్యక్తికి ఉండేటువంటి మధ్యన ఉన్నటువంటి గోడ తృంచి వేయాలి.
0: We should remove the barrier that stands in between me and the person in front.
1: నీకు నీ ఎదుటి వ్యక్తికి ఉండేటువంటి భేదము ఒక అడ్డము ఏది, అది దేహం.
0: What is that obstacle between you and the man in front? That is the body.
1: ఈ దేహములు ఉపాధులను మనం దూరం చేసినప్పుడు
0: when we get away from this body
1: రెండు ఏకమైపోతాయి.
0: Both become one.
1: కనుక ఏకత్వంలో ఉండేటువంటి ఆనందమే నిజమైనటువంటి ఆనంద కోసం యొక్క ప్రతిబింబము.
0: ద రిఫ్లెక్షన్ ఆఫ్ ది షీత్ ఆఫ్ బ్లిస్ లైస్ ఇన్ దిస్ యూనిటీ వన్నెస్.
1: అన్నమయ ప్రాణమయ మనోమయ విజ్ఞానమయ ఆనంద కోశములు మానవుడికి ఉపాధులే కాని మానవుడు కాదు.
0: సో ఆల్ దీస్ ఫైవ్ షీట్స్ ద షీత్ ఆఫ్ ఫుడ్ ద షీత్ ఆఫ్ ద మైండ్ ద షీత్ ఆఫ్ ద లైఫ్ ద షీత్ ఆఫ్ ది బ్లిస్ అండ్ షీత్ ఆఫ్ విజ్డమ్ దే ఆర్ ఆల్ జస్ట్ మెషర్స్. ఎన్నో షర్ట్స్
1: ఉండవచ్చును, ఎన్నో ప్యాంట్స్ ఉండవచ్చును.
0: You may have many shirts, many pants.
1: కానీ ఇవన్నీ నీ డ్రెస్సులే కానీ నీవు దావి కాదు.
0: దే ఆర్ మియర్లీ యువర్ డ్రెస్ బట్ యు ఆర్ నాట్ దాట్.
1: కారులో నీవు ప్రయాణం చేసినంత వరకును కారు నీవు అవుతావా?
0: సింప్లీ బికాస్ యూ ట్రావెల్ బై కార్ యూ కెనాట్ బి ద కార్.
1: కాదు కాదు, కారు రథము, నీవు రథికుడు.
0: కార్ ఇస్ ద చారియట్, యు ఆర్ ద చారిటీర్.
1: నీవు ఇంటిలో ఉండినంత మాత్రం ఇల్లు నీవు అవుతావా?
0: సింప్లీ బికాస్ యూ ఆర్ రెసిడెంట్ ఇన్ ద హౌస్ యూ కెనాట్ బి ది హౌస్.
1: నీవు ఇల్లు యజమానుడవు, ఇల్లు నీకు ప్రత్యేకమైన ఒక కట్టడము.
0: యు ఆర్ ది ఓనర్ ఆఫ్ ది హౌస్, ద హౌస్ ఇస్ మియర్లీ కన్స్ట్రక్షన్.
1: అదే విధంగానే దేహో దేవాలయ ప్రోక్తో జీవో దేవ సనాతన. ఈ దేహమనేటువంటి ఇంటి లోపల ఈ యొక్క దేవుడు అనేటువంటి వాడు ఉండటం చేతనే నీవు దేహాన్ని విశ్వసించి దేహిని విస్మరిస్తున్నావు.
0: బాడీ ఇస్ జస్ట్ ద హౌస్, ద ఇన్వెలర్ ఇస్ వెరీ గాడ్. యు ఆర్ జస్ట్ క్యారీడ్ అవే బై ద బాడీ. And you forget the indweller.
1: నీవు దేహము కానే కాదు.
0: You are not certainly not the body.
1: నీవు దేహము ధరించినటువంటి ఉపాధి.
0: You have just put on this vesture, the body.
1: ఇది ఎలాంటికైనా కూడా నీవు మార్పు చేయవచ్చును.
0: One day or other you may change.
1: కానీ మార్పు కానటువంటి వాడే నీవు.
0: You are really the changeless.
1: నీవు నిత్యుడవు సత్యుడవు.
0: You are eternal and all truth.
1: ఇలాంటి విశ్వాసం మానవుల్లో అభివృద్ధి కావాలి.
0: యూ షుడ్ హావ్ సచ్ ఫెయిత్ అండ్ డెవలప్.
1: ఇలాంటి విశ్వాసానికి తగినటువంటి యొక్క ఆధారాలు కూడా మనం సాధనలో నిరూపించాలి.
0: యూ షుడ్ ఆల్సో ప్రూవ్ ఇన్ అవర్ స్పిరిచువల్ ప్రాక్టీస్ ద బేసిస్ ఫర్ సచ్ ఎ ఫీలింగ్.
1: కానీ ప్రతి మానవుడు కూడాను నేను నేను నాదేహం నాదేహం అని భావనతో ఈ పదములు ఉపయోగపెడుతున్నాడే కానీ మానవుడంటే ఎవరు అనేటువంటిది ఎవరికి అర్థం కావటం లేదు.
0: బట్ ఎవ్రీవన్ మేక్స్ యూజ్ ఆఫ్ దిస్ వర్డ్ మై బాడీ బట్ హీ డజంట్ అండర్స్టాండ్ ద మీనింగ్ ఆఫ్ హ్యూమన్ బీయింగ్ మానవ.
1: మానవుడు అనేటువంటి పదములకు అర్థం తీసుకోవాలి.
0: వి షుడ్ టేక్ ది మీనింగ్ ఆఫ్ దిస్ వర్డ్ మానవ.
1: ఈనాడు అర్థం తెలియనటువంటి పదములు ఎన్నో మానవుడు ఉపయోగపెడుతున్నాడు.
0: మ్యాన్ ఈస్ మేకింగ్ యూజ్ ఆఫ్ మెనీ థింగ్స్ మెనీ వర్డ్స్ హి డస్ నాట్ మీన్.
1: డిక్షనరీలో చూస్తున్నాడు
0: బట్ హి జస్ట్ రిఫర్స్ టు ది డిక్షనరీ.
1: నీ డిక్షనరీ ఎక్కడ ఉంటుండాలి?
0: వేర్ లైస్ ప్రెసెంట్ యువర్ డిక్షనరీ?
1: అదే నీ యొక్క హృదయ తత్వము.
0: ద డిక్షనరీ ఇస్ వెరీ హార్ట్.
1: అది నీ యొక్క అంతర్భావంతో కూడినటువంటి శక్తి.
0: ఇట్ ఈస్ ద పవర్ అవుట్ ఆఫ్ ది ఇన్నర్ విజన్.
1: ఇన్ఫినిట్ ఆ యొక్క డివైన్ శక్తిని మనం చూసుకోవాలి.
0: దట్ ఈస్ ద డివైన్ పవర్, ద ఇన్ఫినిట్.
1: ఆ కాస్మిక్ పవర్ అంతా మనలోనే ఉంటుండాలి.
0: ది ఎంటైర్ కాస్మిక్ పవర్ ఈస్
1: ఒక వేలిలో ఎంత శక్తి ఉంటుండదని నీవు చక్కగా పరీక్ష చేస్తే
0: ఇఫ్ యూ ఎగ్జామిన్ క్లియర్లీ ది పవర్ ఇన్ వన్ ఫింగర్
1: యావత్ ప్రపంచంలో ఉండేటువంటి సమస్త శక్తిని కూడా ఒక వేలి అందే మాత్రం ఉంటుండాలి.
0: ది ఎంటైర్ పవర్ ఆల్ ఓవర్ ద వరల్డ్ ఈస్ ప్రెసెంట్ ఇన్ ఎ ఫింగర్.
1: నీవు ఫింగర్ ను ఆధారం చేసుకోవటం చేత అది బలహీనంగా నీకు కనిపిస్తుండాలి.
0: బికాస్ యూ జస్ట్ లుక్ ఇన్ టు దట్ ఫింగర్ ఇట్ అపియర్స్ టు బి వీక్.
1: ఈ ఆకారాన్ని నువ్వు చూడవద్దు.
0: నెవర్ గో బై ఫామ్.
1: ఈ ఆకారం చేత మానవుడు కావచ్చును కానీ
0: వన్ మే బికమ్ ఏ హ్యూమన్ బీయింగ్ బై ఫామ్.
1: ఆచరణ చేత మానవుడు కావాలి.
0: బట్ హి హస్ టు బి హ్యూమన్ బీయింగ్ ఇన్ ప్రాక్టీస్.
1: ఈనాడు 99% అంతా కూడా ఆకార మానవులే కనిపిస్తున్నారు కానీ ఆచరణ మానవులు కనిపించడం లేదు.
0: In the world today, 99% of people are human beings just in form but not in practice. We should become a human being in practice.
1: The proper study of mankind is man. థాట్స్, వర్డ్స్, యాక్షన్ మూడింటి యొక్క ఏకత్వం జరగాలి.
0: This Swami calls it proper study of mankind is man. There should be harmony between thought, word and deed.
1: ఈ విధమైనటువంటి శక్తి మానవుడియందే లేకపోతే ఎన్ని విధమైనటువంటి యొక్క దీనిని నూతనమైనటువంటి అద్భుతాలను సాధిస్తూ వస్తున్నాడు మానవుడు.
0: Without this divine power, it's not possible to accomplish so many of the things in this world.
1: కనుక మానవునియందు ఒక విధమైనటువంటి యొక్క రాక్షసత్వము, పశుత్వము అభివృద్ధి అవుతుండాలి.
0: In man, a sort of demonic quality, animal quality are on the rise.
1: ఈ యొక్క పశుత్వమునకును ఈ రాక్షసత్వానికి ఉండినటువంటి డిఫరెన్స్ ఏమిటి?
0: Where lies the difference between the demonic quality?
1: భిన్నత్వం, భిన్నత్వం.
0: Diversity, diversity.
1: దీని వలనే ఈ పశుత్వం పెరిగిపోతుండాలి.
0: Because of that, the animal quality is on the rise.
1: ఈనాడు సాంకేతిక విజ్ఞాన శాస్త్రం విరివిగా పెరిగినది.
0: Today the technological developments are in progress, rapid strides.
1: కానీ ఎలక్ట్రాన్, ఇంకా కంప్యూటర్స్ ఇలాంటి దీంతో ఎన్నో ఆశ్చర్యకరమైనటువంటివి జరుగుతూ ఉంటుండాలి.
0: There are many surprising things going on in the field of atomic level electrons and computers.
1: అద్భుతాన్ని సాధిస్తూ వచ్చారు.
0: Man has accomplished in the realms of space.
1: ఆటమ్ బాంబులు, హైడ్రోజన్ బాంబుల లోపల కూడా మహా అద్భుతమైనటువంటి యొక్క శక్తిని కూడా సాధించారు.
0: He reached the state of excellence in discovering the atom bomb and hydrogen
1: bomb. ఇది పెరిగిపోతూ ఉంటుండాలి.
0: They are increasing day by day.
1: మరొక వైపున
0: on one hand
1: నైతికంగా,
0: మోరల్,
1: భౌతికంగా,
0: ఫిజికల్,
1: ఆధ్యాత్మికంగా,
0: స్పిరిచువల్,
1: ధార్మికంగా,
0: ధార్మిక్,
1: దినదినమునకు దిగజారిపోతుంది.
0: డే బై డే దే ఆర్ డిక్లైనింగ్.
1: ఒకవైపున చూస్తే ఆర్థిక పరిస్థితుల యొక్క ప్రభావము,
0: ది ఎఫెక్ట్స్ ఆఫ్ ఫైనాన్షియల్ పొజిషన్ ఆన్ వన్ సైడ్,
1: మరొక వైపున కుల మతముల యొక్క భిన్నత్వము,
0: దేర్ ఇస్ డిఫరెన్సెస్ బికాస్ ఆఫ్ కమ్యూనిటీ,
1: ఇంకొక వైపున ప్రాంతీయ దురభిమానములు,
0: బికాస్ ఆఫ్ ది మిస్డైరెక్ట్ అటాచ్మెంట్ టు రీజనల్,
1: విద్యార్థుల యొక్క ఆందోళనలు,
0: ది అజిటేషన్స్ అమంగ్ స్టూడెంట్స్,
1: ఇవి మరొక వైపున పెరుగుతూ వస్తుంటుంది.
0: దే ఆర్ ఇంక్రీజింగ్ డే బై డే ఆన్ వన్ హ్యాండ్.
1: ఈ విధమైన యొక్క భిన్నత్వమైన రెండింటి యొక్క అభివృద్ధులకు మూల కారణం ఏమిటి?
0: వాట్ ఈస్ దాట్ విచ్ ఇస్ రెస్పాన్సిబుల్ ఫర్ దిస్ డిఫరెన్సెస్?
1: దీనిలో మానవత్వంలో ఒక పశుత్వం శేషించడం చేతనే ఈ భిన్నత్వం జరుగుతుండాలి.
0: బికాస్ ది యానిమల్ క్వాలిటీ విచ్ ఇస్ స్టిల్ ప్రెసెంట్ యాజ్ ఎ రెమనెంట్ ఇన్ హ్యూమన్ బీయింగ్,
1: దైవత్వము, మానవత్వము, పశుత్వము, దానవత్వము, నాలుగు శక్తులు ఇమిడి ఉంటున్నాయి.
0: Within a man, all these four faculties are present. The animal quality, the human quality, the divine quality and the demonic quality as well.
1: కనుక ఈ యొక్క నాలుగు యొక్క శక్తుల లోపల కూడాను మానవ క్వాలిటీ మరిగిపోతున్నాయి. మిగిలినటువంటి క్వాలిటీలు అభివృద్ధి అవుతున్నాయి.
0: As is forgotten the human quality, the other qualities are increasing.
1: మన తెలివితేటలను పెంచుకుంటున్నామే కానీ
0: we are developing our intelligence.
1: మన యొక్క ఆత్మతత్వాన్ని పెంచుకోవటం లేదు.
0: We are not developing the nature of the self.
1: మన యొక్క స్కిల్ ఏ విధంగా చేస్తున్నాము?
0: How are we putting, making use of this skill?
1: మన నాలెడ్జి, మన విజ్ఞానం, తెలివితేటలను కొంత స్కిల్ చేసినప్పుడే ఇది క్రమక్రమేణా కూడాను ఒక అంతర్భావంగా రూపొందుతుంది.
0: When we develop, when we skill our knowledge, naturally leads to innovation.
1: నాలుగు శక్తులే మానవుడి యందు నాలుగు రూపములు ధరిస్తూ ఉంటుంది.
0: All these four powers latent in man assume four forms.
1: మొట్టమొదటి నాలెడ్జి.
0: The first one, knowledge.
1: రెండవది స్కిల్.
0: The second, skill.
1: మూడవది బ్యాలెన్స్.
0: Third, balance.
1: నాలుగవది ఇన్సైట్.
0: Fourth, insight.
1: ఈ నాలుగింటి లోపల మొట్టమొదటి నాలెడ్జి, నాలెడ్జి పెరుగుతుండాలి.
0: Among these four, the first one, knowledge, it is increasing, ever increasing.
1: కానీ మూడవదైన బ్యాలెన్స్ తప్పిపోతుండాలి.
0: But third one, the balance is lost.
1: మానవుడు బ్యాలెన్స్ పైనే ఉంటున్నాడు జీవితం అంతా.
0: Human life rests on this balance.
1: బ్యాలెన్స్ చెడిపోవటానికి కారణం ఏమిటి?
0: What is the reason for this balance that
1: knowledge ని స్కిల్ చేయటం లేదు విద్యార్థులు, నాలెడ్జ్ ని కిల్ చేస్తున్నారు.
0: Students are not skilling their knowledge, they are killing their knowledge.
1: నాలెడ్జ్ ని కిల్ చేయటం వల్లే బ్యాలెన్స్ తప్పిపోతుండాలి.
0: As they kill the knowledge, the balance is lost.
1: ఈ బ్యాలెన్స్ తప్పిపోవటం వల్లే ఇన్సైట్ పోయి అవుట్ లుక్స్ వస్తుండాలి.
0: As this balance is lost, the inner view, insight is gone, he develops external vision.
1: ఈ యొక్క అవుట్ లుక్స్ కు మూల కారణం ఇదే.
0: This is responsible for all the outlooks,
1: మనం
0: external
1: view. నిరంతరం కూడాను బయట దృష్టి, బయట దృష్టి, బయట దృష్టిలోనే ఉంటున్నాము.
0: కంటిన్యూస్లీ వీ ఇండల్జ్ ఇన్ ది ఎక్స్టర్నల్ విషన్.
1: కాదు, బయటది ప్రత్యేకమైనటువంటిది కాదు, రిఫ్లెక్షన్ ఆఫ్ ది ఇన్నర్ బీయింగ్. దీని తత్వాన్ని గుర్తించాలి.
0: సర్టన్లీ నాట్ ఆల్ దట్ యు ఫైండ్ అవుట్ సైడ్ ఈజ్ నాట్ దేర్, ఇట్ ఈస్ జస్ట్ ద రిఫ్లెక్షన్ ఆఫ్ ది ఇన్నర్ బీయింగ్.
1: కనుక ఈ రిఫ్లెక్షన్ ని చూసి నువ్వు రియల్ గా నీవు భావిస్తున్నావు.
0: యూఆర్ క్యారీడ్ అవే బై ది రిఫ్లెక్షన్, టేకింగ్ ఇట్ యాజ్ ద రియల్.
1: రియల్ ను మర్చిపోతున్నావు.
0: యూఆర్ ఫర్గెటింగ్ ది రియల్ వన్.
1: చేతిలో ఉన్నటువంటి పిట్టనే పొట్టలో ఒక విధమైనటువంటి దీంట్లో పొదలో కనిపిస్తుంటుంది.
0: ద బర్డ్ ఆన్ హ్యాండ్ అపియర్స్ ద సేమ్ ఇన్ ద బుష్ దేర్.
1: కానీ ఈనాటి మానవుడు పొదలో ఉన్న పిట్టను పట్టే కోసం చేతిలో ఉన్న పిట్టను వదిలిపెడుతున్నాడు.
0: మ్యాన్ టుడే లూజెస్ ద బర్డ్ ఆన్ హ్యాండ్ వ్యూయింగ్ ద బర్డ్ ఇన్ ద బుష్.
1: ఇంత అజ్ఞానిగా మారిపోతున్నాడు మానవుడు.
0: మ్యాన్ హ్యాస్ బికమ్ సచ్ అన్ ఇగ్నోరెంట్ వన్.
1: కాదు కాదు ఇది కాదు మానవత్వానికి సరైన విశిష్టత.
0: దిస్ ఇస్ నాట్ ది ట్రూ సిగ్నిఫికెన్స్ ఆఫ్ ది హ్యూమన్ లైఫ్.
1: దానిని కూడా నువ్వు తనపైన తాను విశ్వసించాలి.
0: హీ షుడ్ హావ్ ఫుల్ కాన్ఫిడెన్స్ ఇన్ ఎవ్రీ ఆస్పెక్ట్.
1: ఎక్కడెక్కడో దీనిని తమ విశ్వసించడానికి ప్రయత్నించకూడదు.
0: లెట్స్ నాట్ హావ్ ఫెయిత్ అబౌట్ ఎవ్రీథింగ్ ది ఆల్
1: అరౌండ్. నీవెవరు నీవెవరు నీవెవరు నీవెవరని చూచిన వాళ్ళంతా ప్రశ్నిస్తూ పోతున్నాం.
0: టుడే వి గో ఆన్ క్వశ్చనింగ్ హూ ఆర్ యూ హూ ఆర్ యూ హూమ్ సో ఎవర్ యూ మీట్.
1: కానీ నేనెవరు అనేటువంటి ప్రశ్న నీవు తెలుసుకోలేకపోతున్నావు.
0: బట్ యూ ఆర్ నాట్ ఏబుల్ టు అండర్స్టాండ్ హూ ఎమ్ ఐ హూ రియల్లీ యూ ఆర్.
1: కనుకనే ఈ దేహము మనసు బుద్ధి చిత్తము ఇంద్రియం అంతఃకరణ ఈ అన్నింటినీ కూడా మనం ప్రశ్నలు వేసుకుంటూ పోతున్నాం.
0: సో వీ గో ఆన్ పుట్టింగ్ క్వశ్చన్స్ ద బాడీ ద మైండ్ ద ఇంటెలెక్ట్ అండ్ ద ఇన్నర్ సెన్సెస్.
1: ఇవన్నీ నీ ఉపాధులే.
0: దే ఆర్ ఆల్ మెయిర్లీ యువర్ క్వశ్చన్స్.
1: నీ ప్రాపర్టీస్.
0: యువర్ ప్రాపర్టీ.
1: నీవే దానికి ఓనరు.
0: యువర్ ద ఓనర్.
1: దిస్ ఇస్ మై బాడీ మై బుద్ధి మై చిత్తము మై ఇంద్రియము మై అంతఃకరణ ఈ మై అదే నీవు మాస్టర్.
0: When you say my body, my mind, my senses, my inner senses, meaning you are the master.
1: My body, my mind, my buddhi, my chitta, my indriya. But who am I? Question vesukunte neeku teliyatam ledu.
0: Then when you say my body, my intelligence, my intellect, then you question yourself, who am I? You don't know who you are.
1: Nee illu antunnavu.
0: You say, this is my house.
1: Neevevaru dehamane nenu ankovatam kalagadu nee aa bhavana padutunnavu.
0: Because you mistake yourself with the body, because you have that feeling.
1: Ee yokka inti paina edaina oka cinema wall poster ni kanipisthe nuvu vaadito jagada vestunnavu.
0: If any wall poster is stuck to the wall, you fight with him.
1: Idi enta varaku nee abhimanamu.
0: How far you have
1: ee illu naadi naadi ane abhimanam undinanta varaku atanto nuvu jagada vestunnavu.
0: You fight with that person because you have got the identity attached with your house.
1: Aa illu nu ammi vesthe దానిపైన బాంబు పడి పగిలేకుండా నీవు విచారణ చేయవు.
0: వెన్ వన్స్ యూ సెల్ అవుట్ యువర్ హౌస్ ఈవెన్ ది హౌస్ ఇస్ బాంబ్డ్ యు ఆర్ నాట్ మైండ్ఫుల్.
1: ఆనాడు విచారానికి ఈనాడు అవిచారానికి కారణమేమిటి? అది నాది కాదు అనేటువంటి అభిమానం, అది నాది అనే అభిమానం. ఈ అభిమాన దురభిమానమే దీనికి మూల కారణము.
0: At one time you had pleasure, later you grieve. What is that responsible? It is only attachment.
1: ఈ యొక్క అభిమానం అనేటువంటిది ఇంటిపైన ఒక విధమైన దేహం పైన ఉండకూడదు.
0: You should not have attachment on the house or the body.
1: Nee paina neeku abhimanam unte deham kuda nu sukshemanga perugutundi.
0: If you have got that attachment on the self, the body also will grow.
1: Kaani nee paina neeku vishwasam leka,
0: without faith in yourself,
1: inka migilina dannanta abhivruddhi padchalante idi asadhyam asadhyam.
0: If you want to develop other aspects, it's impossible impossible.
1: Adhe nijamainatundi goppatanam.
0: That's real greatness.
1: Nee paina neeku vishwasam,
0: faith in yourself.
1: Atma paina vishwasam,
0: faith in the self.
1: Faith in you, faith in God. This is the secret of greatness.
0: Faith in you, faith in God is the secret of greatness.
1: ఈ గ్రేట్నెస్ మనం తెలుసుకోవాలి.
0: We should understand that greatness.
1: ఈ సీక్రెట్ మనం తెలియటం ప్రయత్నించడం లేదు.
0: We are not making an effort to know that secret.
1: విద్యార్థులారా,
0: students,
1: సమస్త విశ్వము కూడా మీలోనే ఉంటుండాలి.
0: The entire universe is in you.
1: మీరు కేవలం అల్పులమని కాని,
0: you should not take consideration of me.
1: ఒక మానవ శరీరదారులు కాని భావించకూడదు.
0: You should not consider yourself the body.
1: Deharu kevalamu water bubbles vantivi.
0: Bodies are merely water bubbles.
1: Din tarvata mind untadi, idi mad monkey vantidi.
0: Then comes the mind, which is mad monkey.
1: Kanuka monkey vanti mind nu,
0: the mind that's like a monkey,
1: water bubble vanti dehanni,
0: the body, the water bubble,
1: vishwasinchavaddu.
0: You should never rely on that.
1: Nee vishwasinchavalsindi emti? Nee conscience.
0: What you should have faith is on conscience.
1: Nee aatmavishwasam kalagali.
0: You should have self confidence.
1: Adi lekunda enni vishwasam untundi emi prayojanam?
0: Without that there is no use in having faith in other aspects.
1: Chakkaga alankaranga untundadi.
0: The body is highly decorated.
1: Kavalsina nagalanta dharinchinamu.
0: You have got so much of jewelry.
1: Manchi manchi vastralu dharinchinamu.
0: You have got very good dress.
1: Kaani uchvasam vishwasam lekapothe deeniki emi vilugu untundadi?
0: But when there is no breathing, inhalation, exhalation, what value the body has?
1: Adi reetigane.
0: Similarly,
1: విశ్వాసం అనేటువంటిదే మన శ్వాసము.
0: సో ద ఫెయిత్ ఈస్ ద బ్రెత్.
1: విశ్వాసం లేనిటువంటి దేహం ఎన్ని ఘనకార్యం చేసినా ఇది శ్వాసం లేని దేహమే.
0: Without faith, even if the mighty things are accomplished with the body, ఏదో
1: ప్రాప్త శక్తులు దీన్ని అడిస్తూ ఉంటుందనే కాని,
0: ఓన్లీ ది ఫిజికల్ పవర్
1: స్వయంగా ఆడేటువంటిది కాదు.
0: దే డోంట్ డాన్స్ ఆన్ దేర్ ఓన్.
1: క్లాక్ దానికి కీ ఇచ్చి పెట్టినప్పుడు ఆ మూడు ముండ్లు తిరుగుతూ ఉంటున్నాయి.
0: When you apply the key to the clock,
1: ఇది తెలియనంత మాత్రమే లైఫ్ ఉందనే.
0: Because the hands move, can you call it alive?
1: ఈ ఉన్నంత వరకు తిరుగుతుంది.
0: The hands move, the, because of the key.
1: క్లాక్ కు కీనే లైఫ్.
0: The key is the life of the clock.
1: కనుక మన మానవుడు ఇన్ని పనులు చేస్తున్నాడు, ఇన్ని విచారణ జరుపుతున్నాడు, ఇన్ని విధమైనటువంటి ఘనకార్యం సాధిస్తున్నాడు.
0: Man does so many things, accomplishes, investigates.
1: ఏది లైఫ్ సోర్స్?
0: What is the life source?
1: అది ఆత్మ.
0: That is the self.
1: అదే కాన్షియస్నెస్.
0: That is consciousness.
1: ఆ కాన్షియస్నెస్ అనేటువంటి లోపల ఉండటం చేతనే ఈ దేహం ఇన్ని పనులు చేస్తూ ఉంటుండాలి.
0: Because of the consciousness that is latent, he is able to do many.
1: This consciousness. నీవు అని నీకు బోధిస్తుండాలి.
0: ఇట్ ఓన్లీ టీచెస్ యూ దట్ యూ ఆర్ ద కాన్షియస్నెస్.
1: ఆ కాన్షియస్నెస్ భౌతిక రూపంలో ఏ రీతిగా నీకు వ్యక్తమవుతుండాలి?
0: హౌ డస్ దట్ కాన్షియస్నెస్ ఎక్స్ప్రెస్ ఫిజికలీ?

0: ఇదియే మన యొక్క కాన్షియస్నెస్. సో హమ్, సో దట్, దట్ మీన్స్ గాడ్. హమ్ ఐ, ఐ ఆమ్ గాడ్, ఐ ఆమ్ గాడ్, ఐ ఆమ్ గాడ్. ఈ కాన్షియస్నెస్ నీకు అంతర్వాడిగా బోధిస్తూ ఉంటుండాలి.
1: ది కాన్షియస్నెస్ ఎక్స్ప్రెసెస్ ఫిజికలీ బై వే ఆఫ్ ది సోహం ఇన్ అవర్ ఇన్హలేషన్ అండ్ ఎక్సలేషన్.
0: ఇది దీనిని హంస గాయత్రి అని చెప్తూ వచ్చారు.
1: దిస్ ఈస్ కాల్డ్ హంస గాయత్రి.
0: హంస అనగా ఏమిటి?
1: వాట్ డు యు మీన్ బై స్వాన్? హంస
0: అనగా మంచి చెట్టును విభాగం చేసేటువంటిది. హంస
1: దాట్ విచ్ డిఫరెన్షియేట్స్ గుడ్ అండ్ బ్యాడ్,
0: అనగా దేహాత్మభావమును జీవాత్మభావమును వేరుగా చేస్తుండాలి.
1: మీనింగ్ ఇట్ సెపరేట్స్ ద బాడీ ఫీలింగ్ అండ్ ది ఫీలింగ్స్ ఆఫ్ ది సెల్ఫ్.
0: అనగా ఇది ఉపాధి, దేహము.
1: This is vestia, the body.
0: ఇది ఆధారము, దేహి.
1: This is the basis.
0: దేహి దేహమును రెండింటిని కూడా విభాగం చేసేటువంటి హంస.
1: It is only swan that distinguishes the
0: గాయత్రి. ఏమిటి ఈ గాయత్రి?
1: Next comes గాయత్రి. What is
0: ఈ గాయత్రి? అనగా మాస్టర్ ఆఫ్ సెన్సెస్.
1: గాయత్రి మెంట్ మాస్టర్ ఆఫ్ సెన్సెస్.
0: ఈ గాయత్రికి రెండవ పేరు సావిత్రి.
1: ద సెకండ్ నేమ్ ఆఫ్ గాయత్రి
0: ఇస్ మాస్టర్ ఆఫ్ లైఫ్.
1: దట్ మాస్టర్ ఆఫ్ లైఫ్.
0: ఈ గాయత్రికి సరస్వతి అని మూడవ పేరు.
1: ది గాయత్రి ఇస్ థర్డ్ నేమ్.
0: సరస్వతి, సావిత్రి, సరస్వతి. సరస్వతి మీన్స్ వాగ్దేవతా స్వరూపిణి.
1: సరస్వతి ది ప్రిసైడింగ్ డెయిటీ ఆఫ్ ద వరల్డ్.
0: కనుకనే ఈ సెన్సెస్ కు మాస్టర్, లైఫ్ కు మాస్టర్, ఇంకా వాక్కు మాస్టర్ అయినటువంటి ఒక తత్వము గాయత్రి తత్వం. నీలో ఉచ్ఛ్వాస నిశ్వాసంలో ఉంటుండాలి.
1: మాస్టర్ ఆఫ్ ద బాడీ, మాస్టర్ ఆఫ్ ది లైఫ్, మాస్టర్ ఆఫ్ ద సెన్సెస్ ఇస్ జస్ట్ లైస్ ఇన్ ఇన్హలేషన్ అండ్ ఎక్సలేషన్.
0: భూర్భువస్వః అన్నాడు గాయత్రి.
1: This in Gayatri Mantra is also called Bhur Bhuvasvaha.
0: Bhur, body.
1: The first Bhur, body.
0: Bhuvaha, life.
1: Second Bhuvaha, life.
0: Mudodhi, Prajna.
1: Third awareness, Prajna.
0: Dhirini, radiation, vibration, materialization annaru.
1: This is also called
0: radiation, ane Prajna Shakti.
1: Radiation, that is awareness.
0: వైబ్రేషన్, అదే ప్రాణశక్తి.
1: వైబ్రేషన్ ద లైఫ్ ఫోర్స్.
0: దేహమే మెటీరియలైజేషన్.
1: బాడీ స్టాండ్స్ ఫర్ మెటీరియలైజేషన్.
0: భూర్భువస్వః, ఎక్కడో భూలోకము, భూర్లోకము, స్వర్గలోకం కాదు, మన దేహమే భూర్భువస్వర్లోకము.
1: దేర్ఫోర్ భూర్భువస్వః ఆర్ నాట్ ది త్రీ వరల్డ్స్ లయింగ్ అపార్ట్ ఫ్రమ్ యూ.
0: మూడు లోకములు మన యందే ఉంటుండాలి.
1: ఆల్ ది త్రీ వరల్డ్స్ ఆర్ ఇన్ యూ.
0: ముమ్మూర్తులు మన యందే ఉంటుండాలి.
1: ఆర్ ప్రెసెంట్ ఇన్ దిస్ ఇన్ యువర్ బాడీ.
0: మూడు కాలములు మన యందే ఉంటుండాలి.
1: ఆల్ ది త్రీ టైమ్స్ ఆర్ ఇన్ యూ.
0: కనుకనే మానవుడు సామాన్యుడు కాదు.
1: సో హ్యూమన్ బీయింగ్ ఈజ్ నాట్ ఆర్డినరీ.
0: మానవుడు సాక్షాత్ చైతన్య స్వరూపుడే.
1: ఈజ్ ది వెరీ ఫార్మ్ ఆఫ్ అవేర్నెస్.
0: ఇట్ ఇస్ కాస్మిక్ డివైన్.
1: ఈజ్ కాస్మిక్ డివైన్ ఫార్మ్.
0: అలాంటి దివ్యమైనటువంటి యొక్క మానవత్వాన్ని ఈనాడు మనము అలక్ష్యం చేస్తున్నాము.
1: ద హ్యూమన్ ఫార్మ్ విచ్ ఇస్ వెరీ ది వెరీ డివైన్ ఇస్ నెగ్లెక్టెడ్.
0: అల్పమైనటువంటి యొక్క ప్రాకృతమైనటువంటి యొక్క సుఖ నిమిత్తమై ఈ యొక్క దివ్యత్వాన్ని మనము పాడు చేసుకుంటున్నాం.
1: వి ఆర్ వేస్టింగ్ దిస్ డివినిటీ ఫర్ మీన్ లో ఫిజికల్ సెన్షన్.
0: మాణిక్యముల వంటి మానవత్వాన్ని మనం మసిబొగ్గులు అనేటువంటి సుఖానికి అమ్ముకుంటున్నాం.
1: హ్యూమన్ లైఫ్ ఇస్ ద ప్రెషస్ జెమ్ ఇస్ సింప్లీ సోల్డ్ అవుట్ ఫర్ కోల్.
0: కనుక మనము దీనికి కాదు అమ్ముకోవాల్సినటువంటి.
1: ఇట్స్ నాట్ ఫర్ దట్ వీ షుడ్ సెల్ ఇట్ అవుట్.
0: సర్వము మాణిక్యం, మాణిక్యంగానే ఉంటుంటాయి.
1: ద జెమ్ షుడ్ రిమైన్ ఎ జెమ్.
0: అది నిరంతరము ప్రకాశించేటువంటిది.
1: ఇట్ షైన్స్ కంటిన్యూస్.
0: దీనికి ఏ యొక్క సమయంలో కానీ ఏ విధమైన మార్పులు రావు.
1: ఎనీ టైమ్ ఇట్ అండర్ గోస్ నో.
0: దానినే సత్ అన్నారు.
1: దట్ ఇస్
0: అనగా బీయింగ్, బీయింగ్ ఉన్నది, ఉన్నది, ఉన్నది, మార్పు చెందేటువంటిది కాదు.
1: దట్ ఈస్ ది సత్ బీయింగ్, బీయింగ్ చేంజ్లెస్.
0: కనుక అట్టి మానవత్వాన్ని మనం గుర్తించడానికి ప్రయత్నించాలి.
1: వి షుడ్ మేక్ ఎనఫ్ ఎఫర్ట్ టు అండర్స్టాండ్ ద హ్యూమన్.
0: మానవుడు సామాన్యుడు కాదు.
1: హ్యూమన్ బీయింగ్ ఇస్ నాట్ ఆర్డినరీ వన్.
0: మానవుడు మాధవుడే.
1: Human being is very God.
0: దేవుడు అనగా వేరు, దేశమందును లేదు.
1: God is not present in a foreign land.
0: దేవుడు అనగా తనదు దేహమందే.
1: God is present in his body.
0: పాపము అనగా వేరు, పరదేశమును లేదు.
1: Sin is not present in a foreign land.
0: తాను చేయు పనుల తగిలియుండు.
1: It lies in the actions he does.
0: కనుక పుణ్యము కాని పాపం కాని అన్ని మన యొక్క యాక్షన్ లోనే ఉంటుంది.
1: So the merit and the sin, they lie in one's own actions.
0: మనము దివ్య భావముతో ఉంటుంటే మంచి కార్యములే చేస్తాం.
1: ఇఫ్ యూ హావ్ డివైన్ ఫీలింగ్స్ యూ సర్టన్లీ అండర్టేక్ గుడ్ యాక్షన్స్.
0: మనం కేవలము ఒక పశుభావంతో ఉంటుంటే పశు కార్యములు చేస్తాం.
1: ఇఫ్ యూ హావ్ యానిమల్ ఫీలింగ్స్ యూ డూ యానిమల్ యాక్టివిటీ.
0: కనుక మనలో ఉన్నటువంటి భావ మార్పులు కలగాలి.
1: సో దేర్ షుడ్ బి చేంజ్.
0: మన పరిణామం అనేటువంటివి మనస్సుకు అతీతంగా పోవాలి.
1: సో దిస్ ప్రోగ్రెస్ అడ్వాన్స్మెంట్ షుడ్ బి బియాండ్ ద మైండ్.
0: ఈ మనస్సుతో ఉండినంత కాలం కూడా మనల్ని మాలిన్యమే చేరి ఉంటుంటారు.
1: సో లాంగ్ ఇట్ సెంటర్స్ అరౌండ్ ద మైండ్ దేర్ ఇస్ బౌండ్ టు బి డర్ట్.
0: ఈ మాలిన్యం పోవాలంటే
1: to get away from this dirt,
0: పరిశుద్ధమైనటువంటి ఒక చిత్ స్వరూపం తోపల దీన్ని పరిశుద్ధం గావించాలి.
1: యూ షుడ్ ప్యూరిఫై విత్ దట్ అవేర్నెస్.
0: చిత్, చిత్, చిత్. ఏమిటి ఈ చిత్?
1: వాట్ ఈస్ దిస్ చిత్ అవేర్నెస్?
0: ఇదే చిత్తుకు అవేర్నెస్ పేరు అంతే.
1: చిత్ ఇస్ ఆల్సో కాల్డ్ అవేర్నెస్.
0: అవేర్నెస్ అనగా ఏమిటి?
1: వాట్ యు మీన్ బై అవేర్నెస్?
0: పూర్ణమైనటువంటి అండర్స్టాండింగ్ అవేర్నెస్.
1: ఇట్ ఈస్ టోటాలిటీ కాంప్రిహెన్సివ్ అండర్స్టాండింగ్.
0: ఇది ఏమిటి అని మిమ్మల్ని ప్రశ్న వేసినప్పుడు ఇది పీస్ ఆఫ్ క్లాత్ అంటారు.
1: ఇఫ్ యూ పుట్ ఎ క్వశ్చన్ వాట్ ఈస్ దిస్, యూ సే ఇట్స్ పీస్ ఆఫ్ క్లాత్.
0: ఇది కాదు అవేర్నెస్.
1: దిస్ ఈస్ నాట్ అవేర్నెస్.
0: ఈ పీస్ ఆఫ్ క్లాత్ అనేటువంటి చెప్పడం వల్ల సర్వము తెలిసిందని అనుకోకూడదు. ఇది అహంకారం.
1: బై సేయింగ్ దట్ ఇట్ ఇస్ పీస్ ఆఫ్ క్లాత్ and feeling that you know everything, it is ego.
0: ఇది పూర్తి విప్పి చూసినప్పుడు ఇది హ్యాండ్కర్చీఫ్. ఇది అవేర్నెస్.
1: When you unfold it, then you'll understand handkerchief. That is awareness.
0: దీని స్వరూపాన్ని పరిపూర్ణంగా తెలుసుకున్నటువంటి అప్పుడే అవేర్నెస్ అంటారు.
1: The totality, full understanding is awareness.
0: మానవత్వాన్ని పరిపూర్ణంగా అర్థం చేసుకున్నప్పుడే దీనిని అవేర్నెస్ అని చెప్పవచ్చు.
1: So humanness should be understood in full. That is awareness.
0: ఈనాడు మానవత్వం అంటే ఏమిటో తెలియటం లేదు.
1: Today no one knows what is human quality.
0: నేను అన్ని తెలుసుకున్నాను అనుకోవటం కేవలం వెర్రితనము.
1: It's only foolishness to feel that he knows everything.
0: కనుక ఇది అవేర్నెస్ కింద రాదు.
1: This doesn't come under awareness.
0: అవేర్నెస్ ఎప్పుడు సత్తుతో కూడి ఉంటుంటాయి.
1: Awareness is always
0: అవేర్నెస్ ఉండదు.
1: Awareness doesn't lie apart for a moment.
0: అలాగ అవేర్నెస్ ఎప్పుడు శాశ్వతమైన దాంతో చేరి ఉంటుంటాయి.
1: So awareness is always in combination with that permanent one.
0: సత్తు చిత్తు అని రెండిటికి సంబంధం పోర్చారు.
1: That's why it is said sat and chit.
0: సత్తుకు పక్కలో చిత్తు ఉండే ఉంటుంటాయి.
1: The chit is by the side of the sat.
0: కనుకనే ఈ సత్తుకు శాశ్వతమైనటువంటి ఒక తత్వం.
1: So being is permanent.
0: ఈ చిత్తు కూడా శాశ్వతమైనటువంటి ఒక ప్రజ్ఞానము.
1: దిస్ అవేర్నెస్ ఇస్ ఆల్సో పర్మనెంట్.
0: రెండింటినీ మనం అర్థం చేసుకున్నప్పుడే
1: వెన్ వి అండర్స్టాండ్ బీయింగ్ అండ్ అవేర్నెస్
0: ఆనందం మనలో ఆవిర్భవిస్తుంది.
1: దెన్ ద బ్లిస్ ఒరిజినేట్స్ విత్ ఇన్ యూ.
0: దీనినే సత్ చిత్ ఆనందం అన్నారు.
1: This is called being awareness.
0: దీనిని వేదాంతిక పరిభాషలో అస్థి భాతి ప్రియము అన్నారు.
1: This in Vedantic parlance called asti bhati priyam.
0: ఈ రెండింటికి మధ్యలో పల రూప నామములు చేరటం చేత
1: in between the two because of the name and form
0: ఈ యొక్క సత్య చిత్త ఆనందం యొక్క ప్రకాశములు కూడాను కొంతవరకు కోల్పోతుంటాయి.
1: The radiance, the brilliance of the being awareness and bliss are also lost.
0: కనుక మనము ఆకారమును ప్రాధారంగా తీసుకోకూడదు.
1: సో వీ షుడ్ నాట్ రిలై ఆన్ ద ఫామ్.
0: మా వైస్ ఛాన్సలర్ మానవత్వమునకు మాధవత్వమునకు ఉండినటువంటి సంబంధ బాంధవ్యాన్ని స్వామి కొంతవరకు ప్రబోధించాలి అన్నారు. దీనికి ఏమాత్రం భిన్నత్వమే లేదు.
1: వైస్ ఛాన్సలర్ ప్రేడ్ స్వామి టు ఎక్స్ప్లెయిన్ ద డిఫరెన్స్ రిలేషన్షిప్ బిట్వీన్ హ్యుమానిటీ అండ్ ద డివినిటీ.
0: రిలేషన్షిప్ లేదు అక్కడ.
1: దేర్ ఇస్ నో రిలేషన్.
0: రియాలిటీ ఉంటుండాలి.
1: ఓన్లీ రియాలిటీ లైస్ దేర్.
0: అది ఒకటి ఇది ఒకటి వేరుగా ఉన్నప్పుడే రిలేషన్షిప్ వస్తుంది.
1: వెన్ బోత్ ఆఫ్ దెమ్ ఆర్ సెపరేట్ లై అపార్ట్
0: ఒకటైనప్పుడు రిలేషన్షిప్ ఎక్కడ ఉంటుంది?
1: వెన్ బోత్ ఆర్ వన్ అండ్ ది సేమ్ వేర్ ఇస్ రిలేషన్?
0: మానవుడు దేవుడు.
1: Man is God.
0: జీవుడు దేవుడు.
1: Individual is God.
0: క్షేత్రము క్షేత్రజ్ఞము.
1: It is only the feel nowhere and no.
0: అన్ని ఏకత్వంతోనే ఉంటున్నాయి.
1: All lies in unity.
0: కనుక ఏకత్వాన్ని గుర్తించాలి.
1: One has to understand this oneness.
0: అప్పుడే నిజమైనటువంటి యొక్క మానవత్వం మనకు అర్థమవుతుంది.
1: Then only you can understand the humanness.
0: ఇలాంటి విశాల భావమును ఈనాడు గుర్తించుకోలేకపోవటం చేతని ప్రపంచములు అనేక భిన్నత్వములు అనేక ద్వేషములు అనేక విధమైనటువంటి యొక్క బాధలు అభివృద్ధి అవుతున్నాయి.
1: Because of the absence of such broad feelings, the whole world is full of jealousies, hatred and differences. Everywhere there is
0: restlessness. ఎక్కడ చూసినా భయము.
1: Everywhere there is fear.
0: ఎక్కడ చూసినా కూడాను దిగులు.
1: There is
0: frustration. ఒక విధమైనటువంటి యొక్క ఆందోళన బయలుదేరుతుండాలి.
1: There is agitation all over.
0: కారణం ఏమిటి?
1: What's the reason?
0: దీనికి మూల కారణం భిన్నత్వమే.
1: The main
0: భేదము భేదము
1: డిఫరెన్స్.
0: ఈ భేదము ఎప్పుడు కలుగుతుండాలి?
1: వెన్ యూ ఫైండ్ డిఫరెన్స్.
0: స్వార్థం అభివృద్ధి కాయినప్పుడే భేదం ఆవిర్భవిస్తుండాలి.
1: వెన్ దేర్ సెల్ఫిష్నెస్ ఆన్ ద రైజ్ యూ ఫైండ్ డిఫరెన్సెస్.
0: కనుక మానవత్వంలో ఉన్నటువంటి ఈ స్వార్థం నశించాలి.
1: దేర్ఫోర్ దిస్ సెల్ఫిష్నెస్ షుడ్ గెట్ అవుట్ ఆఫ్ ద హ్యూమన్ లైఫ్.
0: పెంచుకోవాలి.
1: వన్ షుడ్ డెవలప్ ది స్పిరిట్ ఆఫ్
0: యథార్థాన్ని గుర్తించాలి.
1: వన్ షుడ్ అండర్స్టాండ్ దట్
0: ఈ నానాత్మంలో ఉన్నటువంటి ఒక సత్యాన్ని మనం అర్థం చేసుకోవాలి.
1: షుడ్ ఆల్సో అండర్స్టాండ్ ద ట్రూత్ బిహైండ్ ది డిఫరెంట్ ఆస్పెక్ట్స్.
0: కనుక అన్నింటికి సత్యం సత్యం సత్యం.
1: For everything the truth is.
0: సత్యం అందరికీ ఒక్కటే.
1: The truth is one for everybody.
0: ఇది విద్యార్థి సత్యము, ఇది గృహస్థుని సత్యము, ఇది వానప్రస్థుని సత్యము, ఇది సన్యాసి సత్యమని దీనికి విభాగం లేదు.
1: The truth cannot be distinguished. It cannot be called, cannot be limited to
0: a celibate. ఇది సత్యము, ఇది ఇటలీ సత్యము, లేక ఇది పాకిస్తాన్ సత్యము, చైనా సత్యము, ఇండియా సత్యం అని దీనికి భేదాలు లేవు.
1: ట్రూత్ కెనాట్ బి ఐడెంటిఫైడ్ విత్ ఎనీ రీజియన్ ఐదర్ చైనా సత్యం.
0: ఒక్కటే ఒక్కటే సత్యం.
1: ట్రూత్ ఇస్ వన్ వన్
0: అలోన్. ట్రూత్ ఇస్ గాడ్.
1: Truth is God.
0: ఆ సత్యమైన మార్గాన్ని మనం ప్రవేశపెట్టాలి.
1: We should tread along this path of truth.
0: కనుక నే భారతీయ సంస్కృతి యందు ప్రాచీన కాలం నుండి కూడాను సత్యం వద ధర్మం చెర ఈ రెండినే రెండు నేత్రాలుగా భావించి ప్రచార ప్రబోధన సలుపుతూ వచ్చారు.
1: Therefore in Indian culture since ancient times these two things are taught. Speak truth and understand righteous action.
0: మానవునకు ఈ రెండు కన్నులు పోయినాయి.
1: Man has lost both the eyes today.
0: కనుకనే తనను తాను రక్షించుకోలేకపోతున్నాడు.
1: So he is not able to protect himself.
0: కారణం ఏమిటి?
1: What's the reason?
0: దృష్టి లేదు.
1: Because he has no vision.
0: ఈ దృష్టి లోపల కారణం ఏం లేకుండా పోవడానికి కారణం ఏమిటి?
1: What is the reason behind this blindness?
0: తాను కేవలం సృష్టిలో ఉన్నాను అని భ్రమిస్తున్నాడు.
1: He is just deluded that he is in creation.
0: సృష్టిలో నీవు లేవు, నీలోనే సృష్టి ఉంటుందని.
1: You are not in this creation, the creation is in you.
0: నీవు సృష్టిలో ప్రవేశించడం లేదు.
1: You are not in creation.
0: నీవి నుంచినే సృష్టి ప్రవేశిస్తుంటుంది.
1: The creation came out of you.
0: కనుక ఇలాంటి సత్యాన్ని గుర్తించాలి.
1: దిస్ ట్రూత్ హ్యాస్ టు బి రియలైజ్డ్.
0: నేను జీవుడిగా ఉండి దేవునిలో ప్రవేశిస్తున్నాను సాధన చేత అని భ్రమించకూడదు.
1: బీయింగ్ ఎన్ ఇండివిజువల్ ఐ గెట్ ఇన్ టు ది డివినిటీ, యూ షుడ్ నాట్ హ్యావ్ దట్ డెల్యూషన్.
0: నీవు ఆత్మలో ప్రవేశిస్తున్నానని భ్రమించకూడదు.
1: యూ షుడ్ నాట్ బి డెల్యూటెడ్ విత్ ది ఫీలింగ్ దట్
0: యు ఆర్ ఆత్మ. నీవు ప్రవేశించావు ఈ జగత్తుకు, ఈ సత్యాన్ని గుర్తించాలి.
1: యు కేమ్ అవుట్ ఆఫ్ దట్ ఆత్మ ఇన్ టు దిస్ వరల్డ్, దట్ ట్రూత్ హ్యాస్ టు బి రియలైజ్డ్.
0: ఆత్మ నుండి వచ్చినటువంటి వాడు కానీ ప్రకృతి నుంచి ఆత్మలో ప్రవేశించేవాడు కాదు.
1: You came out of that Atma, but you are not getting into Atma from this nature.
0: You may worship a picture as a God, but not God as a picture.
1: So Swami says, you may worship picture as God, but not God as the picture.
0: This cloth is God.
1: This cloth is God.
0: This flower is God.
1: This flower is God.
0: The plate is God.
1: This plate is God.
0: అన్నింటినీ పైకి పంపించేసి.
1: Just take them up to the heights.
0: అంతే కానీ God is flower. God is cloth, God is plate, kindiki dimpadu dinni.
1: So don't bring down God, calling it as God is flower, God is cloth. No.
0: Look up, adi nee yokka state.
1: So Swami says, look up, that is the main thing.
0: Unnata sthayilo nee povali.
1: Go to noble heights.
0: Low aim is crime, adi nee paapam.
1: Low aim is crime, that is sin.
0: Nee lopaliki digavaddu, paiki pampinchandi.
1: Never go down, take it up.
0: ఇది ఉన్నత స్థాయి, ఊర్ధ్వమూలం అతశాఖ అని భగవద్గీత చెప్తూ వచ్చింది.
1: ఇట్ ఆల్సో రిఫర్స్ టు రీచింగ్ ద నోబుల్ హైట్స్.
0: కనుక ఎవరిని ఏ విధంగా కూడా మనం బాధించకూడదు.
1: వీ షుడ్ నాట్ హర్ట్
0: ఎవరిని ఏ విధంగా కూడా మనం హింసించకూడదు.
1: వీ షుడ్ నాట్ బి వైలెంట్ టువర్డ్స్ ఎనీవన్.
0: అందరి యందు ఉండినటువంటి ఆత్మతత్వం ఒక్కటే అనేటువంటి ఈ సత్యాన్ని గుర్తించాలి.
1: ద సెల్ఫ్ ఇస్ వన్ అండ్ ద సేమ్ ఇన్ ఎవ్రీవన్.
0: కనుక మానవత్వం లోపల ఇంకా ఎలాంటి పవిత్రమైన శక్తులు ఉంటున్నాయి అనేటువంటిది మున్ముందు మనం విచారించుకుందాం.
1: In the coming days we will be certainly thinking of the sacred powers latent in human life.
0: ఇప్పుడు కేవలము ఒక విధమైనటువంటి అవుట్లైన్స్ మాత్రమే.
1: Swami has given outline to the topic this morning.
0: ఇదంతా ఓన్లీ ఒక మాస్టర్ ప్లాన్ మాత్రమే.
1: Swami has designed the master plan.
0: ఇదంతా కేవలం రా మెటీరియల్ మాత్రమే.
1: Swami has placed in front of us the raw material.
0: ఈ రా మెటీరియల్ మనం తోగు చేసుకున్నాము.
1: We collected the raw material.
0: ఇక యథార్థమైనటువంటి స్వరూపాన్ని మనం ప్రొడక్షన్ చేయాలి.
1: Then we should project to the true form.
0: Production.
1: Production.
0: Not projection.
1: Production next step, the true form.
0: దీన్ని ఒక పదార్థంగా రూపొందింప చేయాలి.
1: We should make it into a material, an object.
0: ఈ సత్యాన్ని విద్యార్థులు చక్కగా గుర్తించి
1: the students should know this.
0: జగత్తుకు ఆదర్శప్రాయులుగా నిలిచి
1: they should be ideal to the
0: ఈ సత్యాన్ని యావత్ ప్రపంచానికి కూడాను చాటి
1: they should also publicize this.
0: ప్రపంచంలో శాంతి భద్రతను నెలకొల్పాలి.
1: And establish the peace and security.
0: మనం కేవలం ఒక భారతదేశమే శాంతిగా ఉండాలని కోరకూడదు.
1: వీ షుడ్ నెవర్ ప్రే దట్ భారత్ షుడ్ బి పీస్ఫుల్.
0: అదే నారో మైండ్.
1: దట్ ఈస్ నారో మైండ్.
0: విశాలమైన భావం. లోక సమస్తా సుఖినో భవంతు. అందరూ సుఖంగా ఉండాలి.
1: యూ షుడ్ హావ్ ఎ బ్రాడ్ ఫీలింగ్, లెట్ ఎవ్రీవన్ బి హ్యాపీ.
0: అప్పుడే అందరి సుఖంలోనే నీ సుఖం కూడా ఆవిర్భవిస్తుంది.
1: యువర్ హ్యాపీనెస్ లైస్ ఇన్ అదర్స్.
0: అంతేకాకుండా లోకం ఎట్లపోతే ఏమి, నా సుఖం నాకు కావాలని ఆ విధంగా ప్రార్థించకూడదు.
1: యూ షుడ్ నెవర్ ప్రే విత్ ద ఫీలింగ్ వాట్ ఇఫ్ వాట్ మే హ్యాపెన్ టు ది వరల్డ్ బట్ ఐ షుడ్ బి పీస్ఫుల్ అండ్ హ్యాపీ.
0: లోకంలో ఉన్న అందరికీ ఎందుకు, నీవు ఒక వ్యక్తి.
1: యువర్ ఆల్సో ఎ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ ది ఎంటైర్ వరల్డ్.
0: ఇలాంటి సమస్తి భావంతో
1: విత్ ద కమ్యూనిటీ ఫీలింగ్,
0: ఇలాంటి విశాల భావంతో
1: దట్ బ్రాడ్ ఫీలింగ్,
0: ఇలాంటి అనంతమైన భావంతో
1: ఇన్ఫినిట్ ఫీలింగ్,
0: మీరు కొంతవరకు భావాన్ని అభివృద్ధి పరచుకోవాలి.
1: యూ షుడ్ డెవలప్ దట్ బ్రాడ్ ఫీలింగ్స్.
0: కేవలం లౌకిక చదువులు చదివినంత మాత్రం చాలదు.
1: ఇట్స్ నాట్ ఎనఫ్ ఇఫ్ యు హావ్ దిస్ వరల్డ్ ఎనఫ్.
0: కేవలం ఈ చదువులంతా కూడాను దేనికి?
1: వాట్ ఫర్ ఇస్ దిస్ ఎడ్యుకేషన్?
0: జ్ఞానం పొట్ట కోసం.
1: ఇట్స్ ఓన్లీ ఫర్ ద స్టమక్ టు ఫిల్ ద బెల్లీ.
0: ఈ స్టమక్ ని ఫిలప్ చేసుకోవడానికి ఇంత చదువులు చదవాలనా?
1: టు ఫిలప్ దట్ మచ్ ఆఫ్ స్టమక్ షుడ్ యు హావ్ ఎడ్యుకేషన్?
0: మనం పొందాలనా?
1: షుడ్ యు హావ్ ఆల్ దీస్ థింగ్స్?
0: ఇంత ప్రపంచంలో మనం ఈ ఉద్యోగాల కోసం వెతకాలనా?
1: షుడ్ యు సర్చ్ ఫర్ ఎ జాబ్ ఫర్ ఆల్ దిస్?
0: వెతకనక్కర్లేదు.
1: నాట్ నెసెసరీ.
0: చదవనక్కర్లేదు.
1: యు నీడ్ నాట్
0: స్టడీ. తిరగనక్కర్లేదు.
1: యు నీడ్ మూవ్ అబౌట్.
0: నీవు నీ సత్యాన్ని నీవు గుర్తించుకుంటే అక్కడే సాక్షాత్కరించుకుంటావు.
1: యు నో యువర్ ఓన్ ట్రూత్, దేర్ ఇట్ మానిఫెస్ట్.
0: చదువులన్నీ చదివి
1: having studied all
0: chaala viveki ayi
1: being highly intelligent
0: magidi tanneri kuda mandamatudu
1: is a foolish one who does not know himself.
0: Enta chaduvu chadivi
1: with all the scholarship
0: ye neeti unnanu
1: he may be in any way.
0: హీరుని కూడా అంబు మానలేడు.
1: Mean man shall never change his
0: mind. చదువు చదువా.
1: With all the education.
0: తర్కవాదమే కాని.
1: It's just argumentation.
0: పూర్ణ జ్ఞానం ఎప్పుడు పొందలేడు.
1: You will never get comprehensive.
0: చదువు చదువు చదివి చావంగనేటికి. చావులేని చదువు చదువాలి.
1: Why should one die with all this education? He should study to be deathless.
0: ఏమిటి ఈ ఎడ్యుకేషన్?
1: What is your education?
0: ఈ ఎడ్యుకేషన్ ఎక్కువ కావటం వల్ల ఎడ్యుకేషన్ కూడా ఎక్కువైపోతుంటుంది.
1: Because of education is more, there is more of agitation also.
0: ఈ ఎడ్యుకేషన్ లో ఎలివేషన్ కావాలి మనకు.
1: The education should lead to elevation.
0: అదే మన ఆదర్శము.
1: That is the ideal.
0: అదే నిజమైనటువంటి విద్య.
1: That is the true education.
0: ఆధ్యాత్మ విద్య విద్యానాం.
1: The spiritual education is the true education.
0: ఈ లౌకిక విద్యలు కూడా కావాల్సిందే.
1: The world education is necessary.
0: ఇది వద్దని చెప్పకూడదు.
1: You should not say no.
0: దానితో పాటు
1: along with that
0: దీన్ని కూడా చేయాల్సింది.
1: You should do this also.
0: భుజించాలంటే అన్నం ఒకటి ఉండాలి.
1: To eat food is
0: ప్రధానమైనటువంటి మ్యాటర్.
1: That is main.
0: అది ఇంపార్టెంట్ మెయిన్.
1: That is important item.
0: అయితే దాంట్లోకి పులుసో రసమో పచ్చడో పెరుగో ఇవన్నీ కొన్ని అవుట్ సైడ్ ఉంటుండాలి కదా, కొన్ని కలుపుకోవటానికి రుచికి.
1: అలాంగ్ విత్ ది రైస్ యూ నీడ్ పులుసు సాంబార్ రసం టు మిక్స్ అండ్ ఈట్.
0: అదే విధంగానే ఆధ్యాత్మిక విద్య అనేటువంటి అన్నాన్ని మనం తయారు చేసుకోవాలి.
1: సౌ ది స్పిరిచువల్ ఎడ్యుకేషన్
0: లౌకిక భౌతిక ధార్మిక ఆధ్యాత్మిక ఇవన్నీ కూడా ఈ కూరల వంటివిగా దాన్ని చేర్చుకోవాలి.
1: సో మోరల్ ఎథికల్ ఫిజికల్ సైంటిఫిక్ ఆర్ ఐటమ్స్ లైక్
0: ఇవన్నీ కేవలం మన టేస్ట్ జిహ్వ చాపల్యం కోసం చేస్తున్నావు.
1: దే ఆల్ లాక్ టు యువర్ టేస్ట్.
0: నీ భ్రాంతుల కోసం చేస్తున్నావు.
1: దే జస్ట్ ఫర్ యువర్
0: నీ రుచుల కోసం చేస్తున్నావు.
1: బికాజ్ యూ లైక్ ఇట్.
0: నీ వాంఛన కోసం చేస్తున్నావు.
1: బికాజ్ యూ డిజైర్.
0: ఈ విధంగా వాంఛను చల్లార్చుకున్నప్పుడే
1: వెన్ యూ పాసిఫై డిజైర్
0: మనస్సు స్తంభించిపోతుంది.
1: దెన్ మైండ్ వుడ్ కమ్ టు హోమ్.
0: అప్పుడే అమనస్కుడైపోతావు.
1: దెన్ యూ విత్డ్రా ద మైండ్.
0: అప్పుడే ఓవర్ మైండ్.
1: దట్ ఈస్ ఓవర్ మైండ్.
0: ఈ ఓవర్ మైండ్ అనేటువంటి దాన్ని
1: దిస్ ఓవర్ మైండ్
0: ఇల్యూమినేషన్ మైండ్ అనేటువంటి దాన్ని
1: దిస్ ఇల్యూమినేషన్ మైండ్
0: ఇంకా హయ్యర్ మైండ్ అనేటువంటి దాన్ని
1: హయ్యర్ మైండ్
0: ఇంకా సుపీరియర్ మైండ్ అనేటువంటి దాన్ని
1: అండ్ సుపీరియర్
0: ముందు మనం తెలుసుకోవాలి.
1: విల్ హ్యావ్ టు నో ఇన్ ఫ్యూచర్.
0: అన్నింటి యొక్క అర్థములు మనం గుర్తించిన తర్వాతనే పూర్ణతత్వం ఏకమైపోతుంది.
1: వెన్ యు అండర్స్టాండ్ మీనింగ్స్ ఆఫ్ ఆల్ దీస్ దెన్ యూ విల్ హ్యావ్ ది టోటల్ అండర్స్టాండింగ్.
0: కనుక ఆధ్యాత్మిక మార్గము అత్యవసరమైనటువంటిది.
1: Spiritual path is most essential.
0: ఆ ఆధ్యాత్మిక తత్వాన్ని మీకు చక్కగా విపులంగా వివరించి చెప్పే నిమిత్తమే ఈ సమ్మర్ క్లాసులు పెట్టుకోవటం.
1: Only to teach you clearly the spiritual path, the summer classes are held.
0: భౌతిక విద్యలంతా కూడా మీ క్లాస్ రూమ్ లో మీ అధ్యాపకులతో జరుగుతూనే ఉంటున్నాయి నిత్యం.
1: The world education you will have in your daily routine.
0: కానీ ఇది ప్రధానమైనటువంటిది.
1: But this is chief one.
0: నదీనాం సాగరో గతి. నదులు అనేక నదులుగా ఉంటుంది, అనేక రూపనామంతో ప్రవహిస్తాయి.
1: The rivers have different names. They flow in different
0: directions.
1: But ocean is one.
0: కాబట్టి మీ ఫిజిక్స్, కెమిస్ట్రీ, బాటనీ, జువాలజీ, మ్యాథమెటిక్స్, ఇంగ్లీష్ ఇవన్నీ కూడా ఒక్కొక్క నదులు వంటివి.
1: Therefore, physics, botany, zoology, English, they are like rivers.
0: ఇవన్నీ చేరి ఆధ్యాత్మ విద్య అనే సముద్రంలో ఏకమైపోవాలి.
1: Ultimately, they should unify with that ocean, the spiritual knowledge.
0: అదే unity in diversity.
1: That is unity in diversity.
0: మీరు అందరూ చూస్తూనే ఉంటున్నారు.
1: Here you are all watching.
0: ఇక్కడే మీరు యూనిటీ ఇన్ డైవర్సిటీని మీరు చక్కగా గుర్తించవచ్చును.
1: Here you can clearly recognize unity in diversity.
0: ఒక ప్రశ్న వేసుకోండి.
1: You put your question one.
0: Beings are many.
1: Beings are many.
0: But breath is one.
1: But breath is one.
0: చూసారా? ఈ గాలి ఒక్కటిగానే ఉంటుండదు అందరికి.
1: The air is one to everybody.
0: మీ గాలి నా గాలి వేరు లేదు.
1: My air is not separate from yours.
0: అదే రీతిగాని అన్నింటిని ఉన్నటువంటి ఏకత్వాన్ని గుర్తించాలి.
1: So we should understand this unity.
0: ఈ విధమైనటువంటి ఏకత్వం లోపల
1: దైవ
0: చింతన చేస్తూ
1: థింకింగ్ ఆఫ్ ద లార్డ్
0: ఈ యొక్క సమ్మర్ క్లాస్ లోపల నీ హృదయాల్ని పవిత్రమైన పరివర్తన చేసుకుని తద్వారా ఈ లోకానికి తగిన రీతిలో చాటడానికి పూనుకోవాలి.
1: We should sanctify, we should purify, change our hearts and show an ideal
0: to the world. Selfless జీవితాన్ని గడపాలి.
1: We should lead selfless life.
0: ఈ విధంగా గడపడానికి ఒక ఆధ్యాత్మిక తత్వం తప్ప మరొక మార్గంలో ఈ సెల్ఫ్లెస్ చేయడానికి వీలే కాదు.
1: టు లీడ్ సెల్ఫ్లెస్ లైఫ్ స్పిరిచువల్ పాత్ ఈస్ ద ఓన్లీ వే.

0: During the months of August and September 1984, Satya Sai Krishna delivered the essence of his divine song Bhagavad Gita in the form of 34 discourses. Radio Sai brings you now the 33rd discourse on Gita, Bhagavan delivered on 15 September 1984. In this discourse, Bhagavan explains in detail the secret behind performing action without the expectation of its result. Sri Bhagavan Vacha.
1: Karmendriyani Samyamyaya Aste Manasa Smaran. కర్మలను ఆచరించటలో కానీ కర్మలను ఆచరించకపోవటలో కానీ ఏ విధమైనటువంటి యొక్క అభ్యంతరము ఉండదు.
2: దెర్ ఈస్ నో అబ్జెక్షన్ వాట్స్ ఎవర్ ఎయిదర్ ఇన్ పర్ఫార్మింగ్ యాక్షన్ ఆర్ ఇన్ నాట్ పర్ఫార్మింగ్ ఎనీ యాక్షన్.
1: చిత్తమునందు వాసనలను వేరు చేయుటే ప్రధానమైనటువంటి అంశము.
2: ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ టు రిమూవ్ ద టెండెన్సీస్ విచ్ ఆర్ ఇన్ ద హార్ట్.
1: మనసునందులి మాధుల్యమునను దూరము చేయుటే ప్రధానము.
2: అనదర్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ టు డ్రైవ్ అవే ద డర్ట్ ఫ్రమ్ ద మైండ్ అండ్ ఫ్రమ్ ద హార్ట్.
1: చిత్తమునందులి రాగద్వేషములను నిర్మూలము గావించుటే దీని యొక్క ఆశయము.
2: The object and the goal is to root out the attachment and delusion from the heart.
1: ఇవి ఏవియో చేయకుండినా కేవలం ప్రపంచమును వెలిచి పారిపోయి గిరిగుహలయందు ఏకాంత వాసము చేసినప్పటికీ ఎట్టి కర్మలను ఆచరించకపోయినప్పటికీ వాడు బద్ధుడే.
2: Without doing any such exercise, if one runs away to a forest or to a cave and if one wants to just think of all these things, one is bound by all such thoughts and actions.
1: Karanam manasunandali malinyamulu aneka vidamulainatvanti bhavamulanu purikolputu untayi.
2: The reason is the dirt and such accumulated tendencies in the heart will be prompting a number of thoughts in the man.
1: హృదయం నందలి వాసనలు అనేక విధములైన సంకల్ప వికల్పములను సృష్టిస్తూ ఉంటాయి.
2: ది హిడెన్ థాట్స్ అండ్ సీడ్స్ ఇన్ ద హార్ట్ విల్ బి మేకింగ్ ఎ పర్సన్ టు థింక్ డిఫరెంట్ వేస్.
1: చిత్తమునందలి రాగద్వేషములు మానవత్వాన్ని మరుగు చేస్తూ ఉంటాయి.
2: అటాచ్మెంట్ అండ్ హేట్రేడ్ ఇన్ సైడ్ ద హార్ట్ విల్ బి మేకింగ్ ఎ మ్యాన్ ఫర్గెట్ హిజ్ ఓన్ హ్యూమన్ నేచర్.
1: కనుకనే మనసునందలి మాలిన్యము హృదయం నందలి వాసన చిత్తమునందరి రాగద్వేషములను ఎవరు నిర్మూలము గావించుకొని ప్రశాంత హృదయులై జనమధ్యమును సంచరించుచున్నప్పటికీ ఎట్టి కర్మలు ఆచరించుచుంటున్నప్పటికీ అట్టివారే నిజయోగులని భగవద్గీత నిరూపించినది.
2: భగవద్గీత హ్యాస్ ప్రూవ్ దట్ రిమూవింగ్ ఇంప్యూరిటీస్ ఇన్ ద మైండ్ అండ్ రిమూవింగ్ అటాచ్మెంట్ అండ్ హేట్రెడ్ లైకింగ్ అండ్ డిస్లైకింగ్ ఇన్ ద హార్ట్ ఇఫ్ వన్ కెన్ పర్ఫార్మ్ ఎనీ యాక్షన్ whatever may be the action, he will not be bound by that. He will be free from the fruits thereof.
1: Aithe itti satyamunu gurtinchaleni manavulu karma sanyasamunu pooni kevalamu kalamu vyarthamu gavinchatalo tama kartavyamani bhavistuntaru.
2: People who do not recognize this particular truth renounce action and indulge in laziness.
1: ఆధ్యాత్మిక రంగంలో సోమరత్వమునకు ఎట్టి అవకాశము ఉండదని గీత పదే పదే హెచ్చరిస్తూ వచ్చింది.
2: గీత హ్యాస్ రిపీటెడ్లీ వార్న్డ్ దట్ ఇన్ ది ఏరియా అండ్ ది వరల్డ్ ఆఫ్ స్పిరిచువాలిటీ దేర్ ఇస్ నో రూమ్ ఫర్ లేజినెస్.
1: కనుకని భగవద్గీత యందు నిజమైనటువంటి యోగము అనాసక్తి యోగమని నిరూపిస్తూ వచ్చింది.
2: ఇన్ దట్ కాంటెక్స్ట్ ఓన్లీ Bhagavad-gita has been teaching the yoga of disinterestedness as the most important yoga to be practiced.
1: Adi anasakti asakti lenetunti yokka divyamainatunti margame anasakti.
2: That is the yoga of anasakti, disinterestedness, not having any personal interest in the things that are performed.
1: ఈ సాంఖ్య యోగమునందు నిష్కామ కర్మను ప్రత్యేకించి ప్రకటిస్తూ వచ్చింది.
2: In the chapter Sankhya Yoga, special emphasis has been laid on performing action without expecting fruits thereof.
1: ఎట్టి సాధకుడు కాని దుష్కర్మల నుండి నిష్కామ కర్మలకు ఎగరాకటం ఇది సాధ్యము కాని పని.
2: నో పర్సన్ వుడ్ బి ఏబుల్ టు జస్ట్ రీచ్ ఎ స్టేజ్ ఆఫ్ నిష్కామ కర్మ ఇఫ్ హిస్ టెండెన్సీస్ ఆర్ బ్యాడ్.
1: నిష్కామ కర్మ నుండి సద్గుణ కర్మలకు అనగా సదాచార కర్మలలో ప్రవేశించి సత్కర్మలలో ప్రవేశించి తద్వారా నిష్కామ కర్మలు చేరడానికి ప్రయత్నించాలి.
2: ఎ పర్సన్ విల్ హావ్ టు ట్రావెల్స్ from bad qualities to good qualities and good actions, from good actions then he has to renounce the fruits thereof.
1: Karmalanu acharinchutalo undinatvanti yokka antarartham emiti?
2: What is the inner secret of performing actions?
1: Ee karmala valla chitta shuddhi yerpadutundani geeta vakyamu.
2: It is Geeta's proclamation that on account of action and through action purity of the heart can be attained.
1: Chittasya shuddhiye karmaha. చిత్తశుద్ధి నిమిత్తమై కర్మలు ఆచరించమని ఆదేశించింది.
2: ది కమాండ్మెంట్ ఈస్ దట్ వన్ హాస్ టు పర్ఫార్మ్ యాక్షన్ ఫర్ ది సేక్ ఆఫ్ అటైనింగ్ ప్యూరిటీ ఆఫ్ ది హార్ట్.
1: అయితే ఎట్టి కర్మల చేత చిత్తశుద్ధి ఏర్పడుతుంది?
2: బై డూయింగ్ వాట్ టైప్ ఆఫ్ యాక్షన్ వుడ్ ఏ పర్సన్ బి ఏబుల్ టు అచీవ్?
1: ఈశ్వరార్పణతో కావించినటువంటి కర్మల వల్లనే చిత్తశుద్ధి ఏర్పడుతుంది.
2: వన్ వుడ్ బి ఏబుల్ టు అటైన్ ప్యూరిటీ ఆఫ్ హార్ట్ ఓన్లీ బై పర్ఫార్మింగ్ యాక్షన్ యాజ్ అన్ ఆఫరింగ్ టు ద లార్డ్.
1: ఈ ఈశ్వరార్పణ బుద్ధితో గావించినటువంటి ప్రతి కర్మ కూడాను ఇది చిత్తమునందు పవిత్రత ఏర్పరుస్తుంది.
2: ఎవ్రీ యాక్షన్ పర్ఫార్మ్డ్ యాజ్ అన్ ఆఫరింగ్ టు ద గాడ్ విల్ బ్రింగ్ అబౌట్ ప్యూరిటీ ఆఫ్ ది హార్ట్.
1: వండినటువంటి భోజనము మనం భుజించుటకు ప్రయత్నించుటలో ఇది కేవలం ఆహారంగా రూపొందుతుంది.
2: వెన్ ఫుడ్ విచ్ ఇస్ కుక్డ్ ఈస్ టేకన్ యాజ్ ఈస్ ఈటన్ ఇట్ బికమ్స్ ఓన్లీ ఫుడ్.
1: ఈ ఆహారమునే భగవత్ అర్పితము గావించి భుజించటం చేత ఇది ప్రసాదంగా రూపొందుతుంది.
2: ఇఫ్ ది సేమ్ ఫుడ్ ఈజ్ ఆఫర్డ్ టు ద లార్డ్ ఫస్ట్ అండ్ దెన్ టేకన్ ఇట్ బికమ్స్ ప్రసాదం.
1: కనుకనే మానవుడు సకర్మల ద్వారా ఆచరించేటువంటి ప్రతి ఒక్క క్రియ కూడాను ఇది కర్మరూపాన్ని ధరిస్తుంది.
2: దేర్ఫోర్ వాట్ ఎవర్ ఇస్ యాక్షన్ ఇస్ పర్ఫార్మ్ బై మ్యాన్ ఇట్ బికమ్స్ మియర్ యాక్షన్ అండ్ కర్మ.
1: దైవార్పిత బుద్ధితో గావించినటువంటి ప్రతి చిన్న కర్మ కూడాను ఇది కర్మయోగంగా కానీ లేక పవిత్రమైనటువంటి యొక్క యజ్ఞముగా కానీ రూపొందుతుంది.
2: ఈవెన్ ఇట్ ఇస్ అ స్మాల్ యాక్షన్ ఇఫ్ ఇట్ ఇస్ పర్ఫార్మ్డ్ యాజ్ అన్ ఆఫరింగ్ టు ద గాడ్ ఇట్ బికమ్స్ కర్మయోగ ఎ యోగా ఆఫ్ యాక్షన్ అండ్ ఆల్సో యజ్ఞ ఇట్సెల్ఫ్.
1: ఇట్టి కర్మయోగము చేతనే చిత్తశుద్ధి ప్రాప్తిస్తుంది.
2: ఓన్లీ త్రూ సచ్ యోగా ఆఫ్ యాక్షన్ వుడ్ ఎ పర్సన్ బి ఏబుల్ టు అటైన్ ప్యూరిటీ ఆఫ్ హార్ట్.
1: భగవంతునికి అర్పితంగా ఆవించవలసినటువంటి కర్మలు ఎట్టి స్థితిలో ఉండాలి?
2: ఇన్ దట్ కేస్ వాట్ ఆర్ ది క్వాలిఫికేషన్స్ అండ్ వాట్ ఆర్ ది ఫీచర్స్ ఆఫ్ యాక్షన్స్?
1: పవిత్రమైనటువంటివిగా ఉండాలి.
2: హౌ సేక్రెడ్ షుడ్ దే బి?
1: సామాన్యమైన మానవులకు ఏదో చిన్న పదార్థమును మనం అందించినప్పుడే అది ఉత్తమమైనటువంటిదిగాను పవిత్రమైనటువంటిదిగాను కొంత ఉపయోగకరమైనటువంటిదిగాను ఉంటుండాలి.
2: ఈవెన్ వెన్ small object is offered to an ordinary individual, the object must be having some utility and some purity and some sacredness.
1: అలాంటి స్థితిలో దైవమునకు అర్పించేటువంటి కర్మలు ఇంకెంత పవిత్రమైనటువంటిగా ఉండాలి?
2: దట్ బీయింగ్ సో ఇఫ్ యూఆర్ ఆఫరింగ్ టు ద లార్డ్ హింసెల్ఫ్ హౌ ప్యూర్ అండ్ సేక్రెడ్ ది యాక్షన్
1: ఎంతటి పరిశుద్ధమైనటువంటిగా ఉండాలి?
2: హౌ ప్యూర్ దే షుడ్ బి?
1: ఎంతటి సార్థకమైనటువంటిగా ఉండాలి?
2: హౌ ఎక్స్ట్రీమ్లీ సెల్ఫ్ ఫుల్ఫిల్ షుడ్ దే బి?
1: భగవంతునికి అర్పించుట లోపల ఏ పని అంటే ఆ పని, ఎట్టి వస్తువు అంటే అట్టి వస్తువును అర్పించుటకు ప్రయత్నించరాదు.
2: వన్ షుడ్ నాట్ మేక్ an effort on offering all types of actions and all types of objects as an offering to the Lord.
1: Kanukane bhagavantuniki arpinchinatvanti karmalu sattkarmalaganu pavitramaina karmalaganu aadarshavantamaina karmalaganu roopondinchukovali.
2: Therefore if you want to offer actions to the Lord you must make them pure, you must make them sacred, you must make them great before you offer.
1: Oka bhagavantuniki oka pushpamu arpitam cheyalante ఆ పుష్పమునందు ఉండేటువంటి క్రిములను మనం వేరు చేసి దానిని పరిశుద్ధపరిచి ఆ పుష్పమును భగవత్ అర్పితంగా ఇస్తాం.
2: ఇఫ్ యూ వాంట్ టు ఆఫర్ ఎ ఫ్లవర్ టు ద లార్డ్ యూ రిమూవ్ ది ఇన్సెక్ట్స్ ఇన్ ద ఫ్లవర్ అండ్ మేక్ ఇట్ ప్యూర్ దెన్ ఓన్లీ ఆఫర్ ఇట్ టు ద లార్డ్.
1: కనుక మనము చేయు ప్రతి కర్మ కూడాను భగవత్ అర్పితమైనటువంటి పుష్పంగా రూపొందాలి.
2: ఎవ్రీ యాక్షన్ విచ్ యు పర్ఫార్మ్ షుడ్ బికమ్ ఎ ఫ్లవర్ విచ్ కెన్ బి ఆఫర్డ్ టు ద లార్డ్.
1: పుష్పమును సుగంధము చేరినట్టుగా మన కర్మల్లో పవిత్ర భావములు చేరాలి.
2: జస్ట్ యాజ్ ఫ్రాగ్రెన్స్ ఇస్ ఇన్హెరెంట్ ఇన్ ద ఫ్లవర్ ఆఫర్డ్ టు గాడ్, సో ది యాక్షన్స్ మస్ట్ బి సేక్రెడ్.
1: పుష్పము ఏ విధమైనటువంటి అందాన్ని అలంకరింపుచుందో అదే విధంగానే మానవుని యొక్క కర్మలు కూడాను పరిశుద్ధమైనట్టుగాను ఒక మార్గదర్శకమైనట్టుగాను నిరూపించాలి.
2: Just as a flower which is to be offered to the Lord must be pure and beautiful, so also the action must be sacred and pure.
1: Itti karmalanu bhagavat arpitamu gavinchatame bhagavad gita yokka nija yogamu.
2: The true yoga of bhagavad gita is to prompt us to offer such actions to the Lord.
1: Gnana agnanamunu veru chesi
2: distinguishing between wise things and unwise things.
1: Gnanamunu agnanamunu telusukoni
2: understanding wisdom and ignorance.
1: Gnanamunu gnanamuto layamu gavinchatame sankhyam.
2: Sankhya refers to merging wisdom with wisdom.
1: Kanuka sankhya yoga managa gnanamunu gnanamuto layamu gavinchukuneetundi vidhaname sankhyam.
2: Sankhyam refers to the method of merging wisdom with wisdom.
1: Ishwaranubhutini pondagoru varu motta mota కొన్ని ప్రధానమైనటువంటి లక్షణములను కూడాను కలిగి ఉంటుండాలి.
2: పీపుల్ హూ వాంట్ టు ఎక్స్పీరియన్స్ ద లార్డ్ మస్ట్ డెవలప్ అండ్ హ్యావ్ ఎ ఫ్యూ ఇంపార్టెంట్ క్యారెక్టరిస్టిక్ ఫీచర్స్.
1: ఓర్పు,
2: ది క్వాలిటీస్ ఆర్ పేషెన్స్,
1: పట్టుదల,
2: డిటర్మినేషన్,
1: శారీర మానసిక పరిశుద్ధము,
2: ప్యూరిటీ ఆఫ్ ద బాడీ అండ్ ద మైండ్,
1: ఆవేదనతో కూడినటువంటి ప్రేమ,
2: లవ్ ఫుల్ ఆఫ్ ఎర్నింగ్,
1: నిశ్చత్ సంపత్తి. ఇది శమ, దమము, ఉపరితి, తితిక్ష, శ్రద్ధ, సమాధానం.
2: ద సిక్స్ టైప్స్ ఆఫ్ వెల్త్, శమ, దమ, ఉపరితి, తితిక్ష, శ్రద్ధ, సమాధానం.
1: ఇక్కడ ఓర్పు,
2: పేషెన్స్.
1: ఓర్పు అనేటువంటిది ప్రతి మానవునికి ప్రధానముగా ఉండవలసినటువంటి లక్షణం.
2: Patience and forbearance is a very important characteristic which every person should have.
1: ఈ ఓర్పును కోల్పోవటం చేతనే రాజులు భ్రష్టులయ్యారు.
2: Kings have been destroyed because they have lost this particular quality.
1: ఈ ఓర్పును కోల్పోవటం చేతనే ఋషులు కూడాను భ్రష్టులయ్యారు.
2: Great rishis also were destroyed because they lost this particular quality of patience.
1: ఈ ఓర్పును కోల్పోవటం చేతనే పండితులు కూడాను పతనమయ్యారు.
2: Scholars also came to ruin because they lost this particular quality.
1: ఈ ఓర్పు అనేటువంటిది ప్రధానమైన కవచంగా మనం తీసుకోవాలి.
2: This particular quality of patience must be taken as an important shield and armor.
1: ఓర్పునే లేకుండా మానవత్వమునకి ఏమాత్రము విలువ రాణించదు.
2: There would be no value whatsoever to humanity and human beings if they do not have patience.
1: ఓర్పు అనేటువంటిది కేవలం స్థితప్రజ్ఞకు ప్రధానమైనటువంటి యొక్క గుణంగా రూపొందుతుంది.
2: This particular quality of patience is an important quality for స్థితప్రజ్ఞ.
1: ఈ ఓర్పునే లేకుండినా మనము దీనిని సాధించలేము.
2: Without having this particular quality of patience, we would not be able to attain that.
1: ఈ ఓర్పునకు మనము పట్టుదల అనేటువంటిది ప్రధానమైనటువంటి లక్షణము.
2: రెజల్యూట్ నేచర్ అండ్ డిటర్మినేషన్ ఇస్ ఎ వెరీ ఇంపార్టెంట్ ప్రీకండిషన్.
1: పట్టుదలను కేవలము మూర్ఖమైనటువంటి పట్టుదలగా ఉంటుండకూడదు.
2: ద రెజల్యూట్ నేచర్ షుడ్ నాట్ బి అసోసియేటెడ్ విత్ ఫూలిష్నెస్.
1: పవిత్రమైన కార్యములు యందు,
2: ఇన్ ది సేక్రెడ్ టాస్క్,
1: సారమాత్మకమైనటువంటి విషయములందు,
2: ఇన్ ది మ్యాటర్స్ రిలేటింగ్ టు స్పిరిచువాలిటీ,
1: ఇది ఏమాత్రం కూడాను తాము చలించక, భ్రమించక, స్థిరత్వమును కలిగి ఉండేటువంటి యొక్క భావమును మానవునికి పట్టుదల అని చెప్తూ వచ్చారు.
2: మ్యాన్స్ ఫర్మ్నెస్ అండ్ రెజల్యూట్ నేచర్ మే బి డిస్క్రైబ్డ్ యాజ్ ద వన్ విచ్ ఇస్ అన్డెల్యూడెడ్, విచ్ ఇస్ ఫుల్ ఆఫ్ ఫర్మ్నెస్ విచ్ ఇన్ దీస్ రెస్.
1: ఎన్ని విధములైనటువంటి ఇబ్బందులు మనకు ప్రాప్తించినప్పటికీ,
2: వాట్ ఎవర్ అబ్స్టకల్స్ యూ మే గెట్,
1: ఎన్ని విధములైనటువంటి యొక్క అనానుకూలములకు సంభవించినప్పటికీ,
2: వాట్ ఎవర్ ట్రబుల్స్ అండ్ ప్రాబ్లమ్స్ మే ఫేస్,
1: పట్టిన పవిత్రమైన కార్యమును సాధించేటువంటి విషయంలో మనకు పట్టుదల అత్యవసరము.
2: వి షుడ్ హ్యావ్ దట్ ఫర్మ్నెస్ ఇన్ అచీవింగ్ అండ్ అకాంప్లిషింగ్ ద టాస్క్ విచ్ వి హావ్ అండర్టేకన్.
1: పట్టుదలనే లేకుండినా ఓర్పునకు బలమే ఉండదు.
2: ఇఫ్ యు డు నాట్ హ్యావ్ డిటర్మినేషన్ ది పేషెన్స్ విల్ నాట్ హ్యావ్ ఇట్స్ ఓన్ స్ట్రెంగ్త్.
1: ఓర్పు పట్టుదల రెండు కూడాను ఒక జమట బిడ్డలు.
2: పేషెన్స్ అండ్ డిటర్మినేషన్ ఆర్ లైక్ ట్విన్స్.
1: ఇది ఒకదానిని ఒకటి వీడి ఉండలేవు.
2: One cannot live without the other.
1: పట్టుదల వీడించమా ఓర్పు అనేటువంటి మనం బలహీనం పొందుతాం.
2: Without determination, the patience will not be able to establish itself well.
1: ఓర్పును కోల్పోతేమా పట్టుదల అనేటువంటిది అంతర్ధానం అయిపోతుంది.
2: If we lose patience, determination also will not be there.
1: ఇంకా శారీర మానసిక పరిశుద్ధములు.
2: దెన్ ప్యూరిటీ ఆఫ్ ది బాడీ అండ్ మైండ్,
1: శారీరమును మనం ఏ విధంగా పరిశుద్ధము గావించుకుంటున్నామో, మానసిక సంబంధమైనటువంటి యొక్క ప్రవర్తనలు కూడాను భావములు కూడాను మనం పరిశుద్ధము గావించుకున్నట్టు తగిన ప్రయత్నం చేయాలి.
2: జస్ట్ యాజ్ వీ అండర్టేక్ వేరియస్ యాక్ట్స్ టు ప్యూరిఫై అవర్ బాడీ, సో ఆల్సో వీ షుడ్ అండర్టేక్ సర్టెన్ యాక్ట్స్ టు ప్యూరిఫై అవర్ మైండ్.
1: ఇందులో రాగద్వేషములు,
2: ఇన్ దాట్ అటాచ్మెంట్ అండ్ లైకింగ్ అండ్ డిస్లైక్,
1: అభిమాన మమకారములు,
2: ఈగోనెస్, ఈగోయిజం,
1: ఇలాంటి భావములను మనసునందు నుంచి మనం వేరు చేయాలి.
2: వీ షుడ్ రిమూవ్ దీస్ క్వాలిటీస్ ఫ్రమ్ అవర్ మైండ్.
1: అప్పుడే మనకు ఒక ఇంద్రియ నిగ్రహం ఏర్పడుతుంది.
2: దెన్ ఓన్లీ వుడ్ బి ఏబుల్ టు గెట్ సెల్ఫ్ కంట్రోల్.
1: కూర్మం ఏ విధంగా తన యొక్క అవయవములను ఇష్టం వచ్చినట్టుగా వదులుకోవటము, ఇష్టం వచ్చిన సమయంలో తాను మడుచుకోవటము జరుపుతుందను, అదే విధంగానే మన ఇంద్రియములను మనం స్వాధీనంలో ఉంచుకునేటువంటి ప్రయత్నం చేయాలి.
2: జస్ట్ యాజ్ టార్టాయిస్ వుడ్ బి ఫ్రీ టు లూజ్ ఇట్స్ లింబ్స్ అండ్ కమ్ అవుట్ అండ్ దెన్ ఆల్సో విత్డ్రా ఇట్ సెల్ఫ్, వి షుడ్ హావ్ ఇన్ సేమ్ వే సెన్స్ కంట్రోల్.
1: ఈ ప్రధానమైనటువంటి గుణములే స్థిత ప్రజ్ఞ యొక్క లక్షణములు అని నిరూపించింది గీత.
2: Gita has proved that these are important qualities of sthita pragna.
1: Kanuka manavudu ettivadu aneetunte vishayanni nirupinchetunte karma kshetramu.
2: The area and the field of karma or action proves what type of
1: kanuka indulo nishkama karma ku chala pradhanata nandinchindi.
2: That is the very reason why so much of importance is given for nishkama action.
1: Addamu mana mukham yokka swaroopanni e vidhanga nirupistundo.
2: Just as mirror proves the type of face that we have,
1: mana dehamunandale temperature ni e vidhanga thermometer nirupistundo,
2: just as thermometer gives the reading of the temperature of our body,
1: manavuni yokka manchi cheddalanu karma kalapamlo nirupistundi.
2: His action proves what type of feelings a person has.
1: Kanuka manavudu ettivadu aneetunte vishayanni taanu chesetunte karmala dwarane మనకు గుర్తింపు చేసుకోవచ్చు.
2: వీ కెన్ ఈజీలీ ఫైండ్ అవుట్ వాట్ టైప్ ఆఫ్ పర్సన్ ఏ పర్సన్ ఈజ్ బై సీయింగ్ హిజ్ యాక్షన్స్.
1: ఒకరు చూచుటకు మహాసాత్వికంగా కనిపించవచ్చును.
2: యూ వన్ మే అపియర్ టు బి ఏ సాత్విక్ పర్సన్,
1: మహాత్యాగిగా గోచరం కావచ్చును.
2: హీ మే అపియర్ టు బి ఏ పర్సన్ ఆఫ్ గ్రేట్
1: పవిత్రమైన హృదయుడిగా మనకు విశ్వసించవచ్చును.
2: వీ మే బిలీవ్ దట్ హీ ఈజ్ ఏ పర్సన్ విత్ సేక్రెడ్ హార్ట్.
1: కానీ అతను చేయు కర్మలయందు మహాపశుత్వాన్ని రాక్షసత్వాన్ని కూడాను గోచరింప చేస్తుంది.
2: బట్ ఇఫ్ హిజ్ యాక్షన్స్ మైట్ ప్రూవ్ అదర్వైజ్ షోయింగ్ అనిమాలిటీ అండ్ డెమానిక్ నేచర్, ఇట్ కుడ్ బి ఈజీలీ అండర్స్టూడ్.
1: మరికొందరు చూచుటకు చాలా కఠినుడిగా మనకు కనిపించవచ్చు.
2: సమ్ అదర్ పీపుల్ మే బి అపియరింగ్ టు బి వెరీ క్రూయల్,
1: నిర్దయ నిద్యాక్షిణ్యం కలిగినటువంటి వ్యక్తులుగా మనం నిరూపించవచ్చు.
2: వీ మే ఫీల్ దట్ దే ఆర్ క్రూయల్ అండ్ కరెక్ట్.
1: కానీ కర్మ మార్గములో వారు సాత్వికమైన దయాప్రేమల చేత ఆచరించేటువంటి వృత్తులను బండి పట్టి అతను సాత్వికుడని భావించవచ్చు.
2: బట్ ఇఫ్ దోస్ పీపుల్ ఇన్ దర్ యాక్షన్స్ టేక్ ఎగ్జిబిట్ కంపాషన్ అండ్ సచ్ అదర్ గ్రేట్ క్వాలిటీస్, దే మే బి డిస్క్రైబ్డ్ యాజ్ సాత్విక్.
1: రజోగుణమునందున్నాడా లేక సాత్వికమునందున్నాడా తామసికమునందున్నాడా అనేటువంటి విషయాన్ని వారు ఆచరించేటువంటి కర్మల ద్వారానే మనకు స్పష్టమవుతుంది.
2: ఇఫ్ యు వాంట్ టు డిసైడ్ వెదర్ ఎ పర్టికులర్ పర్సన్ ఇస్ సాత్విక్ నేచర్ రాజసిక్ ఆర్ తామసిక్ బేస్డ్ అపాన్ ది యాక్షన్ దే పర్ఫార్మ్, యు కెన్ డిసైడ్ సో.
1: కనుక కర్మక్షేత్రం అనేటువంటిది మానవుని యొక్క ధర్మ ప్రవృత్తులను నిరూపించేటువంటి యొక్క శక్తి సామర్థ్యం కలిగినటువంటి అనేటువంటిది భగవద్గీత స్పష్టం చేసింది.
2: భగవద్గీత హాస్ క్లారిఫైడ్ దాట్ ఇట్ ఇస్ ది ఫీల్డ్ ఆఫ్ యాక్షన్ విచ్ షోస్ వెదర్ ఎ పర్టికులర్ పర్సన్ ఈజ్ ఏ సాత్విక రాజసిక తామసిక్.
1: మానవుని యొక్క నిత్య జీవితము లోపల నిత్య కార్యాపరములందు తాను ఆచరించవలసినటువంటి ప్రధానమైనటువంటి కర్తవ్యాలు నిరూపించేసినటువంటిది భగవద్గీత.
2: భగవద్గీత హాస్ ప్రూవ్డ్ దాట్ వాట్ టైప్ ఆఫ్ యాక్షన్స్ యు హావ్ టు బి పర్ఫార్మ్ ఇన్ డైలీ లైఫ్.
1: సర్వసంగ పరిత్యాగై లేక అరణ్యములు చేరమని లేక సన్యాసములు పుచ్చుకోమని భగవద్గీత ఆదేశించడం లేదు.
2: భగవద్గీత హాస్ నాట్ కమాండెడ్ టు రినౌన్స్ ఆల్ ద థింగ్స్, టు టేక్ సన్యాస ఆర్ టు గో టు ఫారెస్ట్.
1: కర్మ మార్గము మానవునికి ప్రధానమైనటువంటి ధర్మం అని కూడా నిరూపించింది.
2: ఇట్ హాస్ ఆల్సో ప్రూవ్డ్ ఇట్ ఇస్ అన్ ఇంపార్టెంట్ డ్యూటీ అండ్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ఎవ్రీ మ్యాన్ టు అండర్టేక్ యాక్షన్.
1: ధర్మ మార్గమును ప్రవర్తించడమే జీవితం యొక్క మర్మం అని కూడా బోధించింది.
2: ద సీక్రెట్ ఆఫ్ హ్యూమన్ లైఫ్ ఈస్ టు టేక్ టు ద పాత్ ఆఫ్ ధర్మ, దిస్ హాస్ బీన్ ప్రూవ్డ్.
1: జన్మ యొక్క ధర్మమును ధర్మము యొక్క మర్మమును గుర్తించడమే మానవుని యొక్క కర్తవ్యం అని కూడా స్పష్టం చేసింది.
2: ఇట్ ఆల్సో హాస్ ప్రూవ్డ్ దట్ ఇట్ ఇస్ ది డ్యూటీ ఆఫ్ హ్యూమన్ బీయింగ్ టు రికగ్నైజ్ ది సీక్రెట్ ఆఫ్ లైఫ్ అండ్ సీక్రెట్ ఆఫ్ ధర్మ.
1: కర్మను వదలి క్షణమైన కూడాను కాయము నిలుచుటకు వీలు కాదు.
2: ఇట్ ఇస్ ఇంపాసిబుల్ టు సస్టైన్ బాడీ లీవింగ్ ఎంటైర్ యాక్షన్.
1: కర్మాచరణయందే తన యొక్క కర్తవ్యం ఇమిడి ఉన్నదని సత్యాన్ని నిరూపించింది.
2: ఇట్ హాస్ ఆల్సో ప్రూవ్డ్ ది ట్రూత్ దట్ ది సీక్రెట్ ఆఫ్ హ్యూమన్ లైఫ్ లైస్ ఇన్ యాక్షన్.
1: కనుకనే సామాన్యమైనటువంటి మానవుడు, సామాన్యమైన సాధకుడు మొట్టమొదట కర్మ మార్గమునందు తాను ప్రవేశించాలి.
2: దేర్ఫోర్ ఎవ్రీ ఆర్డినరీ హ్యూమన్ బీయింగ్ అండ్ సాధక షుడ్ ఎంటర్ ఇన్ ది ఏరియా ఆఫ్ యాక్షన్.
1: ఈ కర్మల యందు పవిత్రమైనటువంటి కర్మలుగా మనం నిరూపించాలి.
2: అమంగ్ ది యాక్షన్స్ విచ్ ఆర్ పర్ఫార్మ్డ్ వీ మస్ట్ ప్రూవ్ దట్ దే ఆర్ సేక్రెడ్
1: పరోపకార సంబంధమైనటువంటి వృత్తులుగా మనం పెంపొందించాలి.
2: వీ హావ్ టు డెవలప్ దీస్ యాక్షన్స్ ఇంటూ యాక్షన్స్ విచ్ ఆర్ యూస్ఫుల్ టు
1: అదర్స్. ఆదర్శవంతమైనటువంటి కర్మలను మనం ఆదేశించాలి.
2: వీ హావ్ టు పర్ఫార్మ్ యాక్షన్స్ విచ్ ఆర్ ఐడియల్.
1: ఆచరించాలి.
2: వీ హావ్ టు ప్రాక్టీస్ దెమ్.
1: అప్పుడే ఇవి క్రమక్రమేణా సాత్విక భావంలో ప్రవేశించి తదుపరి నిష్కామ కర్మలో అవి ప్రకాశిస్తాయి.
2: ఓన్లీ దెన్ దీస్ యాక్షన్స్ విల్ ఎంటర్ ఇన్ టు ది ఏరియా ఆఫ్ సాత్విక్ అండ్ దెన్ దే మే బికమ్ నిష్కామ యాక్షన్స్.
1: వాంఛలు లేకుండా ఎట్టి మానవుడు కూడాను కర్మ ఆచరించలేడు.
2: నో పర్సన్ విల్ బి ఏబుల్ టు పర్ఫార్మ్ యాక్షన్ వితౌట్ డిజైర్.
1: అయితే ఈ వాంఛలు భగవత్ప్రీత్యార్థమైనటువంటి వాంఛలుగా మనం రూపొందింప చేసుకోవాలి.
2: వీ విల్ హావ్ టు జస్ట్ డెవలప్ దీస్ యాక్షన్స్ అండ్ డిజైర్స్ ఇన్ టు డిజైర్స్ విచ్ విల్ బి ఫర్ ది సీకింగ్ ఆఫ్ గాడ్.
1: కనుకని దీనిని అనాసక్తి యోగం అని కూడాను పదే పదే నిరూపిస్తూ వచ్చాడు.
2: దిస్ హెస్ ఆల్సో బీన్ ప్రూవ్డ్ రిపీటెడ్లీ దట్ దిస్ బిలాంగ్స్ టు ది యోగ ఆఫ్ అనాసక్తి డిస్ఇంట్రెస్టెడ్నెస్.
1: ఇక్కడ మాయా అనేటువంటిది కొంతవరకును ఆవరిస్తుంది.
2: హియర్ దిస్ విల్ బి ది స్పెల్ ఆఫ్ మాయా.
1: ఆవరణ విక్షేపములు అనేటువంటిది దీనికి మూల కారణంగా నిలుస్తున్నాయి.
2: There are two important things which form the basis of avarana and vichhepa.
1: ee avarana vichhepam loku roopam ledu.
2: There is no particular form for these two avarana.
1: Avarana managa avarinchinatundi kappabadinatundi.
2: Avarana refers to the one which covers.
1: ఏ విధంగా కప్పబడినటువంటిది?
2: How does it cover?
1: దేనితో కప్పబడినటువంటిది?
2: With what does it cover?
1: ఈ యొక్క కప్పబడినటువంటి దానిని మనం ఏ విధంగా దీన్ని తీసివేయాలి?
2: హౌ కెన్ వీ జస్ట్ అన్కవర్ దిస్ పర్టికులర్ థింగ్ విచ్ ఇస్
1: రూపమే లేనటువంటి దానిని మనం కప్పబడటం ఏమిటి? దీన్ని తీసివేయటం ఎట్లా?
2: ఇఫ్ ఇట్ డస్ నాట్ హ్యావ్ ఫార్మ్ ఇట్ సెల్ఫ్ హౌ డస్ ఇట్ కవర్ హౌ కెన్ ఇట్ బి రిమూవ్డ్.
1: ఇది మాయ యొక్క స్వభావం.
2: దిస్ ఈస్ ది వెరీ నేచర్ ఆఫ్ మాయ.
1: దారి ఎందు పడినటువంటి త్రాడును,
2: ఎ రోప్ విచ్ ఇస్ లయింగ్ ఆన్ ద రోడ్,
1: చీకటిగా ఉన్న సమయంలో,
2: ఇన్ ది టైమ్ ఆఫ్ డార్క్నెస్,
1: ఇది పాము అని మనం భ్రమించాము.
2: వీఆర్ డెల్యూటెడ్ విత్ ది ఫీలింగ్ దట్ ఇట్ ఇస్ ఎ స్నేక్.
1: అయితే ఇక్కడ ఆవరణం ఏమిటి?
2: దెన్ వాట్ ఈస్ ఇట్ దట్ ఇస్ కవర్డ్?
1: ఉన్న త్రాడును పాము చేత కప్పబడినట్టుగా భ్రమిస్తున్నాము.
2: వీఆర్ డెల్యూటెడ్ విత్ ద ఫీలింగ్ దట్ ఎ రోప్ ఈస్ కవర్డ్ విత్ ది.
1: కానీ పాము ఉన్నదా?
2: ఈస్ దేర్ స్నేక్?
1: లేదు.
2: దేర్ ఇస్ నో స్నేక్ దేర్.
1: లేని దానిని కప్పబడించుకోవటము ఇది ఒక విధమైనటువంటి భ్రాంతి.
2: How can that rope be covered with the thing which does not exist? It is delusion.
1: ఈ భ్రాంతి ఏ సమయంలో మనకు ఆవరించినటువంటిది?
2: Under what circumstances does it use its own influence on us?
1: ఇది చీకటి యందు ఆవరించినది.
2: In darkness there is this particular feeling.
1: అయితే త్రాడును పాము ఆవరించినదా లేక మనందరి భ్రమ ఆవరించినదా?
2: Whether snake has covered the rope or delusion has covered us,
1: పామును త్రాడును పాము ఆవరించలేదు.
2: Snake has not covered the rope.
1: మానవుని మనసును భ్రమ ఆవరించింది.
2: It is the delusion which has covered the mind of man.
1: కనుక ఈ భ్రమనే ఒక మాయ.
2: This delusion itself is maya.
1: దీనిని ఒక జ్యోతితో లేక ఒక వెలుతురుతో దానిని వేసి చూసినప్పుడు ఇక్కడ పాము లేదు.
2: When you put a torch or when you light a lamp there and see, you don't find a snake there.
1: ఉన్నది త్రాడి.
2: There is only rope there.
1: కనుక ఆవరణం పోయినది.
2: Then this delusion has disappeared.
1: Unna padartham kanipistundali.
2: The real object is seen there.
1: Idi vichhepam.
2: This is vichhepa.
1: Unnadi eppatiki undide.
2: A thing which is existing is
1: also ye marpulu kudanu undavu.
2: There is no change whatsoever in that.
1: Bhramalu raavatam povatam idi kevalam oka vidhamainatundi bandhutvanga bhavinchukovachunu.
2: It is the delusion which comes and goes. It is something like
1: maya kani.
2: బీట్ మాయా.
1: బాధలు కాని,
2: బీట్ పెయిన్స్,
1: నిందలు కాని,
2: బీట్
1: నిష్క్రమములు కాని,
2: సెన్షర్,
1: ఇవన్నీ కూడాను కేవలం రాకపోకలతో ఉండినటువంటి బంధుత్వం వంటివి.
2: ఆల్ దీస్ థింగ్స్ కమ్ అండ్ గో లైక్ రిలేటివ్స్.
1: వచ్చిన బంధువులు శాశ్వతంగా మన ఇంటిలో నిలవరు.
2: రిలేటివ్స్ హూ హావ్ కమ్ టు అవర్ హౌస్ విల్ నాట్ స్టే దేర్ పర్మనెంట్.
1: రావటం పోవటం,
2: దే కమ్ అండ్ గో.
1: ఇదే విధంగానే మాయా అనేటువంటిది కేవలం మానవుని యొక్క భ్రాంతిగా రావటం పోవటం జరుగుతుంది.
2: ఇన్ ద సేమ్ వే దిస్ మాయా కమ్స్ అండ్ గోస్ యాజ్ ద డెల్యూషన్ ఫర్ ది హ్యూమన్ బీయింగ్.
1: ఉన్న ద్రాడము కప్పబడినటువంటిది పాము.
2: ఇట్ ఈస్ ది snake which covers the rope.
1: ఇదే ఆవరణం.
2: దిస్ ఈజ్ ఆవరణ.
1: కానీ కప్పబడినటువంటి పాము వెలుతురుతో మనం చూడగలిగినప్పుడు లేకపోవటము, ఉన్నత్రాడు ఉండటమే విక్షేపము.
2: ఇట్ ఈస్ విక్షేప విచ్ మేక్స్ విత్ ది హెల్ప్ ఆఫ్ లైట్ టు సీ రోప్ యాజ్ రోప్ అండ్ స్నేక్ డిసపియర్స్.
1: అయితే ఆవరణం ఒక పర్యాయము, విక్షేపం ఒక పర్యాయము జరుగుతుందా అని మనం విచారించవచ్చు.
2: దెన్ విల్ హావ్ టు జస్ట్ ఎన్క్వైర్ వెదర్ ఆవరణ అండ్ విక్షేప కమ్ అట్ టూ డిఫరెంట్ టైమ్స్.
1: ఇది ఒక్కొక్కటి ఒక్కొక్క పర్యాయం కూడా గోచరం కావచ్చును, కానీ రెండు కూడా ఒకే పర్యాయం గోచరం కావచ్చు.
2: ఇట్ ఈస్ పాసిబుల్ దట్ దే మే అపియర్ అట్ డిఫరెంట్ పాయింట్స్ ఆఫ్ టైమ్ ఆర్ అట్ ద సేమ్ టైమ్ ఆల్సో.
1: రావటం పోవటం అప్పుడే ఆవరణ విక్షేపం రెండు కూడా జరగవచ్చు.
2: కమింగ్ ఆర్ గోయింగ్ బోత్ ఆఫ్ ఆవరణ అండ్ విక్షేప మే టేక్ ప్లేస్ అట్ ద సేమ్ టైమ్.
1: కనుక అర్జునుడికి కప్పబడినటువంటి అజ్ఞానం అనేటువంటి ఆవరణాన్ని ఈ సాంఖ్యయోగమునందు జ్ఞాన బోధ చేత అర్జునుడు దానిని తీసి కృష్ణుడు దానిని తీసి పారవేసి అర్జును యొక్క స్వప్రకాశమైనటువంటి యొక్క స్వభావమైనటువంటి యొక్క స్వసంకల్పమైనటువంటి యొక్క స్వస్వరూపమైనటువంటి యొక్క దీనిని నిరూపింప చేసుకున్నాడు.
2: కృష్ణ బై టీచింగ్ విజ్డమ్ టు అర్జున హెస్ బీన్ ఏబుల్ టు ఫ్రీ హిమ్ ఫ్రమ్ దిస్ డెల్యూజన్ అండ్ మేక్ హిమ్ ఫైన్ ఇన్ హిస్ సెల్ఫ్ ఎఫల్జెన్స్.
1: కానీ మనము పై దృష్టిలు మాత్రమే మనము అభివృద్ధిని గావించుకుంటున్నాము.
2: ఇఫ్ వీ మే బి డెవలపింగ్ ఓన్లీ సూపర్ఫిషియల్ అండర్స్టాండింగ్.
1: అంతర్దృష్టి ప్రధానమైనటువంటిది.
2: ఇట్ ఈస్ ది ఇన్నర్ విజన్ విచ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్.
1: అది శాశ్వతమైనటువంటిది.
2: దట్ అలోన్ ఈస్ పర్మనెంట్.
1: అట్టి సత్యమైన నిత్యమైనటువంటి యొక్క స్వస్వరూపాన్ని మనం మరచి కేవలం నశ్వరమైన అస్థిరమైన చంచలమైన మార్పు చెందినటువంటి ఈ జగద్దృష్టిని మనం అభివృద్ధి గావించుకోవటం చేతనే మనకు నిజతత్వాన్ని మనము దూరం చేసుకుంటున్నాం.
2: వీఆర్ బికమింగ్ డిస్టెంట్ టు ది ట్రూ ఫీలింగ్ అండ్ ట్రూ అండర్స్టాండింగ్ బికాస్ వీఆర్ డెవలపింగ్ an outer vision which is impermanent and forgetting the inner vision which is true and which is sacred.
1: Bhagavantu cheseetuvanti pani adi.
2: It is this which God performs and does.
1: Nayana enta kaalam ee jagattunandu neevu jeevinchinappatikani enni vidhamula itunti karmalu aacharinchinappatikani ivi kshanavanguram.
2: Child, for whatever time you may live in this world and whatever actions you perform, all these are temporary.
1: Bandhuttamunu అభిమానమును మమకారమును అభివృద్ధి చేసుకుందువో ఇవన్నీ కూడా నువ్వు కదిలిపోయేటువంటివి.
2: వాట్ ఎవర్ రిలేషన్షిప్, వాట్ ఎవర్ అటాచ్మెంట్, వాట్ ఎవర్ ఈగోయిజం యూ డెవలప్, ఆల్ దీస్ థింగ్స్ ఆర్ గోయింగ్ టు డిసపియర్.
1: ఈ జీవిత ప్రవాహములో సర్వం కూడా ఇందులో కొట్టుకుని పోయేటువంటివి.
2: ఇన్ ది ఫ్లో ఆఫ్ లైఫ్ ఆల్ దీస్ థింగ్స్ విల్ బి వాష్డ్ అవే.
1: కొట్టుకుని పోయేటువంటి యొక్క ఈ పదార్థములు మనం పట్టుకున్నప్పుడు ఇవి మనల్ని రక్షించగలవా?
2: If you catch hold of things which are themselves subject to this flow, how can they give you
1: protection? పట్టుకున్న పదార్థము కొట్టుకుని పోవుచున్నది.
2: The thing which you are catching also is washed away.
1: పట్టబడినటువంటి పదార్థము కొట్టుకుని పోవుచున్నది.
2: The person catching also is washed away.
1: పట్టుకున్నవాడు కొట్టుకుని పోతున్నాడు.
2: Person who is catching these things also will be
1: washed. దీనిని పట్టుకుని ప్రయోజనం ఏమిటి?
2: What is the use of catching hold of this?
1: కనుకనే మనము ఈ అనిత్యమైనటువంటి యొక్క విషయములందు పటుత్వమును మనం అభివృద్ధి పరచుకొని మన యొక్క జీవిత తత్వాన్ని మనం మరుగు చేసుకుంటున్నాం.
2: డెవలపింగ్ ఫర్మ్ కన్విక్షన్ అండ్ ఫర్మ్ ఫెయిత్ అండ్ అటాచ్మెంట్ టు టెంపరీ థింగ్స్ వీఆర్ వేస్టింగ్ అవర్ లైఫ్.
1: కనుక శాశ్వతమైనటువంటి యొక్క దైవత్వాన్ని మనం శరణు చొచ్చినప్పుడే మనకు నిజమైనటువంటి యొక్క ఆనందం లభిస్తుంది.
2: ఓన్లీ వెన్ వీ సరెండర్ టు ద పర్మనెంట్ ఎంటిటీ ఆఫ్ ది డివినిటీ విల్ బి ఏబుల్ టు గెట్ రియల్ జాయ్ అండ్ పర్మనెంట్ జాయ్.
1: కనుక అర్జున నీకు ఆవరించినటువంటి ఈ అజ్ఞానము దూరము గావించుకొని ఇంద్రియములను నిగ్రహించుకుని నీవు రాగద్వేషమును దూరం చేసుకుని మనసునందరి మాలిన్యమును కొంతవరకు తుడుచుకోమని ఆదేశించాడు కృష్ణుడు.
2: కృష్ణ హాస్ కమాండెడ్ ఓ అర్జున రిమూవ్ ది ఇగ్నోరెన్స్ విచ్ ఇస్ కవరింగ్ యూ, ఫ్రీ యువర్ సెల్ఫ్ ఫ్రమ్ ద అటాచ్మెంట్ అండ్ ద డెల్యూజన్ అండ్ ప్యూరిఫై యువర్ ఓన్ హార్ట్ అండ్ ఫీలింగ్స్ టు సమ్ ఎక్స్టెంట్. అట్లీ
1: మానవ జీవితమునకు కర్మకు మించినటువంటి మార్గం మరొకటి లేదు.
2: దెర్ ఇస్ నో అదర్ రాయల్ రోడ్ ఫర్ హ్యూమన్ లైఫ్ అదర్ దాన్ యాక్షన్.
1: కర్మను ఆధారం చేసుకునియే నీవు భక్తి అందు నీవు ప్రవేశించాలి.
2: యూ కెన్ ఎంటర్ ఇన్ టు ద ఏరియా ఆఫ్ డివోషన్ ఓన్లీ ఆన్ ది బేసిస్ ఆఫ్ యాక్షన్.
1: భక్తిని నీవు కొంతవరకు అభివృద్ధి పరచుకునియే జ్ఞానములో ప్రవేశించాలి.
2: ఓన్లీ ఆఫ్టర్ డెవలపింగ్ డివోషన్ యుడ్ బి ఏబుల్ టు ఎంటర్ ఇన్ టు ది ఏరియా ఆఫ్ విజ్డమ్ అండ్ జ్ఞాన.
1: కనుక మానవుని యొక్క విశిష్టత గాని, మానవుని క్రింద తోయటం గాని, ఉన్నత స్థాయికి కొనుకోవడానికి కాని కర్మని.
2: ఇట్ ఇస్ ది యాక్షన్ విచ్ టేక్స్ అ మ్యాన్ టు ఎన్ ఎలివేటెడ్ స్పాట్ అండ్ ఎలివేట్స్ హిమ్ ఆర్ బ్రింగ్స్ హిమ్ డౌన్ టు ద డెప్త్స్ ఆఫ్ సారో.
1: కనుక మానవుని యొక్క మంచి చెడ్డలన్నీ కూడా కర్మ చేత కట్టబడినటువంటివి.
2: బి ఇట్ గుడ్ ఆర్ బ్యాడ్ ఆఫ్ మ్యాన్, ఇట్ ఇస్ ఇన్ఎక్స్ప్లికబ్లీ అసోసియేటెడ్ విత్ యాక్షన్.
1: ఈ కర్మల చేత యజ్ఞ యాగాది కృతువులు కాని, దాన ధర్మాది వృత్తులు కాని మనం ఆచరించవచ్చు.
2: బై యాక్షన్ వీ మే పర్ఫార్మ్ యజ్ఞ యాగ ఎక్సెట్రా.
1: అయితే యజ్ఞ యాగాది క్రతువుల యొక్క ఫలితం ఏమిటి?
2: వాట్ ఇస్ ది రిజల్ట్ ఆఫ్ పర్ఫార్మింగ్ యజ్ఞ అండ్ యాగ?
1: ఇది కేవలం మోక్షమును చేర్చడం మాత్రమే, స్వర్గమును చేర్చడం మాత్రమే.
2: ఆల్ దీస్ థింగ్స్ కెన్ టేక్ యూ ఓన్లీ అప్ టు హెవెన్.
1: కానీ ఇంతకంటే ఉన్నతమైనటువంటి స్థాయి మరొకటి ఉన్నదని కృష్ణుడు హెచ్చరించాడు అర్జునుకు.
2: కృష్ణ హాస్ వార్న్డ్ అర్జున దట్ దేర్ ఇస్ ఎ స్టేజ్ ఫార్ బియాండ్ హెవెన్స్.
1: యోగ కర్మ సుకౌశలం అన్నాడు.
2: హి హాస్ జస్ట్ సే
1: కౌశలం అనే కాదు సుకౌశలం అన్నాడు.
2: హి హాస్ సెడ్ performing action skillfully is yoga.
1: Intakante unnatamainatunti uttamamainatunti sthanam marakutunnadu nayana.
2: There is a stage which is far beyond, far more sacred than this.
1: Ee swargame satyamu nityamani neevu bhavinchaku.
2: Do not consider this heaven as a permanent
1: one. Chine punya matya lokam visanti, idi kontha kaalamuku tirigi digiravalasi vastundi.
2: At the end of the exhaustion of the merits you will have to come down to earth.
1: Idi tatkalikamainatunti camp.
2: This is only a temporary camp.
1: Indulo neevu shashvathanga jeevinchadaniki veelu kaadu.
2: You would not be able to permanently live in that.
1: Edo deha sambandhamaina indriya sambandhamaina bhoga bhagyamulu labhinchadani neevu bhavinchavachchu.
2: You may be thinking that you can get a few pleasures of the body and a few pleasures of the mind. Ee
1: mithya ye bhoga bhagyamulu neevu aashinchitevo deenikante kontha uttamaina kriyaga undavachchunu ante kaani antaku minchi maroka sukhamulu akkada levu.
2: The pleasures and luxuries which you may get in heaven may be a little more greater than what you get on earth.
1: కనుక దీనికంటే ఉన్నతమైనటువంటి ఒక స్థానం వరకు ఉన్నది.
2: దేర్ ఇస్ అ స్టేజ్ విచ్ ఇస్ ఫార్ బియాండ్, ఫార్ మోర్ సీక్రెట్ దాన్ దిస్.
1: అది ఏ? దైవాత్మ తత్వం.
2: దిస్ ఈస్ ది ప్రిన్సిపల్ ఆఫ్ ఐడెంటిఫైంగ్ వన్ సెల్ఫ్.
1: ఇది బ్రహ్మ సంయోగము.
2: దిస్ ఈస్ ఆల్సో మర్జెన్స్ విత్ బ్రహ్మ.
1: ఇది ఆత్మానుసంధానము.
2: దిస్ ఈస్ అసోసియేషన్ విత్ ఆత్మ.
1: కనుక ఇట్టి దివ్యమైనటువంటి స్థితిని నీవు పొందుటకై నీవు కర్మలు యందు నిష్కామ కర్మను ఆచరించమన్నాడు.
2: For attaining this particular state you better perform actions without expecting the fruits thereof.
1: Neevu edaina oka karmanu aacharinchinappudu daniki phalitam undane undi.
2: When you perform any action there will certainly be a fruit for that.
1: Adi neeve anubhavinchali aneetundi oka siddhantam ikkada ledu.
2: There is no rule which says that you alone should enjoy the fruit of it.
1: Mana tata garu oka maamidi chettu paati undavachchu mana peretlo.
2: Our grandfather might have sown a seed and developed.
1: అది వృక్షమై కాయలు కాచే సమయానికి తాతగారు పోవచ్చును.
2: ద గ్రాండ్ ఫాదర్ మైట్ హావ్ డైడ్ బై ది టైమ్ ది ట్రీ గివ్స్ ఫ్రూట్స్.
1: కానీ ఆ ఫలములు తన మనమళ్ళు, తన కొడుకులు, తన మనమరాళ్లు కూడా అనుభవించవచ్చు కదా.
2: ది ఫ్రూట్స్ ఆఫ్ ద ట్రీ మే బి ఎంజాయ్డ్ బై ద గ్రాండ్ చిల్డ్రన్ ఆఫ్ దిస్ పర్టికులర్ పర్సన్.
1: కనుక కర్మను ఆచరించినటువంటి వ్యక్తి దీనిని అనుభవించకపోయినప్పటికీ దాని ఫలితమేమో ఉంటున్నది.
2: A person who performs the action might not enjoy the fruits thereof.
1: ఆ ఫలితమును ఎవరైనా కూడా అనుభవించవచ్చు.
2: But there will be fruits and that will be enjoyed by someone.
1: అదే విధముగానే ఆ తాతగారు ఈ మామిడి వృక్షము పెద్దదైపోయి దీని ఫలమును నేను అనుభవించాలి అనేటువంటి ఉద్దేశంతో తాను పాతలేదు.
2: The grandfather who developed that particular plant, he did not undertake this particular task in the hope
1: mana peratiloni uchchamu enaatikaina phalamunistundi adi manavar evaraina bujistaru aneetunte oka vishala bhavamto nenu naati undachu.
2: With a broad mind that the tree in the courtyard would give the fruits to someone or other, he might have undertaken this.
1: Itti vishalamaina bhavamto paatinatunte vruchyam yokka phalitame tana kutumbamulu anubhavistuntaru.
2: It is the fruits of such great actions which would be reaped by the members of the family.
1: ఆ తాతగారు ఏ ఉద్దేశంతో అనుభవించారు? నా కుటుంబీకులైనా అనుభవించవచ్చు. అక్కడ కూడా ఒక విధమైనటువంటి సంకుచితమైనటువంటి అభిలాష కలిగి ఉంటున్నాడు.
2: విత్ వాట్ ఆబ్జెక్టివ్ అండ్ మోటివ్ డిడ్ హీ జస్ట్ గ్రో దట్ పర్టికులర్ ట్రీ? హీ మైట్ హావ్ డన్ ఇట్ ఫర్ ది సేక్
1: సంకుచితమైనటువంటి ఆసక్తితో నాటాడు.
2: హీ హాస్ డన్ ఇట్ విత్ ఎ సెల్ఫిష్ మోటివ్ దట్ మైట్ బి ఎంజాయ్డ్ బై ది మెంబర్స్ ఆఫ్ హిస్ ఫ్యామిలీ.
1: కానీ స్వార్థమైనటువంటి తనను తాను అనుభవించుకోవాలనేటువంటి స్వార్థం కంటే కొంతవరకు కుటుంబాన్ని కూడా నువ్వు విశాలం చేసుకోవటం ఇది కొంత ఉత్తమమైనటువంటి భావమే.
2: సెల్ఫిష్నెస్ విచ్ ఇస్ కన్ఫైన్ టు హిజ్ ఓన్ ఎంజాయ్మెంట్ ఈజ్ మచ్ స్మాలర్ కంపేర్డ్ టు
1: అయితే ఇంతకంటే ఉత్తమమైనటువంటి భావము ఎవరైనా అనుభవించని అనేటువంటి దీంట్లో భావం అభివృద్ధిపరచుకోవటం మరింత ఉత్తమమైనటువంటి స్థితి.
2: ఏ ఫీలింగ్ విచ్ మేక్స్ ఎ పర్సన్ టు అండర్టేక్ యాక్షన్ ఫర్ ది సేక్ అండ్ వెల్ఫేర్ ఆఫ్ ఎనీవన్ ఎల్స్ దిస్ ఎ గ్రేట్ యాక్షన్ గ్రేట్ ఫీలింగ్.
1: దీనిని దైవార్పిత భావంతో చేయటము మరింత విశాలంగా ఉంటుంటాడు.
2: పర్ఫార్మింగ్ ఎనీ యాక్షన్ యాజ్ అన్ ఆఫరింగ్ టు ద గాడ్ ఈజ్ ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ ది యాక్షన్స్.
1: కనుకనే అన్నింటికంటే నిష్కామ కర్మ యందు ఆచరించవలసినటువంటిది దైవార్పితమైనటువంటి భావంతో సర్వకర్మలు కూడా మనం అనాశక్తితో మనం ఆచరించాలి.
2: దేర్ఫోర్ వాట్ ఎవర్ యాక్షన్స్ ఆర్ పర్ఫార్మ్డ్ బై us, we'll have to perform it as an offering to the God without expecting the fruits of action.
1: కనుక బుద్ధి యోగము కంటే కూడాను అనాసక్తి యోగం అనేటువంటిది మహా పవిత్రమైనటువంటిది అని కూడాను ఇందులో నిర్ణయం అవుతుంది.
2: వన్ కెన్ ఫైండ్ అవుట్ ఫ్రమ్ దిస్ దట్ ఇట్ ఈ అనాసక్తి యోగ ఈజ్ ఫార్ సుపీరియర్ టు బుద్ధి
1: యోగమునందైనా కొంత విచారణ శక్తి కలుగుతుంది.
2: ఇన్ బుద్ధి యోగ దేర్ మే బి రూమ్ ఫార్ సమ్ కైండ్ ఆఫ్ ఎన్క్వైరీ.
1: బుద్ధి గ్రాహ్యం అతి ఇంద్రియం,
2: బట్ ఇంటెలిజెన్స్ గ్రాస్ థింగ్స్ ఫార్ బియాండ్ ద మైండ్.
1: కనుక ఇక్కడ బుద్ధి కంటే ఉన్నతమైనటువంటిది ఉత్తమమైనటువంటిది అనాసక్తి.
2: దేర్ఫోర్ అనాసక్తి ఈజ్ గ్రేటర్ దాన్.
1: అయితే ఇట్టి అనాసక్తి సామాన్య మానవులకు సాధ్యమయ్యేటువంటిది కాదు.
2: బట్ ఇట్ ఈస్ నాట్ ఈజీలీ అమెనబుల్ అండ్ యాక్సెసిబుల్ ఫర్ ఆర్డినరీ పీపుల్.
1: సాధ్యం కాదని మనం విసర్జించరాదు.
2: జస్ట్ బికాస్ ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ ఫర్ అస్ వీ షుడ్ నాట్
1: గివ్ అప్. క్రమక్రమేణా దానికి మనం సాధించడానికి ప్రయత్నించాలి.
2: గ్రాడ్యువల్లీ వీ షుడ్ మేక్ అన్ ఎఫర్ట్ టు అచీవ్ ఇట్.
1: మనకు అసాధ్యమైనటువంటి కార్యములు ఎన్నిటినో మనం సాధనల చేత సాధిస్తూ ఉన్నాము.
2: విత్ ఎఫర్ట్స్ క్వైట్ ఎ ఫ్యూ ఇంపాసిబుల్ థింగ్స్ ఆర్ అచీవ్డ్.
1: సాధనమున పనులు సమకూరు ధరలోన.
2: విత్ ప్రాక్టీస్ వుడ్ బి ఏబుల్ టు అచీవ్ మెనీ థింగ్స్.
1: అయితే ఒక్కటి మాత్రం మనం లక్ష్యం ఉంచుకోవాలి.
2: బట్ వీ షుడ్ కీప్ వన్ థింగ్ ఇన్ అవర్ వ్యూ.
1: ఎక్కడ చూసినప్పటికీ ఉండినటువంటిది ఒకే తత్వము అనేటువంటి సత్యాన్ని గుర్తింపు చేసుకోవాలి.
2: వీ హావ్ టు రికగ్నైజ్ దట్ ఇట్ ఇస్ ది సేమ్ ప్రిన్సిపల్ విచ్ ఇస్ ఎగ్జిస్టింగ్ ఆల్
1: సర్వత్రా పంచభూతాని.
2: ఆల్ అరౌండ్ దేర్ ఆర్ ఫైవ్ ఎలిమెంట్స్ అలోన్.
1: అష్టం ఈ ఆరోది లేనే లేదు అనేటువంటి దానిని మనం నిరూపించాలి.
2: వీ షుడ్ నాట్ ప్రూవ్ టు అవర్సెల్ఫ్ దట్ దేర్ ఇస్ నథింగ్ లైక్ ఎ సిక్స్త్ వన్.
1: ఎక్కడ చూసినప్పటికీ నపాతాళే నభూతలే. పాతాళం నందు కానీ భూతలం నందు కానీ ఎక్కడ కూడా ఐదు భూతముల కంటే మించినటువంటివి లేవు.
2: వేర్ ఎవర్ యూ సీ బీట్ ఇన్ ద నెదర్ వరల్డ్ ఆర్ ఆన్ ద ఎర్త్ యూ విల్ ఫైండ్ ఓన్లీ దీస్ ఫైవ్ ఎలిమెంట్స్.
1: ఈ పంచభూతములు కూడా పరమాత్మని యొక్క ప్రతిబింబము లే.
2: దీస్ ఫైవ్ ఎలిమెంట్స్ ఆల్సో ఆర్ ద రిఫ్లెక్షన్ ఆఫ్ గాడ్.
1: అంశములే.
2: దీస్ ఆర్ ఆల్ హిస్ ఆస్పెక్ట్స్.
1: కనుక అన్నింటిని కూడాను ఈ పంచభూతాత్మకంగా మనం భావించుకోవటం ఇదే భగవత్ ప్రీతి అర్థం కూడా అవుతుంది.
2: కన్సిడరింగ్ ఆల్ దీస్ థింగ్స్ యాజ్ ది ఆస్పెక్ట్స్ ఆఫ్ గాడ్ దిస్ బికమ్స్ అన్ ఆఫరింగ్ టు ద గాడ్.
1: ఇలాంటి ఉన్నత భావమును ఉన్నత లక్ష్యమును మన యొక్క దృష్టి ఎందుంచుకొని కర్మలు ఆచరించటం లోపల మనము సార్థకమైనటువంటి జీవులుగా తయారు కావాలి.
2: We become sanctified human beings by performing the action, keeping such lofty ideals, lofty thoughts in our view.
1: Manam pai pai drushtini maatrame avruddhi parchukoraadu.
2: We should not develop only external vision.
1: Okanoka samayamlo Janaka Maharaju Pandita Mahasavanu erpaadu chesadu.
2: Once upon a time, King Janaka had called the assembly of great scholars.
1: Indulo goppa goppa panditulantaru kudanu andulo praveshincharu.
2: Great scholars participated in it.
1: ప్రతివాద భయంకరులు కూడా ప్రవేశించారు.
2: పీపుల్ హూ ఆర్ ఫ్రై
1: వాగ్ధ్వరుల లోపల జగత్తునంతా ఆడించేటువంటి ఒక శక్తి సామర్థ్యం కలిగినటువంటి వారు కూడా ప్రవేశించారు.
2: పీపుల్ హూ ఆర్ ఎక్స్ట్రీమ్లీ ఆర్టికులేట్ ఇన్ దర్ ఆర్గ్యుమెంట్స్ ఆల్సో పార్టిసిపేటెడ్.
1: భూమిని కదిలింప చేసేటువంటి వారు కూడా ప్రవేశించారు.
2: పీపుల్ హూ ఆర్ ప్రిపేర్డ్ జస్ట్ రైట్లీ ఇన్ ద వరల్డ్ దే ఆల్సో జస్ట్
1: పార్టిసిపేటెడ్. ప్రతిజ్ఞలు పట్టు చూస్తే చాలా భయంకరమైనటువంటి స్థితి ఏర్పడుతుంది. సామాన్యమైనటువంటి మానవులు అందులో ప్రవేశించడానికి ఏమాత్రం అవకాశం లేదు.
2: The assembly was said that there was no room for ordinary people to enter into.
1: అందులో జనక మహారాజు యొక్క సమావేశము లోపల ఇది గొప్ప గొప్ప వారికి అవకాశం ఉంటుంటారు గాని సామాన్యులకు ఇందులో ఏమాత్రం కూడా అవకాశం ఉండదు.
2: In the assembly and in the meetings which are conducted by King Janaka, only great accomplished people will have an opportunity.
1: ఇటువంటి మహా అద్భుతమైనటువంటి మహా సభ లోపల అష్టావక్రుడు ప్రవేశించడానికి ప్రయత్నించాడు.
2: In such a great magnificent assembly, అష్టావక్ర tried to enter.
1: అష్టావక్రుణ్ణి వదిలేటువంటి వారెవరు?
2: హూ వాస్ ప్రిపేర్డ్ టు లీవ్ అష్టావక్ర టు ఎంటర్?
1: అతనికి ఎట్టి రికమెండేషన్ లేదు.
2: హీ డిడ్ నాట్ హ్యావ్ ఎనీ రికమెండేషన్ వాట్స్ ఎవర్.
1: అతనికి ఎట్టి సహాయము లేదు.
2: హీ డిడ్ నాట్ హ్యావ్ ఎనీ హెల్ప్.
1: అతనికి దైవ సహాయం ఒక్కటే.
2: ది ఓన్లీ హెల్ప్ దట్ హీ హ్యాడ్ వాస్
1: దాని నమ్మినటువంటి వారికి ఎవరికి కూడా ఏ విధమైనటువంటి యొక్క నష్ట కష్టములను ప్రాప్తించవు.
2: హూ ఎవర్ హ్యాస్ ఫర్మ్ ఫెయిత్ ఇన్ గాడ్ విల్ నాట్ పుట్ టు ఎనీ సర్ప్రైజ్.
1: తాత్కాలికంగా అడ్డులు తగిలినప్పటికీ అది మున్ముందు విజయాన్ని సాధింపజేస్తుంది.
2: టెంపరర్లీ దేర్ మే బి సమ్ ఆబ్స్టకల్స్ అట్ ద ఎండ్ హీ షుడ్.
1: కానీ మూడు దినములు జనక మహారాజు ద్వారం దగ్గర కావలిగాచాడు.
2: త్రీ డేస్ He had to wait at the door of Janaka.
1: ఈ సమావేశంలో పాల్గొనటకై వెళ్లేటువంటి యొక్క మహా వీరులను కూడాను పండితులను కూడాను చూస్తూ వచ్చాడు.
2: He was observing all those great scholars who were going to attend this meeting.
1: ఇది గొప్ప గొప్ప మహనీయులకంతా ఈ ప్రాప్తి లభిస్తుండాలి, నాకు కూడాను సాధ్యమైతే లభించవచ్చునని కొంతవరకు సంకల్పాన్ని బలహీనం చేసుకోకుండా ఉన్నాడు.
2: He was not prepared to give up his resolution, thinking that great scholars are of course entering, I will also get a chance.
1: కానీ ఎవరో ఒక మహనీయుడు ఇతని యొక్క పరిస్థితిని చూచి జనక మహారాజునికి చెప్పాడు.
2: One great person among the scholars looked at this particular person and his condition, and he informed this
1: ఇతను వయోవృద్ధుడు కాదు.
2: He is not an elderly person.
1: మధ్య వయస్కుడుగా ఉంటున్నాడు.
2: He is a person of the middle age.
1: ఇతనికి ఏమాత్రం కూడా అనుభవం లేనట్టుగా కనిపిస్తుండాలి.
2: He does not seem to have much of experience.
1: కానీ అనుభవం నిరాభవం అనేటువంటిది నిర్ణయించడం సాధ్యం కాదు.
2: It is difficult to say whether he is having experience or he doesn't have.
1: ఎట్టి పుట్టలో ఎట్టి పాముండును.
2: We do not know what type of person he is.
1: కనుక ఎలాంటి వ్యక్తి నందు ఎలాంటి పవిత్రమైనటువంటి యొక్క విషయములు వెలువడుతున్నాయో గుర్తించుకోవాలని జనక మహారాజు అతని లోపల ప్రవేశపెట్టాడు. జనక మహారాజు తన యొక్క స్థానంలో ఆసీనుడయ్యాడు.
2: కింగ్ జనక టుక్ హిస్ సీట్.
1: ఈ సమయం లోపల అష్టావక్రుడు ప్రవేశించాడు ఈ సమావేశంలో.
2: అట్ దట్ టైమ్ అష్టావక్ర ఎంటర్డ్ ది హాల్.
1: ఇతని రూపమును చూచిన తక్షణమే ఈ యొక్క సమావేశంలో ఉండేటువంటి గొప్ప గొప్ప పండితులందరూ కూడాను పక్కున నవ్వినారు.
2: ఆల్ దోస్ గ్రేట్ స్కాలర్స్ హూ వర్ ఇన్ ద మీటింగ్ అండ్ ఇన్ దట్ పర్టికులర్ గ్యాదరింగ్ దే ఆల్ లాఫ్డ్ అట్ హిమ్ ది మోమెంట్ దే సా హిస్ ఫామ్.
1: కానీ జనకుడు కన్ను వార్చకుండా చూస్తున్నాడు, తాను నవ్వలేదు.
2: కింగ్ జనక వాస్ కీన్లీ అబ్జర్వింగ్ దిస్ పర్టికులర్ పర్సన్. హీ వాస్ నాట్ ప్రిపేర్డ్ టు లాఫ్.
1: ఈ లోపల అష్టావక్రుడు ఈ పండితుల కంటే అధికంగా గట్టిగా నవ్వాడు.
2: Meanwhile, what happened was, Astavakra began laughing louder than the
1: scholars. కానీ పండితులకు ఆశ్చర్యం వేసింది.
2: The scholars were surprised.
1: మేము నవ్వటంలో ఒక కారణం లేకపోలేదు.
2: There is a reason for our laughing. There is no.
1: కానీ ఇతను నవ్వడానికి కారణం ఏమిటి? ఇది ఒక పెద్ద సమస్యగా ఏర్పడింది.
2: It became a big problem for them as to why this man should laugh at us.
1: ఇలాంటి వికార ఆకారమును చూచిన తక్షణమే ఎట్టి మనిషికైనా కూడాను తనకు తెలియకుండానే ఒక విధమైనటువంటి నవ్వు ప్రారంభం కావచ్చు.
2: Whoever he be, when he looks at a crooked appearance and an appearance which is rather ugly, people would be forced to laugh.
1: ఇది కేవలం అమాయకత్వంగా కూడాను మనం భావించవచ్చు.
2: This may be considered as ignorance.
1: ఒక తల్లి చంటి బిడ్డను ఎత్తుకుని పోతుంటే వెనక ఎవరైనా వస్తుంటే వాళ్ళని చూచి నవ్వుతుంది ఈ చంటి బిడ్డ.
2: An innocent child may be laughing at a person who is coming behind when mother is carrying the child.
1: Chanti bidda takshame elanti varisudaina vaaru kuda teliyakundani navutaru.
2: When a child smiles, every other person who looks at the child will be forced to smile.
1: Ee amayakatvamlo undinatti pavitrata.
2: This is the great test and sacredness of
1: kaani. Ikkada pavitratalo undinatundi amayakatvam ga roopondutundi.
2: There is sacredness which is inherent in innocence.
1: Panditulandaru kuda chaala goppa vaaru.
2: Scholars who have assembled them, they were
1: very great. అమాయకత్వం ఏమాత్రం కూడా చేరలేదు వాళ్ళలో.
2: There is no innocence there.
1: కనుక వారు ఈ యొక్క వ్యక్తి నవ్వటంలో కారణం ఏమిటో అని గుర్తించాలని అందరూ కాచుకొని ఉంటున్నారు.
2: They were eagerly waiting to find out what the cause for this particular person laughing so loudly.
1: ఒక పండితుడు సాహసించి, నాయన నీవెవరో, కానీ నీ రూపం చూస్తే మాకు చాలా నవ్వు వస్తుంటుండాలి, కానీ దీనివల్లనే మేమందరూ నవ్వాము, కానీ నీవు నవ్వడానికి కారణం ఏమిటి?
2: వన్ అమంగ్ ద స్కాలర్స్ మేడ్ బోల్డ్ టు సే దట్ ఓ పర్సన్ హూ ఆర్ యూ, వీ డు నాట్ నో, వెన్ వీ లుక్ అట్ యూ యువర్ ఫారం మేడ్ అస్ లాఫ్, వై ఆర్ యూ లాఫింగ్ ఇన్ రెస్పాన్స్ టు అవర్ లాఫ్టర్.
1: అయ్యా, నేను ఇక్కడ ఏదో గొప్ప పండితుల మహాసభ జరుగుతుండాలని నేను ప్రవేశించాను.
2: వెల్ సార్, ఐ ఎంటర్డ్ దిస్ పర్టికులర్ అసెంబ్లీ థింకింగ్ దట్ దిస్ ఇస్ ఎన్ అసెంబ్లీ ఆఫ్ గ్రేట్ స్కాలర్స్.
1: ఇలాంటి వారంతా ఈ యొక్క సమావేశంలో ఉంటున్నారంటే నేను ఈ జనక మహారాజ్ సమావేశానికే వచ్చి ఉండేవాడిని కాదు.
2: ఇఫ్ ఓన్లీ ఐ హాడ్ నోన్ సచ్ పీపుల్ ఆర్ ఇన్ దిస్ అసెంబ్లీ, ఐ వుడ్ నాట్ హావ్ కమ్ టు దిస్.
1: నేను గొప్ప గొప్ప మహా పండితులంతా ఉంటారని చెప్పి నేను ప్రవేశించాను.
2: ఐ ఎంటర్డ్ హియర్ థింకింగ్ దట్ దేర్ ఆర్ గ్రేట్ స్కాలర్స్.
1: కానీ ఇక్కడంతా చర్మకారులు మాత్రమే ఉంటున్నారు.
2: బట్ దేర్ ఆర్ ఓన్లీ కాబ్లర్స్ హియర్.
1: ఈ మాట వినేటప్పటికి పండితులకు చాలా కోపం వచ్చింది.
2: Those scholars who assembled there were very angry when he uttered like this.
1: Charmakarulu ante cheppulu kutteetundi varu ani dini artham.
2: Charmakarulu refers to a cobbler who stitches.
1: Inta kathinamainatundi padam upayogapadutunnava ani andaru kodanu chaala ugrulainaru.
2: All those scholars were very angry for using such an abusive or insulting word.
1: Astavakru cheppadu.
2: Astavakru
1: mee cheryalaku ee padame sariyainatundi padam annadu.
2: This is a proper word to describe your action, he said.
1: చెప్పులు కుట్టేటువంటి వారికే చర్మం యొక్క విషయం బాగా తెలుస్తుంది, కానీ మిగతా వారికి ఏమాత్రమూ తెలియదు.
2: ఓన్లీ కాబ్లర్స్ విల్ బి ఏబుల్ టు రికగ్నైజ్ ది వాల్యూ ఆఫ్ ద స్కిన్, అదర్స్ వుడ్ నాట్ బి ఏబుల్ టు డూ ఇట్.
1: కాబట్టి మీరందరూ నా చర్మాన్ని చూసి నవ్వుతున్నారు.
2: ఆల్ ఆఫ్ యు ఆర్ లవింగ్ అట్ మై స్కిన్.
1: నా యొక్క పాండిత్యాన్ని చూడటానికి మీరు ప్రవేశపెట్టలేదు.
2: యూ హావ్ నాట్ కేర్ టు ఫైండ్ అవుట్ మై
1: చేయలేదు.
2: యు హావ్ నాట్ మేడ్ ఎనీ ఎఫర్ట్స్ టు నో మై స్కాలర్షిప్.
1: కనుక పండితులైనటువంటి వారు అంతర్దర్శనము కలిగి ఉంటుండాలి.
2: Pandits should have the capacity to look inward.
1: కనుక ఈ అంతర్దర్శనమే లేనటువంటి ఒక తత్వము ఇది పాండిత్యానికి ఒక ఏమాత్రం కొన్ని అవకాశం కాదన్నాడు.
2: A person who does not have an inner vision cannot be described as a scholar at all, he said.
1: ఈ సత్యాన్ని గుర్తించినటువంటి జనకుడు ఇతన్ని ప్రవేశపెట్టి ఇతనితో పాండిత్యం యొక్క విషయాన్ని ప్రదర్శించమని కోరాడు.
2: కింగ్ జనక హూ రికగ్నైజ్ దిస్ పర్టికులర్ ఆస్పెక్ట్ ఆస్క్డ్ హిమ్ టు ఎంటర్ ఇంటు ది అసెంబ్లీ అండ్ ఆస్క్డ్ హిమ్ టు
1: అదే విధముగాని లోకములో ఎంతటి గొప్పవారైనప్పటికీ బాహ్య దృష్టిని మనం అభివృద్ధి పరుచుకుంటాము, కానీ అంతర్దృష్టిని ఏమాత్రం కూడా మనం ప్రయత్నపూర్వకంగా సాధించడం లేదు.
2: ఇన్ ది సేమ్ వే ఇన్ ద వరల్డ్ హౌఎవర్ గ్రేట్ వీ మే బి వీ డెవలప్ ఓన్లీ ఎక్స్టర్నల్ విజన్ అండ్ నాట్ ది ఇన్వర్డ్ విజన్.
1: కనుక నీ యొక్క దేహ సౌందర్యము దేహ పటుత్వము దేహం యొక్క శక్తి సామర్థ్యములు నీవు ఊహించవచ్చును, కానీ దైవము మానసిక పరిశుద్ధమే,
2: చిత్తం
1: యొక్క ప్రభావమే.
2: You may take into account and recognize only the physical features, the physical power, the education, etc. But God looks to
1: హృదయం యొక్క శాంత స్వభావమునే తాను పరిశీలిస్తాడు.
2: God looks to the purity of the heart and the inner peace of the heart.
1: కనుకనే మన అంతర్దృష్టిని మనం అభివృద్ధి పరచుకొని అంతర్భావములను కొంతవరకు ప్రశాంతమైనటువంటి రీతిగా మనము చూచుకోవాలి.
2: We should develop inner vision and develop inner peace.
1: ఎట్టి సమయమునందు కాని మనం ఉద్రేకములకు కాని ఇంకే విధమైనటువంటి యొక్క దీనికి కానీ మనం ఆవేశానికి కానీ మనం గురి కారాదు.
2: అండర్ వాట్ ఎవర్ సర్కమ్స్టెన్సెస్ బీట్ వీ షుడ్ నాట్ బి సబ్జెక్ట్ టు ఈజీ ఎక్సైట్మెంట్.
1: వారి ఎందు ఉండేటువంటి భావములు బయట రాని.
2: ది ఫీలింగ్స్ విచ్ ఆర్ ఇన్సైడ్ విల్ హావ్ టు
1: మ్యాచ్. ఎవరైనా నిన్ను దూషించారనుకో,
2: సమ్వన్ వుడ్ జస్ట్ లెట్ అస్ సే ఇన్సల్ట్ యూ.
1: ఈ దూషించడం వల్ల నీకు ఒరిగేటువంటిది ఏమి లేదు, తరిగేటువంటిది ఏమి లేదు.
2: వాట్ ఈస్ ఇట్ దట్ యు ఆర్ గోయింగ్ టు లూజ్ ఆర్ బై దట్ కైండ్ ఆఫ్
1: ఇన్సల్ట్. నీవు ఏమాత్రం కూడా ఆవేశపూర్వకంగా నీవు ఉద్రేకం తెప్పించుకోరాదు.
2: ఫర్ సచ్ ఇన్సల్ట్ షుడ్ నాట్ రెస్పాండ్ విత్ ఎక్సైట్.
1: ప్రశాంతంగా ఉంటుంటే నీపైన అతనికి కలిగినటువంటి ద్వేషం ఏమిటో అదంతా ఒక్కతూరి బయటపడిపోని.
2: If you are peaceful, all the anger that he has may be poured out.
1: కాని దాని నిలపడానికి నువ్వు ప్రయత్నం చేస్తే ఇది ప్రమాదాన్ని చేకూరుస్తుంది.
2: If you try to obstruct that particular feeling of anger and expression, then it will lead to dangerous situation.
1: ఏదైనా ఒక వ్యక్తికి వామిటింగ్, వాంతులు ప్రారంభమవుతాయి.
2: Let us just assume that a particular person is vomiting.
1: ఈ వాంతులు దేని వల్ల మనకు వాంతులు కలుగుతున్నాయి?
2: వాట్ ఈస్ ద రీజన్ ఫర్ దిస్ వామిటింగ్?
1: ఈ యొక్క ప్రేగుల లోపల ఏదో ఒక మలిన పదార్థం చేరటం చేత, లేక యాసిడ్ ఫామ్ కావటం చేత ఈ వాంతులు ప్రారంభమవుతాయి.
2: ఇట్ ఈస్ అన్ అకౌంట్ ఆఫ్ ది ఎంట్రింగ్ ఆఫ్ సమ్ ఇంప్యూరిటీస్ ఇన్ ది స్టమక్.
1: ఎక్కడ మలినము చేరునో అక్కడ పురుగులు చేరుతాయి.
2: వేర్ ఎవర్ దేర్ ఇస్ ఇంప్యూరిటీ దేర్ విల్ బి ఇన్సెక్ట్స్.
1: ఎక్కడ మరణము పురుగులు చేరునో అక్కడ అనారోగ్యం ప్రారంభం.
2: వేర్ దేర్ ఇస్ ఇంప్యూరిటీ అండ్ ఇన్సైడ్ దేర్ విల్ బి లాక్ ఆఫ్ గుడ్ హెల్త్.
1: కనుక దేహములో ఏ భాగమునందు కూడా మనం మాలిన్యం చేర్చుకోవడానికి ఏమాత్రం కూడా పూనుకోకూడదు.
2: దేర్ఫోర్ వి షుడ్ బి కేర్ఫుల్ టు సీ దట్ నో ఇంప్యూరిటీ సెంటర్ ఇన్ టు అవర్ బాడీ.
1: కనుకనే లోపల ఉండినటువంటి మాలిన్యం చేతనే ఈ విధమైనటువంటి వామిటింగ్ వస్తుంటారు.
2: అన్ అకౌంట్ ఆఫ్ సమ్ ఇంప్యూరిటీ ఇన్సైడ్ ది సిస్టమ్ దేర్ విల్ బి వామిటింగ్.
1: ఈ సమయం లోపల మనం వానికి ఈ వాంతులు నిలపడానికి మందులు ఇవ్వరాదు.
2: At such a time, we should not give medicine to stop his vomiting.
1: Mandulu ichithe em avutundi? Edo tatkalikanga adi nichipothundi kani aa yokka malinyam lopana mundinanta varaku tiriki eppudaina mari raavachchu.
2: If you give medicine, the vomit may not come out, but that will be there in the stomach.
1: Kanuka aa malinyam bayata pade anta varaku neevu ఏమాత్రం కూడా మందులు దానికి ఇవ్వరాదు.
2: యూ షుడ్ అలౌ ఆల్ ది ఇంప్యూరిటీస్ టు కమ్ అవుట్ అండ్ యూ షుడ్ నాట్ అబ్స్ట్రక్ట్ బై గివింగ్ మెడిసిన్.
1: పూర్తి వచ్చిన తర్వాత ఆ బలహీనత కావాల్సింటే నీవు బలాన్ని చేకూర్చు.
2: ఆఫ్టర్ ఆల్ దీస్ ఇంప్యూరిటీస్ ఆర్ కమ్ అవుట్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ వామిటింగ్ దెన్ యూ కెన్ జస్ట్ గివ్ సమ్ మెడిసిన్ టు గివ్.
1: ఈ యొక్క వాంతులు అయిన తర్వాత తాను బలహీనుడైపోతాడు.
2: ఆఫ్టర్ దిస్ వామిటింగ్ హీ బికమ్స్ వీక్.
1: ఈ బలహీనుడైనప్పుడు మనం ఏమి చెప్పినా వింటాడు.
2: వన్స్ హీ బికమ్స్ వీక్, వాట్ ఎవర్ యూ సే హీ విల్ ఒబే.
1: ఈ పద్ధతిని మనం అవలంబించాలి.
2: వి హావ్ టు ఫాలో దిస్ పర్టికులర్ ప్రొసీజర్.
1: వారు ఏమైనా చెప్తున్న సమయంలో దాన్ని మనం అడ్డు తగలకూడదు.
2: వెనెవర్ ఎ పర్సన్ ఇస్ టెల్లింగ్ సంథింగ్ డోంట్ అబ్స్ట్రక్ట్.
1: చెప్పుకొని తనలో ఉన్నటువంటి మాలిన్యం ఎంతవరకు అంత బయటపడిపోని.
2: వాట్ ఎవర్ హి వాంట్స్ టు సే లెట్ హిమ్ సే యాస్ లాంగ్ యాస్ హి వాంట్స్
1: టు లెట్ హిమ్ వహించాలి.
2: అంటిల్ సచ్ టైమ్ హి వుడ్ హావ్ పీస్.
1: ఈ శాంతమే మనకు సౌఖ్యము.
2: దిస్ గివ్స్ యు జాయ్.
1: ఈ సౌఖ్యమే మనకు సంతోషము.
2: ది సేమ్ జాయ్ గివ్స్
1: యు హ్యాపీనెస్. ఈ సంతోషమే మనకు స్వర్గము.
2: దిస్ ఇట్సెల్ఫ్ ఇస్ హెవెన్.
1: ఇలాంటి స్వర్గతుల్యమైనటువంటి ఒక భావాన్ని మనం దూరం చేసుకుని ఏదో మనం అనవసరమైనటువంటి ఉద్రేకాల్లో మనం ప్రవేశించరాదు.
2: వై షుడ్ వి బికమ్ డిస్టెంట్ టు సచ్ హెవెన్లీ ఫీలింగ్స్ అండ్ వై షుడ్ వి గెట్
1: ఓర్పు అనేటువంటిది మానవునికి ప్రధానమైనటువంటి యొక్క గుణం.
2: దిస్ క్వాలిటీ ఆఫ్ పేషెన్స్ ఇస్ ఎ వెరీ ఇంపార్టెంట్.
1: ఉన్న సద్గుణములన్నింటికంటే కూడా ఇదే చాలా గొప్ప గుణము.
2: ఆఫ్ ఆల్ ది క్వాలిటీస్ గుడ్ క్వాలిటీస్ ఎ పర్సన్ కెన్ హ్యావ్ పేషెన్స్
1: పర్యాయంలో చెప్పాను.
2: స్వామి హెస్ సెడ్ ఎ నంబర్ ఆఫ్ టైమ్స్
1: క్షమ సత్యం.
2: Forbearance is truth.
1: Chama dharmamu.
2: Forbearance is dharma.
1: Chama vedamu.
2: Forbearance is veda.
1: Chama ahimsa.
2: Forbearance is non-violence.
1: Chama dharmamu.
2: Forbearance is dharma also.
1: Chama santoshamu.
2: It also is joy.
1: Chama sarvamu.
2: It is everything.
1: క్షమ సర్వస్వము సర్వలోకములందు.
2: ఇట్ ఇస్ ఎవ్రీథింగ్ ఇన్ ఆల్ ద వరల్డ్స్ పుట్ టుగెదర్.
1: ఈ క్షమను మనము కలిగి ఉండినప్పుడే వానికి దమము ఉపరితీతి అన్ని కూడా ప్రవేశిస్తాయి.
2: వెన్ ఎ పర్టికులర్ పర్సన్ హ్యాస్ దిస్ క్షమ దెన్ ఓన్లీ విల్ బి ఏబుల్ టు అక్వైర్ ది అదర్ థింగ్స్ లైక్ దమ ఉపరతి అండ్ ఆల్ ద అదర్ థింగ్స్.
1: కనుక దీనిని మనం లోపల పవిత్రమైనటువంటి యొక్క పరిశుద్ధంగా మనం భావించాలి.
2: దిస్ మస్ట్ బి కన్సిడర్డ్ యాజ్ ఎన్ ఇంప్యూరిటీ.
1: గుణమును మనం ఏనాడు మనం దూరం చేసుకుందామో అదే లోపల పరిశుద్ధము.
2: ఓన్లీ వెన్ వి ఫ్రీ అవర్ సెల్స్ ఫ్రమ్ బ్యాడ్ క్వాలిటీస్ దట్ విల్ బ్రింగ్
1: పైపైన సోపులు పౌడర్లు వేసుకుని తిక్కుని కేవలం పవిత్రంగా ఒక వాసన ఉన్నంత వేసుకుని ఉండినంత మాత్రమే అది పరిశుద్ధం కాదు.
2: ఎక్స్టర్నల్ అప్లికేషన్ ఆఫ్ సోప్ పౌడర్స్ ఎట్సెట్రా అండ్ సచ్ పర్ఫ్యూమ్స్ దే ఆర్ నాట్ గోయింగ్ టు ప్యూరిఫై యూ ఇంటర్నల్.
1: పరిశుద్ధం ప్రతి ఒక్కరూ గావించుకోవచ్చును.
2: ఎక్స్టర్నల్లీ వీ మే ప్యూరిఫై అవర్ సెల్స్
1: కానీ అంతర్శుద్ధి అతి అవసరమైనటువంటి.
2: ఇన్నర్ ప్యూరిటీ
1: కారణం ఏమనగా అంతర్బహిర్త సర్వవ్యాప్య నారాయణ. భగవంతుడు లోపల బయట ఉంటున్నాడు.
2: ది రీజన్ ఈస్ లార్డ్ ఈస్ బోత్ ఇన్సైడ్ అండ్ అవుట్ సైడ్.
1: కనుక భగవంతుడు ఉన్నటువంటి ప్రదేశాన్ని పవిత్రమైనటువంటి ప్రదేశంగా మనం నిరూపించాలి.
2: ది ఎంటైర్ ప్లేస్ వేర్ లార్డ్
1: ఇది పరిశుద్ధమైనటువంటి స్థానంగా మనం ఏర్పరచుకోవాలి.
2: వీ హావ్ టు ప్యూరిఫై ఇట్.
1: బయట ప్రపంచం నందు ఉండేటువంటి ప్రపంచంలో భగవంతుడు మనకు గోచరం కాదు.
2: ది లార్డ్ ఇన్ ది ఎక్స్టర్నల్
1: అంతర్భావం నందు ఉండేటువంటి భగవంతుడే మనకు సర్వత్రా వెంట జంట ఇంట కంటి రెప్పవలే కాపాడుతూ ఉంటాడు.
2: ది ఇన్డ్వెలింగ్ గాడ్ అలోన్ విల్ బి ఏబుల్ టు గివ్ యూ ఆల్ ప్రొటెక్షన్ బీట్ వేర్ ఎవర్ యు గో.
1: కనుక ఇక్కడ స్థితప్రజ్ఞ లక్షణం లోపల మానవుడు ఎట్టి గుణములను కలిగి ఎట్టి స్వభావముల చేత తాను ఆదర్శవంతమైనటువంటి ఒక వ్యక్తిగా రూపొందింప చేసుకోవచ్చుననేటువంటి విషయాన్ని ఈ సాంఖ్య యోగంలో అమితంగా బోధిస్తూ వచ్చాడు కృష్ణుడు.
2: కృష్ణ హాస్ టాట్ ఇన్ సాంఖ్య యోగ వాట్ ఆర్ ద క్వాలిటీస్ విచ్ విల్ మేక్ ఎ పర్సన్ అన్ ఐడియల్ పర్సన్ అండ్ ఎ స్థితప్రజ్ఞ.
1: ఇక్కడ శమం.
2: టేక్ వన్ శమం.
1: మనశ్శాంతి.
2: ఇట్ ఈస్ పీస్ ఆఫ్ మైండ్.
1: దమము.
2: దమం.
1: ఇంద్రియ నిగ్రహం.
2: ఇట్ ఈస్ సెన్స్ కంట్రోల్.
1: ఉపరతి.
2: ఉపరతి.
1: ఒక విధమైనటువంటి యొక్క తీవ్రమైనటువంటి యొక్క ఆవేదన.
2: ఇట్ ఈస్ ఎ టైప్ ఆఫ్ యాంగ్విష్.
1: అనగా ఒక విధమైనటువంటి పవిత్రమైనటువంటి భావంతో కూడినటువంటిది ఉపరతి.
2: ఇట్ ఈస్ యాంగ్విష్ అసోసియేటెడ్ విత్ ఎ సేక్రెడ్ ఫీలింగ్.
1: తితీక్ష.
2: తితీక్ష.
1: ఎట్టి క్లేశ సమయంలందైనా కూడాను అచంచలమైనటువంటి ఒక స్థిరత్వాన్ని కలిగి ఉంటుండాలి.
2: ఇట్ ఈస్ ఎ ఫీలింగ్ ఆఫ్ స్టడీనెస్ అండ్
1: ఎలాంటి బాధలు ఎలాంటి దుఃఖములు ఎలాంటి విచారములు సంభవించినప్పటికీ ఏమాత్రం కూడా చెలించినటువంటి యొక్క బుద్ధిని భ్రమించినటువంటి మనసును కలిగి ఉంటుండాలి.
2: వాట్ ఎవర్ బి ది టెస్ట్ వాట్ ఎవర్ బి ది ట్రిబులేషన్స్ వాట్ ఎవర్ బి ది ట్రైయింగ్ సర్కమ్స్టెన్సెస్ హ్యావింగ్ ఎ స్టడీ మైండ్ అండ్ అన్డెల్యూటెడ్ మైండ్ అండ్ అన్ అన్వేవరింగ్ మైండ్ దిస్ ఈస్ ఉపరతి.
1: తితీక్ష. ఉపరతి అనగా వాంఛలు ఎందుకు త్యాగము చేర్చుకోవటం.
2: ఉపరతి మీన్స్ రినౌన్సింగ్ డిజైర్స్.
1: శ్రద్ధ అనగా గురువునందు కాని పండితులు ఎందు కాని తాను విశ్వసించినటువంటి పరమాత్మను ఎందు కాని నిశ్చలత్వం. ఆ వాక్యాన్ని ఒక శాస్త్ర వాక్యమో భగవత్ వాక్యాన్నో గాఢంగా విశ్వసించేటువంటి ఒక స్థితిని శ్రద్ధ అంటారు.
2: శ్రద్ధ రెఫర్స్ టు హ్యావింగ్ ఎ ఫర్మ్ ఫెయిత్ ఇన్ ద వర్డ్స్ ఆఫ్ ద గురు ఇన్ ద వర్డ్స్ ఆఫ్ ద స్క్రిప్చర్ ఇన్ ద వర్డ్స్ ఆఫ్ గ్రేట్ పీపుల్.
1: సమాధానం.
2: సమాధానం.
1: ఈ సమాధానం అంటే ఏమిటంటే అన్నింటి ఎందుకును సంతృప్తి కలిగి ఉంటుండాలి.
2: సమాధాన రెఫర్స్ టు హ్యావింగ్ కంటెంట్మెంట్ అండర్ ఆల్ సర్కమ్స్టాన్సెస్.
1: ఉపరితి అనగా వాంఛలు ఎందుకు త్యాగము చేర్చుకోవటం.
2: ఉపరితి మీన్స్ రినౌన్సింగ్ డిజైర్స్.
1: శ్రద్ధ అనగా గురువునందు

0: ചിത്തേകാഗ്രത അത്യവസരം.
1: നോട്ട് മെയിൻലി ദാറ്റ് കോൺസെൻട്രേഷൻ ഓഫ് മൈൻഡ് ഈസ്
0: ഈ ചിത്തേകാഗ്രത ഉണ്ടിലപ്പോഴേ
1: ഓൺലി വെൻ എ പേഴ്സൺ ഹാസ് കോൺസെൻട്രേഷൻ ഓഫ് മൈൻഡ്
0: മാനവനി എന്തു അചഞ്ചലത്വമോ ഏർപ്പെടുത്തുന്നു.
1: Man will be able to have firmness, steadiness.
0: അചഞ്ചലത്വം ഏർപ്പെടുന്നപ്പോഴേ
1: ഓൺലി വെൻ ഹി ഹാസ് സ്റ്റഡിനെസ്
0: മാനവനി എന്തു ഒക്കെ വിധമായ തീവ്രമായ ശ്രദ്ധ മനം ചേക്കൂരുത്തുന്നു.
1: Then only he will be able to develop firm faith.
0: ఈ తీవ్రమైనటువంటి శ్రద్ధ బయలుదేరినప్పుడే వాంఛలి ఎందు కొంతవరకు విరక్తి కలుగుతుంది.
1: ఓన్లీ వెన్ హీ హాస్ ఇంటెన్స్ ఫెయిత్ హీ విల్ బి ఏబుల్ టు డెవలప్
0: వాంఛలి ఎందు విరక్తి కలిగినప్పుడే ఇంద్రియములు తమంతటి తామే నిగ్రహించుకోవడానికి అవకాశం ఏర్పడుతుంది.
1: వెన్ వన్ హాస్ డిస్గస్ట్ ఫర్ డిజైర్స్ ఆఫ్ ది ఆబ్జెక్ట్స్ ఇన్ ది వరల్డ్
0: ఇంద్రియ నిగ్రహం కలిగినప్పుడే మనశ్శాంతి చేకూరుతుంది.
1: దెన్ ఓన్లీ విల్ హావ్ సెన్స్ కంట్రోల్ అండ్ దెన్ ఓన్లీ
0: మనశ్శాంతి చేకూర్చినప్పుడు అంతర్బహిర్ పరిశుద్ధం ఏర్పడుతుంది.
1: వెన్ దేర్ ఇస్ పీస్ ఆఫ్ మైండ్ దేర్ ఇస్ ఇన్నర్ అండ్ అవుటర్ ప్యూరిటీ.
0: అంతర్బహిర్ పరిశుద్ధం ఏర్పడినప్పుడు ఓర్పు సహజంగా మన స్వరూపం అయిపోతుంది.
1: వెన్ దేర్ ఇస్ ఇన్నర్ అండ్ అవుటర్ ప్యూరిటీ పేషెన్స్ విల్ బికమ్ ఆటోమేటిక్ సెకండ్ నేచర్.
0: కనుకొని ఈ ఐదు విధములైనటువంటి భావములు సాధకుడు అత్యవసరంగా సాధించాలి అని నిరూపించాడు.
1: దేర్ఫోర్ ఎవ్రీ సాధక హాస్ బీన్ ఆస్క్డ్ టు ప్రాక్టీస్ దీస్ ఫైవ్ టైప్స్ ఆఫ్ క్వాలిటీస్.
0: కేవలం శ్లోకములు కంఠస్థం చేసినంత మాత్రమున మనకు ఏమాత్రము ఫలితం రాదు.
1: బై హార్ట్ గా మెమరైజింగ్ ది శ్లోకమ్స్ వన్ వుడ్ నాట్ బి ఏబుల్ టు అచీవ్.
0: కంఠస్థము చేయటంతో పాటు ఒకటి రెండు విషయాలైనా మన నిత్య జీవితంలో మనము నిరూపించాలి.
1: అలాంగ్ విత్ మెమరైజింగ్ ది శ్లోకమ్స్ వన్ ఆర్ టూ థింగ్స్ అట్లీస్ట్ షుడ్ బి ప్రాక్టీస్డ్ ఇన్ డైలీ లైఫ్.
0: అప్పుడే గీతా మకరందము మన హృదయమును చేరగలదు.
1: దెన్ ఓన్లీ ద ఫ్రాగ్రెన్స్ ఆఫ్ గీతా విల్ బి ఏబుల్ టు ఎంటర్ ఇన్ టు అవర్ హార్ట్.
0: కనుక ప్రతి దినము కూడాను మీరు అనుభవించేటువంటి ఈ ఆనందమును క్రమక్రమేణ అంతర్ముఖం గావించుకున్నటకు తగిన కృషి చేయాలని నేను ఆశిస్తున్నాను.
1: స్వామి ఈజ్ జస్ట్ విషింగ్ that all this great joy which we are enjoying every day we'll have to practice by making it inward property of our own selves.
2: That was the 33rd in a series of 34 discourses Bhagavan delivered on Gita in 1984. In this discourse, which was delivered on 15th September 1984, Bhagavan explained the secret behind performing action without the expectation of its result.

0: సత్యంబునందుండి సర్వంబు సృష్టించే సత్యంబునందడగే సర్వసృష్టి సత్యమహిమలేని స్థలమేది కనుగొన్న శుద్ధ సత్వమిదియే చూడరయ్యా, శుద్ధ సత్వమిదియే చూడరయ్యా.
1: ఇట్ ఈస్ అవుట్ ఆఫ్ ట్రూత్ ద హోల్ క్రియేషన్ ఒరిజినేటెడ్ అండ్ ది ఎంటైర్ క్రియేషన్ వుడ్ గో బ్యాక్ అండ్ మర్జ్ ఇన్ టు దిస్ ప్రిన్సిపల్ ఆఫ్ ట్రూత్. దేర్ ఇస్ నో ప్లేస్ without this principle of truth. And this is pure, unsullied, primordial truth itself.
0: Satyamu panchabhautikamu satyamu kudaka tappadeppudum satyamu niramayundu ganutimpagar

0: It is the body with the senses that is bound to perish and fall. But the truth is eternal, immortal. It has neither beginning nor an end. It is neither in bondage nor liberated.
1: Prema Saruplara.
0: Embodiments of love.
1: నేటి ఉదయము హైదరాబాద్ నుంచి వచ్చిన భక్తులు మృదుమధురంగా శ్రవణానందాన్ని అందించారు.
0: దిస్ మార్నింగ్ డివోటీస్ ఫ్రమ్ హైదరాబాద్ మేడ్ ఎ ప్రెజెంటేషన్ ఎ మ్యూజిక్ ప్రోగ్రామ్ విచ్ ఇస్ క్వైట్ మెలోడియస్.
1: ఇది కేవలము శ్రవణానందమే కాకుండా ఇది మననానందం కూడాను కలిగించింది.
0: ఇట్స్ నాట్ మియర్లీ ఫీస్ట్ టు ది ఇయర్, ఇట్ ఆల్సో ఫీస్ టు ద మైండ్.
1: ప్రేమకు మించినటువంటి పదార్థం మరొకటి లేదు.
0: దేర్స్ నో అదర్ మెటీరియల్ బియాండ్ ద లవ్.
1: ఇట్టి ప్రేమను గురించి ఎవరన్నీ చెప్పినను ఇదికి తక్కువే అవుతుంది, కానీ దీనికి మించినటువంటిది కానే లేదు.
0: హౌవర్ వెల్ వన్ ట్రైస్ టు నారేట్ ఎక్స్టోల్ అండ్ ఎక్స్ప్లెయిన్ ఇన్ డెప్త్ ద ప్రిన్సిపల్ ఆఫ్ లవ్, ఇట్ వుడ్ బి ఇన్సఫిషియంట్ అండ్ ఇన్అడిక్వేట్.
1: ప్రేమ లేని మానవుడు, ప్రేమ లేని జీవుడు జగత్తులో కానరాదు.
0: ఇన్ దిస్ వాస్ట్ వరల్డ్ you don't find any human being or a creature without this love.
1: దేని స్థాయికి తగినటువంటి ఒక బరువు ఆ స్థాయికి తగినటువంటిదిగా ఉంటుంది.
0: The intensity and the profundity, depth of love depends upon the stature and the level.
1: ముఖ్యముగా ప్రేమ ఇట్టిది అట్టిది అని ఎవరు చెప్పలేరు.
0: Most importantly, none can estimate or declare with all the decision the state of love, this way or that way.
1: Chimalo Brahmalo Sivakesha Bhadavalalo Prema Mira Velasiunde Mirdu Vahinchina Rama Nannu Brovara Annadu Tyagaraja.
0: It was Saint Chagaya who sang in praise of the principle of divinity that exists right from an end to the cosmic Brahman. And there is this divinity in Shiva and Keshava. O Rama, you are present in all of them and you are my refuge.
1: Shiva yokka rupamu ettidi, Brahma yokka rupamu ettidi ani vicharistu pote Brahmamu akanda jyoti vale velugutu untundadi. Shiva అత్యంత స్వల్పమైనటువంటి రేపాన్ని ధరించి తిరుగుతూ ఉండాలి.
0: వాట్ ఇస్ ది ఫార్మ్ ఆఫ్ ఎన్ ఎంట్, వాట్ ఇస్ ది ఫార్మ్ ఆఫ్ బ్రహ్మన్? ద బ్రహ్మన్ ఈజ్ అన్ ఇన్ఫినిట్ ఎఫల్జెన్స్ బ్రిలియన్స్ ఆఫ్ లైట్, వైల్ ఎంట్ ఈజ్ సో స్మాల్ అండ్ సటిల్ క్రీచర్ మూవింగ్ అరౌండ్.
1: ఈ విధముగా ఒకదానికొకటి పోల్చి చూచినా దీనికి పోలికనే చేరదు.
0: Therefore, we cannot compare anyone with any other.
1: ఒకానొక సమయంలో
0: at one time
1: ఎలుగు బంటుకు ఆకలి వేసింది.
0: The bear was very hungry.
1: ఆ ఎలుగు బంటు ఆ చీమల పుట్టల దగ్గరికి వచ్చి నాకు ఆకలి వేస్తుండాలి, నేను ఇంక భరించుకోలేను, నాకేదైనా కొంత మీరు దాచినటువంటి ఆహారంలో కొంత ఇచ్చి నన్ను ఆహారం తీర్చండి అని అడిగింది.
0: The bear approached the ant hill and went on pleading with all the ants, telling that I am very hungry, I want you to serve me little food to continue to live.
1: చీమకు నవ్వు వచ్చింది. నేనెక్కడ, నీ స్వరూపం ఎక్కడ, ఈ స్వరూపాన్ని పెంచేటువంటి యొక్క ఇది నా దగ్గర ఉన్నదా, లేదు. నేను చాలా అల్పస్వరూపాన్ని అల్పంగా తీసిపెట్టుకుంటున్నాను. అంతే తప్ప నిన్ను పోషించేటువంటి ఒక శక్తి నాకు లేదు అని చెప్పింది.
0: The ant went on smiling and said, O bear, what is your form? How big you are? How small I am? I don't have sufficient food to feed you.
1: కాని ఈ చీమల యొక్క సహజము 6 నెలలంతా కూడాను తమ భవిష్యత్తుకు తగినటువంటి యొక్క ఆహారాన్ని కూడబెట్టుకుంటుంది.
0: Ants are quite strategic in storing the food spread over 6 months period for future use.
1: అలాంటి నా శక్తిని ఈ యొక్క ఇది బంటు వర్ణించటము చాలా హీనంగా ఉంటుండాలి.
0: It will be belittling if the bear goes on praising my capacities because I am so simple.
1: చీమ లోపల వెళ్ళింది, కావలసినంత ఆహారాన్ని తమ స్నేహితుల ద్వారా తెప్పించుకొని పైకి అందించింది.
0: The ant has gone in and brought forward plentifully all the food collected by it and also its associates.
1: అప్పుడు ఈ ఎలుగుబంటుకు చాలా ఆశ్చర్యం వేసింది.
0: The bear was very much surprised on this.
1: ఈ చిన్న చూపు, ఈ చిన్న చీమ ఇంత ఆహారాన్ని ఏ విధంగా కూడబెట్టుకున్నది, ఇది చాలా ఆశ్చర్యకరంగా ఉంటుండాలి అని చాలా ఆశ్చర్యపడింది.
0: The bear was very much surprised at this incident, thinking that such a tiny creature like an ant, how is it possible for it to amass so much of food plentifully?
1: కూడబెట్టుకునవలనని ఆశనే కలిగిన ఎటువంటి స్వరూపమైనా కూడాను దాన్ని కూడగట్టుకుంటుంది.
0: If one has this desire to amass, whatever may be the form, one would amass, collect, gather.
1: కానీ ఈనాటి మానవుడు, చాలా అఖండ తెలివి కలిగినటువంటి మానవుడు,
0: man being highly intelligent today,
1: తన ఆనాటికి తగినటువంటి యొక్క తిండిని తాను కూడబెట్టుకోలేకపోతున్నాడు.
0: He is not able to gather the food which is essential for his daily life.
1: దీంట్లో మనం ఆశ్చర్యపడనక్కర్లేదు.
0: You don't need to be surprised at this.
1: జంతువు నామ నరజన్మ దుర్లభం అన్నారు.
0: It is said that human life is the rarest among all of the living beings.
1: మనము భగవంతుడు అందించినటువంటి యొక్క ఆహారమును అంతో ఇంతో తిని దానిలోని భాగమునంతా కూడా కూడబెట్టుకుని పోషిస్తూ వస్తున్నాము.
0: However, we acquire the food that is essential for us and partake to the extent we need and carry on our life sojourn.
1: ఈ తెలివితేటలు చీమ ద్వారా మానవుడు గుర్తించుకోగలుగుతున్నాడు.
0: This intelligent man can, certainly intelligence can be noticed in the life of an ant.
1: ఇంత తెలివి కలిగినటువంటి ఒక చీమ ఇంతటి ఫుడ్ను తయారు చేసుకొని, ఇంత ఫుడ్ను భుజించి, ఇంత ఫుడ్ను మిత్రులకు పెట్టి తాను ఇంకా దాచిపెట్టుకోగలుగుతున్నాడు.
0: These ants are able to have their own food besides sharing with others and yet store for future.
1: ఈ విధంగా జగత్తులో వెతికి చూచిన మానవుడి కంటే గొప్ప తెలివితేటలు గలవాడు ఈ జగత్తులో కానరాడు.
0: If you inquire and investigate, you do not find any other living being or creature more intelligent than human being himself.
1: కాని అట్టి మానవుడు తన యొక్క తెలివితేటలను అధికంగా పెంచుకోలేకపోతున్నాడు.
0: Man being intelligent, but he is not able to grow to the stature of an intellectual.
1: ఈ పెంచుకుని దాచిపెట్టుకొని 10 మందికి తిరిగి అందించుకోవటం ఈ తెలివితేటలు ఓ చీమ ఎంత మాత్రమే ఉంటున్నది.
0: This sort of ordinary intelligence of gathering the food essential for one's own life and to store for future is present in an ant itself, a tiny creature.
1: ఈ విధంగా మనము యోచన చేస్తూ జగత్తునంతా కూడా చుట్టి చుట్టి చేరినప్పుడు ఎంతయో గొప్ప తెలివితేటలు మానవుని అందు ఉంటున్నవి.
0: విల్ సర్టన్లీ అండర్స్టాండ్ దట్ మ్యాన్ ఈజ్ హై ఇంటెలిజెంట్ ఎండోడ్ విత్ ఇంటెలెక్ట్ అండ్ హీఈస్ ప్యారలల్ టు నన్.
1: ఇట్టి తెలివితేటలు ఉండి కూడాను మానవుడు అల్పుడై తిరుగుతున్నాడు.
0: బీయింగ్ హైలీ ఇంటెలిజెంట్ మ్యాన్ కన్సిడర్స్ హింసెల్ఫ్ సో లో అండ్ మీన్ అండ్ మూవ్స్ అబౌట్.
1: స్వార్థ సప్రయోజనములు అధికంగా పెంచుకోవటం చేతనే మానవుడు ఈ హీనస్థితికి దిగజారిపోతున్నాడు.
0: మ్యాన్ హెస్ కమ్ డౌన్ హిస్ స్టేచర్ సో మీన్ అండ్ సో లో బికాస్ ఆఫ్ సెల్ఫిష్నెస్ అండ్ సెల్ఫిష్ ఇంట్రెస్ట్.
1: మానవునకు జగత్తులో ఏది తక్కువ?
0: ఇన్ ఫ్యాక్ట్ వాట్ ఈస్ దట్ హీ రన్ షార్ట్ ఆఫ్. There's no dearth, there's no shortage, in fact, for man.
1: Anni kudanu unnavi, kani delini eppudu delini upayoga pettukovali aneekante vidividanamunu gurtinchukolekapothunnadu.
0: Having been endowed with abundance of all the material available around him, he is not able to know and decide how much has to be used when.
1: Ee manavathvamlo undinatundi okka అల్పమైనటువంటి గుణమును అధికం చేసుకోలేకపోతున్నాడు మానవుడు.
0: మ్యాన్ ఈజ్ నాట్ ఏబుల్ టు ఇంప్రూవ్ హింసెల్ఫ్ అవుట్ ఆఫ్ హిస్ మీన్ క్వాలిటీస్.
1: చీమలను చూచి దోమలను చూచి మానవుడు నేర్చుకోగలుగుతున్నాడు తెలివితేటలను.
0: ఇన్ ఫ్యాక్ట్ దిస్ వైడ్ స్కోప్ టు లెర్న్ ఫ్రమ్ యాంట్స్ అండ్ మస్కిటోస్.
1: ఇంత చిన్న చీమ ఎక్కడో కారిక కుట్టితే తల వరకు కూడా ఈ తెలివితేటలు పోయి ఈ చీమను చంపడానికి ప్రయత్నిస్తాడు.
0: When the ant bites you, you'll certainly feel the sensation all over the body and you'll attempt to kill it.
1: కానీ తనకు తాను తెలుసుకోలేకపోతున్నాడు.
0: But he is not able to know his own inborn intelligence.
1: ప్రేమ స్వరూపులారా,
0: embodiments of love.
1: ప్రేమకు మించినటువంటి పదార్థము, ప్రేమకు మించినటువంటి యొక్క శక్తి ఎక్కడ చూసినా కూడా లేదు.
0: ఇన్ దిస్ వాస్ట్ యూనివర్స్ దేర్ ఇస్ నో గ్రేటర్ పవర్, దేర్ ఇస్ నో హైయర్ మెటీరియల్ దాన్ లవ్.
1: ఎక్కడ చూసినను ప్రేమ ఒక్కటి మాత్రమే గొప్ప శక్తిగా మనకు కనిపిస్తున్నది.
0: ఎవ్రీవేర్ వేర్ ఎవర్ యూ నోటీస్ యూ విల్ ఫైండ్ ద మోస్ట్ పవర్ఫుల్ లవ్ ఎగ్జిస్టెంట్.
1: ఒక ప్రేమ ఇంటి దగ్గర ఉన్నటువంటి యొక్క తోటమాలతో చేరి ఇల్లును కాపాడుతూ వస్తుంటుంది.
0: అండ్ దిస్ లవ్ సర్టన్లీ టేక్స్ కేర్ ఆఫ్ ద రెసిడెన్స్ ఆఫ్ ద హోమ్స్.
1: ఈ విధంగా తాను కాపాడుకుంటూ పోవటం లోపల ఎంతటికైనా త్యాగం వచ్చి తాను పరిశుద్ధంగా ఉంటాడు.
0: సో ఈజ్ రెడీ టు సాక్రిఫైస్ అండ్ ప్రిపేర్ టు ప్రొటెక్ట్ హిమ్సెల్ఫ్.
1: మానవులకు స్వార్థము స్వప్రయోజనము మితిమీరిపోవటం చేతని ఈ తెలివితేటలు గతి తప్పి దారి తప్పిపోతున్నది.
0: మ్యాన్స్ ఇంటెలిజెన్స్ ఇస్ మిస్డైరెక్టెడ్ పర్వర్టెడ్ బికాస్ ఆఫ్ ఇంక్రీజింగ్ సెల్ఫిష్నెస్ అండ్ సెల్ఫిష్ ఇంట్రెస్ట్.
1: ఈ స్వార్థం అన్నటువంటిది మనం దూరం చేసినప్పుడే మనలో ఉన్నటువంటి చిన్న శక్తి అయినా కూడాను గొప్ప శక్తిగా రూపొందుతుంది.
0: వెన్ వన్స్ వీ డిస్టెన్స్ అవర్ సెల్వ్స్ ఫ్రమ్ సెల్ఫిష్నెస్ ఈవెన్ స్మాల్ వర్చ్యూస్ క్వాలిటీస్ వుడ్ సర్టన్లీ ఇంక్రీజ్.
1: కనుక మన ఎందున్నటువంటి యొక్క చిన్న తెలివిని కూడాను మనం ఘనంగా మార్చుకోవచ్చు.
0: యు మే బి ఇంటెలిజెంట్ టు ఎ లిటిల్ ఎక్స్టెంట్ బట్ యు కెన్ బి మైటీ ఇంటెలిజెంట్ విచ్ ఈజ్ ఇన్ యువర్ హ్యాండ్స్.
1: మానవునకు ఏ విధమైనటువంటి తెలివితేటలు తక్కువ కాలేదు.
0: మ్యాన్ ఈజ్ నాట్ షార్ట్ ఆఫ్ హిజ్ ఇంటెలిజెన్స్.
1: మానవునకు కావలసినంత తెలివితేటలు శక్తి కుశలత అభివృద్ధిగానే ఉంటున్నది.
0: He has got all the intelligence that he deserves and the power.
1: ఇంత ఉండి కూడాను తాను ఏ విధంగా దాన్ని కాపాడుకోవాలి, ఎక్కడ దీన్ని దాచుకోవాలి, ఏ సమయంలో దీన్ని ఉపయోగించుకోవాలి అనేటువంటి విధి విధానం ఏమాత్రమో గుర్తించడానికి ప్రయత్నించలేదు.
0: Man is not making an attempt to understand how to make use of his latent energy and the power and the intelligence, in what direction it has got to be used, when, where and how.
1: Prema Sarupulara.
0: Embodiments of love.
1: Inati Vidyatulu. Enyo Patamana Chadutunaru.
0: Students today study a lot.
1: Ah Chadivi Chadivi. Ah Vidyatu Chadavana 20 Yoka Pustamule Garimichadu.
0: In fact, we don't come across the books which are not read out by our students.
1: Pustakamala Nundi Mastuga Chadavunde.
0: There's lot of knowledge in books.
1: Mastakamundi Matti Mendu.
0: The Pustaka book has got Mastuga plentifully knowledge, but Mastaka the head is full of mud or matti.
1: Anuga Upayogamulena 20 Padatmanu Tanalo Chetskunad.
0: It only means he's stuffing his head with all unnecessary material.
1: Manavudu Jivitamanuku Osaramena 20 Shakti ni Tanu.
0: Man is misusing the energy which is necessary for his daily life.
1: Kanuka manavuni ichinatvanti shakti chadu chadu sanjalu tama yokka sariyainatvanti upayogamulu yokke ichadu.
0: Therefore the knowledge is given to students that they gather from books to lead a proper life.
1: Chaduvu chaduvu chadivi chavanga netiki.
0: Having been educated, having acquired knowledge, after all what is going to happen in future, one has to die inevitably. We have to learn so as to be immortal.
1: Kanuka manamu chavulene chadu chadukovali.
0: We have to be learned or educated so as to be immortal or deathless.
1: Yavaru adigithe daniki taginattuga jawabu cheppetuvanti buddhini ఉంచుకున్నారు కానీ దాన్ని సరైన సమయంలో ఉపయోగించుకోవడానికి తగిన ప్రయత్నం చేయటం లేదు.
0: యూ హ్యావ్ గాట్ గుడ్ ఆన్సర్స్ టు క్వశ్చన్స్ పుట్ టు యూ, బట్ యూ డు నాట్ నో హౌ టు మేక్ యూజ్ ఆఫ్ దీస్ థింగ్స్ ఇన్ యువర్ లైఫ్ ఎట్ అన్ అప్రోప్రియట్ టైం.
1: ఎంఏలు బిఏలు పాస్ అయి వచ్చి పేరుగాంచిన పెద్ద వారలైనా,
0: having had the degrees like BA and MA, you may be reputed elderly people.
1: Sampadalundiyu saddana parulaina pudavagitni ganna punyulaina.
0: You may be virtuous now, reputed with all the wealth and property, being known as a man of charity.
1: Ayura arogyambu anavasantam undi paripurna parulagu varulaina.
0: You may be physically strong and blessed with a long life.
1: కాని ఇన్ని చదువులు చదివి కడపటికి తన చదువు ఏ వరకు దిగుతురాది.
0: ఇన్ వాట్ వే ఆల్ ది నాలెడ్జ్ ఎడ్యుకేషన్ వన్ హ్యాస్ రిసీవ్డ్ వుడ్ కమ్ టు హిజ్ రెస్క్యూ అల్టిమేట్లీ.
1: ఇది నిత్య జీవితం లోపల పరులకు సద్వినియోగపరిచేటువంటి యొక్క విధానంలో దీన్ని ఉపయోగించుకోవాలి.
0: వీ హ్యావ్ టు మేక్ యూజ్ ఆఫ్ అవర్ ఎడ్యుకేషన్ ఇన్ సర్వీస్ టు అదర్స్.
1: లోకములో మానవులకు ఇచ్చినటువంటి సంపదలన్నీ కూడాను పరులకై ఉపయోగించుకునే నిమిత్తమై అందించాడే గాని తన స్వార్థ సప్రయోజనముల నిమిత్తమై తాను తీసుకోమని చెప్పలేదు.
0: గాడ్ హ్యాస్ గిఫ్టెడ్ అస్ ఆల్ ద వెల్త్ ప్లెంటిఫుల్లీ ఓన్లీ టు షేర్ విత్ అదర్స్ అండ్ నాట్ టు అమాస్ ఫర్ వన్స్ ఓన్ సెల్ఫ్.
1: ఏదైనా ఒకదాన్ని మనం చూసినప్పుడు అది ప్రతిదానికి కూడాను పరోపకారం చేస్తూ వస్తుండాలి.
0: If you watch anything, you will find the spirit of service.
1: Paropkaratham idam shariram.
0: The body is meant to serve.
1: Shariram ichinatvanti tini tirigatam kosam kadu.
0: The body is not merely for eating and drinking.
1: Tinigi tini tirvicheyatanu penchukoni vaatini sadvinyogaparchi manavatvanni paiga teppinchukovatam kosam ani ichadu.
0: The body is gifted to eat and to maintain the body, to improve one's own intelligence and know one's own nature.
1: Kaluka manam chadive chadugulu gani telusukunna telivitetalu gani anni kudunu tana nimittam kaadu.
0: Therefore the knowledge, education and intelligence is not to be self-centered.
1: Samajam yokka sadviniyogamunakai సమాజం యొక్క తోడ్పట్టు కోసమని ఈ యొక్క తెలివితేటలను మనం ఉపయోగించాలి.
0: We have to make use of our intelligence for society to serve everybody in the neighborhood.
1: ఈ సత్యాన్ని విసర్జించి ఏదో కొత్తది తెలుసుకున్నానని తాను ముందుకు వచ్చి అనేక రకములుగా పాటుపడుతున్నాడు.
0: Man has forgotten this basic fundamental truth and he is under false impression that he has come to know something new and leading a perverted life.
1: మానవత్వం అనగా ఏమిటో తనకి ఇంతవరకు కూడా ఏమాత్రం అర్థం చేసుకోలేదు.
0: Man has not understood, truly speaking, till now what humanness, human quality is till this day.
1: అసలు మానవుడు అంటే ఏమిటి అని కూడా అర్థం చేసుకోలేకపోతున్నాడు.
0: He is not able to understand the meaning of this very word, manava.
1: మానవ.
0: మానవ.
1: మా అనగా మంచి తెలివితేటలు.
0: మా means good intelligence.
1: నా అనగా వాటిని లేకుండా.
0: And man, without this good intelligence,
1: వా వర్తించటము.
0: Man is conducting
1: మంచి తెలివితేటలు ఉండి కూడాను వాటిని తెలుసుకోకుండా ప్రవర్తిస్తున్నాడు మానవుడు.
0: With intelligence, man is behaving as a dunce because he has not realized that he is intelligent enough.
1: కాన మానవత్వం యొక్క దివ్యత్వము, పవిత్రము, ఈ దైవత్వం యొక్క కీర్తి నుంచినే దీన్ని బయటికి తెప్పించుకోవాలి.
0: Therefore, it's at the instance of the divine, at the grace of God only, one can lead a sacred life and manifest the latent divinity.
1: ఏ చిన్నది మానవుని నుండి కూడాను వెలువడినప్పటికీ ఇది ఏమిటి, ఎందుకు ఈ విధంగా నా నుంచి వచ్చింది అని దైవం యొక్క ఇచ్చిన ప్రసాదం అనిగా భావించుకుని ఈ ప్రసాదాన్ని యొక్క విలువను మనం చక్కగా గుర్తించుకోవడానికి ప్రయత్నించాలి.
0: వాట్ ఎవర్ దట్ ఈస్ ఫౌండ్ విత్ ఇన్ యూ, వన్ హ్యాస్ టు అండర్స్టాండ్ దట్ ఇట్స్ గాడ్స్ గ్రేస్, గాడ్స్ గిఫ్ట్ అండ్ మేక్ ప్రాపర్ యూజ్ ఆఫ్ ఇట్.
1: ఏ పదార్థం కానీ, ఏ తెలివితేటలు కానీ, ఏ బుద్ధి కుశలత కానీ భగవంతుడు అందించేది లోక సంరక్షణ కోసమని, పరోపకార సత్వమని దీన్ని మనం ఉపయోగించుకొని తద్వారా మన మానవత్వాన్ని మనం పెంచుకోవాలి.
0: Therefore, all the affluence, the material wealth, intelligence are given to mankind to serve everybody for the welfare of the vast humanity.
1: ఆ విధమైనటువంటి మార్గాన్ని వదిలాడు మానవుడు.
0: Man has given up that path.
1: దానిని వదిలి దానికి విరుద్ధమైన మార్గాన్ని వెతుకుతూ తాను చెడిపోతున్నాడు.
0: He has left that sacred path and just treading in the opposite direction and is ruining himself.
1: ఒక పశువు కూడాను మానవునికి ఎన్నో సేవలు చేసి తద్వారా తన పొట్ట నింపుకొని మానవులకు తగినటువంటి ఒక ఆనందాన్ని అందిస్తుంటాయి.
0: Even a cow also knows how to serve, how to feed itself and how to lead a comfortable life.
1: ఈ మాత్రము మానవుడు గుర్తించుకోలేకపోవటం చాలా పొరపాటు.
0: It's a big mistake that man is not able to know this such a simple thing.
1: మానవత్వము చేరి మంచినే బోధించి.
0: And in fact, humanity teaches the lesson of goodness.
1: తెలిసి మెలగవలను తెలివితోడ.
0: You have to move about being intelligent.
1: మానవత్వమే లేకున్నా దానవత్వం అనేటువంటి దాన్ని పెంచుకుని దీనత్వం అనేటువంటి దానికి దిగిపోయి క్రమక్రమేణా కూడాను మానవుడిగా రూపొందింపు చేసుకుంటున్నాడు.
0: Man has lost his human quality and he has developed dānavatva, the demonic nature, and leading dīnatva, a mean life, a low life.
1: ఈనాటి మానవుడు వ్యక్తి ప్రతిష్ట అనగా సమష్టి అనేటువంటిది దైవత్వం, వ్యక్తి అనేటువంటిది మానవత్వం.
0: వ్యక్తి ది ఇండివిజువల్ ఈజ్ హ్యూమన్నెస్, సమిష్టి ది కమ్యూనిటీ ఈజ్ ద ఫార్మ్ ఆఫ్ గాడ్.
1: కనుక సమిష్టి అనేటువంటి దాన్ని మనం తెలుసుకున్నప్పుడు వ్యష్టి యొక్క తత్వము చక్కగా సులభంగా అర్థమవుతుంది.
0: When once we understand the collective form clearly, you can understand the individual nature.
1: Prema swarupulara.
0: Embodiments of love.
1: Meer chadivina chadavulu.
0: All the education you received.
1: Telusukunna telivitetalu.
0: The intelligence you have acquired.
1: Edo chinna chinna పశుపక్షి మృగాదులు కూడా నేర్పి మనము దాన్ని సార్థకం గావించుకోవాలి. కానీ పశుపక్షి మృగాదుల నుంచి మనం నేర్చుకోవాల్సి వచ్చింది ఈనాడు.
0: కెన్ ఈవెన్ బి లర్న్డ్ బై క్లోజ్ ఆబ్జర్వేషన్ ఆఫ్ టైనీ క్రీచర్స్ ద బర్డ్స్ బీస్ అండ్ ఎనిమల్స్ ఇన్ నేచర్.
1: ఇట్టి సత్యాన్ని టీచర్స్ బోధించడానికి వీలు కాదు.
0: ఇట్స్ నాట్ పాసిబుల్ ఫర్ టీచర్స్ టు టీచ్ దిస్ ట్రూత్.
1: ఆ టీచర్స్ కూడా తమ తెలుసుకోకుండా తమలో ఉన్నటువంటి దైవత్వాన్ని తాము మర్చిపోతున్నారు.
0: ఈవెన్ టీచర్స్ ఆల్సో హ్యావ్ ఫర్గాటన్ ది లేటెంట్ డివినిటీ ఇన్ దెమ్.
1: కనుక మనం నేర్చుకున్నదంతా కూడాను మన పొట్టను నింపుకొని ఏదో మనం పొట్టను పెంచుకోవటం కోసం కాదు. దీనిని 10 మందికి పంచి దానిని ఆనందపరిచి తద్వారా మానవత్వాన్ని దివ్యత్వంగా మార్చుకోవాలి.
0: Therefore, all the knowledge education we received is not for our daily living. We must learn how to share and lead a blissful life and be exemplary in understanding the human quality, raising to the level of the divinity.
1: Manavatvam samatvam nundi povali.
0: The manavatva, the human nature, should proceed along the direction of samatva, equality.
1: Ee samatvame povunappudu inga ee maatram kodanu manavatvam undi prayojanam ledu.
0: Without this samatva equality, manavatva, the humanity, is useless.
1: Kanuka mottamotta manam samatvanni teeskovali.
0: Therefore, we should consider basically this principle of samatva equality.
1: Ee samatvam ane manavatvamlo lekapoyinappudu ee divyatvam anedi undukodanu prayojanam ledu.
0: Without the samatva equality, the manavatva, the humanity, will not be able to understand divyatva, the divinity within.
1: Divyatvam anaga emiti?
0: What is divyatva, divinity?
1: Divyamainatvanti shaktito koodinatvanti divyatvam.
0: Divyatva, divinity has got this latent divine power.
1: Idi daiva shakti.
0: This is the power of God.
1: Ee daiva shakti prati manavuni endukodanu nindi nimrukratvai unnadi.
0: This divine power is immanent in every human being.
1: Kani dani andukoleka avarudaipoyi తాను దాన్ని వదిలిపెడుతున్నాడు మానవుడు.
0: మ్యాన్ ఈజ్ నాట్ ఏబుల్ టు బి బెనిఫిటెడ్ బై ద లేటెంట్ డివినిటీ విత్ ఇన్ హిమ్సెల్ఫ్. ఈజ్ నాట్ ఏబుల్ టు రిసీవ్.
1: కనుక మనము డివినిటీని మనము చక్కని భావంతో మనం దీన్ని డెవలప్ చేసుకోవాలి.
0: దేర్ఫోర్ వీ హ్యావ్ టు డెవలప్ ద లేటెంట్ డివినిటీ విత్ వెరీ గుడ్ ఫీలింగ్స్ అండ్ సెంటిమెంట్స్ ఇన్ ద ప్రాపర్ వే.
1: మానవత్వము ఎంతటి కాలం నుండి పెరుగుతూ వస్తూ ఉంటుండాలి.
0: Humanity has been growing since ages.
1: ఈనాటిది కాదు ఈ మానవత్వం.
0: Human being is not of today.
1: ఏదో తల్లి గర్భం నుండి పుట్టిన తక్షణమే మానవుడుగా పుట్టాడని భావించుకోకూడదు.
0: We cannot consider ourselves humans by just being born to a mother.
1: తల్లి గర్భం నుండి ఆకారం మాత్రం పుట్టింది కానీ మానవత్వం అనేటువంటిది తన సహజంగానే ఉంటుండాలి.
0: Therefore, one is just a human being at the time of birth in form, and the humanity has got to be achieved in subsequently.
1: Kanuka prati manavuni endukunu ee divyatvam anetundi undane undali.
0: Therefore every human being has got this divyatva, the divinity.
1: Ee divyatvani gurtinchukolekapoyinattu chetane manavatvani kodanu marchipothunnadu.
0: Man is not able to know the latent divinity, and therefore he has forgotten even humanness or human quality.
1: Kanuka manamu human quality ni mattumattu gurtinchukovali.
0: Therefore we have to recognize the human quality to begin with.
1: Ee naadu manamu manavatvanni telusukunnamu ani anukuntunname gaani em telusukunnam manavatvam ante.
0: Today we think that we have known manavatva, the human quality, but to what extent have we known?
1: కేవలం ఆకారం మాత్రం తెలుసుకోవటం మాత్రమే కాదు.
0: ఇస్ నాట్ ఇనఫ్ ఇఫ్ యు నో ఎ హ్యూమన్ బీయింగ్ బై హిస్ ఫార్మ్.
1: ఈ ఆకారం తెలుసుకున్నంత మాత్రం నా ఆచరణ లేకపోతే ప్రయోజనం ఏమిటి?
0: జస్ట్ ఆకార ద ఫార్మ్ ఈజ్ నాట్ ఇనఫ్. ఆచరణ ద ప్రాక్టీస్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్.
1: కనుక ఆ ప్రాక్టీస్ కూడా మనం తెలుసుకోవాలి.
0: దేర్ఫోర్ యు హావ్ టు లెర్న్ హౌ టు ప్రాక్టీస్.
1: అప్పుడే మానవత్వము సార్థకమవుతుంది.
0: దెన్ ఓన్లీ హ్యూమన్ లైఫ్ ఈజ్ రిడీమ్డ్.
1: మానవత్వాన్ని సార్థకం గావించుకునే నిమిత్తమై ఈ లోకము లోపల ఇన్ని రకమైన శాస్త్రములు, ఉపనిషత్తులు,
0: సో మెనీ సీక్రెట్ టెక్స్ట్ లైక్ ఉపనిషత్ శాస్త్రాస్ ఆర్ గివెన్ టు మ్యాన్ కైండ్ సో యాజ్ టు డిజర్వ్ దిస్ టైటిల్ ఆఫ్ హ్యూమన్ బీయింగ్.
1: ఈ లేకపోతే ఈ శాస్త్రములు ఈ ఉపనిషత్తులు ఇవన్నీ ఎందుకు మనకు?
0: Or else, what's the use of all these sacred texts like Upanishads?
1: ఇవన్నీ కూడాను మానవుని ముందు దాచబడినటువంటి యొక్క దివ్యత్వాన్ని పైకి లాగటమే.
0: These sacred texts like Upanishads will bring out the hidden treasures of divinity present within.
1: అందుకోసమనే ఈ ఎడ్యుకేషన్ అనేటువంటి దాంట్లో ఎడ్యుకేర్ అని కూడా చెప్పారు.
0: That's why Bhagwan has introduced educare apart from education.
1: Education anaga sahajanga vachetvanti yokka swarupamu.
0: And this educare is one which is natural.
1: Educare anaga lopala daagabadinatundi deeni paiki lagatam.
0: Educare is to bring out that which is latent within.
1: Mana yandu daachabadinatundi educare.
0: Educare is that which is hidden within us.
1: చదివితే లభించేటువంటిది ఎడ్యుకేషన్.
0: ఎడ్యుకేషన్ ఇస్ ద వన్ యూ కెన్ అక్వైర్ బై గోయింగ్ త్రూ బుక్స్.
1: చదివినటువంటిది మాత్రం అప్పటికప్పటికి ఉపయోగపెట్టుకోవచ్చు.
0: యూ కెన్ మేక్ యూజ్ ఆఫ్ ఆల్ ది నాలెడ్జ్ దట్ యూ రీడ్ దెన్ అండ్ దేర్ ఇట్ సెల్ఫ్.
1: కానీ ఎడ్యుకేర్ అనేటువంటిది మనలో ఆవిర్భవించినటువంటిది కాకుండా మనలో రక్తంతో కూడినటువంటిదిగా ఉంటుండాలి.
0: ఇన్ఫాక్ట్ ఎడ్యుకేర్ ఈస్ ప్రెసెంట్ పెర్క్యులేటింగ్ ఆల్ ఓవర్ బ్లడ్ బోన్ అండ్ ఆల్ ఓవర్ ద బాడీ.
1: కనుక మనము ఎడ్యుకేషన్ చేయటం గొప్పది కాదు, ఎడ్యుకేర్ దాన్ని మనం లాగాల పైకి.
0: సో నథింగ్ గ్రేట్ అబౌట్ ఎడ్యుకేషన్ అండ్ ఎడ్యుకేర్ ఈజ్ గ్రేటర్.
1: కనుక ప్రేమ స్వరూపులారా,
0: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్,
1: మీరు ప్రధానంగా నేర్చుకోవాల్సినటువంటిది ప్రతి మానవుని ఎందుకు అడుగడుగున కూడాను క్షణం కూడాను గడిగడి ఎందుకు మనకు కనిపిస్తూనే ఉంటుండదు.
0: In fact, you find the divinity in every atom, in every fraction of your body, in every moment of your life.
1: దాన్ని మనం తెలుసుకోలేకపోతున్నాం.
0: That we are not able to recognize.
1: దాన్ని తెలుసుకున్నటువంటి వాడే నిజమైన చదువు.
0: In fact, you can call yourself educated if you can understand, experience the divinity present in every atom of your body.
1: Divinity అనేటువంటిది లేకుండా ఎడ్యుకేషన్ అనేటువంటిది ఏమాత్రమో ప్రాప్తించదు మనకు.
0: In fact, without this divinity, you cannot be educated.
1: Kanuka ee naadu chadive chadulanni kudanu kevalam education ga kanipistundadi kaani educare aneetundi danni manam gurtinchukolekapothunnam.
0: The formal education, the secular knowledge prevailing today relates to education only and nothing to do with educare.
1: Education ante kevalam మన చదివిన చదువుల లోపల గ్రంథాల్లో నుంచి కంఠస్థం చేసుకుని చెప్పేటువంటి పదములే.
0: ఎడ్యుకేషన్ ఇస్ ఎక్వైరింగ్ నాలెడ్జ్ బై గోయింగ్ త్రూ ద బుక్స్, గెటింగ్ ద హోల్ థింగ్ బై హార్ట్.
1: ఎడ్యుకేర్ అనేటువంటిది మన యందు స్థిరంగా మొదల నుంచి మన రోజు నుంచి పుడుతూ ఉండాలి.
0: వేర్ యాజ్ ఎడ్యుకేర్ ఇస్ పర్మనెంట్ స్టడీ విద్ ఇన్ అస్.
1: ఇది బయటకు తెప్పించేటువంటిదే గొప్ప శక్తి.
0: The real power, the capacity lies in bringing out this latent educare.
1: ఈ ఎడ్యుకేషన్ అనేటువంటిది కేవలము మనము నేర్చుకున్నటువంటిది.
0: Education is obtained by learning.
1: Educare అనేటువంటిది మనలో నుంచి ఆవిర్భవించేటువంటిది.
0: Educare is the one that manifests.
1: నిరంతరం కూడా అతని యందు ఇది కనిపిస్తూనే ఉంటుండాలి.
0: In fact, it is present continuously within.
1: ఇది ఒక గ్రంథం నుంచి మనం అందుకునేటువంటిది కాదు.
0: Educare is not the one that could be received by formal reading.
1: కనుక ఎడ్యుకేర్ ఈనాడు మనం తెలుసుకోవడానికి ప్రయత్నించాలి.
0: So we should make every attempt to have this educare.
1: కనుక ఎడ్యుకేర్ అనేటువంటిది సహజమైనటువంటిది.
0: Therefore, the educare is quite natural.
1: Education అనేటువంటిది మనకు కేవలం నేర్చుకుంటే లభించేటువంటిది.
0: Whereas education is obtained by formal learning.
1: ఎడ్యుకేర్ అనేటువంటిది తప్పక మనకు వెంటనే జంటనే ఇంటనే ఉంటుంది, మనం వెంటాడుతూ ఉంటుంటుంది.
0: Whereas educare is within you, following you throughout.
1: కనుక మనము చదివేటువంటి చదువులన్నీ కూడా కేవలము గ్రంథ పరిచయంలో మాత్రమే కాదు.
0: Therefore, learning should not be confined to textual information.
1: కనుక ఈ ఇన్ఫర్మేషన్ తీసుకుని మనం లభించేటువంటిది ఏం లేదు, ట్రాన్స్ఫర్మేషన్ కావాలి.
0: Therefore, out of information, nothing you can get. Bhagavan says, Information is not enough. Transformation is most important. Therefore, our intelligence should bring about transformation.
1: అది లేనప్పుడు ఇది ఇన్ఫర్మేషన్ తీసుకొని కూడాను అంత వేస్ట్.
0: వితౌట్ ట్రాన్స్ఫర్మేషన్ ఆల్ దిస్ ఇన్ఫర్మేషన్ ఇస్ మియర్లీ ఏ వేస్ట్.
1: కనుక మనము ఈ వేస్ట్ అయ్యేటువంటి చదువును మనము టేస్ట్ గా తీసుకుంటున్నాము.
0: దిస్ ఇన్ఫర్మేషన్ విచ్ ఇస్ ఎ వేస్ట్ వీ హ్యావ్ డెవలప్డ్ ఎ టేస్ట్ టువర్డ్స్ ఇట్.
1: అది కాదు మనకు.
0: దట్ షుడ్ నాట్ హ్యాపన్.
1: నిజంగా ఎడ్యుకేషన్ అనేటువంటిది మనం ఎందు ఆవిర్భవించుకుంటూ
0: the educator which is within should manifest, should be brought out so that it would follow us wherever we go.
1: మానవుని యందు ఉన్నటువంటి తెలివితేటలు బుద్ధి కుశలతలు ఇవన్నీ కూడా దైవం యొక్క ప్రేరేపణలే, ఇవి దైవం యొక్క ప్రసాదములే.
0: Therefore, this intelligence, the intellect are God's gift.
1: కనుక దైవం ఇచ్చినటువంటి యొక్క ఈ శక్తిని మనం దాచిపెట్టుకుని తగిన రీతిగా దాన్ని ఉపయోగపెట్టుకోవాలి.
0: దేర్ఫోర్ గాడ్ గివెన్ పవర్స్ ది ఇంటెలిజెన్స్ ఇంటెలెక్ట్ హ్యావ్ గాట్ టు బి ప్రిజర్వ్డ్ అండ్ ఇంప్రూవ్డ్ అపాన్ ఫర్ అవర్ యూజ్.
1: నిజముగా మన యందు ఇచ్చినటువంటి ఒక శక్తి ఎంతనో ఉంటుండాలి భగవంతుడు ఇచ్చినటువంటి.
0: గాడ్ హ్యాస్ గివెన్ లాట్ ఇమెన్స్ పవర్ టు ఎవ్రీబడి.
1: ఇది ఇంతే అట్టదని ఎవరు కూడా కొలిచి చెప్పలేరు.
0: నన్ కెన్ ఎస్టిమేట్ because divine power is beyond all
1: ee power ku minchinatvanti power marokati ledu.
0: There is no other greater power than the divine power.
1: Ee prema tattvam anetundi chaala goppadi.
0: Love is most powerful and greatest.
1: Alanti danni manam ee naadu sulabhanga vadana pettestunnam.
0: But we are dropping that love in a simple way.
1: Kaani love ante preminchatam ani maatrame paluktunnam.
0: But we think of love in the ordinary worldly sense.
1: Adi kaadu prema.
0: It's not true love.
1: Nee endunnatundi prema edutu vyakti endunnatundi prema rendintini ekam chesinchetundi adi nijamaina prema.
0: The true love demands the unification of love in you with the love with others.
1: Ee rendintini yokka ekatvame nijamainatundi prema tattvamu.
0: Combination of these two speak about the true nature of love.
1: ప్రేమ ప్రేమ ప్రేమ ప్రేమ అని మనం అందరూ మనం పలుకుతూనే ఉన్నాము.
0: ఇన్ ఫ్యాక్ట్ వీ అటర్ దిస్ వర్డ్ లవ్ రిపీటెడ్లీ.
1: కానీ ఆ ప్రేమకు ఎట్టి రూపం ఉన్నది, ఎట్టి గుణం ఉన్నది, ఎట్టి విధముగా దాన్ని ఉపయోగించుకోవాలి.
0: వాట్ ఫార్మ్ ద లవ్ హ్యాస్, ఇన్ వాట్ వే ద లవ్ హ్యాస్ గాట్ టు బి యూజ్డ్.
1: ప్రేమ ఎవరిని బాధించదు.
0: లవ్ will never hurt anybody.
1: Enta kaalam nee unchukunnappatikini neekune sahayam cheyadu kaani adi evarini baadhinchadu.
0: It will never hurt anybody. It will help you being within you.
1: Kanaka prema anetundi eppudu kodi nu help chesetundi.
0: Love is always helpful.
1: Adi ittidi ani cheppinappudu dani upayogamu paadaipothundi.
0: When you want to estimate and decide upon it, the very purpose is defeated.
1: కనుక ప్రేమను మన ప్రధానమైనటువంటి ఆస్తిగా మనం తీసుకోవాలి.
0: We have to consider love as our main property.
1: ఇంతకంటే మించినటువంటి ప్రాపర్టీ ఈ ప్రపంచంలో ఎక్కడ కూడా కాదు.
0: In this world there is no greater higher property than love.
1: భగవంతుడు అందించినటువంటి ప్రేమ అనేటువంటి ప్రాపర్టీ ఎంత కొలిచినప్పటికీ, ఎంత తూచినప్పటికీ అది ఏమాత్రము తక్కువ కాదు.
0: You may make use of this love to any extent and share with anybody, but love will never diminish because God has granted us this infinite love to everybody.
1: దైవం ఇచ్చినటువంటి ఈ ప్రేమనే మనం దుర్వినియోగం చేస్తుంటే ఇంకా ప్రపంచంలో ఉన్నటువంటి ప్రేమను మనం ఎంత దుర్వినియోగం చేస్తాం.
0: When we misuse this divine love, what will happen to the human love present in everybody?
1: భగవంతుడు ఇచ్చినటువంటి ప్రేమను మనము సెన్స్ ద్వారా అనగా ఇంద్రియముల ద్వారా పాడు చేసుకుంటున్నామే కాని దాని సరైన పవిత్రత దానికి అందించడం లేదు.
0: ఇన్ ఫ్యాక్ట్ ద డివైన్ లవ్ ఇస్ మిస్యూజ్డ్ ఫర్ సెన్సువల్ ప్లెజర్ అండ్ ఇట్ హ్యాస్ నాట్ బీన్ పుట్ ఇన్ ది రైట్ వే.
1: కనుక నిజంగా భగవంతుడు ఇచ్చినటువంటి ప్రేమను సద్వినియోగం చేయాలి.
0: దేర్ఫోర్ ద గాడ్స్ గిఫ్ట్ లవ్ హ్యాస్ టు బి మేడ్ యూజ్ ఆఫ్ ప్రాపర్లీ.
1: హెల్ప్ ఎవర్ హర్ట్ నెవర్.
0: హెల్ప్ ఎవర్ హర్ట్ నెవర్.
1: దీనికి హెల్ప్ మనం చేస్తూ రావాలి.
2: We should go on helping.
1: దీనికి మించినటువంటి యొక్క దాన ధర్మములు మరొకటి లేవు.
2: There cannot be greater acts of charity beyond this.
1: ప్రేమ స్వరూపుల
2: embodiments of love.
1: ప్రేమ ప్రతి ఒక్కరికి ఏమి అది భద్రమై శాశ్వతంగా నిలిచినటువంటిది.
2: Love is so safe, so steady and permanent.
1: కానీ అట్టి ప్రేమను మనము ఏదో ఒక చెల్లాటగా ఆడుకుంటూ దాన్ని ఎగరవేసిన కర్ర వలె దాన్ని తిప్పుతున్నాము.
2: బట్ వీ కన్సిడర్ లవ్ యాజ్ సో సింపుల్ లైక్ ఎ టైనీ టాయ్ అండ్ గో ఆన్ ప్లేయింగ్ విత్ ఇట్.
1: కనుక మనము ఈ ప్రేమతత్వాన్ని భద్రంగా మనం ఉపయోగించుకోవాలి.
2: దేర్ఫోర్ వీ హ్యావ్ టు మేక్ ప్రాపర్ యూజ్ సేఫ్లీ దిస్ లవ్.
1: పరమాత్ముడు ఇచ్చినటువంటి ప్రేమతత్వాన్ని ఎత్తి కొలతలు వేసినప్పటికీ అది తగ్గదు.
2: ద డివైన్ లవ్ ఇస్ బియాండ్ ఆల్ నోన్ మెజర్. దెన్ ఇట్ విల్ నెవర్ డిమినిష్.
1: ఇట్టి ప్రేమను మనము సరైన విజయం లోపల అర్థం చేసుకోలేకపోతున్నాం.
2: వీఆర్ నాట్ ఏబుల్ టు అండర్స్టాండ్ దిస్ ఇన్ఫినిట్ లవ్ ఇన్ ట్రూ స్పిరిట్.
1: ప్రేమ ప్రతి ప్రాణికిని అది ప్రధానమైనటువంటి యొక్క ప్రాణ సమానమే.
2: దెర్ఫోర్ లవ్ is life to every creature.
1: ఇట్టి ప్రేమ తత్వాన్ని మనము అర్థం చేసుకోవాలంటే ప్రేమలోనే మునగాలి.
2: In order to know love, you have to love only. That's only way.
1: ప్రేమలో మునిగినప్పుడే ప్రేమ తత్వం మనకు అర్థమవుతుంది. కానీ ప్రేమకు పైపై తెలియజేయడంలో ప్రేమ తత్వం ఏమాత్రం అర్థం కాదు.
2: When you grow in love, when you are so loving, then only you can understand in depth what love is.
1: ఈనాటి ప్రపంచ ప్రేమ అంతా కూడా నువ్వు కేవలము మనము చవిచూచి వదిలిపెట్టినటువంటిదంత.
2: All the worldly love must have been tasted at one time or other and simply dropped.
1: కానీ ఈ ప్రేమ అట్టిది కాదు.
2: But the divine love is not such.
1: అన్నింటినీ కూడినటువంటిది ఇది.
2: It includes all.
1: ప్రేమమయుండు శ్రీధరుడు.
2: God is love.
1: ఆ ప్రేమయే అతని ప్రాపర్టీ.
2: And this love is God's property.
1: కనుకని ఈ దైవం యొక్క ప్రాపర్టీని మనం ఎట్లా రక్షించుకోవాలి అనేటువంటి విధానాన్ని మొట్టమొదటి మీరు గుర్తించాలి.
2: Therefore, you have to recognize the basic truth that how to safeguard this treasure of divine love.
1: ప్రేమే దైవము.
2: Love is God.
1: దైవమే ప్రేమ.
2: God is love.
1: కనుక ఈ ప్రేమనే దైవము, దైవము ప్రేమ ఉన్నప్పుడు దీన్ని ఎట్టు మనం విభాగం చేసేయవుతుంది.
2: When God is love, when love is God, how can you separate them?
1: Live in love.
2: Therefore, Bhagavan says, live in love.
1: అప్పుడే మనకు దాని యొక్క అర్థము పూర్తి మనం గుర్తించిన వారం అవుతాం.
2: Then only we will be knowing the meaning of love.
1: ప్రేమ స్వరూపులారా.
2: Embodiments of love.
1: ప్రేమ తత్వం అనేటువంటి పలుకుటంలో చాలా సులభంగా పలకవచ్చు.
2: It's quite easy to spell out, to utter this word love.
1: దాని అర్థం చేసి చాలా కష్టము.
2: But it's very difficult to know its meaning.
1: కనుక మీరు ప్రేమను గుర్తించుకోవడానికి తగిన ప్రయత్నం చేయండి.
2: Therefore, you should make every effort to know and recognize this love.
1: నీ ప్రేమను నీవు అర్థం చేసుకుంటే ఇతరుల యొక్క ప్రేమను సులభంగా మనం అర్థం చేసుకోవచ్చు.
2: If you know the nature of your own love, it is quite possible and so easy to know the love of others.
1: కనుక మొట్టమొదట తన ప్రేమను తాను గుర్తించడానికి ప్రయత్నించాలి.
2: దేర్ఫోర్ వన్ మస్ట్ అండర్స్టాండ్ వన్స్ ఓన్ లవ్.
1: తన ప్రేమ తన చుట్టూ, తన ప్రక్కల, తన చుందు ఎక్కడ చూసినా ఉన్నటువంటి ప్రేమనే.
2: దేర్ఫోర్ దిస్ లవ్ ఈజ్ అరౌండ్ హిమ్, ఇన్ హిమ్, అబౌ హిమ్, బిలో హిమ్, ఇన్ ద వెసినిటీ.
1: కనుక ప్రేమ అనేటువంటి తత్వాన్ని మొట్టమొదట మీరు తెలుసుకోండి.
2: దేర్ఫోర్ దిస్ లవ్ హ్యాస్ టు బి నోన్ ఇన్ ద బిగినింగ్.
1: ఈ ప్రేమను తెలుసుకుంటే మనమే ప్రేమ స్వరూపం అయిపోతాం.
2: When once you know what love is, you become the embodiment of love.
1: నీ ప్రేమను నీవు తెలుసుకోలేకుండా పోయినప్పుడు ప్రేమను నీవు ప్రేమ స్వరూపులారా అని ఏ విధంగా చెప్పడానికి అర్హత ఉంటుంది?
2: If you do not know your own love, how do you call yourself the embodiment of love?
1: కనుక ప్రేమ అనేటువంటి దానికి అర్థమే తెలియనటువంటి వాడు ఆ ప్రేమను ఉచ్చరిస్తుంటాడు.
2: Therefore, the one who does not understand what love is an experience, but he goes on spelling out, speaking about it.
1: విద్యార్థులారా.
2: Students.
1: ఈ ప్రేమతత్వాన్ని ఎంత పెద్దగా చేసుకుంటారో అంత గొప్పవారు అయిపోతారు మీరు.
2: దేర్ఫోర్ ఇఫ్ యూ కన్సిడర్ లవ్ ఇన్ ఇట్స్ ప్రొఫండిటీ, ఇన్ ఇట్స్ డెప్త్, యూ సర్టన్లీ బికమ్ గ్రేట్.
1: కనుక ప్రేమతత్వాన్ని మొట్టమొదట గుర్తించండి.
2: అండర్స్టాండ్ ద నేచర్ ఆఫ్ లవ్ ఇన్ ద బిగినింగ్.
1: అప్పుడే మీ యొక్క ప్రేమతత్వము పనులకు కూడా అర్థమవుతుంది.
2: దెన్ ఇట్ ఇస్ పాసిబుల్ ఫర్ అదర్స్ to learn from you and understand love.
1: ఈ రామాయణం లోపల రామలక్ష్మణ భరత శత్రుఘ్నులు నలుగురే కాకుండా వీరు ధర్మపత్రులు కూడాను ఈ రామాయణంలో ప్రధానమైనటువంటి పాత్రలు వహించారు.
2: Besides the four brothers of this great epic Ramayana, their concerts also played a major role.
1: వారందరూ కూడాను వారి జీవితంలో ఉన్నటువంటి యొక్క సారమును తీసి ప్రపంచానికి పంచుతూ వచ్చారు.
2: In fact, the essence they have had out of their life experience is shared with everybody.
1: రాముడు మాత్రమే గొప్పవాడని చాలా మంది పలుకుతూ ఉంటారు. కాదు కాదు కాదు కాదు.
2: Many think that Rama is greatest.
1: ఇందులో ప్రతి ఒక్క వ్యక్తి కూడాను రాముల కంటే గొప్పవారు.
2: In fact, every character in this epic is so important and equally great.
1: మీరు విని ఉంటారు సుమిత్ర.
2: Sumitra, you must have heard of.
1: Sumitra, ఏమి పనికిరాని మనిషిగా మీరు భావిస్తున్నారు.
2: We consider Sumitra as a minor role, not very important.
1: Ramayanamlo Sumitra ante emti manchi snehitralu ani.
2: The word Sumitra means a good friend.
1: Kaadu denlo good friend.
2: In what sense?
1: Anninti endukudunu aanandanni chekurchetuvanti ee Sumitra.
2: Sumitra shares bliss or happiness in every aspect with others.
1: Kaikaku ఒకే కొడుకు.
2: కైక హాస్ వన్ సన్.
1: కౌసల్యకు ఒకే కుమారుడు.
2: కౌసల్య హాస్ ఓన్లీ సన్.
1: కానీ సుమిత్రకు ఇద్దరు బిడ్డలు.
2: సుమిత్ర హాస్ టూ సన్స్.
1: ఈ ఇద్దరు పుట్టడంలో ఉన్నటువంటి అంతరార్థం ఏమిటి?
2: వాట్ ఈస్ ది ఇన్నర్ మీనింగ్ ఆఫ్ దిస్?
1: కైక తనకు పుట్టినటువంటి కుమారుడికే రాజ్యం వస్తుందని ఆమె స్వయంగా భావిస్తూ వచ్చింది.
2: కైక కన్సిడర్ దట్ హర్ సన్ ఈస్ ద లీగల్ హెయిర్ టు ద కింగ్డమ్.
1: కౌసల్యకు తప్పక ఇది లభించేటువంటిది నా కుమారుడికి అని ఆమె దృఢంగా ఉంటుండాలి.
2: కౌసల్య వాజ్ ఈక్వల్లీ సర్టన్ దట్ హర్ సన్ ఈస్ గోయింగ్ టు బి ద ఫ్యూచర్ కింగ్.
1: కానీ సుమిత్రకు ఇది లభిస్తుందే లభించదా అనేటువంటి యోచనే లేదు.
2: బట్ సుమిత్ర హ్యాస్ నో థాట్ ఇన్ దిస్ వే.
1: ఆమె అలక్ష్యంగా ఏదో భగవత్ ప్రసాదం అని పుచ్చుకోవడానికని మిద్ది పైన ఎక్కింది. గాలి వీస్తుంటే శిరస్నానం చేసింది. ఆ శిరస్సును ఆర్చుకుంటూ కూర్చుంది.
2: She is not bothered of the kingdom. And what she did was, she had a head bath on one day, climbed up the staircase, and she was drying her hair.
1: Aa ventulu aravaskuntun tempu graddha vachindi aa vendi cup lopala posinatundi paayasanni ettukoni poyindi.
2: In the meantime, some eagle came over there and picked up that vessel with pudding.
1: Idi teesukoni poyindi.
2: It has taken it away.
1: కట్టగడపటికి అంజలి దేవి యొక్క భవనం లోపల వదలింది.
2: And it has dropped at the place of the Anjani.
1: అప్పుడు ఆమె దీనిని చూచి, ఎంత మధురంగా ఉంటుండో అది, దేనికోసం ఈ మాధుర్యం, మానవునికి ఇంత మాధుర్యమే ఉంటుంటే ఎంతటి పుణ్యం భావించేటువంటి వాడు అని తనలో తాను తలుచుకుంటూ ఉంటుండది.
2: She was extremely happy because of the taste of that pudding, and she started wondering how man would be ecstatic if he were to receive it.
1: అప్పుడు ఆమె చెప్పింది, వారు గొప్ప రాజులు కావచ్చు, నాకు పుట్టేటువంటి ఇద్దరు నేను పుట్టేస్తే ఒకరిని నేను కౌసల్య కుమారునికి దాసుడిగా పెడతాను, ఇంకొకరిని కైక కుమారునికి దాసుడిగా పెడతాను, వారిద్దరూ ఇది దాసత్వం చేస్తుంటే ఎంతనో పవిత్రులైపోతారు.
2: Then Sumitra thought, out of two sons, one son will follow the son of Kausalya, the other son will follow the son of Kaika.
1: Karukane iddaru puttin tarvata puttinatvanti pillalu iddaru kudanu paale tragatam ledu, neere teesukovatam ledu, kanne moocham ledu, ee rakamga nidraharamlu maanesesi nirantaramlu edustu vacharu.
2: The newborn babes refused milk. They did not accept any milk at all. They were sleepless and went on crying.
1: Appudu వశిష్ఠుడు వారు వచ్చినప్పుడు వశిష్ఠుడు వారి దగ్గరికి ఈ సుమిత్ర ఈ బిడ్డలిద్దరిని తీసుకెళ్లింది.
2: వశిష్ఠ హ్యాపెన్ టు బి దేర్ అండ్ సుమిత్ర ప్లీడెడ్ విత్ హిమ్.
1: అప్పుడు ఆయన చెప్పాడు, అమ్మా మీరేమి ఏడవనక్కర్ లేదు, ప్రతి ఒక్కటి దైవ సంకల్పం చేత కలిగేటువంటివి.
2: హి సెడ్ డోంట్ క్రై ఎనీ మోర్, ఎవ్రీథింగ్ హ్యాపెన్స్ అకార్డింగ్ టు గాడ్స్ విల్.
1: రెండో పిల్లవాడిని మీరు కైకకు పుట్టినటువంటి ఒక కుమారుడికి ప్రక్కలో పండబెట్టండి.
2: హి సెడ్ that you keep your second son in the company of the son of Kaika.
1: మొదట పుట్టినటువంటి కుమారుణ్ణి కౌసల్యకు పుట్టినటువంటి కుమారుని తట్ట లోపల పెట్టమని చెప్పింది.
2: లెట్ ది ఫస్ట్ సన్ బి కెప్ట్ బై ది సైడ్ ఆఫ్ ది సన్ ఆఫ్ కౌసల్య.
1: కౌసల్యకుగా ఉయ్యాల లోపల లక్ష్మణుడు పెట్టేటప్పటికీ లక్ష్మణుడు నిద్రాహారములు అన్ని కూడా నువ్వు వదిలిపెట్టి చక్కని ఆనందంతో ఆడుకుంటూ ఉన్నాడు.
2: ద మూమెంట్ లక్ష్మణ ఇస్ కెప్ట్ బై ది సైడ్ ఆఫ్ రామ ఇన్ ద సేమ్ క్రీడల్ ది లక్ష్మణ స్టార్టెడ్ డ్రింకింగ్ మిల్క్ అండ్ స్లీపింగ్ జాయ్ఫుల్లీ.
1: భరతుడు ఇంకా మరొక రీతి లోపల ఈ శత్రుఘ్నుడు పుట్టినటువంటి శత్రుఘ్నుడు దీంట్లో పోయి పండుకునేటప్పటికీ ఆ యొక్క భరతుడు కూడాను చాలా ఆనందాన్ని అనుభవించాడు.
2: Similarly, the thing with Shatrughna, who was asked, who was kept by the side of Bharata, he too had his share of the milk and slept happily.
1: రెండవ దినం నుంచి ఈ యొక్క సుమిత్రకు ఏమీ పని లేదు.
2: And from the next day, Sumitra had no work to do.
1: అయ్యో, నాకు ఇలాంటి పరమ పుత్రులు అయినటువంటి కుమారులు కలిగారు.
2: I am really blessed to have these two sacred sons.
1: వీరిరువురే దేశాన్నంతా కూడా సంరక్షించేటువంటి వారు.
2: They are going to protect this country in future.
1: It
2: is my duty to take care of them today.
1: అని అనుకొని శ్రీరాముని పక్కన ఈ మొదటి కుమారుని పండబెట్టేసింది.
2: And she made Lakshmana lie by the side of Sri Rama.
1: ఇంకా కైకేయికి పుట్టినటువంటి యొక్క శత్రుఘ్న దీని లోపల భరతుడిని పండబెట్టింది.
2: And Shatrughna was made to lie by the side of Bharata.
1: ఈ నలుగురు కూడా ఆనందంగా జరుగుతున్నారు కాలం.
2: ఆల్ ది ఫోర్ సన్స్ దే స్టార్టెడ్ గ్రోయింగ్ విత్ ద పాసేజ్ ఆఫ్ టైమ్.
1: కానీ ఈ నలుగురికి ఉండేటువంటి ఆనందము ఒక సుమిత్రకు మాత్రమే కలిగింది.
2: ఆల్ ద బ్లెస్ ద జాయ్ ఆఫ్ ఆల్ ది ఫోర్ సన్స్ ఈజ్ ఎక్స్పీరియన్స్డ్ బై సుమిత్ర అలోన్.
1: దూరం నుంచి చూచి ఈమె చాలా ఆనందాన్ని అనుభవించేటువంటిది.
2: షీ వాజ్ వెరీ హ్యాపీ వాచింగ్ దెమ్ ఫ్రమ్ ఎ డిస్టెన్స్.
1: కనుక ఈ విధంగా ఒక్కొక్కటి చెప్పినప్పుడు భగవంతుడు ఏ కారణం చేతను ఏ కార్యమును ఎందుకోసం ఎప్పుడు ఎక్కడ ఆవిర్భవింపు చేస్తాడు అనేటువంటిది ఎవరికి తెలియదు.
2: నో వన్ కెన్ ఎవర్ నో వాట్ గాడ్ డస్, వై హీ డస్, వెన్ హీ
1: జరుగుతున్నారు కాలం.
2: ఆల్ ది ఫోర్ సన్స్ దే స్టార్టెడ్ గ్రోయింగ్ విత్ ద పాసేజ్ ఆఫ్ టైమ్.
1: కానీ ఈ నలుగురికి ఉండేటువంటి ఆనందము ఒక సుమిత్రకు మాత్రమే.

0: ఎప్పుడు ఎక్కడ ఆవిర్భవించేస్తాడు అనేటువంటిది ఎవరికి తెలియదు.
1: నో వన్ కెన్ ఎవర్ నో వాట్ గాడ్ డస్, వై హీ డస్, వెన్ హీస్ గోయింగ్ టు డూ, ద రీజన్ బిహైండ్ ఇట్.
0: కనుకనే క్రమక్రమేణా కూడాను పెరుగుతూ పెరుగుతూ రాముడు వెంట లక్ష్మణుడు తిరుగుతూ వచ్చాడు.
1: యాజ్ ది డేస్ వెంట్ ఆన్ లక్ష్మణ ఫాలోడ్ రామ.
0: శత్రుఘ్న వెంట భరతుడు తిరుగుతూ వచ్చాడు.
1: అండ్ శత్రుఘ్న ఫాలోడ్ భరత.
0: ఈ భరతుడు లక్ష్మణుడు మహాశక్తివంతుడు.
1: భరత్ అండ్ లక్ష్మణ ఆర్ వెరీ పవర్ఫుల్.
0: వీరిరువురే లేకుండా రామాయణమే లేదు.
1: రామాయణ ఈజ్ ఇన్కంప్లీట్ వితౌట్ దీస్ టూ క్యారెక్టర్స్.
0: కనుక మొట్టమొదటి లక్ష్మణుడు,
1: ఇన్ ద ఫస్ట్ ప్లేస్ లక్ష్మణ.
0: రాములు పుట్టిన తక్షణమే లక్ష్మణుడు.
1: అండ్ లక్ష్మణ వాజ్ బోర్న్ సూన్ ఆఫ్టర్ రామ వాజ్ బోర్న్.
0: భరతుడు పుట్టిన తక్షణమే శత్రుఘ్నుడు.
1: శత్రుఘ్న లైక్ వైజ్ వాజ్ బోర్న్ ఇమ్మీడియట్లీ ఆఫ్టర్ భరత.
0: ఈ శక్తి భరతుడి దగ్గర ఉంటుండాలి.
1: అండ్ దిస్ పవర్ ఈజ్ ఆల్సో దేర్ ఇన్ భరత.
0: ఈ ప్రేమతత్వము లక్ష్మణుడి దగ్గర ఉంటుండాలి.
1: ది ప్రిన్సిపల్ ఆఫ్ లవ్ ఈజ్ దేర్ విత్ లక్ష్మణ.
0: కనుకని ఎక్కడ పోయినప్పటికీ లక్ష్మణుడు పక్కన ఉంటుండాలి.
1: దేర్ఫోర్ లక్ష్మణ వాజ్ ఆల్వేస్ ఇన్ ద కంపెనీ ఆఫ్ రామ వేర్ ఎవర్ హీ వెంట్.
0: ఇంకెక్కడ పోయినప్పటికీ శత్రుఘ్న చేతిలో భరతుడు ఉండటం.
1: సో ఆల్సో శత్రుఘ్న ఫాలోడ్ భరత వేర్ ఎవర్ హీ హాస్ గాన్.
0: కనుక మనం ఏదో వారికి పుట్టారు వీరికి పుట్టారు అనుకుంటున్నామే కానీ ఇది సరైనటువంటిది కాదు.
1: వి జస్ట్ థింక్ ఇన్ టర్మ్స్ ఆఫ్ లీనియేజ్ బట్ ఈస్ నాట్ ప్రాపర్.
0: ఈ విధంగా నలుగురు ఒకరికొకరు చేరుకొని
1: ఆల్ ద ఫోర్ టుగెదర్
0: అన్యోన్యంగా
1: ఇంటిమేట్
0: అనుకూలంగా
1: కన్వీనియంట్లీ
0: ఏకంగా
1: యునైటెడ్లీ
0: కాలం గడుపుతూ వచ్చారు.
1: స్పెండ్ దేర్ టైమ్.
0: అప్పుడే ఇది రామాయణం పూర్తి అయింది.
1: దెన్ ఓన్లీ రామాయణ ఇస్ కంప్లీట్.
0: రామాయణం. కనుకనే రామాయణము అనగా ఎందుకు రాములు రాములకు తగినటువంటి ఒక భరతుడు, భరతుడు తగినటువంటి ఒక శత్రుఘ్నుడు, శత్రుఘ్నుడు తగినటువంటి ఒక లక్ష్మణుడు.
1: రామాయణ మీన్స్ లక్ష్మణ హూ ఇస్ బిఫిటింగ్ టు ద స్టేచర్ ఆఫ్ రామ అండ్ శత్రుఘ్న హూ ఇస్ ఆఫ్ ఈక్వల్ లెవెల్ ఆఫ్ భరత.
0: కనుక ఈ నలుగురు చేరి ఒక పదార్థం యొక్క విభాగమునే తప్ప అన్యము కాదు.
1: ఇన్ ఫ్యాక్ట్ ఆల్ ద ఫోర్ ఆర్ వన్ ఓన్లీ, దే ఆర్ నాట్ ఫ్రాగ్మెంటల్ ఆర్ సెగ్మెంటల్.
0: కనుక కౌసల్య, సుమిత్ర, కైకేయుడు ముగ్గురు కూడాను.
1: సో ఆల్సో కౌసల్య, సుమిత్ర, కైకేయి
0: వీరు ముగ్గురు కూడాను మూడు వంతులు.
1: ఇన్ ఫ్యాక్ట్ ద త్రీ ఇండివిజువల్స్ టూ త్రీ అట్రిబ్యూట్స్.
0: వీరి యొక్క పవిత్రమైనటువంటి యొక్క ప్రాప్తి ఈ రకంగా లభిస్తూ వచ్చింది.
1: They could earn this blessing this way.
0: Kanuka Ramulu unnadu unte pakkalopala achchadu undali.
1: Where there is Rama, by his side is definitely present Lakshmana.
0: Shatrughna unnadu unte pakkalopala Bharata undali.
1: Wherever you find Shatrughna there, you will find Bharata also there.
0: Kanuka ee nalugariki ekatvame nijamainatundi Ramayanam.
1: Therefore unity among these four brothers is strictly speaking the sense of Ramayana.
0: ఈ రామాయణం యొక్క ప్రభావము ఇట్టిది అట్టిది అని చెప్పడానికి వీలు కాదు.
1: None can estimate, declare the strength and the message of Ramayana.
0: కనుక వీరు ఒక్కొక్క దాన్ని కాపాడుకుంటూ రావటం చేతనే ఈ లోకము ఇన్ని విధాల అభివృద్ధి కావస్తూ వస్తుంది.
1: As each one is taking care of each of the aspects of the human life and its quality and its betterment, the world has progressed.
0: మానవతా స్వరూపము,
1: ద హ్యూమన్ ఫామ్,
0: కేవలము
1: మ్యూర్లీ
0: ఆకారం మాత్రమే కాదు,
1: నాట్ లిమిటెడ్ టు ఫామ్ ఓన్లీ,
0: హృదయము, హృదయముకు తగినటువంటి మనసు, మనసుకు తగినటువంటి చిత్తము, చిత్తముకు తగినటువంటి ఇంద్రియముడు.
1: దేర్ఫోర్ దేర్ షుడ్ బి ద హార్ట్ యాజ్ పర్ ద మైండ్, దేర్ షుడ్ బి ది ఇంటెలెక్ట్ యాజ్ పర్ ద హార్ట్, అండ్ దేర్ షుడ్ బి సెంటిమెంటల్ ఫీలింగ్.
0: కనుక రామాయణాన్ని తెలుసుకోవటము కేవలం ఎంతకాలమైనప్పటికీ రామాయణం తెలుసుకోవటం వీలు కాదు.
1: యు మే రీడ్ టు ఎనీ ఎక్స్టెంట్ టు ఎనీ లెంగ్త్ ఆఫ్ టైమ్ బట్ ఇట్స్ నాట్ పాసిబుల్ టు నో ఇన్ డెప్త్.
0: వారి ఒకరికొకరికి ఆప్యాయత ఎట్టిదనగా దాన్ని కూడా పోల్చుకోవటం వీలు కాదు.
1: ఇట్స్ నాట్ పాసిబుల్ టు నో ద మ్యూచువల్ లవ్, ద ప్రివైలింగ్ లవ్ ఎగ్జిస్టెడ్ అమంగ్ దెం.
0: ఒకనాడు కౌసల్య ఏదో పని చేసుకుంటూ ఉంటుంటే రాములు పరిగెత్తి వచ్చాడు.
1: One day when Kausalya was doing some work,

0: Rama came there running.
1: Kausalya vadilo padi yedustunnadu.
0: And Rama fell on the lap of Kausalya and started crying. And she was very much surprised why Rama was crying. And in the meantime came
1: there.
0: And Lakshmana also started crying, sitting on the lap of the mother.
1: అప్పుడు లక్ష్మణుడు చెప్పాడు, అమ్మా ఎప్పుడు కూడాను మేమే జయిస్తూ ఉంటుంటాము, రాముడు ఎప్పుడు కూడాను ఓడిపోతూ ఉంటుంటాడు.
0: ఆన్ ఎంక్వైరీ ఇట్ ఈస్ సెడ్ ఎవ్రీ టైమ్ వీ ఓన్లీ విన్ అండ్ రామా ఇస్ ద లూజర్.
1: కనుకనే ఈనాడు మేము చాలా బాధపడుతున్నాము.
0: టుడే వీ ఫీల్ వెరీ సాడ్.
1: రాముడు జయించాడు,
0: రామా వన్,
1: లక్ష్మణుడు ఓడిపోయాడు,
0: లక్ష్మణ ఇస్ డిఫీటెడ్.
1: కనుక ఈనాడు మాకు చాలా ఆనందం కలిగింది.
0: అండ్ టుడే వీఆర్ హ్యాపీ, దట్స్ వాట్ దే సెడ్.
1: కనుక రామలక్ష్మణులుగా ఏమిటి, ఇరువురు ఎందుకు ఒకే ఆత్మతత్వము ఆనందాన్ని అనుభవిస్తుంటుంది.
0: దేర్ఫోర్ రామ లక్ష్మణ సింబలైజ్ ద యూనిఫైడ్ ప్రిన్సిపల్ ఆఫ్ బ్లిస్.
1: భరత శత్రుఘ్నం కూడా ఉంటే,
0: సో ఆల్సో ఇస్ ద కేస్ విత్ భరత శత్రుఘ్న.
1: వారు కూడా ఒకరినొకరు అన్యోన్యంగా, అనురాగంగా, ఆనందంగా అనుభవించేటువంటి వారు.
0: దే వర్ టుగెదర్ సో ఇంటిమేట్, సో క్లోజ్, సో లవింగ్.
1: ఇట్టి రామాయణాన్ని ఎవరు అర్థం చేసుకోగలరు?
0: హూ కెన్ అండర్స్టాండ్ ద డెప్త్ ఆఫ్ ద మెసేజ్ ఇన్ రామాయణ.
1: రాముడి యొక్క తత్వము గురించి లక్ష్మణుడికి మాత్రమే తెలుసు, కాని అంజునుడికి తెలియదు.
0: ద నేచర్ ఆఫ్ రామ ఈజ్ వెరీ వెల్ నోన్ టు లక్ష్మణ ఓన్లీ అండ్ నో వన్ ఎల్స్.
1: శత్రుఘ్నుని యొక్క తత్వము భరతుడికి మాత్రమే తెలుసును, కాని మరొకరికి తెలియదు.
0: సో ఆల్సో ద నేచర్ ఆఫ్ శత్రుఘ్న ఈజ్ వెరీ వెల్ నోన్ టు భరత అండ్ నో వన్ ఎల్స్.
1: కనుక ఈ రామతత్వం అనేటువంటిది ఎన్ని విధాలు మనం ఉపయోగపెట్టుకున్నా, ఎన్ని విధాలు మనం యోచించినప్పటికీ ఇవన్నీ అతీతమైనటువంటి తత్వములు.
0: దేర్ఫోర్ ద నేచర్ ఆఫ్ రామ ఈజ్ బియాండ్ ట్రాన్సెండెంటల్.
1: అట్టి రామాయణాన్ని మనము ఈనాటికి, ఆనాటికి, ఏనాటికైనా మనం చదువుతూనే పోవాలి.
0: వన్ హ్యాస్ టు రివ్యూ, అడోర్, గో త్రూ సేక్రెడ్లీ ద స్క్రిప్చర్ ఎపిక్ రామాయణ.
1: కనుక రామాయణం యొక్క తత్వము రామునికే తెలుస్తుంది, కాని అంజునికి అర్థం కాదు.
0: రామ సింబలైజెస్ రామాయణ అండ్ నో వన్ కెన్ కంప్రహెండ్.
1: ఈ స్త్రీల లోపల కూడా అంత గోప్యంగా ఉండేటువంటి వారు.
0: అండ్ ఇన్ ఫ్యాక్ట్ ది విమెన్ ఆల్సో ప్లేడ్ అన్ ఇంపార్టెంట్ రోల్.
1: ఇది ఎట్టయిపోయిందంటే, ఒకనొక సమయం లోపల లక్ష్మణుని భరతుడు అరణ్యకు వెళ్ళిపోయినాడు.
0: అండ్ ఎట్ వన్ టైమ్ ఇట్ సో హ్యాపెండ్ దట్ లక్ష్మణ హ్యాడ్ టు గో టు ద ఫారెస్ట్ యాజ్ డిసైడ్ బై భరత.
1: నీ అన్న అయినటువంటి రాముడు అరణ్యానికి వెళుతున్నాడు, నీవు కూడా వెంట పోమన్నాడు.
0: యువర్ బ్రదర్ రామా ఈజ్ గోయింగ్ టు ద ఫారెస్ట్, బెటర్ యూ ఆల్సో ఫాలో హిమ్.
1: తప్పకపోతాను.
0: లక్ష్మణ సెడ్ ఐ విల్ డూ ఇట్.
1: కానీ రాముని వెంట పోవటంలో ఎంతనో ఆనందం చిక్కింది లక్ష్మణుకు.
0: లక్ష్మణ వాజ్ మైటీ హ్యాపీ బికాస్ హీ కుడ్ ఫాలో రామ.
1: భరతుని జత లోపల శత్రుఘ్నుడు ఎంతనో అయి అన్యోన్యంగా పోయాడు.
0: అండ్ శత్రుఘ్న వాజ్ ఆల్వేస్ ఇన్ ది కంపెనీ ఆఫ్ భరత.
1: ఈ శత్రుఘ్నుడుగా ఏమిటి,
0: వాట్స్ మీనింగ్ ఆఫ్ శత్రుఘ్న?
1: శత్రుఘ్నుడు శత్రువులను నాశనం చేసేటువంటి వాడు.
0: మీనింగ్ ద కిల్లర్ ఆఫ్ ఆల్ ది ఎనిమీస్.
1: ఇలాంటి భరత శత్రుఘ్నులు రామలక్ష్మణులు ఎంతో ఆదర్శప్రాయులు.
0: దేర్ఫోర్ రామలక్ష్మణ భరత శత్రుఘ్న ఆర్ ఐడియల్స్ టు సొసైటీ.
1: ఇట్టి ఆదర్శప్రాయులను మనం అనుభవించాలి, కానీ కేవలము ఆదర్శాన్ని అనుభవిస్తే ప్రయోజనం లేదు.
0: వీ షుడ్ ఫాలో దీస్ ఐడియల్ పీపుల్, వీ షుడ్ నాట్ లిమిట్ అవర్ సెల్స్ బై నోయింగ్ ఐడియల్స్.
1: వాళ్ళ అన్యోన్యతను మనము అనుభవించి ఆనందించి అన్యులకు అందించాలి.
0: వీ షుడ్ ఎక్స్పీరియన్స్ ది సేమ్ లవ్ దట్ ఎగ్జిస్టెడ్ అమంగ్ దోస్ బ్రదర్స్ and share with others.
1: Kanuka Ramayana ante kevalam okari katha kathaga maatrame kaadu.
0: Therefore epic Ramayana is not merely a story.
1: Idi aatma yokka antaratham.
0: It is a revelation of the self.
1: Ee aatma yokka anyonya bhagamulanu avarambinchi aadarshanni andinchetuvantivi.
0: It is the limitless intimate reflection, manifestation of the self, and sets an ideal for everybody.
1: It is reflection, reaction, resound.
0: It carries the three principles, reaction, reflection and resound.
1: ఈ విధమైనటువంటి ఒక తత్వాన్ని భరతుడు శత్రుఘ్నుడు ఎంత ఆనందంగా అనుభవించారు.
0: And this is very well noticed by brothers Bharata and Shatrughna.
1: Kaduka manam prati ramayanam yokka tattvanni kudanu manamu chakkaga artham chesukoni dani vartinchetattuga nadchukovali.
0: Therefore we should understand the message of Ramayana clearly and follow their examples.
1: Prema swarupulara,
0: embodiments of love.
1: కాబట్టి రామాయణం అనేటువంటిది కేవలము గ్రంథముతో పోల్చేటువంటిది కాదు.
0: రామాయణ ఇస్ నాట్ మియర్లీ ఎ టెక్స్ట్.
1: ఇది గంధముతో కూడినటువంటిది.
0: ఇట్ ఈస్ వన్ ఆఫ్ గంధ ఆర్ ఫ్రాగ్రెన్స్.
1: ఇట్టి మనస్తత్వాన్ని అందరూ కూడా కలిగినప్పుడే దేశము అన్యోన్యంగా అనుకూలంగా ఆనందంగా మనం ఉద్దీతవుతాడు.
0: వెన్ వన్స్ ద ఫ్రాగ్రెన్స్ ద అరోమా ఫ్లేవర్ of Ramayana is understood and shared with everybody, one can lead a blissful life.
1: ఇప్పుడు కాదు, ఇంకా కొన్ని సంవత్సరముల లోపలనే,
0: not only now, in within couple of years to come.
1: ఎక్కువ కాలం కూడా కాదు,
0: not very long,
1: అత్యంత స్వల్ప కాలం,
0: in a very short time,
1: యావత్ ప్రపంచం అంతా కూడాను,
0: the whole world,
1: రామాయణ కథగా పావెళ్తుంది.
0: Will understand, transform into the epic Ramayana itself.
1: అంతర్యందు ఉండేటువంటి యొక్క ఆత్మతత్వము రామధర్మంగానే ఉంటుంది.
0: And the nature of the self in everybody is the quality, the nature of Rama.
1: ఇప్పుడు ఈనాడు ఇన్ని కులములు, ఇన్ని మతములు, ఇన్ని జాతులు ఉన్నాయని మనం అనుకుంటున్నాము.
0: We find so many religions, communities, sects today.
1: కాదు కాదు కాదు కాదు.
0: Certainly not.
1: కొంతకాలం లోపలనే,
0: within a short time,
1: ఒక్కటే జాతి, ఒక్కటే మతము రూపొందింపజేస్తుంది.
0: Very shortly, you will notice only one religion, one caste, one humanity.
1: కనుక మానవత్వంలో ఉన్నటువంటిది ఒకటే ఒకటి.
0: Therefore, there is only one that is present in humanity.
1: ఇట్టి మానవత్వాన్ని ఏకత్వంగా భావించుకోవటమే రామాయణం చాటేటటువంటి ఒక గొప్ప బోధ.
0: So, the message of Ramayana is this, the observance of unity in humanity.
1: ఈ యూనిటీ చేరినప్పుడే,
0: when once this unity is there,
1: పవిత్రత ఏర్పడుతుంది.
0: Then you will find purity.
1: ప్యూరిటీ వచ్చినప్పుడే,
0: when once there is purity,
1: అన్యోన్యత కలుగుతుంది.
0: And there will be intimate association.
1: ఈ అన్యోన్యత కలిగినప్పుడే,
0: when once there is intimacy,
1: ప్రపంచమంతా కూడా ఒకటే ఆనందాన్ని అనుభవిస్తుంది.
0: The whole world will uniformly experience bliss.
1: కనుక అందరికీ ఆనందము ఇచ్చేటువంటిది రామాయణం ఒక్కటే.
0: Therefore it's only Ramayana that will make everybody blissful.
1: కనుక ప్రతి మానవుడు కూడా రామ రామ రామ రామ అని మీరు భావిస్తూ రండి.
0: Therefore everyone should chant and sing the glory of Rama.
1: కానీ వీరి ధర్మపత్రులు కూడాను అట్టి అన్యోన్యత కలిగి ఉంటున్నారు.
0: And their concerts also had that intimate understanding and relationship.
1: ఒకానొక సమయం లోపల,
0: at one time,
1: లక్ష్మణ భార్య,
0: the wife of లక్ష్మణ,
1: ఆమె గొప్ప పెయింటర్.
0: She is a great painter.
1: కానీ రామాయణ సమయం లోపల ఈమె రాములకు ఏదో ఒకటి ఒకటి ఇవ్వాలని గొప్ప రాములకు పెయింట్ వేస్తున్నది.
0: And at that time she was painting the picture of Rama.
1: ఆ సమయం లోపల లక్ష్మణ భార్య లోపల ప్రవేశించింది.
0: And it is at that time the wife Lakshmana stepped in.
1: ప్రవేశించగానే ఆ యొక్క పెయింట్ అంతా ఉలికిపోయింది.
0: And the whole paints spilled out.
1: అప్పుడు అయ్యో, నేను రాముని యొక్క సౌందర్యాన్ని జగత్తునికి అందించాలని చేస్తే ఈ పెయింట్ అంతా ఈ రకంగా మారిపోయిందా.
0: Then I wanted to paint the whole picture of Ramachandra. The paint has spilled out of this. It has become wasteful now.
1: కనుక ఇదే కాకుండా లక్ష్మణ భార్య,
0: లైక్ వైజ్ ది వైఫ్ ఆఫ్ లక్ష్మణ,
1: లక్ష్మణ భార్యకు ఈ విధమైనటువంటి యొక్క ఆటంకం జరిగింది.
0: అండ్ సచ్ ఎ సిచ్యువేషన్ వాజ్ ఫేస్డ్ బై హర్.
1: ఈ లక్ష్మణ భార్య ఎప్పుడు కూడాను సౌమిత్రి.
0: అండ్ షీ ఈజ్ ఆల్వేస్ ఫ్రెండ్లీ.
1: ఈమె చాలా దయా కలిగినటువంటి యొక్క హృదయము.
0: షీ హాడ్ ఎ కంపాషనేట్ హార్ట్.
1: ఇంకా ఇద్దరు కూడున్నారు.
0: అండ్ దట్ టు మో,
1: సీత లక్ష్మణుడు.
0: అండ్ వి ఆల్సో ఫైండ్ అదర్ రోల్స్ లైక్ సీత అండ్ లక్ష్మణ అండ్ సో ఆన్.
1: కానీ సీత, సౌమిత్రి, వీరందరూ కూడాను ఒకరినొకరు ఎడబాయకుండా ఉండేటువంటి వారు.
0: Sita and Sumitra were always together. They were never separated.
1: అట్టి సమయమునందు
0: at that time
1: వీరిద్దరు కూడాను బయట వెళ్ళినారు.
0: They happened to go out.
1: ఏం చేసేది అన్నగారు అడుగు వేరి అన్న వెంట తమ్ముడు పోయాడు దానికి మన గతి ఏమిటి అని ఈ యొక్క భార్యను చాలా విచారిస్తున్నారు.
0: The wives were feeling very sad because elder brother left and younger brother followed the elder one.
1: ఈ విధంగా నలుగురు కూడాను ఈ ఆడవారంతా కూడా ఏకమైపోయి
0: all the four ladies
1: వీరు నిరంతరం కూడాను రామచింతనే చేస్తూ వచ్చేటువంటి
0: were thinking of Rama continuously.
1: ఈ చింతన చేస్తూ ఉంటుంటే
0: as they were thinking of Rama
1: దైవత్వం యొక్క ఏకత్వము అందరికీ చక్కగా అర్థమైపోయింది.
0: దే కుడ్ అండర్స్టాండ్ ది యూనిటీ ఇన్ డివినిటీ.
1: ఈ ఏకం కావటం చేతనే మరింత వారికి బలం అభివృద్ధి.
0: దే కుడ్ పికప్ ఎవ్రీ కరేజ్ బికాస్ ఆఫ్ డివినిటీ.
1: కనుక ఈ విధంగా రామాయణం యొక్క తత్వము వారి యొక్క సోదరుల యొక్క తత్వము వారి యొక్క భార్యల యొక్క తత్వము అంతా కూడా విచారణ చేస్తే అంత ఏకంగా ఉండేటువంటిది.
0: Therefore, the message of Ramayana, the experiences of intimate relationship between brothers and their wives, teach this principle of unity, oneness.
1: కానీ ఒకానొక సమయం లోపల ఈ హనుమంతుడు తాను అలాగే లక్ష్మణ మూర్చ కోసమని మందు తేవటం కోసమని సుమత్ పర్వతం పైన పోతున్నాడు.
0: But at one time, Hanuman had to bring the medicine that was required for Lakshmana, and he left.
1: ఆ వచ్చి వచ్చి ఆ లక్ష్మణుడు తిరిగి దాన్ని తీసుకుని వచ్చేసేసి
0: అండ్ హీ కుడ్ రీచ్ లక్ష్మణ అండ్ బ్రింగ్ హిమ్ బ్యాక్ టు లైఫ్.
1: కౌసల్య ఉన్నటువంటి ఒక భవనం దగ్గర వదిలాడు
0: అండ్ హీ వాస్ లెఫ్ట్ దేర్ నియర్ ద ప్లేస్ వేర్ కౌసల్య స్టే.
1: అప్పుడు కౌసల్య తాను హెచ్చరించింది, నాయన మీరెవరు?
0: దెన్ కౌసల్య కాషన్ హూ ఆర్ యూ?
1: నేను ఫలాని రామచంద్రుని యొక్క భక్తుడను.
0: And he has introduced himself, I am so and so, I am devotee of Rama.
1: మరి ఇక్కడ పడివేసిన వాడు ఎవరు?
0: And then who dropped this body here?
1: హనుమంతుడు.
0: It was Hanuman.
1: రామాజ్ఞను పురస్కరించుకుని
0: and he paid all his respects to Ramayana.
1: ఆ యొక్క పర్వతం ఉన్నటువంటి మందును తీసుకుని వస్తున్నాడు.
0: And he brought all these important medicinal herbs from the Sanjeeva mountain.
1: తీసుకొచ్చేటప్పటికి అయ్యో నా కుమారుడు మరణించినాడా మూర్చ చెందాడా అని కౌసల్య చాలా గొల్లును ఏడ్చింది.
0: అండ్ ద మదర్ ఫెల్ సో సాడ్ బికాస్ హర్ సన్ ఫెయింటెడ్ ఆన్ ద బ్యాటిల్ ఫీల్డ్.
1: అప్పుడు సుమిత్ర చెప్పింది, అక్క మీరు రాముల కోసమని ఇంత తపిస్తున్నారా? తపించకండి, రాములకు ఎప్పుడు ఎట్టి ఆపత్తులు రావు.
0: దెన్ ది యంగర్ సిస్టర్ టోల్డ్ కౌసల్య, యూ మే బి వరీడ్ ఆఫ్ రామ, లెట్ మీ అష్యూర్ యూ నథింగ్ కెన్ ఎవర్ హ్యాపెన్ టు రామచంద్ర
1: అని ఒకరికొకరు ఆ విధమైనటువంటి ధైర్యాన్ని చెప్పుకుంటూ కాలాన్ని గడుపుతూ వచ్చారు.
0: సో ఈచ్ వన్ వాస్ షేరింగ్ దేర్ ఓన్ ఒపీనియన్, ద స్పీకింగ్ అప్ కరేజ్ ఫ్రమ్ ఈచ్ అదర్.
1: ఈ విధంగా రామాయణాన్ని చూస్తూ పోతుంటుంటే ఒకదానికొకటి పెరుగుతూ పెరుగుతూ పెరుగుతూ ఎంతనో ఆనందాన్ని అందిస్తుంది.
0: దేర్ఫోర్ ఆల్ ది ఎపిసోడ్స్ ఇన్ రామాయణ విల్ మేక్ అస్ బ్లిస్ఫుల్.
1: ప్రేమ స్వరూపులారా,
0: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
1: దీన్ని ఎంత చెప్పే కొద్దీ ఇంకా తనివి తీరదు.
0: This epic Ramayana can never be exhausted. It can be said to any length of time.
1: Kanuka manam Ravanachundu matrame telusukuntunnam kani indulo okokaru induku okoka bhagani teesukunnappudu entano vichittamainatu chitramlu ento jarugutu untuntayi.
0: We study the whole epic together collectively, but when you observe every role, every character, it is significant.
1: Chitrambulu trairokya vichittambulu.
0: They are very peculiar and mysterious.
1: Vajralala vittambulu.
0: And they are so intimate to saints.
1: Kani ante kaadu. Munijanavana pautrambulu.
0: And they are so sacred, so important to saints and seers.
1: Ramachandra charitramulu.
0: That is the story and the history of Ramachandra.
1: Ee charitra attidi ittidi ani cheppadaniki veelu kaadu.
0: The story of Ramachandra cannot be estimated.
1: కనుక ఎత్తి చిత్ర విచిత్రములైనటువంటి యొక్క రామచంద్రుడి యొక్క చరిత్రను అందరు కూడాను నిరంతరం కూడాను ఏ యొక్క జాతి అయినా ఏ యొక్క మృతి అయినా దాన్ని అనుసరించడము అత్యంత అవసరము.
0: దేర్ఫోర్ దిస్ మిస్టీరియస్ ఇన్ఎక్స్ప్లికబుల్ ఎపిక్ రామాయణ హ్యాస్ గాట్ టు బి రెడ్ అవుట్ థరోలీ, దట్ వన్ హ్యాస్ టు ఫాలో ది ఎగ్జాంపుల్స్ ఆఫ్ డిఫరెంట్ క్యారెక్టర్స్ మెన్షన్ ఇన్ ది ఎపిక్.

来为祖国把力气，紧紧那肩，努个的花里你肚脐。

0: విద్యకు మించిన నేత్రములు ఈ జగత్తున కానరావు.
1: ఇన్ దిస్ యూనివర్స్ యూ డోంట్ ఫైండ్ ఐస్ మోర్ దాన్ దట్ ఆఫ్ ఎడ్యుకేషన్ నాలెడ్జ్.
0: విద్యని మానవునికు నిజమైన నేత్రములు.
1: దిస్ నాలెడ్జ్ ఈస్ ద ట్రూ ఐ ఆఫ్ ఎవ్రీ హ్యూమన్ బీయింగ్.
0: నాస్తి సత్య సమం తప. సత్యమునకు మించిన తపస్సు మరొకటి కానరాదు.
1: దేర్ ఇస్ నథింగ్ మోర్ దెన్ ద ట్రూత్ విచ్ ఇస్ ద పెనెన్స్.
0: అన్నపానాదులు వదలి ఆకులలములే మేసి అడవులు సంచరించినంత మాత్రమున తపస్సు కానేరదు.
1: ఐ మియర్లీ ఫర్సేకింగ్ డ్రింక్ అండ్ ద ఫుడ్ మూవింగ్ అబౌట్ ఇన్ ద ఫారెస్ట్ ఇట్ డజంట్ అమౌంట్ టు పెనెన్స్.
0: సత్యమే నిజమైన తపస్సు.
1: ట్రూత్ ఈస్ ద ట్రూ పెనెన్స్.

0: మానవులకు కోరికలకు మించినటువంటి దుఃఖం మరొకటి లేదు.
1: ఫర్ హ్యూమన్ బీయింగ్స్ దేర్ ఇస్ నో అదర్ మిజరీ అదర్ దాన్ ద డిజైర్.
0: కోరికలు ఒకదానితో తీరునవి కాదు.
1: డిజైర్స్ విల్ నాట్ బి ఫుల్ఫిల్డ్ ఆల్.
0: తరంగముల వలె ఒకదాని తర్వాత మరొకటి ఆవిర్భవిస్తుంటాయి.
1: Desires come, originate like waves, one after the other.
0: Kanuka, korikalanu adupulo ninchukovatame nijamainatundi aanandam.
1: The true bliss lies in exercising a control over the desire.
0: Korikalanu adupulo ninchukonakunna deenikante mirinta dukham marokati ledu.
1: There is no other misery other than the state when we don't have ceiling on desire.
0: నాస్తి త్యాగ సమం సుఖం. త్యాగము కంటే మించిన సుఖము ఈ జగత్తులో కానరాదు.
1: ఇన్ దిస్ వరల్డ్ దేర్ ఇస్ నో అదర్ హ్యాపీనెస్ అదర్ దాన్ సాక్రిఫైస్.
0: కనుకనే వేదము న కర్మణ న ప్రజయ ధనేన త్యాగేనేకి అమృతత్వ మానసు.
1: That's why the Veda says it is a sacrifice that confers immortality to human beings.
0: Kanuka manavunaku tyagamu pradhana pranamu.
1: So for a human being, sacrifice is the chief life force.
0: Ee tyagame nijamaina yogam.
1: This sacrifice is the true yoga.
0: Ee tyaga bhoga yogamunu nerpinatundide vedamu.
1: It's Veda that teaches the sacrifice and the pleasure and yoga.
0: Vit anu dhatuvu nundi vachinatundi vedam.
1: Veda is the derivative out of that vit.
0: Vedam anaga aneka vidhamulainatundi arthamulu untunnavi.
1: Veda has many meanings.
0: Manavunaku nitya jeevitamulo satya jeevitanni garukune nimittamai కొన్ని విధములైనటువంటి నిబంధనలు అత్యవసరము.
1: టు లీడ్ ఎ ట్రూత్ఫుల్ లైఫ్ ఇన్ దిస్ వరల్డ్ సర్టన్ స్టిపులేషన్స్ రెగ్యులేషన్స్ ఆర్ నీడెడ్ ఫర్ హ్యూమన్ సొసైటీ.
0: కనుక వేదమనగా తెలివి.
1: సో వేద మెంట్ ఇంటెలిజెన్స్
0: జ్ఞానము
1: విజ్డమ్
0: ఎరుక
1: అవేర్నెస్
0: తనను తాను తెలుసుకునేటువంటి యొక్క దివ్యతత్వానికి ఎరుక అత్యవసరము.
1: That kind of awareness as to know one's own self is very necessary.
0: Kanuka telivi tetalanu penchukunnanta maatramana chaladu.
1: So it's not enough if we have excessive of intelligence.
0: Telivi kramamaina teliviga untundali.
1: The intelligence should be proper.
0: Yerukanu gurtimpa cheseetundi teliviga untundali.
1: We should have that intelligence as to bring in this sort of awareness.
0: జ్ఞానమును పోషించేటువంటి తెలివిగా ఉంటుండాలి.
1: ది ఇంటెలిజెన్స్ షుడ్ ఫాస్టర్ విజ్డమ్.
0: ఈ జగత్తునందు ఉన్నటువంటి సమస్త జ్ఞానము కూడాను జ్ఞానమని చెప్పుటకు వీలు కాదు.
1: వి కెనాట్ కాల్ ఆల్ ద ఫార్మ్స్ ఆఫ్ నాలెడ్జ్ ఇన్ దిస్ వరల్డ్ యాజ్ విజ్డమ్.
0: ఈ పదమునందే ఉంటున్నది ఇది సత్య జ్ఞానము కాదని.
1: ది వెరీ వర్డ్ ఇంప్లైస్ ద మీనింగ్ దట్ ఈస్ నాట్ ఆల్ ట్రూత్ అండ్ విజ్డమ్.
0: జ్ఞానం
1: It has two here, one jnana.
0: Jnanamu, na kaadu. Idi nijamaina jnanamu kaadu ani jnanam cheptundadi.
1: Jnana means wisdom, na means negation. It's not true wisdom.
0: Trikala jnanamu, jnanamu.
1: Which is indivisible in all the three times is wisdom.
0: Advaita jnanamu, jnanamu.
1: Non-dualism is wisdom.
0: Itti jnanamu, okka daivame.
1: That wisdom is just the divine.
0: ఆ దైవమే సత్యముతో కూడినవాడు.
1: ద డివైన్ ఇస్ ఆల్ ట్రూత్.
0: ఇది అనంతమైనటువంటిది.
1: దట్ ఈస్ ఇన్ఫినిట్.
0: కనుకనే సత్య జ్ఞానం అనంతం బ్రహ్మ అన్న.
1: దట్స్ ఫర్ దట్ రీజన్ ద బ్రహ్మ ఇస్ డిఫైన్డ్ యాజ్ ద ట్రూత్ విజ్డమ్ అండ్ ఇన్ఫినిట్.
0: మానవుని జీవితంలో తన యొక్క పరిపూర్ణతను పొందటకు వేదము అనేక విధములుగా తోడ్పడుతూ ఉన్నది.
1: Veda helps to have this comprehensive fullness vision of life.
0: వేదమనగా కేవలం కొన్ని మంత్రములతో కూడినటువంటి స్వరూపమని భావించవచ్చు.
1: We may consider that Veda is a form of mantras.
0: అనాది మంత్ర ద్రష్టలైనటువంటి మహనీయులు ఆవిర్భవించినటువంటి ఆవిష్కరించినటువంటి సత్యవాక్య స్వరూపమే వేదం.
1: The Veda is the very form of the word which is exhibited by the ancient visionaries.
0: ఇట్టి సత్యవాక్ స్వరూపమైనటువంటి ఈ వేదము త్రిలోకములు ఎందు కూడాను త్రికాలములు ఎందు కూడాను మానవోద్ధరణ జరుపుతూ ఉంటున్నది.
1: This Veda emancipates the human race in all the three times and in all the three worlds.
0: త్రిలోకములకు యోగక్షేమమును కలిగింపు చేస్తున్నది.
1: It also ensures the safety and security for all the world.
0: సమాజములకు సత్యమైనటువంటి జ్ఞానమును శాంతిని అందిస్తున్నది.
1: It also hands over the peace and the truth to society.
0: మానవుని ఇష్టములను నెరవేర్చుకున్నట్టుగా అయిష్టములను త్యజించుటకు ఈ వేదము అనేక విధములైనటువంటి ఉపాయమును నేర్పుతున్నది.
1: Veda also teaches several devices to sacrifice all our dislikes and to achieve our likes.
0: మానవుని సుఖమునకు దుఃఖమునకు వేదమే మూల కారణము.
1: For the pleasure and the pain is the Veda that's responsible.
0: వేదమును అనుసరించినప్పుడు మనకు సుఖమే, దానిని ఉల్లంఘించినప్పుడు అదే మనకు దుఃఖము.
1: When we follow Veda, we'll have all happiness. When we transgress, we'll have misery.
0: వేదము అనంతమైనటువంటిది.
1: Veda is infinite.
0: ఈ అనంతమైన వేదమును మానవుడు సామాన్యమైన తన జీవితంలో అధ్యయనము చేయటం చాలా కష్టమే.
1: To learn this infinite Veda in the ordinary human life, it's very difficult.
0: మానవులకు కేటాయించిన ఆయుః ప్రమాణము అల్పమౌట చేత ఈ అనంత వేదములను అధ్యయనం చేయటం దీనికి కాలము చాలకపోయినది.
1: As the life span is quite limited, it becomes very difficult to learn the entire Vedic text.
0: వేదమును అధ్యయనం చేసినంత మాత్రమే చాలదు.
1: It's not enough if we learn Veda.
0: దీనిని ఆచరించుటకు కాలము లేదు.
1: There's no time to practice it.
0: ఈ విధమైనటువంటి యొక్క సమస్యలను గుర్తించి వ్యాసులు వేదమును చిన్న చిన్నదిగా విభజిస్తూ వచ్చాడు.
1: Having understood these problems, Saint Vyasa divided Veda into small sections.
0: అనంత వేదములలో ఉన్నటువంటి రుక్కులను వేరు చేసి దీనికి రుక్ సంహిత అని పేరు పెట్టాడు.
1: He separated Ruks from Veda and called it Ruk Samhita.
0: ఈ రుక్ సంహితము రుక్కును మాత్రమే వేరు చేసినటువంటిది.
1: This Ruk Samhita is the one that separated out రుక్కులు.
0: తరువాత యజు సంహితములను వేరు చేసి దీనికి యజు సంహితము అని పేరు పెట్టాడు.
1: Later he segregated యజు సంహిత and called it యజు సంహిత.
0: సామములను వేరు చేసి దీనికి సామ సంహితము అని పేరు పెట్టాడు.
1: He classified and segregated the Sama aspect also.
0: అధర్వణ మంత్రములను వేరు చేసి దీనిని అధర్వణ సంహితము అని పేరు పెట్టాడు.
1: All mantras of Adharvana are separated out and called Adharvana Samhita.
0: అయితే ఈ వేదములు నాలుగు అయినప్పటికీ ఇందులో యజుర్వేదములో కృష్ణ యజుర్వేద సంహితము శుక్ల యజుర్వేద సంహితమని రెండుగా విభజిస్తూ వచ్చాడు.
1: Though Vedas are four, this Yajurveda has two aspects. One is శుక్ల యజుర్వేద.
0: ఏ తర్వాత ఐదు వేదములుగా రూపొందుతూ వచ్చాయి.
1: విత్ ఆల్ సెడ్ అండ్ డన్ దేర్ ఆర్ ఫైవ్.
0: ప్రతి సంహితమునకుడు మూడు భాగములుగా విభజిస్తూ వచ్చాడు.
1: He classified every samhita into three parts.
0: దీని బ్రాహ్మణము ఆరణ్యకము ఉపనిషత్తులు అని.
1: These three are బ్రాహ్మణ ఆరణ్యక అండ్ ఉపనిషత్.
0: ఈ బ్రాహ్మణ భాగమంతా కూడాను మంత్రములతో కూడినటువంటిది.
1: The first part, Brahmana, is full of mantras.
0: ఈ మంత్రములు యజ్ఞయాగాది క్రతువులను సూచింపజేసేటువంటిది.
1: These mantras will indicate all sorts of rituals.
0: దాన ధర్మాలకు కూడా ఇది తోడ్పడేటువంటిది.
1: It also helps all acts of charity.
0: మంత్రమనగా మననత్రాణ సమ్మిళితం ఇది మంత్ర అని. మనన ముందు ప్రాణశక్తిని కూడా కూర్చి ఉచ్చరించేటువంటిది మంత్రము.
1: Mantra is the one which has got this life force behind recapitulation and repetition.
0: నియమించిన అర్థమును వివరింపజేసేటువంటిది మంత్రము.
1: That which explains the complete meaning is mantra.
0: ఈ మంత్రములన్నీ కూడాను దైవ సంబంధమైనటువంటి మంత్రములు.
1: All these mantras relate to the divine.
0: ఇంకా రెండవది ఆరణ్యకము.
1: The next one is ఆరణ్యక.
0: మానవుడు గృహస్థాశ్రమమును గడిపి వానప్రస్థములో ప్రవేశించి అరణ్యములో సంచరిస్తూ కందమూలాదులు భుజిస్తూ కాలము గడుపుచున్నటువంటి సమయంలో అధ్యయనము చేసినటువంటివి ఈ ఆరణ్యకములు.
1: Having spent the state of householder, having taken the state of a recluse, spending time in the forest, consuming all roots, he learns this part of Veda, Aranyaka.
0: ఇందులో ఎక్కువ కర్మకాండకు అవకాశం ఉంటుంది.
1: There is wide scope for ritualistic aspects.
0: ఇది మంత్రముతో సమానముగా కర్మలకుడును ఆచరించినప్పుడు ఈ మంత్ర కర్మల యొక్క సమ్మిళితమైనటువంటి స్వరూపముచే దైవత్వాన్ని ప్రాప్తింపజేసుకోవచ్చు.
1: It lays much emphasis on mantra, the repetition, and also the karma, the activity.
0: శ్రవణ మనన నిత్యధ్యాసల వల్ల ఏ విధమైనటువంటి ఒక సత్యాన్ని మనం పొందగలుగుతున్నామో అదే విధముగానే ఈ కర్మ మంత్రముల చేత మనము దివ్యత్వాన్ని అనుభవించవచ్చు.
1: Just as all the consequences, positive results we get out of listening and recapitulation and practice, we'll also have the same out of this action and mantra.
0: మధుర పదార్థముల యొక్క పేరును విన్నంత మాత్రమున మనము దాని యొక్క రుచిని మనము అనుభవించిన వారం కాలేము.
1: By merely listening, we cannot claim to have enjoyed the taste of it.
0: మధుర పదార్థమును భుజించినప్పుడే దాని మాధుర్యం మనకు స్వానుభవానికి వస్తుంది.
1: When sweet is actually consumed, partaken, you know the taste.
0: కనుకనే కేవలం మంత్రముల చేత ఉచ్చరించినంత మాత్రమున మధుర పదార్థముల యొక్క విషయాన్ని విన్నంత మాత్రమే అవుతుంది.
1: By merely reciting, it amounts to mere listening only.
0: దీనిని ఆచరించినప్పుడు ఇది తిన్నంత మాత్రం అవుతుంది.
1: When it is practiced, it amounts to eating.
0: వినటం వేరు, తినటం వేరు.
1: Listening is one thing and eating another.
0: కనుక అంధకారం వెల్ల హతమారునే చూడ వసుదలో దీపపు వార్త వలన.
1: Will all the darkness be dispelled by merely listening to the news of light?
0: రోగపీడితుని బల్ రోగంబు తీరున ఔషధ మహిమంబు అంత విన్న.
1: By merely listening to the efficacy of the drug, do you think that you'll be cured out of all ailment?
0: నిరుపేద వారి పేదరికంబు పోవున విత్త ప్రభావంబు విన్నయంత.
1: Will ever the poverty will ever leave by merely listening to the finance and economy?
0: ఆగున్న మానవుని ఆకలి తీరున పంచభక్ష్యంబుల పాకము విన.
1: Will hunger of any man be appeased by merely listening to the menu?
0: ఈ పాకమును మనం భుజించినప్పుడే మన ఆకలి తీరుతుంది.
1: When all the dishes are partaken, then only hunger would be appeased.
0: శక్తివంతమైనటువంటి ఔషధములు సేవించినప్పుడే మన రోగము నివారణ కలుగుతుంది.
1: When powerful medicine is taken, one will be cured of the illness.
0: అంధకారముగా ఉండేటువంటి ఈ చీకటి నందు దీపమును వెలిగించినప్పుడే మనకు చీకటి దూరం అవుతుంది.
1: The entire darkness will be dispelled if only we light the lamp.
0: అదే విధముగానే వేదమును ఉచ్చరించినంత మాత్రమున చాలదు.
1: Similarly, it's not enough if we just repeat, chant Veda.
0: ఈ వేదాధ్యయనము చేత దానిని ఆచరణ కూడా ఉంచినప్పుడే మనకు ఈ మధురానందము మనకు అర్థమవుతుంది.
1: Along with the learning of Veda, one have to take to practice, then only they will enjoy
0: ఈ సత్యానుభూతిని పొందినప్పుడే మనం నిజమైనటువంటి యొక్క ద్రష్టలం అవుతాం.
1: When we have the experience of truth, then you will be a visionary.
0: కనుక వేదాధ్యయనం అనేటువంటిది మానవునకు ఒక గమ్యస్థానమును చేర్చేటువంటి రాజమార్గమే.
1: లర్నింగ్ ఆఫ్ వేద ఈజ్ ఎ రాయల్ రోడ్ దట్ విల్ టేక్ యూ టు ద డెస్టినేషన్.
0: ఇటువంటి రాజమార్గమును ఈనాడు విస్మరించి కేవలము కష్ట నష్టములకు గురి అయ్యేటువంటి యొక్క రాళ్లబాట ఎందు మనం ప్రయాణం చేస్తున్నాం.
1: We have forgotten this right royal road, but we are treading along the road of all stones.
0: ప్రతి మానవునికి కూడాను గమ్యము అత్యవసరం.
1: Destination is essential for
0: everyone. చేరక తప్పదు.
1: One must reach someday.
0: మానవుని యొక్క లక్ష్యమే అది.
2: దట్ ఈస్ ది ఎయిమ్ ఆఫ్ మ్యాన్.
0: కనుక మనము వేదమును ఉచ్చరించాలని కాదు, వేదమును అధ్యయనం చేసేటువంటి వారి దగ్గర మనఃపూర్వకంగా శ్రవణం చేసినప్పుడు కూడా చాలు.
2: ఇట్స్ ఎనఫ్ ఇఫ్ యు లిసన్ టు వేద, చాంటింగ్ ఆఫ్ వేద హోల్ హార్టెడ్లీ.
0: ఇది వేదము, ఇది వాణి.
2: వేద ఇస్ వాయిస్.
0: ఈ వాణి ఎందే ఉంటున్నది సర్వసారం.
2: ఇన్ దిస్ వాయిస్ లైస్ ది ఎసెన్స్.
0: అది శబ్ద బ్రహ్మము అన్నారు.
2: దట్ ఈస్ ది ఇన్ఫినిట్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ సౌండ్.
0: ఆ శబ్ద బ్రహ్మం ఎక్కడ ఉంది? సర్వత్రా ఉంటుండాలి.
2: దట్ ఇన్ఫినిట్ సౌండ్ ఈస్ ప్రెసెంట్ ఎవ్రీవేర్.
0: ఎలాంటి శక్తులతో కూడి ఉంటుండాలి?
2: వాట్ ఫ్యాకల్టీస్ డస్ ఇట్ పొసెస్?

0: ఈ శబ్ద బ్రహ్మము నవ విధములైనటువంటి ఒక రూపమును ధరించి నవ మార్గములలో ప్రవేశించి గమ్యమైన ధన్యతను అందిస్తుంది.
1: దిస్ ఇన్ఫినిట్ ప్రైమల్ సౌండ్ ఈజ్ అలాంగ్ ది నైన్ పాత్స్ అండ్ విల్ సర్టన్లీ టేక్ ఎవ్రీవన్ టు ద డెస్టినీ.
0: ఇట్టి వేదమయమైనటువంటి యొక్క వాణి నాదము సర్వత్ర వ్యాపించి ఉంటున్నది.
1: ద సౌండ్ ఆఫ్ వేద ఈజ్ ఆల్ ప్రవేసివ్.
0: ఈనాడు లోకములో అనేక విధములైనటువంటి యొక్క అశాంతులకు, అక్రమాలకు, అనాచారములకు, దుర్మార్గములకు ఆలవాలమైన ఈ పరిస్థితి యందు వేదవాణి ఎంతైనా మనం వ్యాపింపచేయాలి ఈ యొక్క విద్యుత్ తరంగములతో.
1: ఇన్ దిస్ ట్రబుల్ టోర్న్ వరల్డ్ విచ్ ఇస్ ఫుల్ ఆఫ్ యాంగ్జైటీస్ ట్రబుల్స్ అండ్ మిజరీ అండ్ వికెడ్ యాక్ట్స్ దేర్ ఇస్ ఎవ్రీ నీడ్ టు స్ప్రెడ్ ద వాయిస్ ఆఫ్ వేద.
0: త్రాగే నీరు మలినమైనది.
1: ద డ్రింకింగ్ వాటర్ ఇస్ పొల్యూటెడ్
0: పీల్చే గాలి మలినమైనది.
1: ద ఎయిర్ దట్ వీ బ్రీద్ ఇన్ ఇస్
0: భుజించే ఆహారం మలినమైనది.
1: ద ఫుడ్ ఇస్ పొల్యూటెడ్
0: మాట్లాడే శబ్దం మలినమైనది.
1: దర్ ఇస్ సౌండ్ పొల్యూషన్.
0: ఒకటేమిటి, మానవుని మనసే మలినమైనది.
1: ద మైండ్ ఈజ్ ఆల్సో పొల్యూటెడ్
0: ఈ మలినమైనటువంటి యొక్క ఈ జగత్తునందు మనము మలినమైనటువంటి జీవితాన్ని గడుపుతున్నాం.
1: ఇన్ దిస్ వరల్డ్ విచ్ ఇస్ ఫుల్ ఆఫ్ పొల్యూషన్ వీ లీడ్ ఎ పొల్యూటెడ్ లైఫ్.
0: ఇంకా పవిత్రమైన, నిత్యమైన, సత్యమైన జీవితాన్ని ఏ రీతిగా గడపడానికి వీలవుతుంది?
1: దెన్ హౌ ఇస్ ఇట్ పాసిబుల్ టు లీడ్ ఎ సీక్రెట్ ఎటర్నల్ ప్యూర్ లైఫ్?
0: మనం పీల్చుకునే గాలి మలినమే.
1: ది ఎయిర్ దట్ వీ బ్రీద్ ఇన్ ఇస్ పొల్యూటెడ్
0: ఇంకా హృదయం ఎట్లా పరిశుద్ధం అవుతుంది?
1: హౌ డు యూ ఎక్స్పెక్ట్ ద ప్యూరిఫికేషన్?
0: గాలి పరిశుద్ధం కావాలి.
1: The air should be purified.
0: నీరు పరిశుద్ధం కావాలి.
1: The water should be pure.
0: శబ్దం పరిశుద్ధం కావాలి.
1: Sound should be pure.
0: ఇది మనం చేసేటువంటి కర్మలతో ఆధారపడి ఉంటుండాలి.
1: All these are based on our actions.
0: మనం ఎక్కడ ఏ పదములు ఉచ్చరించినప్పటికీ ఆ పదములు శబ్దములో విద్యుత్ తరంగముల వలె సర్వత్రా వ్యాపించిపోతున్నాయి.
1: వాట్ ఎవర్ వర్డ్ దట్ వీ అటర్ ఇట్ విల్ స్ప్రెడ్ లైక్ ఎలక్ట్రిక్ వైబ్రేషన్స్.
0: ఈ శబ్ద తరంగములకు మరణమే లేదు.
1: దీ సౌండ్ వైబ్రేషన్స్ ఆర్ డెత్లెస్.
0: సర్వత్రా ఉంటుండది.
1: దే ఆర్ ఎవ్రీవేర్.
0: కనుకనే వేదమంత్రముల చేత, పవిత్రమైనటువంటి భగవత్ నామముల చేత ఈ యొక్క వాతావరణమును పవిత్రము గావించినప్పుడే ఆ పవిత్రమైనటువంటి గాలి మనలో ప్రవేశించి పవిత్ర హృదయాలుగా మారుతుంది.
1: దేర్ఫోర్ ది ఎంటైర్ అట్మాస్ఫియర్ హ్యాస్ టు బి శాంక్టిఫైడ్ బై ద రిపిటేషన్ ఆఫ్ ద వేద సింగింగ్ ద గ్లోరీ ఆఫ్ ద లార్డ్.
0: మనం ఒక్క ప్రదేశంలో ఈ పవిత్రమైనటువంటి శబ్దం ఉచ్చరించినప్పుడు ఇది ప్రపంచమంతా కూడా వ్యాపిస్తుండాలి.
1: When there is sacred chanting here, the everything will be purified.
0: ఒక చిన్న ఉదాహరణ,
1: a small example.
0: ఢిల్లీ లోపల ఈ 5:30 ఏదో ఆకాశవాణిలో ఒక ప్రోగ్రామ్ పెట్టారు.
1: There in Delhi at 5:30 there is radio program.
0: కానీ ఆ ప్రోగ్రామ్ ఇప్పుడు మన ప్రశాంతంలో కూడా వినిపిస్తుంది.
1: You can listen to that program even here in
0: India. ఇంకా కూడా వినిపిస్తుంది.
1: Also you listen.
0: మెడ్రాస్ లో వినిపిస్తుంది.
1: It can be listened
0: in అమెరికాలో వినిపిస్తుంది, జపాన్ లో వినిపిస్తుంది.
1: You can hear there in America and Japan.
0: ఈ శబ్దం ఏ రీతిగా ప్రయాణం చేస్తుంది?
1: How does the sound travel?
0: విద్యుత్ తరంగములతో చేరి,
1: having been mixed with electric waves,
0: అతి శీఘ్రముగా వ్యాపింప చేస్తుంది.
1: They spread very fast.
0: దీని యొక్క వ్యాప్తి వెలుతురు కంటే అతి శీఘ్రంగా పోతుండాలి.
1: The way how they spread is faster than the light.
0: అదే విధముగానే మనము పవిత్రమైనటువంటి యొక్క మంత్రముల చేత మన కాలము సార్థకము గావించుకున్నప్పుడు దేశానికి ఎంతో మనము పవిత్రతను అందించిన వారం అవుతాం.
1: బై రిసైటింగ్ ద సీక్రెట్ మంత్రస్ విల్ బి శాంక్టిఫైంగ్ ద ఎంటైర్ అట్మాస్ఫియర్ అండ్ హెల్పింగ్ ద కంట్రీ.
0: కనుకని ఆనాటి మంత్రద్రష్టలైనటువంటి మహర్షులు అడవులలో ప్రవేశించి వేదాధ్యయనం చదువుతూ ఆ యొక్క వాతావరణమును పరిశుద్ధము గావిస్తూ వచ్చారు.
1: ఫర్ దిస్ రీజన్ ద విషనరీస్ అండ్ సెయింట్స్ స్పెంట్ ద టైమ్ ఇన్ ద ఫారెస్ట్ అండ్ రిసైటెడ్ లర్న్డ్ వేద.
0: ఇటువంటి పవిత్రము గావించినటువంటి ఈ వేదములను ఈనాడు మనము అపవిత్రము గావిస్తున్నాము.
1: వేదాస్ విచ్ ఆర్ రియల్లీ సీక్రెట్ ఆర్ మేడ్ టుడే అన్సీక్రెట్.
0: నిజముగా భారతీయులు వేదం యొక్క శక్తి సామర్థ్యములను చక్కగా గుర్తించలేదనే చెప్పవచ్చు.
1: It can be said that Bharatiyas have not understood the potentialities and the capacities.
0: గుర్తించే ఉండినా వీటిని ఇంత సులభంగా వదిలి ఉండేటువంటి వారు కాదు.
1: హ్యాడ్ దే రియలైజ్డ్ దే వుడ్ హావ్ లెఫ్ట్ ఇట్ సో ఈజీలీ లైక్ దిస్.
0: చలగి మధుము గ్రోల చేదు రుచించునా.
1: హావింగ్ రిలీజ్డ్ ఆల్ ద స్వీట్నెస్ వుడ్ ఎవర్ ఎనీబడి యాక్సెప్ట్ ద బిటర్నెస్.
0: ముద్ద ఖర్జూరం తినేటటువంటి వాడికి చింతపండు రుచి.
1: ద వన్ హూ రిలీజెస్ దట్ కైండ్ ఆఫ్ ద గ్రేప్ విచ్ ఇస్ ఆల్ స్వీట్ విల్ నెవర్ యాక్సెప్ట్ ద టామరిండ్.
0: కనుక ఈ విధమైనటువంటి యొక్క వేదము యొక్క మాధుర్యాన్ని వేదాధ్యయనం చేసేటువంటి వారు కూడా నువ్వు గుర్తించలేదని చెప్పవచ్చు.
1: ద స్వీట్నెస్ ఆఫ్ వేద ఈజ్ నాట్ రియలైజ్డ్ బై దోస్ హూ లర్న్ వేద.
0: ఏదో జీవనోపాధి నిమిత్తమే దీనిని ఉపయోగించుకుంటున్నారు, కానీ జీవిత పరమావధి నిమిత్తమై ఏర్పడినటువంటిది వేదమనే సత్యాన్ని అర్థం చేసుకోవటం లేదు.
1: దే హావ్ నాట్ రియలైజ్డ్ ద ఫ్యాక్ట్ దట్ ది వేద ఈజ్ మెంట్ ఫర్ లైఫ్ నాట్ టు క్యారీ ఆన్ ఏ లివింగ్.
0: ఇంకా ఉపనిషత్తులు,
1: ద నెక్స్ట్ ఉపనిషత్స్,
0: ఈ ఉపనిషత్తులన్నీ కూడా మానవ జీవితంలో ధర్మ అర్థ కామ మోక్షమనే చతుర్విధ పురుషార్థములను ప్రబోధించే నిమిత్తం వచ్చినవి.
1: ది ఉపనిషత్స్ ఆర్ మెంట్ ఫర్ దీస్ ఫోర్ ఆబ్జెక్టివ్స్ ఆఫ్ హ్యూమన్ లైఫ్, ద రైటియస్నెస్, ద డిజైర్, ద లిబరేషన్.
0: వేదములు ద్వైతము,
1: వేద ఇస్ డ్యూయలిజం.
0: వేదాంతము అద్వైతం,
1: ద వేదాంత ఇస్ నాన్ డ్యూయల్.
0: కనుక ఉపనిషత్తులు వేదాంతములు.
1: దిస్ ఉపనిషత్ ఇస్
0: వేదములకు అంత్యములో ఉండేటువంటి కనుక వేదాంతములు అని కూడా మరొక పేరు.
1: యాజ్ దే ఆర్ టువర్డ్స్ ది ఎండ్ ఆఫ్ వేద ఇస్ కాల్డ్ వేదాంత.
0: అయితే ధర్మ అర్థ కామం ఈ మూడింటినీ మాత్రమే మానవుడు తన యొక్క ప్రయత్నముతో, తన యొక్క సాధనల చేత, తన యొక్క సంకల్పముల చేత పూర్తి గావించుకునవచ్చు.
1: Man can accomplish, achieve with his own devices and plans the righteousness, the desire.
0: Vidya vidyanam chetane labhyam avutundi.
1: It is quite possible through education.
0: Upanishadullo rendu vidhamainatvanti vidyalu unnai.
1: In Upanishad there are two forms of learning.
0: Apara vidya, para vidya.
1: One is apara, the second one is para.
0: Dharmartha kamamulanta kudanu apara vidyalu.
1: These three, the righteousness, the desire and wealth,
0: ఒక్క మోక్షం మాత్రమే పరవిద్య.
1: లిబరేషన్ ఈజ్ ఓన్లీ పరవిద్య.
0: కనుక అట్టి పరవిద్యను మాత్రం మనం పొందాలనుకున్నప్పుడు దానికి ఈ ప్రాకృతమైనటువంటి యొక్క విద్యలు కాని, అభ్యాసములు కాని, సాధనలు కాని దీనికి అక్కరలేదు.
1: టు హ్యావ్ ది స్పిరిచువల్ నాలెడ్జ్ ది అదర్ ప్రాక్టీసెస్ అండ్ ద సెక్యులర్ నాలెడ్జ్ ఆర్ నాట్ నీడెడ్.
0: ఇవన్నీ కూడా ద్వైతములకు సంబంధించినటువంటివి.
1: They are all related to the principle of dualism.
0: Satya drishti matrame ee yokka paravidyaku pariki vastundi.
1: The vision of truth is needed for the spiritual
0: life. Prachina kalamu nundi bharatiyulu ee vedamulanu aneka vidhuluga adhyayanam chestu danini tama jeevitaadharamuga bhavinchi jeevistu vacharu.
1: Since ancient times bharatiyas have taken the learning of veda, the very breath, the very life principle.
0: వేదములకు 9 పేర్లు ఉన్నాయి.
1: వేద హ్యాస్ 9 నేమ్స్.
0: ఒకటి శృతి,
1: వన్ శృతి.
0: రెండవది అనుస్వరం,
1: సెకండ్ అనుస్వర.
0: మూడవది త్రయి,
1: థర్డ్ వన్ త్రయి.
0: నాలుగవది ఆమ్నాయము,
1: ఫోర్త్ వన్ ఆమ్నాయ.
0: ఐదవది సమామ్నాయము,
1: ఫిఫ్త్ సమామ్నాయ.
0: ఆరవది ఛందస్సు,
1: సిక్స్త్ ఛందస్సు.
0: ఏడవది అధ్యాయం,
1: సెవెంత్ అధ్యాయం.
0: ఎనిమిదవది నిగమం,
1: ఎయిత్ వన్ నియమం.
0: తొమ్మిదవది ఆగమం,
1: నైన్త్ వన్ ఆగమం.
0: ఈ 9 రకములైనటువంటి పేర్లతో ఈ యొక్క వేదము జగత్తులో సంచరిస్తూ ఉంటుండాలి.
1: దిస్ వేద ఇస్ ప్రెసెంట్ ఇన్ దిస్ వరల్డ్ విత్ ఆల్ దిస్ 9 అట్రిబ్యూట్స్ ద నేమ్.
0: శృతి అనగా
1: శృతి మెంట్
0: గురు శిష్యుల సంపర్కం చేత గురువు చెప్పినట్లుగా నడుచుకొని గురువు చెప్పినటువంటి స్వరమునే తాను ఉచ్చరించి ఆ స్వరమును అనుసరించి తద్వారా నేర్చుకోవటం.
1: Sruti meant is an association between the preceptor and the disciple. The disciple follows the rhythm and the meter as revealed to him by the preceptor.
0: దీనికి ఆ కాలంలో కొన్ని గ్రంథములు కాని, ఇంకే విధమైనటువంటి ఒక టేప్ రికార్డ్స్ కాని, గ్రామ్ఫోన్ ప్లేట్లు కాని ఉండేటువంటివి కాదు.
1: Those days there were no text, nor gramophone plate, nor tape recorder.
0: రాత్రింపగలు గురువును అనుసరిస్తూ గురువు పైన ఉన్నటువంటి భక్తి ప్రపత్తుల చేత అదే స్వరమును ఉచ్చరిస్తూ దాని దారి తప్పకుండా అదే పదములను తాను ఉచ్చరిస్తూ ఉంటుండాలి.
1: డే అండ్ నైట్ దే షుడ్ ఫాలో ద ప్రిసెప్టర్ రిపీటింగ్ ద సేమ్ రిథమ్ అండ్ ఫాలో హిమ్.
0: పదములు కొంత అటు ఇటు జరిగినప్పటికీ కొంత పర్వాలేదు, కానీ స్వరం మాత్రం తప్పకూడదు.
1: ద వర్డ్స్ దెర్ మే బి సమ్ డిస్లొకేషన్ ద ఆర్డర్ ఆఫ్ ద వర్డ్స్
0: స్వరబద్ధమైనటువంటిది ఈ యొక్క వేదం.
1: బట్ ద ట్యూన్ ద మీటర్ ఇస్ నెసెసరీ.
0: కనుకనే గురువు యొక్క ఉచ్చారణను సక్రమంగా సహేతువుగా తాను ఉచ్చరించి నేర్చుకున్నటువంటిది కాబట్టి దీనికి విని నేర్చుకున్నది కనుకనే శృతి అనుశ్రవం అని పేరు వచ్చాయి.
1: As he listens to the way how it is recited, how it is said and chanted, it is called Shruti, Anuswara.
0: Inga, Trayi.
1: The next one, Trayi.
0: Anadu, Moodu Vedamulakne, Ekku Pradhanat Ishtu Ucchar.
1: In those times, importance is given to three Vedas.
0: Adarvada Vedaniki Evaru Patinchaledu.
1: Nobody took any interest in Adarvada.
0: Ruk Vedamu. యజుర్వేదము సామవేదము ఈ మూడు వేదములకు మాత్రమే ప్రధానత ఇవ్వటం చేత దీనికి త్రయి అని పేరు పెట్టారు.
1: సిన్స్ దీస్ త్రీ వేదాస్ ఋగ్వేద యజుర్వేద సామవేద ఆర్ వైడ్లీ స్ప్రెడ్ ఇట్ ఇస్ కాల్డ్ త్రయి.
0: ఇంకా మ్నా అనగా అభ్యాసము.
1: మ్నా అండ్ ప్రాక్టీస్.
0: అభ్యాసము చేత దీనిని నిరంతరం కూడాను స్వప్న సుశక్తులు ఎందుకు దీనిని అభ్యాసం చేస్తూ వచ్చారు.
1: దే స్టార్టెడ్ ప్రాక్టీసింగ్ ఈవెన్ ఇన్ ద డ్రీమ్ అండ్ ద డీప్ స్లీప్ స్టేట్స్.
0: ఏ నిమిషము దీని అభ్యాసం మానినా దీని యొక్క మర్చిపోతామో ఏమో అని జాగ్రత్త స్వప్నం ఎందుకు దీనిని అభ్యాసం చేస్తూ వచ్చారు.
1: దే వర్ ఆల్వేస్ సర్ప్రైజ్డ్ దట్ ద మూమెంట్ దే స్టాప్ ద ప్రాక్టీస్ దే మైట్ ఫర్గెట్.
0: ఆమ్నాయము అని పేరు పెట్టారు.
1: సో ఇట్స్ ఆల్సో కాల్డ్ ఆమ్నాయము.
0: దీనిని హృదయంలో స్థిరం చేసుకుంటారు చేత సమామ్నాయము అని కూడా దీనికి పేరు వచ్చింది.
1: యాజ్ ఇట్ ఇస్ ప్రిజర్వ్డ్ ఇన్ ద హార్ట్ ఇట్ ఇస్ ఆల్సో కాల్డ్ సమామ్నాయ.
0: ఇంకా సామవేదం అనేటువంటి దాంట్లో ఛందోబద్ధమైనటువంటి దీనికి ఛందస్సు అని పేరు పెట్టారు.
1: యాజ్ సామవేద ఇస్ బేస్డ్ ఆన్ ద మీటర్ ఇట్ ఇస్ కాల్డ్ ఛందస్సు.
0: ఇంకా ప్రాచీన కాలము నుండి కూడాను
1: since ancient times
0: taratarulaga kudanu idi prakutu vachinatundi kanuka
1: as it is passed on over generations after generations
0: taatalu taatalu tandrulu kodukulu manamallu munimu ee vidhanga taratarulato kudanu vachinatundi kanuka
1: as it is passed on since generations fathers forefathers and grandfathers
0: deeniki swadhyayamu ani peru pettaru.
1: This is also called swadhyayamu.
0: Inka nigamam agamam.
1: The next one, Nigamam and Agamam.
0: Bhagavantuni ucchvasa nishvasamulu kanukane teesukovatamu vadalatamu deeni valla yerpadinatundi kanukane ee vedamu deeniki nigamagamam peru pochindi.
1: As it is equal to the inhalation and exhalation of the Lord of God himself, it is called Nigamagamam.
0: Ucchvasa nishvasamule veda swarupamulu.
1: The inhalation exhalation of God is this veda.
0: Oka chinna udaharana teesukondi.
1: Take a small example.
0: So ఈ ఉచ్ఛ్వాస నిశ్వాసంలో ఎంత సత్యం ఉంటుందా చూడండి.
1: ఇన్ దిస్ బ్రీతింగ్ ప్రాసెస్ ఇన్హలేషన్ ఎక్సలేషన్ దేర్ ఇస్ లాట్ ఆఫ్ ట్రూత్.
0: సో అంటే పూరించటము తీసుకోవటము.
1: So means filling up, inhalation.
0: Hum. Vadalatamu.
1: Hum meant exhalation, leaving out.
0: So means hum. So hum. Ee uchvasa nishvasamlo.

0: exhalation leaving out.
1: So means that adi.
0: So means that.
1: Hum nenu.
0: Hum and I.
1: So hum ade nenu.
0: It means that thou art.
1: Anaga yemi tattvam asi anekuti mahavakyaniki idi sarainatuvanti artham avutundi.
0: It amounts to the correct meaning to this mahavakya tattvam asi.
1: Ee soham soham anetundi dinamunaku 21600 paryayam jarugutundali.
0: This soham, we do it repeated 21,600 times every day.
1: Aa artham emani bodhisthundadi.
0: What is the lesson that is taught?
1: Soham. Soham. I am that. I am God. I am God. I am God. I am God. Nene Gadu. Nene Daivamu. Anetvindati uccharistuntundadi.
0: The lesson taught by this exercise is I am that. I am God.
1: Kanuka Daivamu yokka uchvasa nishwasamule kaadu. Sarimanamuni yokka uchvasa nishwasamulu kudanu. Sakramainatundi yokka daivatvanni uccharistuntundadi.
0: It is not merely the breath of God himself. It is the breath of every human being.
1: అది కూడాను వేదవాక్యమే.
0: ఇట్ ఈస్ ఆల్సో ద వర్డ్ ఆఫ్ వేద.
1: ఈ వేదవాక్యమైనటువంటి సోహమే లేకపోతే జీవితమే లేదు.
0: వెన్ దిస్ సోహమ్ ఇస్ నాట్ దేర్ దేర్ ఇస్ నో లైఫ్.
1: కనుక ఏ తర్వాత వేదమే మన జీవితము.
0: విత్ ఆల్ సెడ్ అండ్ డన్ ది వేద ఇస్ వెరీ అవర్ లైఫ్.
1: మన శ్వాసనే ఈ యొక్క వేదము.
0: ద బ్రెత్ ఈస్ ద రూట్స్.
1: ఈ యొక్క వేదమును మనము ఇంత ప్రాణ సమానంగా తీసుకున్నప్పుడే.
0: వెన్ వీ టేక్ వేద ఈక్వల్ టు అవర్ లైఫ్.
1: పూర్వకాలమునందు
0: ఇన్ ఏన్షియంట్ టైమ్
1: రామ కృష్ణ గోవింద అనేటువంటి పేరు లేకుండా
0: వితౌట్ ది నేమ్స్ ఆఫ్ రామ కృష్ణ గోవింద
1: మహాకర్మణే మహాపురుషులందరూ కూడాను తస్మై నమహాకర్మణే అనగా ఏమని నమస్కరించేటువంటి వాడు ఓ సుఖపురుషుడా నీకు నమస్కారము అన్నారు.
0: ఆల్ దోస్ నోబుల్ పీపుల్ ఇన్ ది ఏన్షియంట్ టైమ్ సెడ్ ఓ ద మ్యాన్ ఆఫ్ ప్లెజర్ హౌ వి ఆఫర్ యువర్ సాలుటేషన్.
1: సుఖపురుషుడు ఎక్కడ ఉంటున్నాడు?
0: వేర్ ఇస్ ది వన్ ఆఫ్ ప్లెజర్?
1: అనేక మంది ఋషులు తపస్సు చేసి
0: మెనీ ఆఫ్ ది సెయింట్స్ ఆఫ్ అండర్టేకింగ్ పెనెన్స్
1: ఈ దివ్యతత్వాన్ని గుర్తించాలని అనేక సాధనలు సల్పారు.
0: టు నో ద నేచర్ ఆఫ్ ది డివినిటీ ది అండర్ టుక్ మెనీ ప్రాక్టీసెస్.
1: ఏ కొంతమంది దీనిని పట్టుపట్టి సాధించారు.
0: ఓన్లీ ఫ్యూ అకంప్లిష్డ్ ఇట్.
1: వేదాహమేతం పురుషం మహాంతం ఆదిత్యవర్ణం తమస పరస్తాత్. వేదాహమేతం పురుషం మహాంతం ఆదిత్యవర్ణం తమస పరస్తాత్. మేము చూచాము భగవంతుణ్ణి.
0: వీ హ్యావ్ సీన్ గాడ్.
1: ఎక్కడ చూచావు?
0: వేర్ హ్యావ్ యూ సీన్ హిమ్?
1: లేదు బయట చూచారా లోపల చూచారా?
0: హ్యావ్ సీన్ హిమ్ అవుట్ సైడ్ ఆర్ విత్ ఇన్?
1: తమస పరస్తాత్ అంధకారం అనేటువంటి అజ్ఞానములకు అవతల ఉంటున్నాడు.
0: హీఈస్ కవర్డ్ బై ద డార్క్నెస్ ఆఫ్ ఇగ్నోరెన్స్.
1: తమస్సుకు అవతల ఉంటున్నాడు.
0: Is beyond this darkness.
1: Ekkada tamassu?
0: Where is this darkness?
1: Deha brantiye tamassu.
0: The body identification is tamas.
1: Indriya brantiye tamassu.
0: The attachment to
1: indriya
0: senses.
1: Indriyalanu anusarinchadame tamassu.
0: Following senses is darkness.
1: Anusarinchadame tapassu.
0: To follow the one's own self is penance.
1: Kanuka ee dehaatma bhavamulaku avatala untunnadu bhagavantudu.
0: God lies beyond this body identification.
1: Tamasah parastat.
0: He is beyond all this darkness of ignorance.
1: Ee vidhanga prati vedamulandu kudanu ati sulabhamga kudanu bodhisthu vachindi.
0: Like this many things are taught easily in Veda.
1: Inka vedamu vedamulanta bodhinchindani cheptuntaru.
0: Some say that Veda taught different.
1: వీరు ఉచ్చరించకూడదు, వీరు ఉచ్చరించాలి, వీరు దీనికి అర్హుడు, వీరి దీనికి అర్హుడు కాదు అనేటువంటి భేదములు వేదములు ఏనాడు లేదు.
0: సమ్ సే సమ్ కెన్ చాంట్ సమ్ షుడ్ నాట్. దిస్ షుడ్ బి సెడ్ ద బై సమ్ నాట్ అదర్స్. దేర్ ఇస్ నట్ సచ్ థింగ్ ఇన్ వేద.
1: మొట్టమొదటి మంత్రం మీరు చక్కగా తీసుకోండి.
0: యు టేక్ ది ఫస్ట్ క్యాంటో ఇన్ వేద.
1: సహనా భవతు సహనా భునక్తు సహ వీర్యం కరవావహి తేజస్విన సహనా భవతు. ఎంత సహనంగా చెప్పింది.
0: హౌ క్లియర్లీ ఇట్ స్టేటెడ్.
1: దీనిని సక్రమంగా మీరు చక్కగా అర్థం తెలుసుకుంటే వేదమును ఎట్టి భేదము లేదు.
0: ఇఫ్ యు అండర్స్టాండ్ ఇట్ క్లియర్లీ దెర్ ఆర్ నో డిఫరెన్సెస్ ఇన్ వేద.
1: వేదమున్నది వేదము కాదు.
0: ఇట్ ఈస్ నో వేద ఇఫ్ ఎంటర్టైన్స్ డిఫరెన్సెస్.
1: కలసి మెలసి పెరుగుదాం.
0: లెట్స్ గ్రో టుగెదర్.
1: కలసి మెలసి తిరుగుదాం.
0: లెట్స్ మూవ్ అబౌట్ టుగెదర్.
1: కలసి మెలసి తెలుసుకున్న తెలివిని పోషించుదాం.
0: లెట్ us డెవలప్ ది ఇంటెలిజెన్స్ విచ్ యు హావ్ లర్న్.
1: కలసి మెలసి కలత లేక చెలివితో జీవించుదాం అనింది.
0: లెట్ us లివ్ టుగెదర్ వితౌట్ ఎనీ కాన్ఫ్లిక్ట్.
1: కలత లేక చెలివితో జీవించు

0: Let us live in friendship without conflict.
1: Enta vishalanga bodhinchindi.
0: With all vastness, broad-mindedness, he taught.
1: Kanukane motta motta arthanni manam telusukodaniki prayatninchali.
0: So we should make an effort to know the meaning first.
1: Ye kinchit artham telusukunna kuda manaku chalu.
0: It's enough if we know the fraction of the meaning.
1: Okka okka arthalu manam telusukonakkaledu.
0: We don't need to know the lot of meaning there.
1: కనుక వేదము లోపల ఎంత సూక్ష్మసూక్ష్మమైనటువంటి విషయంలో కూడా సమత్వాన్ని, ఏకత్వాన్ని, పవిత్రతను ప్రబోధిస్తూ వచ్చింది.
0: దేర్ ఆర్ సటిలిటీస్ ఇన్ వేద దట్ ప్రొపగేట్ ద ప్రిన్సిపల్ ఆఫ్ యూనిటీ, ది ఈక్వానిమిటీ అండ్ ది ఈక్వాలిటీ.
1: ఇవి ఒక్కొక్క వేదము అనేక శాఖలతో కూడి ఉంటున్నాయి.
0: ఈచ్ వేద హ్యాస్ సో మెనీ బ్రాంచెస్.
1: ఒక చిన్న ఉదాహరణ చూడండి. ఋగ్వేదము లోపల 28 శాఖలు ఉండేటువంటివి.
0: ఇన్ ఋగ్వేద దేర్ ఆర్ 28 బ్రాంచెస్.
1: దురదృష్టవశాత్తు 28 శాఖల లోపల 26 కాలగర్భంలో కలిసిపోయినాయి. 2 శాఖలు మాత్రమే ఉంటున్నాయి.
0: అన్ఫార్చునేట్లీ అవుట్ ఆఫ్ 28 బ్రాంచెస్ 26 ఆర్ లాస్ట్, ఓన్లీ 2 ఆర్ ప్రెసెంట్.
1: యజుర్వేదము లోపల 17 శాఖలు ఉండేటువంటిది.
0: దేర్ ఆర్ 17 బ్రాంచెస్ ఇన్ యజుర్వేద.
1: అక్కడ కూడా 2 మాత్రమే నిలిచిపోయాయి.
0: ఓన్లీ 2 విచ్ స్టుడ్ ది టెస్ట్ ఆఫ్ టైం.
1: సామవేదము లోపల 1000 శాఖలు.
0: ఇన్ సామవేద దేర్ ఆర్ 1000 బ్రాంచెస్.
1: 1000 శాఖలుగా ఉంటుంటే 998 మాత్రం పోయినాయి, ఇంకా 2 ఉన్నాయి.
0: 998 ఆర్ లాస్ట్, 2 ఆర్ సర్వైవింగ్.
1: నిజముగా ఈ అన్ని శాఖలు కూడా ఉండింటే ఎంత దివ్యమైనటువంటి శక్తిగా ఉండేటువంటిదో ఈ ప్రపంచం.
0: ఇన్ దిస్ వరల్డ్ యుడ్ హ్యావ్ బీన్ మైటీ పవర్ఫుల్.
1: ఉన్న ఈ శాఖల చేతనే ఇంత గొప్ప శక్తిని మనం సంపాదించుకుంటున్నాం.
0: వి కుడ్ అకంప్లిష్ అండ్ గెట్ సో మెనీ ఫ్యాకల్టీస్ బై లెర్నింగ్ ది ఫ్రాక్షనల్ నాలెడ్జ్.
1: కనుక మనము క్రమక్రమేణా వీటిని కూడా నువ్వు పోగొట్టుకుంటామో ఏమో అని చాలా భయంగా ఉంటుండాలి.
0: విత్ ది కోర్స్ ఆఫ్ టైమ్ వీ మే లూజ్ దీస్ థింగ్స్ ఆల్సో.
1: పవిత్రమైన భారతదేశము వేదభూమి, త్యాగభూమి, మంత్రభూమి, కర్మభూమి.
0: Sacred Bharat is the land of penance, is the land of action, is the land of all sacredness.
1: Ilanti tyaga bhumi, yoga bhumi, karma bhumi ainatundi Bharat deshani bhoga bhumiga tippukuntaku prayatnistunnam.
0: This land of action, this land of all Veda, we have transformed into the land of enjoyment.
1: Bhogamunu aasinchadam chetane aneka rogamulaku guri ayipothunnam manam.
0: Because we want all this enjoyment bhoga, we suffer with all roga or disease.
1: Bhogam kaadu mana jeevithamu, yogam.
0: It's not the enjoyment bhoga, it is yoga, the practice important.
1: Kanaka veda vidyale inetvantidi chaala anantamainatvanti arthamulato koodinetvantidi.
0: The Vedic knowledge has infinite meanings.
1: Samasta deshamunu samasta lokamunu kudanu vedamule poshistunnayi.
0: All countries in all world sustain up to
1: veda. Itara deshastulaku veda sambandham teliyakapoyinappudikini adi oka vidhamainatvanti shabda tarangamulato vyapinchi pothundadi.
0: The foreigners may not be aware of this veda, but they are spread by way of.
1: కేవలం వేదం ఒక భారతదేశంలో మాత్రమే ఉన్నదని భావించరాదు.
0: నెవర్ కన్సిడర్ ద వేద ఇస్ లిమిటెడ్ టు భారత్.
1: సర్వత్రా ఉంటుండాలి శబ్ద తరంగములు.
0: ద సౌండ్ వేవ్స్ ఆర్ ప్రెసెంట్ ఎవ్రీవేర్.
1: ఒక చిన్న ఉదాహరణము,
0: ఎ స్మాల్ ఎగ్జాంపుల్.
1: భూమికి ఆకర్షణ శక్తి ఉందని,
0: దట్ ఎర్త్ హస్ గాట్ ఫోర్స్ ఆఫ్ గ్రావిటీ.
1: ఒక విదేశీయుడు కనిపెట్టాడు,
0: ఎ ఫారినర్ డిస్కవర్డ్.
1: కానీ ఆ విదేశీయుడు ఈ భూమికి ఆకర్షణ శక్తి ఉన్నదని కనిపెట్టక పూర్వము కూడాను ఈ భూమికి ఆకర్షణ శక్తి లేదా?
0: Even prior to the discovery of the gravitational force, that it existed.
1: Ah, Newton anetunti vaadu daniki pratyekamainatunti sadhana chesi dani kani pettadu.
0: Newton discovered with special device.
1: Ante kani sadhana chesina vaadiki prati vaadiki idi sadhyam avutundi.
0: The one who takes to practice can accomplish.
1: Adi vidhamgane Bharatadesham lopala maharshulandaru kudaru ee veda shabda tarangamulanu vaaru sadhana chesi dani sadhincharu.
0: Similarly, ancient saints could accomplish all the sound vibrations spread everywhere.
1: సాధించినటువంటి మహర్షులు భారతదేశంలో ఉన్నారు.
0: There are many present in Bharat.
1: దానం సాధించినటువంటి ఒక మహర్షి ఒక విదేశంలో ఉంటున్నాడు.
0: There is also one saint present in the foreign land.
1: వ్యక్తులు దేశంలో మార్పున్నది కాని శక్తి సర్వత్రా ఒకటే.
0: There is a difference in the land, but the capacities are one and same.
1: నీవు అమెరికాలో పోయి దీన్ని సాధన చేయి, అక్కడ కూడా నీకు ప్రత్యక్షం అవుతుంది.
0: యు గో టు అమెరికా అండ్ ప్రాక్టీస్, యూ కెన్ అకంప్లిష్.
1: దేశ కాల పాత్రకు అతీతమైనటువంటిది ఇది.
0: దిస్ ఇస్ బియాండ్ టైమ్ అండ్ స్పేస్.
1: కనుకనే ఇది సత్య స్వరూపము.
0: ఇట్ ఇస్ ద ఫార్మ్ ఆఫ్ ట్రూత్.
1: సత్యమనగా త్రికాల భాజ్యం సత్యం.
0: truth is beyond all the three times.
1: కాలములు ఎందు కూడాను మారనటువంటిది సత్యము.
0: It is changeless in all the three times. అది
1: సత్య స్వరూపము వేదము.
0: Veda is the very form of truth.
1: ఇట్టి వేదాన్ని మనము ఈనాడు అలక్ష్యం చేసుకుంటున్నాము.
0: Today we are neglecting that way.
1: హాస్యం చేస్తున్నాము.
0: We are making fun of it.
1: ఏదో నోటితో ఉచ్చరించేటువంటి ఒక మంత్రములే తప్ప దీనిలో ప్రయోజనం లేదని మనము అవిశ్వాస పడుతున్నాము.
0: We have no faith in it. We take it as the one repeated just verbally.
1: ప్రేమ స్వరూపులారా,
0: embodiments of love.
1: మీకు అక్షరములు తెలియకపోయినప్పటికీ పర్వాలేదు.
0: Doesn't matter if you don't know letters.
1: ఆ యొక్క శబ్దమును మీరు శ్రవణం చేస్తే చాలు, అందులోనే ఉంటుండాలి ఆనందం.
0: Listen to the sound, there lies happiness.
1: పుట్టిన చంటి బిడ్డను ఊయల్లో వేసి అమ్మ పాట పాడుతూ కమ్మని కంఠంతో జోలలు పాడుతుంటాది.
0: When the child is kept in the cradle and mother goes on singing the lullaby,
1: కానీ ఆ చంటి బిడ్డకు అమ్మ పాడేటువంటి పదముల యొక్క అర్థం తెలుసునా?
0: Does the child is aware of the meaning of the lullaby sung by the mother?
1: తెలియదు. కానీ ఆ రాగం చేతనే ఆ చంటి బిడ్డ చక్కగా చల్లగా నిద్రపోతుంది.
0: Because of the singing of the tune of the song, the child sleeps.
1: అదే విధముగానే మీకు అర్థం తెలియకపోయినప్పటికీ పర్వాలేదు, ఆ వేదోచ్చరణ చక్కగా మీరు చేస్తుంటే వాళ్ళు ఆనందంగా శ్రవణం చేయండి.
0: సిమిలర్లీ డజంట్ మ్యాటర్ ఈవెన్ ఇఫ్ యూ డోంట్ నో ది మీనింగ్,
1: శ్రవణం చేతనే మీకు ఆనందం కలుగుతుంది.
0: అవుట్ ఆఫ్ దట్ లిసనింగ్ యూ విల్ హ్యావ్ ఆల్ ద బ్లెస్.
1: ఆ శ్రవణమే మననం చేయండి.
0: దట్ లిసనింగ్ హ్యాస్ గాట్ టు బి క్యాలిక్యులేటెడ్.
1: నిత్యాసగా రూపొందుతుంది.
0: అండ్ దట్ విల్ ట్రాన్స్ఫార్మ్ ఇంటూ ప్రాక్టీస్.
1: కనుక శ్రవణంలో కూడాను ఎంతో ఆనందం ఉంటుండాలి.
0: దేర్ ఇస్ గ్రేట్ బ్లిస్ ఇన్ లిసనింగ్.
1: అది ఒక నాదము.
0: ఇట్ ఇస్ ఎ సౌండ్.
1: ఈ నాదం అనేటువంటి దాంట్లో ఎంతో ఘనమైనటువంటి శక్తి ఉంటుండాలి.
0: ద సౌండ్ ఈస్ హైలీ పవర్ఫుల్.
1: మన దేవాలయంలో కూడాను గంటలు పెడుతుంటాం.
0: వి హావ్ గాట్ ద బెల్స్ ఇన్ టెంపుల్స్.
1: పోయిన వారంతా ఒకసారి గంట ఎక్క కొడతారు.
0: ఎవ్రీవన్ దట్ గోస్ దేర్ రింగ్స్ ద బెల్.
1: ఎందుకోసం గంటలు పెట్టారు?
0: వై ఆర్ ద బెల్స్ కెప్ట్?
1: ఏ భగవంతుడు ఏదో నిద్రపోతుంటాడు, అతన్ని మేల్కొల్పడం కోసం పెట్టారా?
0: ఆర్ దే మెంట్ మియర్లీ టు వేక్ అప్ ద గాడ్ హూ ఈస్ స్లీపింగ్?
1: కాదు కాదు కాదు. వేదము రాని వాళ్ళు ఇది ఒక నాదమే వేదమని భగవంతుని చేత వినిపిస్తుంటారు.
0: దోస్ హూ హావ్ నో నాలెడ్జ్ ఆఫ్ వేద విల్ రింగ్ ద బెల్ అండ్ టేక్ ఇట్ ఇస్ ద సౌండ్ ఆఫ్ వేద.
1: అంతేకాదు, భగవంతుడు సర్వరక్షకుడు.
0: నాట్ ఓన్లీ దట్ గాడ్ ప్రొటెక్ట్స్ ఎవ్రీవన్.
1: అనేక విధమైనటువంటి యొక్క విషయం లోపల తాను అనేక విధమైనటువంటి యొక్క శ్రవణము జరుపుతుంటుంటాడు.
0: హీ లిజన్స్ టు ఎవ్రీథింగ్.
1: పరధ్యానంలో కూడా ఉండొచ్చును, పరులను రక్షించేటువంటి దీంట్లో కూడా ఉండవచ్చును.
0: హీ మే బి అబ్సెంట్ మైండెడ్ బట్ స్టిల్ ప్రొటెక్ట్ పీపుల్.
1: మనం ఎవరైనా ఇప్పుడు మారినండి, ఆధునిక యుగం లోపల మనం ఒక ఇంటికి పోయిందంటే ఒక విజిటింగ్ కార్డు ఇచ్చి పంపిస్తాం అతనికి.
0: ఇన్ దిస్ మోడర్న్ ఏజ్ వెన్ వీ విజిట్ ఎనీబడీ వీ సెండ్ అవర్ విజిటింగ్ కార్డ్.
1: ఓ పలాని వారు వచ్చారా అని అతను లోపల నుంచి బయటకు వస్తాడు.
0: సో సో అండ్ సో హస్ కమ్ దేర్ఫోర్ హీ కమ్స్ అవుట్.
1: ఆ విజిటింగ్ కార్డే ఇవ్వకపోతే లోపల ఉన్నటువంటి పెద్ద మనిషి బయటికి రాడు.
0: ఇఫ్ దట్ విజిటింగ్ కార్డ్ ఈస్ నాట్ హ్యాండెడ్ ఓవర్ ద పర్సన్ వుడ్ నాట్ కమ్.
1: అదే విధంగానే దేవాలయంలో ఉండేటువంటి ఈ పెద్ద భగవంతుడు బెల్లు కొడితే అదే విజిటింగ్ కార్డు, ఎవర్రా బెల్లు కొట్టాడు అని చూస్తాడు.
0: సిమిలర్లీ మైటీ గాడ్ ఈస్ ప్రెసెంట్ ఇన్ ద టెంపుల్. వెన్ వన్స్ యూ రింగ్ ద బెల్,
1: భగవంతుని దృష్టిని ఈ శబ్దం ద్వారా తన పైన మరల్చుకుంటున్నాడు.
0: The vision of God can be directed towards us by ringing the bell.
1: అది కూడా ఏదంటే అది శబ్దం చేయకూడదు.
0: We should not make any kind of sound.
1: ఆ నాదము చక్కగా అకార ఉకారముతో కూడినటువంటి ఓంకారం రావాలి.
0: It should be proper sound, combination of akara ukara.
1: అది అతని సరైనటువంటి అడ్రస్.
0: That is his correct address.
1: ఊరికే తట్టకుండా పోయి కొడితే ఎవడో పిల్లలు అడ్రస్ చేస్తున్నారా కొట్టు అని చెప్తాడు.
0: If you just ring the bell whimsically, it is something like a child's play.
1: కనుక ఆ ఓంకారం కూడాను ఎంతనో సౌమ్యంగా సీటిగా మధురంగా సున్నితంగా పలకాలి.
0: ఓంకార షుడ్ బి రిపీటెడ్ సాఫ్ట్లీ అండ్ స్వీట్లీ.
1: అది ఎక్కడి నుంచినో వచ్చి దగ్గర చేరి తిరిగి ఎక్కడికో పోతున్నట్టుగా ఉంటుండాలి. నిత్యం విని ఉంటారు పట్టణ వాసులు, ప్లేన్ ఎక్కడి నుంచినో వచ్చే సమయంలో కొంచెం శబ్దం వినిపిస్తుంది.
0: మెనీ ద అర్బన్ పీపుల్ నో యాజ్ ద ప్లేన్ ల్యాండ్
1: దగ్గరకు వచ్చిన తర్వాత ఎక్కువ శబ్దం వినిపిస్తుంది.
0: యాజ్ ఇట్ నియర్ యు కెన్ హియర్ లాట్ ఆఫ్
1: పోయే సమయంలో తక్కువ తక్కువ తక్కువగా వినిపిస్తూ పోతుంది.
0: యాజ్ ఇట్ లీవ్స్ టేక్స్ ఆఫ్ యు కెన్ గెయిన్ దిస్ సౌండ్.
1: కూడా

0: இது தக்குகிறான். பைக் போகல மரி இது நிஜமேனக்குடி ஒரு ஸ்வரம்.
1: Therefore, it should ascend and reach and gradually slow down.
0: இதுக்கு ஸ்பெல்லிங் உண்டாது.
1: It is a spelling.
0: G-O-D with a God అంటున్నాము.
1: If the spelling is G-O-D, God.
0: అదే విధంగా ఓంకురు అకార ఉకార మకారం చేస్తే ఓంకారం అయిపోయింది.
1: Similarly, the three letters, అకార ఉకార మకార, is ఓంకార.
0: స్పెల్లింగ్ నేర్చుకోవడానికి ఇందులో ఓంకారంలో ప్రయత్నం చేయకూడదు.
1: So we should not make an effort to pick up the spelling.
0: ఓంకారంలో స్పెల్లింగుల కోసం పేస్తుంటారు. ఇది కాదు ఓంకారము.
1: ఇఫ్ దే డూ ఇట్ ఆ ఊమా రిడిక్యులస్లీ ఇట్స్ నాట్ ఓంకార.
0: లోపల నుంచి రావాలి.
1: ఇట్ షుడ్ కమ్ అవుట్ ఆఫ్ ద నేవల్.
0: ఊ టంగు నుంచి రావాలి.
1: ద ఊ షుడ్ కమ్ అవుట్ ఆఫ్ ద టంగ్.
0: పెదవుల నుంచి పోవాలి.
1: దెన్ వన్స్ వీ సే
0: కనుకనే ఈ మూడు ఏకం కావాలి, మధ్యలో గ్యాప్ రాకూడదు.
1: ఆల్ ది త్రీ షుడ్ బి యూనిఫైడ్ వితౌట్ ఎనీ గ్యాప్ ఇన్.

0: మూడు అందులో చేరిపోవాలి.
1: ఆల్ ది త్రీ షుడ్ బి యూనిఫైడ్.
0: స్వరబద్ధమైనటువంటి యొక్క రాగం,
1: దట్ ఈస్ ది ప్రాపర్ ట్యూన్.
0: ఇలాంటివన్నీ కూడా చక్కగా వేదము మంచిగా బోధిస్తుంది.
1: ఆల్ దీస్ థింగ్స్ ఆర్ క్లియర్లీ టాట్ బై వేద.
0: తెలపటమే కాకుండా బోధించటమే కాకుండా
1: నాట్ ఓన్లీ ఎక్స్ప్రెసింగ్,
0: ఆదరిస్తుంది వేదము.
1: ఇట్ ఆల్సో సపోర్ట్స్,
0: ఆనందాన్ని అందిస్తుంది వేదము.
1: ఇట్ గివ్స్ బ్లిస్,
0: అభిష్టాన్ని నెరవేరుస్తుంది వేదము.
1: వేద ఫుల్ఫిల్స్ ద డిజైర్.
0: ఈ సత్యాన్ని ఈనాడు గుర్తించుకోలేకపోతున్నారు.
1: This truth is not realized today.
0: యో వేదం చదివితే మా పొట్టగుడి కరిగేదెట్లా, మా జీవితం జరిగేదెట్లా అని కాన్వెంట్ కు పంపిస్తున్నారు వేద పండితులు తమ తమ పిల్లలు.
1: Many Vedic scholars send their children to convents because by learning to Veda they cannot have their daily living.
0: పవిత్రమైనటువంటి విశ్వాసమే ఉండింటే తప్పక వాడికి లభిస్తుంది, వాడి జీవితం ఎందుకు జరగదు?
1: If they have that strong feeling of faith, it will certainly uphold them.
0: మహర్షులు కాని బ్రాహ్మణులు కాని వీరికి ఏ విద్యను నేర్చుకున్నారు?
1: Ancient saints and Brahmins, how have they learned?
0: Vedam, Vedam, Vedam.
1: So they carried their living by Veda.
0: Kaluka deeniki taginatvanti protsaha utsahamulu lekapovatam cheta,
1: because of lack of encouragement,
0: ee vedaarthanni sakramainatvanti reetilo prachara prabodham salpatam cheta, lekapovatam cheta,
1: because it's not publicized in the proper way,
0: vedam dinadinaniki tarigipothuntundali.
1: Veda is declining day by day.
0: Kanuka ee unna konni sekaralaina kudanu దీన్ని పోషించి తిరిగి మన యొక్క వేద భూమి అనేటువంటి దానికి తగినటువంటి పునరుద్ధరణ చేస్తారని నేను ఆశిస్తున్నాను.
1: స్వామి ఎక్స్పెక్ట్స్ దట్ విల్ సర్టన్లీ అప్హోల్డ్ అండ్ ప్రిజర్వ్ ద ఫాస్టర్ ద లిమిటెడ్ సస్టైనింగ్ బ్రాంచెస్ ఆఫ్ వేద.
0: మా విద్యా సంస్థలో,
1: ఇన్ అవర్ ఇన్స్టిట్యూషన్స్,
0: 1700 మంది పిల్లలు ఉంటున్నారు.
1: దెర్ ఆర్ 1700 స్టూడెంట్
0: ప్రైమరీ స్కూల్ హైయర్ సెకండరీ స్కూల్ ఇన్స్టిట్యూట్ అందరికీ తెలుసు నీ వేదం.
1: ఆల్ స్టూడెంట్స్ ప్రైమరీ స్కూల్ హైయర్ సెకండరీ స్కూల్ ఇన్స్టిట్యూట్ ఆల్ స్టూడెంట్స్ నో వేద.
0: మీరు ఇప్పుడే కొంత నిమిషం ముందుగా చూచారు ఆ ప్రైమరీ స్కూల్ పిల్లలు 5 సంవత్సరముల పిల్లలు ఎంత స్వచ్ఛంగా చెప్పారు.
1: యు మస్ట్ హావ్ సీన్ ప్రైమరీ స్కూల్ చిల్డ్రన్ ఏజ్డ్ 5 హౌ క్లియర్లీ దే చాంట్ వేద.
0: అన్ని విద్యలతో పాటు వేద విద్య కంపల్సరీగా దాన్ని చదివే తీరాలని పెట్టాం.
1: It is prescribed along with other learning and education. Learning a Veda is compulsory.
0: ఇది బలవంతం కాదు.
1: It's not out of force.
0: పిల్లలే ఆనందంగా వచ్చి నేర్చుకుంటున్నారు.
1: Children are learning with pleasure.
0: మిగతా వేద పాఠశాలలో మీకు 50 రూపాయలు ఇస్తాము, 500 రూపాయలు ఇస్తాం నేర్చుకుంటే తీసుకుంటారు వెళ్లిపోతున్నారు.
1: In other Vedic schools, they are paid 50 rupees, 500 rupees. They receive money and get
0: out. ఏమిటి వాళ్ళకి ఆ అభిరుచిని వాళ్ళకి బోధించడం లేదు.
1: వాట్ ఇస్ ద రీజన్?
0: దాంట్లో ఉన్నటువంటి మాధుర్యాన్ని వాళ్ళకి అందించడం లేదు.
1: దే ఆర్ నాట్ మోటివేటెడ్, దే డోంట్ రికగ్నైజ్ ద స్వీట్.
0: కనుకనే ఇక్కడ ఈ పిల్లలు మేము నేర్చుకోవాలి ఉత్సాహంగా వస్తున్నారు.
1: బట్ హియర్ స్టూడెంట్స్ లర్న్ ఎంథూజియాస్టికలీ.
0: ఈ ఉత్సాహంగా వచ్చేటువంటి వేదమే సరైనటువంటి వేదం.
1: ఇట్ ఈస్ ట్రూ వేద ఇఫ్ యు లర్న్ విత్ ఆల్ ఎంథూజియాజం.
0: బయట తట్టంతా కూరేది, ఇక్కడ నుంచి ఊరేది.
1: అవుట్ సైడ్ ఇట్ ఇస్ టఫ్డ్, హియర్ ఇట్ ఊజెస్ అవుట్.
0: అది ఊరేటువంటి దాంట్లో ఏనాటికి తరగదు.
1: దాట్ విచ్ ఊజెస్ అవుట్ విల్ నెవర్ ఫాల్.
0: ఊరేది ఏదో కొంతసేపు కూరిన తర్వాత తిరిగి అంతా బయటపడిపోతుంది.
1: ఇఫ్ యూ గో ఆన్ స్టఫింగ్ ఇట్స్ బౌండ్ టు కమ్ అవుట్ అట్ వన్ టైం.
0: శేషం కూడా ఉంటుండదు ఇంకా.
1: దేర్ నెవర్ బి రెమినెంట్ ఆర్ రెసిడ్యువల్ దేర్.
0: కనుక ఆ విధంగా వేదాధ్యయనం చేయకూడదు.
1: వన్స్ నాట్ లర్న్ వేదా,
0: వారికి ఉత్సాహం రావాలి పిల్లలకు కూడాను.
1: దే షుడ్ హ్యావ్ ఆల్ ది ఎంథూజియాజం జీల్.
0: కనుక మన భారతదేశాన్ని అనాది కాలం నుండి సంరక్షిస్తూ సరైనటువంటి స్థితిలో పోషించినటువంటిది వేదమే.
1: ఇట్ ఇస్ వేద దట్ హాస్ ప్రొటెక్టెడ్ భారత్ సిన్స్ ఏన్షియంట్ టైమ్స్.
0: దురదృష్టవశాత్తు ప్రభుత్వం ఈ సత్యాన్ని గుర్తించుకోలేకపోవటం చేతనే మన భారతదేశం దురవస్థని ఈ గతి పట్టిపోతుంటారు.
1: అన్ఫార్చునేట్లీ ది గవర్నమెంట్ హాస్ నాట్ అండర్స్టూడ్ ది ఇంపార్టెన్స్ ఆఫ్ వేద, దేర్ఫోర్ దిస్ ఈస్ ది ప్రెసెంట్ పొజిషన్.
0: కనుక పబ్లిక్ అనగా వ్యక్తిగతమైనటువంటి ఒక మీరైనప్పుడు దీనిని తగినటువంటి శ్రద్ధను పూని దీనికి తగినటువంటి ఉత్సాహాన్ని ప్రోత్సాహాన్ని అందించాలి.
1: Therefore, the public at the individual level should support and encourage.
0: ఇంకా వేదంలో ఎంతో విలువైన రత్నాలంతా ఉంటున్నాయి.
1: In Veda there are many valuable precious gems.
0: రేపటి నుంచి,
1: from tomorrow,
0: ఈ వేద సారమైనటువంటి,
1: the essence of Veda,
0: ఉపనిషత్తులు,
1: the Upanishads.
0: ఈ ఉపనిషత్తులను గురించి మనం కొంతవరకు విన్నప్పుడు ఈ ఉపనిషత్తు అనేటువంటిది మన జీవితం యొక్క ప్రధాన ప్రాణమని మీకు కూడా అర్థమవుతుంది.
1: When we listen to Upanishads, we will understand that Upanishad is our very life.
0: Mahabharata vidhi.
1: It's Mahabharata.
0: Bharata desham vidhi.
1: This is
0: Mahabharata. Mahabharata lo anetundi madhyalo undinatundi yokka naabhi vantidi Bhagavad Gita.
1: ది భగవద్గీత ఇస్ ద నావెల్ ఇన్ దిస్ మహాభారత్.
0: ఈ యొక్క భగవద్గీత అనేటువంటిది ఉపనిషత్తుల యొక్క సారము.
1: భగవద్గీత ఇస్ ది ఎసెన్స్ ఆఫ్ ఉపనిషత్.
0: ఆ ఉపనిషత్తుల యొక్క సారమే దీని యొక్క బ్రహ్మసూత్రము.
1: ది ఎసెన్స్ ఆఫ్ ఉపనిషత్.
0: ఒకదాని నుంచి ఒకటి వడగట్టి పెట్టినటువంటిది ఎందుక.
1: దే జస్ట్ ఫిల్టర్డ్ వన్ ఫ్రమ్ ది అదర్.
0: కనుక రేపటి నుంచి ఉపనిషత్తుల గురించి మనము మాట్లాడుకుందాం.
1: బిగినింగ్ ఫ్రమ్ టుమారో విల్ డిస్కస్ ఉపనిషత్.
0: అందులో చక్కగా కథలు కూడా ఉంటున్నాయి.
1: సో మెనీ స్టోరీస్.
0: మహర్షులు ప్రజలకు సులభ మార్గంలో అందించడానికి కొన్ని సూక్ష్మమైనటువంటి యొక్క దీన్ని కూడా కనిపెడుతూ వచ్చారు.
1: ద సెయింట్స్ ఇన్ ఆర్డర్ టు ఎక్స్ప్లెయిన్ ఇన్ ఈజీ వే దే హావ్ సింపుల్ పార్ట్స్ ఆల్సో.
0: ఉపనిషత్తులు కూడా ఎన్నో ఉపనిషత్తులు ఉంటున్నాయి.
1: దర్ లాట్స్ అండ్ లాట్స్ ఆఫ్ ఉపనిషత్తులు.
0: 8 ఉపనిషత్తులు అంతా ఉంటున్నాయి.
1: ద 1008.
0: కానీ వాటిని కూడా ఒకదానికోటి కుదించి,
1: బట్ వీ హావ్ టు సమ్ అప్ దెమ్,
0: 11 ఉపనిషత్తులుగా నిర్మాణం చేశారు.
1: అండ్ దర్ ఆర్ 11 ఉపనిషత్.
0: అందులో మొదటి ఉపనిషత్తు,
1: ద ఫస్ట్ ఆఫ్ దెమ్,
0: ఈశావాస్యోపనిషత్తు.
1: ఈజ్ ఈశావాస్యోపనిషత్.
0: దీని పేరే మొట్టమొదటి ప్రారంభంలో ఈశావాస్యమిదం సర్వం అని వచ్చేసేస్తుంది.
1: ద ఫస్ట్ వర్స్ ఈజ్ ఈశావాస్య.
0: సర్వము అందులోనే ఉంటుంది. అది
1: ఎవ్రీథింగ్ లైఫ్
0: ఈశావాస్యమిదం సర్వం.
1: ఎవ్రీథింగ్ ఈజ్ డివైన్.
0: ఈశావాస్యమిదం జగత్.
1: అందులోనే
0: ఉంటుంది. అది
1: ఎవ్రీథింగ్ లైస్ దే.
0: కనుక మీరు భారతీయుల యొక్క పవిత్రమైన చరిత్రలు పురాణములు మీరు చదువుకోవడం లేకపోవడం చేతనే మీకు ఆధ్యాత్మికం అంటే ఏమిటో అర్థం కాకుండా పోతుండాలి.
1: సిన్స్ యూ హ్యావ్ నాట్ స్టడీడ్ ది సీక్రెట్ స్టోరీస్ ఆఫ్ భారత్, యూ హ్యావ్ నో నాలెడ్జ్ ఆఫ్
0: భారతీయుల సమస్త గ్రంథములు కూడా సంస్కృతంతో ఉండేటువంటివి.
1: ఆల్ టెక్స్ట్ ఆఫ్ భారతీయస్ ఆర్ రిటన్ ఇన్ సంస్కృత.
0: సంస్కృతానికే అవకాశం అందించడం లేదు, ఇంకా చదవడం ఏమి చదువుతారు?
1: We don't give any scope for Sanskrit, then how do you expect you to learn?
0: మీరు చదువుకోవాల్సినటువంటి ఏ ఇంగ్లీష్ విద్యలో చదువుకోండి, తప్పులేదు.
1: There's no mistake in having English education.
0: కాని మన దేశం యొక్క సంస్కృతిని నిలబెట్టేటువంటిది, మన యొక్క సంస్కారమును నిలబెట్టేటువంటిది, మన యొక్క జీవితాన్ని పోషించేటువంటిది, దీన్ని కూడా మనం అర్థం చేసుకోవాలి.
1: We should also understand this, which really upholds our culture, gives all kinds of
0: సంస్కారమే లేకపోతే కేవలం మానవత్వమే కాదు.
1: Without culture, it cannot be the human life.
0: సంస్కరింపజేసేటువంటిది సంస్కారము.
1: That which refines is culture.
0: కనుక ఈ ఉపనిషత్తులన్నీ కూడాను చక్కగా మానవుని సంస్కరింపజేసి చక్కని ఒక దివ్యమైనటువంటి మూర్తిగా తయారు చేస్తూ వచ్చున్నాయి.
1: It refines and purifies into a noble one.
0: కనుక రేపటి నుంచి ఉపనిషత్తుల గురించి మనము విచారిస్తాం.
1: సో ఫ్రమ్ టుమారో వి షుల్ డిస్కస్ ఉపనిషత్స్.
2: భజన బినా సుఖ శాంతి నహీ.

हरि भजन बिना सुख शांति नहीं।

Thank you.

0: one may get by heart all sacred texts, Vedas, and one may compose beautiful poetry and even write a beautiful book. But without purity in heart, he spoils himself. Never forget this good word.
1: Divyatma Swarupulara.
0: Embodiments of divine Atma.
1: Prachina Kalamunundi, Bharatiya Samskuti, Dharmartha Kama Mochamalane Purushattama Yoka Tattamulu, Charitra Kekkinatuvanti, Veda Vedangamulu Kudanu, Valle Vestu Vastu Unnadi.
0: Since ancient times in this country Bharat, in pursuit of the primary objectives of life, righteousness, wealth, desire and liberation, people have gone through all sacred texts like Vedas.
1: Yoga Brashtu Ainatvanti, Mahaniyulu, Tamayokka, Anubhutunundi, Avibhavinchinatvanti Yokka, Satya Suktule, Vedamul.
0: Veda is the expression of truth experienced by seers and saints of those times.
1: With anetvanti dhatu nunchi pochinatvanti de vedamu.
0: Veda is the derivative of the word of this with.
1: Vedamanaga jnanamu.
0: Veda means wisdom.
1: Ee jnanam anetvanti de trikalamulu yendukudanu trilokamulu yendukudanu manavu yokka yoga kshemamunu guhinchi Divya Jeevitani Gurunchi, Aneka Vidamulaga Kudanu, Prakatistu Vachin.
0: Veda expresses all the time, in all the three periods of time, in all the three worlds. It speaks of the welfare and security of mankind while ensuring the divine life.
1: Kanuka, Prakutamayanpati Jeevitani, Prayojanavantamayanpati Jeevitani, ప్రాకృతమైనటువంటి కర్మల చేతనే దీన్ని ప్రబోధిస్తూ వచ్చింది.
0: ఫర్ ది బెనిఫిట్ ఆఫ్ ది వరల్డ్ ఇట్ రిఫర్ టు వరల్డ్లీ యాక్ట్స్ ఫర్ ది వరల్డ్లీ కంఫర్ట్స్.
1: వేదములు అనేటువంటిది కేవలము అవిద్యకు సంబంధించినటువంటివి.
0: వేద పర్టైన్స్ టు అవిద్య.
1: ద్వైతములకు సంబంధించినటువంటివి.
0: ఇట్ రిఫర్స్ టు డ్యువలిజం.
1: కారణమేమనగా పురుషత్వమును పురస్కరించుకొని మానవత్వమును వెంట తీసుకొని నిత్యకర్మలలో ప్రవేశింపజేసి ధర్మాత్మకామోక్షమును ప్రబోధిస్తూ వచ్చింది.
0: బేసింగ్ ఆన్ ది డివినిటీ ఇట్ స్పీక్స్ టు ది ఎంటైర్ హ్యుమానిటీ ద డైలీ రొటీన్ అండ్ రిచువల్స్ ఇన్ పర్సూట్ ఆఫ్ ది ఆబ్జెక్టివ్స్ ఆఫ్ లైఫ్.
1: ఈ వేదములు మొట్టమొదట ఒక్కటిగానే ఉంటుండేటువంటిది.
0: ది వేద in the beginning was one only.
1: Ananto vai vedaha anetvanti dantu ekam vedam.
0: Veda is one.
1: Inta pedda vedamunu prachina kalamunandu kevalam rishulu maatrame deenini adhyayanam chestu ee vidhamainatvanti guru shishulu yokka paramparanga deenini abhivruddhi gavinchukuntu vacharu.
0: Such stupendous Veda is taught generation after generation and is spread.
1: Anati manava yokka tattvamu chala chinnadiga undetundi.
0: The humanity carried with it and it was limited in its population.
1: Itti vedamu dwarane manava jeevitamu madhya lokamunandu aneka vidhamaina aadarshani nirupinchavachunani uddeshamuto ee anantamainatundi vedamulanu ఏకమైనటువంటి వేదమును క్రమక్రమేణ మూడు వేదములుగా విభజిస్తూ వచ్చాడు.
0: ద వేద విచ్ ఇస్ వన్ అండ్ ఇన్ఫినిట్ ద టీచర్స్ ఇంపార్టెంట్ డివైన్ ఐడియల్స్ టు మ్యాన్ కైండ్ ఇన్ డ్యూ కోర్స్ ఆఫ్ టైమ్ ఇస్ డివైడెడ్ ఇన్ టు త్రీ.
1: ఈ మూడు ఒక్క వేదములు ఎందు కూడాను మొట్టమొదట ఋగ్వేదము యజుర్వేదము సామవేదము మూడే.
0: దేర్ ఆర్ ఓన్లీ త్రీ ఇన్ ద బిగినింగ్ ఋగ్వేద యజుర్వేద అండ్ సామవేద.
1: తరుపది ఈ యజుర్వేదమునందు రెండు వేదములుగా విభజించబడినటువంటివి.
0: లేటర్ యజుర్వేద ఇస్ సబ్ డివైడెడ్ ఇన్ టు టూ.
1: శుక్ల యజుర్వేదము తర్వాత కృష్ణ యజుర్వేదము.
0: శుక్ల యజుర్వేద అండ్ కృష్ణ యజుర్వేద.
1: తదుపరి ఈ యొక్క నాలుగు వేదముల తర్వాత నాలుగవదైనటువంటి యొక్క ఋగ్వేదమును అనగా అథర్వణ వేదమును ఆరంభించాడు.
0: లేటర్ కేమ్ ద ఫోర్త్ వేద అథర్వణ వేద.
1: కనుక ఈనాడు లోకములో ఆచార ప్రచారముతో ఉండినటువంటివి ఐదు వేదములు.
0: వాట్ ఆల్ దట్ ఈస్ ప్రాక్టిస్డ్ అండ్ ప్రొపగేటెడ్ టుడే ఆర్ ఫైవ్ వేదస్.
1: ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము, అథర్వణ వేదము, ఈ యొక్క యజుర్వేదంలో ఉండేటువంటి శుక్ల యజుర్వేదము.
0: ఋగ్వేద, యజుర్వేద, సామవేద, అథర్వణ వేద అండ్ శుక్ల యజుర్వేద.
1: అయితే ఈ వేదములకు తొమ్మిది పేర్లు విభజిస్తూ వచ్చాడు.
0: వేద హ్యాస్ గాట్ నైన్ నేమ్స్.
1: మొట్టమొదటిది శృతి.
0: ద ఫస్ట్ వన్ శృతి.
1: ఈ శృతి అనేటువంటిది ఏమిటి? ఆనాటి కాలమునందు పేపర్ కాని లేక ప్రింటింగ్ కాని బుక్స్ కాని ఉండేటువంటివి కాదు.
0: ఇన్ దోస్ టైమ్స్ పేపర్ అండ్ ప్రింటింగ్ మెషినరీ వర్ నాట్ అవైలబుల్.
1: కేవలం గురు శిష్యుని యొక్క పరంపరంగా శ్రవణం చేసి నేర్చుకున్నటువంటిది.
0: దే ఆర్ లెర్న్డ్ ఫ్రమ్ జనరేషన్ టు జనరేషన్ బై మియర్లీ లిసనింగ్.
1: కనుకనే దీనిని శ్రవణం అన్నారు.
0: దేర్ఫోర్ ది ప్రాసెస్ ఇస్ లిసనింగ్.
1: ఈ యొక్క శ్రవణం చేసి నేర్చుకున్నటువంటి దాన్ని శృతి అన్నారు.
0: That which is learnt by the process of listening is called anusravanam. Second, anusravanam.
1: Moodavadi amnayam.
0: Third one, amnayam.
1: Nalugavadi samamnayam.
0: Fourth one, samamnayam.
1: Aidavadi chandassu.
0: Fifth, chandassu.
1: Aarodi adhyayamu.
0: Sixth, adhyasa. Adhyasa.
1: Yedavadi gamanam.
0: Seventh, gamanam.
1: Nigamagamam.
0: Nigamagamam.
1: ఈ విధమైనటువంటిది తొమ్మిది. నిగమం, ఆగమం, ఇవి రెండు చేరి ఒక్కటి.
0: నిగమ ఆగమ.
1: నిగమాగమం అంటే ఏమిటంటే ఉచ్ఛ్వాస నిశ్వాసం లే నిగమాగమం.
0: నిగమాగమం అండ్ ఇన్హలేషన్ అండ్ ఎక్సలేషన్.
1: అనగా భగవంతుని యొక్క ఉచ్ఛ్వాస నిశ్వాసములకే నిగమ ఆగమం అన్నారు.
0: ఇట్ ఈస్ ది బ్రీతింగ్ ప్రాసెస్ ఆఫ్ గాడ్ ఈస్ కాల్డ్ నిగమాగమ.
1: అయితే ఈ వేదములన్నీ కూడాను కేవలము ప్రాకృతమైనటువంటి యొక్క జగత్తుకు మాత్రమే సంబంధించినట్టుగా ఉన్నాయి.
0: హవెవర్ ఆల్ ద వేద రిఫర్స్ టు ది ఎంటైర్ వరల్డ్ అండ్ వరల్డ్
1: ఒక్కొక్క వేదములకు మూడు సంహితములు అని విభజిస్తూ వచ్చారు.
0: ఈచ్ వేద ఈజ్ క్లాసిఫైడ్ ఇన్ టు త్రీ సంహిత. సంహిత సంహిత.
1: ఈ సంహితం లోపల మూడు భాగములు బ్రాహ్మణము, ఆరణ్యకము, ఉపనిషత్తు.
0: In Samhita, there are three parts again. Brahmana, Aranyaka and Upanishad.
1: ఈ బ్రాహ్మణం అనేటువంటిది కేవలము మంత్రస్వరూపమైనటువంటిది.
0: బ్రాహ్మణము ఇస్ ఫుల్ ఆఫ్ మంత్రాస్.
1: ఇది యజ్ఞయాగాది క్రతములకు, శుభకార్యములకు దీనిని ఉపయోగించి తద్వారా శుభమును పొందేటువంటి యొక్క యోగం. శుభమును అందించేటువంటి యోగము.
0: బ్రాహ్మణ కంటెయిన్ ఆల్ మంత్రస్ that speaks of all rituals of yajna and yaga for all auspicious occasions.
1: Inka aranyakamu aneetvantidi
0: aranyakamu
1: gruhasthasamu tarvata manavudu vanaprasthamlo poyi bharya sametanga aranyamulo sancharistu aranyamulo undinanta kaalam kudunu taanu ee vedamunu adhyayanam chestu raavatam chetane deeniki aranyakamu ani peru vachindi.
0: Aranyaka is that part which speaks of an householder. Later, he enters into the stage what we call Vanaprastha. He is accompanied by his wife and stays there in the forest. Vanaprastha is full of austerity.
1: Sanyasamunaku purvam Vanaprastham.
0: Vanaprastha comes even before sannyasa.
1: Vanaprastham lopala sariyainatvanti yokka aacharanalu, pravartanalu, sakramamainatviga undinappude సన్యాసం లోపల సరి అయిన మార్గం అనుసరించడానికి వీలవుతుంది.
0: వెన్ దిస్ స్టేజ్ ఆఫ్ వానప్రస్థ సాలిట్యూడ్ ఈస్ పర్ఫెక్ట్ అండ్ కరెక్ట్ విల్ బి ఎలిజిబుల్ టు ఎంటర్ ఇన్ టు సన్యాస.
1: అనగా ఇరువురే గృహమును విడిచిపెట్టాలి.
0: బోత్ హస్బెండ్ అండ్ వైఫ్ షుడ్ లీవ్ దేర్ హోమ్.
1: వదలనటువంటి యొక్క భార్యాభర్తలు ఉత్తర దిశ వైపునే ప్రయాణం చేస్తూ పోవాలి.
0: హ్యావింగ్ లెఫ్ట్ దేర్ హోమ్స్ The couple should travel northward.
1: ఎంతవరకు
0: టు వాట్ ఎక్స్టెంట్
1: మరణించినంత వరకు కూడాను ఉత్తరం వైపునే ప్రయాణం చేయాలి.
0: Until they die, they should walk along north direction.
1: ఏ యొక్క ప్రదేశం ముందు కాని ఒక గోడలు టాపు వేసినటువంటి ఇంటిలో నివసించకూడదు.
0: They should not live at any place where there are walls and a roof.
1: వానకు తడిచి ఎండకు ఎండి ఏ విధమైనటువంటి అవస్థలు వచ్చినప్పటికీ దానిని సహించుకొని భరించుకొని తట్టుకొని నిట్టుకొని ముందుకు సాగినటువంటి జీవితమే ఈ వానప్రస్థ జీవితం.
0: The life of Vanaprastha is that he will be exposed to all the rainfall and to the heat of the sun, but yet he resists, faces and proceeds. అరణ్యం
1: ఉండినప్పటికీ భార్యాభర్తలు సోదర సోదరి మండలి వలె జీవించేటువంటి వారు.
0: Staying there in the forest, husband and wife lead the life as if they are brothers and sisters.
1: Brother and sister. ఇంతే కాక పౌర్ణమి దినము ఒక్కొక్క పిడిచ మాత్రమే తగ్గిస్తూ రావాలి తన ఆహారాన్ని.
0: On full moon day, commencing from that day, they should be start cutting off a morsel of food
1: every day. పూర్తి విరమించాలి ఆ భోజనం.
0: By dark night, by the time they reach that dark night, from that day they should start adding on a morsel after another
1: morsel.
0: By the time they reach full moon day, they should stop partaking.
1: ఎవరైనా దయాదాక్షిణ్యం కలిగిన గృహస్థులు వీరికి భోజనం పెట్టాలంటే తట్టలో తెచ్చి పెట్టకూడదు.
0: Anyone with compassion cannot serve food on a plate.
1: లేక వారి ఇంటిలో ప్రవేశించి భోజనం చేయకూడదు.
0: They should not dine at others' residences.
1: ఒక ఆకులో మాత్రమే తీసుకుని,
0: it should be carried on a leaf.
1: దానిని బయటనే భుజించి,
0: they should eat outside.
1: ఆ ఆకును పారవేసేటువంటి వారు.
0: And they should throw out the leaf.
1: ఈ విధమైనటువంటి ఒక కఠిన చర్యల చేతనే వానప్రస్థమును గడుపుకుంటూ వచ్చారు.
0: Strict austerities are observed in this state of Vanaprastha.
1: ఇవన్నీ కూడాను కేవలము గృహస్థాశ్రమునకు బ్రహ్మచర్యమునకు వానప్రస్థమునకు సన్యాసమునకు ఈ నాలుగు కూడాను ఈ ప్రాప్తమైనటువంటి చర్యలే.
0: All actions that relate to all these four stages are absolutely worldly.
1: ఇవన్నీ కూడాను మనస్సు నిగ్రహం కోసమనే చేసినటువంటి పనులు.
0: They are prescribed to control the mind.
1: అంతే కాని దైవాన్ని సాక్షాత్కరింపజేసుకునేటువంటిది కాదు.
0: They are not the acts that would make you eligible to enjoy the manifestation of the Lord.
1: ఇది ఈ పురుషార్థమునకు ఆవరణ ఉన్నటువంటి ఒక మహాపురుషార్థమైనటువంటి ఒక పరభక్తి కాదు.
0: ఇట్ ఈస్ నాట్ ది ఆబ్జెక్టివ్ ఆఫ్ ది ఆబ్జెక్టివ్స్ ఆఫ్ లైఫ్ విచ్ ఇస్ సుప్రీం.
1: పరాలుకనే వేదములు కేవలము ప్రాప్తమైన జీవితం వరకు మాత్రమే పరిమితమైపోయింది.
0: Therefore, Vedas have limited themselves to the earthly sojourn.
1: వేదాంతము.
0: Then comes వేదాంతం.
1: ఇదియే చాలా ప్రధానమైనటువంటిది.
0: This is very important.
1: ఆధ్యాత్మమునకు సరియైన గమ్యము ఇదియే సరియైన ప్రారంభము.
0: It is the goal and it is the beginning for spiritual field.
1: ఇది ప్రారంభము అంత్యము రెండు కూడాను ఒక్కటే.
0: The beginning and the end are one and the same.
1: ఇలాంటి వేదాంతం యొక్క సహస్రమైనటువంటి యొక్క స్థితులను మనం తెలుసుకోవడం చాలా కష్టమవుతుంది.
0: It's very difficult to know the different levels prescribed by Vedanta.
1: కనుక వేదాంతం అంతా కూడాను మూడు విధములైనటువంటి యోగములో దీన్ని చేర్చబడినటువంటి.
0: The entire Vedanta is summed up into three.
1: మొట్టమొదటిది,
0: the first.
1: మనం అన్నింటినీ తెలుసుకునేదానికి ఈ మూడింటిని చాలా ఇంపార్టెంట్ గా తెలుసుకోవాలి. పిల్లలు కూడా చాలా జాగ్రత్తగా వినాలి.
0: స్టూడెంట్స్ షుడ్ లిసన్ వెరీ కేర్ఫుల్లీ. ఇట్స్ ఎసెన్షియల్ టు నో దీస్ త్రీ ఇంపార్టెంట్ పాయింట్స్.
1: ఇందులో ప్రధానమైనటువంటిది మనము గుర్తించవలసినటువంటివి ఈ మూడే కూడా.
0: మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్స్ ఆర్ దీస్ త్రీ దట్ వీ హావ్ టు నో.
1: మొదటిది తారకం.
0: ఫస్ట్ వన్ తారకం.
1: తారకం
0: తారకం తారకం.
1: రెండవది సాంఖ్యము.
0: సెకండ్ సాంఖ్యము.
1: మూడవది అమనస్కము.
0: థర్డ్ వన్ అమనస్కము.
1: ఇవి మూడే వేదాంతం యొక్క గమ్యములు, వేదాంతం యొక్క అంత్యములు, వేదాంతం యొక్క సారములు.
0: దీస్ ఆర్ ది త్రీ స్టేట్స్ విచ్ మార్క్ ది ఎండ్ ఆఫ్ వేదాంత అండ్ ది ఎసెన్స్ ఆఫ్ వేదాంత.
1: తారకం అంటే ఏమిటి?
0: వాట్ డూ మీన్ బై తారకం?
1: దీన్ని కేచరి, భేచరి, మధ్యమ.
0: కేచరి, భేచరి, మధ్యమ.
1: తర్వాత నిజమైనటువంటి ఒక తత్వము భగవతి.
0: అండ్ భగవతి.
1: ఈ నాలుగింటి యొక్క తత్వములను చక్కగా గుర్తించడానికి ప్రయత్నించాలి.
0: One must make an attempt to know the nature of these facts.
1: ఈ తారకం అంటే ఏమిటి?
0: What do you mean by తారకము?
1: అనేక మంది అనేక విధమైనటువంటి రీతిగా వర్ణిస్తూ వస్తుంటారు.
0: Many people interpret in their own way.
1: ఇందులో పంచాత్మకమైనటువంటి యొక్క ముద్రలు ఐదు ఉంటున్నాయి. పంచముద్రలు.
0: There are five signs, పంచముద్రాస్. పంచముద్రాస్, five signs.
1: ఈ పంచముద్రముల యొక్క తత్వమని చక్కగా గుర్తించి
0: One should know clearly these five signs.
1: దీన్ని పరిశోధన ప్రమాణముల చేత
0: With all investigation,
1: పరిశీలించి
0: examine,
1: దానిని అనుభవించి
0: experience,
1: ఇది అవసరమైనది కాదు.
0: And then
1: feel దానిని త్రోసివేసి
0: and feel that it's not necessary and brush it aside.
1: నాదబిందు అనేటువంటి దానిని దర్శించి
0: have the vision of నాదబిందు.
1: నాదబిందు,
0: నాదబిందు.
1: తదుపరి
0: later
1: నిజమైనటువంటి తత్వం లోపల హంసత్వంని గురించి హంసత్వము
0: హంసత్వ
1: గురించి
0: అబౌట్ దాట్ హంసత్వ
1: ఈ పరమతత్వమైనటువంటి ఒక సత్చిత్ ఆనంద తత్వాన్ని అనుభవించినటువంటి ఒక జగత్తునందు అది ఏ తారకము అంటారు.
0: అండ్ ద ఎక్స్పీరియన్స్ దట్ స్టేట్ ఆఫ్ సచ్చిదానంద ఆన్ అర్త్ ఈ
1: మానవుని యొక్క మనస్సు సచ్చిదానంద స్వరూపమైనటువంటి పరమతత్వం నందు పరిపూర్ణ జ్ఞానం నందు ఈ మనస్సును లీనం చేయటమే ఇది ఒక తారకము.
0: టు అలౌ ద మైండ్ మర్చ్ ఇన్ టు ద ప్రిన్సిపల్ ఆఫ్ సచ్చిదానందం ఈజ్ వాట్ ఈస్ కాల్డ్ తారకము.
1: దాని యందు మనస్సును లగ్నం చేయటం.
0: టు కాన్సన్ట్రేట్ ద మైండ్ ఆన్ దిస్ ప్రిన్సిపల్ ఆఫ్
1: సచ్చిదానందం. రెండవది సాంఖ్యము.
0: ద సెకండ్ వన్ సాంఖ్యము.
1: ఈ సాంఖ్యమనగా
0: సాంఖ్యము మీన్స్
1: పంచేంద్రియ పంచప్రాణ పంచభూత పంచకోశము మనసు బుద్ధి చిత్తము అంతఃకరణ జీవము ఇవన్నీ చేరినప్పుడు 25 తత్వములుగా రూపొందుతుంది.
0: సాంఖ్యము రిఫర్స్ టు దీస్ ఫైవ్ సెన్సెస్ ఫైవ్ లైఫ్ బ్రెత్స్ ఫైవ్ ఎలిమెంట్స్ ఫైవ్ లైఫ్ షీట్స్ ద మైండ్ బాడీ ఇంటెలెక్ట్ ఇన్నర్ సెన్సెస్ మేక్ ఏ టోటల్ ఆఫ్ 25.
1: అప్పుడు వీటిని అన్నింటినీ ఒక్కొక్క దాన్ని కూడా చక్కగా పరిశీలించి
0: ఎగ్జామినింగ్ ఎవ్రీవన్
1: ఇది ఏది కూడా నేను కాదు నేతి నేతి నేతి నేతి అని దానిని విమర్శించి
0: ఇన్వెస్టిగేషన్ షుడ్ మేక్ యు నో దిస్ నథింగ్ ఈజ్ ద రియాలిటీ
1: దీని వలన ఆ యొక్క ఆత్మతత్వం ఏమాత్రము గుర్తించుకోవడానికి వీలు కాదని విశ్వసించి
0: అండ్ యూ హ్యావ్ ఫెయిత్ దట్ యూ కెనాట్ నో యువర్ ఓన్ ఆత్మ
1: దానికి ఆవరణ ఉన్నటువంటి యొక్క సచ్చిదానంద పరిపూర్ణ తత్వం
0: అండ్ దట్ విచ్ ఇస్ బియాండ్ ట్రాన్సెండెంటల్ సచ్చిదానంద ప్రిన్సిపల్
1: అది ఏ ఆత్మ అని గుర్తించి
0: And the knowledge that is a real atma.
1: ఆ ఆత్మనే నేను అనేటువంటి దాన్ని తెలుసుకోవాలి.
0: The total identity of this I with that atma is to be known.
1: ఇది ఏ సాంఖ్య యోగము అన్నారు.
0: This is called సాంఖ్య యోగ.
1: అనగా
0: meaning
1: ఇది కేవలము బహిర్ముఖమైనటువంటి అంతర్ముఖమైనటువంటి యొక్క సర్వేంద్రియములను కూడా మనం విచారణ చేయాలి.
0: It only means a thorough inquiry of the external and internal senses.
1: తదుపరి అమనస్కము.
0: నెక్స్ట్ వన్ ఇస్ అమనస్కము.
1: ఈ అమనస్కం అంటే ఏమిటి?
0: వాట్ డూ మీన్ బై అమనస్కం?
1: ఈ పంచభూతములతో చూచినటువంటి ఈ ప్రపంచమంతై కూడాను దృశ్యకల్పితమైనటువంటి ప్రపంచమంతై కూడాను బ్రహ్మనే తప్ప మరొకటి లేదు రెండవది లేదు అది ఏకం ఏవ అద్వితీయం బ్రహ్మ అన్నారు.
0: యూ సీన్ దిస్ వరల్డ్ విత్ ఆల్ ది ఫైవ్ ఎలిమెంట్స్ ఓవర్ దేర్ ద ఫ్లీటింగ్ ద ట్రాన్సియంట్ వరల్డ్ అవుట్ సైడ్ ఈజ్ నథింగ్ బట్ బ్రహ్మ అలోన్ Only one Brahma, not two, it's only one principle. The entire creation is
1: రెండో పదార్థమే లేదు.
0: There is no second one there.
1: అలాంటి స్థితి లోపల విచారించేటువంటి మనసు కూడా లేదు.
0: We don't have that mind to think that deep enough.
1: సంకల్ప వికల్పములు ఉండినప్పుడే ఈ జగత్తులో అనంతం కనిపిస్తుంది.
0: When there are thoughts and counter thoughts, you find the infinity over there.
1: అనంతము లేక ఏకంగా ఉండినప్పుడు మనస్సే లేదు.
0: When that infinity becomes only unity,
1: ఏది చూసినా బ్రహ్మనే.
0: Whatever you see is Brahman.
1: ఏది విన్నా బ్రహ్మనే.
0: Whatever you listen to is Brahman.
1: ఏది దర్శనా బ్రహ్మనే.
0: Whatever you think is Brahman.
1: ఏది పలికినా బ్రహ్మనే.
0: Whatever you speak
1: is Brahman. ఏది చేసినా బ్రహ్మనే.
0: Whatever is done is Brahman.
1: ఎక్కడ నడిచినా బ్రహ్మనే.
0: Wherever you go is Brahman.
1: కనుకనే అంతా బ్రహ్మమయమైనప్పుడు ఇంకా మనస్సు అనేటువంటిది లేనే లేదు.
0: When everything is Brahman, there is no mind.
1: రెండవది ఉండినప్పుడే అప్పుడు ఈ యొక్క సంకల్ప వికల్పం బయలుదేరుతుంటాయి.
0: When once you find the second one existing, then there will be scope for thoughts and counter thoughts.
1: కనుకనే థాట్స్కి అవకాశం లేదు కనుకనే ఇది అమనస్కము అన్నారు. అనగా మనసు లేనటువంటి స్థితి.
2: Since there is no scope for thoughts, it is called amanaskam or withdrawal of the mind.
1: ఈ పరిస్థితి యందు ఒక్క ప్రేమ మాత్రమే ఉంటుంటది.
2: At this stage only love exists.
1: ఆ ప్రేమనే సత్యము.
2: That love is truth.
1: Truth to love ఈ రెండు ఒక్కటే అని.
2: The truth and love are one.
1: ఈ రెండింటి యొక్క ఏకత్వం చేతనే సర్వము కూడాను శూన్యమైపోతుంది జగత్.
2: Because of the combination of love and truth, the whole world comes down to nothingness.
1: ఒక చిన్న ఉదాహరణము.
2: A small example.
1: యశోదా వీధి వీధి తిరుగుతూ ఉంటుంది.
2: Yashoda was moving about street to street.
1: ఎక్కడ కృష్ణుడు ఉన్నాడు, ఎక్కడ పోయినాడు కృష్ణుడు అని వెతుకుతూ ఉంటుంది.
2: She is in search of Krishna where he has gone.
1: అనగా కృష్ణుడు ఒకే శరీరంతో ఉన్నాడు కలిగినే ఇక్కడ సెర్చింగ్.
2: Krishna has got one body, this word searching has come.
1: కరుకు ఎక్కడ ఉన్నాడు, ఎక్కడ ఉన్నాడు అని వెతుకుతూ వచ్చింది.
2: She has been in continuous search of Krishna.
1: ఎక్కడ చూసినా కృష్ణుడే ఉంటే వెతకనక్కర్లేదు కదా.
2: Since Krishna is everywhere, you don't need to search.
1: కానీ ఒకే దేహంతో ఉండటం చేత ఈమె దాన్ని వెతుకుతూ వెతుకుతూ పోతుండాలి.
2: Since she has put on one body, she is in search of him.
1: ఎదురు వచ్చింది రాధ.
2: Radha came in front of her.
1: అమ్మా రాధమ్మ, మా బారుణ్ణి ఏమైనా మీరు చూచారా, మా గోపాలుడు ఏమైనా మీ ఇంటికి వచ్చాడా అని ప్రశ్నించింది.
2: యశోదా asked Radha, have you seen Krishna? Has he come to your home?
1: అన్ని వీధులు తిరిగాను.
2: I went round all streets.
1: అందరి ఇండు చూచాను.
2: I have seen everywhere.
1: కానీ ఎక్కడా కనిపించలేదు నా కృష్ణుడు.
2: I could not find Krishna anywhere.
1: మీకు ఎక్కడైనా కనిపించాడా అనింది.
2: Did you see him?
1: ఒక్కతూరి కన్నులు మూసుకుంది, కృష్ణాని స్మరించింది ప్రేమతో.
2: She closed her eyes with intense love. She just chanted name Krishna.
1: ఒక్క క్షణంలో కృష్ణుడు ప్రత్యక్షమయ్యాడు అక్కడ.
2: In a moment's time Krishna appeared there.
1: చూచింది యశోదా.
2: యశోదా saw.
1: కృష్ణుడు కేవలము నా కుమారుడు.
2: Krishna is my son.
1: కృష్ణుడికి నేను తల్లి.
2: I am his mother.
1: తల్లి ప్రేమ కంటే అన్యుల ప్రేమ ఏమాత్రము పెద్దది కాదని భావించాను ఇంతకాలము.
2: I consider so long that no love exceeds.
1: నాకంటే అమితంగా కృష్ణుని ప్రేమించేటువంటి వారు జగత్తులోనే లేరని అహంకారపడ్డాను.
2: I am highly egoistic because of the feeling that no one would love as much I love him.
1: కానీ నీ ప్రేమలో ఇంత శక్తి ఉన్నదని నేను గ్రహించుకోలేకపోయాను.
2: I could never understand the mighty power of your love.
1: ఈ ప్రేమలో ఇంత శక్తి ఉన్నదా? స్మరించిన తక్షణమే ప్రేమతో సాక్షాత్కరించటం అనేటువంటి జరుగుతూ ఉండాలి.
2: యు ఫైండ్
1: కృష్ణుడు కేవలము నా కుమారుడు.
2: కృష్ణ ఇస్ మై సన్.
1: కృష్ణుడికి నేను తల్లి.
2: ఐఎమ్ హిజ్ మదర్.
1: తల్లి ప్రేమ కంటే అన్యుల ప్రేమ ఏమాత్రము పెద్దది కాదని భావించాను ఇంతకాలము.

0: ఈ ప్రేమలో ఇంత శక్తి ఉన్నదా? స్మరించిన తక్షణమే ప్రేమతో సాక్షాత్కరించటం అనేటువంటి జరుగుతూ ఉండాలి.
1: యు ఫైండ్ ద మేనిఫెస్టేషన్ బై మియర్ థాట్ ఆఫ్ దాట్.
0: అయితే ఈ ప్రేమ ఎట్టిది? రాధ ప్రేమ.
1: వాట్ సార్ట్ ఆఫ్ లవ్ ఇస్ దట్ ఆఫ్
0: రాధ? పరిశుద్ధమైన,
1: ప్యూర్,
0: పవిత్రమైన,
1: సేక్రెడ్,
0: అహంకార రహితమైనటువంటి ప్రేమ కనుకనే అప్పటికప్పటికే సాక్షాత్కరించాడు.
1: ఈగోలెస్, దేర్ ఫోర్ కృష్ణ మేనిఫెస్టెడ్ దేర్.
0: హృదయంలో ఏమైనా మాలిన్యం ఉంటే, అహంకారమే ఇందులో ఉంటే, ఎన్ని గంటలో, ఎన్ని దినములో, ఎన్ని సంవత్సరంలో, ఎన్ని యుగములు ప్రయత్నించినప్పటికీ భగవంతుడు సాక్షాత్కరించాడు.
1: ఇఫ్ దేర్ ఇస్ ఎనీ ట్రేస్ ఆఫ్ ఈగో ఇన్ హర్ హార్ట్, షీ మైట్ ప్రే ఫర్ అవర్స్ అండ్ డేస్, మంత్స్ అండ్ ఇయర్స్, గాడ్ విల్ నెవర్ అపియర్.
0: యశోద రాధ చేతులు రెండు గట్టిగా పట్టుకుని, అమ్మా, ఇంతకాలము నాలో ఉండినటువంటి అహంకారమును ఈనాడు అజ్ఞానమనేటువంటి యొక్క నేత్రములు నాకు తెరిపించావు.
1: యశోద కాట్ హోల్డ్ ఆఫ్ ది హ్యాండ్స్ ఆఫ్ రాధ అండ్ సెడ్, యూ ఓపెన్ మై ఐస్ బికాస్ ఐ వాస్ ఆల్వేస్ ఇన్ డార్క్నెస్ ఆఫ్ దిస్.
0: నాకంటే అమితంగా ప్రేమించేటువంటి వారు జగత్తులో ఎన్నో మంది ఉంటున్నారు.
1: ఇన్ దిస్ వరల్డ్ దర్ మెనీ మెనీ లాట్స్ ఆఫ్ పీపుల్ హూ లవ్ కృష్ణ మోర్ దాన్ ఐ లవ్.
0: కనుక నేనే నాకే పెద్ద ప్రేమ అని భావించుకున్నాను ఇంతకాలం.
1: ఐ కన్సిడర్ దట్ మై లవ్ ఇస్ సుప్రీం అండ్ టాప్
0: నా పొరపాటు,
1: ఇట్స్ మై మిస్టేక్.
0: కనుక నీ వంటి యొక్క ప్రేమను నాకు కూడా నువ్వు బోధించమని చెప్పింది యశోద.
1: యశోద ask Radha to teach the same principle of love.
0: Radha cheppindi, amma, idu okaru bodhinchetundidi kaadu.
1: Radha said it can
0: okaru deenini andinchetundidi kaadu.
1: It can not be passed on by anybody.
0: Kanuka idi tama yokka tattamunu taamu gurtinchukoni krishnuni paripurnanga vishwasinchinappude ee prema neeku abhirudhi avutundi annadu.
1: Each one has to understand, experience for one's own self with full love.
0: Tarvata krishnudu intiki vachin tarvata
1: కృష్ణ రిటర్న్,
0: కృష్ణుని గట్టిగా పట్టుకుని,
1: షీ హగ్డ్ హిమ్.
0: కృష్ణ పెట్టినది తినవు,
1: కృష్ణ యూ డోంట్ ఈట్ వాట్ ఐ సర్వ్.
0: పెట్టినది తినవు,
1: యూ డోంట్ ఈట్ వాట్ ఐ సర్వ్.
0: వల్లల పుట్టలకును పోయి పట్టెళ్ళుగా లో గుట్టున తినదేవు నీతో పుట్టెను రట్టెల్ల కృష్ణ.
1: యూ విజిట్ ద హౌసెస్ ఆఫ్ కౌహర్డ్ బాయ్స్ and eat secretly fistful of butter.
0: Ne pettide tinavu venna,
1: you don't eat the butter.
0: Mana inti ninduku venna untundali,
1: we have so much of butter.
0: Mana inti venna neevu bhujinchavu,
1: you don't eat our own butter.
0: Kaani idalli intikanta poi vaaru tarimkoni vastunnappudu vaari venna neevu bhujistunnavu.
1: Though people are hunting you, they are running after you, still you eat in secret.
0: Anaga deeni yokka antaratham emti?
1: What is the inner significance of this?
0: Talli aina tana illu aina kudanu tanaku preeti kaadu, bhaktulu yokka preetine tanaku chaala preeti.
1: It only means it is not the mother, it is not his home that are important, it is the heart of the devotee which is most important.
0: Kanukane ahankara rahitamai nirmalamai nishwarthamai undina premanu manam abhruddhi gavinchukunnappudu takshaname kshanam kuda ninku kaalam akkarledu appudikappudike daivam pratyaksham avutadu.
1: When once we develop that egoless, sacred, pure, selfless love, God will manifest in a moment of time.
0: ఇవన్నీ కూడా నువ్వు కేవలము ఒక దేహ సంబంధమైనటువంటి భ్రాంతి చేతనే ఇన్ని విధమైనటువంటి అవస్థలు గురి అయిపోతున్నారు భక్తులు కూడా.
1: డివోటీస్ సఫర్ బికాస్ ఆఫ్ దేర్ బాడీ అటాచ్మెంట్.
0: కొన్ని మిలియన్ల ఇయర్స్ ముందుగా,
1: ప్రయర్ టు మిలియన్స్ ఇయర్స్ అగో,
0: సూర్యుడు పగిలినాడట. హీలియం అనేటువంటి ఎక్కువ ఇదైపోయి సూర్యుడు పగిలిపోయాడట.
1: బికాస్ ఆఫ్ ఎక్సెస్ ఆఫ్ హీలియం సన్ బర్స్ట్.
0: భూమంతా పగిలినప్పుడు, సూర్యుడు పగిలిపోయినప్పుడు అవన్నీ ముక్కలు ముక్కలుగా తయారైపోయినాయట.
1: సన్ బర్స్టెడ్ ఇన్ టు పీసెస్.
0: ఆ ముక్కలు ముక్కలుగా తయారైనటువంటివే స్టార్స్.
1: దట్ దీస్ పీసెస్ ఆఫ్ సన్ ఆర్ ద స్టార్స్.
0: ఆ స్టార్స్ మాత్రమే కాదు,
1: నాట్ ఓన్లీ స్టార్స్,
0: ఈ మిల్కీ వేస్ అంటున్నారు,
1: ది మిల్కీ వేస్,
0: అవి కూడా సూర్యుడు పగిలిపోయినప్పుడు ఆరంభమైనటువంటి యొక్క బిందువులే.
1: దే ఆర్ ఆల్సో ద పీసెస్ ఆఫ్ ద సన్.
0: అయితే ఎప్పుడు దీనికి జననము మరణము ఉంటాయి?
1: Then when can you decide?
0: ఒక ఆకారం ఉండినప్పుడే దీనికి జనన మరణాలు ఉంటుంటాయి.
1: When there is a form, there is a birth and death.
0: కానీ ఆకారం పోయినప్పటికీ కూడాను ఇది శాశ్వతంగా ఉంటుంటుంది.
1: Though the form is gone, it remains permanent.
0: ట్రూత్ ఉన్నాడు.
1: That is truth, he said.
0: ఎట్టనగా ఒక చిన్న ఉదాహరణము,
1: a small example.
0: ఆవు అని ఒక పేరు పెట్టాం మనం, కౌ.
1: We have given a name, ఆవు కౌ.
0: ఆ ఆవు మరణించిన తర్వాత కూడాను ఆవు అనే శబ్దం మరణించదు.
1: Even after the cow dies, the name of a cow remains.
0: Manishi anetundi unnappudu manishi maraninchina kani aa padam maraninchadu.
1: The name human remains even after the human being dies.
0: Adhe reethigane aatma anetundi oka aakaram.

0: వచ్చినప్పుడు ఆ కాలం పోయినప్పటికీ ఆ ఆత్మ అనేటువంటి మరణించదు.
1: దేర్ఫోర్ ఆత్మ విన్ ఇట్ టేక్స్ అప్ ఆన్ ఎ బాడీ, ఇట్ మే రిమైన్ బట్ ఇట్ ఎగ్జిస్ట్ ఈవెన్ ఆఫ్టర్ ద బాడీ ఇస్ గాన్.
0: అంతేకాకుండా సత్యాన్వేషణ సల్పాలని జూన్ సాబ్ చెప్పాడు.
1: జూన్ సాయ్ ఆల్సో సెట్ వన్ షుడ్ బి ఇన్ సచ్
0: అన్వేషణ సల్పాలి,
1: సచ్
0: ట్రూత్,
1: సచ్ ట్రూత్.
0: కానీ సత్యాన్ని మనం అన్వేషించనక్కర్లేదు.
1: ఇన్ఫాక్ట్ వీ డోంట్ నీడ్ టు బి ఇన్ సచ్.
0: సర్వత్రా ఉండినటువంటి సత్యాన్ని ఎక్కడనే మనం అన్వేషించేది?
1: వెన్ ట్రూత్ ఈజ్ ఎవ్రీవేర్ వేర్ డు యూ సర్చ్?
0: ఏ చోట అయితే మనం అన్వేషించాలి?
1: ఎట్ ఎ ప్లేస్ ఇఫ్ ఇట్ ఇస్ నాట్ ప్రెసెంట్ యూ కెన్ సర్చ్ ఎల్స్వేర్.
0: కనుక సత్యం అనేటువంటి పలికిన పలుకు మాత్రం నాశనం కావచ్చు, కానీ సత్యం నాశనం కాదు.
1: ద వర్డ్స్ ఆఫ్ ట్రూత్ వాట్ యూ స్పీక్ మే వానిష్ బట్ నాట్ ద ట్రూత్ యాజ్ సచ్.
0: అదే విధముగానే
1: లైక్ వైజ్
0: ఈ బ్రహ్మతత్వం అనేటువంటిది ఏనాటికి కూడా మార్చేటువంటిది కాదు, మారేటువంటిది కాదు.
1: లైక్ వైజ్ ద నేచర్ ఆఫ్ బ్రహ్మన్ ఈజ్ చేంజ్లెస్.
0: ఎప్పటికీ ఉండేటువంటిది ఏ బ్రహ్మతత్వం?
1: ఇట్ ఎగ్జిస్ట్ ఆల్ ది టైమ్.
0: శబ్ద రూపంలో ఉంటుంటారు,
1: ఇట్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ సౌండ్.
0: కాంతి రూపంలో ఉంటుంటారు,
1: ఇన్ ద ఫార్మ్ ఆఫ్ లైట్.
0: చలన శక్తిలో ఉంటుంటారు,
1: ఇన్ ద ఫార్మ్ వైబ్రేషన్.
0: నాట్ వైబ్రేషన్, మూవ్మెంట్, చైతన్యం.
1: అవేర్నెస్,
0: అవేర్నెస్,
1: అవేర్నెస్.
0: దాంట్లో ఒక కాన్షియన్స్,
1: conscience,
0: consciousness,
1: consciousness.
0: ఇవన్నిటి రూపంలో కూడా ఉంటుంటుంది.
1: ఇట్ ఇస్ ఇన్ ఆల్ దీస్ వేరియస్ ఫార్మ్స్.
0: ఏ రూపం అని మనం నిర్ణయించేకి అవుతుంది?
1: హౌ డు యు డిసైడ్ ఇట్ స్పెసిఫిక్?
0: అన్ని రూపములు కూడా ఈ యొక్కది సత్యమే.
1: ఆల్ ఫార్మ్స్ ఆర్ ప్రెసెంట్ ఇన్ దిస్ ట్రూత్.
0: దీనిని వేదాంతం ప్రబోధిస్తూ వచ్చింది.
1: దిస్ ఇస్ టాట్ బై వేదాంత.
0: దీనిని మరొక రీతి లోపల గొప్ప యోగి,
1: ఎ గ్రేట్ సేజ్.
0: ఇతనికి ఆంధ్రప్రదేశంలో చాలా వరకు పేరు విని ఉంటారు.
1: హిస్ నేమ్ ఇస్ వెరీ వెల్ నోన్.
0: బ్రహ్మం గారు అంటారు అతను. బ్రహ్మం,
1: హిస్ నేమ్ ఇస్ బ్రహ్మం గారు.
0: అతను బోధించినటువంటి సూక్తుల లోపల
1: ఇన్ హిస్ టీచింగ్,
0: ఎరుకుమర పనకుండా జాగ్రత్త నిరతం ఒక స్వప్నాశ సూక్తిలో అరమరలు లేకుండా ఎప్పుడు తరచుగరు జీవాత్మ జడివిడి తారకం తారకం తారకం. ఎరుకుమన పనకుండా జాగ్రత్త నిరతం ఒక స్వప్నాశ సూక్తిలో అరమరలు లేకుండా ఎప్పుడు తరచుగరు జీవాత్మ జడివిడి తారకం. ఇది తారకం. ఎరుకు మరుపు అనకుండా,
1: వితౌట్ ఎనీ నాలెడ్జ్ ఆర్ ఫర్గెట్ఫుల్నెస్, వితౌట్
0: నిరతము స్వప్న సుశక్తిలో కూడాను, స్వప్న సుశక్తిలో ఎందుకు కూడాను,
1: ద వేకింగ్ స్టేట్, డ్రీమింగ్ స్టేట్ అండ్ డీప్ స్టేట్
0: అరమరాలు లేకుండా ఎప్పుడు,
1: వితౌట్ ఎనీ కైండ్ ఆఫ్ కన్ఫ్యూజన్ ఆర్ డిస్టర్బెన్స్,
0: తరచుగాను,
1: వైట్ ఫ్రీక్వెంట్లీ,
0: జీవాత్మ జడివిడి తారకం అన్నాడు.
1: ఇట్ ఈస్ ది ఇండివిజువల్ సోల్ ఆత్మ దట్ ఈస్ తారకం.
0: అనగా ఈ పంచేంద్రియములతో కాని,
1: నాట్ విత్ ది ఫైవ్ సెన్సెస్,
0: ఈ పంచభూతములతో కాని,
1: నాట్ విత్ ది ఫైవ్
0: పంచకోశములతో కాని,
1: నాట్ ఫైవ్
0: పంచ ప్రాణములతో కాని,
1: నాట్ ఫైవ్ లైఫ్
0: కూడినది కాదు ఈ తారకం.
1: తారక ఇస్ నాట్ వన్ విత్ దీస్ ఫ్యాక్టర్స్.
0: ప్రాణ అపాన వాన ఉదాన సమాన ఈ పంచ ప్రాణములకు కూడా సంబంధించినటువంటిది కాదు.
1: ఇస్ నథింగ్ టు డూ విత్ దీస్ లైఫ్ ప్రిన్సిపల్స్ ఫైవ్.
0: ప్రాణ అపాన
1: అపాన
0: వ్యాన
1: వ్యాన
0: ఉదాన
1: ఉదాన
0: సమాన. ఈ రకమైనటువంటి ప్రాణములంతా కూడా కేవలం దేహమును మాత్రమే సంబంధించినటువంటివి.
1: దీస్ లైఫ్ ఫైవ్ లైఫ్ ప్రిన్సిపల్స్ పర్టైన్ టు ద బాడీ.
0: కనుక దీనికి ఏమాత్రము సంబంధం ఉండేటువంటిది కాదు.
1: బట్ దిస్ ఇస్ దిస్ ఆత్మ
0: బ్రహ్మతత్వమైనటువంటిది సర్వత్రా ఉండేటువంటిది.
1: దిస్ బ్రహ్మ నేచర్ ఆఫ్ బ్రహ్మ ఇస్ ఆల్ పర్వేసివ్.
0: అన్ని రూపములు ఎందుకు ఉన్నది బ్రహ్మనే.
1: బ్రహ్మ ఇస్ ప్రెసెంట్ ఇన్ ఆల్ ఫార్మ్.
0: అన్ని పదార్థములు ఎందుకు ఉండనటువంటిది బ్రహ్మనే.
1: ఇట్ ఇస్ ప్రెసెంట్ ఇన్ ఎవ్రీ మ్యాటర్.
0: కనుకనే ఈ మ్యాటర్ అనేటువంటిది అంతా మ్యాటరే.
1: So everything is matter.
0: ఈ దేహం అని అనుకుంటున్నారు, దేహం కూడా ఒక మ్యాటర్.
1: యూ థింక్ ఇట్ ఇస్ బాడీ, బాడీ ఇస్ ఆల్సో మ్యాటర్.
0: ఈ బాడీ ఎట్ ద మ్యాటర్ అని చెప్పడానికి వీలవుతుంది.
1: హౌ డు యూ సే ద బాడీ ద మ్యాటర్?
0: ఈ మ్యాటర్ అని బాడీ కావాలనుకుంటే డాక్టర్స్ కూడా మీరు చక్కగా విచారించండి.
1: ఇఫ్ యూ వాంట్ టు నో దిస్ బాడీస్ మ్యాటర్ యూ కెన్ ఫైండ్ అవుట్ ఫ్రమ్ డాక్టర్.
0: ఫోర్ లక్స్ సోప్స్,
1: ఫోర్ లక్స్ సోప్స్,
0: నైన్ టూ ఇంచెస్ నెయిల్స్,
1: నైన్ టూ ఇంచెస్ నెయిల్స్,
0: టూ బకెట్స్ ఆఫ్ వాటర్,
1: టూ బకెట్స్ ఆఫ్ వాటర్,
0: వన్ బకెట్ ఆఫ్ చున్నాము,
1: వన్ బకెట్ ఆఫ్ చున్నం ఆర్ లైమ్,
0: 900 మ్యాచ్ స్టిక్స్,
1: 900 మ్యాచ్ స్టిక్స్ ఫాస్ఫరస్,
0: తర్వాత 5 పెన్సిల్స్ లెడ్
1: అండ్ లెడ్ ప్రెసెంట్ ఇన్ 5 పెన్సిల్స్,
0: ఆ పైన 8 సెల్స్ యొక్క ఇది చూసాము
1: జింక్.
0: ఇవన్నీ చేరితేటప్పటికీ ఇది ఒక దేహంగా తయారవుతుంది. అది
1: ఆల్ టుగెదర్ కాన్స్టిట్యూట్ ద బాడీ.
0: ఈ మ్యాటర్స్ అంతా చేస్తే కూడా 2 రూపీస్ వేల కూడా ఉంటుండదు.
1: ద వాల్యూ ఆఫ్ ది టోటల్ మ్యాటర్ ఇస్ నాట్ ఇన్ వర్త్ 2 రూపీస్.
0: 2 రూపీస్ మ్యాటర్ లోపలనే మిలియన్స్ ఆఫ్ వాల్యూ చేసేటువంటి బాడీ తయారవుతుండాలి.
1: With this 2 rupees of matter, millions costs worth of the body is made. You can make the body.
0: Ki vibration ekkada nunchi
1: vastundadi. But where from you get vibration that goes into the body?
0: Adhi Brahma tattvamu.
1: That is Brahma.
0: Ee yokka body anetvantidi matter tho koodinatvantidi naalugu nelada 9 dinamulu jarigina tarvata ee vibration ekkada prarambham ayipothundi talli garbhamlo.
1: The vibration enters into the womb of the mother when the child is 4 months, 9 days.
0: Appude ee vibration ekkada prarambhamavutundi. Prana shakti.
1: Then vibration, this life begins.
0: Antavaraku kevalamu oka football maadiri untuntadi.
1: Till then it is in the form of a football.
0: Adi idi oka oval idi kuda kaadu.
1: It is not even oval shape.
0: Football maadiri untuntadi.
1: It is of the shape of a football.
0: Eppudu ee vibration prarambhamaindo appudu tirugadaniki prarambhamavutundi.
1: As vibration enters, it starts movement.
0: ఈ తిరగటం ప్రారంభమైన తర్వాత ఓవల్ షేప్ అవుతుంది.
1: As it starts to move, it becomes oval shape.
0: ఈ వైబ్రేషన్ ఎక్కడ నుంచి వస్తుందది?
1: Where from you get
0: it? తల్లి ఏమైనా లోపలికి పంపిస్తుందా?
1: Has mother sent in anyway?
0: ఎవరు పంపించేటువంటిది కాదు.
1: No one can send it in.
0: ఇది కేవలం ఈ మ్యాటర్ నుంచి ఆ యొక్క ఎనర్జీ అక్కడ లోపల ప్రారంభమవుతుంది.
1: The energy started out of this matter within.
0: ఈ మ్యాటర్ ప్లస్ ఎనర్జీ రెండు చేరినప్పుడే బాడీ తయారవుతుంది.
1: Matter plus energy is equal to the body.
0: Ee body yokka tattvam lopala brahma tattvamu maya tattvamu ee rendu kudunu praveshistuntai.
1: In this body you find these two principles, one of brahman, the other one of illusion.
0: Dani illusion anukurdu kaani mayanu mayalu gaane cheppali
1: maya.
0: Ituvanti rendintu yokka cherikata anetundide తారకంగా రూపొందుతుంది.
1: Therefore combination of Brahma and Maya is
0: tarakam. ఇది వేదాంతమునందు చాలా రహస్యమైనటువంటి సూత్రములు.
1: In Vedanta there are secrets, subtle secrets.
0: ఇలాంటి ఒక తత్వాన్ని మానవత్వంగా మనం విశ్వసిస్తున్నాం.
1: We take it as the human life and the
0: ఇది మానవత్వం కాదు బ్రహ్మత్వమే.
1: It is not simply human, it is Brahman.
0: ఇక్కడ ఒక మైక్ ఉంటుండాలి.
1: Here you find the mic.
0: అయితే ఈ మైక్ లో నేను మాట్లాడుతుంటే మీ అందరికి వినిపిస్తుండాలి.
1: As Bhagavan speaks here, you are all able to hear.
0: మైక్ ఉంది.
1: There is mic.
0: నేను మాట్లాడుతున్నాను.
1: Bhagavan speaks.
0: కానీ కరెంటే లేకపోతే మీకు ఎవరికి వినిపించదు.
1: When there is no current or power, you cannot hear.
0: ఈ మైక్ ఏ మ్యాటర్.
1: Mic is matter.
0: కరెంటే ఎనర్జీ.
1: The current is energy.
0: ఈ రెండింటి యొక్క చేరిక చేతనే నా వాక్కు సర్వత్రా వ్యాపించిపోతుంటుండాలి.
1: Because of the combination of the two, Bhagavan's voice spreads everywhere and is heard well.
0: కనుక ఈ బ్రహ్మ మాయ అనేటువంటి రెండు చేతి బృహత్ స్వరూపాన్ని పొందిపోతున్నాయి.
1: So Brahma and Maya is responsible for the cosmic form.
0: కనుకనే బృహస్వరూపం అనగా వ్యాపించిపోయేటువంటి శక్తి.
1: ది కాస్మిక్ ఫార్మ్ ఇస్ ఎవర్ ఎక్స్పాన్సివ్.
0: ఇది ఎంతవరకు ఉంటుందో అంతవరకు వ్యాపించిపోతుంటాయి.
1: ఇట్ విల్ ఎక్స్పాండ్ టు ది ఎక్స్టెంట్ పాసిబుల్ మ్యాక్సిమం.
0: సకల శాస్త్ర పురాణ సంగ్రహ వేత్తయై వేదాంత వేద్యుడౌ విభుదుడైన.
1: హి మే బి ఎక్స్పర్ట్ ఆఫ్ ఆల్ ది సీక్రెట్ టెక్స్ అండ్ ఎపిక్స్ ఆఫ్ ఆల్ వేదాస్.
0: రక్తి ఏ పారగ రమ్య హర్మ్యంబుల రమయించు రాజచంద్రముడునైన.
1: విత్ ఆల్ ద బ్యూటీ అండ్ ద కంఫర్ట్ హీ మే బి కింగ్ లివింగ్ ఇన్ ఎ బిగ్ మ్యాన్షన్ ఆర్ ప్యాలెస్.
0: రణరంగమందు పరాభూతరిపుడవుచు వెలుగొందు జగదేక విధుడైన.
1: హీ మే బి ద వన్ ఆఫ్ వెలర్ అండ్ ద కరేజ్ ఫైటింగ్ వెల్ ఇన్ ద వార్ ఫీల్డ్.
0: సాటిరారు భక్తులకు ఏనాటికైనా.
1: ఎనీ డే దే విల్ నెవర్ ఈక్వల్ ఏ డివోటీ.
0: నీదు ప్రేమయే లేకనే రాదు ముక్తి.
1: వితౌట్ లవ్ యూ కెనాట్ ఎన్ని
0: వేద వేదాంతములను వెల్లించినప్పటికీ ప్రేమ అనేటువంటిది లేకపోతే ఇది ఏమాత్రం కూడా నువ్వు ప్రవేశించదు.
1: యూ మే గెట్ బై హార్ట్ ఆల్ వేదాంత బట్ వితౌట్ లవ్ యూ కెన్ నెవర్ అటైన్ లిబరేషన్.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: మీరందరూ ఇక్కడ చూస్తున్నారు.
1: ఆల్ ఆఫ్ యూ వాచ్ భగవాన్.
0: ఇక్కడ చూడకండి.
1: డోంట్ సీ హియర్.
0: ఇన్సైడ్ చూడండి.
1: సీ విదిన్, ఇన్సైడ్.
0: పశ్చన్న పిచాన పశ్చటి మూడో. బయట దృష్టిని మీకు ప్రయోజనం లేదు.
1: Outer vision is useless.
0: ప్రపంచాన్నంతా చూస్తున్నారు క్షణ క్షణము మీరు బయట తట్టు.
1: ఎవ్రీ మూమెంట్ యూ సీ అవుట్వర్డ్.
0: కానీ దాని లోపలగా చూసుకోండి.
1: బట్ సీ విదిన్ ఇన్వర్డ్.
0: ఎప్పుడు లోపల చూస్తావో.
1: And once you see within,
0: appude nee yokka swaroopam akkada prarambham avutundi.
1: Then you will see your true form within.
0: కనుక మీరు చూడవలసింది బయట కాదు, లోపల చూడాలి.
1: సో యూ షుడ్ నాట్ లుక్ అవుట్ వర్డ్, యూ షుడ్ లుక్
0: బయట ఉన్నదంతా పనికిరానేటువంటివన్నీ ఉంటాయి.
1: ఆల్ దిస్ అవుట్ సైడ్ ఈజ్ యూస్లెస్.
0: ఒక ఇంటి యజమాని ఉంటుంటాడు,
1: ద మాస్టర్ ద హౌస్ హోల్డర్.
0: ఆ ఇంటి యజమాని లోపల పనికిరానటువంటి బుట్టలు చట్టలు పరకలు పాపలు అంతా బయట పడేసేస్తాడు.
1: ఆల్ ది వేస్ట్ మ్యాటర్ ద బాస్కెట్స్ అండ్ ద పేపర్ దర్ ఆల్ థ్రోన్ అవుట్.
0: ఇది విలువలేనటువంటి వస్తువులంతా బయట వేసేస్తాడు.
1: ఇన్ ఫ్యాక్ట్ ఆల్ ది మ్యాటర్ థ్రోన్ అవుట్.
0: చాలా విలువైనటువంటి వస్తువులంతా కూడా లోపల గాడ్ రేజ్ లోపల పెట్టి లాక్ చేస్తాడు.
1: బట్ ది వాల్యుబుల్స్ ఆర్ కెప్ట్ ఇన్ సేఫ్ కస్టడీ ఇన్ గాడ్ రేజ్ అల్మైరా.
0: ఇంటిలో పనిచేసేటువంటి వ్యక్తులు బయట ఉన్నటువంటి యూజ్లెస్ మ్యాటర్స్ చూస్తారు తప్ప లోపల ఉండేటువంటి విలువైనటువంటివి తెలియదు.
1: సర్వెంట్స్ సీ ఓన్లీ ద మ్యాటర్ థ్రోన్ అవుట్ విచ్ హెస్ నో వాల్యూ.
0: కనుకనే ఎవరు బయట చూసేటువంటిది?
1: హూ ఇస్ ద వన్ దట్ సీస్ అవుట్ సైడ్?
0: కేవలం లేబరే.
1: ఓన్లీ లేబర్.
0: కేవలం ఇంటి పని మనిషే.
1: ఓన్లీ సర్వెంట్స్.
0: ఈ సర్వెంట్ బయట అంతే చూస్తున్నాడు.
1: సర్వెంట్ సీస్ ఆల్ దట్ ఈస్ అవుట్ సైడ్.
0: కానీ యజమానునికి మాత్రమే లోపలవన్నీ తెలుస్తుంటాది.
1: బట్ ఓన్లీ ది మాస్టర్ నోస్ వాట్
0: ఈ విలువైనటువంటి వజ్రవైఢూరి మనకి మాటకి విషయాలంతా కూడా ఆ ఇంటిలో ఉన్నటువంటి వారికి తెలుస్తుంది.
1: ఆల్ ది వాల్యుబుల్ డైమండ్స్ ద పర్ల్స్ అండ్ ద ప్రెషస్ స్టోన్స్ ఆర్ వెరీ వెల్ నోన్ టు ద మాస్టర్.
0: ఈనాడు మీరందరూ కూడా బయట ప్రపంచంలో ఉండేటువంటి వాటి పట్టి నేను చూస్తున్నారు. కాబట్టి మీరందరూ సర్వెంట్సే.
1: ఆల్ ఆఫ్ అస్ సీ దోస్ థింగ్స్ విచ్ ఆర్ ప్రెసెంట్ అవుట్ సైడ్, దేర్ ఫోర్ ఆల్ ఆఫ్ అస్ ఆర్ సర్వెంట్.
0: ఈ లోపలనే ఎంత విలువైనటువంటివిగా ఉంటున్నాయి.
1: మోస్ట్
0: ఈ తారకము, ఈ సాంఖ్యము, అమనస్కము, ఇది మహా విలువైనటువంటి యొక్క వజ్రముల వంటివి.
1: సో మోస్ట్ వాల్యుబుల్స్ ద తారకము, సాంఖ్యము, అమనస్కము,
0: ఇవన్నీ ఉంటున్నాయి.
1: దే ఆర్ విదిన్ యూ.
0: కానీ నీకు తెలియటం లేదు.
1: బట్ యూ డు నాట్ నో.
0: కారణం ఏమిటి?
1: వై?
0: నీ ఓనర్ కు సంబంధం కాలేదు.
1: బికాస్ యూ హావ్ నాట్ బికమ్ ఎన్ ఓనర్ యెట్.
0: నీ ఓనర్ కు సంబంధం అయిపోతే నీకు కూడా ఈ విలువైనటువంటి చూడటానికి అవకాశం ఉంటుంటాయి.
1: దెన్ వన్స్ యూ బికమ్ ఓనర్ యూ కెన్ సీ.
0: ఓనర్ ఎవరు? పరమాత్ముడే.
1: దట్ ఓనర్ ఈస్ గాడ్.
0: పరమాత్మకు సంబంధమైనటువంటి వాడుగా నీవు మారినప్పుడే ఈ విలువైనటువంటి యొక్క తత్వం అన్ని నీకు అర్థమవుతాయి.
1: వెన్ వన్స్ యూ బిలాంగ్ టు గాడ్ ద ఓనర్ యూ కెన్ అండర్స్టాండ్ ద వాల్యుబుల్.
0: కనుకనే ఓనర్ ను ఫ్రెండ్షిప్ చేసుకోవాలి.
1: సో హ్యావ్ ఫ్రెండ్షిప్ విత్ ది ఓనర్.
0: ఎట్ట మనం చేసుకోవాలి?
1: హౌ టు డెవలప్ ఇట్?
0: వేదాంతం ఎందుకు చక్కని ఇది ఉంటుండాలి. అయితే పిల్లలకంతా అర్థం కావాలి కనుక చిన్న దీంట్లో నేను దిగి ప్రవేశపెట్టి దీన్ని బోధిస్తున్నాను.
1: భగవాన్ మెర్సిఫుల్లీ కమ్స్ డౌన్ టు అవర్ లెవెల్ సో హ్యాస్ టు మేక్ థింగ్స్ అండర్స్టూడ్.
0: యజమానుడు మిద్దె పైన ఉంటున్నాడు, పైన ఉన్నాడు.
1: ద మాస్టర్ ఇస్ ఆన్ ద టెరెస్.
0: నీవు ఆ పరమాత్మని చూడాలని, యజమానిని చూడాలని నీవు పోతున్నావు.
1: యు ఆర్ గోయింగ్ దేర్ టు మీట్ ద మాస్టర్.
0: కానీ ద్వారం దగ్గర పెద్ద అల్సేషన్ కుక్క ఒకటి ఉండాలి.
1: అట్ ద డోర్ దేర్ ఇస్ ఎ వెరీ బిగ్ అల్సేషన్ డాగ్.
0: అదే మాయా.
1: That Alsatian dog is Maya.
0: అది లోపల ప్రవేశింప చేయలేదు.
1: ఇట్ విల్ నాట్ పర్మిట్ యూ గో.
0: అప్పుడు నువ్వేం చేయాలి?
1: Then what should you do?
0: ఆ మాయను నీవేమైనా వశం చేసుకుంటే లోపల ప్రవేశించడానికి వీలవుతుంది.
1: Then once you are able to control that Alsatian dog Maya, you can get in.
0: లేక
1: అదర్వైజ్
0: కింద నుంచి నీవు పైకి పిలుచు, సార్ సార్ సార్ అని పిలుచు.
1: Or else you shout from below, from the bottom, sir, sir, to the pitch of your
0: voice. Then the master will come and watch you.
1: Then master will come and watch you.
0: Oh, hello, you are here. Then he will come and watch you.
1: Then he will say, hello, you are here. He will come down.
0: అప్పుడు క్రిందికి దిగి వచ్చినప్పుడు అతనితో పాటు ఇతను లోపల తీసుకుంటే కుక్క ఏమన్నది?
1: వెన్ వన్స్ హీ కమ్స్ డౌన్ ఎస్కార్ట్స్ యూ ఇన్, యూ నీడ్ నాట్ బి
0: యజమానుతో నీవు చేరిపోతే కుక్క ఏమీ అనదు.
1: వెన్ వన్స్ ది మాస్టర్ ఈస్ దేర్, నువ్వు
0: ఒంటరిగా పోతేవా నిన్ను లోపల రానివ్వదు.
1: ఇఫ్ యూ గో అలోన్ ద డాగ్ విల్ అటాక్ యూ విత్ ది ఓనర్. ఇట్
0: వుడ్ నాట్ గోరం అతశాఖ. అన్నింటి యందు సర్వసాక్షిగా ఉండేటువంటి భగవంతుడు ఉన్నత స్థాయిలో ఉంటున్నాడు.
1: Therefore God the eternal witness is present at a higher level.
0: అతని ఎంట్రన్స్ లోపల మాయా అనేటువంటి దాన్ని నియమించాడు.
1: At the entrance he appointed this maya.
0: ఈ మాయను వశం చేసుకోవటమే జ్ఞానము.
1: To have a control over this maya is జ్ఞానము.
0: మాయను ఎంత వశం చేసుకోవాలి?
1: How to have control?
0: మాయ ఎవరు నిర్మించినటువంటిది?
1: Whose creation is maya?
0: యజమానుడు నిర్మించినటువంటిది. ఈ డాగ్ను యజమానుడు పెట్టుకున్నాడు అక్కడ.
1: This dog is appointed, kept there by the master.
0: కనుకనే యజమానుని యొక్క తత్వాన్ని గురించి చెప్పుకుంటుంటే అప్పుడు ఈ మాయ నిన్ను లోపల విడుస్తుంది.
1: When once you know the master very well, you will not be affected by this maya.
0: తాను యజమానుడు ఒక్కటైనటువంటి ఒక తత్వాన్ని తాను గురించి చెప్పుకోవాలి.
1: Then you have to introduce yourself that you and the master are one.
0: అద్వైత దర్శనం జ్ఞానం అన్నారు.
1: This vision of non-dualism is true wisdom.
0: అట్టు లేకుండా
1: otherwise
0: కింద నుంచి రామ కృష్ణ గోవింద నారాయణ అని కేకలు వేస్తే ఆ యజమానుడు ముందు వచ్చి చూస్తాడు.
1: ఆర్ యు కెన్ షౌట్ ఫ్రమ్ ద బాటమ్ ఫ్రమ్ బిలో, షౌట్ టు ద పిచ్ ఆఫ్ యువర్ వాయిస్.
0: అప్పుడు తాను కిందకి దిగి వచ్చి
1: He himself will come down.
0: నిన్ను వెంట తీసుకుని పోతాడు.
1: He will escort you inside.
0: అప్పుడు ఈ మాయ నిన్ను ఏమీ చేయదు.
1: Then you will not be affected by maya.
0: ఆ యజమానుణ్ణి భగవంతుని పొందాలనుకుంటే ఒకవైపున జ్ఞానము లేక మరొక వైపున భక్తియో ఈ రెండింటిలో ఏదో ఒకటి ఉంటుంటే తప్పక నీవు యజమాని చూడవచ్చు.
1: Therefore, in order to see the Master God himself, either you should have jnana, wisdom, or bhakti, devotion.
0: కనుకనే ఎరుకు మరకుండ జాగ్రత్త నిత్యము స్వప్న సుషుప్తిలో ఎరుకు మరపు స్వప్న సుషుప్తిని ఎందుకు నిరంతరం కూడాను దైవ చింతనతోనే ఉంటుంటాం. ఈ విధంగా ఉంటుంటే వంటలేం చేసేది, ఇంట్లో పనెవరు చేస్తారు, ఇంటి యజమాని యొక్క కర్తవ్యాలంతా ఎట్ట నిర్వర్తించుకునేది అని మీరు కొంచెం భయపడవచ్చును. మేము కాలేజీ పిల్లలం కదా, మేము చదువుకోవాలి, పాఠాలంతా కూడా జ్ఞప్తి అందించుకోవాలి, కాన్సన్ట్రేట్ చేయాలి, ఈ భగవంతుని చింత చేస్తుంటే మేము ఎట్ట పాస్ అవుతామని మీరు అనుకుంటవచ్చు.
1: లిసనింగ్ టు దిస్ యూ మే ఫీల్ హౌ టు కుక్ ఎట్ హోమ్, హౌ టు డిశ్చార్జ్ ద డ్యూటీస్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఎట్ హోమ్. As college students who have got to study, we must remember all the subjects.
0: సందేహమునకు అవకాశమే లేదు.
1: Never doubt.
0: నీవు చేస్తున్న పనంతా కూడా భగవంతుడి పనిగా భావించు.
1: Consider every act as divine.
0: వంట చేస్తున్నావు.
1: You cook.
0: పాత్రకు తగినటువంటి ఒక పదార్థం వెయ్యి.
1: Have the material equal to that of the vessel.
0: వంటకు తగిన మంట పెట్టు.
1: And have the flame needed.
0: పాత్ర చిన్నదిగా ఉంటుంటే
1: ఇది వెసల్ ఇస్ స్మాల్,
0: దీంట్లో ఒక అరసేరు బియ్యం వేస్తే దీనికి సరిగా సరిపోతుంది అన్నాము.
1: అండ్ ద స్మాల్ వెసల్ విల్ హ్యావ్ ద రైస్ ఇన్
0: పాత్ర, చిన్న పాత్ర లోపల రెండు సేర్లు ఇది రైస్ పోసిందంటే అన్నం కాదు అక్కడ.
1: ఇఫ్ యూ ఫిల్ ఇట్ అప్ ద స్మాల్ వెసల్ విత్ ఎక్స్ట్రా
0: పరిశీలన,
1: దట్ ఈస్ వాట్ ఈస్ కాల్డ్ ద ఎంక్వైరీ ఆఫ్
0: తగిన మంట కూడా పెట్టాలి.
1: యూ షుడ్ హ్యావ్ ద ఫ్లేమ్ నీడెడ్ ఫర్ కుకింగ్.
0: పాత్ర చిన్నదిగా ఉంటుంది, మంట పెద్దదిగా పెట్టేసరికి చాలా మాడిపోతుంది.
1: ఇఫ్ ది వెసల్ ఈజ్ సో స్మాల్ బట్ ద ఫ్లేమ్ ఈజ్ ఇన్ ఎక్సెస్, ఎవ్రీథింగ్ విల్ స్పాయిల్.
0: పరిపక్వ స్థితికి వచ్చేంత వరకు తిరిగి మంటను కూడా క్రమక్రమేణా తీస్తూ రావాలి.
1: Until it reaches final stage, you should extinguish fire gradually.
0: నదిని దాటిన తర్వాత తెప్పతో నీకు పని లేదు.
1: When once you cross the river, you don't need the boat.
0: మంట పూర్తి అయిన తర్వాత మంటతో నీకు పని లేదు.
1: When once cooking is over, you don't need the fire any longer.
0: అదే విధంగానే ఆకలి తీరేంత వరకు అన్నం కావాలి.
1: You need food until the hunger is satiated.
0: అన్నం నీకు అక్కర్లేదు.
1: When once hunger is appeased,
0: అదే విధంగా దైవానుగ్రహాన్ని పొందేంత వరకు ఇవన్నీ మనం చేయాల్సిందే.
1: Until you are the recipient of God's grace, you must do everything.
0: Neeru daati teppa nippulo badaveyu neeti bhakti anta butakamulu.
1: After crossing the river, they will put the boat in fire and burn it.
0: Mana gratitude vare ee teppa manam neetini daatinchindi ani dani gauravanga oka gattunu pettali inka evaraina dani daadtaru.
1: You should express gratitude to this boat because it helped you so that others also can make use of it.
0: ee paropakara sambandhamainatundi okka prabhavamu ee teppa paina manam choopali.
1: And we should show this sort of expression of gratitude.
0: Nen daatinaanu kadani aa teppana oyi nippulo veste emi prayojanam.
1: I have finished my job and if you burnt it off, what is the use of it?
0: Kaadu kaadu, bhagavat tattvanni manam anubhavinchin tarvata manalo manu aanandanni aa bhagavat tattvamlo leenam kavali.
1: When once you recognize this spirituality, you experience yourself.
0: కొని నీవు చదివేది, రాసేది, నడిచేది, చూచేది అన్నింటిని కూడా అనవసరమైన ఇతర మాటల కంటే ఈ చింత నీవు చేసుకుంటూ పో.
1: Reading and writing, walking and other things you do, instead of involving in the vain gossip, better you inquire in this way.
0: అన్నిసరి మాటలంతా కూడా అభివృద్ధి చేసుకుంటున్నారు కానీ దైవ సంబంధమైనటువంటి మాటలు ఎందుకు మీరు అభివృద్ధి చేసుకోకూడదు?
1: యూ మేక్ యూజ్ ఆఫ్ ఆల్ యూస్లెస్ వర్డ్స్ అండ్
0: యూస్లెస్
1: ఇట్స్ యూస్లెస్ యూస్లెస్ 100% యూస్లెస్.
0: కనుకనే మనం ఇట్టి మాటలకు అవకాశం ఇవ్వకుండా
1: వీ షుడ్ నాట్ యూస్ సచ్.
0: చదవలసిన చదువు కరెక్ట్ గా,
1: రీడ్ వాట్ యూ ఆర్ సపోజ్ టు.
0: ఈ అవకాశం చిక్కినప్పుడు నీవు మంచి పవిత్రమైన భావాలను అభివృద్ధి పరచుకో.
1: వెన్ యూ ఫైండ్ టైమ్, ఎంటర్టైన్ సీక్రెట్ థాట్స్.
0: అది ఏ నిజమైనటువంటి ఎరుకు మరపనకుండా జాగ్రత్త నడుస్తున్న ఒక స్వప్న శక్తులు, అది ఏ నిజమైనటువంటి ఎరుక.
1: That is the true awareness, eruka.
0: Awareness ante emti?
1: What is awareness?
0: Ade chittu.
1: That is chit.
0: Aa chitta ante emti?
1: What do you mean by chit?
0: Ade paramapurnamainatu gnanamu.
1: That is comprehensive total wisdom. It's a total wisdom.
0: Kanukane ee naadu amitanga maatadam chetane ee gnanam anetundi kuda manaku chendalekapothundadi.
1: By talking too much, we are no way anywhere around wisdom.
0: Kanukane mana yendu unnatundi ee vibration anetundi shakti ee radiation anta kuda vyaktham aipothundadi.
1: The power of the vibration and radiation is wasted.
0: Ante kaadu, ఏ చిన్న మాటలైనా కూడా అన్నెసెసరీ మాటలు మనం ఉపయోగపెట్టకూడదు.
1: లెట్ ఇస్ నాట్ యూజ్ అన్నెసెసరీ వర్డ్స్.
0: మన మనసు చెలించుకోకుండా పోవచ్చును, కానీ ఎదుటి వాని మనసు చెలించవచ్చు.
1: అవర్ మైండ్ మే నాట్ వేవర్ బై అవర్ యూస్లెస్ టాక్, ద మైండ్ ఆఫ్ అదర్స్ మే వేవర్.
0: కనుక ఈ రెండు ఎరుకు మరుపు ఎదుటి వాళ్ళది నీది రెండు కూడా గుర్తించడానికి ప్రయత్నించాలి.
1: సో యూ హ్యావ్ టు నో యువర్ ఓన్ అండ్ ఆల్సో ద పర్సన్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ.
0: నేను పాపం చేయలేదు, ఆ ఎదుటి వాడు పాపం చేశాడంటే వాడు పాపం చేస్తున్నది నీవు చూస్తున్నావు కదా, ఆ పాపంలో నీకు కూడా అది హాఫ్ షేర్ ఉంటుండాలి.
1: ఐ హావ్ నాట్ కమిటెడ్ ఎ సిన్, వేర్ ద అదర్ మ్యాన్ హాస్ కమిటెడ్ ఎ సిన్. Yes, you watched it, therefore you have committed half of the sin.
0: కనుకనే ఈ వేదాంతం నందు ఇంత సూక్ష్మమైనటువంటి యొక్క ప్రాణములంతా ఉంటుంటాయి.
1: సో ఇన్ వేదాంత దర్ సో మెనీ సటిలిటీస్ లైక్ దాట్.
0: మహా నిండు సభ లోపల
1: ఇన్ ఎ బిగ్ కాంగ్రిగేషన్
0: దుర్యోధను ద్రౌపదిని పరాభవం చేస్తున్నాడు.
1: దుర్యోధన వాజ్ హ్యూమిలియేటింగ్ ద్రౌపది.
0: అప్పుడు అందరినీ ప్రార్థించింది.
1: షీ ప్రేడ్ టు ఎవ్రీబడీ.
0: కానీ భీష్ముడు ఉన్నాడు,
1: దట్స్ భీష్మ.
0: ద్రోణాచార్యుడు ఉన్నాడు,
1: ద్రోణాచార్య.
0: కృపాచార్యుడు, అందరూ కూడా ఉంటున్నారు.
1: ఆల్ వర్ దేర్,
0: కానీ ఒక్కరైనా ఒక సమాధానం చెప్పలేదు.
1: నాట్ ఈవెన్ వన్ కుడ్ రిప్లై.
0: కనుకనే కృష్ణుడు తర్వాత చెప్పాడు,
1: కృష్ణా సెడ్ లేటర్,
0: భీష్మ నీవు మహాజ్ఞానిగా ఉంటున్నావు.
1: భీష్మ యూఆర్ ద వన్ ఆఫ్
0: ద్రోణాచార్య, నీవు మహా ఉపాచార్య అనగా అధ్యాపకుడుగా ఉంటున్నావు.
1: ద్రోణాచార్య, యువర్ ఎ ప్రొఫెసర్, ఎ గ్రేట్ టీచర్.
0: కేవలము అధ్యాపకులుగా ఉంటున్నటువంటి వారు మీరు, అధ్యాపకులే కాదు గురు సమానులు.
1: యూఆర్ నాట్ మియర్లీ టీచర్, యువర్ ఎ గురు.
0: ఆచార్యులు మీరు.
1: యువర్ ఆచార్య.
0: ఆచార్యుడు అనగా ఏమిటి?
1: వాట్ డూ మీన్ బై
0: ఆచరించి నిరూపించినటువంటి వాడు ఆచార్యుడు.
1: ఆచార్య ఇస్ ద వన్ హూ ప్రాక్టీసెస్ అండ్ డెమాన్స్ట్రేట్స్.
0: కనుక నీవు ఆచార్యుడు ఉంటున్నావు, నీవు కూడా నోరెత్తడం లేదు.
1: బీయింగ్ ఆచార్య యువర్ సెల్ఫ్, యూ డోంట్
0: నో. కనుక దుర్యోధనుడు చేసినటువంటి పాపం దుర్యోధనుడికి మాత్రమే కాదు రావటము.
1: దేర్ ఫోర్ ద సిన్ ఇస్ నాట్ కంప్లీట్లీ లిమిటెడ్ టు దుర్యోధనుడు.
0: ఈ పాపాన్ని పురుకునేటువంటి మీకు పాపమే.
1: సిన్స్ యూ ఆల్సో స్టూడ్ ఇన్ అబ్సల్యూట్ సైలెన్స్,
0: చెప్పకుండా ఉండటం ఇది పాపమే.
1: హావింగ్ నోన్ ఇట్ యూ హావ్ నాట్ అబ్జెక్టెడ్ టు ఇట్, ఇట్స్ ఆల్సో సిన్.
0: వీడు చేసినటువంటి పరమహింసలు నీవు కన్నులతో చూస్తున్నావు, నీకు పాపమే.
1: యూ హావ్ వాచ్డ్ ఆల్ ది వయలెన్స్ దట్ వెంట్ ఆన్, యూ హావ్ ఆల్సో.
0: భీష్మాచార్యుడు కూడా చెప్పాడు, నీకు జ్ఞానం తెలిసి కూడా నువ్వు నీవు ఏమాత్రమో జవాబు చెప్పకుండా ఉంటున్నావు, కాబట్టి నీవు కూడా పాపమే.
1: And he told Bhishma, you are the one of wisdom, you know everything, but you never raised your voice.
0: చేసిన వాడు, చూచిన వాడు, పుకలిపిన వాడు, అనుభవించినటువంటి ఈ నలుగురు కూడాను పాపులేనని చెప్పాడు.
1: Therefore the one who committed the sin, the one who is the witness over there, the one who encouraged you to commit this sin, they are all sinners.
0: ఎవరో తప్పు చేస్తున్నటువంటి వాడికి మాత్రమే కాదు ఈ దోషము.
1: Is not the one who merely commits a mistake.
0: చెప్పకుండా ఉన్నటువంటి వాడికి కూడా దోషమే.
1: The one who does not correct it.
0: ఈ తప్పును చూస్తున్నటువంటి వాడికి దోషమే.
1: The one who watches the sin.
0: ఈ తప్పును పురికొల్పినటువంటి వాడికి కూడా దోషమే.
1: The one who encourages.
0: కనుకని ద్రోణాచార్య, భీష్మాచార్య, శుక్రాచార్య వీళ్ళందరూ కూడా దోషులే కనుకని కట్టగడబడికి ఏ విధంగా మరణం పొందారు?
1: ద్రోణాచార్య, శుక్రాచార్య, భీష్మాచార్య, వాట్ వాజ్ ద ఫేట్, డెస్టినీ అట్ ది ఎండ్?
0: చూచారా, భీష్ముడు 56 దినములు శరతల్పం పైన చాలా బాధలతో జీవి మరణించాడు.
1: భీష్మ హ్యాడ్ టు లై ఆన్ ద బెడ్ ఆఫ్ ఏరోస్ ఫర్ 56 డేస్.
0: మహాజ్ఞాని తాను,
1: వన్ ఆఫ్ విజ్డమ్.
0: ఇతనికి ఇలాంటి మరణం ఎందుకు రావాలి?
1: వై షుడ్ యూ ఫేస్ సచ్ అన్ ఎండ్?
0: అనగా దోషమని తెలిసి కూడాను చెప్పకుండా పోయినటువంటి ఒక పాపమే ఇతనికి ఈ పాపానికి మూల కారణం.
1: హ్యావింగ్ నోన్ ఎ మిస్టేక్ హీ కుడ్ నాట్ కరెక్ట్ ఇట్, దట్ ఈస్ ద సిన్.
0: ఇంకా ద్రోణాచార్యుడు,
1: ద్రోణాచార్య
0: మహా ఆచార్యుడు, తను
1: ఇస్ వన్ గ్రేట్ ఆచార్య.
0: కట్టగడపడికి ఏమైపోయినాడు?
1: వాట్ హ్యాపెన్ అట్ ది ఎండ్?
0: అస్త్రశస్త్ర విద్యలంతా కూడాను ఈ యొక్క పాండవులకు కౌరవులకు నేర్పినటువంటి వాడు.
1: ఇట్ వాజ్ వన్ హూ టాట్ ఆల్ ద ఆర్కెస్ట్రీ టు ది పాండవస్ అండ్ కౌరవాస్.
0: కేవలం ధర్మరాజు అశ్వత్థామ అత కుంజరహ అని చిన్నగా చెప్పేటప్పటికి ఈ పుత్ర వాత్సల్యం చేత తాను అస్త్రశస్త్రములకు సన్యాసం చేశాడు.
1: వెన్ ధర్మరాజ్ సెడ్ అశ్వత్థామహత కుంజరహ సాఫ్ట్లీ ద్రోణాచార్య లెఫ్ట్ ద బాడీ దేర్ ఓన్లీ.
0: కానీ ఈ అభిమానమే ఈ మూల కారణము.
1: దిస్ అటాచ్మెంట్ ఈస్ ద మెయిన్ కాజ్.
0: కనుక ఈ యొక్క మూడు వ్యామోహాలు ఉంటున్నాయి, ధనేషణ, ధారేషణ, పుత్రేషణ.
1: దేర్ ఆర్ త్రీ అటాచ్మెంట్.
0: వేదాంతమునకు ప్రధానమైనటువంటి యొక్క మంత్రములు.
1: దేర్ ఆర్ త్రీ సార్ట్స్ ఆఫ్ అటాచ్మెంట్, ధనేషణ ద మనీ, ధారేషణ వైఫ్, పుత్రేషణ ద సన్.
0: దీనివల్ల కూడా మనం అనేక విధమైనటువంటి పాపం చేస్తున్నాము.
1: బికాస్ ఆఫ్ దీస్ త్రీ వీ కమిట్ మెనీ మిస్టేక్.
0: ఇది వేదాంతం, ఇది తారకంలో ప్రధానమైన సూత్రము అన్నారు.
1: దిస్ ది మెయిన్ ప్రిన్సిపల్ ఇన్ తారకం.
0: అనగా ఈ ఐదు తంత్రములు యందు, ఐదు మంత్రములు యందు, ఐదు విధమైన ముద్రల యందు కూడాను ఏకాత్మతో మనం చింతించినప్పుడు దైవత్వం తప్పక మనకు సాక్షాత్కరిస్తుంది.
1: దేర్ఫోర్ ఇన్ ఆల్ ది ఫైవ్ మంత్రాస్ వీ చాంట్, ఇన్ ఆల్ ది ఫైవ్ ముద్రాస్ ఆర్ ది సైన్స్. ఇఫ్ వీ గాట్ దట్ వన్ పాయింట్ కాన్సన్ట్రేటెడ్ అటెన్షన్, గాడ్ విల్ మేనిఫెస్ట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ.
0: కనుక దివ్యమైనటువంటి బ్రహ్మతత్వం సర్వులు యందు ఉంటుండాలి.
1: దట్ ద డివైన్ ప్రిన్సిపల్ ఆఫ్ బ్రహ్మ ఇస్ ప్రెసెంట్ ఇన్ ఎవ్రీవన్.
0: కనుకనే అర్జునుడు చెప్పాడు,
1: అర్జున ఇసేడ్
0: కృష్ణుడు,
1: కృష్ణ టోల్డ్
0: అర్జున,
1: అర్జున
0: నీవు కేవలము ఈ యుద్ధంలో నేను ఏ విధంగా నన్ను స్మరించండి అంటున్నావేమో,
1: You may feel how to think of you.
0: నన్ను స్మరించు, నీకు యుద్ధంలో కూడా విజయమే చేకూరుతుంది.
1: You pray to me, you are bound to win in this
0: war. మామను స్మరి యుద్ధచ.
1: You think of me and fight.
0: యుద్ధంలో కూడా నన్నే స్మరించు.
1: There in the war field you think of me.
0: నేను చూసుకుంటాను.
1: I'll take care of you.
0: ఒక చిన్న ఉదాహరణ, విశ్వాసం రావాలి ఆ మాటలపైన.
1: He should have full faith in the words that he said.
0: చాలా మందికి మా పిల్లలకంతా అనేక పర్యాలను చెప్పాను.
1: భగవాన్ tells students repeatedly.

0: అమావాస్య దినం యుద్ధం ప్రారంభమైంది.
1: వార్ స్టార్టెడ్ ఆన్ ద డార్క్ నైట్ అమావాస్య.
0: కానీ చతుర్దశ దినము యుద్ధములకు సంబంధించినటువంటి ఒక ఏర్పాట్లంతా చేయాలని అర్జునుడు చాలా ఒక విధమైన నిరాశతో నిలిచిపోయాడు.
1: చతుర్దశి ఫోర్త్ డే అర్జున వాజ్ టు మేక్ ఆల్ ప్రిపరేషన్స్ ఫర్ ద వార్ అండ్ హి వాజ్ టోటలీ ఫ్రస్ట్రేటెడ్.
0: అర్జునుడు ఎంతనో ఇదిని ఒత్తిడి చేశాడు కృష్ణుడి.
1: ఇన్ ఫ్యాక్ట్ హి అప్లైడ్ ఆల్ ప్రెషర్ అండ్
0: ఈ యుద్ధములకు ఏమాత్రం కూడా యుద్ధమే మనం సిద్ధమవుకుందాం.
1: యు డోంట్ గో కృష్ణ యాజ్ అన్
0: ఎమిసరీ. రాయబారమే నువ్వు చేయవద్దు అన్నాడు.
1: నథింగ్ లైక్ ఎన్ అంబాసిడర్ ఆర్ కాంప్రమైజ్.
0: అలాంటి వాడు రేపటి దిన యుద్ధము అనేటప్పటికే కృంగిపోయాడు.
1: When the war is to take place the next day, he was totally frustrated and dumb.
0: అతని చింతను కొంతవరకు నివారణ చేసి ధైర్యోత్సాహాలు అందించాలనే ఉద్దేశంతో ముందు గీతను బోధించాలి.
1: To encourage him, to give him all the courage.
0: జ్ఞానబోధ.
1: That is the teaching of wisdom.
0: బోధ చేయడానికి వీనికి దీనిపైన విశ్వాసం ఉందా లేదా అని మొట్టమొదటి టెస్ట్.
1: Before he started teaching him the lesson of wisdom, he tested him before.
0: అడవిలో తీసుకుని పోతున్నాడు.
1: He was taking him along the path.
0: చీకటి అయిపోయింది.
1: It was pitch dark.
0: ఇంకా ఇంటికి వెళ్దామని తిరిగారు.
1: They were returning home.
0: అర్జున్ ఆ నెమలి ఎంత అందంగా ఉంటుండదో అని అర్జున్ యొక్క మనసును మార్చే నిమిత్తమై ఈ టాక్ ను ప్రారంభించాడు.
1: ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ టెస్టింగ్ టు చేంజ్ హిస్ మైండ్ కృష్ణ టోల్డ్ అర్జున సీ దట్ పీకాక్ హౌ బ్యూటిఫుల్ ఇట్ ఈస్.
0: అవును స్వామి చాలా అందంగా ఉంది ఈ నెమలి అన్నాడు.
1: దిస్ పీకాక్ ఇస్ సో బ్యూటిఫుల్ స్వామి.
0: అయ్యో పిచ్చివాడా అది నెమలి కాదు.
1: నో ఇట్స్ నాట్ పీకాక్
0: పెద్ద గరుడ.
1: ఇట్ ఈస్ గరుడ ద బర్డ్.
0: అవును స్వామి అది గరుడే.
1: హి సెడ్ yes స్వామి ఇట్స్ ఎ బర్డ్.
0: మరి వీప్ పైన కొట్టాడు.
1: ఈ బ్యాటరీ ఆన్ ద బ్యాక్
0: పిచ్చివాడా అది నెమల గరుడా అనేటువంటిది ఏమాత్రం యోచించుకోకుండా ఉంటున్నావు. చూడు అది గరుడ కాదు ఈ యొక్క నెమలి కాదు అది కేవలం ఒక విధమైనటువంటి యొక్క పావురము.
1: డోంట్ యు నో వెదర్ ఇట్స్ ఈగల్ ఆర్ పీకాక్ బట్ ఇట్స్ యాక్చువల్లీ పిజియన్. డోంట్ యు నో దాట్
0: ఇది పావురము అన్నాడు.
1: ఎస్ ఇట్ ఇస్ పిజియన్.
0: అవును స్వామి పావురమే.
1: హి సెడ్ yes it is.
0: నీకు బుద్ధి లేదా?
1: ఆర్ యు ఫూలిష్?
0: విచక్షణ జ్ఞానం లేదా?
1: డోంట్ యు డిస్క్రిమినేట్.
0: ఎక్కడ నువ్వు యోచిస్తున్నావు?
1: వేర్ ఆర్ యు థింకింగ్?
0: నిజంగా అది నెమల లేక గద్దన లేక పావురమా అనేటువంటి విచారణే లేకుండా పోతున్నావే.
1: డోంట్ యు నో దట్ మచ్ ఆఫ్ డిఫరెన్స్ వెదర్ ఇట్స్ ఎ పీకాక్ ఆర్ ఈగల్ ఆర్ పిజియన్?
0: అప్పుడు కృష్ణుడు చెప్పాడు.
1: దెన్ కృష్ణ సెడ్.
0: అర్జునుడు
1: అర్జున సెడ్
0: కృష్ణ అది నెమలి కాదు అని నేనంటే నీవు నెమలిగా మార్చవచ్చు.
1: If I say it is not peacock, you may transform, change into peacock.
0: ఇది గద్ద కాదు అని అంటే నీవు గద్దగా మార్చవచ్చు.
1: If I say it is not eagle, you will make it eagle.
0: ఇది పావురము కాదు అంటే పావురంగా నీవు మార్చవచ్చు.
1: If I say it is not a pigeon, you transform it, so you can change it.
0: నాకు నీ మాటనే ముఖ్యం కానీ ఇది పావురమైతే నాకేమి లేక ఒక నెమలైతే నాకేమి లేక గద్ద అయితే నాకేమి.
1: What you say is most important to me. I am not bothered whether it is pigeon or eagle.
0: నా వాక్యముల పైన ఇంత విశ్వాసం ఉంటుందని.
1: Then Krishna was convinced that Arjuna had full faith in his words.
0: తల గట్టిగా వచ్చాడు.
1: Then he pressed
0: me. మన్మనా భవత్ భక్తో మధ్యాజీ మాం నమస్కరి మామే వైశేషీ సత్యం తే ప్రతియానే ప్రయోజనమే. ఇప్పుడు నీవు నా భక్తుడు.
1: Now you are my devotee.
0: ఎడదంపా.
1: Let's go now.
0: తన పైన తన మాట పైన ఇంత విశ్వాసం ఉన్నదని దీనిని గుర్తించిన తర్వాతనే కృష్ణుడు గీతను బోధించడానికి ప్రారంభించాడు.
1: ఆఫ్టర్ డిసైడింగ్ దట్ అర్జున హ్యాడ్ ఫుల్ ఫేత్ ఇన్ కృష్ణ అండ్
0: గీతను బోధించి ప్రయోజనం ఏమిటి?
1: ఆర్ ఎల్స్ వాట్ ఇస్ ది ఫన్ ఆఫ్ టీచింగ్ గీత టు హిమ్ ఇఫ్ హి హస్ నో సచ్ ఫెయిత్.
0: కనుకనే మొట్టమొదట ఈ వేదాంతం పైన గొప్ప విశ్వాసం రావాలి.
1: Therefore, on this Vedanta, one should have intense faith.
0: And
1: once you have strong, intense faith, you will be able to conduct
0: that.
1: Like anyone.
0: పరిపూర్ణ విశ్వాసంతో.
1: With total faith.
0: నిరంతరమైనటువంటి ఒక చింతనతో
1: కంటిన్యూస్ థాట్
0: స్వామి ఆజ్ఞను సరిసా వహించారంటే ఒక్క క్షణం లోపల మీకు సాక్షాత్కారం ప్రాప్తిస్తుంది.
1: విత్ కంటిన్యూస్ థాట్ ఇన్ ద మైండ్ విత్ ఇంటెన్స్ ఫెయిత్ ఇఫ్ యూ ఫాలో స్వామీస్ కమాండ్ ఇన్ ఎ మూమెంట్ యు విల్ హావ్ స్వామి.
0: సాంఖ్యం యోగం అనేటువంటి దాంట్లోపని ఈ యొక్క దీని తత్వాన్ని పరిపూర్ణంగా భావించారు.
1: దిస్ ఇస్ టాట్ ఇన్ ది సెకండ్ పార్ట్.
0: ఈ సంఖ్యలతో కూడినటువంటిది కాబట్టి దీనికి సాంఖ్యము అని పేరు వచ్చింది.
1: దట్ ఇస్ యాజ్ ఇట్ ఇస్ రిలేటెడ్ టు ది సంఖ్య ద నంబర్
0: పంచభూతములు
1: ఫైవ్ ఎలిమెంట్స్
0: పంచేంద్రియములు
1: ఫైవ్ సెన్సెస్
0: పంచ ప్రాణములు
1: ఫైవ్ లైఫ్
0: పంచకోశములు
1: ఫైవ్ లైఫ్
0: 20 అయిపోయింది. మనస్సు బుద్ధి చిత్తము అహంకారము 4
1: 4
0: తర్వాత వైబ్రేషన్ లైఫ్
1: ద లైఫ్
0: ఇవంతా చేరితే 25 అయిపోయినాయి.
1: ఆల్ మేక్ ఎ టోటల్.
0: ఈ 25 అంకెలతో కూడినటువంటి కనుకనే దీనికి సాంఖ్యము అని పేరు వచ్చింది.
1: యాజ్ ది టోటల్ ఇస్ 25 నంబర్
0: ఇవన్నీ ఇప్పుడు భగవత్ అర్పితంగా భావిస్తూ పోవాలి.
1: వీ షుడ్ సరెండర్ దెమ్ ఆల్ టు గాడ్.
0: కనుకనే ఈ విధమైనటువంటి ఒక తత్వాన్ని మొట్టమొదట ప్రతి ఒక్క విషయంలో కూడా ఈ వేదాంతంలో మనం గుర్తించడానికి ప్రయత్నించాలి.
1: వీ షుడ్ రికగ్నైజ్ దీస్ ఫ్యాక్టర్స్ ఇన్ వేదాంత.
0: వేదాంతం అనేటువంటిది చాలా సులభమైనటువంటిది.
1: వేదాంతం ఇస్ సో ఈజీ.
0: తెలియకుండా పోవటం చేతనే చాలా కన్ఫ్యూజన్ అయిపోతుంది అది.
1: యాజ్ ఇట్ ఈస్ నాట్ నోన్ వీఆర్ ఫుల్లీ కన్ఫ్యూజ్.
0: ఈ కన్ఫ్యూజన్ అయినా పర్వాలేదు, డిప్రెషన్ వస్తుంటుంది అది.
1: ఇట్ డజన్ ఎండ్ అప్ దేర్.
0: ఈ కన్ఫ్యూజన్ డిప్రెషన్ రెండు చేరి ఫ్యూజ్ అయిపోతుంటుంది అది.
1: కన్ఫ్యూజన్ అండ్ డిప్రెషన్ విల్ లీడ్ టు ది టోటల్ లాస్ ఆఫ్ ది ఫ్యూజ్.
0: తెలుసుకుంటే చాలా సులభమైనటువంటిది వేదాంతం.
1: ఇఫ్ యు నో, ఇఫ్ యూ వాంట్ టు నో, ఇట్ సో ఈజీ సింపుల్.
0: ఈ రేఖనైనా నలపటం కొంచెం కష్టం అవుతుంది.
1: It may be even difficult to press the petals of the rose flower.
0: కానీ వేదాంతాన్ని అనుసరించడం దానికంటే సులభం.
1: But to follow Vedanta is much easier than that.
0: దానినైనా కొంచెం నలపటం కొంచెం కష్టమవుతుంది.
1: To press the butter it may be little difficult.
0: కానీ దానికంటే సులభమైనటువంటి వేదాంతం.
1: But Vedanta is much simpler than that.
0: వెన్న చాలా మెత్తగానే ఉంటుంది అది.
1: The butter is so soft.
0: విద్యార్థులారా చక్కగా గుర్తించండి.
1: స్టూడెంట్స్ నో ఫుల్లీ వెల్ క్లియర్లీ.
0: వెన్న చాలా మెత్తగా ఉంటుంది.
1: బటర్ ఇస్ వెరీ సాఫ్ట్.
0: కానీ మెత్తగా ఉంటుంది. కానీ కరగాలంటే వేడి చూపించాలి.
1: ఇన్ ఆర్డర్ టు సీ దట్ ఇట్ మెల్ట్స్ యూ షుడ్ ఎక్స్పోజ్ ఇట్ టు హీట్.
0: భగవంతుడు చాలా మెత్తని వాడే.
1: గాడ్ ఈస్ సో సాఫ్ట్.
0: చాలా సాఫ్ట్ అండ్ స్వీట్.
1: గాడ్ ఈస్ సో సాఫ్ట్ అండ్ స్వీట్.
0: కానీ మీరు అనుభవించాలనుకుంటే,
1: బట్ ఇఫ్ యూ వాంట్ ఎక్స్పీరియన్స్,
0: కొంచెం జ్ఞానాగ్ని కొంచెం చూపించాలి.
1: యూ షుడ్ ఎక్స్పోజ్ ఇట్ ది ఫైర్ ఆఫ్ విజ్డమ్.
0: అగ్ని చూపినప్పుడే ఈ మెత్తని వెన్నైనా కరిగిపోతుంది.
1: వెన్ వన్స్ ఇట్ ఈస్ ఎక్స్పోజ్ టు దిస్ ఫైర్ ఆఫ్ విజ్డమ్ ద సాఫ్ట్ బటర్ మెల్ట్.
0: దీనిని ఆనాటి వానప్రస్థులు అనేటువంటి వారు దీనిని చక్కని ఆదర్శంగా తీసుకున్నారు.
1: దిస్ ఇస్ టేకెన్ యాజ్ అన్ ఐడియల్ బై వానప్రస్థ.
0: ఒకనాడు భార్య మూడు రాళ్లు పెట్టింది, పాత్ర దానిపైన పెట్టి ఇంట్లో బియ్యం పోసి నీరు పోసి మంట వేసింది.
1: వన్ డే ద హౌస్ వైఫ్ వాట్ షీ డిడ్ వాస్ షీ బ్రాట్ త్రీ స్టోన్స్ అండ్ కెప్ట్ ది వెసల్ ఓవర్ దేర్ విత్ రైస్ అండ్ స్టార్టెడ్ కుకింగ్.
0: నిరంతరం కూడా బ్రహ్మ చేస్తున్నటువంటి ఆ యజమానుడు, బ్రహ్మ చింతన చేస్తున్నటువంటి యజమానుడు దీనినే పెద్ద జ్ఞానంగా తీసుకున్నాడు.
1: Where the husband has taken the entire process as the principle of Brahman.
0: ఈ మూడు రాళ్ళు,
1: the three stones there,
0: సత్వ రజో తమో గుణములు,
1: are the three attributes, సత్వ రజ తమో.
0: దీని పైన పెట్టినటువంటి ఒక పాత్ర నా దేహము.
1: The vessel above this is my body.
0: ఇందులో వేసినటువంటి ఒక జలము నా ప్రేమ జలము.
1: ద వాటర్ ఇన్సైడ్ ది వెసల్ ఇస్ ద వాటర్ ఆఫ్ లవ్.
0: దీంట్లో వేసినటువంటి బియ్యము నా డిజైర్స్ బియ్యము.
1: రైస్ ఇన్సైడ్ ఆర్ మై డిజైర్స్.
0: దాని క్రింద పెట్టినటువంటి అగ్ని విజ్డమ్ ఫైర్.
1: ద ఫైర్ బీనీత్ ఈస్ ద ఫైర్ ఆఫ్ విజ్డమ్.
0: ఈ విజ్డమ్ ఫైర్ కింద పెట్టేటప్పటికే,
1: బికాస్ ఆఫ్ ది
0: ఈ ఫైర్
1: ఫైర్ ఆఫ్ విజ్డమ్
0: డైరెక్ట్ గా బియ్యానికి తగిలిందా?
1: Will the fire reach the rice directly?
0: Manam endukosam nippu pettam kinda.
1: Why did you keep fire beneath?
0: Biyam udakalani pettam.
1: In order to boil the rice.
0: Kaani ee oka fire direct ga biyaniki cheraledu.
1: But the fire will not reach the rice directly.
0: Ee heat mottamota paatra heat chesindi.
1: This heat will heat the vessel first.
0: Tarvata water nu heat chesindi.
1: Then water also will be heated.
0: Aa water ee rice ni heat chesindi.
1: It is the hot water that will heat the rice in turn.
0: Kabatti mottamota dehaniki ఈ వేడి కనిపించాలి.
1: దేర్ఫోర్ దిస్ హీట్ టు ది బాడీ.
0: నియర్ నియర్ నియర్ అనేటువంటిది.
1: దిస్ అమౌంట్స్ టు దిస్ వర్డ్ నియర్ నియర్.
0: దాని తర్వాత ప్రేమ అనేటువంటి ఈ పాత్ర నుంచి ఆ ప్రేమ అనేటువంటి జలానికి వేడి కావాలి.
1: అండ్ దెన్ ది హీట్ ఈస్ రిక్వైర్డ్ టు దిస్ వాటర్ ఆఫ్ లవ్.
0: ఈ వాటర్ అనేటువంటి వేడి అయినప్పుడే ఈ డిజైర్స్ అనేటువంటి యొక్క బియ్యము ఉడికిపోతాయి.
1: వెన్ వన్స్ ది వాటర్ ఈస్ హాట్ ఎనఫ్, the rice, the desire will be boiled in
0: us. కనుక మొట్టమొదటి దేహము నియర్,
1: so body is near,
0: మనసు dear,
1: mind dear,
0: రెండు ఒకటైపోయినప్పుడు desires spoil, desires disappear.
1: So when once near and dear together disappears, vanish disappear,
0: desires and I
1: desires disappear,
0: desires
1: and desires disappear.
0: ఇది వేదాంతముల యొక్క తత్వమని తాను గుర్తించుకున్నాడు.
1: This is the teaching of Vedanta.
0: ఎంత సులభం చెప్పండి.
1: How simple it is.
0: నిత్య జీవితంలో
1: ఏ
0: గ్రంథాలు చదవనక్కర్లేదు.
1: You don't need to read any book.
0: ఏ యొక్క సాధనలు మనం చేయనక్కర్లేదు.
1: You don't need to undertake any spiritual path.
0: ఇంత చిన్న సులభమైనటువంటి మార్గంలో ఆనాటి వేదాంతం ప్రారంభమైంది.
1: The Vedanta is taught in a simple path in those days.
0: కనుక ఇంకను వేదాంతం లోపల చిన్న చిన్న పదములంతా ఉన్నాయి.
1: There are very simple words.
0: ఇంత చిన్న మూడు అక్షరముల పదం లోపల,
1: ఇన్ త్రీ లెటర్డ్ వర్డ్,
0: 300 గ్రంథాలు రాయవచ్చు.
1: 300 వాల్యూమ్స్ కెన్ బి రిటన్.
0: ఎట్లా?
1: హౌ?
0: మనకి ఇంగ్లీష్ లెటర్స్ అంతా 26 లెటర్స్ ఉన్నాయి.
1: ఇన్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ దర్ ఆర్ 26 లెటర్స్.
0: ఈ 26 లెటర్స్ లోపల ఇంత పెద్ద గ్రంథాన్ని రాయవచ్చు.
1: With all these 26 letters, you can write a very big volume.
0: Anta inta grandamlo kuda 26 letters e undayi.
1: Such a big volume is full of these 26 letters.
0: Violin, 4 wires untundadi violin lo.
1: The violin will have 4 strings.
0: Kani 40 ట్యూన్స్ అంతా మనం దాన్ని ఆడించవచ్చు.
1: బట్ యూ కెన్ ప్లే 40 ట్యూన్స్ ఆన్ ది వయలిన్.
0: అదే విధంగానే
1: లైక్ వైజ్
0: మన యొక్క దివ్యత్వం అనేటువంటిది ఈ విశ్వాసము ప్రేమ.
1: బట్ ది డివినిటీ దీస్ టూ ఫెయిత్
0: అండ్ లవ్. రెండు ఉంటే భగవంతుడు మీ చేతి లోపల ఆటబొమ్మగా తయారైపోతాడు.
1: విత్ ఫెయిత్ అండ్ లవ్ ఈవెన్ గాడ్ విల్ బి పపెట్ ఇన్ యువర్ హ్యాండ్.
0: ఇన్ యువర్ హ్యాండ్.
1: ఇన్ యువర్ హ్యాండ్.
0: యు ఆర్ నాట్ ఇన్ హిస్ హ్యాండ్.
1: యు ఆర్ నాట్ ఇన్ హిస్ హ్యాండ్.
0: హీస్ ఇన్ యువర్ హ్యాండ్.
1: హీస్ ఇన్ యువర్ హ్యాండ్.
0: అందువల్లనే దైవత్వం సర్వత్రా ఉండినట్టుగా ఉంటుంది. అది
1: డివినిటీ ఈస్ ఎవ్రీవేర్.
0: అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క రీతిగా ఉంటున్నారు. ఒక్కొక్కరు హృదయం లోపల ఒక్కొక్క ఆత్మ అనేటువంటిది ఉంటుంది. అదే
1: హి సెడ్ దట్ ఆత్మ ఈస్ ప్రెసెంట్ ఇన్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్.
0: కానీ నాకు ఆ ఉద్దేశం కాదు.
1: బట్ భగవాన్ డజంట్ అగ్రీ.
0: ఆల్ ఆర్ వన్. బి అలైక్ టు ఎవ్రీ వన్.
1: బట్ భగవాన్ సేస్ ఆల్ ఆర్ వన్. బి అలైక్ టు ఎవ్రీ వన్.
0: అందరూ భగవంతుని బిడ్డలే అన్నాడు ఆయన.
1: హి సెడ్ ఆల్ ఆర్ చిల్డ్రన్ ఆఫ్ గాడ్.
0: కాదు, భగవంతుని బిడ్డలు గారు, అందరు కూడా భగవంతులే.
1: Bhagavan says further, all are not children of God, you are all God, you are divine.
0: Vidyarthulara,
1: students,
0: ee chinna soochamlo meer chakkani arthanni konukovachunu.
1: You can understand very well the interpretation.
0: Neevu premikudu kavaddu.
1: Never be a lover.
0: Lover.
1: Lover.
0: లవర్ అయితే ఎవరు ఒకరినో ఇద్దరినో లవ్ చేస్తావు.
1: ఇఫ్ యూఆర్ ఎ లవర్ యూ విల్ బీ ఏబుల్ టు లవ్ వన్ ఆర్ టూ.
0: కాబట్టి లవర్ అనేటువంటిది చాలా లో క్లాస్.
1: సో ది లెవెల్ ఆఫ్ లవర్ ఇస్ సో లో.
0: నీవు లవ్ కా.
1: బికమ్ లవ్ ఇట్ సెల్ఫ్.
0: నీవు లవ్ అయిపోతే ఎంతమందినైనా నీవు ప్రేమించవచ్చు.
1: దెన్ వన్స్ యూ బికమ్ లవ్ యూ కెన్ లవ్ ఎనీ నంబర్ ఆఫ్
0: లవర్. కేవలం ఒకటో ఇద్దరినో ప్రేమిస్తాడు.
1: లవర్ లవ్స్ వన్ ఆర్ టూ.
0: కనుక నీవు లవర్ కావద్దు.
1: సో నెవర్
0: లవ్ కా.
1: బికమ్ లవ్.
0: లవ్ అయిపోతే అందరూ దీన్ని లవ్ చేస్తారు.
1: దెన్ వన్స్ యూ ట్రాన్స్ఫార్మ్ ఇన్ టు లవ్ యూ కెన్ లవ్ ఆల్.
0: ఏకాత్మ భావం అనేటువంటిది మనకు అర్థమవుతుంది.
1: దెన్ ఓన్లీ యూ విల్ అండర్స్టాండ్ ది ప్రిన్సిపల్ ఆఫ్
0: వన్నెస్. అందరికీ ఉండినటువంటిది ప్రేమ ఒక్కటే.
1: ది లవ్ ఇస్ యూనిఫామ్ ఇన్ ఎవ్రీవన్.
0: ఈ ప్రేమ తత్వమే వేదాంతం ఎక్కువ బోధిస్తూ వచ్చింది.
1: దిస్ లవ్ ఇస్ టాట్ ఇన్ వేదాంతం.
0: ప్రతి దాని ఎందుకు నువ్వు ప్రేమనే లేకపోతే ఏమాత్రమో అవకాశం ఇది ఉంటుంది పొందడానికి.
1: If love is not there, you cannot acquire it. You don't like it any longer.
0: ఎట్టి ప్రేమ ఉండాలి?
1: What sort of love should be there?
0: ఏ సంబంధం కాదు, మన సంబంధం కాదు, అన్ని విధాలా భగవంతుని ప్రేమించాలి.
1: It's not that of the body, it's not that of the mind. You should love God in every perspective, every way.
0: దాని పాటికి అదే కొంచెం అవసరం లేనటువంటి తొలగిపోతాయి.
1: Unnecessary things will vanish on their own accord.
0: ఇది అద్వైత సిద్ధాంతం అన్నారు.
1: This is the principle of non-dualism.
0: ఒక్క చెరకు ఉంటుంది.
1: Here sugar cane.
0: చెరకు అనేక వంపులు ఉంటుంది.
1: Sugar cane has so many
0: చెరకు వంపులు రావచ్చు, కానీ దాని జ్యూస్ కంత వంపులు లేవు.
1: Sugar cane has so many bends, but the juice has no such bends.
0: Kalaga nee thoughts anta kodunu bend bends ayipo povochunu.
1: Your thoughts may be zigzag with so many bends.
0: Dantu ee premanu cherchuko.
1: See that there is love within.
0: Rasamunaku ee maatramu bends levu.
1: This juice has no bends whatsoever.
0: Adi raso vaisaha adi brahma tattvamu.
1: That essence, the juice is brahman.
0: Adi aa rasame bhagavat swarupamu.
1: That rasa, the essence of divinity. God is in the form of rasa, the essence.
0: Rasam anetundi edo padarasam kaadu.
1: It that is
0: prema rasam.
1: It is not padarasa or mercury, it is prema rasa, the rasa of love.
0: Mercury ni padarasam antaru.
1: We say padarasam is mercury.
0: Adi ekkada vesina kaani oka dantu kalavadu, gundu gunduga paridiyaripothuntadi.
1: If you put it anywhere, it just breaks into small small
0: kaani
1: balls.
0: Prema rasam atta kaadu, annintilona cheripothuntadi.
1: But this rasa, the essence of love, will join with everything.
0: Kanaka vedantam anetundi ee naadu kevalam koncham prarambhincham. Nijamuga okkokka padamu okkokka మంత్రము ఎంతో సారముంటుంది. చాలా సులభమైనటువంటిది వేదాంతము.
1: భగవాన్ స్టార్టెడ్ వేదాంత ఇన్ ఎ సింపుల్ వే టుడే, బట్ ఎవ్రీ మంత్ర హస్ గాట్ స్టూపిడ్నెస్ మ్యాగ్నిఫికెంట్ మీనింగ్.
0: ఒక్క శ్లోకాన్ని ఒక్క పదాన్ని తీసుకుని నేను చక్కగా మీకు అర్థమయ్యే రీతిగా వివరిస్తాను.
1: భగవాన్ విల్ ఎక్స్ప్లెయిన్ ఎవ్రీ వర్డ్ ఇన్ డీటెయిల్ సో హ్యాస్ టు మేక్ ఎవ్రీ వన్ ఆఫ్ అస్ అండర్స్టాండ్ ఇన్
0: డెప్త్. కడపటికీ
1: అల్టిమేట్లీ
0: ఆ వేదాంతం యొక్క తత్వం అంతా ఒక చిన్న ఒక ఇంచ్ కూడా ఉంటుండదు.
1: ది ఎంటైర్ వేదాంత ఇస్ నాట్ ఈవెన్
0: దాంట్లో ఇన్ని 15,000 మంత్రములంతా ఉంటుంటాయి.
1: 15,000 మంత్రాస్ ఆర్ దేర్.
0: చూసారా, 15,000 మంత్రములంతా ఉంటుంటాయి.
1: 15,000 మంత్రాస్ ఆర్ దేర్.
0: అది కూడా మీకు తీసి చూపిస్తాను.
1: దట్ ఆల్సో స్వామి విల్ షో టు యూ.
0: ఇది నిజమైనటువంటి ఒక దైవత్వంతో జరిగేటువంటి తప్ప అన్యులతో ఇది సాధ్యమయ్యేటువంటి కాదు. సామాన్యంగా ఈ రూపాన్ని చూచి మీరు కేవలం మానవత్వం కదా అని సహజంగా మీరు దీన్ని అలక్ష్యం చేస్తూ ఉండవచ్చును, లేక ఒక విధమైనటువంటి యొక్క ప్రేమభావంతో చూస్తూ పోవచ్చును, మానవత్వంగా మీరు విశ్వసించవచ్చు. కాదు కాదు, నేను దేహం కాదు, నేను మనసు కాదు, నేను బుద్ధి కాదు, నేను చిత్తం కాదు, నేను అంతఃకరణం కాదు, ఏదీ కాదు నేను.
1: It's only possible for God to show all 15,000 mantras. No human can do it. Because you find Bhagavan with moving with us so frequently and closely, we may take him as a human. No, no. He's not the body. He's not the mind. The body of Bhagavan has come for the humanity.
0: ఉద్వానం కూడా ఉంటుండాలి.
1: స్మాల్ ఎగ్జాంపుల్,
0: ఈ టంబ్లరే లేకపోతే దీంట్లో నీళ్లు ఏ విధంగా నిలుస్తాయి?
1: వితౌట్ దిస్ టంబ్లర్ హౌ డు ఎక్స్పెక్ట్ ద వాటర్ టు
0: ఈ నీరు నిలిచే కోసమని టంబ్లర్ ఒకటి కావాలి మనకు.
1: టు హోల్డ్ వాటర్ యు నీడ్ ఎ టంబ్లర్
0: ప్రణతి నూనె ఒట్టి కలదు.
1: యు నీడ్ ద కంటైనర్ ద ఆయిల్ అండ్ ద విక్
0: కానీ దీపపు వెలుగు కలుగున.
1: బట్ డు యు గెట్ ద లైట్
0: ముట్టిచ్చేవాడు ఒకడు ఉండాలి కదా.
1: దేర్ షుడ్ బి సమ్వన్ టు లైట్ ఇట్
0: పూలు సూది దారముంది పుష్పమాల తానగున.
1: ద ఫ్లవర్ నీడిల్ థ్రెడ్ ఇస్ దేర్ కెన్ ఇట్ బి గార్ల్
0: అని కుచ్చేవాడు ఒక ఉండాలి కదా.
1: దేర్ షుడ్ బి వన్ మేకర్.
0: విద్య కలదు బుద్ధి కలదు.
1: ఎడ్యుకేషన్ నాలెడ్జ్
0: జ్ఞాన సిద్ధి కలుగునా.
1: బట్ డూ యూ హ్యావ్ ద విజ్డమ్.
0: ఆ బుద్ధి సిద్ధి ఉండినప్పటికీ చెప్పేటువంటి ఒక గురువు ఉండాలి కదా.
1: దో దేర్ ఇస్
0: అతని టీచర్
1: దేర్ యూ నీడ్ ఎ గురు.
0: అదే విధంగానే
1: లైక్ వైజ్
0: అన్ని ఉంటున్నాయి.
1: ఆల్ ఆర్ ప్రెజెంట్.
0: ఇది నిజము, ఇది బ్రహ్మము, ఇది మిథ్యము, ఇది సత్యము అని నిరూపించే దానికోసమే ఈ దేహం వచ్చింది.
1: భగవాన్ ఈజ్ అమిడ్స్ట్ అస్ టు టెల్ అస్ వాట్ ఈజ్ ట్రూత్, వాట్ ఈజ్ బ్రహ్మన్, వాట్ ఈజ్ ఎటర్నల్, వాట్ ఈజ్ దట్ ఈజ్ ఫ్లీటింగ్, వాట్ ఈజ్ ట్రాన్సియెంట్.
0: మీరు నిజంగా ఏదో నేను అహంకారం అని చెప్పుకోరాదు, నా సత్యాన్ని నేను వెల్లడి చేసుకుంటున్నాను.
1: భగవాన్ ఈజ్ డిక్లేరింగ్ హిజ్ ఓన్ ట్రూత్ టుడే.
0: నీకు ఏమాత్రము నా సంగతి కించిత్తైనా ఇంకా తెలుసుకోలేదు.
1: యు హావ్ నాట్ లెర్న్డ్ ఈవెన్ ఎ ఫ్రాక్షన్ ఆఫ్ భగవాన్స్ నేచర్.
0: నా తత్వం ఇట్టిది అట్టిదని ఎవరికి అర్థం కాదు.
1: నోబడీ కెన్ ఎస్టిమేట్ భగవాన్.
0: నేను మగవారిలో మగవారిగా ఉంటాను.
1: దట్ ఈస్ ఎ మ్యాన్ అమంగ్ మెన్.
0: అనగా వారితో చూసినప్పుడు మగవారిగా ఉంటాను.
1: అమంగ్ మెన్ ఈజ్
0: ఆడవారిలో ఆడవారిగా ఉంటాను.
1: ఈజ్ ఎ ఉమన్ అమంగ్ విమెన్.
0: పిల్లల్లో పిల్లలుగా ఉంటుంటాను.
1: చైల్డ్ అమంగ్ చిల్డ్రన్.
0: ఒంటరిగా ఉన్నప్పుడు బ్రహ్మగా ఉంటాను.
1: ఆల్ అలోన్ భగవాన్ ఇస్ బ్రహ్మ.
0: ఇది నా యొక్క సత్యం.
1: దిస్ ఈస్ ది ట్రూత్ ఆఫ్ భగవాన్.
0: ఎందుకంటే వీరికి వీరిగా నటించాలి, వారికి వారిగా నటించాలి, పిల్లలకు పిల్లలుగా నటించాలి.
1: బికాజ్ హీ షుడ్ బి అప్రోప్రియేట్ టు ద కంపెనీ వేర్ హీఈస్ ఇన్.
0: కనుకనే ఈ వేదాంతంలో ఎట్ట ఉంటుండాలంటే ముసలివాడు బొమ్మలు పెట్టుకుని ఆడుతుంటే పిల్లలంతా నవ్వుతారు.
1: ఓల్డ్ పీపుల్ వెన్ దే ప్లే విత్ టాయ్స్ చిల్డ్రన్ యంగ్స్టర్స్ విల్ మేక్ ఫన్ ఆఫ్ దెమ్.
0: చిన్న పిల్లవాడు కట్టి పెట్టుకుని అదురుతూ అదురుతూ నడుస్తూ ఉంటే పెద్దవాళ్ళంతా చూసి నవ్వుతారు.
1: వెన్ ఏ యంగ్ బాయ్ వాక్స్ విత్ ఎ వాకింగ్ స్టిక్ ఎల్డర్స్ విల్ మేక్ ఫన్ ఆఫ్ దెమ్.
0: కాబట్టి ఓల్డ్ మ్యాన్ స్టిక్ పట్టుకుని నడచాలి.
1: సో ఓల్డ్ మ్యాన్ షుడ్ వాక్ విత్
0: పిల్లలు బొమ్మలు పెట్టుకుని నడచాలి.
1: కిడ్స్ షుడ్
0: అదే రీతిగా పిల్లల దగ్గర నేను బొమ్మలు పెట్టి చూసినట్టుగా వాళ్ళకి అవి ఇవి ఇవ్వటం చేయటం ఈ విధంగా వాళ్ళ పిల్లలను సంతోష పెట్టుకుంటారు.
1: సో అమంగ్ చిల్డ్రన్ హస్ గాట్ ఆల్ ది ప్లే ఆఫ్ ఏ చైల్డ్.
0: వేదాంత పిపాసులైన వారికి వేదాంతమే బోధిస్తుంటాను.
1: దోస్ హూ హావ్ గాట్ ది డీప్ యర్నింగ్ ఫర్ వేదాంత
0: గృహస్థ ధర్మాన్ని ఆశించేటువంటి వారికి గృహస్థ ధర్మాన్ని బోధిస్తుంటాను.
1: హీ టీచర్స్ ది కోడ్ ఆఫ్ కాండక్ట్ ది హౌస్
0: వారికి తగినటువంటి వారికి బోధిస్తుంటాను.
1: హీ టీచర్స్ అప్రోప్రియేట్
0: ఇవన్నీ దేని కోసము?
1: వాట్ ఫర్ ఆర్ ఆల్ దిస్?
0: స్వామిలో చేర్చుకునే కోసమని.
1: ఓన్లీ టు సీ దట్ యు విల్ ఆల్ బి ఇన్ స్వామి విత్ స్వామి.
0: ఇది అంతా కూడా మీ అదృష్టవశాత్తు లభించినటువంటిది.
1: ఇట్ ఈస్ ఆల్ యువర్ గుడ్ ఫార్చ్యూన్ దట్ యు కుడ్ బి హియర్.
0: ఏ అవతారం నందు కూడా ఇలాంటి భాగ్యం ఎవరికి లభ్యం కాలేదు.
1: సచ్ ఎ గుడ్ ఫార్చ్యూన్ వాస్ నాట్ దేర్ ఎట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైమ్.
0: ఇలాంటి పరిస్థితి లోపల మీరు చక్కగా తెలిసినటువంటి దాన్ని చెప్పినటువంటి దాన్ని మీరు నడుచుకుంటారంటే ఎంతైనా మీ యొక్క భాగ్యం పండుతుంది.
1: రియల్లీ స్పీకింగ్ ఇఫ్ యు ఫాలో వాట్ ఆల్ దట్ యు హియర్ యు కెన్ రిడీమ్ యువర్ లైఫ్స్.
0: ఇంకా క్రమక్రమేణ మున్ముందంతా వచ్చేటువంటి దాన్ని చూస్తే మీరు గురుడివారు కూడాను కేవలం తెలివినేటువంటి వాడు కూడాను స్వామి గాడ్ అనేటువంటిది అనిపిస్తాను.
1: ఇన్ ది డేస్ టు ఫాలో ఇన్ ఫ్యూచర్ the blind people, absolute fools, dunces also should declare that Bhagavan, Swami is God.
0: Manushyattam lopala appudu ee maya cheripoyi అనేక రకములుగా టెస్ట్ చేస్తూ ఉంటాయి.
1: బికాస్ ఆఫ్ మాయా దట్ గెట్స్ ఇన్ టు ది మైండ్.
0: మాయా టెస్ట్ మీరు ఏమాత్రం లొంగకండి.
1: నెవర్ సకమ్ యువర్ సెల్ఫ్ టు ద టెస్ట్ ఆఫ్ మాయా.
0: మీరు నెగ్గండి.
1: విన్ ఇన్ ది టెస్ట్ ఆఫ్ గాడ్.
0: అప్పుడే మీరు అన్ని విధాలు కూడా దైవం యొక్క టెస్ట్ మీకు టెస్ట్ గా మారిపోతుంది.
1: దెన్ ది టెస్ట్ ఆఫ్ గాడ్ విల్ ట్రాన్స్ఫార్మ్ టు ద టేస్ట్ ఇన్ అవర్ లైఫ్.
0: మీ ప్రేమతత్వంలో మునిగిపోతుంది.
1: Drown yourself in that love.
0: ఇది అట్టిది ఇట్టిదని ఎవరు వర్ణించడానికి వీలు కాదు.
1: Nobody can decide this way or the other.
0: కనుక వేదముల కంటే వేదాంతం చాలా అవసరమైనటువంటిది.
1: సో మోర్ దెన్ వేద, వేదాంత ఇస్ వెరీ ఎసెన్షియల్.
0: ధ్యానము జపము యోగముల కంటే కూడా ప్రేమ తత్వం చాలా సులభమే.
1: మోర్ దెన్ దట్ ఆఫ్ పెనెన్స్, చాంటింగ్ అండ్ మెడిటేషన్, లవ్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్.
0: ఎంత ఇచ్చావు బీదలకు, ఏ చీరలు ఇచ్చావు బీదలకు, ఎంతమందికి ఎంత అన్నం పెట్టావు అని భగవంతుడు చూడడు.
1: God will never take into consideration how many sarees you distributed, how much of food you served, nothing.
0: Enni mootalu biyam bidalaku pettavu, enni cheeralu idalaku icchavu, ivanni kuda income tax officer ki ee list anta pampinchu.
1: Bhagavan will never consider the bags of rice you distributed and the number of sarees distributed. Better you show to the income tax officer.
0: Kaani naaku pampichestundi bhavame.
1: But what you should send to Swami is your feeling.
0: Chinnaga koncham pettinappudiki adi bhavamu nenu chustanu. Ee baakyamunu, ee muntalu, ee cheerlu, ee baglu ivanni nenu chudanu.
1: Even if you serve little, he is not bothered of the quantity, he will see the quality.
0: కనుకనే స్వామి కోరేది ఓటి క్వాలిటీ.
1: సో స్వామి వాంట్స్ క్వాలిటీ.
0: చిన్నదైనా సరియే,
1: లెట్ ఇట్ బి స్మాల్, ఏ ఫ్రాక్షన్.
0: కేవలం రుక్మిణి దేంతో తూచింది కృష్ణుణ్ణి?
1: వాట్ ఈస్ దట్ రుక్మిణి యూస్డ్ ఎట్ ద టైమ్ టు బ్యాలెన్స్ కృష్ణ?
0: చిన్న తులసి దళంతో చూచి,
1: స్మాల్ లీఫ్ ఆఫ్ తులసి ప్లాంట్.
0: కృష్ణుని ప్రేమకు, కృష్ణుని అనుగ్రహానికి ఈ కుచేలుడు ఎంతవరకు ఇచ్చాడు? పిటికడు అటుకులు ఇచ్చాడు.
1: కుచేల, వాట్ ఈస్ దట్ హెస్ ఆఫర్ టు కృష్ణ? ఓన్లీ ఫిష్ ఫుడ్.
0: దుర్వాసుడు వచ్చి పరీక్షించడానికి అడవులకు వచ్చినప్పుడు ద్రౌపది ఏమి చేస్తుంది? ఏమి చేయదు. కృష్ణ నీవే గతి అన్నింది.
1: వాట్ ఈస్ ద్రౌపది దట్ వాట్ ఈస్ ఇట్ దట్ షీ కుడ్ డూ ఎట్ ద టైమ్?
0: పాత్రకు కాల్చుకున్నటువంటి చిన్న ముక్క, రైస్ ముక్క చేతిలో పెట్టింది.
1: ఆఫ్టర్ ఆల్ షీ గేవ్ జస్ట్ ఎ రైస్ గ్రెయిన్.
0: అక్షయం అక్షయంగా మారిపోయింది.
1: ఇట్ బికేమ్ ఇన్ఫినిట్ ఇన్ డ్యూ కోర్స్ ఆఫ్ టైమ్.
0: కనుకనే అన్ని అవతారములందు కూడాను ఇలాంటివి చిన్న చిన్న దాంతోనే అనంతమైనటువంటి యొక్క తత్వాన్ని పొందుతూ వచ్చారు.
1: In the times of every incarnation, out of the little, a fraction, you find the infinite coming out of it.
0: కనుక మనసులో ఉన్నటువంటి దోషమును మీరు దూరం చేసుకోండి.
1: సో గివ్ అప్ ఆల్ ద డిఫెక్ట్స్.
0: అహంకారమునకు దాన్ని నిర్మూలం చేయండి.
1: కిల్ ది ఈగో టోటల్లీ.
0: అర్పితమైనటువంటి దాన్ని మీరు నేర్చుకోండి.
1: డెవలప్ ది స్పిరిట్ ఆఫ్ సరెండర్.
0: అప్పుడే మీకు ఆనందమనేటువంటి భాగ్యం లభిస్తుంది.
1: దెన్ ఓన్లీ యూ విల్ హ్యావ్ ద గుడ్ ఫార్చ్యూన్ ఆఫ్ ఎంజాయింగ్ ద బ్లెస్.
0: సార్,

अतिशुद्ध बुद्धि के आत्मतत्व अभूत अति शुद्ध बुद्धि के

0: A person without purity of heart and mind, how do you expect him to understand the nature of the spirit or atma? Impossible. It is only for the man of pious nature, pure heart can only understand the nature of atman. Never forget this good word.
1: Atma tattvam sadhinchalani aase galiginatunti vaadu.
0: The one who aspires to know the nature of the spirit,
1: sadhinchi danini anyulaku prabodhinchalani aase galiginatunti manavudu.
0: The one who desires to accomplish and share with the society,
1: mottamodata chitta shuddhini gavinchukovali.
0: In the first instance should have purity of heart.
1: చిత్త శుద్ధియే లేనటువంటి మానవుడు ఆత్మతత్వాన్ని ప్రబోధించే అర్హుడు కాదు.
0: ద వన్ వితౌట్ ప్యూరిటీ ఆఫ్ హార్ట్ ఈజ్ నాట్ ఎలిజిబుల్ టు ప్రొపగేట్ ద ఆత్మిక్ ప్రిన్సిపల్.
1: ఆత్మతత్వంను కూడా తాను తెలుసుకోలేడు.
0: అండ్ హీ కెనాట్ కాంప్రిహెండ్ ద నేచర్ ఆఫ్ ది సోల్.
1: వెలుగు లేని గది ఎందే విషక్రిములైనటువంటి పాములు తేళ్లు ప్రవేశిస్తాయి.
0: ఇట్స్ ఓన్లీ ఇన్ ద డార్క్ రూమ్ where there is no scope for the light to enter, you find the germs and the snakes move around.
1: Velugutho koodinatundi gadilo itti vishakrimulu praveshinchutaku veelu kaadu.
0: A room with enough of light there will give no scope for the germs to enter.
1: Hrudayamunanda paripurna premanchinatundi vaadu paripurnamainatundi oka hruday prema hrudayudainatundi vaaniki కామక్రోధ లోభ మోహం మాత్సల్యమైనటువంటి అహంకారం అనేటువంటి విషక్రిములు అందులో ప్రవేశించుటకు వీలుండదు.
0: ద వన్ విత్ టోటల్ లవ్ ఎట్ హార్ట్ విల్ గివ్ నో స్కోప్ ఫర్ ద జర్మ్స్ ఆఫ్ లస్ట్ గ్రీడ్ ఎవరిస్ అండ్ యాంగర్ టు ఎంటర్.
1: ఎవని హృదయమునందు ఈ పరిశుద్ధమైన పవిత్రమైన ప్రేమ ఉండదో అట్టివాని హృదయమునందే ఈ రాగద్వేషములు ప్రవేశిస్తుంటాయి.
0: దట్ హార్ట్ బిరెఫ్ట్ ఆఫ్ ప్యూరిటీ అండ్ సీక్రెట్నెస్ విల్ బి ద సెంటర్ ఆఫ్ ఆల్ దీస్ జర్మ్స్.
1: మానవత్వము కేవలము పరిశుద్ధమైన హృదయంగా పవిత్రమైన హృదయంగా ప్రేమమయమైన హృదయంగా దయాహృదయమైనటువంటి హృదయంగా అభివృద్ధి గావించుకోవాలి.
0: ఇన్ హ్యూమన్ లైఫ్ we should develop all the purity and the sanctity, love and compassion.
1: Prati manavuni hrudayamu daya hrudayam kavali.
0: The heart of everyone should be one of
1: prema hrudayam kavali.
0: It should be filled with love.
1: Sahana hrudayam kavali.
0: It should be full of forbearance.
1: Sanubhuti hrudayam kavali.
0: One of sympathy.
1: Santosha hrudayam kavali.
0: And it should be one of bliss.
1: Appude ee parishuddhamainatundi aatma tattvamu అతనికి సులభంగా అర్థమవుతుంది.
0: ఇట్స్ ఓన్లీ దెన్ హీల్ బి ఏబుల్ టు అండర్స్టాండ్ ద నేచర్ ఆఫ్ ద సోల్.
1: అట్టి అర్థం చేసుకున్నటువంటి యొక్క ఆత్మతత్వాన్ని అన్యులకు ప్రబోధించే అర్హుడు కూడా అవుతాడు.
0: దెన్ ఓన్లీ హీ డిజర్వ్స్ హ్యావింగ్ ఎంజాయ్డ్ ద స్పిరిట్ ఆఫ్ ఆత్మన్ హీ కెన్ ప్రాపగేట్ అండ్ షేర్ విత్ ద సొసైటీ.
1: కేవలము విద్యల వల్ల కాని మరి ఏ పాండిత్యం వల్ల కాని మరి ఏ మేధాశక్తి వల్ల కానీ లభ్యమయ్యేటువంటిది కాదు ఈ ఆత్మతత్వం.
0: ద నేచర్ ఆఫ్ ది స్పిరిట్ కెనాట్ బి కాంప్రిహెండెడ్ బై ఎనీ ఫార్మ్ ఆఫ్ ఎడ్యుకేషన్ స్కాలర్షిప్ ఆర్ ఇంటెలిజెన్స్.
1: చిత్తశుద్ధియే దీనికి అత్యవసరము.
0: ఇట్ ఇస్ ది ప్యూరిటీ ఆఫ్ హార్ట్ విచ్ ఇస్ మోస్ట్ ఎసెన్షియల్.
1: రామకృష్ణ పరమహంస, కబీరు, సూరదాసు ఇత్యాది వ్యక్తులందరూ కూడాను ఎట్టి విద్యను నేర్చిరి.
0: Ramakrishna Paramahamsa, Kabir, Suradas, what form of education they have had.
1: Entati medha shakti vari endundenu.
0: How intelligent they are.
1: Atanu panditulu kaaru.
0: He is not a scholar.
1: Paamarulo ati chinta adugunatundi paamarudu. He is Ramakrishna Paramahamsa.
0: Ramakrishna Paramahamsa is very very innocent.
1: Kaani atti paamarudainatundi Ramakrishna Paramahamsa yokka peru vishala ప్రపంచమునందు

0: దేదీప్యమానంగా ఈనాడు వెలుగుతున్నదనగా దీనికి కారణమేమిటి? చిత్తశుద్ధియే దీనికి మూల కారణం.
1: That illiterate, innocent Ramakrishna Paramahamsa's name has spread far and wide down this day because of the purity of heart.
0: Kanukane natapamsi natithanam nasastrana japanahi samsara sagaroktare sajjanam sevanam vina natapamsi natithanam. ఇట్టి చిత్తశుద్ధి కలగాలంటే తపస్సు చేయనక్కర్లేదు.
1: టు హ్యావ్ ద ప్యూరిటీ ఆఫ్ హార్ట్ వన్ నీడ్ నాట్ అండర్టేక్ పెనెన్స్.
0: వేద శాస్త్ర ఇతిహాస పురాణములను పఠించనక్కర్లేదు.
1: వన్ నీడ్ నాట్ గో త్రూ సీక్రెట్ టెక్స్ట్.
0: ఏ జపములు ఏ ధ్యానములు చేయనక్కర్లేదు.
1: నో మెడిటేషన్ ఇస్ రిక్వైర్డ్.
0: కానీ భగవంతుని యొక్క ప్రేమను హృదయమునందు నిరంతరము స్మరిస్తుంటే ఇంతకంటే మించిన ఫలితం మరొకటి లేదు.
1: But if he constantly contemplates, reflects upon the divine love in his heart, it is enough.
0: Itti premagala hrudayame nijamaina manava hrudayamu.
1: His only heart full of love is a human heart.
0: Itti prema hrudayam manalo abhruti kavalananna deeniki aahara paaniyamulu atyavasaramu.
1: To develop the spirit of love in our heart, it's most essential to have regulation over food and drink.
0: Neeru bhujinche aaharamu thura roopamulo malamuga visarjinstunnaru.
1: The food partaken, gross part of it is excreted.
0: Madhyarakamainatunte oka ee aaharamu manavuni oka shariramunandu kandaramula vale raktamula vale roopondutu untundadi.
1: However, that which is of middle form will get into our muscle and blood.
0: Ati sukshmamainatundi aaharame mind ga marutundadi manasu ga marutundadi.
1: The subtlest form of a food transforms into mind.
0: Kana kanuka mana yokka manchi jettala manasu yokka prabhavamunaku aaharame moolakaranam.
1: Therefore, for the good and bad of the mind,
0: yetti aaharamo atti manasu.
1: As is the food, so is the mind.
0: కనుక సాత్వికమైన పవిత్రమైన హితమైన మితమైన ఆహారమును భుజించటము అత్యవసరం.
1: Therefore, it's absolutely essential to have food in a limited quantity, in an acceptable, palatable way.
0: ప్రాచీన కాలం నుండి మహర్షులు గ్రామములు విసర్జించి పల్లెలు విసర్జించి కాలనులలో జీవిస్తూ కందమూలాదులు భుజించుకుంటూ తమ యొక్క జీవితమును తాను ప్రశాంతంగా గడుపుతూ వచ్చారు.
1: The ancient rishis, sages and seers have spent their time far from the madding crowd, partaking the tubers and the leaves.
0: ఆ కందమూలాదుల్లో ఉండినటువంటి ఒక సాత్వికమైనటువంటి తత్వము మీకు తెలియదు.
1: You do not understand the sattvic nature, the pious quality.
0: రామలక్ష్మణ సీతలంతా కూడాను ఆ అరణ్యములో సంచరిస్తూ ఆ అరణ్య ఫలములు వారు భుజిస్తూ ఎంతటి ఆనందాన్ని అనుభవిస్తూ వచ్చారు.
1: Moving about there in the forest, Rama and Sita, they were blissful, partaking
0: ఆనందము ఆహారమునందు ఉంటున్నది.
1: Therefore, the bliss is there in food that we eat.
0: భౌతిక సుఖమునందు కాని భౌతిక పదార్థములందు కాని భౌతికమైనటువంటి విషయములందు కాని పంచపక్ష పరమాన్నములందు కాని ఈ ఆనందము చిక్కదు మనకు.
1: This sort of happiness is not there in the physical comfort and conveniences, material or the sensual pleasure.
0: దైవం యొక్క సహజ సృష్టితో కూడినటువంటి యొక్క ఈ ఆహారమునే ఫలపుష్పాలునే వారు భుజిస్తూ ఆనందాన్ని అనుభవిస్తూ వచ్చారు.
1: The sages, they have partaken the food which is one of divine creation as it is.
0: ఇంకా పానీయం,
1: then the drink,
0: త్రాగు నీరు,
1: water.
0: త్రాగు నీరు కూడా పరిశుద్ధమైనటువంటిగా ఉండాలి.
1: The drinking water must be pure.
0: ఈ యొక్క త్రాగేటువంటి యొక్క నీరు స్థూల రూపంలో మూత్రంగా విసర్జిస్తున్నారు.
1: The major part of the water that we drink is excreted as urine.
0: ఈ జలములోని సూక్ష్మ స్వరూపమే ప్రాణము.
1: The subtle form of water that we drink is the life.
0: కనుక మానవుని యందు ఉన్నటువంటి ప్రాణము జలముతో ఏర్పడినటువంటిది.
1: Therefore,
0: మానవుని యందు ఉన్నటువంటి మనసు ఆహారంతో చేకూరినటువంటిది.
1: So mind is the product of the food while life is the product of what?
0: మానవునికి మనస్సు ప్రాణము రెండు ప్రధానమైనటువంటివి.
1: For mankind, the mind and life are most important.
0: ప్రాణం ఉండినంత వరకు మనసు ఉండాలి, మనసు ఉండినంత వరకు ప్రాణం ఉండాలి.
1: So long there is life, mind should be there. So long there is mind, life
0: is needed. అమనస్కుడైన తర్వాత ప్రాణంతో ఏమాత్రం మనకు అవసరం లేదు.
1: The moment there is no mind, we don't need any life any longer.
0: కనుక నిత్య జీవితములో సత్యమైన మార్గాన్ని మనం అనుభవించవలనన్నా ఆహార పానీయములు అత్యవసరము, అతి ప్రధానమైనటువంటివి. అవి ఏ పరిశుద్ధమైనటువంటివి, అవి ఏ పవిత్రమైనటువంటివి.
1: Therefore, to tread along the path of truth, good food and good drink, drinking water, are absolutely essential and very important.
0: నిజముగా మానవుని యొక్క మనోశక్తి కేవలము కొన్ని భౌతికమైనటువంటి యొక్క ప్రకృతిమైనటువంటి యొక్క పదార్థముల చేత ఏర్పడుచున్నదని భ్రమిస్తున్నారు.
1: We are carried away with the feeling that the mental strength depends on the physical food.
0: భగవంతుని యొక్క శక్తి సామర్థ్యమును కూడాను ఎంతో ఆనందముగా తాండవమాడుతూ వచ్చేటువంటిది.
1: It's the divine power that is infinite.
0: హిమాచల పర్వతంపైన జీవించేటువంటి శివశక్తులు రెండు కూడాను ఈ ఆహారం యొక్క ప్రభావం చేతనే వారు అంతటి తాండవమాడుతూ వచ్చారు.
1: శివ అండ్ శక్తి who are engaged in the divine celestial cosmic dance,
0: వారు మాత్రమే తాండవమాటం కాకుండా భక్తులు కూడాను తాండవమాడిచ్చారు.
1: They also made the devotees dance.
0: భక్తులు మాత్రమే కాకుండా జగత్తునే తాండవమాడించారు.
1: The whole cosmos danced as well.
0: మౌళిగుల్కెడు

0: ఈ భగవత్ స్వరూపం అనేటువంటిది శారీరకంగా, మానసికంగా, ఆధ్యాత్మికంగా, లౌకికంగా ఆనంద ఆహ్లాదమును అందుకొని అనుభవించి పరులకు అందించాలంటే ఆహార పానీయములే ప్రధానమే.
1: In order to experience physically, mentally, spiritually, intellectually, the divinity is all based on the food and drink.
0: కనుక విద్యార్థులు ఈ ఆహార పానీయములందు ఏమాత్రం కూడాను అశ్రద్ధను చూపకూడదు.
1: Therefore, they should never be careless or negligent regarding the food and the drink.
0: భవిష్యత్తు అంతయి కూడాను ఆహార పానీయములందే ఆధారపడి ఉంటున్నది.
1: The entire future depends on the food and the drink.
0: మానవుని యొక్క దివ్యతత్వం అనేటువంటిది గుర్తించాలనుకుంటే ఈ ఆహార విహారములు పరిశుద్ధంగా ఉండాలి.
1: Therefore, in order to attain the divinity, we should have a regulation over food and drink.
0: ఇట్టి పరిశుద్ధమైనటువంటి దాని వల్ల పవిత్రమైనటువంటి ప్రేమ మనలో ఆవిర్భవిస్తుంది.
1: Out of this regulated food and drink, we'll have the sacred love.
0: ఈ ప్రేమకు రూపము లేదు కానీ అనుభూతిని మనకు చక్కగా అందిస్తుంది.
1: Love has no form as such. Yet it could be experienced.
0: Pushpam yokka vasanaku roopamu ledu.
1: The fragrance of a flower has no form.
0: Vasanaku roopamu ledu kani vasanu andinchetundi pushpaniki roopamu undi.
1: Though the aroma of the flower has no form, but yet the flower that gives this aroma,
0: ee aanandamuku roopamu ledu kani ee aanandanni andinchetundi yokka premaku roopamu undi.
1: The bliss has no form, but yet the one that delights this blissful love has a form.
0: మన యొక్క ముఖమునందే వర్తింపజేస్తుంది.
1: It's love that expresses
0: reflection
1: on the face
0: of the inner being.
1: It's all the reflection of the inner being.
0: మానవుడు ఆనందాన్ని అనుభవించే సమయంలో తనకు తెలియకుండానే తన ఆనందాన్ని తాను పొందుతూ ఉంటాడు.
1: One enjoys and delights unknowingly.
0: దానినే చెప్పారు నిత్యానందం.
1: So it is said, the eternal
0: Parama-sukhadam,
1: supreme happiness,
0: kevalam jnanamurtim,
1: is one of wisdom.
0: Nityanandam Parama-sukhadam kevalam jnanamurtim.
1: That eternal bliss, supreme happiness.
0: Ee moodinti endu untunnatundi oka anandamu maraka prakrutamainatundi oka padartham endu kani prakrutamainatundi vishayam endu kani ప్రాకృతమైనటువంటి యొక్క కార్యములు ఎందు కానీ మనకి ఏ నాటికి కంటికి కనిపించదు.
1: దిస్ కైండ్ ఆఫ్ ఎటర్నల్ బ్లిస్ అండ్ సుప్రీం హ్యాపీనెస్ విచ్ ఇస్ నాన్ డ్యూల్ ఇన్ ద వన్ ఆఫ్ విజ్డమ్ ఈస్ నాట్ నోటీస్డ్ ఇన్ ద వరల్డ్లీ మ్యాటర్ ద వరల్డ్లీ యాక్షన్.
0: ఇది నివృత్తి ఎందు మాత్రమే మనకు ప్రత్యక్షం అవుతుంది, ప్రవృత్తిలో మనకి ఏమాత్రం ప్రత్యక్షం కాదు.
1: దిస్ మేనిఫెస్ట్ అండ్ కమ్స్ టు అవర్ ఎక్స్పీరియన్స్ ఇన్ ది ఇన్వర్డ్
0: జాగ్రత్త అవస్థ ఎందు మనకు మనసు పరిపూర్ణంగా ఉంటుంది.
1: In the waking state, everything is perfect.
0: మనసు ఉండినంత వరకు ప్రకృతి మనకు గోచరమవుతుంటది.
1: So long there is mind, you see the nature.
0: ప్రకృతి మనకు గోచరమయ్యేంత వరకు మనకు సుఖదుఖము తప్పింది కాదు.
1: So long the nature is apparent, you are bound by this grief.
0: కాబట్టి ఈ సుఖదుఖములకు ఏది కారణము?
1: So what is the cause behind this?
0: ఈ ప్రకృతి దృశ్యమే కారణము.
1: It is only the scenario of the nature.
0: ఈ ప్రకృతి దృశ్యమునకు ఏది కారణము?
1: What is the cause for the scene?
0: జాగ్రత్త అవస్థనే మనకు కారణము.
1: It is only the waking state that is the main cause.
0: అదే నిద్రావస్థయందు
1: in sleeping state
0: manasu ledu,
1: there is no mind,
0: prapancham ledu,
1: there is no world,
0: sukadukkamulu ledu,
1: no pain or pleasure for that matter.
0: Manasu undinappude prapanchamu, prapancham undinappude sukadukkamu.
1: When there is mind, there is this world. When there is world,
0: aa manasu ye vidhamga cheri povali,
1: in what direction
0: is my being vaisaha panakamulo chakkari ye vidhamga sarvatra vyapinchipoyindo aa vidhamga ఈ దృశ్య కల్పితమైన ఈ జగత్తునందు ఈ యొక్క ప్రేమ అంత ఆవిర్భవించింది.
1: జస్ట్ యాజ్ యు ఫైండ్ ద షుగర్ దట్ హెస్ బిన్ స్ప్రెడ్ ఆల్ ఓవర్ ద సిరప్, ద లవ్ స్ప్రెడ్స్ ఆల్ ఓవర్ ది యూనివర్స్.
0: ప్రేమ లేని స్థానం కానీ ఆనందం లేనటువంటి జగత్తు కానీ కంటికి కనిపించదు.
1: దేర్ ఇస్ నో ప్లేస్ వితౌట్ బ్లిస్ ఆర్ లవ్ ఫర్ దట్ మ్యాటర్.
0: సర్వత్రా ఉండినటువంటిది ఆనందమే.
1: It is the bliss which
0: sarvavyapakamainatundi premane.
1: It's love that is ever expansive.
0: Prema leka manavattam undaledu, leka ye jeevattamu undaledu.
1: There is no living creature on earth without love.
0: Meeku pooram cheppanu,
1: Bhagavan said earlier,
0: Mahabharata yuddham jarugutundadi, chaala ghoranga jarugutundadi.
1: It was the battle times of Mahabharata.
0: Deenni okatoori parikimpa cheyalani vyasudu vastunnadu.
1: In order to say this, Vyasa was coming there.
0: ఆ మార్గ మధ్యం లోపల చిన్న క్రిము చాలా వేగంగా పరిగెత్తిపోతుండాలి.
1: On the way, sage Vyasa noticed a small insect running along.
0: త్రికాలజ్ఞాని అయినటువంటి వాడు కనుక వ్యాసుడు రథము నిలిపాడు.
1: As Vyasa is omniscient, he stopped his chariot.
0: దానికి ప్రజ్ఞాన శక్తిని ప్రసాదించాడు.
1: And he gifted that awareness to that insect.
0: ఏ క్రిము, ఎందుకు నీవు ఇంత వేగంగా పరిగెత్తిపోతున్నావు?
1: Sage Vyasa,
0: ఏమి నీకు ఈ ఆపత్తు సంభవిస్తుండాలి అని ప్రశ్నించాడు.
1: Sage Vyasa asked, "Oh insect, why do you run like that so fast? What is the danger that lies ahead?"
0: Oh Mahaprabho,
1: oh Lord,
0: Mahabharata yuddham chala ghoranga jarugutundadi.
1: That now the bitter war of Mahabharata
0: konni chanalopala Arjuna yokka ratham ee margamlo vastundadi.
1: In a moment of time, the chariot of Arjuna is forthcoming.
0: Atani yokka ratham yokka vegam ittidi attidini evaru cheppaleru.
1: The speed with which the chariot of Arjuna runs fast, no one can estimate.
0: Karu aa ratham raaka puramai naa pranaanni nenu samrakshinchukovatam kosamani nenu inta veegamga velutunnanu.
1: Before the chariot of Arjuna approaches, I want to run away from this.
0: Pranaanni rakshinchukovatam krimikeetikaadulu kuda untundadi, manavunike kaadu.
1: To save God, one's own life, is there even an insect?
0: Tama aalu biddalnu chudalaneetundi okka aasa krimikeetikaadulu kuda untundadi, manushulaku maatrame kaadu.
1: That desire to take care of one's own family, wife and children, is there among
0: insects? Tama kshemanga untundalaneetundi aasa krimikeetikaadulu kuda untundi kaani manavuniki maatrame kaadu.
1: That sense, that like thing for happiness, prani
0: kudanu sukhanni anubhavinchali, aanandanni anubhavinchali, పరిపూర్ణమైనటువంటి తృప్తిగా ఉండాలి అనేటువంటి ఆశ ప్రతి జీవికి కూడా ఉంటుండాలి.
1: ఎవ్రీ లివింగ్ క్రీచర్ వాంట్స్ టు బి హ్యాపీ, బ్లిస్ఫుల్ అండ్ లివ్ ఇన్ టోటల్ సాటిస్ఫాక్షన్.
0: అది ప్రేమ తత్వము.
1: దట్ ఈస్ ది నేచర్ ఆఫ్ లవ్.
0: ఆ ప్రేమ సర్వ ప్రాణుల యందు ఉంటుండాలి.
1: దట్ లవ్ ఇస్ ప్రెసెంట్ ఇన్ ఆల్ లివింగ్ క్రీచర్స్.
0: కనుకనే ఈ ప్రేమ ఎట్టిదిగా ఉంటుండాలంటే జగత్తును మీరు చూస్తున్నారు.
1: ఇన్ వాట్ ఫార్మ్ షుడ్ ఇట్ బి? యు సీ ద వరల్డ్.
0: ఒకడు జగత్తును చూస్తున్నాడు, ఇది జగత్తు అని నిర్ణయం చేస్తున్నాడు.
1: One watches this world and declares that it's the world.
0: ఆధ్యాత్మిక చింతనలో మునిగినటువంటి వ్యక్తి వస్తున్నాడు, పశ్చన్న పిచాన పశ్చతి మూడో. ఓ మూర్ఖుడా, నీవు చూసేది జగత్తు కాదు, జగదీశ్వరుని చూస్తున్నావు అన్నాడు.
1: But a spiritualist says, "Oh foolish man, it is not the nature that you see, it is only God that you see."
0: విష్ణు కారకుడు, జగత్ కార్యము, కార్యకారణ సంబంధమే ఈ జగత్.
1: God is the cause, this world is the effect, that is the relationship.
0: దైవము లేని జగత్తు లేదు.
1: There cannot be this world without God.
0: కనుక చూచేదంతా కూడాను దైవాన్ని.
1: So what all that you see is God himself.
0: అనగా వారి వారి మనోభావమును పురస్కరించుకొని,
1: బేసింగ్ ఆన్
0: వారి వారి విశ్వాసమును పురస్కరించుకొని ఈ విధంగా ఉంటుంటాయి.
1: They declare so basing on the levels of their mental.
0: ఈనాటి విద్యా విధానమునందు ఈ విధమైన విశ్వాసం అనేటువంటిది అంత గాఢంగా లేకపోవటం చేతనే ప్రపంచము అనేక విధములైనటువంటి అశాంతికి గురి అయిపోయి అల్లకల్లోలములతో భద్రత లేక చాలా బలహీనతగా కనిపిస్తుంది.
1: ఇన్ ద మోడర్న్ ఎడ్యుకేషన్ దేర్ ఇస్ నో పాసిబిలిటీ టు ఇన్స్టిల్ సచ్ ఎ స్ట్రాంగ్ ఫెయిత్, దేర్ ఫోర్ వీ ఫైండ్ రెస్ట్లెస్నెస్, అజిటేషన్, ల్యాక్ ఆఫ్ సెక్యూరిటీ అండ్ సేఫ్టీ ఇన్ ద వరల్డ్.
0: ఒక పెద్ద మనిషి,
1: ఎన్ ఎల్డర్లీ పర్సన్,
0: తన కుమారుణ్ణి ఒక స్కూల్లో చేర్చాలని తీసుకుని వెళ్లాడు.
1: వాంటెడ్ టు అడ్మిట్ హిస్ సన్ ఇన్ ఎ స్కూల్.
0: ఆ హెడ్ మాస్టర్ ని చూచాడు.
1: హి సా దట్ మాస్టర్.
0: ఆ హెడ్ మాస్టర్ గారు,
1: హి సెడ్, సర్ హెడ్ మాస్టర్,
0: మా పిల్లవాడికి అన్ని తెలుసు.
1: మై సన్ నోస్ ఎవ్రీథింగ్.
0: చాలా తెలివితేటలు గలవాడు.
1: హి ఇస్ హైలీ ఇంటెలిజెంట్.
0: వాడికి తెలియనివే లేవు.
1: దేర్ ఇస్ నథింగ్ దట్ హి డజంట్
0: నో అని చెప్పాడు.
1: హి సెడ్.
0: ఆ యొక్క హెడ్ మాస్టర్ కూడా కొంచెం తెలివితేటలు గలవాడే, తాను చెప్పాడు, అన్ని తెలిస్తే ఇక్కడ ఎందుకు తీసుకొచ్చారు మీరు, ఇంటికి తీసుకెళ్ళండి అన్నారు.
1: The headmaster also is very intelligent. If your son knows everything, why should you bring him here? Take him home.
0: కానీ రెండు తెలియవు అన్నాడు.
1: But the father said he doesn't know two.
0: ఏమిటది?
1: What are they?
0: ఒకరు చెప్పితే వినడు, తాను తెలుసుకోడు, ఈ రెండే ముఖ్యత్వం ఉంటుందాయండి.
1: He lacks only two. He does not know all by himself, nor does he listen to
0: others. ఈనాటి ప్రతి విద్యావంతుడు కూడాను నాకు అన్ని తెలుసు అని విర్రవీగుతున్నాడు.
1: Every student today prides himself that he knows everything. What is that he knows?
0: తనం తానే ఎరుగునటువంటి ఒక మూర్ఖునికి జగత్తంతా ఏ రీతిగా చెప్పగలడు?
1: A fool who does not know himself, how does he know the nature outside?
0: ఎంఏలు బిఏలు పాసై వచ్చియు పేరుగాంచిన పెద్దవారలైనా.
1: There may be reputed elders having acquired high degrees like MA and BA.
0: సంపద నుండియు సద్గాన పరులైనా పుడమి కీర్తిని గన్న పుణ్యులైన.
1: There may be meritorious people on earth full of wealth and affluence and one of charity.
0: Ayurarogyambu anavaratambundi paripurna balulagu varulaina.
1: One may be physically strong, endowed with a long life.
0: Satatambu japamulu tapamulu jeyuchu vedambulanu nerpu viprulaina.
1: They may be priests who indulge and spend the time chanting the name of God and
0: yenatiki ee adhyatmika tattvamunaku.
1: They are no match to this spirituality.
0: Daiva bhakti elenide kaadu mukti.
1: Without devotion to God you can never attain liberation.
0: Intakannanu veredi eruga paratu.
1: What more is to be conveyed?
0: Sadhu sadguna ganyulau vidyatulara vidyatunara.
1: This assembly of noble students.
0: Manam emo nerchukuntunnam anukunnam.
1: We think we have learned.
0: Goppa telivitetalu kalavar anukuntunnamu.
1: We think we are highly intelligent.
0: Nijamga telivitetalu kaliginatundi vaadu aa vidhanga bhavinchadu.
1: Truly intelligent man will never
0: telivitetalu lenatundi vaadu nenu goppa medhavini anukuntadu.
1: It is only a dunce who thinks that he is intelligent.
0: Kanuka daiva preeti anetundi danni manam penchukunnappude ee jagatlo mana jeevithamu goppa ప్రకాశంగా ప్రకాశిస్తుంటాడు.
1: When once we develop this love for God, our life will be effulgent and brilliant.
0: కనుక మానవుడు ప్రతి దీన్ని ఎందుకు ఆదర్శప్రాయుడుగా తయారు కావాలి.
1: Therefore everyone should mold himself as an ideal.
0: ముఖ్యంగా ఈ జగత్తునందు ఆత్మతత్వం అనేటువంటి దాన్ని అర్థం చేసుకోవాలి.
1: Most important thing is, in this world we should know the nature of the spirit.
0: ఈ ఆత్మతత్వం అనేటువంటిది ప్రతి మానవుని యొక్క స్వరూపమే ఆత్మతత్వం.
1: ఇన్ ఫ్యాక్ట్ ఎవ్రీ ఫార్మ్ హియర్ ఈస్ ది రియల్లీ ది స్పిరిట్
0: కేవలం నీ దేహాభిమానం చేత దాని తత్వాన్ని నీవు మర్చిపోతున్నావు.
1: బికాస్ ఆఫ్ ది అటాచ్మెంట్ టు ది బాడీ యు హావ్ ఫర్గాటెన్ ఆత్మ.
0: ఒక్కతూరి నీ దేహాభిమానాన్ని వదిలి ఆత్మాభిమానంలో ప్రవేశించు, ఆ ఆనందం నీకు ప్రాప్తిస్తుంది.
1: When once you give up the attachment to the body, you will delight yourself in this.
0: ప్రపంచంలో మూడు రకములైనటువంటి జీవులు ఉన్నాయి.
1: Then there are present three types.
0: నిరంతరము కూడాను జలములోనే సంచరించేటువంటి జీవులు కొన్ని.
1: There are some that live only in water, aquatic.
0: కానీ కొన్ని జలములకు గట్టుపైన ఉండి జీవించేటువంటి మరికొన్ని.
1: While some are amphibious, they live on shore also.
0: జలములోన ఉంటాయి, గట్టుపైన ఉంటాయి, ఆ విధంగా జీవించేటువంటి కొన్ని.
1: The first category are aquatic, second category amphibious.
0: అదే విధంగానే పరిపూర్ణమైనటువంటి యొక్క జీవతత్వాన్ని నిరంతరమును ఆత్మచింతనలోనే కాలమును గడిపేటువంటి యొక్క వ్యక్తులు, మహనీయులు, పుణ్యులు ఇలాంటి వారు కొంతమంది ఉంటారు.
1: However, there are certain noble souls, the great souls, who spend all the time in the investigation of the spirit or atma.
0: కాని ప్రాకృతమైనటువంటి జీవితాన్ని గడుపుతూ
1: they also lead a worldly life.
0: ఆధ్యాత్మిక జీవితంలో కొంతవరకు ప్రవేశించి
1: they also know the spiritual
0: thing. ఇదో అటు ఇటు టూ హార్స్ రేస్ మాదిరి కొంతవరకు జీవితాన్ని గడిపేటువంటి వాళ్ళు కొంతమంది ఉంటుంటారు.
1: There are some who live the life with both the things in view.
0: Two horse race. ప్రకృతి యందు ఒక కారు, ఆధ్యాత్మికమందు ఒక కారు.
1: One foot on the nature, another on the divine.
0: మరి కొంతమంది ఉంటుంటారు.
1: Next category.
0: ఈ ఆధ్యాత్మికమే వారికి గిట్టదు.
1: The next category.
0: దాని వాసన కూడా వాళ్ళకి ఏమాత్రం అనుభవించలేరు.
1: దే డోంట్ రిలీష్.
0: ఎందుకంటే గాఢమైన పరిచయం పట్టింది, అజ్ఞానం అనే పరిచయం.
1: బికాస్ దే ఆర్ సఫరింగ్ ఫ్రమ్ సివియర్ కోల్డ్ ఆఫ్ ఇగ్నోరెన్స్.
0: అలాంటి వాళ్ళకి ఈ సుగంధం అనేటువంటిది వాళ్ళకి ఏమాత్రం అనుభూతికి రాదు.
1: దేర్ఫోర్ దే డోంట్ రిలీష్ ఎనీ ఆఫ్ దిస్ ఫ్రాగ్రెన్స్.
0: కనుకనే ఆస్తిక నాస్తిక యాస్తిక యాస్తిక ఈ విధమైనటువంటి తత్వం లోపల ఉంటుంటారు.
1: దేర్ఫోర్ దే ఆర్ థీస్ అండ్ థీస్ అండ్ మిక్స్చర్ ఆఫ్ బోత్.
0: యోగి, జోగి, విరాగి, బైరాగి, తరాగి ఈ విధమైనటువంటి వారు అనేక రూపంలో జీవిస్తున్నారు.
1: We find the fluent, the renunciant and an ascetic and the one of pleasure. They lead such sorts of life.
0: కానీ అన్నింటికంటే కూడాను ఈ దివ్యమైనటువంటి ఒక మానవత్వం మనకు ప్రాప్తించింది.
1: We are gifted with the divine human life.
0: ఇది అందరికీ అన్ని జన్మంలోనా ప్రాప్తించేటువంటి ఇది కాదు.
1: It's not given to every
0: creature. ఎంత అదృష్టశాలులకు ఈ మానవత్వం ప్రాప్తించింది.
1: It's out of good fortune you are born as
0: a human being. జంతునాం నరజన్మ దుర్లభం. జన్మించినటువంటి దాంతో మానవ జన్మం చాలా ఉత్కృష్టమైనటువంటిది, సౌజన్యమైనటువంటిది, సౌశీల్యమైనటువంటిది.
1: It's only the human life which is rarest. The one of beauty and the one of fragrance.
0: ఇట్టి మాణిక్యం వంటి ఈ మానవత్వాన్ని మసిమగులు కమ్ముకునేటువంటి మూర్ఖులు కూడా ఉంటున్నారు ఈనాడు లోకంలో. మాణిక్యం విలువ తెలిస్తే టేబుల్ పైన పెట్టేస్తాడా?
1: If you really know the value of a gem,
0: would you keep it on the table?
1: Therefore, he just considers rather cheap and makes use of it simply.
0: కానీ నిజంగా దాని విలువనే చేస్తే గోడ్రేజ్ లో పెట్టి లాక్ చేస్తాడు.
1: If he knows the value of the gem or the diamond, he will keep it.
0: మొట్టమొదట ఆత్మతత్వం యొక్క విలువని మనం గుర్తించాలి.
1: దేర్ఫోర్ వీ షుడ్ నో ద వాల్యూ ఆఫ్ ఆత్మ ఆర్ ద సోల్.
0: నామ నిరూపణ మూల రతనతే, రత్నం యొక్క విలువని నీవు గుర్తించాలి.
1: యూ షుడ్ నో ద వాల్యూ ఆఫ్ ద డైమండ్.
0: నామ రతన జన పయో పయోరేమైని. నామరత్నము, ఈ తులసిదాసు ఈ నామరత్నమును గొప్ప పవిత్రమైనటువంటి ఒక మణివలే భావిస్తూ వచ్చాడు.
1: Saint Tulsidas considered the name of God as a precious gem, most valuable.
0: Idi evaru icharu?
1: Who gave it?
0: Idi kevalam daivanugrahamtho labhyamainatundide.
1: It's God's gift out of his
0: daivame ee ratnamu.
1: In fact, this precious gem is God himself.
0: Adi daivam daggara maatrame labhyam avutundi.
1: You can get it from God.
0: Mari ee market ku poyina, ee shop lo poyina ee labhyam ayyetundi kaadu.
1: It's not available anywhere in any shop or the market.
0: Niniki master God e.
1: God is the master of this diamond.
0: కనుకనే పరమాత్మని ఆశ్రయించినప్పుడే ఈ యొక్క రత్నం మనకు లభ్యమవుతుంది.
1: When once you surrender to God, you can
0: have ఈ రత్నం ఎట్టుకుంటాది తెలుసునా?
1: You know how it looks?
0: 1000 సూర్యుల యొక్క కాంతితో ప్రకాశిస్తూ ఉంటుంటాది.
1: It shines with all the brilliance of 1000 suns.
0: కానీ అది కూడా ఇంకా తక్కువే.
1: Yet it is much less.
0: ఆ యొక్క భగవత్ ప్రేమ ఎట్టుంటా తెలుసునా?
1: You know how the divine love is?
0: అమృతానికి పక్కలోపల భగవత్ ప్రేమని పెడితే అమృతము చప్పగా ఉంటుంటాదట, ఆ యొక్క ప్రేమ మరింత మధురంగా ఉంటాదట.
1: ఇఫ్ యూ కీప్ దట్ నెక్టర్ అమృత బై ది సైడ్ ఆఫ్ ద డివైన్ లవ్, ఇట్ విల్ బి ఇన్సిపిడ్, టేస్ట్లెస్.
0: కనుకనే తులసిదాస్ చెప్పాడు.
1: సో తులసిదాస్
0: వచనం మధురం,
1: ఇస్ ద టాక్ ఇస్ స్వీట్,
0: నయనం మధురం,
1: ద ఐస్,
0: హస్తం మధురం,
1: హ్యాండ్,
0: హృదయం మధురం,
1: హార్ట్,
0: శ్రవణం మధురం,
1: ఇయర్,
0: మధురాధిపతే మధురం మధురం.
1: హీ ఇస్ ది స్వీటెస్ట్ ఆఫ్ ఆల్ ది స్వీట్.
0: నీ యొక్క శ్రవణమే ఆనంద మధురము.
1: ఇన్ ఫ్యాక్ట్ లిసనింగ్ టు యు ఇస్
0: నీ యొక్క వాక్య మధురమైనటువంటిది.
1: యువర్ వెరీ టాక్ ఇస్ స్వీట్.
0: నీ యొక్క హృదయమే మధురమైనటువంటిది.
1: యువర్ హార్ట్ ఇస్ ఆల్
0: నీ హస్తమే పరమ మధురమైనటువంటిది.
1: యువర్ హ్యాండ్
0: అంతా మధురమే.
1: ఎవ్రీథింగ్ ఇస్ స్వీట్.
0: నా కసిక పర్యంతం కూడా సంచరించేటువంటి సమస్త రక్తం కూడా మధురమైనటువంటిది.
1: Entire blood that circulates from top to toe is sweet.
0: ఇట్టి సత్యాన్ని గుర్తించినటువంటి వ్యక్తులు ఈ లౌకికమైన భౌతికమైన ప్రాకృతమైన అనిత్యమైన అశాశ్వతమైన క్షణభంగురమైనటువంటి ఈ జగత్తును ఎవరు ఆశిస్తారు?
1: Those who have got this complete faith in the divine love will never relish this ephemeral transient world which is just momentary.
0: కాని ఆ రుచి తెలియనటువంటి వాడు ఇదే ఆశిస్తాడు.
1: Those that do not know the taste of the divine love, they want this.
0: కారణం ఏమిటి?
1: Why?
0: జన్మ జన్మాల యొక్క కర్మ యొక్క ప్రాప్తి చేతని ఈ యొక్క జ్ఞానహీనుడైపోయి ఉన్నాడు.
1: ఇట్ ఇస్ బికాస్ ఆఫ్ ది ఎఫెక్ట్స్ ఆఫ్ ది పాస్ట్ లైఫ్.
0: ఈనాటి మానవుడు ధనము కోసం ప్రాకులాడేటువంటిది, ఉద్యోగం కోసం ప్రాకులాడేటువంటిది, అధికారం ప్రాకులాడేటువంటిది అధికమైపోతూ వస్తుంది. కానీ దైవం కోసం ప్రాకులాడటం ఎక్కడా కనిపించడం లేదు.
1: టుడే వీ స్ట్రగుల్ హార్డ్ టు ఎర్న్ మనీ ఫర్ ఎన్ ఎంప్లాయ్మెంట్ అండ్ ఫర్ పొజిషన్, అండ్ వీ డోంట్ స్ట్రగుల్ హార్డ్ టు హ్యావ్

0: లేదు.
1: యు మే డిక్లేర్ విత్ ఆల్ ద ప్రైడ్ దట్ యు ఆర్ ఎఫ్లుయెంట్ అండ్ రిచ్ ఎనఫ్, బట్ దేర్ ఇస్ నో పీస్ ఆన్
0: ఎర్త్. విద్య ఉన్నదని విర్రవీగిన గాని,
1: యు మే ప్రైడ్ యువర్ సెల్ఫ్ బికాస్ ఆఫ్ ఎడ్యుకేషన్,
0: ఉడమియంది సుమంత శాంతి లేదు.
1: దేర్ ఇస్ నాట్ ఈవెన్ ఎ ట్రేస్ ఆఫ్ పీస్ ఆన్ ఎర్త్.
0: ధన ధాన్యములు కలిగి ధర్మగుణం పుడమియంది సుమంత శాంతి లేదు.
1: యు మే బి ది వన్ ఆఫ్ చారిటీ విత్ ఆల్ ద గ్రెయిన్ అండ్ ద మనీ, బట్ యు ఆర్ దేర్ ఇస్ నో పీస్.

0: There is peace only at one place.
1: Adiye chittamanu mandiramu.
0: That peace is present in the temple of heart.
1: Mandiramlo untundi adi shanti.
0: There is peace in the temple of our heart.
1: Outside emtundi shanti. Peace. Anta peace. Peace is here.
0: We say peace, but everything is pieces only. Peace is within.
1: In fact, if you just work for the true
0: peace, money also will be
1: after you. The
0: wealth and
1: prosperity. All the pleasure
0: the position
1: of authority. You don't need it.
0: You don't need to step forward, the very heaven will fall at your feet.
1: Even heaven.
0: What is heaven?
1: Abba. Then the bed vesconi, air conditioned bed coni, manch pillow vesco, metaganidrabot, idi hai, idi swargamu. Even iswargamu, papa swargamu.
0: We think the heaven meant the Dunlop bed and air conditioned room.
1: Manch about the commitment to Serena Manufistunikani, new Kadigada.
0: This heaven is experienced by this body, but not your true self.
1: Panchabhautikamu durbalamaina kayambu yeppudu vidachedi erukaledu.
0: This physical body is so weak, when it drops down, you know not.
1: Satavarshamuladaka mitamu jeppiri kani. Satavarshamuladaka mitamu jeppiri kani. Nammarada mata.
0: Though they have stipulated lifespan over 100 years, you cannot have faith in it. Either in childhood, or at an young age, or old age, or advanced age,
1: Adavino,
0: the town of
1: Hudaka Majambuno,
0: or the midst of water. When you are going to die, you cannot say,
1: Maraname Nishchayamu.
0: Death is certain.
1: Dehamunantalo Tanu Teliyavalayu.
0: While alive, one should know oneself. This is the thing we should know.
1: Manavatvanni manaku prasadinchadu devamu.
0: God has given this human life.
1: Manavatvanni visheshtatanu gurtinchali.
0: We should know the significance of human life.
1: Jeevitamanta grandhalu chadutu pothe inga aashadinchedi eppudu.
0: If we spend all the time just merely reading and reading, when do we experience?
1: Emi prayojanam ledu.
0: No use at all.
1: Kanukane.
0: So.
1: ఈ కాలము ఒక క్షణమైనా మనకు చేతిలో నిలిచేటువంటిది కాదు.
0: All the time would not be with
1: you. ఎప్పుడు ఎక్కడ ఏ క్షణమో.
0: When, where and what moment.
1: దీనిని నిశ్చయంగా ఉంచుకొని మన కర్తవ్యాన్ని నిర్వర్తించుకుంటూ పోవాలి.
0: Know that death is certain and discharge your duty in full awareness of it.
1: ఎందుకు పరులంతా మనం బెగ్ చేయాలి.
0: Why should we beg others?
1: అందరికీ అందించేటువంటి భిక్షకుడైనటువంటి వాళ్ళని ప్రతి ఒక్కరు కూడా భిక్షకులే.
0: In fact, everyone is a beggar.
1: అందరికీ ప్రసాదించేటువంటి భగవంతుడు ఒక్కడే అధికారి.
0: There's only one giver, God himself.
1: అతనొక్కడే మాస్టర్.
0: He is the only master.
1: అందువల్లనే
0: so,
1: తులసిదాస్ కూడా చెప్పాడు.
0: తులసిదాస్ ఆల్సో సేడ్
1: తన ఇంటికి రాజు పంచభాప్యం అంతా కూడా పంపించినప్పుడు, దనకనక వస్తు వాహనాదులు పంపించినప్పుడు ఎవరికి ఇవ్వమని చెప్పారు? అనాథుడికి ఇవ్వమని చెప్పాడు.
0: When king has sent all those things that convenience and comforts needed to him, and king wanted those to be given to the poor law.
1: అనాథుడు కాదు, నాకు నాథుడు ఉన్నాడు శ్రీరామచంద్రుడు.
0: He said, I am not anath, I am not the poor law, and I have got a
1: master. నాథుడు లేడు, అతని గుండబై ఇవ్వండి.
0: Rama has no master above him, you give him.
1: అనాథ నాథ నాథనికి నాథ అనాథ నాథ. ఎవరికి నాథుడు? నాథులకు నాథుడు, అనాథనాథుడు అతనే భగవంతుడు.
0: గాడ్ ఈస్ ది మాస్టర్ ఆఫ్ మాస్టర్స్ అండ్ ద రిఫ్యూజ్ ఆఫ్ ది ఫోర్ లార్డ్.
1: రామ భజన కరవో ఏం చేయాల, రామ భజన కర.
0: థింక్ ది గ్లోరీ ఆఫ్ రామ.
1: దానికి ఉండినంత యొక్క ఫలితము, దానిలో లభించేటువంటి యొక్క ఫలితము మరొక దాంట్లో లేదు.
0: ద రివార్డ్ యూ గెట్ బై చాంటింగ్ రిపీటింగ్ హిస్ నేమ్, యూ డోంట్ గెట్ ఎనీవేర్ ఎల్స్.
1: అలాంటి భగవత్ నామాన్ని మన హృదయంలో భద్రం చేసుకోవాలి.
0: లెట్ us ట్రెజర్ గాడ్స్ నేమ్ ఇన్ అవర్ హార్ట్.
1: ప్రపంచకు సంబంధమైన నీ కర్తవ్యాలు నీవు నిర్వర్తించుకో.
0: లెట్ us డిశ్చార్జ్ అవర్ వరల్డ్లీ డ్యూటీస్.
1: నేను నీవు వదలనక్కర్లేదు.
0: డోంట్ గివ్ అప్ ఎనీథింగ్.
1: అయితే
0: హౌఎవర్
1: నీవు మనిషి అనేటువంటి భావాన్ని మాత్రం నువ్వు వదలాలి.
0: But have the feeling that you are not merely a human.
1: Neevu manushi kaadu.
0: You are not a human.
1: Neevu todukkunna buskoti idi dehamu.
0: After all, the body is a vesture. Buskoti.
1: Ilanti buskotulu enni marchinavo.
0: You might have changed a number of them earlier.
1: Idi kaadu. Death is the dress of the life ani.
0: Death is the dress of life.
1: Ee dehamku neevu aashapadutunnavu.
0: You just rely by the on the body.
1: Neevu deham kaadu.
0: You are not the body.
1: I am God. Nenu Brahma. Aham Brahmasmi. Ee yokka vishayanni స్వప్నంలో కూడా నువ్వు మర్చకుండా చూసుకోవాలి.
0: యు షుడ్ నెవర్ ఫర్గెట్ ఈవెన్ ఇన్ డ్రీమ్ దిస్ స్టేట్మెంట్ దట్ యు ఆర్ గాడ్.
1: యు బ్రహ్మ స్వరూపులే.
0: ఆల్ ఆర్ డివైన్.
1: బ్రహ్మకు రెండో పదార్థమే లేదు.
0: నాట్ టు ఓన్లీ
1: ఏకం ఏవ అద్వితీయం బ్రహ్మ. నాట్ టు ఓన్లీ వన్. అలాంటి బ్రహ్మతత్వాన్ని మనం పొంది కూడాను ఇంత అల్పత్వాన్ని మనం అనుభవిస్తున్నామంటే నిజంగా ఇది నొసటం రాసి నవ్రాత కన్న కలద అనూరేండు చింతిల్లి నన్ను.
0: Being so mighty and powerful, being Brahman yourself, but we consider ourselves so mean and low.
1: Yeniti unnanu keenuni gunambu manaledu.
0: In spite of all acquisition of knowledge, a mean man would never give up his mean habit.
1: Chaduva tarkavadame kani purna gnanam eppudu pondaledu.
0: After all, this education will lead you to argumentation but not the total knowledge.
1: Ee bhautikamaina laukikamaina prakrutamaina anityamaina ashashvitamaina chaduvu chadivi chadivi chavanga netiki chauleni chaduvu chaduvavalayu.
0: What is the fun of acquiring this physical, ephemeral, transient, secular knowledge? You should study so as to be immortal.
1: అంధుడగువాడు ఎవ్వడి అవని ఎందు ధర్మరాజు క్వశ్చన్ వేశాడు.
0: ధర్మరాజు అప్పుడే క్వశ్చన్, హూ ఇస్ ద బ్లైండ్ మ్యాన్ ఆన్ ఎర్త్.
1: ఎవరికి యక్షునికి క్వశ్చన్ వేశాడు.
0: అప్పుడే క్వశ్చన్ టు యక్ష.
1: అంధుడగువాడు ఎవ్వడి అవని ఎందు
0: ఆన్ ఎర్త్ హూ ఇస్ ద బ్లైండ్ మ్యాన్.
1: ఆ యక్షు చెప్పాడు,
0: యక్ష సెడ్,
1: చదువు గల్గి చెడు గుణము విడువని వాడు.
0: ది వన్ దో
1: చదువుకొని కూడాను చెడ్డ గుణాన్ని విడిచినటువంటి వాడు అంధుడు అన్నాడు.
0: ఎన్ ఎడ్యుకేటెడ్ మ్యాన్ హూ విల్ నాట్ గివ్ అప్ హిస్ బ్యాడ్ క్వాలిటీ ఈజ్ ద బ్లైండ్ మ్యాన్.
1: ఈ విధంగా చదువు ఉండినప్పుడు దానిని సరైనటువంటి స్థితిలో మనం ఉపయోగించుకోవాలి.
0: ఆల్ ద నాలెడ్జ్ యూ హ్యావ్ మస్ట్ బి
1: చెడు గుణములు దూరం నెట్టివేయాలి.
0: వీ షుడ్ గివ్ అప్ ఆల్ ద బ్యాడ్ క్వాలిటీస్.
1: అది ఏ త్యాగం అన్నారు.
0: దట్ ఈస్ సాక్రిఫైస్.
1: త్యాగం అంటే ఏమిటి?
0: వాట్ ఈస్ సాక్రిఫైస్?
1: ఇల్లు వాకిలి ఆలు బిడ్డలు ఆస్తి పాస్తులు అన్ని వదిలిపెట్టిపోవటం కాదు.
0: నాట్ టు రన్ అవే ఫ్రమ్ ద వైఫ్ అండ్ చిల్డ్రన్ అండ్ ద ప్రాపర్టీ.
1: మనసునందున్న దుర్భావము వీడి
0: గెటింగ్ రిడ్ ఆఫ్ బ్యాడ్ ఫీలింగ్స్ ఇన్
1: అశాంతి ప్రేమలం మరిచిపోయి
0: ఫర్గెటింగ్ ఆల్ ది ఈవిల్ ప్రొపెన్సిటీస్ అండ్ నేచర్.
1: ఇట్టి గుణములు వీడినే త్యాగమగును.
0: టు గివ్ అప్ సచ్ క్వాలిటీ ఇట్సెల్ఫ్ ఇస్ సాక్రిఫైస్.
1: అదియే నిజముగా యోగమగును.
0: దట్ ఈస్ ట్రూ యోగా ఆర్ స్పిరిచువల్ ప్రాక్టీస్.
1: ఆ యోగమే సుకర్మ కౌశలం.
0: దట్ ఈస్ రియల్ యోగా విచ్ హాస్ టు బి డన్ విత్ ఆల్ ద స్కిల్ అండ్ ద టాలెంట్.
1: మనం తెలుసుకోవాలి.
0: దట్ వి హావ్ టు నో.
1: మనలో ఉన్న దుర్గుణాన్ని దూరం చేయాలి.
0: వి హావ్ టు గివ్ అప్ ఆల్
1: దుర్భ్యాసాన్ని దూరం చేయాలి.
0: బ్యాడ్ హ్యాబిట్స్
1: దురాలోచనలు దూరం చెప్పాలి.
0: బ్యాడ్ థింకింగ్.
1: అటువంటి వాడి దగ్గర భగవంతుడు పరిగెత్తి పరిగెత్తి పరిగెత్తి వస్తుంటాడు.
0: అండ్ గాడ్ విల్ రన్ ఆఫ్టర్ యు సచ్ ఎ మ్యాన్ హూ గివ్స్ అప్ ద బ్యాడ్ క్వాలిటీ.
1: ఈ భగవంతుణ్ణి ప్రేమించేటువంటి వ్యక్తిని భగవంతుడు అమితంగా ప్రేమిస్తూ వస్తాడు.
0: ద వన్ హూ లవ్స్ గాడ్ విల్ బి లవ్డ్ బై గాడ్ మచ్ మోర్.
1: ఒకానొక సమయంలో చెప్పింది, నేను భక్తునికి రుణపడ్డాను అన్నాడు భగవంతుడు.
0: గాడ్ ఎట్ వన్ టైమ్ సెడ్ ఐఎమ్ ఇండెటెడ్ టు మై డివోటీ.
1: ఎవరితో?
0: టు హూమ్ హెస్ ఇట్?
1: లోకరీతిగా అంతా పార్వతితో అన్నారు. కానీ పార్వతి అంటే ఎవరు? ప్రకృతే పార్వతి.
0: In the world it is said that this addressed to Parvati. Parvati is
1: nature. Nenu bhaktunaku runastudayyanu ani.
0: God says that he is indebted to his devotee.
1: Emti runamu?
0: What is this?
1: Vandagiri e baaki teeskunnavu?
0: What is that he has taken loan from him?
1: Vaadu nannu premistunnadu. అంత విలువైనటువంటిది నాకు ఇస్తున్నాడు కనుక అతనికి నేను మోక్షం అనేటువంటి యొక్క ఇంట్రెస్ట్ తో వడ్డీతో అతనికి చెల్లించాలి.
0: Here is a devotee who loves me. And now I should pay him back with interest by granting
1: him a loan. Interest elantidi 18% 14% ee bank lo ichetvanti oka percentage kaadu idi 100%. అక్కడ వడ్డీతో ఇచ్చేసేస్తారు.
0: వాట్ సార్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్ దట్ గాడ్ పేస్ టు ఎవ్రీ డివోటీ, నాట్ బ్యాంక్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్.
1: కాచుకుంటాడు భగవంతుడు.
0: గాడ్ ఇస్ సో రెడీ విత్ గ్రేస్ ఇన్ఫినిట్.
1: కానీ ఆ సత్యం మీకు తెలియదు.
0: బట్ వీ డోంట్ నో ద ట్రూత్.
1: ఆ రహస్యం మీకు తెలియదు.
0: వీ డోంట్ నో ద సీక్రెట్.
1: అందువల్లనే ఈ భగవంతుని ప్రేమ ఇట్టిది అట్టిదని ఎవరు వర్ణించగలరు?
0: హూ కెన్ మెజర్ ద డివైన్ లవ్?
1: ఇట్టిది అట్టిది ఎట్టిది అంటూ మీరు ఎవరు వర్ణించగలరు? ఎవరు వర్ణించగలరు?
0: హూ కెన్ డిస్క్రైబ్ గాడ్?
1: అక్కడ అక్కడ ఎక్కడ చూసినా ఒక్కడే ఆత్మలో మక్కువ అయి ఉన్నాడు.
0: హియర్ దేర్ అండ్ ఎవ్రీవేర్ ఓన్లీ వన్ గాడ్ ప్రెసెంట్.
1: అది అనిబిసెంట్ కూడా చెప్పింది.
0: దట్స్ వాట్ అనిబిసెంట్ సెడ్.
1: ఆమె బ్రిటిష్ లేడి.
0: ఇట్ ఇస్ ఎ బ్రిటిషర్.
1: ఈమెరా ఇండియా లోపల ప్రతి ఒక్కడూ భగవంతుడు భగవంతుడని సత్యాన్వేషణ లోపల ప్రయాణమైపోతున్నాడు.
0: హౌ ఇస్ ఇట్ ఇన్ ఇండియా ఎవ్రీవన్ ఈజ్ ఇన్ సర్చ్ ఆఫ్ ట్రూత్? హి ట్రావెల్స్ ఇన్ ది
1: నిజముగా ఇది భక్తుడు భగవంతుని వెతుకుతున్నాడా లేక భగవంతుడు భక్తుని వెతుకుతున్నాడా?
0: ఇస్ ఇట్ ద డివోటీ హూ ఇస్ ఇన్ సర్చ్ ఆఫ్ గాడ్ ఆర్ గాడ్ ఇస్ ఇన్ సర్చ్ ఆఫ్ డివోటీ?
1: ఎక్కడ చూచినా ఉండినటువంటి భగవంతుని వెతికేది ఎందుకు?
0: వెన్ గాడ్ ఇస్ ఎవ్రీవేర్ వేర్ డు యు సర్చ్ ఫర్ హిమ్?
1: కాబట్టి ఎక్కడ చూసినా నిజమైన భక్తుడు కనిపించటం లేదు, కనుక నిజమైన భక్తుడిని భగవంతుడే వెతుకుతూ వస్తున్నాడు.
0: సో దేర్ ఇస్ నో ట్రూ డివోటీ ఇన్ ది స్ట్రిక్ట్ సెన్స్ ఆఫ్ ద టర్మ్ అండ్ ద వర్డ్. దేర్ఫోర్ గాడ్ ఇస్ ఇన్ సర్చ్ ఆఫ్ ట్రూ డివోటీ.
1: ఈ భక్తి ప్రపత్తులు ఎంత నాటకమాడతారు, ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ స్టార్, హౌ ఐ వండర్ వాట్ యు ఆర్, ఎంత మెరుస్తారు నా ముందు. పాపం బహు పని చేసి ఫలమాపద కలిగిన రోసి, కాపాడం నేనంచు కడు నాపైన లేదరోయి.
0: యు కమిట్ ఎ సిన్ అండ్ యు హావ్ టు ఫేస్ ది కాన్సిక్వెన్సెస్ ఆఫ్ యువర్ ఓన్ యాక్షన్, బట్ యు బ్లేమ్ గాడ్ వెన్ యు సఫర్.
1: పాపం బహు పని చేసి
0: యు కమిట్ ఎ సిన్,
1: ఫలం ఆపద కలిగిన రోసి,
0: అండ్ యూ జస్ట్
1: కాపాడు దేవుడు అనొచ్చు, దేవుని పైన మురుగుతుంటారు.
0: బట్ యు సే ఓ గాడ్ యు డోంట్ ప్రొటెక్ట్ మీ అండ్ యు బ్లేమ్ హిమ్ గాడ్.
1: ఏమైనా అర్థం ఉందా?
0: ఇస్ దేర్ ఎనీ మీనింగ్ ఇన్ దట్?
1: ఇలాంటి వారంతా భక్తులని చెప్పడానికి వీలవుతుందా?
0: కెన్ సచ్ ఎ పర్సన్ కాల్ హిమ్ సెల్ఫ్ ఎ
1: డివోటీ?
0: భక్తి,
1: దానికి ఇంకేమాత్రం కామా లేదు, ఫుల్ స్టాప్.
0: భక్తి, దేర్ ఇస్ నో కామా దేర్, ఫుల్ స్టాప్.
1: భగవంతునికి అర్పితమే భక్తి.
0: టోటల్ సరెండర్ టు గాడ్ ఇస్ డివోషన్.
1: అంతా భగవంతుండే.
0: ఎవ్రీథింగ్ ఇస్ గాడ్స్.
1: రెండవది లేనే లేదు.
0: దేర్ ఇస్ నో సెకండ్.
1: రెండవది ఉంటే కదా దానికి స్థానం కావాలి.
0: ఇస్ ద వన్ వితౌట్ ద సెకండ్.
1: అదే చెప్పాను కదా, రాధ కూడా అట్టే చెప్పింది. కనుక రెండో స్థానమే లేదు అక్కడ.
0: సో దేర్ ఇస్ నో సెకండ్ టు ద డివైన్.
1: కనుక భగవంతుని నిరంతరం కూడా నువ్వు స్మరించడం అంటే ఏమిటి? నేనే బ్రహ్మ, నేనే బ్రహ్మ, నేనే బ్రహ్మ. ఈ యొక్క యథార్థమైనటువంటి యొక్క తత్వాన్ని మీరు నిరంతరము మరవకుండా జపించాలి.
0: Chanting God's name meant the total faith that you are God, you are God.
1: I am so and so, so and so. దేహానికి పెట్టిన పేర్లు చెప్పుకుంటూ నీకు తిరుగుతున్నారు, చాలా దగా పని.
0: యూ ఇంట్రొడ్యూస్ యువర్ సెల్ఫ్, ఐఎమ్ సో అండ్ సో ద నేమ్ యువర్ క్రిస్టియన్.
1: నువ్వు చెప్పుకునే నేను పలాని రామయ్య.
0: యు సే ఐఎమ్ రామయ్య.
1: కానీ నీ దేహం పేరు రామయ్య, కానీ నీవు రామయ్య కాదే.
0: రామయ్య ఇస్ ద నేమ్ ఆఫ్ యువర్ బాడీ బట్ నాట్ యూ.
1: కానీ దేహం పేరు చెప్పుకుని బ్రతుకుతున్నావు.
0: బట్ యూ క్యారీ అవుట్
1: ది దేహం. అనిత్యమైనటువంటిది.
0: ద బాడీ ఇస్ టెంపరీ.
1: నీటి బుడగ వంటిది.
0: ఇట్స్ ఆల్సో జస్ట్.
1: ఎప్పుడు ఈ బుడగ చనిపోతుందో.
0: ఇట్స్ లైక్ వాటర్ బబుల్, వెన్ ఇట్ వుడ్ ఫేడ్ అవే.
1: కనుక నీవు చెప్పుకొని తిరగవలసింది ఏమిటి? నేను బ్రహ్మ, అహం బ్రహ్మాస్మి, అహం బ్రహ్మాస్మి. ఎక్కడైనా తిరుగు, నీకు తప్పక జయమవుతుంది.
0: సో యూ షుడ్ ఇంట్రొడ్యూస్ యువర్ సెల్ఫ్ యాజ్ గాడ్. యూ మే గో ఎనీవేర్.
1: దానిని నీవు విశ్వసించాలి.
0: You should have full faith in
1: అప్పుడే భగవంతుడు సర్వత్ర నీలో సాక్షాత్కరింపజేస్తుంది.
0: And then you will find the manifestation of the divinity all over.
1: ప్రేమ స్వరూపులారా,
0: embodiments of love.
1: నిత్యము మీకు ఈ దేహ సంబంధమైనటువంటి ఒక విరక్తిని గురించి చెప్తుంటే కొంతవరకు మీకు చాలా బాధగా ఉండవచ్చును, కానీ ఇది ఏ సత్యం? మీ మెప్పుల కోసమే నేను ఇది రాలేదు.
0: As Bhagavan is speaking,
1: సత్యాన్ని చెప్పడం నా కర్తవ్యం.
0: About the detachment, you may feel
1: sorry. సత్యాన్ని కూడా నువ్వు ఆచరించడం మీ కర్తవ్యం.
0: But Bhagavan speaks of truth and observance of the truth is our duty.
1: ఇక్కడ నాలుగు రకమైనటువంటి సాధన ఉంటుంది.
0: Here there are four spiritual paths.
1: దాసుడైనటువంటి వాడు,
0: the one who is a servant of God.
1: భూశుభ్రత ఒకటి.
0: శుభ్రత.
1: భూశుభ్రత.
0: The clean భూశుభ్రత.
1: రెండవది.
0: Second.
1: భావశుభ్రత.
0: And the clean thoughts.
1: మూడవది దేహ శుభ్రత.
0: The cleanliness of the body.
1: నాలుగవది ఆత్మ శుభ్రత.
0: The one, the purity of the spirit.
1: ఏమిటి ఈ శుభ్రత?
0: What is this?
1: భగవంతుడు సర్వత్రా ఉంటున్నాడు.
0: God is everywhere.
1: అనేటువంటి సత్యాన్ని గురించి, సత్యాన్ని విశ్వసించి అన్ని ప్రదేశములు పరిశుద్ధంగా చేసుకుంటూ పోవాలి.
0: విత్ ద ఫీలింగ్ ద గాడ్ ఈస్ ఎవ్రీవేర్ వీ షుడ్ కీప్.
1: అందులో శారీరకంగా మీ ప్రత్యక్షంగా మీరు గోచరించేటువంటి ప్రదేశంలో మరింత శుభ్రంగా ఉంటుండాలి.
0: ఆల్ దట్ యు సీ అరౌండ్ యూ షుడ్ బి క్లీన్.
1: స్వామి ఉంటున్నాడు, స్వామిని చోటంతా శుభ్రంగా ఉంటుండాలి, నిశ్శబ్దంగా ఉంటుండాలి, నిర్మలంగా ఉంటుండాలి. నిర్మోహంగా ఉంటుండాలి, నిరహంకారంగా ఉంటుండాలి. ఇదియే భూశుభ్రత.
0: స్వామి ఈజ్ హియర్, సో ఎవ్రీథింగ్ షుడ్ బి నీట్, ఎవ్రీథింగ్ షుడ్ బి ప్యూర్, ఎవ్రీథింగ్ షుడ్ బి ఈగోలెస్.
1: ఇంకా భావశుభ్రత
0: అండ్ ద ప్యూరిటీ ఆఫ్ థాట్.
1: ఈ భావం ఎట్టిదిగా ఉండాలి?
0: వాట్ సార్ట్ ఆఫ్ ఫీలింగ్ షుడ్ యూ హ్యావ్?
1: భగవంతుడు సర్వవ్యాపకుడు,
0: గాడ్ ఈజ్ ఎవ్రీవేర్,
1: కరుణాస్వరూపుడు,
0: అండ్ హీ నోస్,
1: ప్రేమ ప్రకాశకుడు,
0: అండ్ హిస్ మేనిఫెస్టేషన్ ఆఫ్ లవ్,
1: ఇతను కేవలము అగమ్య గోచరుడు,
0: అండ్ హీ
1: అప్రమాణుడు,
0: బియాండ్ ఆల్ మెజర్
1: స్వరూపుడు. ఈ విధమైనటువంటి భావంతో అతన్ని నిరంతరము స్థితింటూ రావాలి.
0: యూ షుడ్ ఆల్వేస్ థింక్ ఆఫ్ గాడ్ బియాండ్ ఆల్ మెజర్, బియాండ్ ఆల్ కంపారిజన్.
1: ఆ రూపం నీకు సాక్షాత్కరింపజేస్తుంది.
0: యూ మే కాల్ హిమ్ ఇన్ ఎనీ నేమ్, హీ విల్ మేనిఫెస్ట్ ఇన్ దట్ నేమ్.
1: ఇంకా దేహ శుభ్రత
0: అండ్ ద క్లీన్నెస్ ఆఫ్ ద బాడీ.
1: అనగా ఏమిటి?
0: వాట్ డస్ ఇట్ మీన్?
1: భగవంతుని దేహము సర్వత్రా ఉండేటువంటిది.
0: As the divine form is everywhere.
1: సేవలు అతనికి ఏది అవసరమో
0: వాట్
1: దాన్ని మనం శుభ్రం చేసుకుంటూ రావాలి.
0: వాట్ ఆల్ దట్ హీ నీడ్స్ వీ షుడ్ కీప్ దట్ క్లీన్.
1: ఎక్కడ తింటాడు, ఎక్కడ పండుకుంటాడు, ఎక్కడ తింటున్నాడు, అతనికి అనుకూలమైనటువంటివన్నీ వడ్డించటము, ఇంకే విధమైన ఆహారాన్ని అందించటము, అతనికి సరైన సేవ చేయటం, ఇలాంటివంతా చేయటము, ఇది ఏ దేహ శుభ్రత అన్నారు.
0: Therefore what he needs, where he sleeps, where he sits, everything should be clean.
1: ఆత్మశుభ్రత అంటే ఏమిటి?
0: వాట్ యు మీన్ ద ప్యూరిటీ ఆఫ్ ద సోల్?
1: సర్వత పాణిపాదం తత్సర్వతోచి శిరోముఖం సర్వత స్మృతిమల్లోకి సర్వమావృత్తి స్థితి.
0: గాడ్ ఈస్ ఎవ్రీవేర్, ద ఆల్ హ్యాండ్స్ ఆర్ హిస్, ఆల్ హెడ్స్ ఆర్ హిస్, ఆల్ ఫీట్ ఆర్ హిస్.
1: స్థానమే లేదు,
0: దేర్ ఇస్ నో ప్లేస్ వితౌట్ హిమ్.
1: ఎవరికి సేవ చేసినా ఆత్మకే స్థానం. సేవ చేయటము,
0: హూమ్ సో ఎవర్ యు సర్వ్, ఇట్ అమౌంట్స్ టు సర్వీస్ టు స్పిరిట్.
1: ఎవరితో నీవు ఆనందాన్ని అనుభవించి, అదే దైవం యొక్క ఆనందము.
0: ఆల్ ద బ్లిస్ ఇస్ గాడ్.
1: నిజమైన ఆనందం దైవంతో మాత్రమే ఉంటుంది, కానీ అన్యులతో మనకు చిక్కదు.
0: True happiness lies in the union with God.
1: అమ్మా నాన్న బిడ్డలు భార్య పిల్లలు ఇవన్నీ కూడాను క్షణికమైనటువంటి ఆనందాలు.
0: All the body relationships, the father and the mother, that's of momentary.
1: కానీ నిత్యానందం ఒక దైవంతోనే మాత్రమే ఉంటుంది.
0: The eternal bliss you get from God.
1: అట్టి ఆనందానికి సేవ చేయాలి.
0: We should serve the embodiment of
1: this. అది ఆత్మ సేవ.
0: That is service to the spirit.
1: ఈ విధమైనటువంటి ఒక మానవత్వాన్ని నిత్య జీవితంలో ఈ క్రియలతో మనం అభివృద్ధి గావించుకుంటూ పోతే నిజముగా మనకంటే ముఖ్యమైనటువంటి, మనకంటే మించినటువంటి దైవత్వం ఇంకోటి లేనే లేదు.
0: In fact, we follow these sacred acts.
1: మీరందరూ దైవస్వరూపులే.
0: You are all divine.
1: కానీ ఆ సత్యాన్ని విశ్వసించి దైవ స్వరూపంలో దైవం యొక్క గుణములే మనం ప్రవర్తనలో ఉంచాలి, ప్రవహించప చేయాలి, మన నిత్య జీవితంలో ప్రవర్తించాలి అనేటువంటి భావాలు మనలో రావాలి.
0: With a total faith that you are God, all your actions must be godly, your thoughts must be godly, your conduct must be divine.
1: Bhajana bina sukha shanti nahi.

0: ప్రేమస్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్,
0: మహాభూతముల పంచీకృతం వల్లనే కర్మ జరగటం చేత స్థూల శరీరం ఏర్పడుచున్నది.
1: బికాస్ ఆఫ్ ది యాక్టివిటీ ఆఫ్ ది ఫైవ్ ఎలిమెంట్స్ ది గ్రాస్ బాడీ ఈజ్ మేడ్.
0: సుఖ దుఃఖములకు ఈ శరీరమే మూల కారణంగా ఉంటున్నది.
1: ఫర్ ది ప్లెజర్ అండ్ పెయిన్ ది బాడీ ఇస్ రెస్పాన్సిబుల్.

ఏది తెలియక సర్వంబు తెలియబడదో. అట్టి పరతత్వమెరి

0: that if it is known, everything else will be known. That if it is not known, the other things will not be known. It is only the human being who knows this spirituality.
1: మానవ జీవితములు ప్రతి మానవుడు కూడా నువ్వు గుర్తించవలసినటువంటి విషయము స్థూల సూక్ష్మ కారణ మహాకారణ తత్వాన్ని అర్థం చేసుకోవాలి.
0: ద మెయిన్ రెస్పాన్సిబిలిటీ ఇన్ దిస్ హ్యూమన్ లైఫ్ లైస్ ఇన్ అండర్స్టాండింగ్ ద మీనింగ్ ఆఫ్ ద గ్రాస్ సటిల్ కాజల్ అండ్ సూపర్ కాజల్ బాడీ.
1: అప్పుడే ఈ ప్రపంచం యొక్క వ్యవహారం అంతే కూడాను మానవులకు అర్థం కాగలదు.
0: దెన్ ఓన్లీ మ్యాన్ విల్ బి ఏబుల్ టు అండర్స్టాండ్ ద మిస్టరీ ఆఫ్ లైఫ్.
1: మానవుడనగా ఏమి, ప్రపంచమనగా ఏమి, జీవతత్వము దైవత్వములకు ఉండేటువంటి సంబంధ బాంధవ్యం అనేటువంటిది ఏమి అనేటువంటి విషయాన్ని చక్కగా బోధపడుతుంది.
0: దెన్ ఓన్లీ ఇట్ విల్ బి క్లియర్లీ అండర్స్టూడ్ the answers for questions like this: who is man, who is God, what is world, what is the relationship between the individual and the divine.
1: Bhautika shariramu jadamu,
0: the physical body is inert.
1: Idi kevalamu padarthamulu yokka cheriga cheta yerpadetuvantadi.
0: This is formed because of the combination of matter,
1: inumu sabbu సున్నము నీరు సీసము ఈ పదార్థముల యొక్క చేరిక చేతనే ఈ దేహం ఏర్పడుతున్నది.
0: ద బాడీ హ్యాస్ గాట్ ద మెటీరియల్ సచ్ యాస్ ఐరన్ ద సోప్ లైమ్ వాటర్ అండ్ సిలికన్.
1: కనుక దీనికి స్థూల శరీరము జడము అని పేరు వచ్చినది.
0: ఫర్ దట్ రీజన్ ద ఫిజికల్ బాడీ ఈజ్ ఇనర్ట్.
1: ఇంకా సూక్ష్మ శరీరము ఇది మాయా స్వరూపము.
0: దెన్ ద సటిల్ బాడీ హ్యాస్ ద ఫార్మ్ ఆఫ్ ఇల్యూజన్.
1: స్వప్నావస్థ యందు మనసు తనను తాను సృష్టించుకోవటమే కాక అనేక సుఖములను దుఃఖములను విచారములను ఆనందములను భయమును కూడాను తానే సృష్టించుకుంటుంది.
0: వైల్ ఇన్ డ్రీమ్ the mind creates its own self, it creates the pain, pleasure, all the happiness and the misery.
1: Kanuka sukshma shariramainatunti yok ee swapnavasthayandu idi antey kodunu mayaga sankalpam cheta.

0: సర్వ సృష్టి కూడా జరుగుతున్నది.
1: అండ్ దేర్ఫోర్ ఇన్ ద స్టేజ్ ఆఫ్ డ్రీమ్ ది ఎంటైర్ ఈజ్ వన్ ఆఫ్ ఇల్యూజన్ అండ్ ఇమాజినరీ అండ్ సో ఇట్ ఈస్ ఇల్యూజన్.
0: ఇవి అప్పటికి మాత్రమే సత్యముగా గోచరిస్తాయి.
1: ఇట్ అపియర్స్ టు బి ఆల్ ట్రూత్ అట్ దట్ పర్టికులర్ మోమెంట్ ఆఫ్ టైమ్.
0: మాయ అనగా ఉన్నదానిని లేనట్టు, లేనిదానిని ఉన్నట్టు కల్పించేటువంటి యొక్క తత్వమునకే మాయ అని పేరు.
1: Illusion meaning that which represents the existent as non-existent and vice versa.
0: ఈ స్వప్నావస్థయందు మనము అనుభవించినటువంటి సర్వానుభూతులు జాగ్రత్త అవస్థయందు ఇది కేవలము ఒక అసత్యంగా రూపొందుతూ వచ్చాయి.
1: All the experiences in the dreaming state will appear to be all false in the waking state.
0: కలలో చూచిన మేడలు మిద్దెలు కన్నులు తెరిచిన లేవు కదా.
1: The mansions and the castles watched in dream are not present in the waking state.
0: ఇది కేవలం సత్యమనగ జాగ్రత్త సుషుప్తి యందు కూడాను మారనటువంటిదే ఉంటుండాలి.
1: If they are really true, they should be changeless in all the three states, the waking, dreaming and the deep sleep.
0: త్రికాల భాగ్యం సత్యం కాని ఇది త్రికాలము యందు లేదు.
1: The truth is changeless in all the three times, but such is not present here.
0: కనుకని సూక్ష్మ శరీరం అనేటువంటిది మాయతో పోల్చబడినటువంటిది.
1: అండ్ హెన్స్ ది సటిల్ బాడీ ఇస్ కంపేర్డ్ టు ఇల్యూజన్.
0: ఇంకా కారణ దేహము ఇది కేవలము ప్రతిబింబమే.
1: నెక్స్ట్ కమ్స్ ద కాజల్ బాడీ విచ్ ఇస్ జస్ట్ ద రిఫ్లెక్ట్.
0: దేని ప్రతిబింబము?
1: టు వాట్ ఈస్ ఇట్ దట్ ఇస్ రిఫ్లెక్ట్?
0: మహాకారణము యొక్క ప్రతిబింబమే.
1: ఇట్ ఈస్ ద రిఫ్లెక్షన్ ఆఫ్ సూపర్ కాజల్ బాడీ.
0: కనుక స్థూలము జడము సూక్ష్మము మాయ కారణము ప్రతిబింబము మహాకారణమే పరతత్వము.
1: అండ్ దేర్ఫోర్ ద గ్రాస్ బాడీ ఈజ్ ఇనర్ట్, ద డ్రీమింగ్ ఈజ్ జస్ట్ ఇల్యూసివ్, వైల్ ద కాజల్ బాడీ రిఫ్లెక్షన్, వైల్ సూపర్ కాజల్ బాడీ ఈజ్ ద ఆబ్జెక్ట్.
0: కనుక పరతత్వము చేతనే ప్రతిబింబింపబడి సూక్ష్మ శరీరమునందు కేవలము భౌతికమైన ప్రకృతి యందు ఇది కనిపించుతూ వస్తున్నది.
1: Being super causal, it just appears imaginary in the dreaming state.
0: Kanuka manavattamulo sarvattamu kulanu imidi unnadaneetundi satyanni ee yokka soochanalu manaku chakkaga bodhimpapadutu vastunnayi.
1: These are the indications which will make us understand that in the human life all the three states are present.
0: Manasu, mind, super mind, higher mind, illusion mind, ఇవన్నీ కూడాను ఇందులోనే ఇమిడుకున్నవి.
1: Within the human life, all states of mind are present, the mind, super mind, higher mind, illuminated mind as well.
0: ఈ మైండ్ అనేటువంటిది జాగ్రత్త అవస్థ యందు వినటము, చూడటము, అనుభవించటము, ఆనందించటము సర్వం కూడాను జరుగుతూ వస్తూ ఉంటుంది.
1: This mind in the waking state watches, listens, experiences and delights.
0: దేశకాల పరిస్థితుల ప్రభావమునకు ఇది కట్టుబడి ఉంటుంది.
1: This mind is bound by the limitations of space and time.
0: ఇంకా నిద్రావస్థయందు ఉండేటువంటిది కేవలము ఒక ప్రతిబింబంగా ఒక విధమైనటువంటి యొక్క మాయగా రూపొందుతూ వస్తుంది.
1: In deep sleep state it remains just a reflection.
0: అక్కడ మనసే సర్వమును సృష్టించుకుంటుంది కనుకనే ఇది కేవలము సూపర్ మైండ్ అన్నారు.
1: As it is entirely the creation of the mind, it is called super mind.
0: అది కాలమునకు మాత్రమే సంబంధించి ఉంటుంటది.
1: It is related to the time alone.
0: కారణ కర్తవ్యములు ఏమాత్రం కూడా అందులో గోచరించవు.
1: No factor such as time and responsibility are apparent.
0: ఒక చిన్న ఉదాహరణము.
1: A small example.
0: నీవు ఈనాటి రాత్రి బెంగళూరు స్టేషన్ లో రైలు ఎక్కి ఎల్లుండి నీవు బొంబాయి చేరిపోతున్నావు.
1: A small example. Tonight you boarded the train there in Bangalore and reached Bombay the day after tomorrow.
0: ఇక్కడ కాలము, కర్మ, కారణ, కర్తవ్యములు నాలుగింటితో చేరినటువంటిది ఈ మైండ్ యొక్క ప్రభావము.
1: Here you have the effects, all the four factors of the mind, the time, the cause, effect and the result.
0: ఎట్లా పోయావు? రైల్లో పోయావు.
1: How did you go? You boarded the train.
0: ఎంత కాలం పట్టింది? 12 గంటల సేపు పట్టింది.
1: హౌ లాంగ్ ఇట్ యు టుక్ 12 అవర్స్ ఆఫ్ టైం.
0: ఏ విధంగా నీవు చేరావు?
1: హౌ డిడ్ యు రీచ్ దేర్?
0: తిరిగి ఎక్కడ చేరావు?
1: వేర్ డిడ్ యు గో?
0: బొంబాయి చేరావు.
1: యు రీచ్డ్ బాంబే.
0: ఈ చేరడానికి కారణం ఏమిటి?
1: వాట్ ఇస్ ద రీజన్ ఫర్ రీచింగ్?
0: అక్కడ ఏదో ఒక ఆఫీస్ లో పని జరిగింది.
1: యు హావ్ గాట్ సమ్ వర్క్ ఇన్ ద ఆఫీస్.
0: కాలము,
1: టైం,
0: కర్మ,
1: యాక్షన్,
0: కర్తవ్యము,
1: రెస్పాన్సిబిలిటీ,
0: కారణము,
1: అండ్ కాజ్.
0: ఈ నాలుగు చేరినటువంటిదే మనస్సు.
1: ద కాంబినేషన్ ఆఫ్ ఆల్ ద ఫోర్ ఇస్ ద మైండ్.
0: రాత్రి నీకు స్వప్నం వచ్చింది.
1: యు డ్రీమ్ ఇన్ ద నైట్.
0: ఆ స్వప్నంలో నీవు బొంబాయి చేరావు.
1: ఇన్ ద డ్రీమ్ యు రీచ్డ్ బాంబే.
0: అన్ని దృశ్యములను చూచావు.
1: యు హావ్ సీన్ దట్.
0: ఆనందించావు.
1: యు డిలైటెడ్.
0: కానీ ఇందులో కాలము, కర్మ, కారణము, కర్తవ్యము నాలుగు లేదు.
1: హియర్ ఇన్ ద డ్రీమ్ దేర్ ఇస్ నో కాజ్, దేర్ ఇస్ నో టైమ్, దేర్ ఇస్ నో రిజల్ట్.
0: ఈ స్వప్నములో ఎట్ట నీవు వెళ్ళినావు?
1: ఇన్ డ్రీమ్ హౌ డిడ్ యు గో ట్రావెల్?
0: ఏ కాలంలో వెళ్ళినావు?
1: వాట్ టైమ్ యు వెంట్?
0: ఏ కారణంతో వెళ్ళావు?
1: వాట్ ఇస్ ద రీజన్?
0: ఏమి అక్కడ జరిగింది?
1: హౌ డిడ్ ఇట్ హ్యాపన్?
0: ఏమీ లేదు.
1: నథింగ్ వాట్స్ ఎవర్.
0: అన్ని ఒక 5 నిమిషం లోపల జరిగిపోయింది.
1: ఎవ్రీథింగ్ హ్యాపన్ విద్ ఇన్ 5 మినిట్స్ ఆఫ్ టైమ్.
0: ఇది ఏ మనసు యొక్క సంకల్ప ప్రభావం చేత జరిగేటువంటి ఒక చిత్రము, విచిత్రము.
1: దిస్ ఇస్ మిస్టరీ అండ్ ద పిక్యులారిటీ ఆఫ్ ది నేచర్ ఆఫ్ ద మైండ్ దట్ షేప్స్.
0: దీనిని సూపర్ మైండ్ అన్నారు.
1: దిస్ ఇస్ కాల్డ్ సూపర్ మైండ్.
0: ఈ సూపర్ మైండ్ కు కాలకర్మ కారణ కర్తవ్యాలు ఏమాత్రం కూడా ఉండవు.
1: ది సూపర్ మైండ్ హ్యాస్ నో సచ్ ఫ్యాక్టర్స్ లైక్ ద టైమ్, ద స్పేస్, ద కాజ్.
0: చిత్రంబులు,
1: పిక్యులర్,
0: త్రైలోక్య పవిత్రంబులు,
1: దట్ సీక్రెట్ ఫర్ ఆల్ ది వరల్డ్,
0: బ్రజాలాల విత్తంబులు, సన్మిత్రంబులు, ముని జన పౌత్రంబులు, విష్ణుదేవు చారిత్రంబులు, ఇవి చాలా విచిత్రమైనటువంటివి. ఈ సూపర్ మైండ్ యొక్క ప్రభావములు,
1: ది ఎఫెక్ట్స్ ఆఫ్ ది సూపర్ మైండ్ ఆర్ రియల్లీ మిస్టీరియస్.
0: కనుక స్వప్నావస్థ యొక్క స్థితిని కల్పించి అనుభవింపజేసి ఆనందింపజేసేటువంటివి అన్ని కూడా క్షణంలో జరిగిపోతుంటాయి.
1: Therefore, in the dreaming state, that which creates, that which experiences, that which delights, all happens in a moment.
0: Jagratalo 40 samvatsaramu jariginatvanti oka anubhutulu swapnavastha lopala 2 nimishamulo jarigipothuntai.
1: All our experiences spread over 40 years of time in the waking state will just pass on in a fraction of time in dream.
0: Deeniki chinna udaharanamu.
1: For this a small example.
0: Jagratavasthalo neevu puttavu.
1: You are born in the waking state.
0: నీకు 25 సంవత్సరం అంతా కూడా విద్యాభ్యాసం సలిపావు.
1: యు స్టడీడ్ ఫర్ 20 ఇయర్స్.
0: తర్వాత 25వ సంవత్సరం లోపల వివాహము జరిగింది.
1: అట్ ది ఏజ్ ఆఫ్ 25 యు మ్యారీడ్.
0: 30వ సంవత్సరం లోపల పుత్రుడు పుట్టాడు.
1: అట్ ది ఏజ్ ఆఫ్ 30 యు హావ్ సన్.
0: తిరిగి ఆ పుత్రుణ్ణి నీవు చదివించి
1: యు ఎడ్యుకేట్ యువర్ సన్.
0: అతన్ని విదేశాలకు పంపుతున్నావు.
1: అండ్ యు ఆర్ సెండింగ్ హిమ్ అబ్రాడ్.
0: ఈ విదేశాలకు పంపేటువంటి కాలం ఎంతవరకు అయింది?
1: హౌ లాంగ్?
0: నీవు పుట్టి చదివి వివాహమాడి కుమారుడు పుట్టి కుమారుని విదేశాలకు పంపేటువంటి కాలమంతా 40 సంవత్సరములు అయిపోయింది.
1: ఆల్ దీస్ హ్యాపెనింగ్స్ టేక్ 40 ఇయర్స్ ఆఫ్ టైమ్ రైట్ ఫ్రమ్ ద మూమెంట్ ఆఫ్ యువర్ బర్త్ ద స్టడీ అండ్ దెన్ గాట్ మ్యారీడ్ అండ్ యూ బి గాట్ సన్ అండ్ ప్లాన్ టు సెండ్ హిమ్ అబ్రాడ్.
0: కానీ రాత్రి నిద్రించావు.
1: బట్ యు స్లెప్ట్ ఇన్ ద నైట్.
0: 3 గంటలకు నీవు లేచావు.
1: యు గాట్ అప్ అట్ 3 o'clock.
0: కాలకృత్యములు తీర్చుకున్నావు.
1: యు అటెండెడ్ టు నిక్
0: కాల్. తిరిగి 3-5 నిమిషముల్లో తిరిగి వచ్చి పండుకున్నావు.
1: లేటర్ యు రిటర్న్ అండ్ స్లెప్ట్ ఇన్ ద రూమ్.
0: 3:10 నిమిషములకు ఒక స్వప్నం వచ్చింది.
1: అట్ 3:10 యు హాడ్ ఎ డ్రీమ్.
0: ఏమిటి ఆ స్వప్నము?
1: వాట్ ఇస్ ద డ్రీమ్?
0: నీవు పుట్టినట్టు,
1: యాజ్ ఇఫ్ యు ఆర్ బోర్న్,
0: నీవు విద్యాభ్యాసం చేసినట్టు,
1: యాజ్ ఇఫ్ యు
0: వివాహం జరిగినట్టు,
1: యాజ్ ఇఫ్ యు గాట్ మ్యారీడ్,
0: కుమారుడు పుట్టినట్టు,
1: యాజ్ ఇఫ్ యు
0: ఈ కుమారుని విదేశాలకు పంపటము జరగటం వచ్చింది.
1: యాజ్ ఇఫ్ యు ఆర్ సెండింగ్ యువర్ సన్ అబ్రాడ్. ఆల్ ద హ్యాపెనింగ్స్,
0: నీవు పుట్టి పెరిగి చదివి వివాహమాడి నీకు కుమారుడు పుట్టి తదుపరి ఆ కుమారుని విదేశాలకు పంపేటువంటి వయసు 40 సంవత్సరములు జరిగింది.
1: All these things happened in a span of 40 years, right from the moment of your birth, your education.
0: Swapnavasthalo oka 2 nimishallo vachindi ee swapnamanta.
1: But in a dream, all these things happened just in 2 minutes of time.
0: Jagratta kalamu 40 samvatsaramulu ainappudu swapnavastha kalamu 2 nimishamulaga untundi.
1: In the waking state, all the happenings happen in a range of 40 years, while in a dream, just 2 minutes.
0: Swapnavasthalo 2 nimishamulu jariginatvantidi.
1: That which happens in 2 minutes in dream,
0: jnanavasthalo chananga maripothundi.
1: It just becomes a moment in the causal state.
0: Kanaka swapnavasthanu idi సూపర్ మైండ్ అన్నారు.
1: సో ద డ్రీమింగ్ స్టేట్ ఇస్ కాల్డ్ సూపర్ మైండ్.
0: కాలకర్మ కారణ కర్తవ్యాలతో కలిసినటువంటి ఒక అనుభూతులను అందిస్తుంది ఈ స్వప్నావస్థ.
1: ఇట్ ఈస్ ఓన్లీ ద డ్రీమ్ దట్ గివ్స్ యూ ఆల్ ది ఎక్స్పీరియన్సెస్ రిలేటింగ్ టు ద టైమ్ స్పేస్ కాజ్ అండ్ ఎఫెక్ట్.
0: కనుక సహజ మనస్సు కంటే ఈ సూపర్ మైండ్, ఈ యొక్క ఉన్నతమైనటువంటి యొక్క మైండ్స్ మహాశక్తివంతమైనటువంటిది.
1: అండ్ దేర్ఫోర్ ద న్యాచురల్ మైండ్, ద సూపర్ మైండ్ ఈస్ హైలీ పవర్ఫుల్.
0: ఇంకా మూడవది హయ్యర్ మైండ్.
1: ద థర్డ్ వన్ ఈస్ హయ్యర్ మైండ్.
0: ఇది నిద్రావస్థ, సుషుప్తి టైం.
1: దిస్ ఈస్ ద స్టేట్ ఆఫ్ డీప్ స్లీప్.
0: ఇందులో ఏమాత్రం కూడా నువ్వు విచారమనేటువంటిది ఉండదు, మనసే లేదు.
1: హియర్ దేర్ ఇస్ నో వరీ యాజ్ సచ్ సిన్స్ దేర్ ఇస్ నో మైండ్.
0: ఇంద్రియములు లేవు,
1: నో సెన్సెస్.
0: ఎట్టి అనుభూతులు లేవు,
1: నో ఎక్స్పీరియన్సెస్.
0: కానీ
1: బట్
0: ఆ యొక్క నిద్ర నుండి లేచిన తర్వాత మహా ఆనందాన్ని అనుభవిస్తాడు.
1: బట్ ద మూమెంట్ యు గెట్ అప్ ఫ్రమ్ ద డీప్ స్లీప్ యు విల్ బి ఆల్ బ్లిస్ఫుల్.
0: ఈ నిద్రలోప గాఢ నిద్రపోయి నేను చాలా హాయిగా ఉన్నానంటాడు.
1: ఇన్ ద డీప్ స్లీప్ ఆఫ్టర్ యూ వేక్ అప్ అండ్ యూ సే దాట్ ఐ హ్యాడ్ ఎ సౌండ్ స్లీప్.
0: ఇది హాయిని అందించేటువంటిది.
1: ఇట్ గివ్స్ ఆల్ ద కంఫర్ట్.
0: ఎట్టి అనుభూతులను అందించక
1: without giving an experience
0: kevalam sukhanantamunu chekurustundi.
1: It confers all the happiness of sound sleep.
0: Kevalam sukhamu anantamu indriyatheetamainatundi manasuku atheetamainatundi.
1: Happiness and bliss truly speaking is beyond the mind and
0: ee gaadha nidra yendu jariginatundi kevalam pranam unnadi.
1: In deep sleep state there is life.
0: Gaadha nidralo manasu ledu.
1: In deep sleep there is no mind.
0: Manasu lenappudu sukadukkamulu levu.
1: When there is no mind there is neither pleasure nor pain.
0: Lenappudu prapancheme ledu.
1: When there is no pleasure and pain there is no world.
0: Kevalam okka aanandam maatrame untundi.
1: Only bliss remains.
0: Meeku telusunu.
1: You know that.
0: Eppudu gaada nidra lopala meeku sukham emito dukham emito rendu teliyadu.
1: In a state of deep sleep you do not know what is pleasure.
0: Kaaranam emiti akkada prapancheme ledu.
1: What is the reason? There is no world there.
0: Eppudu manaku prapancham gocharistundi?
1: When do you find the world?
0: ఎప్పుడు మనకు సుఖదుఖములు అనుభవానికి వస్తాయి?
1: When do you experience pleasure and pain?
0: మనసు ఉండినప్పుడే ఈ ప్రపంచము సుఖదుఖములు మన వెంట ఉంటుంటాయి.
1: When you have the mind, the pleasure, pain, world will follow you.
0: కనుక గాఢ నిద్రయందు మనసే లేదు.
1: So in deep sleep there's no mind.
0: కనుక ఈ మనసుకు అతీతమైనటువంటి కనుకనే దీనికి హయ్యర్ మైండ్ అన్నారు.
1: As it is beyond the mind, it is called higher mind.
0: ఈ హయ్యర్ మైండ్ అనేటువంటిది కేవలము కారణ దేహంతో కూడినటువంటిది.
1: దిస్ హయ్యర్ మైండ్ రిలేట్స్ టు ద కాజల్ బాడీ.
0: కారణము,
1: దిస్ ఇస్ ద కాజ్.
0: కానీ
1: బట్
0: కర్త ఒకడున్నాడు.
1: బట్ దేర్ ఇస్ వన్ డూయర్.
0: కార్యము అనేటువంటిది ఒకటి ఉంటుండాలి.
1: దేర్ ఇస్ కాజ్.
0: కారణము అనేటువంటిది ఒకటి ఉంటుండాలి.
1: రీజన్.
0: కార్యకారణ సంబంధమే ఈ జగత్తు.
1: ది ఎంటైర్ వరల్డ్ ఈస్ ద రిలేషన్షిప్ బిట్వీన్ ద కాజ్ అండ్ ద ఎఫెక్ట్.
0: కారణము దైవము, కార్యము జగత్తు.
1: Cause is divinity, the effect is the universe.
0: ఈ కారణము ఎవరు?
1: Cause.
0: అదే మహాకారణమైనటువంటి యొక్క దివ్యత్వము.
1: That is the divinity.
0: ఇది దివ్యత్వం అనేటువంటి యొక్క కారణతత్వము ఈ కార్యాన్నన్నింటినీ జరుపుతూ వస్తూ ఉంటుండాలి.
1: This main cause, the divinity, is responsible for all the activity.
0: దీనిని illuminated mind అన్నారు.
1: This is called illuminated mind.
0: అనగా ఆ యొక్క కర్తవ్యాన్ని, తన యొక్క పవిత్రతను జగత్తంతా కూడా వ్యాపింపజేసేటువంటి యొక్క దివ్య శక్తియే.
1: ఇట్ ఈస్ ద డివైన్ పవర్ దట్ ఇల్యూమిన్స్ దట్ స్ప్రెడ్స్ ఇట్స్ ఎఫెక్ట్ ఆల్ ఓవర్ ద వరల్డ్.
0: ఈ యొక్క తత్వాన్ని మనం అనుభవించడానికి ఒక విధమైనటువంటి దివ్య స్వరూపాన్ని కూడా మనం ధరించాలి.
1: టు ఎక్స్పీరియన్స్ దట్ వీ నీడ్ డివైన్ ఫామ్ టు.
0: అది సూపర్ డివైన్ సెల్ఫ్ అని.
1: దట్ ఈస్ సూపర్ డివైన్ సెల్ఫ్.
0: అది పురుషత్వము.
1: దట్ ఈస్ కాల్డ్ పురుషత్వ.
0: పురుషత్వం అనగా దైవత్వములకు ఒక ప్రధాన అర్థము.
1: పురుషత్వ స్టాండ్స్ ఫర్ డివినిటీ.
0: కనుక మైండ్, సూపర్ మైండ్, హయ్యర్ మైండ్, ఇల్యూమినేటెడ్ మైండ్, ఈ యొక్క పవిత్రమైనటువంటి యొక్క దివ్య తత్వము ఓవర్ మైండ్.
1: దేర్ఫోర్ the mind, super mind, higher mind, illuminated mind, over mind are all sacred.
0: ee purushatvame over mind.
1: This divinity is over mind.
0: adi e daivattamu.
1: That is divinity.
0: aa daivattam anetundi daniki purushatvamu ani peru.
1: The divinity is called purushatva.
0: ee purushatvamunde nenu nenu nenu ane uniki manaku gocharam avutuntadi.
1: It is only in this purushatva all of us claim I.
0: ee nenu anetundi ekkada untundadi.
1: Where is present this I?
0: Sarva jeevulu yendu untunda.
1: This I is present in all beings.
0: Kevalam koti peda modalu koti swaranu varaku untundadi.
1: Right from a pauper to a millionaire, I is present.
0: Oka beggar modalu bigger varaku kuda untundadi.
1: From a beggar to a bigger, I is present.
0: Prati manavudu kodanu nenu nenu nenu.
1: Every man says I.
0: Nenu vachanu, nenu chuchanu, nenu chesanu, nenu anubhavinchanu.
1: I have come, I have watched, I have done, I have experienced.
0: కనుక ప్రతి ఒక్కరి ఎందు కూడాను ఈ నేను అనేటువంటి ఒక ఉనికి ప్రతిబింబిస్తూ వస్తుండాలి.
1: Therefore in everyone this sense of I reflects.
0: ఇదే మహాపురుష తత్వము.
1: This is the nature of మహాపురుష.
0: పురుష అనగా ఏమిటి?
1: What do you mean by పురుష?
0: కేవలం ప్యాంటు షర్టు వేసుకున్నటువంటి వాడు కాదు పురుషుడు.
1: పురుష the male is not the one that puts on the shirt and pant.
0: ఇచ్ఛా రామో భవతి తప్తో భవతి మత్తో భవతి ఆత్మా రామో భవతి. పుమ్మనగా దేహమనేటువంటి పురమునందు నాకాశిక పర్యంతము సంచరించేటువంటి యొక్క దివ్యశక్తికే పురుషుడు అని పేరు.
1: పుమ్ మీనింగ్ ద బాడీ విచ్ ఇస్ ద సిటీ, దాట్ విచ్ ట్రావెల్స్ ఫ్రమ్ టాప్ టు టో ఈస్ ద ప్రిన్సిపల్ ఆఫ్ డివినిటీ.
0: పుమ్ అనగా పురుషత్వం.
1: పుమ్ స్టాండ్స్ ఫార్ man.
0: ఎందుకు దీనికి పురుషుడు అని పేరు వచ్చింది?
1: Why is it called man?
0: దేహమునకు పురము అని పేరు.
1: Because the body is called pura.
0: పురమునందు నివసించేటువంటిగా వాడు కనుకనే ఇతనికి పురుషుడు అని పేరు.
1: Since he is the indweller in pura, he is called purusha.
0: స్త్రీ దేహము కావచ్చు పురుష దేహము కావచ్చు ఉపాధి భేదములే కాని ఇవి దేహములంతా ఒక్కటే.
1: There is difference in the body, either a man or a woman, but the vesture is same.
0: అవస్థాత్రయములు అన్ని కూడాను ఒక్కటే.
1: All the three states are same.
0: గుణముల యొక్క ప్రభావం కూడాను ఒక్కటే.
1: ది ఎఫెక్ట్స్ ఆఫ్ అట్రిబ్యూట్స్ ఆర్ సేమ్.
0: దుఃఖం వస్తే పురుషుడు ఏడుస్తాడు స్త్రీని ఏడుస్తుంది.
1: అట్ ద టైమ్ ఆఫ్ పెయిన్ మ్యాన్ అండ్ ఉమెన్.
0: ఆకలి అయితే పురుషుడు తింటాడు స్త్రీని తింటుంది.
1: వెన్ హంగ్రీ మ్యాన్ అండ్ ఉమెన్ ఈట్.
0: కోపం వస్తే పురుషుడు కోపిస్తాడు స్త్రీని కోపడుతుంది.
1: ఇన్ యాంగర్ మ్యాన్ షౌట్స్ ఈక్వల్లీ.
0: కనుక కామ క్రోధ లోభ మోహ మత్సర్యములు అన్ని కూడాను ఇరువురికి సమానమే.
1: అండ్ దేర్ఫోర్ ద యాంగర్ ద గ్రీడ్ ఇన్ ద లాస్ట్ ఆర్ ఈక్వల్ టు మ్యాన్ అండ్ వుమన్.
0: ఒకరు అనుభవించవచ్చు మరొక రొట్టుగా అనుభవించవచ్చు.
1: బట్ వన్ మే ఎక్స్పీరియన్స్ ఇన్ సీక్రసీ, వన్ మే ఎక్స్పీరియన్స్ ఇన్ పబ్లిక్.
0: ఒకరు దుఃఖం వస్తే గుల్లును ఏడ్చవచ్చు, ఒకరు లోపల కంట్రోల్ చేయవచ్చును, కానీ దుఃఖమేమో దుఃఖమే.
1: అట్ ద టైమ్ ఆఫ్ మిజరీ వన్ మే క్రై లౌడ్లీ, వన్ మే క్రై విదిన్.
0: కనుక ఉపాధి భేదములను మాత్రం ఏమాత్రము మనం చూడకూడదు.
1: సో వీ షుడ్ నాట్ కన్సిడర్ ద డిఫరెన్స్ ఇన్ రిలేషన్ టు బాడీ.
0: దేహములే,
1: ఎవ్రీథింగ్ ఇస్ బాడీ.
0: కనుక ప్రతి దేహమునందు కూడాను
1: ఇన్ ఎవ్రీ బాడీ
0: మహాపురుషుడు అనేటువంటి యొక్క దివ్యత్వము నివసిస్తూ ఉంటుండాలి.
1: ఇన్ ఎవ్రీ బాడీ దిస్ సూపర్ డివినిటీ ఇస్ ప్రెసెంట్.
0: ఈ ప్రపంచమంతా కూడాను
1: దిస్ ఎంటైర్ వరల్డ్
0: కేవలము స్థూల సూక్ష్మ కారణ స్వరూపముల యొక్క ప్రతిబింబములే.
1: ది ఎంటైర్ వరల్డ్ is merely the reflection of the gross, subtle and causal body.
0: Karuka karakudu paramatmude.
1: The main cause is God himself.
0: Karyame ee prapanchamu.
1: This entire cause is this
0: ee karana karya swarupame ee yokka vishwamu.
1: The effect, the relationship between cause and effect is universal.
0: Samasta vishwamanandu kudanu ee yokka stoola sukshma karanamulu cheri untunnayi.
1: Therefore in the universe you find the gross, subtle and causal aspects.
0: Idi prati manavunikine nityanubhutilo taalu anandinchetuvantivi.
1: These are present in the daily experience of every man.
0: Pancha bhutamulu,
1: the five elements.
0: Pancha koshamulu,
1: five sheets.
0: Panchendriyamulu,
1: the five senses.
0: Pancha pranamulu,
1: the five life.
0: Manasu, buddhi, chittamu, ahankaramu,
1: the mind, the intellect.
0: Ivanni uchetti 24 tattvalu avutayi.
1: All this comes to 24.
0: Ee 24 tattvalu topala sancharinchetundi mahapurushudu 25th vaadu avutadu.
1: In all the 24 aspects, the one that dwells is the all divinity.
0: Karukune 25 తత్వములతో కూడినటువంటిది ఈ యొక్క మానవ దేహము.
1: సో హ్యూమన్ బాడీ హెస్ గాట్ ఆల్ దీస్ 24 ఆస్పెక్ట్స్ ఆఫ్ డివినిటీ.
0: ఈ దేహమును 25 తత్వములు ఏ రీతిగా నివసిస్తున్నావో ప్రపంచమునందు కూడా అవే 25 తత్వములు ఉంటున్నాయి. దేహము దేశము రెండు బింబ ప్రతిబింబములే.
1: జస్ట్ ఎస్ ది 25 ఆస్పెక్ట్స్ ఆర్ ప్రెసెంట్ ఇన్ ద బాడీ దేహ, ఆల్ దీస్ 25 ఆర్ ప్రెసెంట్ ఇన్ దేశ ద కంట్రీ.
0: ఈ బింబ ప్రతిబింబంలో ఎట్టి భేదములు లేవు.
1: దేర్ ఇస్ నో డిఫరెన్స్ బిట్వీన్ ద ఆబ్జెక్ట్ అండ్ ద రిఫ్లెక్షన్.
0: కానీ
1: బట్
0: మానవ దృష్టి ఎందు ప్రాకృతమైనటువంటి యొక్క దృష్టితో దీనిని చూచినప్పుడు అనేక భేదములు మనకు గోచరిస్తుంటాయి.
1: బట్ మ్యాన్ విజువలైజెస్ ఫ్రమ్ ది వరల్డ్లీ పాయింట్ ఆఫ్ వ్యూ అండ్ హెన్స్ హి ఫైండ్స్ వేరియేషన్.
0: ఇదంతా కూడా మాయా యొక్క స్వభావమే.
1: ఇట్స్ ఆల్ ద ఇల్యూషన్.
0: కనుకనే ఈ మాయతత్వాన్ని మనము కేవలము మర్మమును గుర్తించుకోలేక ఇది ఏ సత్యమని భావించి దీనితో మనం అనేక విధమైనటువంటి అవస్థలకు గురి అవుతున్నాము.
1: We do not understand the secrets of this delusion and hence we suffer.
0: దీనిని రామదాస్ చెప్పాడు.
1: This what Ramdas said.
0: పాటు అయినది చెట్టురా,
1: it is the tree that's decayed.
0: పట్టు అయినది కొమ్మరా,
1: it is the branch that you hold on.
0: పాటు తప్పి పట్టు విడిచితే పరబ్రహ్మమే చేరురా.
1: If you just leave that hole, you'll certainly reach Brahman.
0: సారమైనది చమురురా,
1: the essence is oil.
0: సత్యమైనది ఒత్తిరా,
1: the truth is the wick.
0: వెలుగు తీరిపోయేటప్పుడు వెంట ఎవరు రారురా.
1: When the light is put off, nobody will follow you.
0: కోట ఏడు చుట్టురా,
1: there is fort all around.
0: కోట లోపల తోటరా,
1: there is a thief within.
0: తోటలోనికి పోదామంటే దారి తెలియదు ఎట్టరా.
1: How to reach that? How do you know that path?
0: మాయ 25 మర్మములతో కూడి మాయ మాయ మాయ మరిబయ్యలేను. 25 తత్వములతో కూడినటువంటిది ఈ ప్రకృతి అనేటువంటి మాయ.
1: This entire nature is but an illusion with all the 25 aspects. Everything is illusion.
0: ఈ జాగ్రత్త అవస్థ యందు మనమంతా కూడాను వింటున్నాము, చూస్తున్నాము, అనుభవిస్తున్నాము.
1: In the waking state, we see, we listen, we experience.
0: నీవు నిద్రించిన తర్వాత ఒక స్వప్నంలో నీవు మునిగిపోయావు.
1: In sleeping state, in the dream, you dream there.
0: ఈ స్వప్నావస్థ యందు ఈ జాగ్రత్త ఎక్కడ ఉంటుండాలి?
1: In the state of dream, where is the waking state?
0: జాగ్రత్తను పూర్తి మర్చిపోతున్నావు.
1: You have forgotten the waking state completely.
0: స్వప్నావస్థనే సత్యముగా విశ్వసిస్తున్నావు.
1: You consider that the dream as reality.
0: ఆ స్వప్నం ఎంతవరకు?
1: How long the dream lasts?
0: ఈ జాగ్రత్త అవస్థ వచ్చిన తక్షణమే ఈ స్వప్నము అలక్ష్యం చేస్తున్నావు.
1: The moment you wake up, you neglect the dream.
0: అది సత్యమా, ఇది సత్యమా?
1: Is that the truth or is this the
0: ఇది
1: truth?
0: ఇది పగటి నిద్ర, పగటి కల, అది రాత్రి కల.
1: This is a day dream, that is a night dream.
0: కనుక రెండు కూడాను రెండు స్వప్నముల దృశ్యములే.
1: సో బోత్ ఆర్ ద సీన్స్ ఆఫ్ ద డ్రీమ్.
0: ఒకానొక సమయంలో,
1: ఎట్ వన్ టైమ్,
0: జనక చక్రవర్తి మహాజ్ఞాని, కర్మయోగి,
1: ఎంపరర్ జనక ఇస్ ఎ యోగి ఫ్రెండ్,
0: దేహభ్రాంతి లేనిటువంటి వాడు,
1: ఇస్ ద వన్ హూ హాస్ నో బాడీ ఫీలింగ్,
0: రాత్రి భుజించి,
1: after taking food in the night,
0: ఏదో మంత్రులతో సంప్రతిస్తూ ఉంటున్నాడు.
1: హీ వాస్ కన్సల్టింగ్ హిస్ మినిస్టర్స్.
0: తక్షణమే గాఢ నిద్ర ప్రవేశించింది.
1: ఇమీడియట్లీ హీ గాట్ స్లీప్.
0: అక్కడికే బెడ్ తెప్పించి మహారాజుకు అభ్యంతరము కాని ఆటంకములు కాని కలగకుండా ఉండాలని అక్కడే పవడింపచేశారు.
1: నాట్ టు గివ్ ఎనీ కైండ్ ఆఫ్ ఇన్కన్వీనియన్స్, ఆల్ బ్రాట్ బెడ్ ఫర్ ది ఎంపరర్ టు లై డౌన్.
0: కొంతసేపటికి అయ్యేటప్పటికి
1: ఆఫ్టర్ సమ్ టైమ్
0: లేచాడు.
1: హి గాట్ అప్.
0: అది నిజమా, ఇది నిజమా, అది నిజమా, ఇది నిజమా అని కలవరిస్తూ ఉంటున్నాడు.
1: హి స్టార్టెడ్ రిపీటింగ్, ఇస్ దట్ ట్రూత్, ఇస్ దిస్ ట్రూత్,
0: ఇస్ ఇట్ ట్రూ ఆర్ దట్,
1: ఇస్ ఇట్ ట్రూ ఆర్ ఇస్ దట్ ట్రూ.
0: ఈ విధమైనటువంటి యొక్క ప్రశ్నల చేత ఎవ్వరు కూడా ఏమి ప్రశ్నించినప్పటికీ జవాబు లేదు. అది నిజమా, ఇది నిజమా, అది నిజమా, ఇది నిజమా.
1: When everyone started questioning, he has no reply because he went on repeating, is that true, is this true.
0: ఈ యొక్క స్తంభించిపోయినటువంటి యొక్క చక్రవర్తిని చూచి మంత్రులు పిలిపించారు.
1: వాచింగ్ ది ఎంపరర్ ఇన్ దట్ స్టేట్, అదర్ పీపుల్ వర్ సమ్,
0: ఎవరేమి ప్రశ్నించినప్పటికీ నో రిప్లై. అది నిజమా, ఇది నిజమా, అది నిజమా, ఇది నిజమా.
1: ఫర్ ఎవ్రీ వన్స్ క్వశ్చన్స్ హి హాడ్ నో రిప్లై. ఇస్ దట్ ట్రూ, ఇస్ దిస్ ట్రూ, దాట్స్ ద థింగ్ హి రిపీటెడ్.
0: క్వీన్ ను పిలిపిస్తే ఏమైనా చెప్పగలడు ఏమో మహారాణి గారిని కూడా పిలిపించాడు.
1: విత్ ద థాట్ దట్ హీ మైట్ రిప్లై, ద క్వీన్ వాజ్ ఆస్క్డ్ టు అపియర్ దేర్.
0: చక్రవర్తి, ఏమిటి మీ విచిత్రము, ఎందుకు ఈ విధంగా అంటున్నారు, ఏది అని మీరు చూచారు అని అనేక ప్రశ్నలు వేసింది పాపం రాణి గారు.
1: The queen started questioning, Emperor, what is that you dreamt? What is that you have seen?
0: Rani kaadu, right kaadu. Evvaru ochina ye jawabu ledu. Adi nijama, idi nijama.
1: No matter queen or farmer, no reply. Is that true? Is this true?
0: Tirigi Vasishtha Maharishini pilipincharu.
1: Then Saint Vasishtha was to come there.
0: Atanu yoga drishtito chuchadu.
1: He just visualized.
0: Atanu jawabu cheppadu, Maharaja.
1: Then he gave reply.
0: Adi nijamu kaadu, idi nijamu kaadu, neevu nijamu annaru.
1: He said, O king, that is not true, this is not true, but you are true.
0: Swapnamlo neevu anubhavinchavu konni,
1: you experience in the dream.
0: Jagratalo konni anubhavinchavu,
1: in waking state you dream.
0: Jagratalo swapnam ledu,
1: in that waking state there is no dream.
0: Swapnamlo jagrata ledu,
1: in dream there is no waking
0: state. Jagratalo neevu unnavu, swapnamlona neevu unnavu, you are truth.
1: In the waking state you are there, in the dreaming state you are there, you are true.
0: కనుకని జాగ్రత్తలో స్వప్నం లేదు, స్వప్నంలో జాగ్రత్త లేదు.
1: దేర్ఫోర్ దేర్ ఇస్ నో డ్రీమ్ ఇన్ ది వేకింగ్ స్టేట్.
0: జాగ్రత్త స్వప్నం ఎందు రెండింటి ఎందు కూడా నువ్వు అనుభవించిన వాడు నీవే.
1: ది ఎక్స్పీరియన్స్ ఆర్ ఇన్ బోత్ ది స్టేట్స్.
0: కనుక యు ఆర్ ఆమ్నిప్రెజెంట్.
1: సో యు ఆర్ ఆమ్నిప్రెజెంట్
0: అనగా మానవత్వం అనేటువంటిది ఆమ్నిప్రెజెంట్, దివ్యమైనటువంటి ఒక జీవితము.
1: సో హ్యూమన్ లైఫ్ ఇస్ డివైన్ లైఫ్ ఆమ్నిప్రెసెంట్
0: ఇది కేవలము తాత్కాలికమైనటువంటి వర్తమాన కాలమును మనం అనుసరించకూడదు
1: వి షుడ్ నాట్ టేక్ ఇట్ యాస్ ప్రెసెంట్ ఎఫెమెరల్
0: టెంపరరీ ఈ వర్తమానంలో మనం ఉందామని భ్రమించకూడదు
1: వి షుడ్ నాట్ బి డెల్యూటెడ్ బై ది ప్రెసెంట్
0: భవిష్యత్తులోనా ఉన్నాము
1: యు ఆర్ దేర్ ఇన్ ఫ్యూచర్
0: పాస్ట్ దీనిలో గడిచిపోయినటువంటి కాలం నందు ఉంటున్నాము
1: యు ఆర్ ఆల్సో ప్రెసెంట్ ఇన్ ద పాస్ట్
0: కనుకనే మానవత్వం అనేటువంటిది దివ్యత్వంతో కూడినటువంటిదే కానీ సామాన్యమైనటువంటిది కాదు
1: సో హ్యూమన్ లైఫ్ ఇస్ డివైన్ బట్ నాట్ ఆర్డినరీ
0: ఏ ఉపనిషత్తునందు వేదములు ఎందు కూడాను పవిత్రమైనటువంటి పదములను మనం ఉచ్చరిస్తున్నామో అవన్నీ కూడాను మానవులకు సంబంధించినటువంటివి
1: ఆల్ ది మంత్రస్ దట్ వి చాంట్ ఇన్ వేద అండ్ ఉపనిషత్స్ దే ఆల్ డిస్క్రైబ్
0: భగవంతుడు అష్టైశ్వర్య స్వరూపుడు అనుకుంటున్నాము
1: వి కాల్ దట్ గాడ్ హ్యాస్ గాట్ ఆల్ ఎయిట్ ఫార్మ్స్ ఆఫ్ వెల్త్
0: కాదు మానవుడే అష్టైశ్వర్య స్వరూపుడు
1: నో మ్యాన్ హ్యాస్ గాట్ ఆల్ ఎయిట్ ఫార్మ్స్ ఆఫ్ వెల్త్
0: నిర్గుణం నిరంజనం సనాతనం నికేతనం నిత్య శుద్ధ బుద్ధ ముక్త నిర్మల స్వరూపిణం
1: is permanent unsullied eternal and immortal
0: ivanni kudunu kavalam kevalam manavudu oka balahina cheta nenu samanya manavudu bhagavantudu atitamainatundi yokka divya shakti kalavadu ani manam bhramistunnamu ee bhavanni manam poorthi nirmoolam cheyali
1: man considers himself because of weakness low but he is divine we should get away from that feeling
0: ఒక వ్యక్తి అనేక విధమైన శక్తులను సాధించి అనేక విద్యను అభ్యసిస్తాడు
1: An individual may accomplish many powers and may learn many forms of
0: life. ఈ విద్యలంతా ఎక్కడి నుంచి వచ్చాయి?
1: Where from the different forms of education?
0: తాను ప్రయత్నపూర్వకంగానే సాధిస్తూ వచ్చాడు.
1: Because he could accomplish wholeheartedly.
0: పుట్టినప్పుడు ఏ మాత్రం కూడా ABCDలు కూడా రావు.
1: At the time of birth he would not have any accomplishment.
0: కానీ ఆ శ్రద్ధలు లభతే జ్ఞానమని ఈ శ్రద్ధ చేత ఎంతైనా కూడా మనం సాధించవచ్చు.
1: Out of the steadfastness he can achieve anything.
0: కానీ మన యందు మన యొక్క జీవితం ఎంతవరకు ప్రయాణం చేస్తుండాలి
1: హౌ ఫార్ అవర్ లైఫ్ ట్రావెల్
0: నేను నా కుటుంబము ఇటు వరకే మనం ప్రయాణం చేస్తున్నాం
1: అవర్ లైఫ్ ట్రావెల్స్ ఓన్లీ బిట్వీన్ ది టూ పొజిషన్స్
0: స్వార్థము స్వప్రయోజనంతో కూడి ఉంటున్నాయి
1: ఇట్స్ ఫుల్ ఆఫ్ సెల్ఫిష్నెస్ అండ్ సెల్ఫ్ ఇంట్రెస్ట్
0: నేను నా కుటుంబం తర్వాత మరొకటి సమాజం ఒకటి ఉంటుంది
1: బియాండ్ ఐ అండ్ మై ఫ్యామిలీ దేర్ ఇస్ సొసైటీ
0: ఆ సమాజమే లేకపోతే నీ కుటుంబం ఎక్కడ నీవెక్కడ
1: When there is no society, where are you and your family?
0: Society varaku manam prayanam cheyatam ledu.
1: We are not traveling up to the position of society.
0: Kanukane manilo undinatundi divyattanni manam artham chesukolekapothunnam.
1: So we are not able to understand the divinity within us.
0: Neevu prapanchanni premistunnavu.
1: You love the world.
0: ఈ ప్రపంచాన్ని ఆశిస్తున్నావు
1: ఎస్పైర్ వర్డ్
0: ఈ ప్రపంచం యొక్క క్షేమాన్ని కోరుతున్నావు
1: ఎస్పైర్ ది వెల్ఫేర్ ఆఫ్ ది వరల్డ్
0: దేనికోసం కోరుతున్నావు
1: వాట్ ఫార్
0: ప్రపంచం కోసం నీ ప్రపంచ క్షేమాన్ని కోరటం లేదు
1: యు ఆర్ నాట్ డిజైరింగ్ ద వెల్ఫేర్ ఆఫ్ ది వరల్డ్ ఫర్ ది
0: సేక్ ఆఫ్ ది వరల్డ్ సుఖం కోసం నీ ప్రపంచాన్ని ఆశించటం లేదు
1: యు ఆర్ నాట్ ఎస్పైరింగ్ ది వరల్డ్ ఫర్ ఇట్స్ ఓన్ సేక్
0: నీ సుఖ నిమిత్తమై నీ ప్రపంచాన్ని ఆశిస్తున్నావు
1: ఫర్ యువర్ ఓన్ ప్లెజర్ యు వాంట్ ది వెల్ఫేర్
0: నీ క్షేమ నిమిత్తమై నీ ప్రపంచం యొక్క క్షేమాన్ని కూడా కోరుతున్నావు
1: ఫర్ యువర్ ఓన్ సెక్యూరిటీ అండ్ సేఫ్టీ
0: నీ క్షేమం ఉంటప్పుడు నువ్వు ప్రపంచం క్షేమంలోనే ఇమిడి ఉంటుండాలి
1: దేర్ఫోర్ యువర్ సెక్యూరిటీ లైస్ ఇన్ ది సెక్యూరిటీ ఆఫ్ ది వరల్డ్
0: ఆ ప్రపంచమే మన యొక్క సొసైటీ సమాజము
1: దట్ వరల్డ్ వెరీలీ ఇస్ అవర్ సొసైటీ
0: కనుక అంతవరకు మనం ప్రయాణం చేయాలి
1: సో వి హావ్ టు ట్రావెల్ టు దట్ ఎక్స్టెంట్
0: నేను అనేటువంటి దాని నుంచి కుటుంబము కుటుంబం నుంచి మనం సమాజముకు ప్రవేశించాలి
1: దేర్ఫోర్ వి షుడ్ ట్రావెల్ ఫ్రమ్ ఐ టు ద ఫ్యామిలీ అండ్ టు ది సొసైటీ
0: ఇన్ని సమస్యలకు మూల కారణము ఇదే పెద్ద కారణం
1: ద మెయిన్ థింగ్ దట్ ఇస్ రెస్పాన్సిబుల్ ఫర్ ఆల్ ద కన్ఫ్యూజన్
0: ప్రతి మానవుడు కూడాను తాను తన కుటుంబము ఇంతవరకే తాను విశాలమైనదిగా పోతున్నాడే కానీ ఇంకా సొసైటీ సమాజం అనేటువంటిది ఒకటి ఉండదని విశాలమైనటువంటి భావాన్ని తాను ఏమాత్రము అభివృద్ధి చేసుకోవటం లేదు
1: ఎవ్రీ మ్యాన్ టుడే హ్యాస్ గాట్ దిస్ నారో ఫీలింగ్ ఐ అండ్ మై ఫ్యామిలీ హీ డస్ నాట్ రికగ్నైజ్ ది సొసైటీ
0: ప్రతి వ్యక్తి కూడాను ఈ యొక్క సమాజం యొక్క క్షేమాన్ని దృష్టి అందించుకుని అంతవరకు మనం ప్రయాణం చేస్తే ఈ ప్రపంచంలో సమస్యలే ఉండవు
1: దేర్ఫోర్ ఇఫ్ మ్యాన్ ప్రొసీడ్స్ టువర్డ్స్ ది సొసైటీ ఎస్పైరింగ్ టు ది సెక్యూర్ సొసైటీ
0: సమస్త విచారములకు సమస్త కష్టములకు ఇవన్నీ కూడాను ఈ యొక్క విశాల భావం లేకపోవటమే కారణము
1: ఫర్ ఆల్ ద లాసెస్ ఫర్ ఆల్ ద ట్రబుల్స్ అండ్ ప్రాబ్లమ్స్ ఎంగ్జైటీస్ దట్ ఇస్ రెస్పాన్సిబుల్ థింగ్ ఇస్ ది అబ్సెన్స్ ఆఫ్
0: కాలమునందు లోక సమస్త సుఖినో భవంతు అనేటువంటి విశాలమైనటువంటి ప్రార్థనను ప్రారంభిస్తూ వచ్చారు
1: ఇన్ ఏన్షియంట్ టైమ్స్ దే ఆఫర్డ్ ప్రేయర్ విత్ లార్జ్ హార్టెడ్నెస్ సేయింగ్ దట్ ఎంటైర్ యూనివర్స్ బి హ్యాపీ
0: వేదాహమేతం పురుషం మహాంతం ఆదిత్యవర్ణం తమసః పరస్తాత్ అనింది వేదం అనగా వేదాహమేతం పురుషం మహాంతం నేను మహాపురుషుణ్ణి చూచాను
1: ఐ హావ్ సీన్ గాడ్
0: ఎక్కడ చూచావు
1: వేర్ హావ్ యూ సీన్
0: స్వప్నంలో చూచావా
1: హావ్ యూ సీన్ ఇన్ ది డ్రీమ్
0: ఎక్కడ సినిమాలో చూచావా
1: ఆర్ హావ్ యూ సీన్ ఇన్ ది
0: టీవీలో చూచావా
1: ఆర్ యు హావ్ సీన్ ఇన్ టీవీ
0: కాదు కాదు తమసః పరస్తాత్ అజ్ఞానమైనటువంటి చీకటిని తర్వాత ఆ పరమాత్మని నేను చూచాను
1: నో నో ఐ హావ్ సీన్ గాడ్ బియాండ్ దట్ డార్క్నెస్ ఆఫ్ ఇగ్నోరెన్స్.
0: ఈ ఇగ్నోరెన్స్ అజ్ఞానం అనేటువంటిది ఎక్కడ ఉంటుండాలి?
1: వేర్ డస్ దిస్ ఇగ్నోరెన్స్ లై?
0: నేను నా కుటుంబం అనుకోవటమే అజ్ఞానము.
1: ద ఇగ్నోరెన్స్ ఇస్ అబ్సల్యూట్ ఇగ్నోరెన్స్.
0: అజ్ఞానం దాటిన తర్వాత సమాజము అనేటువంటి విశాల భావంలో ప్రవేశించినప్పుడే దీనికి తమో గుణం దూరం అయిపోతుంది.
1: ఇఫ్ యూ క్రాస్ దిస్ narrow ignorance and reach the point of society, then you will have that.
0: ప్రతి చిన్న విషయం నందు కూడా మనం చక్కగా విచారణ చేస్తే ఈ సత్యాన్ని మనం అర్థం చేసుకోవడానికి ఎంతైనా అవకాశం ఉంటుంటుంది.
1: There is wide scope if you understand these small factors.
0: నీవు నీ కుటుంబమే గనిపోతే ఒక అడవిలో ఇల్లు కట్టుకొని ఉండొచ్చును కదా.
1: You and your family, if they are important, you can as well live in a forest.
0: ఎందుకు ఈ విశాలమైనటువంటి ఒక పెద్ద పట్టణంలో నీవు ఇల్లు కట్టుకొని జీవిస్తున్నావు?
1: Why do you construct house in this big city?
0: ఈ సమాజంలో మనం జీవించడం చేత
1: because you live in society,
0: అనేక అనుభూతులు,
1: many experiences,
0: అనేక విధమైనటువంటి అనుకూలములు,
1: many conveniences,
0: అనేక విధమైనటువంటి విశాలతలు,
1: many other comforts,
0: మనలో ఆవిర్భవిస్తాయి.
1: They come.
0: కనుకని ఈ సమాజంలో మనం చేరి ఉంటున్నాం.
1: Therefore we live in society.
0: దీని వల్లనే మానవత్వం అనేటువంటిది విశాలత్వాన్ని పొందిపోతుంది.
1: And therefore human life expands.
0: ఒక్క వ్యక్తిగా ఉంటున్నాడు.
1: One individual remains.
0: కానీ అతను ఒక్క వ్యక్తిగానే జీవితం అంతా గడపడానికి వీలు కాదు.
1: It's not possible to lead the life all alone.
0: వివాహం అవుతాడు.
1: He gets married.
0: ఇద్దరు అవుతారు.
1: They become two.
0: తిరిగి కుమారుడు పుట్టాడు, ముగ్గురు అవుతాడు.
1: They have a son.
0: తిరిగి కుమార్తె పుట్టింది, నలుగురు అవుతారు.
1: Another son four.
0: తిరిగి తన కుమార్తెకు వివాహం చేస్తాడు.
1: When he gets married his daughter.
0: వివాహం అయ్యేటప్పటికి తిరిగి అల్లుడు వస్తాడు, అల్లుని తల్లి వస్తాది, అల్లుని తండ్రి వస్తాడు, భావమరుదులు వస్తారు. ఇంకా అనేక మంది చేరిపోతుంటారు. ఒకదాని కోటి చేరిపోతుంటుండాలి ఇదంతా.
1: When the daughter got married, the son in law and the entire family. ఈ
0: ధర్మం యొక్క ప్రధానమైనటువంటి విశాలత.
1: This expansion is important.
0: దీనిని పురస్కరించుకుని ఏ వేదము సహనాభవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై. సహనాభవ ఎంత అనుకూలంగా చెప్పింది వేదం.
1: ద వేద సెడ్ విత్ ఇన్ కన్వీనియంట్ వే.
0: ఇంత విశాలమైనటువంటి దారిని వేదం బోధిస్తూ వచ్చింది.
1: వేద థాట్ ఇన్ ఎ బ్రాడ్ సెన్స్.
0: కానీ సంకుచితమైనటువంటి కొంతరు ప్రవేశించి తమ స్వార్థ స్వప్రయోజన నిమిత్తమై ఈ విశాలత్వాన్ని కేవలము నేరోగా అభివృద్ధి పరుస్తూ వచ్చారు.
1: ద నేరో మైండెడ్ పీపుల్ బికాస్ ఆఫ్ సెల్ఫిష్నెస్ సెల్ఫ్ ఇంట్రెస్ట్ పోర్ట్రేడ్ ఇన్ దట్ వే.
0: సత్యమైనటువంటి వేదం యొక్క స్వభావము విశాలత్వమే.
1: ట్రూ నేచర్ ఆఫ్ వేద ఇస్ వాస్ట్నెస్.
0: ఏమని చెప్పింది ప్రప్రథమంలోనే మంత్రము?
1: వాట్ డిడ్ వేద టీచ్ ఇన్ ద ఫస్ట్ ఇన్స్టెన్స్?
0: కలసి మెలసి పెరుగుదాం.
1: లెట్స్ గ్రో టుగెదర్.
0: కలసి మెలసి తిరుగుదాం.
1: లెట్స్ మూవ్ టుగెదర్.
0: కలసి మెలసి తెలుసుకున్న తెలివిని పోషించుదాం.
1: లెట్ అస్ డెవలప్ ఆల్ ది ఇంటెలిజెన్స్ దట్ వి అక్వైర్డ్.
0: కలసి మెలసి కలత లేక తెలివితో జీవించుదాం.
1: లెట్ అస్ లివ్ టుగెదర్ వితౌట్ ఎనీ కాన్ఫ్లిక్ట్ ఆర్ మిస్ అండర్స్టాండింగ్ అండ్ గ్రో ఇన్ ఫ్రెండ్.
0: ఇది అనేకత్వంలో ఉన్నటువంటి ఏకత్వము.
1: దిస్ ఇస్ యూనిటీ ఇన్ డైవర్సిటీ.
0: ఇది ఉపనిషత్తు యొక్క సారము.
1: దిస్ ది ఎసెన్స్ ఆఫ్ ఉపనిషత్.
0: కనుక సర్వ వేదాంత సారమంతా కూడా ఒక్క వాక్యంలోనే ఉంటుండాలి.
1: Therefore the essence of Veda can be said in one
0: sentence. ఏకాత్మ భావమే ఈ యొక్క దివ్యత్వము.
1: The feeling of oneness is divinity.
0: ఇది ఏ సరైన అద్వైతము.
1: This is non-duality.
0: కేవలం ఈనాడు లోకంలో అనుభవించేటువంటిది తత్వం అసి, ఇది అద్వైతం.
1: What we experience in the world, తత్వం అసి, that thou art, is non-duality.
0: అహం బ్రహ్మాస్మి,
1: ఐఎమ్ ద బ్రహ్మ,
0: ఇది అద్వైతము అంటున్నాము.
1: We say it is non-duality.
0: ఇది చాలా మూర్ఖత్వము, అద్వైతం కాదు.
1: It is foolishness.
0: ఇది ద్వైతమే.
1: ఇట్ ఈస్ జ్యువలిజం.
0: కారణమేమిటి?
1: వాట్ ఇస్ ద రీజన్?
0: అహం బ్రహ్మాస్మి, నేను బ్రహ్మ ఒక్కటే. అంటే నేను పెద్ద పక్కన ఒక్కటి బ్రహ్మ ఉన్నాడే.
1: వీ సే ఐఎమ్ ద బ్రహ్మన్, యూ సే ఐ, బట్ దేర్ ఇస్ బ్రహ్మన్ ఆన్ ద అదర్ హ్యాండ్.
0: ఐ ఆమ్ బ్రహ్మ, నేనే బ్రహ్మను.
1: యూ సే ఐఎమ్ బ్రహ్మ,
0: నేను బ్రహ్మ రెండు ఉన్నాయి కదా, ఒకటే లేదే ఇక్కడ.
1: నౌ హియర్ దర్ ఆర్ టూ ఐ అండ్ బ్రహ్మ, నాట్ వన్.
0: ద్వైతమే అవుతుంది కానీ అద్వైతం ఎట్లా అవుతుంది?
1: ఇట్ ఈస్ జ్యువలిజం. హౌ కెన్ దాట్ బి నాన్ జ్యువలిజం?
0: ఏకాత్మ భావమే అద్వైతం.
1: దట్ ఫీలింగ్ ఆఫ్ వన్నెస్ ఇస్ నాన్ జ్యువలిజం.
0: ఒకే ఆత్మ సర్వులు ఎందు ఉంటుంది.
1: వన్ సెల్ఫ్ ఇస్ ప్రెసెంట్.
0: దేహంలో నిమిటి బల్బులు అనేకంగా ఉంటున్నాయి.
1: ద బాడీస్ బల్బ్స్ ఆర్ మెనీ.
0: దేహంలో నిమిటి బల్బులు అనేక రంగులు ఉంటున్నాయి.
1: ద బల్బ్స్ ద బాడీస్ ఆర్ డిఫరెంట్.
0: దేహమనే బల్బు లోపల అనేకమైనటువంటి వోల్టేజెస్ ఇంత ఉంటుంది.
1: ద బాడీస్ బల్బ్స్ ఆర్ వేరియింగ్ వోల్టేజ్.
0: కానీ కరెంట్ ఒక్కటే.
1: బట్ కరెంట్ is one.
0: ఈ సత్యాన్ని గుర్తించడమే నిజమైన అద్వైతం.
1: To understand this truth is non-dualism.
0: ఇది ఏ విశ్వస్వరూపము.
1: This is the very form of universe.
0: ఇది ఏ మానవత్వం యొక్క విశిష్టత.
1: This is the significance of
0: life. ఇది ఏ దివ్యత్వం యొక్క అనుభూతి.
1: This is experience of divinity.
0: ఇది ఏ అద్వైతం యొక్క సారము.
1: This is the essence of non-dualism.
0: ఇలాంటి దివ్యత్వాన్ని ఈనాడు బోధించే వారు కానీ వినేటువంటి వారు కానీ లేకపోవడం చేతనే భిన్నత్వం పెరిగిపోతుంటుండాలి.
1: Today there are none to teach non-dualism. There are none to listen to the
0: భిన్నత్వం పెరిగిపోవడం చేతనే ద్వేషములు కూడా అధికమైపోతున్నాయి.
1: Because of differences, the hatred is among
0: మీ మతము నా మతము ఈ మతముల యొక్క దీంట్లో మతం చెల్చుకుంటున్నారు.
1: We say this is my religion mata, and therefore they turn mad mati.
0: Mana daivattamu matamullo ledu matullo untundadi.
1: The divinity is not in Mata religion, it is in Mati.
0: మతములన్నీ చేరి మంచినే బోధించే.
1: ఆల్ రిలీజియన్స్ టుగెదర్ థాట్ గుడ్.
0: తెలిసి మెలుగవలను తెలివి తోడ.
1: యూ షుడ్ మూవ్ అబౌట్ ఇంటెలిజెంట్లీ.
0: మతులు మంచివైనా మతమేది చెడ్డది?
1: ఇఫ్ మైండ్స్ ఆర్ గుడ్, విచ్ రిలీజియన్ ఇస్ బ్యాడ్?
0: మన మతులు చెడిపోవడం చేతనే మతములపై కూడా చెడ్డ భావాన్ని ప్రచారం చేస్తున్నాం.
1: బికాస్ అవర్ మైండ్స్ ఆర్ పర్వర్స్ మ్యాడ్,
0: ఎవరు మతములు దీనిపైన ద్వేషభావమును ప్రచారం చేస్తారో వాడు మతి చెడినటువంటి వాడే.
1: ద వన్ హూ ప్రాపగేట్స్ హేట్రెడ్ ఈజ్ మ్యాడ్ వన్.
0: కనుక విశాలమైనటువంటి భారతీయ సంస్కృతి,
1: ది ఇండియన్ కల్చర్ విచ్ ఇస్ సో బ్రాడ్,
0: అనంతమైనటువంటి యొక్క భారతీయ పవిత్రత,
1: ది ఇన్ఫినిట్ శాంక్టిటీ,
0: అగాధమైనటువంటి భారతీయ యొక్క ఏకత్వము,
1: ది యూనిటీ ఆఫ్ ఫాథమ్లెస్ డెప్త్,
0: ఎంత దివ్యత్వాన్ని ప్రబోధిస్తూ వచ్చింది.
1: టీచర్స్ డివినిటీ,
0: ఎంత ఏకత్వాన్ని అనుసరిస్తూ వచ్చింది.
1: ఇట్ ఫాలోస్ వన్నెస్.
0: ఈనాడు ఏకత్వం భిన్నత్వం కావటం చేతనే
1: టుడే యూనిటీ ఇస్ లాస్ట్.
0: మన మానవత్వము మసిగల్చిపోయింది.
1: And therefore humanity is brought down to ashes.
0: మానవత్వమే లేకుండా పోతుంటుండాలి.
1: There is no human quality.
0: నీతి నిజాయితీనే కోల్పోతున్నాం.
1: There is no honesty and morality.
0: ఇది మానవతామని ఒక పరిణామము.
1: This is the progress now.
0: ఇది కాదు మన పరిణామము.
1: This is not our
0: ఆధ్యాత్మిక పరిణామము.
1: The spiritual progress.
0: ధార్మిక పరిణామము.
1: The progress in ఆధ్యాత్మిక
0: పరిణామము. ఇది దీన్ని మనం కోరాలి.
1: This we should aspire.
0: ఈనాడు మనము
1: today
0: ప్రపంచాన్ని రక్షించుకోవాలి.
1: Today we have to protect the world.
0: దేశాన్ని రక్షించాలి.
1: We have to protect the country.
0: అనేక విధములుగా చాటుతూ ఉంటున్నాము.
1: We go on teaching the same thing.
0: ఇది ఒక పెద్ద అజ్ఞానమే.
1: This is a big ignorance.
0: మీరు దేశాన్ని రక్షించనక్కర్లేదు.
1: You need not protect the country.
0: విశ్వాన్ని కాపాడనక్కర్లేదు.
1: You need not protect the
0: country. ఇంటికి ఆధారం సత్య ధర్మాన్ని నీవు రక్షించుకో, విశ్వమే రక్షింపబడుతుంది.
1: You protect truth and righteousness, the entire universe will
0: be protected. భారతీయ సంస్కృతి సత్యం వద ధర్మం చర ఈ రెండింటి ఎందే ఆధారపడి ఉంటుండాలి.
1: Therefore Indian culture rests on these two, speak truth and do righteous
0: actions. నీవు కాపాడవలసినటువంటి సత్య ధర్మములే కాని జగత్తును కాదు.
1: So you have to protect the truth and righteous conduct, not the world.
0: ఈనాడు బల్బు వెలుగుతూ ఉండాలి, లైట్ మనకు కనిపిస్తుంటుండాలి.
1: And today the bulb illuminates, we see the light.
0: కానీ వెలిగేది బల్బు అని మనం అజ్ఞానంగా మనము ఉచ్చరిస్తున్నాము.
1: But out of ignorance we say that it is the bulb that illuminates.
0: కాదు,
1: it's not the bulb that illuminates.
0: కరెంటే.
1: It is the current.
0: అదే విధంగానే దానికి ఆధారమైనటువంటి దాన్ని మనం వెతకటం లేదు.
1: సో వీఆర్ నాట్ ఇన్ సర్చ్ ఆఫ్ ద
0: బేసిక్. ఆధేయాన్ని తీసుకుని మనం అనేక ఆపోహలకు గురి అవుతున్నాము.
1: వీ ఫాలో ద అదర్ వన్ అండ్ వీ ఫర్గెట్ ది బేసిక్.
0: ఆధారం చాలా ప్రధానము.
1: ద బేసిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్.
0: ఈ టేబుల్ ఆధారం లేకపోతే ఈ మైక్ ఏ రీతిగా నిలిచి ఉంది?
1: ఇఫ్ ద టేబుల్ ఇస్ నాట్ ద బేసిస్, హౌ డు ఎక్స్పెక్ట్ ద మైక్?
0: టంబ్లర్ ఆధారం లేకపోతే దీంట్లో నీళ్లు ఏ విధంగా నిలిచినాయి?
1: ఇఫ్ ద టంబ్లర్ ఇస్ నాట్ ద బేసిస్, హౌ డు ఎక్స్పెక్ట్ ద వాటర్?
0: టంబ్లర్ ఆధారము, మీరు ఆధేయం.
1: టంబ్లర్ ఇస్ the basis, water is adheya.
0: Kanuka daivame aadharamu jagatte adheyamu.
1: So God is adhara, the jagat is adheya.
0: Kanuka bhagavantudu jagattantakudanu karya karana swaroopule.
1: So God in and the world has got the relationship of cause
0: Vishnu
1: and effect.
0: Vishnu vishya swaroopame.
1: The entire universe is the form of
0: ilanti jeeva brahma aikyanu sandhanaanni manam chakkaga manam artham cheskovali.
1: We have to understand the principle of unison between the individual
0: and the divinity. Aneka janmala nundi kudanu manamu ee deha prantini manamu poshinchukuntu vastunnamu.
1: Over many long births previously we have been developing
0: ఆచారం అని మనం విశ్వసిస్తున్నాము.
1: This we take it as a practice.
0: ఇది ఆచారములు కానే కాదు.
1: There are no practices.
0: ఇవన్నీ అనాచారములే.
1: They are not practices, bad practices.
0: ప్రాణమున్న జీవుని హింసిస్తున్నాము. రాతిలోనా ఉన్నాడు, రక్తంలోనా ఉన్నాడు, ప్రాణిలోనా ఉన్నాడు, రాజులోనా ఉన్నాడు.
1: So God is present in a stone, in an emperor, in an individual.
0: అన్ని భగవత్ స్వరూపమే.
1: Everything is the form of God.
0: ఈ విశాలమైన ప్రభావాన్ని మనము అభివృద్ధి పరచుకోవాలి.
1: వీ షుడ్ డెవలప్ ద బ్రాడ్ ఫీల్డ్.
0: మంచి చెడ్డ అనేటువంటి జగత్తులో లేనే లేవు.
1: దేర్ ఇస్ నో గుడ్ అండ్ బ్యాడ్ ఇన్ ద వరల్డ్ అట్ ఆల్.
0: భగవత్ సృష్టిలో చెడ్డ అనేటువంటి ఒకటి ఉంటుందా?
1: ఇన్ గాడ్స్ క్రియేషన్ కెన్ దేర్ బి ఎనీథింగ్ బ్యాడ్?
0: మీ దృష్టిలో దోషం ఉంది కానీ సృష్టిలో దోషం లేదు.
1: ద డిఫెక్ట్ లైస్ ఇన్ యువర్ విజన్ బట్ నాట్ ఇన్ క్రియేషన్.
0: కాల మార్పు చేత ఇవి భిన్నంగా కనిపిస్తూ ఉంటున్నాయి.
1: దే అపియర్ టు బి డిఫరెంట్ బికాస్ ఆఫ్ పాసేజ్ ఆఫ్
0: టైం. కానీ సత్య స్వరూపం ఒక్కటే.
1: బట్ ద ట్రూత్ ఇస్ వన్.
0: ఫలమును తిన్నాము.
1: You have eaten fruit.
0: Phalamu manchi antunnamu.
1: You call the fruit good.
0: Ee phalame repadi dinaku malam maaripoyindi.
1: The very fruit that you have eaten.
0: Malamu chedda antunnamu.
1: Becomes feces tomorrow.
0: Ajnanamu.
1: You call it bad, it's ignorance.
0: Oh pichivada. ఆ ఫలం అనేటువంటి మంచిది మలంగా మారిపోకుండా ఉంటే నీకు శరీరానికి శక్తి ఏ రీతిగా లభిస్తుంటుండాలి?
1: Then you know, oh madman, the fruit which you call good, which you have eaten, it has become feces which you call bad.
0: మంచి చెడ్డగా మారిందంటే మంచిని అందించే పిప్పి చెడ్డగా మారిపోయింది.
1: ద గుడ్ హ్యాస్ టర్న్ ఇన్ టు బ్యాడ్, గివింగ్ యూ ఆల్ ద గుడ్.
0: చెరకు పిప్పి
1: The sugarcane is just a pill.
0: అది చెడ్డది అనుకుంటున్నాము.
1: You call it bad.
0: కానీ నీకు రసం అందించింది.
1: But it has given the juice.
0: ఆ రసంతో కూడినటువంటిది ఆ చెరకు.
1: And the sugarcane has got the juice.
0: రసమును తీసిన తర్వాత పిప్పి వేరే అయిపోయింది.
1: The moment you squeeze,
0: కాబట్టి ఈ రసమునకు ఆ పిప్పియే ఆధారము.
1: Therefore, for the juice, pulp is the base.
0: నీరు దాటి తప్ప నిప్పులో పడవేయు. ఈనాడు మనం రసమును అందుకున్న తర్వాత పిప్పిని బయట పారవేస్తున్నాము.
1: Therefore, you take the juice and throw away the pulp.
0: నీరు దాటిన తర్వాత ఆ తెప్పను నిప్పులో వేస్తున్నాం. ఇది ఏనా మన కృతజ్ఞత?
1: ద మూమెంట్ యూ క్రాస్ ద బోట్ యూ పుట్ ఆన్ ద యూ పుట్
0: మరి ఈ నీరు నది దాటించినటువంటి పడవ ఇదియే.
1: దిస్ ఈస్ ద బోట్.
0: నన్ను ఏ విధంగా దాటించిందో పరలోకుడు ఆ విధంగా దాటిస్తుందని ఈ తెప్పను మనం కాపాడుకోవాలి. దీనికి తగిన కృతజ్ఞత అందించాలి.
1: యు హావ్ టు షో గ్రాటిట్యూడ్ దిస్ బోట్ దట్ హస్ హెల్ప్డ్ us టు క్రాస్ దిస్ రివర్.
0: కానీ ఈనాడు ఆ కృతజ్ఞతనే కూలిపోయింది.
1: Today there is no gratitude.
0: ఆ కృతజ్ఞతనే కాలిపోయింది.
1: The gratitude is
0: gone. కృతజ్ఞతనే రాలిపోయింది.
1: The gratitude fell.
0: ఈ కృతజ్ఞతనే మాడిపోయింది.
1: The gratitude is not gone.
0: మానవత్వం ఎక్కడ ఉంటుందది?
1: Then where is human quality?
0: ఇక మానవత్వం అనేటువంటిది ఈ మహత్తరమైనటువంటి ఒక దివ్య భావంతో కూడినటువంటిది మానవత్వము.
1: So the human quality lies in the divine power.
0: ఏదో కొన్ని విద్యను నేర్చినంత మాత్రమే మానవుడు అధికుడు కాదు.
1: Because you acquired some forms of education. ఏ
0: విద్యను నేర్చినటువంటి వాడు అల్పుడు కాదు.
1: He is not a low man anyway.
0: కానీ విశాల భావం ఉండినప్పుడే ఆ సత్య మార్గం అనుసరించినటువంటి వాడు సర్వులు కూడా గొప్పవారే.
1: ఇఫ్ యూ బ్రాడ్ ఫీలింగ్స్ అండ్ ట్రేడ్ ఆన్ ద పాత్ ఆఫ్ ట్రూత్ యు ఆర్ గుడ్.
0: రామకృష్ణ పరమహంస కాలంలో అనేక మంది పండితులు ఉంటున్నారు.
1: ద టైమ్ ఆఫ్ రామకృష్ణ పరమహంస.
0: కానీ రామకృష్ణ పరమహంస శారదాదేవికి ఒక్క అక్షరమైనా రాదు.
1: బట్ పరమహంస శారదాదేవి ఆర్ ఇల్లిటరేట్.
0: అనేక పర్యాయములు వివేకానంద చెప్పాడు, స్వామి పెన్షన్ అండి అంటే నాకు అవన్నీ తెలీదు, నాకు పెన్సల్ అనేది ఆ పెన్షన్ అనేటువంటి పదం కూడా రాదు రామకృష్ణకు.
1: మెనీ టైమ్స్ వివేకానంద సెడ్ స్వామి ఇట్ ఈస్ పెన్షన్ బట్ రామకృష్ణ పరమహంస సెడ్ పెన్సిల్.
0: అంత విద్యాహీనుడైనటువంటి రామకృష్ణ పరమహంస యొక్క పేరు ప్రఖ్యాతులు జగత్ వ్యాప్తి కావడానికి కారణమేమిటి?
1: సచ్ ఎన్ ఇల్లిటరేట్ రామకృష్ణ పరమహంస ఎర్న్డ్ రిప్యూట్ ఓవర్ ది వరల్డ్.
0: సత్యమార్గాన్ని అన్వేషించాడు.
1: హీ సచ్
0: సత్యాన్ని దర్శించాడు.
1: హీ విజువలైజ్డ్
0: సత్యంతోనే జీవిస్తూ ఉంటున్నాడు.
1: అండ్ దేర్ఫోర్ స్పెండ్ ది లైఫ్ నేను
0: చేరవలసినటువంటిది నా మాతనే.
1: దట్ వి హావ్ రీచ్డ్ దేర్.
0: నేను నా దైవాన్ని నేను చేరాలి.
1: ఐ రీచ్ మై డివైన్.
0: నేను నుండి వచ్చానో దానికి పోయి చేరిపోవాలి.
1: ఐ హావ్ గాట్ గో బ్యాక్ టు ప్లేస్ ఆఫ్ ఆరిజిన్.
0: భాగవతం కూడా బోధిస్తూ వచ్చింది.
1: దట్స్ ఆల్సో టాట్.
0: ఎచ్చట నుండి పుచ్చిటివి నీవు అచ్చటికే గవలను. ఎచ్చట నుండి వచ్చితివో అచ్చటికే నీవు పోవాలి.
1: యూ షుడ్ గో బ్యాక్ టు ది ప్లేస్ ఆఫ్ యువర్ ఆరిజిన్.
0: అదియే నీ యొక్క ప్రధానమైనటువంటి లక్ష్యము.
1: దట్ ఈస్ యువర్ చీఫ్ ఎయిమ్.
0: కానీ ఆ రామకృష్ణ పరమహంసకు ఏ విద్యను లేకపోయినప్పటికీ సత్యాన్ని అనుసరించాడు.
1: రామకృష్ణ పరమహంస though he didn't have any formal education,
0: సామాన్యమైనటువంటి మానవులు క్షణక్షణము అసత్య స్వరూపుణ్ణి ఆరాధన చేస్తుంటారు.
1: But the modern man worships
0: సత్యనారాయణ యొక్క పూజనే చేస్తుంటారు.
1: They go on worshipping.
0: వర్షానికి ఒక్క తూరి సత్యనారాయణ పూజ చేస్తారు.
1: Just they offer worship once in a year.
0: క్షణక్షణము కూడా సత్యనారాయణ వ్రతమే.
1: But every moment is an act of worship.
0: ఏమిటి ఈ సత్యనారాయణ వ్రతము?
1: What is this సత్యనారాయణ వ్రత?
0: మనస్సేకం వచస్సేకం కర్మణ్యేకం సత్యస్వరూపం.
1: ట్రూత్ ఈజ్ ద హార్మనీ బిట్వీన్ థాట్ వర్డ్ అండ్ డీడ్.
0: మనస్సన్యత్ వచస్సన్యత్ కర్మణ్యత్ అసత్యరూపం.
1: ఇట్ ఈస్ వెరీ ఫార్మ్ ఆఫ్ ఫాల్స్హుడ్ వెన్ దేర్ ఇస్ డిఫరెన్స్ బిట్వీన్ థాట్ వర్డ్ అండ్ డీడ్.
0: ఈనాడు మానవుడు ఈ మూడింటిని ఏకత్వం చేయటం లేదు.
1: టుడే మ్యాన్ ఈజ్ నాట్ యూనిఫైయింగ్.
0: దీని ఆంగ్లంలో కూడా ది ప్రాపర్ స్టడీ ఆఫ్ మ్యాన్కైండ్ ఈజ్ మ్యాన్ అన్నాడు. ఎక్కడున్నాడు?
1: దిస్ ఇన్ ఇంగ్లీష్ ఇట్ ఈస్ సెడ్ ద ప్రాపర్ స్టడీ ఆఫ్ మ్యాన్.
0: ఆకారం మ్యాన్ మాత్రమే కనిపిస్తున్నాడు కానీ ఆచరణ మ్యాన్ లేనే లేడు.
1: ఈజ్ జస్ట్ ఎ మ్యాన్ ఇన్ ఫార్మ్ బట్ నాట్ ఇన్ ప్రాక్టీస్.
0: కనుకనే ఆచరణ మ్యాన్ గా మనం తయారు కావాలి.
1: సో వీ షుడ్ బి హ్యూమన్ బీయింగ్ ఇన్ ప్రాక్టీస్.
0: ఇది కేవలం మనము సుప్రీం స్టేజ్ కి పోవాలి.
1: వీ షుడ్ రీచ్ దట్ సుప్రీం స్టేజ్.
0: ఆ సుప్రీం స్టేజ్ కి పోవటం చాలా సులభం.
1: ఇట్స్ వెరీ ఈజీ టు రీచ్.
0: నమ్ముతారో నమ్మరో కానీ స్వామి సులభంగా చెప్పొచ్చును కానీ సామాన్యమైన మా మానవులకు ఇది అంత సులభమా అని? మీకే చాలా సులభం.
1: బిలీవ్ ఇట్ ఆర్ నాట్ స్వామి మేక్ ఇట్ వెరీ ఈజీ బట్ యట్ యూ కెన్ ఎక్స్పీరియన్స్.
0: కానీ ఈజీ మార్గమైనటువంటి సుప్రీం స్టేజ్ కి మీరు పోవడానికి ప్రయత్నించడం లేదు కానీ అనేక కష్టములతో నష్టములతో దుఃఖములతో విచారంతో కూడినటువంటి సుప్రీం కోర్టు పోతున్నారు. ఎంత అధ్యాయం చెప్పండి.
1: బట్ యు ఆర్ నాట్ ఫాలోయింగ్ దట్ ఈజీ పాత్ దట్ విల్ టేక్ యూ టు ద సుప్రీం స్టేజ్ బట్ విత్ ఆల్ ద సఫరింగ్ అండ్ ద లాసెస్ యూ గో టు ద సుప్రీం కోర్టు.
0: వల్ల సుప్రీం కోర్టు పోవాలి.
1: ఫర్ వాట్ ఫార్ షుడ్ యూ గో?
0: ఎన్ని పాపములు చేయటం వల్ల సుప్రీం కోర్టుకు పోవాలి?
1: వాట్ ప్రాఫిట్ విల్ ఇట్ గివ్ యూ?
0: కానీ మనం సుప్రీం కోర్టు కాదు సుప్రీం స్టేజ్ కి పోవాలి, సుప్రీం స్థానాన్ని పొందాలి.
1: సో వీ షుడ్ రీచ్ సుప్రీం స్టేజ్ బట్ నాట్ సుప్రీం కోర్ట్.
0: అది ఏ ది divine self, supreme divine self.
1: That is supreme divine self.
0: అది మానవత్వ రూపాన్ని మనం అనుభవించాలి.
1: We have to experience the real human form.
0: పవిత్రమైనటువంటి ఒక దివ్య జీవితాన్ని మనం అనుభవించాలి.
1: We should experience the divine life.
0: కనుక ప్రతి మానవుని యందు కూడాను,
1: in every human being,
0: ఈ సహజ మనస్సు,
1: it's natural,
0: సూపర్ మైండ్,
1: సూపర్ మైండ్,
0: ఓవర్ మైండ్,
1: ఓవర్ మైండ్,
0: హైయర్ మైండ్,
1: హైయర్ మైండ్,
0: ఇల్యూమినేటెడ్ మైండ్,
1: ఇల్యూమినేటెడ్
0: మైండ్, అన్ని మానవుని యందే ఉంటున్నాయి.
1: ఆల్ ఆర్ ప్రెసెంట్ ఇన్ మ్యాన్.
0: మానవుడు విశ్వస్వరూపుడు.
1: Man is the very form of the universe.
0: సర్వము మానవుని యందే ఉంటుండాలి.
1: ఎవ్రీథింగ్ ఇస్ విత్ ఇన్.
0: ఒక చిన్న ఉదాహరణ మీరు తీసుకోండి.
1: స్మాల్ ఎగ్జాంపుల్.
0: మానవుడు 5 అడుగులు ఎత్తుంటున్నప్పుడు ఇంత విశ్వం తనలో ఎట్లా ఉంటుండాలి?
1: When you are just 5 feet height, how do you expect universe in you?
0: నీవు అమెరికా చూచి వచ్చావు.
1: You have seen America in return.
0: నీవు జపాన్ చూచి వచ్చావు.
1: You have seen Japan.
0: జర్మనీ చూచి వచ్చావు.
1: Seen Germany.
0: కానీ నీవు కూర్చొని కన్నులు మూసుకొని ఆ చూచి వచ్చినటువంటి దృశ్యాన్నంతా నీవు తలంచుకో, అవన్నీ నీలో చేరిపోయినాయి.
1: You sit and close your eyes, you'll experience all the scenes.
0: నీ ఉన్నది ఇంత చిన్నవాడైతే ఈ జపాన్, జర్మనీ ఇవన్నీ కూడా నీలో ఎట్లా ఇమిడి ఉంటున్నాయి?
1: You're so small, but yet how do you expect the Germany, Japan in you?
0: విశాలమైనటువంటి వాడు.
1: You are really vast.
0: నీ హృదయం చాలా విశాలమైనటువంటిది.
1: You are broad hearted.
0: దేహము చిన్నదే.
1: The body is small.
0: అనంతమైన ఆకాశంలో చుక్కలు మెరుస్తుంటున్నాయి.
1: Stars that shine in the infinite sky.
0: చిన్న అద్దం తీసుకుని దాంట్లో చూడు, ఆ ఎంతో ఎత్తులో ఉన్నటువంటి చుక్క ఈ అద్దంలో కనిపిస్తుంది.
1: Take a small mirror. That sky is reflected in that mirror.
0: కనుకనే విశ్వం దర్పణ దృశ్యమాన నగరే అన్నది పురుషోత్తముడైనటువంటి యొక్క దక్షిణామూర్తి.
1: దక్షిణామూర్తి said that the entire universe is a mirror.
0: విశ్వం దర్పణ దృశ్యమాన నగరే, విశ్వం, విశ్వమంతా ఒక అద్దములో చూడవచ్చును మనం.
1: The whole universe can be watched in a mirror.
0: అదే విధంగా మన హృదయమే అద్దము.
1: So heart is a mirror.
0: ఇందు విశ్వమంతా కూడా దీంట్లో మనము చూడవచ్చును.
1: We can see the universe there.
0: కనుక మన హృదయం కంటే మించినటువంటిది మరొకటి ఈ జగత్తులో లేదు.
1: సో ఇన్ దిస్ వరల్డ్ దేర్ ఇస్ నథింగ్ మోర్ దాన్
0: మనకంటే మించినటువంటి దైవత్వం మరొకటి లేదు.
1: దేర్ ఇస్ నో అదర్ డివినిటీ బియాండ్ యు.
0: ఈ విశ్వాసాన్ని ఈనాటి నుంచి మీరు అభివృద్ధి పరచుకోవాలి.
1: యు షుడ్ డెవలప్ దట్ ఫెయిత్ ఫ్రమ్ టుడే.
0: అప్పుడే మనం విశ్వస్వరూపముగా మారవచ్చును.
1: దెన్ యూ కెన్ ట్రాన్స్ఫర్మ్.
0: ఎంతకాలమైనా నేను అల్పుణ్ణి, నేను మానవుణ్ణి, నేను మానవుడు అనుకుంటే నీవు అల్పుడే అయిపోతావు, మానవుడే అయిపోతావు.
1: ఇఫ్ యూ కన్సిడర్ మీ హ్యూమన్ బీయింగ్, ఐఎమ్ లో అండ్ వీక్, యూ బికమ్ లో.
0: బ్రహ్మవిద్ బ్రహ్మైవ భవతి యత్ భావం తద్ భవతి. నీవు ఆ విధంగా భావించకూడదు. నేను బ్రహ్మ, నేను బ్రహ్మ, నేను బ్రహ్మ అనుకో. నీకు ఆ ఎంకరేజ్మెంట్, ఆ యొక్క దివ్యమైనటువంటి భావములు అభివృద్ధి అవుతూ వస్తాయి.
1: యూ షుడ్ ఫీల్ ఐఎమ్ బ్రహ్మ, ఐఎమ్ గాడ్, దెన్ యూ విల్ హ్యావ్ దట్ బ్రాడ్ ఫీలింగ్.
0: కనుక ఈ సత్యమైనటువంటి యొక్క దివ్యత్వాన్ని, జ్ఞానమైనటువంటి దివ్యత్వాన్ని, అనంతమైనటువంటి దివ్యత్వాన్ని మీరు నిరంతరము చింతిస్తూ రావాలి.
1: సో యూ షుడ్ థింక్ ఆఫ్ దిస్ ఫర్వెంట్లీ, ఇన్సెసెంట్లీ, దిస్ డివినిటీ విచ్ ఇస్ ఆల్ ట్రూత్, విచ్ ఇస్

Satyam Jnanam Anantam Brahma.

భాషలు చుండును మంచు తెలుపు కంటే మించి ఉండు. ఆకాశమున కన్నా అతి సూక్ష్మమైయుండు. సర్వజీవులయందు భాను తేజము కంటే రాశులు చుండును మంచు తెలు

0: ఆకాశముల కంటే అతి సూక్ష్మమయ్యుండు సర్వజీవులయందు వర్వయుండు బ్రహ్మముందు కానిది ఇలను ఎదియులేదు బ్రహ్మము కానిది ఇలను ఎదియులేదు సర్వజీవుల యందు సంచరించు బ్రహ్మయే మీరు మీలోన బ్రహ్మయుండే బ్రహ్మయే మీరు మీలోన బ్రహ్మయుండే మీకు బ్రహ్మకు భేదంబు లేకయుండే మీకు బ్రహ్మకు భేదంబు లేకయుండే ఇంతకన్నను వేదాంతమేమి చెప్పుదు సాధు సద్గుణ గణ్యుల సభ్యులారా
1: It is shining more resplendently than the sun itself. It excels in whiteness, the whiteness of ice. It is subtler than the subtlest space, akasha. It is found in every human being. You are Brahma. And Brahma is you. There is nothing in the world which is not Brahman. There is no difference between you and Brahma at all. What other philosophy can I tell you? Oh, dear audience who have assembled here.
0: వెలుగు నేను వెలుగు నాలోనది వెలుగు నేనే వెలుగును వెలుగులో నేనయుండు వెలుగు నాలోనది వెలుగు నేనే వెలుగును వెలుగును నేనయుడు అట్టి జ్ఞానము మనసున హత్తుకున్నా అతడే బ్రహ్మము బ్రహ్మమే అతడయవును అతడే బ్రహ్మము బ్రహ్మమే అతడయవును బ్రహ్మమే అతడయవును
1: ఇన్ మీ ఇస్ లైఫ్ And I am light. I am essentially light and I am in light. This knowledge, this awareness, if it is established firmly in one's heart, he is himself Brahma and Brahma is he.
0: Divyatma Swarupulara.
1: Embodiments of divine Atma.
0: భగవంతుని యొక్క మానవ రూపము యొక్క ఉపాధి లేక ప్రతిపాదికము మానవ మాతృడైనటువంటి వాడే గుర్తించడానికి వీరవులు కాని అన్యులు దీనిని తెలుసుకొనలేరు
1: ఓన్లీ ఏ హ్యూమన్ బీయింగ్ కెన్ అండర్స్టాండ్ గాడ్ ఇన్ హ్యూమన్ ఫామ్ అండ్ అదర్స్ కెనాట్
0: కనుక మానవ రూపమునే మనము గౌరవించవలను
1: పేర్కొనవలను దేర్ఫోర్ వీ షుడ్ రెస్పెక్ట్ ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ అండ్ ఆనర్ ఇట్
0: దైవం మానుష రూపేణ భగవంతుడు మనుష్యాకారమును ధరించి జగత్తును వరించి ప్రజలను ప్రీతించి దివ్యత్వముతో అనుగ్రహించే నిమిత్తమై అవతరించును
1: గాడ్ డిసెండ్స్ ఆన్ అర్త్ In order to

0: have an opportunity to make himself available to all people, to love them, to bless them and to grace them.
1: ఈ ప్రకృతి అంతయి కూడాను కేవలము మండునటువంటి గుండు.
0: The entire nature consists of a mass of earth.
1: ఈ యొక్క మంట గుండులోని లోభాగము వెలుపల భాగము సర్వత్రా కూడా నిండి ఉంటుంది.
0: ఇన్ దిస్ పర్టికులర్ మాస్ దేర్ ఇస్ ఎ ఫ్లేమ్ విచ్ ఇస్ ఇన్సైడ్ అండ్ విచ్ ఇస్ అవుట్ సైడ్ ఆల్సో.
1: అదే విధముగానే అంతర్బహిష్ట సర్వవ్యాప్త నారాయణ స్థిత భగవతత్వం అనేటువంటిది, ఆత్మతత్వం అనేటువంటిది, బ్రహ్మతత్వం అనేటువంటిది సర్వత్రా వ్యాపించినటువంటిది.
0: ఇన్ ద సేమ్ వే ద ప్రిన్సిపల్ ఆఫ్ బ్రహ్మ, ద ప్రిన్సిపల్ ఆఫ్ ఆత్మ ఈజ్ ఫౌండ్ ఆల్ ఓవర్.
1: ఈశావాక్యం ఇదం సర్వం యత్ కించిత్ జగత్ అనగా భగవంతుడు ఈ జగత్తునందు సమస్త పదార్థములు ఎందుకు ఉండినటువంటి యొక్క దివ్య శక్తి.
0: గాడ్ ఈజ్ ఫౌండ్ ఇన్ ఆల్ ది ఆబ్జెక్ట్స్ ఇన్ క్రియేషన్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ దట్ ఎనర్జీ అండ్ పవర్.
1: అట్టి సర్వత్యా ఉండినటువంటి యొక్క దివ్యత్వాన్ని మానవుడు మాత్రమే గుర్తించగలడు, కానీ అన్యులు దీనిని గుర్తించలేదు.
0: సచ్ డివినిటీ విచ్ ఇస్ ఆల్ పర్వేసివ్ కెన్ బి రికగ్నైజ్ ఓన్లీ బై మ్యాన్ అండ్ బై నన్ ఎల్స్.
1: దానిని గుర్తింప యత్నించినటువంటి యొక్క మానవుడు కేవలము తాను ఒక వికార కృత్యమును నిర్మించుకుని దానిని గమనించి ఇది ఏ సత్యమని భావించవచ్చు.
0: మ్యాన్ హూ వాంట్స్ టు అండర్స్టాండ్ అండ్ రికగ్నైజ్ దిస్ ఇన్ ది ప్రాసెస్ మేక్ సమత్రా సిచ్యుయేషన్స్ వెరిన్ హి విల్ బి డెల్యూడెడ్.
1: ఈనాడు జగత్తులో ప్రపంచమును గురించి, సమాజమును గురించి, సంఘమును గురించి, అనేక వస్తువులను గురించి ఒక అద్భుతమైనటువంటి యొక్క వైజ్ఞానికంగా ఉపన్యసించవచ్చును.
0: టుడే ఇట్ ఈస్ పాసిబుల్ టు సైంటిఫికలీ ఎక్స్పౌండ్ అబౌట్ ది నేచర్, అబౌట్ ద వరల్డ్, అబౌట్ ది సొసైటీ అండ్ అబౌట్ ఎవ్రీథింగ్.
1: తార్కిక ఘనతను కూడా సాధించవచ్చును.
0: ఇట్ ఈస్ పాసిబుల్ టు అటైన్ పర్ఫెక్షన్ ఇన్ దాట్ పర్టికులర్ వన్.
1: మనుష్యాకారమును ధరించినటువంటి యొక్క దైవత్వమును కూడా అనేక విధములుగా విమర్శించవచ్చును.
0: ఇట్ ఈస్ పాసిబుల్ టు కామెంట్ అండ్ క్రిటిసైజ్ గాడ్ ఇన్ హ్యూమన్ ఫామ్.
1: కానీ ఇవి అన్ని కూడా కేవలము కల్పనలు మాత్రమే, కాని ఇందులో ఎలాత్రం ఏమాత్రం కూడా ఏమిటి ఉండదు.
0: బట్ ఆల్ దిస్ థాట్ ఈజ్ ఓన్లీ ఇమాజినేషన్. దర్ ఇస్ నో ట్రూత్ ఇన్ ఇట్.
1: వాచారుడైన పండితుడు ఈ విధమైనటువంటి ప్రగల్పములు చెప్పవచ్చును, కాని నిజమైన దివ్యత్వాన్ని ఏ మానవుడు కూడాను ఇంతవరకు చూడలేదు, చూడబోదు.
0: స్కాలర్స్ మేక్ ఎన్ అటెంప్ట్ టు ఎక్స్ప్లెయిన్ దీస్ థింగ్స్ బట్ సో ఫార్ నో వన్ హాస్ బీన్ ఏబుల్ టు సీ డివినిటీ ఇన్ ఇట్స్ ఫుల్నెస్.
1: ఈశ్వరుని యొక్క నిజ స్వరూపాన్ని మానవుడు మాత్రమే, మానవ స్వరూపమునందు మాత్రమే గుర్తించడానికి సాధ్యమవుతుంది. కాని అన్య మార్గములు ఎందుకు, కాని అన్య సాధనలు ఎందుకు, కాని ఈ దివ్యత్వాన్ని నిరూపించలేరు, గుర్తించలేరు.
0: ఇట్ ఈస్ పాసిబుల్ టు రికగ్నైజ్ అండ్ టు ప్రూవ్ డివినిటీ ఓన్లీ ఇన్ హ్యూమన్ ఫామ్ అండ్ ఇన్ నో అదర్ ఫామ్ కెన్ యూ అటెంప్ట్ టు డూ ఇట్.
1: తాను గుర్తించుకున్నటువంటివి కేవలము తమ యొక్క భ్రాంతులే, తమ యొక్క కల్పనలే.
0: వాట్ ఎవర్ హ్యాస్ బీన్ రికగ్నైజ్డ్ ఆల్సో ఈజ్ ఓన్లీ హిజ్ ఓన్ ఇల్యూజన్ అండ్ హిజ్ ఓన్ ఇమాజినేషన్.
1: ఒక ఏనుగు భగవంతుని అర్చించడానికి ఆశించవచ్చు.
0: An elephant may aspire to worship God.
1: అది తన ప్రకృతి స్వరూపమును పురస్కరించుకుని భగవంతుని ఒక పెద్ద ఏనుగుగా నిర్మించుకునవచ్చు.
0: In the context of its own form, it may imagine God to be mightier than itself.
1: అంతేకాని అంతకంటే ఇంక వేరొక స్వరూపాన్ని తాను నిర్మించుకోలేదు.
0: It is not possible for it to imagine God in any other form.
1: ఒక ఎలుక కూడాను భగవంతుని అర్చించగోరి తమ యొక్క ప్రకృతిని పురస్కరించుకుని భగవంతుని కూడాను తనకంటే ఎన్నో రెట్లు బ్రహ్మాండమైన ఎలుకగా తాను నిర్మించుకోవచ్చు.
0: సిమిలర్ ఇస్ ద కేస్ విత్ ఎ ర్యాట్. ఎ ర్యాట్ మే ఇమాజిన్ గాడ్ టు బి ఎ మిలియన్ ఫోల్డ్ బిగర్ దాన్ ఇట్సెల్ఫ్.
1: అదే విధముగానే మానవుడు కూడాను తమ ప్రకృతిని పురస్కరించుకుని తాను కూడాను మానవాకారమునే నిర్మించుకోవచ్చును తప్ప అన్ని నిర్మలను అనేటువంటిది అతీతమైనటువంటి మానవత్వాన్ని మానవుడు నిర్మించుకున్న సాధ్యము కాదు.
0: సిమిలర్లీ ఇన్ ద కేస్ విత్ మ్యాన్, మ్యాన్ కెన్ ఇమాజిన్ అండ్ రికగ్నైజ్ గాడ్ ఓన్లీ ఇన్ హ్యూమన్ ఫామ్ ప్రాబబ్లీ
1: మానవుడను మానవుడను అనేటువంటి భ్రాంతి ఉండినంత వరకు మానవాతీతమైనటువంటి యొక్క దివ్యత్వాన్ని మానవుడిగా గుర్తించుకోవాలి తప్ప అన్య రూపంలో గుర్తించుకుంటే సాధ్యం కాదు.
0: సో లాంగ్ యాజ్ మ్యాన్ ఈజ్ అండర్ ద స్పెల్ ఆఫ్ డెల్యూజన్ దట్ ఈజ్ మ్యాన్ హీ కెన్ నెవర్ అండర్స్టాండ్ ద ట్రాన్సెండెంటల్ ట్రూత్. హీ కెన్ సీ ఇట్ ఓన్లీ ఇన్ హ్యూమన్ ఫామ్.
1: కానీ పదవులు ఎందు వాచారుడైనటువంటి వారు అనేక విధమైనటువంటి వర్ణనలు చేయవచ్చును.
0: People who are capable of articulation may describe God in a number of ways.
1: కొంతమంది పండితులు కూడాను భగవంతుడు అప్రమేయుడు, అవాంగ్మానస గోచరుడు, అతీతుడు, నిర్గుణుడు అని వర్ణిస్తారు.
0: Some scholars may describe God as one who cannot be understood by the mind, who cannot be grasped by imagination.
1: కేవలం ఇందులో పదముల యొక్క ప్రాబల్యం అధికంగా కనిపించవచ్చునే తప్ప అందులో ఉన్నటువంటి యొక్క ఇది ఒట్టి నురుగి.
0: ఆల్ దిస్ డిస్క్రిప్షన్ ఈజ్ ఫుల్ ఆఫ్ వర్డ్స్ బట్ నో ఎక్స్పీరియన్స్.
1: కారణమేమనగా ఈ పదములకు అర్థమును వర్ణించవచ్చు.
0: ఇట్ ఈస్ పాసిబుల్ టు గివ్ మీనింగ్ ఫర్ వర్డ్.
1: ఈ అర్థములను నానార్థంగా విభజించవచ్చును.
0: ఇట్ ఈస్ పాసిబుల్ టు ఎక్స్ప్లెయిన్ ది మీనింగ్ ఇన్ డిఫరెంట్
1: తన యొక్క అనుభవం లోపల నిరర్థకమే.
0: బట్ ఇన్ ఎక్స్పీరియన్స్ ఇట్ ఇస్ ఎ బిగ్ జీరో,
1: అనర్థమే.
0: And it is only misunderstanding.
1: యదార్థమును కానేరవు.
0: One can never obtain the truth.
1: ఏ సమయమైందైనా కూడాను మీకు అనుకూలం సంభవించినప్పుడు ఏ పండితుడైనా ప్రశ్నించండి. అయ్యా,
0: whenever you get an opportunity, you can question any scholar about that.
1: అప్రమేయుడనగా ఏమిటి దీని అర్థము అని.
0: You ask him, sir, what is the meaning of అప్రమేయ?
1: అనగా ఎట్టి ప్రమాణములకు చిక్కనటువంటి వాడు అని తాను జవాబు చెప్తాడు.
0: He will reply that he cannot be measured by any particular measure.
1: అవాంగ్మానస గోచరుడు భగవంతుడు అని వర్ణిస్తాడు.
0: He will describe him as అవాంగ్మానస గోచర.
1: మనస్సుకు వాక్కు అతీతమైనటువంటి వాడు భగవంతుడు అని అర్థం చెప్పవచ్చు.
0: It is possible to describe that as transcending the word of mouth and the mind.
1: అంతేకాని ఇంతకంటే ఇంక భగవంతు స్వరూపాన్ని నిరూపించలేడు కదా.
0: Only that much. Beyond that, it is not possible to prove about God.
1: నా ఉద్దేశము ఇలాంటి పదములకు అర్థములు నిరూపించి వర్ణించేటువంటి పండితుల కంటే సామాన్యమైన మానవుడే మేలని అనిపిస్తుంది.
0: ఇన్ మై వ్యూ, ఇన్స్టెడ్ ఆఫ్ కంపేర్డ్ టు ఎ పర్సన్ హూ ఈజ్ సచ్ ఎ గ్రేట్ స్కాలర్ హూ ఆర్టికులేట్, ఎన్ ఆర్డినరీ పర్సన్ హూ హాస్ ఫెయిత్ ఈజ్ మచ్ బెటర్.
1: కారణమేమనగా ఈ అర్థములు సామాన్యమైన మానవుడు కూడా చెప్పగలడు.
0: The reason is, even an ordinary man can give these meanings.
1: Kani aa manavudu maunamunu vahistadu.
0: But an ordinary man keeps quiet, observes
1: silence. Tadwara samajamulo oka shanti yerpadutundi.
0: On account of that silence, there is peace in society.
1: Ee panditulu cheppetundi arthamu valla samajamulandu oka vidhamaina alagalu yerpadutunnayi.
0: The type of description and interpretation given by the scholars can bring about lack of peace in
1: samajamuloni shantiki viruddha parustunnaru.
0: It also takes away the peace in society.
1: ఈ విధముగా సమాజంలో ఉండేటువంటి శాంతి భద్రతలను కేవలము ఒక విజృంభింపజేసేదానికంటే దీనికి అర్థము చెప్పకుండా కేవలము ఒక మౌనమును వహించడమే గొప్పతనమే భావించవచ్చు.
0: ఇట్ ఈస్ బెటర్ టు అబ్జర్వ్ సైలెన్స్ అండ్ మెయింటైన్ పీస్ అండ్ సెక్యూరిటీ ఇన్ సొసైటీ రాదర్ దాన్ ఆర్టికులేట్ అండ్ బ్రింగ్ అబౌట్ ల్యాక్ ఆఫ్ పీస్ అండ్ ల్యాక్ ఆఫ్.
1: ఈనాటి వరకు ఆనాటి నుండి ఈ యొక్క భగవత్ తత్వమునకు కేవలము పదమును వర్ణించి ఆ పదములకు అనేక విధమైనటువంటి అర్థములు బోధించుతూ వచ్చుతున్నారే కాని దీని యొక్క యథార్థమైన స్వరూపాన్ని ఎవరు కూడాను ఇంతవరకు కూడాను నిరూపించలేదు.
0: ఫ్రమ్ ఏన్షియంట్ టైమ్స్ టిల్ టుడే పీపుల్ ఆర్ యూజింగ్ ఎ నంబర్ ఆఫ్ వర్డ్స్ టు డిస్క్రైబ్ అబౌట్ గాడ్, బట్ దే డు నాట్ అండ్ దే కెనాట్ డిస్క్రైబ్, దే కెనాట్ గివ్ రియల్ ఎక్స్పీరియన్స్ అండ్ రియల్.
1: భగవంతుడు సర్వము యందు ఉండినటువంటి దివ్యత్వము తానే, సర్వ రూపములు తానే.
0: గాడ్ ఈజ్ ఇన్ ఎవరీ హ్యూమన్ బీయింగ్. గాడ్ టేక్స్ ఆల్ దీస్ ఫారమ్స్.
1: ఇలాంటి దివ్యత్వాన్ని ఏ రీతిగా వర్ణించగలడు, ఏది నిశ్చయమైన నిరూపించగలడు, నిర్ణయించగలడు?
0: హౌ కెన్ యూ డిస్క్రైబ్ సచ్ హ్యూమన్, సచ్ గాడ్ హూ ఇస్ ఇన్ ఆల్ ఫార్మ్స్? హౌ కెన్ యూ ప్రూవ్ ఇట్?
1: బ్రహ్మ ఇది అని చెప్పగలరు కాని
0: ఇట్ ఈస్ పాసిబుల్ టు డిస్క్రైబ్ బ్రహ్మ
1: కాదు కాని ఇది అని చెప్పంగా ఎవరి వశము?
0: దిస్ ఇస్ నాట్ బ్రహ్మ. హూ క్యాన్ డిస్క్రైబ్ బ్రహ్మ?
1: ఈ జగత్తు నుండి కానిది ఇది అనేటువంటి చెప్పేటువంటి మానవుడు ఎక్కడ కూడా కనిపించటం లేదు.
0: దెర్ ఇస్ నో హ్యూమన్ బీయింగ్ హూ క్యాన్ కాన్ఫిడెంట్లీ డిస్క్రైబ్ వాట్ గాడ్ ఈజ్.
1: కేవలము చెప్పవచ్చునే కాని ఇది కేవలము మానవత్వం యొక్క బలహీనతనే.
0: only go on describing, but such description is only a human weakness.
1: పుష్పములోని ఉన్నటువంటి యొక్క సుగంధం వలె మానవుని యందు ఈ దివ్యత్వము సుగంధంగా నిరూపిస్తూ ఉంటుండాలి.
0: లైక్ పర్ఫ్యూమ్ ఇన్ ఎ ఫ్లవర్, దిస్ డివినిటీ ఈజ్ ఫౌండ్ ఇన్ మ్యాన్ సటిల్లీ వితౌట్ బీయింగ్ సీన్.
1: కర్రలోని అగ్ని వలె, తిలల్లోని తైలం వలె మానవుని యందు దివ్యత్వము సర్వత్రా వ్యాపించి ఉన్నది.
0: లైక్ ఫైర్ ఇన్ వుడ్ అండ్ లైక్ ఆయిల్ ఇన్ ఆయిల్ సీడ్, ఈ డివినిటీ ఇస్ ఫౌండ్ ఆల్ పర్వేసివ్ ఇన్ ఎవ్రీ హ్యూమన్ బీయింగ్.
1: కానీ ఈ అంతర్తత్వాన్ని గుర్తించుకోలేక కేవలం బహిర్ముఖమైనటువంటి యొక్క రూపముల్నే భ్రమించి దానిని వరించి అది ఏ సత్యమని భావిస్తున్నారు.
0: నాట్ బీయింగ్ ఏబుల్ టు అండర్స్టాండ్ దిస్ ఇన్నర్ మీనింగ్ అండ్ ఇన్నర్ ట్రూత్, పీపుల్ ఆర్ ఎక్స్టర్నలైజింగ్ ద విజన్ అండ్ దే గో ఆన్ డిస్క్రైబింగ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ది థింగ్ దట్ దే.
1: ప్రాచీన కాలం నుండి ఇట్టి బోధనను పురస్కరించుకుని ఏ మానవుడు తన యొక్క అజ్ఞానం మరింత అభివృద్ధి గావించుకుంటూ వస్తున్నాడు.
0: Descriptions given from ancient times are increasing ignorance of man.
1: పుట్టెలకు పాలు పోస్తున్నారు కానీ పాములు చూస్తే చంపివేస్తున్నారు.
0: They are pouring milk in ant hills for the snake, but when they see the snake, they kill the snake.
1: సేవ చేయునట్టి సేద్యపు పశువును చేరి చిదరకు ఒట్టు చిత్రముగలు. సేవ చేయునట్టి సేద్యపు పశువును చేరి చిటకగొట్టు చిత్రముగలు.
0: ది యానిమల్స్ విచ్ హెల్ప్ మ్యాన్ ఇన్ కల్టివేషన్ ఆర్ బీయింగ్ బీటన్ మర్సిలెస్లీ బై మ్యాన్ వెన్ హీ చూసెస్.
1: రాతి ఎద్దును చూచి తానే రక్తితో పూజించు.
0: వెన్ హీ సీస్ ది బుల్లెట్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ ఎ స్టోన్, హీ గోస్ ఆన్ వర్షిపింగ్ ఇట్.
1: ఇది ప్రాచీన కాలం నుంచి వస్తున్నటువంటి మన వేదాంతం.
0: దిస్ ఈస్ ద టైప్ ఆఫ్ ఫిలాసఫీ దట్ హెస్ బీన్ గోయింగ్ ఆన్ రైట్ ఫ్రమ్ ఏన్షియంట్ డేస్.
1: సజీవులను హింసించడము, నిర్జీవులను పూజించడము మన భారతీయుల యొక్క ఒక బలహీనత.
0: వన్ ఆఫ్ ది వీక్నెసెస్ ఆఫ్ అవర్ భారతీయస్ ఈజ్ టు హార్మ్ అండ్ హర్ట్ లివింగ్ బీయింగ్స్ అండ్ గో ఆన్ వర్షిపింగ్ ద డెడ్ వన్స్ ఆర్ ది లైఫ్లెస్.
1: ఆకలిగొన్న మానవునికి పచ్చడన్నమైనా పెట్టి ఎరిగినటువంటి మానవుడు భగవంతునికి నైవేద్యములు, రుచి రుచిగైనటువంటి నైవేద్యములు అర్పితం చేసుకుంటాడు.
0: మ్యాన్ హూ ఇస్ నాట్ ప్రిపేర్ టు ఆఫర్ ఎ మాస్ఫుల్ ఆఫ్ ఫుడ్ ఫర్ ఎ హంగ్రీ సోల్ గోస్ ఆన్ ఆఫరింగ్ ఎ నంబర్ ఆఫ్ ఐటమ్స్ అండ్ నైవేద్య టు గాడ్.
1: ముడుపులంచును ధనమును మూటగట్టి
0: టేకింగ్ ఎ లాట్ ఆఫ్ మనీ యాజ్ అన్ ఆఫరింగ్ టు ద గాడ్,
1: బిచ్చగానికి మెతుకైన పెట్టకుండా.
0: నాట్ ఈవెన్ గివింగ్ ఎ నై పైసే ఫర్ ఎ బెగర్.
1: వెంకటేశ్ని గుండిలో
0: మైజర్ గోస్ టు లార్డ్ వెంకటేశ్వర అండ్ గోస్ ఆన్ పుట్టింగ్ దట్ పర్టికులర్ థింగ్ ఇన్ ద హంబీ.
1: ఇది మన ప్రాచీన సాంప్రదాయమని భావిస్తున్నారు.
0: పీపుల్ థింక్ దట్ ఈస్ ఆల్సో ఎన్ ఏజ్ ఓల్డ్ ట్రెడిషన్.
1: నిజంగా సజీవమైనటువంటి ఆ యొక్క వ్యక్తికి పచ్చడి అన్నం పెట్టి పోషిస్తే ఎంత సార్థకం.
0: హౌ శాంక్టిఫైడ్ వన్ వుడ్ బి ఇఫ్ వన్ కెన్ ఆఫర్ ఎ మాస్ఫుల్ ఆఫ్ ఫుడ్ టు ఎ లివింగ్ బీయింగ్ హూ ఇస్ హంగ్రీ.
1: కనుకనే దైవం అనేటువంటిది కేవలం మనుష్య రూపంలో ఉన్నదనే సత్యాన్ని మనం గుర్తించి వర్తించాలి.
0: వుడ్ షుడ్ రికగ్నైజ్ అండ్ కండక్ట్ అవర్ సెల్ఫ్ ది బేసిక్ ట్రూత్ దట్ గాడ్ ఇస్ ఫౌండ్ ఇన్ హ్యూమన్ ఫామ్.
1: జీవుణ్ణి బాధించటము, దేవుణ్ణి పూజించటము, ఇది మన యొక్క కర్తవ్యం.
0: Is it our duty to hurt a living being and go on worshipping God?
1: ఆకాశమునందు వాయువు ఏ విధంగా లీనమై ఉన్నదో అదే విధంగానే ప్రకృతి అంతా కూడా ఆత్మయందు లీనమై ఉంటున్నది.
0: Just as the wind is all pervasive in akasha in the sky, so also God is found in the entire human being.
1: గాలికి ఆకాశము ఉపాదాన కారణం.
0: For A, it is the sky which provides the basis.
1: ఉపాదాన కారణమనగా దేని వల్ల ఏది సృష్టింపబడుతూ ఉన్నదో ఆ సృష్టింపబడేటువంటిది కాకుండా సృష్టించేటువంటిదే ఉపాదాన కారణం.
0: ద ఉపాదాన కారణ ఈజ్ వన్ విచ్ ప్రొవైడ్ ద బేసిస్ ఫర్ క్రియేషన్ ఆఫ్ ఎన్ ఆబ్జెక్ట్ బట్ వితౌట్ బీయింగ్ క్రియేటెడ్ బై.
1: ఆకాశం ఆశ్రయం, గాలి ఆశ్రయం.
0: స్కై ప్రొవైడ్ షెల్టర్ అండ్ ఇట్ ఇస్ ద బేసిస్.
1: గాలికి ఆశ్రయము ఆకాశము.
0: అండ్ ఫర్ ఎయిర్ ఇట్ ఇస్ స్కై విచ్ ఇస్ ద బేసిస్.
1: ఆకాశమునకు గాలి ఆశ్రయము.
0: అండ్ ఎయిర్ టేక్ షెల్టర్ ఇన్ స్కై.
1: ఇవి రెండు కూడా అవినాభావ సంబంధము.
0: దేర్ ఇస్ ఎ రిలేషన్, మ్యూచువల్ రిలేషన్షిప్ బిట్వీన్ దీస్ టూ.
1: అన్యోన్య ఆశ్రయము,
0: దే ఆర్ ఇంటర్ డిపెండెంట్.
1: అది ఏ భగవంతునకు మానవునికి ఉండేటువంటి యొక్క సంబంధం.
0: దట్ ఈస్ ద టైప్ ఆఫ్ రిలేషన్షిప్ దట్ ఎగ్జిస్ట్ బిట్వీన్ గాడ్ అండ్ మ్యాన్.
1: కనుకనే ఆత్మ యందు తాను తనయందు ఆత్మ అనేటువంటి అవినాభావ సంబంధాన్ని గుర్తించి వర్తించినప్పుడే ఈ దివ్యత్వం అనేటువంటి మనకు అర్థమవుతుంది.
2: ఓన్లీ వెన్ మ్యాన్ రికగ్నైజెస్ అండ్ కండక్ట్స్ హింసెల్ఫ్ ఇన్ ద లైఫ్ దట్ హీ ఇస్ ఇన్ ఆత్మ అండ్ ఆత్మ ఇస్ ఇన్ హిమ్ దెన్ ఓన్లీ లైఫ్ బికమ్స్
1: జగత్తునందు ఐదు విధములైనటువంటి ఒక స్వరూపంతో మానవత్వం అవతరిస్తూ వచ్చింది.
2: దెర్ ఆర్ ఫైవ్ ఫార్మ్స్ విచ్ హ్యూమానిటీ టేక్స్ ఇన్ దిస్ వరల్డ్.
1: ఇవన్నీ కూడా కేవలము కళలను పురస్కరించుకుని అవతరిస్తూ వచ్చాయి.
2: ఇట్ ఇస్ ఇన్ ది కాంటెక్స్ట్ ఆఫ్ ది వరల్డ్ దీస్ ఫార్మ్స్ ఆర్ ఒబ్టైన్.
1: ఒకటి నిత్యావతారం. నిత్యావతారం
2: వన్ ఈస్ నిత్యావతారం,
1: రెండవది విశేషావతారము,
2: సెకండ్ వన్ ఈస్ విశేషావతారం,
1: మూడవది అవిశేషాతార అవతారము,
2: థర్డ్ వన్ ఈస్ అవిశేషావతార,
1: నాలుగవది కేవలము లీలావతారము,
2: ద ఫోర్త్ వన్ ఈస్ లీలావతార,
1: ఐదేది పూర్ణావతారము,
2: ద ఫిఫ్త్ వన్ ఈస్ పూర్ణావతారం.
1: ఈ లీలావతారం అనేటువంటిది అంశావతారం అని కూడా చెప్పవచ్చు.
2: దిస్ లీలావతార ఈస్
1: అంశావతారం.
2: దిస్ లీలావతార ఈజ్ ఆల్సో డిస్క్రైబ్డ్ యాజ్ ఎన్ అంశావతార, అన్ ఆస్పెక్ట్ ఆఫ్ డివినిటీ.
1: నిత్యావతారము, విశేషావతారము, అవిశేషావతారము కేవలము ఒక కొన్ని ఐదు నుంచి తొమ్మిది వరకు ఉండేటువంటి కళల యొక్క స్వరూపములు మాత్రమే.
2: ది అదర్ త్రీ నిత్యావతార, విశేషావతార, అవిశేషావతార ఆర్ ఓన్లీ పార్షియల్. ఇట్ విల్ బి బిట్వీన్ ఫిఫ్త్ అండ్ నైన్ ఆస్పెక్ట్స్ ఆఫ్ డివినిటీ.
1: ఒక పూర్ణావతారం మాత్రమే పదహారు కళలతో నిండి ఉంటుంది.
2: ఇట్ ఇస్ ఓన్లీ ది పూర్ణావతార విచ్ హ్యాస్ ఆల్ ది 16 ఆస్పెక్ట్.
1: అట్టి పూర్ణావతారమనే మాత్రము మనం దైవత్వంగా మనం విశ్వసిస్తూ వస్తున్నారు ప్రాచీనులు.
2: ఏన్షియంట్ పీపుల్ హ్యావ్ బిలీవ్డ్ ఓన్లీ సచ్ పూర్ణావతార విత్ 16 ఆస్పెక్ట్స్ ఆఫ్ డివినిటీ అండ్ గాడ్.
1: ఏకావాత ప్రతి మానవుడు కూడా అవతారమే.
2: సమన్ సబ్స్టెన్స్ ఆఫ్ దిస్ ఈజ్ దట్ ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ విల్ బి డిస్క్రైబ్డ్ యాజ్ అన్ అవతార.
1: అవతరించడం చేతనే అతనికి అవతారము అని పేరు.
2: అవతార రిఫర్స్ టు డిసెండింగ్ ఆన్ ఎర్త్.
1: అంతేకాని దైవం ప్రత్యేకమైన స్వరూపంలో ఈ జగత్తునందు రూపమును ధరించి వికారం చేత ఈ జగత్తును ఇతనికి సాక్షాత్కరింపచేయటం లేదు.
2: గాడ్ కెనాట్ బి ఫౌండ్ అండ్ కెనాట్ గివ్ హిస్ విజన్ ఇన్ ఎనీ డిఫరెంట్ ఫారం ఫర్ హ్యూమన్ బీయింగ్.
1: ఒక ఏనుగు, ఏనుక, ఒక మానవుడు సగల సముద్రములకు వెళ్లి తనయందు ఆ సముద్రం యొక్క అనుగ్రహాన్ని తాను నింపుకుని రాగలడు.
2: An elephant, a rat and a man may go to the ocean of grace and fill their cup
1: yeluku,
2: with the grace.
1: Yeluka manavudu kevalam konni paatra samanule.
2: Elephant, rat and man may be compared to vessels.
1: Aa paatranu praskarinchukoni aa daivattam anetundi jalamunu nimpukuna raagaladu.
2: It is in the context of these vessels the grace of the Lord can be filled.
1: Roopamunandu bhedamulu undavachune tappa ee paatram yendu undinatundi yokka jalamu భగవత్తత్వమే.
2: దేర్ ఈస్ అ లిటిల్ డిఫరెన్స్ ఇన్ ది కంటైనర్ బట్ దేర్ ఇస్ నో డిఫరెన్స్ ఇన్ ది కంటెంట్.
1: కనుకనే సర్వత పాణిపాదం, సర్వత వచ్చి శిరోముఖం, సర్వత శృతిమల్లోకి సర్వమా వర్తిష్టతి, సర్వుని యందు ఉండినటువంటిది భగవంతుడు ఒక్కడే.
2: దట్ ఈస్ వై ఇట్ ఈస్ సెడ్ దట్ ఇట్ ఈస్ ది సేమ్ గాడ్ హూ ఈస్ ఫౌండ్ ఇన్ ఆల్ హ్యూమన్ బీయింగ్.
1: అందరూ అవతార స్వరూపులే.
2: ఎవ్రీ వన్ ఈజ్ ఎన్ ఆస్పెక్ట్ ఆఫ్ అవతార.
1: దైవాన్ని వెతుకుటకు మనకి ప్రత్యేకమైనటువంటి ఒక ప్రదేశంలో పోనక్కరలేదు.
2: ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ అండ్ నాట్ నెసరీ టు గో టు
1: ప్రతి మానవుణ్ణి మీరు గౌరవించండి.
2: రెస్పెక్ట్ ఎవ్రీ హ్యూమన్ బీయింగ్.
1: ప్రతి మానవుణ్ణి ప్రేమించండి.
2: లవ్ ఎవ్రీ హ్యూమన్ బీయింగ్.
1: ఈ ప్రేమ అనేటువంటి ఒక సేత్యంతో పండించుకునేటువంటి పంట కాదు.
2: లవ్ ఈజ్ నాట్ వన్ విచ్ కెన్ బి కల్టివేటెడ్ అండ్ రైజ్ యాజ్ ఎ క్రాప్.
1: ఈ సేమ్ ప్రేమ అనేటువంటిది అంగట్లో పెట్టి అమ్మేటువంటిది కాదు.
2: లవ్ కెనాట్ బి సోల్డ్ ఇన్ ది మార్కెట్ ఇన్ ఎ షాప్.
1: ప్రభు కానీ సామాన్య ప్రజలు కానీ
2: బి గవర్నమెంట్ ఆర్ సిటిజన్
1: అహంకారమును వదలి త్యాగమును పూనినప్పుడే ప్రేమ ఆవిర్భవిస్తుంది.
2: When they give up their ego and prepare themselves for sacrifice, there emerges love.
1: Nenu nenuga annanta varaku neevu kaadu.
2: So long as you identify yourself with the physical body, you are not you.
1: Neevu neevuga undinanta varaku nenu kaadu.
2: Similarly, so long as you are separate from me,
1: neeku naakunu indulo thalamu ledu.
2: There is no room for you in me.
1: Nunnadokkate hrudayamlo.
2: There is only one heart.
1: మన హృదయము నీవు నేను అనేటువంటి ఇద్దరు కూర్చునేటువంటి చేరు కాదది.
2: అవర్ హార్ట్ ఇస్ నాట్ వన్ బెడ్, దేర్ ఇస్ రూమ్.
1: లేకపోతే డబుల్ సోఫా కాదు.
2: ఇట్ ఇస్ నాట్ ఎ డబుల్ సోఫా బెడ్.
1: లేకపోతే మ్యూజికల్ చేరు కాదు.
2: దేర్ ఇస్ నాట్ ఈవెన్ ఎ మ్యూజికల్ చేర్.
1: ఒకటే, అదే ఏకం తత్విప్రావహుదావదంతి. ఆ నిజమైనటువంటి యొక్క తత్వం హృదయమే.
2: అండ్ ది రియల్ ప్రిన్సిపల్ ఈజ్ యువర్ ఓన్ హార్ట్.
1: ఆ హృదయం ఒక్కటే కాదు, రెండు కాదు.
2: బట్ దట్ సీక్రెట్ హార్ట్ ఈజ్ ఓన్లీ వన్, ఇట్ ఇస్ నాట్ టు.
1: నీవు నేను అనేటువంటి భేదం భేదించి,
2: గివింగ్ అప్ ది డిఫరెంట్ ఫీలింగ్ దట్ యూ
1: ఏకత్వాన్ని భరించి,
2: అండ్ లవింగ్ డివినిటీ
1: దైవత్వాన్ని భ్రమించి,
2: లవింగ్ యూనిటీ అండ్ డివినిటీ
1: దివ్యత్వాన్ని అనుభవించినప్పుడే నీవే అవతార పురుషుడు.
2: వెన్ యూ ఎక్స్పీరియన్స్ డివినిటీ, దెన్ యువర్ యువర్ సెల్ఫ్ అండ్ అవతార పురుష.
1: ప్రేమ స్వరూపులారా, మానవత్వం అనేటువంటిది కేవలము అసాధ్యమైనటువంటిది కాని, లేక ఒక భ్రమతో కూడినటువంటిది కాని, అజ్ఞానంతో తేరినటువంటిది కాని మనం భ్రమించరాదు.
2: వీ షుడ్ నాట్ బి అండర్ ది డెల్యూజన్ దట్ హ్యుమానిటీ ఇస్ వన్ విచ్ ఇస్ నేచురల్లీ సబ్జెక్టెడ్ టు
1: జంతువునాం నరజన్మ దుర్లభం. ఇది దుర్లభమైనటువంటిది మానవ జన్మ.
2: ఇట్ ఈస్ డిఫికల్ట్ టు గెట్ హ్యూమన్ బర్త్ అమంగ్ ఆల్ లివింగ్ బీయింగ్స్. ఇట్ ఇస్ సెడ్
1: ఇట్ దుర్లభమైన మానవ జన్మం ఎత్తియు
2: ఆఫ్టర్ హావింగ్ ఒప్టింగ్
1: తన తత్వాన్ని తాను గుర్తించుకునేందుకు ప్రయత్నించగా,
2: ఇఫ్ వన్ డస్ నాట్ మేక్ ఎఫర్ట్స్ టు రికగ్నైజ్ వన్స్ ఓన్ రియల్ నేచర్,
1: బాహ్య ప్రపంచం నుండి భగవంతుడి తనని భ్రమించుకోవటము, ఇదియే ఒక పెద్ద అజ్ఞానం.
2: ఇఫ్ వన్ గోస్ ఆన్ డిల్యూడింగ్ వన్ సెల్ఫ్ గాడ్ ఈజ్ ఎక్స్టర్నల్ టు హిమ్, దట్ ఈస్ ది గ్రేటెస్ట్ ఇగ్నోరెన్స్.
1: కనుక కాలమును వ్యర్థము చేయక,
2: therefore do not waste time,
1: kalamulu sarthakam gaavinchukoni
2: sanctify the time,
1: kayamto karmalu aacharinchi
2: serve with your body,
1: divyatvanni gurtinchadaniki prayatninchandi,
2: recognize divinity all over.
1: Ee vidhamainatundi yokka manavatvanni manam gauravinchadaniki prayatninchandi,
2: try to experience humanity in this particular way.
1: Nijamuga daivanni manam poojinchalanukunte manavaakaramtone poojinchandi.
2: If you do want to worship God, you can worship only in human form.
1: ఏ ఆకారమును మనం భ్రమించినప్పటికీ ఇవి కేవలం ఇవన్నీ కృత్రిములైనటువంటివి.
2: ఎనీ అదర్ ఫార్మ్ విల్ బి ఆర్టిఫిషియల్ ఫర్ యూ.
1: ఇది కల్పనలతో కూడినటువంటివి. ఇవి కల్పనలతో కూడినటువంటివి.
2: దిస్ ఆర్ ఆల్ అసోసియేటెడ్ విత్ కర్మ.
1: ఇది భ్రమలతో చేరినటువంటివి.
2: దిస్ ఆర్ ఆల్ అసోసియేటెడ్ విత్ డెల్యూజన్.
1: ఈ భ్రమను పోయేంత వరకు నువ్వు బ్రహ్మ మనకు సాక్షాత్కరించడు.
2: యాజ్ లాంగ్ యాజ్ యు ఆర్ నాట్ ఫ్రీ ఫ్రమ్ ది డెల్యూజన్ యూ కెనాట్ రియలైజ్ బ్రహ్మ.
1: ఈ భ్రమలను మనం దూరం చేసుకోవాలి.
2: మేక్ దీస్ డెల్యూజన్ డిస్టెంట్ ఫ్రమ్ యూ.
1: ఎంతమందో ఎన్ని విధములుగానో భగవంతుని వర్ణిస్తూ వస్తున్నారు.
2: సో మెనీ పీపుల్ గో ఆన్ డిస్క్రైబింగ్ గాడ్
1: ఇన్ ది పురాణములు. ఎందుకు నువ్వు చక్కని ప్రమాణములను బోధిస్తున్నారు?
2: దే హావ్ బీన్ ఎక్స్పౌండింగ్ ఇన్ స్క్రిప్చర్స్ ఆల్సో గాడ్ ఇన్ డిఫరెంట్ వేస్.
1: ఉపనిషత్తులు బ్రహ్మసూత్రములు ఎందుకు ఈ భగవతత్వాన్ని అనేక విధములుగా వర్ణిస్తున్నారు?
2: ద డివైన్ ప్రిన్సిపల్ హెస్ బీన్ ఎక్స్పౌండెడ్ డిఫరెంట్లీ ఇన్ ఉపనిషత్ అండ్ బ్రహ్మసూత్ర.
1: కానీ ఈ వాచారుడు ఈ యొక్క వర్ణులతోనే తృప్తి పడుతున్నాడు, కానీ ఈ వర్ణాకారాన్ని తాను గుర్తించడానికి ప్రయత్నించడం లేదు.
2: మ్యాన్ ఈజ్ సాటిస్ఫైయింగ్ హిమ్ సెల్ఫ్ ఓన్లీ విత్ డిస్క్రిప్షన్స్, బట్ ఈజ్ నాట్ అలవింగ్ దట్ టు ఎక్స్పీరియన్స్.
1: ఆకారం ఏమిటి?
2: What is this particular form?
1: ఒకవేళ దీని ఆకారం నువ్వు చూడగలగని ఇష్టపడతావా?
2: Suppose you think that you can see the form in God.
1: ఇది కేవలం ఒక వికారంగానే రూపొందుతుంది.
2: But it will be only the wrong form that you
1: నీ ఆకారమే నీవు దైవత్వంగా విశ్వసించుకో.
2: You consider your own form as divine.
1: నిన్ను నీవు గౌరవించుకో.
2: Respect yourself.
1: ఇతరులను గౌరవించు.
2: రెస్పెక్ట్ అదర్స్.
1: నిన్ను నీవు ప్రేమించు.
2: లవ్ యువర్ సెల్ఫ్.
1: ఇతరులను ప్రేమించు.
2: లవ్ అదర్స్.
1: ఇది నిజమైన ఆరాధన.
2: దిస్ ఈజ్ రియల్ వర్షిప్.
1: ఇలాంటి దివ్యమైనటువంటి విశాలమైనటువంటి యొక్క భావాన్ని ప్రాచీన కాలం నుండి కూడా ప్రచార ప్రబోధంలో లేకపోవటం చేతనే మానవుడు ఇన్ని విధములైతే అజ్ఞానముకు గురి అయిపోతున్నాడు.
2: ఫ్రమ్ ఏన్షియంట్ డేస్ సచ్ కైండ్ ఆఫ్ కరెక్ట్ డిస్క్రిప్షన్ హెస్ నాట్ బీన్ గివన్. దేర్ఫోర్ మ్యాన్ ఈజ్ సఫరింగ్ ఫ్రమ్ ఇగ్నోరెన్స్.
1: భగవంతుడు అవతరించడమే కానీ
2: God descending on earth
1: అంచమందటం కానీ ఉండదు.
2: God leaving the form here is
1: ధరించిన దేహమును కేవలం నీటి పుడుగల వంటి కొంతకాలం నిలవచ్చును.
2: The human form, human body may be compared to a water bubble.
1: నీటి ఎందే పుట్టి
2: it takes birth in water.
1: నీటి ఎందే పెరిగి
2: it grows in water.
1: నీటి ఎందే అణంగు నీటి పుడుగ.
2: It merges into water. That is the water bubble.
1: నరుడు బుద్భుదంబు.
2: Man may be compared to that water bubble.
1: నారాయణుడు నీరు.
2: నారాయణ మే బి కంపేర్డ్ టు వాటర్.
1: సత్యమైన మాట సాయి మాట.
2: సాయిస్ వర్డ్ ఇస్ ట్రూత్.
1: ఈ జలమునందు ఈ యొక్క నీటి పుడక పుట్టి ఈ జలమునందే తిరిగి జలమునందే లయమైపోతుండాలి.
2: దిస్ వాటర్ బబుల్ టేక్స్ ఇట్స్ బర్త్ ఇన్ వాటర్, ఇట్ గ్రోస్ ఇన్ వాటర్ అండ్ ఇట్ మర్జెస్ ఇన్ టు వాటర్.
1: మానవుడు కూడా అంతే.
2: Similar is the case of man.
1: Brahmayande putti.
2: Man is born.
1: Brahmayande jeevinchi.
2: He lives in Brahma.
1: Brahmayande layamandutunnadu.
2: He merges into Brahma.
1: Brahma ega Brahma kaale Brahma.
2: What is the meaning of Brahma? Brahma is that which is free from delusion.
1: Kanuka manaki ee Brahma undatam chetane Brahma manaku kanipinchatam ledu.
2: As we are under the spell of delusion, we have not been able to get a vision of
1: Brahma.
2: Life is full of delusions.
1: ఈ జీవితం అంతా కూడా భ్రమలతోనే జరుగుతూ ఉన్నది.
2: వీఆర్ స్పెండింగ్ అవర్ లైఫ్ విత్ ఆల్ సార్ట్స్ ఆఫ్
1: మమత్వం అనే భ్రమ, వాంకారం అనే కృతి యొక్క మమత.
2: దీస్ టూ టైప్స్ ఆఫ్ డెలివిజన్స్ ఆర్ వన్ ఈస్ దట్ ఈగో ఐ అండ్ ది అదర్ ఈస్ ద పొసెసివ్ మైండ్.
1: కనుక దైవత్వాన్ని మనం గుర్తించి, దైవత్వాన్ని విశ్వసించి, దైవత్వాన్ని ఆరాధించాలని కోరేటువంటి ప్రతి మానవుడు కూడాను మానవాకారమునే ఆరాధించండి.
2: Every man who wants to recognize truth, who wants to love truth, who wants to have faith in truth, who wants to worship truth, worship in human form.
1: Vishwa roopamulo undinatundi bhagavantuniki edi neevu aaradhana cheyagalavu, edi neevu arpitam gaavinchagalavu.
2: God who is found in everything in the cosmos, in what form can you go on worshipping? What can you offer to him?
1: Brahmandamam taka bravalu sundedi kanaku aalayamuna mattanalaviyaguna.
2: God who is found in the entire cosmos, how can you construct temples for him?
1: Koti suryula kaanti meti gagina tanaku pramida dvipamu evaru pattagalaru.
2: For one who is resplendent equal to the resplendence of the shining of a million suns, how can you offer
1: dilakaina ajaharadulakaina అందని వాణిని ఏ రూపుని మించ ఎవరి తరము.
2: హూ కెన్ డిస్క్రైబ్ హిమ్ అండ్ గివ్ హిమ్ అ ఫారం వెన్ హీ ఈజ్ నాట్ ఏబుల్ టు లెన్ హిమ్సెల్ఫ్ ఫర్ ది డిస్క్రిప్షన్ ఆఫ్
1: జీవులయందు సంచరించడి తనకు సరి అయిన పేరిడ సాధ్యమగున.
2: గాడ్ హూ ఈజ్ ఫౌండ్ ఇన్ ఆల్ హ్యూమన్ ఫార్మ్స్, హౌ కెన్ యూ గివ్ ఎనీ పర్టికులర్ నేమ్?
1: బ్రహ్మాండమంతట బొజ్జలోనున్నట్టి పక్షభోజ్యము తనకు పెట్టదగున.
2: ఫర్ గాడ్ ఇన్ హూస్ స్టమక్ ఇస్ ఫౌండ్ ది ఎంటైర్ కాస్మాస్, హౌ కెన్ యూ గివ్ హిమ్ ఎనీ ఫుడ్?
1: వసుధ తెరియుచున్నది సాయిబాబాయనుచు.
2: ది అర్త్ ఇస్ డిస్క్రైబింగ్ యాజ్ సాయిబాబా.
1: వసుధ తెలియచున్నది శ్రీరామయనుచు.
2: ఇట్ ఈస్ found in the form of Sri Rama.
1: Vasudha deriyutunnadi Sri Krishna yanuchu.
2: It is also found in the form of Sri Krishna.
1: Vasudha cheppuchunnadi Jesus yanuchu.
2: Some people are describing him as Jesus.
1: Vasudha deriyutunnadi Allah yanuchu.
2: Another thing is described even as Allah.
1: Vasudha cheppuchunnadi Zoroastra yanuchu.
2: Another name given is Zoroastra.
1: వసుధ చెప్పుతున్నది శ్రీ బుద్ధుండనుచు.
2: అండ్ అవర్ హస్ బీన్ డిస్క్రైబింగ్ హిమ్ యాజ్ శ్రీ బుద్ధ.
1: ఇంతకంటే నువ్వు వేరేది ఎరుగరయ్యా.
2: ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ టు జస్ట్ సీ ఎనీథింగ్ అదర్ దాన్ దిస్.
1: అంతటను ఉన్నదొక్కటే ఆత్మయను.
2: ఇట్ ఈస్ ఓన్లీ ఆత్మ విచ్ ఇస్ ఫౌండ్ ఇన్ ఆల్ దిస్ ఫార్మ్స్.
1: కనుక దైవత్వాన్ని సర్వాకాలంలో మనం ఆరాధించి, సర్వజ్ఞత్వంతో మనం పూజించి, సమర్థతను సేవించుకునేటువంటి భావమే మన యొక్క ఆరాధన.
2: అవర్ రియల్ వర్షిప్ ఈజ్ వర్షిపింగ్ గాడ్ ఇన్ ఆల్ ద ఫారమ్ అండ్ సీయింగ్ గాడ్ ఇన్ ఆల్ ద ఫారమ్.
1: ప్రేమ స్వరూపులారా,
2: ఎంబాడిమెంట్స్ ఆఫ్ డివైన్ లవ్.
1: భగవంతుని యొక్క ప్రధానమైనటువంటి స్వరూపం ప్రేమనే.
2: ది మోస్ట్ ఎసెన్షియల్ ఫారమ్ ఆఫ్ గాడ్ ఈజ్ లవ్.
1: భగవంతుని యొక్క స్వరూపము సత్యమే.
2: హిజ్ ఫారమ్ ఈజ్ ట్రూత్.
1: అది పరమాణువుల కంటే కూడా అతి సులభంగా సూచన ఉంటుంటాది.
2: ఇస్ సట్లర్ దాన్ ది సట్లెస్ట్ పార్టికల్.
1: కనుకనే ట్రూత్ ఈజ్ మోర్ ఫండమెంటల్ దాన్ ఆటమ్ అన్నారు.
2: దట్ ఈస్ వై ఇట్ ఈస్ సెడ్ ట్రూత్ ఈజ్ మోర్ ఫండమెంటల్ దాన్ ఆటమ్.
1: సైంటిస్ట్ చాలా ఐటమ్ ఐటమ్ అని చాలా అది చాలా సూక్ష్మమైనదిగా భావిస్తున్నారు.
2: సైంటిస్ట్ ఈస్ కన్సిడరింగ్ ఆటమ్ యాజ్ అ వెరీ సటిల్.
1: అన్నింటికంటే అతి సూక్ష్మమైనటువంటిది సత్యము.
2: ట్రూత్ ఈజ్ సట్లర్ దాన్ ఆల్ దీస్ థింగ్స్.
1: సత్యమే సర్వత్రా వ్యాపించినటువంటిది.
2: Truth is all pervasive, found everywhere.
1: అట్టి సత్య స్వరూపాన్ని మనం గుర్తించి ఆరాధన చేయటం అత్యవసరము.
2: We should recognize that truth which is found all pervasive and then worship truth as God.
1: సత్యాన్ని కేవలము విస్మరించి
2: giving up
1: సత్య స్వరూపాన్ని పూజించటం మాత్రమే తాను సత్య స్వరూపుడు కాలేదు.
2: worshipping truth only in a specific form, you will not be able to worship properly.
1: Karaka satyanni manamu palinchali.
2: We should observe truth.
1: Ee satyam nunchi aavirbhavinchinatvanti dharmamu.
2: Righteousness has emerged from truth.
1: Dharmam anaga mana hrudaya sthayi nundi erpadinatvanti.
2: This righteousness flows from our heart.
1: Tanaku taanu srupti kalpinchetvanti dharmamu.
2: Dharma gives self-satisfaction.
1: ఈ ధర్మం అనేటువంటిది కేవలం కాన్షియస్నెస్, సెల్ఫ్ కాన్షియస్నెస్.
2: ధర్మ ఈజ్ సెల్ఫ్ కాన్షియస్నెస్.
1: ఈ కాన్షియస్నెస్ ను అనగా ఈ యొక్క ఉత్తమమైనటువంటి యొక్క దివ్యత్వాన్ని మనం విశ్వసించాలి.
2: వీ హావ్ టు ఫర్మ్లీ బిలీవ్ అండ్ డెవలప్ కాన్ఫిడెన్స్.
1: తన కాన్షియస్ కి ఎవరిప్పుడు విరుద్ధంగా పోవడానికి వీలు కాదు.
2: నో వన్ కెన్ గో అగెన్స్ట్ హిజ్ ఓన్
1: విరుద్ధంగా పోవడమే వికృతము.
2: గోయింగ్ అగెన్స్ట్ దట్ ఈజ్ ద రాంగ్ పాత్.
1: దానిని అనుసరించడమే సుకృతము.
2: Following this conscience is the correct path.
1: Kalukani, nee conscience lo neevu sariyainatundi margamulo tripti nindipa cheyukotame sariyaina aaradhana.
2: Giving satisfaction and following your own conscience, that is the correct path.
1: Manasulo okati, maatalo marokati.
2: In mind there is something and in your word you are telling something different.
1: Idi divyattuku sariyainatu samitham kaadu.
2: This cannot be closer to divinity.
1: Kaluka manasunandudi maatanandunu క్రియ ఎందుకు ఏక స్వరూపాన్ని ధరింప చేయాలి.
2: దేర్ షుడ్ బి సింథసిస్ అండ్ హార్మనీ బిట్వీన్ థాట్, వర్డ్ అండ్ డీడ్.
1: మన యొక్క బ్రతుకుల నిమిత్తమై మనం ఇన్ని బాధలు పడుతున్నామే కాని
2: ఫర్ ద సేక్ ఆఫ్ మేకింగ్ ఏ లైవ్లీహుడ్ వీఆర్ స్పెండింగ్ సో మచ్ ఆఫ్ అవర్ టైమ్.
1: దైవము ఒక్కడే.
2: దేర్ ఇస్ ఓన్లీ వన్ గాడ్.
1: నీ ఆచారములు, నీ సిద్ధాంతములు, నీ వ్యక్తిగతమైన కృతివే కాని సమస్త స్వరూపానికి సంబంధించినటువంటివి కాదు.
2: ఆల్ యువర్ ప్రాక్టీసెస్, all your principles, they are your own personal things, but they are
1: bhagavantu daivamu anaga deeni yokka artham emiti samasthi swarupame daivamu ani.
2: What is the meaning of God? It is totality.
1: Andari endu undinatundi yokka ekatvame ee nijamaina daivattvam.
2: Divinity is found in the form of unity with
1: prati vyakti endukunu prema satyamu nindi untundadu.
2: Every human being is full of love.
1: Premaneni manavudu jagattulo kanaraadu.
2: You cannot come across a human being who does not have love in him.
1: Ee premanu vividha margamallo pravesha pettavachine kaani prema matram okkate.
2: Love may be allowed to flow in different forms, but there is only one love.
1: Kanukane aa premane daivam.
2: And that love alone is
1: aa premane sarvudu endu undinatundi.
2: That love alone is found in
1: aa premaku viruddhamaina margamallo neevu anusarinchavachu.
2: Do not follow the path opposite to such love.
1: కనుకనే దైవత్వాన్ని వివిధ రూపంలో మనం ఆరాధించినప్పటికీ ఆ ఆరాధనా తత్వం అనేటువంటిది ఏకత్వమైనటువంటి ఆత్మతత్వంగా విశ్వసించుకోవడం అత్యవసరం.
2: ఇట్ ఈస్ ఎసెన్షియల్ టు వర్షిప్ గాడ్ ఇన్ ఆల్ హ్యూమన్ ఫార్మ్స్, బట్ రికగ్నైజ్ ది బేసిక్ ట్రూత్ దట్ దేర్ ఇస్ అన్ అండర్లైన్ యూనిటీ ఇన్ ఆల్ దీస్ హ్యూమన్ ఫార్మ్స్.
1: కనుకనే పూజలు ఎన్నైనా చేయవచ్చు.
2: The worships may be different.
1: పూజలు ఒక్కటే అనేటువంటి సత్యాన్ని గుర్తించాలి.
2: బట్ ది అండర్లైన్ వర్షిప్ ఇస్ ఓన్లీ వన్.
1: పువ్వులు ఎన్నైనా ఉండవచ్చు.
2: దేర్ విల్ బి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫ్లవర్స్.
1: కానీ పూజలు ఒక్కటే అనే సత్యాన్ని గుర్తించాలి.
2: రికగ్నైజ్ ది ట్రూత్, బట్ వర్షిప్ ఇస్ వన్.
1: అదే విధంగానే ఆకారములు ఎన్నియో ఉండవచ్చును, కానీ అన్నింటి ఎందు ఉండేటువంటి యొక్క ఆత్మతత్వం ఒక్కటే అని గుర్తించాలి.
2: సిమిలర్లీ ది ఫార్మ్స్ మే బి ఇన్యూమరబుల్, బట్ ది అండర్లైన్ ప్రిన్సిపల్ విచ్ ఆక్యుపైస్ దెమ్ ఇస్ వన్. దిస్ బేసిక్ యూనిటీ
1: మీరు గుర్తించవలసినటువంటిది ఒక్కటి మాత్రమే.
2: దెర్ ఇస్ వన్ థింగ్ విచ్ యూ షుడ్ రికగ్నైజ్.
1: దైవం ఎక్కడో ఏదో స్థానంలో ఉన్నాడనేటువంటి ఒక భ్రమను మీరు దూరం చేసుకోండి.
2: యూ ఫ్రీ యువర్ సెల్ఫ్ ఫ్రమ్ ది డెల్యూజన్ దట్ గాడ్ ఈస్ ఫౌండ్ సమ్వేర్ అవే.
1: నేనే దైవము అనేటువంటి యొక్క దీన్ని విశ్వసించండి.
2: హ్యావ్ ఫర్మ్ ఫెయిత్ దట్ యు ఆర్ యువర్
1: సెల్ఫ్. మీరు దైవంగా మీరు భావించండి.
2: కన్సిడర్ యువర్ సెల్ఫ్ అస్ గాడ్.
1: అప్పుడు నీవు ఎట్టి పెడమార్గం కూడా నువ్వు పట్టినకు వీలు కాదు.
2: దెన్ యూఆర్ నాట్ లైక్లీ టు గో ఆన్ ద రాంగ్ పాత్ అట్ ఆల్.
1: దైవము సరియైన మార్గమని అనుసరిస్తూ పోవాలి.
2: గాడ్ ఆల్వేస్ గోస్ ఆన్ ద రైట్.
1: ప్రతి మానవుని ఎందుకు దైవం ఉన్నాడని విశ్వసించండి.
2: ఫర్మ్లీ బిలీవ్ దట్ గాడ్ ఈస్ ఫౌండ్ ఇన్
1: ఈశావాస్యం ఇదం సర్వం.
2: దట్ ఈస్ ది మీనింగ్ ఆఫ్ ఈశావాస్యం ఇదం సర్వం.
1: కనుకనే వాసుదేవ సర్వమిదం.
2: దట్ ఈస్ ఆల్సో ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ అనదర్ స్టేట్మెంట్.
1: సర్వభూతాంతరాత్మ.
2: అది ఆల్సో ది మీనింగ్ ఆఫ్ ఏకవసు సర్వభూతాంతరాత్మ.
1: ఈ విధములుగా కూడాను ఈ వేదములు ఉపనిషత్తులు ఇన్ని విధంగా బోధించుతున్నప్పటికీ దీనిని సరి అయినటువంటి రీతిగా మనం అర్థం తెలుసుకోలేక కేవలం పాండిత్యం లోపల మన జీవితాన్ని పాడు చేసుకుంటున్నాము.
2: ఆల్దో ద స్క్రిప్చర్స్ వేద ఉపనిషత్స్ హావ్ బీన్ డిస్క్రైబింగ్ ద ట్రూత్ ఇన్ సో మెనీ వర్డ్స్, వీఆర్ టేకింగ్ ద రాంగ్ పాత్.
1: పాండిత్యం అనగా అనేక గ్రంథములు చదివినంత మాత్రం పండితులు కాలేరు.
2: పర్సన్ డస్ నాట్ బికమ్ ఎ స్కాలర్ బై మియర్ అక్వైంటెన్స్.
1: ఉపన్యాసం ఇచ్చినంత మాత్రం పండితుడు కానేరాడు.
2: బై గివింగ్ గ్రేట్ స్పీచ్
1: ఇతిహాస పురాణములు కంఠస్థము గావించినంత మాత్రం పండితుడు కానేరాడు.
2: బై మెమరైజింగ్ ఎ నంబర్ ఆఫ్ స్క్రిప్చర్స్ హి డస్ నాట్ బికమ్ ఎ స్కాలర్.
1: పండిత సమదర్శన, ఈ సమదర్శనము కలిగినటువంటి వాడే నిజమైన పండితుడు.
2: ఎ పర్సన్ విత్ ఈక్వల్ మైండెడ్ విజన్ అలోన్ కెన్ బి కాల్డ్
1: ఆ సమదర్శనం కలిగినటువంటి పండితులు ఈ భిన్న మార్గమును ఏమాత్రమును అవలంబించడు.
2: ఎ పర్సన్ విత్ దట్ కైండ్ ఆఫ్ ఈక్వల్ మైండెడ్నెస్ విల్ నాట్ బి ఫాలోయింగ్ డిఫరెంట్ పాత్.
1: పండితులను కంకణములు ధరించవచ్చు.
2: దే మే హావ్ ది కంకణ
1: కప్పుకునవచ్చును.
2: దే మే బి అడోరింగ్ దెంసెల్స్ విత్ షాల్స్,
1: కర్ణకుండలాలు ధరించవచ్చును. ఆడంబరములు మాత్రమే తప్ప ఆనందమైనటువంటి శూన్యం మాత్రమే.
2: దిస్ ఇస్ ఆల్ ఎక్స్టర్నల్ షో బట్ దేర్ ఇస్ నో బ్లిస్ ఇన్ దెమ్.
1: కనుకనే మనము గ్రంథములు రాసేటువంటి ఎందుకు కాని, గ్రంథములు చదివేటువంటి ఎందుకు కాని, దైవత్వం ఒక్కడే అనేటువంటి సత్యాన్ని విశ్వసించి మనం ఆరాధన చేయాలి.
2: వెదర్ యు ఆర్ రైటింగ్ ఎనీ బుక్ ఆర్ వెదర్ యు ఆర్ రీడింగ్ ఎనీ బుక్, ఫర్మ్లీ బిలీవ్ దట్ దేర్ ఇస్ ఓన్లీ వన్ గాడ్ అండ్ దెన్ యూ అండర్టేక్ ఎనీ సచ్ యాక్టివిటీ.
1: నూరు మనం ఇతరులకు చెప్పుడు కంటే ఒక్కటి చేసి మనం చూపించడం చాలా అవసరం.
2: ఇట్ ఇస్ నాట్ ఆఫ్ టెలింగ్ అదర్స్ 100 థింగ్స్, ఇట్ ఇస్ బెటర్ దట్ యూ ప్రాక్టీస్ వన్ అట్లీస్ట్.
1: కనుక ఆచారం ప్రధానం కాని
2: ప్రాక్టీస్ ఇస్ మోర్ ఇంపార్టెంట్.
1: కేవలం ప్రచారం ప్రధానం కాదు.
2: ప్రీచింగ్ అండ్ డిక్లరేషన్ ఆర్ నాట్ వెరీ.
1: ఈ ప్రచారం చేతనే ఈ యొక్క నాస్తికత్వం అభివృద్ధి గావిస్తూ వస్తున్నారు.
2: దిస్ కైండ్ ఆఫ్ లూజ్ ప్రీచింగ్ అలోన్
1: రాసినామో,
2: వాట్ ఎవర్ బుక్స్
1: విషయంలో ప్రబోధించినామో,
2: వాట్ ఎవర్ థింగ్స్
1: దానికి విరుద్ధంగా మనం ప్రవర్తిస్తున్నాం.
2: యు ఆర్ కండక్టింగ్ యువర్ సెల్ఫ్ అపోజిట్ టు వాట్ యువర్ రిటన్ అండ్
1: ఒక విధమైనటువంటి తనకు తాను ద్రోహం చేసుకోవటం.
2: దిస్ ఈజ్ అన్ యాక్ట్ ఆఫ్ సెల్ఫ్ డిసీట్.
1: ఇలాంటివి మాత్రం మనం దూరం చేయాలి.
2: వీ షుడ్ బి ఫ్రీ ఫ్రమ్
1: సర్వను ఒక ప్రభు యొక్క బిడ్డలుగా మనం భావించాలి.
2: కన్సిడర్ ఎవ్రీ వన్ యాజ్ ఎ చైల్డ్ ఆఫ్ వన్ గాడ్.
1: దాని యొక్క అంశములుగానే మనం విశ్వసించాలి.
2: వీ షుడ్ ఫర్మ్లీ బిలీవ్ ఇన్ దిస్.
1: మనలో ఉన్నటువంటి అంశములు మనం పెంచుకోవాలి.
2: We should develop good qualities in us.
1: అప్పుడే మనం అవతార పురుషులుగా రూపొందుతాము.
2: దెన్ ఓన్లీ యూ కెన్ ట్రాన్స్ఫార్మ్ అవర్ సెల్ఫ్ ఇంటూ అవతారం.
1: అవతారములకు మీకు ఏమాత్రం వ్యత్యాసం లేదు.
2: దేర్ ఇస్ నో డిఫరెన్స్ వాట్స్ ఎవర్.
1: అన్ని అవతరించినటువంటివి.
2: ఆల్ పీపుల్ హావ్ డిసెండెడ్ ఓన్లీ.
1: కానీ ఈ కళలు ఎందు మాత్రమే భేదం ఉంటుంది.
2: బట్ ఇన్ ది ఆస్పెక్ట్ దేర్ ఇస్ లిటిల్ డిఫరెన్స్.
1: ఈ కళలకు మనం ఆచారం చేతనే అభివృద్ధి గావించుకోవచ్చు.
2: బై ప్రాక్టీసింగ్ థింగ్స్ వీ కెన్ డెవలప్ దోస్ డివైన్ ఆస్పెక్ట్.
1: సమస్తం అనేటువంటి భావాన్ని మనం సమృద్ధి గావించుకోవాలి.
2: వీ హావ్ టు డెవలప్ ఈక్వల్ మైండెడ్నెస్.
1: పవిత్రమైన ప్రేమను మనం పెంచుకోవాలి.
2: యూ షుడ్ డెవలప్ సేక్రెడ్ లవ్ ఇన్ అస్.
1: అప్పుడే అది అభివృద్ధి కాల్చుతుంది.
2: దెన్ ఓన్లీ ది డివైన్ ఆస్పెక్ట్స్ విల్ డెవలప్ ఇన్ అస్.
1: క్షణమును కూడా తరిగేటువంటిది.
2: ఫ్రమ్ మూమెంట్ టు మూమెంట్ ఇట్ గోస్ ఆన్ డిక్లైనింగ్.
1: క్షణమునకు పెరిగేటువంటిది.
2: ఇట్ గోస్ ఆన్ గ్రోయింగ్ ఫ్రమ్ మూమెంట్ టు మూమెంట్.
1: ప్రేమ కానీ
2: అండ్ సచ్ థింగ్ కెనాట్ బి డిస్క్రైబ్ యాజ్ లవ్.
1: చావు పుట్టుక లేనట్టి జీవు హృదయని.
2: Love does not have birth, love does not have death.
1: నిరంతరము ప్రకాశించేటువంటి వికసించేటువంటిది ఈ ప్రేమ.
2: ఫ్రమ్ మూమెంట్ టు మూమెంట్ ఇట్ గోస్ ఆన్ బ్లాజమింగ్ అండ్ ఇట్ గోస్ ఆన్ షైనింగ్.
1: నష్టములకు
2: ఫర్ జాయ్ అండ్ సారో,
1: లేక నింద నిష్ఠూరములకు
2: ఫర్ క్రిటిసిజం ఆర్ ప్రైజ్,
1: లేక వర్ణనలకు
2: ఫర్ ఆల్ టైప్స్ ఆఫ్ డిస్ట్.
1: ఈ పొంగటము పొంగటం అనేటువంటి భావం లేకుండా ఉండేటువంటిది నిజమైన ప్రేమ.
2: Getting elated and thinking that is not a true sign of love.
1: Kani konni vidhamainatundi labhanastamulaku kungatam pongatam.
2: For when there is joy or when there is sorrow,
1: dushana pushanalaku kungatam pongatam.
2: For praise and censure,
1: getting elated and kungatam pongatam.
2: For joys and sorrows, getting elated and
1: thinking that is prema kaane kaadu.
2: This is not correct type of love.
1: Eppudu kodu prema కదలక మెదలక నిశ్చలమై నిర్మలమై ఉంటుంటాది.
2: లవ్ ఈజ్ పర్మనెంట్. లవ్
1: నాట్ ప్రేమనే నిజమైన భక్తి. రెండవ దినము పరీక్షకు పోవాలి.
2: సెకండ్ డే హీ హాడ్ టు గో ఫర్ ఎగ్జామ్.
1: ఆనాడు గాయత్రి పటం పెట్టాడు. సర్వదేవతా స్వరూపుడి గాయత్రి, జియో యువన ప్రచోదయాత్ నా బుద్ధిని అభివృద్ధి గావించు.
2: హీ పుట్ ద ఫోటో ఆఫ్ గాయత్రి హూ ఈజ్ ది ఎంబాడిమెంట్ ఆఫ్ ఆల్ ఫార్మ్స్ ఆఫ్ డివినిటీ అండ్ ఆఫర్
1: వాణి ప్రార్థించి వెళ్లాడు.
2: And prayed that his intellect...
1: ఆనాడు కూడా తన యొక్క పేపర్ సక్సెస్ కాలేదు.
2: ఈవెన్ ఆన్ దట్ డే హీ కుడ్ నాట్ డూ వెల్ ఇన్ ది ఎగ్జామ్.
1: ఇంటికి వస్తానే ఆ ఫోటోను కూడా తీసి ఆ బీరంలో పడేశాడు.
2: ద సెకండ్ డే ఆల్సో హీ పుట్ దట్ ఫోటో ఇన్ ద కబోర్డ్.
1: మూడవ దినము మ్యాథమెటిక్స్ చాలా కష్టమైనటువంటి ఒక సబ్జెక్ట్ అతనికి.
2: ద థర్డ్ డే దేర్ వాస్ మ్యాథమెటిక్స్ ఇట్ వాస్ అ వెరీ డిఫికల్ట్ సబ్జెక్ట్ ఫర్ హిమ్.
1: ఇది ఎట్టైనా కూడా నేను పాస్ చేయాలని చెప్పని
2: హీ రిజాల్వ్డ్ దట్ హీ షుడ్ పాస్ ఇన్ మ్యాథమెటిక్స్.
1: రాముని ఫోటో పెట్టాడు, పూజ చేశాడు.
2: ఈ పుట్ ఫోటో ఆఫ్ రామ అండ్ ఈ ఆఫర్ నర్సింగ్
1: ఆనాడు అసలే మార్కులు రాకుండా ఏ క్వశ్చన్ కూడా ఆన్సర్ చేయలేదు
2: పాపం. అన్ఫార్చునేట్లీ ఈ కుడ్ నాట్ ఆన్సర్ ఈవెన్ వన్ క్వశ్చన్.
1: తిరిగి వచ్చాడు కోపంతో, ఆఫర్ కూడా అభిరవంలో పడిచ్చాడు.
2: థర్డ్ డే ఆల్సో హీ టుక్ ద ఫోటో అవుట్ అండ్ పుట్ ఇట్ ఇన్ ద కబర్డ్.
1: నాలుగో దినము అందరూ వెళుతున్నారు, గుంపులు గుంపులుగా పోతున్నారు, ఏ శక్తి లేకపోతే ఎందుకు వెళుతారు, ఏదో ఒక ఉంటుంటుంది అనేటువంటి విశ్వాసం చేత సాయిబాబా ఫోటో పెట్టి పూజించాడు.
2: ఫోర్త్ డే ఈ పుట్ట ఫోటో ఆఫ్ సాయిబాబా థింకింగ్ దట్ సో
1: అది అనుమానాస్పదంతోనే పూజించాడు పాపం.
2: ఈవెన్
1: అందరూ వెళుతున్నారు, అందరూ పూజిస్తున్నారు, అందరూ భజనలు చేస్తున్నారు, నేను చేస్తాం చూస్తామని.
2: సో మెనీ పీపుల్ ఆర్ గోయింగ్, సో మెనీ పీపుల్ ఆర్ ఆఫరింగ్ వర్షిప్, సో మెనీ పీపుల్ ఆర్ డూయింగ్ భజన్. లెట్స్ మీ ఆల్సో గో విత్ దిస్ కైండ్ ఆఫ్ డౌట్.
1: వచ్చాడు అక్కడ పెట్టి నైవేద్యం చేశాడు, అగరవత్తులు తెచ్చి ముట్టించాడు, ఆ అరటి పండుగే చెప్పాడు పాపం.
2: హీ బ్రాట్ ఎ ప్లాంట్ ఇన్ ఆఫర్డ్ ఇట్ టు గాడ్ అండ్ హీ బ్రాట్ త్రీ సన్స్టిక్ అండ్ పుట్ దెన్
1: అగరవత్తుల యొక్క ధూమము ఆ బీరవలో వేసినటువంటి ఫోటోల వైపులో వెళుతూ ఉండాలి.
2: ద స్మోక్ ఫ్రమ్ దోస్ క్యాండిల్ స్టిక్స్ వర్ గోయింగ్ టువర్డ్ ద ఫోటోస్ విచ్ ఆర్ పుట్ ఇన్ ద కబర్డ్.
1: దీనికి కోపం వచ్చింది.
2: హీ బికేమ్ వెరీ హ్యాంగ్రీ.
1: నా అభిష్టమును నెరవేర్చినటువంటి ఆ దేవుళ్ల కథ ఈ నేను పెట్టిన అగరవత్తుల ధూమం పోతుండాలి, అది పోకూడదు.
2: హీ సెడ్ దట్ దిస్ స్మోక్ ఇస్ గోయింగ్ టువర్డ్ ద ఫోటోస్ విచ్ ఆర్ నాట్ ఫుల్ఫిల్డ్ మై విషస్. దిస్ యూ షుడ్ నాట్ గో దట్ సైడ్.
1: లోపల వెళ్ళినాడు, ఒక పాట పంచి తీశాడు, చించినాడు.
2: He went inside the house, tore a cloth and
1: చిన్న చిన్న ముక్కలు గాలించి ఆ ఫోటోల యొక్క ముక్కులకంతా గట్టి కట్టెట్టాడు.
2: He tore them into small shreds and he tied against the nostrils in the photos of all those dots.
1: ముక్కులకు కట్టి తలుపులు బిగించాడు.
2: After tying against the nostrils, then he closed the cupboard.
1: తక్షణమే ఒక సుగంధము వచ్చింది.
2: There was a perfume.
1: అక్కడ గాయత్రి, సరస్వతి, శ్రీరాములు అతనికి కనిపించినట్టయింది.
2: He felt as if గాయత్రి, సరస్వతి అండ్ శ్రీరామ అప్పుడు బిఫోర్
1: ఆశ్చర్యపడ్డాడు ఈ విద్యార్థి.
2: He was rather surprised.
1: అండ్ భక్తితో, ప్రేమతో, ప్రపత్తితో పూజించినప్పుడు నాకు ప్రత్యక్షం కాలేదు, శిక్షించినప్పుడే వీరు ప్రత్యక్షమైపోయినారు, కనుక భగవంతుని శిక్షించడమే పూజ అనుకున్నాడు.
2: When I offered worship with a lot of love and with a lot of reverence, they did not appear before me. But when I started punishing them, they before...
1: Kani, satyani tiriskotam atyavasarmane bhavinchi, Swami, nenu ento bhakti siddhanto pujinchinadanu pratyaksham kaledu. Meeru ee naadu pratyaksham kavadaniki kaaranam emiti annaru.
2: Then he questioned them. Well, oh Swami, when I offered worship with a lot of love and reverence, you did not appear before me. But today you are appearing. Why?
1: ఇంతకాలము మమ్మల్ని నిర్జీవులుగా నీవు భావించి పూజించినావు, ఈనాడు సజీవులనుకోవటం చేతనే మాకు ముక్కులు కట్టావు. ఈ సజీవత్వాన్ని ఏనాడు నీవు విశ్వసిస్తావో ఆనాడు నీకు ప్రత్యక్షం అవుతాం
2: అన్నాడు. అంటిల్ టుడే యు ఆర్ థింకింగ్ యాజ్ లైఫ్ లెస్ అండ్ యూ ఆఫర్ వర్షిప్. బట్ టుడే యూ థాట్ దట్ వీఆర్ హ్యావింగ్ లైఫ్ అండ్ టైర్డ్ క్లోత్ అగ్నిస్ట్ అవర్ నాస్ట్రిల్స్ సో దట్ వీ మే నాట్ బ్రీత్. And you are feeling that we are having life is responsible
1: for our vata adiyo antaratham emiti sajeevule daiva swarupamlo kaani nijeevum kaadu nijeevunandu kudanu daivattam untundadi.
2: What is the meaning of this? The someone substance of all this is that God is found in living beings. Although the life
1: sarva padarthamlo endu kudanu parmatattvam untundadi.
2: Divinity is found in all objects
1: kaani మానవునికి మానవుతో సమానమైనటువంటి యొక్క సత్సమానమైనటువంటి యొక్క స్వరూపం కనుక దీనినే మనం విశ్వసించాలి.
2: బట్ యాజ్ హ్యూమన్ బీయింగ్ కెన్ ఈజీలీ రికగ్నైజ్ ద ఈక్వల్ ఫెలో ద హ్యూమన్ బీయింగ్ హు షుడ్ ఆఫర్ వర్షిప్
1: మానవ సన్నిహితము.
2: ద క్లోజ్నెస్ టు హ్యూమన్ ఫామ్
1: ఇట్టి సన్నిహితమైన మానవత్వాన్ని మనం గౌరవించాలి.
2: హు షుడ్ రెస్పెక్ట్ ద హ్యూమన్ ఎవ్రీ హ్యూమన్ ఫామ్
1: ఆ గౌరవించేటువంటి విధానమును మనము తెలుసుకున్నప్పుడే నిజమైన నిజమైన ఆధారం అవుతుంది, ఆరాధన అవుతుంది.
2: Only when we recognize this basic truth, our worship becomes true worship.
1: కనుకని సర్వ మానవులు ఎందుకుంటూ ఉండినటువంటి ఒక దైవత్వాన్ని మనం భజించడం అత్యవసరము.
2: We should worship divinity which is found in all human beings.
1: ఇది ఈనాడు మీరు గుర్తించవలసినటువంటి ప్రధానమైనటువంటి విషయం.
2: This is the most important thing which you should recognize today.
1: రాములు కృష్ణుడు అనేటువంటిది మానవావతారంలో ధరించినటువంటిది.
2: Rama and Krishna have come down in human form.
1: ప్రాచీన కాలం నుండి మనం ఆరాధన చేసేటువంటి ప్రతి ఆరాధన స్వరూపం కూడా మానవాకారమే.
2: ఆల్ ది ఫార్మ్స్ విచ్ ఆర్ వర్షిప్డ్ రైట్ ఫ్రమ్ ఏన్షియంట్ డేస్ ఆర్ హ్యూమన్ ఫార్మ్స్.
1: కనుక ఈ మానవాకారాన్ని మనం ఆరాధన చేసి గౌరవించడమే మానవుల యొక్క ప్రధానమైన పూజ.
2: Therefore, the most important form of worship for human being is to worship human in human form only.
1: Sarva jeevulapudu manam bhagavantuniga visheshinchu kuda atyavasarame.
2: Consider all human forms as the very form of God.
1: Sarva jeeva namaskaram sheshavam pratigacchate annadu.
2: Offering namaskar to all human beings goes to
1: Keshava. Keshava ane kunti oka padamani enduku upayogapettali?
2: Then why is it that the word Keshava is
1: indulone srishtisthiti layamlanta kuda emi untunnayi?
2: The creation, the sustenance and the destruction are all
1: one. Keshava anetundi padamulo ka isava ee moodu chethini keshava ayindi.
2: In the word Keshava there are three letters, ka sa va.
1: Ka isava,
2: ka isava,
1: ka isava,
2: ka isava,
1: idi Keshava.
2: This is Keshava.
1: Ka anaga Brahma.
2: Ka refers to Brahma.
1: Isha anaga Ishwarudu.
2: Isha refers to Ishwara.
1: Va anaga Vishnu.
2: Va refers to Vishnu.
1: Keshava anaga enti? బ్రహ్మ ఈశ్వర విష్ణు స్వరూపమే కేశవ అని నేను కంటలాస్తాం.
2: వాట్ ఇస్ ది మీనింగ్ ఆఫ్ కేశవ? కేశవ ఈజ్ ది వెరీ ఎంబాడిమెంట్ ఆఫ్ బ్రహ్మ, విష్ణు అండ్ ఈశ్వర.
1: బ్రహ్మ అనగా సృష్టితత్వం.
2: బ్రహ్మ రెఫర్స్ టు ది ప్రిన్సిపల్ ఆఫ్ క్రియేషన్.
1: సంకల్పమే బ్రహ్మతత్వము.
2: అవర్ థాట్ ఈజ్ ఈక్వల్ టు బ్రహ్మతత్వం.
1: ఈశ అనగా ఏమి? హృదయవాసమే.
2: ఈశ రెఫర్స్ టు అవర్ హార్ట్.
1: కనుక మన హృదయమే ఈశత్వము.
2: అవర్ హార్ట్ ఈజ్ ది ఆస్పెక్ట్ ఆఫ్ ఈశ.
1: ఇంకా మన బుద్ధితత్వమే సర్వత్రా వ్యాపించేటువంటి యొక్క విష్ణుత్వం.
2: అవర్ ఇంటెలెక్ట్ అండ్ అవర్ మైండ్ ఈ మే బి డిస్క్రైబ్డ్ యాజ్ విష్ణు.
1: కనుకని దీనిని యంత్ర మంత్ర తంత్రం అనేటువంటి స్వరూపంలో ఈ దేహం లోపల ప్రత్యేకమైనటువంటి యొక్క విభూతులు కలిగి ఉంటుంది.
2: దిస్ హ్యూమన్ బాడీ ఎంబాడీస్ త్రీ ఇంపార్టెంట్ పవర్స్ ఆఫ్ యంత్ర మంత్ర అండ్ తంత్ర.
1: యంత్రము, మన దేహమే ఒక యంత్రము.
2: యంత్ర మెషిన్.
1: ఇందులో ఒక్కొక్క అంగములు కూడా ఒక్కొక్క దాన్ని అనుసరించే పని చేస్తున్నాయి.
2: All these limbs may be compared to a parts of a machine.
1: కనుకనే మన దేహం ఒక యంత్రము.
2: That is why our body may be described
1: as a machine. శ్వాస ఒక మంత్రము. తోహం తోహం అదే మంత్రము.
2: Our breath may be compared to a mantra, inhaling and exhaling. తోహం.
1: ఇంకా తంత్రము, మన హృదయమే తంత్రము.
2: Then తంత్ర, our heart may be compared.
1: కనుకనే యంత్ర మంత్ర తంత్ర స్వరూపము మానవ ఆకారమే.
2: That is why human form is essentially a
1: anya swarupam kaadu
2: tantra yantra mantra tantra
1: kanuka anya swarupam kaadu mana manavaakarame daiva swarupam ane gunti ni manam visheshinchali.
2: One firmly believes that human form itself is divinity and not the other.
1: Ee manavaakaram tho manam cheyavalsinatundi satkarmalu manam cheyali.
2: We should perform all the activity which has been performed.
1: Human value anaga emi? Daivatvame nijamainatundi mana value.
2: What is the meaning of human values? The divine values themselves are real human values.
1: అటువంటి విలువలు మనం తెలుసుకోవాలి.
2: We should recognize these real values.
1: ఈ విలువలు కొత్తగా వచ్చి మనలో ప్రవేశించినటువంటివి కావు.
2: These values have not entered us as if for the first time.
1: దేహంతో పాటు అవి కూడా ఆనాడే ఆవిర్భవించాయి.
2: Along with the body, all these values also have taken the
1: రాని మన అవసరాన్ని పురస్కరించుకుని దానిని అడగలోకిపోతున్నాం.
2: But depending upon our own requirements, we go on suppressing such human values.
1: Swartham ediniki moola kaaranam.
2: The most important point which
1: swartham vachetappudiki dvaitam prarambhamavutundi.
2: Selfishness is responsible for this.
1: Dvaitam vachetappudiki raga dveshamulu prarambhamavutayi.
2: With this kind of duality, the likes and dislikes,
1: ee raga dveshamulu chetane bhavarogam aneyudini manalo prarambhamavutundi.
2: On account of this, you develop this bhava
1: dvesha. Ee rogamunu manam nivaranam chesukovalante,
2: if you want to free yourself from this disease,
3: bhajana bina sukha shanti nahi.

0: విష్ణువిన్ని పెంచి వృద్ధి చేయు. బ్రహ్మ సృష్టి చేయు బ్రహ్మాండమంతయు, విష్ణువు ఇన్ని పెంచి వృద్ధి చేయు. పరమశివుడు త్రుంచు పాపిష్టి జీవుల ఉన్నమాట తెలుపుచున్నమాట, ఉన్నమాట తెలుపుచున్నమాట.
1: బ్రహ్మన్ ద క్రియేటర్ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫార్ ద క్రియేషన్ ఆఫ్ ఆల్ దిస్ కాస్మస్ ఆర్ యూనివర్స్. ఇట్ ఇస్ విష్ణు ద సస్టైనర్ హూ విల్ టేక్ కేర్ ఆఫ్ ద సస్టెనెన్స్ అండ్ ద మెయింటెనెన్స్ ఆఫ్ ద హోల్ క్రియేషన్. And it's Lord Shiva, the annihilator, who is responsible for the destruction of all of the beings that are wicked. This is the truth declared by Bhagavan.
0: Prema Swarupulara.
1: Embodiments of love.
0: Ee vishala prapanchamunandu anantamaina vishayamulyandu అగాధమైన చింతలయందు అసంతృప్తి పొందుతున్నటువంటి మానవుడు దేనిని వెతుకుతున్నారు? దేనికోసమై వారు తపిస్తున్నారు?
1: ఇన్ దిస్ వాస్ట్ వరల్డ్ విత్ ఫుల్ ఆఫ్ ఇన్ఫినిట్ మెటీరియల్ అండ్ ఫుల్ ఆఫ్ ఫ్యాథమ్లెస్ డెప్త్స్ ఆఫ్ థాట్ అండ్ వరీస్, ద మ్యాన్ బీయింగ్ టోటలీ వరీడ్ and totally lost for himself, what is that he is in search of, what is that he really wants?
0: Kondaru praaptamainatvanti chintala nimittamai mari kondaru apraaptam nimittamainatvanti oka chintalu salputu kaalamulu vyartham chavistunnaru.
1: Some are wasting their time thinking of the world, while some are struggling hard to earn that they do not deserve and waste their time.
0: Kani aadhyatmika margamunandu aneka mandi daivanni darshinchalani daivanni smarinchalani daivantho sambhashinchalani chintinchutunnaru.
1: But in the spiritual field, many of the aspirants, they want to enjoy the proximity to the divine, they want to converse with him, they want to be with him and near him.
0: Brahma Vishnu Maheshwarulani manavulu chintistunnaru kaani ee Brahma Vishnu Maheshwarulu aakara manavulu kaadu.
1: Man worships the triune God in the form of Brahma Vishnu Maheshwara in a human form, but not so.
0: Veeriki aakaramulu levu.
1: They have no forms.
0: Aadharamulu levu.
1: There is nothing whatsoever.
0: Deeni valla labhinchetuvanti oka aanandamu ledu.
1: And there is no bliss out of such form of worship.
0: Aithe ee muvuru kudanu ye aakaramto unnaru ani vicharana chesthe upadhulu lenetuvanti oka gunakarulai unnaru.
1: If you want to know the real form, you will understand, though they do not have any vesture whatsoever, they have certain attributes at the functional level.
0: Emiti ee oka aakaramlu?
1: What is the vesture, the form they have put on?
0: Ishvara sarva bhutanam annaru.
1: It is said God dwells in all of the creatures.
0: Ishvara anni bhutamlu yendu untunnadu.
1: God is present in all of the beings.
0: Kaani ye aakaramto untunnadu?
1: Yet in what form is he present?
0: Ee aakaram telinatvanti oka roopamunu chintinchi evini prayojanam?
1: What is that you derive by contemplating on that which has no form?
0: Kanuka ishvaratvam anaga kevalam manavuni yandu కనిపించేటువంటి వినిపించేటువంటి తలపించేటువంటి మరి మరిపించేటువంటి యొక్క దివ్యమైనటువంటి యొక్క శ్వాసనే.
1: Therefore the divinity is that which is present in everyone in a non-apparent way, that which cannot be heard nor felt, that will make you live in this world in the form of very breath.
0: కానీ ఈ శబ్దము ఏ విధంగా మనకు గోచరిస్తుండాలి?
1: The sound, how do you able to listen to it?
0: ఈ శబ్దమును రాకారంగా అనుభవించాలంటే ఏమి చేయాలి?
1: What is to be done to experience sound in the form, in a particular form?
0: దీనిని ఉపనిషత్తులు,
1: this Upanishads,
0: బ్రహ్మ అన్నారు.
1: Call it Brahma.
0: ఆత్మ అన్నారు.
1: Also call it Atma.
0: ఇలాంటి ఆకారరహితమైనటువంటి పదములు ఎన్ని చెప్పినప్పటికీ మానవునికి అర్థం కాదు.
1: Man cannot understand by listening to these terms that have no specific forms.
0: అయితే ఈ శబ్దములకు ఆకారం ఏమిటి?
1: Yet what is the form behind this sound?
0: ఇట్టి శబ్దబ్రహ్మమైనటువంటి యొక్క ఈశ్వరత్వాన్ని ఏ ఆకారంగా మనం చింతించాలి?
1: In what form can we think of the divinity that is present in the form of the primordial sound?
0: దీనినే ఈశ్వరత్వము అన్నారు.
1: This is the divinity.
0: ఈశ్వరత్వం అనగా అర్థం ఏమిటి?
1: What is the meaning of ఈశ్వరత్వ?
0: మంగళకరమైనటువంటి యొక్క శ్వాస అని అర్థం.
1: That only means the breath which is auspicious.
0: ఇట్టి మంగళకరమైనటువంటి శ్వాస ఏ విధంగా మనకు ప్రాప్తిస్తుండాలి?
1: How do you get this auspicious breath?
0: ఈ ఈశ్వరత్వము మానవుని యొక్క శ్వాస నుండి సోహం సోహం సోహం అనేటువంటి శబ్దంతో మనకు గోచరిస్తుండాలి.
1: The divinity is present in the very breath of man in the form of soham.
0: అనగా ఆ సో అనేటువంటి దీన్ని నా యొక్క ఆకారం అన్నారు.
1: ఇట్ ఈస్ సెడ్ దట్ వెరీ సిలబుల్ సో ఈజ్ మై ఫామ్.
0: అది ఏ నా ఆకారం అన్నారు.
1: దట్ ఈజ్ మై ఫామ్.
0: అయితే ఇట్టి ఆకారం మనము గుర్తించడానికి వీలవుతుందా?
1: ఇజ్ ఇట్ పాసిబుల్ టు రికగ్నైజ్ దట్ ఫామ్?
0: తనంతాను గుర్తించుకోవటమే ఈ యొక్క శ్వాస యొక్క ఆకారం.
1: టు నో వన్స్ ఓన్ సెల్ఫ్, టు రికగ్నైజ్ వన్స్ ఓన్ సెల్ఫ్ అమౌంట్స్ టు రికగ్నిషన్ ఆఫ్ ద బ్రెత్.
0: ఇలాంటి ఈశ్వరత్వాన్ని మనం ఎంత చింతించినప్పటికీ ఆనందము లభించదు.
1: ఇన్ స్పైట్ ఆఫ్ ప్రొలాంగ్ పీరియడ్ ఆఫ్ కంటెంప్లేషన్ ఆఫ్ ద డివినిటీ యూ కెన్ నెవర్ అటైన్ బ్లిస్.
0: కనుకనే మానవత్వమునందు ఉన్నటువంటి యొక్క ఈ శబ్దము ఈశ్వరత్వాన్ని నిరూపిస్తూ ఉంటుంది.
1: దిస్ ప్రైమార్డియల్ ప్రిన్సిపల్ ఆఫ్ ద సౌండ్ ఇన్ ఎవ్రీ మ్యాన్ డెమోన్స్ట్రేట్స్ ప్రూవ్స్ ది ఎగ్జిస్టెన్స్ ఆఫ్ ద డివినిటీ.
0: మనం శబ్దమును గుర్తించుకొనక కేవలం ఆకారం నుండి మాత్రమే లక్ష్యం ఉంచుకుని ఈ శబ్దం యొక్క అర్థం ఏమిటి అని విచారణ చేస్తే మనకి ఏ మాత్రము గోచరం కాదు.
1: Without thinking of the primal sound, we go by the form only, and so we are not able to know the divinity in reality.
0: కనుక దీనికి ఒక ఆకారం నిర్ణయించాలి.
1: So some form has to be assumed or decided.
0: ఇది గుణాకారమే దీనికి యొక్క సరైన ఆకారం.
1: The guna or the attribute is the proper form.
0: అనగా ఇది సాత్వికమైనటువంటి గుణము సోహం.
1: సోహం represents the sattvic quality, the piousness.
0: ఈ సాత్వికమైనటువంటి యొక్క గుణము నిజమైనటువంటి యొక్క ఈశ్వరత్వం.
1: The very pious quality is the sign of divinity.
0: అయితే ఈ శ్వాస నుండి మరొకటి కూడాను ఆవిర్భవిస్తుండాలి.
1: Out of breath emanates some other thing.
0: అది ఏ? విష్ణుత్వము అని.
1: That is sustenance, Vishnutva.
0: Anaga ee Vishnutvamunaku aakaram emiti?
1: What is the form of this principle of sustenance?
0: Anaga manasu yokka bhavame.
1: It is at the level of the psyche domain or thought.
0: Idi soham aneetundi shabdam nundi aavirbhavinchinatundi yokka manotattvame.
1: It is the psychology or the mental frame that comes out of this soham, the primal sound.
0: ఈ సోహం అనేటువంటి దీని నుండి అన్ని రకమైనటువంటి శబ్దములు కూడాను ఆరంభమవుతున్నాయి.
1: In fact, soham sound, primal sound, is the very origin for the rest of the sounds.
0: ఈ శబ్దము మనస్సు యొక్క ఆకారంగా నిరూపిస్తుండాలి.
1: And this very sound represents the form of the mind.
0: ఇదనే విష్ణువు అన్నారు.
1: And he is Vishnu or sustainer.
0: మనసే విష్ణువు అని.
1: Mind is Vishnu.
0: ఈ విష్ణువు అనేటువంటి నాభి నుండి కూడాను మరొక ఆకారం ఆవిర్భవిస్తుండాలి.
1: Out of the navel of the sustainer Vishnu arises some other form.
0: అది ఏ? బ్రహ్మ అని.
1: That is Brahma.
0: కనుకనే ఈశ్వరత్వము విష్ణుత్వము బ్రహ్మత్వము అనేటువంటిది సోహం తత్వం నుండి విష్ణుత్వం ఈశ్వరత్వం ప్రారంభిస్తే.
1: Therefore, the three aspects, the creation, the substance, annihilation, begin with the Soham principle to begin with.
0: మనసు యొక్క తత్వమే విష్ణుత్వాన్ని నిరూపిస్తుండాలి.
1: Therefore, the principle of sustenance speaks of the nature of the mind.
0: ఈ శ్వాస నుండి వచ్చేటువంటి యొక్క ఈశ్వరత్వం అనగా దైవత్వము బ్రహ్మత్వంగా వచ్చింది.
1: Therefore, the divinity out of this breath speaks of the creation aspect.
0: ఇది వాక్ స్వరూపాన్ని ధరించింది.
1: This has taken the form of the speech faculty.
0: అనగా మన వాక్ నుంచి వచ్చేటువంటిదంతా కూడాను బ్రహ్మత్వమే.
1: All that words that we utter, they represent the Brahmatva.
0: ప్రతి వాక్కు కూడాను బ్రహ్మతత్వమే.
1: So every word that we speak represents the creativity.
0: ప్రతి సంకల్పము విష్ణుత్వమే.
1: Every thought is out of the principle of Vishnutva.
0: ప్రతి శ్వాసత్వము ఇది ఈశ్వరత్వమే.
1: And every aspect is ఈశ్వరత్వ divinity.
0: కనుకనే ఈశ్వరత్వమే శ్వాస.
1: Therefore ఈశ్వరత్వ is breath.
0: ఇంకా మనస్సు.
1: Then the mind.
0: మనస్సు అనేటువంటిది ఇది విష్ణుత్వము.
1: This mind is the principle of sustenance, Vishnutva.
0: ఈ విష్ణు నుండి ఆవిర్భవించినటువంటి యొక్క బ్రహ్మతత్వమే నిజమైనటువంటి యొక్క వాక్కు.
1: Therefore, the words that we utter represent that aspect that comes out of the navel of Vishnu.
0: కనుకని దైవత్వం అనగా మన యొక్క శ్వాస నుండి ఆవిర్భవించేటువంటి యొక్క సోహం తత్వమే దైవత్వం.
1: Therefore, the divinity represents the principle of soham or the primal sound out of
0: the breath. అది ఏనాటికైనా కూడాను మనల్ని వదలిపెట్టకపోదు.
1: It will never leave you at any point of time.
0: మనం దేహంతో ఉండినంత వరకు కూడాను ఆ యొక్క శ్వాస మనకు ఆవిర్భవిస్తూనే ఉంటుంటుంది.
1: So long we are alive in this body, this breath continues.
0: మనస్సు ఇదే సంకల్ప వికల్పంతో కూడినటువంటిది.
1: మైండ్ ఈజ్ అ కాంబినేషన్ ఆఫ్ థాట్స్ అండ్ కౌంటర్ థాట్స్.
0: ఇదే విష్ణుత్వము అనేటువంటిది.
1: దిస్ ఈజ్ విష్ణుత్వ ఆర్ ద ప్రిన్సిపల్ ఆఫ్ సస్టెనెన్స్.
0: ఆ విష్ణుత్వం నుంచి కూడా వచ్చిన నాభి నుండి వచ్చినటువంటి యొక్క శబ్దమే వాక్తత్వము.
1: దేర్ఫోర్ ద కైండ్ ఆఫ్ సౌండ్ దట్ కమ్స్ అవుట్ ఆఫ్ ది నావెల్ ఆఫ్ ది విష్ణుత్వ ఈజ్ ద వర్డ్.
0: అది ఏ బ్రహ్మత్వము అని.
1: దట్ ఈస్ బ్రహ్మత్వ ఆర్ క్రియేటివిటీ.
0: ఈ బ్రహ్మత్వమునకు మూల కారణం ఏమిటి?
1: What is responsible for this creativity?
0: శబ్దమును ఆకర్షించినటువంటిది ఈ బ్రహ్మత్వము.
1: And this brahmatva creativity is after the sound.
0: శబ్ద బ్రహ్మమయి చరాచరమయి అన్నది.
1: And one is of sound, the other one is of motility.
0: ఈ శబ్దం అనేటువంటి వాక్కు ద్వారా
1: the sound that comes out by word
0: సరస్వతిని ఆకర్షించాడు.
1: And is drawn by Saraswati.
0: కనుక సరస్వతి దుర్గా లక్ష్మి ఈ ముగ్గురు కూడాను ఈ మూడింటి యొక్క ఆకారములే.
1: Therefore, Saraswati, Durga, Lakshmi, the triune aspect of the divinity, represent these three principles.
0: కనుక ఆకారంలో మనం ఆరాధన చేసి లభించేటువంటి యొక్క ఆనందం ఏమాత్రము కనిపించదు.
1: Therefore, the real bliss you do not experience by merely worshipping the form.
0: ప్రతి మానవుని ఎందుకును శ్వాస ఆడే సమయం లోపల సోహం సోహం ఇది లేకుండా మాత్రము మన శ్వాసనే మాత్రము మనం బంధించలేము.
1: You cannot arrest your breath without carrying this soham principle.
0: Manas aneetundi sankalpam lekunda ee maata aneetundi raadu.
1: Without thought you cannot speak.
0: Kanukane mana yokka swasa nunchi vachinatundi yokka vaaku.
1: So the words come out of breath.
0: Vaaku nunchi vachinatundi antaratamu.
1: And the inner significance of the words.
0: Ee munitu yokka ekatvame.
1: The unity of the three.
0: Avinabhava sambandhamu anyonya aashrayamu.
1: Represents the interrelationship and interdependence.
0: ఇటువంటి తత్వాన్ని మనము గుర్తించడానికి మనం ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నాము.
1: We are making many many efforts to know the nature.
0: సాధనల వల్ల లభించేటువంటిది కాదు ఇది.
1: You can't get it by following spiritual pursuits.
0: విచారణ వల్ల లభించేటువంటిది కాదు ఇది.
1: You cannot know by inquiry.
0: పరిశోధనల వల్ల మనం లభించేటువంటిది ఇది.
1: And you have got to experience and investigate.
0: కనుక పరిశోధనలు చదివినప్పుడే పరతత్వం మనకు అర్థమవుతుంది.
1: When you investigate you can understand spiritual principles.
0: ప్రమాణపూర్వకమైనటువంటి ఒక సత్యాన్ని
1: the truth which is the standard.
0: సత్య స్వరూపమైనటువంటి నిత్యాన్ని
1: దాట్ విచ్ ఇస్ ఎటర్నల్ ట్రూత్
0: ఆనందపరమైనటువంటి సత్యాన్ని
1: అండ్ దాట్ బ్లిస్ విచ్ ఇస్ ది అల్టిమేట్
0: ఈ మూడింటి యొక్క ఏకత్వాన్ని
1: ది హార్మనీ ఆఫ్ ది త్రీ
0: మానవుడు గుర్తించడానికి ప్రయత్నించాలి.
1: మ్యాన్ షుడ్ మేక్ ఎన్ అటెంప్ట్ టు రికగ్నైజ్.
0: కనుకనే
1: సో
0: మానవుడు ఈనాడు
1: మ్యాన్ టుడే
0: ఉపనిషత్తులు ఎన్నియో చదువుతున్నాడు.
1: He goes through many of the Upanishads.
0: Upanishadulu yokka saaram emiti?
1: What is the essence of Upanishads?
0: Upanishadulu yokka saaramu nee yokka tattvanni bodhinchadame.
1: Upanishad, the essence of Upanishads teaches you your reality.
0: అనేకత్వంలో ఉన్నటువంటి ఏకత్వాన్ని నిరూపించడమే.
1: It clearly proves the unity in diversity.
0: దేహము అభ్యసిస్తున్నాము.
1: And you have the body.
0: కానీ దేహాన్ని పోషిస్తున్నాము.
1: And you maintain your body.
0: కానీ దేని నిమిత్తమై పోషిస్తున్నాము?
1: Why do you want to maintain your body?
0: ఈ పోషించడం వల్ల లభించేటువంటి ఫలితం ఏమిటి?
1: What is the result by this maintenance?
0: ఏ మాత్రమూ లేదు.
1: Nothing whatsoever.
0: దేహం ఉన్నంత వరకు నువ్వు భుజించాలి.
1: So long the body lasts, you should partake
0: food. భుజించినంత వరకు నువ్వు నిద్రించాలి.
1: You have got to sleep.
0: నిద్రించినంత వరకు నువ్వు ఆనందాన్ని పొందాలి.
1: And you can be happy as you sleep.
0: తదుపరి లేచిన తర్వాత ఈ ఆనందం ఎక్కడిది?
1: The moment you get up, what happened to this happiness?
0: కనుకని ఈ ఉపనిషత్తుల యొక్క సారాన్ని మనం విస్మరించి,
1: we have forgotten the essence of Upanishads.
0: వికృతమైనటువంటి ఒక అంతరార్థాన్ని మనం ఆశ్రయించి,
1: we are after the perverted interpretation.
0: నామ విషయమైనటువంటి ఒక స్వరూపాన్ని విశ్వసించాలి.
1: We just go by the name and form only.
0: కనుకని నామమే ప్రధానమైనటువంటిది.
1: So God's name is most important.
0: భగవంతునకు ఎట్టి పేర్లు లేవు.
1: In fact, God has no specific name.
0: అన్ని పేర్లు తనవే.
1: All names are His.
0: అన్ని పేర్లు యందు తానే ఉన్నాడు.
1: He is in every name.
0: తనది కానటువంటిది.
1: There is nothing which He is not.
0: తాను లేనటువంటిది ఎక్కడా మనకు కనిపించదు.
1: There is no place where He is not present.
0: ప్రేమ స్వరూపులారా.
1: Embodiments of love.
0: ముఖ్యంగా భగవంతుని యొక్క తత్వము ప్రేమని.
1: In fact, the God's nature is this love.
0: ఇట్టి ప్రేమతత్వాన్ని మనము ఏమాత్రం గుర్తించడానికి ప్రయత్నించడం లేదు.
1: వీఆర్ నాట్ మేకింగ్ అటెంప్ట్ టు నో ది నేచర్ ఆఫ్ లవ్.
0: ఇవన్నీ కూడా ఈ దేహం నుండి మనకు లభిస్తూ ఉంటున్నాయి.
1: ఆల్ దీస్ థింగ్స్ కుడ్ బి అక్వైర్డ్ త్రూ దిస్ బాడీ.
0: దేహంలో ఎన్నో రకములైనటువంటి యంత్రములు ఉంటున్నవి.
1: ఇన్ దిస్ బాడీ దిస్ లాట్ ఆఫ్ మిషనరీ.
0: ఈ మిషనరీని మనం ఎన్ని విధాల పరిశోధన చేసినా దీని యొక్క అంతరార్థాన్ని గుర్తించుకోలేము.
1: ద మిషనరీ ఇన్ ద బాడీ, ఇట్స్ సిగ్నిఫికెన్స్ కెనాట్ బి నోన్ బై ఎనీ ఇన్వెస్టిగేషన్.
0: అన్నింటికీ ఒక మెయిన్ స్విచ్ ఒకటి ఉంటుండాలి.
1: దేర్ లైస్ ద మెయిన్ స్విచ్ ఫర్ ది ఫంక్షనింగ్ ఆఫ్ ద మిషనరీ.
0: కన్నులు చూస్తున్నాయి.
1: ఐస్ వాచ్.
0: అనేక కాంతులు మనకు కనిపిస్తున్నాయి.
1: వి సీ మెనీ లైట్ రేస్.
0: నాలుక పదార్థాన్ని భుజిస్తున్నాయి.
1: ద టంగ్ ఈట్స్.
0: అనేక రకమైనటువంటి ఒక టెస్ట్ బడ్స్ అనగా టెస్ట్ మనం రుచిస్తున్నాయి.
1: వీ టెస్ట్ మెనీ డిషెస్, మెనీ ఐటమ్స్.
0: కానీ చెవులు ఉంటున్నవి.
1: వీ హావ్ ఇయర్స్.
0: అనేక రకమైనటువంటి శబ్దములు వినిపిస్తుంది.
1: వీ లిసన్ టు మెనీ సౌండ్స్.
0: ఈ అన్నిటికీ మూలాధారం ఏమిటి?
1: వాట్ ఈస్ ది బేసిస్ ఫర్ ఆల్?
0: ఇది ఏదో ఒకటి ఆధారమైనటువంటి ఒకటి ఉంటుంది చేతనే.
1: బికాస్ ఆఫ్ దిస్ సమ్ ఫౌండేషన్ బిహైండ్ ఆల్ దిస్.
0: దీనిని ఫండమెంటల్ అని అన్నారు.
1: ఇట్స్ డిస్క్రైబ్డ్ యాజ్ ది వెరీ fundamental principle.
0: అన్నిటికీ ఒక ఆధారమైనటువంటి ఒకటి ఉండాలి.
1: దేర్ ఇస్ వన్ ఫౌండేషన్ ఆర్ ఫండమెంటల్ బిహైండ్.
0: ఆ ఫండమెంటలే దీనికి తగినటువంటి ఒక ఆధారము.
1: దిస్ వెరీ ఫండమెంటల్ ప్రిన్సిపల్ ఈస్ ది ఫౌండేషన్ బేసిస్.
0: దానినే మనం ఆత్మ అన్నాము.
1: దిస్ ఫౌండేషనల్ ప్రిన్సిపల్ ఈజ్ ఆత్మ.
0: ఈ ఆత్మతత్వం చేతనే,
1: బికాస్ ఆఫ్ ది కాస్మిక్ ప్రిన్సిపల్,
0: మన హృదయం నుండి అనేక రకమైనటువంటి ఒక భావములు ఆవిర్భవిస్తున్నాయి.
1: సో మెనీ థాట్స్ అరైజ్ అవుట్ ఆఫ్
0: ఈ సంకల్పములకు మూల కారణం ఏమిటి?
1: వాట్ ఇస్ ది కాజ్ బిహైండ్ థాట్ ప్రాసెస్?
0: ముఖ్యంగా ఈ సంకల్పములు మన హృదయం నుంచి వచ్చేటువంటి.
1: హార్ట్స్ కమ్ అవుట్ ఆఫ్ ద హార్ట్.
0: ఈ హృదయం అనేటువంటిది వేదము.
1: దిస్ హృదయ ఈజ్ వేద.
0: ఈ సంకల్పములే అనేక రకమైనటువంటి శృతులు.
1: ద థాట్స్ ఆర్ శృతీస్.
0: ఈ శృతుల నుంచి వచ్చేటువంటి ఒక అంతరార్థములే వేదాంతములు.
1: The meaning of these srutis, is Vedanta, philosophy.
0: కనుకని వేదములు ఎక్కడ ఉన్నాయని మనం భావించుకోవటం కాదు.
1: Never consider Vedas are far away from you.
0: సర్వత్రా ఉండేటువంటి ఈ శబ్దములు మన వెంటనే జంటనే ఇంటనే కంటనే ఉంటున్నాయి.
1: The sounds which are present, sound waves everywhere, are with you, in you.
0: కనుక మన హృదయం అనేటువంటి ఒక వేదము నుంచి,
1: out of the heart the Veda,
0: మనము ఈ శబ్దములు అనేటువంటిది కొన్ని నామములు అనేటువంటిది మనం గుర్తించుకుంటూ రావాలి.
1: వీ హావ్ గాట్ టు రికగ్నైజ్ ద నేమ్స్ బై లిసనింగ్ టు దీస్ వర్డ్స్.
0: ఇట్టి పదములను మనం గుర్తించడానికి తగిన కృషి చేయాలి.
1: వీ షుడ్ నో ద మీనింగ్ ఆఫ్ దీస్ వర్డ్స్ దట్ వీ అట్టర్.
0: ఈ పదముల యొక్క అంతరార్థములే వేదార్థములు.
1: ద సిగ్నిఫికెన్స్ మీనింగ్ ఆఫ్ దీస్ వర్డ్స్ స్పెల్ట్ అవుట్ ఈజ్ ది వెరీ ఫిలాసఫీ.
0: సర్వత పాణిపాదం అన్నది.
1: It is said sarvata panipadam.
0: Tat sarvatokshi shiromukham annadi.
1: Tat sarvatokshi shiromukham, it declares.
0: Ee vidhamainatundi antarathanni manu chakkaga gurtinchukunte,
1: if we know the meaning clearly,
0: appude manaku ee vedarthamulu manaku gurtuntadi.
1: Then you will be expert in philosophy.
0: Tellavarinappudu mana yokka Purnachanda auditorium lopala vedamunu aneka rakamga uchcharistu untaru.
1: In the morning times, there in the Purnachandra auditorium, you find the chanting of Veda.
0: కానీ ఆ శబ్దం వింటుంటేనే ఒక విధమైనటువంటి ఆనందం కలుగుతూ ఉంటుంది.
1: As you listen to Vedic sounds, you will experience bliss.
0: కానీ పదములు వింటేంత మాత్రమే ఆనందం కలుగుతుంది కానీ పదార్థములు మనకు ఏమాత్రం అర్థం కాదు.
1: You don't understand their meaning, but yet you experience the bliss.
0: ఈ మీనింగ్ తీసుకునే ప్రయోజనం ఏమిటి?
1: What is the use in knowing the meaning?
0: పదముల యొక్క శబ్దాన్ని మాత్రమే మనం గుర్తించాలి.
1: Know the power of the sound in the
0: utterance of the meaning.
1: There are lots and lots of meanings for these terms.
0: కానీ నానాత్మల్లో ఉండు
1: in different meanings
0: anatmanu teeskoni
1: and you go by the wrong interpretation
0: visheshisthunnamu
1: and you have forgotten the reality
0: edakkani visvarinchadam chetane manaku satyatattvam gurtinchadaniki veellayinattu undi
1: because the reality is just forgotten and therefore you are not able to know the
0: prema swarupulara
1: embodiments of love
0: vidyarthulara
1: students
0: పదమును మనకు అర్థం కాలేదని దీన్ని వదలకూడదు.
1: నెవర్ గివ్ అప్ దీస్ వర్డ్స్ ఫర్ ద సింపుల్ రీజన్
0: అనేక రకమైన అర్థం ఉంటున్నాయి.
1: Every word has many meanings.
0: ఎవరెవరికి తగినటువంటి అర్థాన్ని వారు తీసుకోవాలి.
1: Each one should take his own interpretation.
0: అట్టి సొంత అర్థాన్ని తీసుకున్నప్పుడే
1: when you go by your own path
0: నిజమైనటువంటి యొక్క పారార్థం మనకు అర్థమవుతుంది.
1: You can understand the true spiritual pursuit.
0: ఈ స్పిరిచువల్ పర్సన్ మనం తీసుకోవాలంటే
1: if you want to follow the spiritual pursuit
0: నిజమైనటువంటి ఒక మౌనం వహించాలి.
1: యూ షుడ్ అబ్జర్వ్ ట్రూ సైలెన్స్
0: అర్థం తెలుసుకునేటువంటి విచారంలో ప్రవేశించకూడదు.
1: డోంట్ ట్రై టు ఇన్వెస్టిగేట్ టు నో ద మీనింగ్
0: లేక విమర్శించేటువంటి దీంట్లో మనం ప్రవేశించకూడదు.
1: నార్ వుడ్ యూ ట్రై టు ఇంటర్ప్రెట్
0: విచారణలో మనం ప్రవేశించాలి.
1: యూ షుడ్ ప్రొసీడ్ ఆన్ ద పాత్ ఆఫ్ ఎంక్వైరీ
0: అట్టి విచారణ అనేటువంటిది
1: that ఎంక్వైరీ
0: కేవలం మన అభిష్టమును పురస్కరించుకుని ఉంటుంటాయి.
1: ఇస్ బేస్డ్ ఆన్ యువర్ విల్ టు నో
0: మన ప్రేమతత్వం ఏ విధంగా ఉంటుంటుందో
1: just as love is in you
0: దానికి తగినటువంటి ఒక విచారణగా మనకు నిరూపిస్తుంది.
1: దట్ విల్ ప్రాంప్ట్ యూ టేక్ యూ లీడ్ యూ టు ఎంక్వైరీ
0: కనుక
1: సో
0: మనం విచారణ చేయాలంటే
1: ఇఫ్ యూ వాంట్ టు ఎంక్వైర్
0: మన భావముల యొక్క పురస్కారాన్ని మనం ప్రవేశించుకోవాలి.
1: వీ షుడ్ సీ దట్ థాట్ ప్రాసెస్ విల్ బి స్టడీ
0: నిన్న దినం చెప్పాను
1: భగవాన్ సెడ్ ది అదర్ డే
0: ఏ పదార్థం ఎందుకు అని దాని మధురమైనటువంటి తత్వము ఎక్కడి నుంచి వస్తుండాలి.
1: ద స్వీట్నెస్ దట్ యూ ఫైండ్ ఇన్ ఆల్ దీస్ స్వీట్స్ హౌ డు యూ గెట్ ఇట్
0: అది కేవలం ఒక మానవుడు ఉచ్చరించినటువంటిది కాదు మానవులు ఉద్భవింప చేసినటువంటిది కాదు.
1: ద స్వీట్నెస్ ఇస్ నాట్ ఇన్ ద మేకింగ్ ఆఫ్ ఎనీ మ్యాన్
0: కానీ ఇది స్వతసిద్ధంగానే ఆవిర్భవించినటువంటిది.
1: ఇట్ ఈస్ ద నేచురల్ క్వాలిటీ
0: చెరకు లోపల తీపి ఎక్కడి నుంచి వచ్చింది?
1: హౌ డు యూ గెట్ ద స్వీట్నెస్ ఇన్ షుగర్
0: చెరకు లోపలి కారం ఎక్కడి నుంచి వచ్చింది?
1: వై ది చిల్లీస్ ఆర్ హాట్
0: వేపలోని చేదు ఎక్కడి నుంచి వచ్చింది?
1: అండ్ వై ది నీమ్ ఇస్ బిట్టర్
0: మల్లెలోని ఒక వాసన ఎక్కడి నుంచి వచ్చింది?
1: అండ్ వై ది జాస్మిన్ ఫ్లవర్స్ ఆర్ ఫ్రాగ్రెంట్
0: ఇవన్నీ కూడా ప్రకృతి యొక్క తత్వంలో అనుకుంటారు.
1: We think we consider it as natural quality.
0: ప్రకృతి యొక్క తత్వం మనకు ఏ విధంగా అర్థం చేసుకుంటున్నాము?
1: హౌ కెన్ యూ నో ద నేచర్
0: కాదు కాదు
1: It's not simple.
0: పరమాత్మని యొక్క తత్వమే ఈ ప్రకృతి స్వరూపంగా కనిపిస్తుండాలి.
1: ఇట్ ఈస్ ది వెరీ మేనిఫెస్టేషన్ ఆఫ్ ద డివినిటీ దట్ యూ ఎక్స్పీరియన్స్ ఇన్ దిస్ నేచర్
0: కనుకనే ఈ నేచర్ యొక్క తత్వాన్ని మనం చక్కగా అర్థం చేసుకోవాలి.
1: సో వీ హ్యావ్ టు అండర్స్టాండ్ దిస్ నేచర్ క్లియర్లీ
0: నేచర్ లోపల అనేక రకమైనటువంటి భావాలు ఉంటున్నాయి.
1: ఇన్ దిస్ నేచర్ దేర్ సో మెనీ సెంటిమెంట్స్
0: అనేక రకమైనటువంటి భేదములు కూడా ఉంటున్నాయి.
1: దేర్ ఇస్ వెరైటీ ఆఫ్
0: అనేక రకమైనటువంటి అర్థములు కూడా ఉంటున్నాయి.
1: దేర్ సో మెనీ మీనింగ్స్ టు
0: ఇలాంటి పరమాత్మతత్వమైనటువంటి ప్రకృతిని మనం అర్థం చేసుకోవటం ఇది అసాధ్యము.
1: ఇట్ ఈస్ ఇంపాసిబుల్ ఫర్ అస్ టు కాంప్రిహెండ్ ద డివినిటీ ఇన్ దిస్ నేచర్
0: కనుక పరమాత్మని యొక్క తత్వాన్ని అర్థం చేసుకోవాలంటే
1: టు నో గాడ్ ఇన్ ఫుల్
0: పరతత్వంలో మన మనసును ప్రవేశపెట్టాలి.
1: వీ షుడ్ సీ దట్ అవర్ మైండ్ ట్రెడ్స్ అలాంగ్ ద పాత్ ఆఫ్ స్పిరిట్.
0: ఈ మైండ్ అనేది ఎక్కడి నుంచి వస్తుండాలి?
1: వేర్ ఫ్రమ్ ద మైండ్ హస్ కమ్
0: నీ సంకల్ప వికల్పం నుంచినే వచ్చినాయి.
1: మైండ్ ఇస్ ద కాంబినేషన్ ఆఫ్ థాట్స్ అండ్ కౌంటర్ థాట్స్
0: నీ శ్వాస నుంచే వచ్చాయి.
1: అండ్ ఇట్స్ ద ప్రొడక్ట్ ఆఫ్ బ్రెత్
0: కానీ ఇందు నుంచి వచ్చినటువంటి యొక్క స్వరములు ఏ విధంగా వస్తున్నాయి?
1: అండ్ సౌండ్స్ హౌ డు దే కమ్
0: దాని తర్వాత
1: లేటర్
0: మనం ఒక విధమైనటువంటి యొక్క శబ్దమును విచారించాలి.
1: అండ్ వీ షుడ్ ఆల్సో థింక్ ఆఫ్ దిస్ సౌండ్
0: అది ఏ నిజమైనటువంటి యొక్క బ్రహ్మతత్వము.
1: అండ్ దట్ ఈస్ ది ప్రిన్సిపల్ ఆఫ్ క్రియేటివిటీ బ్రహ్మత్వ
0: ఆ బ్రహ్మతత్వంలో ఉన్నటువంటి సోహం తత్వమే మనకు నిజమైనటువంటి ఆత్మతత్వం.
1: అండ్ ది బ్రీతింగ్ ప్రిన్సిపల్ సోహం ఈజ్ ది ఆత్మిక్ ప్రిన్సిపల్ ఆఫ్ ద సెల్ఫ్
0: కనుక ఆత్మిక్ ప్రిన్సిపల్ మనం అర్థం చేసుకోవాలంటే ఈ శ్వాస తత్వాన్ని మనం ఉచ్చరించుకోవాలి.
1: సో టు నో ది ఆత్మిక్ ప్రిన్సిపల్ వీ షుడ్ నో ది సోహం ప్రిన్సిపల్.
0: సోహ నిమిత్తమే మనం జీవిస్తున్నామే కానీ సోహమే లేకపోతే ఈ జీవితమే అక్కర్లేదు.
1: వితౌట్ బ్రీతింగ్ ప్రిన్సిపల్ ఆఫ్ సోహం యూ కెన్ నాట్ లివ్ ఎనీ లాంగర్.
0: ఏ రకమైనటువంటి శబ్దం వచ్చినప్పటికీ సోహం అనేటువంటి శబ్దం ఒకటి ఉంటుండాలి.
1: ఆల్ సౌండ్స్ హావ్ గాట్ దిస్ సోహం యాజ్ ద బేసిస్.
0: ఈ శబ్దాన్ని పురస్కరించుకుని మనం జీవించడానికి ప్రయత్నిస్తున్నాము.
1: వి జస్ట్ క్యారీ ఆన్ అవర్ లైఫ్ సోజర్న్ బేసింగ్ ఆన్ ది సౌండ్.
0: ఈ సోహం అనే శబ్దమే లేకపోతే మనకు జీవితమే అర్థం కాదు.
1: విదౌట్ దిస్ సోహం, ద ప్రైమల్ సౌండ్, యూ కెనాట్ నో యువర్ లైఫ్.
0: కనుకనే మనము జీవించే దేని నిమిత్తమై,
1: వై షుడ్ వి, వాట్స్ పర్పస్,
0: సోహం యొక్క తత్వాన్ని అర్థం గావించుకోవటం కోసమని.
1: ద పర్పస్ ఆఫ్ లైఫ్ ఈస్ టు నో ద మీనింగ్ ఆఫ్ సోహం.
0: కనుక దీని అర్థం ఏ విధంగా ఉంటుంటుంది?
1: హౌ ఈజ్ ఇట్స్ మీనింగ్?
0: సోహం,
1: సోహం,
0: ఇది హంస గాయత్రి అని చెప్పారు.
1: దిస్ సోహం ఈజ్ ఆల్సో కాల్డ్ హంస గాయత్రి.
0: సో అంటే అది,
1: సో దట్,
0: హం అనగా నేను,
1: హం ఐ,
0: అది నేనే,
1: ఐఎమ్ దట్.
0: ఇది అది నేనంటే ఏది?
1: ఐఎమ్ దట్ మీన్స్ వాట్ ఈస్ దట్ హియర్,
0: అక్కడ ఏది ఉన్నది అది నేనే అనడానికి.
1: వాట్ ఈస్ ప్రెజెంట్ దేర్,
0: అక్కడే మనస్సు ఉన్నది.
1: దేర్ లైస్ ద మైండ్.
0: ఈ మనస్సే నేను అనుకుంటే,
1: అండ్ ఇఫ్ యు థింక్ దట్ యు ఆర్ ద మైండ్,
0: ఈ సాధనకు మనస్సు అంతా అడ్డు తగులుతుంటది.
1: అండ్ దిస్ మైండ్ ఈజ్ అన్ అబ్స్టకల్ ఇన్ స్పిరిచువల్ పాత్.
0: కాబట్టి మనసే నేను అనుకుంటే ఇది మనసుకు ఏమాత్రమో అర్థం లేదు.
1: ఇఫ్ యు ఐడెంటిఫై విత్ ద మైండ్ హ్యాస్ నో మీనింగ్ ఎట్ ఆల్.
0: మనసు కేవలం ఒక పిచ్చికోతి వంటిది అంటారు.
1: మైండ్ ఈజ్ ఎ మ్యాడ్ మంకీ.
0: అలాంటి మనసును నమ్ముకుని ఇవి ఏ మార్గమును పోగలవు?
1: అండ్ వాట్ ఈస్ దట్ యు కెన్ డిరైవ్ అవుట్ ఆఫ్ ఇట్?
0: కాదు కాదు, మనసును మనసుగా భావించకూడదు.
1: డోంట్ కన్సిడర్ సింప్లీ యాజ్ మైండ్.
0: మనసును దైవంగా మనం విశ్వసించాలి.
1: కన్సిడర్ మైండ్ యాజ్ డివైన్.
0: ఈ మనసే విష్ణు స్వరూపము.
1: దిస్ మైండ్ ఈజ్ రిప్రజెంట్ సస్టైనర్, విష్ణుత్వం.
0: ఆ మనసే లేకపోతే శ్వాసనే లేదు.
1: విదౌట్ ద మైండ్ దేర్ ఇస్ నో శ్వాస ఆర్ ద బ్రెత్.
0: శ్వాస ఆడటం చేతనే మైండ్ ఆవిర్భవిస్తున్నాయి.
1: బికాస్ ఆఫ్ బ్రీతింగ్ ప్రాసెస్ ద మైండ్ ఈజ్ ఫంక్షనల్.
0: ఈ శబ్దం రావటం చేతనే బ్రహ్మసత్వం మనకు ప్రాప్తిస్తుండాలి.
1: బికాస్ ఆఫ్ దిస్ సౌండ్, ప్రైమల్ సౌండ్, యూ విల్ అండర్స్టాండ్ క్రియేటివిటీ.
0: ఈ విధమైనటువంటి అంతరార్థాలు గుర్తించడానికి పోవాలంటే మనకు ఉపనిషత్తులు ఏమాత్రం కూడా అర్థం కాదు.
1: వీ కెనాట్ అండర్స్టాండ్ ది ఉపనిషత్ ప్రిన్సిపల్స్ ఇన్ డెప్త్.
0: ఈ ఉపనిషత్తు లోపల ఇలాంటి పవిత్రమైనటువంటి అర్థములు ఎన్నో కలిసి ఉంటున్నాయి.
1: దర్ మెనీ మెనీ సేక్రెడ్ నోబుల్ ఇంటర్ప్రిటేషన్స్ ఇన్ ఉపనిషత్స్.
0: కానీ ఇలాంటి అర్థము మనకు గోచరించడానికి మనం ఏం చేయాలి?
1: What is that we should know, do now to know the meaning?
0: విచారణ చేయాలి.
1: We should inquire.
0: కూర్చున్నావు.
1: You are seated.
0: కూర్చున్నప్పుడు సోహం వస్తుండాలి.
1: You just find this soham
0: going. దీన్ని వాచ్ చేయాలి.
1: Watch this soham.
0: ఏది సో, ఏది హం?
1: What is so? What is hum?
0: ఏ యొక్క నాద్రం నుంచి సో అని వస్తుండాలి.
1: And what is the origin, the beginning place?
0: ఏ ద్వారం నుంచి హమ్ అనేటువంటి దిగుతుండాలి.
1: And what is the nostril through which hum comes out?
0: ఒకటి పోవటము, ఒకటి రావటము.
1: One is inhalation, other is exhalation.
0: కనుకనే ఈ వచ్చిపోయేటువంటి శబ్దం మాత్రమే గుర్తించుకుంటూ పోతే సోహం.
1: And if you watch this inhalation and exhalation process, it is
0: ఒకటి లోపల పోతుండాలి.
1: One goes in breathing,
0: అది ఏ సో.
1: Breathing in is so.
0: హమ్,
1: హమ్,
0: ఇది అహంకారము.
1: That is
0: అహంకారం. అది ఏ బయట పోయేటువంటిది.
1: That is అహంకార, ఈగో. Breathe out.
0: కాబట్టి బయట పోయేటువంటి దాన్ని మనం వదిలిపెట్టాలి.
1: All that is breathed out must be left out.
0: లోపల పోయి ప్రాణాన్ని అందించేటువంటి దానిని మనం గట్టిగా పట్టుకోవాలి.
1: We have to hold on to the life oxygen that is breathed in.
0: కనుకని సో అనేటువంటి తత్వాన్ని మనం గట్టిగా కుంభకం చేయాలి.
1: సో వీ షుడ్ రిటైన్ ద ఆక్సిజన్ దట్ హెస్ బిన్ టేకెన్ ఇన్.
0: కనుకని అనేక మంది సాధన చేసేటువంటి వారు రేచక పూరక కుంభకం అని అంటున్నారు.
1: మెనీ ఆఫ్ ది సీకర్స్ ఇన్ స్పిరిచువల్ పాత్ థింక్ ఆఫ్ దీస్ త్రీ ఆస్పెక్ట్స్.
0: సో అని ఒక నుంచి ముక్కు నుంచి తీసుకోవాలి.
1: బ్రీద్ ఇన్ త్రూ వన్ నాస్ట్రల్.
0: రెండవ ముక్కు నుంచి హమ్ అనేటువంటిది వదిలిపెట్టాలి.
1: త్రూ ది అనదర్ నాస్ట్రల్ యూ బ్రీద్ అవుట్ హమ్.
0: ఈ రెండింటికి మధ్య లోపల కుంభకము కొంతసేపు నిలుపుకోవాలి.
1: ఇన్ బిట్వీన్ ది టూ దేర్ ఇస్ మిడిల్ స్టేజ్ కుంభక, రిటెన్షన్ ఆఫ్ బ్రెత్.
0: ఈ మూడింటి యొక్క తత్వము కాలం ఆధారం చేసుకోవాలి.
1: అండ్ వీ హావ్ టు గో బై ద టైమ్ ఇంటర్వల్ ప్రాసెస్.
0: కాలం యొక్క ప్రమాణం మనం గుర్తించుకోకుండా కేవలం ఇష్టం వచ్చినట్టుగా చేస్తుంటే ఇది ప్రాణాయామం కాదు, ప్రాణానికి అపాయమే.
1: And if we don't go by the timing interval process and think of the maintenance of the time, it is not simply pranayama, breathing process, it is prana apaya, leads to danger of your life.
0: కనుకనే సో అనేటువంటిది ఎంత కాలం నీవు తీసుకుంటున్నావో,
1: the time you take it to breathe in,
0: అంతకాలము దాన్ని కుంభకం చేయాలి, నిలపాలి,
1: must equal for its retention kumbhaka.
0: ఎంతకాలం నీవు నిలిపినావో అంతకాలం దానిని వదలాలి.
1: The time that you take to retain the breath must equal the time that you breathe out.
0: కనుకని కాలస్వరూపాయ నమః అన్నాడు బ్రహ్మను.
1: సో బ్రహ్మ, గాడ్ ఈజ్ టైమ్.
0: సోహం అనేటువంటిది బ్రహ్మతత్వమే.
1: సోహం ఈజ్ బ్రహ్మత్వార్ క్రియేటెడ్.
0: కనుకని కాలస్వరూపుడైనటువంటి బ్రహ్మతత్వాన్ని కాలానుగుణ్యంగా మనం నడుచుకోవాలి.
1: దేర్ఫోర్ యాజ్ గాడ్ ఈజ్ టైమ్ వీ షుడ్ ప్రొసీడ్ కేర్ఫుల్లీ.
0: ఈ కాలానుగుణ్యంగా నడుచుకోవటం లోపల
1: When we act appropriately,
0: కర్తవ్యాన్ని గుర్తించుకుంటూ రావాలి.
1: We have to recognize our duty.
0: ఈ కర్తవ్యం అంటే ఏమిటి?
1: What is this కర్తవ్యం?
0: అది మనసు యొక్క సంకల్పమే.
1: It is just the thought.
0: కాబట్టి మనసు ఎట్టి సంకల్పాలు చెందుతుంది?
1: What kind of thoughts are there in the mind?
0: పవిత్రమైన సంకల్పాలు వచ్చుకుంటారు ఇప్పుడే, అప్పుడు దీని కర్తవ్యం అవుతుంది.
1: And then to entertain sacred thought is your duty.
0: కనుక నీ విష్ణువును సాత్వికుడు అన్నారు.
1: So Vishnu represents piousness.
0: కనుక సంకల్పములంతా కూడా నువ్వు సాత్వికమైనటువంటివి.
1: ఆల్ థాట్స్ మస్ట్ బి పైయస్.
0: కనుక మన సంకల్పములు సాత్వికమైనటువంటి సంకల్పములు రావాలి.
1: దేర్ఫోర్ వి షుడ్ సీ టు ఇట్ దట్ యు హావ్ పైయస్ థాట్స్.
0: ఈ సాత్వికమైన సంకల్పములు మనం ఆవిర్భవించాలంటే,
1: ఇన్ ఆర్డర్ టు ఎంటర్టైన్ సచ్ థాట్స్,
0: ఇది ఉచ్ఛ్వాస నిశ్వాసములు పవిత్రమైన రీతిలో నడచాలి.
1: ద బ్రీతింగ్ ప్రాసెస్ షుడ్ బి అలాంగ్ ద రైట్ డైరెక్షన్.
0: కాబట్టి ఈ బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ముగ్గురు కూడాను అన్యోన్య ఆశ్రమము అవినాభావ సంబంధములు.
1: ద ట్రయూన్ ప్రిన్సిపల్ ఆఫ్ ద డివినిటీ బ్రహ్మ విష్ణు మహేశ్వర్ ఆర్ ఇంటర్ డిపెండెంట్ అండ్ ఇంటర్ రిలేటెడ్
0: ఇది కేవలం పేర్లతో వచ్చినటువంటివి కాదు.
1: దట్స్ నాట్ మియర్లీ
0: ప్రవర్తనతో లభించేటువంటివి.
1: ఇట్స్ నాట్ మియర్లీ నామెన్క్లేచర్
0: ప్రవర్తనతో వచ్చేటువంటివి కాదు.
1: ఇట్ గోస్ బై ఇట్స్ యాక్షన్
0: పవిత్రతతో చేరేటువంటివి.
1: ఇట్ రిప్రజెంట్ సాంక్టిటీ
0: పవిత్రతతో చేరేటువంటివి కాదు.
1: ఇట్స్ నాట్ సింప్లీ సో
0: ఏకత్వంతో లీనమయ్యేటువంటివి.
1: వి ఫైండ్ ద హార్మనీ ఇన్ ద యూనిటీ ఇన్ ఆల్ దీస్ త్రీ.
0: కనుక ఇలాంటి ఏకత్వాన్ని గురించినటువంటి ఒక తత్వాన్ని మనం అర్థం చేసుకోవాలి.
1: సో వి షుడ్ మేక్ ఎవరి అటెంప్ట్ టు కాంప్రిహెండ్ ద హార్మనీ ఇన్ ద యూనిటీ ఆఫ్ ద ట్రినిటీ.
0: ఈ ఉపనిషత్తులు ఎన్ని రకములుగా ఈ విధంగా వల్లిస్తూ ఉంటుంటాయి.
1: ఉపనిషత్స్ గో ఆన్ ఎక్స్టోలింగ్ అండ్ నరేటింగ్ దీస్ ట్రూత్స్.
0: కానీ ఈ వల్లించినటువంటి ఉపనిషత్తు యొక్క అంతరార్థాన్ని ఎవరు గుర్తించుకోలేకపోతున్నారు.
1: నో వన్ ఈజ్ ఏబుల్ టు కాగ్నైజ్ ద రియల్ ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ దీస్ ఉపనిషత్స్.
0: ఒక్కొక్క శ్లోకము దాన్ని వర్ణించాలంటే,
1: if you want to describe every sloka,
0: ఒక్కొక్క శ్లోకము దాని అంతరార్థం బోధించాలంటే,
1: in order to teach the depth of every
0: sloka, కనీసం ఒక్క శ్లోకమునకు ఒక నెలైన అర్థం తీసుకుంటుంది.
1: You require one full month to know the meaning in depth of every sloka.
0: అనగా ఏమిటి? అనేక అర్థములతో కూడినటువంటి
1: meaning. It has got so many interpretations.
0: కానీ మన సమయ సందర్భానుసారంగా ఆ సమయానికి తగిన అర్థాన్ని తీసుకోవాలి.
1: But the meaning which that suits that particular situation must be accepted.
0: ఏది చెప్పినా కానీ అది అంతరార్థంగానే ఉంటుంటుంది.
1: Anything can be said that represents
0: true meaning. చిన్న పిల్లవాడు ఉంటుంటాడు.
1: Here is a boy.
0: వాడికి మాటలు రావు.
1: And he cannot speak
0: properly. అలాంటి పరిస్థితి లోపల
1: at that moment
0: వయ ప్రమాణాన్ని పురస్కరించుకొని రామా అని నీవు చెప్పిస్తే,
1: బేసింగ్ ఆన్ హిస్ ఏజ్ ఇఫ్ యు వాంట్ హిమ్ టు రిపీట్ రామా,
0: అప్పుడు ఆ పిల్లవాడు లామా అంటాడు.
1: దట్ బాయ్ విల్ సే లామా.
0: అనగా అది కూడా అర్థమే.
1: ఈవెన్ దట్ ఆల్సో హస్ ఎ మీనింగ్.
0: ఆ వయస్సుకు తగినటువంటిది అదే సరి అయిన అర్థం.
1: ఓ ఇట్స్ ఎ ప్రాపర్ వే ఆఫ్ స్పెల్లింగ్ స్పీకింగ్ ద వర్డ్ అట్
0: వాడు కూడా చిన్నగా రామా అనుకుంటే అది అర్థం కాదు.
1: అండ్ హీ కెనాట్ సే రామా అట్ దట్ ఏజ్.
0: ఆ వయస్సుకు ఆ సమయానికి ఆ లామా అనేటువంటిది సరి అయిన అర్థం.
1: అట్ దట్ మూమెంట్ అట్ ద టెండర్ డెలికేట్ ఏజ్ బీయింగ్ సో యంగ్ లామా రిప్రజెంట్ ద కరెక్ట్ మీనింగ్.
0: కానీ మన దృష్టి లోపల ఆ లామా అనేటువంటిది తప్పు అంటాము.
1: బట్ ఫ్రమ్ అవర్ వ్యూ పాయింట్ ద లామా ఈజ్ రాంగ్.
0: కానీ ఆ వయస్సుకు ఆ శబ్దమునకు ఆ ప్రకృతికి ఇది లామా అనేది రైట్.
1: ఫర్ సచ్ ఎ యంగ్ చైల్డ్ టు సే లామా ఇస్ క్వైట్ కరెక్ట్ అండ్ అప్రోప్రియేట్.
0: ఇదే విధంగానే
1: లైక్ వైజ్
0: ఆ వయ ప్రమాణము,
1: ద ఏజ్,
0: దేహ ప్రమాణము,
1: ద బాడీ,
0: సమయ ప్రమాణము,
1: అండ్ ద మూమెంట్,
0: పద ప్రమాణము,
1: అండ్ ద సర్కమ్స్టాన్స్,
0: అన్ని ప్రమాణములను మనం ఉద్దంగా తీసుకున్నప్పుడే ఇది రైటా తప్ప అనేటువంటిది నిర్ణయం అవుతుంది.
1: షుడ్ బి టేకెన్ ఇన్ టు కన్సిడరేషన్ యాజ్ వీ డిసైడ్ వాట్ ఈస్ రైట్ అండ్ వాట్స్ రాంగ్.
0: ఇప్పుడు అనేక మంది ఉంటున్నారు.
1: హియర్ మెనీ పీపుల్ హియర్.
0: చాలా మంది ఎడ్యుకేటెడ్ బాయ్స్ కూడా ఉంటున్నారు.
1: దర్ మెనీ ఎడ్యుకేటెడ్ బాయ్స్.
0: చాప అని చెప్పమంటే చెప్పలేరు.
1: And if you want to say, all of you to say, chapa, many can't say.
0: Chapa, ani cheppante chapa antaru.
1: If I want you to say chapa, you say chapa, the fish.
0: Cha, sa, sa. ఈ మూడింటి యొక్క అర్థం యొక్క తత్వాన్ని గుర్తించాలి.
1: One should know the difference between cha, sa, sa.
0: కనుకనే మనం కొన్ని విధములు ఎంతనో ప్రయత్నం చేయండి, మీలో మీరు యోచన చేసుకోండి. చాప అన్నాడు. చాప అనడానికి నాలుకే ముఖ్యము.
1: Well, to say, spell out this word chapa, the tongue is important.
0: Kaani akkada enta prayatnam chesinappudiki chapa ani vastundi gaani chapa ani raadu.
1: Chapa the mat, but you say chapa the fish.
0: Cha cha sa saha
1: sha sha saha.
0: ఈ అర్థంలో ఉన్నటువంటి పదములు ఇన్నియో కఠినమైనటువంటివిగా ఉన్నాయి.
1: అండ్ దేర్ వెరైటీ ఆఫ్ మీనింగ్స్ బేసింగ్ ఆన్ దిస్ సౌండ్.
0: మీరు ఇంటికి పోయిన తర్వాత మీరు చెప్పండి చూస్తాము. చాప అన్నాడు, నేను చాప అనగలను అనండి.
1: బెటర్ యూ గో హోమ్ అండ్ ట్రై నౌ. చాప, కెన్ యూ సే దాట్
0: అన్న? లేరు.
1: యూ కెనాట్.
0: కానీ చాప యొక్క తత్వం గుర్తించినటువంటి వాడే ఇది చాప
1: అన్నట్టు.
0: చాప అర్థం తెలియనటువంటి వాడు ఇన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ అది చాప అని అనలేడు.
1: ద వన్ హూ డస్ నాట్ నో ది మీనింగ్ ఆఫ్ చాప ద మ్యాట్ హీ విల్ బి సేయింగ్ ఓన్లీ చాప.
0: అదే విధంగా మహాభారత యుద్ధ సమయం నందు
1: అట్ ద టైమ్ ఆఫ్ మహాభారత వార్
0: అనేక విధములుగా కూడా కలహములు జరుగుతున్నాయి.
1: దేర్ వాస్ లాట్ ఆఫ్ ఫైటింగ్ దేర్.
0: కానీ గజరాజును రక్షించడానికని విష్ణు బయలుదేరుతున్నాడు.
1: అండ్ విష్ణు స్టార్టెడ్ ఓవర్ దేర్ టు ప్రొటెక్ట్ దిస్ గజరాజ.
0: గజ గజ నిల్చు నిల్చు నేను వస్తున్నాను అన్నాడు.
1: హి సెడ్ స్టాండ్ హోల్డ్ ఆన్ ఐఎమ్ కమింగ్
0: అనగా పరిగెత్తిపోతున్నాడు విష్ణువు.
1: అండ్ విష్ణు వాజ్ జస్ట్ రన్నింగ్ ద వే.
0: లక్ష్మి ప్రక్కన ఉంటుండి అతన్ని ఎక్కడ పోతున్నావు అని అడగడానికి కూడా టైం లేదు.
1: And Lakshmi didn't find time to ask him where he is proceeding.
0: అప్పుడు ఆమెను వర్ణించడానికి ప్రయత్నం చేశాడు.
1: And then he started describing the moment.
0: అడిగేదన్నని కడి వడిజను. అడిగేదన్నని కడి వడిజను.
1: She is going very fast to know the reason.
0: అడిగిన తన మగడు నుడి నడిడి నుడుగును. వెడ వెడ చిడిముడి తటపడ నడుగుడి నడుగుడి చదివి నడుగుడి అన్నాడు. అడిగేదన్నని కడి వడిజను.
1: She is going very fast to know the reason.
0: అడిగిన తన మగడు నుడుక నడిడుడుగును. తను చెప్తాడో చెప్పలేడో.
1: The husband would respond or not.
0: వెడ వెడ చిడిముడి తడబడ పరిగెత్తిపోవడానికి పోతుంటే ముడి కూడా జారిపోతుండాలి.
1: And he was running if this in the platform there is dropped down.
0: నడిగిన నడిగిడి జరిమి నడుగుడి అన్నాడు. అడుగు పెట్టడానికి లేదు, అడుగు తీవడానికి లేదు.
1: He cannot proceed nor retreat.
0: ఇది చాలా సరైన సమయం కాదు.
1: This is not the right time.
0: పదములు సమయం కానటువంటి సమయంలో వివేచం చేతనే ఇది అంతరాత్మంగా పోకుండా వికారమైన అంతరాత్మంగా పోతున్నాయి.
1: బికాస్ ద వర్డ్స్ ఆర్ నాట్ యూజ్డ్ ఎట్ ద రైట్ టైం వీ ఫైండ్ ఆల్ డిస్టార్షన్.
0: ఒక్కొక్క దేశం ఒక్కొక్క ప్రాంతం యొక్క భాషలు కూడా ఆ రకంగా ఉంటుంటాయి.
1: అండ్ దిస్ ఈస్ బేస్డ్ ఆన్ ద వెర్నాక్యులర్ లాంగ్వేజ్ బేస్డ్ ఆన్ ద రీజియన్.
0: కనుక విద్యార్థులారా,
1: స్టూడెంట్స్,
0: ఉపనిషత్తుల యొక్క అర్థాన్ని గుర్తించాలనుకుంటే కేవలం ఉపనిషత్తులు తెలిసినటువంటి ఒక మహనీయుల చరిత్రకే వెళ్లి దాని అంతరాత్మాన్ని గుర్తించుకోవాలి.
1: ఇఫ్ యూ వాంట్ టు నో ద మీనింగ్ ఆఫ్ దీస్ ఉపనిషత్స్ యూ షుడ్ అప్రోచ్ ద స్కాలర్స్ అండ్ ట్రై టు లెర్న్.
0: ఈ సర్వ ఉపనిషత్తు సారమైనటువంటిది బ్రహ్మతత్వం నుండి వచ్చినటువంటివి.
1: అండ్ ది ఎసెన్స్ ఆఫ్ ఉపనిషత్స్ హావ్ కమ్ అవుట్ ఆఫ్ బ్రహ్మ.
0: ఈ బ్రహ్మతత్వం అనేటువంటిది వాక్ స్వరూపమే.
1: అండ్ దిస్ నేచర్ ఆఫ్ బ్రహ్మ ఈజ్ వెరీ స్పీచ్ ఫ్యాకల్టీ.
0: మనోతత్వం అనేటువంటిది విష్ణు తత్వము.
1: ద మైండ్ రిప్రజెంట్స్
0: విష్ణు. తత్వం అనేటువంటిది మంచి భావంతో కూడినటువంటిది.
1: అండ్ ద మైండ్ షుడ్ హావ్ గుడ్ థాట్స్.
0: మంచి భావమే ఉండినప్పుడు మంచి పదములే వస్తుంటాయి.
1: దెన్ వన్స్ యు హావ్ గుడ్ థాట్స్ యు స్పీక్ గుడ్ వర్డ్స్.
0: మంచి పదములే వచ్చినప్పుడు మంచి అర్థములే ఇస్తుంటాయి.
1: ద గుడ్ వర్డ్స్ కన్వే గుడ్ మీనింగ్.
0: కనుకని బ్రహ్మ విష్ణు మహేశ్వరులు అంటే ముగ్గురు ప్రత్యేకం కాదు.
1: సో బ్రహ్మ విష్ణు మహేశ్వర ఆర్ నాట్ సెపరేట్.
0: బ్రహ్మ శ్వాసము.
1: బ్రహ్మ ఇస్ బ్రెత్.
0: విష్ణువు మనస్సు.
1: విష్ణు ఇస్ మైండ్.
0: ఇంకా మహేశ్వరుడు.
1: మహేశ్వర
0: అది ఏ వాక్కు.
1: అండ్ దట్ ఈస్ ద టాకింగ్.
0: కనుక ఆత్మ మనసు వాక్కు మూడింటి యొక్క ఏకత్వమే బ్రహ్మ విష్ణు మహేశ్వరత్వం.
1: దేర్ఫోర్ ద హార్మనీ ద యూనిటీ ఆఫ్ ఆత్మ ద సెల్ఫ్ ద మనస్సు ద మైండ్ అండ్ ద వాక్ ద టాక్.
0: కనుక ఆత్మకు ఏ రీతిగా నీ అర్థాన్ని చెప్పగలవు?
1: అండ్ హౌ కెన్ యూ డిక్లేర్ ఇట్స్ మీనింగ్?
0: వాక్కు ఏ రీతిగా అర్థం చెప్పగలవు?
1: హౌ కెన్ యూ ఎక్స్ప్లెయిన్ ఇట్స్ ఇంటర్ప్రిటేషన్?
0: వాక్కు నీకు అర్థం చెప్పాలంటే వాక్ రూపంగానే చెప్పాలి.
1: ద వర్డ్ మీనింగ్ కుడ్ బి సెడ్ బై వర్డ్ ఓన్లీ.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబోడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: ఈ విధంగా మీకు చెప్తూ పోతుంటే మీకు తలనొప్పిగా వస్తుంటారు.
1: యూ విల్ నాట్ బి ఏబుల్ టు అండర్స్టాండ్ ఇన్ ఫుల్ ఇఫ్ ఇట్స్ థింగ్స్ ఆర్ స్టేటెడ్.
0: కారణమేమనగా అర్థంకు తెలియనటువంటి వారు, ఉపనిషత్తులు చూడనటువంటి వారు, ఉపనిషత్తుల యొక్క సారాన్ని గుర్తించలేనటువంటి వారు దీనికి అనేక అనర్థాలు చేసుకుంటారు.
1: నేచురలీ దోస్ పీపుల్ హావ్ నెవర్ హెర్డ్ ఆఫ్ ఉపనిషత్స్ నార్ మీనింగ్ ఆఫ్ ఉపనిషత్స్ దే కెనాట్ అండర్స్టాండ్.
0: ఉపనిషత్తు అనేటువంటిది చాలా శాంతంగా,
1: you should know it peacefully,
0: samaspurtiga,
1: at right time,
0: pravartana pavitranga,
1: making the conduct
0: vaak shuddhiga,
1: and in good words,
0: appude swasa shuddhiga manu cheppali,
1: and then you can have the purity.
0: Mana swasa kulanu parishuddham kavali,
1: and the breath should be purified.
0: Kanukane deeniki upanishattulo pala oka vidhamainatundi mantram chepparu.
1: Ee upanishads a mantra is said.
0: దీనికి ఒక విధమైనటువంటి ఒక శ్వాస తత్వంలోనే మంత్రం చెప్పారు.
1: అండ్ దిస్ ఇస్ కంటైన్డ్ విత్ ఇన్ ది బ్రీతింగ్ ప్రాసెస్.
0: అనగా దీని వల్ల, ఈ శ్వాస వల్ల, ఈ మంత్రస్వరం వల్ల అనేక రకమైన రోగములు కూడా నివారణ అవుతున్నాయి.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ ది బ్రీతింగ్ ప్రాసెస్ అండ్ ఇట్స్ కంట్రోల్ విల్ బి క్యూరేటివ్ ఫర్ సెవరల్ ది ఎయిల్మెంట్స్.
0: దీని వల్ల ఏమవుతుంది? మొట్టమొదట మన శ్వాస పవిత్రమవుతుంది.
1: Then you'll be sanctifying the breath.
0: పవిత్రం కావటమే కాకుండా
1: నాట్ ఓన్లీ దాట్,
0: కొలెస్ట్రాల్ అనేటువంటిది అనగా హార్ట్ కు ప్రవహించేటువంటి యొక్క రక్తం యొక్క ప్రసరము కొంచెం థిక్ అయింది.
1: అండ్ బ్లడ్ ఇస్ సో థిక్ బికాస్ ఆఫ్ కొలెస్ట్రాల్.
0: ఆ మంత్రం చెప్పడం చేత ఆ బ్లడ్ కొంచెం థిన్ గా మారిపోతుంది.
1: As you repeat these mantras, the blood becomes rather thin.
0: కన్నులకు వచ్చినటువంటి ఒక కేటరాక్ట్ కూడా నివారణ అవుతుంది.
1: అండ్ ఇట్ ఆల్సో క్యూర్స్ ది కేటరాక్ట్ ప్రాబ్లమ్స్.
0: గొంతులో వచ్చినటువంటి యొక్క శబ్దం యొక్క స్వరూపం కూడా పవిత్రమైపోతుంది.
1: అండ్ ద సౌండ్ అవుట్ ఆఫ్ యువర్ థ్రోట్ ఆల్సో ఈస్ గోయింగ్ టు బి సీక్రెట్.
0: కనుకనే మనము ఈ శబ్దములను కొంచెం సరైన రీతిగా తీసుకోవాలి.
1: సో విష్ణు ది సౌండ్స్ ఇన్ ఎ ప్రాపర్ సెన్స్.
0: ఈ సరైనటువంటిగా తీసుకున్నప్పుడే మనకు సరైనటువంటి అంతరార్థాలు వస్తుంటాయి.
1: ఇఫ్ యూ నో ద రైట్ మీనింగ్, you will know its right application.
0: ఒక ఉపనిషత్తుల యొక్క సారాన్ని మాత్రమే మనం తీసుకుంటే దేహం యొక్క తత్వాన్ని అంతా కూడా గుర్తించడానికి వీలవుతుంది.
1: If you know the essence of one Upanishad, you will be knowing the true meaning of your whole body.
0: మన నాలుక ఏ విధంగా టేస్ట్ చిక్కుతుండాలి.
1: The tongue, how does it taste?
0: ఏ రకమైనటువంటి పదార్థాన్ని వేసుకుంటే ఆ యొక్క రుచినే మనకు గోచరమవుతుంది.
1: అండ్ విల్ టేస్ట్ అకార్డింగ్ టు ద ఫుడ్ స్టఫ్ దట్ వి పార్టేక్.
0: కానీ ఈ టంగ్ బర్డ్స్ అనే ఎంత ఎన్ని ఉన్నాయి?
1: ద టేస్ట్ బర్డ్స్ హౌ మెనీ ఆర్ దేర్?
0: అనగా 51,000 టేస్ట్ బర్డ్స్ అంతా ఉన్నాయి.
1: 51,000 టేస్ట్ బర్డ్స్ ఆర్ దేర్.
0: ఇంకా శ్రవణ బర్డ్స్ అంతా ఎంత ఉన్నాయంటే,
1: అండ్ ద లిసనింగ్ ప్రాసెస్,
0: 36,000 శ్రవణం అనేటువంటిది వింటుంది.
1: అండ్ 36,000
0: 51,000 టేస్ట్ బర్డ్స్. ఈ అన్ని కాకుండా దృష్టి వికాసం యొక్క శక్తి
1: అండ్ ద లైట్ విజన్,
0: 51 కోట్లు ఉంటున్నాయి.
1: 51 crores.
0: అలాంటి ఇన్ని కోట్ల యొక్క దీనిని దృష్టిని ఏ రీతిగా మనం చూడగలము?
1: హౌ వుడ్ బి ఏబుల్ టు విజువలైజ్ దాట్?
0: కాబట్టి ఇన్ని రకమైనటువంటి దృష్టిగా ఉంటున్నప్పుడు మనం ఏ దృష్టి సరైనటువంటిది అనుకుంటాం?
1: అండ్ అవుట్ ఆఫ్ దిస్ మిరియడ్ విజన్ వాట్ ఈస్ ఇట్ దట్ ఈస్ ప్రాపర్?
0: కనుక నీవు సమయ సందర్భానుసారంగా వాడుకోవాలి.
1: సో యూ షుడ్ మేక్ యూజ్ ఆఫ్ ఇట్ అప్రోప్రియేట్లీ బేస్డ్ ఆన్ ది సిచ్యువేషన్.
0: అనేక రకమైనటువంటి రోగంలో నివారణ కాకుండా
1: not only cure for the
0: సరైన అర్థాలు గుర్తించినప్పుడు
1: when we know the true meaning,
0: ప్రవర్తన కూడా మారిపోతుంది.
1: Our conduct also changes.
0: ఈ ప్రవర్తన మారినప్పుడు
1: when our behavior changes,
0: మన వర్తన కూడా మారిపోతుంది.
1: And all our mentality,
0: మన వర్తన మారిపోయినప్పుడు
1: when the whole thing changes,
0: సరైనటువంటి ఒక భావం మనలో ఆవిర్భవిస్తుంది.
1: You will have proper thoughts.
0: కలుగునే ప్రాపర్ థాట్ మనలో వచ్చినప్పుడే ఇది సరైనటువంటి ఒక పదంగా రూపిస్తుంది.
1: When once there is a proper thought, you will have proper words,
0: prema swarupulara,
1: embodiments of love,
0: lokam lopala,
1: in this world
0: inniyo vidhamainatvanti padamulu untunnavi.
1: There are so many words,
0: inniyo vidhamainatvanti arthamulu untunnavi,
1: many meanings.
0: కానీ అర్థములకును ఈ పదములకును ఈ యొక్క సన్నిహిత సంబంధ బాంధవ్యాన్ని చేకూర్చాలి.
1: బట్ వీ షుడ్ నో ద రైట్ మీనింగ్ ఫర్ ఎవ్రీ వర్డ్.
0: ఆధ్యాత్మిక తత్వం లోపల ఈ అర్థాలు తీసుకోవటం ప్రయోజనం లేదు.
1: ఇన్ స్పిరిచువాలిటీ యూ కెనాట్ సింప్లీ గో బై ఇట్స్ మీనింగ్.
0: దాని అర్థం తీసుకోకుండా దాని యొక్క స్వరాన్ని మాత్రమే మనం ఉచ్చరిస్తూ పోండి.
1: యూ గో ఆన్ రిపీటింగ్ ఇట్స్ సౌండ్.
0: ఇప్పుడు చూడండి, చాలా మందికి నేను అక్కడ చెప్తుంటాం, ఓంకారం అనేటువంటిది ఒక స్పెల్లింగ్ మాదిరి వచ్చి చూడాలి.
1: ఓంకార్, జస్ట్ టేక్ ఇట్ స్పెల్లింగ్.
0: ఓం అంటారు.
1: మెనీ సే ఓం.
0: ఇది ఓం అనేటువంటి స్పెల్లింగ్ కాదు.
1: ఇట్స్ నాట్ స్పెల్లింగ్ దట్.
0: ఇది ఒక పదము.
1: ఇట్స్ ఎ వర్డ్.
0: ఈ పదమైనప్పుడు దీనికి స్పెల్లింగ్ ఏమిటి?
1: దెన్ వాట్ ఈస్ ఇట్ స్పెల్లింగ్?
0: ఈ స్పెల్లింగ్ చూడాలంటే ఆ ఓం ఈ మూడు చేరితే ఓం అనే పదం వచ్చింది.
1: అండ్ ఇఫ్ యూ వాంట్ టు నో స్పెల్లింగ్, ఏ యుఎం, ఆ ఓం.
0: ఈ పదము చెప్పాలంటే అనేటువంటిది గొంతు నుంచి వస్తుంది.
1: ఆ కమ్స్ అవుట్ ఆఫ్ ది థ్రోట్.
0: ఊ అనేటువంటిది నోలకు నుంచి వస్తుంది.
1: ఊ కమ్స్ అవుట్ ఆఫ్ ది టంగ్.
0: అనేటువంటిది పెదవుల నుంచి వస్తుంది.
1: కమ్స్ అవుట్ ఆఫ్ ది లిప్స్.
0: ఈ మూడు చేరినటువంటి ఓంకారం నాభి నుంచి వస్తుంది.
1: సో ది కాంబినేషన్ ఆఫ్ ది త్రీ కమ్స్ అవుట్ ఆఫ్ ది వెరీ నావెల్.
0: కనుకనే హృదయ నాళం నుంచి వచ్చేటువంటి ఒక సౌండే నిజమైనటువంటి సౌండ్.
1: సో ది సౌండ్ దట్ కమ్స్ అవుట్ ఆఫ్ ది హార్ట్ ఈస్ ద ట్రూ సౌండ్.
0: చాలా మందికి ఆ ఊం అని చెప్పమంటే స్పెల్లింగ్ లే చెప్పుకుంటూ కూర్చుంటారు.
1: అండ్ వెన్ దిస్ ఈస్ టు బి సెడ్ దే గో బై ది స్పెల్లింగ్ ఓన్లీ.
0: తెల్లవారుజామున ఓంకారం చెప్పాలంటే ఆ ఊం అంటారు.
1: ఇన్ ది ఎర్లీ అవర్స్ ఆఫ్ ద మార్నింగ్ ద ఓంకార ఇస్ సెడ్ ఇన్ ఎ రాంగ్ వే.
0: ఇంటి యొక్క సేవం ఏంటి, స్వరూపం అనేది సమకాలంలో దాన్ని ఉచ్చరించాలి.
1: అండ్ యూ హ్యావ్ టు సే అటర్ ఓంకార ఇన్ ద కరెక్ట్ వే.
0: ఎక్కడి నుంచినో ప్లెయిన్ వస్తుంటారు.
1: The plane is dashing forward.
0: ఆ శబ్దం ఎక్కడి నుంచినో లభించినట్టుగా తెలుస్తుంది.
1: And you will be able to know its sound.
0: కానీ దగ్గరికి వచ్చినప్పుడు పెద్దదిగా వినిపిస్తుంది.
1: And you listen.
0: తర్వాత తిరిగి అది ఎక్కడికో పోతున్నట్టుగా కనిపిస్తుంది.
1: And you will also hear the sound from distance.
0: అది నిజమైనటువంటి ఒక ఓంకార శబ్దము.
1: That is Omkara principle.
0: ఆ లోకం నుంచి ఎక్కడి నుంచినో రావాలి.
1: And it should come from within.
0: ఆ నాభి నుంచి రావాలి.
1: It should come out of the nape.
0: కంఠం నుంచి వచ్చినప్పుడు అది శబ్దం ఎక్కువ వినిపిస్తుంది.
1: And when once it comes out of the throat,
0: కానీ తిరిగి అది వెళ్ళిపోయే సమయం లోపల తగ్గిపోతూ వస్తుంది.
1: And then at the final stage, it declines.
0: కనుకనే ఈ శబ్దంలో కూడా సక్రమమైనటువంటి తీసుకున్నప్పుడే మనకు సరైనటువంటి భావన కుదురుతుంది.
1: So we should consider every word in the proper sense and know its meaning.
0: అనేకమంది ఈ యొక్క ప్రపంచంలో ఓంకారాన్ని స్మరిస్తూ ఉంటుంటారు.
1: Many people chant, repeat Omkara.
0: ఎన్ని సంవత్సరంలో చరిస్తుంటారు.
1: They do it for many years.
0: స్వామి, ఇన్ని సంవత్సరం నుంచి నేను ఓంకార నాదం చేస్తున్నాను, నాకు ఏమాత్రం భక్తి కుదురుతుండేది.
1: Many comments say, Swami, I have been repeating Omkara, but I am not able to have steady devotion.
0: కుదురుతుంది.
1: How is it possible?
0: సరైనటువంటి అర్థంతో నువ్వు చేస్తుంటే కదా.
1: You are not doing it meaningfully.
0: సరైన స్థితిలో నువ్వు పెట్టుకుంటే కదా.
1: You don't say it properly.
0: స్థితిలో రాగ తాళములు మూడు కూడా నువ్వు ఏకం కావాలి.
1: And there should be a kind of proper rhythm and the beat.
0: కనుకనే శృతి కూడా ఉంటుండాలి.
1: And the tune is necessary.
0: ఈ స్థుతి లయము కూడా ఉండాలి.
1: And there should be proper rhythm.
0: ఈ కాలము కూడా ఉంటుండాలి.
1: And the time.
0: కనుకనే మూడింటి యొక్క ఏకత్వాన్ని మనం చక్కగా గుర్తించుకుని ప్రవర్తించాలి.
1: So the beat and the rhythm and the time, all these factors have got to be taken into
0: consideration. ఉపనిషత్తులనేటువంటిది ఎంతనో కఠినమైనట్టుగా ఉన్నట్టుగా కనిపిస్తాయి.
1: We think the Upanishads are very tough.
0: కానీ దాని అర్థం గురించి తెలుసుకుంటే అంతకంటే సులభమైనటువంటి మరొకటి లేదు.
1: But if you know its meaning, there's nothing that could be simpler than that.
0: కనుక నీ ఉపనిషత్తుల యొక్క సారాన్ని మనం తీసుకోవడానికి ప్రయత్నం చేయకండి.
1: సో డోంట్ మేక్ ఎన్ అటెంప్ట్ టు నో ది ఎసెన్స్ ఆఫ్ ఆల్ ఉపనిషత్తుల
0: యొక్క అర్థాన్ని గుర్తించుకుని వర్తించండి.
1: నో ఇట్స్ మీనింగ్ అండ్ కండక్ట్ అకార్డింగ్లీ.
0: ఈ విధమైనటువంటి యొక్క దీంట్లో మన ఉపనిషత్తుల సారాన్ని చక్కగా మనం ఉచ్చరించుకుంటూ రావాలి.
1: సో విత్ దిస్ బ్యాక్గ్రౌండ్ వీ షుడ్ రిపీట్ చాంట్ ఉపనిషత్స్.
0: అనేక మందికి ఈ పండు లేకపోవడం చేత శబ్దం కూడా మార్పు పొందుతుంటారు.
1: సమ్ పీపుల్ డోంట్ హ్యావ్ టీత్, దేర్ఫోర్ వీ ఫైండ్ ద డిఫరెన్స్ ఇన్
0: బయటకు ఉచ్చరించక్కర్లేదు. బయట ఉచ్చరించక్కర్లేదు.
1: యూ డోంట్ నీడ్ టు రిపీట్.
0: మీ లోపలనే నీవు ఉచ్చరించుకుంటున్నా.
1: యూ కెన్ రిపీట్ ఫ్రమ్ విదిన్.
0: కొంతమంది మీకు తెలుసును.
1: యు నో సమ్.
0: ఈ సంగీతంలో ఉన్నటువంటి యొక్క దోషము ఇలాంటిది.
1: హియర్ లైస్ ది మిస్టేక్ ఇన్ మ్యూజిక్.
0: కొంతమంది స్వరం పెట్టుకుంటారు.
1: దే గో బై దిస్ వాయిస్.
0: కానీ ఆ స్వరానికి తగినట్టుగా తన గొంతును మార్చుకోవాలి.
1: అండ్ దే హావ్ టు చేంజ్ దేర్ మాడ్యులేషన్.
0: ఆ గొంతును మార్చుకునే సమయం లోపల ఆకారాన్ని కూడా మార్చుకోవాలి.
1: అండ్ దెన్ యూ చేంజ్ ది పాశ్చర్.
0: ఈ ఆకారాన్ని మార్చుకునే సమయం లోపల
1: చేంజ్ యువర్ పాశ్చర్.
0: ఆనందం అనేటువంటి కూడా ఆవిర్భవించుకుంటూ రావాలి.
1: దేర్ లైస్ ది ప్లేస్.
0: కానీ ఆకారం మారినప్పుడు,
1: వెన్ ది పాశ్చర్ చేంజెస్,
0: శబ్దం మారినప్పుడు,
1: వెన్ ది మాడ్యులేషన్ చేంజెస్,
0: ఆకారంలో అనంతం అనేటువంటి వికారమే కలుగుతుంది.
1: అండ్ యూ డోంట్ కెనాట్ ఎక్స్పీరియన్స్ బ్లిస్ అట్ ఆల్.
0: చాలా మంది మీకు తెలుసును.
1: మెనీ ఆఫ్ యూ నో.
0: సంగీతం ప్రారంభించినప్పుడు,
1: వెన్ వన్ స్టార్ట్ లెర్నింగ్ మ్యూజిక్,
0: చాలా మంది అంటారు,
1: దే జస్ట్ మేక్ ఏ బిగినింగ్.
0: కానీ అది ప్రారంభించినప్పుడు ఆ శృతికి తగినట్టుగా ఉందా లేదా.
1: అండ్ ఇట్ షుడ్ బి అకార్డింగ్ టు శృతి.
0: ఆ శృతికి తగినట్టుగా లేకపోతేప్పుడు దానికి అపస్వరంగా వస్తుంది.
1: అండ్ ఇఫ్ నాట్ అకార్డింగ్ టు శృతి, ఇట్ విల్ బి ఏ రాంగ్ వే.
0: దీనికి దేహమును కూడా కంట్రోల్ చేస్తూ రావాలి.
1: అండ్ యూ హావ్ టు కంట్రోల్ యువర్ బాడీ.
0: చాలా మంది మీరు భజనలో కూడా మీరు చూస్తుంటారు.
1: యు మస్ట్ బి వాచింగ్ ఇన్ భజన్స్.
0: గట్టిగా పైనప్పుడు వీళ్ళ గొంతు ఇంత ఒక దూరం, గజం దూరం వస్తుంది.
1: అండ్ వెన్ దే జస్ట్ సింగ్ ఎట్ హై పిచ్ దే విల్ బి ఎ డిస్టెన్స్ ఫ్రమ్ ది మైండ్.
0: గొంతు మారకూడదు.
1: అండ్ యూ షుడ్ నాట్ చేంజ్ యువర్ టోన్.
0: ఇంత దూరం రాకూడదు అది.
1: అండ్ యూ షుడ్ నాట్ బి సో
0: కంట్రోల్ లో పెట్టుకోవాలి.
1: యూ షుడ్ బి ఆన్ యువర్.
0: కొంతమంది కన్నులు మూసుకుంటారు.
1: సమ్ క్లోజ్ దేర్ ఐ.
0: కన్నులు కొన్ని ఒక కన్ను పైకి ఒక కన్ను కిందికి వస్తుంది అది.
1: అండ్ వన్ ఐ అప్వర్డ్ డైరెక్షన్, అనదర్ ఐ డౌన్.
0: వికారములు కూడా చాలా తన యొక్క స్వరూపాన్ని మార్పు చేస్తుంది.
1: అండ్ దీస్ పాస్చర్స్ ఆల్సో చేంజ్ యువర్ ఫామ్.
0: అందువల్లనే హార్మోని వాయించే సమయం లోపల,
1: యాజ్ యూ ప్లే యువర్ హార్మోని,
0: హార్మోని పైన ఒక అద్దం పెడతారు.
1: And they keep a mirror there.
0: ఈ అద్దం ఎందుకోసం పెట్టారని తెలుసు?
1: Why mirror there?
0: దాని పాట పాడే సమయం లోపల ఆ అద్దంలో చూసుకుని తన కన్నులు, తన నోరు, తన యొక్క గొంతు ఏ విధంగా మారుతుందో గుర్తించుకుంటూ రావాలి.
1: As you play the harmonium, you should just look at the mirror and see your postures and modulation.
0: అక్కడ సరైనటువంటి గొంతే లేకుండా పోతే, స్వరమే లేకుండా పోతే తన ముఖమే తనకు వికారంగా కనిపిస్తుంది.
1: ఇఫ్ ది టోన్ ఈజ్ నాట్ ప్రాపర్, యూ విల్ ఫైండ్ అగ్లీ ఫేస్ దేర్.
0: అలాంటి వాడు ఎంత మంచిగా పాడినప్పటికీ తన యొక్క వికారమైనటువంటి స్వరూపాన్ని అందరూ అసహించుకుంటారు.
1: వెల్, వన్ మే సింగ్ వెల్, బట్ హీ లుక్స్ వెరీ అగ్లీ బికాస్ ఆఫ్ దట్.
0: ఆకారం కూడా సకారంగా ఉండాలి.
1: సో హీ షుడ్ బి ప్రాపర్.
0: ఆకారం చక్కగా లేకుండా పోతే అంతా వికారమే అయిపోతుంది.
2: అండ్ ఇఫ్ ఆకార ఫార్మ్ ఇస్ నాట్ గుడ్ ఇట్ విల్ బి వికార.
0: అలాంటి వాళ్ళు పాటలు పాడకపోయినా కూడా మంచిది.
2: బెటర్ యూ డోంట్ సింగ్ సచ్ సాంగ్స్.
0: కనుక ఇతరులకు ఆకారాల అనేక విధమైన అశాంతిని కలిగించకూడదు.
2: అండ్ దిస్ అగ్లీనెస్ will disturb the peace of mind of
0: others. ఉపనిషత్తుల్లో ఉన్నటువంటి ఒక అంతరార్థం కూడా.
2: This is the inner significance of Upanishads.
0: ఈ ఉపనిషత్తుల లోపల చక్కని సరైనటువంటి భావాన్ని తెచ్చుకోవాలి.
2: And you should know the correct meaning of the Upanishads.
0: మనము కొన్ని పనులు మనం చేస్తుంటాం.
2: We do certain actions.
0: ఆ పనులు కూడాను సక్రమమైనట్టుగా ఉండాలి.
2: And we should discharge our duty correctly.
0: ఆ సమయస్ఫూర్తిగా చేస్తూ రావాలి.
2: Right appropriate to the situation.
0: మనం కొన్ని పాలు త్రాగుతూ
2: as you drink the milk
0: మనం ఏదో మాట్లాడుకుంటూ వస్తే ఆ పాలంతా కిందికి పడిపోతాయి.
2: అండ్ యాజ్ యూ డ్రింక్ మిల్క్ అండ్ స్టార్ట్ కన్వర్సింగ్ విత్
0: అంతేకాకుండా గొంతు కూడా పాడైపోతుంది.
2: అండ్ ద థ్రోట్ ఆల్సో విల్ బి స్పాయిల్.
0: మనం ఏదైనా తినే సమయంలో తాగే సమయంలో మాట్లాడకూడదు.
2: వైల్ ఈటింగ్ అండ్ డ్రింకింగ్ యూ షుడ్ నాట్ కన్వర్స్.
0: ప్రాచీన కాలంలో ఉన్నటువంటి మానవులందరూ కూడాను
2: ఆల్ ఏన్షియంట్ గుడ్ పీపుల్
0: భోజనం చేసేటప్పుడు ఏమీ మాట్లాడకూడదు.
2: అండ్ నో వన్ దే సెడ్ నో వన్ షుడ్ స్పీక్
0: బ్రహ్మాగ్ను బ్రహ్మనాహృతం బ్రహ్మైవ తేన గంతవ్యం బ్రహ్మకర్మ సమాధిన ఈ రెండు చెప్పేంత వరకు కూడాను నువ్వు ఏమాత్రము ఎవరితోనో మాట్లాడవద్దు.
2: యూ షుడ్ నాట్ స్పీక్ టు ఎనీవన్ వితౌట్ సేయింగ్ యువర్ ప్రేయర్స్.
0: భోజనం పూర్తి అయ్యేంత వరకు నువ్వు మాట్లాడుతూ మనం భోజనం చేయకూడదు.
2: యూ షుడ్ నాట్ టాక్ యాజ్ యూ టేక్ యువర్ ఫుడ్.
0: అప్పుడే నీకు జీర్ణం కోసం చచ్చిపోతుంది.
2: అండ్ ఇఫ్ యూ గో ఆన్ టాకింగ్ ద డైజెషన్ విల్ స్పాయిల్.
0: అప్పుడు అది పాడైపోయినప్పుడు ఇంకా ఎన్ని రకమైనటువంటి జబ్బులు వస్తాయి.
2: అండ్ దట్ లీడ్స్ టు సో మెనీ డిసీజెస్.
0: ప్రశాంతంగా కన్నులు మూసుకుని ప్రార్థించి భోజనం చేసేయి.
2: అండ్ దెన్ క్లోజ్ యువర్ ఐస్ అండ్ ప్రే దెన్ స్టార్ట్ టు
0: ఈట్. చాలా మందికి ఇది తెలియాలి.
2: మెనీ పీపుల్ డోంట్ నో దిస్.
0: ప్రశాంతంగా భోజనం చేయాలి.
2: అండ్ యాజ్ యు ఈట్ యు షుడ్
0: నవ్వుకుంటూ భోజనం చేయకూడదు. నవ్వుకుంటూ భోజనం చేయకూడదు.
2: అండ్ యాజ్ యు ఈట్ యు షుడ్ నాట్ లాఫ్.
0: లేక ఏడ్చుకుంటూ భోజనం చేయకూడదు.
2: నార్ షుడ్ యు క్రై.
0: ఎండు లేకుండా ప్రశాంతమైనటువంటి గుణంతో భోజనం చేసేయాలి.
2: ఈట్ పీస్ఫుల్లీ.
0: ఏ పదమునకు దీనికి అర్థమో దానికి తగినటువంటి రీతిగానే భుజించాలి.
2: అండ్ యూ షుడ్ ఈట్ ప్రాపర్లీ నోయింగ్ వాట్ యు ఆర్ ఈటింగ్.
0: భోజనంకు ముందుగా కూడా ఏ చింతను కూడా తెచ్చుకోకూడదు.
2: యూ షుడ్ నాట్ హావ్ ఎనీ వరీ ఆర్ యాంగ్జైటీ బిఫోర్ డైనింగ్.
0: నిత్య జీవితంలో మనం సత్య జీవితాన్ని గడపాలనుకుంటే ఈ విధమైనటువంటి కొన్ని అనుకూలాలు మనం చేర్చుకోవాలి.
2: ఇన్ ఆర్డర్ టు లీడ్ ఎ ట్రూత్ఫుల్ లైఫ్ ఇన్ దిస్ ఎటర్నల్ లైఫ్ యూ షుడ్ నో ఆల్ దీస్ ఆస్పెక్ట్స్.
0: దీని యొక్క తత్వాన్ని
2: దిస్ నేచర్
0: దీనికి విష్ణు తత్వాన్ని
2: ది విష్ణు
0: వాక్తత్వాన్ని ఆత్మతత్వాన్ని ఆత్మ వాక్ మనసు
2: ది త్రీ ప్రిన్సిపల్స్ ఆత్మ ద సెల్ఫ్ ద మైండ్ మనస్ అండ్ ద వాక్ ద టాక్.
0: కనుకనే ఇంక ఈ విధమైనటువంటి కలతలు లేకుండా
2: వితౌట్ ఎనీ డిఫరెన్సెస్
0: ఈ అశాంతి లేకుండా
2: వితౌట్ రెస్ట్లెస్నెస్
0: ఒక దినం ఆత్మ ఒక దినం మనసు ఒక దినం వాక్.
2: అండ్ వన్ డే ద స్పిరిట్ ఆఫ్ ద సెల్ఫ్ వన్ డే ద మైండ్ అండ్ ద టాక్.
0: కేవలము వాక్కును మాత్రమే గురించి మాట్లాడదాం.
2: భగవాన్ విల్ స్పీక్ టు అస్ టుమారో ఆన్ వాక్కు.
0: అది రామతత్వము.
2: దట్ ఈస్ రామా ప్రిన్సిపల్.
0: అనగా సాత్వికమైనటువంటి ఒక తత్వము.
2: దట్ రిప్రజెంట్స్ పైయస్ క్వాలిటీ.
0: అది మూడవదైనప్పుడు బ్రహ్మతత్వం వచ్చినప్పుడు మాటలు ప్రారంభమవుతాయి.
2: అండ్ దెన్ వెన్ కమ్స్ ది బ్రహ్మత్వ ది క్రియేటివిటీ ఆస్పెక్ట్
0: అక్కడ కొన్ని రకమైనటువంటి యొక్క అశాంతి గురి అవుతుంటుంది.
2: అండ్ దేర్ యూ ఫేస్ రెస్ట్లెస్నెస్.
0: మొట్టమొదట మనం బ్రహ్మతత్వాన్ని కాకుండా విష్ణుతత్వాన్ని తీసుకోవాలి.
2: సో లెట్ అస్ థింక్ ఆఫ్ విష్ణుత్వ సస్టెనెన్స్.
0: విష్ణుత్వం అనేటువంటి చాలా పవిత్రమైనటువంటిది.
2: ది సస్టెనెన్స్ ఆస్పెక్ట్ ఇస్ సో సీక్రెట్ నో.
0: కనుకనే విష్ణు క్రాంత జయ క్రాంత శివ క్రాంత అనే క్రాంతలంతా వస్తుంటాయి.
2: యూ ఫైండ్ సో మెనీ క్రాంత
0: ఈ క్రాంతలంతా తీసుకుని కొన్ని రకమైనటువంటి పవిత్రతను మనం పొందడానికి ప్రయత్నించండి.
2: వీ షుడ్ కన్సిడర్ దీస్ క్రాంతాస్ ఆర్ చేంజెస్ అండ్ రీచ్ దట్ సీక్రెట్ స్టేట్.
0: కేవలం శ్లోకాలను మంత్రం తీసుకునే ప్రయోజనం లేదు.
2: ఇట్స్ యూస్లెస్ టు థింక్ ఆఫ్ శ్లోకాస్ ఓన్లీ.
0: దాని శ్లోకాన్ని ఆచరిస్తూ
2: యూ ప్రాక్టీస్ శ్లోకా
0: దాన్ని సరైనటువంటి అంతరాత్మతో దాన్ని అనుభవిస్తూ రావాలి.
2: అండ్ యూ ఎక్స్పీరియన్స్ ఇట్ in full understanding of its interpretation.
0: Prema swarupulara
2: embodiments of love.
0: Sadhana sadhana sadhana anukuntaru gaani sadhana anta sulabhamainatundi kaadu.
2: We speak of spiritual practice sadhana.
0: Now is not the margam lopala shravanam kirtanam vishnusmaranam paadasevanam vandanam archanam dasanam sneham aatmanivedanam idi chaala cheppadam sulabhame.
2: It's quite easy to repeat the 9 steps of devotion.
0: Eppudu aatmanivedanam avutundi
2: surrender the final. How do you reach it?
0: Sneham yerpadin tarvata surrender vastundi.
2: When there is friendship there will be surrender.
0: Sneham kaaka puramu friendship anetundi eppudu raavadaniki.
2: Prior to friendship it's not possible to have surrender.
0: Sneham anetundi friendship.
2: దిస్ స్నేహ ఇస్ ఫ్రెండ్షిప్.
0: అది వచ్చేంత వరకు మాత్రము నీవు ఎన్ని ప్రయత్నం చేసినా ప్రయోజనం లేదు.
2: అంటిల్ యూ రీచ్ దట్ స్నేహ,
0: ఆత్మ నివేదన కానే కాదు,
2: ఇట్ కెన్ నెవర్ లీడ్ యూ టు సరెండర్. ఆత్మ
0: నివేదన స్నేహం అయిన తర్వాతనే ఆత్మ నివేదన వస్తుంది.
2: ఇట్స్ ఓన్లీ ఆఫ్టర్ స్నేహ ఫ్రెండ్షిప్.
0: కానీ అనేక పిల్లలకు స్నేహం అంటే ఏమో తెలియదు.
2: బట్ పీపుల్ డు నాట్ నో వాట్ స్నేహ ఫ్రెండ్షిప్.
0: స్నేహం అంటే హలో హలో హలో హలో హలో.
2: వీ థింక్ ఫ్రెండ్షిప్ మెంట్ హలో హలో.
0: ఏమిటిది హలో?
2: ఇస్ ఇట్ హలో? ఇట్ ఇస్ హలో.
0: ఏమీ అర్థం ఉండదు ఇక్కడ.
2: నో మీనింగ్ ఎట్ ఆల్.
0: అది కాదు స్నేహం అంటే.
2: ఇట్స్ నాట్ ఫ్రెండ్షిప్.
0: ఇద్దరు రెండు ప్రాణం లోపల, రెండు దేహం లోపల ఒక ప్రాణంగా ఉండాలి.
2: ఇట్స్ ఓన్లీ వన్ లైఫ్ దో దేర్ ఆర్ టూ బాడీస్.
0: అది నిజమైనటువంటి స్నేహం.
2: దట్ ఈస్ ట్రూ ఫ్రెండ్షిప్.
0: కానీ రెండు దేహములకు రెండు భావం ప్రత్యేకంగా వచ్చినప్పుడు అది స్నేహమే కాదు.
2: వెన్ దిస్ డైవర్సిటీ, వెన్ దిస్ డ్యుయాలిటీ, టూ బాడీస్ టూ థాట్స్, ఇట్ కెనాట్ బి ఫ్రెండ్షిప్.
0: ఎప్పటికప్పుడు టూ థాట్స్ ఉండకూడదు.
2: దేర్ షుడ్ నెవర్ బి టూ థాట్స్.
0: ఏ మ్యాన్ విత్ డ్యువలీ మైండ్ ఈజ్ హాఫ్ బ్లైండ్. అండ్
2: మ్యాన్ విత్ డ్యువల్ మైండ్ ఈజ్ హాఫ్ బ్లైండ్.
0: కనుక నీవు రెండు థాట్స్ ఏముంటుంటే అది డ్యువలీ మైండ్ అవుతుంది.
2: సో ద డ్యువల్ థాట్ రిప్రజెంట్స్ ద డ్యువల్ మైండ్.
0: డ్యువల్ మైండ్ అయినప్పుడు ఇంకా పరమాత్మ చింతన ఈ రీతిగా నువ్వు చేయగలవు.
2: విత్ ద డ్యువల్ మైండ్ యూ కెనాట్ థింక్ ఆఫ్ డివినిటీ.
0: కనుక పిల్లలు చాలా సాధన చేయాలని ఆశిస్తున్నారు.
2: సో మెనీ ఆఫ్ బాయ్స్ వాంట్ టు డూ స్పిరిచువల్ ప్రాక్టీస్ సాధన.
0: కనుక వారిపైన ఇంత శ్రద్ధ కలిగి నాకు ఇన్ని విధంగా చెప్పాలని ఆశిస్తున్నాను.
2: యువర్ ఇంట్రెస్ట్ ప్రాంప్టెడ్ భగవాన్ టు స్పీక్ లైక్ దిస్.
0: మీరు మార్గమును తప్పకుండా ప్రవర్తించండి.
2: యు జస్ట్ ఫాలో ద పాత్ కరెక్ట్.
0: పవిత్రమైనటువంటి ఒక మార్గమును మీరు వదలకుండా ఉన్నప్పుడే మీకు పవిత్రమైనటువంటి జీవితం కలుగుతుంది.
2: ఇఫ్ యూ డోంట్ గివ్ అప్ ది సీక్రెట్ పాత్ యూ విల్ సర్టన్లీ హ్యావ్ సీక్రెట్ థాట్స్.
0: తప్పక మీరు సాధించగలరు.
2: యు ఆర్ బౌండ్ టు బి సక్సెస్ఫుల్.
0: ఇదంతా కేవలం క్షణాల్లో మనకు లభించేటువంటిది.
2: విత్ ఇన్ ఎ మోమెంట్ యూ కెన్ అచీవ్.
0: దీనికి కాలమే వ్యర్థం చేయొద్దండి.
2: టైమ్ ఇస్ నాట్ నెసెసరీ.
0: మీరు తెలియకుండా పోవడం చేత కాలాన్ని చాలా వ్యర్థం చేస్తున్నారు.
2: బికాస్ ఆఫ్ ఇగ్నోరెన్స్ యువర్ మైండ్ యూ కెనాట్ థింక్ ఆఫ్ డివినిటీ.
0: కనుక పిల్లలు చాలా సాధన చేయాలని ఆశిస్తున్నారు.
2: సో మెనీ ఆఫ్ బాయ్స్ వాంట్ టు డూ స్పిరిచువల్ ప్రాక్టీస్ సాధన.
0: కనుక వారిపైన ఇంత శ్రద్ధ కలిగి నాకు ఇన్ని విధంగా చెప్పాలని ఆశిస్తున్నారు.

0: దీనికి కాలమే వ్యర్థం చేయొద్దండి.
1: టైమ్ ఇస్ నాట్ నెసెసరీ.
0: మీరు తెలియకుండా పోవడం చేత కాలాన్ని చాలా వ్యర్థం చేస్తున్నారు.
1: బికాస్ ఆఫ్ ఇగ్నోరెన్స్ యు ఆర్ వేస్టింగ్ యువర్ టైం.
0: కానీ మనం ఎక్కువ కాలాన్ని దుర్వినియోగం చేయకూడదు.
1: వీ షుడ్ నాట్ వేస్ట్ అవర్ టైం.
0: కాలమే మన యొక్క జీవితము.
1: అండ్ ద టైమ్ ఈజ్ అవర్ లైఫ్.
0: కాలాయన మహా కాల కాలాయన మహా కాలజప్రాయన మహా కాలాతీతాయన మహా కాలస్వరూపాయన మహా కాల నియమితాయన అంత కాలమే.
1: గాడ్ ఈజ్ టైమ్. గాడ్ ఈజ్ ద మాస్టర్ ఆఫ్ ద టైమ్. గాడ్ ట్రాన్సెండ్స్ టైమ్.
0: కనుకని ఇట్టి కాలాన్ని మనం అపవిత్రం చేసుకుంటే మనకి ఏ రీతిగా కాలం మనకు చిక్కుతుంది.
1: అండ్ ఇఫ్ వి మేక్ దిస్ టైమ్ అన్హోలీ, హౌ వి ఎక్స్పెక్ట్
0: కాలం శాస్త్రం భావించుకునే నిమిత్తమై కాలాన్ని మనకు నియమించాడు భగవంతుడు.
1: గాడ్ హాస్ గివెన్ దిస్ కాలా ద టైమ్ టు మెయింటైన్ దిస్ కాయా.
0: కాలాన్ని మనం సరైన సక్రమమైన మార్గంలో ప్రవేశపెట్టాలంటే
1: to make proper use of kala time
0: karmanu kuda sakramainatiga undali.
1: We to discharge our duty karma.
0: Kala karma karana kattavyalu anta ekam kavali.
1: Therefore all the three, the kaya, the body, kala, the time, karma, duty
0: water,
1: must be unified.
0: Water bubble.
1: Body is like water bubble.
0: పోతే పోతుంది.
1: And it may bubble may just vanish.
0: ఏం ఏనాటికైనా పోయేటువంటిది.
1: The body is bound to fall.
0: నేడు కాకపోయినా రేపైనా పోతుంది.
1: Either today or tomorrow.
0: ఈ పోయేటువంటి దానికి మనం విచారించకూడదు.
1: You cannot escape from death.
0: వచ్చింది పోక తప్పదు.
1: That which is born
0: పోయింది రాక తప్పదు.
1: That which has gone will come back.
0: కనుకని ఈ పోక రాకలతో మనం కేవలము విచారం చేయనక్కర్లేదు.
1: Don't be worried about this entrance and exit.
0: ఈ రెండు లేనటువంటి ఒక తత్వాన్ని మనం గుర్తించాలి.
1: Know that which is beyond this entrance and exit.
0: ఏది పవిత్రము ఏది అపవిత్రము అని.
1: What is sacred, what is unsacred.
0: కానీ కొంతమంది నాకు పవిత్రమే మంచిది అంటారు.
1: But some consider the sacred.
0: కొంతమంది నాకు అపవిత్రమే మంచిది అంటారు.
1: Some consider the reverse way.
0: కానీ నా ఉద్దేశం లోపల మంచి కంటే అపవిత్రమే చాలా మంచిది.
1: And in fact that what you consider sacred more than that.
0: కష్టమే మనకు చాలా సుఖాన్ని అందిస్తుంది.
1: It's all the difficulty that gives.
0: సుఖం కావాలి సుఖం కావాలని కోరుకోవడం చాలా పొరపాటు.
1: It's a mistake if you desire only happiness.
0: కష్టమే ఆశిస్తూ రావాలి.
1: And think of difficulties.
0: కష్టంలో వచ్చినటువంటి జ్ఞానము సుఖంలో మనకు లభించదు.
1: The wisdom that you get out of troubles will last forever.
0: ఏ జ్ఞానులైనా కూడా ఏ పవిత్రమైనటువంటి ఋషులైనా మీరు పోయి ప్రశ్నించండి.
1: You ask any sage or any saint.
0: అయ్యా ఇంతటి జ్ఞానాన్ని నీవు ఏ విధంగా సంపాదించావు?
1: How could you acquire this wisdom?
0: అయ్యా నేను పడిన బాధలు ఇట్లాంటివి కాదు. ఎంతో కష్టాలు పడ్డాను. ఆ కష్టముల చేతనే నాకు సుఖం చిక్కింది.
1: And he will respond by telling you that I suffered, I passed through the countless
0: problems. నాకు ఇంతటి జ్ఞాని కావడానికి ఆ కష్టమే దీనికి మూల కారణము.
1: I could be a wise man because of the difficulties I passed through.
0: కష్టే ఫలి.
1: Only difficulty gives you joy.
0: కనుకని అట్టి కష్టాన్ని మనం అనుభవించినప్పుడే ఫలితం సరైనట్టుగా చిక్కుతుంది.
1: When you go through these crucible of difficulties, you will have bliss.
0: కనుక కష్టంలో ఉన్నటువంటి ఆనందము మనకు దాంట్లో మనకు లభించదు.
1: సో ద ట్రూ బ్లిస్ ఇస్ ప్రెసెంట్ ఇన్ డిఫికల్టీస్ ఆర్ ట్రబుల్.
0: కానీ ఈనాటి పిల్లలు కష్టం ఏం పడకూడదు.
1: బట్ మోడర్న్ స్టూడెంట్స్ డోంట్ వాంట్ ఎనీ
0: కాస్ట్ ఖర్చు కాకూడదు.
1: దే డోంట్ వాంట్ టు స్పెండ్
0: మనీ. కరెక్ట్ దాటకూడదు.
1: అండ్ దే డోంట్ స్టెప్
0: కైవల్యం ఊట్టి ఒళ్ళో పడాలి.
1: దే వాంట్ టు హావ్ ది హెవెన్లీ మన్నా రైట్ ఆన్ దేర్ ల్యాప్.
0: ఎట్ట పడుతుంది?
1: హౌ ఇస్ ఇట్ పాసిబుల్?
0: ఇది అసాధ్యము.
1: ఇట్ ఇస్ ఇంపాసిబుల్.
0: కనుకనే మనం నడుమొంచి పని చేయాలి.
1: యు హావ్ టు బెండ్ యువర్ బాడీ అండ్ వర్క్.
0: చెమటాచి మనం పని చేయాలి.
1: అండ్ యు షుడ్ స్వెట్.
0: కేవలం కూర్చొని సుఖాన్ని అనుభవిస్తుంటుంటే కష్టమైనటువంటిది నీకు మరింత బాధ కలుగుతుంది.
1: యూ కెనాట్ బి సీటెడ్ కంఫర్టబుల్లీ అండ్ యూ కెనాట్ బి హ్యాపీ బై దట్ వే.
0: కష్టాన్ని పడినంత నీవు ఆనందాన్ని అనుభవించాలి.
1: ద మోర్ పెయిన్ యూ సఫర్ ద మోర్ హ్యాపీనెస్ యూ హ్యావ్.
0: ఒకానొక సమయంలో మన కుంతి చెప్పింది.
1: కుంతి ఆల్సో సెడ్ ఎట్ వన్ టైం.
0: కృష్ణుడు వచ్చాడు.
1: కృష్ణ కేమ్.
0: నాయన ఎప్పుడొచ్చావు నాయన? మన యుద్ధవారంతా ఎట్లున్నారు? ఇప్పుడు యుద్ధం చక్కగా జరుగుతుండదా అని ప్రశ్నించింది.
1: అండ్ షీ వెంట్ ఆన్ ఎంక్వైరింగ్ హౌ ఇస్ ద వార్ఫేర్ గోయింగ్ ఆన్ దేర్ ఆర్ పీపుల్ సేఫ్ దేర్.
0: అత్త ఈ యుద్ధ సమయమైనటువంటిది మంచి చెడ్డలు ఇద్దరికి జరిగేటువంటివి.
1: అండ్ గుడ్ అండ్ బ్యాడ్ డూ హ్యాపన్ టు బోత్ ది పార్టీ.
0: పుట్టు సావుకులు అందరికీ జరిగేటువంటివి.
1: ద బర్త్ అండ్ డెత్ ఆర్ క్వైట్ నేచురల్.
0: దీని విషయంలో నీవు ఏమాత్రం విచారించవద్దు.
1: అండ్ డోంట్ థింక్ ఆఫ్ దీస్ థింగ్స్ నౌ.
0: కనుక నీవు ఈ చింతను నువ్వు మానేసి.
1: సో గివ్ అప్ దిస్ వరీ.
0: మరి ఏం కావాలమ్మా అన్నాడు.
1: దెన్ వాట్ డు యు వాంట్?
0: నాకేం వద్దు నాయన.
1: హి సెడ్ ఐ డోంట్ వాంట్.
0: నేను ప్రాణం విడిచేంత వరకు కూడా నువ్వు నీ పాదాలపైన పడేంత వరకు నాకు కష్టమే అందించు అని.
1: షీ ప్రే టు కృష్ణ దిస్ వే అంటిల్ ఐ డై అంటిల్ ఐ ఫాల్ అట్ యువర్ ఫీట్ కన్ఫర్ ఓన్లీ డిఫికల్టీస్ అండ్ ట్రబుల్స్.
0: అమ్మా ఇంతకాలం నీవు అనుభవించిండే చాలదా?
1: ఇస్ ఇట్ నాట్ ఎనఫ్ ఆఫ్ ట్రబుల్స్ యూ హ్యాడ్ సో
0: లాంగ్? రాజు ఉండినప్పటి నుంచి కూడా నీ కష్టమే అనుభవిస్తున్నావు.
1: రైట్ ఫ్రమ్ ద బిగినింగ్.
0: కష్టం ఎందుకు కావాలి?
1: యు హావ్ బీన్ ఎక్స్‌పీరియన్సింగ్ డిఫికల్టీస్. వై మోర్ ఆఫ్ డిఫికల్టీస్ యూ వాంట్?
0: కృష్ణ ఈ కష్టంలో ఉండేటువంటి సుఖము నీకు తెలియదు, నాకు తెలుసు.
1: షీ సెడ్ కృష్ణ యూ డోంట్ నో ది కైండ్ ఆఫ్ జాయ్ ఐ హావ్ ఇన్ పెయిన్.
0: కనుక ఈ కష్టాన్ని నేను అనుభవించడం చేతనే నాకు ఇంత సుఖం కలుగుతుంది.
1: బికాస్ ఆఫ్ డిఫికల్టీస్ ఐ ఎక్స్పీరియన్స్.
0: ఏమి సుఖం నీకు?
1: What kind of happiness?
0: నీ సన్నిధిని పొందటమే నాకు సుఖము.
1: To enjoy the proximity of God.
0: నా పుత్రులందరూ కూడా నీ అనుగ్రహానికి పాత్రులైనారు.
1: And all my children are the recipients of your grace.
0: నా గర్భంలో పుట్టినటువంటి కుమారులందరూ కూడా

0: కృష్ణుని యొక్క పాత్రులుగా ఉన్నారు.
1: ఆల్ మై సన్స్ ఆర్ యువర్ డివోటీస్.
0: అదే నాకు ఆనందం.
1: దట్ గివ్స్ మీ హ్యాపీనెస్.
0: అలాంటి ఆనందం లేకపోతే ఎంతమంది పుత్రులు పుట్టి ప్రయోజనం?
1: వితౌట్ దట్ హ్యాపీనెస్ వాట్ ఫర్?
0: కొలుకులు పుట్టే కౌరవేంద్రుడు కదేకులు ఏగతిని పడిచింది.
1: దేర్ ఆర్ 100 కౌరవాస్ దేర్, వాట్ హ్యాపెన్ టు దెమ్?
0: కొడుకులు పుట్టిన కౌరవేంద్రుడు కనేకులు వారి చేపతీ పెట్టింది.
1: అండ్ ద కింగ్ బ్లైండ్ కింగ్ హ్యాడ్ 100
0: పుత్రులు. ఆ శుకుని కొన్ని పొందనే దుర్గతులు.
1: అండ్ దెన్ డోంట్ యు ఫైండ్ ద సిచ్యువేషన్ ఆఫ్ ద బ్లైండ్ కింగ్ టువర్డ్ ద ఎండ్?
0: కనుకనే పుత్రులు పుట్టడం చేత కలిగే ఆనందము లేదు, పుత్రులు లేకపోవడం చేత కలిగే నష్టము లేదు.
1: ఆఫ్టర్ ఆల్ బై బిగెటింగ్ ఎ సన్ యు విల్ నాట్ డిరైవ్ హ్యాపీనెస్.
0: పుత్రులు పుట్టినందుకు సత్కీర్తిని తేవాలి.
1: అండ్ సన్ షుడ్ బ్రింగ్ ఎ గుడ్ నేమ్.
0: సత్ప్రవర్తనలో జీవించాలి.
1: అండ్ యూ షుడ్ లీడ్ ఎ గుడ్ లైఫ్.
0: సత్సంగము చేరాలి.
1: హీ షుడ్ బి ఇన్ గుడ్ కంపెనీ.
0: భగవంతుని యొక్క సన్నిధి చేరారు.
1: అండ్ హీ షుడ్ బి క్లోజ్ టు
0: గాడ్. కుమారులు అందరూ కూడాను కృష్ణ కృష్ణ కృష్ణ అని తెల్లవారు లేచింది మొదలుకొని రాత్రి 12 వరకు కృష్ణనామాన్ని స్మరిస్తూ వచ్చారు.
1: ఆల్ మై సన్స్ ఆర్ ఇన్ ద కంపెనీ ఆఫ్ గాడ్. దే రిపీట్ గాడ్స్ నేమ్. నాకు
0: ఆనందం ఉన్నది.
1: దట్ మేక్స్ మీ హ్యాపీ.
0: కనుక అట్టి ఆనందాన్ని నాకు ప్రాప్తించమని చెప్పింది.
1: అండ్ గ్రాంట్ మీ దట్ స్టేట్ ఆఫ్ బ్లిస్.
0: కానీ ఈనాటి తల్లు అట్ట కోరుతారా? కోరరు.
1: బట్ మోడర్న్ మదర్స్ డోంట్ డిజైర్ దట్ వే.
0: కొడుకు బాగానే ఉండాల్సిందే.
1: ద గుడ్ సన్ షుడ్ బి గుడ్.
0: కానీ దైవ సన్నిధికి చేరాలనేటువంటి దాన్ని ఆశించరు.
1: బట్ ద మదర్ డజంట్ వాంట్ సన్ టు బి క్లోజ్ టు గాడ్.
0: దైవ సన్నిధి పోతే నా కొడుకు ఏమవుతాడో ఏమో అని భయపడతారు.
1: అండ్ ఇఫ్ మై సన్ ఈస్ క్లోజ్ టు గాడ్, వాట్ విల్ హ్యాపెన్ టు మీ?
0: ఏమవుతాం ఏమిటి? అదే కావటము.
1: And in fact, he should be divine.
0: దైవ సన్నిధి చేరటమే కావాలి.
1: And what is to be desired is that proximity only.
0: దాని చేరకుండా ఎక్కడో కూర్చుంటే ఏం ప్రయోజనము?
1: And if that's not attained, what for is the life?
0: కనుక పుట్టినందుకు ఎక్కడ చేరాలో అక్కడ చేరాలి.
1: And then having been born, we should reach the destination.
0: పట్టిన పట్టేదో పట్టనే పట్టితివి.
1: Having determined, you should hold on.
0: పట్టు నెగ్గినదాకా అట్టే ఉండు.
1: Until it's fulfilled, hold on.
0: కోరినదేదియో కోరనే కోరితివి.
1: Having desired,
0: కోరిక తీరుడుదాకా పోకుండు.
1: Until the desire is granted,
0: అడిగినదేదియో అడగనే అడిగితివి.
1: Having asked,
0: అడిగిన దిడుగా విడుకుండు.
1: Until it is given, hold on.
0: తలచింది తలచనే తలచితివి.
1: Having thought over,
0: తలపు తీరుడుదాకా పోవకుండు.
1: Until the thought is fulfilled, don't go.
0: కోరు పడలేక నేనే ప్రభు వలయు.
1: And out of disgust, you should confirm.
0: గణోత్తరియక నీవైన అడుగు వలయు.
1: Or you should ask
0: repeatedly. కాని ఇంకా నీ ఎంత నీవు తిరిగి పోవుట భక్తుని దీక్ష కాదు.
1: It is not the quality of a devotee to return until the desire is granted by God.
0: ఈ జీవితంలో ఎన్నో కష్టాలు నష్టాలు దుఃఖాలు వస్తుంటాయి.
1: In difficult, in this life, you experience
0: చేయకూడదు.
1: And you should not be bothered of them.
0: దైవ సన్నిధిని పెళ్లిగా అనుభవించాలి.
1: And you should consider proximity to the divine.
0: దాంతో అచేతనమైనటువంటి యొక్క భక్తి పెరగాలి.
1: And then only you will grow in devotion.
0: కాబట్టి అవిశ్వాసమైనటువంటి యొక్క థాట్స్ రాకుండా ఉండాలి.
1: And never entertain disbelief or any
0: సత్యమైనటువంటి యొక్క దైవత్వం పైన నిశ్చయమైనటువంటి భక్తి కావాలి.
1: You should have strong faith in God.
0: అది ఏది కావాల్సింది.
1: That is what is needed.
0: కనుకని నిశ్చలమైనటువంటిది, నిర్మలమైనటువంటిది, నిస్వార్థమైనటువంటి ఒక స్థిరమైన భక్తిని కావాలి.
1: సో స్టడీ, సెల్ఫ్లెస్, ప్యూర్ డివోషన్ ఇస్ రిక్వైర్డ్.
0: కానీ అన్ని కావాలని కోరుతారు ఇప్పుడు.
1: బట్ వీ వాంట్ ఎవ్రీథింగ్.
0: ఇక్కడ ఇది కావాలి, అక్కడ అది కావాలి.
1: వీ వాంట్ దిస్ అండ్ దట్ టు.
0: ఎట్లా లభిస్తుంది?
1: హౌ కెన్ యు హావ్ గాడ్ అండ్ మ్యామన్ టుగెదర్?
0: ఒక నోరు, ఆ నోటి తోపల నేను పాలు తాగాలి, నీళ్లు తాగాలి అంటే పాలు నీళ్లు రెండు కలుపుకుంటే చేరిపోతాయి.
1: ఆఫ్టర్ ఆల్ యూ హ్యావ్ గాట్ ఓన్లీ వన్ మౌత్, యూ కెనాట్ హ్యావ్ ద వాటర్ అండ్ ద మిల్క్ టుగెదర్.
0: కాబట్టి ఒక
1: హృదయంలో
0: ఉండేటువంటి దానికి ఒకదాన్నే మనం కోరాలి.
1: సో యూ షుడ్ డిసైడ్ ఓన్లీ వన్.
0: అది ఏ దైవత్వాన్ని?
1: దట్ ఇస్ గాడ్.
0: దైవత్వాన్ని కోరితే అన్ని తత్వాలు మనకే వస్తాయి.
1: అండ్ వెన్ వన్స్ యూ డిజైర్ గాడ్, ద రెస్ట్ విల్ ఫాలో.
0: దైవమే అన్ని విధాలా చూసుకుంటాడు.
1: గాడ్ విల్ టేక్ కేర్ ఆఫ్ యూ ఇన్ ఎవ్రీ వే.
0: నిన్న చెప్పారు పాండవుల యొక్క విజయం లోపల.
1: And when Pandavas were triumphant,
0: andulo appudu edi pradhanamainatundi?
1: What was the main factor?
0: Edi sukhamainatundi?
1: What is that?
0: Edi shashvathamainatundi?
1: What is permanent?
0: Edi aanandam nandinchetundi?
1: What is blissful?
0: Ani anukunte,
1: if you think so that way,
0: aanandam nandinchetundi bhagavantuni yokka sannidhiye.
1: And it's only closeness to God that gives you happiness.
0: Aanandam chekuchedi bhagavantuni yokka aanandame.
1: And it's only the bliss of God that you experience.
0: Bhagavantuni daggara dukham ledu.
1: There's no misery in God.
0: Bhagavantuni daggara ashanti ledu.
1: There's no agitation in God.
0: Bhagavantuni yokka vicharam ledu.
1: There's no worry.
0: కనుకనే భగవంతుని చేరితే దుఃఖము ఉండదు, విచారం ఉండదు, ఏ విధమైన బాధలు ఉండవు.
1: When once you are close to God, misery has no chance to be there.
0: ఎవరో ఒకరు వచ్చి, స్వామి నేను పరమాత్మని భక్తుణ్ణి కానీ నాకు నిరంతరము దుఃఖంగానే ఉంటుందని అన్నాడు.
1: But someone comes to Swami and say, Bhagwan, I am a devotee but yet I am suffering.
0: నిజంగా నీవు భక్తులేకి నేపితే ఈ దుఃఖం నీకు ఎందుకు వచ్చింది?
1: If you are really a true devotee, how is that you are miserable?
0: నీవు భగవంతుని నుంచి అందుకునేటువంటి పదార్థము సుఖమైనటువంటిదే కానీ దుఃఖమైనటువంటిది కాదు కదా?
1: Whatever you receive from God is just bliss and joy, nothing less than that.
0: కాబట్టి భగవంతునితో నీవు అనుభవిస్తున్నావు అంటే అనుకుంటే భగవంతుడు నీకు దుఃఖాన్ని అందించడు.
1: God will never give you any sadness.
0: There
1: is no sadness
0: whatsoever.
1: Then what is that you receive then?
0: నీవు అందుకొని అనుభవించేది భగవంతుని దుఃఖం కాదు, నువ్వు ఎవరిదో దుఃఖం
1: తీసుకుంటావు. And in fact you are suffering the misery of someone else, not from God.
0: ఎవరిదీనో నువ్వు తీసుకొని భగవంతుడి నాకు ఇచ్చాడంటే భగవంతుడు ఎప్పుడు అట్టాడు ఇవ్వదు.
1: You are miserable and sad on some other
0: account. ఎప్పుడు కూడా నువ్వు సుఖాన్ని అందిస్తాడు.
1: God grants
0: happiness. మమై వాంసో జీవలోకే జీవభూత సనాతన.
1: You are the spark of the divine in return.
0: నా అంశంలో ఉండేటువంటి వాడికి నా యొక్క భావములే వస్తాయి.
1: Being the spark of the divine, you will have divine quality.
0: నా యొక్క దీంట్లో ఉన్నటువంటి వాడికి నా ప్రసాదమే మధురమైనట్టుగా వస్తుంది.
1: Being so close to God, you will receive the gifts from God.
0: భగవంతుని నుంచి అందుకునేటువంటి ప్రసాదం చేదు.
1: What all the gifts that you receive from God are bound to be sweet. It can never be bitter.
0: కాని కొంతమంది భావిస్తుంటారట్లా అజ్ఞానపరులు.
1: Some they feel so.
0: ఒకానొక సమయం లోపల మధ్వాచార్యులు అనేటువంటి వాళ్ళు కన్నడ దేశంలో ఉండేటువంటి వారు.
1: At one time there's Madhvacharya in that region of Kannada.
0: అతను చాలా పవిత్రమైనటువంటి కృష్ణ భక్తుడు.
1: He is an ardent devotee of Krishna.
0: అతని భక్తుడైనటువంటి వాడు ఒక శిష్యుడు.
1: And he has a disciple.
0: ఆ శిష్యుడు మధ్వాచార్యుని స్మరిస్తూ వచ్చాడు.
1: And he went on thinking of his guru Madhvacharya.
0: మధ్వాచార్యులు పవిత్రమైన హృదయంతో పవిత్రమైన భావాన్ని అందిస్తూ వచ్చాడు.
1: Madhvacharya is a great preceptor with all nobility.
0: కృష్ణ కృష్ణ కృష్ణ కృష్ణ కృష్ణ.
1: And he always chants, sings the glory of Krishna.
0: కృష్ణుడు ఎప్పుడు కష్టంలో అందించడం.
1: అండ్ కృష్ణ నెవర్ గ్రాంట్
0: అందించేటువంటి కూడా సుఖమే.
1: అండ్ వాట్ ఎవర్ కృష్ణ గివ్స్ హిస్ హ్యాపీనెస్.
0: సరే రేపటి దినం భీష్మ ఏకాదశి వస్తుండాలి.
1: టుమారో ఇస్ భీష్మ ఏకాదశి.
0: భీష్మ ఏకాదశి అంటే మూడు దినములు.
1: త్రీ డేస్.
0: మూడు దినములు కూడా నీరు త్రాకుండా దైవతని చింతించాలి అన్నాడు.
1: డ్యూరింగ్ దీస్ త్రీ డే పీరియడ్ యూ షుడ్ నాట్ సిప్ ఈవెన్ వాటర్.
0: ఆ మూడు దినములు కూడా ఎంగిలి కూడా మింగటం లేదు పాప.
1: అండ్ హీ కెనాట్ స్వాలో ద సెలైవా.
0: ఎంత పిచ్చితనం.
1: అండ్ వాట్ ఫూలిష్నెస్ ఇట్ ఈస్.
0: అప్పుడు రాత్రి కృష్ణుడు కళ్ళ వచ్చాడు.
1: నైట్ టైం కృష్ణ అప్పియర్డ్ ఇన్ ద డ్రీమ్.
0: ఇది కాదు సాధన.
1: దిస్ ఇస్ నాట్ సాధన.
0: మధ్యమత సిద్ధాంత పద్ధతిగా బిడిబేడి బిట్టు కెడబేడి కడిది హిడిబేడి అన్నాడు. అనగా గర్ణంలో చెప్పాడు మధ్యమత సిద్ధాంత పద్ధతిగా బిడిబేడి. ఈ సిద్ధాంతం యొక్క తత్వము నువ్వు ఎప్పుడు వదలవద్దు.
1: నెవర్ గివ్ అప్ దిస్ ప్రాక్టీస్.
0: వదలి తిరిగి కట్టుకోవద్దు.
1: And having given up, don't pick it up again.
0: తిరిగి కట్టుకొని తిరిగి మరి వదలొద్దు.
1: And then when once you pick it up, it will never
0: leave. వదలటం కట్టుకోవటం ఇది ఏంటంటే ఇంక ఎప్పుడు దీనికి సార్థకం
1: చేయాలి. What is the fun of following it and giving it up, dropping later?
0: పట్టుదివా ఇంక దాన్ని వదలొద్దు.
1: When once you have it,
0: ఏమైనా సరే,
1: let anything happen.
0: కానీ నేను అనుభవించేటువంటిది అది.
1: That's what's my experience.
0: అని ఆ యొక్క మధ్వాచార్యులు చెప్పారు.
1: దట్ వాజ్ ది టీచింగ్ ఆఫ్ మధ్వాచార్య.
0: హిందూ మాడిద ఏకాదశి పండుతీ దేవు నలవత్తు దోసి. అయ్యా ఏకాశి ఏకాశి ఏకాశి అని బాగా మూడు దినాలు పస్తుంటారు. నాలుగో దినము 40 దోసలకు పిండి కలుపుకుంటారు. ఇదే నా ఏకాశి.
1: ఇన్ ద నేమ్ ఆఫ్ ఏకాదశి టు ఫాస్ట్ ఫర్ 3 డేస్ దే విల్ మేక్ ప్రిపరేషన్ ఫర్ 40 దోషస్.
0: కనుకనే మూడు దినములు ఉండినప్పటికీ తర్వాత నాలుగో దినము 40 దోషం దీన్ని పట్టుతుంది.
1: బట్ దే ఫాస్ట్ ఫర్ 3 డేస్ ఆన్ 4th డే దే ఫిల్ ది బెల్లీ.
0: అది 4th డే చేర్చే దోశ కాదు.
1: ఇట్స్ నాట్ ది దోశ దట్ యు హావ్ టు టేక్.
0: అతని యొక్క ప్రేమను చేర్చాలి.
1: అండ్ యూ షుడ్ జస్ట్ అక్సెప్ట్ రిసీవ్ లవ్.
0: ఆ ప్రేమ మనకు ప్రవేశించినట్టే ఎట్టి ఆకలి కూడా ఉంటుండదు.
1: వెన్ వన్స్ యు ఆర్ ఫిల్డ్ విత్ దిస్ లవ్ దేర్ విల్ బి నో అపిటైట్.
0: ఆకలి తప్పును మర్చిపోవడం కోసమని ఈ విధమైనటువంటి ఆనందమైనటువంటి సోహం తత్వాన్ని చెప్పారు.
1: ద సోహం తత్వ ఫాస్టింగ్ ఇస్ ప్రిస్క్రైబ్డ్.
0: విశ్వామిత్రుడు తన యజ్ఞ సంరక్షణకై రామలక్ష్మణుడు తీసుకుని పోతున్నారు.
1: విశ్వామిత్ర వాస్ టేకింగ్ అలాంగ్ విత్ హిమ్ రామలక్ష్మణ టు సేవ్ ఆర్ యజ్ఞ.
0: దశరథ మహారాజ్ కుమారుడు సరస్సు కుమారులు.
1: ఇన్ ఫ్యాక్ట్ ద సన్స్ ఆఫ్ దశరథ
0: కాదు.
1: They never faced difficulty.
0: ఎలాంటి ఆహారం కూడా భుజించిన వారు కాదు.
1: అండ్ దే నెవర్ హ్యాడ్ ఆల్ దిస్.
0: కనుక వీరందరినీ అరణ్యం తీసుకుని పోతే ఏమి పెడతాడో ఏమిటో అని దశరథుడు చాలా బాధపడుతున్నాడు.
1: దశరథ వాస్ ఫీలింగ్ సాడ్ బికాస్ వాట్ కైండ్ ఆఫ్ ఫుడ్ దట్ వుడ్ బి గివెన్ టు హిస్ చిల్డ్రన్.
0: జమునా తీరం పోయేటప్పటికి
1: వెన్ దే వర్ క్లోజ్ టు ద రివర్
0: రామ లక్ష్మణ రండి అన్నారు.
1: అండ్ హి విశ్వామిత్ర కాల్డ్ రామ లక్ష్మణ టు కమ్ క్లోజ్ బై.
0: ఆనంద హృదయంతో వెళ్ళారు.
1: అండ్ దే వర్ సో హ్యాపీ అబౌట్ ఇట్.
0: వాళ్లకు బల అబల రెండు మంత్రాలు బోధించాడు.
1: అండ్ హి టాట్ దెం టూ ఫార్మ్స్ ఆఫ్ నాలెడ్జ్ బల అబల.
0: రాములు అవతార పురుషుడు అని తెలిసి కూడాను వారికి మంత్రోపదేశం ఎందుకు చేయాలి అని చాలా మంది వాదిస్తూ వచ్చారు.
1: మెనీ పీపుల్ ఆర్గ్యూ హియర్ రామా ఇస్ గాడ్ దెన్ వేర్ ఇస్ ద నెసెసిటీ టు బి టాట్.
0: కానీ గాడ్ అయినప్పటికీ ఆహార విహారంలో ఉంటున్నాడు కదా దేహం.
1: బట్ దో హి ఇస్ గాడ్ హి హస్ గాట్ ఎ ఫార్మ్ ద ఫిజికల్ బాడీ.
0: కనుకనే ఆకలి కాకుండా ఉండే నిమిత్తమై ఒక మంత్రము
1: To conquer appetite, one mantra.
0: నిద్ర రాకుండా ఉండే నిమిత్తమై ఒక మంత్రము.
1: In order to conquer sleep, another.
0: ఈ ఆహారం నిద్ర రెండు లేకపోతే ఎంత సాధనైనా చేయవచ్చును.
1: In order to sacrifice the food and drink, one has
0: to do that.
1: You can also be sleepless. And you can win over any demon. Along the river shore, these two forms of knowledge were taught. After some distance, Swami,
0: Lakshmana.
1: Swami, why did you teach these two?
0: Nayana, meeru sukumara putrulu.
1: You are so tender. And then you have appetite. In order to see that you conquer hunger. Because the demon may come any moment. When you are fast asleep, the demon may mind come there. So you should watch the situation. You should always be vigilant. Blissful
0: all the time.
1: So bala abala are taught to you in order to sacrifice the food and drink. So these mantras are taught by the noble souls for this
0: purpose.
1: And you should not argue why mantra be taught to our incarnation.
0: నీకు కేవలం దేవుడిని కానీ ఇంకొక మనుషుని కానీ మంత్రోపదేశం చేసింది కాదు ఇక్కడ.
1: అండ్ ఇట్స్ నాట్ సింప్లీ ఉపదేశ ద టీచింగ్ దట్ మ్యాటర్స్
0: ఒక విధమైన సమయ సందర్భానుసారంగా ప్రవర్తించే నిమిత్తమై.
1: అండ్ ఇట్స్ ఓన్లీ ది వే హౌ టు కండక్ట్ వన్ సెల్ఫ్ అప్రోప్రియేట్ టు ద మూమెంట్ సిచ్యువేషన్
0: కనుకనే ఉపనిషత్తుల యొక్క తత్వం కేవలం ఆత్మ మనసు వాక్కు ఈ మూడింటి యొక్క ఏకత్వమే ఉపనిషత్తుల యొక్క సారం.
1: ది క్వింటిసెన్స్ ఆఫ్ ఉపనిషత్ centers around these three aspects. The Atma, the self, Manas, the mind, and the Vaku, the talk.
0: Bhajana bina sukha shanti nahi.
2: Bhajana bina sukha shanti nahi.
0: Bhajana bina sukha shanti nahi.

نبينا.

0: నమ్మవాడు మెడిట్ అసలు
1: మానవుని యొక్క అభ్యుదయమునకు మానసిక శక్తి చిత్తశుద్ధి అత్యవసరం.
0: ఫర్ ది హ్యూమన్ ప్రోగ్రెస్ ద ప్యూరిటీ ఆఫ్ హార్ట్ అండ్ మెంటల్ స్ట్రెంగ్త్ ఆర్ ఎసెన్షియల్.
1: మానసిక శక్తి సిద్ధశుద్ధియే మానవత్వాన్ని దివ్యత్వంగా మార్చగలుగుతుంది.
0: It's only the mental strength and the purity of heart that makes the human divine.
1: మానవునకు మనసే మూలాధారం.
0: Mind is the basis for the mankind.
1: మనస్సునకు సంకల్పములే ఆధారం.
0: Mind is based on the bundle of thoughts.
1: సంకల్పముల యొక్క ప్రభావం చేతనే మానవుడు తన ప్రవర్తనను మంచిగానో చెడ్డగానో మార్చుకోగలుగుతున్నాడు.
0: The human behavior turns good or bad basing on the thoughts that he entertains.
1: సంకల్పముల యొక్క ప్రభావం మనిషి పైన పడినప్పుడే మనిషి యందు ఉన్నటువంటి సర్వేంద్రియములు కూడాను ఆ సంకల్ప ప్రభావమునే అనుసరిస్తూ ఉంటాయి.
0: The effects of thoughts will spread all over the body, all the senses of the human body.
1: మానవుని యొక్క జీవితము సంకల్పముల యొక్క పంటనే.
0: The fructification of the human life is based on the thoughts.
1: ఒక చిన్న రాయిని మనం ఒక కొలనులో వేసినప్పుడు ఆ కొలనులో అలలు ప్రారంభమవుతాయి.
0: When a small pebble is thrown in a lake of water, there starts the waves spreading all over.
1: ఆ తరంగములు మనకు కనిపించినను కనిపించకపోయినా కూడాను ఆ యొక్క కొలను యొక్క రూపాన్ని సర్వత్రా వ్యాపించిపోతుంది.
0: You may notice or not, the waves spread all over the surface of the lake.
1: అదే విధంగానే మానవుని యొక్క సంకల్పం అనేటువంటి యొక్క రాయి మానవ సరోవరంలో పడినప్పుడు ఆ మానవ సరోవరం యొక్క అలలు దేహ సర్వత్రా కూడా వ్యాపించిపోతాయి.
0: Likewise, human thought is like a pebble dropped in the lake of the human mind, rising the waves that spread all over the body, the lake.
1: ఆ తరంగములు నోటి యందు ప్రవేశించినప్పుడు సద్వాక్యములు ఉచ్చరిస్తాడు.
0: When once these waves enter into our mouth, we speak nice words.
1: లేక ఆ సంకల్పములు చెడ్డవే అయినప్పుడు విపరీతమైనటువంటి యొక్క వాక్కులు ఉచ్చరిస్తాడు.
0: Prompted by bad thoughts, what all he speaks are bound to be foul and bad.
1: కన్నరంధ్రములు ప్రవేశించినప్పుడు దుశ్శబ్దము లేక సుశబ్దమును అనుభవిస్తాడు.
0: Thoughts as they enter into the ear may help it to listen to good sound or bad.
1: నేత్రములు యందు ప్రవేశించినప్పుడు సుదృష్టియో కుదృష్టియో ఏదో ఒకటి ప్రారంభమవుతుంది.
0: Good and bad vision depends upon the thoughts that get into our eye.
1: ఈ సంకల్పములు హస్తములో ప్రవేశించినప్పుడు చెడ్డ కర్మలు లేక మంచి కర్మలు ఆచరిస్తాడు.
0: The hand does good or bad depending upon the thoughts that enter into them.
1: పాదములో ప్రవేశించినప్పుడు దుస్తంగములో లేక సత్సంగములో చేరుతూ ఉంటాడు.
0: Thoughts that get into the feet will take you to join the good company or the bad.
1: కనుక మానవుని యొక్క మంచి చెడ్డలకు ఈ సంకల్పములే మూలాధారం.
0: So good and bad depend on thoughts.
1: ఈనాటి మానవుడు భగవంతుని ఆశిస్తున్నాడు.
0: Man today wants God.
1: భగవంతుని స్మరిస్తున్నాడు.
0: He thinks of God.
1: భగవంతుని చింతిస్తున్నాడు.
0: He thinks of God.
1: కానీ ఇంత మాత్రం చేతనే భగవంతుడు మనకు లభ్యం కాడు.
0: It's not enough to experience God.
1: భగవంతుని చింతించినంత మాత్రమున భగవంతుడు అంత సులభప్రియుడు కాదు.
0: యు కెనాట్ క్యాచ్ హోల్డ్ ఆఫ్ గాడ్ బై మియర్లీ థింకింగ్ ఆఫ్ హిమ్.
1: భగవంతునికి సంపూర్ణ అర్పితం కావాలి.
0: వన్ హ్యాస్ టు టోటలీ సరెండర్ టు గాడ్.
1: ఈ అర్పితమైనప్పుడే తాను భగవంతుడు ఏకమైపోతాడు.
0: వెన్ వన్స్ యు సరెండర్ యు అండ్ గాడ్ బికమ్ వన్.
1: ఏకం సత్తి ప్రాబౌధా వదంతి. ఈ ఏకత్వమునే అనేకత్వంగా విభజించి పండితుడు వివిధ నామములతో ఉచ్చరిస్తుంటారు.
0: దిస్ ప్రిన్సిపల్ ఆఫ్ వన్నెస్ యూనిటీ ఈజ్ ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ డైవర్సిఫైడ్ వే by scholars.
1: దైవముతో ఏకం కావాలన్నా ఏ విధమైనటువంటి సాధనలు చేర్పాలి?
0: To be one with God, what spiritual path should we pursue?
1: మనకు దగ్గరలో ఒక బొగ్గు ఉన్నది, అగ్గి ఉన్నది.
0: We have the coal and the fire so close to us.
1: కానీ అగ్గి ఒక చోటు, బొగ్గు మరొక చోటు ఉన్నప్పుడు ఈ అగ్ని బొగ్గులో ప్రవేశించదు.
0: But when the fire and the coal are at a distance, you can't expect the fire to get into the coal.
1: ఈ బొగ్గును అగ్నికి సమీపముగా వచ్చి
0: coal has got to be so close to the fire.
1: కొంత గాలి వీచినప్పుడే ఈ బొగ్గు కూడాను అగ్నిగా మారిపోతుంది.
0: When you fan it, the coal also transforms into fire.
1: దీనిని బ్రహ్మవిత్ బ్రహ్మైవ భవతి అన్నారు.
0: This what is meant that no other the brahman
1: ఈ సమీపత్వం చేత తాను ఆ సమీప స్వరూపాన్ని పొందుతుందో అది ఏ నిజమైనటువంటి యొక్క ఏకత్వము.
0: As you are so close, you assume that form, there lies the principle of unity or oneness.
1: మనం భుజించినటువంటి ఆహారము,
0: the food that's partaken,
1: లోపల జీర్ణమయ్యి
0: is digested in
1: దేహం సర్వత్రా ఆ యొక్క రసమును అందింపచేస్తుంది.
0: And the essence of the food is circulated all over the body.
1: అప్పుడు ఈ యొక్క భుజించిన ఆహారము మన యొక్క దేహము రెండు ఒక్కటైపోతాయి.
0: Then the food partaken, digested, assimilated and the body become one.
1: అదే విధంగానే భగవంతునిలో మనం ప్రవేశించాలి, అర్పితం కావాలి.
0: We have to get into divine, surrender
1: ourselves. సంకల్పం అన్ని కూడాను భగవత్ సంకల్పములుగా మారిపోవాలి.
0: All our thoughts should become divine thoughts.
1: భగవత్ భావం చేత ఈ యొక్క సంకల్పములు పవిత్రమై నిత్యమై సత్యమై సందీప్తమై ఉంటుంటాయి.
0: God's grace, our thoughts would become sacred, eternal, noble and very high.
1: ఈ ఏకత్వాన్ని మనం పొందవలనన్నా ఈ దివ్యత్వంతో మనం మానవత్వము ఐక్యత గావించాలి.
0: In order to experience this oneness, the human must merge in the divine.
1: భగవంతుడు నారాయణుడు, జీవుడు నరుడు, ఈ రెండింటి యొక్క ఏకత్వం చేతనే నరనారాయణ యొక్క స్వరూపాన్ని పొందుతున్నాడు.
0: The individual is Nara, God is Narayana, both should become one.
1: అనగా నర అనగా ఆత్మతత్వమే, ఆత్మస్వరూపమే.
0: నర ఇస్ ద వెరీ పర్సానిఫికేషన్ ఆఫ్ ద స్పిరిట్, ఆత్మ.
1: కనుకనే నరుడు అనగా కేవలము మానవాకారం ధరించినంత మాత్రమున తాను మానవుడు కాదు.
0: బై టేకింగ్ దిస్ హ్యూమన్ బాడీ, యు కాన్ బి నర, ఎ హ్యూమన్ బీయింగ్.
1: దేహం ఆకారము మాత్రమే మానవత్వం, కానీ ఆత్మస్వరూపమే.
0: You are human in form, but you are the very embodiment of the spirit.
1: దేహమునందు కూడాను నకసిక పర్యంతం కూడాను ఆత్మనే సంచరిస్తూ ఉంటుండాలి.
0: In fact, in the body, from top to toe, is atma that moves above.
1: ఏ పని చేసినా, ఏ సంకల్పమును సంకల్పించినా, ఏ యొక్క మాట చెప్పినా, ఏ కార్యంలో ప్రవేశించినా, అంతైకుడును ఆత్మతత్వంగానే రూపొందుతుంది.
0: Whatever that is done, whatever that is said, whatever that is thought is full of atma only.
1: కనుక మనము దైవ చింతన చేసినంత మాత్రాన చాలదు.
0: సో ఇట్స్ నాట్ ఎనఫ్ ఇఫ్ యు మియర్లీ థింక్ ఆఫ్ గాడ్.
1: దైవానికి అర్పితం కావాలి.
0: యు హావ్ టు ఆఫర్ యువర్ సెల్ఫ్ టోటలీ టు గాడ్.
1: అందువల్లనే మమైవాంసో జీవలోకి జీవభూత సనాతన, మానవుడు అంశము,
0: యు ఆర్ ద స్పార్క్ ఆఫ్ ద డివైన్,
1: భగవంతుడు బింబము,
0: అండ్ గాడ్ ఇస్ ఆఫ్
1: బింబ ప్రతిబింబముల యొక్క ఏకత్వమే మన యొక్క సాధన యొక్క స్వరూపము.
0: The reality of spiritual pursuit lies in the unification of the object.